0: పక్కింటి వాడు స్వస్వరూపంతో కనిపిస్తూ ఉండినప్పటికీ వాణిని ప్రేమించకుండా కనిపించినటువంటి పరమాత్మని ప్రేమిస్తున్నామంటే ఇది ఏమైనా నమ్మదగినటువంటి విషయమేనా?
1: రైట్ ఫ్రమ్ ది బెడ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ దెన్ గో బ్యాక్ టు బెడ్ ఇఫ్ వీ డోంట్
0: వ్యక్తులని మనం ప్రేమించడం లేదు.
1: వీ డోంట్ లవ్ అవర్ వెరీ ఓన్ పేరెంట్స్.
0: వ్యక్తులను ప్రేమించినప్పుడే శక్తిని ప్రేమించిన వాడవుతావు.
1: When you love individuals, you can also love the mighty power.
0: ప్రతి వ్యక్తి ఎందుకునను అంతర్భూతమై ఉండినటువంటి ఒక దైవత్వము ఒక్కడే.
1: The very divinity in all individuals is one.
0: ఏకోవసి సర్వభూతాంతరాత్మ.
1: There is only one present in all beings.
0: కనుక అందరియందు ఉన్నాడు భగవంతుడు.
1: God is present in all.
0: నీవు ఎవరిని ద్వేషించవద్దు.
1: Don't hate anyone.
0: అద్వేష్ట సర్వభూతానాం.
1: Don't hate anybody.
0: కనుకనే ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధట.
1: సో ఉపనిషత్ డిక్లేర్డ్ అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ గోల్ ఇస్ రీచ్డ్.
0: జాగ్రత్తగా ఉంటుండు.
1: బి కేర్ఫుల్.
0: సర్వభూత నమస్కారం కేశవం ప్రతి గచ్చతే ఎవరికి నమస్కరించినా కేశవునికే పోయి చేరుతుంది.
1: హూమ్ సో ఎవర్ యూ సాల్యూట్ పే ఒబేసన్స్ విల్ గో టు గాడ్.
0: అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతి గచ్చతే ఎవరిని మేము విమర్శించినా దూషించినా అది కూడా భగవంతునికే చేరిపోతుంది.
1: లైక్ వైజ్ హూమ్ సో ఎవర్ యూ అక్యూజ్ క్రిటిసైజ్ విల్ రీచ్ గాడ్.
0: భగవంతుంటి ఎవరు?
1: హూ ఇస్ గాడ్?
0: ఏదో ఒక దేవాలయమునందు ఏదో ఒక క్షేత్రమునందు మాత్రమే ఉన్నాడని కాదు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్లీ ప్రజెంట్ ఇన్ ఎ టెంపుల్ ఆర్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్. బాడీ ఈజ్ ద టెంపుల్, ద ఇన్డ్వెలర్ ఇస్ గాడ్.
0: దేవుడనగా వేరు దేశమందు లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
0: దేవుడనగా తనదు దేహమందే.
1: గాడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ హిస్ బాడీ.
0: ఇటువంటి దేహమును మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: వీఆర్ నెగ్లెక్టింగ్ సచ్ ఎ బాడీ.
0: దేహం అనేది ఇల్లు దిన దినమును ఊడ్చి అరికి పూసి మెత్తి నినుపు వరచి.
1: యు హావ్ టు క్లీన్ అండ్ డెకరేట్ ద బాడీ.
0: దేవుడనగా వేరు దేశమందు లేడు. దేవుడనగా తనదు దేహమంది.
1: గాడ్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్. హీస్ ప్రజెంట్ వన్స్ ఓన్ బాడీ.
0: ఇట్టి సత్యాన్ని గుర్తించేటువంటి ఒక తత్వాన్ని మానవుడు ఈనాడు విచారించాలి.
1: Man has to investigate the nature of such a truth.
0: Itti satya bhavamunu nitya bhavamunu manavudu vismarinchatam chetane ee naadu tala yokka jeevitamu chaala ashanti paalavutunnadi.
1: As this eternal fundamental truth is forgotten, the life today is
0: udayamulo ee prakasham undinappude manavudu pravartinchetundi samasta karmalu kudanu sakramainatiga untuntayi.
1: When this truth shines brilliantly within, all our actions are bound.
0: ఈనాడు మానవుడు వేసే ప్రతి అడుగు కూడాను అధర్మములో పడుతుంటాడు.
1: ఎవ్రీ స్టెప్ ఆఫ్ మ్యాన్ టేక్స్ హిమ్ టు అన్రైచియస్నెస్.
0: పలికే ప్రతి పలుకు కూడాను సత్యమును విస్మరిస్తుండాలి.
1: వాట్ ఆల్ హీ సేస్ హీ ఫర్గెట్స్ ట్రూత్.
0: చూచే ప్రతి చూపునందు కూడాను ప్రేమ అయోమయమైపోయింది.
1: ఎవ్రీ లుక్ డజంట్ క్యారీ విత్ ఇట్ ద లవ్.
0: ఆలోచించే ఆలోచనలు దూరదృష్టి నశించిపోయినది.
1: ఇన్ ఆల్ థింకింగ్ దేర్ ఇస్ అబ్సెన్స్ ఆఫ్ విజన్.
0: కోరే ప్రతి కోరిక కూడాను స్వార్థము స్వప్రయోజనమైపోయినది.
1: ఆల్ డిజైర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: మానవుడు లేని చైతన్యం చల్లబడిపోయినది.
1: ద అవేర్నెస్ ఇన్ మ్యాన్ హెస్ కామ్ డౌన్.
0: ఇంద్రియములు స్వేచ్ఛా విహారం సలుపుచున్నవి.
1: సెన్సెస్ ఆర్ డాన్సింగ్ ఫ్రీలీ.
0: నిజముగా చెప్పవలనన్న మానవత్వమే నిర్మూలమైపోయినది.
1: టు సే ది ట్రూత్ the mankind human quality is ruined.
0: Indriyamulu nigraham chesukuneetuvanti okka vidhananni motta motta gurtinchali.
1: One has to know the procedure to have sense control.
0: Daalini gurtinche vartinchadaniki prayatninchali.
1: One has to recognize and conduct one's own self.
0: Prati chinna daniki kuda udrekamulu.
1: In every simple thing agitation,
0: dveshamulu,
1: hatred,
0: asuyalu,
1: jealousy,
0: ahankaramulu,
1: ego.
0: అబ్బా చెప్పడానికి వీలు లేనటువంటి దుర్గుణములతో నిండిపోతున్నాడు ఈనాడు మానవుడు.
1: మ్యాన్ ఈస్ ఫుల్ ఆఫ్ దీస్ వికెట్ క్వాలిటీస్ బియాండ్ ఆల్ నోన్ మెజర్.
0: మానవత్వం ఎట్లవుతుంది?
1: హౌ కెన్ యు కాల్ ఇట్ ఎ హ్యూమన్ లైఫ్?
0: మానవుడు కరుణామయుడుగా ఉంటుండాలి.
1: మ్యాన్ షుడ్ బి వన్ ఆఫ్ కంపాషన్.
0: ఆ కరుణే తన యొక్క హృదయంగా ఉంటుండాలి.
1: ద కంపాషన్ షుడ్ బి
0: హృదయం యొక్క ప్రతిబింబమే ప్రపంచంగా కనిపించాలి.
1: ద హోల్ వరల్డ్ షుడ్ బి ద రిఫ్లెక్షన్ ఆఫ్ హిస్ హార్ట్.
0: ఈ విశ్వ విలాసమైనటువంటి యొక్క తత్వము ఒక హృదయం నందే ఉంటున్నది.
1: This entire principle of the universe is in one.
0: దీని యొక్క అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: We have to understand the meaning clearly.
0: Plus daya, hrudaya.
1: కృత్ ప్లస్ దయా ఇస్ హృదయ.
0: దయ కలిగినటువంటి హృదయము.
1: దట్ ఈస్ ద హార్ట్ విత్
0: కంపాషన్.
1: దట్ ఈస్ కంపాషన్.
0: ఆ కరుణ లేనిటువంటి హృదయము కఠినమైన హృదయమే.
1: Without compassion, the heart is a stone.
0: ఈ కఠినమైన హృదయం లోపల కఠినమైనటువంటి భావాలే ఆవిర్భవిస్తాయి.
1: In the stony hearts, only stony heart feelings originate.
0: పులి లోపల మేకగుడములు పుడతాయా?
1: In a tiger, you expect the qualities of that goat.
0: క్రూర మృగములందు క్రూర గుణములే పుడుతుంటాయి.
1: You find only wicked qualities.
0: అది క్రూరతత్వాన్ని అనుభవిస్తుంది.
1: They only spend the wicked.
0: తన ప్రవర్తనంతా కూడా క్రూరంగానే ఉంటుంటాయి.
1: The entire behavior is wicked.
0: ఆకలి కొన్నదే అని పులికి మనం పూరీ చపాతి ఇస్తే అది భుజిస్తుందా?
1: A tiger which is hungry, if you feed it with puri and chapati, will it eat?
0: మాంసమే దానికి రుచి.
1: It delights, it tastes only meat.
0: కనుకనే భౌతికమైనటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి యొక్క ఈ జీవితానికి ఈ అనిత్యమైనటువంటి సుఖములే నిజ సుఖములుగా భావిస్తున్నారు.
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ద టెంపరరీ హ్యాపీనెస్ ఇస్ టేకెన్ విత్ ఈ
0: సుఖములు సుఖములు కాదు.
1: దట్స్ నో ట్రూ.
0: అందుకోసమనే త్యాగరాజ్ చెప్పా, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అని క్వశ్చన్ వేసుకున్నాడు.
1: త్యాగరాజు హ్యాస్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్, ఓ మైండ్ లెట్ మీ నో విచ్ గివ్స్.
0: అలాంటి త్యాగరాజు కూడాను కొన్ని పరిస్థితులు ఎందు, కొన్ని బాధలు ఎందు, కొన్ని సంకటములు ఎందు కొంత మనస్సు చెలించింది.
1: బట్ ఈవెన్ త్యాగరాజు mind wavered in times of problems and difficulties.
0: భరించుకోలేని బాధలు సంభవించాయి.
1: He could not bear the suffering.
0: ప్రాణ సమానంగా ఆరాధించుచున్నటువంటి సీతారాముల విగ్రహము కనిపించకుండా పోయింది.
1: He could not find the idols of సీతారామ.
0: నేనెందు వెతుకుదురాని అనేక పర్యాయములు అనేక చోట్లకంతా వెతికాడు.
1: He started searching for those idols. Where shall I search for you?
0: విసుగెత్తింది మనసు.
1: The mind was disgusted.
0: ఇంకా క్రోధం ఆవిర్భవించింది.
1: Then he was angry.
0: వచ్చి, రామా నీవు గొప్ప శక్తివంతుడని నేను భ్రమించాను.
1: రామా, ఐ వాజ్ డెల్యూటెడ్ బై ద ఫీలింగ్ దట్ యు ఆర్ మైటీ పవర్ఫుల్.
0: కానీ నీలో శక్తి లేదు.
1: బట్ యు హ్యావ్ నో పవర్.
0: లేక నాలో శక్తి లేదా?
1: ఆర్ యామ్ ఐ పవర్లెస్?
0: నా శక్తి నాకు తెలుసు.
1: ఐ నో మై పవర్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకు రామచింతనే చేస్తున్నాను?
1: At all times, at every place, I think of Rama.
0: Satatam Rama Chintanaha.
1: I always chant Rama's name.
0: Karu nano shakti ledanti nenu oppukonu.
1: I don't accept that I have no power.
0: Neelone shakti ledu.
1: You have no power.
0: Neelo shakti lekapotam chethane naa badhanu neevu nivarana cheyalekapothunnavu.
1: Because you are powerless, you are not able to relieve me from this suffering.
0: Aa aveshanalo, aa asantriptilo, aa nirashalo, aa nispruhalo aneka vidhamulaga Ramunnu విమర్శించాడు.
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్మెంట్ అండ్ డిసాటిస్ఫాక్షన్ హీ క్రిటిసైజ్డ్ లార్డ్ రామ.
0: కానీ తరువాత తన దోషమును తాను గుర్తించాడు.
1: లేటర్ హీ రికగ్నైజ్డ్ హిస్ మిస్టేక్.
0: రామ, నీలో నీకు శక్తి లేకపోతే ఈ విధమైనటువంటి వ్యక్తులంతా నిన్ను ఆశ్రయించేటువంటి వారా?
1: రామ, ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ యూ, విల్ సచ్ పీపుల్ సర్వ్ యూ?
0: కపివరది దాటునా,
1: విల్ దట్ మంకీ ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
0: కలికి రోట గట్టునా,
1: విల్ ఇట్ బి పాసిబుల్ టు టైట్ అప్ ద మోర్టర్?
0: లక్ష్మీదేవి వలచునా,
1: విల్ ద కాన్సర్ట్ లక్ష్మి సర్వ్ యూ?
0: లక్ష్మణుండు కొలచునా,
1: విల్ లక్ష్మణ వర్షిప్ యూ?
0: సూచ

0: With that highly intelligent noble Bharata, I will serve you, will worship you. You have got mighty power.
1: మీ అందరూ కూడా ఈ విధంగా రావాలనుకుంటే మీ శక్తి లేకపోతే వీరందరూ నిన్ను ఆశ్రయించేటువంటి వారా?
0: These people followed you, worshiped you, served you because you have got power.
1: ఈ ఒక్క విషయంలో మీరు అర్థం చేసుకోవచ్చును.
0: In this respect you can understand
1: here. సాయిలో శక్తి లేకపోతే ఏ అమెరికా, ఏ లండన్, 108 దేశాల నుంచి కూడా వచ్చి పడిపోతున్నారు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ సాయి, హౌ డు యూ ఎక్స్పెక్ట్ పీపుల్ ఫ్రమ్ 108 కంట్రీస్
1: వాళ్ళకి పవర్ ఇస్తున్నా?
0: ఆర్ దే ఇన్వైటెడ్ హియర్?
1: వారు అమాయకులా?
0: ఆర్ దే ఇన్నోసెంట్?
1: ఏక మూర్ఖులా?
0: ఆర్ దే ఫూలిష్?
1: కాదు కాదు, గొప్ప గొప్ప మేధావులు.
0: ఆర్ యూ హై ఇంటెలెక్చువల్?
1: మేధాశక్తి ఉండినంత మాత్రం చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ వన్ ఇస్
1: ఎన్ దివ్య భావం కూడా అందులో ఆవిర్భవించాలి.
0: డివైన్ ఫీలింగ్ ఇస్ నెసెసరీ.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వము ఈ గణకనక వస్తువాహనాలతో తూచడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ డివినిటీ ఇన్ మ్యాన్ కెనాట్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వీనియన్స్.
1: ప్రేమను ప్రేమతోనే తూచాలి.
0: ఇట్ హాస్ టు బి మెజర్డ్ అప్రోప్రియట్లీ.
1: అట్టి ప్రేమతత్వాన్ని ఈనాడు మానవుడు గ్రహించాలి.
0: దట్ లవ్ ఈస్ టు బి నోన్ బై ద మోడర్న్ మ్యాన్.
1: ప్రేమనే ఉండినా ద్వేషమే ఉండదు.
0: Where there is love, there is no hatred.
1: Vesheme lekundina samajamlo ashantiki avakashame undadu.
0: When there is no hatred, there is no scope for restlessness.
1: Samajam shanti badalto tulutuvagavalanna.
0: In order to have peace and security in society,
1: prema tattvanni pinchukovali.
0: One has to develop the nature of love.
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: వన్ హాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
1: అట్టి పూర్ణత్వమైనటువంటి మనస్తత్వాన్ని మనం పొందాలి.
0: వన్స్ హూ హ్యావ్ దట్ ఫుల్నెస్ బ్రాడ్ మైండ్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత, ఇది వేదవాక్యం.
0: ద వేద సేస్ మూన్ ఈస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ మైండ్.
1: మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: మూన్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మైండ్.
1: అటువంటి చంద్రుడు పరిపూర్ణుడైనప్పుడే ఇది చంద్ర అనగా పూర్తి పూర్ణ చంద్రము అని చెప్పవచ్చు.
0: When the moon is full, we can say it is total.
1: దీన్ని ఫుల్ మూన్ అన్నారు.
0: This is called full moon.
1: పూర్ణిమ.
0: పూర్ణిమ.
1: ఈ పూర్ణిమ అనేటువంటిది ఎట్లా వచ్చింది దీనికి పేరు?
0: What is it due to the name? పూర్ణిమ, full moon.
1: ఎక్కడ ప్రారంభమవునో అక్కడికి పోయి ఇది చేరినప్పుడే పూర్ణమవుతుంది.
0: The place of origin, if it goes back to the place of origin.
1: ఇక్కడ ప్రారంభమై తిరిగి చుట్టి చుట్టి చుట్టి చుట్టి వచ్చి అక్కడనే చేరిపోవాలి, అదే పూర్ణము.
0: It starts at one point, circumambulates and starts and stops at the point of origin.
1: కనుక ఈ పూర్ణం అనేటువంటిది ఎట్లా ఉండాలంటే పూర్తి ఒక విధమైనటువంటి గుండ్రంగా ఉంటుండాలి.
0: This fullness, totality should be a circle.
1: ఈ పూర్ణమును కొంతవరకు అర్థంగా చెడిపినప్పుడు ఇది సెమీ సర్కిల్ గా ఉంటుంటది.
0: ఇఫ్ యూ ఇరేజ్ ఎ సర్కిల్, ఇట్ విల్ బి సెమీ సర్కిల్.
1: ఆ సెమీ సర్కిలే ఈ ప్రాకృతమైనటువంటి జీవితం.
0: ది సెమీ సర్కిల్ ఈస్ దిస్ వరల్డ్లీ లైఫ్.
1: సి అనేటువంటి రూపంలో ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లెటర్ సి.
1: దీనినే సైన్స్ అన్నారు.
0: దిస్ ఇన్కంప్లీట్ లెటర్ సి.
1: ఒక దగ్గర ప్రారంభమై ఇంకొక దగ్గర నిలిచిపోతుంటుండాలి.
0: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ అండ్ స్టాండ్స్.
1: ఈనాడు ప్రారంభమైనటువంటిది రేపటికి పాతదైపోతుంది, రేపు తిరిగి కొత్తది ప్రారంభమవుతుంది.
0: That which is new today becomes old tomorrow and tomorrow and start.
1: ఈ పూర్ణం అట్టిది కాదు.
0: This totality is not that.
1: నిరంతరము పూర్ణంగానే ఉంటుంది.
0: It's full continuously.
1: అనగా మన మనసును పూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో నింపుకున్నప్పుడే ఈనాడు పూర్ణిమ అని చెప్పడానికి రైట్ వస్తుంది.
0: When we fill our mind with love, we can call it full moon day, పూర్ణిమ.
1: కనుకనే గురు పూర్ణిమ.
0: It is Guru Purnima.
1: Guru anaga pedda ani arthamu.
0: Guru means big.
1: Ajnanamulu roopamapeyatundi deni kudano maroka arthamu.
0: Now the meaning is the one.
1: Dukaram ajnanamu. Dukaram tannivaranam.
0: The one who dispels the darkness of ignorance.
1: Anaga Purnima dinamu chikate undadu.
0: Meaning in full moon day there is no darkness.
1: Chikatini dooram chesetundide Purnima.
0: పూర్ణిమ ఫుల్ మూన్ ఇస్ దాట్ దట్ డిస్పెల్స్.
1: అనగా అజ్ఞానమును దూరం చేసేటువంటి యొక్క పరిపూర్ణ హృదయమే ఈ గురు పూర్ణిమ. కనుక మన యొక్క హృదయమునందు పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వాన్ని నింపుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: అది పూర్ణమైనప్పుడు ఇది కూడాను పూర్ణం కావాలి.
0: వెన్ దట్ ఈస్ ఫుల్, దిస్ హాస్ టు బి ఫుల్.
1: అప్పుడే రెండింటికి నీ సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ దెర్ విల్ బి ఇంటిమేట్ రిలేషన్.
1: దీనిని పురస్కరించుకునే ఈ వేదము పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. ఆ పరిపూర్ణతత్వాన్ని మీరు గుర్తించాలనుకుంటే, పరిపూర్ణతత్వాన్ని మీరు అనుభవించాలనుకుంటే పరిపూర్ణ హృదయులు కావాలి మీరు.
0: In order to comprehend the totality, the fullness, you have got to be full.
1: అదియే నిజమైనటువంటి భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావం.
0: That is the effect of true devotion and surrender.
1: కాని ఈనాడు మంది పరిపూర్ణంగా లేదు.
0: Today ours is not full.
1: అయితే ఏ విధంగా ఉంది?
0: How is it?
1: ఏదో కొంత కొరత కలిగి ఉంటుండాలి.
0: There is shortage to certain extent.
1: ఇక్కడ ప్రారంభమైంది, ఇక్కడికి వచ్చి నిలిచింది, మధ్యలో పెద్ద అగాధమైనటువంటి అర్థరహితమైనటువంటి ఒక లోయ ఉంటుండాలి.
0: It starts at one point, ends at different point. In between, there is a big valley.
1: కనుకనే పరిపూర్ణము కానటువంటి దానికి ఫలితం కూడా పరిపూర్ణంగా ఉండదు.
0: సో దట్ విచ్ ఇస్ నాట్ ఫుల్ ద రిజల్ట్ ఆల్సో విల్ నాట్
1: పరిపూర్ణ హృదయమునకు పరిపూర్ణ ఫలితమే ఉంటుంటది.
0: ఫర్ ఎ ఫుల్ హార్ట్ ద రిజల్ట్ విల్ బి ఫుల్.
1: కనుక పరిపూర్ణంగా మనము డే అండ్ నైట్ వర్క్ చేసినప్పుడు ఆఫీస్ లోపల అతనికి మంత్లీ పేమెంట్ ఇస్తారు.
0: When we work with all fullness in our hearts, you will receive total pay.
1: వారికి పెన్షన్ ఇస్తారు.
0: They also receive pension.
1: వారికి DNS allowance కూడా ఇస్తారు.
0: They also receive DNS allowance.
1: కానీ పార్ట్ టైం డివోటీస్ కు పార్ట్ టైం వర్క్స్ కు ఈ ఫుల్ పేమెంట్ రాదు.
0: But part-time devotees, part-time workers will not receive these benefits.
1: కేవలం పేమెంట్ రాకుండా పోవటమే కాకుండా వాళ్ళకి పెన్షన్ కూడా లేదు.
0: They don't receive pension also.
1: DNS allowance కూడా ఇవ్వరు.
0: They don't receive DNS allowance.
1: అనగా పూర్ణమైన హృదయంగా ఉండేటువంటి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంటాది.
0: మీనింగ్ ద వన్ విత్ ఫుల్నెస్ ఇన్ హిస్ హార్ట్.
1: కనుకనే నవవిధ మార్గంలో ప్రవేశించి
0: హి రిసీవ్స్ ఫుల్ గ్రేస్.
1: ఏ మార్గంలోనైనా ఒక దానిని పరిపూర్ణం గావించుకోవటము సాధకుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క సత్యతత్వము.
0: హి ఫాలోస్ వన్ ఆఫ్ ది పాత్స్ ఆఫ్ డివోషన్ అండ్ అటైన్స్ దట్ ఫుల్నెస్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ట్రూత్.
1: ఏమిటి ఈ నవవిధ మార్గములు?
0: వాట్ ఆర్ దీస్ నైన్ పాత్స్?
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణుస్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్వీస్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: స్నేహం, స్నేహం చాలా అవసరం.
0: Friendship is very essential.
1: Yet sneham,
0: what sort of friendship?
1: Inaati kaliyuga sneham, aa snehamu
0: is the friendship of kali age.
1: Pocket lo money undi, father position chakkaga untundadi, andala mandi hello hello hello ani vachi chustaru.
0: When there's money in the pocket and father in position, everyone will say hello to you.
1: Pocket lo money ledu,
0: there's no money in the pocket.
1: Father retired ayipoyina,
0: father retired,
1: ek minister tappipoyindi,
0: he lost the position.
1: Atuvanti vaani evaru kudu daggariki vachi goodbye ani kuda chepparu.
0: No one will come to me and say at least goodbye.
1: ఇలాంటి స్నేహం స్నేహాల,
0: can that be a friendship?
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి ఒక సంబంధము.
0: It is only temporary relationship.
1: భౌతికమైన లౌకికమైనటువంటి వాంఛనతో కూడినటువంటి స్నేహము.
0: It is full of physical worldly desires, association.
1: నిరంతరము సత్యనిత్యమైన నీ వెంట దంట ఇంట ఉండి కంటి వలె కాపాడేటువంటి స్నేహం కాదు.
0: It is not the friendship that follows you like a shade after you, with you always.
1: ఇంట వెంట కంట జంట ఉంటుండి చూసుకునేటువంటి స్నేహితుడు ఒక్క భగవంతుడు ఒక్కడే.
0: There is only one friend, God. Who is with you continuously like an eyelid follows you.
1: ఆ భగవంతుడితో మనము ఫ్రెండ్షిప్ చేయాలి.
0: So we have to develop friendship with God.
1: సర్వ విధములైనటువంటి బాధలు కూడా నివారణ కాగలవు.
0: He will cure all sorts of problems.
1: ఈ స్నేహం చేసినప్పుడు రెండు కూడాను ఏకమైపోతుంది.
0: Out of this friendship both become one.
1: కనుకనే జీసస్ కూడాను మొదలు తాను సమాజంలో ప్రవేశించినప్పుడు I am the messenger of God annadu.
0: So Jesus, when he stepped into society, he said, I am the messenger of God.
1: Anaga aa bhagavantuniki naaku etti sambandham ledhu, athani aagnanu maatram sirasavahistunnanu.
0: I have no direct relationship with God. I follow his command.
1: Kaani athaniki samipanga samipanga poyetundi vidhanamunu gurtinchi sadhana salipi తర్వాత కనుక్కున్నాడు, ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్, అతనికి నాకు రిలేషన్షిప్ ఉంది, అతను తండ్రి నేను కొడుకు అన్నాడు.
0: హీ కుడ్ అండర్స్టాండ్ ద పాత్ టువర్డ్స్ నియర్నెస్ అండ్ ప్రాక్సిమిటీ అండ్ ఫాలో దట్ పాత్ ఆఫ్ సాధన అండ్ దెన్ కుడ్ అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ అండ్ సెడ్ దట్ ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్.
1: తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: లేటర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: మనం కూడాను ప్రకృతి స్థితి లోపల అందరూ మెసెంజర్స్.
0: ప్రతి
1: వ్యక్తి కూడాను దివ్యత్వాన్ని, సత్యత్వాన్ని, ప్రేమతత్వాన్ని జగత్తులో చాటాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ ప్రాపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: మన భారతదేశం ఆధ్యాత్మికం పైన ఆధారపడినటువంటిది.
0: ద భారత్ డిపెండ్స్ ఆన్ స్పిరిచువాలిటీ.
1: ప్రేమ స్వరూపులారా, ఈ విషయాన్ని మీరు చక్కగా గుర్తించుకోవాలి.
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ అండర్స్టాండ్.
1: భారతదేశంలో ఆధ్యాత్మికమే నశించిన భారతదేశమే క్షీణించిపోతుంది.
0: వెన్ వన్స్ ద స్పిరిచువాలిటీ ఇస్ లాస్ట్ భారత్ విల్ బి.
1: భారతదేశమే నశించిన ప్రపంచమే శూన్యమైపోతుంది.
0: వెన్ భారత్ ఇస్ పుట్ టు రూయిన్స్ ద హోల్ వరల్డ్ విల్ బి రూయిన్స్.
1: కాబట్టి యావత్ ప్రపంచమంతా కూడాను భారతదేశం పైన ఆధారపడి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ హోల్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ భారత్.
1: కనుక ఈ భారతదేశం యొక్క విశిష్టతను చక్కగా గుర్తించాలి మీరు.
0: దేర్ఫోర్ యూ షుడ్ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ భారత్.
1: ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని వీధి వీధి కూడా చాటాలి.
0: యూ షుడ్ ప్రాపగేట్ స్పిరిచువాలిటీ టు ఎవ్రీ స్ట్రీట్.
1: ఆధ్యాత్మిక విస్మరించడం చేతనే
0: బికాస్ స్పిరిచువాలిటీ
1: అనేక రకమైనటువంటి అశాంతులు మన చుట్టూ ఆవరించుతూ వచ్చాయి.
0: వీఆర్ సరౌండెడ్ బై ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: మనలో ప్రేమనే శూన్యమైపోయింది.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్.
1: మానవత్వమే నశించిపోయింది.
0: ద హ్యూమన్ క్వాలిటీస్ గో.
1: ఆకారం మానవునిగా కనిపిస్తున్నామే కానీ ఆచరణలో ఏమాత్రము మానవత్వం లేదు.
0: వీఆర్ ఓన్లీ హ్యూమన్ ఇన్ ఫామ్ బట్ నాట్ ఇన్ బిహేవియర్.
1: మానవులం అవుతాము.
0: When do we become humans?
1: మంచి మనసు, పరిపూర్ణమైనటువంటి మనసు పెట్టుకున్నప్పుడు అప్పుడు మనం మానవుడు.
0: When we have good mind, a total mind, then we are human being.
1: కాబట్టి అట్టి మైండ్ నుంచి పుట్టినటువంటి వాడే మ్యాన్.
0: Therefore, man is the one born out of such mind.
1: కనుకనే మను జా, మను నుంచి పుట్టినటువంటి వాడు జా, పుట్టటం వాడు మనుజుడు.
0: సో ఈస్ బోర్న్ టు దట్ మను. సో హిస్ నేమ్ ఇస్
1: మను.
0: హూ ఇస్ మను?
1: అతనే సర్వ ధర్మములను, సర్వ న్యాయమునకును దేశమునకు అందించి ఈ న్యాయ ధర్మములను ప్రచార ప్రబోధలు కల్పించి మానవత్వాన్ని సార్థకం చేసుకుని బోధించాడు.
0: మను ఇస్ ద వన్ హూ ప్రాపగేటెడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ద కోడ్ ఆఫ్ జస్టిస్.
1: ఈనాడు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వాళ్ళు చెప్పేటువంటి న్యాయాలంతా కూడా మను ధర్మాలు కానే కావు.
0: ద జస్టిస్ అండ్ లా as you find in high court and supreme court is not in accordance with dharma.
1: bodhisthunnaru aa kaalanni patti paristhitini patti prabhavanni patti dhanamunu patti nyayam bodhisthuntuntaru.
0: The justice today depends on the time, the situation, environment,
1: kaali nyayam desha kala paristhitina prabhavaniki atheetamainatundi.
0: But the justice in those times transcended all environment.
1: Atti manu yokka vishayanni kodu ee naadu marchipoyinaam manam.
0: And today manu is totally forgotten.
1: Kautinyudu, ee Kautinyudu arthashastrani bodhinchinatundi vaadu.
0: Then Kautilya, who taught economics.
1: ఈ అర్థశాస్త్రం అనేటువంటి దాన్ని ఈనాడు మనం మర్చిపోయినాం. ఎకనామిక్స్ అని పెట్టుకుని దాంట్లో అనేక అల్లకల్లోలము జరిగిపోతుంటున్నాయి.
0: వీ కాల్ అర్థశాస్త్ర యాజ్ ఎకనామిక్స్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ టుడే.
1: ఈనాడు ఈ ఎకనామిక్స్ యొక్క దోషం చేతనే బ్యాంకులంతా డ్యూటీలు అయిపోతున్నాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ ఎకనామిక్స్ ఆల్ బ్యాంక్స్ ఆర్ బ్యాంక్.
1: ఆ కౌటిల్య యొక్క తత్వాన్ని ఈనాడు మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌటిల్య.
1: సత్యవాక్ పరిపాలన,
0: అడిరెన్స్ టు ట్రూత్.
1: హరిశ్చంద్రుడు తన ఆడుబిడ్డలు లేనప్పుడు త్యాగం చేసి సత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాడు.
0: హరిశ్చంద్ర సాక్రిఫైస్ వైఫ్ అండ్ సన్ టు హోల్ ట్రూత్.
1: ఇలాంటి మహాపవిత్రుడైనటువంటి యొక్క వ్యక్తులు భారతదేశం బిడ్డలుగా ఉండినప్పటికీ వారిని మనం అనుసరించలేక, వారిని ఆదర్శంగా తీసుకోలేక, వారి యొక్క ఆజ్ఞను శిరసావహించలేక మనము కేవలం ఒక విధమైనటువంటి యొక్క నిర్వీర్యులుగా తయారైపోయినాం.
0: దో దేర్ ఆర్ సేక్రెడ్ నోబుల్ సోల్స్ ఇన్ భారత్, వీ డోంట్ ఫాలో దేర్ కమాండ్. We don't follow their ideal and example, and therefore we have become weak.
1: Adhyapakulara,
0: teachers,
1: meer balavikas vidya adhyapakulaga undinappudu pillalakanta kudunu mana prachina maharishulu yokka tattvamu, mahaneeyulu yokka tattvamu, pativrutulu yokka tattvamu, satyaseelamu yokka tattvanni aa pillalaku chakkaga bodhinchali.
0: As balavikas gurus, you should teach clearly the ancient culture of Bharat, the stories and the message of the noble
1: soul. Bhakti yokka shravana kumarudu ee vidhanga chesadu.
0: The devotion to parents as demonstrated by Shravana Kumara.
1: Peru matram shravanani pettukunte prayojanam ledu.
0: There is no use in
1: having tallidallu gauravinchetuvanti vaadiga untundali.
0: He has to conduct himself.
1: Elanti tana swarthanni tyagam chesi tallidallu yokka jeevitaliki sukshemanni andinchetuvanti putruduga undinappude atanu satputrudu.
0: He sacrifices his own self for the sake of the parents. He is a good son.
1: Kulamulo okandu gunavantudundana kulamu velayu vaani gunamu velayu.
0: If there is one of noble character in the entire community,
1: there you valamulana malayajam unnattu okka adavi lopala okka malla chettu untundeki chalu aa malla pushpam yokka sugandhamu sarvatra vyapimpa chestundi.
0: In a forest, if there is one jasmine plant, the fragrance will spread all over.
1: Kaluka tallidandrulu yokka bhaktini శ్రవణ కుమారుడు ప్రపంచానికి బోధిస్తూ వచ్చాడు. ఆ శ్రవణ కుమారుడు యొక్క తత్వాన్ని మన పిల్లలకు బోధించాలి.
0: డివోషన్ టు పేరెంట్స్ ఇస్ డెమోన్స్ట్రేటెడ్ బై శ్రవణ కుమార. వి హావ్ టు టీచ్ ఇట్ ఎగ్జాంపుల్ క్లియర్లీ.
1: ఇంకా గురు భక్తి లోపల ఏకలవ్యుడు.
0: డివోషన్ టు టీచర్ ఏకలవ్య.
1: అలాంటి పరిస్థితి లోపల దేనినైనా కూడా త్యాగం చేసి మన లోక సంరక్షణ కోసమని, ఈ సమాజ క్షేమం కోసమని, లోక కళ్యాణం కోసమని ఆ విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యములు త్యాగం చేయాలి.
0: వన్ హ్యాస్ టు సాక్రిఫైస్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ అండ్ హీ షుడ్ బి ప్రిపేర్డ్.
1: దైవ భక్తులే ప్రహ్లాదుడు
0: అండ్ డివోషన్ టు గాడ్ ప్రహ్లాద.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకు లేకుండా
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.

0: Though he was put to all sorts of suffering by demons, Prahlada never complained. He was always praying to that Lord.
1: Tanni vicharanalu poduva kattulu iskonu podustunnaru.
0: The demons were hurting, harming him with knives.
1: Kani aa chinna barudu amma appa anukune anledu narayan narayan narayan.
0: That young boy didn't say mother, father, he said narayana.
1: Vicharanalu poduva daitya kumarudu maati maatiki wo పన్నదశాయి. భగవంతుడా,
0: ఇసడ్ ఓ గాడ్
1: అని నుతించెను కాని
0: హి ప్రైజ్ హిమ్.
1: తా కన్నుల నీరు తేడు.
0: హి నెవర్ షెడ్ ఎ టియర్.
1: కన్నుల నీరు ఏమాత్రమూ తేలేదు.
0: హి నెవర్ షెడ్ ఎ టియర్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: ప్రాకృతమైనటువంటి దుఃఖమునకు కంటి నీరు నింపకూడదు అనేటువంటి సత్యాన్ని ఆ ప్రహ్లాదు లోకానికి చాటాడు.
0: ప్రహ్లాద టాట్ ద ట్రూత్ దట్ వన్ షుడ్ నాట్ సెట్ హియర్
1: లౌకికమైన అనిత్యమైన అశాశ్వతమైనటువంటి ఈ లోక సంపదల కోసం మనం కంటి నీరు నింపకూడదు.
0: వీ షుడ్ నాట్ సెట్ హియర్ ఫర్ దిస్ టెంపరీ ఎఫీమరల్
1: ట్రాన్సిషన్. కోసం కంటి నీరు నింపాలి.
0: ఫర్ హూస్ సేక్ షుడ్ వీ సెట్ హియర్?
1: దైవానికి ఆనంద భాష్పములుగా అర్పితం చేయాలి.
0: వీ షుడ్ షెడ్ ది టియర్స్ ఆఫ్ జాయ్ ఫర్ గాడ్.
1: కనుకనే నారములు అనగా నీరు.
0: సో నారములు మీన్స్ వాటర్.
1: నయనములు అనగా కన్నులు.
0: నయన ఆర్ ది ఐ.
1: సరే, ఆ నీరును కన్నులతో ఇచ్చినప్పుడే నారాయణములు అయిపోయింది. నారాయణ అంటే ఏమిటి? నయనముల నుంచి ఆనంద భాష్పములు నారాయణకు వదలటమే. ఇదే నారాయణ తత్వం.
0: నారాయణ మీన్స్ ద వన్ హూ షెడ్స్ టియర్స్ ఆఫ్ జాయ్ అవుట్ ఆఫ్ ది ఐస్ ఇస్ నారాయణ.
1: ఎందుకోసము?
0: వాట్ ఫర్?
1: ఆ నారాయణకు మనకు సన్నిహిత సంబంధ బాంధవ్యము చాలా కాలం నుంచి ఉంటుందని.
0: There is an intimate relationship between you and Narayana.
1: ధరించినంత మాత్రమే మనం నూతనులు కాదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ యూ హావ్ ఎ బాడీ, యు ఆర్ నాట్ న్యూ.
1: పురాతనులము కాదు.
0: యు ఆర్ నాట్ ఎన్షియంట్ వన్ ఐదర్.
1: సనాతనులమే.
0: యు హావ్ బీన్ ఎటర్నల్.
1: సనాతన ధర్మమే మన మొక్క మానవ ధర్మము.
0: దట్ క్వాలిటీ ఆఫ్ సనాతన క్వాలిటీ
1: మానవ అని పిలుస్తూ వచ్చారు.
0: సో యు ఆర్ కాల్డ్ మానవ.
1: మా కాదు.
0: మా నో.
1: ఏది కాదు? నవ. కొత్తది కాదు.
0: నవ న్యూ, నాట్ న్యూ.
1: కనుక మనం కొత్తవారు కాదు.
0: సో వర్ నాట్ న్యూ.
1: పాతవారమే.
0: వేర్ ఓల్డ్.
1: కానీ పాతవారమైనటువంటి సనాతనం మనం ఈనాడు రోతవారుగా తయారైపోయినాం.
0: దో వీఆర్ ఓల్డ్ అండ్ ఏన్షియంట్, వీఆర్ రాటన్ టుడే.
1: ఏనాడు భగవంతుతో సంబంధం కూలిపోయిందో విడిపోయిందో అది మనం రోత జీవితమే.
0: ద మూమెంట్ ద అసోసియేషన్ ఇస్ లాస్ట్ విత్ గాడ్, అవర్ లైఫ్ ఇస్ రోటన్.
1: దైవంతో మనం సన్నిహిత సంబంధ బాంధవ్యం పెట్టుకున్నప్పుడే మనం నిజమైనటువంటి సనాతనులం.
0: వెన్ యూ హ్యావ్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ గాడ్, వీఆర్ రియలీ సనాతన.
1: కనుకనే దైవత్వమే సర్వమునకు మూల కారణము.
0: డివినిటీ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఇలాంటి దైవత్వాన్ని మనం ఈ లోకంలో చాటాలి.
0: వీ షుడ్ ప్రాపగేట్ దట్ డివినిటీ.
1: ఏ అమెరికన్స్, ఏ ఇతర దేశం వాళ్ళు ఒక నోట్ల పైననో ఒక కాయిన్స్ పైననో ట్రస్ట్ ఇన్ గాడ్ అని రాస్తుంటారు.
0: అమెరికన్స్ ఆన్ కాయిన్స్ అండ్ ద నోట్స్ దే ప్రింట్.
1: కానీ దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం అలాంటివి కూడా చేయటం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్ అవర్ గవర్నమెంట్ ఈస్ నాట్ డూయింగ్ సచ్ థింగ్.
1: ఎందుకని ప్రశ్నించే, సెక్యులర్ స్టేట్.
0: ఇఫ్ యు ఆస్క్ వై, ఇట్ ఇస్ అ సెక్యులర్.
1: అర్థం లేని పదం ఇది అంటారు.
0: ఇట్ ఇస్ అ మీనింగ్లెస్ వర్డ్.
1: నీ పవిత్రమైనటువంటి భావాన్ని వదులుకోమని చెప్తుంది ఆ సెక్యులర్ స్టేట్.
0: సెక్యులర్ స్టేట్ నెవర్ సెడ్ దట్ యూ షుడ్ లూజ్.
1: ఏమిటి?
0: వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ సెక్యులర్?
1: ఎవరిని బాధించకూడదు.
0: ఇట్స్ నాట్ హార్మ్.
1: ఎవరిని దూషించకూడదు.
0: ఇట్స్ నాట్ క్రిటిసైజ్.
1: మతాన్ని విమర్శించకూడదు.
0: ఇట్స్ నాట్
1: ఏ ఫిల్మ్ కూడా విమర్శించకూడదు.
0: యూ షుడ్ నాట్ బ్లేమ్.
1: నీ దానిని అనుసరించు. దీనికి ఎవరి అడ్డేం ఉంది?
0: యు ఫాలో యువర్ ఓన్.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీరు ఎన్ని చేసినప్పటికీ అన్నింటి ఎందు ఉండేటువంటి షుగర్ ఒక్కటే.
2: There may be number of sweets like Mysore Pak, Gulab Jam, all the sweets is one.
1: Jorastani, Kaistani.
2: You may say Jorastani.
1: Udhani. Ivanni kudunu namamule.
2: Their names.
1: Annintu yendu undinatvanti okke divyattamu.
2: But in all, divinity is one and the same.
1: Matamula anetvanti perithopala, kalahamulu abhivruddhi kavinchukoni, aneka raktapatamulu jarugutu ustuntunnayi.
2: In the name of religion, there is conflict and the fight and the bloodshed.
1: Kaadu, kaadu. మన పిల్లలకు బోధించాలి.
2: వీ షుడ్ టీచ్ అవర్ చిల్డ్రన్.
1: మతములన్నీ వేరు, మంచిగా బోధించే.
2: ఆల్ రిలీజియన్స్ థాట్ గుడ్ థింగ్స్.
1: తెలిసి మెలుగవలను తెలివితోడ.
2: వన్ హ్యాస్ టు కండక్ట్ హింసెల్ఫ్ విత్ ఇంటెలిజెన్స్.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది.
2: ఇఫ్ మైండ్స్ ఆర్ గుడ్, విచ్ రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: నీవు భారతీయ వీరసుతుడా.
2: ఓ సన్స్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: నీ మతి చెడిపోయినప్పుడే మతములు చెడిపోతున్నాయి, కానీ మతి చక్కగా ఉంటే మతములన్నీ మంచివే.
2: యాజ్ యువర్ మైండ్ ఈస్ స్పాయిల్డ్ రిలిజన్ ఇస్
1: దైవం అంతా ఒక్కడే,
2: గాడ్ ఇస్ వన్.
1: అలాంటి తత్వాన్ని మనం పిల్లలకు బోధించాలి.
2: వీ షుడ్ టీచ్ సచ్.
1: ఏ నామం ఇష్టమో దాన్ని స్మరించుకో.
2: యూ థింక్ ఇన్ యువర్ ఓన్
1: రూపం ఇష్టమో దీన్ని పూజించుకో.
2: యూ కెన్ వర్షిప్ ఇన్ యువర్ స్టైల్.
1: ఆ విధమైనటువంటి యొక్క సమత్వమైనటువంటి భావము చేత ఈ విశ్వానికి మనము ఈ సుబోధనను అందించినప్పుడు దేశమంతా కూడాను ఎంతో సుభిక్షాన్ని పొందుతుంది.
2: When this equal-mindedness is taught to our children by teachers, the country will prosper.
1: Manam bhagavantuni poojistunnam.
2: We worship God.
1: Ee vidhanga poojistunnam.
2: How do we worship
1: him? Ee poojaku ee phaltamu, ee pooku ee phaltamu ani manam cheppukovatam ledi.
2: We don't say this should be the result of the fruit of our worship.
1: Ulla jaatulu veru poojalu okate.
2: Flowers are of different types, but worship
1: darshanammulu veru daivammu okkade.
2: Paths are many, God is one.
1: జన్మలన్నీ వేరు, జననం ఒకటే.
2: ద బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ద
1: కోటీశ్వరుడు ఆకాశం నుంచి ఉట్టిపడలేదు, కూటి పేదలు భూమి నుంచి రాలేదు.
2: మిలియనేర్ హాస్ నాట్ డిసెండెడ్ ఫ్రమ్ స్కై.
1: ఇద్దరు తల్లి గర్భం నుంచి ఆవిర్భవించారు.
2: బోత్ ఆర్ బోర్న్ ఫ్రమ్ మదర్.
1: కనుకనే ఈ దివ్యత్వమైనటువంటి ఒక తత్వానికి ఏకత్వం అందరికీ ఒక్కటే.
2: దిస్ డివినిటీ విల్ టీచ్ యూ దట్ వన్ పాయింటెడ్నెస్.
1: ఆకలి అయినప్పుడు కోటీశ్వరుడు తింటాడు, కూటి పేద తింటాడు.
2: వెన్ వన్ ఈస్ హంగ్రీ మిలియనేర్ అండ్ పాపర్ దే
1: ఫాస్ట్ పంచపచ్చ పరిమాణంతో కడుపు నింపుకోవచ్చును.
2: ఏ రిచ్ మ్యాన్ మే ఈట్ డెలీషియస్ ఐటమ్.
1: కూటి పేద గంజి అంబిలితో కడుపు నింపుకోవచ్చును.
2: ఏ పాపర్ మే ఈట్ జస్ట్ పాపర్.
1: అన్నము నవి వేరు, ఆకలి ఒక్కటే.
2: బట్ ది అపిటైట్ ఈస్ సేమ్.
1: దాహమైనప్పుడు
2: వెన్ వన్ ఈస్ థర్స్టీ
1: ఏదో ఒక వంకలో కాలువలో ఉన్నటువంటి నీరు కోలి తాను దాహం తీర్చుకుంటాడు.
2: వన్ మే క్వెంచ్ ది థర్స్ట్ బై టేకింగ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎ లేక్.
1: ఇంకా లక్షాధీశ్వరుడు ధనవంతుడు ఏం చేస్తాడు, కూల్ డ్రింక్ తాగుతాడు.
2: ఏ రిచ్ మ్యాన్ డ్రింక్స్ కూల్ డ్రింక్.
1: ఇవి రెండు మన దాహాన్ని తీర్చినవే కాని
2: బట్ బోత్ ఆఫ్ దెమ్
1: నీరు వేరుగా కనిపించాయి.
2: బట్ ద వాటర్ సీమ్ టు బి డిఫరెంట్.
1: అదే విధంలో సర్వము ఒకటనేటువంటి ఏకత్వాన్ని మనము చక్కగా చాటాలి.
2: దేర్ ఫోర్ వీ షుడ్ ప్రాపగేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: జనన మరణములు కూడా అందరికీ ఒక్కటే.
2: బర్త్ అండ్ డెత్ ఆర్ సేమ్ టు
1: ఆల్. అడవులు ఎందున్నా,
2: ఏదైనా ఫారెస్ట్
1: ఆకాశంలోనున్నా,
2: ఆరెంజ్ కా
1: పట్టణంలోనున్నా,
2: సిటీ
1: పల్లెనున్నా,
2: విలేజ్
1: గుట్ట మీద ఉన్నా, కట్టేటబడి ఉన్నా, దైవం ఒక్కడే.
2: వాట్ ఎవర్ మే బి, గాడ్ ఈస్ వన్ ఇన్ ఆల్ దీస్ స్టేట్స్.
1: కనుక మానవత్వంలో ఇట్టి యథార్థాన్ని పిల్లల లోపల హృదయాల్లో ప్రవేశపెట్టాలి.
2: దేర్ ఫోర్ వీ షుడ్ సీ దట్ ది ట్రూత్ ఈస్ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్స్ ఆఫ్ ద చిల్డ్రన్.
1: అది సత్యం. సత్యం ట్రూత్ ఈస్ గాడ్.
2: దట్ ఈస్ ద ట్రూత్. ట్రూత్ ఈస్ గాడ్.
1: ఇది రెండవది కాదు.
2: నో టూ.
1: సత్యం ఒక్కటే. ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
2: ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్, నాట్ టూ.
1: ఈ టండర్ లో నీరు ఉంది.
2: దిస్ టండర్ హస్ వాటర్.
1: తెలుగు వారంతా నీరు అని పిలుస్తున్నారు.
2: మెనీ పీపుల్ కాల్ ఇట్ నీరు.
1: తమిళ వాడు తండ్రి అని పిలుస్తాడు.
2: తమిళియన్స్ కాల్ ఇట్ తండ్రి.
1: హిందీ వాడు పాని అని పిలుస్తాడు.
2: హిందీ పీపుల్ పాని.
1: అమెరికా వాడు వాటర్ అని పిలుస్తాడు.
2: అమెరికన్స్ వాటర్.
1: వాడు వారి అని పిలుస్తాడు.
2: వారి.
1: వాటర్ ఒక్కటే కదా.
2: బట్ వాటర్ ఈజ్ వన్.
1: కనుక దేశ భాషలు ఎందు వ్యత్యాసం గోచరించవచ్చును కాని పదార్థం యొక్క తత్వము పరతత్వం ఒక్కటే.
2: దేర్ ఫోర్ దెర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజెస్. బట్ ది మెటీరియల్ ఈజ్ వన్ అండ్ సేమ్.
1: కనుక ఇట్టి పరతత్వాన్ని మనము వాక్కు చేత కాపాడుకోవాలి.
2: Therefore we have to keep and preserve by this speech.
1: Adika bhashalu ye matramu manam pravesha pettakoodadu.
2: We should not talk too much.
1: Nalugu chese paapamunu nalugu.
2: Man commits four types.
1: Idi pillalaku chakkaga meer bodhinchali.
2: Teach well to children.
1: Modati paapam emiti?
2: What is the first sin?
1: Asatyamaayatam modati paapamu.
2: Speaking lies.
1: అధికంగా మాట్లాడటం రెండో పాపము.
2: Second excessive
1: thought. త్వరను దూషించడము మూడో పాపము.
2: Criticizing others.
1: చాడీలు చెప్పడం నాలుగో పాపం.
2: స్లాండర్.
1: కనుక ఆదిశంకర్ల వారు చెప్పినది ఒకటి, చేసినది ఒకటి, ఇదే పాపము అన్నాడు.
2: ఆదిశంకర సేస్ వాట్ యు డూ ఇస్ నాట్ ఇన్ అకార్డింగ్స్ వాట్ యు థాట్, దట్ ఇస్ ది సిన్.
1: 11 మంది శిష్యులతో కాశీ చేరాడు శంకరుల వారు.
2: శంకర రీచ్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ టు కాశీ.
1: ప్రార్థించాడు.
2: హీ ప్రే.
1: ఈశ గిరీశ నరేశ పరేశ ఫిరేశయ భూషణ భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మీతవ శరణయ గొమ్మన్నాడు. ఈశ గిరీశ పరేశ సదేశ సురేశే భూషణపో ఓ దేవుడా నీకు నేను శరణాగతిని అన్నాడు.
2: ఓ గాడ్ ఐ సరెండర్ టు యూ.
1: అయితే నేను మూడు పాపములు చేశాను, ఈ మూడు పాపములకు పరిహారం గావించమని ప్రార్థించాడు.
2: ఐ కమిటెడ్ త్రీ సిన్స్, సీ దట్ ఐ అటోన్.
1: ఏమిటి ఈ మూడు పాపములు?
2: వాట్ ఆర్ దీస్ త్రీ సిన్స్?
1: మొట్టమొదటిది ఒక్కటి,
2: ద ఫస్ట్ వన్.
1: యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. నిన్ను వర్ణించడానికి వాక్కు చాలదు, నిన్ను వర్ణించడానికి భాష చాలదు. అలాంటి వాడిని నిన్ను నేను వర్ణించడానికి ప్రయత్నిస్తున్నాను, ఇది పాపం కాదా? నేను పొరలకంతా కూడాను భగవంతుని వర్ణించడానికి వీలు కాదు. యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసాస, మనసుకు కాని వాకు కాని నిన్ను వర్ణించడానికి సాధ్యం కాదని పొరలకు బోధిస్తున్నాను. నిన్ను ఈశ గిరీశ నరేశ పరేశ బియేశ భూషణభో వర్ణిస్తున్నాను. ఇది ఎంత పాపము?
2: గాడ్ కెనాట్ బి డిస్క్రైబ్ బై వర్డ్ ఆర్ కాంప్రిహెండెడ్ బై మై మైండ్, బట్ యెట్ ఐ డిస్క్రైబ్ ఇన్ సర్వ్.
1: చెప్పినది ఒకటి, చేసేది మరొకటి. ఇది పాపము. ఈ పాపాన్ని నన్ను క్షమించమని కోరాడు.
2: ఐ సెడ్ వన్ థింగ్, యాక్టెడ్ డిఫరెంట్లీ. పార్డన్ మీ ఫర్ దిస్ ఫస్ట్.
1: నీవు సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, ఏకాత్మ సర్వభూతాత్మ, ఏకోవశి సర్వభూతాత్మ అని నేను బోధిస్తున్నాను.
2: ఐ టీచ్ దట్ యువర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: సర్వత్రా ఉండినటువంటి నీవని నేను పదులకు బోధిస్తూ నిన్ను దర్శించాలని కాశీకి నేను వచ్చాను. ఇది పాపం కాదా?
2: Saying so that God is everywhere, I have come to Kashi to see God. Isn't that a sin?
1: శరీరము భౌతికమని,
2: బాడీ ఇస్ ఫిజికల్,
1: పాంచ భౌతికము దుర్బలమైన కాయము.
2: ద బాడీ ఇస్ వీక్,
1: ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
2: వెన్ ఇట్ విల్
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని,
2: 100 years is the limit.
1: నమ్మరాదా ఈ మాట నమ్మనమను.
2: Not believe that word.
1: బాల్యమందు, ప్రాయమందు, లేక ముదివి ఎందు, లేక ముసలి ఎందు, ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
2: వెన్ వన్ వుడ్ డై,
1: మరణమే సత్యము నిజము.
2: దట్ డెత్ ఇస్ సర్టెనిటీ.
1: దేహమున్నంతలో నీవు తెలియవలయు.
2: సో లాంగ్ యువర్ అలైవ్ యూ షుడ్ నో.
1: అందరికీ బోధిస్తున్నాను.
2: ఐ టీచ్ ఆల్.
1: మరణపు కొంప,
2: బాడీస్ ఫుల్ ఆఫ్ డెత్,
1: రోగముల బ్రగ్గడు సేవక గంప,
2: అండ్ ఇట్ సర్వింగ్ ఓన్లీ సీన్
1: చలనము పొందు దుంప,
2: ఇట్ పెరిని
1: సాగర మీద గలేని కంప,
2: ఇట్ ద వన్ దట్ కెన్
1: అప్పుల అదిలంబు మన మెప్పు దలంప,
2: ఇట్ ఫుల్ ఆఫ్ బోన్.
1: నేను నిశ్చలమని నమ్మబోకు మనసా.
2: ఓ మైండ్, డోంట్ థింక్ దట్ బాడీస్.
1: అనుపాదములు ఆశ్రయించవే.
2: సరెండర్ టు గాడ్.
1: ఈ దేహం అనిత్యమని నాకు తెలుసు.
2: ఐ నో దట్ ద బాడీస్
1: టెంపరరీ. కానీ దేహాన్ని రక్షించుకోవటానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇది పాపం కాదా?
2: Knowing all this, I try to protect my body. Isn't that a sin?
1: ఈ దేహమును ఎవరు రక్షించుకోగలరు?
2: Who can protect this body?
1: ఎవరి చేత కాదు.
2: It's not possible to anyone.
1: కనుక ఇదంతా నీటి పుడక వంటిది.
2: This is like a water bubble.
1: Mind అనేటువంటిది వే పిచ్చి కోతి వంటిది. Mind is like a mad monkey.
2: Mind is like a mad
1: body. Body is like a water bubble.
2: Body is a water bubble.
1: Don't follow the body.
2: Don't follow the body.
1: Follow the mind.
2: Don't follow the mind.
1: The conscience. ఇది ఆత్మతత్వం.
2: Follow the conscience. That is the
1: నీ conscience, నీ witness, నీ యొక్క నిజమైనటువంటి యొక్క తత్వము ఆత్మతత్వాన్ని నీవు విశ్వసించు.
2: The conscience, the witness, know your ఆత్మ.
1: కనుకనే ఇలాంటి అనిత్యమైనటువంటివి చేసినప్పుడు సత్యమని భావించడమే ఒక పాపము అని చెప్పాడు శంకర్ల వారు.
2: ఇట్ వాజ్ శంకర హూ సెడ్ టు కన్సిడర్ ఆల్ ది ట్రాన్సియెంట్ మోమెంటరీ థింగ్స్ యాజ్ ట్రూ, దట్ ఇస్ ఎ సిన్.
1: కనుక ఈ బాల్యమైనటువంటి పిల్లల లోపల పవిత్రమైనటువంటి ఇలాంటి దివ్యమైనటువంటి భావాలను వారిలో ప్రవేశపెట్టాలి.
2: ఇన్ చైల్డ్ హుడ్ ఇట్ సెల్ఫ్ వీ షుడ్ సీ దట్ దే విల్ హ్యావ్
1: వాడే
2: థాట్.
1: నాయన, నీవు ప్రత్యేకమైనటువంటిది కాదు. రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి.
2: You are not separate. Name and form are different.
1: దీన్ని బట్టి నీవు ఏమాత్రం భేదమును తలంచకూడదు.
2: Don't think of differences.
1: పుట్టినచమే చేయండి అని పిలిచారు నిన్ను.
2: The moment you are born, you are a child.
1: 10 సంవత్సరాలకి బాయ్ అని పిలుస్తున్నారు.
2: Later boy.
1: 30 years man అని పిలుస్తున్నారు.
2: At age of 30 man.
1: 75 years గ్రాండ్ ఫాదర్ అవుతున్నావు.
2: At age of 75 grandfather.
1: నాలుగింటి యొక్క తత్వంలో నీవు ఒక్కడే.
2: But in all these stages you are one.
1: కనుకనే ఏకం సత్ విప్రా బహుధా వదంతి. మానవులందరూ కూడా చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ అని భావిస్తున్నారే కాని నీ ఒక్కడే ఒక్కడే ఒక్కడే. బ్రహ్మచర్యం నందు కాని, గృహస్థం నందు కాని, వానప్రస్థం నందు కాని, సన్యాసం నందు కాని దివ్యత్వం ఒక్కటే.
2: They consider the child, man and grandfather different states, but the individual one same. He may be a celibate or a householder or an annunciate.
1: సమన్వయమైనటువంటి యొక్క భావములు విద్యార్థుల్లో బోధించలేకపోవడం చేతనే విద్యార్థుల్లో ఆధ్యాత్మికం అంటే కూడా ఒక విధమైనటువంటి అశ్రద్ధ, అసహ్యంగా కూడా చూస్తున్నారు.
2: Since these things are not taught to students, the students are bound to neglect spirituality.
1: నీకు మొట్టమొదటి గురువు తల్లిదండ్రులే.
2: The first teachers are parents.
1: ఆ తల్లిదండ్రులు నీకు గురువు సమానులుగా భావించు, దైవ సమానులుగా విశ్వసించు.
2: టేక్ యువర్ పేరెంట్స్ ఎస్ గాడ్.
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
2: బాయ్స్ అండ్
1: చెప్పాలి, నీ బ్లడ్,
2: యో బ్లడ్,
1: నీ హెడ్,
2: యో హెడ్,
1: నీ ఫుడ్,
2: యో ఫుడ్,
1: నీ దుడ్డు,
2: యో దుడ్డు మనీ
1: గిఫ్ట్
2: ఆర్ ద పేరెంట్స్.
1: కనుక మొట్టమొదటి పేరెంట్స్ గ్రాట్యూట్యూడ్ చేయి.
2: ఫస్ట్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు యువర్ పేరెంట్స్.
1: అది నీ కర్తవ్యము అని పిల్లలకు బోధించాలి.
2: యూ షుడ్ టీచ్ దట్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ.
1: వాళ్ళ బ్లడ్ కావాలి, వాళ్ళ దుడ్డు కావాలి, వాళ్ళ ఫుడ్ కావాలి, వాళ్ళ హెడ్ కావాలి, కానీ వాళ్ళని గౌరవించనక్కర్లేదు. ఇది ఎంత క్రూరత్వం!
2: I want their blood, I want their head, I want their dudu, but I don't express gratitude.
1: Ninaadu neevu nee parents ni gauravinchakapothe neekemi teliyadu ippudu kaani repati dinam nee pillaru neeku reaction resound and reflection ninnu agavaraparchinappudu aa naadu neevu continue nimpi prayojanam emiti.
2: If you don't respect your parents, you may not be mindful of this tomorrow when your children disrespect you.
1: Bhavishyattulo manam sukhashantulu anubhavinchalante vartamanamlo manam sakramaina panulu manam cheyali.
2: To have happiness, express gratitude to your parents.
1: Adi nee kartavyamo ani pillalaku bodhinchali.
2: You should teach that it is their responsibility.
1: Vaalla bread kavali, vaalla juttu kavali, vaalla food kavali, vaalla head kavali, కానీ వాళ్ళని గౌరవించారు.

0: మనం సుఖశాంతిని అనుభవించాలంటే వర్తమానంలో మనం సక్రమమైనటువంటి పనులను మనం చేయాలి.
1: టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ సెక్యూరిటీ ఇన్ ఫ్యూచర్
0: కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి.
1: వి షుడ్ డు అవర్ డ్యూటీ.
0: నీకు ఈ వయసులో నీకు అది తెలియదు.
1: అట్ దిస్ ఏజ్ యు డోంట్ నో.
0: ఎప్పటి దినం నీ పిల్లలే నిన్ను ఆ విధమైనటువంటి రీతిగా శిక్షించినప్పుడు నీవు ఎంత బాధపడగలవు?
1: వెన్ యువర్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు పనిష్ యూ టుమారో యు విల్ ఫీల్ సాడ్.
0: కాబట్టి భవిష్యత్తుకు వచ్చేటువంటింత వర్తమానంలో నీవు చక్కగా ఉంటుండు.
1: సో వాట్ ఆల్ దట్స్ గోయింగ్ టు అపియర్
0: ఈనాటి మానవుల యొక్క సమస్త బాధలకు, సమస్త దుఃఖములకు, సమస్త విచారములకు కారణం ఏమిటి అని క్వశ్చన్ వేసుకోండి.
1: పుట్ ఎ క్వశ్చన్, వాట్ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ సఫరింగ్, యాంగ్జైటీ అండ్
0: ట్రబుల్. దీనికి ఒక్కటే ఒక ఆన్సర్,
1: ఓన్లీ వన్ ఆన్సర్.
0: పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: గడిచిపోయింది గడిచిపోయింది.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: నీవు ఏమి చేసినా అది తిరిగి వాపస్ రాదు.
1: యూ కెనాట్ రికవర్ ఇన్
0: నీ యవ్వనము, నదీ జలము తిరిగి రాదు అని.
1: ద యూత్ అండ్ ఫ్లోయింగ్ వాటర్ షాల్ నెవర్ రిటర్న్.
0: కాబట్టి పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫర్గెట్ ది పాస్ట్.
1: సో పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫర్గెట్ ది
0: పాస్ట్. నడుచుకొని చూసుకునే వచ్చాం.
1: యూ జస్ట్ పాస్డ్ త్రూ.
0: ఇంకా వెనుక ఎందుకు తిరిగిదాలి?
1: దెన్ వై డూ యూ టర్న్ బ్యాక్?
0: ఇంకా ఫ్యూచరా?
1: దెన్
0: ఫ్యూచర్ ని ఊరికి యోచన చేస్తున్నావు.
1: యూ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్.
0: ఆ ఫ్యూచర్ నీకు ష్యూరిటీ లేదు.
1: యు ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్
0: రేపటి వరకు ఉంటాననేటువంటి ధైర్యము, ఒక శక్తి నీకు ఎక్కడ ఉంది?
1: వాట్ సార్ట్ ఆఫ్ హోప్ దట్ యుల్ బి అవర్ అలైవ్
0: రాత్రి లోపల ఏమైపోతావు?
1: వాట్ విల్ హ్యాపన్ ఇన్ ద నైట్?
0: కాబట్టి ఫ్యూచర్ ఈజ్ నాట్ ష్యూర్.
1: సో ఫ్యూచర్ ఈజ్ అన్సర్టన్.
0: డూ నాట్ బ్రూడ్ ఓవర్ ఫర్ ది ఫ్యూచర్.
1: డోంట్ బ్రూడ్ ఓవర్ ది ఫ్యూచర్.
0: లివ్ ఇన్ ది ప్రెజెంట్.
1: లివ్ ఇన్ ద ప్రెజెంట్.
0: ఈ ప్రెజెంట్ చాలా మనకు అవసరము.
1: దిస్ ప్రెజెంట్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈ ప్రెజెంట్ కూడా ఆర్డినరీ ప్రెజెంట్ కాదు, ఆమ్నీ ప్రెజెంట్.
1: దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, ఇస్ ఆమ్నీ ప్రెజెంట్.
0: ఎట్లా? పాస్ట్ రిజల్ట్స్ ప్రెజెంట్ లో ఉంది.
1: The results of the past are in the
0: future. Results in presence lo undi.
1: Future results also.
0: పూర్వమేసినటువంటి విత్తనమే ఇప్పుడు చెట్టయింది.
1: The seed sown earlier.
0: ఈ యొక్క సీటే ముందుకు రాబోతుంది.
1: And the seed will be tomorrow.
0: రెండు ప్రెజెంట్ లో ఉంది. ప్రెజెంట్ ని భద్రంగా తీసుకోవాలి.
1: So past and future lie in the present. Take care of it.
0: ప్రెజెంట్ ని ఈనాడు మర్చిపోతున్నారు.
1: Parents have forgotten.
0: జరిగిన దాన్ని చింతిస్తున్నారు.
1: They bother with the past.
0: రాబోయే దానికి ఆశిస్తున్నారు.
1: And they are expecting in the future.
0: ఈ వర్తమానాన్ని విస్మరిస్తున్నారు.
1: They are forgetting the present.
0: అందువల్లనే సర్వ దుఃఖములకు మూల కారణమే.
1: Therefore it leads to all sorts of misery.
0: అది నీవు అనుకోలేవు.
1: They are not prosperous.
0: ఇది నీవు తెలుసుకోలేవు. ఉన్నదాన్ని అనుభవించలేవు.
1: They don't experience the present.
0: ఏమైపోతుంది అది అప్పుడు?
1: Then what will happen?
0: తిత్తి బోడి నెత్తి బోడి తిరుపతి పోనక్కర్లేదన్నాడు. అది బోడి ఇది బోడి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: You lose both. What is the fun of having it?
0: కనుకని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకోండి.
1: సో థింక్ ఆఫ్ ది ప్రెసెంట్.
0: వర్తమానాన్ని సక్రమంగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
1: డూ యువర్ డ్యూటీ ఇన్ ద ప్రెసెంట్.
0: దాని రిజల్ట్ తప్పక మనకు లభిస్తుంది.
1: దెన్ యూ సడన్లీ గెట్
0: స్టే ఫలి.
1: అవుట్ ఆఫ్ హార్డ్ వర్క్ యూ గెట్
0: ప్రాపర్ పనిచేస్తే దానికి తగినటువంటి రియాక్షన్ రాకుండా ఉండదు.
1: ఇఫ్ యూ వర్క్ వెల్ యూ గెట్ ప్రాపర్ రియాక్షన్.
0: ప్రపంచమంతా కూడా ఒక అద్దం వంటిదే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ మిర్రర్.
0: నీవు ఏది చేస్తే దాని యొక్క ఫలితాన్ని నీవు తప్పక నీవు రేపు అనుభవిస్తావు.
1: వాట్ ఎవర్ యూ డూ యూ విల్ ఎక్స్పీరియన్స్ ది కాన్సిక్వెన్స్.
0: 10 సంవత్సరాలకైనా అనుభవిస్తావు.
1: టుమారో ఆర్ అట్లీస్ట్ 10 ఇయర్స్. తర్వాత
0: ఇంకా 50 సంవత్సరాలకైనా అనుభవిస్తావు.
1: ఆర్ 50 ఇయర్స్.
0: ఇది తప్పినది కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్.
0: కనుకనే బీ గుడ్ సీ గుడ్ అండ్ డూ గుడ్.
1: సో బీ గుడ్ సీ గుడ్ అండ్ డూ గుడ్.
0: ఒక అద్దం ముందు పోయి నిల్చుకో.
1: Stand in front of mirror.
0: ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేయి.
1: డూ నమస్కార్.
0: ఆ ప్రతిబింబం ఆ నమస్కారం నీకే వెనక్కి వస్తుంది.
1: రిఫ్లెక్షన్ విల్ రిటర్న్ యువర్ నమస్కార్.
0: ఆ యొక్క అద్దం ముందు పోయి దానిని బాగా దండించు.
1: యు ట్రై టు పనిష్.
0: అది నేను దండిస్తుండాలి.
1: ఇట్ ఆల్సో పనిష్ ఇన్ టర్న్.
0: చూసారా, నీవు ఏమి చేసినావో దాని యొక్క ప్రతిబింబం, దాని యొక్క రియాక్షన్ మనకు వస్తుంటుంది.
1: వాట్ ఎవర్ యూ డూ ది రియాక్షన్.
0: ఒక కొండ దగ్గరికి పోయి నిల్చుకో.
1: యు స్టాండ్ దేర్
0: ఓ అను. అది కూడా ఓ అని అంటుంది.
1: నియర్ ద హిల్ యూ సే ఓ. యూ గెట్ ది ఎకో.
0: అది రీ సౌండ్.
1: దట్ ఇస్ ది రీ సౌండ్.
0: ఇంకా రిఫ్లెక్షన్.
1: దెన్ రిఫ్లెక్షన్.
0: ఫోటోగ్రాఫర్ ఒక స్విచ్ వేస్తాడు.
1: ఫోటోగ్రాఫర్ విల్ పుట్ ఆన్ ద స్విచ్.
0: ఈ స్విచ్ వేసినప్పుడు వైట్ గా వస్తుంది ప్రకాశము.
1: అండ్ దెర్ బి వైట్ లైట్.
0: తక్షణమే డార్క్ అయిపోతుంది.
1: దట్ బి ఫాలోడ్ బై పిచ్ డార్క్నెస్.
0: కనుక రియాక్షన్, రీ సౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: Therefore reaction, resound and reflection.
0: ఇది ప్రపంచం యొక్క ప్రకృతి యొక్క తత్వం. ఇది లా ఆఫ్ నేచర్.
1: దిస్ ది లా ఆఫ్ నేచర్.
0: ఈ లా ఆఫ్ నేచర్ ను మనం అనుసరించే తీరాలి.
1: వీ ఆర్ బౌండ్ టు ఫాలో ద లా ఆఫ్ నేచర్.
0: దీనిని అనుసరించకపోతే ఇక వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్కేప్.
0: కనుక అర్థమే ఈ ప్రకృతి.
1: దిస్ వరల్డ్ ఇస్ మిర్రర్.
0: నీవే రియాలిటీ.
1: యువర్ ద రియాలిటీ.
0: జీవతత్వమే రిఫ్లెక్షన్.
1: అండ్ యువర్
0: నీ జీవితంలో ఏం చేస్తున్నావో ఆ ప్రకృతి అనేటువంటి అర్థంలో నీకు అన్ని ప్రతిబింబిస్తున్నాయి.
1: వాట్ ఎవర్ యూ డూ ద కాన్సిక్వెన్స్
0: పిల్లలకు చక్కగా చెప్పాలి.
1: దిస్ హ్యాస్ టు బి టాక్డ్.
0: నాయన తెలుసో తెలియకో నీవు పొరపాట్లలో పడిపోతున్నావు.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ
0: పాపాలు చేస్తున్నావు.
1: యూ కమిట్ సిన్.
0: పాపాలు తలుస్తున్నావు.
1: యూ థింక్ సో.
0: కానీ రేపటికి ఇవి తప్పినవి కాదు.
1: బట్ యూ కెనాట్ ఎస్కేప్.
0: నీవు చేయకూడదు అని గట్టిగా మందలించాలి.
1: అండ్ టెల్ దెమ్ దట్ దే షుడ్ నాట్
0: దురదృష్టవశాత్తు ఈనాడు

0: ఇంటిలో అమ్మలో నాన్నలు దండించడం లేదు. టీచర్స్ దండించకూడదు. టీచర్స్ ఏమైనా దండించినా ఆనాడు స్ట్రైక్.
1: Unfortunately, parents don't punish the children. Teachers also don't punish.
0: పిల్లలు ఎట్ల బాగుపడతారు?
1: Well, how do you expect the children to
0: grow? అంటే ఏమిటి శిక్షణ అనేటువంటిది పేరు?
1: The education means శిక్షణ.
0: శిక్షించాలి.
1: They must be punished.
0: అది నిజమైనటువంటి గురుకులంలో అనుభవించినటువంటి యొక్క చర్యలు.
1: That is the training in గురుకులం.
0: కనుకనే ఆనాటి వారు ఈనాటి వరకు కూడాను పవిత్రమైన హృదయులైపోయి ప్రకాశిస్తున్నారు దేదీప్యమానంగా.
1: Therefore, those people are still shining today.
0: కనుక మనము తప్పక పిల్లలకు బోధించాలి.
1: We must teach children.
0: పూర్వము మదాలస.
1: Earlier Madalasa.
0: ఆమె పిల్లలకు ఏమని బోధించేది?
1: What is that she taught to children?
0: చాలా పవిత్రమైనటువంటి భావాలు బోధించేది.
1: She taught sacred thoughts.
0: శుద్ధేసి బుద్ధేసి నిరంజనోసి. ఓ బుద్ధ, నీవు పరిశుద్ధమైనటువంటి వాడు, నీవు మహాబుద్ధిమంతుడవు, నీవు నిరంజనుడవు.
1: He said, "Oh child, you are sacred one. You are the form of the eternal bliss."
0: Samsara maya parivarjitesi. ఈ సంసారం అనేటువంటి ఈ ప్రపంచమును ఇది వర్జించు, త్యజించు.
1: Drop this family life, which is a delusion.
0: Samsara swapna tyaja moha nidra. ఈ సంసారం అనేటువంటి ఒక స్వప్నము.
1: Family life is a dream.
0: తేజ మోహ నిద్ర. ఇది ఎట్లా వస్తుంది ఈ స్వప్నము?
1: How do you dream?
0: నిద్రపోతేనే స్వప్నం వస్తుంది.
1: When you sleep, you dream.
0: నిద్రపోకపోతే స్వప్నమే లేదు.
1: If you don't sleep, there is no dream.
0: కాబట్టి స్వప్నానికి ఏది కారణము?
1: So what is the responsible for
0: dream? కలలకు ఏమి కారణము?
1: What is responsible?
0: ఈ విధంగా ప్రశ్నలు ఎవరైనా వేసినప్పుడు కొన్ని ముహూర్తం ముందు డాక్టర్ చెప్తారు, నీవు తిన్నింది జీర్ణం కాకపోతే స్వప్నంగా వస్తుంది, లేకపోతే ఎప్పుడో తలచిని ఉంటే స్వప్నంలో వస్తాయి. ఈ విధంగా అనేక రకమైనటువంటి కారణాలు చెప్తారు.
1: Doctors say, why do you dream? They say that if the food is not digested properly, you dream.
0: Dream కారణం నిద్రనే.
1: None of these, the reason for dreaming.
0: నిద్రనే లేకపోతే మనకు డ్రీమే రాదు.
1: When you don't sleep, you don't dream.
0: సంసారం. ఈ సంసారం అనేటువంటిది స్వప్నం. త్యజమోహ నిద్ర.
1: The family is a dream.
0: మదాలస వాక్యం.
1: It's the word of మదాలస.
0: వాచస్పతి. నాయనా, నీవు ఎంత పరిశుద్ధుడవు, నిత్యుడవు, శుద్ధుడవు, పరంజ్యోతివి. ఇలాంటి మాటలతో ఆ పిల్లవాళ్లను ఉయ్యాల్లో వేసి తూల్చేటువంటి వాళ్ళు.
1: She used to lay down the child in the cradle telling, you are the pure unstained one.
0: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను.
1: It is the cradle of ఓంకార.
0: తత్వమసి అని ఏటి పరుపుతాపరచి.
1: విత్ ది బెడ్ ఆఫ్ తత్వమసి.
0: ఎరుకనే బాలుణ్ణి ఏమనక ఉలచి.
1: కీపింగ్ దట్ బాయ్ ఇన్ అవేర్నెస్.
0: ఏడు జగముల వారు ఏకమై ఊచ.
1: విత్ పీపుల్ ఆఫ్ ద ఆల్ వరల్డ్.
0: జో అని గుప్పేది ఆయన.
1: దే గో ఆన్ సింగింగ్ ద లల్లబీ.
0: ఈనాటి తల్లిదండ్రులు ఆ విధంగా జోల పాడటం లేదు.
1: పేరెంట్స్ డోంట్ సింగ్ సచ్ లల్లబీ.
0: మా పిల్లవాడు మంచి పెద్దగా చదవాలి.
1: My son should be highly educated.
0: దండిగా వరకట్టం ఇచ్చేటువంటి అత్తగారులు చిక్కాలి.
1: He should have very high amount of dowry.
0: విదేశాలకు పంపాలి.
1: He should go abroad.
0: బెస్ట్ని గావించాలి. ఇలాంటి కోరికలు ఈనాటి తల్లులకు.
1: These are the desires of mothers today.
0: ఇదంతా కూడా ఏమి గౌరవం అనుకుంటున్నారు వీరు?
1: What sort of respect is that?
0: తన కొడుకును తాను అమ్ముకుంటున్నారు ఈ తల్లిదండ్రులు.
1: The parents are selling their son.
0: నీ లక్షలు ఇస్తే కానీ నా కొడుకు నీ బిడ్డను పెళ్లి చేసుకోడు అని ఒక ప్రతిజ్ఞ.
1: Unless you pay so many lakhs, I will not get my son married.
0: తల్లిదండ్రులు బిడ్డను తెచ్చి కన్యాదానం ఇచ్చేటువంటి వారు.
1: The parents will bring their daughter and offer.
0: ధర్మేచ అర్థేచ కామేచ నాతి చేస్తవ్యం అని ప్రామిస్ చేసేటువంటి వారు.
1: They also make promises.
0: ధర్మేచ అర్థేచ కామేచ.
1: In the field of righteousness, in the field of wealth and
0: అప్పుడు అతను ప్రామిస్ చేసేటువంటి వాడు, నాతి చేస్తవ్యం నేను తప్పక చూసుకుంటాను.
1: The bridegroom also makes such promises. I'll certainly take care of.
0: కన్యనే దానం చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరములు 15, 18, 20 సంవత్సరములు పెంచి ఆ బిడ్డను తెచ్చి ఈ పిల్లవాడికి దానం చేశారు.
1: Having brought up the daughter 15, 16 years, that daughter is
0: offered. అందువల్లనే ఆమె అర్ధాంగిగా మారిపోయింది.
1: So she becomes our.
0: అందువల్లనే ఆమె గృహలక్ష్మిగా తీర్చిదిద్దారు.
1: So she is గృహలక్ష్మి.
0: ఆమె పవిత్రమైనటువంటి యొక్క ఆ ఇల్లాలుగా మారిపోయింది.
1: She also is sacred ఇల్లాలు.
0: ఈనాడు ఈనాటి విద్యావంతులంతా కూడాను మొట్టమొదట డిగ్రీ అయిన తక్షణమే ఏ మెడికల్ కాలేజ్ కు ఏ ఇంజనీరింగ్ కాలేజ్ కు పోవాలి.
1: The educated people today, they want to go to medical college and medical college.
0: అప్పులోస్ అప్పులో చేసి ఆ యొక్క శుంకం చెల్లించి సీటును తెప్పించుకుంటారు.
1: Parents make loans and pay the donations.
0: డబ్బులు వరకట్నం రావాలి.
1: And then they should get it in the form of dowry.
0: మెడికల్ చదివితే 10 లక్షలు.
1: And you will get 10 lakhs.
0: Engineering chayite 5 lakhalu.
1: Engineer 5 lakhs.
0: Vyaparanga tayaraipoyindi.
1: And that has become business.
0: Kanuka tallidandrulu tama kumarunni ammukuntunnaru.
1: So parents are selling their son.
0: Ammukunnappudu bharyaku veedu slave kaani veedu yajamanudu kaadu.
1: When the son is sold, he is a slave to the wife.
0: Etta cheptuntavani siggu lekunda.
1: He receives money shamelessly.
0: Ammayiki ammadipoyavu neevu.
1: You got yourself sold to a girl.
0: Kanuka vidyarthulara meeru chakkaga gurtinchukovali.
1: So students, you should understand clearly.
0: Varakattamlo meeru ye matram kudulu praveshinchakandi.
1: Don't accept any dowry.
0: Nooru terchi kudanu adakkudu.
1: Don't ask openly.
0: ఒకవేళ వారి తల్లిదండ్రులు వారి బిడ్డకిస్తే ఇచ్చుకోని తప్పులేదు.
1: దే మేక్ యూ టు దేర్ డాటర్.
0: కొంతమంది కిరాతకులైనటువంటి విద్యార్థులు కూడా తయారవుతున్నారు.
1: దే ఆర్ ఆల్సో క్రూయల్ స్టూడెంట్స్ నౌ.
0: ఇంత డబ్బు అని వారు ఇస్తామని ఒప్పుకుంటారు.
1: దే సే దట్ దే స్పెసిఫిక్ అమౌంట్.
0: ఇయో 2000లో కొంచెం తక్కువ అయిపోయేసరికి కారెక్ వెనక్కి వస్తుంటాడు పిరికి పంద.
1: If they are short of 1 or 2,000, they just retreat like a coward.
0: ఇది విద్య యొక్క లక్షణమ.
1: Is the college of education.
0: 20 సంవత్సరాలు పెరిగి పెంచి అన్ని విధాలు చేసి కన్న తల్లిదండ్రులను తోడుబుట్టును సర్వమును వదిలిపెట్టి కొత్త వాడైనటువంటి నీ వెంట నమ్మి నిన్ను వస్తుంటే నీ ఆమెకు ద్రోహం చేయటమా?
1: Having been educated, having brought up till 20 years, he follows a new man whom he never left, leaving the parents and the
0: తల్లిదండ్రులను వదలి అక్క చెల్లెండ్రు వదలి అన్న తమ్ముళ్ళు వదలి కొత్త వాడైనటువంటి వ్యక్తితో ఆమె నమ్మి వస్తుంటున్నప్పుడు ఆమెను ఎన్ని విధాలా నీవు సంరక్షించాలి? ఎన్ని విధాలా ఆమెను సంతోష పెట్టాలి?
1: ఈనాటిలో
0: విద్యార్థులు మగవారు మరింత ఏడిపిస్తున్నారు ఆడపిల్లలు.
1: స్టూడెంట్స్ మెన్ ఇన్ పర్టికులర్ దే ఆర్ మేకింగ్
0: ధనమంతరం అప్పుడు పుట్టింటికి పంపిస్తుంటారు.
1: దే సెండ్ దేర్ మదర్స్
0: తీసుకుంట్రా. వీడు పెద్ద బెగ్గర్.
1: హీస్ ఎ బిగ్ బెగ్గర్.
0: ఇలాంటివి ఏమాత్రం కూడా మన విద్యార్థులు ప్రవేశించకూడదు.
1: అవర్ స్టూడెంట్స్ షుడ్ నాట్ హావ్ సచ్.
0: ఇలాంటివంతా కూడా అధ్యాపకులు ఈ చిన్న వయసు నుంచే పిల్లలకు బోధించాలి.
1: టీచర్స్ షుడ్ టీచ్ సచ్ థింగ్స్ రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్.
0: ధనము ప్రధానం కాదు.
1: మనీ ఇస్ నాట్ ఇంపార్టెంట్.
0: గుణము ప్రధానము.
1: క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక నీవు ధనంతో గుణాన్ని కొనుక్కోవద్దు.
1: యూ కెనాట్ బై క్యారెక్టర్ విత్ మనీ.
0: అందువల్లనే సత్యభామ చేసింది.
1: సో సత్యభామ అంటే
0: ఏమిటి?
1: వాట్?
0: ధనముతో కృష్ణుని కొనుక్కుంటే ఆ కృష్ణుడు తన దగ్గరనే ఉంటాడు అని చెప్పని ఆ సత్యభామ అనేక ప్లాన్లు వేసింది.
1: సత్యభామ ప్లాన్ ఇన్ డిఫరెంట్ వేస్ దట్ షీ కెన్ హై
0: క్రియేట్ ఉంటుండాలి. శమంతకమణి
1: కావాల్సినంత
0: ధనమంతా ఉంటుండాలి. నాకేం భయం లేదు, కృష్ణుని తప్పక నేను తీసుకుంటానని తెచ్చిన ధనమంతా ఇచ్చింది.
1: ఐఎమ్ ఫియర్లెస్, ఐ కెన్ బై కృష్ణ.
0: కించిత్ అయినా కూడా కృష్ణుడు కదలలేదు.
1: But Krishna didn't move even a
0: breath. భగవంతుడు ధనానికి లొంగుతాడా?
1: Do you think God will submit to money?
0: ఇప్పటికి లొంగడనేటువంటి సత్యాన్ని ఈ సత్యభామ లోకానికి చాటింది.
1: ఇది సత్యభామ టు ద వరల్డ్ దట్ గాడ్ కెనాట్ బి
0: పర్టేక్. ఏమైపోయింది?
1: లేటర్ వాట్ హ్యాపెండ్?
0: రుక్మిణి వచ్చింది తులసి పూజ చేసుకుంటూ.
1: దేర్ కేమ్ రుక్మిణి హూ
0: తులసి దళాన్ని చేతిలో పట్టుకుంది.
1: షి టుక్ వన్ లీఫ్ ఆఫ్ తులసి.
0: వచ్చింది.
1: షి కేమ్.
0: నారద, కృష్ణ రూపమునకు కృష్ణ నామే సరియైన తూకము అనింది.
1: షి సెడ్, నారద, ద నేమ్ ఆఫ్ కృష్ణ balances the form of Krishna.
0: Namu rupani chupistundi.
1: The name will show the form.
0: Rupamu namani smaristundi.
1: The form will
0: change. Tukamade okate rupaniki namamu namamuku rupamu.
1: Both will balance exactly the name and form.
0: Karaka Krishna anindi papa Rukmini.
1: So Rukmini said, Krishna,
0: బ్రహ్మమానస పుత్రుడు, ఆయన చక్కని చదువులు చదివినటువంటి వాడు నారదుడు.
1: నారద బ్రింగ్ బ్రహ్మమానస పుత్ర హైలీ ఎడ్యుకేటెడ్.
0: అతను అందరినీ మోసం చేయగలడు, కానీ తన్నెవరు మోసం చేయడానికి వీలు కాదు.
1: హీ కెన్ డిసీవ్ ఎవ్రీబడీ బట్ హీ కెనాట్ బి డిసీవ్డ్.
0: అమ్మ, సాకార కృష్ణునికి నిరాకార నామం చెప్తే నాకేం ఆదాయం?
1: షీ సెడ్, Krishna is here in form. If you tell the name without form, what is the problem?
0: సాకారంగా ఏదైనా దానికి తగినటువంటి విలువ ఇవ్వాలి.
1: Therefore, you should attach the value appropriate to the form.
0: తులసి దళం తీసుకుంది రుక్మిణి.
1: Then she picked up the leaf of tulsi.
0: పత్రము,
1: the leaf.
0: పుత్రము, పుష్పము,
1: flower.
0: ఫలము,
1: root.
0: తోయము,
1: water.
0: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమేని, నీవు ఈ తులసి దళమునకు తూగుదూగాక.
1: గాడ్, ఇఫ్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద వన్ విత్ ఆల్ డివోషన్ అండ్ ఆఫర్స్ యూ ద లీఫ్ ఆర్ ద ఫ్లవర్ ద ఫ్రూట్ ఆర్ వాటర్.
0: పత్రం అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ లీఫ్?
0: దేహమే పత్రం.
1: ద బాడీ ఇస్ లీఫ్.
0: పుష్పం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ ఫ్లవర్?
0: హృదయమే పుష్పము.
1: హార్ట్ ఇస్ ద ఫ్లవర్.
0: ఫలమనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ఫ్రూట్?
0: మనస్సే ఫలము.
1: మైండ్ ఇస్ ద ఫ్రూట్.
0: తోయమనగా ఏమిటి?
1: వాట్ ఇస్ వాటర్?
0: ట్యాప్ వాటర్ కాదు, రివర్ వాటర్ కాదు, ఆనంద బాష్పమే తోయము.
1: ఇస్ నాట్ ది ట్యాప్ వాటర్, ఇస్ నాట్ ది రివర్ వాటర్.
0: ఈ నాలుగింటిని చూస్తావు కృష్ణ అని కృష్ణ అని ఆ తులసీదళ వేసింది.
1: With all these things, she said, Krishna.
0: Krishna ane tundi naamam Krishnuniki sariyaina thookam vachindi.
1: The name of Krishna is exact.
0: Ee tulasi dalu extra weight ayipoyindi.
1: And this tulasi dala, the leaf of tulasi is extra weight.
0: Aa vidhanga bhagavantudu ee vidhamenti bhaktiki thookutade tappa dhanamunaku thoogadu.
1: God would match the devotion, nothing else.
0: Kanaka nee hrudayanni pavitranga pettuko.
1: Make your heart sacred.
0: సరైనటువంటి ప్రేమతో నింపుకో.
1: ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
0: ఈ నింపుకున్న ప్రేమను 10 మందికి పంచు.
1: షేర్ దట్ లవ్ విత్ ఎవ్రీబాడీ.
0: నీవు ఆనందించు.
1: యు బి హ్యాపీ.
0: ఇతరులకు ఆనందం.
1: మేక్ అదర్స్ హ్యాపీ.
0: ఇది నీ యొక్క కర్తవ్యం.
1: దట్ యువర్ డ్యూటీ.
0: కేవలం నీవు ఆనందం కావాలి కావాలి, అందరి ఆనందాన్ని నువ్వు మాత్రం కోరి నీవు ఇతరులకు ఆనందం ఇవ్వకపోతే ఇది వన్ వే ట్రాఫిక్ అయిపోతుంది. భక్తి వన్ వే ట్రాఫిక్ కాదు. గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
1: ఇఫ్ యూ డ్రా హ్యాపీనెస్ ఫ్రమ్ ఎవ్రీబడీ అండ్ డోంట్ షేర్, ఇట్ ఇస్ ఓన్లీ వన్ వే ట్రాఫిక్. ఇట్ ఇస్ గివ్ అండ్ టేక్.
0: ఇది ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
1: యూ షుడ్ గివ్ అండ్ రిసీవ్.
0: నీ డబ్బుని నీవు బ్యాంకులో పెట్టినప్పటికీ,
1: ఈవెన్ ఇఫ్ యూ డిపాజిట్ యువర్ మనీ ఇన్ ద బ్యాంక్,
0: చెక్ పైన చివరాలు రాసి ఇచ్చినప్పుడే నీ డబ్బు నీకు ఇస్తాడు. ఆ చెక్ ఇవ్వకుండా నీ డబ్బు కూడా నీకు ఇవ్వడు.
1: When you sign and give the check, then you will draw the money without signature. You
0: cannot. Shop ke maine ni velite.
1: If you go to the shop,
0: 10 rupees vaani mokhalu kodte oka handkerchief ni mokhalu kodtadu.
1: If you pay 10 rupees, you will receive handkerchief.
0: Edo okati teeskoni inko dan andistuntadu.
1: He receives and gives something.
0: Kani bhagavantudu kodunu ante.
1: God is also like that.
0: ఏదో ఒక ఆనంద బాష్పమైన అతనికి అందించినప్పుడు తప్పక అనంతమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంటాడు.
1: ఇఫ్ యూ ఆఫర్ టియర్స్ ఆఫ్ జాయ్, ఇచ్చాడు
0: చిటికి అటుకులు ఇచ్చాడు,
1: కుచీలా గేవ్ బీజం
0: అంతా అందించాడు.
1: బట్ హీ గేవ్ హిమ్ ప్లెంటీ ఇన్ ప్రాస్పెరిటీ.
0: ఏమిచ్చింది? తులసీ దళాన్ని ఇచ్చింది.
1: వాట్ ఇస్ రుక్మిణి గేవ్?
0: వశమైపోయాడు.
1: అండ్ కృష్ణ సబ్మిటెడ్ హింసెల్ఫ్.
0: కనుక భగవంతునికి ఇచ్చేటువంటిది ఏదో ఒకటి ప్రేమతత్వాన్ని ఇవ్వాలి, ప్రేమతత్వాన్ని పుచ్చుకోవాలి.
1: వీ షుడ్ ఆఫర్ లవ్ టు గాడ్ అండ్ రిసీవ్.
0: భగవంతునికి ఏది అక్కర్లేదు.
1: గాడ్ డజంట్ నీడ్ ఎనీథింగ్.
0: దేని ఆశించడు.
1: హి డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: కానీ ఒక్కటి మాత్రం, ప్రేమ.
1: బట్ వన్ లవ్.
0: ఆ ప్రేమ కూడా నీ యొక్క ప్రాపర్టీ కాదు.
1: లవ్ ఈజ్ నాట్ యువర్ ప్రాపర్టీ.
0: అది భగవంతుని ప్రాపర్టీ. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్స్ ప్రాపర్టీ. లవ్ ఈజ్ గాడ్.
0: పిల్లలకు చెప్పాలి మీరు, టీచర్స్.
1: టీచర్స్ షుడ్ టీచ్ చిల్డ్రన్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
0: స్పెండ్ ది డే విత్ లవ్.
1: స్పెండ్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: టు గాడ్.
1: దట్స్ ది వే టు గాడ్.
0: ఈ విధంగా పిల్లలకు చెప్పాలి.
1: యు షుడ్ టీచ్ లవ్.
0: ప్రేమతో ఉండాలి. పిల్లల్లో పిల్లలకు పోకాటలు రాకూడదు.
1: చిల్డ్రన్ షుడ్ నాట్ ఫైట్ అమంగ్
0: దెమ్సెల్ఫ్స్. పిల్లల్లో పిల్లలు ఏమాత్రం ఒకరికొకరు ద్వేషాన్ని పెంచుకోకూడదు.
1: దే షుడ్ నాట్ హేట్.
0: ఆ విధమైనటువంటి పవిత్రమైన, ప్రశాంతమైన, దివ్యమైన, నవ్యమైనటువంటి భావాలను పిల్లలు హృదయాలకు అందించాలి.
1: యూ షుడ్ పాస్ ఆన్ ద సీక్రెట్ డివైన్ నోవెల్ న్యూ ఫీలింగ్స్ టు చిల్డ్రన్.
0: కానీ అందించేటువంటి మీరు కూడాను ఆచరించాలి.
1: బట్ యూ ద టీచర్స్ హూ టీచ్ మస్ట్ ఆల్సో ప్రాక్టీస్.
0: మీరు ఆచరించకుండా వారికి అందిస్తూ ఉంటే ఈ కాలం పిల్లలు చాలా క్లెవర్ పిల్లలు.
1: ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ అండ్ టీచ్, మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ వెరీ క్లెవర్.
0: బ్రదర్, ఆ టీచర్ మనకు చెప్తుందా తాను చేయటం లేదని ఇప్పుడు చెప్పేస్తాడు.
1: ద స్టూడెంట్స్ విల్ టాక్ అవర్ బ్రదర్, ద టీచర్ ఇస్ టీచింగ్ బట్ నాట్ ప్రాక్టీసింగ్.
0: కనుక పిల్లలను ఇలాంటి భావాలు ఏమొచ్చినప్పటికీ నీ టీచింగ్స్ ప్రయోజనం ఉండదు.
1: When there are such feelings among children, there is no use of teaching.
0: ఏ బుకిష్ నాలెడ్జ్ గా మారిపోతుంది.
1: ఇట్ ఆల్ బికమ్స్ బుకిష్ నాలెడ్జ్.
0: ఆ పిల్లలకు అది సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా వస్తుంది.
1: అండ్ చిల్డ్రన్ విల్ హావ్ సూపర్ఫిషియల్
0: నాలెడ్జ్ రావాలి.
1: బట్ దే షుడ్ హావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: అలాంటి సమయం లోపల అధ్యాపకులు పిల్లలకు ఏమి చెప్తున్నారో అవి తప్పక మీరు పాటించాలి.
1: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ టీచర్స్ టీచర్
0: ఏమాత్రమో పోట్లాడకూడదని చెప్తూ టీచర్స్ టీచర్స్ పోట్లాడుతుంటే పిల్లలు ఏం చేస్తారు?
1: ఇఫ్ దే టెల్ స్టూడెంట్స్ దట్ దే షుడ్ నాట్ ఫైట్, బట్ ఇఫ్ దే ఫైట్ అమంగ్
0: సిగరెట్ తాగుతూ సిగరెట్ తాగకూడదా చాలా చెడ్డది ఏంటంటే, వాడేమంటాడు ఇప్పుడు తెలివి తెలియటం పిల్లలు చెడ్డదని తెలిసి నీవే తాగుతుంటే నేను తాగితే తప్పేమి అంటాడు.
1: ఇఫ్ ఎ టీచర్ టెల్ స్టూడెంట్స్ డోంట్ స్మోక్, స్మోకింగ్ ఇస్ ఎ బ్యాడ్ హ్యాబిట్, ఇంటెలిజెంట్ స్టూడెంట్ విల్ క్వశ్చన్.
0: చెడిపోవడానికి మూల కారణాలు ఇవే.
1: These are main things that are responsible for the students.
0: పిల్లలు ఏదైనా పిచ్చి పిచ్చి గ్రంథాలు చదువుతుంటే,
1: when students read all trivial
0: things, పిల్లలకు తాము చెప్పరు.
1: They don't tell their own.
0: పబ్లిక్ మీటింగ్ లో పోయి మాత్రం పిల్లలకు ఈ చెడ్డ బుక్కులంతా అందించకూడదు, పిల్లలు చాలా పాడైపోతున్నారు, వాళ్ళ క్యారెక్టర్ లేకుండా పోతున్నది అని పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు.
1: బట్ ఇన్ పబ్లిక్ దే గివ్ హై సౌండింగ్ లెక్చర్స్.
0: మొట్టమొదటి ఇల్లు గెలిచి అచ్చగెలుచు.
1: ఫస్ట్ యూ కరెక్ట్ యువర్ హౌస్,
0: నీ ఇంట్లో నీ పిల్లలను చక్క చేసుకో.
1: యూ రెక్టిఫై యువర్
0: చిల్డ్రన్, తర్వాత తెలుగు చెప్పడానికి అధికారం వస్తుంది.
1: దెన్ యూ హావ్ అథారిటీ టు టెల్ అదర్స్.
0: ఈ విధంగా మన ఇంట్లో మనం పిల్లలను మనం చక్క చేసుకోవాలి.
1: ఫస్ట్ వీ షుడ్ కరెక్ట్ అవర్ చిల్డ్రన్ అట్ హోమ్.
0: పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారు.
1: స్టూడెంట్స్ షుడ్ బి హైలీ కేర్ఫుల్.
0: వాళ్ళ బుద్ధులు అతి షార్ప్ గా ఉంటుంటారు.
1: దేర్ మైండ్స్ ఆర్ వెరీ షార్ప్.
0: చాలా గొప్ప నాలెడ్జ్ ఉంటుండాలి.
1: హావ్ గాట్ వెరీ బిగ్ నాలెడ్జ్.
0: అయితే ఆ నాలెడ్జ్ ఏమైపోతుంది? మిస్యూజ్ చేస్తున్నారు.
1: దే ఆర్ మిస్యూజింగ్ దేర్ నాలెడ్జ్.
0: నాలెడ్జ్ లేనిటువంటి వాళ్ళే లేరు.
1: దే ఆర్ నన్ విదౌట్
0: నాలెడ్జ్. కనుక వేదాంతంలో నాలుగు స్టెప్స్ పెట్టారు.
1: సో ఇన్ వేదాంత దేర్ ఆర్ ఫోర్ స్టెప్స్.
0: ఫస్ట్ స్టెప్ నాలెడ్జ్.
1: ఫస్ట్ స్టెప్ నాలెడ్జ్.
0: సెకండ్ స్టెప్ స్కిల్.
1: సెకండ్ స్టెప్ స్కిల్.
0: థర్డ్ స్టెప్ బ్యాలెన్స్.
1: థర్డ్ స్టెప్ బ్యాలెన్స్.
0: ఫోర్త్ స్టెప్ ఇన్సైట్.
1: ఫోర్త్ స్టెప్ ఇన్సైట్.
0: మొట్టమొదటి నాలెడ్జ్,
1: ద ఫస్ట్ నాలెడ్జ్
0: ఇది ఉంది. ఈ నాలెడ్జ్ ని స్కిల్ చేయి, బ్యాలెన్స్ సక్రమంగా వస్తుంది.
1: వెన్ వన్ స్కిల్స్ ద నాలెడ్జ్ దేర్ విల్ బి పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి పిల్లలంతా తమ నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు, స్కిల్ చేయటం లేదు.
1: అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్ ఆర్ నాట్ స్కిల్లింగ్ దర్ నాలెడ్జ్, బట్ దే ఆర్ కిల్లింగ్ దర్ నాలెడ్జ్.
0: బ్యాడ్ లుక్, బ్యాడ్ ఇయర్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్, బ్యాడ్ థింగ్స్ ఇవి చేస్తూ అదే కిల్ అయిపోతుంది.
1: వాట్ ఈస్ దిస్ కిల్లింగ్? బ్యాడ్ లుక్స్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ హియరింగ్, బ్యాడ్ యాక్షన్.
0: తన నాలెడ్జ్ ఎంత పాడు చేసుకుంటున్నారు.
1: ఇస్ స్పాయిలింగ్ ఇన్ ఎవ్రీ వే.
0: కనుకనే బ్యాలెన్స్ తప్పవుతుంది.
1: దేర్ఫోర్ బ్యాలెన్స్.
0: బ్యాలెన్స్ ఎప్పుడు తప్పవుతుంది అని ఒక లైఫ్ లో ఒక పెద్ద యాక్సిడెంట్ అనగా చాలా కష్టంలో గురి అయిపోతాడు.
1: అండ్ బ్యాలెన్స్ ఇస్ గోన్ హీ విల్ సస్టైన్.
0: బ్యాలెన్స్ ఉంటే లైఫ్ కు ఒక బ్యాలెన్స్ ఇంపార్టెంట్.
1: Balance in life is important.
0: Life is balance.
1: Life rests on balance.
0: Life is character.
1: It's character.
0: Life is happy.
1: Life is happiness.
0: ఈ యొక్క తత్వములు ఏ విధంగా ఉండాలి?
1: How should they be?
0: మనం అన్నింటినీ ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటుండాలి.
1: We should face the challenge.
0: Challenge immediately.
1: Life is a challenge, meet it.
0: Life is a game, play it.
1: Life is a game,
0: play it. You are not a football game. It's
1: not a football game.
0: Life is a football
1: game. Life is a football game.
0: మన ఫుట్బాల్ లోపల
1: ఇన్ దిస్ ఫుట్బాల్
0: మధ్యలో వేసుకున్నాము లైఫ్ అనేటువంటిది. ఒకవైపున ఈ సమనసుకింప హేమ తారక విద్య, పరమనసుకింప బ్రహ్మ విద్య, అటువైపున ఇటువైపున రెండు గోల్స్ ఉన్నాయి.
1: ఆన్ ఎయిదర్ సైడ్ దేర్ ఆర్ టూ గోల్స్.
0: ఈ గోల్స్ లోపల రెండు లిమిట్ ఉన్నాయి.
1: దేర్ టూ లిమిట్స్.
0: ఆ లిమిట్ మధ్యలో ఒక బాల్ పోతే గోల్ అవుతుంది.
1: ఇఫ్ ది బాల్ ఈస్ అట్ ద సెంటర్ ఇన్ బిట్వీన్ టూ గోల్స్,
0: ఈ రెండు లిమిట్ కు దాటిపోతే అవుట్ అయిపోతుంది.
1: ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ ద గోల్స్ ఇట్ విల్ బి అవుట్.
0: ఇది ఎవరెవరు ఆడుతున్నారు ఈ యొక్క ఫుట్బాల్?
1: హూ ఆర్ ద ప్లేయర్స్ ఇన్ దిస్ ఫుట్బాల్ గేమ్?
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ప్రభుధర్మం, ఈ ఫిక్స్ సిక్స్ ఒకరికి.
1: ఆల్ ద సిక్స్ ప్లేయర్స్ ఆన్ వన్ సైడ్, ట్రూత్,
0: మోహ, మద, మత్సర్యం, ఈ సిక్స్ పీపుల్ ఇంకొక సైడ్ ఉన్నారు.
1: ద యాంగర్, లస్ట్, గ్రీడ్, ఎవరీ సిక్స్ ప్లేయర్స్
0: దీన్ని కాళ్ళతో కొట్టేస్తున్నారు. మంచి చెడ్డ రెండు కొట్టేస్తున్నారు.
1: దే గో ఆన్ కికింగ్ ద బాల్, గుడ్ అండ్ బ్యాడ్.
0: ఎంతవరకు దీన్ని కొడతారు?
1: టు వాట్ ఎక్స్టెండ్ ద కిక్?
0: దాంట్లో ఎయిర్ ఉన్నంత వరకు కొడతారు.
1: సో లాంగ్ దేర్ ఎయిర్ ఇన్
0: ఆ ఎయిర్ పోతే చేతులతో ఎత్తుకుంటారు.
1: ద మూవ్మెంట్ ఇట్ ఇస్ ఇన్ఫ్లేటెడ్ దే లిఫ్ట్.
0: ఆ ఎయిర్ ఫుట్బాల్ ఉన్నటువంటి ఎయిర్ అహంకారము.
1: ద ఎయిర్ ఇన్ సైడ్ ద ఫుట్బాల్
0: ఈ అహంకారం అనేటువంటిది ఉండినంత వరకు మన దేహం అనేటువంటి ఫుట్బాల్ లోపల అందరూ కాళ్ళతోనే కొడతారు.
1: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ ఎయిర్
0: మర్యాదనే చూడరు. కనుక అహంకారం పోవాలి.
1: Therefore, you should be egoless.
0: దీనిని వినయం అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ హ్యూమిలిటీ.
0: విద్యయసగును వినయంబు.
1: ఎడ్యుకేషన్ కన్సిస్ట్
0: వినయం అనేటువంటిది ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ హీ బి?
0: ఏదో తల ఉంచి నమస్కారం సార్ అంటే కాదు.
1: నాట్ సింప్లీ బెండింగ్ ది హెడ్ అండ్ సే నమస్కార.
0: అహంకార,
1: ఈగో,
0: మమకార,
1: అటాచ్మెంట్,
0: క్రోధము,
1: యాంగర్,
0: రహితమైన మనస్సు.
1: The mind should not be with
0: these. Ahankara rahitamaina manasu.
1: It should be egoless.
0: Aadambara rahitamaina manasu.
1: Without any pomp.
0: Mamakara rahitamaina manasu.
1: Without any attachment.
0: Adi nijamaina vinayam.
1: That is true humility.
0: ఈ నాడు అహంకారం అధికంగా ఉంటుండాలి.
1: Today this more of
0: ఈ లోకంలో ఉండేటువంటి అన్ని కారముల కంటే అహంకారం చాలా కారం.
1: Of all the kara, the hot ahankara, very very hot.
0: ఈ కారం మరొక దానికి ఏమాత్రం ఉండదు. గుంటూరు దజవాడలో ఆవకాయ వేస్తారు, దాంట్లో కూడా అంత కారం ఉండదు.
1: This kara heart is much more than avakaya.
0: Kanu ee karamunu neevu bhujistiva inka neeru thragavalsu ostundi.
1: When you eat hot stuff you should drink.
0: Yemu aa neeru durvasanulu anaga loka vanchalu nenipetti neeru thragavalsu ostundi.
1: What is this water? The worldly desire.
0: దాని వల్ల ఆరోగ్యం చెడిపోతుంది.
1: దేర్ఫోర్ హెల్త్ ఇస్ పాయింట్.
0: కనుక మొట్టమొదట తల్లిదండ్రులను గౌరవించాలి.
1: సో ఫస్ట్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: Mother is God, father is God.
0: కనుక దేవుణ్ణి ప్రత్యేకంగా మీరు ఎక్కడ వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్.
0: ఎటువంటి వారైనా కానీ తల్లికి మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గాడ్ మోర్ దాన్ మదర్.
0: కనుక శంకరాచార్యులు చెప్పారు, దుర్మార్గులైనటువంటి పుత్రుడు పుత్రికలైన ఉన్నారు కానీ దుర్మార్గులైన తల్లి లేదు అని.
1: సో శంకర సెడ్ దేర్ మే బి బ్యాడ్ చిల్డ్రన్ వికెట్ సన్ అండ్ వికెట్ డాటర్
0: ప్రాణ సమానంగా చూచి ప్రాణానికి ప్రాణం అందించి వారిని పోషించినటువంటి తల్లి కంటి నీరే నింపితే రేపటి దినమే నీ బిడ్డలు నీ కంటి నీరు నింపరా.
1: ద మదర్ హూ టేక్స్ కేర్ ఆఫ్ యూ యాజ్ హర్ వెరీ లైఫ్
0: కనుకనే రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తప్పింది కాదు.
1: ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
0: మొట్టమొదటనే మనం జాగ్రత్తగా ఉండాలి.
1: ఫస్ట్ వీ షుడ్ బి కేర్ఫుల్.
0: ఏ ఒక్క దీంతో కూడా ఎక్కువ మనం పరిచయం పెట్టుకోకుండా
1: వీ షుడ్ నాట్ హావ్ టూ మచ్
0: అతి భాష లేకుండా దుస్సంగమును చేరకుండా
1: యూ షుడ్ నాట్ బి బ్యాడ్ కంపెనీ.
0: ఎందుకంటే బ్యాడ్ కంపెనీ చేరితే నీవు కూడా బ్యాడ్ అయిపోతావు.
1: ఇఫ్ యూఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ యూ బికమ్.
0: అందువల్లనే టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: సో ఇట్ ఈస్ టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: ఎలాంటి వారితో చేరతావో అలాంటి రూపాన్ని ధరించిపోతావు.
1: యూ బికమ్ దాట్ డిపెండింగ్ అపాన్ ద కంపెనీ వేర్ యు ఆర్.
0: మంచిని తలంచు,
1: థింక్ గుడ్.
0: మంచిని చూడు,
1: సీ గుడ్.
0: మంచిని చేయి,
1: డూ గుడ్.
0: మంచిని అనుభవించు,
1: ఎక్స్పీరియన్స్.
0: ఇదే నిజమైనటువంటి మానవత్వానికి తగినటువంటి విలువలు.
1: They are the human values.

భవ సముద్ర సుఖద నావ ఏక రామనా. పరమశా

0: కట్టడైన ఎట్టి నిజ కర్మము చుట్టుచువచ్చి ఏ గతి పెట్టును అనుభవింపక తీరదు. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కట్టడైన ఎట్టి నిజ కర్మము చుట్టుచువచ్చి ఏ గతిని పెట్టును పెట్టినట్టు అనుభవింపక తీరదు.
1: The principle and the code that has been laid before us has got to be followed and adopted in true spirit, failing which one has to necessarily face the consequence.
0: Chettuna gabbidambulaku cherina karmamu kada evaraina aa pachunu teeskeldi kaalu paiki tala krindiki petti katti vittara pettaledu.
1: No one has in fact kept the birds on the branches of the trees with the legs tied up over there. It's quite natural for them to rest.
0: Vidyarthulara,
1: students,
0: karmamunaku kaalu levu, karmamunaku netramu levu, karmamunaku noru ledu. Attide manavudu anubhavinchetuvanti karma.
1: Action has no legs, the eyes, nor the mouth. So is the case with the human action.
0: Prema puritamainatvanti daivajnanu ullanginchute evaritaram kaadu.
1: It's not possible for anybody to transcend or disobey the divine command.
0: Deenini patti evari karma varudi ani ప్రాచీనులు చెప్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ది ఏన్షియంట్ సెడ్ దట్ వన్ హ్యాస్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద డెస్టినీ.
0: ఈ కర్మ పొమ్మంటే పోయేటువంటిది కాదు, రమ్మంటే వచ్చేటువంటిది కాదు. తన ఇష్టానుసారము వెళుతుంది పోతుంది. వారి వారి సంకల్పమును పురస్కరించుకుని ఈ కర్మ ఈ రకమైనటువంటి రెండు ఆటలు ఆడుతుండాలి.
1: The fate or the destiny comes as it is, irrespective of your invitation or denial or rejection.
0: Lokamu chala chitra vichitramulato koodinatundi.
1: The world is mysterious, full of mystery.
0: Lokamu panchabhautikamu.
1: We see the five senses.
0: Panchabhautikamainatundi ee yokka lokamu ఒకరు పెట్టితే నించేటువంటిది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఫైవ్ సెన్సెస్ ఆర్ నాట్ స్పెషల్లీ గిఫ్టెడ్ బై ఎనీబడి.
0: లోకము పంచభౌతికము, లోకము కూలక తప్పదు ఎప్పుడు.
1: అండ్ దిస్ బాడీ ద ఫైవ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డే అదర్.
0: లోకి నిరామయుండు,
1: బట్ ది ఇన్ డ్వెలర్ ఇస్ పర్మనెంట్.
0: కనుగొమ్మిక ఈ లోకమునకు ఏమాత్రం కూడా చలనం కలిగేటువంటిది కాదు.
1: Understand this, the main principle, the indweller has no movement whatsoever.
0: Prema swarupulara,
1: embodiments of love,
0: daivam yokka chitramulu vichitramuluga untuntai.
1: The actions of God are understandable, mysterious.
0: Lendi kalipistundai kalipinchedi lekunda pothundi.
1: That what is apparent becomes non-apparent.
0: Itti chitra vichitramulato koodinatvanti lokamunu ఎవరు నమ్మగలరు?
1: హౌ కెన్ యూ అండర్స్టాండ్ దిస్ వరల్డ్ ఫుల్ ఆఫ్ మిస్టరీ, ఇన్ఎక్స్ప్లికబుల్?
0: ఈ పంచభౌతికమైనటువంటి దేహమును ఎవరు నిలపగలరు?
1: హూ కెన్ కంటిన్యూ టు కీప్ అప్ దిస్ బాడీ ఆఫ్ సెన్సెస్ ఫర్ ఎవర్?
0: కానీ అది నిలిచినంత కాలము నిలుస్తుంది, తక్షణమే వెళ్లిపోతుంది.
1: ఇట్ సర్వైవ్ సో లాంగ్ ఇట్ షుడ్ as it is designed, but it's bound to fall later.
0: ఇది ఒకరి ఆజ్ఞను పురస్కరించుకుని నడచదు.
1: It does not proceed or respond according to the whims and fancies.
0: ఇది కేవలము వచ్చే సమయంలోనే వ్రాత పెట్టినటువంటిది.
1: And in fact, it has been decided from the time of birth itself.
0: ఇట్టి జగత్తు యొక్క సమృష్టిని మానవుడు నిర్ణయించటము వీలు కాదు.
1: It's not possible for man to explain or comprehend the design of this universe.
0: Okkokariki okkoka vidhamaina anubhootulu kalugutuntayi.
1: Each one has his own experience.
0: తలకెందుకు గట్టిగా ఎవరైనా ఆ చెట్టును గబ్బిడమునకు.
1: Can anyone explain what is actually happening there in that particular tree?
0: Bats.
1: The bats over there.
0: ఒక్క నిమిషం వస్తాయి, తక్షణమే తల క్రిందికి వేస్తాయి, కాళ్ళు పైకి పెట్టుకుని నిలుచుకుంటాయి.
1: Bats reach over there with their bodies turned upside down, with their legs up.
0: దీనికి కాలమే లేదు.
1: There's no reason behind this.
0: ఇట్టి సృష్టి యొక్క జగత్తుకు, సృష్టి యొక్క చిత్ర చిత్రములకు ఎవరు సాక్షి?
1: Who is the witness to all that has been mysteriously happening in this world?
0: దీనికి ఎవరు సాక్ష్యం లేరు.
1: Nobody can bear witness to this.
0: ఎప్పుడెప్పుడు ఏ ఏ కర్మలు ఏ ఏ ప్రదేశమునందు ఎవరెవరు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేయక తప్పదు.
1: Each one has act at a particular given place, in a particular pattern, as decided or preordained.
0: కనుక ఇది మానవుడు తాను నిర్మించుకున్నటువంటి యొక్క ఇది కాదు.
1: Therefore, it is not man's making.
0: కేవలం అన్ని కూడాను దైవాజ్ఞను పురస్కరించుకునియే జరుగుతూ ఉంటుండాలి.
1: All things happen as per God's will.
0: దైవం యొక్క ఆజ్ఞను శిరసావహించటమే మానవుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Man's main responsibility lies in being obedient to God's command.
0: బహిర్ముఖంగాను అంతర్ముఖంగాను తన సంకల్ప ప్రభావం చేత అన్ని జరుగుతూ ఉంటుంటాయి.
1: Either externally or internally, things happen as per God's will.
0: కనుక దైవాజ్ఞను ఎవరు ఏ విధంగా చెప్పినప్పటికీ మనము దాన్ని నమ్మటకు వీలులేదు.
1: People may say in any way, but none can disobey God's command.
0: కనుక దైవాజ్ఞను శిరసావహించి నడచవలసిందే తప్ప దీనికి మధ్యలో ఏమైనా కామానో పులి స్టాపో పెట్టడానికి వీలు కాదు.
1: So one has to follow God's command in toto. You cannot put a comma or a full stop there.
0: ఇట్టి చిత్ర విచిత్రములైనటువంటి యొక్క దైవ సృష్టి ఈనాడు ఎవరు కూడాను అర్థం చేసుకోవటం లేదు.
1: No one is making an attempt today to understand the mysterious nature of the divinity.
0: కాని గొప్ప సైంటిస్ట్ అంతా కూడాను మేము అర్థం చేసుకున్నామని వాక్తో చెప్తున్నారే గాని అనుభవంతో వారికి లేదు.
1: Eminent scientists declare as if they have known verbally, not out of their experience.
0: ప్రపంచమునందు ఎన్ని విధములైనటువంటి చర్యలు చూచినప్పటికీ అన్నింటి ఎందుకును అన్ని రకములైనటువంటి చిత్ర విచిత్రములే ఉన్నాయి.
1: In every aspect, in total, you find so many peculiar things happening.
0: చిత్రంబులు,
1: peculiar,
0: లోక విచిత్రంబులు,
1: and mysterious.
0: మెల్లగా చూస్తే చిత్రములు అచిత్రంగా పడిపోతున్నాయి.
1: If you observe in reality that what you see is not true.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: దైవాజ్ఞను మాత్రము ఒకరు అవునని ఒకరు కాదని వాదించుటకు వీలు కాదు.
1: It's not possible to argue God's will or God's command.
0: కనుక ఇప్పుడు చూడండి, ఈశ్వరుడే మార్కండేయుని పుట్టించి ఇచ్చాడు.
1: In fact, it was Ishwara's will Markandeya was born.
0: అక్కడ 14 వర్షములు సత్పుత్రుడిగా జీవించమని చెప్పాడు.
1: He was to live for 16 years as a good son.
0: కాని మిగిలినటువంటి దీని తర్వాత ఏమాత్రము నీ యొక్క జీవితం నిలవదు.
1: And it was decided that he would not live beyond the age of 16.
0: ఇది తల్లిదండ్రులకు కూడాను తెలిపాడు.
1: This was informed to his parents.
0: కాని తల్లిదండ్రులు ఈ 16 సంవత్సరములు సత్పుత్రుడే కావాలని వారు కూడా ఆశించడం చేత సత్పుత్రుడు సదాలోచనతో, సచ్చింతంతో, సత్ప్రవర్తనతో జీవితం గడుపుతూ వచ్చాడు.
1: The parents desired for a son who would live for 16 years, leading his life in good conduct, good thought and good behavior.
0: కాని 16 సంవత్సరంలో పడేటప్పటికీ తల్లి కంటిదారులు కారుస్తూ కనిపించేటువంటిది.
1: But as this boy reached the age of 16, the mother went on shedding tears.
0: ఎందుకు ఈ విధంగా ఏడుస్తుండాలి తల్లి అని ఆ పిల్లవాడికి అర్థం కాలేదు.
1: The son could not understand the reason behind his mother crying.
0: తండ్రి కూడాను అదే స్థితిలో ఉన్నాడు.
1: Similar was the situation with father.
0: ఒకనాడు తల్లిదండ్రులు కూర్చున్నటువంటి సమయంలో వారిద్దరి మధ్య చేరి మార్కండేయుడు, అమ్మ ఎందుకు మీరు కంటిదారలు కాచటం, నాకేమైనా ప్రమాదం ఉన్నదా, దేనికోసం మీరు కాస్తున్నారు అని ప్రశ్నించాడు.
1: One day Markandeya, spending time in the company of his parents, watching them very miserable, very sad, asked them, why do you cry? Is there anything happen to me, any danger?
0: నాయనా, కుమారునికు నేను తక్కువ చెప్పలేను, ఎక్కువ చెప్పలేను, రెండు కూడా తక్కువ ఎక్కువ లేనటువంటి ఒక తత్వము దైవం యొక్క ఆజ్ఞ.
1: They did not say anything more or less. They just mentioned the fact. That's of God's will.
0: నాయనా, నిన్ను భగవంతుడు ప్రసాదించే సమయంలో నీకు 16 సంవత్సరమే మాత్రమే ఉండగలవు, సత్పుత్రుడై తదుపరి ఎన్ని ప్రయత్నం చేసినను నిలబడు అని చెప్పాడు.
1: Parents said, look here son, you are to live for 16 years only. This was stated by God himself when he gifted you to us.
0: కుమారునికి చాలా ఆశ్చర్యం వేసింది.
1: Any danger?
0: నాయనా, కుమారునికు నేను తక్కువ చెప్పలేను, ఎక్కువ చెప్పలేను, రెండు కూడా తక్కువ ఎక్కువ లేనటువంటి ఒక తత్వము దైవం యొక్క ఆజ్ఞ.

0: గిఫ్టెడ్ యూ టు అస్.
1: కుమారుడికి చాలా ఆశ్చర్యం వేసింది, ఇంతకాలము నాకెందుకు చెప్పలేదు. కుమారుడికి దాచిపెట్టేటువంటి తల్లిదండ్రులు కూడాను లోకంలో ఉన్నారా?
0: ద బాయ్ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. వై డి యూ నాట్ టెల్ మీ బిఫోర్? డూ యూ ఫైండ్ పేరెంట్స్ హైడింగ్ సర్టన్ సీక్రెట్స్ లైక్ దిస్?
1: సరే, నేటికైనా దీని యొక్క గుట్టును నాకు బట్ట చేశారు.
0: అండ్ అట్లీస్ట్ యూ టుడే యూ చోస్ టు టెల్ మీ.
1: ఆనాటి నుంచి కాలం వ్యర్థం చేయకూడదని, కాలం పవిత్రమైనప్పుడుదని, కాలం భగవత్ స్వరూపుడని తాను గుర్తించాడు.
0: He realized full well that the time is most precious and divine.
1: తెల్లవారు లేచిన
0: తర్వాత టైం
1: స్నానం చేయటము, ఈశ్వరుని దగ్గర పోవటము, అక్కడ కూర్చొని నమశివాయ నమశివాయ నమశివాయ నమశివాయ అని పంచాక్షరములు ఉచ్చరిస్తూ వచ్చాడు.
0: After getting up from bed, after taking his bath, he used to spend time in the temple repeating God's name, Namasivaya.
1: దేని కోసం నీవు చింతిస్తున్నావు అని తనకే తెలియదు.
0: In fact, he doesn't know the main reason behind his prayer.
1: ఈ చింతనే నా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: Thinking of God is my chief purpose in life.
1: నేను కేవలం భక్తమే నిమిత్తమే ప్రార్థించలేదు.
0: I am not praying expecting anything.
1: ఏ ఫలితము నాకు అక్కర్లేదు.
0: I don't expect anything out of this. To think of God is my main duty.
1: అని తాను పట్టుబట్టాడు.
0: So saying, he determined to repeat God's name.
1: రేపటి దినమునకు 16 సంవత్సరము నిండిపోతుంది.
0: And he was to complete 16 years the following day.
1: కనుక తాను ఇంటికి కూడా పోలేదు.
0: He didn't go home on that day.
1: తల్లిదండ్రులు కంటిదారులు కార్చుకుంటూ తలుపు దగ్గర కూర్చున్నారు.
0: In fact, parents crying, they came close to the door and sat there.
1: ఏ నిమిషంలో ఇంత ప్రమాదం కలుగుతుందో అని వారు చింతిస్తూ ఉన్నారు.
0: They were feeling so sad because the end may come at any moment of time.
1: సరే, దైవాజ్ఞ జరగక తప్పదు కదా.
0: God's will is sure to happen.
1: దానికి 16 సంవత్సరం నిండిన కాలం వచ్చింది, పడిపోయాడు.
0: He completed 16 years, he fell down.
1: అయ్యో, ఇంకా పోయినాడు కదా అని తల్లిదండ్రులు బాధపడుతూ వచ్చారు.
0: The parents were feeling so sad because they lost their son.
1: ఇక్కడ బాహ్యంగా ఈ రకమైనటువంటి బాధపడుతుంటే అంతర్బాహ్యంగా ఆ పిల్లవాడి యొక్క జీవుడు ఈశ్వరుని దగ్గర చేరాడు.
0: As this was happening in the external world, the parents feeling so sad for the demise of the son.
1: ఈ పిల్లవాడికి సంభాషణ జరుగుతూ ఉండాలి.
0: The soul of the body of the boy went to God and there was discussion.
1: ఆ డిస్కషన్ లోపల, నాయన, నీ యొక్క ప్రేమను నేను పులకించుకుని ఇన్ని విధములుగా నేను ఆలోచిస్తున్నాను.
0: And there in the discussion it was revealed to the boy that he could continue so long because of his love for God.
1: ఈ నాటికి మా ఆజ్ఞానుసారంగా నీ 16 సంవత్సరం నిండింది.
0: You have completed 16 years as was declared earlier.
1: నీవు సంతోషంగా నా దగ్గరికి వచ్చావు.
0: You reached me happily.
1: కాబట్టి ఇప్పుడు నేను ఏం చేసేది?
0: What is to be done now?
1: అని యోచిస్తూ ఉండగా పార్వతి వచ్చింది.
0: As there was discussion was going on, they received a message.
1: నీ సంకల్పమును పరిస్థితి గావించినాడు కనుక ఆ పిల్లవాడిని వెనుకకు పంపు ఉన్నది.
0: Since he acted as per his will, better he be sent back to this world.
1: నేను ఒకడే పంపటం వీలు కాదు, నీవు కూడా రావాలి అన్నాడు.
0: He said, it's not possible for me to go alone. You also should follow me.
1: అనగా ఈశ్వరుడు పార్వతి ఇరువురు చేరి ఆ బిడ్డను తీసుకుని తల్లిదండ్రులకు వచ్చారు.
0: It only meant ఈశ్వర్ and పార్వతి accompanied by the
1: అనగా కదలిక జరిగింది.
0: దట్స్ వాట్ హెడ్ హ్యాపెన్. దేర్ ఇస్ మూవ్మెంట్ ఇన్ ద బాడీ.
1: మూవ్మెంట్ జరిగేటప్పటికే తండ్రి భార్య చాలా బాధపడుతూ ఉన్నారు.
0: ది పేరెంట్స్ నోటీస్ ద మూవ్మెంట్ ఇన్ ద బాడీ ఆఫ్ ది సన్.
1: ఈ పిల్లవాడు లేచాడు.
0: ద బాయ్ గాట్ అప్.
1: అమ్మా, నన్ను తిరిగి ఈశ్వరుడు పార్వతి ఇక్కడ తీసుకుని వచ్చారు.
0: ద బాయ్ సెడ్, మదర్, లుక్ హియర్, ఈశ్వర అండ్ పార్వతి.
1: ఎంతకాలం అవసరమో అంతకాలం నాతో కాలం గడపండి.
0: You can spend time with me so long I should be with you.
1: సత్కర్మలు చేయండి.
0: Do good action.
1: సదాలోచన సల్పండి.
0: Entertain good thought.
1: కనుకనే నేను సత్పుత్రుడిగా మారిపోతున్నాను.
0: I am going to be a deserving son, a good son.
1: నా వల్ల మీకు ఎవరికీ ఏ విధమైనటువంటి లాభ నష్టములు జరగదు.
0: In fact, you are not going to suffer any loss because of me.
1: నన్ను నేను ఎప్పటికీ బాధ పెట్టను.
0: I will never put you to suffering or misery any time.
1: అని లేచి తల్లిదండ్రులకు నమస్కరించి
0: he got up and paid his obeisance to his parents.
1: ఆ తల్లిదండ్రులను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి చేరాడు.
0: Accompanied by his parents, he reached home.
1: అయ్యో, మరణించినటువంటి మార్కండేయుడు తిరిగి జీవితం వచ్చింది అని అందరూ ఊరి వారందరూ ఆశ్చర్యపడుతూ వచ్చారు.
0: All the inhabitants

0: Friends in the town could come to know that Markandeya is brought back to life, resurrected.
1: అప్పుడు ఈ పిల్లవాడు జరిగిందంతా కూడాను ఈ బాహ్య లోకమునందు ఆ దివ్యమైనటువంటి లోకమునందు ఏమేమి సంభాషణ జరిగిందో ఈశ్వరునికి తనకి తనకు తగినటువంటి సంభాషణ సారాంశం చెప్పాడు.
0: ద బాయ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు హిస్ పేరెంట్స్ ది కైండ్ ఆఫ్ డిస్కషన్ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ హిమ్ ఈశ్వర అండ్ పార్వతి.
1: ఈ విధంగా మానవులకు దైవం ఏ విధంగా సహాయం చేస్తారంటే ప్రార్థనల వల్ల కాదు.
0: హౌ గాడ్ హెల్ప్స్ ది హ్యుమానిటీ,
1: అంతర్భావం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సంకల్పం మారుతుంటాయి.
0: గాడ్ రెస్పాండ్స్ నాట్ మియర్లీ బై ద ప్రేయర్స్ యూ ఆఫర్, ది ఇంటర్నల్ ఫీలింగ్స్, ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
1: ఈ మార్కండేయుడు ఏ విధమైనటువంటి కోరిక కోరలేదు.
0: మార్కండేయ డింట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్.
1: నాకు ఇచ్చినటువంటి ఈ కాలంను సద్వినియోగం చేసుకుంటున్నాను.
0: He only determined to make the best use of the time given to him.
1: ఇది నా యొక్క సంకల్పము.
0: This is my determination.
1: అనుక ఈ సంకల్పమును ప్రసిద్ధి గావించుకునేటానికి తగినటువంటి కర్మలు ఆచరించడమే భక్తులు చేయవలసినటువంటి కర్తవ్యము.
0: Therefore the main duty of a devotee is to have the rightful thought and rightful action.
1: అప్పటి నుంచి మార్కండేయుడు చిరంజీవిగా బ్రతుకుతూ వచ్చాడు.
0: And Markandeya is immortal Chiranjeevi.
1: తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చాడు.
0: And he gave them joy to his parents.
1: కనుక దైవం ఏ విధంగా మారుతుంటాదంటే దైవం సంకల్పం మారదు.
0: God's will never change.
1: ఆ సంకల్పం జరుగుతూనే ఉంటుంటారు.
0: God's will happen.
1: కానీ భక్తుని యొక్క ప్రసిద్ధమైనటువంటి యొక్క ఆ ప్రార్థన వల్లనే తనకు అన్ని మార్పులు జరుగుతుంటాయి.
0: However, the fervent incessant prayers of the devotee will certainly bring in a change in God's design.
1: భక్తుని యొక్క ప్రార్థనల చేతనే నయమవుతుంటాయి.
0: The God's will also changes in response to the prayers of the devotees.
1: దైవాన్ని కొడును మార్చగలిగినటువంటి శక్తి భక్తుల యందు ఉంటున్నది.
0: The devotee has got all the latent power in him to change even God.
1: భక్తి అనగా కేవలం ఒట్టి మాటలు కాదు, ప్రార్థనతో మాత్రమే జరిగేటువంటి కాదు.
0: Devotion is not merely vocal exercise or verbal. It should be full of feeling and sentiment.
1: 11th శతాబ్దం లోపల,
0: in the 11th century,
1: కేరళ దేశం లోపల,
0: in the state of Kerala,
1: శంకరాచార్యులు వారు పుట్టారు.
0: ఆదిశంకర టుక్ బర్త్ దేర్.
1: ఆయన పుట్టి ప్రపంచంలో ప్రతి మానవునకును దైవం యొక్క సంకల్పాన్ని బోధించాలి అనే ఉద్దేశంతో సర్వశాస్త్రముల యొక్క పరిసారము చాటుతూ వచ్చాడు.
0: ఆదిశంకర పబ్లిసైజ్ ద వేదిక్ డిక్టా టు ఎవ్రీబడి, ద ట్రూత్స్ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
1: కానీ అంతటి శంకరాచార్యుల వారు 32 సంవత్సరం వరకు మాత్రమే బ్రతికాడు.
0: ఆదిశంకర లివ్డ్ ఫార్ 32 ఇయర్స్ ఓన్లీ.
1: తర్వాత ఆ దేహాన్ని వదిలాడు.
0: అండ్ హెస్ గివెన్ అప్ హిస్ బాడీ దేర్ ఆఫ్టర్.
1: ఆయన వదిలిన తర్వాత మరి వచ్చి పెట్టాడు. 13th శతాబ్దం లోపల రామానుజాచార్యుల వారని మరి పుట్టారు.
0: అండ్ ఇన్ 13th సెంచురీ యూ హ్యావ్ రామానుజాచార్య.
1: అనగా భక్తి ప్రపంచాలు కూలిపోతున్నాయి. మానవుని యందు భక్తి అనేటువంటిది శూన్యమైపోతుండాలి, భగవంతుని చింతనే లేకుండా పోతుండాలి, దాన్ని నేను నిలబెట్టాలి అని భగవంతుని ఒక నామస్మరణ ప్రపంచములకు బోధించడానికి వచ్చాడు.
0: రామానుజాచార్య కేమ్ డౌన్ ఆన్ ఎర్త్ నోటీసింగ్ ద కండిషన్స్ ప్రెవలెంట్ అట్ ద టైమ్ దట్ ది డివోషన్ ఇస్ ఆన్ ద డిక్లైన్.
1: ఈ విధంగా బోధిస్తూ వచ్చేటప్పటికి ప్రజలు లోపల ఒక విధమైనటువంటి భక్తి ప్రపంచాలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: And that Ramanujacharya's teachings was responsible for the devotion which was growing more and more among the society.
1: Mari 14th shatabdam lopala,
0: in the 14th century,
1: Madhvacharya vacharu.
0: Madhvacharya
1: anaga itanu jeevudu devudu iddaru okate aneetuvanti bodhanam chestu vacharu.
0: And he taught the principles of the individual and the cosmic.
1: జీవుడు వేరు దేవుడు వేరు కాదు అని చెప్పని చెప్తూ.
0: And he said that the individual and the universal soul are not separate.
1: ఇరువురి యందు ఉన్నటువంటిది ఒకే ఆత్మతత్వమే.
0: In fact, it is only the same spirit present in both.
1: సర్వ జీవుని యందు కలిగినటువంటిది ఆత్మతత్వం ఒకటే.
0: It is only the spirit of the self present in all of the beings.
1: అందరి యందు ఉన్నటువంటిది అది ఒకటే ఈశ్వరత్వం.
0: It is only the divinity that is present in everyone.
1: ఈ ఈశ్వరత్వం అనగా ఏమిటి అని మీరు.
0: What is this divinity?
1: Anaga prapancham lopala eeshwarattam anetundi sakshat kalpitamadu kaadu adi sahaja siddhanga vachesestuntari.
0: The divine principle is natural, is not artificial.
1: Ramulu unte oka sharira dhariyai vastunnadu.
0: And if you think of Rama, you know he has a form.
1: Krishnulu unte athadu kuda oka sharira dhariyai vastunnadu.
0: Krishna also has a definite form.
1: Ee vidhanga anni dehamulu kudanu ఆయా అవతారములను పురస్కరించుకుని వస్తూ వచ్చాయి.
0: ఎవ్రీ ఇన్కార్నేషన్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ఫామ్.
1: కానీ ఈశ్వరత్వం ఎట్లా వస్తుంది?
0: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ ఈశ్వరత్వం?
1: ఈశ్వరత్వం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై ఈశ్వరత్వ?
1: తన యొక్క సత్యతత్వమే ఈశ్వరత్వము.
0: ద ట్రూత్ ఇస్ డివైన్.
1: అనగా మూడింటి యొక్క ఏకత్వం కూడా అక్కడే ఉంటుండాలి.
0: మీనింగ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్
1: స్థితి లయములు,
0: ద క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ అన్హిలేషన్.
1: దీన్ని పురస్కరించుకుని ఒక విధమైనటువంటి పండితులు దానికి ఒక లింగాకారంగా చూపిస్తూ వచ్చారు.
0: అండ్ ద స్కాలర్స్ గేవ్ ఇట్ ఏ స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫార్మ్ టు దీస్ త్రీ.
1: అనగా ఈ విధంగా వచ్చి ఇది ముందుకు వస్తుంది, దీనిపైన లింగాకారం వస్తుంది. అనగా ఏ రూపము లేకుండా వచ్చేస్తుంది ఇటు.
0: ది లింగాకార హ్యాస్ నో ఫార్మ్ యాజ్ ఇట్ ఈస్.
1: అంటే లింగాకారం అంటే మీకు తెలుసునా?
0: యు నో వాట్ ఈస్ లింగ, ద ఫార్మ్ ఆఫ్ లింగ.
1: లింగాకారం అనగా ఒక విధమైనటువంటి లింగం చూస్తుంటుంటారు.
0: యు సీ లింగ ఎవ్రీడే.
1: ఒకవైపు పోవడానికి దారి ఉంటుంటుంది.
0: And you find the horizontal plane on one side.
1: పైన లింగమునకు ఎట్టి ఆకారము ఉండదు.
0: The linga above that has no different form.
1: దీన్ని పురస్కరించుకుని ఇది నీకు శివలింగము అన్నారు.
0: That we call it శివలింగా. భగవాన్ మెటీరియలైజ్ శివలింగా. What he is speaking about it right now. You find the horizontal panavatta and upward శివలింగ which has no definite form over there.
1: ఇది దైవత్వాన్ని చింతించమని ఆ తల్లిదండ్రులకు ఆ కుమారుడికి బోధించాడు.
0: అండ్ దిస్ సన్ మార్కండేయ టోల్డ్ బోత్ ఆఫ్ హిస్ పేరెంట్స్ టు వర్షిప్ శివలింగ ఆఫ్ దిస్
1: నేచర్. ఇలాంటి దాన్ని ఒకటి తీసి ఆ తల్లిదండ్రులకు ఇచ్చాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ ప్రెజెంటెడ్ దట్ లింగా టు హిస్ పేరెంట్స్.
1: ఆ లింగాకారాన్ని పూజిస్తూ 100 సంవత్సరాల పూర్తి తాను కుమారుణ్ణి బ్రతికించుకున్నారు.
0: అండ్ హీ లివ్ ఫర్ 100 ఇయర్స్ వర్షిపింగ్ దట్ లింగ.
1: ఇట్టి పవిత్రమైన దివ్యశక్తికి ఎవరు ఏ విధంగా మార్చగలరు?
0: హూ కెన్ డిసైడ్ ఆర్ ఎస్టిమేట్ ద డివైన్ పవర్?
1: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఈ విధంగా చలించేటువంటిది కాదు.
0: దిస్ సెల్ఫ్
1: ఎప్పటికీ తలుచుకుంటే అక్కడ ఆ రూపం తాలుస్తుంది.
0: వెల్ ఇట్ విల్ అస్యూమ్ ఎనీ ఫార్మ్ యాజ్ ఇట్ డిసైడ్స్.
1: తదుపరి ఈ మధ్వాచార్యం లోపల, రామానుజాచార్య లోపల, శంకరాచార్యకు ముగ్గురి ఎందు ఉన్నటువంటి శక్తి ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది సేమ్ డివినిటీ, డివైన్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ అమంగ్ ఆల్ ద 3 ఆఫ్ ది ప్రిసెప్టర్స్, మధ్వాచార్య, రామానుజాచార్య, శంకరాచార్య.
1: ఒక్కటే.
0: ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: ఈ ఆత్మతత్వం అనగా ఇది ఆత్మతత్వం.
0: భగవాన్ టెల్స్ us దిస్ ఈజ్ ఆత్మతత్వ, ది లింగ.
1: ఈ ఆత్మతత్వం మధ్య లోపల ఒక విధమైనటువంటి సృష్టి జరుగుతుంది.
0: And there we find the linga over there which symbolizes the spirit of self.
1: ఆ లింగాకారం అనేటువంటిది ఎట్లా ఉంటుంటుందంటే ఇది ఏ విధంగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉండదు, అన్ని ఒకటిగానే ఉంటుంటాయి.
0: The శివలింగ is not anyway unrelated. It is related and associated.
1: ప్రత్యేకంగా ఉండడానికి వీలు కాదు.
0: It is not apart, separate.
1: కనుకనే ఆనాటి నుంచి జగత్తు లోపల సర్వ మానవుని ఎందుకును దైవత్వము అనేటువంటి భక్తి పెరుగుతూ పెరుగుతూ వచ్చింది.
0: Since that time you find the devotion on the rise since that day.
1: Attu lingakaram chetane daivatvam ekatvanga poni.
0: It is only linga that speaks of the oneness.
1: Manavulanta edo kalpinchukoni poojchesukunetundi kutrimainatundi kaadu.
0: It is not the form which is made by man that we worship. No.
1: Idi kutrimainatundi kaakunda sakshat aakaranga vachestundi.
0: It is a direct manifestation of the divine.
1: ఇట్టి పవిత్రమైనటువంటి శ్రీశ్వరత్వాన్ని,
0: దట్ సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ,
1: ఆనాడు మార్కండేయ,
0: దట్ డే మార్కండేయ,
1: మృకండు అనగా వాడు తండ్రి పేరు,
0: అండ్ ద ఫాదర్ మృకండ,
1: వారందరూ కూడా దైవత్వాన్ని ఈ రకంగా దీంతో పూజిస్తూ వచ్చారు.
0: దే వర్షిప్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లింగ.
1: ఈ లింగం అనేటువంటి ఒక విధమైనటువంటి లింగము అనగా సూక్ష్మమైనటువంటి శరీరం.
0: Linga means the subtle form.
1: Sukshmam, stulam, ati sukshmam.
0: The gross, the subtle and the causal, the three aspects.
1: Kanukane ati sukshmamainatundi lopala.
0: The subtlest is within.
1: Sukshmamainatundi hrudayam lopala.
0: The subtle form is in the heart.
1: Bahyamainatundi itti aakaram.
0: The form that you see is the gross one.
1: దైవం అన్నింటి అందు కూడా ఒక్కడే ఉంటున్నాడు.
0: సేమ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద 3 లెవెల్స్.
1: అది నిజమైనటువంటి భౌతిక ఆకారము.
0: సో వాట్ వి సీ ఇస్ ద ఫిజికల్ ఫామ్.
1: ఈ ఫిజికల్ ఫామ్ ను ఎట్టిగా మనం చూపించాలంటే మనం చేసి చూపించాలి.
0: ద ఫిజికల్ ఫామ్ కెన్ బి వర్షిప్డ్ బై యాక్టింగ్.
1: నీ హృదయంలో ఉన్నటువంటి భావాన్ని నీవే నీవే సంకల్పించుకుని దాని ఆకారం సృష్టించుకుని దాన్ని నీవు ఆరాధిస్తూ రావాలి.
0: బేస్డ్ ఆన్ ది ఫీలింగ్ వన్ షుడ్ అస్యూమ్ ద ఫామ్ అండ్ యాక్ట్ అపాన్ ద ఫీలింగ్ విదిన్.
1: ఇది దారం లేకుండా వస్త్రం కాలేదు.
0: దిస్ కర్చీఫ్ కెనాట్ బి మేడ్ విదౌట్ థ్రెడ్.
1: ఇది వెండి కాకుండా ఇది తట్ట కాలేదు.
0: Without silver, there cannot be plate, lid here.
1: మట్టి లేకుండా కుండ కాలేదు.
0: Without clay, there cannot be pot.
1: కనుకనే స్థూలం లేకుండా సూక్ష్మం కాలేదు.
0: Without the gross, there cannot be the subtle.
1: బ్రహ్మ లేకుండా జగత్తు లేదు.
0: Without the creator, there is no creation.
1: కనుకనే ఈ బ్రహ్మ అనేటువంటిది దారం వంటిది మాత్రమే.
0: So creator amounts to the thread, yarn.
1: సృష్టికర్త అనేటువంటి వాడు ఈ దారంతో చేయబడినటువంటి వస్త్రం వంటి వాడే.
0: Therefore the creator yarns the fiber into a cloth.
1: కనుకనే సూక్ష్మ స్థూల కారణ దేహములు మూడు కూడాను అతనివి.
0: Therefore the grass, the subtle and the causal belong to God.
1: కారణమైనటువంటి దేహమును మనము సరైన రీతిలో మనం పూజించినప్పుడు తలంచినప్పుడు ఆ కారణమే అన్ని విధాల మనలో ప్రవేశించి మన యొక్క ఆకారం కూడాను మారుస్తుంది.
0: In fact, the causal principle, when you visualize and worship, ponder over it, it will also explain one's own nature.
1: ఇట్టిది మనోచంచలం లేకుండా చూసుకోవాలి.
0: We must see that the thoughts do not prevail, they don't run fast.
1: దారం కేవలం పెట్టుకున్నంత మాత్రమే వస్త్రం కాలేదు.
0: The mere presence of the thread will never make a cloth. పడుగు
1: పేక అని రెండు వైపులు కూడా చేర్చాలి.
0: The yarn must be interwoven. In opposite directions.
1: ఇదే ప్రయత్నము సుప్రయత్నము అనేటువంటిది.
0: That is effort and the divine will should go together.
1: ఈ రెండింటి యొక్క ఆకారం చేతనే అది ఒక విధమైన లింగాకారం అయిపోతుంది. అది
0: దీస్ టూ టుగెదర్ ద హ్యూమన్ ఎఫర్ట్ అండ్ ద డివైన్ విల్ గివ్స్ ద షేప్ ఫార్మ్ లింగ.
1: మనం చెప్పేటువంటి పదములు కూడాను మనం చేసేటువంటి పనులు కూడాను ఇవన్నీ కూడాను మన సూక్ష్మ శరీరం లోపల ఆవిర్భవించి బహిర్ముఖమయ్యేటువంటివి.
0: Therefore, all the words that we spell out or utter and the deeds that we undertake are the products of the subtle aspect of human life.
1: కనుక ఈనాడు మానవులు వేదమును అనేకంగా చెప్తున్నారు.
0: Today, people repeat chant Veda.
1: కానీ ఈ అన్నింటికూడా అన్ని ఆకారములు ఉంటున్నాయి.
0: And in chanting, you will understand everyone has a form.
1: దీనికి అన్ని పన్నాలంతా ఉంటున్నాయి.
0: And you find the yarn over there.
1: ఇది ప్రతి ఒక్క దానికి కూడా అవసరం వచ్చేటువంటిది.
0: దట్స్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ
1: మానవుడు తన యొక్క సంకల్ప ప్రభావం చేత తన యొక్క దీనిని తాను సృష్టించుకోవాలంటే దానికి ఈ వేదమే ప్రమాణం.
0: Therefore Veda explains clearly the kind of thought that should take a definite form.
1: కానీ ఈ సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేక
0: they could not understand this fundamental truth.
1: చాలా మంది
0: many people
1: విద్యార్థులు కూడాను
0: students also
1: దొంగ చదువు చదువుతున్నారు.
0: They just study not in sincerity.
1: దొంగ అనగా ఏమిటి? తనలో తన ప్రదాత్మను పెట్టుకుని లేనట్టుగా నటించడమే దొంగ.
0: Who is a thief keeping one thing within and acting in a different way?
1: ఇంతమందికి వేదం చెప్పడం తెలుసును.
0: Many people can chant Veda.
1: కానీ అది విన్నప్పుడు లేక చూసినప్పుడు తిరిగి మనలో నుంచి ఆ యొక్క శబ్దము రావటం లేదు.
0: When we hear from others, in fact we don't find that sound coming from within.
1: కనుకనే అది విద్యా దొంగతనము.
0: Well, that amounts to theft.
1: ఈనాటి విద్యార్థులందరూ కూడాను నేర్చిన దానిని లోబడి పెట్టుకుంటున్నారు కానీ దాన్ని ప్రత్యేకంగా ప్రవర్తన పూర్వకంగా వినియోగించుకోవటం లేదు.
0: Students today, they do not act along the lines of the knowledge they acquire.
1: నేను వస్తాను చూస్తుంటాను అందరి నోళ్లు చూస్తుంటుంటాను.
0: భగవాన్ as he reaches over here watching everybody.
1: కాని కొందరు తెలిసి కూడాను వారు చెప్పడం లేదు.
0: Though some know Veda chanting but they don't.
1: అది విద్యా దోషము.
0: That is what you call betrayal.
1: అది విద్యా చోరత్వము.
0: Well, that amounts to theft at this point.
1: అది దైవ చోరత్వము.
0: That means you are a traitor.
1: అది చోరులుగా తయారవుతున్నారు ఈనాటి విద్యావంతులంతా.
0: So the educated people are becoming traitors, betrayers.
1: ఎవరు నేర్చింది నేర్చినట్టుగా చెప్పుకుంటుంటారో
0: those people that declare that
1: వారే నిజమైనటువంటి సాక్షాత్కారమునకు అర్హులవుతారు.
0: They desire the direct manifestation of God.
1: కాబట్టి దైవ సాక్షాత్కారం ఎట్లవుతుంది అంటే దానిని విందించినప్పుడే దాని చక్కగా ఆకారం బయలుదేరుతుంది.
0: When you chant clearly, full-throated, you will experience the direct manifestation.
1: ప్రత్యక్ష ప్రమాణము అదియే.
0: That is the direct evidence.
1: పరోక్ష ప్రమాణము అదియే.
0: And it is also the interior.
1: సర్వసాధారణకును అదియే కారణము.
0: In fact, that is the primal cause for all spiritual
1: parts. చాలా మంది మీరు బిల్లు చెప్తుంటే ఆడవాళ్ళంతా కూడా అక్కడ చెప్తుంటారు.
0: As boys chant here, we find many ladies.
1: వాళ్ళు చెప్పకూడదనేమి లేదు.
0: Nobody can deny that, right?
1: వాళ్ళకి ఆ లోపల ఉన్నటువంటిది బయటకు వస్తూ ఉంటాడు.
0: The sound within naturally comes out.
1: మీకు అందరికీ తెలుసు ఆ పిల్లలు చూడండి చంటి పిల్లలుగా ఉంటుంటారు. వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు ఎక్కడ చెప్తుంటే నేర్చుకున్నారు దాన్ని వారి మనసులో పెట్టుకుని అంత అవే వారి ఉల్లంఘన చేస్తున్నారు.
0: You see, very young boys seated over there, who taught them? They go on listening to Veda chanting here
1: ఆ వేదం
0: and they start joining.
1: ప్రక్కలోనే కూర్చుంటారు.
0: And in fact, those people who know, they sit
1: like that. But some
0: people don't hear.
1: నేను చూస్తుంటాను.
0: Swami watches everybody.
1: కానీ ఆ వేదం చెప్పేటువంటి వారి ప్రక్కలోపలనే గొప్ప గొప్ప విద్యావంతులు కూడా కూర్చున్నారు.
0: Highly educated people are seated by the side of these.
1: ఎందుకు కూర్చొని ప్రయోజనం ఏమిటి?
0: What is the use in sitting by the
1: పెద్ద దొంగలు.
0: They are big thieves.
1: వింటున్నారు.
0: They listen to chanting.
1: ఇది చెప్పటం లేదు.
0: But they don't repeat.
1: చెప్తున్నారు వినటం లేదు.
0: Though the other chant, they don't hear.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం జరిగినప్పుడే అది నిజమైనటువంటి సాక్షాత్కారం అవుతుంది.
0: సో చాంటింగ్ అండ్ లిసనింగ్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను వేదం నేర్చుకున్నటువంటి దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
0: సో ఎవ్రీవన్ హూ నోస్ వేద షుడ్ స్టార్ట్ చాంటింగ్.
1: వేదమే భగవత్స్వరూపము.
0: వేద ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: వేదము పంచభౌతికము.
0: And Veda has got all the aspects of
1: panchabhautikamainatundi to panchabhutamulu untunnayi.
0: The five elements are there.
1: ఈ పంచభూతములు కూడాను ప్రాణాన్ని అందిస్తున్నాయి.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైఫ్.
1: ఈ ప్రాణాన్ని అందించేటువంటి పంచభూతములే.
0: అండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ లైఫ్.
1: ప్రపంచాన్ని కూడా సృష్టిస్తున్నాయి.
0: ఆల్సో క్రియేట్ ద హోల్ వరల్డ్.
1: కనుక పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచము అన్నారు.
0: ద రేడియన్స్ బ్రిలియన్స్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ దిస్ వరల్డ్ కాస్మాస్.
1: కనుక పంచభూతములు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు.
0: These are the five elements what you find in these five senses of perception. You find them in the world.
1: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దానిని మనం మర్చిపోవటము ఎంత అన్యాయం.
0: We'll be doing injustice if we forget the nature of the five elements.
1: మనకి అనవసరమైనవన్నీ కూడాను మనసులో చేర్చుకుంటుంటాం.
0: In fact, we contain all that which is unnecessary.
1: కానీ అవసరమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి ఒక భూతమును మనం వదిలిపెడుతున్నాం.
0: The essential life principles are forgotten, given up.
1: కనుక ప్రతి మానవుడు కూడాను వేదాన్ని నేర్చుకోవాల్సింది దాన్ని ఉచ్చరించవలసింది దాన్ని స్మరించవలసింది.
0: సో ఎవ్రీవన్ షుడ్ నెసెసర్లీ లెర్న్ వేద ఆల్సో చాంట్ వేద.
1: అలాంటి ఉచ్చరించకుండా ఉండేటువంటి వారు దీన్ని నేర్చుకునే ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యూ డు నాట్ చాంట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ సింప్లీ లెర్నింగ్ వేద.
1: ఒకవేళ ఇక్కడ ఉచ్చరించినా కొంచెం దూరం పోతానే దాన్ని వదిలిపెడతారు.
0: Though they chant here, they forget the moment they leave the place.
1: ఎక్కడైనా పోని నీ మనసులోనైనా చెప్పుకుంటున్నా.
0: You may go anywhere, at least you should chant within.
1: కనుక విద్యాద్రోహులు కాకూడదు.
0: You should never betray the knowledge.
1: విద్యాద్రోహులే దైవద్రోహులు.
0: And if you betray your knowledge,
1: దైవద్రోహులే క్రమేణా ప్రాప్తికి దూరం అయిపోతున్నారు.
0: That betrayers will never deserve God.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ పుట్టినప్పుడు ప్రపంచంలో కనిపించేదంతా కూడాను దైవం యొక్క సంకల్పమే.
0: Therefore, what all that we see around in this world is a manifestation of the divine will.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: పిల్లలు తెలియకోకుండా ఏదో పొరపడుతున్నారు కానీ.
0: Students, because of their innocence, they are mistaken.
1: కానీ ఒకతూరి పొరపడినటువంటి దాన్ని తిరిగి రెండవ తూరి దాన్ని పొరపడకూడదు.
0: When once you know it's a mistake, you should not repeat it.
1: ఈ నాడు విన్నటువంటిది రేపటి నుంచి మీరు కూడా ఉచ్చరించాలి.
0: What all that you hear today, you should repeat, start repeating tomorrow. అందరూ
1: ఏక శబ్దంతో కూడినప్పుడే అది నిజమైనటువంటి బ్రహ్మ శబ్దం అవుతుంది.
0: When you all join in chorus, in unison, perfect harmony, that is Brahman.
1: వేదాహ వేదం పురుషం మహాంతం.
0: The God is mighty.
1: ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్.
0: Is pure white beyond the darkness.
1: ఈ వేదము యొక్క శబ్దము.
0: Sound of Veda.
1: అది ఎంతనో పవిత్రమైనటువంటిది.
0: It is highly sacred.
1: శబ్ద బ్రహ్మమయ్యి.
0: The sound,
1: చరాచరమయ్యి.
0: The movement,
1: చోదర్మయ్యి.
0: Light,
1: విద్యాంతమయ్యి.
0: The knowledge,
1: చరాచరమయ్యి జ్యోతిర్మయి వాంగ్మయి.
0: దిస్ ఫ్యాకల్టీ ఆఫ్ స్పీచ్
1: ఈ వాంగ్మయంలో రావాలి.
0: అండ్ యూ షుడ్ ఆల్సో ఎక్స్ప్రెస్ స్పెల్ట్ అవుట్.
1: అది నిజమైనటువంటి యొక్క చదువు యొక్క సంబంధము.
0: దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎడ్యుకేషన్ అండ్ వేదా చాంటింగ్.
1: కనుక ప్రతి మానవుడు కూడా నువ్వు వేదం నేర్చుకోవాలి.
0: సో ఎవ్రీ వన్ మస్ట్ లెర్న్ వేద.
1: అదే నేర్చుకోవాలని కాదు, ఏదో ఒకటి భగవద్నామాన్ని నేర్చుకోవాలి మనం.
0: నాట్ నెసెసరీ వేద అలోన్. One should repeat God's name.
1: ఈశ్వరుడు 7వ శతాబ్దంలో పుట్టాడు. పుట్టినటువంటి ఈశ్వరుడు
0: ఈశ్వర వాస్ బోర్న్
1: కాని అన్ని వేదములను నేర్చుకున్నాడు.
0: హస్ లెర్న్డ్
1: ఆల్ వేదము, యజుర్వేదము, సామర్ వేదము, అథర్వణ వేదము.
0: బికేమ్ ఎ స్కాలర్ ఇన్ ఆల్ ఫోర్ వేదాస్.
1: యజుర్వేదం లోపల 5 వేదములుగా బయలుదేరినాయి.
0: అండ్ ద సేమ్ యజుర్వేదాస్ జస్ట్ స్టార్టెడ్ గాట్ ఇట్సెల్ఫ్ డివైడెడ్.
1: అంటే ఏమి, దాంట్లో ముఖ్యమైనటువంటి దాన్ని అక్షరములు చేర్చుకుని
0: ఆల్ ఇంపార్టెంట్ లెటర్స్ హావ్ బీన్ గ్రూప్
1: భగవంతుని యొక్క స్మరణ కోసమని దానిని ఉచ్చరించి చేయాలి.
0: అండ్ దే మస్ట్ బి రిపీటెడ్ విచ్ అమౌంట్స్ టు థింకింగ్ ఆఫ్ గాడ్ స్మరణ.
1: కనుక మనము ఏ విధమైనటువంటి వేదం నేర్చుకున్నప్పటికీ దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
0: వాట్ ఎవర్ వేద యూ మే లర్న్ బట్ యూ షుడ్ లర్న్ టు చాంట్ ఇట్.
1: అది ఉచ్చరించలేనటువంటి సమయం లోపల మీరు దాన్ని నేర్చుకునే అవసరం లేదు.
0: బట్ యాజ్ యూ బిగిన్ టు చాంట్ యూ డోంట్ నీడ్ టు లర్న్ ఇట్ స్పెషల్.
1: చాలా మందికి నేను చూస్తూనే ఉన్నాను.
0: భగవాన్ వాచెస్ రిపీటెడ్లీ.
1: ప్రకటించేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఫర్ పబ్లిసిటీ.
1: ప్రదర్శించేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఫర్ అడ్వర్టైజ్.
1: ఆచరించేటువంటిది, ఆనందించేటువంటిది.
0: ఇట్ ఈస్ టు బి ప్రాక్టీస్డ్ అండ్ వన్ షుడ్ ఎంజాయ్ బ్లిస్ అవుట్ ఆఫ్ వేదా
1: చాంటింగ్. ఆనందమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, విద్యామయి.
0: ఇట్ ఈస్ బ్లిస్ఫుల్, ఇట్ ఈస్ లైట్, ఇట్ ఈస్ డిలైట్, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ విజ్డమ్.
1: కనుకని ఈ ఆనందమయ్య అనేటువంటిది మొట్టమొదట దైవత్వం లోపల 5 భూతములు పుట్టించాడు.
0: Therefore, the blissful aspect of the divinity is the cause for the 5 elements.
1: ఒకటి కర్మం.
0: One is action.
1: రెండవది ఉపాసన.
0: The second ఉపాసన worship.
1: మూడవది ఆచరణ.
0: Third is practice ఆచరణ.
1: నాలుగవది ఉచ్చరించటము.
0: Third ఉచ్చరించటం.
1: ఐదవది అనుభవించటము.
0: Fifth experience అనుభవ.
1: అనుభవం ఆనందమయ కోసము.
0: And this అనుభవ experience is the sheet of
1: bliss. కోసము ఉచ్చరించవచ్చును.
0: That of the sheath of wisdom.
1: ఆనందమయ కోసము ఆనందంతో మునిగిపోవాలి.
0: But the sheath of bliss will be full of bliss only.
1: కానీ ఆ ఆనందం ఎక్కడా కనిపించటం లేదు.
0: That state of bliss is not noticed anywhere.
1: కనుకనే కర్మమయ తర్వాత జ్ఞానమయ తర్వాత వేదాంతమయ తర్వాత ఆనందమయ.
0: Therefore we find the karma, the action, that is followed by the wisdom, the upasana, the worship, and ananda, the bliss.
1: Karmamaya anitti dantone untunna sarvam kudanu.
0: So everything begins with this action, activity.
1: Dani manam uchcharinchinappude manam sarthakamaipothamu.
0: When once we chant Veda,
1: nijanga bhagavadgita sampadinchinattu varu dani uchcharinchali.
0: So those who want to be the recipients of
1: uchcharinchinattu dani mrigali.
0: To repeat God's name.
1: మింగిన దాన్ని జీర్ణించుకోవాలి.
0: And that has to be
1: taken. జీర్ణించుకున్నటువంటి దానిని ఆనందంగా అనుభవించాలి.
0: That which is taken in must be enjoyed and experienced.
1: ఈనాడు ఊరికే వారిని చెప్తున్నారు కదని దాన్ని మనం ఉచ్చరిస్తున్నాము.
0: We just repeat as we hear.
1: కానీ ఆ ఉచ్చరించినటువంటి మాత్రము చెప్పి ప్రయోజనం లేదు.
0: It's not enough if you simply repeat.
1: దాన్ని లోపల జీర్ణించుకోవాలి.
0: You should digest it within.
1: అన్నం తినే దేనికోసము?
0: Why do you eat?
1: కడుపులో పెట్టడానిక.
0: నాట్ మియర్లీ టు స్టోర్ ఇన్ ద స్టమక్.
1: కడుపులో పెట్టినటువంటి జీర్ణించుకుని సర్వాంగములకు సప్లై చేయటమే.
0: ద ఫుడ్ పార్టేకెన్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్ అండ్ ది ఎసెన్స్ షుడ్ బి సప్లై టు ది హోల్ బాడీ.
1: అదే విధంగానే మనం నేర్చుకున్నటువంటి విద్యను తప్పక దాన్ని జీర్ణింప చేసుకుని సర్వాంగములకు సప్లై చేయాలి.
0: సో ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ దట్ వి అక్వైర్డ్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్ అసిమిలేటెడ్.
1: వాకునందును, క్రియయందును, వేదాంత ప్రచారమందును, ప్రబోధన ఎందుకు దీన్ని ఆనందంగా అనుభవించాలి.
0: దేర్ఫోర్ ఇన్ అవర్ యాక్షన్, ఇన్ అవర్ టాక్, ఇన్ అవర్ షేరింగ్ ఆఫ్ అవర్ థాట్స్ విత్ అదర్స్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద బ్లిస్.
1: కనుక దైవం అంటే సర్వత్రా ఉంటున్నాడని అంటున్నారు, కానీ ఏ విధంగా ఉంటున్నాడు?
0: వీ సే దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. ఇన్ వాట్
1: పంచభూత స్వరూపుడై ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద 5 elements.
1: 5 elements అంటే ఒక్కొక్క ఎలిమెంట్ కూడా ఒక్కొక్క దైవమే.
0: ఈచ్ ఎలిమెంట్ ఈస్ డివైన్.
1: ఆ 5 elements కూడా ఏకమైనప్పుడే నిజమైన ఆత్మస్వరూపము.
0: దేర్ఫోర్ ద సెల్ఫ్ హ్యాస్ గాట్ ఆల్ ది 5 elements.
1: అది ఆత్మస్వరూపం వచ్చినప్పుడే అందరి ఎందుకు అది ఆనందం ఆవిర్భవిస్తుంది.
0: ఇట్ ఇస్ ద సెల్ఫ్ దట్ ఈస్ ద బ్లిస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు నేర్చుకున్నటువంటి యొక్క విద్యను
0: నాలెడ్జ్ ఎడ్యుకేషన్ యూ రిసీవ్
1: 10 మందికి తగినటువంటి రీతిగా మీరు పంచాలి.
0: యూ షుడ్ షేర్ ఇట్ విత్ అదర్స్.
1: కనుక పంచిన తర్వాత దాన్ని మీరు కూడా మింగాలి.
0: యాజ్ యూ షేర్ యూ షుడ్ ఆల్సో సిమిలర్.
1: ఇంటిలో వంటలు చేస్తాము, అందరికి వచ్చినటువంటి వ్యక్తులు కొంత వడ్డిస్తాము, కానీ తాను కూడా భుజించాలి కదా.
0: వెన్ గెస్ విజిట్ యూ యూ సర్వ్ ఆల్ ద ఫుడ్ బట్ యూ ఆల్సో షుడ్ పార్టేక్ యువర్ షేర్.
1: కనుక మనం ఉచ్చరించేటువంటి ఒక నామము మనకు మనము జీర్ణించుకోవాలి, మనం పెట్టినటువంటి వారిని కూడా జీర్ణింపు చేయాలి.
0: సో యాజ్ వి రిపీట్ గాడ్స్ నేమ్ వీ షుడ్ ఎంజాయ్ అండ్ మేక్ అదర్స్ ఆల్సో ఫీల్ హ్యాపీ.
1: కనుక వేదము యొక్క ప్రసిద్ధి ఇటువంటిదిగా ఉంటుండాలి.
0: దిస్ ఇస్ దిస్ ప్రిన్సిపల్ బిహైండ్ వేద చాంటింగ్.
1: వేదము చాలా ప్రమాణపూర్వకమైనటువంటిది.
0: వేద ఇస్ స్టాండర్డ్.
1: సర్వం కూడా వేదం నుంచినే వచ్చినటువంటివి.
0: ఎవ్రీథింగ్ ఎమినేటెడ్ అవుట్ ఆఫ్ దిస్ వేదిక్ నాలెడ్జ్.
1: ఈ వేదం నుంచి వచ్చినటువంటి కాబట్టి సర్వ విజ్ఞాన సంపత్తి అన్నారు దీన్ని.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద హోల్ ఆఫ్ ది నాలెడ్జ్.
1: కనుక సర్వ విజ్ఞాన సంపత్తిని మనం ఇంత వ్యక్తం చేస్తున్నాము, ఇది మంచిది కాదు బాగు.
0: వేద ఇస్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్. వీ కెన్నాట్ మిస్యూజ్ ఇట్, వీ కెనాట్ ఫర్గెట్ ఇట్.
1: ఎంత వచ్చినో అంతవరకు నువ్వు చెప్పు.
0: యూ చాంట్ టు ది ఎక్స్టెంట్ యూ నో.
1: సాధ్యమైనంత వరకు నువ్వు మర్చడానికి ప్రయత్నం చేయవద్దు.
0: నెవర్ ఫర్గెట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: అప్పుడే మీకు తగినటువంటి సాక్షాత్కారము తప్పక మీకు లభిస్తుంది.
0: సర్టన్లీ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద రియాలిటీ ఆఫ్ గాడ్.
1: మార్కండేయునికి ఏ విధంగా కలిగింది?
0: హౌ ఇస్ ఇట్ మార్కండేయ?
1: ఆ పంచాక్షర నామాన్ని స్మరిస్తూ మైమర్చిపోవటం చేతనే పంచభూతముల యొక్క స్వరూపంగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
0: మార్కండేయ కుడ్ హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్ బికాస్ హీ వెంట్ ఆన్ చాంటింగ్ రిపీటింగ్ ద ఫైవ్ లెటర్డ్ గాడ్స్ నేమ్. అండ్ సో హీ కుడ్ రిసీవ్ హిస్ గ్రేస్.
1: కనుక మీరు సాక్షాత్కారం పొందాలనుకున్నటువంటి వ్యక్తులు మీరు దీనిని జీర్ణింపు చేసుకుని దాన్ని 10 మందికి అందించడానికి ప్రయత్నం చేసినప్పుడే మీకు ఇది సార్థకమవుతుంది.
0: దేర్ఫోర్ ది చాంటింగ్ వి హ్యావ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ వెన్ వీ డూ ఇట్ ఇన్ ఆల్ సిన్సెరిటీ అసిమిలేట్ ఇన్ ద డైజెస్ట్ ది ఎసెన్స్ ఆఫ్ గాడ్స్ నేమ్ అండ్ షేర్ అండ్ ఎంజాయ్ ఫర్ అవర్ సెల్ఫ్స్.

0: All these sacred texts, Vedas and Vedangas, will never be able to cut that iron curtain of illusion. On the other side, on front of the screen, you have got the individual. Behind the screen, the divine. The cause behind the screen and the effect in front of the screen.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Selayerul Tirukondalul Himasilal Chitrati Chitrapranochulu Dhatukaramappa Nabhatalamun Jumbinchu Daigyamu Vattila Entenu Vistutini Borati Ee Pratyeka Prapanchamunu Nadulu Opparu Himadi Rajama. భగవంతుడు పర్వతములను, అడవులను, నదులను, కొండలను, గుట్టలను అన్నింటినీ కూడా సృష్టించాడు.
0: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ మౌంటైన్స్, ఫారెస్ట్, ద రివర్స్, ద హీప్స్, వ్యాలీస్ ఆల్ అరౌండ్.
1: చీమర మొదలుకొని నేనుగుల వరకు కూడాను వివిధ రకములైనటువంటి యొక్క జీవరాశులను కూడాను సృష్టించాడు.
0: రైట్ ఫ్రమ్ ది యాంట్ హీ క్రియేటెడ్ ఆల్ ది లివింగ్ క్రీచర్స్.
1: జగత్తునకు ఏది అవసరమో అన్ని పదార్థములు కూడాను సృష్టించాడు.
0: హీ క్రియేటెడ్ ఆల్ ది మెటీరియల్ నీడెడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ భగవంతునికి తృప్తి కలగలేదు.
0: Yet God is not completely satisfied.
1: ఇవన్నీను సృష్టించాను, దీనిని నిత్యానిత్య విష పరిశీలన సలిపి విచక్షణ జ్ఞానం చేత, వివేక జ్ఞానము చేత దీనిని అనుభవించేటువంటి వారెవరు?
0: He has questioned himself this way. Who is the one who is going to discriminate between that which is ephemeral, transient and permanent? Who is the one who decides and discriminates with all the intellect?
1: Parvatamulu chusi aanandinchetunti varu, pravahamulu chusi murichipoyetunti varu, adavulnu chusi ullasapadetunti varu evaru ikkada?
0: Who are those who will feel happy looking at the mountains, who will feel delighted watching the flow of the rivers and be joyful watching the forests around?
1: Anubhavinchi aanandinchetunti varu lekundinappudu srishti antayu vyarthame.
0: If there are none to experience and to enjoy, the whole creation will be in vain.
1: Kanuka ikapai veetini anubhavinchi aanandinchi andariki andinchetunti okka vyakti swaroopanni srushtinchali ani sankalpinchukunnadu.
0: God willed to create an individual who will be happy, who will enjoy and experience this creation.
1: Manavatame lekundina ee srishti antai kudanu shunyame.
0: Without the human being, the whole creation would be empty.
1: Kanuka vichakshana gnanam kaligi viveka pravartana cheta vichakshana cheta విజ్ఞానం చేత, ప్రజ్ఞానం చేత, సుజ్ఞానం చేత దీనిని అనుభవించేటువంటి ఒక వ్యక్తిని సృష్టించాలి అని ఏకోహం బహుశ్యాం తన నుండియే తాను సర్వమును కూడాను ఆవిర్భవింపచేసుకున్నాడు.
0: He willed and decided to create a person with the sense of discretion, discrimination, intellect, the knowledge, the worldly knowledge, the spiritual knowledge, in order to enjoy his own creation and the general knowledge. So he manifested into many.
1: Kani ee manavuni srushtinchinappudu ee manavudu vedah vedam purusham mahantam aadityavannam tamasa parastat annintini kalukunnan swami ani uchcharinchadu ee manavudu.
0: Man in turn responded telling, ఓ గాడ్ ఐ హావ్ కమ్ టు నో ఎవ్రీథింగ్.
1: కేవలం వేదాధ్యయనం చేతను, శాస్త్ర పఠనం చేతను, వేదాంత పఠనం చేతను ఈ దివ్యత్వాన్ని తెలుసుకోవచ్చును అని ఒక నిర్ణయానికి వచ్చాడు.
0: మ్యాన్ హ్యాస్ డిసైడెడ్ దట్ హీ విల్ బి ఏబుల్ టు కాంప్రిహెండ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ బై రీడింగ్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ అండర్స్టాండింగ్ ద ఫిలాసఫీ.
1: దానిని తెలుసుకునే నిమిత్తమై అనేక విధములైనటువంటి తపస్సులు ఆచరించాడు.
0: హీ డిడ్ ఇంటెన్స్ పెనెన్స్ ఇన్ ఆర్డర్ టు నో ది డివినిటీ.
1: జపమును చేశాడు.
0: హీ డిడ్ జప.
1: తపమును చేశాడు.
0: పెనెన్స్.
1: ధ్యానము చేశాడు.
0: మెడిటేషన్.
1: అర్చన చేశాడు.
0: వర్షిప్.
1: అన్ని విధములైనటువంటి సాధనలు చేస్తూ వచ్చాడు.
0: హీ ఫాలోడ్ ఆల్ పర్సూట్స్.
1: కానీ దివ్యత్వము అతనికి కంటి కనిపించలేదు.
0: Yet he could not visualize the spirituality.
1: మనసుకు అనిపించలేదు.
0: And his mind
1: చెవులకు వినిపించలేదు.
0: Ears could not hear.
1: హృదయాన్ని కరిగించలేదు.
0: And the heart did not melt or move.
1: ఇవి చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of all these spiritual pursuits?
1: అని ఒక విధమైనటువంటి ఒక విరక్తికి గురి అయ్యాడు.
0: Like this he was frustrated and disappointed.
1: దేనివల్ల ఈ యొక్క ఆనందాన్ని అనుభవించలేకపోయాడు?
0: వాట్ ద రీజన్ వై హీ కుడ్ నాట్ రీచ్ దట్ బ్లిస్ఫుల్ స్టేట్?
1: ఎంత తపస్సు చేసినప్పటికీ, ఎన్ని వేదములు చదివినప్పటికీ, ఎంత శాస్త్రములు తెలుసుకున్నప్పటికీ, దేహాభిమానము అనేటువంటి ఒక పెద్ద పెనుపూతము అతన్ని పట్టి పీడిస్తూ వచ్చింది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఇంటెన్స్ పెనెన్స్ స్కాలర్షిప్ అండ్ ద నాలెడ్జ్ అండ్ ద ఫెమిలియారిటీ విత్ ఆల్ ద సీక్రెట్ టెస్ట్, yet he could not know the spirituality because of his attachment to the body.
1: అప్పుడు ప్రారంభించాడు, ఏమిటి ఈ దేహం?
0: Then he started questioning, what is this body?
1: దీనిపైన ఇంత అభిమానం కలగడానికి ఏది కారణం?
0: What is the reason behind this attachment?
1: అని అనేక విధమైనటువంటి పరిశోధనలు కూడాను చేశాడు.
0: He made all sorts of investigations.
1: కడపటికి ఇది దేహము ఒక మ్యాటర్, ఇది ఒక పదార్థముల యొక్క సమ్మిళిత స్వరూపమే.
0: అల్టిమేట్లీ హీ కుడ్ నో దట్ దిస్ బాడీ ఈజ్ జస్ట్ ఎ మ్యాటర్.
1: ఇది కేవలము ఒక ఇన్స్ట్రుమెంట్, పనిముట్టు మాత్రమే.
0: దట్ ద బాడీ ఈజ్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ పనిముట్టును మనం లెక్క చేయనక్కర్లేదు.
0: సో వీ షుడ్ నాట్ బాదర్ అవర్ సెల్స్ విత్ దిస్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ పనిముట్టులో దీనిని నడిపించి, కదిలించి, మెదిలించి, మురిపించి, మరిపించి, మైమరిపించేటువంటి ఒక శక్తి ఒకటి ఉన్నది.
0: There is a spirit behind that makes this instrument works, and that is the master, that with maneuver, and that is responsible for the entire
1: process. ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడాను తిరిగి పరిశీలన చేస్తూ వచ్చాడు.
0: Then he started questioning and trying to understand the guiding principle behind this instrument.
1: ఎక్కడికి పోయినప్పటికీ ఇదే చింతన.
0: He started thinking the same way.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: ఇంగ్లాండ్ లోపల,
0: in England,
1: Aristotle సాయంకాల సమయం లోపల ఫుట్పాత్ పైన నడుచుకుంటూ పోతున్నాడు.
0: Was walking along the footpath.
1: నడుచుకుంటూ పోతుంటే అదే ఫుట్పాత్ పైన ఇంకో రిటైర్డ్ ఆఫీసర్ ఎదురుగా నడుచుకుంటూ వచ్చాడు.
0: ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆన్ ద ఫుట్ పాత్ హీ కుడ్ ఫైండ్ వన్ ఆఫీసర్ ఆల్సో వాకింగ్.
1: ఒకరికొకరు వచ్చిన టక్కన కొట్టుకున్నారు ఒకరికొకరు. అతను ఇతను చూడలేదు, ఇతను అతను చూడలేదు, ఇతని ధోరణిలో ఇతన్ని పోతున్నారు అని స్టార్టర్. ఆ రిటైర్డ్ ఆఫీసర్ అతని ధోరణి ఏమిటిందో, ఆ రిటైర్డ్ అయిన తర్వాత ఇంకేమిటి ఇంటి బాధ్యతలు ఉన్నాయో ఏమిటో అవి యోచించుకుంటూ వస్తున్నాడు.
0: As these two were moving in the opposite directions, thinking and engaged in their own way, they dashed against each other.
1: A retired officer, who are you? Annadu kopamto.
0: The retired officer, in full of anger, is asked, who are you?
1: Aristotle cheppadu, chetra jodi, ade nenu yochinchestunnanu, who am I?
0: Cheppandi
1: ani prarthinchadu.
0: Aristotle with folded hands said, that's what I'm trying to know, who am I, kindly tell me.
1: ఆ సద్బుద్ధి సద్భావము సద్హృదయము సదాలోచన ఉండినటువంటి వారికి ఇట్టి సదవకాశాలు సంభవిస్తుంటాయి.
0: పీపుల్ విత్ సచ్ ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్, గుడ్ ఫీలింగ్, గుడ్ సెంటిమెంట్స్,
1: నేను చూడలేదు, ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఈ అధికారి ఎవరు, హూ ఆర్ యూ అని క్వశ్చన్ వేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
0: I have not gone to any preceptor or a teacher for that matter. This officer has put me this question,
1: Sir,
0: who are you?
1: Who am I? Who am I? Who am I?
0: Then he started questioning himself, who am I?
1: A retired officer, he was a pitchy man. He was a pitchy man. జవాబు చెప్పలేదు. హూ ఆర్ యూ అన్నాడే కానీ జవాబు చెప్పలేదు.
0: దట్ రిటైర్డ్ ఆఫీసర్ జస్ట్ క్వశ్చన్ హూ ఆర్ యూ, బట్ హీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ రిప్లై.
1: అదే విధముగానే ఈ మానవుడు ఈ జడమైనటువంటి దేహాన్ని, ఈ కల్మషమైనటువంటి దేహాన్ని, మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహాన్ని ఇంత భ్రమించటం లోపల కూడినటువంటి యొక్క విశేషం ఏమిటి?
0: What is the significance, what is the underlying secret behind this attachment to the body, which is inert, which is just matter, which is polluted
1: nimisham nimishapulaku neechulurune kaani punugu javadilu puttabovu.
0: Every minute it emits foul smell, not aroma or fragrance.
1: Ilanti dehan pai inta abhimanam enduku?
0: Why then attachment to this body?
1: Kaani indulo evaro oka shakti unnadi.
0: But there is some power behind.
1: Aa shakti undatam chetane ఇలాంటి నిరుపయోగమైనటువంటి యొక్క తోలుతిత్తి వంటి ఈ దేహాన్ని మనం ఇంత భ్రమిస్తున్నాము.
0: దేర్ ఇస్ సమ్ ఎనర్జీ బిహైండ్ ఇట్ అండ్ దట్ ఆపరేట్స్ దిస్ బాడీ.
1: యువచన చేసుకుంటూ చేసుకుంటూ ఒక బజార్ లో వెళుతున్నాడు.
0: హి వాస్ థింకింగ్ ఇన్ ది సేమ్ వే అండ్ పాసింగ్ బై.
1: ఒక హంటర్,
0: ఏ హంటర్,
1: ఒక చెవుల పిల్లి, కుందేలు ఉంటారు దాన్ని,
0: బ్రాట్ ఎ రాబిట్.
1: ఈ రాబిట్ ను అడవుల్లో చంపుకొని చేతిలో పట్టుకొని వస్తున్నాడు రోడ్ లోపల.
0: A hunter was carrying a rabbit which he killed and taking it along with him.
1: Mamsaharulu ainatundi evaro kontha mandi vachi, sir deeni vela enta, sir deeni vela enta, sir ani adugutunnaru.
0: A non vegetarian came and said, what is the price of this dead rabbit?
1: Amma, 5 rupees annaru.
0: He said 5 rupees.
1: 5 rupees ichadu, aa rabbit konukoni vellipoyadu.
0: He paid 5 rupees and purchased that rabbit.
1: Chuchadu,
0: he saw this.
1: పనికి మారినటువంటి ఈ చెవులు పిల్లి, ఈ ర్యాబిట్ కు 5 రూపీస్ వెల ఉంటుండాలి. కానీ మానవుడు మరణించిన తర్వాత దీనికి 5 రూపీస్ కూడా ఎవరు ఇచ్చేవారు లేదే.
0: దిస్ యూస్లెస్ ర్యాబిట్, డెడ్ వన్, హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ వాల్యూ ఆఫ్ ఎట్లీస్ట్ 5 రూపీస్, నాట్ ద హ్యూమన్ బాడీ.
1: ఇది ఎంత వెల అనేటువంటి అడిగేటువంటి వారు కూడా లేరే.
0: దెన్ నోబడీ వుడ్ ఆస్క్ ది ప్రైస్ ఆర్ ద వాల్యూ ఆఫ్ ద డెడ్ బాడీ.
1: చూసారా, మరణించిన రాబిట్ కైనా విలువ ఉంది కానీ మరణించిన మానవునికి విలువ లేదు.
0: ఎ డెడ్ రాబిట్ హ్యాస్ గాట్ వాల్యూ బట్ నాట్ ద డెడ్ బాడీ ఆఫ్ మ్యాన్.
1: ఎంతటి రాజాది రాజు అయినప్పటికీ,
0: మేబీ ఏ కింగ్ ఆఫ్
1: ఇండియా, ఎంతటి చక్రవర్తి అయినప్పటికీ,
0: ఎంపరర్,
1: ఎంతటి పీఠాధిపతి అయినప్పటికీ,
0: మేబీ హెడ్ ప్రీస్ట్,
1: మరణించిన తర్వాత
0: ఆఫ్టర్ డెత్
1: క్రిమేషన్ గ్రౌండ్ తీసుకుని పోతుంటే,
0: ద బాడీ వాజ్ బీయింగ్ టేకెన్ టు క్రిమేషన్ గ్రౌండ్,
1: మధ్యలో ఏమైనా రెయిన్ వస్తే,
0: if there is any rains,
1: oka shopkeeper nu sir kodda shape ee varandala pettukuntamante chi oddu tisukoni pondi antadu.
0: If you request any shopkeeper to permit this dead body to kept
1: Atan
0: there under shelter, he will say nothing doing.
1: Leka peetadipatuda inke mahaniyuda edi chudadu.
0: That shopkeeper is not mindful of the position and the status of this dead person, whether he is an emperor or a king.
1: Adhe roju lopala kontha mandi devalayaniki velutu vacharu.
0: On the same day, some people were visiting temple.
1: ఆ దేవాలయానికి వెళ్ళే పూర్వము,
0: ప్రయర్ టు దట్,
1: అయ్యా ఇక్కడ అక్కడ విచ్చి పెట్టేస్తే ఏ కుక్కలో దొంగిలించుకొని పోతాయి, ఏ మనుషులు దొంగిలించుకొని పోతారు, నా స్లిప్పర్స్ కొంతసేపు మీ వరండాలో పెట్టిపోతాం సార్ అన్నాడు ఈ యొక్క చెప్పులు యజమాని.
0: Whereas another person said, while visiting a temple, being a rainy day, said, ask another one, would you please permit me to keep my slippers over here?
1: పెట్టండి సార్, కొంచెం అక్కడ లోపల పెడితే ఇంకా మంచిది, బయట పెట్టి ఎవరైనా తీసుకుని పోతారని లోపల దానికి అవకాశం ఇచ్చాడు.
0: Then the person said, why not sir, better you keep the slippers inside.
1: ఈ ఎక్స్పీరియన్స్ కావాలని ఎతికేటువంటి వాడు చూచాడు. చూసారా, ఇతను గొప్ప శ్రీమంతుడు.
0: Here is a rich man.
1: ఇతను బ్రతికి ఉండినంత కాలము ఇతని చుట్టూ అందరు కూడా పరిచారకులు తిరిగేటువంటి వారు.
0: సో లాంగ్ హీ వాజ్ అలైవ్, హీ వాజ్ సరౌండెడ్ బై నంబర్ ఆఫ్ సర్వెంట్స్.
1: దర్శించాలంటే చాలా కట్టుబాటు ఉండేటువంటివి.
0: దర్ సో మెనీ డిఫికల్టీస్ వన్ హ్యాస్ టు పాస్
1: త్రూ. ఈ పీఠాన్ని చూస్తామనుకుంటే ఎవరిని ముట్టద్దు ముట్టద్దు ముట్టద్దు అని దూరం పోయేటువంటి ఇలాంటి పాడు ఈనాడు ఒక వరండాలో కూడా ఈ దేహానికి అవకాశం ఎవరు అందించలేదు.
0: Being a pitadhipati, the head of a particular school of philosophy, well, he never touched anybody, but today nobody is bothered about him.
1: జీవుల చర్మంతో కుట్టినటువంటి చెప్పులకైనా అవకాశం ఇస్తున్నారు కానీ శవానికి అవకాశం ఇవ్వటం లేదు.
0: At least the slippers made out of the skin of the dead animal has got a value, but not the dead body of a human being.
1: కాబట్టి దీని యొక్క కారణం ఏమిటి?
0: What is the reason?
1: పరిశోధనలు ఇవన్నీ వస్తున్నాయి మధ్య మధ్య.
0: These are all the thoughts that come on the way as one thinks deep.
1: చెప్పులకు విలువ ఉంటుండాలి కానీ శరీరానికి విలువ లేదు.
0: Slippers have value, but not the body.
1: ఈ విధంగా విచారణ చేస్తూ పోయి దీనిలో ఎవరో ఉన్నారు, దీనికి కర్త ఎవరో, దీనికి భోక్త ఎవరో, దీన్ని గుర్తించాలి అనేటువంటి విచారణ ప్రారంభం చేశాడు.
0: Then he started thinking deep enough again and repeatedly. There must be a creator behind. There must be an experiencer behind.
1: ఈ విధంగా పోతూ పోతూ
0: as he went on in the
1: way, ఇంటికి వచ్చి చేరాడు.
0: He returned home.
1: తండ్రి దగ్గరకు వచ్చి
0: అప్రోచ్ హిస్ ఫాదర్.
1: నాన్న,
0: ఫాదర్,
1: ఏది ఈ జీవితంలో ప్రధానమైనటువంటిది?
0: వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ లైఫ్?
1: ఏది అన్నింటినీ నడిపించేటువంటిది?
0: వాట్ ఈస్ ద గైడింగ్ స్పిరిట్?
1: అన్నింటిలోనూ ఏకత్వంగా ఉండేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ విచ్ ఇస్ కామన్ ఇన్ ఆల్?
1: అప్పుడు తండ్రి చెప్పాడు.
0: దెన్ ఫాదర్ సెడ్,
1: నాయన, ఇది మాటలతో తెలుసుకోవటానికి వీలు కానటువంటిది.
0: సన్, యూ కెనాట్ అండర్స్టాండ్ by word anyway.
1: నీవే స్వయంగా దీనిని విచారణ చేసి తెలుసుకోవాలి అన్నాడు.
0: యూ మస్ట్ ఎంక్వైర్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ నో యువర్ ఎక్స్పీరియన్స్ బిహైండ్.
1: ఈ విధంగా పోతూ పోతూ ఇంటికి వచ్చి చేరాడు.
0: హి రిటర్న్ హోమ్.
1: తండ్రి దగ్గరకు వచ్చి

0: దీన్ని విచారణ చేసి తెలుసుకోవాలి అన్నాడు.
1: యూ మస్ట్ ఎంక్వైర్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ నో యువర్ సెల్ఫ్.
0: ఇదిగో కొన్ని తెలుసుకున్నాడు కదా, కుందేటికి విలువ ఇచ్చారు చచ్చిన కుందేటికి, కానీ మనిషికి విలువ లేదు.
1: హీ హాస్ నోన్ సఫిషియెంట్లీ ఎర్లియర్ బికాజ్
0: చెప్పులకు విలువ ఇచ్చారు కానీ శవానికి విలువ ఇవ్వలేదు.
1: డెడ్ రాబిట్ హాస్ వాల్యూ, స్లిప్పర్స్ హాస్ వాల్యూ, బట్ నాట్ ది డెడ్ బాడీ ఆఫ్ మ్యాన్.
0: కానీ దీనికి తెలియనటువంటిది ఒకటి, మరుగ్గా ఉండేటువంటిది ఒకటి ఉంది.
1: బట్ దేర్ ఇస్ ఏ హిడెన్ ప్రిన్సిపల్.
0: అది ఈ దేహంలో ఉండినంత వరకు ఈ దేహానికి విలువిస్తున్నారు.
1: దట్ హిడెన్ ప్రిన్సిపల్ సో లాంగ్ ఇట్ ఇస్
0: అది ఈ దేహంలో ఉండినంత వరకును శివం శివం శివం అంటున్నారు.
1: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ సో లాంగ్ ఇట్ ఇస్ ఇన్ ద బాడీ ఇట్ ఇస్ శివం ఆస్పిషియస్.
0: ఆ యొక్క శక్తి ఈ దేహం నుంచి వదిలిపోతానే శవం శవం శవం అంటున్నారు.
1: ద మూమెంట్
0: శవమునకు శివమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: ద మూమెంట్ ది ఎనర్జీ, ద డివైన్ ఎనర్జీ గైడింగ్ ప్రిన్సిపల్ ఇస్ గాన్, ఇట్ ఈస్ శవం డెడ్ బాడీ.
0: కనుక నాయన నీవు సాధన చేసి తెలుసుకోమన్నాడు తండ్రి.
1: ద ఫాదర్ సెడ్ బెటర్ యూ ఎంక్వైర్ అండ్ నో యువర్ సెల్ఫ్.
0: ఇతనే వరుణి కుమారుడు అరుణుడు తపస్సుకు వెళ్ళాడు.
1: హీ డిడ్ పెనెన్స్.
0: తిరిగి వెళ్ళాడు.
1: హీ వెంట్
0: చూచాడు.
1: హీ సా
0: ఈ దేహానికి మూల కారణం ఏమిటి.
1: వాట్ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్ దిస్ బాడీ.
0: ప్రాణం అని తెలుసుకున్నాడు.
1: దెన్ హీ కుడ్ నో ఇట్స్ ది లైఫ్ బిహైండ్ ఇట్.
0: ఇంటికి వచ్చాడు.
1: హీ రిటర్న్ హోమ్.
0: ప్రాణం బ్రహ్మ అన్నా నాన్న తెలుసుకున్నాను.
1: హీ టోల్డ్ హిస్ ఫాదర్, ఫాదర్ ఐ హావ్ నోన్ లైఫ్ ఇస్ బ్రహ్మన్.
0: లైఫ్ ఉంది, ప్రయోజనం ఏమిటి నాయన? కుమారుణ్ణి అడుగుతున్నాడు తండ్రి.
1: దెన్ ఫాదర్ స్టార్టెడ్ ఆస్కింగ్ హిస్ సన్.
0: ప్రాణం ఉంది,
1: దెర్ ఇస్ లైఫ్,
0: కానీ నీకు తట్టలో అన్నం పెట్టినప్పుడు ప్రాణం ఉంది కానీ మనస్సు తినాలా అనేటువంటి సంకల్పమే లేకపోతే నీవు అన్నాన్ని భుజించగలవా?
1: దెర్ ఇస్ ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్. అన్లెస్ దెర్ ఇస్ ద థాట్ ఇన్ ద మైండ్ టు ఈట్ ఇట్, యూ డోంట్ స్టార్ట్.
0: కాబట్టి ప్రాణం ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: సో మియర్ లైఫ్ ఈస్ నాట్ ఇనఫ్.
0: ఆపరేషన్ చేసే పూర్వము డాక్టరు మొత్తం మంది ఇచ్చి పొట్టను కోస్తున్నాడు.
1: ప్రయర్ టు ఆపరేట్ ఆపరేషన్
0: ప్రాణం ఉంది కానీ ప్రయోజనం ఏమిటి?
1: Anesthesia to the patient, there is life, what is the use?
0: Operation jarugutundada naaku em chestunnaru emi teliyadu.
1: As the operation goes on,
0: atane pranam oka blind,
1: the patient does not know though there is life
0: ani annadu nanna.
1: That's what father said.
0: Tirigi vellada adaviki.
1: Then he went to the forest.
0: Pranam kaadu brahma,
1: so life is not brahman.
0: Mari kunta tapas chesadu.
1: Then he did penance.
0: Manasse brahma అనుకుని వచ్చాడు.
1: దెన్ హీ రిటర్న్ టెల్లింగ్ దట్ మైండ్ ఈస్ బ్రహ్మన్.
0: తిరిగి తండ్రి చెప్పాడు, ఇది కరెక్ట్ కాదు, ఇది రైట్ కాదు నాయన.
1: ఫాదర్ సెడ్ దిస్ ఇస్ నాట్ రైట్.
0: మనసు ఉంది,
1: దెర్ ఇస్ మైండ్,
0: కానీ విచారణ శక్తి లేకపోతే మనసు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ దిస్ ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్,
0: తినవచ్చును, పేడం తినవచ్చును, మట్టిని తినవచ్చును, కానీ విచక్షణ జ్ఞానం కావాలి కదా.
1: వన్ కెన్ ఈట్ ద ఫుడ్ అండ్ ద దాల్ అండ్ ద కోల్ వాట్ అవర్ డర్ట్.
0: పిచ్చివాడికి మనసు ఉంది.
1: A madcap has mind.
0: Kaani edi ekkado evarto e vidhanga maatadalano ekkadiki vellalano emi teliyadu.
1: But he has no sense of propriety as to how to conduct himself.
0: Kaduka nijame manasu brahma kaadu.
1: So mind is not brahma.
0: Mari vellaadu.
1: Again he went to the forest.
0: Mari tapas chesadu.
1: He did penance.
0: Vachadu nanna prajnanam brahma annadu.
1: He said that prajnanam brahma.
0: ప్రజ్ఞానం బ్రహ్మ నిజమే, కానీ ప్రజ్ఞానం అనేటువంటిది ఉంటుండాలి.
1: దేర్ ఈజ్ ప్రజ్ఞాన,
0: కానీ దానివల్ల మనకి ఏ విధమైన ఫలితం రావటం లేదు.
1: బట్ ఇట్ హాస్ నో యూటిలిటేరియన్ ఎఫెక్ట్.
0: గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులంతా ఉంటున్నారు,
1: మెనీ సైంటిస్ట్,
0: ఎంతమంది ప్రజ్ఞానంలో కలిగినటువంటి వాళ్ళంతా ఉన్నారు.
1: దేర్ మెన్ ఆఫ్ విజ్డమ్,
0: ప్రజ్ఞానవంతులు ఉన్నారు, విజ్ఞానవంతులు ఉన్నారు, సుజ్ఞానవంతులు ఉన్నారు, కానీ అందరికీ దానికి వెనకల అజ్ఞానము అనేటువంటిది కూడా ఒకటి వెంటాడుతుంటారు.
1: దేర్ ఆర్ పీపుల్ ఆఫ్ దిస్ అవేర్నెస్, ద స్పిరిచువల్ నాలెడ్జ్, ద సైన్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ యెట్ దే ఆర్ ఎన్కంపాస్డ్ బై అజ్ఞాన.
0: పరిపూర్ణ బ్రహ్మ కాదు అన్నాడు.
1: సో యువర్ జ్ఞాన ఇస్ నాట్ బ్రహ్మ.
0: వరుణుడు,
1: దట్స్ వాట్ వరుణ సే.
0: అప్పుడు తిరిగి పోయాడు.
1: దెన్ హి వెంట్ బ్యాక్.
0: కూర్చున్నాడు తపస్సులో.
1: హి సాట్ ఇన్ పెనెన్స్.
0: లెగలేదు.
1: హి డిడ్ గెట్ అప్.
0: ఇంటికి రాలేదు.
1: హీ డిడ్ రిటర్న్.
0: ఆ ఆనందంలో మునిగి మునిగి మునిగి మునిగి మునిగి తనలో తాను ఎంతో ఆనందిస్తున్నాడు.
1: హీ హాస్ ఫర్గాటన్ హింసెల్ఫ్ ఇన్ ఎక్స్టసీ అండ్ బ్లెస్.
0: మూడు దినంలో, నాలుగు దినంలో, నెల రోజులు చూచాడు తండ్రి, ఇంటికి రాలేదు కుమారుడు.
1: ఫాదర్ వెయిటెడ్ ఫర్ ద సన్ 3-4 డేస్ మంత్స్.
0: వెళ్ళాడు తండ్రి.
1: ఫాదర్ వెంట్.
0: ఒకే ఆనందంగా ఉంటున్నాడు కుమారుడు.
1: హీ సా ద సన్ ఇన్ ఎక్స్టసీ.
0: నాయనా తెలుసుకున్నా.

0: అన్నాడు తండ్రి.
1: ఫాదర్ ఆస్క్డ్ సన్, డిడ్ యు నో దట్?
0: ఆనందం బ్రహ్మ, ఆనందం బ్రహ్మ, ఆనందం బ్రహ్మ అన్నాడు.
1: ద సన్ రెస్పాండెడ్, బ్లిస్ ఇస్ గాడ్, బ్లిస్ ఇస్ గాడ్.
0: అనగా దేనిని పరిశీలన చేశాడు ఈ వ్యక్తి?
1: ఇట్ మీన్స్ వాట్? వాట్ ఇస్ ద
0: శరీరాన్ని పరిశీలన చేశాడు.
1: హస్ ఎగ్జామిన్ ద బాడీ.
0: అన్నమయం దేహము,
1: బాడీ ఇస్
0: ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము, ఈ పంచకోశములను కూడాను దాని పరిశీలన చేశాడు.
1: హి హస్ ఎగ్జామిన్డ్ ఆల్ ద ఫైవ్ లైఫ్ షీట్స్, దట్ ఆఫ్ ద బాడీ, దట్ ఆఫ్ ద మైండ్.
0: ఆనందం వచ్చేటప్పుడు ఇంకేది నాకు అక్కర్లేదు.
1: వెన్ వన్స్ హి అటైన్డ్ దట్ బ్లిస్ఫుల్
0: సమస్త సాధనలు కూడాను ఆనంద నిమిత్తమే సలిపేటువంటివి.
1: ఫర్ ఆల్ స్పిరిచువల్ ఎండ్యూవర్స్ ఇట్స్ ఓన్లీ ఫర్.
0: ఇప్పుడు మనం అనుభవించేటువంటి ఆనందాలు క్షణభంగురాలు.
1: But all the worldly happiness is momentary.
0: ఇది ఆనందాలు కాదు.
1: You cannot call it bliss.
0: కానీ అది నిత్యానందం.
1: That is eternal bliss.
0: యోగానందం.
1: That's one of yours.
0: పరమానందం.
1: Supreme.
0: అద్వైతానందం.
1: Non-dual.
0: సచ్చిత్ ఆనందం.
1: And that is one of.
0: ఆత్మానందం.
1: That is one of the self.
0: అది ఒక దైవంతో తప్ప అన్యులతో ఏమాత్రం ఇది మనకు లభ్యం కాదు.
1: Bliss, you will get it only in union with God, but nowhere
0: else. కనుకనే సృష్టించిన భగవంతుడు ఈ మానవుడు ఈ పంచకోశములు కూడాను పరిశీలన చేసి కడపటి కోశమైన ఆనందంలో ప్రవేశిస్తాడు. అందు నిమిత్తమై ఈ మానవును సృష్టించాలి అని తను సంకల్పించుకున్నాడు.
1: Therefore God has will to create man who will suddenly investigate and explore all the five life sheets until he reaches the state of bliss.
0: దురదృష్టవశాత్తు ఈనాడు దేహమయం, అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయము, ఆనందమయమని స్టెప్ బై స్టెప్ ఒకదానికొకటి చాలా ఒక లేత్ అనగా తేలిక అయినటువంటి ఒక అతి సూక్ష్మమైనటువంటి స్థానానికి వెళ్ళాడు.
1: Therefore, out of all the sheets that are the food, the life,
0: శరీరం
1: కంటే
0: ప్రాణం చాలా లైట్ గా ఉండేటువంటి చులకనైనటువంటి.
1: And this life is lighter than the body.
0: తేలిక అయినటువంటిది.
1: It is very light.
0: ఈ ప్రాణం కంటే మనస్సు మరింత తేలికైనటువంటిది.
1: The mind is lighter still.
0: ఈ మనస్సు కంటే విజ్ఞానం మరింత తేలికైనటువంటిది.
1: The spirit of awareness still lighter.
0: ఈ విజ్ఞానం కంటే ఆనందం మరింత తేలికైనటువంటిది. సర్వత్రా వెలిగేటువంటిది ఆనందం.
1: And this bliss is very very light, extremely light.
0: ఇట్టి ఆనందాన్ని విస్మరించి ఈనాటి మానవుడు రివర్స్ ఆనందం నుంచి ప్రజ్ఞానానికి దిగుతున్నాడు. ఏమిటి, ఐఎమ్ సైంటిస్ట్, నేను ప్రజ్ఞానంలో ప్రవీణుణ్ణి. ఆనందం మర్చిపోయినాడు, ఆనందం నుంచి ప్రజ్ఞానానికి వచ్చాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఫ్రమ్ సుప్రీం స్టేట్ ఆఫ్ బ్లిస్ హీ కమ్స్ టు ప్రజ్ఞాన. కానీ
0: ఆ డ్రైవింగ్ అతనికి తెలియటం లేదు, రివర్స్ గేర్ వేశాడు.
1: బట్ హీ హస్ పుట్ రివర్స్ గేర్.
0: వచ్చాడు తిరిగి ప్రజ్ఞానంకు.
1: అండ్ హి రీచ్ దట్ ప్రజ్ఞానం.
0: ప్రజ్ఞానం నుంచి తిరిగి మనోమయ కోశానికి వచ్చాడు.
1: అండ్ దెన్ హి హస్ కమ్ డౌన్ టు ది షీత్ ఆఫ్
0: లైఫ్. ఈ మనోమయ కోశం నుంచి ప్రాణమయ కోశానికి వచ్చాడు.
1: అండ్ దెన్ హి హస్ కమ్ టు ది షీత్ ఆఫ్ లైఫ్.
0: ఈ ప్రాణమయ కోశం నుంచి దేహమయానికి దిగిపోయాడు.
1: అండ్ ఫైనల్లీ హి హస్ కమ్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ ది బాడీ.
0: అన్నిటికీ దేహమే దేహమే దేహమే ముఖ్యము, ఆ స్థితికి వచ్చింది ఈనాటి మానవత్వం.
1: దేర్ఫోర్ ద హ్యూమన్ బీయింగ్ హస్ కమ్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ ది బాడీ టుడే.
0: ఎంత ఉన్నత స్థాయికి పోవాలని బ్రహ్మ సృష్టించాడు, ఈ మానవుని యొక్క సంకల్పం అంతటికి అదో స్థాయికి దిగుబడిపోయాడు.
1: గాడ్ ఇంటెంటెడ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఫర్ మ్యాన్ కైండ్.
0: శరీరాన్ని తెలుసుకోవడానికి మన చదువులు ఎందుకు?
1: వై షుడ్ వి స్టడీ టు నో ద బాడీ?
0: చేతిలో ఉన్న కంకణం చూడటానికి అద్దం ఎందుకు నీకు కావాలి?
1: ఇన్ ఆర్డర్ టు సీ ద బ్యాంగిల్ వై డు యు నీడ్ ద మిర్రర్?
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: దివ్యత్వాన్ని చూడటానికి నీకు సాధన కావాలి, కానీ దేహాన్ని గుర్తించుకోవడానికి సాధన అక్కర్లేదు.
1: The spiritual practice is needed to know the divinity and it's not necessary for the
0: ee
1: body.
0: ఈ దేహమంత కేవలం ఒక పనిముట్టు వంటిది.
1: Body is merely an instrument.
0: కానీ ఈ పనిముట్టు పైన మనం కాన్సంట్రేట్ చేస్తున్నాము.
1: But today we are concentrating on the instrument.
0: ఈ పనిముట్టునే మనం ప్రధానమైన లక్ష్యంగా మనం తీసుకుంటున్నాము.
1: We take it the instrument as the
0: ఈ శరీరం యొక్క సుఖములు అన్ని కూడా ఎంత సేపు?
1: How long the convenience of the body lasts?
0: ఒక్క చిన్న ఉదాహరణ తీసుకోండి.
1: A small example.
0: ఆకలి అవుతుండాలి.
1: You are hungry.
0: ఆకలి అవుతుండాలని చెప్పని తక్షణం క్యాంటీన్ కి వెళ్ళావు.
1: యాజ్ యూఆర్ హంగ్రీ ఇమీడియట్లీ గో టు ద క్యాంటీన్.
0: 2 రూపీస్ ఇచ్చేసేసి ఒక చపాతి, 2 రూపీస్ ఇచ్చేసి ఇంకో చపాతి, 2 రూపీస్ ఇచ్చి ఇంకో చపాతి, 3 చపాతీలు 6 రూపీస్ తీసుకున్నావు.
1: యూ పెయిడ్ 6 రూపీస్ అండ్ పర్చేస్ 3 చపాతీస్.
0: తిన్నావు.
1: యూ ఎయిట్.
0: బాగుండదు నేను అనుకున్నాడు. చాలా సంతోషించాడు.
1: వాస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆఫ్టర్ ఈటింగ్ 3 చపాతీస్.
0: ఎంతసేపు ఈ ఆనందం?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: తిరిగి ఆఫ్టర్ 2 అవర్స్ కు తిరిగి కావాలి.
1: ఆఫ్టర్ 2 అవర్స్ అగైన్ హీ విల్ బి హంగ్రీ.
0: ఈ మిషన్ ఇన్ని విధములు పనిచేస్తుంటే వల్ల ఎంత పెట్రోల్ దీనికి తాగుతుండాలి, ఎంత ఆయిల్ త్రాగుతుండాలి.
1: యాజ్ దిస్ మిషన్ వర్క్స్ ఇట్ నీడ్స్ మోర్ ఆఫ్ ఆయిల్ అండ్ పెట్రోల్.
0: కనుకనే ఇది కేవలము ఒక జడమైనటువంటి దీంతో మనం ఒక కఠినమైనటువంటి ఇంజిన్ మాదిరి ఉపయోగించుకుంటున్నాము.
1: సో వీఆర్ మేకింగ్ యూస్ ఆఫ్ ద బాడీ లైక్ ఎ మెషిన్.
0: ఈ మిషన్ పైన ఎందుకు మనకి ఇంత అభిమానం?
1: వై షుడ్ హావ్ అటాచ్మెంట్ ఆన్ దిస్?
0: కానీ దీనికంటే ఉన్నతమైనటువంటి దానికి మరి పోవాలి.
1: బట్ వీ షుడ్ ట్రావెల్ అప్వర్డ్ టు హైయర్.
0: కనుకనే ఆనందం అనేటువంటి యొక్క చాలా అతి సూక్ష్మమైనటువంటి స్థాయి నుంచి కొంత బరువైనటువంటి సైన్స్ లేకొచ్చి దిగిపోయినారు.
1: This bliss is subtlest of all and we have come down to the scientific knowledge.
0: ఆ సైన్స్ నుంచి మరింత భారమైనటువంటి ఒక మనస్సు దగ్గరకు వచ్చి చేరిపోయినారు.
1: And still we have come to a heavier level.
0: ఆ మనస్సును అర్జునుడే భరించుకోలేకపోయాడట.
1: Even Arjuna could not control his mind.
0: చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం.
1: The mind is
0: ఏమిటి ఈ మనస్సు యొక్క ప్రభావం?
1: Krishna, what a mystery, what the effect of the mind.
0: Chanchalam hi, oka chalamaina ni oka nimishamlo aina urku undadu.
1: It is never steady and stable.
0: Kotikaina oka sthirattam undu gaani ee oka manasu sthirattam lekunda pothundadi. Chanchalam hi mana krishna pramadi balavad drudam. Balamainatundidi pramadamainatundidi chaala drudamainatundidi anta bharamainatundidi ee manasu.
1: Mind is strong, dangerous and very heavy.
0: Dani valane manavulu aneka vidhamainatundi oka కష్టములకు నష్టములకు దుఃఖములకు చివాట్లకు అన్ని అశాంతులకు గురి అయిపోయి అస్తవ్యస్తంగా మారిపోతున్నాడు. కట్టగడపడికి పిచ్చాసుపత్రి చేరిపోతున్నాడు.
1: ఫర్ దట్ రీజన్ మ్యాన్ ఈస్ పుట్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ ట్రబుల్స్ టర్మోయిల్స్ ద లాసెస్ అండ్ ద బ్లేమ్ అల్టిమేట్లీ గెట్స్ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్.
0: చదువుతున్నాడు ఎన్ని గ్రంథాలో చదువుతున్నాడు.
1: హి రీడ్స్ అండ్ రీడ్స్ మోర్ అండ్ మోర్ ఆఫ్ బుక్స్.
0: ఈ చదివేటువంటి దాంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని పిల్లలు గుర్తించుకోవాలి.
1: One has to understand the goal and the purpose in reading books.
0: Oka Bhagavad Gita evaraina meeku ichinarante,
1: if anyone gives you Bhagavad Gita,
0: aa Bhagavad Gita ku motta motta namaskaram chestavu.
1: First you pay your respects to Bhagavad Gita book.
0: Talapaina pettukuntavu.
1: You keep it on the head.
0: Hrudayaniki hattukuntundavu.
1: You also hug it.
0: Terchesesi dani chadavadam prarambhinchavu. Dharma kshetre Kuru kshetre samaveta yutsavah amaka pandava seva.
1: You open Bhagavad Gita and start reading the first verse over there.
0: ప్రతి దినము కూడా నువ్వు భగవద్గీతను పారాయణ చేస్తున్నావు.
1: ఎవ్రీ డే యూ గో త్రూ భగవద్ గీత.
0: ఇక్కడే ఈ విద్యావంతుల లోపల, ఈ ఆస్తికుల లోపల, ఈ భక్తుల లోపల ఉండినటువంటి పెద్ద అజ్ఞానం.
1: దిస్ ఈస్ బిగ్గెస్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అమంగ్ ది ఎడ్యుకేటెడ్ థీస్ టుడే.
0: చదివిన తర్వాత ఆ గ్రంథాలు తీసుకుపోయి పూజ రూములు పెడుతున్నావు.
1: ఆఫ్టర్ రీడింగ్ ద బుక్ యూ విల్ కీప్ ఇట్ దేర్ ఇన్ సాంక్చురీ. ఆ పూజ రూములో
0: గులాబీ పుష్పాలు పెడుతున్నావు.
1: అండ్ యూ ఆల్సో ప్లేస్ ఫ్యూ ఫ్లవర్స్.
0: అన్ని మర్యాదలు చేస్తున్నావు.
1: అండ్ ఎక్స్టెండ్ ఆల్ రెస్పెక్ట్స్.
0: ఏమి ప్రయోజనము? విషయాన్ని ఆచరణలో పెట్టలేదే.
1: బట్ వాట్ ది యూస్? హి ఇస్ నాట్ ప్రాక్టీసింగ్ వాట్ హి రీడ్స్.
0: పుస్తకానికి నీవు గౌరవిస్తున్నావు.
1: బట్ యూ రెస్పెక్ట్ ద బుక్.
0: కాగితాలను గౌరవిస్తున్నావు.
1: యు రెస్పెక్ట్ ద పేపర్.
0: కాగితాలను పూజిస్తున్నావు.
1: యు వర్షిప్ పేపర్.
0: ఆ కాగితంలో ఉన్న అక్షరాలను పూజిస్తున్నావు.
1: లెటర్స్ దేర్.
0: అక్షరంలో ఉన్నటువంటి ఆనందాన్ని నీవు తింటాం లేదు.
1: బట్ యు డోంట్ డిరైవ్ ద జాయ్ ద బ్లిస్ అవుట్ ఆఫ్ దట్.
0: ఈ గ్రంథాలంతా కూడా నువ్వు బైబిల్ కానీ ఖురాన్ కానీ భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ వేదం కానీ ఇతిహాసం కానీ అన్ని కూడా నువ్వు ఆచరణ పెట్టే నిమిత్తమై ఏర్పడినటువంటివే కానీ పారాయణ నిమిత్తం ఏర్పడినటువంటి కాదని సత్యాన్ని ఈనాడు అందరూ గుర్తించాలి.
1: టుడే ఎవ్రీవన్ మస్ట్ రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ఆల్ ద సీక్రెట్ టెక్స్ బీ దట్ బీ ఉపనిషత్స్ ఆర్ గీత ఆర్ వేద ఆర్ ఖురాన్ ఆర్ బైబుల్ దే ఆర్ నాట్ మెంట్ ఫర్ రీడింగ్ దే మస్ట్ బి ప్రాక్టీస్.
0: సచ్చరిత్ర ఎవరి చేతిలో చూసినా కనిపిస్తుంటుంది.
1: ఎవ్రీవన్ క్యారీస్ దట్ హోలీ బుక్ సాయి సచ్చరిత్ర.
0: నిన్ను పారాయణ చేస్తున్నాను స్వామి అంటారు.
1: దే సే స్వామి వి ఆర్ రీడింగ్ ఎవ్రీ డే.
0: ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ ఫూలిష్నెస్ దాన్ దిస్.
0: పారాయణ కోసమని ఈ బుక్లంతా ఇంత ప్రింట్ చేపించిండేది.
1: డూ యూ థింక్ దట్ బుక్స్ ఆర్ ప్రింటెడ్ ఓన్లీ టు గో త్రూ?
0: ఆచరించే నిమిత్తమై.
1: ఓన్లీ టు ప్రాక్టీస్.
0: దాంట్లో ఏమి చెప్పాడు దాన్ని ఆచరించు.
1: వాట్ ఈస్ స్టేటెడ్ దేర్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: వాడికి చాలా పెద్ద కోల్డ్ కాఫ్ ఎక్కువైపోయిందట పాపం.
1: వన్ పర్సన్ వాస్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ కాఫ్.
0: ఉద్యోగం వచ్చాడు, ఒక నేటివ్ వైద్యుడు వచ్చాడు.
1: డాక్టర్ కేమ్. విలేజ్ డాక్టర్
0: చెప్పాడు, అయ్యా ఇంత సొంటి, ఇంత మిరియాలు, ఇంత అల్లము, ఇంత సున్నము అన్ని వేసి బాగా కాంచి ఇంత నీళ్లుగా అయితే దాన్ని త్రాగు అన్నాడట.
1: దిస్ రస్టిక్ డాక్టర్ సెడ్, హ్యావ్ సమ్ పెప్పర్ అండ్ ద జింజర్ అండ్ లైమ్ అండ్ హీట్ ఇట్, మిక్స్ ఇట్ విత్ వాటర్ అండ్ జస్ట్ టేక్ ఇట్.
0: అప్పుడు వాడు ఇంత అల్లము, ఇంత జీలకర్ర, ఇంత మెంతులు, ఇవన్నీ వేయను, దీని మిరియాలు వేయటము, కాల్చటము, తాగటము చెప్పుకున్నాను, ఇంకా నాకు కోడిపోలేదే. ఎక్కడ దాన్ని వేసి అనుభవించాలి కదా.
1: He simply repeated what this village doctor said, that he has to simply swallow the pepper, lime and ginger. He repeated, but yet he is not free from that ailment.
0: అదే విధంగానే గ్రంథములో చెప్తున్నటువంటివి నువ్వు చెప్తున్నావే కానీ చేయటం లేదే.
1: You are just repeating what all that is stated in the book, but you are
0: అది నీవు చేసినప్పుడే దాని ఫలితం నీకు లభ్యమవుతుంది.
1: It's only in the practice you will be rewarded.
0: భగవంతుని చేతి లోపల పంచభూతములు కూడా ఉంటున్నాయి.
1: All five elements are in the hands of God.
0: ఎవ్వరు దానిని సరిగా గుర్తించటం లేదు.
1: No one is understanding.
0: సృష్టించిన వారి చేతిలోనే ఉంటున్నాయి ఈ యొక్క సృష్టింపబడినటువంటి భూతములు.
1: ది ఎంటైర్ క్రియేషన్ ఫైవ్ ఎలిమెంట్స్,
0: సమస్త భూతములు కూడా భగవంతుని యొక్క చేతిలోనే ఉంటున్నాయి.
1: ఆల్ ఎలిమెంట్స్ ఆర్
0: ఆ సత్యాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే ఒక్క క్షణంలో మీ యొక్క బాధలు నివారణ అవుతాయి.
1: When once you know the truth, you'll be free from all troubles in a moment.
0: అనుకుంటారు భగవంతుని చేతిలోనే ఉంది భగవంతుడా అని ప్రార్థిస్తారు, కానీ భగవంతుని చేతిలో ఉందో లేదు తిరిగి అనుమానం.
1: You pray to God, God, you should only protect me, but yet you doubt whether.
0: బైబిల్ లోపల ఒక్క డౌటింగ్ థామస్ మాత్రమే ఉన్నాడు.
1: దేర్ బైబిల్ మెన్షన్స్ ఆఫ్ వన్ డౌటింగ్ థామస్.
0: ఒక్క గురుద్రోహి మాత్రమే ఉంటున్నాడు.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ హూ బిట్రేడ్.
0: కానీ ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా డౌటింగ్ థామస్.
1: టుడే ఎవ్రీ పర్సన్ ఇస్ అ డౌటింగ్ థామస్.
0: షిరిడీ లోపల,
1: దేర్ ఇన్ షిరిడీ,
0: ఒకనొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: 1916 లోపల, 1916 పెద్ద తుఫాన్ వచ్చింది.
1: దేర్ ఇస్ ఎ బిగ్ సైక్లోన్ ఎట్ దట్ మూమెంట్.
0: అక్కడ లక్ష్మీబాయి అల్లుడైనటువంటి భూతి ఒక మందిరం కట్టాడు.
1: ది సన్ ఇన్ లా ఆఫ్ లక్ష్మీబాయి భూతి కన్స్ట్రక్టెడ్ టెంపుల్.
0: ఆ మందిరం దేనికోసం కట్టాడు? మొట్టమొదట కృష్ణుని ప్రతిష్ఠ చెయ్యాలి అని కట్టాడు.
1: వాట్ ఫర్ దట్ టెంపుల్ బిల్ట్? ఓన్లీ ఫర్ టు ఇన్స్టాల్ కృష్ణ.
0: కానీ బాబా దానిని అంతా కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు అనుకుంటూ.
1: Baba was postponing that installation function.
0: Oka naadu pedda tufaan vachindi.
1: It was a cyclone one day.
0: Bharinchukolekapoyaru.
1: No one could bear that.
0: Vadaganda raalla vala kottesestunnayi.
1: And there were hailstones.
0: Parichesetunti vaandu aa palle prajalu andaru parigetti vacharu.
1: The villagers and workers there
0: ee matamlo aa matamlo aa matamlo annitlo kuda chatramlo kuda digesaru.
1: And they just dropped there everywhere. Everywhere they got themselves scattered.
0: ద్వారకామాయ అని చిన్న ఇల్లు ఉంటుండాలి, చౌట్రీ.
1: దేర్ ఇస్ అ ద్వారకామాయ, స్మాల్ చౌట్రీ.
0: ఎక్కడ చిన్న ఒక మనిషి చిక్కేంత స్థలం చిక్కి అక్కడంతా ప్రవేశిస్తూ వచ్చారు.
1: వేర్ ఎవర్ దిస్ లిటిల్ షెల్టర్
0: అవైలబుల్, బాబా బాబా బాబా బాబా రక్షించండి అన్నారు.
1: ఆల్ వర్ ప్రేయింగ్ టు బాబా ఫర్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ.
0: ద్వాపర యుగం లోపల,
1: ఇన్ ద్వాపర ఏజ్,
0: బ్రహ్మ రాళ్ల వర్షం కురిపించినప్పుడు గోవర్ధనగిరి ఎత్తినట్టుగా ఆ గోపికలు గోపాలు సర్వులు వెళ్లి ఓ భగవంతుడా మమ్మల్ని కాపాడు కాపాడని ప్రార్థించినట్టుగా ఆ షిరిడీ ప్రజలందరూ వచ్చి ప్రార్థించారు.
1: జస్ట్ ఎస్ ది కౌహర్డ్ బాయ్స్ అండ్ గోపికస్ ప్రేయిడ్ ఎట్ ద టైమ్ వెన్ దర్ వాస్ రెయిన్ ఆఫ్ స్టోన్స్ బికాస్ ఆఫ్ బ్రహ్మ ఓవర్ దేర్ ఆల్ ప్రే టు కృష్ణ, దిస్ డే దే ప్రే టు షిరిడీ.
0: అప్పుడు బాబా అచ్చా అచ్చా అచ్చా దేఖగా దేఖగా
1: భగవాన్ సెడ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్.
0: ముందుకు పోయాడు, స్తంభాన్ని పట్టుకుని కొట్టాడు.
1: హి హడ్ హిట్ ది పిల్లర్ ఓవర్ దేర్.
0: అయ్యా చాలు ఇంకా నీ యొక్క రౌద్రము.
1: హి సెడ్ yes it is enough is enough.
0: ఇంకా నీ శాంతి పొందు.
1: Pacify, calm down.
0: సేపు నీ గోదావుని ఉపయోగపెట్టావు.
1: You made use of all your fury.
0: అందరూ భయపడిపోయారు.
1: All are afraid of you.
0: నీ ప్రతాపాన్ని తెలుసుకున్నారు.
1: All have come to know
0: you. తెలుసుకున్న తర్వాత ఇంకా నీకు తిరిగి అధిక ప్రసాకం ఎందుకు? నీకు అధిక ప్రసంగానికి పోతున్నావు నువ్వు.
1: All have noticed your power. Don't be too much now.
0: చల్లబడు,
1: calm down.
0: కణములో ఆగిపోయింది.
1: A moment, the whole rain stopped.
0: ఇది చెప్పడం కోసమే కాదు, మీరందరూ ఒక్కతూరి గుర్తు తెచ్చుకోవాలి. ఇంకా మీరు మర్చిపోయి ఉంటారు.
1: Some of you must have forgotten. Remind yourself.
0: 2 days ముందుగా,
1: 2 days earlier,
0: నేను ప్రారంభించే ముందుగా పెద్ద వర్షం వచ్చేసేసింది. ఒకే గాలి వాన్ అంతా వచ్చేసేసింది.
1: బిఫోర్ భగవాన్ కమెన్స్ ది డివైన్ డిస్కోర్స్ దేర్ ఇస్ అ ఫైన్, యు ఫైండ్ ద హెవీ రెయిన్.
0: చాలా గాలి, చాలా లోపలంతా కూడా కొడుతూ వచ్చేసేసింది.
1: అండ్ దిస్ హెవీ రెయిన్ ఆల్ ఓవర్.
0: నేను నిల్చుకున్నాను, అందరి లోపల రాండి లోపల రాండి అని పిలిచాను.
1: భగవాన్ స్టూడెంట్ వాంటెడ్ ఎవ్రీబడి టు కమ్.
0: బయట ఉన్న వారంతా వచ్చి లోపల కూర్చున్నారు. నేను ప్రారంభించాను, ఒక్క చినుకు లేదు.
1: ఆల్ అవుట్ సైడర్స్ కేమ్ ఇన్ వాకింగ్ సెట్ అండ్ రెయిన్ స్టాప్.
0: ఎవ్వరూ కనిపెట్టలేదు.
1: నోబడి నోటీస్డ్ ఇట్.
0: అదే విధంగానే
1: లైక్
0: అదే శిర్ది లోపల బూతి మందిరం లోపల
1: ఇన్ దట్ బూతి టెంపుల్
0: అక్కడ అగ్నిగుండం ఉంటుంది.
1: దేర్ ఇస్ ఫైర్ ప్లేస్.
0: ఎవరు ఈ పిచ్చి పిచ్చి భక్తులంతా వస్తుంటారు. ఎక్కువ మంది ఆడవాళ్లే పిచ్చి ఎక్కువ.
1: మెనీ మెనీ మ్యాడ్ డివోటీస్ విమెన్ ఇన్ పర్టికులర్
0: కట్టెలు కట్టంత కట్టెలు కట్టుకు ఉంటుంటారు. ఒక కట్ట కొనుక్కునేది ఆ యొక్క దీంట్లో వేసేది.
1: దే పర్చేస్ ది హీప్ ఆఫ్ ఫైర్ వుడ్ అండ్ పుట్ ఇట్ దేర్ ఇన్ ద ఫైర్ ప్లేస్.
0: అంటే ఎంత వరకు వస్తుంది ఇవి కాలి ఏమైపోతుందో ఏమి యోచన చేయరు.
1: దే డోంట్ థింక్ వాట్ విల్ హ్యాపెన్ టు ద ఫైర్.
0: మేము కూడా అగ్నిహోత్రానికి మేము ఒక ప్రసాదాన్ని అందించాము అని తృప్తి పట్టడానికి.
1: దే విల్ హావ్ ద సాటిస్ఫాక్షన్ దట్ దే ఆర్ ఆఫరింగ్ సమ్
0: వేసారు కట్టెలు కొన్నారు అందరూ దాంట్లో పడేసేసారు.
1: దే ప్లేస్ ది ఫైర్ వుడ్ ఓవర్ దేర్.
0: కొంతసేపు అయ్యేటప్పటికి పెద్ద మంట ప్రారంభమైపోయింది.
1: అండ్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ ఫ్లేమ్ ఆల్ ఓవర్.
0: శ్యామ్ వచ్చాడు.
1: శ్యామ్ కేమ్.
0: దాదా దాదా దాదా అని పిలుచుకుంటా. అతను దాదా దాదా అని పిలిచేవాడు పాపం.
1: అండ్ హీ స్టార్టెడ్ షౌటింగ్ దాదా దాదా.
0: క్యా క్యా శ్యామ్ క్యా క్యా హో భాయ్.
1: అండ్ హీ సెడ్ వాట్ వాట్ హ్యాపెండ్.
0: దేఖో
1: సి
0: అగ్నిహోత్రుడు ప్రత్యక్షం అయిపోయినాడు.
1: అండ్ దేర్ ది God of fire manifested in front there.
0: ఆయన ప్రత్యక్షమయ్యాడు. చూచేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ?
1: Who are there to see him?
0: ఎవరు లేరు అక్కడ.
1: None were there.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he said,
0: అయ్యా ఎవరు లేనప్పుడు నీ ప్రతాపం ఎందుకు చూపిస్తావు ఇక్కడ?
1: When no one is here, to whom are you exhibiting your power?
0: నీకెవరు బుద్ధి చెప్పేటువంటి వాళ్ళు లేకపోతున్నారు.
1: There are none here to teach you a lesson.
0: అవసరమైన దగ్గరంత నీ యొక్క ప్రభావం చూపించాలి కానీ అవసరం లేని దగ్గరంత కూడా నీ ప్రభావం ఎందుకు?
1: Show your power where it is necessary, not unnecessary.
0: ఆ స్తంభాన్ని పట్టుకొని రెండు కొట్టాడు.
1: And then he had hit the pillar over there.
0: క్షణములో అగ్నంతా చల్లారి.
1: And the fire extinguished in a moment of time.
0: అనగా ఏమిటి? ఒక్కొక్క భూతమును కూడాను ఒక్కొక్క అవకాశము కారణము లేకుండా కార్యం జరగదు.
1: It means every element has got this principle of cause and effect.
0: గంగా నది ఒడ్డున పోయి అయ్యా మీకు నీళ్ళు ఇస్తాను రాండి అని ఎవరన్నా పిచ్చివాళ్ళైనా పలుకుతారా? వీడియో మీటి ఇవ్వటం గంగా నది ప్రవేశిస్తూనే ఉంది.
1: Will anybody offer water standing by the side of the Ganges river? There is a river already there.
0: Inka chaala mandi ippudu kali yugam lo marinta pichchi variga tayaripoyinaru ee panditule.
1: In this age of kali many many madcaps are there, more scholars.
0: Yemitu adi oka pedda oka amayakatvamainatundi oka aacharanga untuntadi.
1: It is one a kind of ignorant innocent ritual.
0: Ganga jalam teeskuntaru.
1: They will just collect water.
0: Keshavaya madhavaya maha నారాయణ మహా గోవిందాయన మహా వసు ఇవన్నీ ఎక్కడి నీళ్లు ఎక్కడికి ఇస్తున్నారు? వీడు తాతలు సొత్తా అప్పలు సొత్తా మామ సొత్తా గంగ జలం గంగకే వేస్తున్నారు.
1: దే కలెక్ట్ గ్యాంజెస్ వాటర్ చాంట్ ఆల్ మంత్ర స్ప్రింకిల్ ఆన్ ద హెడ్ ఆల్సో టు హూమ్ ఆర్
0: అమాయకత్వం ఎక్కువ కావటం చెల్తనే నాస్తికత్వం కూడా పెరిగిపోతుంది.
1: బికాస్ ఆఫ్ సచ్ మీనింగ్లెస్ రిచువల్స్ ఎథీజం ఇస్ ఇంక్రీజ్.
0: ప్రతి దానికి కూడా ఒక్కొక్క రీజన్ చూపించాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ వీ షుడ్ షో ఏ ప్రాపర్ రీజన్.
0: అది అన్నింటి ఎందుకుంటూ సై అనిపించుకోవాలి.
1: అండ్ ఈ షుడ్ బి అక్సెప్టెడ్ బై ఎవ్రీబడీ.
0: ఆధ్యాత్మిక తత్వం నందుకును ఒక దైవం నుంచి తప్ప అన్యులతో ఇది ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు కన్విన్స్.
0: అందులో ఇప్పుడు ఆధునిక యుగం లోపల ఇంత చిన్న పిల్లవాడు కూడాను క్వశ్చన్ వేసేటువంటి దీనికి వచ్చిండాడు.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ఈవెన్ ఎ టైనీ థాట్ విల్ పుట్ ఎ క్వశ్చన్.
0: చిన్న చిన్న పిల్లలు,
1: వెరీ యంగ్ బాయ్స్,
0: ఏమిటండి సృష్టి అంటే ఏమిటి అడుగుతారు. సృష్టి అంటే ఏమిటి?
1: దే విల్ ఆస్క్ వాట్ ఈస్ క్రియేషన్.
0: వాడికి సృష్టి అంటే ఏమో తెలీదు.
1: హీ డస్ నో వాట్.
0: క్వశ్చన్ మాత్రం వేస్తాడు.
1: బట్ యెట్ యు విల్ పుట్ ఎ క్వశ్చన్.
0: నా సృష్టి అంటే పుట్టడము.
1: దిస్ క్రియేషన్
0: అంతేనా అని వెళ్ళిపోతాడు.
1: క్రియేషన్ మీన్స్ టేకింగ్ బర్త్. ఓ ఆఫ్టర్ ఆల్ ఇస్ దట్.
0: ఇంత అమాయకమైనటువంటి ఒక పరిస్థితికి దిగజారిపోయింది. కారణం ఏమిటి? దేహాభిమానమే దీనికి మూల కారణం.
1: వీ హావ్ కమ్ డౌన్ టు దట్ పూర్ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ బికాస్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహాభిమానమును ఎవడు ఎప్పుడు దైవాభిమానంగా మార్చుకుంటాడో వాడే ధన్యుడు.
1: When once he transforms his dehabhimana attachment to the body into daivabhimana attachment to God, he will have that spiritual knowledge.
0: Appude deeniki taginatunte vilavu vastundi.
1: Then you will have value attached to it.
0: Adi lekunda unnanta varakunu ee rabbit ki ichinatte 5 rupayalu kuda ivvar deeniki.
1: Till then we will not have the value of 5 rupees at least as that of a rabbit.
0: Yemiti deeniki oka chinna udaharana kuda untundi pillalu vere anukokandi.
1: A very small
0: ee chinna chinna kathalu topalle pedda antarathani meer gurtinchukodaniki veel avutundi.
1: In this, through these small stories you'll be able to know the inner
0: oka samayalo govinda damodara narayana govinda damodara naradu ingeem panledu paatledu.
1: Narada has no other job to do other than to sing the glory of God.
0: Ye pani ledhi itaniki.
1: No work whatsoever.
0: ఈ త్రికాలం ఎందుకు నారాయణ చింతన చేసుకుంటూ వెళ్ళి ఉండేటువంటి.
1: హి సింగ్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: వెళ్ళాడు వైకుంఠానికి, వెళ్ళాడు
1: రీచ్డ్ వైకుంఠ.
0: నారాయణ నమస్కారం అన్నాడు.
1: నమస్కార్ టు నారాయణ.
0: మంచిది నారద కూర్చో అన్నాడు.
1: హి సెడ్ ఫైన్ నారద బి సీటెడ్.
0: ఏం నారద,
1: నారద
0: నా సృష్టిలో ఏదైనా చెడ్డది ఏదైనా ఉంటుందా? నీవు త్రిలోక సంచారివు కదా, నువ్వు చూస్తున్నావు చెడ్డది ఏదైనా ఉందా నువ్వు చెప్పు అన్నాడు.
1: ఓ నారద, యు మూవ్ అబౌట్ ఇన్ త్రీ వరల్డ్స్, ఇస్ దేర్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్? ఇస్ దేర్ ఎనీథింగ్ బ్యాడ్?
0: క్షమించండి, కావలసినంత ఉంటుందా చెడ్
1: పార్డన్ మీ, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాడ్ ఇన్ యువర్ క్రియేషన్.
0: ఏమిటి ఇంత చెప్తున్నావు? నారుడై కూడాను బ్రహ్మ మానస పుత్రుడై కూడాను ఇంత జ్ఞానంలో విచక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. నా సృష్టిలో చెడ్డది లేనే లేదు అన్నాడు.
1: నారాయణ సెడ్ దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ మై క్రియేషన్.
0: స్వామి
1: సెడ్ స్వామి,
0: ప్రతి మానవుడు తెల్లవారే బయటికి పోతుంటాడు.
1: ఎవ్రీ మార్నింగ్
0: మలమూత్రాలు విసర్జిస్తాడు.
1: ఎవ్రీవన్ ఎక్స్క్రీస్ యూరిన్ అండ్ ఫీసెస్.
0: అది ఎంత చెడ్డది,
1: బట్ దట్ మ్యాటర్ ఇట్ ఈస్.
0: విష్ణు చాలా షాక్ వచ్చినట్టు ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
1: విష్ణు వాజ్ షాక్డ్ లిజనింగ్ టు దిస్.
0: ఏమిటి,
1: వాట్
0: నారద, అది చెడ్డది అనుకుంటున్నావా నీవు?
1: నారద, డు యు థింక్
0: చాలా పొరపాటు.
1: యూఆర్ మిస్టేకెన్.
0: నీవు మతి భ్రమలో ఉంటున్నావు.
1: యూఆర్ మ్యాడ్ నా.
0: అది చెడ్డది కాదు.
1: ఇట్స్ నాట్ బ్యాడ్.
0: చాలా మంచిది అన్నాడు.
1: ఇట్స్ వెరీ గుడ్ యూ సెడ్.
0: ఏమిటి నారాయణుడే ఇట్లా చెప్తే ఇంక నేనేం చెప్పాలి? అది మంచిదని ఎట్ట చెప్పే స్వామి అన్నాడు.
1: నారద సెడ్ ఇఫ్ నారాయణ సేస్ సో వాట్ ఆమ్ ఐ టు సే ఎనీథింగ్ ఎల్స్.
0: నన్ను అడగవద్దు.
1: డోంట్ ఆస్క్ మీ.
0: దాన్నే పోయి నువ్వు అడుగు.
1: హి సెడ్ యు గో అండ్ ఆస్క్ ద ఫీకల్ మ్యాటర్ డైరెక్ట్లీ.
0: ఇంకేం చేసేది, నారాయణ ఆజ్ఞ శిరసా వహించుకుని వెళ్ళాడు అక్కడికి.
1: ఇన్ అబ్సల్యూట్ ఒబీడియన్స్ టు నారాయణ కమాండ్.
0: మనం ఇంకా 10 అడుగులు దూరంలోనే ఉంటుండాలి.
1: స్టిల్ దట్ ఈస్ ఎట్ ఎ డిస్టెన్స్ 10 feet.
0: వీడు పోతూ ఉన్నాడు దగ్గరికి అడగడానికి.
1: హీ వాజ్ జస్ట్ గోయింగ్ ఓవర్ దేర్ టు ఆస్క్.
0: ఆ మనం చెప్పింది నారద దూరం దూరం దూరం దూరం అనేది.
1: ద డర్టీ మ్యాటర్ సెడ్ నారద కీప్ ఆఫ్, కీప్ ఎ డిస్టెన్స్.
0: ఏమిటి, నేను దూరంగా ఉండవలసినది పోగొట్టి నన్ను నీవు దూరంగా ఉండమంటున్నావా?
1: వాట్ ఐ షుడ్ కీప్ myself at a distance from you? What is it you want me to go away from?
0: Enduku nannu dooram untunnaa antunnaa narada?
1: Why do you say so? Ask narada.
0: Narada,
1: narada,
0: ninnadiginam raatri
1: last night
0: pavithramaina perugga undinaanu, pavithramaina paaluga untunnaanu, parishuddhamaina annanga untunnaanu, enni vidhamainatundi maduramainatundi padarthalagaano nenu untunnaanu, bhagavantuniki naivedyam cheseetundi arhata kuda nu kaligi undeetundi daani.
1: Last night I was in the form of that sacred curd and the milk and sweets and a sacred offering to God. Till last night I was like that.
0: Kani vakkaturi ee manishtho naaku samyogam jarigindha naaku ee gati pattipoyindi.
1: Because of my association with your body this is my situation.
0: Inka rendavu turi patti inka naake ee gati avutundi.
1: And
0: kanuka meer dooram pondi.
1: If I am to associate myself with you for the second time, what is kept in store for me? Please get away, get back.
0: Kanuka ఇదంతా కూడా మనిషితో జరిగినటువంటి ఒక రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ లే కానీ దైవంతో కలిగినటువంటి కాదు అన్నాడు.
1: దిస్ ఈస్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ ది సౌండ్ బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ విత్ మ్యాన్.
0: ఈ అసోసియేషన్ ఉంటుంది. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఎలాంటి దాంతో మనం సంబంధమో అలాంటి రూపంగా మనం తయారు.
1: ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ దిస్ అసోసియేషన్. టెల్ మీ యువర్ కంపెనీ.
0: ఒక ఆవుకాయో గోంగూరో ఇంకేమైనా పిక్కిల్స్ ఒక జగ్గులో వేస్తే సంవత్సరం అంతా చెడిపోకుండా ఉంటుంటాది.
1: ఇఫ్ యూ పుట్ పికిల్స్, మ్యాంగో పికిల్స్, సంథింగ్ లైక్ దట్ ఇన్ ఎ జార్, ఇట్ విల్ స్టే దేర్ ఫర్ ఎన్ ఇయర్.
0: అదే ఆవుకాయ పొద్దున్నే వేస్తే ఈ జగ్గులో సాయంకాలానికి.
1: బట్ ది సేమ్ పికిల్ వెన్ ఇట్ ఈస్ జస్ట్ పార్టేకన్ ఇన్ ద మార్నింగ్ బై ఈవినింగ్ ఇట్ విల్ బి హారిబుల్.
0: అంతేకాదు ఫ్లవర్ మిల్ మీరు చూచింటారు.
1: యూ ఆల్సో మస్ట్ హావ్ సీన్
0: ఫ్లవర్ మిల్,
1: ద ఫ్లవర్ మిల్.
0: ఈ ఫ్లవర్ మిల్ ఉంటుంటుంది, పైన వీట్ వేస్తే గోధుమలు వేస్తే కింద గోధుమ పిండి వచ్చేస్తుంది.
1: దేర్ ఇన్ ద ఫ్లోర్ మిల్ ఇఫ్ యు పుట్ వీట్ దేర్ యు గెట్ ద వీట్ ఫ్లోర్.
0: పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వచ్చేస్తుంది.
1: అండ్ ఇఫ్ యు పుట్ రైస్ ఓవర్ దేర్ యు గెట్ రైస్ ఫ్లోర్.
0: పైన బేడలు వేస్తే బేడలు పిండి వచ్చేస్తుంది.
1: అండ్ యు పుట్ దేర్ దాల్ అండ్ యు గెట్ ద ఫ్లోర్ దేర్.
0: ఈ శరీరం అనేటువంటి ఫ్లోర్ మిల్ లోపల మంచి మధురమైనటువంటి లడ్డు వేస్తే మనంగా మారిపోతుంది.
1: బట్ ఇన్ దిస్ ఫ్లోర్ మిల్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ
0: విరక్తిగా మనం చూసుకోవాలి.
1: వీ షుడ్ థింక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్.
0: ఫ్లవర్ మిల్ బెటర్.
1: ఫ్లవర్ మిల్ ఇస్ మచ్ బెటర్ దెన్ ది
0: జగ్గు బెటర్
1: ద స్లిప్పర్స్ ఆర్ బెటర్
0: కానీ దానికంటే హీనమైనటువంటి ఈ దేహం
1: బట్ ద హ్యూమన్ బాడీ ఇస్ మచ్ వర్స్ దెన్
0: కానీ దీనికి ఎందుకు మనం ఇంత గౌరవం ఇస్తున్నాము
1: దెన్ వై షుడ్ వి రెస్పెక్ట్
0: దాంతో ఆత్మ నకసిక పర్యంతము సంచరిస్తున్నాడు
1: బికాస్ ఆఫ్ ది స్పిరిట్ ఆత్మ
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన ఈ యొక్క దేహం అనేటువంటిది భగవంతుని దేవాలయంగా మనం భావించుకోవాలి
1: బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ దట్ ఇస్
0: దేహమే ప్రధానమని అనుకోకూడదు
1: నాట్ దట్ బాడీ ఇస్
0: దేవుడు లేని దేవాలయం మనకెందుకు
1: వై డూ యూ నీడ్ ఎ టెంపుల్ వితౌట్ గాడ్
0: కాబట్టి ఈ దేవాలయం లోపల దేవుడు ఉన్నాడు
1: దేర్ఫోర్ ఇన్ దిస్
0: ఆ దేవుని నిమిత్తమే నేను అర్పితం చేస్తున్నాను
1: సో ఐఎమ్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ టు గాడ్
0: ఆ పవిత్రమైనటువంటి భావాన్ని మనం ఏనాడు అభివృద్ధి పరచుకుందామో ఆనాడే మన దేహము మనసు బుద్ధి చిత్తము ఇంద్రియము అంతఃకరణ అన్ని కూడా సార్థకమైపోతాయి
1: ద మూమెంట్ వీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ బిహైండ్ ఆల్ ద మైండ్ ద బాడీ ది ఇంటలెక్ట్ ది ఇన్నర్ సెన్సెస్ విల్ బి సాంక్టిఫైడ్
0: కనుక ఈ దేహాభిమానం అంతా కూడా ఆత్మాభిమానంగా మార్చుకోవాలి
1: దేర్ఫోర్ అటాచ్మెంట్ టు ద బాడీ షుడ్ బి డైరెక్టెడ్ టు
0: అది మనం ఇప్పుడు చేయవలసినటువంటి సాధన
1: దట్ ఈస్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ షుడ్ స్టార్ట్ టుడే
0: అంతేకాని ఏదో భజన చేయటం భజన చేసుకోండి ఉన్నంత వరకు ఆ స్టేజ్కి వచ్చేంత వరకు ఇది ఉండాల్సిందే
1: అంటిల్ వీ రీచ్ దట్ స్టేట్ వీ షుడ్ డూ ఎవ్రీథింగ్
0: మంచి జాతి మామిడి చెట్టు పెట్టాము
1: సపోజింగ్ యూ హావ్ గాట్ వెరీ గుడ్
0: కానీ ఆ చెట్టు లోపల కాయ కాచింది
1: yes you got the fruit
0: కానీ కాయగా ఉన్నంత వరకు అది పుల్లగానే ఉంటుంది
1: so long it is unripe it will be sour
0: పరమైన తర్వాతనే దాని మధురం వచ్చేస్తుంది
1: when once it is ripe అదే
0: విధంగా మీరు కూడాను ఆ పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికే ఆ ఆత్మభావం వస్తుంది అంతవరకు మీరు క్రమక్రమేణా మీరు నిత్య జీవితంలో కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ పోవాలి
1: until you reach the state of ripening or maturity you should continue all this path
0: కానీ లక్ష్యాన్ని మాత్రం మర్చకూడదు
1: but we should never forget the ultimate purpose
0: దాన్ని పొందాలి
1: we should attain that
0: కానీ నా దేహాభిమానం కంటే కూడా ఎక్కువ ఆత్మాభిమానం పెంచుకోవాలి
1: మచ్ మోర్ దాన్ అటాచ్మెంట్ ద బాడీ వీ షుడ్ డెవలప్ అటాచ్మెంట్ టు ద స్పిరిట్ ఆత్మ
0: అప్పుడే మనకు తగినటువంటి ఆనందం కూడా దిక్కుతుంది
1: దెన్ ఓన్లీ యూ విల్ బి బ్లిస్ఫుల్
0: ఆ సత్య మార్గంలో మనం ప్రవేశించాలి
1: దెన్ వీ షుడ్
0: ఆ జ్ఞాన మార్గంలో మనం ప్రవేశించాలి
1: అండ్ వీ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ విజ్డమ్
0: ఆ ఆనంద మార్గంలో మనం మునిగిపోవాలి
1: అండ్ వీ షుడ్ డ్రౌన్ అవర్ సెల్ఫ్స్ ఇన్

0: All religions teach good and noble things only. You have to conduct yourself with all the intelligence and the skills. When all our minds are good, which religion is bad?
1: సత్యమనే బోధిస్తున్నాయి.
0: ఆల్ రిలిజన్స్ అడ్వకేట్ ట్రూత్.
1: అన్ని మతములు కూడాను ధర్మముని ఆచరింపచేస్తున్నాయి.
0: ఆల్ రిలిజన్స్ వాంట్స్ అస్ టు ప్రాక్టీస్ ధర్మ.
1: అన్ని మతములు కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురువుని గౌరవించమనే బోధిస్తుంటాది.
0: ఆల్ రిలిజన్స్ వాంట్స్ అస్ టు కన్సిడర్ మదర్ యాస్ గాడ్, ఫాదర్ యాస్ గాడ్ అండ్ ద ప్రిసెప్టర్.
1: పెద్దలను గౌరవించమని, కీర్తి మర్యాదలను ప్రతిష్ఠ చేసుకోమని అన్ని మతములు కూడాను సువిశాలమైనటువంటి భావములనే ప్రబోధిస్తూ ఉన్నాయి.
0: ఆల్ రిలిజన్స్ టీచ్ బ్రాడ్ ఫీలింగ్స్ దట్ యూ షుడ్ రెస్పెక్ట్ ది ఎల్డర్స్ అండ్ యూ షుడ్ ఎర్న్ గుడ్ నేమ్ అండ్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
1: కానీ మన మతుల్లో ఉన్నటువంటి యొక్క దోషము చేతనే మతములు కూడాను దోషంగా భావిస్తున్నాం.
0: బికాస్ ఆఫ్ అవర్ డిఫెక్టివ్ మైండ్ వీ కన్సిడర్ రిలిజన్స్ ఆల్సో బ్యాడ్.
1: కనుక రిలిజన్ అనేటువంటిది రియలైజ్ ఈజ్ రిలిజన్.
0: రియలైజ్, టు రియలైజ్ ఈజ్ రిలిజన్.
1: రిలిజన్ ఆఫ్ లవ్,
0: రిలిజన్ ఆఫ్ లవ్.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క సూక్తులనే ప్రతి మతమునందు కూడాను ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: ఎవ్రీ రిలిజన్ అడ్వకేట్స్ దీస్ సేక్రెడ్ టీచింగ్స్ అండ్ ప్రిన్సిపల్స్.
1: కనుక మానవుడు మానవత్వంగా జీవించడానికి తగిన కృషి చేయాలి.
0: Every man should make every effort to lead a human life.
1: ee naati manavudu madhavudu kaakapoyinanu paravaledu, manavudu manavudiga jeevinchali.
0: Doesn't matter if man doesn't turn to divine or divinity, but he should lead a human life.
1: Kanuka lokamulo vinaya vidhetalato jeevinchadiginatunti vaade manishi ani prabodhinchindi manaku upanishattulu.
0: Our upanishads teach this principle. The one who conducts himself with humility and obedience is a true human.
1: Kavim, Puranam, Anushasita, Tanuraninam Samaswarajya, Sarvasya, Dataram Chintarupam Aditya Varnam, Tamasa Parasthar. Kavim, Yavaru Kavi, Manavuda Kavi, Kavim.
0: Who is the poet, composer? Is the human? No.
1: Kevalam Padamalu. చేర్చేటువంటి వాడే మానవుడు.
0: మ్యాన్ ఓన్లీ కంబైన్స్ వర్డ్స్.
1: ఈ పదములు స్వచ్ఛంగా ఉండినప్పుడే కదా ఆ పదములు తాను చేర్చగలుగుతున్నాడు.
0: బికాస్ ద వర్డ్స్ హావ్ గాట్ ఆల్ ద క్లారిటీ.
1: మానవుని కంటే ముందుగానే పుట్టినవి పదములు.
0: ది వర్డ్స్ వర్ బోర్న్ ఈవెన్ బిఫోర్ మ్యాన్.
1: కనుక ఈ పదములను అమర్చినటువంటి వాడు భగవంతుడే.
0: ఓన్లీ గాడ్ హూ క్రియేటెడ్ దీస్ వర్డ్స్.
1: ఈ కవి ఏ రీతిగా ఉంటుండాలి?
0: హౌ షుడ్ హీ బీ?
1: త్రికాల భాగ్యం కవి, త్రికాల దర్శనం కవి, మూడు కాలములను దర్శించినటువంటి వాడు కవి.
0: హీఈస్ ఓన్లీ ట్రూ కంపోజర్ ద పోయట్. హీ నోస్ హూ హ్యాస్ ద విజన్ ఆఫ్ ఆల్ ద త్రీ
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములను కూడాను తాను చూడగలిగినటువంటి వాడే కవి.
0: హీ షుడ్ బి ఏబుల్ టు సీ ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్.
1: కనుక ఈ కవి ఎవరనగా? భగవంతుడే.
0: గాడ్ ఈజ్ ద సుప్రీం పోయట్.
1: పురాణం, పురాణం అనగా ఏమిటి? రామాయణము, మహాభారతము, మహాగ్రంథము ఇలాంటివంతా పురాణములు కాదు.
0: పురాణ డజంట్ మీన్ ఎపిక్స్ లైక్ రామాయణ, భారత, భాగవత.
1: పురాణము అనగామా శరీరం అనే పురమునందు నకశిఖ పర్యంతము సంచరించేటువంటి ఏ చైతన్య శక్తి కలదో దానికే పురాణము అని పేరు.
0: దిస్ బాడీ ఈజ్ ద పురా అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్ దట్ మూవ్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈజ్ దిస్ పురాణ.
1: కనుకనే ప్రతి మానవుని ఎందుకు కూడాను చైతన్యమైనటువంటి యొక్క శక్తితో తాను మెలుగుతూ ఉన్నాడు కనుకని అతనే పురాణుడు.
0: సిన్స్ గాడ్ మూవ్స్ అబౌట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్ ఆల్ ఓవర్ అవర్ బాడీ, హీస్ పురాణం.
1: ఇతను సమష్టి స్వరూపుడు.
0: హీస్ కాస్మిక్ ఫార్మ్.
1: వ్యష్టి స్వరూపుడు కాదు.
0: హీస్ నాట్ ఇండివిజువల్.
1: ఏదో ఒక వ్యక్తి ఎందు మాత్రమే ఉన్నటువంటి వాడు కాదు.
0: వీ కెనాట్ లిమిట్ హిమ్ టు ఎన్ ఇండివిజువల్.
1: అందరి ఎందుకు కూడాను సమత్వంగా ఉండినటువంటి ఒక చైతన్యమే ఈ యొక్క దివ్యత్వము.
0: గాడ్ ఈజ్ అవేర్నెస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుకనే ఈశ్వర సర్వభూతానాం అందరి ఎందు ఉండేటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్.
1: అతన్నే పురాణము అని చెప్తూ వచ్చారు.
0: గాడ్ ఈజ్ దిస్ పురాణం.
1: అనుశాసితం అనగా లోకము లోపల కొన్ని కొన్ని తప్పులకు, కొన్ని కొన్ని దోషములకు, కొన్ని కొన్ని పాపములకు కొన్ని కొన్ని విధములైనటువంటి యొక్క శిక్షణలు ఉంటుంటాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ వి ఆర్ బౌండ్ టు బి పనిష్డ్ వెన్ వి కమిట్ సర్టెన్ ఎర్రర్స్ ద మిస్టేక్స్ అండ్ సిన్స్.
1: కానీ భగవంతుడిది అది కాదు. శాశ్వర్వచనం ఇది శాస్త్రం, శాసించినటువంటిది శాసనం.
0: ది కమాండ్ ఇస్ ది శాస్త్ర.
1: ఒకరెవరైనా దొంగతనం చేసినప్పుడు అతన్ని తీసుకెళ్లి పోలీసులు జైల్లో పెట్టి లాక్ చేస్తారు.
0: If anyone commits theft, the police will put him in prison.
1: శరీరమును బందికానాలో పెట్టి లాక్ చేసినారే కానీ తన మనసును ఎవరూ లాక్ చేయడానికి వీలు కాదు.
0: Body is imprisoned, but it's impossible to imprison the mind.
1: తన మనసు సర్వత్రా సంచరిస్తుంది, తన ఇంటికి పోతుంది, బజారుకు పోతుంది, తన మిత్రుల ఇంటికి పోతుంది, ఎక్కడ చూసినా సంచరిస్తుంది ఈ మనసు.
0: But the mind moves about. The mind goes to one's own home and visits friends' residences.
1: కనుకనే శరీరమును బంధించేటువంటి వాడు శాసనుడు, మనస్సును బంధించేటువంటి వాడు అనుశాసితుడు.
0: The one who controls the mind is anushasita.
1: అనగా అతను దైవమే.
0: That anushasita is God himself.
1: కవిం పురాణం అనుశాస్త రణో రణీయాం స్మ స్మరజ్య సర్వస్య తాతారం చుంత మాధుత్య వర్ణం తమస పరస్తాత్. అతను ఏ విధంగా ఉంటున్నాడు? ఆదిత్యవర్ణం తమస పరస్తాత్, సూర్యకాంతితో ఉంటున్నాడు.
0: ఈజ్ ఆఫ్ ది బ్రిలియన్స్ ఎఫల్జెన్స్ ఆఫ్ సన్ లైట్,
1: సర్వుల మనస్సునందుకును ప్రకాశవంతుడై బుద్ధి స్వరూపుడై ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇంటెలెక్ట్ ఇన్ ఎవ్రీవన్ షైనింగ్ ఆల్ ది టైమ్.
1: వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఋషులు ఆనాడు తపస్సులు చేసి జగత్తునకు వచ్చి వేదాహవేతం పురుషం మహాంతం భగవంతుణ్ణి మేము కనుక్కున్నాం అన్నారు.
0: The rishis, the ancient sages, having done penance, they returned back and said, we have seen God. Where have they seen?
1: Tamasa parastat. Ee tamasu ko avana kanukunnam.
0: Beyond that pitch darkness, they could see the divine.
1: Darkness of ignorance.
0: Darkness of ignorance.
1: Kanuka, ee telivitetalainatundi dani cheekatiki venukula mem bhagavantuni telusukunnam.
0: We could see God beyond this darkness of ignorance as effulgence.
1: Lautika prapanchamunandu kaadu.
0: Not in this physical world.
1: Ee bhautika prapanchamunandu kaadu.
0: Not in this world.
1: Ee prakruta prapanchamunandu kaadu. Ee sthoola prapanchamunandu kaadu. Antar prapanchamunandu. Antar bhavamlo mem gurtincham.
0: It's not in this physical world. It's not in this outer world. It's not in this gross world. We have seen God within.
1: Kanukane prati manavuni endu kudanu ఆ అజ్ఞానం అనేటువంటి దాని వెనుకల తేజోవంతుడైపోయి ప్రకాశిస్తున్నాడు భగవంతుడు.
0: God shines as brilliant light beyond this darkness of ignorance.
1: కనుకనే మానవుడు మానవునిగా బ్రతికినప్పుడు మానవునిగా జీవించినప్పుడు తానే మాధవుడైపోతాడు.
0: Therefore, if man leads a human life, he would become God himself.
1: అప్పుడే తాను కనకం వలె చెడని పదార్థంగా రూపొందుతాడు.
0: Then he will remain as a precious gold, changeless.
1: నీవు పిత్తళం తీసుకుని పెట్టేస్తే అది కొంతకాలంలో కొంత మార్పు రావచ్చు.
0: You may bring here the brass, it may change after some time.
1: కానీ కనకము ఎంతకాలం భూమిలో మట్టిలో ఉండినప్పటికీ ఇది మారేటువంటిది కాదు.
0: The gold may be there for long and over years.
1: ఎంత కాల్చినప్పటికీ ఇది అపరంజిగా మారుతుందే కానీ ఇది మాలిన్యము కాదు.
0: The more and more you burn gold, it shines brilliantly more and more.
1: కనుక మానవుని యొక్క మనస్సును ఎంత సంస్కరించినప్పటికీ అది మరింత మరింత మరింత పవిత్రమైపోతుందే కానీ దీని యొక్క ప్రకాశము తగ్గేటువంటిది కాదు.
0: Therefore, as the mind is put under control and check and spiritual endeavor, it will shine more and more.
1: కనుక సంస్కారం అయ్యే కొలది కూడాను దీని యొక్క పవిత్రత పెరుగుతూ వస్తుంది.
0: As mind is processed or cultured, it will improve.
1: కానీ బ్రాస్ ఆ విధంగా కాదు.
0: It's not so with brass.
1: ఇలాంటి పరిస్థితులు చూచేకి మాత్రం రెండు ఒక్కటిగానే ఉంటుంది.
0: Apparently both are alive.
1: ఉప్పు కర్పూరము ఒక్క రీతిగా నుండు చూడ చూడ రుచులు జాడవేరు.
0: Camphor and salt look alike, but the taste differ.
1: కనుకనే మనము చూపులకు మాత్రమే మనుషులు మనుషులు మాదిరి మనం భావించరాదు.
0: By mere looks we should not consider everyone human.
1: జగతిని జీవించువాడు మనుజుడు కావాల మొదట.
0: In this world, one should be a true human first.
1: మనుషుని దుష్కృతులనెల్ల పొగడుతుండు వాడే చెవట.
0: The one who praises all wicked actions is a dunce and a fool.
1: Atma vidya nerchita adhyatmanu kanugunuta.
0: The only one should know the knowledge of the spirit, which is spiritual knowledge.
1: సర్వములకు మూలములకు బాట ఇది ఏ శృతులు చెప్పు మాట.
0: ఇట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెస్ట్ దట్ వుడ్ షో ద రాయల్ పవర్.
1: శృతులంతకుడు ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి.
0: ఆల్ సీక్రెట్ టెక్స్ గేవ్ దిస్ సీక్రెట్ టీచింగ్.
1: సర్వ మార్గములకు ఇదియే మూలము.
0: ఇట్ ఈస్ ది గోల్ ఆఫ్ ఆల్ పాత్స్.
1: సర్వ జీవములకు ఇదే ఆధారము.
0: ఇట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఆల్ క్రీచర్స్.
1: సర్వ సృష్టికి ఇదే కీలకము.
0: This is the secret of the entire creation.
1: Vitti manastattvani inaadu manavudu gurtinchadaniki prayatninchali.
0: Man should make every attempt to know the mystery of the mind.
1: Manavudu manavudu gaane bratakadaniki taginatundi krushi cheyali.
0: Man should lead the life of a human in true spirit.
1: Aakara manavudu maatrame kanipistunnadu kaani aachara manavudu kanipinchadam ledu.
0: He is only a human being in form but not by conduct.
1: కనుక మనం ఆచార మానవులుగా ప్రయత్నపూర్వకంగా జీవించాలి.
0: So we should be humans in practice.
1: మన యొక్క రూపము, మన యొక్క భావము, మన యొక్క క్రియలు స్వచ్ఛమైనటువంటివిగా ఉండాలి, అమూల్యమైనటువంటివిగా ఉండాలి.
0: అవర్ ఫామ్, అవర్ ఫీలింగ్స్, అవర్ యాక్షన్స్ షుడ్ బి హైలీ వాల్యుబుల్. దే షుడ్ బి సెక్రెట్.
1: శీలవంతమైనటువంటివిగా ఉంటుండాలి.
0: దే షుడ్ బి వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: సౌజన్యము, సౌశీల్యము, సౌభాగ్యంగా ఉండాలి.
0: ఇట్స్ వన్ దట్స్ ఆల్ రిచ్నెస్ ఆఫ్ ది క్యారెక్టర్ అండ్ గుడ్ ఫీలింగ్స్ అండ్ వర్చ్యూస్.
1: ఇలాంటి మానవత్వాన్ని ఈనాడు పెంచుకునేదానికి చదువు అవసరం.
0: టు డెవలప్ దట్ హ్యూమన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్ ఎసెన్షియల్.
1: విత్ విత్ విత్ విత్ విత్ అనగా ప్రకాశము.
0: విత్ మీన్స్ ఎఫల్జెన్స్.
1: ఇట్టి ప్రకాశాన్ని అందించేటువంటిది మానవత్వం అనేటువంటి విద్య.
0: ది ఎడ్యుకేషన్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ గివ్ అస్ దట్ బ్రిలియన్స్.
1: ఈనాటి ఎడ్యుకేషన్ లోపల ఎడ్యుకేషన్ ఉంది కానీ ఎలివేషన్ లేదు.
0: ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ there is education but there is no elevation.
1: Elevation chala avasaram.
0: Elevation is necessary.
1: Ekkada chuchina gaani agitation, agitation, agitation.
0: Everywhere education and education only.
1: Idi vidyarthi yokka laksham kaaneru.
0: This is not the quality of a student.
1: Kevalamu somari pootulu yokka lakshanam.
0: It is the quality of a lazy fellow.
1: Laziness is rust and dust.
0: Lazy

0: Meekness is rust and dust.
1: Realization is the best and rest.
0: Realization is best and rest.
1: కనుక లేజినెస్ ను మనం ఏ మాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
0: So we should never give any scope for this laziness.
1: చదవడానికి సాలి ఒక వీలు పడినటువంటి వాడే ఎడ్యుకేషన్ లో ప్రవేశిస్తుంటాడు.
0: The one who has no time to study and becomes lazy.
1: No time kada, time is there, lot of time.
0: The lot of time is there, he doesn't study, therefore he is lazy.
1: కాలం ఎంత వ్యర్థము.
0: He wastes his time.
1: ధనం ఎంత వ్యర్థము.
0: Money is wasted.
1: ఎనర్జీ ఎంత వ్యర్థము.
0: Energy is wasted.
1: తల్లిదండ్రులకు ఎంత యాంగ్జైటీ.
0: The parents will be too anxious about his future.
1: Kanuka, not anxiety, anxiety.
0: Anxiety, full of anxiety.
1: Maa pillavaadu em avutunnadu, cycle chestunnarata, maa pillavaadu em
0: avutundi. Laziness is rust and dust.
1: Realization is the best and rest.
0: Realization is best and rest.
1: Kanuka laziness ni manam ye maatram kodano pravesha pettakoodu.
0: So we should never give any scope for this laziness.
1: Sadavada

0: ఎంగ్జైటీ, ఫుల్ ఆఫ్ ఎంగ్జైటీ.
1: నా పిల్లవాడు ఏమవుతున్నాడు, సైకిల్ చేస్తున్నారట, మా పిల్లవాడు ఏమవుతాడు అని తల్లిదండ్రులు ఎంత బాధపడతారు.
0: పేరెంట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఎంగ్జైటీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దేర్ చిల్డ్రన్.
1: మీ నుంచి తల్లిదండ్రులకు సరైన కీర్తిని సంపాదించాలి.
0: యూ షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు యువర్ పేరెంట్స్.
1: మీ బ్లడ్,
0: యువర్ బ్లడ్,
1: మీ ఫుడ్,
0: యువర్ ఫుడ్,
1: మీ హెడ్,
0: యువర్ హెడ్,
1: మీ దుడ్డు,
0: యువర్ పేరెంట్స్
1: గిఫ్ట్
0: ఆర్ పేరెంట్స్ గిఫ్ట్.
1: కనుక నీ పేరెంట్స్ కి మొట్టమొదటి గ్రాట్యుట్యూస్ మీరు ఇవ్వాలి.
0: సో యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుట్యూడ్ టు యువర్ పేరెంట్స్ ఫస్ట్.
1: పేరెంట్స్ కి ఏ విధమైనటువంటి యాంగ్జైటీ ఉండకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ద కాజ్ ఫర్ ఎనీ యాంగ్జైటీ టు యువర్ పేరెంట్స్.
1: ఇలాంటి విద్యార్థులుగా తయారు కావాలి.
0: యూ షుడ్ బి సచ్ స్టూడెంట్స్,
1: ఐడియల్ విద్యార్థులుగా తయారు కావాలి.
0: యూ షుడ్ బి ఐడియల్.
1: వారే వారిని నేను అప్పుడప్పుడు బంగారు బంగారు బంగారు అని పిలుస్తాను.
0: స్వామి విల్ అడ్రెస్ సచ్ ఐడియల్ స్టూడెంట్స్ యాజ్ బంగారు గోల్డ్.
1: అందరూ గోల్డ్ కావాలి.
0: Everybody should be gold.
1: Elanti gold?
0: What sort of gold?
1: Rolled gold kaadu.
0: Not
1: rolled gold kaavali.
0: Not rolled gold but pure gold.
1: Ee vidhanga swachchamainatundi hrudayanga undali.
0: You should have a pure heart.
1: Pavitramaina bhavamga undali.
0: You should have sacred thoughts.
1: Nityamainatundi jeevithanga aadarshaanni andinchali.
0: You should lead an eternal life following eternal principles.
1: Trikarana shuddhiga untundali.
0: You should have purity of heart, thought, word and deed.
1: కనుకని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: కనుక ఈ కైండ్నెస్ మనలో రావాలి. మ్యాన్ కైండ్
0: ఇన్ దిస్
1: మ్యాన్ అనగా కైండ్నెస్, కంపాషన్ లో ఉండాలి.
0: దిస్ వెరీ వర్డ్ మ్యాన్ కైండ్, యూ షుడ్ హ్యావ్ దిస్ కైండ్నెస్ కంపాషన్.
1: మ్యాన్ కైండ్,
0: మ్యాన్ కైండ్.
1: యు ఆర్ నాట్ ఓన్లీ మ్యాన్, మ్యాన్ కైండ్.
0: యు ఆర్ నాట్ ఓన్లీ మ్యాన్ బట్ యు బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
1: కంపాషన్ మనలో ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ కంపాషన్.
1: అందువల్లనే మ్యాన్ కైండ్ అని పిలిచాడు.
0: దేర్ ఫోర్ వీ బిలాంగ్ టు మ్యాన్.
1: ఈనాడంతా కూడాను అది కేవలము ఒక విధమైన పదంగా ఉపయోగించుకుంటూ కాలంని వ్యక్తం చేసుకుంటున్నాం, అర్థాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీ జస్ట్ యూజ్ దిస్ వర్డ్ వితౌట్ నోయింగ్ ఇట్స్ మీనింగ్ అండ్ వేస్ట్ ద టైమ్.
1: కనుక మన గుణముల చేతనే భగవంతుడు మనమే కాగలము.
0: By your character and virtues, you yourself can transform into God.
1: Vere chotu ledu.
0: God is not separate from you.
1: Nee bhagavantudavu.
0: You are God.
1: Neevu pavitramainatundi chittamto kaliginappudu neekante bhagavantudu marakatu ledu.
0: If you have got sacred heart, there is no other God other than you.
1: Tana chittam nunde bhagavantudu abhiruddhi pondutuntadu.
0: You will find the divinity dancing in your heart.
1: Nee chittam nunde bhagavantudu pilot ga nee chittanni drive chestuntadu.
0: God will be pilot in your heart, driving you, speeding ahead of time.
1: Kanuka bhagavantudu owner kaadu.
0: God is not the owner.
1: You are the owner.
0: You are the owner.
1: Bhagavanta is only pilot.
0: God is only pilot.
1: Anduvalne partha sarathi annaru.
0: So is the divine pilot partha sarathi.
1: Krishnudu evariki sarathi? Parthuniki sarathi.
0: Krishna is the charioteer of Partha Arjuna himself.
1: Kabatti Krishnudu akkada owner kaadu.
0: Krishna is the owner, not the owner.
1: Parthudu akkada owner.
0: Partha Arjuna is the owner.
1: Krishnudu kevalam oka driver.
0: కృష్ణ ఇస్ ఓన్లీ డ్రైవర్.
1: అదే రీతిగానే మీ యొక్క చిత్తము, మీ యొక్క పవిత్రమైన భావము, అదే మీ ఓనర్షిప్.
0: దేర్ఫోర్ యువర్ హార్ట్, ద సీక్రెట్ ఫీలింగ్,
1: భగవంతుడు దీనికి
0: బిలాంగ్ టు యూ.
1: ఊరికి డ్రైవ్ చేస్తూ పోతున్నాడు.
0: గాడ్ ఈస్ మియర్లీ డ్రైవర్.
1: కనుక అతన్ని డ్రైవర్ గా మీరు భావించుకొని, అతని డ్రైవర్ గా మీరు ఎన్నుకొని మీ జీవిత ప్రయాణం సాగించండి.
0: టేక్ గాడ్ యాజ్ యువర్ డ్రైవర్ అండ్ క్యారీ ఆన్ దిస్ లైఫ్ సోజర్న్.
1: షిర్డీలో 90 సంవత్సరముల పూర్వము నామ్దేడ్ అనేటువంటి గ్రామం నుండి ఒక భక్తుడు వచ్చాడు.
0: దేర్ ఇన్ షిర్డి 90 ఇయర్స్ బ్యాక్ ఏ డివోటీ కేమ్ ఫ్రమ్ ఎ విలేజ్ బై నేమ్ నామ్దేడ్.
1: అతను గొప్ప శ్రీమంతుడే.
0: ఇస్ ఎ వెరీ రిచ్ మ్యాన్.
1: వాడియా అని అతని పేరు.
0: హిస్ నేమ్ ఇస్
1: వాడియా.
0: హిస్ నేమ్ ఇస్ వాలియా.
1: వాడియా,
0: వాడియా, వాడియా.
1: కనుక అతను షిర్డికి పోవాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉండినాడు.
0: హి వాస్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు రీచ్ షిర్డి.
1: కానీ అతనికి దాస్ గన్ చాలా స్నేహితుడు.
0: బట్ హిస్ క్లోజ్ ఫ్రెండ్ ఇస్ దాస్ గన్.
1: దాస్ గన్ దగ్గరికి వెళ్లి, సార్ నేను షిర్డీకి పోవాలనుకుంటున్నాను, ఏ విధంగా పోవాలి, ఇది ప్రథమం నేను షిర్డీ సంకల్పం నాలో రావటం, నేను వెళ్లాలనుకుంటున్నాను, నాకు బిడ్డలు లేరు, కావలసినంత ధనం ఉంటుండాలి, ఏమి చేతుంది, కనుక నేను షిర్డీకి పోయేటువంటి విధానంలో మీరు ఏదైనా కొంచెం గైడెన్స్ కావాలి అన్నాడు.
0: హి అప్రోచ్ హిస్ ఫ్రెండ్ దాస్ గన్ అండ్ సార్ and said, sir, I want to go to Shirdi. I have got a lot of money. I have no children. This is my first
1: visit. Ade gramamlone satya chittudu anaga chala pavitramaina hrudayam kaligavadu.
0: In the same village there is another one by name satya chit.
1: Atanu chala kashtinchi pani chesetunti vadu.
0: He works very hard.
1: Atanu sadhu hrudayudu.
0: He is pious hearted.
1: Andaru kudunu aa gramamlo unnatunti vaarandaru.

0: అతనికి సాధుస్వామి సాధుస్వామి అని పిలిచేవారు.
1: ఎవ్రీవన్ విల్ కాల్ హిమ్ ఎస్ ఎ పైయస్ మ్యాన్ సాధుస్వామి.
0: అతను కూలి పని చేసి బ్రతికేటువంటి వాడు.
1: హి వర్క్డ్ యాజ్ ఎ డైలీ క్యాజువల్ లేబర్.
0: కానీ అందరికి మంచి బోధ చేసేటువంటి వాడు.
1: బట్ హి గివ్స్ గుడ్ టీచింగ్ టు ఎవ్రీబడీ.
0: ఏ ఒక్కటి కూడా తాను ఆచరించినటువంటివి చెప్పేటువంటి ఆచరించి బోధించేటువంటి వాడు.
1: హి నెవర్ టాట్ ఎనీథింగ్ విచ్ హి హాస్ నాట్ ప్రాక్టీస్డ్ హింసెల్ఫ్.
0: ఈ మౌలి కొన్ని దినములు ఏ పని లేకుండా పోవడం చేత పాపం బలహీనుడైపోయాడు.
1: యాజ్ హి డిడ్ ఫైండ్ ఎనీ ద వర్క్ హి వాస్ వీక్.
0: ఈ కూలి స్వామి ఒక గట్టు కింద పడ్డుకున్నాడు పాపం.
1: అండ్ దిస్ స్వామి వాస్ టేకింగ్ రెస్ట్.
0: ఎవ్వరు అతన్ని మాట్లాడించలేదు.
1: నోబడీ స్పోక్ టు హిమ్.
0: ఒకనాడు
1: వన్ డే
0: ఈ యొక్క టౌకారి ఉన్నాడు చూడండి,
1: దిస్ రిచ్ మ్యాన్
0: వాడియా
1: వాడియా,
0: అతను పోతు పోతు జట్కాలో అంటే టాంగా టాంగా నుంచి చూచాడు.
1: He was passing by in his tanga and he saw him.
0: అతను చాలా బలహీనంగా ఉంటున్నాడు.
1: He saw him very weak.
0: బిడ్డలు లేరు కనుక వాడియాకు కొంచెం దయాదాక్షిణ్యము ఉంటుండాలి.
1: He is one of compassion.
0: ఒక హోటల్ వాడికి చెప్పాడు, ఇతనికి ఏమి కావాలో తిండి నీవు పెట్టి ఈ దినము అన్నాడు.
1: He spoke to the hotel proprietor there and find out what he really wants that day.
0: సరే పెట్టించాడు. తినేటప్పటికి అతను భగవంతునికి థ్యాంక్స్ చెప్పాడు. గాడ్ ఈజ్ గ్రేట్ అన్నాడు.
1: All that he wanted was served and he said God is great.
0: దిక్కులేని వాని దేవుడోము.
1: He is only the refuge of the forlorn.
0: అడవుల యందున్న.
1: Either in the forest.
0: ఆకాశమునున్న.
1: Or in sky.
0: గుట్ట మీదనున్న.
1: Mountain top.
0: నట్టేటబడి ఉన్న.
1: Or mid sea.
0: పట్టణమునున్న.
1: City.
0: పల్లెనున్న.
1: Or village.
0: ఎచ్చటున్నను.
1: Wherever you are.
0: లేని వాడు దేవుడోము.
1: God will be with you. He will never forget you.
0: అనుకున్నాడు తనలో పాపం.
1: He thought within himself like that.
0: ఈ పెట్టినటువంటి వాని కూడాను థాంక్స్ చెప్పాడు. కృతజ్ఞతను అందించాడు.
1: He also expressed his thanks gratitude to him.
0: ఈ దాస్గన్ చెప్పిన తర్వాత ఇతను వాడియా షిర్డీకి ప్రయాణమయ్యాడు.
1: వాడియా స్టార్టెడ్ జర్నీ టు షిర్డీ.
0: భార్యను తీసుకున్నాడు, షిర్డీకి వెళ్లాడు.
1: He was accompanied by his wife.
0: షిర్డీకి వెళ్లి బాబా దర్శనం చేసేటప్పటికి బాబా అడిగాడు, హేయ్ 5 కాసులు ఇచ్చే నాకు, అనగా 5 రూపాయలు నాకు ఇవ్వమని చెప్పాడు. దక్షిణ
1: The moment he reached Shirdi, Baba asked him, come on, give me 5 coins, 5 rupees, says Dakshina.
0: 5 rupayalu naaku dakshini annadu.
1: He said, give me 5 rupees, 5 coins.
0: Itanu srimantude, emi venuku jagaledu. Teesadu, appudu 5 rupayalu notelu levu, 1 rupayi notelu levu, 2 rupayalu, anta coins.
1: He is quite rich man, there is no shortage of money anyway. There were no currency notes in those times.
0: Manchi long coat vesukunnadu kabatti pedda jobilanta untunnayi. Dantlo nunchi kaasu teesadu. 5 rupayalu ఇచ్చేకపోయాడు.
1: As he has put on long coat, he was carrying coins in his very broad long pockets.
0: చెప్పాడు,
1: collect and give.
0: బాబా
1: బాబా
0: వాడియా, ఇప్పుడు నీకు 5 కాసులు నాకు అక్కర్లేదు, 1 రూపాయి 2 అణాలు నాకు ఇచ్చేసేయి.
1: వాడియా, ఐ డోంట్ వాంట్ 5 రూపీస్ నౌ, ఐ వాంట్ 1 రూపీ 2 అణాస్.
0: 3 రూపాయల 14 అణాలు ముందే ఇచ్చేసినావు నాకు.
1: యూ పేడ్ 3 రూపీస్ 14 అణాస్ బిఫోర్.
0: దీనికి ఏం అర్థం కాలేదు.
1: హి డిడ్ నాట్ అండర్స్టాండ్.
0: ఈ బాబా బాబా అని చెప్తున్నారు, గొప్పవాడా ఇతను, లేక ఏమైనా పిచ్చివాడా, ఎప్పుడు నేను వచ్చాను, ఇదే ప్రథమ టైం నేను షిర్డీకి రావటము, నేను చూడటమే మొట్టమొదటి చూపు, అలాంటి సమయంలో నాకు 3 రూపాయల 14 అణాలు ముందుగానే ఇచ్చినావు అని అంటున్నాడే, ఎవరు పిచ్చిగా ఉంటున్నాడు అనుకున్నాడు పాపం.
1: దిస్ మ్యాన్ థాట్ పీపుల్ సే బాబా ఇస్ గ్రేట్ వన్ అండ్ గ్రేట్ మ్యాన్, పర్హాప్స్ ఇస్ క్వైట్ మ్యాన్. దిస్ ఇస్ మై ఫస్ట్ విజిట్, దిస్ ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ హిమ్. How is that I paid 3 rupees 14 anas
0: before?
1: I never met him.
0: Shirdiki raavatame idi modalu.
1: His first visit to Shirdi.
0: Nenu eppudu ichanu 3 rupayala 14 anaalu.
1: When did I pay 3 rupees 14 anas?
0: Sari edo phone le vachanu darshinchukunnanu annadu. 1 rupayi 2 anaalu ichadu.
1: Somehow I came here and he paid his balance 1 rupee.
0: Veldi naadu.
1: And he returned.
0: Ekkadiki?
1: Where has he gone?
0: Namde. Namde.
1: Namde.
0: Akkadiki velutane rendavo dinamu.
1: Following day.
0: Dasgan vachadu.
1: దాస్గన్
0: షిర్డీకి పోయావు కదా, ఏమి పాపం ఈ వాడియ అంత తృప్తిగా లేడు.
1: దాస్గన్ సెడ్ యు విజిటెడ్ షిర్డీ, వాట్ హ్యాపెండ్? దిస్ వాడియ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ కంప్లీట్లీ విత్ హిస్ విజిట్.
0: దాస్గన్
1: దాస్గన్
0: నాకు అతని మహనీయుడుగాలే నాకు కనిపించటం లేదు.
1: హి డిడ్ లుక్ లైక్ ఎ నోబుల్ సోల్, గ్రేట్ మ్యాన్.
0: ఏదో పిచ్చివాణి వలె కనిపిస్తుండది.
1: హి లుక్ లైక్ ఎ మ్యాడ్ మ్యాన్.
0: ఆ పిచ్చి మనిషిలో కూడా ఒక విధమైనటువంటి భగవశక్తి ఉండవచ్చును.
1: దేర్ ఇస్ డివినిటీ ఈవెన్ ఇన్ దిస్ మ్యాడ్ పర్సన్.
0: కానీ నేను అతన్ని అంత ఎక్కువగా గౌరవించి రాలేదు అన్నాడు.
1: Somehow I could not pay total respect.
0: ఏమి జరిగిందో చెప్పమన్నాడు.
1: దాస్గన్ వాంటెడ్, వాట్ హ్యాపెన్?
0: నేను వెళ్లిన తక్షణమే 5 రూపాయలు అన్న దీనికి సుంకం ఇవ్వమన్నాడు.
1: ద మూమెంట్ ఐ రీచ్ దేర్ హి ఆస్క్ ఫర్ 5 rupees, 5 coins.
0: అదే నా దక్షిణ అన్నాడు.
1: హి సెడ్ దట్స్ ద ఆఫరింగ్, దక్షిణ.
0: ఇస్తూ ఉండగానే
1: వైల్ వాస్ గివింగ్,
0: 3 rupees 14 anals ముందుగానే ఇచ్చేసావు, ఇప్పుడు 1 rupee 2 anals నాకు ఇచ్చేసే చాలు అన్నాడు.
1: ద మూమెంట్ ఐ వాస్ అబౌట్ టు గివ్, హి సెడ్ యు పేడ్ 3 rupees 14 anals బిఫోర్, నౌ గివ్ ద బ్యాలెన్స్. నేను
0: బాబానే చూడలేదే, ఎందుకు ఈ విధంగా అడుగుతున్నాడు, ఎందుకు ఈ విధంగా అన్నాడు.
1: ఐ నెవర్ మెట్ బాబా బిఫోర్, వై ఇస్ ఇట్ దట్ హి ఇస్ ఆస్కింగ్ లైక్
0: దాస్ గన్. బాబాకు మహాభక్తుడు.
1: దాస్ గన్ ఇస్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ బాబా.
0: యోచించాడు.
1: హి థాట్ ఓవర్.
0: బాబా ఎప్పుడు లేని విచ్చి పలకడానికి వీలు కాదు.
1: బాబా విల్ నెవర్
0: సర్వత్రా ఉంటుండేటువంటి వాడు బాబా.
1: బాబా ఇస్
0: సర్వ జీవులు ఎందు ఉండేటువంటి బాబా.
1: ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: అలాంటి బాబా ఈ విధంగా అడగడంటే నీవు చాలా పొరపడుతున్నావు.
1: ఇఫ్ యు సే సో,
0: నీదే దోషం, కానీ బాబాలో దోషం లేదు.
1: ఇట్ ఇస్ యువర్ మిస్టేక్, నథింగ్ రాంగ్ విత్ బాబా
0: అని మరి పిలిచి, నీవెవరికైనా ఈ మధ్యలో నీవెవరికైనా దానమో ధర్మమో ఏమైనా చేశావా అని అడిగాడు దాస్ గారు.
1: దాస్ గన్ ఆస్క్ ఇన్ ద రీసెంట్ టైమ్స్, డిడ్ యు ఆఫర్ ఎనీ మనీ ఇన్ చారిటీ టు ఎనీబడి ఆన్ ద వే.
0: షిర్డీకి పోయే 3 దినాల ముందుగా నేను టాంగాలో వస్తుంటే ఒకరు ఉన్నాడు, ఒక మన గ్రామంలోనే ఉంటున్నాడు, కూలిస్వామి, కూలిస్వామి అని.
1: వైల్ ఐ వాస్ ప్రొసీడింగ్ టు షిర్డీ ఇన్ టాంగా, ఐ సా ఆన్ ద వే అవర్ లోకల్ రెసిడెంట్ కూలిస్వామి.
0: అతనికి ఇంత అన్నం పెట్టించాను హోటల్ వాడితో చెప్పి.
1: I asked that proprietor of the hotel to serve food. అంతా నేను ఎవరికి
0: దాన ధర్మాలు ఎప్పుడు కూడా చేయలేదు అన్నాడు.
1: ఐ డిడ్ నాట్ ఆఫర్ మనీ ఇన్ చారిటీ టు ఎనీబడి అదర్ దన్ దిస్.
0: అయితే దానికి ఎంత అయింది అన్నాడు.
1: దెన్ వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ ది ఫుడ్ సర్వ్ ఫర్ దట్ కూలీ బాబా స్వామి.
0: తర్వాత ఎవరినో జవాను పంపించి అక్కడ అడిగిచ్చాడు.
1: హి సెంట్ హిస్ ప్యూర్
0: 3 rupees 14 anals అయింది అన్నాడు.
1: హి సెడ్ ది ప్రైస్ ఆఫ్ ది ఫుడ్ సర్వ్ టు ది కూలీ స్వామి 3 rupees 14 anals.
0: చూచావా, ఆ 3 rupees 14 anals నువ్వు బాబాకే ఇచ్చినట్టు, ఎవరికిచ్చినా బాబాకే ఇచ్చినట్టే.
1: 3 rupees 14 anals paid to him amounted the payment to Baba himself. You may pay anybody.
0: Baba sankalpam lekunda edi jaragadu.
1: Without Baba's will nothing can happen.
0: Gadaduni du sankalpam lenide gaddi pochayunu karana karana.
1: Without your will even a grass blade will not move, but the cause of the causes.
0: Adi nidananeganeela pipila kaadi brahma paryantam nive. అది ఎరుంగరు, మది గలంగరు, ముదిమి చెందరు, భువిని కొందరు, వివేకమున వర్తించదనేవి కడు విర్రవీగెదరు, కాని చివరికి వేళకేది సంభవించును తెలియజాలదెంత వారలైనా. కదలదు నీ సంకల్పము లేనిదే గడ్డిపోచయును. అది ఇది అని ఒక్క చెప్పడానికి అవుతుంది, అంతా భగవంతుని యొక్క ఇదే.
1: హౌ డు యూ డిసైడ్ దట్ దిస్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్?
0: అందరి ఎందు భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: నీవు ఏది చేసినా భగవంతుడికి చేసినట్టే.
1: వాట్ ఎవర్ యూ మే డూ ఇట్ అమౌంట్స్ టు ది యాక్టివిటీ
0: ఆఫ్ గాడ్. ఇది భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి ఒక సూత్రము.
1: దిస్ ఇస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: అన్ని మతములు కూడా దానిని అంగీకరిస్తూ వచ్చాయి.
1: ఆల్ రిలీజియన్స్ యాక్సెప్ట్ దిస్ వ్యూ.
0: కనుక అతనికి 3 rupees 14 anals ఇచ్చావు.
1: యూ పేడ్ 3 rupees 14 anals టు ద
0: పర్సన్. 3 rupees 14 anals బాబాకి చేరిపోయింది.
1: This 3 rupees 14 anals.
0: అతను అడిగినట్టు 5 rupees లోపల 1 rupee 2 anals మాత్రమే నీతో తీసుకున్నాడు.
1: సో హీ కలెక్టెడ్ 1 rupee 2 anals ఫ్రమ్ యూ.
0: చూసావా, భగవంతుని యొక్క చరిత్రలు ఇంత విచిత్రంగా ఉంటుంటాయి.
1: ద హిస్టరీ ఇన్ ద స్టోరీస్ ఆఫ్ గాడ్ ఆర్ సో మిస్టీరియస్.
0: కనుక నీవు బాబాను ఇంకొక రీతిగా భావించవద్దు.
1: డోంట్ కన్సిడర్ బాబా ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: ఆ వాడియాకు చాలా గొప్ప ఆశ్చర్యం వేసింది.
1: వాడియా వాస్ వెరీ మచ్ అస్టానిష్డ్.
0: 3 rupees 14 anals, 1 rupee 2 anals అడిగాడు. కరెక్ట్ గానే ఉంటుంది.
1: అది టోటల్ బుద్ధిక్కు
0: ఈ విధంగా పోయింది.
1: దిస్ ఇస్ ఎగ్జాక్ట్ టోటల్ 3 rupees 14 anals.
0: రెండవ దినమే
1: సెకండ్
0: తిరిగి భార్యను పిలుచుకున్నాడు.
1: అలాంగ్ విత్ హిస్ వైఫ్
0: మహాలస్పతితో వెళ్లాడు.
1: హీ వెంట్ అలాంగ్ విత్ మహల్సాపతి.
0: ఇంకా మహాలస్పతి వస్తున్నాడు వెనక భార్యతో పోవటం కదా కొంచెం ఆలస్యంగా ఉంటుంటది.
1: మహల్సాపతి కేమ్ రాదర్ లేట్.
0: ఒంటరిగా ఉంటే సరాసరి పోవచ్చును.
1: ఇఫ్ ఇస్ అలోన్ హీ కెన్ గో.
0: ఆడవారు ఉన్నప్పుడు కొంచెం బంధకాన కొంచెం నిదానం అవుతుంది ప్రయాణం.
1: బికాస్ విమెన్ ఆల్సో ఫాలో ఇట్ లీడ్స్ టు డిలే.
0: మహాలస్పతి ముందుగానే వెళ్లాడు.
1: మహాలస్పతి వెంట్ బిఫోర్ హిమ్.
0: మహాలస్పతి దాస్ గన్.
1: హీ సెడ్ దాస్ గన్.
0: దాస్ గన్.
1: దాస్ గన్.
0: ఏం చెప్పాడు వాడియా?
1: వాట్ ఇస్ దట్ వాడియా టోల్ యూ?
0: ఆ కూలిస్వామికి ఎంత ఇచ్చాడట? ఇవన్నీ అడుగుతూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్, హౌ మచ్ మనీ ఇస్ పేడ్ టు కూలిస్వామి.
0: వాడియా విన్నాడు.
1: వాడియా హర్డ్ దిస్.
0: దాస్ గన్ తన వెంటనే వచ్చాడు. తాను ముందుగా పోయి ఏమి చెప్పలేదు.
1: దాస్ గన్ కేమ్ అలాంగ్ విత్ ఇమీడియట్
0: ఇన్ఫార్మ్. బాబా నన్ను క్షమించు అని వచ్చి పాదాల పైన పడ్డాడు.
1: హి సాట్ హిస్ పార్డన్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ బాబా.
0: అప్పుడు చౌకారి పెద్ద బుట్టడు పండ్లు తీసుకెళ్లాడు.
1: ద రిచ్ మ్యాన్ బీయింగ్ ఎ రిచ్ మ్యాన్ బ్రాట్ ఎ బాస్కెట్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్.
0: అందులో అరటి పండ్లు గులే వంటుండాలి.
1: He was carrying plants and bunch.
0: ఈ ప్లాంటేషన్ లో నాలుగు తీశాడు.
1: He collected four.
0: ఆ వాడి ఆ భార్యను పిలిచాడు, ఈ నాలుగు ఇచ్చాడు.
1: He called the wife of Wadi and gave these four plants.
0: స్త్రీలు చేతులతో తీసుకునేటువంటి వారు కాదు.
1: Those days,
0: ఒడిని పట్టేటువంటి వారు.
1: They will stretch their sari and receive fruits there.
0: అప్పుడు ఆ సారీ లోపల ఈ నాలుగు పండ్లు వేశారు.
1: And Baba placed all these four fruits there.
0: ఈ నాలుగు నీవే తినాలి.
1: He said, you only should eat these
0: ఎవరికి ఇవ్వకూడదు.
1: You should not give to anybody.
0: నీకు నాలుగురు పుత్రులు అవుతారన్నాడు.
1: You will have four sons.
0: అంతకు పురము వాడియా చాలా మంది ఈ యొక్క సన్యాసుల దగ్గర సాధువుల దగ్గర పోవటమే కాకుండా ఈ అస్ట్రాలజర్స్ ఉంటారు చూడండి, వీళ్ళకి మంచి గిరాకీ. ఏదో ఒకటి చెప్పటము, ఈ గ్రహం లేదు, ఆ గ్రహం లేదు, ఈ శూన్యం లేదు, ఇది లేదు, అది లేదని దండిగా డబ్బులంతా సంపాదించుకున్నారు. చక్కబడలేదు. కరెక్ట్ కరెక్ట్ బాబా నీకు నలుగురు కొడుకులు అవుతారన్నాడు.
1: వాడియా కన్సల్టెడ్ మెనీ అస్ట్రాలజర్స్, లాస్ట్ లాట్ ఆఫ్ మనీ, బట్ బాబాస్ వర్డ్ కేమ్ ట్రూ.
0: ఆ రెండో సంవత్సరము అతనికి చక్కని పండు వంటి కొడుకు పుట్టాడు.
1: ఫాలోయింగ్ ఇయర్ వెరీ గుడ్ సన్.
0: అక్కడికి ఆ కుమారుని తీసుకుని వెళ్లి
1: అండ్ హీ టుక్ హిస్
0: బాబా పాదాల పైన వేసి
1: మేడ్ హిమ్ ఫాలో.
0: ఆనాడు వచ్చేటువంటి భక్తులకు ఏమి వసతులు లేవు.
1: దేర్ వర్ నో ప్రొవిజన్స్ కన్వీనియన్సెస్.
0: మొట్టమొదటనే వాడియా గేమని ఓటి వాడియా ఇల్లు అని కట్టాడు.
1: ఫస్ట్ టైం ద వాడియా రెసిడెన్స్
0: కూడా ఉంటుండే, అది ఇంకా అక్కడనే.
1: ఇట్ ఈస్ దేర్ ఈవెన్ నౌ. It is now, it is there even now.
0: పాత పడిపోయింది పాపం.
1: It's very old.
0: ఆనాడు ఈ విధంగా కాంక్రీట్ ఇంక్రీట్ వేసేటువంటిది కాదు.
1: There were no concrete constructions in those days.
0: కనుక ఆ విధంగా భగవంతుని యొక్క విషయములు ఎలాంటివి, ఎట్టివి, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా జరుగుతుందని ఎవరు కూడా తెలుసుకోవడానికి సాధ్యం కాదు.
1: Nobody can say, nobody can ever comprehend God's will, God's actions.
0: కనుక మొట్టమొదట మనం మానవుడు అనుకున్నందుకు, మనం మానవుడిగా జీవించినప్పుడు మన యొక్క గుర్తు భగవంతుడే కనిపిస్తాడు.
1: When we lead a true human life, God will certainly know.
0: నీ మనస్సు మంచి పరిశుద్ధమైనటువంటి అద్దం వలె ఉంటుండాలి.
1: Our mind should be pure and clean like a mirror.
0: కంచు మ్రోగినట్టు కనకంబం రోగదు. నీవు కేవలం ఆడంబరానికి నీవు వెళ్ళద్దు.
1: You should never be after show.
0: నిజమైన ఆనందాన్ని నీవు ఆశించు.
1: You really be after true bliss.
0: నీవు కేవలం ఆర్టిఫిషియల్ మనిషిగాని ఉండవద్దు.
1: నెవర్ లీడ్ అన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: హార్ట్ఫుల్ మనిషిగా ఉంటుండు.
1: యూ షుడ్ బి హార్ట్ఫుల్ మ్యాన్.
0: అప్పుడే నీకు అన్ని విధమైనటువంటి సమస్యలు నీకు సమకూరుతాయి.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థుల్లో కూడా కొంత కొంత సమయంలో ఈ వయసు అలాంటిది.
1: దిస్ ఏజ్ ఇస్ సచ్.
0: అప్పుడప్పుడు కొన్ని విధమైనటువంటి పొరపాట్లు జరుగుతుంటాయి.
1: ఎట్ టైమ్స్ యూ కమిట్ సర్టన్ మిస్టేక్.
0: ఆ పొరపాటు తిరిగి తాము సర్దిద్దుకొని తిరిగి రెండో పర్యాయం ఆ పొరపాటు రాకుండా చూసుకోవాలి.
1: యూ హావ్ టు కరెక్ట్ దోస్ మిస్టేక్స్ అండ్ సీ దట్ యూ డోంట్ రిపీట్.
0: చేసిన పొరపాటే జీవితం అంతా చేస్తూ పోకూడదు.
1: యూ షుడ్ నాట్ కంటిన్యూ టు డూ మిస్టేక్స్.
0: తెలియక పొరపాటు చేయవచ్చును.
1: అన్ నోయింగ్ యూ మేట్ హావ్ డన్.
0: తిరిగి తెలుసుకున్న తర్వాత ఆ పొరపాటు నీవు తిరిగి కాలు పెట్టకూడదు.
1: హావింగ్ నోన్ యూ షుడ్ నెవర్ రిపీట్ ఇట్.
0: కనుకనే తెలిసి మెలగాలి.
1: దేర్ఫోర్ నో ఇన్ ఫుల్ అవేర్నెస్ నాలెడ్జ్.
0: చూచి రొక్కు.
1: వాచ్ యువర్ స్టెప్.
0: తెలిసి రొక్కు.
1: అండ్ ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫర్ యువర్ ఒబిసాన్స్.
0: చూచి త్రొక్కు. ఇదేం రాయా లేక పేడనా లేక ముల్లా లేక కుట్ర ఏమిటని చూచి త్రొక్కు. తెలిసి రొక్కు.
1: వాచ్ యువర్ స్టెప్ వెదర్ యూ ఫైండ్ ఆన్ యువర్ వే ద డంగ్ ఆర్ అ థార్న్ ఆర్ వాట్ ఈస్ దేర్.
0: తెలుసుకోకుండా నీవు ఏ విధంగా కూడా పొరపాటుకు ప్రవేశించవద్దు.
1: నెవర్ కమిట్ ఎనీ మిస్టేక్.
0: కనుకనే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: త్యాగరాజు ఆల్సో సెడ్
0: తెలిసి వెలగాలి నాన్న.
1: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్.
0: భగవంతుని నామాన్ని కూడా తెలిసి పలకమన్నాడు.
1: యూ షుడ్ చాంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్.
0: నీవు అర్థం చేసుకుని భగవత్ నామాన్ని స్మరించమని చెప్పాడు.
1: నో ది మీనింగ్ ఆఫ్ గాడ్స్ నేమ్ అండ్ చాంట్ టు సింగ్ హిస్ గ్లోరీ.
0: ఊరికి కేవలం టేప్ రికార్డ్ మాదిరి నువ్వు పాడవద్దు.
1: యూ షుడ్ నాట్ సింగ్ లైక్ టేప్ రికార్డ్.
0: గ్రామ్ ఫోన్ ప్లేట్ వలె నువ్వు పాడవద్దు.
1: నార్ లైక్ ఎ గ్రామ్ ఫోన్ ప్లేట్.
0: కనుక తెలిసి నీవు భగవంతుని స్మరించు.
1: Know the meaning and chant his glory.
0: నీ హృదయపూర్వకంగా నీవు స్మరించు.
1: Sing his glory wholeheartedly.
0: హృదయంతో కాదు, హృదయంతో ఉండాలి.
1: Not lip service, it will full of heart.
0: ఇదే పరిశుద్ధమైనటువంటి యొక్క గోల్డ్ వంటి.
1: This is pure gold.
0: ఈ పలికినట్టుగా నీవు నడుచుకో.
1: You conduct yourself as
0: నడిచినట్టుగా నీవు పలుకు.
1: And you say the way how you behave.
0: పలికినట్టుగా నడుచు, నడిచినట్టుగా పలుకు.
1: Conduct yourself the way you declare and you say how you behave.
0: ఇది నీ యొక్క పరిశుద్ధతకు మూల సూత్రము.
1: దిస్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ క్యారెక్టర్.
0: ఇలాంటివి ఈ వయసు లోపల మీరు అభివృద్ధి పరచుకుంటే భవిష్యత్తు మంచి రాజబాటగా, పూలబాటగా రూపొందుతుంది.
1: If you develop these noble feelings and noble thoughts right now, your future life will be a royal road.
0: Vidyarthulara,
1: students,
0: kula mata bhedamulaku avakasam ivvandi.
1: Never have differences based on religion and
0: community.
1: All belong to me.
0: Brothers.
1: All are brothers.
0: Brotherhood of man, fatherhood of God.
1: Brotherhood of man, fatherhood of God.
0: ఈ రెండింటినీ తీసుకుని హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అదే భారతీయ సంస్కృతి యొక్క ప్రమాణం.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ లైస్ ఇన్ దీస్ టూ ప్రిన్సిపల్స్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ విధంగా జీవిస్తే భారతదేశములకే కాదు ఇతర దేశములకు కూడా మీరు మంచి ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
1: ఇఫ్ యూ లీడ్ సచ్ ఎ లైఫ్ యూ విల్ బి మోడల్స్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: ఆ విధంగా బ్రతకాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ కంచు వలె కాకుండా కనకం వలె మీరు తయారు కావాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us to be like gold but not like a brass.
2: భజన వినా సుఖ

0: ఆచరించగవచ్చు. సకల విద్యను నేర్చి సభ జయించగవచ్చు. వీరుడై రణమందు పోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేళగవచ్చు. హేమ గోదానము ఇయ్యవచ్చు.
1: విత్ ఎక్విజిషన్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ వన్ కెన్ ఎమర్జ్ యాజ్ ఎ ఛాంపియన్ అమంగ్స్ట్ స్కాలర్స్. One can fight with all the courage and valor as a soldier and come out triumphantly. One can rule the kingdom, reign the kingdom as the king. One can offer gold, cow, money, wealth as acts of charity.
0: Gaganamanduna chukkaluleka gonavachu. Gaganamanduna చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
1: యు కెన్ ఈవెన్ కౌంట్ ద నంబర్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై. యు కెన్ ఆల్సో నేమ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్.
0: కానీ దేహేంద్రియములరి కట్టి

0: నిశ్చల సమాన చిత్తుడై నిలువగలడు.
1: గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్ ఓన్లీ. Therefore strengthen that love in order to be steady and equanimous.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Inaadu vidya rangamanandu aneka vidhamulainatvanti okka sampratimpulu jarugutune untunnayi.
1: In the field of education, much of research, discussion and deliberations have been going on.
0: అసలు ఎడ్యుకేషన్ అంటే ఏమిటో అని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ టు బిగిన్ విత్ వీ షుడ్ నో ద ఇంప్లికేషన్స్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కేవలము ప్రపంచంలో కొట్టినటువంటి గ్రంథములన్నీ కూడాను చదవవచ్చు, దాని అర్థములను వివరించవచ్చును, కానీ ఇంత మాత్రం చేత తాను ఎడ్యుకేషన్ చదివేటువంటి వాడు కాదు.
1: By merely going through all the texts available and by knowing the content and the depth of the meaning, one cannot call himself educated.
0: Lokamulo chadavarlu aneka mandi untunnaru.
1: In this world there are many educated people.
0: Prapanchamulo unnata advidyanu abhyasinchinatvanti veerulu maha janulu kanipistune unnaru.
1: There are many intellectuals who have acquired higher knowledge.
0: Aiste ee chaduvu valla vaaru chesinatvanti maarpu emiti, jagattuniki em vivekamunu andistu vacharu, deeni valla vachinatvanti okka paritham emiti aneetvanti vishayanni evaru gurtinchadaniki prayatninchadam ledhu.
1: But no one is making an attempt to understand what this fund of education that one has acquired brought any transformation, brought any change, shared any intellectual awareness, the results of their knowledge, no one has estimated.
0: Kani vidyavalla kani maarpu galigetvanti ee naatiki nee kalugadu.
1: But this
0: antarmukhamu gaavinchukunnappude dani tattvamu artham chesukoni danini grahinchagalaru.
1: Mere knowledge would not bring in any kind of change. The knowledge has to be turned in word, practical, so as to experience transformation and the results of knowledge.
0: భౌతికమైనటువంటి యొక్క తెలివితేటలను అభివృద్ధి గావించుకుంటున్నారు.
1: We have got all the worldly intelligence.
0: కానీ మానసిక సంబంధమైనటువంటి యొక్క విద్యలను అనేకంగా తర్కిస్తూ వచ్చారు.
1: We also have been acquiring all the knowledge, the details relating to the worldly material.
0: Kani aadhyatmika rangamanandu aneka mandi aatma tattvamunu gurinchi vicharana chestu vacharu.
1: In spiritual field also many people have been investigating the spirit, the soul.
0: Veeti moodinti oka tattvamune manamu gurtinche ee naadu mana college lokala MBA aneetvanti class nu prarambhinchamu.
1: In full understanding of the need to know these three aspects, fundamentals of life, we have started MBA courses in our institute.
0: Anaga M anaga manasika tattvani gurtinchadam.
1: M stands for the knowledge, the awareness of the mind.
0: B anaga bhautika tattvani gurtinchadam.
1: B is the understanding of the physical world.
0: A atma tattvani vicharinchadam.
1: A is getting into the details of the spirit or the soul.
0: MBA anaga aneka mandi kevalam manasika tattvani gurtinchadam maatrame telputu unnaru.
1: MBA in this world people think it is only that which relates to the mind.
0: Adi kaadu mukhyam.
1: It's not that important.
0: Manasika tattvani gurtinchadam sulabhame.
1: It's quite easy to know the ways of the mind.
0: కానీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవటము మరింత కష్టము.
1: బట్ టు నో ద సెల్ఫ్, ది ఆత్మ, ఇస్ మచ్ మోర్ డిఫికల్ట్.
0: ఆత్మ అనగా ఏమిటో ఎవరికీ అర్థం కాదు.
1: నో వన్ నోస్ వాట్ దిస్ ఆత్మ, ద సెల్ఫ్ ఇస్.
0: దానికి ఒక రూపము లేదు.
1: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఆత్మ అనగా కేవలము చైతన్యంతో కూడినటువంటి తత్వమే.
1: ఆత్మ బేసికల్లీ ఫండమెంటలీ ఇస్ అవేర్నెస్. కాన్షియస్నెస్.
0: ఈ ఆత్మతత్వమునే మనము కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని సరైనటువంటి అర్థం చేసుకోవటం లేదు.
1: దిస్ కాన్షియస్నెస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ ఈజ్ నాట్ ప్రాపర్లీ అండర్స్టూడ్.
0: కానీ ఈ చదువుల వల్ల కేవలం కాన్షియస్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
1: ది ఎడ్యుకేటెడ్ పీపుల్ కుడ్ రీచ్ ద డైమెన్షన్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్ అలోన్.
0: ఇంకా కొంతమంది కాన్షియన్స్ వరకు చేరుతున్నారు.
1: సమ్ హ్యావ్ గాన్ టు ద స్టేట్ ఆఫ్ కాన్షియన్స్.
0: అనగా ఈనాటి మానవుడు ఆత్మతత్వము అనగా నిజమైన చైతన్యమునకు ఎవరు చేరడానికి ప్రయత్నించలేదు.
1: టుడే నో వన్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు రీచ్ దట్ హైట్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఈనాడు మనము గుర్తించవలసినటువంటి కాన్షియస్నెస్ గుర్తించినప్పుడే కాన్షియన్స్ అర్థమవుతుంది.
1: టుడే వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ కాన్షియస్నెస్ క్లియర్లీ వీ కెన్ నో వాట్ కాన్షియన్స్ ఈజ్.
0: ఈ కాన్షియస్ అర్థమైనప్పుడే కాన్షియస్ అనగా సెన్స్ తో కూడినటువంటి ఒక విషయం మనం బోధించవచ్చును.
1: విత్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్షియన్స్ వీ కెన్ ఆల్సో నో ది కాన్షియస్ పర్టైనింగ్ టు ది సెన్సెస్.
0: కాన్షియస్ అనగా సెన్సెన్స్.
1: కాన్షియస్ రిలేటింగ్ టు సెన్సెస్.
0: కాన్షియన్స్ అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి లోపల చైతన్యమే.
1: ది కాన్షియన్స్ ఇస్ ది ఇన్నర్ అవేర్నెస్.
0: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటి ఒక ఆత్మతత్వమే.
1: Consciousness is all encompassing.
0: ఈ నాటి మానవుడు ఎవరు కూడాను దీని సరైన అర్థం ఇంతవరకు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: Till this day no one made any attempt to know the in depth meaning of these terms.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: కేవలము ఆధ్యాత్మిక తత్వం అనగా ఏమిటో అర్థం కానటువంటి ఒక విషయం అని మీరు భావించుకోవచ్చును.
1: You may consider that the spiritual knowledge is beyond your comprehension.
0: దీనిని మనము సంపూర్ణమైనటువంటి తత్వంగా భావిస్తూ రావాలి.
1: But we have to consider it as total understanding only.
0: ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం భౌతికమైనటువంటి జగత్తుతో మనం అర్థం చేసుకోలేము.
1: To know the reality of the self, it is not enough if we know the physical material knowledge.
0: ఇది కేవలము ఒక మెటీరియల్ నాలెడ్జ్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
1: వీ హావ్ బీన్ ప్రొసీడింగ్ అలాంగ్ ద లెవెల్ ఆఫ్ మెటీరియల్ నాలెడ్జ్.
0: దీనికి అతీతమైనటువంటి తత్వాన్ని మనము కాన్షియస్నెస్ అని తెలుసుకోవాలి.
1: వీ షుడ్ నో ద కాన్షియస్నెస్ ఈజ్ ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
0: ఇది ఫండమెంటల్ అనేటువంటి దాని కింద చేరుతుంది.
1: దిస్ ఈస్ ద ఫండమెంటల్ నాలెడ్జ్, ద స్పిరిచువల్ నాలెడ్జ్.
0: ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ ని మనం తెలుసుకున్నప్పుడే లౌకికమైన భౌతికమైన ఈ యొక్క వస్తువు యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు.
1: When once we acquire this fundamental knowledge, it is easy to know the physical knowledge, the material knowledge and the secular knowledge.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఆధ్యాత్మికమనగా కేవలము అర్థం కానటువంటి తత్వం అని మీరు భావించుకోకూడదు.
1: Never feel that the spiritual knowledge is beyond your understanding.
0: ఇది అంతర్భావముతో కూడినటువంటి యొక్క చైతన్య శక్తియే.
1: It is the one with all inner awareness.
0: ఈ అవేర్నెస్ అనగా ఏమిటి? మనం ఒక విధాన్ని గుర్తించుకోవటం అంటుంటారు.
1: Awareness, we think, is only recognizing a fact.
0: ఇది ఏమిటి అంటే ఒక కర్చీఫ్. ఇది అవేర్నెస్.
1: What is this? This is a kerchief. Awareness.
0: ఇది ఏమిటంటే ఫ్లవర్ అంటున్నాము. ఇది ఒక అవేర్నెస్.
1: వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ ఎ ఫ్లవర్. అవేర్నెస్.
0: ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి యొక్క వస్తువు యొక్క ప్రదర్శనలే.
1: దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ఫిజికల్ ఆబ్జెక్ట్.
0: ఇది కర్చీఫ్ అని చెప్పుకుంటున్నావు, బట్ట.
1: యు సే ఇట్ ఇస్ కర్చీఫ్ క్లాత్.
0: ఈ బట్టకు ఫండమెంటల్ అనేటువంటిది ఏదాన్ని మీరు గుర్తించున్నారు.
1: వాట్ ఇస్ ద ఫండమెంటల్ బిహైండ్ దిస్ క్లాత్ కర్చీఫ్?
0: ఇది వస్త్రము.
1: దిస్ ది క్లాత్.
0: వస్త్రము దారం లేకుండా కాలేదు.
1: The cloth cannot be there without the threads. The threads are out of the cotton.
0: కాబట్టి ప్రతి మొత్తది.
1: So cotton is first.
0: రెండవది దారము.
1: Then the thread.
0: మూడవది వస్త్రము.
1: Third is the cloth.
0: ఈ వస్త్రాన్ని మాత్రమే మనం గుర్తిస్తున్నాము, కానీ ఈ వస్త్రమునకు ఆధారమైనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించుకోవటం లేదు.
1: We only see the cloth, but we do not know the fundamental principle behind this.
0: ఈనాటి మానవుడు అనేక రకమైనటువంటి విషయాలను విచారణ చేస్తూ వస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ డూయింగ్ రీసెర్చ్ ఇన్ సెవరల్ ఫీల్డ్స్.
0: కానీ కొన్ని రకములైనటువంటి భావంతో చూసుకున్నప్పుడు వస్తువు యొక్క విషయాన్ని కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ ఇన్ సర్టన్ మ్యాటర్స్ హీస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ఆల్ దట్ వీ సీ.
0: అన్ని చెప్తూ వస్తున్నారు కానీ ఇది ఏమిటి అని మాత్రం ఎవరు గుర్తించుకోవటం లేదు.
1: వీ టీచ్ ఆల్ బట్ వీ డు నాట్ నో ద రియాలిటీ.
0: అయితే ఈనాడు లోకంలో గుర్తించవలసినటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
1: What has to be known today in the modern world is this nature of the self, Atmatattva.
0: Atmatattvanu gurtinchinatvanti vaadu anni tattvam nu sulabhanga gurtinchukogaladu.
1: When once you know yourself, you'll be knowing everything the rest.
0: Kanuka atmatattvam anaga emiti?
1: What is this self?
0: Ippudu shariram unnadi.
1: Here is the body.
0: Ee shariramunaku anni rakamulaitundi angamulu untunnavi.
1: This body has so many senses.
0: ఈ అంగములు అన్ని కూడా ఆడుతూనే ఉన్నవి.
1: ఆల్ దిస్ సెన్సెస్ ఆర్
0: అంగములు అన్ని కూడా పనిచేస్తూనే ఉన్నవి.
1: దే ఆర్ ఆల్ ఫంక్షనల్.
0: అయితే ఈ పని చేయడానికి ఏది ఆధారము?
1: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ది ఆపరేషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సెన్సెస్?
0: అయితే అంగములు పనిచేస్తున్నాయే కానీ ఇది చేతితో నేను ఈ పుష్పాన్ని పట్టుకున్నాను.
1: ద సెన్సెస్ ద లింబ్స్ యాక్ట్ యాజ్ ఐ హోల్డ్ దిస్ ఫ్లవర్.
0: అయితే ఈ చేతితో ఆ పుష్పాన్ని పట్టుకున్నప్పుడు ఈ చేతికి ఏది శక్తి ఇస్తుంది? అది
1: ఐ హోల్డ్ దిస్ ఫ్లవర్. What is that gives support to my hand that holds it?
0: ఈ పుష్పాన్ని ముక్కుతో వాసన చూస్తున్నాము.
1: Well, I smell this flower.
0: ఈ వాసన శక్తి ఎక్కడ నుంచి వస్తుంది? అది
1: how do you smell it?
0: కనుక ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి దాన్ని అర్థం చేస్తున్నాయి కానీ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఇవి ఏమి కూడా బోధించడానికి ప్రయత్నించలేదు.
1: We only observe the external, the functional aspect, but we do not understand the fundamental
0: aspect.
1: This is my hand.
0: కానీ అంటున్నావు ఇది నా కాలు.
1: You say this is my leg.
0: It is my head.
1: My head.
0: My fingers.
1: My fingers.
0: My hand. My finger. My leg. My head. Then who are you?
1: You say this is my hand, my finger, my leg. Then who are you?
0: నీవు అనేటువంటిది అర్థం తెలుసుకుంటే కదా ఇది నా తల అని చెప్పగలవు.
1: If only you know who you are, you can say this is mine.
0: ఈ తల ఎవరిది?
1: Whose head is this?
0: ఈ కాలు ఎవరిది?
1: Whose legs are
0: they? ఈ వాసన ఎవరిది?
1: Whose hands are there?
0: Kaani ivanni telusukokunda nenu nenu anetundi dani maatrame nee bodhisthunnavu kaani annitiki telusukodaniki edi kavali neevevaru?
1: You do not know who you are exactly, but you go on claiming this is mine.
0: Kaduga nenu evaru anetundi telusukodaniki adi ye vedantam annaru.
1: Who am I? The actual spirituality is to investigate and answer this question, who are you,
0: where did you come from, where did you go? Ani antunna who are you anetundi dani question vestunna kani who am I anetundi dani question vechukovatam ledhu.
1: You go on putting question to everybody, who are you, where do you come from, but you don't put a question to yourself, who am I?
0: Adharamainatundi who am I?
1: So the fundamental basis is this question, who am I?
0: Ayini gurtinchukunte anni manaku gurtinchukunna varam avtam.
1: If you know this I, you'll be knowing the rest.
0: Kanuka aadhyatmika tattvam anaga kevalamu artham kaanatvanti oka vyaktam kaadu.
1: Spirituality is not an exercise in vain.
0: Din annitiki mooladharamainatvanti tattvam okati unnadi.
1: There is a fundamental principle behind all this.
0: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: We should make every effort to know this fundamental principle.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ప్రేమ అనేటువంటిది ఎటువంటిది?
1: What is this love?
0: ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుతుంది?
1: Where does it come from?
0: ప్రేమనే లేకపోతే మానవుడు ఉండగలరా?
1: Can man live without love?
0: కనుకనే love is God, live in love.
1: So it is said, love is God, live in love.
0: ఈ ప్రేమను మొట్టమొదట గుర్తించుకోవాలి.
1: We should know love first.
0: ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
1: Without love there is no life.
0: ప్రేమనే లేకపోతే వస్తువులే లేవు.
1: Without love there are no objects either.
0: ప్రేమనే లేకపోతే విషయమే కనిపించవు.
1: Without this love you cannot see.
0: కనుకనే అన్నిటికీ అంతర్భూతమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది.
1: There is an inner latent immanent energy.
0: Chaala mandi cheptunnaru truth ante emti?
1: Many people refer to this truth. What is this truth?
0: Trikala bhajyam satyam annaru.
1: Truth is changeless in all the three periods of time.
0: Kaani inta matram tone satyam manam ninnayam cheyakoddu.
1: You cannot stop at that level.
0: Trikalamunaku atheetamainatundi satyam.
1: Truth transcends all the three periods of time.
0: Aa satyam ekkadi nunchi vastundadi?
1: Where does it come from?
0: Satyam bruyat. ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమ ప్రియం అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ స్పీక్ ట్రూత్ అండ్ నెవర్ స్పీక్ ఇట్ విత్ ఆల్ ఎంఫసిస్ ఇన్ ఎ ప్లీజింగ్ అక్సెప్టబుల్ వే.
0: కానీ ఈ ట్రూత్ అనే దానికి రూపం లేదు.
1: దిస్ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్
0: రూపం లేదు కానీ దానికి అర్థం ఉంటున్నది.
1: దో ఇట్ హ్యాస్ నో ఫార్మ్ ఇట్ హ్యాస్ ఎ మీనింగ్
0: అట్లనే మనం ట్రూత్ ఈజ్ గాడ్ లవ్ ఈజ్ గాడ్ అంటున్నాం దీనికి రూపం లేదని మనం భావించరాదు.
1: We say truth is God, love is God, but we cannot deny its experience of the form.
0: Annitkini God, God, God ani upayoginchukuntunnav.
1: We use this word God, apply.
0: God anetundi dani yokka antaratham emiti?
1: What is the inner meaning of this God?
0: Evaraina nastikudu kudanu edaina tappu chesinappudu, oh my God antaru.
1: Even an atheist, when he commits a mistake, he says, oh my God.
0: తెలియనటువంటి దానికి కూడాను గాడ్ అనేది యూజ్ చేస్తూనే ఉన్నారు.
1: దో హీ హాస్ నో ఐడియా యట్ హీ సేస్ ఓ మై గాడ్.
0: ఇలాంటి గాడ్ అనేటువంటిది నిజమైనటువంటి సత్యమునకు అర్థం చెప్పలేదు.
1: నోబడి కెన్ గివ్ ది డెఫినెట్ మీనింగ్ టు దిస్ వర్డ్ గాడ్.
0: కనుక సత్యానికి అర్థం చెప్పాలంటే స్వానుభూతి.
1: టు నో దిస్ మీనింగ్ యూ నీడ్ యువర్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్.
0: ఆ ఎక్స్పీరియన్స్ ని ఏ రీతిగా నీవు గుర్తించగలవు?
1: హౌ కెన్ యూ నో యువర్ ఎక్స్పీరియన్స్?
0: ఇప్పుడు చూడండి, 1+1 2 అయింది.
1: Here is an illustration. 1+1
0: 2 plus 2 4 ayindi.
1: 2 plus 2 is equal to 4.
0: 2 minus 1 1 ayindi.
1: 2 minus 1 is equal to 1.
0: Ani ee plus lu minus lu cheppagalugutunnare gaani deeniki moola aadharam ayindi edi?
1: You speak of these additions and deletions, but what is the basis for these?
0: Ee prapanchamlo unnatundi samasta padarthamulu kudanu manu cheppagalugutunnamu.
1: We are able to see and say all this material world.
0: Kaani deeni oka satya swaroopamunu gurtinchadaniki prayatninchaledu.
1: But we have not made an attempt to know the fundamental truth.
0: ప్రపంచం అంతా ఇప్పుడు నువ్వు వస్తువులతో చేరినటువంటిది.
1: The whole world is a combination of material.
0: ఇదంతా మెటీరియల్ లోకం.
1: All this world is full of material.
0: కానీ దీనికి మించినటువంటిది మెంటల్ లోకం ఒకటి ఉండాలి.
1: But beyond this material world, there is a mind.
0: ఈ మెంటల్ వరల్డ్ కు అతీతమైనటువంటిది ఇంకోటి ఉండాలి.
1: Beyond this realm of the mind, there is something beyond.
0: బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం.
1: That is transcendental, beyond the intellect.
0: ఈ ట్రాన్సెండెంటల్ అనేటువంటి దానికి ఎంతనో మనం ప్రయత్నం చేస్తున్నాము.
1: We are making an attempt to know this transcendental principle beyond the intellect.
0: అయితే మనం ఎంతైనా మనం గుర్తించవచ్చును.
1: We may know many.
0: ప్రపంచంలో అన్ని గుర్తించి ఇన్ని కోట్లు అని చెప్పవచ్చు నమ్మరు.
1: You can know everything, count and say crores.
0: ఆ కోట్లకు తర్వాత మరి ఏం చెప్పగలవు?
1: Beyond this, what do you say?
0: ఇవన్నిటికీ చేరితే కట్టగడపటికి ఏమీ అర్థం కాదు.
1: Finally, you would not end anywhere.
0: కనుక మనం పదములు మాత్రమే ఉపయోగిస్తున్నాం కానీ పద స్వరూపాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీ ఓన్లీ ఎగ్జిబిట్ అవర్ వెర్బాసిటీ నామెన్క్లేచర్ బట్ వీ డోంట్ నో ద డెప్త్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడా ఉన్నటువంటి అది ఒక్కటే.
1: బట్ ఇన్ ఎవ్రీ మ్యాన్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ దేర్.
0: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనేటువంటిది ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటుండాలి.
1: దిస్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: కనుక లవ్ ఈజ్ గాడ్ అన్నప్పుడు లవ్ అనేది ఎవరివేర్.
1: When we say love is God, it implies
0: fundamental love is everywhere. Sarvulu yendu untunnadi.
1: This fundamental love is in everyone.
0: Truth is in me.
1: Truth is in me.
0: I am truth.
1: I am the truth.
0: I am truth.
1: I am truth.
0: I am truth. Cheppagalutunnavani neevu evaru? Truth ani cheppagalutunnavu. Neevu ante emti?
1: You say I am truth, then who are you?
0: ఇవి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అన్నిటికీ ఒక్కటే ఒకటి తేలిపోతుంది.
1: When we want to understand, finally you come to a
0: spiritual లో మాత్రం స్పిరిచువల్ మార్గంలో మాత్రమే గుర్తించడానికి వీలవుతుంది.
1: It is possible to know, come to the goal only in the spiritual path.
0: దాన్ని నిదానంగా అంతర్ముఖంగా ఆలోచన చేస్తూ చేస్తూ చేస్తూ పోతే కట్టగడప తేలేది అది ఒక్కటే.
1: As we gradually research, investigate, explore, you will know the result.
0: ఈనాడు పరిశీలన చేయటం లేదు.
1: We are not investigating anyway.
0: ఈ పరిశీలనలో కూడాను కొన్ని అర్ధబద్ధమైనటువంటి పరిశీలన చేస్తున్నారు.
1: There are certain perversions, deviations in the field of research.
0: కాదు కాదు కాదు కాదు.
1: It shouldn't be so.
0: అంతర్ముఖమైనటువంటి యొక్క నిజమైనటువంటి ట్రూత్ను మనం చూడాలి.
1: It's only by inner inquiry you know the truth.
0: ఈ ఎంక్వైరీ అంటే ఎక్కడి నుంచి వస్తుండాలి?
1: Enquiry, where does it come from?
0: Enquiry.
1: Enquiry.
0: Inquiry.
1: Inquiry.
0: ఈ క్వైరీ అనేటువంటి దాంట్లో ఈ యొక్క తత్వం ఎక్కడ చేసింది?
1: దిస్ క్వైరీ, ఇంక్వైరీ, ఎంక్వైరీ, వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్?
0: మనం పదాలు ఉపయోగపడుతున్నాము.
1: వీ యూజ్ వర్డ్స్.
0: కానీ పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ దట్ వీ యూజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అర్థం కానటువంటి దాంట్లో మీరు పడి వ్యర్థం చేసుకోకండి మీ టైంను.
1: Don't waste your time thinking of those things that you do not understand.
0: God is there.
1: God is there.
0: You are God.
1: You are God.
0: దాన్ని నీవు నమ్ము.
1: Have full faith in that.
0: నమ్మకం చేతనే మనకు గుర్తించడానికి వీలవుతుంది, కానీ నమ్మకం లేకుండా పోతే దేన్ని మనం గుర్తించలేము.
1: It is only the faith that will help you to know. Without this faith you cannot.
0: కనుకనే మొట్టమొదటి నీవు అనేటువంటి దాన్ని నమ్ము.
1: First have full faith in you.
0: I అనేటువంటిది నమ్మినప్పుడే.
1: When you have faith in yourself, I.
0: రెండవది you అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: Then you can understand the second person, you.
0: అయ్యే తవికాయనప్పుడు you అనేది అర్థమవుతుంది.
1: When you cannot understand the simple I, how do you expect to know you?
0: కనుక ఈ సింపుల్ I ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
1: Make every attempt to know this simple I.
0: అది you అనేటువంటిది, we అనేటువంటిది సులభంగా మనకు అర్థమవుతుంది.
1: Then it's easy to understand you and then we.
0: ఒక చిన్న పదము.
1: A small
0: I.
1: I.
0: Plus you.
1: Plus you.
0: I plus you. రెండు చేరినప్పుడు we అయింది.
1: I plus you is equal to we.
0: We plus he.
1: We plus he.
0: ఏమవుతుంది?
1: Then what is it then?
0: Only he అవుతుంది.
1: We plus he is equal to he.
0: ఆ హీ అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటిది.
1: దట్ హీ ఈజ్ కాన్స్టెంట్.
0: ఐ అనేటువంటిది మార్పు చెందుతుంది.
1: ఐ చేంజెస్.
0: యూ అనేటువంటిది మార్పు చెందుతుంది.
1: యూ ఆల్సో చేంజ్.
0: యూ అనేటువంటిది నిజ జీవితంలో నీవే దాన్ని మార్పు చెందుకుంటున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ బ్రింగింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ యూ.
0: కానీ ఐ ఆమ్ బాయ్.
1: ఐఎమ్ ఎ బాయ్.
0: ఐ ఆమ్ మ్యాన్.
1: ఐఎమ్ ఎ మ్యాన్.
0: ఐఎమ్ ఓల్డ్ మ్యాన్.
1: ఐఎమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్.
0: ఆ విధంగా నీకు నువ్వే మార్పు చెందుకుంటున్నావు.
1: యూ ఆర్ బ్రింగింగ్ అబౌట్ దీస్ చేంజెస్.
0: ఈ మార్పు చెందేటువంటి దాన్ని నీవు నమ్ముకొని పేర్చి ఉండేది.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్
0: హ్యాండ్
1: ఫర్ ఎవ్రీథింగ్ హీ హీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: దైవత్వం
1: దట్ హీ ఈజ్ గాడ్.
0: ఆ హీ అనేటువంటి దాన్ని నీ యందు, వారి యందు, వారి అందరి యందు ఉంటున్నది.
1: దట్ హీ ద డివినిటీ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: హీ ఈజ్ ఎవ్రీవేర్.
1: He, God
0: in you, with you, above you, below you, around you.
1: He, the God, is in you, with you, above you, below you, around you.
0: కానీ ఐ అనేటువంటి ఇన్ మీ, ఇన్ మై, ఇన్ మై ఇవన్నీ చెప్పుకోవడానికి వీలు కాదు.
1: It's not possible, nor is good enough to say it is in me, with me, alone.
0: కనుక ఆ హీ అనేటువంటిది సంపూర్ణమైనటువంటి ఒక దైవత్వాన్ని బోధిస్తుంది.
1: So this he speaks of God.
0: ఇలాంటి తత్వాన్ని చిన్న చిన్నదిగా మనము నమ్మకంతో చేసుకుంటూ రావాలి.
1: దీస్ సటిలిటీస్ కెన్ బి నోన్ విత్ ఆల్ ఫెయిత్.
0: ఇప్పుడు ఒక చిన్న విషయం వచ్చేస్తుంది.
1: ఎ స్మాల్ ఇష్యూ హియర్.
0: ఒక చిన్నది తీసుకున్నప్పుడు ఇదని నేను ప్రేమిస్తున్నాను.
1: యు సే ఇన్ ఫర్ ఇన్స్టెన్స్ ఐ లవ్ హిమ్.
0: ఐ లవ్ హిమ్.
1: ఐ లవ్ హిమ్.
0: అతను తప్ప నేను దేనిని నేను ప్రేమించడం లేదు.
1: ఐ డోంట్ లవ్ ఎనీబడీ ఎక్సెప్టింగ్ హిమ్.
0: ఇది ఎట్ల సత్యం అవుతుంది?
1: హౌ కెన్ దట్ బి ట్రూ?
0: నిన్ను నీవే ప్రేమించుకోవటం లేదు.
1: You don't love yourself.
0: నిన్ను నీ ప్రేమను ఏ రీతిగా ప్రేమించగలవు?
1: How do you love yourself?
0: This is my body.
1: This is my body.
0: ఈ బాడీని నువ్వు నమ్మగలుగుతున్నావా?
1: Do you have full faith in your body?
0: నమ్మటం లేదు.
1: No.
0: ఈ బాడీని నువ్వు నమ్మలేనప్పుడు నీవు అనేటువంటి ఈ బాడీ ఎట్లా నమ్మగలుగుతున్నావు?
1: When you have no faith in your body, how can you say that this is my
0: body? ఈ బాడీ అనేటువంటిది అంతా కూడా మార్పు చెందేటువంటిది.
1: The body goes on changing.
0: అన్నింటినీ మార్పు చెందేటువంటిది ఒకటి.
1: All are changeable.
0: అద్వితీయం, అద్వైతమైనటువంటిది, అన్నింటికి అతీతమైనటువంటిది.
1: బట్ దేర్ ఇస్ వన్ నాన్ డ్యూయల్ ప్రిన్సిపల్ బియాండ్.
0: అది నిజమైన ఆత్మతత్వం.
1: దట్ నాన్ డ్యూయల్ చేంజ్ లెస్.
0: దానికి వేరే మనొక పేరు లేదు.
1: దట్ ఈస్ ఆత్మ.
0: మనొక పేరు లేదు.
1: ఇట్ హెస్ నో అదర్ నేమ్.
0: ఆ ఆత్మ అనేటువంటి పేరు.
1: దిస్ ఇస్ ఆత్మ.
0: ఆత్మ అనేటువంటిది ఎవరు పెట్టారు?
1: Who has given this
0: name? పెట్టి పట్టినటువంటి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద నేమ్ గివెన్ బై ఎనీబడీ.
0: ఆత్మ అనేటువంటి సర్వత్రా నిండినటువంటిది.
1: దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈజ్ ఎవ్రీవేర్.
1: ఈజ్ ఎవ్రీవేర్.
0: అటువంటి ఆత్మతత్వానికి ఏ పేరు పెట్టగలవు?
1: వాట్ నేమ్ కెన్ యూ గివ్ విచ్ ఈజ్ ఎవ్రీవేర్?
0: ఇవన్నీ పేరు పెట్టుకుని కూర్చోవటం కేవలం టైమ్ వ్యర్థం చేసుకోవటమే.
1: జస్ట్ టు నేమ్ దెమ్, గివింగ్ ఇట్ ఎ వర్డ్ ఈజ్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైమ్.
0: పేర్లు పెట్టుకుని నీవు కేవలం కాలాన్ని వ్యర్థం చేయవద్దు.
1: డోంట్ వేస్ట్ యువర్ టైమ్ బై యువర్ వొకాబులరీ.
0: నీవు దాన్ని నమ్మి, నీవు విశ్వసించి దాన్ని ప్రచారం చేయి.
1: విత్ ఆల్ ది ఫుల్ ఫెయిత్ షేర్ విత్ ఎవ్రీబడీ, పబ్లిసైజ్.
0: నీ ఫుల్ ఫెయిత్ దాన్ని పెట్టుకున్నప్పుడే అన్నింటి ఎందు నీకు ఫెయిత్ కలుగుతుంది.
1: వెన్ వన్స్ యువర్ ఫుల్ ఫెయిత్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: ఒక డ్రాప్ వాటర్ వచ్చేసింది.
1: హియర్ ఇస్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
0: ఆ విధంగా డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్ రెయిన్ నుంచి వాటర్ వస్తుంటుంది.
1: అండ్ ఇన్ రెయిన్ యూ గెట్ డ్రాప్స్ ఆఫ్ వాటర్.
0: ఇవన్నీ డ్రాప్స్ అంతా చేరినప్పుడే ఇది ఒక పెద్ద పాత్ర నిండిపోతుంది.
1: అండ్ ఆల్ దిస్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ వుడ్ ఫిల్ ఇన్ ద కంటైనర్.
0: నీవు నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ఈ అందరినీ ప్రేమించడం అనేటువంటి డ్రాప్ వంటిది.
1: I love you. All this is just a drop.
0: కానీ అన్ని కూడా నువ్వు నేను ప్రేమిస్తున్నా అన్నప్పుడు అది ఏమవుతుంది?
1: And once you say I love all, what is it then?
0: అది దేనికి అర్థం కాదు, దాన్ని ఆత్మ అన్నారు.
1: That love is ఆత్మ.
0: ఈ ఆత్మకు అనేటువంటి ఒక విధమైనటువంటి డ్రాప్ వాటర్ అనేటువంటి పేరు లేదు.
1: It has no name like a drop or water.
0: ఇలాంటి తత్వాన్ని మనం గుర్తించుకొని నమ్మకం చేతనే దైవాన్ని మనం సాధించుకురావాలి.
1: We have to know the true nature of Atma and have full faith in God.
0: దైవాన్ని నమ్మకంగా ఏ ప్రయత్నం చేసినప్పటికీ అంత వ్యర్థమే అయిపోతుంటుంది.
1: Without faith in God, whatever you may do, whatever task you may undertake, you will be a failure.
0: ఇవన్నీ టైంను మనం వ్యర్థం చేసుకోవటమే.
1: You will be wasting your time.
0: కనుక మనం ఈ అర్థానికి పోకుండా
1: without going this way.
0: ఆత్మతత్వం ఒకటి ఉన్నది.
1: Know the principle of the self.
0: Atma is everywhere.
1: Atma is
0: in
1: everywhere.
0: You, with you, above you, below you, around you.
1: This Atma, the self, is everywhere, in you, with you, above you, below you, around you.
0: ఈ అరౌండ్ గా ఉండేటువంటిది ఏమిటది?
1: వాట్ ఈస్ దట్ సరౌండ్?
0: దాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
1: ఆర్ ఏబుల్ టు సే దట్?
0: నేను నేను అని మాత్రం నీ దేహాన్ని మాత్రం ఉచ్చరిస్తున్నావు, కానీ ఈ అనంతంగా ఉండేటువంటి తత్వాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
1: యు అడ్రస్ యువర్ సెల్ఫ్ ఐ, బట్ ఆర్ యూ ఏబుల్ టు కాంప్రహెండ్ దట్ ఇన్ఫినిటీ?
0: కనుక ఈ అర్థం కానటువంటి దాంట్లో నువ్వు ప్రవేశించవద్దు.
1: డోంట్ గెట్ ఇన్ దట్ ఏరియా దట్ యూ డోంట్ అండర్స్టాండ్.
0: మొట్టమొదటి నీ ఎందున్నటువంటి తత్వం ఆ యొక్క నమ్మకం.
1: First, what you need is faith.
0: అది నీ యందు ఉన్నటువంటి చైతన్యము.
1: That itself is awareness.
0: ఈ చైతన్యమే లేకపోతే నీవే లేవు.
1: Without this faith, you don't exist.
0: ఇది చైతన్యం.
1: This is awareness, you do not exist.
0: కనుకనే నీవు అవేర్నెస్ ను గుర్తించాలి.
1: సో యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ అండర్స్టాండ్ అవేర్నెస్.
0: ఈ అవేర్నెస్ అంటే దీన్ని ఏం చెప్తున్నారు?
1: వాట్ ఇస్ దిస్ అవేర్నెస్?
0: ఒక గుర్తించడం అని చెప్తున్నారు.
1: యూ సే ఇట్స్ ఓన్లీ రికగ్నైజింగ్, అండర్స్టాండింగ్.
0: కానీ గుర్తించడం మాత్రమే కాదు అవేర్నెస్ అనేటువంటిది.
1: ఇట్స్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ సే అండర్స్టాండ్.
0: ఇది ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్?
0: ఇది గులాబీ పుష్పము.
1: దిస్ ఇస్ ఎ రోజ్ ఫ్లవర్.
0: ఈ గులాబీ పుష్పాన్ని గుర్తించావు.
1: యూ హ్యావ్ నోన్ ఇట్.
0: గులాబీ పుష్పం అనేటువంటి దానికి ఈ పేరు ఎవరు పెట్టారు?
1: హూ నేమ్డ్ ఇట్ యాజ్ ఎ రోజ్ ఫ్లవర్?
0: ఎవరు పెట్టారో నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో.
0: ఏదో ఒక ఇంగ్లీష్ పదంలో వచ్చేసింది.
1: ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇంగ్లీష్ వర్డ్.
0: కనుక ఈ వర్డ్స్ ను బట్టి మనం పోతున్నామే తప్ప నిజమైన యథార్థాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించారు?
1: యూ జస్ట్ ఎక్స్ప్రెస్ బై వర్డ్, బట్ యూ డోంట్ నో ద రియాలిటీ.
0: మొట్టమొదటి నీవు కన్నులు మూసుకొని అంతర్ముఖంగా నీవు ధ్యానం చేసి ఆ ఆత్మతత్వాన్ని గుర్తించు.
1: ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్, టర్న్ ఇన్ వర్డ్.
0: సాధన లేకుండా దేన్ని మనం సాధించలేము.
1: వితౌట్ ది సాధన ప్రాక్టీస్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక సాధన చేసి అంతర్ముఖమైన దాన్ని సాధించిన తర్వాతనే నీ వాదన ప్రతివాదములకు నువ్వు పూజుకోవచ్చు.
1: ఇట్ ఈస్ ఓన్లీ బై స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన, టర్న్ ఇన్ వర్డ్, ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ అండ్ దెన్ డెలిబరేట్ అపాన్ ఇట్.
0: కనుక మొట్టమొదట నీ దేహతత్వాన్ని నీవు గుర్తించు.
1: ఫస్ట్ నో యువర్ ఫిజికల్ నేచర్ బాడీ.
0: ఇది ఫిజికల్ బాడీ.
1: దిస్ ద ఫిజికల్ బాడీ.
0: ఇందులో అన్ని రకములైనటువంటి అంగములు ఉంటున్నాయి.
1: దేర్ సో మెనీ లింబ్స్ అటాచ్డ్.
0: అన్ని అంగములు నేను కాదు.
1: I am not these limbs.
0: అన్ని అంగములలోనా ఉన్నటువంటి వాడినే నేను.
1: In fact, I am in every limb of my body.
0: This is my hand.
1: It's my hand.
0: This is my finger.
1: My finger.
0: ఈ ఫింగర్ అంటే ఏమిటి?
1: What is this finger?
0: My hand అంటే ఏమిటి?
1: What is my hand?
0: ఈ హ్యాండ్ అనేటువంటి ఐదు ఫింగర్లు చేరినప్పుడే హ్యాండ్ అయింది.
1: This hand has got all the five fingers there.
0: కాబట్టి ఈ ఫింగర్ అంటే ఏమిటి?
1: Then what is the finger?
0: ఈ విధంగా విచారణ చేస్తూ పోతే తప్పక అన్నిటి ఎందు ఉన్నటువంటి ఒక్కటే.
1: When you go on inquiring, you will understand the uniform, same principle.
0: ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: To understand the spirituality is very difficult.
0: కానీ కష్టమైన దాన్ని వదలకూడదు.
1: బికాస్ ఇట్ డిఫికల్ట్, డు నాట్ గివ్
0: అప్. దానినే మనం సాధించవలసింది.
1: వీ హ్యావ్ టు అచీవ్ దట్ అలోన్.
0: ఈ లోకంలో ఉన్నటువంటి వస్తు వాహనాలను మనం సాధించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఆల్ దీస్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: ఆ ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఒకదాన్ని మనం సాధిస్తే
1: that self which exists, if it is
0: సర్వమును సాధించిన వారైతాం.
1: యూ విల్ బి అచీవింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: చేరినప్పుడు హ్యాండ్ అయింది.
1: దిస్ హ్యాండ్ హెస్ గోట్ ఆల్ ద ఫైవ్ ఫింగర్స్ దేర్.
0: కాబట్టి ఈ ఫింగర్ అంటే ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ ద ఫింగర్?
0: ఈ విధంగా విచారణ చేస్తూ పోతే తప్పక అన్నిటి ఎందు ఉన్నటువంటి ఒక్కటే.
1: వెన్ యూ గో ఆన్ ఎంక్వైరీ

0: సాధిస్తే
1: దట్ సెల్ఫ్ విచ్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఇట్స్
0: సర్వము సాధించిన వారే అవుతాం.
1: యూ విల్ బి అచీవింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: కనుక ప్రతి దానికి నీవు క్వశ్చన్ వేసుకుని పోతుండాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ యూ గో ఆన్ పుటింగ్ దిస్ క్వశ్చన్,
0: నేనెవరు,
1: హూయమ్ఐ,
0: నేనెవరు,
1: హూయమ్ఐ,
0: నేనెవరు,
1: హూయమ్ఐ,
0: నేనెవరు, నేనెవరు అని పూపితే తప్పక దానికి అర్థం అవుతుంది.
1: యూ విల్ సర్టన్లీ గెట్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్.
0: నేను అనేటువంటిది ఏ రూపంలో ఉంది?
1: హూయమ్ఐ, వాట్ ఈస్ ఇట్ ఫార్మ్?
0: ఇది అరూపంలో ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఫార్మ్లెస్.
0: కనుకనే మనము నేను అనేటువంటి తత్వాన్ని ఆత్మతత్వంగా మనం విశ్వసించాలి.
1: సో యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఫార్మ్లెస్ ఐ ఈజ్ ఆత్మ.
0: అనేక మంది ఆత్మకు అనేక రూపములు చెప్తున్నారు.
1: మెనీ పీపుల్ అజ్యూమ్ ఫార్మ్స్ టు దిస్ ఆత్మ.
0: కానీ ఇదంతా ఒక వెనకరు కానే కాదు.
1: దే ఆర్ నాట్ కరెక్ట్ ఇన్ ఎనీవే.
0: మొట్టమొదట నేను అనేటువంటి తత్వానికి నీ చైతన్య శక్తిని చూపించాలి.
1: ఫస్ట్ ఫర్ దిస్ ఐ
0: మానవుడి చైతన్య శక్తి మరి దేని ఎందుకు కూడా లేదు.
1: This Chaitanya awareness, consciousness is not there anywhere else.
0: The awareness, consciousness.
1: It is the consciousness of the awareness.
0: The conscious kaadu.
1: It is not conscious.
0: Conscience kaadu.
1: It is not conscience either.
0: Consciousness.
1: It is consciousness.
0: The consciousness nu sarain reetiga manam artham chesukovali.
1: We have to understand this consciousness clearly.
0: అది ఎవరు ఈనాటి వరకు అర్థం చేసుకోలేదు.
1: నో వన్ హాజ్ అండర్స్టూడ్ ఇన్ డెప్త్.
0: అన్ని పదాలు ఉపయోగపెడుతున్నాము.
1: పీపుల్ యూజ్ దీస్ టర్మ్స్.
0: కాన్షియస్నెస్ అంటున్నాము.
1: దిస్ ఇస్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ రూపం ఏమిటి అని ఎవరైనా గుర్తించడానికి ప్రయత్నించారా?
1: హాజ్ ఎనీబడి మేడ్ ఎనీ అటెంప్ట్ టు నో ద ఫార్మ్ ఆఫ్ ది కాన్షియస్నెస్?
0: నిజంగా దాన్ని గుర్తించడానికి ప్రయత్నించిన వారికి సులభంగా అర్థమవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ మేక్ ఎన్ అటెంప్ట్ ఇన్ ట్రూలీ స్పీకింగ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: కనుక అర్థం చేసుకోవడానికి ఎన్క్వైరీ చేస్తూ పోవాలి.
1: To understand, you should get into the field of inquiry.
0: ఊరికి ఎన్క్వైరీ అంటే ఏదో ఒకటి నంబర్ చెప్పుకుంటూ పోతే పెరగలేదు.
1: ఇంక్వైరీ డస్ నాట్ మీన్ రెపిటీషన్ ఆర్ వెర్బల్.
0: దాని స్వరూపాన్ని నిరూపిస్తూ పోవాలి.
1: వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్స్ ఫార్మ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్యార్థులు అయినటువంటి మీకు,
1: యువర్ స్టూడెంట్,
0: ఈ ఆధ్యాత్మికము అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ ఈజీ టు అండర్స్టాండ్ స్పిరిచువల్.
0: కానీ నమ్మకం అనేటువంటిది పోషించుకుంటే తప్పక సులభంగా అర్థమవుతుంది.
1: బట్ ఇఫ్ యూ సస్టైన్ దిస్ ఫెయిత్ యూ విల్ సర్టెన్లీ.
0: నమ్మకం అని రెండు నయనమ్ములే లేని అంధులైరి లేడు అవని అందు.
1: ద మోడర్న్ పీపుల్ ఆన్ ఎర్త్ టుడే ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: బ్లైండ్ అంటే ఏంటి?
1: హూ ఇస్ బ్లైండ్?
0: దాన్ని కూడా అర్థం చేసుకోలేరు.
1: వీ డోంట్ నో వాట్ ఇస్ బ్లైండ్.
0: చీకటి, చీకటి
1: అండ్ డార్క్నెస్.
0: ఈ చీకటి ఎక్కడ చూస్తున్నావు?
1: వేర్ ఫ్రమ్ యూ హ్యాస్
0: ఆ చీకటిని చూసిన వాడు ఎవరు?
1: హూ ఇస్ ద సీయర్?
0: కన్నులు మూసుకో.
1: క్లోజ్ యువర్ ఐస్.
0: ఏం చూస్తున్నావు?
1: వాట్ డు యూ సీ?
0: చీకటి చూస్తున్నాను.
1: యూ ఓన్లీ సీ
0: ఆ చీకటిని చూసిన వాడు ఎవరు?
1: హూ ఇస్ ద సీయర్ ఆఫ్ దిస్ డార్క్నెస్?
0: ఆ చీకటిని చూసిన వాడు ఒకటి ఉండాలి కదా.
1: దేర్ మస్ట్ బి ఎ సీయర్.
0: ఆ చూచిన వాడు లేకపోతే చీకటిని నువ్వు ఎట్లా చెప్పగలవు?
1: వితౌట్ ద సీయర్ బీయింగ్ దేర్ హౌ డు యూ సీ ది డార్క్నెస్?
0: కనుకనే ప్రతి దానికి కూడా ఒక విధమైనటువంటి రూపం ఉంటుండాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ డెఫినెట్ ఫార్మ్.
0: ఇట్లా మనం పోదానికి పోతే అన్ని మనం శూన్యంగా పోతుంటాం.
1: ఇఫ్ యూ గో ఆన్ ఇంక్వైరింగ్ యూ విల్ అండర్స్టాండ్ ది శూన్య, ది ఎంప్టీనెస్.
0: ఒక్క వస్తువును మనం ఆధారంగా తీసుకోవాలి.
1: వీ హావ్ టు టేక్ వన్ ఆబ్జెక్ట్ ఎస్ ద బేసిస్.
0: అది నిజమైనటువంటి యొక్క సత్యాన్ని వెతికేటువంటి తారం.
1: దాట్ విల్ సటన్లీ టేక్ యూ టు ద రియాలిటీ.
0: కనుక ఆ రియాలిటీని మనం చూడాలంటే నమ్మకం అని కావాలి.
1: To know the reality, faith is necessary.
0: ఆ నమ్మకం చేతనే నువ్వు ప్రయాణం చేయి.
1: Travel with this faith.
0: నమ్మకం అనే లేకపోతే నువ్వు ఎక్కడ ప్రయాణం చేయలేవు.
1: Without this faith, you cannot journey anywhere.
0: నువ్వు ఎక్కడో పోతున్నావు.
1: You are going somewhere.
0: ఎక్కడ పోతున్నావు అని నీకు తెలియనప్పుడు ఎక్కడికైనా నువ్వు చేరగలవు.
1: If you don't know where you are going, how do you reach your destination?
0: మొట్టమొదట నేను ఫలాని మందిరానికి పోతున్నాను అని ఒకటి నిర్ణయం చేసుకోవాలి.
1: You first decide, I am going to mandir.
0: అక్కడ మందిరం ఉందో లేదో.
1: మందిర్ ఇస్ దేర్ ఆర్ నాట్?
0: కానీ మందిరం పోతున్నాము అనేటువంటి ఒక నిర్ణయానికి నువ్వు రావాలి.
1: బట్ యూ షుడ్ డిసైడ్ దట్ యూఆర్ గోయింగ్ టు మందిర్.
0: కనుక నీవు మందిరానికి చేరగలవు.
1: యూ కెన్ రీచ్ దే.
0: ఎక్కడ పోతున్నాననేటువంటిది నీకే తెలియనప్పుడు దేన్ని చేరగలవు?
1: ఇఫ్ యూ డు నాట్ నో వేర్ యూఆర్ గోయింగ్, హౌ డు ఎక్స్పెక్ట్ టు రీచ్?
0: కనుక మొట్టమొదటి ఒకటి ఆత్మ దైవము అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి.
1: ఫస్ట్ కీప్ ఇన్ వ్యూ ఆత్మ గాడ్.
0: ఈ ఆత్మ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటే ఎక్కడైనా నువ్వు తిరగవచ్చు.
1: దెన్ వన్స్ యూ నో దిస్ యూ కెన్ మూవ్ అబౌట్ ఎనీవేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం లోపల మనం ఆత్మతత్వమును అర్థం చేసుకోవచ్చు.
1: ఇన్ దిస్ ఎటర్నల్ జర్నీ వీ కెన్ నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మీకు ప్రేమ అంటేనే తెలియటం లేదు.
1: యూ డోంట్ నో వాట్ లవ్ ఇస్.
0: ఏదో నువ్వు దేహాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: యూ లవ్ ద బాడీ.
0: నీ ధనాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: లవ్ యువర్ మనీ.
0: నీ రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: లవ్ యువర్ ఫామ్.
0: నీ ప్రవర్తన చూసి ప్రేమిస్తున్నావు.
1: యువర్ బిహేవియర్.
0: ఈ ప్రవర్తన ఎక్కడ నుంచి వచ్చింది?
1: బిహేవియర్ హౌ
0: యు. ఈ రూపం ఎక్కడ నుంచి వచ్చింది?
1: ద ఫామ్ హౌ యు.
0: ఈ ధనం ఎక్కడ నుంచి వచ్చింది?
1: మనీ హౌ యు.
0: ఈ అందం ఎక్కడ నుంచి వచ్చింది?
1: హౌ డు యు గెట్ ఆల్ దిస్?
0: ఈ అందచందములతో పూర్తి నువ్వు ప్రేమిస్తున్నావు కానీ అందచందములకు ఆనందం ఏమిటి అనేటువంటి దాన్ని గుర్తించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఓన్లీ సీ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ అండ్ ద బ్యూటీ, బట్ యూ డు నాట్ అండర్స్టాండ్ ద రియాలిటీ.
0: కొంతకాలం దీన్ని చూసి ఇది నాకు ప్రేమ అంటాము.
1: యూ సీ దిస్ అండ్ సే ఐ లవ్ ఇట్.
0: కానీ ఆ లవ్ ఎంతకాలం ఉంటుంది?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?

0: మారుతూ ఉండాలి.
1: దిస్ చేంజెస్.
0: ఈ మార్పు చెందినటువంటి దాన్ని ప్రేమించి ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ యూస్లెస్ టు లవ్ దాట్ విచ్
0: మార్పు చెందినటువంటి తత్వాన్ని మనం ప్రేమిస్తూ రావాలి.
1: యూ షుడ్ లవ్ దాట్ విచ్ ఈస్ చేంజ్లెస్.
0: ఆ మార్పు చెందినటువంటిదే ఆత్మతత్వము.
1: ఆత్మ ఈస్ చేంజ్లెస్.
0: ఆత్మ అనేటువంటి దానికి ఏ మార్పు లేదు.
1: ఇట్ హ్యాస్ నో చేంజ్.
0: ఏ కూర్పు లేదు. ఏ కూర్పు లేదు.
1: ఇట్ హ్యాస్ నో ఎడిషన్స్.
0: దానిని నమ్మకాలే మొట్టమొదటి పెట్టుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దాట్.
0: మనం చెప్తుంటాం.
1: వీ సే
0: మనం ఆయన అంటే నాకు చాలా ప్రేమ.
1: You say that I love him very much.
0: ఆయన చూసి నువ్వు ఏదేని ప్రేమిస్తున్నావు?
1: What is that you love in him?
0: అతని రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావా?
1: Is his form?
0: అతని ప్రవర్తన చూసి ప్రేమిస్తున్నావా?
1: Behavior?
0: అతని యొక్క ఆనందాన్ని చూసి ప్రేమిస్తున్నావా?
1: Or his happiness?
0: అతని దేని చూసి నువ్వు ప్రేమిస్తున్నావు?
1: What is that makes you love him?
0: దేని చూసి నువ్వు ప్రేమించడం లేదు.
1: In fact, none of these.
0: ఇవన్నీ తాత్కాలికంగా జరిగిపోతుంటాయి.
1: They are all temporary things.
0: ప్రేమ అనేది ఒకటి ఉంది.
1: Love is there.
0: ఆ ప్రేమనే దైవము.
1: Love is God.
0: అందుకోసమే దైవం అనేటువంటిది ప్రేమ స్వరూపము.
1: Love is God. God is the personification of love.
0: ప్రేమను చూసి నువ్వు ప్రేమించు.
1: It's only connection, love to love.
0: కానీ ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
1: Without love there is no life.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఒక చిన్న ఉదాహరణము. ఒక తల్లికి కుమారుడు ఉన్నాడు.
1: A mother has a son.
0: ఆ తల్లికి 20 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.
1: This mother has a son age 20.
0: తర్వాత కుమారుడు మరణించాడు.
1: Later the son died.
0: తల్లి ఒకటే ఉంది.
1: And the mother remained.
0: ఆ తల్లి చెప్తుండది, నేను ఎట్లా బ్రతికేది?
1: And she went on feeling sad.
0: నాయనా, నీవు ఉన్నప్పుడే నేను బ్రతుకుతున్నాను.
1: The mother said, I could live
0: without you. బ్రతికేది ఎక్కడ?
1: Without you how can I live?
0: కాబట్టి నేను అనిపించింది ఎక్కడ?
1: Then who am I?
0: ఇవన్నీ కేవలం కల్పనలే తప్ప ఏది సత్యం కాదు.
1: These are only of our own making. None of them are true.
0: కనుక ఇది ప్రేమతో తీసుకోవడానికి ప్రేమ ఒక్కటే ప్రధానం, కానీ ప్రేమకు ఒక ప్రాణం కాదు, ప్రేమకు ఒక రూపం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఈస్ ది ఫండమెంటల్ బేసిస్. ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఈ ప్రేమను ప్రేమించినటువంటి వాడే ప్రేమను పొందగలడు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గాట్ ఇంటెన్స్ అటాచ్మెంట్ టు దిస్ లవ్.
0: కేవలం దేహాన్ని ప్రేమించినటువంటి వాడు దేహం ఉన్నంత వరకే ప్రేమిస్తాడు.
1: The love should not be restricted to the physical frame.
0: తదుపరి దేనిని ప్రేమించలేడు.
1: And so you are not able to love the all.
0: కనుక నీవు ప్రేమను ప్రేమించు.
1: So in fact, attach it to this love.
0: కనుక ఈ ప్రేమనే ప్రాణము.
1: And this love is life.
0: ఈ ప్రాణమే దైవము.
1: And this life
0: అది
1: is God.
0: ఆత్మ.
1: That is ఆత్మ.
0: కనుక సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
1: So the fundamental truth is this self, ఆత్మా.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ప్రేమ చేతనే మీరు ప్రేమను పొందాలి.
1: It's only through love you can be loved.
0: ప్రేమ రహిత మరి భూములలో,
1: ద బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్,
0: ప్రేమాంకురములు పెంపొంది,
1: ఫర్ ద సాప్లింగ్స్ ఆఫ్
0: ప్రేమావేశముతో,
1: విత్ ఆల్ ద ఎమోషన్ ఆఫ్
0: ప్రేమ నదులు ప్రవహించక మురడి,
1: యాజ్ ద రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో,
0: గానం చేయగలే కృష్ణ, గానం చేయగలే
1: ఓ కృష్ణ, సింగ్ ఫర్ అస్ యు ద మెలడీ, ద మ్యూజిక్.
0: ప్రేమ నదులు ప్రవహించాలి.
1: ద రివర్స్ ఆఫ్ లవ్ షుడ్ ఫ్లో.
0: ఈ లవ్ కంత బీజం ఉండాలి.
1: అండ్ సీడ్స్ ఆర్ రిక్వైర్డ్.
0: కాబట్టి ఈ ప్రేమతత్వాన్ని, ఒక్క ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వీ నో దిస్ ఫండమెంటల్ లవ్.
0: ఈ ప్రేమనే సర్వము.
1: దిస్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రేమనే సర్వంగా భావించుకుని ప్రేమతో నీవు పూజించు, ప్రేమనే ఆధారం చేసుకో.
1: కన్సిడర్ లవ్ యాజ్ ఎవ్రీథింగ్. Worship with all the love. Adore with all the love.
0: ఈ ప్రేమలో ఏదో ఒక పదార్థాన్ని పెట్టుకుని పూజించద్దు.
1: And do not have any material objects as the centers of love.
0: ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ని పెట్టుకుని పోతే అన్ని శూన్యమైపోతాయి.
1: With the material objects as the centers of love, there will be void.
0: ప్రేమను మాత్రమే ప్రేమిస్తూ పోతుంటే ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా నిలుస్తుంది.
1: If you have this love, it will remain eternally.
0: కనుకనే ప్రేమను మనం ప్రేమిస్తూ రావాలి.
1: So you should be love to love only.
0: కనుక ప్రేమించవలసినటువంటి ప్రేమనే కానీ ప్రేమతో చేరినటువంటి కాయంను కాదు.
1: వాట్ ఈస్ టు బి హ్యాడ్ ఈజ్ ఓన్లీ లవ్, ఈజ్ నాట్ లవ్ ఫర్ ద బాడీ.
0: ఇవన్నీ రూపాలంతా కూడా అనిత్యములు, అశాశ్వతములు.
1: ఆల్ ద ఫార్మ్స్ ఆర్ టెంపరరీ అండ్ ఎఫెమరల్.
0: ఈ అసత్యములు అసత్యములు అయినటువంటి మనం ప్రేమించకూడదు.
1: నెవర్ లవ్ దాట్ విచ్ ఇస్ ట్రాన్షియంట్.
0: అది భౌతికమైనటువంటి ప్రేమ.
1: And it's only physical love that
0: ప్రేమను మాత్రమే ప్రేమించేటువంటి శాశ్వతమైన ప్రేమ.
1: And the true love is permanent.
0: ట్రూత్ ను ట్రూత్ గా భావించాలి.
1: Consider the fundamental truth.
0: ట్రూత్ ను ఒక మెటీరియల్ తో మనం భావించుకోకూడదు.
1: Truth is not material.
0: ప్రేమకు ఒక మెటీరియల్ రూపం లేదు.
1: And love is not a material.
0: Truth is truth.
1: Truth is truth.
0: Love is love.
1: Love is love.
0: కనుక love is Lord. Love is God.
1: Love is Lord. Love is God.
0: ఇలాంటి ప్రేమ చేతనే మనం దైవాన్ని పొందుతూ రావాలి.
1: With this love you can certainly have God.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దిస్,
0: అనేక రకములైనటువంటి ఒక తత్వములు మీరు అన్ని కూడా డిసప్పాయింట్ అపాయింట్ చేసుకుంటూనే ఉంటారు.
1: యు హావ్ గాట్ సో మెనీ థింగ్స్, అపాయింట్మెంట్స్ అండ్ డిసప్పాయింట్మెంట్స్.
0: అపాయింట్ చేసుకున్నప్పుడే డిసప్పాయింట్ వస్తుంది.
1: బికాజ్ దేర్ ఇస్ అపాయింట్మెంట్, దేర్ ఇస్ డిసప్పాయింట్మెంట్.
0: కనుక నీవు అపాయింట్మెంట్ చేసుకోవద్దు.
1: Don't have any appointment.
0: ఈ డిసప్పాయింట్ కి మాత్రం అవకాశం ఉండదు.
1: Then there is no scope for disappointment.
0: కనుక డిసప్పాయింట్ కు అపాయింట్మెంట్ కారణం.
1: So for disappointment, appointment.
0: అపాయింట్మెంట్ అనేది రూపమే.
1: So this kind of appointment.
0: ఈ రూపాన్ని నీవు తీసుకోవద్దు.
1: Don't go by form.
0: నీ యొక్క రూపం నీవు ఎందుకు ఉంచుకో.
1: Have your inner form.
0: నీ యొక్క ఆత్మతత్వమే నీ యొక్క రూపము.
1: This self is your real form.
0: అది ఎన్ని రూపంలోనైనా తలుస్తుంటుంది.
1: It will think of any other forms.
0: కనుక దైవాన్ని రూపకంగా భావించుకోకూడదు.
1: Never consider God as a definite form.
0: Rama, Krishna, Govinda, ivanni pettina perle gaani puttina perle gaadu.
1: Rama, Krishna, Govinda are the names given.
0: Ee pettina perluku shastram ledhu.
1: These names given are not permanent.
0: Kaani edo oka naamaanni manam nirnayam cheskovali.
1: However, you need one to proceed with.
0: Kanuka mee chaduvulanni kunu chadavatam satyame.
1: Yes, it's needed that you should
0: dedicate.
1: It is also true that you know the essence.
0: అది ఎంతవరకు సత్యం అవుతుంది?
1: How long does it last?
0: దాన్ని అనుభవించేంత వరకు సత్యం అవుతుంది.
1: Until it comes to experience.
0: అనుభవించిన తర్వాత ఆ సత్యం కూడా అసత్యం అయిపోతుంది.
1: After experience, even the truth also becomes a falsehood.
0: కనుక మీరు ఒక రూపాన్ని ఆధారం చేసుకోవద్దండి.
1: So never go by the physical form.
0: Truth is truth. అదే సత్యం నాకు.
1: Truth is truth, which is fundamental.
0: Truth కు ఏ మాత్రం రూపం లేదు.
1: Truth has no definite form.
0: Love is truth. Love is God.
1: Love is God.
0: ఆ లవ్వే నీకు గాడ్.
1: That love is God.
0: ఆ లవ్కు ఒక రూపం లేదు.
1: Love has no form.
0: ఆ లవ్ను పెంచుకుంటూ పోండి.
1: Go on enhancing this love.
0: దీనికంతా కూడా సత్యంగా మీరు విచారం చేస్తూ వస్తే సులభంగా మీకు అర్థమవుతుంది.
1: When once you investigate along the path of truth, you will experience love.
0: భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు.
1: There is God.
0: భగవంతుడే లేకపోతే ఈ ప్రకృతి లేదు.
1: Without God, the world does not exist.
0: ప్రకృతి నుంచి పరమాత్మనే వస్తుండాలి.
1: And we also find the God, the Creator.
0: ఈ పరమాత్మ నుంచే పరతత్వం ఏర్పడుతుందది.
1: And the Creator is
0: ఆత్మతత్వం.
1: The Creator God is the true self.
0: అటువంటి ఈ పరతత్వాన్ని నీవు ప్రేమిస్తురా.
1: Then once you love this God, you will experience.
0: కనుక ఈ లవ్ ను ఒక రూపకంగా తీసుకుని మీరు ప్రార్థిస్తురావద్దండి.
1: Don't go on praying a definite form in the name of God.
0: ఇవంతా తీసుకున్నదంతా కూడా మార్పు చెందుతూ వస్తుంటారు.
1: Because all forms go on changing.
0: మీకు ఎప్పుడైనా అవసరం చిక్కినప్పుడు, అవకాశం చిక్కినప్పుడు ఈ ప్రేమ తత్వాన్ని చక్కగా మీకు వివరించి చెప్తాను.
1: When time comes, Bhagavan will explain to us clearly the principle of love in future.
0: పిల్లలకు చక్కగా ఈ యొక్క ప్రేమ తత్వం అర్థమైనప్పుడే దాన్ని ఈ డిసప్పాయింట్ కి అవకాశం ఇవ్వరు.
1: Then once you understand this love clearly, you'll never be disappointed.
0: నిరంతరము పిల్లలంతా కూడా అపాయింట్ టు డిసప్పాయింట్ దీంట్లోనే పడిపోతున్నారు తప్ప అపాయింట్ ను ఏమాత్రం అయినా కూడా పాయింట్ గా తీసుకుంటున్నారు.
1: Only students vacillate and oscillate between appointment and disappointment constantly, repeatedly.
0: కానీ పాయింట్ ను మనం తీసుకోవాలి.
1: బట్ వీ షుడ్ లుక్ టు ద పాయింట్ ఫస్ట్.
0: ఆ పాయింట్ కు ఒక విధమైనటువంటి నామే ఉంది తప్ప రూపం లేదు.
1: అండ్ దిస్ రియల్ పాయింట్ హ్యాస్ ఓన్లీ ఎ నేమ్ బట్ నాట్ ద ఫార్మ్.
0: ఆ నేమ్ నువ్వు ఏమన్నా రూపంలో పెట్టుకోవచ్చు.
1: యూ కెన్ గివ్ ఎనీ ఫార్మ్ యాజ్ యూ విష్.
0: కనుక మీరు ఒక విధమైనటువంటి యొక్క అపాయింట్మెంట్ లో పోయి మీరు డిసప్పాయింట్ చూటూ ఇవ్వకండి.
1: సో నెవర్ బి డిసప్పాయింటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవాన్ని మీరు పొందాలనుకుంటే
1: If you want to achieve God,
0: ఒక్కటే ఒక మార్గం చాలు.
1: One path is enough.
0: అది ఏ ప్రేమ?
1: That is the path of love.
0: అది ఏ truth?
1: That is truth.
0: ఆ truth అనేటువంటి దాన్ని పట్టుకొని పోండి.
1: Proceed along this path of truth.
0: అదే నీకు ప్రేమ అనే దాన్ని పట్టుకొని పోండి.
1: Proceed along the path of love.
0: ఈ ప్రేమను పట్టుకొని పోయినప్పుడే ప్రేమ తత్వం నీకు బోధపడుతుంది.
1: And once you hold on to love, you will understand.
0: ఒక నిమిషంలో, ఒక దినంలో తేలేటువంటిది కాదు.
1: It's not to be decided in a day or two.
0: చక్కగా మనం కూర్చొని పట్టుదలతో దాన్ని పట్టి సాధించాలి.
1: You should determine to achieve this.
0: కనుకనే ఒకానొక సమయం లోపల రమణ మహర్షి ఉండేటువంటి వాడు.
1: At one time, as you all know, Ramana Maharshi lived here.
0: ఆయన పోతున్న తక్షణమే స్వామి నేను దీనికోసం వచ్చానంటాడు.
1: Anyone who would say that, Swami, I have come for this purpose.
0: నీ ఎవరు నాయన అంటాడు.
1: Then Swami puts this
0: question. నీ ఎవరో నీవు తెలుసుకుంరా, తప్పక నేను చెప్తానంటాడు.
1: రమణ మహర్షి puts a question, know yourself first, then come back.
0: నీ ఎవరో నీవు తెలుసుకుంరా.
1: First know who you are.
0: నేను మిగతా అన్ని చెప్తానన్నాడు.
1: Then I will tell the rest.
0: ఈ విధంగా నేనెవరు నేనెవరు నేనెవరు తెలుసుకుంటూ పోవటం వల్ల ఈ దేహమైపోతుంది.
1: Therefore, when once you go on inquiring, investigating the self, who am I, you will know the reality. So this I, the self, has no
0: difference.
1: The birth and death are utterly false. When there is birth, there
0: is death.
1: Birth and death relate to the body, not to the self. Therefore, love the self which is birthless and deathless and not the body. Bhagavan addresses each and every one of you as Bangaru.
0: Bangaru antamlo unnatundi artham emiti meeku?
1: What is the meaning when Swami calls you Bangaru?
0: Bangaru chikutundi.
1: You have gold.
0: Ee bangaruku ye naatiki ni peru tappadu.
1: And this gold is required from
0: a gold individual karginchachu in rakamainatundi nagaragaana maarchukovachu.
1: You can just change it and make any ornament jewel out of it.
0: Kani bangaram matram meer maarchadaniki veelu kaadu.
1: But you cannot change the gold its nature.
0: Kaabatti meer bangartho cheyinatundi roopaluga ennaina maarthu undachunu meer.
1: So you may be changing, but you are essentially gold.
0: Kani bangaram matram ni pettuko.
1: But have this gold.
0: Adi eppatiki maaradu.
1: It is changeless.
0: ఈ మారినటువంటి దాన్ని మనం కోరుకోవటం కానీ మారేటువంటి దాన్ని రూపాన్ని కోరుకుంటుంటే మనం మోసమైపోతాం.
1: డిజైర్ ద చేంజ్లెస్, నెవర్ డిజైర్ విచ్ ఇస్ ఫాస్ట్ చేంజింగ్.
0: కనుకనే నేను మారినటువంటి దాన్ని నేను పిలుస్తుంటాను మిమ్మల్ని.
1: సో భగవాన్ అడ్రస్సెస్ యు
0: బంగారు బంగారు బంగారు బంగారు
1: బంగారు గోల్డ్ విచ్ ఇస్
0: ఆ బంగారు నువ్వు చచ్చేటువంటి వాడు కాదు.
1: And this bangaru gold is not going to die. Nor would be born.
0: Bangaru eppudu bangare.
1: Gold is gold.
0: Adi shashvathamainatundi.
1: It remains once for all.
0: Adi satyamainatundi.
1: That is truth.
0: Aa satyamainatundi danni manam kortu povala gaani satyanityam kaanatundi danni koripoyi manam mosamlo padipothunnam.
1: So have full faith and desire that which is truth and eternal. Don't desire that which is changeable.
0: Kanukane Shankara varu chepparu punarapi jananam punarapi maranam పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుఃఖారి కృపయా పారే పాహి మురారి భజ గోవిందం భజ గోవిందం గోవిందాన్ని భజించండి.
1: దేర్ఫోర్ ఆదిశంకర్ డిక్లేర్డ్ యు ఆర్ బోర్న్ అగైన్ అండ్ అగైన్ యు గెట్ ఇన్ టు ది వూంబ్ ఆఫ్ ది మదర్ అండ్ యూ టేక్ బర్త్ రిపీటెడ్లీ బర్త్ అండ్ డెత్ హ్యాపెన్ రిపీటెడ్లీ
0: చావు పుట్టుకు లేనటువంటి దాన్ని మనం కోరుతూ రావాలి.
1: సో యూ డిజైర్ విచ్ ఇస్ బర్త్లెస్ అండ్
0: యూ చావు పుట్టుకు లేనటువంటి దాన్ని తిరిగి మనం పుట్టుకుని ఎందుకు కోరాలి?
1: వై షుడ్ యూ బి బోర్న్ అగైన్ టు డై?
0: కనుక మనం పుట్టుకు లేనటువంటి దాన్ని మనం కోరుతూ రావాలి.
1: సో వీ షుడ్ డిజైర్ టు బి బర్త్లెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ ఎందు ఉన్నటువంటి ప్రేమ పుట్టేటువంటిది కాదు, పుట్టేటువంటిది కాదు.
1: దట్ లవ్ విచ్ ఈస్ ఇన్ యూ ఈస్ నాట్ న్యూలీ బోర్న్.
0: ఆ ప్రేమను మీరు ప్రేమించండి.
1: దిస్ లవ్ గెట్
0: ఆ ప్రేమ నిరంతరము మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటారు.
1: దిస్ లవ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ అరౌండ్ యూ అబౌవ్ యూ బిలో యూ
0: ఇన్ యూ
1: ఇన్ యూ ఆల్సో.
0: ఆ ప్రేమనే మనం కోరాలి.
1: And desire that eternal love.
0: అటువంటి దాన్ని మీరు ప్రేమిస్తుంటుంటే మీరు ఎంత ఎంతకాలమైనా ప్రేమ స్వరూపులుగానే ఉంటారు.
1: If you hold on, cling on to that love, you'll be eternal.
0: దీన్ని మీరు సత్యంగా కోరండి.
1: Consider this truth.
0: మీరు సత్యంగా ఈ ప్రేమను మాత్రం నమ్మండి.
1: And have full faith in this love.
0: ఈ లౌకికమైన ప్రేమను మీరు నమ్మకండి.
1: Don't have faith in this worldly love.
0: నమ్మి నమ్మి నమ్మి చాలా మోసమైపోతున్నారు.
1: In fact, you have been cheated and deceived by this worldly love.
0: ఈ ప్రేమనంతా కూడా తాత్కాలికమైన మేఘములు మాదిరి చేసుకోవాలి.
1: All this worldly love is like temporary clouds.
0: మేఘములు వస్తున్నాయి పోతున్నాయి.
1: Clouds come and go.
0: శాశ్వతమైనటువంటి మేఘం ఒకటేనని.
1: Not even one cloud is permanent.
0: కనుక శాశ్వతమైనటువంటి ప్రేమను మీరు ప్రేమించండి.
1: So love that which is permanent.
0: ఆత్మ.
1: That is the self.
0: ఆ ఆత్మనే మీకు ప్రేమించవలసినటువంటి దాన్ని.
1: Love the self.
0: కనుక ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించేటువంటి వారు,
1: దోస్ వాంట్ టు గెట్ ఇన్ టు స్పిరిచువల్ పాత్,
0: ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకోవాలంటే నా దగ్గర రండి, నేను చెప్తాను.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ద స్పిరిచువల్ పాత్ కమ్ టు భగవాన్, హీ విల్ టెల్ యూ అండ్ టీచ్ యూ.
0: ఎక్స్ప్లెయిన్
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్.
0: కానీ ఈ ప్రేమించేటువంటి అంత కూడా డిసప్పాయింట్ అయ్యేటువంటి దాన్ని ప్రేమించి చాలా మోసపోతున్నారు.
1: యూ లవ్ ఆల్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ యూఆర్ డిసప్పాయింటెడ్.
0: ఈ డిసప్పాయింట్ కానటువంటి ప్రేమను ప్రేమించండి.
1: సో లవ్ దాట్ విచ్ గివ్స్ నో స్కోప్ ఫర్ డిసప్పాయింట్మెంట్.
0: చదువును చదవండి.
1: యు స్టడీ.
0: చదువులో ఉన్నటువంటి అర్థాన్ని గుర్తించండి.
1: నో ది ఎసెన్స్.
0: గుర్తించుకున్న అర్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టండి.
1: ది ఎసెన్స్ హాస్ టు బి పుట్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
0: దాన్ని అనుభవించండి.
1: అండ్ ఎక్స్‌పీరియన్స్.
0: అనుభవించినటువంటి దాన్ని ఆనందించండి.
1: అండ్ దాట్ విచ్ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్
0: అంతేగాని
1: మేక్ యు బ్లిస్ఫుల్.
0: కానీ ప్రతిదాని కూడా ప్రేమించి ప్రేమించి డిసప్పాయింట్ గా కాకూడదు.
1: యు గో ఆన్ లవింగ్ ఎవ్రీవన్ ఆల్ అరౌండ్ అండ్ ఆర్ ఫైనల్లీ లెఫ్ట్ విత్ డిసప్పాయింట్మెంట్.
0: అందరికీ ముఖ్యమైనటువంటి ప్రేమ ఒక్కటే శాశ్వతము.
1: లవ్ ఈజ్ పర్మనెంట్.
0: ఆ పర్మనెంట్ అయినటువంటి ప్రేమను ప్రేమిస్తూ రండి.
1: హోల్డ్ ఆన్ టు దిస్ పర్మనెంట్ లవ్.
0: ఓకే, ఆ ప్రేమకు ఇంకో రూపాలు కట్టుకుని మీరు డిసప్పాయింట్ చోటు ఇవ్వకండి.
1: డోంట్ గెట్ అటాచ్డ్ టు ఎనీ పర్టికులర్ ఫార్మ్.
0: చాలా మంది పిల్లలంతా కూడాను ఆ విధంగానే డిసప్పాయింట్ అయిపోతున్నారు.
1: మెనీ మెనీ మోడర్న్ బాయ్స్ ఆర్ రూయినింగ్
0: దెమ్సెల్స్ ఆ విధంగా డిసప్పాయింట్ అయిపోయి దేన్ని ప్రేమించలేకపోతున్నారు.
1: బికాస్ ఆఫ్ దీస్ డిసప్పాయింట్మెంట్స్ దట్ విల్ నెవర్ హెల్ప్ యూ టు లవ్.
0: మనం ప్రేమించిన దాన్ని ఏమాత్రం కూడా మనం వదలకోకుండా దాన్ని ప్రేమిస్తూనే పోవాలి.
1: Then once you love, never give up.
0: అది పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంది.
1: It goes on enhancing, improving.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మిమ్మల్ని అందరినీ నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అని ప్రకటిస్తున్నాను.
1: భగవాన్ ఆల్వేస్ అడ్రెస్సెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రేమను మాత్రమే మీరు పెంచుకోండి.
1: డెవలప్ ఓన్లీ దట్ లవ్.
0: ఆ ప్రేమ మీ వెంట ఉన్నప్పుడు అదే నిన్ను కాపాడుతుంది.
1: When once the love which is with you, it will safeguard you.
0: అది విత్ యూ ఇన్ యూ అరౌండ్ యూ బిలో యూ.
1: దట్ ఈస్ విత్ యూ ఇన్ యూ అరౌండ్ యూ బిలో యూ.
0: ప్రేమ ముదిత మనసు కహో రామ రామ రామ రామ రామ రామ రామ.

హిత మన కహో రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ.

భవ సముద్ర సుఖద నావ శేఖరామనామ, భవ సముద్ర సుఖద నావ శేఖరామనామ. రామ రామ రామ రామ రామ రామ రామ రామ.

0: మీరు ఎప్పుడైనా నేషనల్ అంచెం చెప్పే సమయం లోపల ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తో లేకపోతే ఇంకో రీతిగా ఎవరో పాడుతున్నారు అని మీరు ఉండకండి. ప్రతి ఒక్కరికి నోరు ఉంది, ఆ నోటుతో భారతదేశాన్ని తలచాలి. అంతేగాని ఏదో ఎవరో పాడుతున్నారని అట్టు పోకూడదు. మనకు ఇచ్చారు భగవంతుని నోరు, ఆ నోటుతో దాన్ని భగవంతుని నామస్మరణ చేయాలి.
1: ఎవ్రీవన్ షుడ్ జాయిన్ ఇన్ కోరస్. గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ యూ ద టంగ్. ఇట్స్ నాట్ సింప్లీ లిమిటెడ్ టు ఇన్స్ట్రుమెంట్స్ ఓన్లీ. ఎవ్రీబడి షుడ్ సింగ్ జాయిస్ఫుల్లీ.
0: ఆ హృదయంతోనే నువ్వు పాడాలి.
1: Everyone should sing wholeheartedly.
0: అది మీరు నేర్చుకోండి బాగా.
1: That you have to learn clearly.
0: అది నిజమైనటువంటి శాస్త్రమైనటువంటి యొక్క ప్రేమ.
1: That is the real fundamental eternal love.
0: అది ఎప్పుడు నీ వెంటనే జంటనే ఇంటనే గంటనే ఉంటుండాలి.
1: This eternal love is always with you, in you, around you.
0: దాన్ని మీరు పాడుతూ రావాలి బంగారు.
1: That you sing with love.
0: ఏదో ఒక బ్యాండ్ లో పెట్టి పాడుతున్నారులే అని నీవు పాటి నీవు కన్నులు మూసుకొని కూర్చోకూడదు.
1: Never be silent. Thinking that there is some band that goes on singing, playing the national anthem, you should join in chorus.
0: Band paadthe band ku ostunda result.
1: In fact, the results, if it goes to the band instruments alone.
0: Nee note tho paadthe neeku ostunda result.
1: If you just sing with your tongue, the results will come to you.
0: Kanukane neevu note tho neevu hrudayam tho paadathu.
1: So sing joyfully, wholeheartedly.
2: Listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 28th October 2003 in Prashanthi Nilayam. In the discourse, Bhagavan beautifully explained that in order to realize the all-pervasive consciousness, one must engage in constant sadhana and self-inquiry.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ చరాచర ప్రపంచం నందు కనిపించే సర్వరూపములు కూడాను శాంతస్వరూపములే.
1: ఇన్ దిస్ యూనివర్స్ ఆల్ ఫార్మ్స్ దట్ యు సీ దే ఆర్ ఆఫ్ పీస్ ఓన్లీ.
0: ఈ సమస్త ప్రాణములు ధరించినటువంటి ఈ పాంచభౌతిక శరీరములన్నీ కూడాను సుందరములే.
1: ఆల్ ద లివింగ్ క్రీచర్స్ విత్ ఆల్ ద సెన్సెస్ ఆర్ ద వెరీ రిఫ్లెక్షన్స్ ఆఫ్ బ్యూటీ.
0: కారణం సర్వభూతములు యందు, సర్వప్రాణులు యందు, సర్వజీవులు యందు ఏకాత్మస్వరూపమై ఉండినటువంటి ఒక సత్యం శివం సుందరం, అది ఏ దైవత్వం.
1: ద రీజన్ బిహైండ్ దిస్ ఈస్ ఇన్ ఆల్ క్రీచర్స్ ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్స్ వీ ఫైండ్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ సచ్చిదానంద బీయింగ్ ప్రెజెంట్ ఓవర్ దేర్.
0: కానీ ప్రతి మానవుని యందు కూడాను సత్యం శివం సుందరం ఈ మూడు కూడాను ఉండినప్పటికీ మానవుడు తన యొక్క సత్యాన్ని, తన యొక్క శివత్వాన్ని, తన యొక్క సుందరాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దీస్ త్రీ ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ ఆర్ ప్రెజెంట్ ఓవర్ దేర్. మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో హిజ్ ఓన్ బ్యూటీ.
0: దీనిని కొన్ని వేల సంవత్సరములకు పూర్వము జీసస్ ముందర అరిస్టాటల్ శిష్యుడైనటువంటి ప్లేటో దీన్ని చెప్పాడు. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ ఈ మూడే జగత్తునకు మూలాధారములు అన్నాడు.
1: ద సేమ్ థింగ్ ఈజ్ స్టేటెడ్ బై ప్లేటో, ఎ డిసైపుల్ ఆఫ్ అరిస్టాటల్, దట్ ది ఎంటైర్ బేసిస్ ఫౌండేషన్ ఫర్ దిస్ యూనివర్స్ ఆర్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: సత్యము సర్వములకు ఆధారము.
1: ట్రూత్ ఈస్ ద బేసిస్ ఫర్ హోల్ థింగ్.
0: సత్యం త్రికాల భాజ్యం.
1: ట్రూత్ ఈస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్.
0: గుడ్నెస్ అనగా ఇది నిజమైనటువంటి యొక్క దివ్యత్వము.
1: గుడ్నెస్ ఈస్ ద ట్రూ డివినిటీ.
0: కారణం ఏమనగా గుడ్నెస్ ఏ గాడ్నెస్.
1: ద రీజన్ ఈస్ గుడ్నెస్ ఈస్ గాడ్నెస్.
0: కనుక ఈ సుందరమైనటువంటి ఒక తత్వాన్ని, ఈ సత్యమైనటువంటి తత్వాన్ని, ఈ పవిత్రమైనటువంటి తత్వాన్ని ప్రతి వ్యక్తి గుర్తించినప్పుడే మానవత్వం కొంతవరకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: When anyone recognizes these three principles, truth, goodness and beauty, he'll be able to know the human quality.
0: ఈనాటి మానవుడు పురాణములు చదువుతున్నాడు.
1: Man today goes through the epics.
0: బైబిల్ చదువుతున్నాడు.
1: He reads Bible.
0: ఖురాన్ చదువుతున్నాడు.
1: He studies Quran.
0: మహాగ్రంథాన్ని చదువుతున్నాడు.
1: He reads sacred text.
0: భగవద్గీతను చదువుతున్నాడు.
1: He reads
0: రామాయణం చదువుతున్నాడు. కానీ ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ తన యందున్నటువంటి యొక్క మానసిక తత్వము ఆచరణ యందు లేకపోవటం చేతనే తాను అశాంతికి గురి అవుతున్నాడు.
1: Though he goes through all important texts, Gita, Ramayana, Quran and Bible, he is not able to translate into action what all he reads and collects, gathers in his mind.
0: ఇతిహాస పురాణములను కూడాను పఠిస్తున్నాడు.
1: He reads all epics and all sacred
0: Brahma Sutramo Bhagavadgitanu kudanu aaradham chestunnadu.
1: He worships Brahma Sutra and Bhagavad Gita.
0: Ivanninu kevalamu palachari majjiga vantivi.
1: That's all diluted buttermilk.
0: Aiti
1: however
0: ee aacharana roopamainatunte yokka prema tattvame chakkaga kaanchi chikkanainatunte yokka తీరం వలె ఉంటుంటాయి.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ లవ్ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ లైక్ బాయిల్డ్ థిక్ మిల్క్.
0: ఇలాంటి క్షీరమును వదలి నీవు మజ్జిగను త్రాగటం ఇందులో ఏమైనా సారమున్నదా?
1: యు లీవ్ దట్ థిక్ మిల్క్ బాయిల్డ్ బట్ యు డ్రింక్ దిస్ డైల్యూటెడ్ బటర్ మిల్క్, వాట్స్ ది యూజ్?
0: ఆచరణే మన యొక్క జీవితమునకు పుష్టి.
1: ఇట్స్ ఓన్లీ ది ప్రాక్టీస్ దట్ గివ్స్ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ లైఫ్.
0: కేవలము ప్రచారమే, ప్రబోధమే, కేవలం పాండిత్యమే ఇందులో ఉన్నటువంటి యొక్క ఆడంబరము.
1: ఇట్స్ పబ్లిసిటీ, ఇట్ ఇస్ ద స్కాలర్షిప్, ద పాంప్ అండ్ షో అండ్ ఎగ్రాండైజ్మెంట్, దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ సైన్స్.
0: ఆచరణ ప్రధానము కాని ప్రచారం ప్రధానము కాదు.
1: ఇట్ ఇస్ ద ప్రాక్టీస్ దట్స్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ప్రొపగేషన్.

0: ప్రీతి కలుగబోదు పిసినిగొట్టు.
1: ఇట్ ఈస్ ది డాగ్ దట్ లిక్స్ వాటర్. దో దేర్ ఇస్ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ వాటర్ ఓవర్ దేర్ ఇట్ లిక్స్. దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ఎ గ్రీడీ మ్యాన్.
0: ఈనాటి మానవునకు సమస్త సౌభాగ్యములు ఉంటున్నవి.
1: Man has got all sorts of pleasure.
0: Samasta vidyalu untunnavi.
1: Has all forms of knowledge.
0: Samasta shakti samarthyamulu untunnavi.
1: Has got all capacities and abilities.
0: Kani prayojanam emiti?
1: But what is the use?
0: Kevalam manavuni yandu lobhattam praveshinchinappudu ivi inni undi kudanu taanu panikira anetunte vaade avutadu.
1: When one sees greedy, all other things would be in vain.
0: Ee kali prabhavam cheta ఆధునిక యుగములోన మానవుని యందు లోభత్వం అమితముగా పెరిగిపోయేది.
1: యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ కలి ఏజ్ వీ ఫైండ్ మైజర్లీనెస్ ఇన్ మ్యాన్ కైండ్.
0: తాను తినడు పరులకు పెట్టడు.
1: హీ డజంట్ ఈట్ అండ్ హీ డస్ నాట్ సర్వ్ టు అదర్స్.
0: పెట్టకపోయినను పర్వాలేదు, పరులు సుఖించటం చూచి కూడాను ఓర్వలేడు.
1: డజంట్ మ్యాటర్ హీ డజంట్ షేర్. But he cannot bear others being happy.
0: ilanti manava jeevitamunu ee naadu manava jeevitamunu pilivochuna leka pasuttam ani cheppavochuna.
1: Can you call it a human life or do you call it the life of an animal?
0: Daachukune atvanti yokka doshattamu abhiruddhi parchukune atvanti yokka murkhattamu pasulu endukudanu ledu.
1: This sort of tendency to amass things and also to hide, the foolishness to hide, are not noticed even among animals.
0: Ee daachukuneetundi murkhattamu dochukuneetundi okka kruratvamu manuliyandulu manuliyandu mitimiri poyedi.
1: Today we find people exploiting things. They hide, they amass. These qualities are increasing day by day.
0: Kanukone enni sadhanalu chesinappatikini enni japamulu chesinappatikini ఎన్ని పూజలు సలిపినప్పటికీ ఇవన్నీ కూడాను కేవలము కృత్రిమమైనటువంటి ఒక రూపాన్ని ధరిస్తుంది.
1: Therefore, in spite of all spiritual practices, the chanting of Lord's name and worship, they all have become artificial.
0: ప్రేమ లేని పూజ,
1: worship without love,
0: విశ్వాసం లేని ఆరాధన,
1: the worship without faith,
0: నిరర్థకమైనటువంటివి,
1: they are useless.
0: కనుకనే ఏ విద్యను చదవకపోయినప్పటికీ, ఏ శాస్త్రంలో మనం వినకపోయినప్పటికీ, ఏ గ్రంథములు ఎందుకును ఉన్నటువంటి అంతరాత్మాన్ని మనం గుర్తించగలేకపోయినప్పటికీ, ఒక్క ప్రేమ విశ్వాసములు రెండు ఉంటే చాలు.
1: Therefore, you may not be highly educated, you may not go through a sacred text, you may not be knowing the inner significance of all great books, but at the same time, it's enough if you have love and faith.
0: ఉన్నప్పుడు ఏమి కొనిపోతున్నాము?
1: What is that you take with you?
0: ఈ శరీరంతో ఎన్నో విధములైనటువంటి కార్యములు చేస్తున్నాం.
1: విత్ దిస్ బాడీ యు అండర్టేక్ వేరియస్ యాక్షన్స్.
0: ఈ శరీర పోషణార్థమై ఎన్నో విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
1: టు ప్రొటెక్ట్ అండ్ టు గ్రో దిస్ బాడీ వి సఫర్.
0: తాను తన కుటుంబాన్ని సుక్షేమంగా కాపాడుకునే నిమిత్తమై అనేక విధములైన శ్రమలు కోర్చుకుంటున్నాము.
1: వి స్ట్రగుల్ హార్డ్ టు క్యారీ అవుట్ ఎ లివింగ్ అండ్ టు అవర్ ఫ్యామిలీ.
0: తన కలిమి భంగపుచ్చును
1: and he loses his all his
0: tanakungala gauravam dagdam seyunu,
1: all his respect would be burned.
0: Tanavarana kedaseyunu
1: and he will be separated
0: Jannaku
1: from his
0: own. Lobhambu valana sarvamu chedugu.
1: It is this miserliness that puts him to ruin.
0: Idiye ee naati kali prabhavamlo unnatundi goppa mahatyam.
1: This is the mystery which you find as in
0: ee lobhattamu anetundi kali lopala oka goppa fashion ga untundadi.
1: This greed has become a matter of fashion in this Kali.
0: Ye okka danikaina kodanu tyagam aneetundi manavuni yendu aavirbhavinchadu.
1: There is no trace of sacrifice in mankind today.
0: Kaani mana prachina sampradayam nandu bharatiya sampradayam nandu nakarmana naprajaya dhanena tyageneke amritatva manasu.
1: But in the ancient culture of Bharat it is stated, it's only through sacrifice you will attain the state of immortality.
0: కలిమి గలిగిన నాడు కైలాసపతినైనా ధిక్కరించి పాపి తిరుగుతుండు.
1: So long he has got wealth with him, money with him, he will disobey even God.

0: The moment money is gone, he will start finding the world around.
1: అది తొలగినప్పుడే జగత్తు కనిపిస్తుంది. అది
0: ద మూమెంట్ మనీ ఇస్ గోన్ హీ విల్ సీ ద వరల్డ్.
1: వరకు జగత్తు కూడా కనిపించదు.
0: టిల్ దెన్ హీ విల్ బి అన్మైండ్ఫుల్ ఆఫ్ ద వరల్డ్ అరౌండ్.
1: ఏమిటి ఈ జగత్?
0: వాట్ ఇస్ దిస్ వరల్డ్?
1: ఏమిటి ఈ జీవితము?
0: వాట్ ఇస్ దిస్ లైఫ్?
1: ఎంతవరకు ఈ జీవితము?
0: హౌ లాంగ్ డస్ ఇట్
1: లాస్ట్? ఈ జీవితంలో నువ్వు సాధించేటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు అచీవ్ ఇన్ దిస్ లైఫ్ టైమ్?
1: ఏమీ సాధించలేము.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: అన్ని కదిలిపోయే మేఘములే.
0: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
1: ఈ లేత వయస్సునందు
0: at this tender age
1: ఎన్నో శ్రమలకు వస్తున్నారు, ఎన్నో విద్యలను చదువుతున్నారు,
0: at this tender age you struggle,
1: ఎన్నో పరీక్షల్లో పాల్గొంటున్నారు,
0: you also participate in several activities.
1: అనిత్యం యవ్వనం సుఖం, అనిత్యం బంధు జనుశ్రయం, అంతా అనిత్యం.
0: Everything is temporary.
1: శాశ్వతమైనటువంటి ఒకటే ఒకటి.
0: దేర్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఈస్ పర్మనెంట్.
1: అది ఏ? దైవ ప్రేమ.
0: దట్ ఈస్ ద డివైన్ లవ్.
1: ఈ ప్రేమను పొందలేనటువంటి ఒక జీవితము ఎన్ని ఆర్జించి ప్రయోజనం ఏమిటి?
0: ద లైఫ్ దట్ డజంట్ ఎర్న్ దిస్ డివైన్ లవ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్?
1: ఎంతకాలం బ్రతికినప్పటికీ కట్టకడప్పటికీ ఒట్టి చేతులతోనే వెళ్లవలసింది.
0: One may live long enough, but they have to go back, return,
1: empty-handed.
0: Though they prescribed 100 years of lifespan, you cannot believe it.
1: Leka prayamam do.
0: The daughter, adolescence or youth?
1: Mudimi yando leka musali yando.
0: Or old age or prime of youth,
1: urano adavino,
0: either in the city or in the forest,
1: udaka madyambuno,
0: in the midst of water,
1: eppudu vidachedi erukaledu,
0: when one dies no one knows,
1: maraname nischayamu buddhimantudaina దేహమున్నంతలో తాను తెలియవలయు.
0: బట్ డెత్ ఈజ్ సర్టన్. సో లాంగ్ యూఆర్ అలైవ్ విత్ ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ యూ షుడ్ నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: కారే రాజులు రాజ్యమును కలుగరే, కర్మోన్నతిని పొందరే వారేది?
0: డోంట్ యూ సీ ద సేమ్ కింగ్స్ రూలింగ్ ది కింగ్డమ్స్? వాట్ హ్యాపన్ టు దేమ్ నౌ?
1: కనుక మనము ఏ ఒక్క విషయం నందు కూడాను మన జీవితానికి లోటు లేకుండా కష్టపడి సంపాదించవలసింది.
0: However, we have to work and earn money so that there will be regard.
1: మనం పీల్చుకుంటున్నాము, అదే విధంగా దీన్ని విసర్జించవలసింది.
0: జస్ట్ యాజ్ వీ హావ్ ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ యూ మస్ట్ గివ్ అప్ సమ్ డే.
1: ఆహారం ఏ విధంగా మనం స్వీకరించుతున్నామో అదే విధంగా దాన్ని కూడా విసర్జించవలసింది.
0: జస్ట్ యాజ్ యూ టేక్ ఫుడ్ అండ్ ఆల్సో ఇవాక్యుయేట్ ది యూస్లెస్ స్టఫ్.
1: ధనమును కూడా సంపాదించవలసింది కానీ విసర్జించవలసింది.
0: యూ హావ్ టు ఎర్న్ మనీ బట్ యూ మస్ట్ సాక్రిఫైస్.
1: దానిని మనం దాచిపెట్టుకోవటానికి వీలు కాదు.
0: యు కెనాట్ అమాస్ అండ్ హోల్డ్.
1: దాచిపెట్టుకోవలసినటువంటి ధర్మమే దాచిపెట్టుకోవాల్సింది.
0: వాట్ యూ హ్యావ్ టు హైడ్ అండ్ అమాస్ ఇస్ ధర్మ.
1: ఆ ధర్మమే మనకు శాశ్వతమైనటువంటి ఒక ఆస్తి.
0: దిస్ ధర్మ ఇస్ అ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: మన ప్రాపర్టీ, మన పర్మనెంట్ ప్రాపర్టీ.
0: ధర్మ ఇస్ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: అలాంటి దానిని మనం ఈనాడు గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ నౌ.
1: ఒక గ్రామంలో,
0: ఇన్ ఎ విలేజ్,
1: లోభి, మహాలోభి.
0: A miser and a greater miser.
1: Lobhi tammudu.
0: Miser is younger.
1: Mahalobhi anna.
0: Greater miser is elder brother.
1: Varu kavasanta dhanam pettukunnaru.
0: They amassed wealth.
1: Kani.
0: But.
1: Kasaila kadapa daatiki bayatiki velladu.
0: But they don't spend single pai.
1: Kadupunakaina kudunu sariyainatundi bhojanam bhujincharu.
0: They don't eat belly full at least.
1: కావలసినంతా కూడా నువ్వులు పెట్టుకున్నారు.
0: దే హావ్ లాట్స్ అండ్ లాట్స్ అట్ హోమ్.
1: లైట్ ఏమైనా ఒక 5 నిమిషాలు ఎక్కువగా వెలిగిందంటే కరెంట్ ఖర్చు అవుతుందో ఏమో అని భయం.
0: ఇఫ్ యూ ఫైండ్ లైట్స్ బర్నింగ్ ఫర్ 5 మినిట్స్ మోర్, దే ఆర్ అఫ్రైడ్ దట్ అడిషనల్ కరెంట్ మే బి కన్స్యూమ్.
1: ఒకనాడు,
0: వన్ డే,
1: సమీపులైనటువంటి ఒక ఇంటి లోపల ఒక గ్రామంలో ఒక వ్యక్తి మరణించాడు.
0: ఏ క్లోజ్ రిలేటివ్ డైడ్ ఇన్ ఏ విలేజ్ క్లోజ్ టు దిస్ విలేజ్.
1: ఇది తప్పనిసరిగా పల్లెల్లో పోయి మాట్లాడించవలసినటువంటిది ఒక ధర్మం.
0: ఇట్ ఈస్ ద ట్రెడిషన్ ఇన్ విలేజెస్ దిస్ టు నెసెసర్లీ గో అండ్ విజిట్ దెమ్ ద బ్రీవ్డ్ ఫ్యామిలీ.
1: 10 మైళ్ళ దూరం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ 10 మైల్స్ లాంగ్.
1: బస్సు ఎక్కితే ఏ 5 రూపాయలు ఖర్చు అవుతుందని నడుచుకుని పోవటానికి ప్రయత్నించాడు పెద్దన్న.
0: The elder brother thought if he were to travel by bus, he may have to spend 5 rupees.
1: Tellavaru jamanne lechadu edo rendu guddalu oka bagulo pettukunnadu.
0: Early morning he got up, packed 2 pairs of his clothing.
1: Appudu tammuniki cheppadu.
0: He told his younger brother,
1: oka chinna deepam antinchara oil batti antinchamani cheppadu.
0: He said, light a small lamp, the oil lamp.
1: ఆ ల్యాంప్ లోపల ఇవన్నీ బ్యాగులో పెట్టుకున్నాడు, సర్దుకున్నాడు, వెళ్ళాడు.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ దట్ ఆయిల్ ల్యాంప్ హి ప్యాక్ 2 pairs ఆఫ్ క్లోథింగ్.
1: ఇతను వెళ్లిపోయేటప్పటికి ఈ తమ్ముడు లోపి కదా తక్షణమే ఆ దీపం మారిపేశాడు.
0: ది యంగర్ బ్రదర్ ఈస్ ఎ గ్రీడీ పర్సన్, హి హస్ పుట్ ఆఫ్ ద ల్యాంప్.
1: ఆయిల్ ఖర్చు అవుతుందో ఏమో అని.
0: బికాస్ ది ఆయిల్ మే బి కన్స్యూమ్డ్.
1: తిరిగి ఒక 1/2 గంటకు అన్న తిరిగి వెనక్కి వచ్చాడు.
0: The elder brother returned in 1/2 hour's time.
1: Into 3 miles nadichipoyadu.
0: He walked on the way
1: 3 miles nadichi vachadu.
0: And he returned all the 3 miles.
1: 6 miles ayipoyindi.
0: 6 miles total.
1: Talupu tattadu.
0: He tapped the door.
1: Evaru talupu tattade annadu chinna tammudu.
0: Younger brother asked, who are you? Who is tapping the door?
1: Nenu annandra annadu.
0: I am your elder brother.
1: Enduku vachavu annadu.
0: Why have you come?
1: Nenu poyye samaya lopala deepamu aaripoyamani cheppaledu. అందువల్ల దీపం వెలువన వెలుగుతుండదు ఏమో అని చెప్పడానికి వచ్చాను అన్నాడు.
0: వై లీవింగ్ ది హౌస్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ దట్ యూ హ్యావ్ టు పుట్ ఆఫ్ ద ల్యాంప్, దేర్ ఫోర్ ఐ రిటర్న్ టు రిమైండ్ యూ దాట్.
1: అప్పుడు తమ్ముడు చెప్పాడు,
0: యంగర్ బ్రదర్ సెడ్,
1: బ్రదర్ నాకు మాత్రం అంత బుద్ధి లేదా, నీ వెళ్ళిన తక్షణమే నేను ఈ దీపం ఆర్పేశాను.
0: ఆమ్ ఐ నాట్ దట్ ఇంటెలిజెంట్? ఐ హాడ్ ఇమ్మీడియట్లీ పుట్ ఆఫ్ ద ల్యాంప్ ది మూమెంట్ యూ.
1: కానీ నీవు 3 మైళ్ళు వెళ్లి 3 మైళ్ళు వచ్చేసావు, ఈ 6 మైళ్ళ లోపల నువ్వు నడిచేటప్పుడు చెప్పులు ఎంత అరిగిపోయి ఉంటాయో, ఎంత నువ్వు చుచ్చుకోలేదా?
0: బట్ బ్రదర్ నో యూ వాక్ 3 మైల్స్ లాంగ్ అండ్ రిటర్న్ 3 మైల్స్, జస్ట్ ఇమాజిన్ ది వేర్ అండ్ టేర్ ఎఫెక్ట్ ఆఫ్ యువర్ స్లిప్పర్స్.
1: స్లిప్పర్స్ అంతా ఎంత అరిగిపోయినాయో అన్నాడు.
0: స్లిప్పర్స్ మస్ట్ హావ్ బీన్ వర్న్ అవుట్.
1: అప్పుడు అన్న చెప్తున్నాడు,
0: దెన్ బ్రదర్
1: బ్రదర్ నేను తెలివి తక్కువ కాదురా.
0: సెడ్ ఓ బ్రదర్ ఐఎమ్ నాట్ ఎ ఫూల్.
1: ఈ చెప్పులంతా కూడా మూట కట్టి చెంకలో పెట్టుకున్నాను.
0: I bundled the slippers, now I am carrying in my arms now.
1: ఈ విధమైనటువంటి లోబత్తం ఉంటే ఈ చెప్పులు ఎందుకు?
0: This is the miserliness. Why does he
1: mean? తాను సుఖపడనటువంటి యొక్క ఈ ధనధాన్యం ఎందుకు?
0: If the money doesn't make you happy, why do you need it actually?
1: పరులకైనా సుఖాన్ని అందించాలి.
0: At least make others happy.
1: తానైనా సుఖపడాలి.
0: At least you should be happy.
1: ఈ రెండూ లేనటువంటి యొక్క సుఖం ఏం ప్రయోజనము?
0: With neither, what is the use of all this money?
1: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
0: Likewise, you study today.
1: ఈ విద్యను అభ్యసించినటువంటిది ఉద్యోగము నిమిత్తం కాదు.
0: You should study not for the job's sake.
1: మన సమాజము లోపల, మన విలేజ్ లోపల, మన గ్రామము లోపల ఈ చదువును సమాజం యొక్క సద్వినియోగానికి ఉపయోగించాలి.
0: You should make use of your learning for the welfare of your village.
1: సమాజం యొక్క సంక్షేమాని కోసమని మీ చదువులు ఉపయోగపెట్టాలి.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ స్టడీస్ ఫర్ ద ప్రోగ్రెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: కేవలము చదివి డిగ్రీలు తీసుకున్నంత మాత్రమే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ యూస్లెస్ ఇఫ్ యూ జస్ట్ లిమిట్ యువర్ సెల్ఫ్ బై గెటింగ్ ఎ డిగ్రీ.
1: ఇది కేవలము డిగ్రీ అనేటువంటిది భిక్షాపాత్ర.
0: డిగ్రీ ఈజ్ ఎ సార్ట్ ఆఫ్ బెగ్గింగ్ బౌల్.
1: ఎందుకంటే ఈ డిగ్రీ అనేటువంటి ఒక పాత్ర ఉంటే ఒక్కొక్క ఆఫీస్ కు వెళ్లి ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం అని బిగ్ చేస్తున్నావు.
0: విత్ దిస్ డిగ్రీ విచ్ ఇస్ ఎ బెగ్గింగ్ బౌల్ యు గో స్టెప్
1: మన చదువు
0: ఎవ్రీ ఆఫీస్.
1: మన పాదములపై మనం నిల్చుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: యు షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ ఆన్ యువర్ సెల్ఫ్,
1: స్వయం కృషి జరగాలి.
0: యు షుడ్ బి సెల్ఫ్ రిలయన్.
1: మన విలేజ్ లోపల అవసరమైనటువంటి యొక్క కర్మలంతా కూడా తగినటువంటి అభివృద్ధి చేయాలి.
0: యు షుడ్ సర్వ్ యువర్ విలేజ్ ఇన్ ద వే దట్స్ రిక్వైర్డ్ నీడెడ్.
1: మన విలేజ్ లో నిత్య జీవితంలో కావలసినటువంటి కూరగాయలు మనం పెంచాలి.
0: వీ షుడ్ గ్రో ద వెజిటబుల్స్ ఇన్ అవర్ విలేజెస్.
1: మన విలేజ్ యొక్క పరిశుద్ధత కోసమని మన డ్రైనేజ్ ఇవంతా కూడా కట్టించి చెప్పాలి.
0: వీ షుడ్ ఆల్సో సీ దట్ దిస్ ప్రాపర్ డ్రైనేజ్ క్లీన్లీనెస్ మెయింటైన్డ్ ఓవర్ దేర్.
1: మన విలేజ్ లోపల పూర్ పీపుల్ అంతా ఉంటారు.
0: దేర్ మెనీ పూర్ పీపుల్ ఇన్ అవర్
1: విలేజెస్. వాళ్ళకి పరిశుద్ధమైనటువంటి ఒక తత్వాన్ని ప్రబోధించాలి.
0: వీ షుడ్ ఆల్సో టెల్ దెమ్
1: రోగములు రానివ్వకుండా చూసుకోవాలి.
0: అండ్ వీ షుడ్ సీ దట్ టెల్ దెమ్ దట్ దే షుడ్ నాట్ బి అఫ్లిక్టెడ్ బై డిసీజ్. చిన్న పిల్లలకంతా
1: మనం నేర్చుకునేటువంటి విద్యను నేర్పాలి.
0: వీ షుడ్ టీచ్ దెమ్ ఆల్ దట్ వి హావ్ లెర్న్.
1: ఇది పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: ఇస్ ద రియల్ హెల్ప్ టు అదర్స్.
1: ఇతరులకు కొంచెం సహాయపూర్వకంగా చెయ్యాలి.
0: యూ షుడ్ హెల్ప్ అదర్స్.
1: ఈనాడు మన పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్న తక్షణమే
0: టుడే ద మూమెంట్ వీ రిసీవ్ హై డిగ్రీ
1: ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లో పోయి బుక్ చేస్తాం మన రిజిస్టర్.
0: వీ రిజిస్టర్ అవర్ సెల్స్ దేర్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్.
1: కానీ అది కొంత ఎక్కువైపోతే విదేశాలకు అప్లై చేస్తాం.
0: Further, we also apply to find jobs elsewhere abroad.
1: This is not true
0: quality.
1: మన గ్రామాన్ని మనం పోషించాలి.
0: We should serve our village.
1: నీవు పుట్టిందేది నీ గ్రామంలో.
0: You are born in this
1: village. నీ పెరిగినది నీ గ్రామంలో.
0: You have grown in this
1: village. నీ చదివినది నీ గ్రామంలో.
0: You have studied here.
1: సర్వము ఈ గ్రామమే నీకు అందించింది ఈ శక్తులను.
0: It is the village that gave you all these abilities.
1: కనుక నీవు చదివిన శక్తులు కూడాను నీ యొక్క సొసైటీని నీకు అందించింది.
0: Therefore, through society, you got all your capacity. Should you not show gratitude to your village and society?
1: సదువులోని మనం సొసైటీలోనే పుట్టాము.
0: యూఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: సొసైటీలో పెరిగాము.
0: వీ గ్రో ఇన్
1: సొసైటీలోనే అంత్యమవుతున్నాము.
0: అండ్ వీ
1: సొసైటీకి తగినటువంటి కృతజ్ఞతను మనం అందించాలి.
0: వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు సొసైటీ.
1: విశాలమైన భావమును కోల్పోతున్నారు విద్యార్థులు.
0: టుడే దట్ బ్రాడ్ మైండెడ్ ఫీలింగ్స్ ఆర్ టోటలీ గాన్.
1: నేను నా వారు.
0: ఐ అండ్ మైన్.
1: కానీ మిగతా ప్రజలంత గతి ఏమిటి?
0: But how about the rest of the people?
1: అందరూ భగవంతుని బిడ్డలే.
0: All are children of God.
1: అందరూ అన్నదమ్ములే.
0: All are brothers.
1: కనుక మనలో మనం ఏ విధమైనటువంటి కలతలు లేకుండా అందరూ సహనభావంతో అభివృద్ధికి రావాలి అనేటువంటి ఒక సహనము సానుభూతిని మనం పెంచుకోవాలి.
0: Without any conflict, we should live together in brotherhood. In cooperation
1: ఐక్యమత్యము and understanding. చాలా అవసరము.
0: Unity is very essential.
1: దాని ప్రాక్టికల్లే దాని అభివృద్ధికి మార్గము.
0: It is to practice unity is the path to progress. This unity is not confined to saying hello.
1: కలిసి పని చేయాలి.
0: We should work together.
1: కలిసి మెలిగితే కలిసి పుణ్యం అన్నారు.
0: And if we work together, we'll earn merit.
1: కనుక విద్యార్థులలో ఈనాడు విశాల భావం రావాలి.
0: Students should have broad mind.
1: విశాల హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: We should widen our
1: heart. ఈ హృదయం ఎక్కడ ఉంటుండాలి మన దేహంలో?
0: Where is this body?
1: కానీ
0: ఎడమైన
1: హృదయం. హృదయం కాదు అది, గుండెకాయ.
0: It is a simple physical heart, what you say that.
1: ఈ ఫిజికల్ హార్ట్ అనేటువంటిది బాడీకి మెయిన్ స్విచ్ వంటిది.
0: Physical heart is the main switch to our body.
1: అది స్విచ్ బోర్డ్.
0: It is a switch board.
1: కానీ హృదయం అనేటువంటిది అది కాదు.
0: It's not that heart.
1: హృదయం దేహం సర్వత్రా ఉంటుండాలి.
0: The spiritual heart is present all over the body.
1: ఈ హృదయానికి వెలుగునే లేదు, ఒక విలువనే లేదు, ఒక పరిమితమే లేదు.
0: It has no limit, it has no boundary.
1: సర్వత్రా ఉంటుండాలి హృదయం.
0: This hrudaya, heart is present everywhere.
1: కరుణే సర్వతః పాణిపాదం తస్ సర్వతోటి శిరోముఖం.
0: Therefore it encompasses everything around.
1: కాబట్టి మన హృదయం ఎక్కడి వరకు ప్రయాణం అవుతుందో అక్కడ వారందరూ మన బంధువులే.
0: Therefore all those that you find, to all those your heart reaches, they are your relations.
1: ఈ విధమైనటువంటి ఒక సహనభావం చేత ఐకమత్యంతో మన జీవితాలు సాధించాలి.
0: With this kind of understanding, you should achieve unity.
1: ఈ చదువు కేవలం పొట్టకూటి కోసం కాదు.
0: These studies are not for a living.
1: చదువు సంస్కారం కోసం.
0: You study so as to get culture.
1: ఈ సంస్కారాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటే మన పొట్టకూటిది మనం జరుపుతూనే ఉంటుంటాం.
0: When once you develop your culture, it's not that difficult to carry out a living.
1: ప్రార్థన చేస్తున్నారు. ధర్మో రక్షతి రక్షితః.
0: You all pray, if you protect
1: ధర్మాన్ని నీవు రక్షిస్తుపోతే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది.
0: If you protect dharma, dharma will protect you in turn.
1: కనుక మనము ధర్మాన్ని మన సమాజం లోపల సరైన రీతిగా మనం నడిపించాలి.
0: So we have to see that the society conducts along the path of dharma.
1: మనం ధర్మాన్ని నడిపిస్తుంటే టౌన్ అంతా బాగవుతుంది.
0: If every village treads along the path of dharma, the whole town will develop.
1: భారతీయ సంస్కృతి కానీ లేక విదేశీ సంస్కృతి కానీ ఇంకా అంతో ఇంతో పల్లెల్లో ఉంది కానీ పట్టణాల్లో లేదు.
0: Either culture of Bharat or foreign culture for that matter is noticed more in villages.
1: పల్లెల్లో ఉండినటువంటి ఒక ధర్మము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక న్యాయము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక సహనము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక ప్రేమ పట్టణాల్లో లేదు.
0: ధర్మ, జస్టిస్, అండర్స్టాండింగ్, tolerance are the values which are present more in villages than cities.
1: Towns lopala courts tayaraipoyinayi.
0: In township and crore.
1: Banks tayaraipoyinayi.
0: Banks are there.
1: Universities tayaraipoyinayi.
0: Universities.
1: Inka enninno ivanni tayaraipoyinayi.
0: So many are there.
1: Inni undinatuvanti yokka aa pattanallo jarigetuvanti anyayalalu akramalu anacharalu inta antari kaadu.
0: You find lot of injustice, horror and terror in cities.
1: కానీ పల్లెల్లోనే కొంచెం నీతి నిజాయితీ ఉంటుండాలి.
0: ద ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ మోర్ ఇన్ విలేజెస్.
1: కనుక ఇంకా పల్లెలు ఎందుకు కూడాను కొన్ని ట్రైబల్స్ ఉంటారు.
0: దేర్ ఆల్సో ట్రైబల్స్ ఇన్
1: అడవుల్లో ఏ సంబంధము లేనటువంటి వారు ఉంటారు.
0: దేర్ పీపుల్ దట్ ట్రైబల్స్,
1: వాళ్ళల్లో ఉన్నటువంటి సత్య ధర్మాలు కూడా టౌన్ లో లేదు.
0: Among tribals you find satya and dharma and not in town.
1: వాళ్ళు మన కల్చర్ అంతా కాపాడుతూ వస్తున్నారు.
0: They only follow our culture and protect it.
1: ఈనాడు మనం చదివినందుకు ఏం చేస్తున్నాము?
0: What is that we do have
1: మన కల్చర్ అంతా కాల్చి వేస్తున్నాము.
0: We are burning our culture.
1: మన నీతి నిజాతినంతా మంట పెడుతున్నాము.
0: We are really burning our
1: మానవత్వాన్ని మంటగడుతున్నాము.
0: We are burning the human quality.
1: మానవ
0: What is this human quality?
1: మానవుడు పుట్టి కొన్ని లక్షల సంవత్సరములు అయిపోయింది.
0: Man is born lakhs and lakhs of years
1: ago.
0: కానీ
1: మానవత్వం ఇంకా మానవు నుండి పుట్టలేదు.
0: But the human quality is not yet born.
1: మానవుడు పుట్టాడు కానీ మానవత్వం ఇంకా పుట్టలేదు.
0: Man is born, human is born, but not humanness.
1: ఈ మానవత్వం
0: when do you expect it?
1: ఎన్ని జన్మలు నశించాయో,
0: we passed through so many
1: ఎన్ని జన్మలు రాబోతుందో,
0: how many more in store.
1: మానవంతో పాటు మానవత్వం కూడాను పుట్టాలి.
0: So along with man the human quality also should be born.
1: సత్యాన్ని పలకాలి.
0: We should speak truth.
1: సత్యమును పలికేటువంటి వ్యక్తి ఎక్కడ కనిపించడం లేదు.
0: Actually there is none who speak truth.
1: నోరెత్తితే అసత్యమే.
0: The moment opens his mouth full of lies, pack of lies.
1: చేయి పెడితే అధర్మమే.
0: Once he resorts to action with his hand, it is adharmika.
1: ఇది మానవత్వం ఎట్టవుతుంది?
0: How do you call it human?
1: ఒక పశువులకు, ఒక పక్షులకు, ఒక మృగములకైనా ఒక నీతి నిజాయితీ ఉంటుండాలి.
0: Animals, birds, they have got a particular code of conduct and behavior.
1: దానికి కూడా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి.
0: The animals follow a season and a reason.
1: కానీ మానవుడిగా పుట్టినటువంటి వారికి నో సీజన్ నో రీజన్.
0: But human has no reason, has no season.
1: Inka mee chaduvulu endukosam?
0: Then why do you need study?
1: Enduku ee chaduvulu chadavali?
0: Why should you study?
1: Panikiraani chaduvulu manam enduku chadavali?
0: Why should you study all this useless stuff?
1: Chatta chaduvulu.
0: It's all rotten stuff.
1: Samajamulaku upayogakaramainatvanti chaduvulu manam chadavali.
0: You should study such that as to help
1: mana manavatvanni tempondimpa chesukuneatvanti chaduvulu chadavali.
0: We should learn so as to uphold the human
1: quality. Manaviki manaviki madhyana unnatvanti sambandha bandhavyanni penchukune chaduvulu chadavali.
0: We should develop interrelationships among mankind.
1: ఈ వాడు మానవుడికి మానవుడికి మధ్యలో ద్వేషము.
0: టుడే దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్
1: గ్రామానికి గ్రామానికి మధ్యలో ద్వేషము.
0: దేర్ ఇస్ హేట్రెడ్ అమంగ్
1: రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్యలో ద్వేషము.
0: అమంగ్ ప్రావిన్సెస్ దేర్ ఇస్ ఎనిమిటీ.
1: ద్వేషం లేకుండా ఎట్టబోతుంది?
0: వెల్ డోంట్ యూ గెట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్
1: ఎల్సెవేర్. నీ కంట్రీ లోపల, నీ రాష్ట్రం లోపల, నీ గ్రామం లోపల కావలసిన ద్వేషాలు పెంచుకుంటున్నారు.
0: దేర్ సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ ఫైటింగ్
1: ఎక్కడో బయట దేశం వారంతా మన దేశం పైన పడుతున్నారంటే ఇది చెప్పుకోవటమే అవమానం.
0: You say that you are attacked by the neighboring countries. It is a matter of shame to say so.
1: మొట్టమొదటి నీ ఇంటిని నువ్వు చక్క చేసుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్.
1: నీ గ్రామాన్ని నువ్వు చక్క చేసుకో.
0: సీ దట్ యువర్ విలేజ్.
1: నీ రాష్ట్రాన్ని నువ్వు చక్క చేసుకో.
0: సీ దట్ యువర్ ప్రావిన్స్ ఇస్ పర్ఫెక్ట్.
1: ఇంటిలోనే ఉంటున్నాయి కావలసినన్ని కలహాలు.
0: వి గాట్ ఆల్ కాన్ఫ్లిక్ట్స్ అట్ హోమ్.
1: దీన్ని నిలుపుకోవడానికి నీకు చేత కాకుండా ఉంది.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు చెక్.
1: నీకు ఎట్ట ఈ విదేశాల యొక్క కారణాలు ఏ విధంగా నిలుపగలవు?
0: హౌ డు యూ సే దట్ అదర్స్
1: హూ ఆర్ యూ
0: రెస్పాన్సిబుల్? హూ ఆర్ యూ?
1: నీకు ఏం శక్తి ఉంది?
0: వాట్ రైట్ యూ హ్యావ్? వాట్ పవర్ యూ హ్యావ్?
1: కనుకనే మొట్టమొదటి నీ ఇంటిని నీవు నిలుపుకో.
0: ఫస్ట్ చారిటీ బిగిన్స్ అట్ హోమ్. కరెక్ట్ యువర్ హోమ్.
1: నీ మానవత్వాన్ని పోషించుకో.
0: కీప్ అప్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: అందరూ కూడా ఒక దైవ బిడ్డలుగా భావించుకో.
0: కన్సిడర్ దట్
1: చెప్పుకోవటమే అవమానం.
0: You say that you are attacked by the neighboring countries. It is a matter of shame to say so.
1: మొట్టమొదటి నీ ఇంటిని నువ్వు చక్క చేసుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్.
1: నీ గ్రామాన్ని

0: అందరు కూడా ఒక దైవ బిడ్డలుగా భావించుకో.
1: కన్సిడర్ దట్ ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: ఇదే నిజంగా విద్యార్థులు జరపవలసినటువంటి ప్రధానమైనటువంటి ఒక చదువు.
1: దిస్ ఈస్ ది మెయిన్ ఎడ్యుకేషన్.
0: ధనము ధనము ధనము ధనము ధనము.
1: And everywhere we think of money.
0: ఈ ధనం ఎందుకు కాల్చడానికి ధనము?
1: What for is the money? To burn it or what?
0: ఈ ధనమును ఏమి చేస్తున్నారు?
1: What is it you do with it?
0: ఏదైనా దేశానికి ఉపకారం చేస్తున్నారా?
1: Are you helping this country?
0: 10 మందికి ఏమైనా సహాయం చేస్తున్నారా?
1: Are you helping anybody?
0: లేక భిక్షాలు ఏమైనా పెడుతున్నారా?
1: Are you just offering to anyone?
0: లేక ఒక విధమైనటువంటి విద్యా విశేషాలకు సంబంధించినటువంటి ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా?
1: Do you spend to entertain education activity? Nothing.
0: ఈ ధనమంతా కూడాను కేవలం ఒక గుంతలో పెట్టిన మట్టి వంటివి.
1: All this money is something like the one hidden in a pit dug deep.
0: కనుకనే మనం ధనం కోసమని మన జీవితాన్ని అర్పితం చేయకూడదు.
1: Therefore we should not waste our life for money.
0: ప్రేమ కోసం మన జీవితాన్ని అర్పితం చేయాలి.
1: We should spend our life for love.
0: దేహం కోసం ధనాన్ని అర్పితం చేయాలి.
1: For the body you need money.
0: ఇంకా మానవ కోసం దేహాన్ని అర్పితం చేయాలి.
1: And therefore for human quality be ready to sacrifice your life.
0: దైవం కోసము దేహము మానము సర్వం కూడా అర్పితం చేయాలి.
1: ఫర్ గాడ్ యూ షుడ్ బి రెడీ టు సరెండర్ యువర్ అటాచ్మెంట్ యువర్ బాడీ ద మైండ్ సోల్ అండ్ స్పిరిట్.
0: కనుకనే ఉన్నటువంటిది మూడే మూడు కారణములు.
1: దేర్ ఓన్లీ త్రీ రీజన్స్.
0: సత్యాన్ని నిలుపుకోవాలి.
1: అపోల్ ట్రూత్.
0: ధర్మాన్ని ఆచరించాలి.
1: ఫాలో ధర్మ.
0: మానవత్వంలో ఇవి రెండే ప్రధానమైనటువంటి సంబంధములు.
1: దీస్ ఆర్ టూ కార్డినల్ ప్రిన్సిపల్స్.
0: కనుకనే వేదం కూడా ఉచ్చరించండి. సత్యం వద ధర్మం చెర.
1: స్పీక్ ట్రూత్. ఫాలో ధర్మ.
0: ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నిన్ను కొండపోయి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి వచ్చినా సత్యాన్ని వదలదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ సిచ్యువేషన్ మే లీడ్ యూ టు ఇంప్రిజన్మెంట్ యెట్.
0: లేక నీ కంఠం కోస్తామని అంటారు, కంఠం కోసుకోను, సత్యాన్ని వదలను.
1: ఎ మూమెంట్ వెన్ యూర్ అబౌట్ టు బి బిహెడెడ్ బీ రెడీ టు స్పీక్.
0: హరిశ్చంద్రుని ఆధారంగా తీసుకోండి.
1: టేక్ హరిశ్చంద్ర ఎస్ అన్ ఎగ్జాంపుల్.
0: ఎన్ని విధమైనటువంటి కష్టములు వచ్చినప్పటికీ తనకు దైవముంది సత్యాన్ని నిలుపుకుంటూ వచ్చాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ హి హాడ్,
0: సత్యమే సర్వమును రక్షించి కోల్పోయినటువంటి తన రాజ్యాన్ని కూడా తనకు అందించి.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ హి స్పోక్ ఆల్ హిస్ లైఫ్ టైమ్, ప్రొటెక్టెడ్ హిమ్. ఈ సత్యమునకు ఎరువు ఏమిటి?
0: ఈ సత్యమునకు ఎరువు ఏమిటి?
1: వాట్ ఈస్ ద మెన్యూర్ దట్ యు ఆఫర్ టు ట్రూత్?
0: అదే ప్రేమ.
1: లవ్ ఈస్ ద మెన్యూర్.
0: కనుకని ప్రేమను మనం పెంచుకోవాలి.
1: సో హావ్ టు డెవలప్ లవ్.
0: ఈ ప్రేమను ఒక పరిమితంగా తీసుకోకూడదు.
1: యు షుడ్ నాట్ టేక్ ఇట్ అండర్ లిమిట్.
0: నా ఫ్యామిలీ అంత వరకు పరిమితం కాకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి లిమిటెడ్ టు ఐ అండ్
0: నేను. నా ఫ్యామిలీ రెండే అనుకుంటే అరణ్యంలో వైకుతో.
1: ఇఫ్ యు రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ఐ అండ్ మైన్,
0: నువ్వు ఊర్లో ఎందుకు ఉండాలి?
1: దెన్ వై షుడ్ యు బి హియర్?
0: ఈ సొసైటీలో ఎందుకు ఉండాలి?
1: వై షుడ్ బి ఇన్ సొసైటీ?
0: సొసైటీలో ఉన్నందుకు సొసైటీని యొక్క క్షేమాన్ని కూడా కోరాలి.
1: Being in the society, desire the welfare of society.
0: Society lo untundi nenu na family, nenu na family ante em nu enta oka pratyekamainatundi antu jabbu vachinatundi vaadiga aipothavu.
1: Being in the society, if you confine, limit yourself to your family, it appears as if you are suffering from a disease, severe disease.
0: Kanukane andartona koodali.
1: You should be in with others.
0: Aa aikamatyam anetundi dani penchukovali.
1: You should develop unity.
0: Nenu na oka కుటుంబమే అనేటువంటి జిడ్డు వ్యాధిని మనం సంపాదించుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ డిజీజ్ యాజ్ టు రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. ఇది ఒక పెద్ద
0: బ్యాడ్ డిసీజ్.
1: ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ డిసీజ్, బిగ్ డిసీజ్.
0: అందరూ ఉండాలి.
1: ఆల్ షుడ్ ఎగ్జిస్ట్.
0: కష్టం నా వంటిదే కదా ఇతరులకు.
1: ద అదర్స్ ఆల్సో సేమ్.
0: బాధలు నా వంటివే కదా ఇతరులకు.
1: ద ఫీలింగ్స్ ఆర్ సేమ్.
0: ఈనాటి విద్యార్థులు ఇలాంటి గుణాన్ని పెంచుకుంటే భావి భారతోద్ధారకులుగా తయారవుతారు.
1: ఇఫ్ స్టూడెంట్స్ డెవలప్ సచ్ ఐడియాస్ దే విల్ బి
0: ప్రాచీన కాలం నుండి భారతదేశంలో ఆవిర్భవించినటువంటి ఈ సత్య ధర్మమును పోషించేటువంటి యొక్క ఆదర్శ మూర్తులుగా మీరు తయారు కావాలి.
1: యూ షుడ్ బి ఐడియల్స్ ఇన్ సొసైటీ సో హస్ టు ప్రొటెక్ట్ ది ట్రూత్ అండ్ రైట్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరే భావి భారతోద్ధారకులు.
1: యు ఆర్ గోయింగ్ టు ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడర్స్.
1: యు ఆర్ ది ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడర్స్.
0: లీడర్స్,
1: లీడర్స్, లీడర్స్.
0: కనుకనే మీరు సత్యమైనటువంటి తీసుకోండి.
1: సో
0: ఈ లీడర్షిప్ అనేటువంటిది కూడాను పెడ మార్గంలో పోకూడదు.
1: డోంట్ వర్క్ ఫర్ లీడర్షిప్ ఇన్ ద రాంగ్ వే.
0: ఎంత ఉంది తెలుసినా,
1: యు నో ద పొజిషన్ ఆఫ్ ద కంట్రీ.
0: సాక్షాత్ హరిశ్చంద్ర వచ్చి దిగినప్పటికీ అతనితో 100 అబద్దాలు ఆడిస్తాడు ఈ లీడర్.
1: ఈవెన్ ఇఫ్ హరిశ్చంద్ర ఇస్ టు కమ్ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, విల్ మేక్ హిమ్ స్పీక్ 100 లైన్స్.
0: ఈనాటి కలి ప్రభావం.
1: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి.
0: కాదు, అందువల్లనే ఈనాడు హరిశ్చంద్రులు ఎవరూ లేరు.
1: సో దేర్ ఇస్ నో హరిశ్చంద్ర నౌ.
0: ఈ భయానికి విదిపోయి హరిశ్చంద్ర అంతా పారిపోయారు కొండలకు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఫియర్ అరౌండ్ హరిశ్చంద్ర లెఫ్ట్ దిస్ ప్లేస్.
0: సత్యమే పరిగెత్తిపోయింది.
1: ఇన్ఫాక్ట్ ట్రూత్ ర్యాన్ అవే.
0: అంతా అసత్యమే.
1: వాట్ ఆర్ యు ఫైండ్ ఇస్ ఫాల్స్.
0: ధర్మమే పరిగెత్తిపోయింది.
1: ధర్మ ఇస్ అవుట్ ఆఫ్ ప్లేస్.
0: కానీ ఉన్నదంతా అధర్మమే.
1: వాట్ వి ఫైండ్ ఇస్ అన్రైట్.
0: దీన్ని మనం ఈనాడు ప్యూరిఫై చేయాలి.
1: వి హావ్ టు ప్యూరిఫై.
0: ఎట్లా చేయాలి?
1: హౌ?
0: మనం ఆచరించాలి.

0: నోటితో చెప్పటం కాదు, ఆచరణ రూపంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: వీ హావ్ టు ప్రాక్టీస్ వాట్ వీ సే.
0: హృదయంలో ఉన్నది మాటతో, మాటలో ఉన్నది క్రియతో మనం ఆచరించాలి.
1: సో వాట్ వీ థింక్ వీ షుడ్ సే, వాట్ వీ సే వీ షుడ్ యాక్ట్.
0: కనుకనే మనం ఈ సత్యధర్మాన్ని మనం సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే విద్యార్థులు విద్యార్థులే.
1: సో లాంగ్ వీ అడిహియర్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ఈ సత్యధర్మంలో మీరు పాటించినప్పుడు విద్యార్థులు కాదు, మీరు విషయార్థులైపోతారు.
1: ఇఫ్ యూ డోంట్ ఫాలో దీస్ టూ, వీ ఆర్ నాట్ విద్యార్థి స్టూడెంట్స్, బట్ వీఆర్ విషయార్థిస్, ద వన్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్.
0: జ్ఞానమనంతం బ్రహ్మ.

0: ఒక చిన్న విషయము, మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఎలాంటి పిల్లలు వచ్చినప్పటికీ వారిని ఎంతో ఆదర్శంగా, వారిని ఎంతో ఆప్యాయంగా, అన్నదమ్ముల కంటే అధికంగా వారిని చూసుకుంటూ వారిలో ప్రేమను అమితమైనటువంటి రీతిగా చేసి వారి ఎందున్నటువంటి దుఃఖాలను కూడాను మరిపింపజేస్తూ, కేవలం మన ఇన్స్టిట్యూట్ అని చెప్పుకోవటం కాదు, సత్యంగా నిత్యము జరుగుతూనే ఉంటున్నాయి.
1: An important point here. In our institute, all students mingle as brothers of the same family, sharing love with mutual concern.
0: In the institute, lo, శ్రీమంతులకు, ధనవంతులకు, డొనేషన్లకు ఇట్లాది మనం కొన్ని చూస్తూనే ఉంటున్నాం. కానీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్క ప్రేమే, ప్రేమే దీని యొక్క సుంకము.
1: Rest of the institutions you know pretty well, the priority and importance is given
0: అలాంటి వారికి
1: నేను and capitation
0: ప్రాధాన్యత ఇస్తుంటాను. అలాంటి వారికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం.
1: We give importance to those people having love.
0: మీరు కూడా విన్నారు.
1: You heard.
0: Second boy సంస్కృతంలో మాట్లాడాడు.
1: The second boy spoke in Sanskrit.
0: కానీ ఆ బాయ్ అబ్బాయికి వేరొక ఆధారం లేదు.
1: Yes, none to support him.
0: తల్లిదండ్రుల యొక్క ఇది లేదు.
1: He lost his parents.
0: Grandparents, అవ్వ తాత ఇద్దరు పోషిస్తూ ఉన్నారు.
1: He is taken care of by his grandparents, grandmother,
0: grandfather. ఆ పిల్లవాడు సంస్కృతం లోపల అన్ని విధములుగా తాను నేర్చినంటే ఎంత దుఃఖాన్ని మర్చిపోయి ఉండాలి, మీరు యోచన చేసుకోండి.
1: జస్ట్ ఇమాజిన్ ద సిచ్యువేషన్, సచ్ ఎ చైల్డ్ ఈస్ హియర్ టుడే, హి హస్ కమ్ అప్ టు దట్ పొజిషన్ హస్ టు స్పీక్ ఇన్
0: దుఃఖాన్ని మరిపించి,
1: yes, forgotten
0: ఆనందాన్ని పెంచి,
1: has grown in bliss.
0: తల్లిదండ్రులు లేనటువంటి లోటును ఇక్కడ తీర్చేటువంటిది తాయి యొక్క ప్రధాన సంకల్పం.
1: Sai's love is immeasurable to such an extent that one would
0: మిమ్మల్ని చేయమని చెప్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు డూ అండ్
0: మీరు కూడా అంతే. ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఏమైనా చిక్కితే వారిని తగినటువంటి సహాయం చేసి వారిని ఉన్నత ఉద్యోగానికి లేక ఉన్నత స్థితికి తెప్పించేటువంటి ప్రయత్నం మీరు చేయాలి.
1: If you find such people in your turn, you should help them to reach
0: height.
1: Outside, you know.
0: ఏదైనా కొత్త కాలేజీకి పోయింటే ఇంజనీరింగ్ మెడికల్ రెండు చూస్తే మహా నరకాలు.
1: You know, outside the medical colleges, engineering colleges, they are worse than hell.
0: ఎవరైనా అక్కడ పోయి ప్రవేశిస్తున్నారంటే ఒక్క వారం కూడా ఉంటుండరు. ఏదో ర్యాగింగ్ ర్యాగింగ్ అంట, అదేమో నాకు అర్థం కాదు. కొత్త పిల్లలంతా నానా పద్ధతి పట్టించి వాళ్ళని అల్లరి చేపించి చదువు నుంచి ఇచ్చిపెట్టిపోతున్నారు.
1: What happens outside? All the newcomers face all troubles in the name of ragging, such that they would run away in 1 week time.
0: జూనియర్ బాయ్స్ సీనియర్ బాయ్స్ పెద్దన్నలుగా భావించి వారిని ఎంతో ఆదరించాలి.
1: The junior boys should consider seniors as their elder brothers.
0: సొంతం బ్రదర్స్ మాదిరి మనం భావించాలి.
1: We should take them as our own.
0: వారికి ఉన్నటువంటి అనుకూలాలను మనం తీర్చాలి.
1: We should provide all conveniences.
0: వారి అశాంతిని మనం నిర్మూలనం చేయాలి.
1: We should help them so that they will not.
0: శాంతిని మనం పెంచాలి.
1: We should see that they will be happy.
0: అది నేను ఇక్కడ చేస్తున్నాను, మీరు చేయమని చెప్తున్నాను.
1: That's what Bhagavan does here and he wants you to do.
0: Education anta free ainappatikini ilanti pillalakanta kudanu bhojanaandi kudanu scholarship lu kuda istunnanu.
1: Though education is offered free here, the students receive scholarship
0: fees kani, oka examination fees kani, laboratory fees kani, library fees kani, tuition fees kani, inke fees kani, ఎక్కడే గాని ఒక నయా పైసా లేదు.
1: నాట్ ఈవెన్ సింగిల్ నయా పైసా ఇస్ కలెక్టెడ్ ఇన్ ఎనీ నేమ్ ఇన్ ఎనీ ఫార్మ్. నో ట్యూషన్ ఫీ, నో ఎగ్జామినేషన్ ఫీ, నో లెబొరేటరీ ఫీ, వాట్స్ ఆర్.
0: అలాంటి దీని కింద ఈ విద్యను పిల్లలకు చెప్పినప్పుడు వాడు ఎంత ఉన్నతమైనటువంటి ఆదర్శవంతమైన విద్యార్థులుగా రావాలి.
1: యూ షుడ్ బి నాచురలీ ఐడియల్.
0: ఇలాంటి ఐడియల్ బాయ్స్ గా తయారు కావాలి.
1: యూ షుడ్ బి ఐడియల్ బాయ్స్.
0: ఎక్కడ పోయినప్పటికీ బజార్లో చూసినక్కడిని ఎవరైనా కొంచెం బిచ్చం ఎత్తుంటే వాడిని సహజంగా తీసి, నాయన నువ్వు బిచ్చం ఎత్తకూడదు, నీకేం గతి పట్టింది, ఏదైనా మార్గాన్ని చూపిస్తామని వారికి ఏదైనా ఒక ఉద్యోగాన్ని చూపించాలి, సహాయం చేయాలి.
1: If you find anybody begging on the street, you should call him. Talk to him softly.
0: Why
1: do you beg like that? Help him to carry
0: the lid. ఆకలి లేనటువంటి వాడికి రెండు చేపలు ఇచ్చాడు.
1: జీసస్ సర్వ్డ్ టూ ఫిషెస్ టు ఎ హంగ్రీ పర్సన్.
0: దిన్నము ఆ విధంగా చేపలు ఇవ్వడానికి ఎట్లా వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సర్వ్ ఫిష్ ఎవ్రీ డే?
0: ఇది మంచిది కాదన్నాడు. ఒకవేళ వలను కొనేసేసి ఆయనకి ఇచ్చేశాడు.
1: దెన్ హీ పర్చేజ్డ్ ఎ నెట్ అండ్ ప్రెజెంటెడ్ టు దిస్
0: పూర్ మ్యాన్. వలను తీసుకుని నీవే నీ జీవితాన్ని గడుపుకో.
1: విత్ దిస్ నెట్ క్యారీ అవుట్ యువర్ లివింగ్.
0: అట్టిని మన పిల్లలకు కూడా ఆ విధంగా చేయాలి.
1: అవర్ స్టూడెంట్స్ షుడ్ డూ లైక్ దట్.
0: ఒక జీవనోపాధి కూడా మనం తగినటువంటి ఆ అధికారాన్ని అందించాలి.
1: వి షుడ్ హెల్ప్ అదర్స్ సో యాస్ టు క్యారీ
0: అవుట్ దేర్ లివింగ్. వాళ్ళందరూ మన బ్రదర్స్.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ అవర్ బ్రదర్స్.
0: అందరూ ఒకే ఇన్స్టిట్యూట్.
1: ఆల్ బిలాంగ్ టు వన్ ఇన్స్టిట్యూట్.
0: మన ఇన్స్టిట్యూట్ పిల్లలందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: All members of this institute are brothers and sisters.
0: Aa premanu meer penchukovali.
1: You should develop that.
0: Aa pyathanu meer vishalam gavinchukovali.
1: You should have that affection.
0: Aa hrudayanni kudanu vishalam cheskovali.
1: We should broaden our hearts, widen our feelings.
0: Adi ee naadu mana vidyarthu nerchukovalsinatundi.
1: That's what our students should learn today.
0: Ahankaranik kani
1: either they go
0: aadambaralik kani
1: or show
0: ee maatram avakasam.
1: We should never give scope to
0: them. Amita premaku manamu అవకాశాన్ని ఇవ్వాలి.
1: వీ షుడ్ హ్యావ్ మోర్ అండ్ మోర్.
0: ఆదర్శానికి అవకాశం ఇవ్వాలి.
1: వీ షుడ్ బి ఐడియల్ ఇన్ సొసైటీ.
0: అప్పుడే అలాంటి పిల్లలు కూడా అభివృద్ధికి రాగలరు.
1: దెన్ సచ్ స్టూడెంట్స్ విల్ ప్రోగ్రెస్ అండ్ ఇంప్రూవ్.
0: కనుక పూర్వమంతా కూడా గొప్ప అభివృద్ధికి వచ్చినటువంటి వారంతా ఇలాంటి వాడే. ఒక బజార్ లో పేపర్లు అమ్ముకునేటువంటి వాడు.
1: దేర్ ఇస్ వన్ పర్సన్ హూ జస్ట్ సెల్స్.
0: మరి ఇంకొక వ్యక్తి బూట్స్లకు పాలిష్ వేస్తుండేటువంటి వాడు.
1: దేర్ ఇస్ అనదర్ పర్సన్ కాబ్లర్ హూ పాలిష్ ది షూ.
0: ఆ బూట్స్ పాలిష్ వేసేటప్పుడు దానికి ఇచ్చేసేసి గాడ్ బ్లెస్ యూ అనేటువంటి వాడు.
1: యాజ్ హీ polishes the shoe, as he returns them, he used to say, God bless you.
0: ఇంకొక ఆయన అడ్రస్ రాసి ఇచ్చేటువంటి వాడు.
1: అనదర్ పర్సన్ యూస్ టు రైట్ అడ్రస్సెస్ ఆన్
0: ఈ అడ్రస్ రాసి ఇచ్చేసినప్పుడు ఏదో ఒక సెంటీమీటర్ ఏమో అంటారు ఫీలింగ్
1: ఫీలింగ్
0: అలాంటివి ఇచ్చే నాలుగు కాసులు ఇచ్చేవాడు. దానికి కూడా థ్యాంక్స్ అని చెప్పి గాడ్ బ్లెస్ యూ అనేవాడు.
1: ఆఫ్టర్ రైటింగ్ ది అడ్రస్ ఆన్ ది ఎన్వెలప్స్ హి పాసెస్ ఆన్ టెలింగ్ గాడ్ బ్లెస్ యూ.
0: అంత మంచి హృదయం కలిగినటువంటి వాడు.
1: గుడ్ హార్టెడ్.
0: బూట్స్లకు పాలిష్ చేస్తున్నటువంటి వాడు,
1: ద వన్ హూ పాలిష్
0: అడ్రస్ రాస్తున్నటువంటి వాడు,
1: ద వన్ హూ
0: భక్తి విశ్వాసంతో జీవించడం చేత అతను ప్రైమ్ మినిస్టర్ అయిపోయినాడు ఒక ఇంగ్లాండ్ కు.
1: బికాస్ ఆఫ్ ఫెయిత్ అండ్ డివోషన్ హీ రోస్ టు ద పొజిషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ దేర్ ఇన్ గ్రేట్ బ్రిటన్.
0: చూసారా ఎంతటి ఉన్నత స్థాయి
1: పొజిషన్ ఇట్ ఈస్.
0: కనుకనే మనలో ఉండినటువంటి యొక్క వినయ విధేయతలకి గొప్ప స్థానం వస్తుంది మనకు.
1: దేర్ఫోర్ వి రీచ్ హైట్స్ విత్ దిస్ ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ.
0: కాదు
1: it's not the education alone.
0: Man, education ఏమిటి ఉంటుందని చెప్పి.
1: What is there in education?
0: Churchill, మీకు అందరికీ తెలుసును.
1: You know Churchill. Prime Minister Churchill.
0: ఆయన ఏ విద్యను చదవలేదు.
1: He didn't study.
0: మిలిటరీలో పోయి చేరిపోయాడు. కానీ అతనిలో గొప్ప అభివృద్ధి వచ్చింది.
1: He joined military, but he has progressed.
0: అతను కేవలం నోబెల్ ప్రైజ్ కూడా పొందాడు.
1: He also received Nobel Prize.
0: అతని కుమారుడు మిలిటరీ లోపల సిపాయిగా చేరాడు.
1: His son was an ordinary soldier in
0: army. ఈ విధంగా కూడాను గొప్ప ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ వినయమే దీనికి మూల కారణం.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రిప్యూటెడ్ బికాస్ ఆఫ్ దేర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: విద్యయోసగును వినయంబు వినయమునను కలుగు పాత్రత పాత్రత వలన ధనము.
1: అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ కల్టివేట్ హ్యూమిలిటీ. అవుట్ ఆఫ్ హ్యూమిలిటీ యూ గెట్ డిజర్వ్డ్నెస్ అండ్ దెన్ మనీ దేర్ ఆఫ్టర్.
0: వినయం చాలా గొప్పది.
1: This humility is
0: vinayame vidyarthiki goppa kiritamu.
1: It is the humility which is the crown.
0: Kanuka ilanti pillalu evaraina mee class lopunu mee roommate gaane untunte vaadiki edaina vicharinchi tagina sahayam cheyandi.
1: If you find such students
0: vaadiki eppudu marchipoyinatundi dukkhaniki avakasam ivvakandi.
1: See that they will not feel sad any longer.
0: Aa dukkhanni marchipoyyetundi oka aanandanni ivvali.
1: Make them happy so that they would forget all the sad events.
0: Mello chain vechamala enta aanandam vachindi talidannulu kudanu marchipoyadu paapam.
1: Because Bhagavan presented him a golden chain now.
0: Alanti meer chupinchali dani kosame nenu chestunnanu.
1: Bhagavan does all these things to set an ideal example to everybody. Meer
0: kudanu talachatamu cheppatamu cheyatamu ee moodunti nini ekatvamto chestadu.
1: Whatever Bhagavan says he does.
0: Kanukane naaku cheppadaniki kuda na adhikaram untundi.
1: So Bhagavan has every right to say.
0: Kanukane the proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: Meerandaru kudanu manushyuliga meeru bratakandi.
1: Lead the life of a human being.
0: పశువులుగా బ్రతకకండి.
2: నాట్ ది లైఫ్ ఆఫ్ అనిమల్.
0: రాక్షసులుగా బ్రతకండి.
2: నాట్ ది లైఫ్ ఆఫ్ ఎ డెమన్.
0: కాఠిన్యమైనటువంటి హృదయాన్ని పెంచుకోకండి.
2: స్టోన్ హార్టెడ్.
0: కరిగి ప్రవహించేటువంటి హృదయాలుగా మీలో ఉండాలి.
2: యువర్ హార్ట్ షుడ్ మెల్ట్ అండ్ ఫ్లో.

0: స్వరూపులైన విద్యార్థులారా,
1: జన్మించిన ప్రతి జీవి కూడాను, స్థూల రూపము ధరించినటువంటి ప్రతి పదార్థము కూడాను మార్పు చెందక తప్పదు, గతించక తప్పదు. కాని ఈ జనన మరణములకు మధ్యయందు అనేక రకములైనటువంటి కొన్ని బాధలు, క్షీణము, నశించటము, పరిణామం పొందటము, జీవించటము, ఇట్టి షట్వికార భావముల చేత జీవితమనేటువంటిది ఈ జనన మరణములకు మధ్యయందు చిక్కులుకొని ఉంటుంటది.
2: టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్, టు డై అగైన్ అండ్ అగైన్, ఇన్ బిట్వీన్ టు లై డార్మెంట్ ఇన్ ది వూమ్ ఆఫ్ ది మదర్, దిస్ ఈజ్ అన్ ఎండ్లెస్ ట్రబుల్ బై వే ఆఫ్ సంసార. ప్లీజ్ ఓ గాడ్, విత్ యువర్ గ్రేస్ గెట్ మీ అవుట్ ఆఫ్ దిస్ troublesome samsara. Divyatma swarupas, students, whatever is born, whatever comes into this world and takes some shape is sure to die and pass away. But before one dies, between the birth and the death, there is an intermediate period, and the changes that come about in that period, the growth and the life, are something which are inevitable. This change in life accompanies all living things.
1: Aithe manamu ee putte gittudaku madhyalo unnatundi kalamunu ye rakamainatundi margamunandu manamu pradesha petti mana jeevithamunaku taginatundi yokka saarthakathanu manam andukuntunnamu aneatundi yokka vishayanni prati manavudu kudanu vicharinchavalasinatundi avasaramu.
2: Every human being must consider and make an inquiry in what manner is he spending the life and the time that is between one's birth and one's death. Are we making suitable use of the time and thus getting the fulfillment of the purpose of our life?
1: Nijamuga itti lotuga adigi vicharam chesinatvanti okka vyaktiki oka vidhamainatvanti vyakti kudanu raaka tappadu.
2: For one who makes a deep inquiry into the truth of all this, truly there will be some kind of awareness to such a person.
1: Atti virakti pandinatvanti yokka manavudu itti rakti yandu oka vidhamainatvanti yokka asahyam kudanu kanipinchi anubhavinchi taanu oka vidhamainatvanti yokka bhavamuto ee reetiga palakagaladu. Chedda chinta chesi chesi gruddi aatalu aadi aadi ఊడిపడే తోకానికి బూటకపులు ఆటలాడి చెప్పండి.
2: ఫర్ వన్ హూ ఇన్ దిస్ మేనర్ మేక్స్ ఎ డీప్ ఎంక్వైరీ అండ్ డెవలప్స్ ఎ డిటాచ్మెంట్, హీ విల్ అన్డౌటెడ్లీ ఆల్సో ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ నెగ్లిజెన్స్, సమ్ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ఆల్ ది ప్లెజర్స్ దట్ కమ్ ఇన్ వన్స్ లైఫ్. హీ విల్ థింక్ దట్ by doing bad things and behaving in a blind manner, by playing in this world, we are spending this life.
1: Prarabdhavu tiragane kapata veshal vidanaadi punya papamulato koodi maranintu avo khiladi annadata.
2: As soon as whatever prarabdha, whatever you have accumulated in your past births is over, then you will give up this pretentious life and along with the good and the bad that you have done, you actor, you will die and take the good and bad with you.
1: Aithe janminchatamu jananamu maranamu ee yokka rendinti yandu ee jananamunaku maranamu maranamunaku jananamu idi ena deeni yokka arthamu leka indulo emaina antarartham emaina unnada ani manam vicharinchinappudu prati manavuni kudanu itti prashnane vesinappudu janminchinatvanti vaadu maranistadu, మరణిస్తున్నటువంటి వాడు జన్మిస్తాడు, జన్మించడం ఎందుకోసం, మరణించడం ఎందుకోసం అని ప్రశ్న వేసినప్పుడు మరణించడం జన్మించడం కోసం, జన్మించడం మరణించడం కోసం ఇట్టి జవాబు ప్రతి మానవుడు కూడాను చెప్పడానికి సంసిద్ధుడై ఉంటాడు. కాని ఈ జవాబు సరి అయినటువంటిది కానేరు.
2: When we see birth following death and death following birth, we ask ourselves, what is the meaning of all this? Does the meaning simply consist in being born, followed by death, followed by birth, and so on? When an inquiry of that kind is made, man finds that birth follows death and death follows birth.
3: We ask ourselves, why? Do we die to be born again? Do we get birth to die again and repeat this again and again? This answer, however, is not the right one.
1: ఎవరైనా ఒక వ్యక్తిని మనం ప్రశ్నించినప్పుడు, అయ్యా నీ ఔషధం ఎందుకోసం సేవిస్తున్నావంటే రోగ నివారణ కోసము అని చెప్పటం అది సర్వసామాన్యం. కానీ అది సరి అయినటువంటి జవాబు కాదు. ఔషధం సేవించటము, ఇంకా ముందుకు ఔషధం సేవించకుండా ఉండటం కోసం అని చెప్పటం సరి అయినటువంటి జవాబు.
3: If you ask any individual, why are you taking medicine? The reply that you usually get will be, in order that I may be cured of the disease that I have. But this is not the correct answer. The correct answer should be that he is taking the medicine so that in future he does not have to take the medicine once again.
1: జననము కూడా ఎందుకోసం జన్మించినావంటే ఇంకా పైన జన్మించకుండా ఉండటం కోసం జన్మించినానని చెప్పటం సరి అయినటువంటి అర్థం.
3: Similarly, if we ask a question, why have you taken this birth? The correct answer would be, I have taken this birth so that I may not again repeat and take the same birth.
1: Kani janminchadam aneetundi maraninchadam kosamani maraninchadam janminchadam kosamani ee kala chakram annu janana maranam aneetundi yokka tattvam lopala mana jeevitham yattamaipovatam kante nijamainatundi saarthakamainatundi satya swaroopanni gurtinchadam manavuni yokka kartavyam.
3: However, to be born so that you die, to die so that you may be born again, and thus get caught in this wheel of time is not the true thing that we should do. We should regard our life as purposeful in order to understand the truth that lies behind all this.
1: Aite dehame lekapothe ee jagattunandu etti karyam kodanu cheyataniki veelu kaadu. దేహము స్థూల దూహము స్థూల రూపమైనటువంటి దేహము జగత్తుకు అవసరమే. అయితే దీనిని మనం ఉపాధిగా తీసుకుని తద్వారా మనం సాధించవలసినటువంటి లక్ష్యం లోపల దీనిని ప్రవేశింపచేసుకోవటం ఇది సామాన్యమైనటువంటి యొక్క మానవత్వంలో కర్తవ్యం.
3: Without having a body, one cannot do anything in this world. The body has got a gross shape. But this gross shape of the body has to be understood as only a means. Adopting this means, we should fulfill the main purpose for which we have come into this world.
1: ఈ దేహము బంధనకు ఎంత కారణమో మోక్షమునకు కూడాను అంత కారణమే. మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయుః అంటున్నారు. కాదు, దేహము కూడాను బంధమోక్షమునకు మూల కారణమైనటువంటిదిగా ఉంటుంటది.
3: This body is as much responsible for our bondage as it is responsible for our liberation. They say that man's mind is responsible for his bondage as well as for his liberation. No, not only that, the body is also responsible for our bondage and for our liberation.
1: Dehame lekapothe manasu tattvanni gurtinchadam sadhyam kaadu.
3: Without the body, one cannot recognize the aspect and the nature of one's mind.
1: ప్రాణము మనసు బుద్ధి చిత్తము ఈ యొక్క ఇంద్రియములంతా కూడాను దేహమును పురస్కరించుకునియే ఈ యొక్క జగత్తునందు ప్రకటన అవుతున్నది.
3: ది లైఫ్ ది మైండ్ ది ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎవిడెంట్ టు దిస్ వరల్డ్ ఓన్లీ బై అకాంపనీయింగ్ ది బాడీ.
1: కనుక అట్టి పవిత్రమైనటువంటి దేహమును మనము సార్థకమైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి సత్యాన్వేషణ యందు మన యొక్క జీవితమును అంకితం చేసి నిత్యకృత్య కర్మము నిర్బంధ జీవితం కోసం కర్తవ్య ధర్మను ఆచరించుకోవటం ఈ యొక్క పవిత్రమైన దేహము వరప్రసాదంగా అందుకున్నటువంటిది.
3: Therefore, we must use this sacred body for the useful purpose of looking at truth, of finding out what the truth is. This life which has come to us as a compulsory thing should be regarded as God's gift, and we must make use of this body for this purpose.
1: Manava janmamu maha pavitramainatundi. Jantunam narajalma durlabham. Enni janmala yokka punya phalamu chetano ee manava janmam praaptistundi. అట్టి ప్రాప్తించినటువంటి మానవ జన్మమును మనము సార్థకమునరించుకునేటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి. దీనిని గురించే శంకరుల యొక్క శిష్యులు ఈ విధమైనటువంటి యొక్క పునరపి జననం పునరపి మరణం, అయ్యా పుట్టటము చావటము ఇంకా తల్లి గర్భం లోపల ఆ పిండము ఆ స్వరూపాన్ని ధరించడానికి పడేటువంటి కష్టములు అలవి కానటువంటిది అనగా మీకు ఆ స్థితి ఎందు తెలియదు కనుక మీకు అర్థం కాదు. నిజముగా పిండము రూపముగా మారే సమయం లోపల నరక వేదన అనుభవిస్తుంది.
4: అలాంటి వేదన ఎక్కడ అనుభవిస్తుంది? మూత్రపిండములో అనుభవిస్తుంటుంటాది. ఇలాంటి దేహమును ఇంత కష్టపడి ఇన్ని శ్రమల కోర్చి ఈ జగత్తును కళ్లారా చూచినటువంటి ఈ దేహము పవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశింపకుండా చేసుకోవటము నిజముగా మానవత్వం అంటే కూడాను చాలా అవమానకరంగా ఉంటుంటాది.
3: మ్యాన్ ఈజ్ ఎ సేక్రెడ్ యానిమల్. Of all the animals, which includes man, to be born as a man is something which is an extraordinary gift. Therefore, one must use the life as he is born as man in a purposeful manner. The disciples of Shankara, in order to bring out the significance of man's birth, have referred to the fact that man is born again and again, he dies again and again, and while he goes through this process of being born and dying, he lies in a miserable state in the womb of the mother. It is not really describable, the pain through which he goes when he gets life into himself and the dormant condition in which he lies in the womb of the mother. These things are really indescribable suffering. When once you come out of such suffering into the world, and when you look with your eyes at the world, you must realize that you must make your life a sacred one and live a purposeful life.
4: ప్రతి మానవుడు కూడాను జగత్తు లోపల ఒక ఆదర్శాన్ని నిరూపణ చేసేటువంటి యొక్క దివ్య కార్య నిమిత్తంగా వచ్చినాడు. ఈ జగత్ అనేటువంటి పెద్ద ఒక మిషన్ లోపల ఒక్కొక్క మానవుడు కూడాను ఒక్కొక్క పార్ట్ వంటి వాడు, ఒక స్క్రూ, ఒక బోల్ట్, ఒక నట్, ఏదో ఒక విధమైనటువంటి యొక్క దీంట్లోపల ఈ జగత్ అనేటువంటి ఒక కర్మాగారం లోపల ప్రతి మానవుడు కూడాను ఒక్కొక్క అంగంగా ఉంటున్నాడు.
3: ఎవ్రీ మ్యాన్ comes into this world with a specific ideal to demonstrate on his side. This individual comes into the world which in itself is a very big machine, is a big workshop. Each person is a screw or a bolt or a nut, and all these people make up together this big machine of the world.
4: మన లక్ష్యమునందు ఏదో మన యొక్క జీవితం వ్యర్థమైనటువంటిది, చిన్న పిన్ను వంటిది అని మనం అనుకుంటాం, కానీ ఆ చిన్న పిన్ను లోపలనే ఉంటుంటాది మిషన్ యొక్క లైఫ్ అంతా కూడా.
3: ఇన్ అవర్ కాన్సెప్ట్ వి మే థింక్ దట్ అవర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్ బికాస్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు ఎ స్మాల్ పిన్ ఇన్ దిస్ బిగ్ మెషీన్, బట్ ది ఎంటైర్ యూస్ఫుల్నెస్ ఆఫ్ ది మెషీన్ విల్ లై ఇన్ ది యూస్ఫుల్నెస్ ఆఫ్ దట్ స్మాల్ పిన్.
4: దీనికి ఒక చిన్న ఉదాహరణము, పెద్ద ట్రైన్ బయలుదేరి చాలా స్పీడ్ గా పోతుంటుంటాది.
3: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. యూ హ్యావ్ ఎ హ్యూజ్ ట్రైన్ విచ్ స్టార్ట్స్ అండ్ ట్రావెల్స్ ఎట్ గ్రేట్ స్పీడ్.
4: కానీ దానిని నిలపాలని లక్షల మంది ప్రజలు వెళ్లి ఆ యొక్క దీనిని పట్టుకున్నప్పటికీ వారికే ప్రమాదం అందిస్తుంది, కానీ ట్రైన్ నిలచడానికి పూనుకోదు.
3: Even if lakhs of people with a view to stop the train go and catch hold of the train, they will be harmed, but the train will not stop.
4: కానీ ఇంజిన్ రూమ్ లో ఉన్నటువంటి డ్రైవర్ బ్రేక్ అనేటువంటి చిన్న పిన్ను వేసేటప్పటికి అది నిలిచిపోతుంది.
3: బట్ ది డ్రైవర్ హూ ఇస్ ఇన్ ది ఇంజిన్ రూమ్ ఇఫ్ హీ పుట్స్ ఆన్ ఎ స్మాల్ పిన్ విచ్ ఇస్ ది బ్రేక్ ఫర్ ది ట్రైన్ దెన్ ది ట్రైన్ కమ్స్ టు ఎ స్టాప్.
4: ఇంత వేగంగా పరిగెత్తేటువంటి పెద్ద ట్రైన్ ఇన్ని లక్షల మంది పట్టుకున్నప్పటికీ నిలిచకపోయినప్పటికీ ఆ ఒక్క చిన్న పిన్ను ద్వారా ఈ ట్రైన్ కంట్రోల్లో విప్పింది. కనుకనే మానవుడు ఏ మనసు, ఏ వ్యక్తి, ఏ భావంతో ఈ జగత్తు యొక్క దుర్మార్గమును, అన్యాయమును, అక్రమమును, అనాచారమును, అసత్యమును నిలిపివేసేటువంటి యొక్క శక్తి కలదో చెప్పడానికి సాధ్యం కాదు. కనుక ప్రతి వ్యక్తి కూడాను ఉపయోగకరమైనటువంటి యొక్క దేశ కళ్యాణమును ఆశించేటువంటి యొక్క వ్యక్తిగా భావించుకోవటం ఉత్తమమైనటువంటి లక్షణం.
3: This train, which is traveling with such great speed, which could not be stopped by lakhs of people making an attempt, that it could be stopped by putting a brake in the form of a small pin, shows the importance of the small pin. In the same manner, man, when he uses his mind, his ideas and his intelligence, and when he faces the sorrow, the trouble and the untruth that is going in this world, one can see that he, although he is compared to a small pin, can have the capacity to counter this sorrow and this untruth in this world. Therefore, he must regard himself, even as a small pin, to be a good, useful person in terms of the prosperity of the world.
4: ఈ దేహము నుండి ప్రాణము పోయేటువంటి యొక్క పరిస్థితికి మనం ఏమాత్రం కూడా వెరవకు నక్కరలేదు. ఇది సహజమైనటువంటిది. లోహ సహజమైనటువంటి యొక్క భౌతిక దేహమునకు సంభవించేటువంటి యొక్క సామాన్యమైనటువంటి యొక్క ధర్మమే.
3: we should not be afraid at any time that life will fly away from this body. This is a natural thing. This body is a material body, and that life should fly away sometime or other is an obvious and natural thing.
1: నిండటమే మనకు పెద్ద ఆశ్చర్యం అనిపించుకోవాలి.
3: Really, when we think deeply and consider this matter, it should not be a matter of surprise that life will fly away from this body. What should cause surprise is that life should at all stay in this body for that time.
1: అనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము.
3: This small example for this.
1: ఒక సైకిల్ టైర్ ఉంటుంది, లేక కారు టైర్ ఉంటుంది. అందులో ఏదైనా చిన్న ఒక పిన్ కుర్చుకుందంటే అందులో ఉన్నటువంటి ఎయిర్ అంతా కూడాను వెళ్లిపోతుంది.
3: వీ హ్యావ్ ఎ సైకిల్ టైర్ ఆర్ ఎ కార్ టైర్. ఇఫ్ ఇన్ దట్ టైర్ ఇఫ్ యూ పియర్స్ ఎ స్మాల్ పిన్, దెన్ ఆల్ ది ఎయిర్ దట్ ఈస్ కంటైన్డ్ ఇన్ ది టైర్ విల్ గో అవుట్.
1: అంత చిన్న పిన్ను కుర్చుకున్నటువంటి ఆ టైర్స్ ఏ దానిలో ఉన్నటువంటి యొక్క గాలి అంతా కూడాను కోల్పోతున్నటువంటి సమయం నందు ఈ దేహమనేటువంటి టైర్స్ కు 9 రకములైనటువంటి పెద్ద పెద్ద పంక్చర్స్ అంతా ఉంటున్నాయి, కానీ ఈ గాలి పోవటం లేదు. దీనికి మనం ఆశ్చర్యపడాలి.
3: When a small pin is pierced into those tires, all the air just goes out. Under such conditions, we should really wonder how this tire, the tire of our body, when it has 9 punctures to it all over the body, that in that
1: big
3: the
1: puncture.
3: 9 big punctures all over the body, in under such conditions, how does this life, the air of life, stay without leaking out in this body?
1: కనుక మనకు ఈ యొక్క జీవితం అనేటువంటిది ఇంతకాలం ఈ దేహాన్ని నిలబెట్టినందుకు మనము తగినటువంటి కృతజ్ఞతను అందించడానికి పవిత్రమైనటువంటి కార్యము లోపల మన కాయమును ప్రవేశపెట్టాలి.
3: We should therefore be grateful for life having remained in this body for such a long time, and in return show our gratitude by using the body for sacred purposes only.
1: Aa dekhamanandu utchvasa nishvasa swaroopudainatvanti yokka hamsa gayatri japamnu swarinchetvanti yokka aa yokka gaali yokka tattvanni manam artham chesukotaniki punukovali.
3: In this body, the process of breathing, taking in the breath and giving out the breath, this process should be remembered as something which reminds us of the Hamsa Gayatri, the sacred mantra of Gayatri, and we should remember that it has special significance.
1: కనుక సర్వత్ర భగవత్ స్వరూపమే, సర్వత్ర భగవత్ యొక్క శక్తియే. కనుక మనం ఈ దేహమును మాత్రమే ఒక లక్ష్యం ఉంచుకుని దేహమే నా యొక్క ఆధారమని, ఈ జగత్తునకు ప్రధానమని భావించుకోవటం అది సరి అయినటువంటి లక్షణం కాలేదు. దేహమనేటువంటిది ఒక ఉపాధిగా మనం భావించి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమే మన యొక్క లక్ష్యం ఉంచుకున్నప్పుడు సర్వత్రా ఆనందముని అనుభవించుకోవటానికి అవకాశం ఉంటుంది. కొన్ని నిమిషములకు పూర్వము పాగే చెప్పాడు, ఆదిత్య వర్ణం తమస పరస్తాత్ అన్నారు. ఈ యొక్క ఉపనిషత్తు యొక్క వాక్యమును కూర్చుని కొన్ని రకములైనటువంటి దీనిని మనం ఉచ్చరించాలంటే నీ కన్నులతో నీవు జగత్తును చూస్తున్నావు అని భ్రమిస్తున్నావు, కాని చూచేది నీ కన్నులు కాదు, భగవంతుడే తన యొక్క కన్నులతో ఈ యొక్క దీనిని చూపిస్తున్నాడే కాని భగవంతుని కన్నులు చూస్తున్నాయి కాని నీ కన్నులు భగవంతుని చూడటం కాదు. నీ ద్వారా భగవంతుడు జగత్తును చూస్తున్నాడు.
3: ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ గాడ్ స్ట్రెంగ్త్. గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ రియలైజ్ దట్ అవర్ బాడీ ఈజ్ ఓన్లీ ఎ మీన్స్ ఫర్ రికగ్నైజింగ్ దిస్ ట్రూత్. వీ షుడ్ నాట్ అటాచ్ ఎనీ మోర్ ఇంపార్టెన్స్ టు అవర్ బాడీ దాన్ టు అక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ మీన్స్ బై విచ్ వీ కెన్ రికగ్నైజ్ ది ఆమ్నిప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. వీ షుడ్ యూజ్ ఇట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అక్సెప్టింగ్ ది డివినిటీ అండ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆత్మ ఎవ్రీవేర్. A few minutes ago, Sri Page told you that the whole world is such that it is not with your eyes that you are seeing the world, that it is with God's eyes, and God is seeing through you everything that is contained in this world. Therefore, you are only a means, and God is present and seeing everything in this world.
1: కనుక నీ కన్నులతో నీవు చూస్తున్నావని నీవు భ్రమిస్తున్నావు కాదు కాదు దైవం యొక్క కన్నులతోనే నీవు చూస్తున్నావు.
3: You are imagining that you are seeing everything with your eyes. No, you are seeing everything with God's eyes.
1: Kana sarvamu bhagavatmayamainatvanti ee jagattunandu ee anityamo ashashtamo asatyamainatvanti neeti budaga vanti ee deha nimittamai manamu paritapinchanakkaraledu.
4: ఈ దేహ నిమిత్తమా మనం పరిశ్రమించవలసింది? ఇది మనుషుని యొక్క లక్షణం కాదని కూడాను మరొక కవి కూడాను ఒక భావోద్రేకంతో చెప్పాడు. ఏమని చెప్పాడు? పుట్టినప్పుడు ఏడ్చినావు, చచ్చునప్పుడు ఏడ్చుతావు, మధ్యనెన్నో రోగాలకు ఎన్నెందుకు ఏడ్చుతావు. ధర్మజ్ఞాని అనుసరింప, ధర్మజ్ఞాని కలుగుచుండా ఉద్ధరింప ఏడ్చినావా? లేక నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు స్వరూపించడం దర్శించడం కోసమని నీవు ఏడ్చినావా? ఎందుకోసం ఏడ్చినావు? చావు కోసం ఏడ్చినావా? ఏడ్పు కోసం ఏడ్చినావా అని ఆ యొక్క హృదయాన్ని చక్కగా పట్టి ప్రశ్నిస్తాడు.
3: దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గాడ్, ఎవ్రీవేర్ గాడ్ ఈజ్ ప్రెసెంట్. అండర్ దోస్ కండిషన్స్ టు గ్రీవ్ ఫర్ దిస్ బాడీ విచ్ ఇస్ temporary, which is untrue, which is going to perish, is not man's quality at all. That should not be man's quality. For describing this situation, a poet with great emotion asked the following questions. You cry when you are born. You cry when you die. You cry for everything in between your birth and death. Have you ever cried when you found dharma declining? Have you ever cried for the sake of truth? Have you ever cried that you should have the vision of the true quality of Atma? You have not done that. This is how the poet, in great emotion, asks you certain questions.
4: Kanuka, manamu, ee jagattunu paripalinchetuvanti yokka divya swaroopudainatuvanti daiva paripalanayandu manam okka anuvuluga untunnam. కనుక ఈ దైవ పరిపాలన యందు మన యొక్క బాధ్యతను కూడాను మన భాగములకు వచ్చినటువంటి యొక్క కర్మను కూడాను మనం సక్రమమైన మార్గంలో వినియోగించుకోవాలి అనేటువంటి యొక్క సద్భావమును మన హృదయంలో నింపుకోవటానికి పూనుకోవాలి.
3: సో వీఆర్ ఓన్లీ వన్ లిటిల్ బిట్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ప్రిసైడెడ్ ఓవర్ విచ్ ఇస్ రూల్డ్ బై గాడ్ and we should recognize that we are only a part of this entire universe and recognize that we should conduct ourselves in a manner that befits our being one in the rule of God.
4: మనము ఇంద్రియములను నిగ్రహించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం సల్పాలి, కానీ కేవలము దేహమును మాత్రమే అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రయోజనం లేదు. పుట్ట మీద మర్దించిన పాము మరణమందున తనువును తా దండించిన విషయభోగములు అనుగున ఆకలి దప్పులు మానినంత ఆత్మజ్ఞాని తానగున తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదురును.
3: దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ కంట్రోలింగ్ ఓన్లీ యువర్ బాడీ. వన్ షుడ్ ట్రై అండ్ కంట్రోల్ ఆల్ అవర్ ఆర్గన్స్, దెన్ ఓన్లీ ది డిజైర్ రిజల్ట్ విల్ కమ్. ఇఫ్ యూ టేక్ ఎ స్టిక్ అండ్ బీట్ సింప్లీ ఆన్ ది అవుట్ సైడ్, విల్ ది స్నేక్ ఇన్ సైడ్ ది అబోర్డ్ డై? విల్ ఇఫ్ యూ పనిష్ అవుట్ in an outward manner, will the result be got? If you take, will your thirst be quenched if you simply look at water? If you just utter mantras and words, will you have the knowledge of the divine?
4: Kanuka mottamoda taanevaro telusukovataniki prayatnam cheyali.
3: First thing to do is to find out who you are.
4: Adi teliyinanta varaku kudanu మనం ఎన్ని కార్యములు చేసినప్పటికీ, ఎన్ని రకములైనటువంటి యొక్క సాధనలు కలిపినప్పటికీ మనకు ఈ యొక్క ఆత్మతత్వం అనేటువంటిది అర్థం కాదు.
3: టిల్ యు అండర్స్టాండ్ హూ యు ఆర్, డజంట్ మ్యాటర్ హౌ మచ్ సాధన యు డు, హౌ మెనీ గుడ్ థింగ్స్ యు డు, యు విల్ నాట్ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ఆత్మ.
4: అందువలననే పెద్దలైనటువంటి వారిని, అనుభవజ్ఞులైనటువంటి వారిని కూడి చేరి వారి యొక్క ప్రబోధనను, వారి యొక్క ఉపదేశములను చక్కగా మనం ఆచరణయందు ఉంచి తద్వారా మనం కొన్ని రకములైనటువంటి యొక్క స్వశక్తితో కూడాను కొన్ని సాధనలు చేకూర్చుకున్నప్పుడు దాని ద్వారా కొంత అర్థం కావటానికి అవకాశం ఉంటుంటుంది.
3: సో బై గోయింగ్ టు ఎల్డర్స్, బై మీటింగ్ ఎక్స్పీరియన్స్ పీపుల్, బై లిసనింగ్ టు దేర్ సేయింగ్స్, బై అండర్స్టాండింగ్ దేర్ టీచింగ్స్ అండ్ బై పుట్టింగ్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్, thereafter with our own effort, ourselves doing part of these good things, that is the way by which you can understand the true situation.
4: Kani mee adrishtavashattu meerai aa anubhogulu daggariki velladaniki badulu mee chendake anubhogulainaatunte peddalu anni vidhamulainaatunte yokka vidyanu ardhinchinaatunte yokka anubhogulu mee chendake vachi nityamu vaari yokka prabodhalanu వారి యొక్క పవిత్రమైనటువంటి యొక్క టీచింగ్స్ కూడాను మీకు అందిస్తుంటే, మీ యొక్క అదృష్టవశాత్తు దీనిని అంతో ఇంతోనైనా ఆచరణలో పెట్టి మీరు దీనిని ఈ యొక్క నిర్ణయం కూడాను కొంత మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటం చేత మన భారతదేశమునకు మీరు ఎంతనో ఉపకారం చేసినటువంటి వారైపోతారు.
3: హౌవర్ బై యువర్ గుడ్ లక్ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ హ్యావింగ్ టు గో టు సచ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ అండ్ ఎల్డర్స్, ది ఎక్స్పీరియన్స్ పీపుల్ అండ్ ఎల్డర్స్ ఆర్ కమింగ్ టు యూ డ్యూరింగ్ దిస్ మంత్ డైలీ ఇన్ దేర్ టీచింగ్స్ అండ్ ఇన్ దేర్ సేక్రెడ్ సేయింగ్స్ దే ఆర్ టెలింగ్ యూ వాట్ ఈస్ గుడ్ అండ్ ఇఫ్ out of that even some small portion can be put by you into practice and if you understand the significance of those things in future you will become valuable acquisitions for our country.
4: దీనికి ఒక చిన్న కథ.
3: There is a small story for this.
4: వచ్చినటువంటి వారి అందరిని కూడాను ఒక రాజు మూడు ప్రశ్నలు వేస్తూ వచ్చేటువంటి వాడు.
3: One king used to ask three questions of all people who came to him.
4: మొదటి క్వశ్చన్ ఎవరు శ్రేష్ఠుడు అనేటువంటిది.
3: ఫస్ట్
4: రెండవది ఎట్టి కాలము శ్రేష్టమైనటువంటి కాలము అని, మూడవది ఏ కార్యము శ్రేష్టమైనటువంటి కార్యము అని. ఎట్టి కార్యము శ్రేష్టము, ఏ కాలము శ్రేష్టము, ఏ వ్యక్తి శ్రేష్టము, ఈ మూడింటిని కూడా తాను తెలుసుకోవటానికి చాలా పరితపిస్తూ ఉండేటువంటి వాడు.
3: The first question which the king used to ask was, who is the best of people? The second was, what is the best amongst the times? The third was, of all things, of all works, type of action, what is the best action? The king was very anxious to know, what is the best type of work, what is the best time, and who is the best person?
4: కానీ ఎంతమంది ఎన్ని రకములైనటువంటి జవాబులు చెప్పినప్పటికీ ఆ రాజునకు సంతృప్తి కలిగేటువంటిది కాదు.
3: These people used to give different kinds of answers, but the king was never satisfied.
4: ఒకనాడు విహారార్థమై అరణ్యమునకు వెళ్ళాడు.
3: One day he went to the forest in order to have some pleasure.
4: పర్వతములు, కొలనులు, వృక్షములు పరికించుతూ ఏదో అలసిపోయి ఏదో ఒక తెల్లగా ఒక ఆశ్రమం కనిపించేటప్పటికి ఆ ఆశ్రమం చేరుకున్నాడు.
3: He was moving about the hills and the lakes and the trees and after having looked at them, he felt a little tired. Then he found at some distance a white ashram. He wanted to go there and take rest. He went to the ashram.
4: ఇతను ఈ మహారాజు ఆశ్రమంలో చేరేటప్పటికి ఆశ్రమ వాసి అయినటువంటి ఒక సాధువు పూల మొక్కలకు నీరు పోస్తూ ఉంటుండినాడు.
3: By the time this king reached the ashram, the sadhu who was living in the ashram was giving water to various flower plants.
4: కాని ఈ రాజు అలసి వచ్చటము తాను గమనించాడు. తక్షణమే తాను పోస్తున్నటువంటి ఒక పాత్రను ఒక చోట పెట్టి ఈ సాధువు పరిగెత్తి వెళ్లి తనకు చల్లటి నీరును, తీయటి పండును అందించాడు.
3: This sadhu found that the king came there rather tired. He saw that. So he at once kept the vessel with which he was pouring water in the plants, ran up to the king and gave him cool water and sweet fruits.
4: ఈ లోపలనే ఏదో ఒక వ్యక్తికి దేహమంతా గాయములు తగిలి కొంతమంది సాధువులు ఆ వ్యక్తిని ఆ ఆశ్రమానికి ఎత్తుకుని వచ్చారు.
3: At that time, another individual was brought by other sadhus to the same ashram and that individual was wounded all over his body.
4: ఆ యొక్క వ్యక్తిని తెచ్చిన తక్షణమే తాను చక్కని శుద్ధమైనటువంటి జలముతో ఆ గాయములంతా కడిగి అతనికి కొన్ని రకములైనటువంటి యొక్క ఈ చెట్టు మూలికల ద్వారా ఏర్పరచుకున్నటువంటి ఔషధములు వేసి అతని ఉపశాంతి నిమిత్తమై చక్కని బోధలు చల్పుతూ అతని దగ్గర కూర్చొని మనశ్శాంతి నిమిత్తమై అతనికి చక్కని ఉపదేశం అందిస్తూ వస్తున్నాడు.
3: As soon as he saw the individual being brought into the ashram, he took some pure clean water and washed all the wounds and he had some herbs of various trees with which he could cure those wounds. He gave him the herbs and he sat by his side and he was telling him various good things so that he might cause him rest and peace of mind.
4: సాధువు యొక్క చల్లని మాటల చేత అతని బాధలంతా కూడా మర్చి చక్కగా నిద్రించాడు.
3: By listening to the soft words of this sadhu, this wounded person forgot all his pain and he slept away.
4: తక్షణమే ఈ మహారాజు కాలాతీతమైనది, నేనింక నా గ్రామంకు వెళ్ళొస్తానని సాధువుకు కృతజ్ఞత చెప్పే నిమిత్తమై సాధువు దగ్గరకు వచ్చాడు.
3: ది కింగ్ కేమ్ టు ది సాధు విత్ ఎ వ్యూ టు టెల్ హిమ్ దట్ ఇట్ ఇస్ నౌ టైమ్ ఫర్ హిమ్ టు గో బ్యాక్ టు హిస్ ప్లేస్ అండ్ హీ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ టు ది సాధు.
4: సాధువు చక్కగా ఆశీర్వదించి అతనికి వెళ్లి రావచ్చునని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఈ మహారాజునుకు తనలో మెదులుతున్నటువంటి ఈ మూడు కోరికలు ఈ సాధువునేమైనా అడిగితే చెప్తాడా అనేటువంటి ఉత్సాహంతో తిరిగి అతని దగ్గర ఈ మూడు కోరికలు కూడాను వెలువరిచాడు.
3: ది సాధు బ్లెస్డ్ ది కింగ్ అండ్ సెడ్ ఎస్ నౌ యూ కెన్ గో బ్యాక్ బట్ ది కింగ్ హ్యాడ్ ది 3 క్వశ్చన్స్ విచ్ హీ వాజ్ ఆస్కింగ్ ఎవ్రీ వన్ ట్రబ్లింగ్ హిమ్. హీ థాట్ ఇఫ్ ఐ పుట్ ది 3 క్వశ్చన్స్ టు ది సాధు మేబీ ఐ విల్ గెట్ ది కరెక్ట్ ఆన్సర్స్ అండ్ హీ ఆస్క్డ్ ది 3 క్వశ్చన్స్.
4: ఈ యొక్క ప్రశ్నకు సాధువు చెప్పాడు, ఇంతవరకు జరిగింది కదా, ఇంతవరకు జరిగినటువంటి యొక్క క్రియ లోపల నీ మూడు క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఉన్నాయన్నాడు.
3: సాధు రిప్లైడ్, ఎస్ ఇన్ వాట్ యూ హ్యావ్ సీన్ టిల్ నౌ, ఇన్ వాట్ హ్యాస్ గాన్ ఆన్ టిల్ నౌ, ది ఆన్సర్స్ టు యువర్ 3 క్వశ్చన్స్ ఆర్ కంటెయిన్డ్.
4: ఈ మహారాజుకు ఏమాత్రమూ అర్థం కాలేదు. స్వామి, నేను కొంతవరకును అమాయకుడిగా ఉంటున్నాను, ఇది ఇంతవరకు జరిగినటువంటి దాంట్లో ఏది ఈ మూడు క్వశ్చన్ కు ఆన్సర్ సరిగా ఉంటున్నావో తమరు విశదీకరించి చెప్పాలి అని ప్రార్థించాడు.
3: ది కింగ్ డిడ్ నాట్ అండర్స్టాండ్, దేర్ఫోర్ ది కింగ్ ఆస్క్ ది సాధు, ఐ డూ నాట్ సీమ్ టు బి సఫిషియెంట్లీ షార్ప్ యాస్ టు బి ఏబుల్ టు గెట్ ది ఆన్సర్స్, ఐ రిక్వెస్ట్ యూ టు ఎక్స్పాషియేట్ అండ్ ఎక్స్పాండ్ దెమ్ అండ్ గివ్ మీ ది కరెక్ట్ ఆన్సర్స్ ఫర్ ది 3 క్వశ్చన్స్.
4: నీవు ఆశ్రమానికి వచ్చే సమయం నందు నేను పూల మొక్కలకు నీరు పోస్తున్నాను, అది నా కర్తవ్యం.
3: At the time when you came to the ashram, I was watering the flower plants. That was my duty.
4: Kani atti kartavya karmanu aacharinche samayam nandu neevu ashramaniki vachchavu. Kanuka vachina tachaname naa kartavyanni akkada petti tirigi ashramaniki vachinatundi aditi abhyagatanu aadarincheetundi naa prathama kartavyam. Kanuka vachanu neeku challani neeru tiyani pandlu icchanu neeku shrama teerchanu.
3: At the time when you entered the ashram, I was giving water to the plants. But as soon as you came to the ashram as a guest, my duty was to receive you. So I stopped watering the plants. I came to you. I gave you clean water and I gave you good sweet fruits.
4: Ninnu kontha varaku shanti parche samayamunande inkoka oka badalato vachinatundi vyakti akkada cheraadu. అతని బాధలను నివారించేటువంటి నిమిత్తమై నా యొక్క కర్తవ్యాన్ని నేను అక్కడ నిర్వర్తించాను.
3: వైల్ రిలీవింగ్ యూ ఆఫ్ యువర్ పెయిన్ అండ్ యువర్ టైర్సమ్నెస్, దేర్ కేమ్ అనదర్ ఇండివిజువల్ హూ హ్యాడ్ సమ్ గ్రేట్ ట్రబుల్స్. దేర్ ఫోర్ ఐ గేవ్ అప్ ది డ్యూటీ ఆఫ్ సర్వింగ్ యూ అండ్ ఐ వెంట్ టు దట్ ఇండివిజువల్ హూ ఇస్ హ్యావింగ్ సమ్ ట్రబుల్.
4: కనుక ఎవరు మన దగ్గరికి వచ్చి మన యొక్క సేవను కోరుతారో వారు శ్రేష్టమైనటువంటి వ్యక్తి. ఇంకా కార్యం ఏమిటి అంటావా, నా యొక్క కర్తవ్యం లోపల ఏ కాలమునందు మన యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలో ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే మనకు శ్రేష్టమైనటువంటి కర్మ. ఇంకా కాలమునందు ఏది మంచి కాలం అంటావా, వర్తమానమే మంచి కాలము. భవిష్యత్తు ఎక్కడో చేరుకొని ఉంటుండాలి, మనకు కంటికి కనిపించినటువంటి యొక్క పరిస్థితిలో ఉంటుండాలి, కంటికి కానరానటువంటి పరిస్థితిలో ఉంటుండాలి. కనుక అట్టి భవిష్యత్తును మనం విచారించి ప్రయోజనం లేదు. ఇంకా గడిచిపోయినటువంటి దానిని మనం విచారిస్తామంటే గడిచిపోయింది చూచే పంపించాము, దానిని విచారించనక్కర్లేదు. కనుక జరుగుతున్నటువంటి దానికి తగినటువంటి యొక్క బాధ్యతను మనం తీసుకోవాలి. కర్తవ్యాన్ని మనం చక్కగా నిర్వర్తించడము, ప్రస్తుత కాలమును పవిత్రము చేయటము, మన యొక్క అతిథి అభ్యాగతను ఇంటికి వచ్చినటువంటి వారిని మంచి మాటతో మంచి పలుకుతో మంచి గౌరవంతో వారిని ఆదరించటము, ఈ మూడే సరైనటువంటిది. మన దగ్గరికి వచ్చినటువంటి వాడు మంచివాడు ఎవడైనా సరే. ఇంకా నీవు చేసే కర్తవ్యం ఎత్తిదైనా పర్వాలేదు, కర్తవ్యం ప్రధానమైనటువంటిది కనుక నీవు అది మంచిదిగా నీవు చూచుకో. వర్తమానం, ఈ వర్తమానం మనం చేసినప్పుడే ఈ భవిష్యత్తుకు తగినటువంటి భద్రత కలుగుతుంది. కనుక ఈ మూడు పవిత్రమైనటువంటివి అని అతను ఆన్సర్ చెప్పాడు.
3: Whoever comes seeking service from you, he is the best of individuals. At that time, whatever service you can do to that person and give him satisfaction, that will be your duty and that is the best of work that you can do. The time, the present time, right now, when you can do something useful is the best of times. Future is something which you do not see. Your eyes cannot perceive what the future is going to be. Therefore, you should not care for the future.
4: Vartamanam. ఈ వర్తమానం మనం చేసినప్పుడే ఈ భవిష్యత్తుకు తగినటువంటి భద్రత కలుగుతుంది. కనుక ఈ మూడు పవిత్రమైనటువంటివి అని అతను ఆన్సర్ చెప్పాడు.
3: హూ ఎవర్ కమ్స్ సీకింగ్

0: see. Your eyes cannot perceive what the future is going to be. Therefore, you should not care for the future. Past has gone. You can do nothing about the past. Therefore, you should not regard past as the best of times. Of all the three, the present time, which you can use well, you fulfilling your duty in serving the person who comes to you and whoever comes to you seeking your service, these are the three best things and these are the three answers to your questions.
1: ఈ యువకులుగా ఉన్నటువంటి ఈ సమయమునందు ఈ వర్తమానమునందు మీ కర్తవ్యం ఏమిటి? ఒకవైపున తల్లిదండ్రులను గౌరవించి, తల్లిదండ్రులను ప్రసన్న హృదయులుగా గావించి, మీ యొక్క విద్యాభ్యాసయందు ఎట్టి ఉడుదుడుకులకు కూడా మీరు చేరకుండా మీరు ఏ యొక్క కార్యమునందు మీరు కాలిడినారో ఆ కార్యమును సక్రమమైనటువంటి రీతిలో సాధించడానికే మీరు పూనుకోవాలి. ఈ సక్రమమైనటువంటి రీతితో సాధించటము సరి అయినటువంటి కర్మ. ఈ కాలమునకు మీరు కొన్ని రకములైనటువంటి నీతి నిజాయితీల యొక్క తత్వము తోపల గుణమును పోషించుకోవటము ఇది సరి అయినటువంటి యొక్క టైం. అయితే ఇంకా చేయవలసినటువంటి ఏమిటంటే తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవమే కాకుండా వారికి సార్థక నామాన్ని అందించడమే కాకుండా మన భారతదేశం యొక్క భవిష్యత్తును కూడాను సంస్కృతిని కూడాను పునరుద్ధరించడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
0: At this young age of yours, that is the right now, the present time, you should recognize that as the most important time. You must fulfill your duty, which is the best of work that you can do. What is that duty? Your duty is to respect your mother and father. Your duty is not to take a bad path. Your duty is also to do whatever work you have undertaken to do in the best possible manner. You have to understand, therefore, that this time is the best of time. Your duty is the best of duty to your mother and father. Your best of work is to do the work that you have undertaken in the best possible manner. Therefore, in doing such good work, you will not only do the best of things, you will also serve your country in the best possible manner.
1: Kanukare. ఈ డిసిప్లైన్, డివోషన్, డ్యూటీ ఈ మూడింటిని మనం సరి అయినటువంటి రీతి లోపల ఈ వయసు లోపల భద్రపరచుకోవాలి.
0: Therefore, these three things, discipline, devotion and duty, at this right age of yours, you must take great care and strengthen these three things.
1: కనుక మనము కాలములో ఏది కాలము మంచిదంటే నిజంగా ఈ యొక్క వయసు ఎంత పవిత్రమైనటువంటిదో చెప్పడానికి సాధ్యం కాదు. ఈ పవిత్రమైనటువంటి వయసు లోపల అపవిత్రమైనటువంటి మార్గములు మనం తొక్కటం చేత మన జన్మము చాలా అల్లకల్లోలమైనటువంటి స్థితిలో అల్లాడిపోతుంది. ప్రస్తుతం మీకు తెలియదు, కానీ భవిష్యత్తుకు ఈ విధమైనటువంటి ఒక జీవితం తిరిగి రామంటే రాదు. కనుక ఉన్నటువంటి ఈ కాలమును పవిత్రమనరించుకునే నిమిత్తము మీ యొక్క గుణములు పరిశుద్ధమైనటువంటివిగా పెట్టుకోవటానికి ఈ లోకమునకు భారతదేశమునకు మన యొక్క మనసు, బుద్ధి, దేహము కూడాను త్యాగం చేయటానికైనా సంసిద్ధులుగా ఉండేటువంటి యొక్క పరిస్థితికి మీరు సంసిద్ధులు కావాలి.
0: So we ask ourselves the question, what is the best of time? The best of time is the present time. The age in which you now are is the best of time. Therefore, you must do sacred things in this age. You should not do bad things in this age of yours. If you do bad things, your future life will become an utter confusion. You are not likely to realize it. In fact, in future, if your life is not properly guided, this present life will not come back to you again. So, you must attach importance to good qualities. Your mind, your intelligence, your body, and all your strength must be used for this purpose and for bringing glory to your country.
1: అట్టి పవిత్ర కార్య నిమిత్తమై వచ్చినటువంటిదే దేహం కాని, కేవలము దేహం పుట్టింది, దేహం పోతుందని ఈ దేహమును అలక్ష్యం చేయటము మన యొక్క ఇది కానేరదు. మానవత్వానికి అది సరి అయినటువంటి యొక్క పవిత్రత ఎట్టిదనగా దేహమును కాపాడుకోవాలి. ఎంతవరకు మన యొక్క లక్ష్యం ఎంతవరకు ఆ లక్ష్యమును చేరేంతవరకు కూడాను దేహం భద్రమైనటువంటిదిగా ఉంటుండాలి. అంతేకాని దేహంపైనే లక్ష్యం పెట్టి మన లక్ష్యాన్ని విసర్జించి జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం ఇది సరైనటువంటిది కాదు.
0: దిస్ బాడీ ఈజ్ అ సేక్రెడ్ బాడీ. ఇట్ హాస్ కమ్ టు యూ ఫర్ ఫుల్ఫిలింగ్ ఎ సేక్రెడ్ పర్పస్. Therefore, you should not neglect it. You should not think, oh, this is born, it is anyhow going to die, therefore let me not care for it. This is not right. You must protect it. How far should you protect it? You should protect it until you are able to reach the destination that is destined for you with the help of this body. You should not waste your life in any other manner.
1: మంచి చేసినా చెడ్డ చేసినా దేహములు

0: గడపటికి విసర్జించక తప్పదు. ఎట్టివారి దేహమైన లోకము లోపల అశాశ్వతమే, కాని మనం ఉన్నంత వరకు కూడాను ఈ దేహమును తగినటువంటి శాశ్వత కీర్తిని అందుకోవాలి. కాకి ఒకచు కలకాలము తిరుగక హంసమై చడమే ఆడుమురా. మంచి సత్కీర్తితో ఒక 5 మినిట్స్ మనం జీవించినా కూడా చాలు. అపకీర్తులతో పల 50 ఇయర్స్ మనం జీవించి కూడా ప్రయోజనం లేదు.
1: Whether anyone does good or bad, it does not matter. The body of all persons has to perish. Every body of every person is temporary and it is bound to perish. It is not a permanent body. Therefore, it's much better you live as a swan. What is the point in living like a crow? It's good to live like a swan and a glorious life even for 5 minutes. What is the use of living a wasteful life like a crow even for 15 years?
0: Prahladu cheppadu chetularanga shivuni poojincharani noru navvanga harikirti nuduvareni dayayu satyambu dharanilo talupadeni kaluganeetiki tallula kadupu cheta.
1: Prahlada had said, with all your hands, use them to the fullest extent to perform puja to Shiva.
0: Satkaryam. Pavitramaina karyam.
1: Use your hands to do sacred tasks. All the time you must use your hands to do sacred tasks. Similarly, you must use your mouth for uttering the name of the Lord Hari. And if you cannot show kindness, if you cannot show truth, what is the use of being born? Such a birth is simply to ruin the mother's health.
0: Kanuka atti talli garbhamunandu janminchinatvanti yokka putrudu aa talli garbhamunu santrupti parche nimittamu kontha varaku manam krutagnata choopali. Mana yokka runamulu 4 untunnayi: matru runamu, pitru runamu, devarunamu, rushi runamu. ఈ 4 రుణములు కూడా తీర్చుకునే నిమిత్తం ఈ పవిత్రమైన దేహం వచ్చింది. తల్లి ఎంత కష్టపడి తన రక్తమును, తన యొక్క ఆహారమును, తన సర్వస్వాన్ని కూడాను కుమారునికి దారబోస్తుంది. అట్టి తల్లికి కృతజ్ఞత చెప్పాలి. తండ్రికి పోషించి పెద్ద చేసి విద్యాభ్యాసం కల్పించి తగినటువంటి యొక్క సదుపాయాలను కూడా చేయించినటువంటి తండ్రికి కృతజ్ఞత చెప్పాలి. ఇట్టి పవిత్రమైనటువంటి మానవ జన్మము మనకు రావటము మహర్షుల యొక్క ఆశీర్వాదము. కనుక వారికి కృతజ్ఞత చెప్పాలి. ఇట్టి అన్నింటికి కూడాను మూలాధారమైనటువంటి వాడు దైవము. కనుక దైవమును కృతజ్ఞత చెప్పాలి. ఏదో ఒక చిన్న ఉదాహరణము.
1: To have been in the mother's womb and to have given her so much trouble and to be born, you must do things in such a way that you will satisfy her. You must show her gratitude. We have 4 kinds of debts in this world: debt to your mother, debt to your father, debt to the rishis, debt to the God Almighty. Now, so far as the mother is concerned, she has given you blood, she has given you her strength, and she has been responsible for your birth. You must return this debt by showing respect for your mother. The father, he helps you, he gives you money, he protects you, he puts you through various educational processes. You must show your gratitude to the father. The rishis, they have given you the birth of a man, they have given you human qualities, you should show your gratitude. Lastly, God, he has made all these things possible. You must show your gratitude to him.
0: Mana Bharat Deshamanandu pasubali aneetvantidi konni undeetvantidi.
1: In our country, in India, there is what is called sacrifice of a pashu or an animal.
0: Bhutabali ani kudanu undeetvantidi deeniki.
1: There is also a name bhutabali, that is, you sacrifice a bhuta or a life.
0: Bali aniga mana yokka లోకార్థమునందు మనం చక్కగా విచారణ చేసినప్పుడు దానిని హింసించటము అనుకుంటున్నాం, కాదు. బలి అనగా సుంకము.
1: ఇన్ ఆర్డినరీ పార్లెన్స్ దిస్ వర్డ్ బలి కన్వేస్ టు అస్ ది మీనింగ్ దట్ వీ కిల్ ఆర్ సాక్రిఫైస్ ది యానిమల్. నో, బలి మీన్స్ ఇట్ ఈస్ ఎ ట్యాక్స్.
0: ఇప్పుడు మనము ప్రతి ఒక్క మానవుడు కూడాను కరెంటుకు ట్యాక్స్ కడుతున్నాం, నీటికి ట్యాక్స్ కడుతున్నాం, రోడ్డుకు ట్యాక్స్ కడుతున్నాము. ఈ విధమైనటువంటివంతా కూడా దేనికోసం కడుతున్నామంటే, కరెంటుకు ట్యాక్స్ కట్టడం వల్ల ఎక్కడో మనకు అందలానటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి కరెంటును మనకు అందుబాటులోకి తెప్పించినారు కనుక దానికి ట్యాక్స్.
2: మన జలము ఎక్కడో మనకు అందుబాటుకు దూరంగా ఉన్నటువంటి జలమును మనకు అందుబాటులోకి తెప్పించినారు కనుక దానికి ట్యాక్స్. అదే విధంగానే భూత బలి అంటే మనము దేవతలంతా కూడాను మనకు పవిత్రమైనటువంటి మానవత్వాన్ని అభివృద్ధిపరిచి మానవత్వాన్ని అందించి వారు ఈ విధమైనటువంటి పవిత్రమైన జన్మం లోపల ప్రవేశపెట్టారు కనుక వారికి మనం అందరానటువంటి ఆనందమును అందరానటువంటి సుఖమును పొందరానటువంటి యొక్క స్వర్గతత్వమును మనం పొందించే నిమిత్తమై ఈ మనం చేసేటువంటి సాధనలనేటువంటిదంతా కూడాను భగవంతునికి సుంకంగా చేసుకోవటం నిమిత్తమై దీనికి భూత బలి అన్నారు. అనగా దైవమునకు అర్పితం చేయటమే దీనికి భూత బలి అని సరైన అర్థం.
1: మ్యాన్ పేస్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ట్యాక్సెస్. ట్యాక్స్ ఇస్ ది మీనింగ్ ఫర్ ది వర్డ్ బలి. మ్యాన్ పేస్ ఎ ట్యాక్స్ ఫర్ ఎలక్ట్రిక్ కరెంట్. మ్యాన్ పేస్ ట్యాక్స్ ఫర్ వాటర్. మ్యాన్ పేస్ ట్యాక్స్ ఫర్ యూజింగ్ ది రోడ్స్. Why? We ask ourselves the question. We pay tax for electric current because the current that is available at some distant place is brought to us and is given to us for use in our houses. Similarly, water that is available in some distant tank is brought to us and given to us for use in our houses. So we pay tax. We use the roads. So we pay tax. Therefore, Bhutabali means gods have given us this sacred birth. Gods have given us the possibility of understanding the nature of the divine Atma, to have bliss and so on. So we have to pay by way of sadhana, by way of devotion, our tax to gods in return to the good they have done to us.
2: Kanuka prati manavudu kodanu sukamu, santoshamu, shanti, anandamu kavalanukuntunnadu. Kanuka ee anandamunaku mana sadhana tax, mana sukamunaku mana yokka prarthana tax, మన యొక్క సౌఖ్యానికి మన యొక్క ధ్యానం ట్యాక్స్. కనుక ఇవన్నీ కూడా ట్యాక్స్ల మాదిరి ఇచ్చి మనకు అతి దూరంలో ఉన్నటువంటి యొక్క సచ్చిదానందం, నిత్యానందం, బ్రహ్మానందం, పరమానందం, యోగానందం, అద్వైతానందం అనేటువంటి అట్టి ఆనందమును పొందే నిమిత్తమై మనము సత్ప్రవర్తన, సదాలోచన, సచ్చింతన, సద్గుణములు ఇలాంటివంతా కూడా మనం చేసినప్పుడు ఇవన్నీ అతనికి అందించి వాటిని మనం పొందుకునే నిమిత్తమై.
1: మ్యాన్ వాంట్స్ పీస్, మ్యాన్ వాంట్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ బ్లిస్. Man wants these various things for himself. How is he going to get it? You will have to pay tax by way of meditation if you want to get peace. You will have to pay tax by way of prayers if you want to have bliss. And you have to do various types of sadhana in order to get these good things for yourself. If you want to get them from the Sachidananda Swarupa, if you want to realize what Brahmananda is, you have to have various kinds of meditation, jhana, prayer, satsanga and so on. This is the tax you have to pay for the good things that can be brought to you from distance and given to you.
2: కనుక మనం ఏది కావాలని కోరుతున్నామో దానికి ఏదో కొంత మనం చెల్లించక తప్పదు.
1: So, in order to get what you desire, what you want, you have to in return pay something.
2: Kanuka manam ee janmam vachinanduku bhagavantuniki mana yokka hrudayapurvakamainatvanti yokka surrender ni andinchi atan daggara nunchi kodanu pavitramainatvanti aanandanni manam anubhavinchukone nimittamai ee yokka pavitra margamulanta kodanu peddalanta yerparcharu.
1: Since we have got this particular birth, we have to give to God by way of surrendering, a hearty surrender, and realize the sacredness and the bliss from Him in return.
2: Kani ee naadu manamu bhakti bhakti bhakti ani antunname kani bhakti ante emito kodano artham kaani paristhiti lopala bhakti bhakti bhakti ani manamu uchcharinchukuntukodu kaalam vyartham chestunnam.
1: Today we talk of bhakti or devotion. We simply go on uttering the word bhakti or devotion without even understanding what really bhakti or devotion signifies.
2: Kani ee naadu nijamainatundi bhakti emanaga kashtamu raani sukhamu raani sarvam kudanu naa manchi nimittamai prati okkati kudanu bhagavantuni yokka anugraha varaprasadame aneetundi yokka ekatvaniki manamu samsiddhulai untundali.
1: What is true devotion? True devotion is, does not matter whether you are in troubles, does not matter whether you are happy and free from troubles. To recognize that whether it is trouble or good, whatever comes to you is only by grace of God and it is for your own good. This realization of oneness, whether it is trouble or happiness, this is true devotion.
2: మనము ఏమి చేసినా కూడాను మన ఫలితము మన కర్మను అనుసరించే ఉంటుంటాది.
1: whatever we may do, the result will simply depend upon our own karma or action.
2: నీవు ఒక ఆఫీస్ లో ఫుల్ టైం నీ వర్క్ చేస్తేవా నీకు ఫుల్ పే ఇస్తుంటాడు, కానీ హాఫ్ టైం వర్క్ చేస్తేవా నీకు హాఫ్ పే ఇస్తుంటాడు. కానీ ఈనాడు మంచి ఫుల్ డివోషన్ లేదు, పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి. దానివల్ల నువ్వు చేసేది పార్ట్ టైం, అడిగేది ఫుల్ పే. ఎట్లా ఇస్తానికి వీలవుతుంది?
1: ఇన్ అన్ ఆఫీస్ ఇఫ్ యూ వర్క్ ఫుల్ టైమ్ యూ విల్ గెట్ ఫుల్ పే, ఇఫ్ యూ వర్క్ ఓన్లీ ఫర్ హాఫ్ టైమ్ యూ విల్ గెట్ హాఫ్ పే. On the contrary, today, in the matter of devotion, what we show is only part-time devotion. And we want full results and full pay in return to our part-time devotion. How can we get it?
2: Kanuka, manamu, manasu, anto, into, ichi, manamu, full pay, anugraham, anetundi, kawalante, atan, ivadu. Kanuka, niu, purti, ni, hudayapurukanga, na, hudayavasi, niu. నీయొక్క తత్వం వలనే ఈ జీవితం చెదులుతూ ఉంటుండాలి, కదులుతూ ఉంటుండాలి. కనుక నా యొక్క హృదయవాసి నీవు, నా యొక్క ఆత్మస్వరూపుడే నీవు, నా యొక్క సర్వస్వము నీవు అనేటువంటి దీని కింద, సంపూర్ణమైనటువంటి దీని కింద అర్పితం చేసుకున్నప్పుడు నీ యొక్క సంపూర్ణ బాధ్యతలంతా కూడాను తాను తప్పక చూసుకుంటాడు. ఇందులో ఎట్టి సందేహము లేదు. ఇచ్చి చూడండి, అనుభవించండి.
1: ఇఫ్ యూ గివ్ ఓన్లీ part of your mind, show only part devotion and ask for full return, full grace of God, it is like asking for full pay. How can you get it? On the other hand, if you surrender with the fullness of your heart, if you recognize that every movement on your part, everything that you do is by God's grace, then surely the full return, full grace will be given to you by God. You try and see it, you will get it.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యూ నౌ ద 6th డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 7th ఆగస్ట్ 1984. ఇన్ దిస్ డీప్లీ ఇన్స్పైరింగ్ డిస్కోర్స్ భగవాన్ షోస్ అస్ ద 3 స్టేజెస్ ఇన్ ద జర్నీ ఆఫ్ అ డెవటీ టువర్డ్స్ గాడ్: నోయింగ్ అబౌట్ గాడ్, సీయింగ్ గాడ్ అండ్ బికమింగ్ వన్ విత్ గాడ్. భగవాన్ డిపిక్ట్స్ దీస్ 3 స్టేజెస్ ఇన్ అ స్వీట్ అండ్ టచింగ్ లవ్ స్టోరీ ఆఫ్ అ కౌహర్డ్ బాయ్. శ్రీ భగవాన్ వాచ్.
1: ద్రష్టుం చ తత్వేన ప్రవిష్టుం చ పరంతప.
2: ఓ పరంతప,
1: ఈ వాక్యము సాధకుని పారమార్థిక క్రమ వికాసమును చక్కగా చిత్రించుతూ వచ్చింది.
2: దిస్ సెంటెన్స్ జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప క్లియర్లీ అండ్ పిక్చరస్లీ డిస్క్రైబ్స్ ది డిఫరెంట్ స్టేజెస్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ది వే దట్ ఎ సాధక హ్యాస్ టు ఫాలో.
1: భక్తి యోగములో ముముక్షునకు ఈ వాక్యములు ప్రధానమైన సోపానములుగా నిరూపిస్తూ వచ్చింది.
2: ఇన్ ది భక్తి యోగ, ది యోగ ఆఫ్ డివోషన్, దిస్ హెస్ బీన్ షోన్ ఫర్ ది పర్సన్ హూ ఈస్ సీయింగ్ లిబరేషన్.
1: జ్ఞాతుం అనగా శాస్త్రం గురుద్వారను లేక ఏ మహనీయుల యొక్క వాక్యము చేతను, ఏ గ్రంథ పఠనము చేతను భగవంతుడు ఉన్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని విశ్వసింపచేస్తుంది.
2: జ్ఞాతుం రెఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ ది ట్రూత్ ఎయిదర్ త్రూ శాస్త్ర స్క్రిప్చర్స్ ఆర్ త్రూ ద వర్డ్ ఆఫ్ ద టీచర్ ఆర్ బై ఎనీ అదర్ ప్రాసెస్.
1: కీర్తి శ్రవణము చేతను, పఠనము చేతను భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రమే విశ్వసిస్తాడు సాధకుడు.
2: సాధక కమ్స్ టు బిలీవ్ ఎయిదర్ బై లిజనింగ్ టు ది వర్డ్ ఆఫ్ ది టీచర్ ఆర్ బై రీడింగ్ ద స్క్రిప్చర్స్ దట్ దేర్ ఈస్ గాడ్.
1: ఉన్నాడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నంత మాత్రమున వీనికి తృప్తి చేకూరదు.
2: బై మియర్లీ నోయింగ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఎ సాధక డస్ నాట్ గెట్ సాటిస్ఫాక్షన్.
1: ఇది కేవలము ప్రాథమిక స్థానం.
2: దిస్ ఈస్ ఓన్లీ ఎ బేసిక్ ఆర్ ది ప్రైమరీ స్టేజ్.
1: ఇది ద్వైత తత్వం.
2: దిస్ ఈస్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ డ్యువలిజం.
1: దీనికి ఏమాత్రం కూడాను సాధకుడు తృప్తి నొందడు.
2: బై మియర్లీ దిస్ సాధక వుడ్ నాట్ గెట్ ఎనీ అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ ఉన్నటువంటి దేవుణ్ణి చూడాలి, దర్శించాలి అనేటువంటి యొక్క తాపము క్రమక్రమేణ సాధకుల్లో అభివృద్ధి చెందుతుంది.
2: గ్రాడ్యువలీ ది విల్లింగ్నెస్ టు హ్యావ్ ఎ లుక్, టు టేక్ ఎ లుక్ అండ్ టు హ్యావ్ దర్శన్ ఆఫ్ ద లార్డ్ ఈస్ డెవలప్డ్ ఇన్ సాధక.
1: ఇది కేవలము తాపము చెందినంత మాత్రమున కాదు.
2: బై మియర్లీ pining for it or aspiring for it, he is not going to see.
1: నిరంతరము అతను చూచేటువంటి యొక్క అపేక్షను తన మనసు లోపల చెదురుతూనే ఉండాలి, కదులుతూనే ఉండాలి.
2: కంటిన్యూస్లీ హీ హాస్ టు డెవలప్ ది ఆస్పిరేషన్ టు సీ.
1: దానికి తగినటువంటి స్వరూపాన్ని తాను పొందాలి అనేటువంటి అభిలాషను అభివృద్ధి పరచుకోవాలి.
2: వాట్ ఎవర్ ఫార్మ్ ఆఫ్ నేచర్ ఆఫ్ గాడ్ హీ హాస్ లెర్న్డ్ బై రీడింగ్ ఆర్ బై లిజనింగ్, he has to develop the aspiration టు హ్యావ్ ఎ డైరెక్ట్ లుక్ అండ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇట్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: హియర్ ఈస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక పసలి కాపరి ఉండేటువంటి వాడు,
2: కౌబాయ్. దేర్ వాస్ ఎ కౌబాయ్.
1: ఇతను స్థితియందు తాను చాలా దుస్థితిగా ఉండినప్పటికీ భగవత్ విషయమునందు అనంతమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు.
2: బై సర్కమ్స్టాన్సెస్ హీ వాస్ ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యుయేషన్ బట్ ఇన్ హిస్ ఆస్పిరేషన్ టు సీ గాడ్ హీ హాడ్ ఇంటెన్స్ డిజైర్.
1: అదే గ్రామంలో ఒక పౌరాణికుడు ఈ పురాణము చెప్పుతూ సాయంకాలం ఈ విధంగా ప్రేక్షకులకు తగినటువంటి భక్తి మార్గం ప్రబోధిస్తూ ఉండేవాడు.
2: ఇన్ ది సేమ్ విలేజ్ దేర్ వాజ్ ఎ పర్సన్ హూ వాజ్ ప్రీచింగ్ అండ్ హూ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ది ఫిలాసఫీ డ్యూరింగ్ ది ఈవినింగ్స్ టు ఆడియన్స్.
1: ఈ పసల కాపరికి తన యొక్క వృత్తిని మాని జీవించటం అసాధ్యం కనుక తన వృత్తిని యథారీతిగా చేసుకుంటూ సాయంకాల సమయమునకు పశువులన్నీ కూడాను తమ తమ ఇంటికి చేర్చి ఈ యొక్క సమావేశంలో పాల్గొనేటువంటి వాడు ఈ పసల కాపరి.
2: ఫర్ దిస్ కౌహర్డ్ బాయ్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్ టు గివ్ అప్ హిస్ ప్రొఫెషన్ యాజ్ సచ్. దేర్ఫోర్ త్రూఅవుట్ ద డే హీ వుడ్ అటెండ్ హిస్ జాబ్. బై ది ఈవినింగ్ హీ వుడ్ లీవ్ ది అనిమల్స్ ఇన్ టు దర్ ప్లేస్ అండ్ దెన్ గో ఓవర్ టు ద ప్లేస్ వేర్ దిస్ ది హరికథ వాస్ ఆర్ శ్రవణం వాస్ గోయింగ్ ఆన్ అండ్ దెన్ హీ వుడ్ లిసన్ టు ఇట్ విత్ ఆల్ కేర్.
1: ఆనాడు ఈ పౌరాణికుడు విష్ణు యొక్క స్వరూప లక్షణాలను చక్కగా వర్ణిస్తూ వచ్చాడు.
2: ఆన్ ఎ పర్టికులర్ డే దిస్ పర్టికులర్ పర్సన్ హూ వాస్ డెలివరింగ్ ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ హీ వాస్ డిస్క్రైబింగ్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ విష్ణు.
1: ఇతను నల్లటివాడు, తెల్లని గ్రద్దని ఎక్కుతాడు, తెల్లని నామమును పెట్టుతాడు. ఇతను ఆరాధన చేసేటువంటి భక్తుల యొక్క అభిష్టమును నెరవేర్చును, వారు పెట్టినటువంటి నైవేద్యమును స్వీకరించును. ఇది పరమసత్యము, భక్తి కలిగినటువంటి వారికి ఇది సాధ్యము అని పదే పదే బోధిస్తూ వచ్చాడు.
2: ఇన్ ది కోర్స్ ఆఫ్ దట్ డే డిస్కోర్స్ రిపీటెడ్లీ హీ వాస్ టెలింగ్ ది పర్సన్ హూ వాస్ గివింగ్ డిస్కోర్సెస్ వాస్ టెలింగ్ డిస్క్రైబింగ్ హరి యాజ్ ద వన్ హూ వాస్ డార్క్ అండ్ హూ రైడ్స్ ఎ వైట్ కైట్ అండ్ హూ వేర్స్ ఎ వైట్ మార్క్ ఆన్ ద ఫోర్హెడ్ and who is prepared to go to the rescue of all those people who seek shelter in him and he is prepared to accept anything that is given as naivedyam or offering to him and he was repeatedly describing this.
1: ఈ పండితుడు వర్ణించినటువంటి చిత్రమును తన హృదయములోకి హత్తుకుంది.
2: This particular description which was given by Pandit made an indelible impression on the heart of that boy.
1: ఇంతే కాదు, ఈ పౌరాణికుడు నారాయణుడు గానలోలుడు కనుక భగవంతుని ప్రార్థన గానము చేత కరిగింప చేయడానికి వీలవుతుందని, ఈ గానమునకు భగవంతుడు లొంగుతాడని, వశుడవుతాడని కూడాను వర్ణించాడు.
2: దిస్ పండిట్ వాస్ డిస్క్రైబింగ్ దట్ గాడ్ ఈజ్ అ లవర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ హీ కుడ్ బి వన్ బై సింగింగ్ ది ప్రేయర్ ఇన్ ది ఫారం ఆఫ్ మ్యూజిక్.
1: ఇతను దినము ఇంటి నుండి మధ్యాహ్న భోజనంకై అంబలి తీసుకుని పోయేటువంటి వాడు.
2: దిస్ కవర్డ్ బాయ్ యూస్ టు క్యారీ సమ్ ఈటబుల్స్ డ్యూరింగ్ ది ఆఫ్టర్నూన్ టైం.
1: మధ్యాహ్న సమయము అయ్యేటప్పటికీ ఈ అంబలిని నారాయణుకు నైవేద్యం చేసి తదుపరి నేను భుజించాలి అని ఆ పురాణికుడు చెప్పినట్టుగా పౌరాణికుడు చెప్పినట్టుగా భగవంతునకు నైవేద్యంగా అర్పిస్తూ గానం చేస్తూ వచ్చాడు.
2: దిస్ లిక్విడ్ ఫుడ్ విచ్ హి క్యారీ ఫర్ హిస్ ఓన్ పర్పస్ హియూస్ టు జస్ట్ ఆఫర్ టు గాడ్ విత్ ఆల్ సిన్సిరిటీ అండ్ విత్ ఆల్ డివోషన్ అండ్ ప్రే టు హిమ్ టు ఫార్ టేక్ ఇట్.
1: తెల్లగద్ద నెక్కిన ఓ నల్లనయ్యా, ఈ చల్లదా మెల్లగాను రావయ్యా. తెల్లగద్ద నెక్కిన ఓ నల్లనయ్యా, ఈ చల్లదాగా మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు.
2: హీ బిగన్ ప్రేయింగ్ అండ్ సింగింగ్ దిస్ సాంగ్. ఓ డార్క్ లార్డ్ యు రైడ్ ఆన్ ఎ వైట్ కైట్ ఐఎమ్ టోల్డ్ యు ప్లీజ్ కమ్ అండ్ పార్టేక్ దిస్ పర్టికులర్ ఈటబుల్.
1: ఈ విధంగా ఒక వారం వరకు చేశాడు. భగవంతుడు ఆరగించినటువంటి ఈ యొక్క అంబిలి నేను ఆరగించటమా, ఇది సరికాదని ఆ అంబిలిని ఇంటికి తెచ్చుకుంటూ వచ్చాడు. ఈ విధంగా జరిగేటప్పటికీ ఒక వారం లోపల ఈ యొక్క పసల కాపరి బలహీనుడయ్యాడు.
2: దిస్ పర్టికులర్ కవర్డ్ బాయ్ ఫర్ వన్ వీక్ కంటిన్యూస్లీ హీ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఇన్ ది వే దట్ ది పండిట్ హ్యాడ్ డిస్క్రైబ్డ్ హిమ్ అండ్ హీ డిడ్ నాట్ పార్టేక్ దట్ పర్టికులర్ థింగ్ అట్ ఆల్ బికాస్ దట్ వాస్ నాట్ షేర్డ్ బై ద లార్డ్ దట్ వాస్ నాట్ టేకన్ బై ద లార్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ వన్ వీక్ హీ బికేమ్ వెరీ వీక్.
1: ఈ వారం జరిగిన తర్వాత తనలో తాను చాలా కర్తపించాడు, నా గానము సరిగా లేదేమో, భగవంతునికి ప్రీతి కలిగే రీతిగా నేను పాడలేదేమో అని ఈ పాటను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు.
2: హీ సఫర్డ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ యాంగ్విష్ దట్ హీ హాజ్ నాట్ బిన్ ఏబుల్ టు సింగ్ ప్రాపర్లీ దేర్ ఫోర్ హీ హాజ్ నాట్ బిన్ ఏబుల్ టు గెట్ ద లార్డ్ హు రెస్పాండ్స్ టు ఎ ప్రేయర్.
1: హృదయాన్ని కరిగించే రీతిగా తన భావాన్ని మరించుకున్నాడు.
2: He practiced singing and he thought that he would be able to just...
1: Balaheenudai aranyaniki cheraadu pasulanu tolukoni.
2: Weak as he was physically, he reached the forest.
1: Aakali vesindi.
2: He was feeling extremely hungry.
1: Bhagavantuniki arpitamu gavinchukunda bhojinchatamu tanaku ishtam kaaledu.
2: He was not prepared to take without offering it to the Lord.
1: Taanu practice chesukunnatvanti yokka raagamulu తెల్లగద్దెనెక్కి నవ్వు నల్లనయ్యా నీవు చల్లగను మెల్లగను రావయ్యా అని గానం చేశాడు.
2: ఇన్ ది మోస్ట్ మెలోడియస్ వే దట్ స్వామి సేడ్ హి ప్రేయర్ టు ద లార్డ్ ఆస్కింగ్ ద లార్డ్ కమ్ డౌన్ అండ్ పార్టేక్ దట్ డ్రింక్ విచ్ హాస్ జస్ట్ బ్రాట్ ఫర్ హిమ్.
1: ఈ రాగము తాళము భావము శృతి నాలుగు ఏకమైపోతానే నారాయణుడు దిగి వచ్చాడు.
2: There was perfect harmony in the feeling, in the tone, tune, and in the content and in the song, and Narayana descended.
1: అయితే ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? తాను ఒక బ్రాహ్మణ రూపంతో ప్రత్యక్షమయ్యాడు.
2: How did he appear before him? He appeared in the form of a Brahmin.
1: ఈ అసలు కాపరి ప్రశ్నించాడు, ఎవరయ్యా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, బాటసారులా, ఏమిటని ప్రశ్నించాడు.
2: This cowherd boy questioned him. May I know who you are, please? Are you a traveler here?
1: నారాయణుడు చెప్పాడు, నేను నారాయణుడను, నీవు ప్రార్థించటం చేతనే నీకు దర్శనమిచ్చే నిమిత్తమే వచ్చాను అన్నాడు.
2: నారాయణ డిక్లర్డ్ దట్ ఐఎమ్ నారాయణ హిమ్సెల్ఫ్, యువర్ ప్రేయర్ ఫర్ మీ దేర్ఫోర్ ఐ కమ్ డౌన్.
1: అప్పుడు నారాయణుడి గానం ఇష్టం కదా అనుకోని, బాపన్నయ్య చెప్పినట్టి రూపులేదేయి అందచందములు చూడ అతను కాదే అన్నాడు.
2: థింకింగ్ దట్ నారాయణ లైక్స్ మ్యూజిక్ వెరీ మచ్ హీ గేవ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్ సెడ్ దట్ యూ డోంట్ కన్ఫార్మ్ టు ద డిస్క్రిప్షన్ గివెన్ బై ద పండిట్ దేర్ ఫోర్ ఐ డోంట్ యాక్సెప్ట్ యూ యాజ్ నారాయణ.
1: ఆ బాపన్నయ్య చెప్పాడు, నల్లని ముఖంలో తెల్లని నామాలుగా ఉంటుంటాయి, గ్రద్దనెక్కి వస్తాడు అని చెప్పాడే, ఆ విన్నటువంటి విషయము ఈనాడు ప్రత్యక్షంగా కనిపించడం లేదే అని శ్రవణం ద్రష్టు చూడండి, ఆ జ్ఞాతమును ద్రష్టు ఈ యొక్క రూపకంగా చూడాలని చెప్పని ఆశిస్తూ వచ్చాడు ఈ సాధకుడు.
2: దిస్ పర్టికులర్ కవర్ బాయ్ సాధక హీ జస్ట్ సేడ్ దట్ పండిట్ డిస్క్రైబ్డ్ నారాయణ యాజ్ ద వన్ హూ ఇస్ డార్క్ వేరింగ్ ఎ వైట్ మార్క్ ఆన్ ద ఫోర్ హెడ్ అండ్ రైడింగ్ ఎ వైట్ కైట్ విల్ బి కమింగ్ బట్ ఇట్ డజంట్ సీమ్ టు బి ట్రూ. సో హియర్ యూ కెన్ సీ దట్ వాట్ ఎవర్ హీ హర్డ్ యాజ్ డిస్క్రిప్షన్ హీ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ బై సైట్.
1: కానీ భగవంతునికి ప్రత్యేకమైనటువంటి ఒక స్వరూపం అనేటువంటిది లేదు.
2: బట్ గాడ్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫారమ్ యాజ్ సచ్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద, అనేక నేత్రములతో అనేక హస్తములతో అనేక శిరస్సులతో ఉండేటువంటి యొక్క భగవంతులకు ఒక్క రూపం అనేటువంటిది ఏ రీతిగా కల్పించడానికి సాధ్యమవుతుంది? కానీ భక్తుని యొక్క ప్రీతి నిమిత్తమై వాడు ఆశించినటువంటి, వాడు చింతించినటువంటి, వాడు విన్నటువంటి యొక్క స్వరూపాన్ని దర్శనమివ్వటకై తాను సిద్ధమై ఉంటాడు.
2: గాడ్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ ఐస్, ఇయర్స్, హ్యాండ్స్, ఫీట్ బట్ in order to please and satisfy the devotee who is aspiring he takes whatever form he has been prayed for.
1: Idi bhaktuni yokka bhava swaroopame kaani bhagavantuni yokka nija swaroopamulu kaadu.
2: This is not the true form of God but it is only form which has been aspired and desired for by the devotee.
1: Bhagavantudu bhava priyudu kanuka ఈ భావమును పురస్కరించుకొని భక్తునికి ఆయా రూపంలో దర్శనమిస్తుంటాడు.
2: గాడ్ ఈజ్ ఎ పర్సన్ హూ లవ్స్ ఫీలింగ్స్ అండ్ దేర్ఫోర్ ఇన్ కీపింగ్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ ద డివోటీ హీ గివ్స్ హిస్ దర్శన.
1: ఈ పసలికాపరి అభిష్టమును నెరవేర్చే నిమిత్తమై శ్రీమన్నారాయణ యొక్క ఆకారంలో దర్శింపచేశాడు.
2: గాడ్ బీయింగ్ the one who pleases the devotees, he took the form of Vishnu to satisfy this cowherd boy.
1: Vinnanu kannanu kaani adalato cheredi etla ani ee pasal kaapari yochistu vachadu.
2: The next thought that this cowherd boy got was, I heard, I saw. How to reach him is the next question which he was
1: vinnanta matramuna trupti kalugodu sadakudu.
2: By merely listening, a sadhaka would not be satisfied.
1: Kannanta matramana itaniki trupti kalugadu sadhakudu.
2: He doesn't get satisfaction even by merely having a vision of him.
1: Atanito cherali.
2: He has to get merged into him.
1: Appude ee sadhakuniki paramanandam.
2: Then only he would get the sadhaka would get bliss.
1: Darshanam ichchadu narayanu antarthanam ayyadu.
2: Narayana gave darshan. And then he disappeared.
1: అదే చిత్రమును హృదయమునందు చిత్రించుకుని పసలికాపరి ఇల్లు చేరి అతన్ని చేరేటువంటి విధానం ఏమిటి అని నిరంతరము కూడాను చింతిస్తూ వచ్చాడు.
2: He pictured the form of Narayana as he saw in his own heart, and this cowherd boy reached home, he continuously began inquiring and thinking as to how to reach him.
1: అదే విధముగానే సాధకుడు శాస్త్రము చేతను గురువుల చేతను అనుభవజ్ఞుల చేతను దైవం ఇటువంటి వాడు ఇట్ట ఉంటాడు అని మాత్రమే వింటూ వచ్చారు. ఇది ఏ జ్ఞాతు.
2: ఇన్ ది సేమ్ వే సాధకాస్ ఎయిదర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లిసనింగ్ టు ద లర్నెడ్ పీపుల్ ఆర్ రీడింగ్ స్క్రిప్చర్స్ ఆర్ లర్నింగ్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్డ్ వన్స్ దే హావ్ గాట్ ఎన్ ఐడియా అబౌట్ వాట్ గాడ్ ఈజ్ లైక్.
1: నిజమైనటువంటి సాధకుడు దీనితో తృప్తి నొందడు.
2: ఎ ట్రూ సాధక వుడ్ నాట్ బి హ్యాపీ ఆర్ సాటిస్ఫైడ్.
1: ఏది చేసినా ఏది చూచినా ఏది విన్నా ఏది తలచినా ఆ చిత్రమునందే తాను తాదాత్మ్య భావాన్ని పొందాలి.
2: వాట్ ఎవర్ హీ డస్ వాట్ ఎవర్ హీ థింగ్స్ వాట్ ఎవర్ హీ సీస్ వాట్ ఎవర్ హీ లిజన్స్ హీ హాస్ టు బికమ్ వన్ విత్ ద పిక్చర్ విచ్ హీ రెడ్ అండ్ లెర్న్డ్.
1: తనలో మొట్టమొదట విన్నటువంటి విషయాన్ని ఊహ చిత్రంగా అభివృద్ధి పరచుకోవాలి.
2: ద థింగ్ విచ్ హీ హాస్ హర్డ్ షుడ్ బికమ్ a form of imagination in his own heart.
1: ఈ ఊహ చిత్రమే భావ చిత్రంగా రూపొందుతుంది.
2: The form of imagination should become a form of feelings.
1: ఈ భావ చిత్రమే సాక్షాత్కార రూపకంగా కూడా పరిణమిస్తుంది.
2: This will transform itself into a real experience.
1: క్రమంగా క్రమంగా క్రమంగా అది అభివృద్ధి గాంచి ఒకనొక దినములకు ప్రత్యక్షంగా దైవాన్ని దర్శింపగలుగుతాడు.
2: గ్రాడ్యువలీ దిస్ విల్ ఇంప్రూవ్ అండ్ మేక్ ప్రోగ్రెస్ అండ్ ఆన్ ఎ పర్టికులర్ డే హి విల్ హావ్ ఎ రియల్ విజన్ ఆఫ్ ద లార్డ్.
1: కేవలం దర్శించడం మాత్రమే కాదు ముఖాముఖిగా కూడాను అతనితో మాట్లాడటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
2: నాట్ మియర్లీ విల్ హి గెట్ ఎ దర్శన్ ఆఫ్ ద లార్డ్ హూమ్ హి హాస్ ఆస్పైర్డ్ టు సీ బట్ హి విల్ హావ్ ఎన్ ఆపర్చునిటీ టు కన్వర్స్ విత్ హిమ్
1: నాట్ ఫేస్ టు ఫేస్
2: హి విల్ హావ్ టు హి విల్ హావ్ ఎన్ ఆపర్చునిటీ టు కన్వర్స్ face to face with the Lord.
1: ee vidhanga daivamato yadaritiga pratyakshanga maatato maatu maatato maatu ee vidhanga jarupatam cheta taanu kontha varaku trupti padtadu.
2: After seeing him and talking to him face to face, he will have a little more of satisfaction.
1: Aithe nijamainatuvanti sadhakunaku idi kudanu anta santrupti cheykurchadu.
2: But for a true sadhaka, even this golden opportunity would not give him a satisfaction, full satisfaction.
1: Atanni cherali.
2: He wants to reach him, merge in him.
1: Vinnanu chuchinanu kaani atanni pondali.
2: I have heard, I have seen, but I should reach him.
1: Ee chutadam maatrame drashtum cha.
2: Drashtum refers to seeing.
1: Inka praveshtum kavali.
2: The next step is praveshtum.
1: అతన్ని ఏ రీతిగా చేరడం.
2: హౌ టు రీచ్ హిమ్ అండ్ హౌ టు ఎంటర్ ఇన్ టు హిమ్.
1: ఇది నేను వేరు అతను వేరు అనేటువంటి యొక్క అతని అంశమునే అనేటువంటి ఒక భావము ద్రష్టముతో ఏర్పడిపోయింది.
2: The feeling that I am one aspect of the Lord is reached by seeing Him.
1: పూర్వము జ్ఞానంలో జ్ఞానంలో దైవం వేరు నేను వేరు అనేటువంటి యొక్క భేదం ఏర్పడింది.
2: ఇన్ ది స్టేజ్ ఆఫ్ జ్ఞాతం ఆర్ నోయింగ్ దేర్ వాజ్ ఎ ఫీలింగ్ దట్ గాడ్ ఈస్ సపరేట్ అండ్ హీ సపరేట్.
1: ద్రష్టం అనేటువంటి యొక్క భావం చేత నేను అతని అంశము అనేటువంటి విశిష్ట అద్వైతంగా రూపొందింది.
2: ఇన్ ది నెక్స్ట్ స్టేజ్ వెన్ హీ సీస్ ద లార్డ్ హీ గెట్స్ ది ఫీలింగ్ దట్ హీఈస్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లార్డ్ విచ్ ఈస్ ట్రూ ఆఫ్ విశిష్ట అద్వైత.
1: అతను నేను ఒక్కటే అనేటువంటి అద్వైతం చేరడానికి మార్గం ఏమిటి?
2: వాట్ ఈస్ ది వే to get the feeling that myself and Lord are one and the same?
1: దీనికి సాధకుడు యోచిస్తాడు.
2: సాధక థింక్స్ అబౌట్ దిస్,
1: నేను అతనిలోనైనా ఐక్యమైపోవాలి లేక అతనైనా నాలో లీనమైపోవాలి,
2: ఏదో
1: అప్పుడే ఏకమైపోతుంది అని విచారిస్తాడు.
2: Either I should get merged into him or he should become one with me, then only there will be unity.
1: నదీ ప్రవాహంగా ఉండినంత వరకు దాని రూప నామ రుచులు వేరుగా ఉంటాయి.
2: So long as it remains as a river and a flow, there is a separate name and separate identity for the river.
1: Samudramulo aikyamaina tarvata ee nadi yokka roopa nama ruchulanta kolipoyi kevalam samudram yokka roopame samudram yokka namame samudram yokka ruchini pondutadi.
2: Once this river goes and merges into the ocean, it gets the name of the ocean, it gets the taste of the ocean, it gets the form of the ocean.
1: Kanukane bhagavantunilo nenu jeevam kavalante bhagavantuni bhavame naalo undali, bhagavantuni cheriyale naalo untundali, bhagavantuni yokka bhavamle naalo untundali, sarvamu bhagavatmayam kavali ani tadatva bhavana pondutadu.
2: If he wants to become one with the God, he has to get the feeling of the Lord, he has to get the form of the Lord, he has to get that particular characteristic of the Lord himself, then only he can become.
1: Atani gunaganamule naalo abhruti kavali.
2: The characteristics and the attributes of the Lord should manifest themselves in me.
1: Atani vishala hrudayame naalo undali.
2: His broad mindedness should become a part of.
1: Atani endunnatundi swartharahitamainatundi bhavam naalo undali.
2: The selfless feeling which dominates the Lord should become a part of me.
1: I and you are one anukunnappudu iddari oka tattvamulu ekamaipovali.
2: When you get the feeling I and you are one, there should be unity of feeling.
1: Kanukane ee oka bhavamulu nimittamai thanu aneka vidhamulaga kodanu poratam jarugutadu.
2: For getting this particular feeling he makes every effort and
1: ee poratam tho ee natikeena oka natiki ఇతను అభిష్టాన్ని నెరవేర్చుకుంటాడు.
2: హీ కంటిన్యూస్లీ స్ట్రైవ్స్ ఫర్ దిస్ అండ్ వన్ డే ఆర్ ది అదర్ హీ ఈస్ గోయింగ్ టు గెట్ ది ఫుల్ఫిల్మెంట్.
1: ఇదే జీవితం యొక్క పరమ లక్ష్యం.
2: దిస్ ఈస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి చేరిపోయినప్పుడే తన యొక్క జీవిత రహస్యము పూర్తి అవుతుంది.
2: ఫర్ ద లివింగ్ బీయింగ్స్ ఓన్లీ వెన్ దే రీచ్ the place of the spot from where they have come, the fulfillment will be there.
1: Laukika jagatlo manam oka vishayanni chakkaga vichariddam.
2: In the secular life we can see one particular aspect clearly.
1: Manaku chaala ishtamainatundi konni maavudi pandlu untuntai.
2: Certain mango fruits may be there which you like immensely.
1: నీకు ఇష్టమైనటువంటి బంగన్పల్లి మామిడికాయో లేక బందర్ రసమో చక్కగా నీకు అభిష్టంగా ఉంటుంటది, అభిరుచిగా ఉంటుంటది.
2: ఏ పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ మ్యాంగో, బందర్ రసం ఆర్ అనదర్ టైప్ ఆఫ్ మ్యాంగో యూ మే లైక్ వెరీ మచ్.
1: ఈ పండ్లు బజారుకు వచ్చినాయి అని ఎవరు నీ మిత్రుల ద్వారా వింటావు.
2: యూ కమ్ టు నో త్రూ యువర్ ఫ్రెండ్ దాట్ దట్ పర్టికులర్ బ్రాండ్ విచ్ యువర్ లైక్ హ్యాస్ కమ్ టు బజార్.
1: వింటానే ఒక విధమైనటువంటి ఆనందం వస్తుంది.
2: The moment you hear it, you get a particular type of satisfaction.
1: Anandam vachindi gaani anubhavam kaaledu.
2: You have got the joy but you have not experienced it.
1: Ee vinna takshaname ee stock ayipothundo emo ani aaturutato bazaarku vellutadu.
2: The moment you get the news, you rush to the bazaar to find out whether they are exhausted or
1: chustadu.
2: You have a look at it.
1: Marinta tripti avutundi.
2: Then you get a little more satisfaction.
1: Kaani avishtam neraveyaledu.
2: But still you are not completely satisfied.
1: Daniki dabbu ni istadu, aa phalamunu kontadu.
2: You pay for it and you acquire that particular thing.
1: Aa konna phalamunu bazaar nundi intiki vacheyanta varaku chustune ostuntadu.
2: Until he reaches home, the one which he has purchased, the fruit which he has purchased, he goes on.
1: దీనికి కారణం ఏమిటి? ఆ ఫలం పై ఉన్నటువంటి ఒక ప్రీతిని.
2: What is the reason for such such an action on his part.
1: అతనికి చాలా అభిమానము, చాలా ఇష్టం.
2: He has a great liking for that particular fruit.
1: ఈ ఇష్టం యొక్క రియాక్షన్ ప్రతిబింబమే తన యొక్క యాక్షన్ కు సరైనటువంటి యొక్క గుర్తు.
2: Action proves what type of liking he has for that particular fruit.
1: కనుక మనలోంచి ఉండినటువంటి యొక్క ప్రతి భావం కూడాను బహిర్ముఖంలో చూచినప్పుడు అది ఒక విధమైనటువంటి తృప్తిని చేకూరుస్తుంది.
2: When we see externally our feelings reflected or taking the form, we feel a lot of joy.
1: బయట మనము చూచేటువంటి ప్రతి విషయం కూడాను మన లోపల యొక్క భావం యొక్క చిత్తములి.
2: Whatever you see externally is only a reflection of your inner thought.
1: Reflection of the inner being.
2: Inner reflection of inner being itself.
1: కనుక మనలందు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భావములు స్థిరంగా నిలిచి ఉంటుంటాయి.
2: There will be certain form, certain desires and
1: ఈ స్థిరముగా నిలిచినటువంటి భావములు బహిర్ముఖములు అనుభవించడానికి మనం ప్రయత్నపూర్వకంగా సాధనలు సలపాలి.
2: These tendencies and feelings which are strong in us, we will have to just try to experience externally.
1: ఇంటికి తీసుకొస్తాడు ఈ ఫలమును.
2: This fruit is brought home.
1: చక్కగా కడుగుతాడు.
2: He washes it nicely.
1: తొట్టిని పెరికి వేస్తాడు.
2: He removes the skin.
1: తదుపరి తన నోటికి అందిస్తాడు.
2: Then he starts eating.
1: ఆనందంగా రసమును జుర్రుకుంటాడు.
2: Blissfully he enjoys the juice.
1: ఆ తరువాత పండు వేరు లేదు.
2: Once he partakes it,
1: ఈ రసము వేరు లేదు, బయట లేదు.
2: The juice is not there outside.
1: ఈ రసము తనలో లీనమైపోయింది.
2: It becomes a part of himself.
1: దీనితో తాను సంతృప్తి పడతాడు.
2: With that he gets immense joy.
1: తన పూర్ణానందాన్ని పొందుతాడు.
2: He gets complete bliss.
1: ఎప్పుడు ఈ పూర్ణానందాన్ని పొందాడు?
2: When did he get this complete joy and bliss?
1: మొదలు తనకు ఇష్టమైనటువంటి యొక్క ఫలములు బజార్లోకి వచ్చాయి అనేటువంటిది వినటమే. నాతుం
2: ది ఫస్ట్ థింగ్ ఈజ్ హీ కేమ్ టు నో, హీ హర్డ్ అబౌట్ ద పర్టికులర్ ఫ్రూట్ హ్యావింగ్ కమ్ టు ద బజార్. దిస్ ఈజ్ జ్ఞాతం.
1: విన్న తక్షణమే ఏదో బజార్కు వచ్చినాయి, నాలో డబ్బు లేదు అని చెప్పి నిరుత్సాహానికి చాలం ఇవ్వలేదు.
2: ఆఫ్టర్ కమింగ్ టు నో ఇట్, ఆఫ్టర్ హియరింగ్ అబౌట్ ఇట్, హీ డిడ్ నాట్ గెట్ డిస్కరేజ్ దట్
1: నా ఇష్టాన్ని నెరవేర్చుకునే నిమిత్తమై అప్పైనా సప్పైనా ఏమైనా చేసినా సరే నాకు ఆ ఫలమును పొందాలి, చూడాలి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక అపేక్ష అతనిలో అభివృద్ధి కావాలి.
2: హీ డెవలప్డ్ అన్ ఇంటెన్స్ డిజైర్ టు సాటిస్ఫై ది హ్యాబిట్ the particular act of having and enjoying it, so he went to the bazaar.
1: Kanukane ee aadrutcheta thanu bazaar ki vellatam phalamunu chootam drashtum.
2: With great intensity of desire going to the bazaar and taking a look at it is drashtum.
1: Ee choochina phalamunu thanu pondatam, pondina phalamunu anubhavinchatam, idi praveshtum.
2: Afterwards he sees the fruits, he acquires it and he eats it. This is తత్వేన ప్రవేశం.
1: అయితే ఈనాటి సాధకుల యొక్క భావములు ఈ రీతిగా ఉన్నవా?
2: బట్ టుడే సాధక, ది ఫీలింగ్స్ ఆఫ్ టుడే సాధక, ఆర్ దే లైక్ దిస్?
1: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎందరి మహనీయుల యొక్క వాక్యములు విన్నప్పటికీ, ఎన్ని ఉపన్యాసములో మనం ప్రవేశించినప్పటికీ భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అంతటితోనే మనం తృప్తి పడిపోతున్నామే కానీ అతన్ని చూడాలి చూడాలి అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి ఒక అపేక్ష మనలో అభివృద్ధి కావాలి.
2: ఆఫ్టర్ లిజనింగ్ టు ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ అండ్ ఆఫ్టర్ రీడింగ్ ఎ లాట్ ఆఫ్ స్క్రిప్చర్స్, ఆఫ్టర్ నోయింగ్ దట్ దేర్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఎగ్జిస్ట్, వి విల్ హావ్ టు డెవలప్ ఎన్ ఇంటెన్స్ డిజైర్ టు సీ హిమ్, అదర్వైజ్ దేర్ ఇస్ నో యూస్.
1: మనకు ముందు అభివృద్ధికి తగినటువంటి యొక్క అవకాశానికి మనం తగినటువంటి పాటు పడాలి.
2: We have to make efforts and strive for making some progress in the direction of having a vision of the Lord.
1: Aneka mandi ikkada vidyavantulu vidyarthulu untunnaru.
2: There are quite a few students and teachers here.
1: Oka vidyarthi prathama class lo praveshinchagane danito trupti padadu.
2: స్టూడెంట్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ది వెరీ ఫస్ట్ స్టాండర్డ్
1: ఒక్కొక్క సంవత్సరంకు ఒక్కొక్క క్లాసుకు మారి ఉన్నత స్థాయికి పోవాలని అభిలషిస్తుంటాడు.
2: హీ వుడ్ నాట్ గెట్ సాటిస్ఫాక్షన్ బై మెర్లీ జాయినింగ్ ఫస్ట్ స్టాండర్డ్. హీ ఆస్పైర్స్ టు గో ఫర్ హైయర్ స్టాండర్డ్స్.
1: ఒకే క్లాస్ లోపల 2 సంవత్సరం ఉన్నాడంటే వానికి ఒక విధమైనటువంటి నిరుత్సాహం బయలుదేరుతుంది.
2: If a student is in the same class for 2 years, he develops a sort of despair and despondency.
1: నిరుత్సాహం మాత్రమే కాదు, తోటి విద్యార్థులతో అవమానం కూడా అనుభవిస్తాడు.
2: నాట్ మియర్లీ డిస్కరేజ్మెంట్ బట్ హీ ఇస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ రిడిక్యూల్ బై హిస్ కలీగ్స్.
1: అదే విధంగానే మనం నిరంతరం కూడాను ద్వైతంలోనే కాలం గడిపితే సాధకుల మధ్య మనకు చాలా ఒక విధమైన చౌక బారిపోతాం.
2: వి బికమ్ చీప్ ఇన్ ద ఐస్ ఆఫ్ అదర్ సాధకస్. హి విల్ రిమైన్ ఇన్ సేమ్ ఫస్ట్ స్టేజ్ ఇట్సెల్ఫ్ కంటిన్యూస్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం.
1: ఇతర సాధకుడప్ప చాలా సంవత్సరం నుంచి కూడాను చదువుతున్నాడు, గ్రంథాలు చదువుతున్నాడు, ఉపన్యాసాలకు వెళ్తున్నాడు, వేదాలను పఠిస్తున్నాడు, ఏమి ప్రయోజనము? ఉన్న స్థాయిలోనే ఉన్నాడు.
2: అదర్
1: అనేటువంటి యొక్క హేళనకు గురి అవుతాడు.
2: అదర్స్ వుడ్ రిడిక్యూల్ బై టెలింగ్ దిస్ పర్సన్ హెస్ బీన్ గోయింగ్ అండ్ లిసనింగ్ టు ఏ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, రీడింగ్ ఏ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్, బట్ వాట్ ఈస్ ది యూస్? దేర్ డజంట్ సీమ్ టు బి ఎనీ ప్రోగ్రెస్.
1: ఇది తమో గుణం యొక్క లక్షణాలు.
2: దిస్ ఈస్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ తమో గుణం.
1: ఈ తమస్సును మనము దూరం చేయాలి.
2: వీ హావ్ టు రిమూవ్ దిస్ తమస్.
1: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించాలి.
2: వి హావ్ టు ఎంటర్ ఇంటు ది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ విశిష్టాద్వైత ఫ్రమ్ ద్వైత స్టేజ్.
1: అనగా ఏమిటి? మనం విన్నటువంటి విషయాలను మనం ధ్యానమునందు లేక జపమునందు మరే విధమైనటువంటి చింతనయందు ఈ దైవత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి.
2: In meditation or continuous contemplation, we have to just try to get a vision of what we have heard.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆవేదనతో తాపముతో మనం భగవంతుని దర్శించినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో మాట్లాడినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో ఆడుకుని పాడుకుని ఆనందాన్ని అనుభవించినంత మాత్రమున తృప్తి చెందరాదు. అతనిలో ఏకమైపోవాలి, అతనిలో లీనమైపోవాలి, ఇద్దరూ ఒక్కటైపోవాలి. ఈ తత్వాన్ని మనం హృదయంలో భద్రం చేసుకోవాలి. ఇదే తాపం చేతనే
2: బై ఇంటెన్స్ డిజైర్ getting an opportunity to have a vision, to have an opportunity to face to face see him, converse with him, serve him and get all these opportunities, even then we should not be satisfied. We will have to try to go to the next stage.
1: ee advaitam aneetuvanti oka ekatvamunaku chere anta varaku kudanu veeniki e maatram kudanu shanti vishranti undakudadu.
2: There should be never rest or peace of mind and contentment until he reaches the stage of advaita.
1: కాని ఈనాటి మానవుడు దేహం యొక్క విశ్రాంతిని, మానసిక శాంతిని కోరుతున్నాడు. అంత మాత్రమే కాని ఆత్మశాంతి కావాలి.
2: బట్ టుడేస్ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ ఫర్ రెస్ట్ ఫర్ ది బాడీ, పీస్ ఆఫ్ ద మైండ్, బట్ దిస్ ఈజ్ నో గుడ్.
1: ఆత్మశాంతి ఎప్పుడు? ఆత్మతో ఆత్మ చేరినప్పుడే ఆత్మశాంతి.
2: హెస్ టు ట్రై టు గెట్ ద పీస్ ఆఫ్ ఆత్మ ఓన్లీ వెన్ యూ బికమ్
1: ఆత్మ. నిరంతరము శాంతి స్వరూపమే
2: ఆత్మ. Continuously, the very embodiment of peace.
1: అయితే అంశరూపముతో ఉండినటువంటి ఒక జీవాత్మ తత్వము పరమాత్మతో ఏకం కావాలి.
2: బట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది జీవాత్మ, ఇట్ హాస్ టు బికమ్ వన్ విత్ పరమాత్మ.
1: ఈ నది సముద్రం నుంచే పుట్టింది.
2: రివర్ ఈజ్ బోర్న్ ఫ్రమ్ ఓషన్.
1: మేఘములుగా తయారైంది.
2: ఇట్ హాస్ బికమ్ క్లౌడ్స్.
1: మేఘములుగా తయారైనప్పటికీ ద్వైతంగా ఏర్పడిపోయింది. సముద్రం వేరు, మేఘములు వేరైంది.
2: వన్స్ ఇట్ బికేమ్ క్లౌడ్స్, there was dualism, there was separation. Clouds are separate, ocean is separate.
1: అయితే ఈ ద్వైతము లోపల అద్వైతాన్ని, విశిష్ట అద్వైతాన్ని ఒక రుచి రూపకంగా మార్చుకుంది.
2: This must take the form of a particular taste in the form of విశిష్ట అద్వైత.
1: సముద్రపు నీరు,
2: the waters of the ocean would be salty.
1: క్లౌడ్ గా మారేటప్పటికి తీయగా రూపొందుతుంది. ఇదే విశిష్ట అద్వైతం.
2: Once it becomes a cloud, it becomes sweet. This may be compared to visishtadvaita.
1: ఈ తీయదనం అనేటువంటి ఒక విశిష్టాద్వైతం అనేటువంటి దీని నుంచి కూడాను ప్రేమ బిందువులు, ఆ భగవంతుని పైనటువంటి ప్రేమోన్మత్తుడైనటువంటి ఈ బిందువులే వర్షంగా రూపొందుతాయి.
2: This particular water which has become clouds, it has to come in the form of rain, in the form of the rain of love.
1: ఆనందం అనేటువంటి ప్రవాహములో ఇది పరిగెత్తిపోతుంది తన యొక్క స్వస్థానము చేరటానికి.
2: This water which comes from the clouds becomes a river and with great enthusiasm wants to join again the ocean.
1: ఇది ద్రష్టుని యొక్క ఆవేదనం.
2: దిస్ ఈస్ ది ఆంగ్విష్ ఆఫ్ ది యాస్ప్.
1: ఈ విశిష్టంతో చేరినటువంటి యొక్క ఈ ప్రవాహము అద్వైతము తన యొక్క సుస్థానమైన సముద్రంతో లీనమైపోతుంది.
2: దిస్ పర్టికులర్ స్పెషల్ ఫారం ఆఫ్ ద వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రివర్ హ్యాస్ టు గెట్ ఇట్సెల్ఫ్ మర్జ్డ్ ఇన్ టు ద ఓషన్ అండ్ రీచ్ ఇట్స్ హోమ్.
1: కనుక మానవులుగా పుట్టాము, మానవులుగా జీవిస్తున్నాము, సాధకులుగా బయలుదేరాము.
2: We are born as men, living as men, and we have taken up the path of
1: satsangamto cherinaamu.
2: We have joined good company.
1: Sarveshwaratvanni shravanam chestunnamu.
2: We are listening to the principle of Sarveshwara.
1: Kaani sakshat Sarveshwarunni darshinchadaniki poonukovali.
2: But we have to now make an effort to have
1: darshinchinanta maatramana trupti undaradu.
2: We have a vision of the Lord and we should not be satisfied even with that.
1: దైవంతో సంభాషణ జరిపినంత మాత్రం తృప్తి నొందరాదు.
2: బై మియర్లీ హావింగ్ ఎన్ ఆపర్చునిటీ టాక్ టు ద లార్డ్ వి షుడ్ నాట్ బి హ్యాపీ.
1: తనతో ఏకమైపోవాలి.
2: వి షుడ్ బికమ్ వన్ విత్ హిమ్.
1: అప్పుడే ఈ జీవితానికి ఒక విధమైన సార్థకత ఏర్పడుతుంది.
2: దెన్ ఓన్లీ దిస్ లైఫ్ గెట్స్ దిస్ ఫుల్ఫిల్మెంట్.
1: ఈ విధంగా ధనంజయునకు బోధించాడు.
2: దిస్ పర్టికులర్ వే కృష్ణ టాట్ అర్జున. ధనంజయ
1: పేర్లు ఉంటున్నాయి. అర్జున పాల్గొన పార్థివ కిరీటి సేతువాన విభిచేయ జయకృష్ణ సవిజాతి ధనంజయ అని. ఈ ధనంజయ అనేటువంటిది కడపటి పేరు, కడపటి బిరుదు.
2: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు అర్జున. అర్జున పాల్గొన పార్థి అండ్
1: కిరీటి
2: సేతువాన.
1: ఈ ధనంజయ అనేటువంటి దానికి ప్రతి ఒక్కరి లోకరీతిగా సంపాదించుకున్నటువంటివి.
2: ఆల్ దీస్ టైటిల్స్ విచ్ అర్జున హాస్ గాట్ హావ్ బీన్ వన్ ఇన్ ఏ వరల్డ్లీ వే.
1: ప్రపంచము లోపల అనేక మందికి అనేక బిరుదులు ఉంటాయి. పద్మశ్రీ, పద్మవిభూషణ, ఇలాంటివి ఎవరిస్తున్నారు? ప్రభుత్వం యొక్క ప్రధాన స్థానం నుంచి వస్తుంటాయి.
2: ఇన్ ది వరల్డ్ ఏ నంబర్ ఆఫ్ టైటిల్స్ ఆర్ కన్ఫర్డ్ ఆన్ పీపుల్ లైక్ పద్మశ్రీ, పద్మవిభూషణ. హూ కన్ఫర్స్ ఇట్?
1: అర్జునుడికి ఈ టైటిల్ అంతా ఎవరిచ్చారు? సాక్షాత్ కృష్ణుడే ఇచ్చాడు.
2: ఆర్ అర్జున హూ కన్ఫర్డ్ ఆల్ దీస్ టైటిల్స్? ఇట్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ డివినిటీ. దట్
1: కట్టకడపటి యొక్క టైటిల్ ఏమిచ్చాడు? సున్వంతి విశ్వే అమృతస్య పుత్ర అన్నాడు. నాయనా, నీవు అమృత పుత్రుడు కాదు, అమృత పుత్రుడవు అని, నీవు ఈ అనుతత్వాన్ని ఏమాత్రం కూడా నీవు లెక్క చేయొద్దు అని చెప్పాడు.
2: విచ్ ఇస్ ది టైటిల్ అర్జున అండ్ ద టైటిల్ ఆఫ్ ఓ అర్జున యూఆర్ ది వెరీ సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ ఇట్సెల్ఫ్ అండ్ యూఆర్ నాట్ సన్ ఆఫ్ మార్టాలిటీ.
1: కనుక ఈ ధనంజయ అనేటువంటి దానికి అనేక సందర్భముల లోపల అతనికి ఈ విధమైనటువంటి బిరుదును అందుకోగలుగుతూ వచ్చాడు.
2: ధనంజయ అర్జున హాస్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ నంబర్ ఆఫ్ టైటిల్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్.
1: గాంధీవమును పొందే నిమిత్తమై ఏకస్తంభం పైన అనేక వర్షములు తపస్సు ఆచరించాడు.
2: టు గెట్ ద వెపన్ ఆఫ్ గాంధీవ హీ డిడ్ గ్రేట్ పెనన్స్.
1: కట్టగనపటికి తీవ్రమైనటువంటి వైరాగ్యము చేతను, తీవ్రమైనటువంటి దీక్ష చేతను, పట్టుదల చేతను, దృఢము చేతను, ధైర్యము చేతను అనేక ఇబ్బందులు అతనికి ఎంటాడినప్పటికీ ఎదుర్కొని ఈ యొక్క ధనుస్సును సాధించాడు.
2: హీ ఫేస్డ్ ఎ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది
1: అనేటువంటి దానికి అనేక సందర్భముల లోపల అతనికి ఈ విధమైనటువంటి బిరుదును అందుకోగలుగుతూ వచ్చాడు.
2: ధనంజయ అర్జున హాస్ బీన్ ఏబుల్ టు గెట్.

0: ఎంటాడినప్పటికీ ఎదుర్కొని ఈ యొక్క ధనుస్సును సాధించాడు.
1: He faced a number of problems in the process, but with a lot of courage, conviction, faith, determination, resolve, he won ultimately the weapon.
0: ఈ ధనుస్సును సాధించడం పూర్వము పంచభూతములు కూడాను అతన్ని ఎదురు తిరిగినాయి. దానిని లెక్క చేయక తాను సాధిస్తూ వచ్చాడు.
1: He did not care for them. He was firmly resolved.
0: ధనుస్సును సాధించినటువంటి వాడు కనుక అర్జున నీవు ధనుజేయువు ధనుజేయడము అన్నారు.
1: Because he was able to win that ధనుస్, Lord confirmed him formally in the normal way. He was also called later on as ధనుంజయ.
0: దీనికి కూడాను అర్థం లేకపోలేదు.
1: There is a meaning for this.
0: రాజసూయ యాగం చేయడానికి ధర్మరాజు పూనుకున్నాడు.
1: ధర్మరాజు అంటూ రాజసూయ యాగం,
0: కానీ దుర్తులైన దుర్మార్గులైనటువంటి యొక్క ధృతరాష్ట్ర కొడుకులు దుశ్శాసన దుర్యోధనాలు రాజ్యం ఎదుతున్నారు.
1: During that particular time, unfortunately, there were these wicked, bad people, the sons of Dhritarashtra in the form of...
0: Kani Pandavulaku kajanalo yematramu paisa ledu.
1: In the treasury of Pandava, there was no money.
0: Dharmajudu Arjunaku cheppadu, Tammuda, manam Rajasuya yagam cheyatam ante idi samanyamainatundi kaadu. Krishnudu emo cheyavani cheptunnadu. కానీ దీనికి తగినటువంటి ధనం కూడా మనకు అవసరమే కదా, ఎక్కడ దీనిని ప్రోగు చేసుకోవటం అని అన్నాడు.
1: ధర్మరాజు టోల్డ్ అర్జున, అర్జున ఇట్ మీన్స్ ఏ హెవీ ఎక్స్పెండిచర్ టు పర్ఫార్మ్ దిస్ యజ్ఞ అండ్ దేర్ఫోర్ హౌ టు గెట్ దిస్ పర్టికులర్ మనీ.
0: అప్పుడు అర్జునుడు చెప్పాడు, కల్పవృక్షంలో దగ్గర పెట్టుకుని మనకి ఈ కంగారు ఎందుకు అన్నా, సర్వరక్షకుడైనటువంటి కృష్ణుడే మన రక్షకుడిగా ఉంటున్నప్పుడు ఈ ధనమునకేమి తక్కువ, తన ఒక్కతూరి ఆశీర్వదించి పంపితే కావలసినంత ధనము తెస్తానన్నాడు.
1: అర్జున రిప్లైడ్ ధర్మరాజ, వై షుడ్ వి బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫర్ గెటింగ్ మనీ అట్ ఆల్ వెన్ వి ఆర్ హావింగ్ ద విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కృష్ణ, వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ గెటింగ్ మనీ అట్ ఆల్. వన్స్ కృష్ణ బ్లెసెస్ మీ ఐ కెన్ గెట్ ఎనీ అమౌంట్.
0: అర్జునుడు ఈ రాజసూయ యాగము నిమిత్తమై ధనము నిమిత్తమై డొనేషన్లకు బయలుదేరాడు.
1: అర్జున వెంట ఫర్ గెటింగ్ వెల్త్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డొనేషన్ ఫర్ దిస్ పర్టికులర్ యాగ.
0: ఎప్పుడు ధర్మజుడు ఈ విధమైన రాజసూయ యాగం చేస్తున్నాడనేటువంటిది వినేటప్పటికీ ఎవ్వరు కూడా నువ్వు వెనుకంజ వేయలేదు, ఎవ్వరు తలుపులు కూడా దగ్గరికి పోనక్కరలేదు. రాజులే వచ్చి ఈ యొక్క అర్జునుడు చూచి కావలసినంత ధనమును ఇస్తూ వచ్చారు.
1: Ruling various nations, they came to know that Dharmaraja was performing this yaga. They came of their own and offered wealth to Arjuna.
0: ఈ యొక్క ధనమును ఏనుగులతో తీసుకుని వచ్చాడు అర్జునుడు.
1: He brought wealth in such huge quantities they were to be carried on elephants.
0: ధనము రాసులుగా బయలుదేరినాయి.
1: There were heaps of wealth and money.
0: కృష్ణుడు వచ్చి చూచాడు, ఏమీ తెలియనటువంటి వాడిగా, ధర్మజ ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు.
1: లార్డ్ కృష్ణ కేమ్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హి డిడ్ నాట్ నో అండ్ హి ఆస్క్డ్ అర్జున్, ధర్మజ హౌ డిడ్ యు గెట్ సో మచ్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ వేర్ డిడ్ యు కేమ్.
0: అప్పుడు కూడాను ధర్మజుడు మన సోదరుని యొక్క ప్రభావం అని అర్జునుడు చూపించాడు.
1: ధర్మజ ఇన్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ హి వాస్ జస్ట్ టెల్లింగ్ ఇట్ ఇస్ ఆల్ అకౌంట్ ఆఫ్ మై బ్రదర్ హూ హావ్ గాట్.
0: అప్పుడు కూడాను కృష్ణుడు ధనంజయ అని పిలిచాడు.
1: దెన్ అగైన్ కృష్ణ జస్ట్ కాల్డ్ అర్జున ధనంజయ.
0: ధనమును ప్రోగు చేసినాడు కనుక, ధనమును జయించినాడు కనుక ధనంజయుడని, ధనస్సును జయించినటువంటి కనుక ధనంజయుడని ఈ విధమైనటువంటి యొక్క పేరు రావటం చేతనే కృష్ణుడు మాటి మాటికి ధనంజయ పార్థ అనేటువంటి యొక్క పేరుతో అతన్ని సంబోధిస్తూ వచ్చాడు.
1: అప్రిషియేటింగ్ హిమ్ దట్ హి హస్ బీన్ ఏబుల్ టు కాంక్వర్ సో మచ్ ఆఫ్ వెల్త్ అండ్ అక్యుములేట్ సో మచ్ ఆఫ్ వెల్త్ కృష్ణ బిగాన్ అడ్రెస్సింగ్ హిమ్ క్వైట్ ఆఫన్ ధనంజయ ధనంజయ.
0: కృష్ణుడు అర్జునుకు పార్థ అని కూడాను ప్రధానమైనటువంటి ఒక పేరు.
1: Another name that is given to Arjuna is Partha.
0: Prithvi putrudu kanuka atariki Parthudu ani oka artham.
1: He is the son of the earth and therefore that name is appropriate. Prithvi putraha Partha.
0: Unmundu ee Arjuna yokka perlaku taginatvanti yokka arthani kuda manam gurtinchi daani chakkari tiropala manam aacharanalo pettadaniki

0: ప్రయత్నిస్తాం.
1: ఇన్ ఫ్యూచర్ వి విల్ ట్రై టు నో ఎ లిటిల్ మోర్ ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ అర్జున అండ్ ఆఫ్టర్ నోయింగ్ ఇట్ వి విల్ ట్రై టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
2: దాట్ వాస్ ద సిక్స్త్ డిస్కోర్స్ ఇన్ అ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీతా ఇన్ 1984. In this discourse, which was delivered on 7th August 1984, Bhagavan showed us the three stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God.

రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద మార్నింగ్ ఆఫ్ 20th of May 1996 డ్యూరింగ్ ద ఇనాగరేషన్ ఆఫ్ ద సమ్మర్ కోర్స్.

0: ద వన్ దట్ టీచెస్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పీస్ ఇన్ ది యూనివర్స్ అండ్ ద వన్ దట్ హెల్ప్స్ టు డిస్పెల్ ఆల్ నారో ఫీలింగ్స్ ద వన్ దట్ ఫాస్టర్స్ యూనిటీ అండ్ టు లివ్ ఇన్ టుగెదర్నెస్ అండ్ అట్టర్ కోఆపరేషన్ ఈస్ ద రియల్ బ్రహ్మ విద్య ఆర్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినియులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ మెన్ అండ్ విమెన్,
1: జీవితమునకు సంబంధించిన ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను తీర్చిదిద్దటమే విద్యార్థుల యొక్క ప్రథమ కర్తవ్యం.
0: ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్ ఈస్ టు మోల్డ్ హిమ్సెల్ఫ్ పర్పస్ఫుల్ అండ్ యూస్ఫుల్ అండ్ స్ట్రాంగ్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్.
1: కానీ నేటి విద్య ఈ ప్రధానమైనటువంటి యొక్క పుష్టిత్వము, ఐకమత్యము, ప్రేమతత్వము సన్నగిలినది.
0: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్, దేర్ ఇస్ నో యూనిటీ అండ్ దేర్ ఇస్ నో లవ్.
1: నీ విద్యను నేర్చినను నేర్చకపోయినను, ప్రధానమైన సంస్కృతిని నీవు పాటించినను పాటించకపోయినను, దేహమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము క్షణ క్షణము కూడాను ఐసుగడ్డ వలె కరిగిపోతున్నది. ఈ సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి.
0: స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పాయింట్ వెదర్ యు లెర్న్ ఆర్ నాట్, వెదర్ యు ఫాలో ద కోడ్ ఆఫ్ అవర్ కల్చర్ ఆర్ నాట్. One thing is certain, that life span is melting like ice.
1: జీవితం యొక్క పరమావధి అంటే ఏమిటో ఈనాటి విద్యార్థులకు బోధపడటం లేదు.
0: The modern students are not aware of the purpose of life.
1: బోధపడలేదనేటువంటి బాధ కూడాను చాలా మందికి కనిపించడం లేదు.
0: Some also don't feel the pain of not knowing the purpose of life.
1: నూటికొక్కరు కోటికొక్కరు ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క జీవిత పరమావధి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇదియే పరమావధికి ప్రథమ సోపానం.
0: వన్ ఇన్ 100 ఆర్ వన్ ఇన్ ఎ క్రోర్ విల్ బి ఏబుల్ టు నో ద పర్పస్ ఆఫ్ లైఫ్, దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ ద ల్యాడర్.
1: అయితే ఈనాటి విద్యార్థులు కానీ సహజ మానవుల యొక్క స్వభావం కానీ జీవిత పరమావధి అంటే ఏమిటి అనేటువంటి దాన్ని విచారించినప్పుడు
0: either the students or people in general when they inquire the purpose of life,
1: కంటి నిండుకు నిద్ర, ఒంటి నిండుకు వస్త్రము, కడుపు నిండుకు అన్నము, ఇంటి నిండుకు పిల్లలు, కలకలలాడేటువంటి కళత్రం, తడతలలాడేటువంటి వస్తువాహనాలు, ఇవియే ఈనాటి జీవితమునకు పరమావధి యొక్క లక్ష్యములు అనుకుంటున్నారు.
0: We consider the purpose of life includes these things such as enough of sleep and food, raiment and shelter, enough of children at home, a beautiful wife and all comforts and conveniences.
1: అయితే ఇవి కాదు మన జీవితం యొక్క పరమావధులు.
0: They are not objectives of our life anyway.
1: ఈ పరమావధి అనేటువంటిది తెలియనంత వరకు కూడాను మన మానవత్వం అనేటువంటిది విషాదకరమైనటువంటి యొక్క జీవితంగా గడిచిపోతుంటుంది.
0: So long we are not aware of the purpose of life, the whole life would be spent in utter sadness.
1: ఏనాడు ఈ పరమావధిని గుర్తింతుమో ఆనాడే ఈ నిర్వేదము నుండి వేదముగా మారుతాం.
0: That day when we know the purpose of life, we'll be out of this sadness and we'll be all happy.
1: Vedam anaga emiti?
0: What do you mean by vedam?
1: Vignanam ani, velugu ani.
0: It is called the wisdom and the light.
1: Tana uniki ani.
0: And one's own existence.
1: Ee moodintini gurtinchinappude manamu nirvidanamlo jeevinchi vedamunandu aanandanni pondagalamu.
0: Then once we recognize this trinity, we'll be away from this misery and we'll be in that blissful state of Veda.
1: ఏమిటి ఈ వెలుగు?
0: What is this value?
1: సూర్యుని వెలుగా లేక చంద్రుని వెలుగా లేక దీపం వెలుగా?
0: What is this light? Is it the sunlight or the moonlight or that of the lamp?
1: కాదు కాదు హృదయం యొక్క వెలుగు.
0: No, it is the light of one's own heart.
1: విజ్ఞానం అనగా ఏమిటి?
0: What do you mean by విజ్ఞానం?
1: లేక పదార్థ శాస్త్ర విజ్ఞానమా?
0: It is material science.
1: లేక లౌకిక శాస్త్ర విజ్ఞానమా?
0: Or worldly science.
1: కాదు విజ్ఞానం అనగా హృదయమునకు సంబంధించినటువంటి యొక్క పరివర్తన విజ్ఞానం.
0: The transformation of one's own heart is vijnana or knowledge.
1: Uniki anaga yemiti?
0: What do you mean by existence?
1: Tana yokka nijatattvanni tanu gurtinchatam.
0: To know one's own nature is existence.
1: Nenu dehamuna leka manasuna leka indriyamuna inke vidhamainatundi yokka padarthamuna nenu kaadu kaadu padarthamulaku atheetamainatundi padarthamune nenu aneetu satyanni gurtinchatame manavuni yokka uniki.
0: The human existence lies in knowing these things. Am I the body? Am I the mind? Am I the senses? Am I the matter? It is something transcendental.
1: ఇవన్నీ కూడా కేవలము ఒక నెగటివ్ తో చేరినటువంటివి.
0: These are all negative.
1: దీనికి అతీతమైనటువంటి యొక్క పరమతత్వమే దీనికి పాజిటివ్.
0: The supreme quality that transcends is positive.
1: ఈనాడు మానవుడు హృదయం నిండుకు నెగటివ్ నింపుకొని పాజిటివ్ ను ఆశిస్తున్నాడు.
0: Man has filled his heart with negative but expects positive.
1: Itti manavudu positive ni ye reethiga pondagaladu?
0: Such a man, how do you expect him to acquire positive?
1: Lopala unnatundi dani yokka reaction, resound and reflection ni pondagaladu kaani atheetamaina dani entanu pondaledu.
0: After all, he would be getting what all that comes back to him as reaction, reflection, resound.
1: Kanaka mana endali untinatundi yokka negative bhavanni poorthi nirmoolam cheyali.
0: Therefore, we have to give up totally the negative feeling within us.
1: మానవత్వములో ఉండినటువంటి దివ్యత్వానికి సరైన అర్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని విచారణ చేయాలి.
0: We have to investigate the meaning of divinity in human life.
1: ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన ఈ ప్రపంచమునందు మొట్టమొదట మనము చేయవలసిన విధానం ఏమిటి?
0: In this physical transient world, what is the procedure to be adopted?
1: మన ఇంటిలో శిశువుకో పశువుకో అనారోగ్యం చేస్తుంది.
0: At home, either a child or the cow is sick, for instance.
1: డాక్టర్ వచ్చి దానికి సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావించి వాటికి ఆరోగ్యాన్ని అందిస్తాడు.
0: Doctor visits in such a situation and suggests the relief.
1: అట్టి డాక్టర్కు మనము ఏ విధమైనటువంటి యొక్క కృతజ్ఞతను అందిస్తున్నాం?
0: What sort of gratitude we express to doctor?
1: ఈ విధమైన ప్రశ్నలు వేసినప్పుడు ఈనాటి విద్యార్థుల్లో ఇది డాక్టర్ యొక్క డ్యూటీ, తన యొక్క కర్తవ్యము, తాను చేశాడు, తనకు మనము గ్రాటిట్యూడ్ అందించవలసినటువంటి అవకాశం ఏమిటి, అవసరం ఏమిటి అని ప్రశ్నిస్తారు.
0: మోడర్న్ స్టూడెంట్స్ విల్ క్వశ్చన్ లైక్ దిస్, జస్ట్ డాక్టర్ డిడ్ హిస్ జాబ్, ఇట్ ఈస్ ఎ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, వై షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్?
1: కానీ నీ విద్యార్థి అయి కూడాను డాక్టర్ యొక్క కర్తవ్యాన్ని మాత్రమే నీ గుర్తిస్తున్నావు, కానీ నీ కర్తవ్యం ఏమిటి?
0: బీయింగ్ ఎ స్టూడెంట్ యు నో ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ డాక్టర్, దెన్ హౌ అబౌట్ యువర్ డ్యూటీ?
1: డాక్టర్ కి ఏ విధమైనటువంటి కర్తవ్యం ఉన్నదో రోగికి కూడాను ఆ విధమైనటువంటి కర్తవ్యం ఉన్నది.
0: జస్ట్ యాజ్ ఎ డాక్టర్ హస్ గాట్ ఎ డ్యూటీ, ది పేషెంట్ ఆల్సో హస్ గాట్ ఎ డ్యూటీ టు ఫాలో.
1: కనుక డాక్టర్ యొక్క కర్తవ్యాన్ని తాను నిర్వర్తించినప్పుడు పేషెంట్ కూడాను తన కర్తవ్యాన్ని తాను నిరూపించాలి.
0: Therefore, when doctor discharges his duty, the patient has got an obligation to fulfill his own duty.
1: తన బాధలు తీరినంతనే డాక్టర్ను మర్చిపోవటము ఇది రోగి యొక్క కర్తవ్యం కాదు.
0: It should not be the nature of the patient to forget the doctor the moment he gets the relief.
1: ఆనాడు ఆ డాక్టరే నీ యొక్క రోగమును నివారణ చేయకుండినా నీవు ఏ విధమైన పరిస్థితిని పొందేటువంటి వాడవో, కనుక ఆ యొక్క పరిస్థితికి తగినటువంటి యొక్క ఆదుకొని నీకు ఉపకారం చేసినందుకు ఆ యొక్క కృతజ్ఞతను నీవు జీవితం అంతా కూడాను నీవు దాని లక్ష్యం అందించుకోవాలి.
0: యూ హ్యావ్ టు థింక్ దిస్ వే, వాట్ వుడ్ హ్యావ్ హ్యాపన్ టు యూ హ్యాడ్ యూ నాట్ బీన్ క్యూర్డ్ బై ద డాక్టర్? హీ సపోర్టెడ్ యూ, హెల్ప్ యూ, అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ హిమ్ త్రూఅవుట్ యువర్ లైఫ్.
1: నవమాసములు మోసి కానీ పెంచి జబ్బులు చేసినప్పుడు నిద్రాహారములు కూడా మాని తల్లి తన బిడ్డను ఎంతనో పోషించుకుంటూ వస్తుంది.
0: హిస్ మదర్ హూ బేర్స్ యూ ఆల్ ది టైమ్ and takes care of you, even sacrificing the food and drink.
1: Idi kannanduku talli oka kartavyame kaani manam daniki chupovalsinatundi oka krutagnatani emtundadi aneetundi vicharanaku vastunnaru ee naati vidyarthulu.
0: Modern students think this way, after all mother did her duty and responsibility, why should I express gratitude?
1: Ikkada kuda nu talli ఏ విధమైనటువంటి ఆప్యాయతతో, ఏ విధమైనటువంటి ప్రేమతో, ఏ విధమైన త్యాగంతో నిన్ను రక్షిస్తూ వచ్చిందో ఆ విధమైనటువంటి ఆప్యాయత, ఆ విధమైనటువంటి త్యాగంతో నీవు కూడాను తల్లి యొక్క మనసును సంరక్షిస్తూ రావాలి.
0: జస్ట్ ఎస్ యువర్ మదర్ హెస్ షవర్డ్ జనరస్లీ ఆల్ ది అఫెక్షన్, లవ్ అండ్ సాక్రిఫైస్, యూ షుడ్ ఇన్ టర్న్ షో ఆల్ దీస్ థింగ్స్ అండ్ మేక్ హర్ హ్యాపీ.
1: అన్నము లేక ఆకలితే అడమటించున్నటువంటి యొక్క వ్యక్తికి ఒక మార్గమును చూపి తన యొక్క జీవనోపాధికి సరైన సహాయం చేసినందుకు ఇలాంటి వ్యక్తికి కూడాను ఈ యొక్క కృతజ్ఞతను మనం నిరూపించాలి.
0: We have to express gratitude to a person who gave us some job and earn our living and appease our hunger.
1: Greece deshistudainatunti Alexander diniki cheppadu ivanni kudanu tama tama kartavyalu taamu prakatistunnaru tama tama kartavyalu taamu nirvartistunnaru inte gaani diniki gratitude cheppanakkaraledu kada annadu.
0: Alexander of Greece also said each one is discharging his own duty. It's not necessary to express gratitude.
1: ఇది చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: కానీ మరొక దానికి విషయంలో మాత్రము ఈ అలెగ్జాండర్ పరిపూర్ణంగా అంగీకరించాడు.
0: But to another opinion, Alexander consented, totally agreed.
1: తల్లికి బిడ్డ పైన ఒక విధమైనటువంటి ఒక సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
0: There is a relationship between the mother and the child.
1: భౌతికంగా, లౌకికంగా, రక్తంగా, అన్ని విధాల కూడాను ఆ బిడ్డకు తల్లికి సంబంధం ఉంది.
0: There is a relationship between the mother and the child physically, and there also blood
1: related. ఇందులో కొంత స్వార్థం ఇమిడి ఉంటుందాలి.
0: There is some selfishness here.
1: టీచర్ ఒక విద్యార్థికి విద్య నేర్పినప్పుడు ఆ టీచర్ కూడాను ఒక స్వార్థం ఉంటుంటుంది.
0: When teacher teaches a student, there is selfishness there.
1: కానీ ఎట్టి స్వార్థము, ఎట్టి సప్రయోజనము లేక ఎట్టి ప్రతిఫలమును ఆశించినటువంటి యొక్క దైవము మానవులకు ఎన్నో విధములుగా తోడ్పడుతూ ఉంటున్నాడు.
0: But God is helping every person utterly selfless and self-interest.
1: భగవంతునికి ఎట్టి స్వార్థము లేదు.
0: God has no trace of
1: ప్రయోజనము లేదు.
0: No self-interest at all.
1: నీ నుండి ఎట్టి ప్రతిఫలమును కూడా తాను ఆశించటం లేదు.
0: He doesn't expect anything in return.
1: మానవ లోకమునకు అన్నిను భగవంతుడే అనుగ్రహించి ఈ జగత్తునకు సంభవించినటువంటి యొక్క అశాంతులను దూరం చేస్తున్నాడు.
0: It's God who gifted the entire universe. Everything that we find around conferring peace
1: ఇది మానవుల వల్ల సాధ్యం కాదు.
0: It's not possible for mankind to
1: ఎన్ని పవర్ఫుల్ బల్బ్స్ పెట్టినప్పటికీ సూర్యుని యొక్క ప్రకాశానికి ఏమైనా సాటి తగులుతాయా?
0: We may have bulbs, very powerful bulbs, they will never be equal to that of sunlight.
1: ఎన్ని పంప్ సెట్స్ పెట్టి పంప్ చేసినప్పటికీ రాత్రి కూచినంత వర్షము ఈ యొక్క నీరు ఎవరైనా మానవుడు అందించగలుగుతున్నాడా?
0: Do you find anyone who could give us enough of water as you get out of rain, same as out of
1: the pump sets? పెద్ద ఫ్యాన్లు పెట్టినప్పటికీ జగత్తునికి అంత కూడాను ఈ వాయువును అందించి సర్వ ప్రాణులు కూడాను సంరక్షిస్తూ ఉంటున్నాడు. ఈ వాయువు ఎవరి నుంచి లభ్యమైంది?
0: You may employ so many fans that will supply you wind, but that's nothing when compared to the air breeze around that sustains your life.
1: కనుక మానవాతీతమైనటువంటి యొక్క ఫలితములను జీవులకు అనేక రూపములతో భగవంతుడు అందిస్తున్నాడు.
0: God has been giving us the gifts which are transcendental, beyond our comprehension.
1: Electricity kudanu bhagavantuni yokka swaroopame.
0: Electricity is the divine form.
1: Ee magnet nunchi puttinatundi electricity.
0: Electricity is born from magnet.
1: Ee nunchi vachinatundi velugu.
0: And then light.
1: Ee velugu nunchi vachinatundi de vedi.
0: And then heat.
1: Ivanni kudanu kevalam padartham yokka pratibimbamuluga bhavistunnaru.
0: We consider them that as reflections of matter.
1: Kaadu kaadu.
0: No.
1: Bhagavantude pedda magnet.
0: God is a big magnet.
1: అలాంటి భావంతో ఉండినటువంటి దైవత్వాన్ని మనం విస్మరించినప్పుడు మనము ఈ యొక్క వెలుగును కాని, ఈ గాలిని కాని, ఈ విధమైనటువంటి ఒక నీరును కాని మనం పొందలేము.
0: When we don't understand this principle, you cannot really appreciate and enjoy the light and the wind and the water.
1: ఒక్క ఎలక్ట్రిసిటీ ఒక పెద్ద క్యాంప్ నుంచి మన ఇంటికి ఏదైనా ఒక వైర్ వేసినామంటే ఆ దానికి మనం ట్యాక్స్ని వసూలు చేస్తున్నాడు.
0: Out of this power station, if you connect it to your house through a wire and have the electricity, you pay the tax.
1: ఈ జలమును చెరువు నుండి బావి నుండి లేక మరొక రిజర్వేర్ నుంచి మనకు అందించినప్పుడు ఈ వాటర్ ట్యాక్స్ కూడాను కలెక్ట్ చేస్తున్నారు.
0: If you draw water out of the well or the reservoir, you pay water tax.
1: కొన్ని ఫ్యాన్లు పెట్టుకుంటే ఈ ఫ్యాన్ లోపల ఖర్చైనంత ఈ యొక్క కరెంటు కూడాను ఈ గవర్నమెంట్ వసూలు చేస్తుంటుంది.
0: As we make use of the fans, the government collects the electricity bill.
1: ee chinna chinna vishayamulake inta tax inta krutagnataga varu andistunnappudu ఇంత గొప్ప విశాలమైనటువంటి విశ్వమునకు ఈ గాలి, ఈ నీరు, ఈ వెలుతురు అందిస్తున్నటువంటి భగవంతుని కూడాను మనము ఒక కృతజ్ఞతను అందించనక్కర్లేదా?
0: When we express gratitude in small matters like this, God has given us this might is to bend us elements like water.
1: కనుకనే ఈ ఐదు తత్వముల యొక్క ప్రభావాన్ని, ఫైవ్ సెన్సెస్ అనగా ఫైవ్ ఎలిమెంట్స్ కూడాను తగినటువంటి కృతజ్ఞత కూడా మనం అందించాలి.
0: Being the recipients of all the five elements, we should show our gratitude.
1: ఇది ఏ భగవత్ యొక్క స్వరూపములు.
0: That's divine forms.
1: గాలి, వెలుతురు, నీరు, శబ్దము, స్పర్శ. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు మనం ఎంతవరకు కృతజ్ఞతను అందిస్తున్నాం?
0: Enjoying all these five elements and the five senses, to what extent are we expressing that?
1: వీటిని ఉపయోగపెట్టి దీనికి ఉండినటువంటి శక్తి కంటే అమితమైన శక్తిని మనం ఉపయోగించుకుని తద్వారా మనం బలహీనుడైపోతున్నాం.
0: We make use of these elements, five, and the energy thereafter, and become weak ultimately.
1: కానీ ఏ కించిత్తైన కూడాను దీనికి తగినటువంటి కృతజ్ఞతను మనము అందించడం లేదు.
0: But we are not showing gratitude even a little.
1: కనుకనే మానవునికి ప్రధానముగా గ్రాటిట్యూడ్, ఈ కృతజ్ఞత అనేటువంటిది ఇది వెన్నెముక వంటిది మానవునకు.
0: Gratitude is the backbone for mankind.
1: కానీ దీనిని ఈనాటి మానవుడు చాలా సులభంగా చులకంగా చూస్తున్నాడు.
0: The modern people, modern society takes it.
1: అందువల్లనే దేశంలో అనేక విధములైనటువంటి యొక్క కలతలు, కల్లోలములు, కరువు కాటకాలు కూడా బయలుదేరి మానవునికి అనేక విధములైనటువంటి దుఃఖాన్ని చేకూరుస్తూ ఉంటున్నాయి.
0: For that reason, human society is put to suffering because of famine, havoc and infight, conflict and agitation.
1: కనుక ఈనాటి విద్యార్థులు మొట్టమొదట గుర్తించవలసినది రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ అనేటువంటి పరమ సత్యము అనేటువంటి దాన్ని విశ్వసించాలి.
0: So students should have full faith in this principle that everything is out of reaction, reflection, resound.
1: ఎట్టి పనులు మనం చేస్తామో అట్టి ఫలితం మనం అనుభవించక తప్పదు.
0: As is the activity that you undertake, so is the consequence you
1: face. శబ్దము మనం చేస్తామో దీనికి శబ్దం తగినటువంటి యొక్క రీసౌండ్ మనం అనుభవించక తప్పదు.
0: As is the sound, so is the resound which you have to listen to.
1: ఎట్టి యాక్షన్ చేస్తామో మనము దీనికి తగినటువంటి రియాక్షన్ మనం అందుకోక తప్పదు.
0: As is the action, so is the reaction which you cannot escape.
1: ఈ విధమైనటువంటి విశ్వాసాన్ని ఈనాడు విద్యార్థులు పెంచుకున్నప్పుడే దేశము చల్లగా అభివృద్ధి కాగలదు.
0: When such a faith is fostered and developed among students, there will be peace and security.
1: ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క ఈ బలహీనతలు ఈనాడు మనం తొలగించుకోవాలి.
0: We should give up this kind of weakness present within us.
1: మానవుని యందు ఒక అమితమైనటువంటి ఒక శక్తి ఉంటుండాలి.
0: Every man has got unlimited power.
1: మానవుని యొక్క దేహమే ఒక పెద్ద జనరేటర్.
0: Human body is a very big generator.
1: మానవుని యొక్క ముఖమే దీనికి ఒక టెలివిజన్.
0: Human face is television.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త వస్తువులు కూడాను మానవుని యొక్క దేహం నందే ఇమిడి ఉంటున్నవి.
0: All that you find in the world, all around objects are present within the human body.
1: నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వము మానవుని యందే కూడాను ఇమిడి ఉంటున్నది.
0: The eternal principle, the truth, the divinity is within man.
1: కానీ తన యందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను గుర్తించుకోలేక బయట ప్రపంచమునందు కనిపించేటువంటి యొక్క భౌతిక, లౌకికమైనటువంటి యొక్క విషయాలపైనే మనము నిమగ్నులైపోతున్నాం.
0: He is not able to understand the latent divinity within, but he is deluded by the apparent transient worldly thing.
1: Inta shakti manavuni endu unnada aneetunte vishayanni meer chakka gurtinchandi.
0: Understand clearly there is mighty power within everyone.
1: Mattilo munigi raatilo cheri kevalam viluvuleni kanikraayi vale kanipinchetundi danini manavudu danini teechi diddi parishuddha parachi kotalu kosi oka viluvainaatunte diamond ga maarustunnadu.
0: That which is present in the mud, actually, a stone-like thing, is refined and polished and processed, and with so many cuts, it would shape into a diamond.
1: Kani ee naati ajnaanulainatundi manavulu diamond ku viluvistunnare kani ee diamond ga maarchinatundi oka manushiki viluvanivatam ledu.
0: The foolish people attach value to the diamond, but not to the person that makes a diamond.
1: Ee manavulu vallane kada inta viluva deeniki labhyamaindi.

0: value is because of man who
1: does it. ఈ విలువ ఎక్కడ ఉంటుంది? అది మానవుని యందు.
0: Where does this value lie?
1: ఉన్నది.
0: Is there?
1: కానీ ప్రాకృతమైనటువంటి బాహ్యమైనటువంటి వస్తువులకు మనం ఎక్కువ అట్రాక్షన్ ఇస్తున్నాం.
0: There is power within us, but we attach value to external things.
1: ఇది కేవలము, ఇది ప్రతిబింబమే.
0: It's only reflection.
1: Reflection of the inner being.
0: It is the reflection of the inner being.
1: తన హృదయమునందు ఉన్నటువంటి నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వం యొక్క ప్రతిబింబములే ఇవన్నీ.
0: That's all the reflection of the inner latent eternal truth.
1: ఈ నాటి చదువులన్నీ కూడా కేవలము భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన, కేవలం విలువలేనటువంటి చదువులుగా, చెత్త చదువులుగా తయారవుతున్నాయి.
0: The modern education is just physical, worldly and secular, and it's of no use at all.
1: Vid అనగా ఏమిటి?
0: What do you mean by vid?
1: Vid plus ya, అది విద్య.
0: Vid plus ya is vidya.
1: Vid అనగా ప్రకాశము.
0: Vid means effulgence.
1: Ya అనగా ఏది?
0: Ya what?
1: ఏది ప్రకాశం నందించునో అదియే విద్య.
0: That which gives us the brilliance is vidya.
1: ఈనాటి విద్యలు అంధకారం నందిస్తున్నాయి కానీ ప్రకాశం నందించడం లేదు.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ టేక్ అస్ టువర్డ్స్ డార్క్నెస్ బట్ నాట్
1: లైట్. ఏదో నిత్య జీవనోపాధి నిమిత్తమైతాను అనేక విధమైన పాటు పడుతున్నాడు ఈ విద్య వల్ల.
0: బికాస్ ఆఫ్ దిస్ మోడర్న్ ఎడ్యుకేషన్ హి స్ట్రగుల్స్ హార్డ్ టు క్యారీ ఆన్ హిస్ లివింగ్.
1: ఈ విద్యకు తగినటువంటి యొక్క అర్థము కాదు.
0: దిస్ ఇస్ నాట్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ విద్య.
1: ప్రకాశాన్ని అందించాలి.
0: ఈ షుడ్ గివ్ షెడ్ లైట్.
1: తమసోమ జ్యోతిర్గమయ, ఈ అంధకారాన్ని దూరం చేయాలి.
0: ఇట్ షుడ్ డిస్పెల్ డార్క్నెస్,
1: అజ్ఞానాన్ని దూరం చేయాలి.
0: ఇట్ షుడ్ డిస్పెల్
1: అవివేకాన్ని దూరం చేయాలి.
0: ఆల్సో ఫూలిష్నెస్.
1: కానీ ఈనాటి విద్యలంతా కూడాను ఆత్మజ్ఞానాన్ని, ఆనందాన్ని, వివేకాన్ని దూరం చేస్తున్నాయి.
0: బట్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈస్ కీపింగ్ యూ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ద స్పిరిట్, ఫ్రమ్ ద బ్లిస్.
1: తన అజ్ఞానాన్ని దూరం చేసుకోవటం లేదు.
0: He is not able to give up his own ignorance.
1: తనలో ఉన్నటువంటి చీకటిని తాను దూరం చేసుకోవటం లేదు.
0: He is not dispelling the darkness within him.
1: కానీ ఆత్మతత్వాన్ని కూడా విస్మరిస్తున్నాడు.
0: He forgets his own true self, ఆత్మతత్వం.
1: అనగా దీని యొక్క ఏతావాత, దీని యొక్క అంతరాత్మ, తనను తాను మర్చిపోతున్నాడు మానవుడు.
0: With all said and done, everyone is forgetting one
1: ఈ నాటి విద్యార్థులు కన్నుండి కూడాను గ్రుడ్డివారుగా తయారవుతున్నారు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ దో దే హ్యావ్ ఐస్ టు సీ యెట్ దే ఆర్ బ్లైండ్.
1: చెవి నుండి కూడాను చెవిటివాణిగా తయారవుతున్నారు.
0: దే హ్యావ్ ఇయర్స్ బట్ యెట్ దే ఆర్ డెఫ్.
1: మతి నుండి కూడాను ఉన్మత్తులుగా మారిపోతున్నారు.
0: దో దే హావ్ గాట్ ఆల్ ది మైండ్ బట్ యెట్ దే ఆర్
1: తన చెవులను తాను నమ్మటం లేదు.
0: దే ఆర్ నాట్ గోయింగ్ బై వాట్ దే లిసన్ టు.
1: తన కన్నులను తాను విశ్వసించటం లేదు.
0: దే హావ్ నో ఫెయిత్ ఇన్ దేర్ విజన్.
1: ఏతవాత దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: బీ దట్ యాజ్ ఇట్ మే, వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ హియర్?
1: తనను తాను వంచితుడిగా చేసుకుంటున్నాడు.
0: హి బిట్రేస్ హింసెల్ఫ్.
1: ఇతరులు చెప్పిన మాటలు వింటున్నాడు.
0: హి గోస్ బై వాట్ హి సేస్.
1: ఇతరులు చూపిన దాన్ని చూస్తున్నాడు.
0: హి సీస్ వాట్ అదర్స్ సీ.
1: కానీ తనను చూచినటువంటి యొక్క నేత్రములు తాను నమ్మటం లేదు.
0: బట్ హి డజంట్ రిలై ఆన్ హిస్ ఓన్ సైట్.
1: తన నేత్రములే తాను నమ్మనటువంటి వాడు పరుల నేత్రములు ఏ రీతిగా నమ్ముతాడని విశ్వసించాలి?
0: వెన్ యు హావ్ నో ఫుల్ ఫెయిత్ ఆన్ హిస్ ఓన్ విజన్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు బిలీవ్ అదర్?
1: వీడు నిజమైన మానవుడేనా?
0: కెన్ హీ బి ఎ ట్రూ హ్యూమన్?
1: తన చెవులనే తాను నమ్మలేనటువంటి వాడు ఇతరుల చెవులను ఏ రీతిగా నమ్మగలడు?
0: వెన్ హీ కెనాట్ రిలై ఆన్ హిస్ ఓన్ హియరింగ్.
1: ఈనాటి మానవుడు విద్యావంతుడు పరుల చెవులతో వింటున్నాడు, పరుల కన్నులతో చూస్తున్నాడు, పరుల యొక్క హృదయంతో ఆలకిస్తున్నాడు.
0: వాట్ మ్యాన్, మోడర్న్ మ్యాన్ డస్ ఇస్ హీ వాంట్స్ టు సీ త్రూ ది ఐస్ ఆఫ్ అదర్స్. హీ వాంట్స్ టు లిసన్ త్రూ ది ఇయర్స్ ఆఫ్ అదర్స్.
1: తనది అన్నటువంటిది ఎక్కడ పోయినాయి?
0: వాట్ హ్యాపెన్ టు యువర్ ఓన్ ఫ్యాకల్టీస్?
1: కనుక నీ ప్రతిదాని కూడాను ఐ, దిస్ ఇస్ మై, దిస్ ఇస్ మై, దిస్ ఇస్ మై.
0: So for everything we claim, this is my,
1: ఆ ఉనికిని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We should make an effort to know the existence of that.
1: ఎవరు చెప్పిన దాన్ని మనం వినటం లోపల మనం ఒక గుడ్డివారిగా తయారవుతున్నాము.
0: If we go by the hearsay,
1: విశ్వసించలేకపోతున్నావు.
0: You are not able to believe what you see.
1: ఇంకా నీకంటే అంధుడు మరొకడు ఉన్నాడా?
0: Can there be a person who is more blind than you?
1: చదివి ఏమి ఫలం?
0: What is the use of all education?
1: తన నొసట వ్రాత తప్పించ ఎవరి తరము?
0: Who can make you escape from the destiny?
1: Chedda buddhulu tanatala cheraneni.
0: If the wicked thoughts are there in mind.
1: Enda barunu buddhulu bendu baru.
0: You become dry.
1: Kanukane mana buddhulu manamu sankuchitanga manam anubhavistunnam.
0: So we are narrow minded.
1: మనం కన్నులను మనం విశ్వసించడానికి ప్రయత్నించడం లేదు.
0: We have no faith in our vision or sight.
1: మన చెవులను కూడాను మనం నమ్మడానికి ఏమాత్రం కూడాను అనుభవించడం లేదు.
0: We are not experiencing the true power of audition.
1: ఇలాంటి మానవుడు ఇంకా సాధించేది ఏమిటి?
0: What is that the modern man can accomplish?
1: ఇలాంటి మానవుని వల్ల దేశానికి గాని సమాజానికి గాని ఏమిటి ఫలితం?
0: What type of results you expect from such society?
1: కనుకని విద్యార్థి అనగా ఏమి? సమాజమునకు సంక్షేమాన్ని అందించేటువంటి ఒక వ్యక్తిగా రూపొందాలి.
0: విద్యార్థి, స్టూడెంట్ మీన్స్ హూ వర్క్స్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: విద్యా ప్లస్ అర్థితి ఇది విద్య.
0: విద్యా ప్లస్ అర్థి ఇస్ విద్యార్థి.
1: ఈనాడు విద్యార్థిగా ఉండటం లేదు.
0: హీ ఈజ్ నాట్ విద్యార్థి.
1: విద్యాలయంలో ప్రవేశించకూడదు. విషయార్థిగా మారుతున్నాడు.
0: Though he seeks admission in institutions, he forgets the main thing.
1: కాని తాను విషయాన్ని మాత్రము విశ్వసిస్తున్నాడు.
0: But he goes by the sensual pleasure.
1: విద్య కాదు మనకు ముఖ్యం అనుకుంటున్నాడు.
0: He considers that education is important.
1: అలాంటి వాడు విద్యాలయంలో ఎందుకు ప్రవేశించాలి?
0: Why should such a man seek admission here?
1: విద్యను అభ్యసించేటువంటి వాడే విద్యాలయంలో ప్రవేశించాలి.
0: The one who is prepared to learn and study should seek admission.
1: ఇలాంటి విద్యావంతులు ఎంతమందో కోట్లకు ఉంటున్నారు ప్రపంచంలో.
0: In this world there are crores and crores of educated people.
1: కానీ మన విద్య కేవలం గ్రంథాల్లో మాత్రమే పరిచయం కాకూడదు.
0: But our education should not be limited to textual information.
1: Meekandariki telusunu.
0: You all know that.
1: West Bengal lopala Lala Lajapati Rai, Bala Gangadhar Tilak, Bipin Chandra Pal, Rabindranath Tagore, Aravind Ghosh, ilanti goppa goppa vidyavantulanta kodanu andulo abhivruddhi ayyaru.
0: You know West Bengal that has given birth to Lal Bal Pal, Tagore and Aravind Ghosh.
1: Kani వీరందరి యొక్క పేర్లు ఈనాడు ఎక్కడ ఉంటున్నది?
0: Where do you find their names today?
1: ఏదో గ్రంథాల్లో చేరి ఉంటుండొచ్చు కొన్ని పేర్లు.
0: You will find their names in texts.
1: కొంతమంది పేర్లు గ్రంథాల్లో కూడా చేరటం లేదు.
0: And some of the names are not noticed in texts either.
1: ఇదంతా విద్య యొక్క సరైనటువంటి యొక్క ప్రమాణం కాదు.
0: It is not standard measure for education.
1: ఏ చదువు చదవలేదు.
0: He has no education.
1: ఏ ABCDలు రావు.
0: He doesn't know ABCD letters.
1: ఏ ఓనామాలు రావు.
0: He has no formal.
1: అలాంటి రామకృష్ణ పరమహంస సర్వుల హృదయాల్లో కూడా ప్రతిష్ఠ అయిపోయాడు.
0: సచ్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస హాస్ ఇన్స్టాల్డ్ హింసెల్ఫ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఎవ్రీబడీ.
1: హృదయం లోపల ప్రతిష్ఠ కావాలి మన యొక్క బుద్ధులు.
0: ఆల్ అవర్ ఫీలింగ్ షుడ్ బి ఇంప్రింటెడ్ ఇన్ అవర్ హార్ట్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: అతను ఆధ్యాత్మిక మార్గంలో ఆరితేరినటువంటి వాడు.
0: బికాస్ ఇన్ ఎక్స్పర్ట్ ఇన్ స్పిరిచువల్
1: ఎన్ని విద్యలు ఉండినప్పటికీ
0: ఇన్స్పైర్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్
1: నైతిక ధార్మిక ఆధ్యాత్మికం యొక్క ఈ మూడింటి బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఉండాలి.
0: దేర్ షుడ్ బి ది కాంబినేషన్ యాజ్ ఎ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దీస్ త్రీ, ఎథికల్, ధార్మిక్ అండ్ స్పిరిచువల్.
1: ఈ మూడింటి యొక్క దృశ్యములు మనకు బ్యాక్గ్రౌండ్ గా లేకపోతే మన చదువు అంతా కూడా నిరుపయోగమైన చదువు, దమ్మిడీకి పనికిరాని చదువు.
0: వితౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్ ఆల్ అవర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ వేస్ట్.
1: ఈ చదువుల వల్ల మనం అనుభవించేది ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
1: ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైనా,
0: దేర్ విల్ బి మైటీ పీపుల్ విత్ ద డిగ్రీస్ ఆఫ్ బిఏ అండ్ ఎంఏ.
1: సంపదలుండి సద్గాన పరుడైన పుడమిగీర్తిని కన్న పుణ్యులైన,
0: దేర్ విల్ బి రెప్యూటెడ్ పీపుల్ ద రిచ్ పీపుల్ ఆఫ్ ఫ్లూయెంట్
1: పీపుల్ ఆఫ్ చారిటీ, ఆయుర్వేద అనవరతం ఉండి పరిపూర్ణ బలులకు వారులైన,
0: దేర్ విల్ బి వెరీ స్ట్రాంగ్ పీపుల్ ఫిజికలీ,
1: సతతము జపమును తపమును చేయుచు వేదములను నేర్చు విప్రులైన,
0: దేర్ విల్ బి ప్రీస్ట్ హు టీచ్ యు ఆల్ వేద కంటిన్యూస్లీ థ్రూఅవుట్ ద డే,
1: సాటిగారు భక్తులకు ఏ నాటికైనా,
0: దే నెవర్ ఈక్వల్ డివోటీస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
1: చూశారా, ఆ దైవ భక్తి అనేటువంటిది ఉండినప్పుడే అల్పుడు కూడా నువ్వు అధికుడుగా మారిపోతున్నాడు.
0: With that devotion, even a low man would become very high, great.
1: అట్టి దైవ విశ్వాసం లేనటువంటి వాడు అధికుడు కూడాను అల్పుడుగా దిగిపోతున్నాడు.
0: Without faith in God, he may be a very big man, but becomes so low.
1: కనుకనే భారతీయ సంస్కృతి అనగా ఏమిటి?
0: What do you mean by భారతీయ
1: సంస్కృతి? నైతిక ధార్మిక ఆధ్యాత్మిక యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat has got the combination of these three, the moral, the dharmic and spiritual.
1: ఒక షార్ట్ నేమ్ లోపల చిన్న పేరుతో ఇడియట్ చెప్తూ వచ్చాడు.
0: దిస్ ఈస్ కన్వేడ్ ఇన్ అబ్రీవియేటెడ్ ఫార్మ్ బై ఇలియట్.
1: ఇతను ఈ సంస్కృతం గురించి అనేక పరిశోధనలు చేస్తూ వచ్చాడు.
0: హి ఇన్వెస్టిగేటెడ్ ఆన్ కల్చర్.
1: కట్టకడపటికి అన్ని విధాల విచారణ చేసి చిన్న ముక్కగా ఇస్ ది వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
0: After all investigations, he came to this conclusion that culture is the way of life.
1: సరి అయినటువంటిది కూడా కాదు.
0: ఇట్స్ నాట్ ఈవెన్ ప్రాపర్.
1: లైఫ్ ఎవరి లైఫ్?
0: లైఫ్ హూజ్ లైఫ్?
1: పశులైప, రాక్షస లైప, మానవుని యొక్క లైప, క్రిమికీటకాదుల యొక్క లైప.
0: ఇస్ ఇట్ ఎనిమల్ లైఫ్ ఆర్ ద లైఫ్ ఆఫ్ ఎ డెమన్ ఆర్ దట్ ఆఫ్ ఎ బీస్ట్ ఆర్ ఎన్ ఇట్ ఇస్
1: వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
0: సెట్ యు వే ఆఫ్ లైఫ్?
1: కాదు కాదు, ఇది కాదు వే ఆఫ్ లైఫ్.
0: దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ లైఫ్.
1: మానవత్వాన్ని ఏకత్వంగా భావించి,
0: taking human life in general as the
1: one principle, ekatvanni vishwasinchi,
0: having full faith in the unity and diversity,
1: anekatvamloni ekatvanni darshinchali.
0: One should visualize the unity and diversity.
1: Adi emana culture.
0: That's our culture.
1: Caste veru, culture veru. Caste of humanity.
0: The caste of humanity.
1: Culture of love.
0: The culture of love.
1: Ee culture of love anetundi manam penchukunnappudu ide daivam yokka pramanam.
0: దిస్ ఇస్ ద మెషర్ ద స్టాండర్డ్ ఆఫ్ ద డివినిటీ ది కల్చర్ ఆఫ్ లవ్
1: కానీ ఈనాటి లవ్ అంతా కూడా మనం లవ్ లవ్ గా అనుకుంటున్నాము
0: బట్ వీ గో బై దిస్ మోడర్న్ లవ్
1: ఈనాటి లవ్ అనేటువంటిది లవ్వే కాదని
0: This modern love is no love at all.
1: It's only attachment.
0: It's only attachment.
1: తల్లి పైన బిడ్డ, బిడ్డ పైన తల్లి.
0: Is an attachment. Attachment to
1: భార్యను భర్త, భర్తను భార్య ప్రేమిస్తున్నారు.
0: The husband and wife, they love each other.
1: మిత్రుని మిత్రులు ప్రేమిస్తున్నారు.
0: There's love among friends.
1: బంధువులు బంధువులను ప్రేమిస్తున్నారు.
0: Love among relations.
1: ఇదంతా కూడాను కేవలం ప్రేమనా కానే కాదు.
0: Is that all love? No, certainly not.
1: ఎంతో ప్రేమతో చూసుకునేటువంటి తల్లి.
0: The mother with so much of love
1: towards her. మరణించిన తక్షణమే
0: The moment she dies.
1: ఆ తల్లిని క్షణమైనా వదలలేనటువంటి కుమారుడు కూడాను నిర్దాక్షిణ్యంగా నిప్పులు వేసి కాల్చివేస్తున్నాడు.
0: The son has got intense love for his mother. The moment mother dies, he will just cremate her.
1: నిర్దాక్షిణ్యం.
0: Without any compassion.
1: అలాంటి సమయం లోపల ఇది లవ్ ఎట్లవుతుంది?
0: Then how do you call it love?
1: ఇది దేహానికి దేహానికి కనిపించినట్టు ఇచ్చినటువంటి ఒక విధమైనటువంటి యొక్క అటాచ్మెంట్.
0: It's only an attachment between two bodies.
1: ఈ అటాచ్మెంట్ ని లవ్ అనుకోకూడదు.
0: You cannot mistake
1: ఈ అటాచ్మెంట్ మధ్యలో వచ్చినవే కాని మనకు పూర్వం కాని మన తదుపరి కాని వచ్చేటువంటివి కాదు.
0: Attachments have come in between. They were not there in the beginning.
1: పుట్టుకకు పూర్వము ఉంటుండాలి.
0: Love is there prior to birth.
1: మరణించిన తర్వాత ఉంటుండాలి.
0: It will be there even after death.
1: కానీ అటాచ్మెంట్ మధ్యలో వచ్చింది, పాసింగ్ క్లౌడ్స్.
0: But attachment has come in between.
1: పెళ్లి జరిగిన తర్వాతనే భార్య భర్త.
0: One becomes husband and wife only after marriage.
1: తానెవరు, నీవెవరు?
0: Prior to wedding, who are you?
1: పుట్టిన తర్వాతనే బిడ్డ తల్లి.
0: It's only after birth, one is the mother and the other child. Prior to birth, who are you and who is your mother?
1: ఇవన్నీ కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్. ఇది ప్రేమ కాదు.
0: They're passing clouds. That's not love.
1: శాశ్వతమైనటువంటిదే ప్రేమ.
0: That which is permanent is love.
1: నిత్య సత్య శుద్ధమైనటువంటిదే ప్రేమ.
0: Pure, unsullied, eternal truth is love.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ, బుద్ధ ముక్త, నిర్మల స్వరూపం, ఇది ఏ ప్రేమ?
0: It's the pure, unsullied, unadulterated, unpolluted, eternal truth is love.
1: కనుకనే ప్రతిఫలాపేక్ష లేకుండా కోరినటువంటి ప్రేమనే అదే దైవ ప్రేమ.
0: దేర్ఫోర్ ది డివైన్ లవ్ ఇస్ దట్ దట్ డస్ నాట్
1: స్వార్థ ప్రయోజనం లేకుండా ప్రేమించేటువంటిదే నిజమైన ప్రేమ.
0: ఇస్ ఎ ట్రూ లవ్ విల్ నాట్ ఎంటర్
1: దైవం తప్ప అన్యులకి ఇది సాధ్యం కాదు.
0: దట్ లవ్ ఇస్ దేర్ ఇన్ గాడ్, నన్ ఎల్స్.
1: అదియే మన భారతీయ కల్చర్ అని.
0: దట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: ఒక భారత కల్చర్ కును వివిధ దేశముల యొక్క కల్చర్ కు వ్యత్యాసం అనేది చూడకూడదు మనం.
0: వీ షుడ్ నాట్ గో బై ది డిఫరెన్సెస్ బిట్వీన్ ది కల్చర్ ఆఫ్ భారత్. అందరికి
1: ప్రేమ ఉన్నది.
0: There is love in all.
1: Culture ante empty culture of university, universal.
0: Culture is universal.
1: Kalukane oka Bharat deshaniki inkoka deshaniki sambandham ledani cheppakoddu.
0: We should not say that it has no other affinity with
1: other nations. Mana Bharat desham chala goppadi, idar desham oka culture chinnadi ani manu vimarsinchakoddu.
0: We should not criticize and claim that our culture is great.
1: All are one, be alike to everyone.
0: All are one, be alike to everyone.
1: Idiye mana oka culture.
0: This is our culture.
1: Kalasi melasi perugudam.
0: Let's move together.
1: Kalasi melasi perugudam.
0: Let's grow together.
1: Kalasi melasi telisukunna telivini pochinchudam.
0: Let us develop the intellect, intelligence that we have developed.
1: Kalasi melasi kalata leka telivito jeevinchudam. Ide mana culture.
0: Let us mingle together and live in friendship.
1: Ituvanti bhagavat deenni manam ee naadu అభివృద్ధి పరచుకోవాలి.
0: We should develop this sort of a spirit today.
1: ఏ విద్యా సంస్థలు ఎందుకూడను ఇలాంటి దీన్ని బోధించటం లేదు.
0: Such a thing is not taught in any other institutions.
1: ఏదో కొన్ని సబ్జెక్ట్స్ పైన మాత్రమే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు.
0: They only teach subjects.
1: ఆ సబ్జెక్ట్ అంతా కూడాను కేవలం ఆబ్జెక్ట్ గా మారిపోతున్నాయి.
0: All the subject transforms into object.
1: కనుకనే మన ఆబ్జెక్టివ్ సబ్జెక్ట్ అంతా కూడా ఒక ప్రేమతో కూడినటువంటిది.
0: Therefore subject and object.
1: అదే పాజిటివ్.
0: That love is
1: positive. అదే దివ్య శక్తి.
0: That is divine power.
1: ఈ నెగటివ్ అంతా కూడా మార్పు చెందేటువంటివి.
0: All the negative changes.
1: ఆ నెగటివ్ లోపల మన పరిమితమైనటువంటి ఒక స్వరూపాన్ని నిరూపించదు.
0: That negative will never show your sacred
1: form. ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: ఒక కెమెరాలో ఫోటో తీశాడు.
0: Suppose you click your camera.
1: ఆ కెమెరా తీసినప్పుడు నెగటివ్ వస్తుంటుంది.
0: Then you get the negative.
1: ఆ నెగటివ్ చూస్తే ఎట్లా ఉంటుంది? ఆ నెగటివ్ ను ప్రింట్ చేసి చూస్తే ఆ ఫోటో ఎంత అందంగా ఉంటుంది?
0: How does the negative look? When you print the same negative, how do you look? Find the photo there.
1: కనుకనే ఈ నెగటివ్ అనేటువంటి దాంట్లో మన అందచందములు సుస్పష్టంగా కనిపించవు.
0: There in the negative, you don't find clearly see your own beauty.
1: ఈ ఫోటోలో కూడాను మరొక విషయాన్ని మీరు చక్కగా కల్చర్ విషయం యోచించాలి.
0: In photo, you will find another instance in regard to culture.
1: నీ దేహాన్ని ఒక కెమెరా మన వచ్చి ఫోటో తీస్తాడు.
0: Supposing a photographer clicks his camera.
1: కానీ నీ దేహం పైన ఏమేమి ఉంటున్నావో అవన్నీ ఆ ఫోటోలో వస్తాయి.
0: What all you have put on your body, you will find there in the photo.
1: ఏ యొక్క కలర్ వేసుకున్నావో.
0: The color.
1: ఏ యొక్క చైన్ వేసుకున్నావో.
0: The chain.
1: ఏ విధమైనటువంటి అలంకారం చేసుకున్నావో అవన్నీ వస్తాయి ఫోటోలో.
0: All the decoration you have, you'll find it in the photograph.
1: కానీ బయట మాత్రమే వస్తున్నాయి.
0: బట్ యు ఫైండ్ ఓన్లీ ఔటర్ థింగ్స్.
1: లోపల ఉన్నటువంటి నీ కండరములు, లోపల ఉన్నటువంటి నీ బోన్స్, లోపల ఉన్నటువంటి నీ నరములు ఈ యొక్క ఫోటోతో వస్తున్నాయా?
0: బట్ యు ఫైండ్ దేర్ ఇన్ ద ఫోటో యువర్ మజిల్స్, ద నర్వ్స్ అండ్ ద బోన్స్ విత్ ఇన్ ద బాడీ.
1: దీనికి మరొక ఫోటో ఉంటుంది.
0: But there is another photo now.
1: అదే ఎక్స్రే అన్నారు.
0: That is
1: ఎక్స్రేలు ఇవన్నీ వస్తాయి.
0: In X-ray you find inner.
1: కానీ ఫోటోలు ఇవన్నీ రావు.
0: In photo you don't
1: find. ఈనాటి చదువులంతా కూడాను బయట ఫోటోలు తీసినట్టుగా ఉంటుంది.
0: So the modern education is something like external cameras.
1: కానీ స్పిరిచువల్ కల్చర్ అనేటువంటిది ఈ యొక్క లోపల ఉండేటువంటి దాన్ని ప్రత్యక్షంగా మనం నిరూపించి చూపించాలి.
0: But the spiritual culture will certainly show, manifest that which is within.
1: అదే ఎక్స్రే.
0: That is X-ray film.
1: అది ఒక్క మనస్తో తప్ప మరొక దాంతో చేరదు.
0: ఇట్ ఇస్ ఓన్లీ ప్రెసెంట్ విత్ ద మైండ్.
1: మనసు అనేటువంటి ఎక్స్రే దీనికి ప్రేమ అనేటువంటి ఫిల్మ్ వేసి తీసినప్పుడు అవన్నీ లోపలవన్నీ బయటకు వస్తుంటాయి.
0: సో మైండ్ ఈజ్ ది ఎక్స్రే అండ్ లవ్ ఈజ్ ద ఫిల్మ్, దెన్ యూ గెట్ ఎవ్రీథింగ్ దేర్.
1: కనుకనే ఎక్స్రే అనేటువంటి కెమెరా ఉండి కూడా ఫిల్మ్ లేకపోతే ప్రయోజనం లేదు.
0: యూ మే హ్యావ్ ది ఎక్స్రే కెమెరా వితౌట్ ది ఫిల్మ్.
1: మైండ్ అనేటువంటిది కూడా చాలా కరెక్ట్ గా ఉంటుండాలి.
0: So mind should be perfect.
1: ఏ విధమైనటువంటి స్పాయిల్ కాకుండా ఉండాలి కెమెరా.
0: కెమెరా షుడ్ నాట్ బి స్పాయిల్.
1: దాంట్లో ఒక విధమైనటువంటి ఒక బల్బు, ప్రేమ బల్బు, అది ఎక్స్పైర్ కాకుండా ఉంటుండాలి.
0: We should also see the bulb of love still shines, working.
1: Expire kaakunda.
0: It expire.
1: దాని ఒక కాలం లోపల తీసేటువంటిదిగా ఉండాలి.
0: It should help you to take the ప్రేమలంతా ఫ్రేమ్ ఆఫ్ టైం.
1: ఎక్స్పైర్ ప్రేమలంతా ఉంటుండాలి.
0: Today we find the bulbs that do not function.
1: మన కార్యాలు తీరిన తక్షణమే ఆ ప్రేమ ఎక్కడికో వెళ్ళిపోతుండాలి.
0: The moment our object is fulfilled,
1: ఇది ప్రేమనే కాదు.
0: It's no love at all.
1: ఎప్పటికీ ఎన్ని కష్టములైనా, నష్టములైనా, దుఃఖములైనా సంభవించినప్పటికీ భగవంతుని మాత్రం మనం దూరం చేసుకోకూడదు.
0: We may have so many problems, anxieties and worries.
1: ఈనాడు లౌకికమైన కొన్ని కారణాల చేత నిత్య సత్యమైనటువంటి భగవంతుని కూడా దూరం చేసుకుంటారు.
0: బికాస్ ఆఫ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ వరల్డ్లీ రీజన్స్ వి ఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ గాడ్.
1: ఇది నిజమైనటువంటి భక్తి కాదు.
0: దిస్ నో ట్రూ డివోషన్.
1: ఏమైనా సంభవించని,
0: లెట్ ఎనీథింగ్ హ్యాపన్.
1: దేహమును ధరించిన తర్వాత దీనికి అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవించవచ్చు.
0: హావింగ్ బీన్ గివెన్ దిస్ బాడీ, ఇట్ ఇస్ బౌండ్ టు ఫేస్ ఆల్.
1: ఇది ఏనాటికైనప్పుడు నిత్యమైనటువంటిది కాదు.
0: It is never permanent, the body anyway.
1: నిత్య సత్యమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనం భద్రంగా పెట్టుకోవాలి.
0: That eternal truth, love, has got to be kept safe and
1: secure. భక్తులు కూడాను చరిత్రలు మీకు తెలుసును.
0: You know the history of many of the devotees.
1: ఎన్ని బాధలు పెట్టినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని ముందుకు సాగటం చేతనే వారి జీవితాన్ని ఒక ప్రకాశవంతమైనటువంటి ఆదర్శంగా లోకానికి అందిస్తూ వచ్చారు.
0: Devotees could face all the problems, sufferings, yet they could resist and so demonstrate the entire brilliance of the world.
1: దేహాన్ని మర్చిపోతారు.
0: They forget their body.
1: మీకు తెలిసిన భాగవతంలో ప్రహ్లాదుని యొక్క చరిత్ర.
0: You know the history of Prahlad in Bhagavata.
1: ఎన్ని బాధలో పెట్టాడు కన్న తండ్రియే.
0: The very father has put him to suffering.
1: దేని వల్ల?
0: Why?
1: తనకి ఇష్టమైనట్టు కానటువంటి దాన్ని తనకి ఇష్టంగా భావిస్తూ వచ్చాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద స్టార్టెడ్ లైకింగ్ దాట్ విచ్ ఇస్ డిస్లైక్.
1: దైవ ద్వేషి హిరణ్యకశిపుడు, దైవ ప్రీతి ప్రహ్లాదుడు.
0: హిరణ్యకశిపు has got utter hatred towards God, while ప్రహ్లాద loved
1: ప్రీతి చేతనే సర్వమును భరించుకుంటూ వచ్చాడు.
0: Because his love that made him resist all problems.
1: Aa teachers kudanu vachi Hiranyakashipu daggara mora pettukuntunnaru.
0: Teachers came and pleaded in front of Hiranyakashipu.
1: Tannu nishacharul poduva.
0: When he was attacked by all the demons.
1: Daitya kumarudu.
0: The son of this Hiranyakashipu Prahalada.
1: Pannagashayi.
0: He has been saying, oh Pannagashayi, oh God.
1: Tannu banjanam.
0: Praising God, Dhanujabhanya.
1: Amchu nutinche kani.
0: He only extols, he only praises God.
1: Kannula nirutedu.
0: He never shed it here.
1: Bhayakampa sametudu kadu bhuvara.
0: O king.
1: Bhayakampa sametudu kadu bhuvara.
0: O king, he is not fear-stricken, he is not afraid of
1: anything. Chinna pillavadu.
0: Young God.
1: Ee kashtamulu kantaku bharinchukogalada?
0: Can he really bear all the
1: suffering? తన మనస్సు, తన దేహము దైవ చింతనలో ఇమిడ్చాడు.
0: బికాస్ హిస్ బాడీ ఇన్ ద మైండ్ సెంటర్డ్
1: అరౌండ్ గాడ్. బాడీకి ఎన్ని కష్టములు కలుగుతున్నాయో ఏమీ విచారించడం లేదు.
0: దేర్ సో మచ్ బాడీస్ పుట్ టు సఫరింగ్ బట్ ఇస్ నాట్ మైండ్ ఫర్
1: మిచ్ ఆపరేషన్ చేసినప్పుడు 5 inches చేయి, 50 inches చేయి, మనకి ఏమీ తెలియదు.
0: గివింగ్ క్లోరోఫామ్ వన్ డాక్టర్ మైట్ ఆపరేట్ 5 inches ఆర్ బి మచ్ బిగ్గర్ బట్ యు ఆర్ నాట్
1: అఫెక్టెడ్. అదే విధంగానే
0: లైక్
1: ఆ దైవత్వంతో లీనమైనటువంటి ఆ మనసుకు ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని కష్టములు కలిగినా ఏమీ లెక్క చేయలేదు.
0: దేర్ ఫోర్ ద మైండ్ in the presence of the divine is not mindful of the
1: troubles.
0: That brings success.
1: Kanukane the pleasure is an interval between two pains.
0: The pleasure is an interval between two pains.
1: Rendu badhala madhyalone aa sukham manaku labhyam avutundi.
0: సో దేర్ ఇస్ ప్లెజర్ బి
1: కానీ ఈనాటి మన యొక్క విద్యలు కానీ మన భక్తి శ్రద్ధలు కానీ కష్టములు వస్తే ఫోటోలు మారిపోతాయి, సుఖం వస్తే రెండు ఫోటోలు ఎక్కువగా పెట్టేస్తాం.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ అవర్ స్టెడ్ఫాస్ట్నెస్ డివోషన్ వుడ్ బి ఆన్ ద రైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పెయిన్ వి టర్న్ ఫోటోస్ ఇస్ నాట్ డివోషన్.
1: ఏ కష్టములైనా కలగని,
0: ఎట్ ఎనీ ట్రబుల్స్ కమ్ టు యు,
1: నీ ప్రసాదమే,
0: ఇట్స్ ఆల్ యువర్ గిఫ్ట్,
1: ఇదంతా నీ గిఫ్టే,
0: ఇస్ ఆల్ యువర్ గిఫ్ట్,
1: సుఖము నీ గిఫ్టే,
0: ప్లెజర్ ఇస్
1: సుఖము నీ గిఫ్టే,
0: పెయిన్ ఇస్ యువర్ గిఫ్ట్.
1: సుఖమే లేకపోతే దుఃఖానికి విలువ ఎక్కడ ఉంది, దుఃఖమే లేకపోతే సుఖానికి విలువ ఎక్కడ ఉంది.
0: వితౌట్ ప్లెజర్ దేర్ కెనాట్ బి పెయిన్, వితౌట్ పెయిన్ దేర్ కెనాట్ బి ప్లెజర్.
1: యొక్క ఏకత్వాన్ని మనం వహించాలి.
0: వి షుడ్ నో ది యూనిటీ వన్నెస్ బిహైండ్ దీస్ టూ.
1: అది ఏ కల్చర్,
0: దాట్ ఈస్ కల్చర్.
1: ఈ కల్చర్ అనేటువంటిది ఏమిటి,
0: వాట్ ఈస్ దిస్ కల్చర్,
1: కల్చర్ అండ్ స్పిరిచువల్ అని పెట్టారు.
0: We say culture and spirituality.
1: ఈ కల్చర్ అనేటువంటి ఏకాత్మ భావన పెట్టుకుంటే అదే స్పిరిచువల్ అనేటువంటి రూపాన్ని ధరిస్తుంది.
0: When once you view culture as the oneness,
1: culture is negative.
0: Culture is negative.
1: Positive picture.
0: Positive picture.
1: కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వమే మన స్వస్వరూపాన్ని అందుకోగలుగుతున్నాం.
0: The combination of these two will make you know your nature.
1: Students. కేవలం భౌతికమైనటువంటి విద్యలే ప్రధానం కాదని మీరు విశ్వసించకూడదు.
0: Don't think that the secular knowledge you have is mainly important.
1: ఈ విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య విద్యానాం.
0: Along with this education, spiritual knowledge is
1: necessary. అప్పుడే మన జీవితానికి ఒక విధమైనటువంటి తేజస్సు మనకు లభ్యమవుతుంది.
0: Then only you will have light of life.
1: లేకపోతే నీ యొక్క చదువు ఏమిటి?
0: Otherwise, what's your education?
1: చదివేంత వరకు జ్ఞాపకంగా ఉంటుంది.
0: You remember so long you
1: ఇంటికి పోతాను ఇవన్నీ మర్చిపోతాము.
0: By time you go home, you forget.
1: ఈ చదువులంతా కూడా పొట్టకూటి కోసం చదివినటువంటి చదువులే.
0: All this education is for our living.
1: ఈ కూడు కాదు మనకు,
0: ఇట్స్ నాట్ దిస్ ఫుడ్ ఇంపార్టెంట్.
1: ఆత్మానందమైనటువంటి అందించేటువంటి ఒక ఫుడ్ మనకు కావాలి.
0: వీ నీడ్ ద ఫుడ్ దట్ గివ్స్ బ్లిస్ టు ద స్పిరిట్.
1: ఆత్మానందం ఏ హెడ్, ఆ హెడ్ ఏ గాడ్.
0: దట్ ఫుడ్ ఈస్ ద హెడ్, దట్ హెడ్ ఈస్ ద
1: ఈనాటి భౌతిక ఫుడ్ స్టమక్ చేరుతుంది.
0: ద ఫిజికల్ ఫుడ్ విల్ గో టు ద స్టమక్,
1: తలకు చేరటం లేదు.
0: ఇట్ వోంట్ రీచ్ హెడ్.
1: కాబట్టి ఇది నెగటివ్ అయిపోతుంది.
0: సో ఇట్ టర్న్స్ నెగటివ్.
1: తలకు చేరినప్పుడే అది పాజిటివ్ గా వస్తుంది.
0: ద మూమెంట్ ఇట్ రీచెస్ హెడ్, ఇట్ టర్న్స్ పాజిటివ్.
1: కనుకనే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి దాన్ని మనం ఆధారంగా చేసుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఎస్ ద బేసిస్
1: ఫౌండేషన్. అంతే కాకుండా నైతిక విద్య,
0: ద మోరల్ ఎడ్యుకేషన్.
1: అనగా నైతికమనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై మోరల్ ఎడ్యుకేషన్?
1: నడవడిక,
0: గుడ్ కాండక్ట్,
1: మొరాలిటీ.
0: మొరాలిటీ,
1: ఇది మంచి నడతగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి ప్రాపర్ గుడ్.
1: బయటికి పోతానే వికారంగా మనం జీవించటము.
0: The moment we go out, we live a different life.
1: Hostel lo like college lo chadive anta varaku manchi pativrataga undatamu.
0: So long we are in the hostel and sacred, in the hostel college we are sacred.
1: Idi kaane kaadu chaduvu.
0: You cannot call it education.
1: 99% mandi atte untunnaru.
0: 99% are of that sort.
1: Inka ekkada undi morality?
0: Where is morality?
1: కనుకనే మొరాలిటీని మనం పోషించుకోవాలి.
0: సో వీ షుడ్ డెవలప్ మొరాలిటీ.
1: నీతితో మనం నడచడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ హావ్ గుడ్ కాన్షియన్స్.
1: ఎవరైనా చూచినా చూడకపోయినప్పటికీ నా యొక్క కాన్షియన్స్ నాకు తృప్తి అనేటువంటి సత్యాన్ని మనం వహించాలి.
0: వెదర్ యు ఆర్ అబ్జర్వ్డ్ ఆర్ నాట్, యూ షుడ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
1: మంచి నడతనే ఇది నీతి అన్నారు.
0: గుడ్ బిహేవియర్ ఇస్ మొరాలిటీ.
1: నతాయితి నీతః అని బోధించింది ఉపనిషత్తు. అనగా ఏమిటి, నడిత మంచిదిగా ఉండినటువంటి వాడే నీతిపరుడు.
0: So the one with good conduct is the one is a good person.
1: Jati gauravambu neeti pai nilachunu neeti lekayunna jati chedunu.
0: The respect and the prestige of the nation depends upon the morality, the conduct.
1: Neeti

0: generation will be spoiled.
1: నీతి లేని వాడు కోతి కంటే హీనం అన్నాడు.
0: ద వన్ వితౌట్ మొరాలిటీ ఇస్ వర్స్ దెన్ ఎ మంకీ.
1: ఇలాంటి వాడు ఎన్ని చదువులు చదివి ఏం ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్?
1: నడతను చక్కగా పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ అవర్ కాండక్ట్ షుడ్ బి గుడ్.
1: మన దృష్టిని కంట్రోల్లో పెట్టుకోవాలి.
0: వి షుడ్ హావ్ కంట్రోల్ ఆన్ అవర్ లుక్స్.
1: మన మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి.
0: వి షుడ్ హావ్ కంట్రోల్ ఆన్ మైండ్.
1: అయితే మనసును కంట్రోల్ చేయడం కష్టమే.
0: అవర్ ఇట్స్ డిఫికల్ట్ టు కంట్రోల్ ద మైండ్.
1: సులభం కాదు.
0: ఇస్ నాట్ దట్ ఈజీ.
1: కానీ డైవర్ట్ చేయొచ్చు.
0: బట్ వి కెన్ డైవర్ట్ ఇట్.
1: అనగా ఈ ప్రాకృతమైనటువంటి పోయేటువంటి ఈ మనసునంతా దైవం పైన మరచు.
0: ద మైండ్ దట్ ఈస్ వరల్డ్ సైడ్ కెన్ బి డైవర్టెడ్ టువర్డ్స్ గాడ్.
1: అప్పుడే ఇది చక్కని పవిత్రమైనటువంటి మొరాలిటీగా రూపొందుతుంది.
0: దెన్ ఇట్ వుడ్ షేప్ ఇన్ టు సీక్రెట్ మొరాలిటీ.
1: ఎట్లా?
0: హౌ?
1: ప్రాకృతం పైన పెట్టినప్పుడు నీవు బంధుటరైపోతున్నావు.
0: వెన్ ఇట్ ఇస్ వరల్డ్ వైడ్ ఇట్ ఈస్ యువర్ బౌండ్.
1: పరమాత్మ పైన పెట్టినప్పుడు నీవు లిబరేషన్ అనగా స్వేచ్ఛను పొందుతున్నావు.
0: సో ద మైండ్ టువర్డ్స్ ది వరల్డ్ సైడ్ ఇస్ బాండేజ్, టువర్డ్స్ గాడ్ వర్డ్ ఇస్ లిబరేషన్.
1: ఒక లాక్.
0: Our heart is a lock.
1: నీ మైండే ఒక కీ.
0: మైండ్ ఇస్ ద కీ.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్
1: ఓపెన్.
0: ఇట్ ఓపెన్.
1: టర్న్ రైట్ సైడ్ లాక్.
0: టర్న్ రైట్ సైడ్ ఇట్ గెట్స్ లాక్డ్.
1: లాక్ అండ్ కీ సేమ్.
0: Lock and key are same.
1: Turning difference undi.
0: There's difference in the turning.
1: Kanukane nee mind nu.
0: So your mind.
1: Prakriti vaipana ప్రవహింప చేస్తే బంధితుడైపోతున్నావు.
0: ఇఫ్ యువర్ మైండ్ ఇస్ వరల్డ్ వర్డ్ ఇట్ ఈస్
1: ఈ మైండ్ ను దైవం వైపు మరల్చినప్పుడు నీవు మోక్షాన్ని పొందుతున్నావు.
0: ఇఫ్ ఇట్ ఇస్ డైవర్టెడ్ టువర్డ్స్ గాడ్ యు ఆర్ గోయింగ్ టు లిబరేట్.
1: ఏమిటి?
0: వాట్ ఇస్ లిబరేషన్?
1: ఒక ప్రత్యేకమైనటువంటి భవనము, ఎయిర్ కండిషన్, ఇవన్నీ సనుకూలపరిచినటువంటివి కాదు.
0: లిబరేషన్ డజంట్ మీన్ ఏ మ్యాన్షన్ ఆర్ ఎయిర్ కండిషన్.
1: మోక్షయం మోక్షం అన్నారు.
0: దట్ టేక్స్ యూ అవే ఫ్రమ్ ద డెల్యూషన్ ఇస్ లిబరేషన్.
1: ప్రాకృతమైనటువంటి చింతన నుంచి పరమాత్మ చింతన వైపు మరల్చాలి.
0: You have to direct our mind away from the worldly matter towards God.
1: అది మన యొక్క మొరాలిటీ.
0: That's our morality.
1: దాంట్లో ఎంత నీతియో ఉంటుందది.
0: Lot of morality there.
1: అది ఎంతో అభివృద్ధికి, ఆదర్శానికి అవకాశం ఇస్తుంది.
0: It will set an ideal and it will progress.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరందరూ ఆదర్శ పురుషులుగా మీరు తయారు కావాలి.
0: You should shape yourself as ideal.
1: కేవలం ఈ తుచ్చమైనటువంటి యొక్క గ్రంథ పరిచయం కోసం మీరు రానక్కర్లేదు.
0: యూ నీడ్ నాట్ కమ్ హియర్ టు అక్వైర్ దిస్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ సో లో.
1: నిత్యము మీ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మెథమెటిక్స్ ఇవన్నీ జరుగుతూనే ఉంటున్నాయి.
0: యూ హావ్ గాట్ యువర్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ.
1: కానీ ఈ సమ్మర్ క్లాసు లోపల,
0: బట్ ఇన్ సమ్మర్ క్లాసెస్,
1: దీని అన్నింటికినీ మించినటువంటి యొక్క ఆనందాన్ని చేకూర్చేటువంటి యొక్క ఆదర్శాన్ని ఇచ్చేటువంటి యొక్క చక్కని ఘనతను మనం సంపాదించుకోవాలి.
0: ఇన్ ది కోర్స్ ఆఫ్ ది సమ్మర్ క్లాసెస్ యూ షుడ్ హ్యావ్ దట్ బ్లిస్ that gives the majesty and the glory which is beyond all the subjects available to you.
1: Dhanadhanyamulgalgi dharmagunambunna santati ledane chintayundu.
0: He may have all wealth and good character, righteousness, but he will feel so sad that he has no children.
1: Dhanadhanyamulgalgi dharmagunambunna santati ledane chintayundu.
0: He may have all the affluence.
1: Vidyadhikari ayi virravi gutununna udyogamulu leka vetalanundu.
0: As a good student, he may pride himself because of all knowledge, but yet he feels so sad because he has no job.
1: Yedi vidya.
0: What is this education?
1: Udyogalu kosam intinti venta becchamunettukotama.
0: We have to beg, approaching door to door for a job.
1: Kaluku neevu adhe okka beg bhagavantun daggara cheyi.
0: Let's beg God.
1: Anta tane istadu.
0: He will give everything you want.
1: Neeku sariyaina nadatha nivu penchuko.
0: Develop good conduct.
1: Nee nadatha sariga lenappudu enta vidyalu nerchi em prayojanamu?
0: If your behavior is not proper, what is the fun of all knowledge that you acquire?
1: Mundu vastundi.
0: You'll come to know later.
1: Ee naati sayankalam nunchi,
0: right from this evening,
1: ramayanamulo undinatundi neeti prabhavalanta kudanu prabodhinchali pillalukani vice chancellor aasinchadu.
0: Vice chancellor prayed to Bhagwan to talk to us on moral principles contained in sacred text Ramayana.
1: ee Ramayanamlo undinatvanti prati anuvu prati kadamu kudanu vidyarthiki atyavasaram.
0: Every episode, everything there in Ramayana are absolutely essential.
1: Mana deham lopala prati blood cells kudanu anta ekamai untundadi.
0: There are present blood cells in our body.
1: Body anta cells e.
0: The body is full of cells.
1: ఒక్కొక్క సెల్ లోపల కూడా ఒక్కొక్క రూపం ఉండే ఉంటుంది.
0: ఎవ్రీ సెల్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ ఫామ్.
1: రామాయణం అంతా కూడా ఒక పవిత్రమైనటువంటి నీతి నిజాయితీతో కూడినటువంటిది.
0: సో రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ నీతి, మొరాలిటీ అండ్ నిజాయితీ, ఇంటెగ్రిటీ.
1: దానిని మనం చక్కగా గుర్తించి
0: రికగ్నైజ్
1: ఈ చరిత్ర యొక్క పవిత్రతను మనం ఆశించినప్పుడే హిస్టరీ
0: అవర్ హ్యూమన్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కేవలం ఈ లౌకికమైనటువంటి సబ్జెక్ట్స్ తో మాత్రమే తృప్తి పడనక్కర్లేదు.
0: Don't get merely satisfied
1: with secular knowledge. It's also necessary anyway.
0: To be happy in this world, this secular knowledge. To be happy in the other world, Brahmic knowledge. You know that students.
1: Football ఆడేటువంటి పిల్లలు అటువైపున ఆరు ఇటువైపున ఆరు మంది ఉంటారు.
0: Students that play the football game find six of
1: the best players. కానీ అటు లాస్ట్ లోపల కూడా రెండు లిమిట్లు పెట్టింటారు గోలుకు.
0: On either side, there will be certain limits setting the goals.
1: ఇటువైపున వారు ఆ లిమిట్ లోపల బాల్ కొట్టినంటే వారికి గేమ్ అయింది.
0: So now if they hit the ball this way, that will be
1: game. అటువైపున వారు ఈ లిమిట్ లోపల మధ్యలో పరిగెల పోయిందంటే వీరికి గోల్ అయింది.
0: On the other hand, if they hit from that side, this will be goal to this
1: player. అయితే ఈ లిమిట్ అవతల తట్టు నుంచి ఒక ఫర్లాంగ్ దూరం పోయిన కానీ అది అవుటే కానీ గోల్ కాదు.
0: However, it crosses the limit, even goes to a furlong, it's out but not a
1: goal. కనుకనే ఇహ మనసుకు ఇంప హేమతారక విద్య పరమనసుకు ఇంప బ్రహ్మ విద్య ఈ రెండు గోల్స్ గా ఉంటున్నాయి.
0: Therefore, secular knowledge and spiritual knowledge are two goals.
1: ఈ రెండింటికి మధ్యలో మన జీవితం అనేటువంటి బాల్ ను కొట్టాలి.
0: And we hit this ball of life that go in between.
1: మన లైఫ్ ఏ ఒక బాల్.
0: Our life is a ball.
1: ఈ బాల్ అనేటువంటిది ఎంతవరకు మనం కాళ్ళతో కొడుతున్నాం?
0: How long can you hit this
1: ఈ బాల్ లోపల ఎయిర్ ఉండినంత వరకు కాళ్ళతో వాడు కొడతాడు వీడు కొడతాడు.
0: So long this ball is full of air, it is hit on by both the parties.
1: ఆ ఎయిర్ అనేటువంటిది ఏమిటి?
0: What is this air?
1: అదే అహంకారము.
0: This is the air of ego.
1: ఈ అహంకారం అనేటువంటి ఎయిర్ బాల్ లో ఉన్నంత వరకు అందరూ కాళ్ళతోనే కొడుతున్నారు కానీ చేతితో ముట్టరు.
0: So long this air of ego, everyone starts hitting with the leg.
1: ఎప్పుడు ఆ ఎయిర్ పోతుందో అప్పుడు తాను చేతికి తీసుకుంటాడు ఆ బాల్.
0: ద మూమెంట్ ద ఎయిర్ ఇస్ లెట్ ఆఫ్ హీ విల్ కలెక్ట్ ద బాల్ విత్ హిస్ హ్యాండ్స్.
1: అదే విధంగానే మన లైఫ్ అనే గేమ్.
0: హీ హిట్ దిస్ బాల్ ఆఫ్ లైఫ్ దట్ గో ఇన్ బిట్వీన్.
1: మన లైఫ్ ఏ ఒక బాల్.
0: అవర్ లైఫ్ ఇస్ ఎ బాల్.
1: ఈ బాల్ అనేటువంటిది ఎంతవరకు మనం కాళ్ళతో కొడుతున్నాం?
0: హౌ లాంగ్ కెన్ యూ హిట్ దిస్
1: బాల్. ఈ బాల్ లోపల

0: కలెక్ట్ ద బాల్ విత్ హిస్ హ్యాండ్స్.
1: అదే విధంగానే మన లైఫ్ అనే గేమ్ లోపల ఈ అహంకారం అనేది ఉండినంత వరకు మనకి బాధలు తప్పింది కాదు.
0: Therefore in this game of life, so long there is ego, we cannot be free from the problems.
1: ఈగోను మనం దూరం చేసి,
0: we should give up ego.
1: మనం ప్రేమను మనం పెంచుకున్నప్పుడు,
0: we should develop love.
1: నిజమైనటువంటి ఆదర్శ జీవితం అయిపోతుంది.
0: Then we lead an ideal life.
1: ఇవన్నీ నేడు వస్తాయి, రేపు పోతాయి.
0: The rest come and go.
1: కానీ రాకపోకలు లేనిటువంటి యొక్క దివ్యమైన భావము ఆధ్యాత్మికము.
0: But that spiritual divine feeling has got to
1: మనం ఈ కర్మలు ఆచరించినప్పటికీ దీనికి బ్యాక్ గ్రౌండ్ నైతిక, భౌతిక, ధార్మికము. Spirituality,
0: which is moral and ethical, is the background.
1: మన వెన్నెముక లేకపోతే మనం నిలచగలమా?
0: Without backbone, can we stand?
1: కనుకనే,
0: so
1: నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము మన యొక్క వెన్నెముక వంటిది.
0: Therefore, the morality and the righteousness and spirituality.
1: ఈ 33 తత్వములు కూడాను దీనికి ఉండినటువంటి రింగ్స్ వంటివి.
0: They are the rings of this backbone, vertebrae.
1: ఆ 33 తత్వములు ఏమిటి అనేటువంటి దాన్ని
0: ముందు
1: రామాయణం నందు విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: యు విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద 33 రింగ్స్ వర్టిబ్రే విచ్ ఆర్ ది ఎపిసోడ్స్ ఆఫ్ రామాయణ. యు విల్ సర్టెన్లీ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్.
1: కేవలం విద్యార్థులు మాత్రమే కాదు,
0: నాట్ మియర్లీ స్టూడెంట్స్,
1: పెద్దలు కూడాను,
0: ఎల్డర్స్,
1: మనము ఈ ధార్మికాన్ని, నైతికాన్ని, ఆధ్యాత్మికాన్ని అలవర్చుకోవాలి.
0: ఎల్డర్స్ ఆల్సో షుడ్ కల్టివేట్ దీస్ త్రీ.
1: ఆనందాన్ని ఇవ్వదు.
0: Any amount of wealth will never make you happy.
1: ఎంత విద్యను ఆనందాన్ని ఇవ్వదు.
0: No family would give you happiness.
1: కానీ ఒక దైవ ప్రేమనే ఉంటుంటే ఎక్కడ లేని ఆనందాన్ని మనకు అందిస్తుంది.
0: But with divine love you will have limitless bliss.
1: బలం అనేటువంటిది ఎన్నో ఏనుగుల యొక్క బలం వంటిది.
0: That gives you the strength of many of the elephants.
1: ఎలాంటిదానైనా కూడా మీట్ చేసేసి దాన్ని సాధిస్తుంది.
0: It gives you all the strength to face all challenges of life.
1: కనుక అట్టి దైవ బలమును, దైవ ప్రేమను మనం పెంచుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: So we should make every effort to develop the divine strength and divine love.
1: అది లేకుండా మాత్రం కేవలం చదువులు చదివితే ప్రయోజనం లేదు.
0: Without that it is useless to study other way.
1: చదువులన్నీ చదివి
0: having all
1: చాలా వివేకి అయి
0: one may be intelligent.
1: మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: A foolish person does not know his own self.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కుడంబు మానలేడు.
0: One may be highly educated and occupying exalted position, but he will never give up his mean mind.
1: Tarachi chaduva chaduva, tarachi chaduva chaduva, tarkavadame kani purna jnanam eppudu pondaledu.
0: With all this education and learning, he comes down to the level of arguments, argumentation.
1: Chaduva chadivi chadivi chavanga netiki.
0: Why should anyone die studying all throughout his life?
1: Satyanta varaku chadutune untaru.
0: One studies until they die.
1: 87 90 aina gani book pettukoni chadutune untadu.
0: One may be age 80 90 but he goes on reading.
1: Emiti ee chaduvulanta kodunu?
0: What's all this?
1: Chaavuli ani chaduvu chaduvamalayu.
0: You should study so as to be immortal.
1: Emiti death lenitundi chadu chadavali.
0: You should study so as to be deathless.
1: Adi immortality.
0: That is immortality.
1: Removal of immoralities is the only way to immortality.
0: Removal of immorality is the only way to immortality.
1: Immortality chadavali.
0: We should study to have
1: this. Ivanni enaadaina oka naadiki jaari poyetuntivi.
0: Other things drop down.
1: Ivi enaadaina oka naadiki kooli poyetuntivi.
0: They are down.
1: Ivi enaadaina oka naadiki kaali poyetuntivi.
0: One day or other there should be
1: one. Kaalani koolani taalani antunte yokka tattvanni manam ee naadu saadhinchali.
0: We should develop that nature that will never fall, that will never get burned, that will be permanent.
1: Adi ee naadu deshaniki chaala avasaramu.
0: That's very essential for this country.
1: Ee naadu desham anta swarthamu swaprayojanamlo munigi దేశం యొక్క సుచ్చేవాన్ని ఎవడూ ఆశించటం లేదు.
0: టుడే ది హోల్ కంట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్. నో బడి ఇస్ బాదర్డ్ ఆఫ్ దిస్ నేషన్.
1: కనుకనే మన విద్యార్థులు ఈ దేశం యొక్క, సమాజం యొక్క మంచితనాన్ని అభివృద్ధి పరచడానికి తగిన కంకణాలు కట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ ఎవ్రీవన్ టు డిటర్మిన్ టు వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: భజన బినా సుఖ చా

మౌళి గుల్కెడు చంద్ర మర్కండకడతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రగాదరంబుతోడ తటహేమ మయవజ్ర తాటంకములతోడ విచ్చాస్త్రవద్దయ వృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితోడ మెరుగు చామన ఛాయల వేణితోడ

0: కంటి ఎదుట వెలసే కైలాసనాథుండు కంటి ఎదుట మౌళి గుళికెడు చంద్ర మఖండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ నల్ల నేరేడు వంటి నల్లని మెడతోడ నల్ల రేగడి వంటి నల్లని మెడతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరంబుతోడ తటహేమయ వజ్ర తాటంకములతోడ విచ్చాశ్రవద్దయ వృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితోడ నీడు కంటి ఎదుట ప్రత్యక్షమాయన్ కంటి ఎదుట ప్రత్యక్షమాయన్
1: ద షైనింగ్ మూన్ అబౌవ్ విత్ ఆల్ ద లైట్ అండ్ ద స్ప్లెండర్ and the four locks so closely intertwined, and the water flowing incessantly with a broad forehead and vermilion kumkum on the forehead, and with that of the complexion of the flower, we find the Lord of the Kailasa, the very personification of compassion, has manifested himself right in front of us, whom we see right now here.
0: Prema Swarupulara.
1: Embodiments of law.
0: ప్రతి దినము కూడాను ఈశ్వరత్వమును గురించి అనేక మంది అనేక విధములుగా కూడాను తెలుపుతూ వచ్చారు.
1: Every day you have been listening to speakers who have been dwelling on this important subject of divinity.
0: ఈశ్వరుడు అనగా కేవలము జడలతో పాములతో అలంకృత చేసుకుని వస్తుంటాడని అనేక మంది భావములు.
1: Many feel that Ishwara is a form with mop of hair, interlocked, decorated with snakes all round his body.
0: ఇది కాదు ఈశ్వరుని యొక్క స్వరూపము.
1: This is not so exactly.
0: సహజమైనటువంటి స్వరూపమును సర్వత్రా ఉండినప్పటికీ భక్తుడి యొక్క భ్రమల చేత ఈ రకమైనటువంటి అలంకారములు చేస్తూ వచ్చారు.
1: Though in reality God is present everywhere to satisfy the notion and the concept of the devotee, God comes down in the form of his choice and taste.
0: భారతీయుల యొక్క బలహీనత ఈ రకంగా ఉంటున్నది. తాము తలంచినటువంటి దైవ స్వరూపాలు కూడాను దేవతా విగ్రహములు కూడాను కేవలము ఒక విధమైనటువంటి బిచ్చగాండ్లుగా భావిస్తూ వస్తున్నారు.
1: దర్ ఇస్ ఎ టెంపరమెంటల్ వీక్నెస్ అమంగ్ భారతీయస్ టు కన్సిడర్ ద ఐడల్స్ దే వర్షిప్ and the idolatry they adopt as a sort of begging.
0: నిజముగా విచారించి చూచిన భారతదేశంలో ఎవ్వరు కూడాను బిచ్చగాండ్లే లేరు, ఉండుటకు వీలు లేదు.
1: Proper inquiry will reveal the fact there are no beggars in this Bharat. There is no chance for any kind of beggary whatsoever.
0: ప్రతి వ్యక్తిని కూడాను వారికంటే చిన్నవారని వారికంటే తక్కువ వాడని వారు బెగ్ చేయడానికి వచ్చారని అనేక రకముల మనసులో బలహీనతలు ఏర్పడుతుంటాయి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద మెంటల్ వీక్నెస్ that considers other person inferior to him, and that he is so poor, and the other person is expecting money from him.
0: ఈ విధమైనటువంటి యొక్క భావం చేతనే భారతదేశము చాలా బీద దేశంగాను, ఈ దేశంలో అందరూ కూడా భిక్షగాళ్లుగానే ఉండటం భావిస్తూ వచ్చారు పరదేశీయుడు.
1: బికాస్ ఆఫ్ దిస్ టెంపరమెంటల్ వీక్నెస్ మెనీ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బెగర్స్ దట్ ఆర్ అప్రోచింగ్ పీపుల్ ఫర్ బెగింగ్. This has been the feeling among many of the foreigners.
0: ఇది చాలా పొరపాటు.
1: This is a mistaken view.
0: భారతదేశము అతి బీద దేశము కాదు.
1: Bharat is not a very poor country.
0: భారతదేశంలో ఉండినటువంటి వారు అందరూ కూడా సామాన్యంగా ధనహీనులైపోవటం చేత బెగ్ చేస్తుంటారని భావిస్తుంటారు.
1: People consider them as beggars because they are weak.
0: భారతదేశంలో ఇట్టి భావముల చేతనే సర్వత్రా కూడాను పిచ్చగాళ్లు కనిపిస్తున్నారని భావిస్తారు.
1: బికాస్ ఆఫ్ దిస్ సైకలాజికల్ వీక్నెస్ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బెగర్స్ ఎవ్రీవేర్.
0: ఇది చాలా పొరపాటు.
1: దిస్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
0: మనమే మనమే కేవలము బిచ్చగాళ్లుగా తయారు చేస్తున్నామే కానీ బిచ్చగాళ్లు లోకంలో లేరు.
1: In fact, we portray ourselves as beggars. There are no beggars at all in the world.
0: Kevalamu oka dhanam adiginanta matramana oka tindini aashinchinanta matramana veeru beggars ga bhavistunnaru.
1: If any person approaches you for money or asks for food, we consider that person as a beggar.
0: Kani yadarthamunaku bharatadeshamlo etti bichchagaandu kodanu leru.
1: In fact, there are no beggars in this country, Bharat.
0: Manamai maname bichchamulu pedtu varini bichchagaanduga bhavinchukuntu వారిని దూరం చేయటము, దగ్గర చేసుకోవటము, చీకొట్టటము ఇలాంటివంతా జరుగుతూ వస్తున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఓన్లీ గివ్ దెమ్ ఆర్మ్స్, వీ సర్వ్ దెమ్ ఫుడ్ అండ్ మనీ, వీ డిస్టెన్స్ దెమ్ అండ్ వీ కాల్ దెమ్ కమ్ క్లోజ్ టు అస్ అండ్ మేక్ దెమ్ బెగర్స్.
0: కనుక మనం భారతదేశం లోపల మహాభాగ్యవంతమైనటువంటి దేశము. భారతదేశంలో బెగ్గర్స్ అనేటువంటి వారే లేరు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో మీరు మెలగాలి.
1: భగవాన్ వాంట్స్ ఎవ్రీవన్ టు ఫీల్ అండ్ టు నో దట్ దర్ ఆర్ నో బెగర్స్ ఇన్ భారత్. దట్ ఈస్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్.
0: భగవంతుని కూడా బెగ్గర్ గా భావిస్తున్నారు.
1: సమ్ కన్సిడర్ గాడ్ ఆల్సో యాజ్ ఎ బెగర్.
0: ఇది చాలా బలహీనత.
1: దిస్ ఇస్ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: భగవంతుడా, నాకు ఇది పెట్టినప్పుడు నీవు గొప్పవాడైపోతావు, నీవు ఇలాంటి వాడైపోతావు, అలాంటి వాడైపోతావు అని భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుణ్ణి కేవలము ప్రార్థించుకునే నిమిత్తమై ఈ రకమైనటువంటి భావాలు చేస్తున్నారు.
1: We go on praising God for the fulfillment of our desires. Oh God, if you fulfill my desire, you are great, you are noble. That's how we feel like that.
0: మీరు తెలుసును, ఏ దేవాలయంకి వెళ్ళినప్పటికీ అక్కడ ఈ బిచ్చగాళ్ళంతా కూడా చేరుతుంటారు.
1: యు మే విజిట్ ఎనీ టెంపుల్, యు ఫైండ్ మెనీ బెగర్స్ అరౌండ్.
0: భగవంతుడు బీదవాడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ పూర్.
0: భగవంతుడు సృష్టించినటువంటి ప్రజలు ఎవరూ బీదవారు కాదు.
1: పీపుల్ క్రియేటెడ్ బై గాడ్ కెనాట్ బి పూర్.
0: కేవలము మానవులు తమంత తామే సృష్టించుకుని వారి బీదవారుగా భావించి వారికి బిచ్చం పెట్టడము, తీసుకోవటము, దగ్గర తిరిగి నెట్టివేయటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటున్నాయి.
1: A beggar is of our own making. Considering other person is a beggar, we offer them some money and we call them to come close to us.
0: కనుక ఈ పిచ్చి అభ్యాసములు క్రమక్రమేణా భారతదేశంలో మానాలి.
1: This bad habit should be slowly, gradually given up.
0: తిరుపతి వెంకటరమణ స్వామిని కూడాను బెగ్గర్ గా భావిస్తుంటారు.
1: సమ్ కన్సిడర్ తిరుపతి వెంకటేశ్వర ఆల్సో ఎ బెగర్.
0: మాకు ఇది ఇవ్వండి, మాకు అది ఇవ్వండి అని వీరు ప్రశ్నగా అడగటము, అతన్ని బిచ్చగాడిగా చేసుకోవటము, అతను ఇచ్చినటువంటి బిచ్చాన్ని వీరు అందుకోవటము, ఈ రకంగా జరుగుతూ ఉండాలి.
1: We go on begging God. We go on asking Him to give that and this and consider Him also a beggar.
0: కనుక భగవంతుని బిచ్చగాడిగా భావించుకోకూడదు.
1: Never consider God as a beggar.
0: మన సొంతము తండ్రిగా భావించాలి.
1: God is your own father.
0: దైవ ప్రీతిని, మానవ ప్రీతిని పెంచుకోవాలి.
1: You should develop love for God and love for the whole of the humanity.
0: అంతేకాని మే మానవులను బెచ్చగాళ్ళుగా భావించుకొని వారిని దగ్గర రాయించుకోవటము, వారి అందరినీ వారు చీకొట్టుకోకుండా ఉంటాము, ఈ రకమైనటువంటిది నేర్చుకోవాలి.
1: We should also develop a habit not to consider anyone a beggar and come ask him to come close to you so that you can offer him something that he needs.
0: బాధలు పడుతున్నటువంటి వారిని చూచి ప్రేమించండి.
1: Love all those that suffer, that are in pain.
0: దైవ ప్రీతిని, పాప భీతిని.
1: Develop love for God and fear of sin.
0: కనుక అతను ఏమీ చేతకానటువంటి వాడని, అతను ఏదో మనం అడుక్కోవడానికి వచ్చాడని అతన్ని మనము చీకొట్టి ఒక విధమైనటువంటి బిచ్చగాడిగా భావించుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ ఎనీబడీ హెల్ప్లెస్. నెవర్ హ్యూమిలియేట్ ఎనీవన్.
0: ఈ విధమైనటువంటి మార్పులు మనము చేసుకుంటూ వచ్చినప్పుడే భగవంతుడు మనకు, మనలో మనకే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు.
1: When we have this lofty principle as not to humiliate, as not to disrespect anybody, you will find the manifestation of God within
0: you.
1: All the people around are your brothers, they are not your beggars.
0: అందరూ కూడాను సోదర సోదరీ మండలిగా భావించాలి.
1: Consider all as your brothers and sisters.
0: వాడు బిచ్చగాడని, నీవు బిచ్చం పెట్టేటువంటి వాడని నీవు అధికంగా భావించుకోవటం ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake if you consider that you serve others, that you feed others, that others are inferior to you.
0: ఇంతే కాదు, కొన్ని కొన్ని సమయాల లోపల వ్యాపారస్తులు ఉంటుంటారు.
1: We also have businessmen.
0: వారు కేవలము కొంచెం లంచం ఇచ్చి వారితో పనులు చేయించుకుంటారు.
1: They bribe others and get their things done.
0: వారు కూడాను లంచం తీసుకుని వీరి పనులు చేస్తుంటారు.
1: The other people, on the other hand, also accept the bribe.
0: ఇవి కూడాను చాలా పాపకరమైనటువంటి కర్మలే.
1: They are also sinners. They are sinful acts indeed.
0: నీవు బిచ్చము అడగటము, వారు పుచ్చుకోవటము, పుచ్చుకోవటము అడగటము రెండు కూడాను ఈ జగత్తులో ఉండకూడదు.
1: The one who begs and the one who serves, that should not happen, or equally guilty.
0: నీవు బిచ్చం పెట్టేటువంటి వాడు కాని తాను పుచ్చుకునేటువంటి వాడు కాని కాదు.
1: In fact, you are neither the receiver nor the giver.
0: అనాది కాలం నుండి భారతదేశమునందు ఈ విధమైనటువంటి యొక్క ప్రచారము జరుగుతూ దీని యొక్క ప్రమాణమును పూర్తి విస్మరిస్తూ వస్తున్నారు.
1: In fact, the debt has been forgotten. In reality, all are one. There are no beggars at all.
0: కనుక ఒకవేళ వారు తినడానికి లేనప్పుడు ఇవి వారికి పెట్టి కొంచెం ఆనందాన్ని పెట్టు, అంతేగాని అతను ఒక బిచ్చగాని మాదిరి నీచంగా చూడకూడదు.
1: If you come across a person without food, there is nothing wrong in serving him food, but never underestimate him.
0: కనుక మన దేశం లోపల మొట్టమొదట ఈ బిచ్చాము అనేటువంటి దానిపైన మనం ఏమాత్రం కూడా తోటి ఇవ్వకూడదు.
1: We should never give any scope for this habit of begging.
0: ఏదో వాళ్ళ బలహీనతో అయ్యా అమ్మా మాకు కొంచెం అన్నం పెట్టండి అని అడిగినంత మాత్రం వాళ్ళు బిచ్చగాళ్ళు కాదు.
1: Out of weakness one may ask for food, but truly speaking, he is not a beggar.
0: నీవు ఇంత అన్నం పెట్టినంత మాత్రం నీవు గొప్పవాడు కాదు.
1: As you serve food, you cannot expect that you are really great either.
0: వాడికి ఇంత ఆకలికి పట్టడి అన్నం పెట్టి పొట్ట నింపుంది చాలు, అంతేగాని అతను ఒక బిచ్చగాడిగా భావించి వారిని దగ్గర చేర్చి చీకొట్టకండి.
1: You can serve him food, satiate his hunger, but never humiliate him, never insult him.
0: ఇట్టి బిచ్చగాళ్ళుగా తయారు చేసి భారతదేశమును అనేక రకములుగా కూడాను భారతదేశం యొక్క విశిష్టతను కోల్పోతున్నారు.
1: The glory of the Bharat is lost as we entertain begging and beggars.
0: భారతదేశము ఏనాటి కూడాను ఇది బీదది కాదు.
1: Under any circumstances, at any point of time,
0: భారతదేశము ఇలాంటి బీద దేశమే అయిపోతే ఇన్ని దేశముల వారంతా దీనిపైన ఎందుకు వచ్చి పడుతున్నారు?
1: If it is really poor, how is it many people, foreign invaders, wanted to conquer this country?
0: ఈ భారతదేశం పైన పడి దీన్ని దోచుకుని పోతున్నారు.
1: Many people invaded in the past and have robbed this country of the precious.
0: కనుక భారతదేశము శ్రీమంతమైనటువంటిదే కాని బీద దేశం కాదు.
1: So Bharat is a rich country and is not poor.
0: తనంతక తాను భావించుకొని నేను బీదవాణ్ణి కదా, నా వలే ఉంటుంటారు ఈ పక్కన వారు కూడాను అని పోల్చుకోవటం జరుగుతూ ఉండాలి.
1: దిస్ ఫీలింగ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ కంపారిజన్. We consider others as poor and we want to help them.
0: ఎవరైనా భవతి భిక్షాందేహి అని వస్తే వారికి బుద్ధి చెప్పాలి మీరు.
1: If anyone approaches you begging, ask them to go.
0: నీవు భిక్షం అడిగేటువంటి వాడు కాదు, నీవు ఒక మనిషివే, నేను ఒక మనిషిని.
1: You are not a beggar. You are just as good as me. That's what we should say.
0: ఈ సమయంలో చేతిలోపల కొంచెము అన్నం లేకుండా నన్ను నీవు వచ్చి ఆశించవచ్చును. అంతేగాని నీవు బీదవాడు కాదు, నేను షావుకారి కాదు.
1: At this moment you may not be having food. That doesn't mean that you are a pauper and I am a millionaire.
0: కనుక భారతదేశం యొక్క కీర్తిని మనం నిలబెట్టాలంటే దేశం యొక్క గౌరవాన్ని మనం నిలబెట్టాలి.
1: We should uphold the glory, esteem, pride of Bharat.
0: మొట్టమొదట మీరు భారతదేశము నా మాతృదేశము అని చెప్పి దాన్ని చక్కగా ప్రేమించాలి.
1: Love this country Bharat. Declare proudly that Bharat is my motherland.
0: నా భారతదేశము ఎంతో గొప్పది.
1: My Bharat is a glorious country.
0: అనేక మందికి అనేక శాస్త్రపీరకంగా ప్రమాణాలంతా నేర్పి వారిని ఎంతో గొప్పవారిగా చేసింది.
1: In fact, this Bharat as a teacher taught to many of the people of several of the countries, made them great.
0: Shastra Puranam lanta kudanu bodhinchi ninna dinam aadavaru chepparu upanishattulu shastramulu geetalu aneka rakamainatuvi chaala goppuga pannicharu.
1: As you heard yesterday, the lady is talking to us on our holy scriptures, the epics, Upanishads, Gita and so on. They are shared with the multitudes all over the world.
0: Prati dani kudanu manam Bharatadesanni goppaga bhavinchi dani varninchali.
1: In every aspect consider Bharat great, extol it, praise its glory.
0: Appude meeru Bharatiyuluga ani cheppukodaniki oka vidhamainatundi garvakaranamga untadi.
1: That will be a matter of pride. When you think of the heritage, legacy of this country,
0: నా దేశం గొప్పది అని అనుకోని మీరు చిన్నవారిగా ప్రవర్తిస్తుంటే ఈ దేశం ఎట్టి గొప్ప అవుతుంది?
1: When your country is so great, you cannot behave in a mean, low, cheap way.
0: పరమ పావనమైన భారతావనియందు
1: in the sacred land of
0: శాస్త్రం అన్నది మనకు చక్కదనము.
1: And this tolerance for barrenness is beauty.
0: నీతి అన్నది ప్రీతియగును. నీతి అన్నది మనకు ప్రీతియగును.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ టేస్ట్ చాయిస్ ఫర్ మొరాలిటీ.
0: మధుర భావం వేది మన దేశం అందన్న మాతృభావము కంటే మాన్యమైంది.
1: ద నెక్టరైన్ ఫీలింగ్ దేర్ కెనాట్ బి గ్రేటర్ దాన్ దిస్ అదర్ దాన్ ది ఫీలింగ్ టువర్డ్స్ ఎ మదర్.
0: నా తల్లి నా భారతదేశం.
1: దిస్ భారత్ ఈజ్ మై మదర్.
0: నా తల్లి బీదదైతే నేను కూడా బీదవాడినే కదా మరి.
1: ఇఫ్ మై మదర్ ఈజ్ పోర్ ఐఎమ్ ఆల్సో పోర్.
0: కాదు కాదు, నా తల్లి చాలా గొప్పది.
1: నో, మై మదర్ ఇస్ రిచ్.
0: మధుర భావం వేది మన దేశం అందన్న మాతృభావం కంటే మాన్యమైంది.
1: వాట్ ఈస్ ది స్వీటెస్ట్ ఫీలింగ్ ఇన్ దిస్ వరల్డ్? ఇట్ ఇస్ ది ఫీలింగ్ టువర్డ్స్ మదర్.
0: కనుక నా దేశము నాకు మాతృదేశము.
1: దిస్ కంట్రీ ఈజ్ మై మదర్ ల్యాండ్.
0: కనుక ఆ మాతృదేవిని మనం చాలా గౌరవంగా కాపాడుకుని గౌరవంగా ఆమె పేరును మనం పెంచాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ట్రీట్ దిస్ కంట్రీ విత్ ఆల్ ద డిగ్నిటీ అండ్ ద ఆనర్, అప్హోల్డ్ ఇట్స్ గ్రేట్నెస్.
0: సకల శాస్త్ర పురాణ సంవదనను అందరికీ బోధించి పెంచి పెద్ద చేసినటువంటిది భారతదేశం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద భారత్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద హైట్స్ ఇన్ ఫిలాసఫీ, ఇన్ ఎపిక్స్ అండ్ ఆల్ ఆఫ్ ద సీక్రెట్ టెక్స్ట్.
0: కనుక ఇంత శాస్త్రములంతా సంపాదించినటువంటి తల్లి బీదెట్టవుతుంది.
1: దిస్ మదర్ of rich cultural heritage in spirituality and philosophy cannot be poor.
0: నిన్ను కన్న తల్లి కొంచెం బీదగా ఉండవచ్చును.
1: In fact, the physical mother may be poor.
0: కాని కన్న దేశం మాత్రము బీదది కాదు.
1: But motherland can never be poor.
0: Motherland చాలా గొప్పది.
1: Motherland is very great.
0: ఏ దేశమునందు చూసినప్పటికీ భారతదేశము గొప్ప కీర్తిని పొందించినటువంటిది.
1: Of all the nations, Bharat stands the highest, highly reputed.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి మాతృదేశాన్ని మనం చిన్నగా పోల్చుకొని దాన్ని అవమానపరచకూడదు.
1: Such a sacred land, Bharat, can never be viewed as so simple and ordinary.
0: Bharat desham nandunnatundi neethi nijayithilu,
1: the morality and the integrity in this country,
0: inke desham nandu kuda nu kaalaravu,
1: are not noticed anywhere in the world.
0: Kanuka ee Bharat desham kante minchinatundi deshamu maroka deshame ledu.
1: There is no other country greater than Bharat.
0: Bharat desham ana bangaram anukunda vendi bangarukai vetakaneela.
1: When Bharat itself, the very symbol, metaphor of gold, why do you need to buy gold and silver elsewhere?
0: Deshame manaku goppa Bharat deshamu bangaru deshamu.
1: In fact, the very country, motherland, Bharat itself is gold.
0: Inga
1: teligi
0: deeniki vendi pittali bangaru koratam enduku?
1: Why do you need to buy the other metals like silver and other metals?
0: Ekkada kaalu pettinappudiki akkadanta bangaru untundadi.
1: Wherever you go, you find gold.
0: అటువంటి బంగారం వంటి ఈ దేశాన్ని మనం చాలా నీచపరుస్తున్నాము.
1: వీఆర్ హ్యూమిలియేటింగ్ దిస్ గోల్డెన్ ల్యాండ్.
0: కనుక ఈనాటి విద్యావంతులందరూ కూడా భవిష్యత్తులో దీన్ని గొప్ప బంగారు దేశంగా కూడా తీర్చిదిద్దాలి.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే షుడ్ డిసైడ్ టు మేక్ దిస్ కంట్రీ ఎ గోల్డెన్ కంట్రీ.
0: అయితే ఈ చదివేటువంటి వారు కూడాను ఈ గొప్పతనాన్ని వారు తెలుసుకోవటం లేదు.
1: The educated people also are not able to understand the greatness of the country.
0: వాళ్ళు వెళ్ళిన దగ్గర అంతా కూడా ఈ భిక్షగాళ్ళు అధికంగా చేరుతుంటారు.
1: Wherever they go, they find many beggars.
0: ఈ చేరడానికి మనమే అభ్యాసం చేశాము.
1: In fact, we are responsible for this habit of begging.
0: మనం భిక్షలు పెట్టడం వల్ల వాళ్ళు భిక్షగాళ్ళు అధికంగా అవుతున్నారు.
1: Because you give money, you find beggars around. Never encourage begging. Never encourage beggars.
0: ఇదిగో నీకు ఏది కావాలా, బట్ట కావాలా, ఇది తీసుకొని ఒక వస్త్రం కావాల్సింటే ఇవ్వచ్చు.
1: యూ కెన్ ఆస్క్ హిమ్ వాట్ ఇస్ దట్ యూ వాంట్. యూ వాంట్ క్లోత్స్? ఎస్, యూ కెన్ గివ్ హిమ్ వన్ పేర్.
0: తినడానికి తిండి కావాలా, ఇదిగో పట్టు తీసుకో.
1: ఇఫ్ యూ వాంట్
0: తిండి పెట్టండి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఫుడ్, సర్వ్ హిమ్ ఫుడ్.
0: అంతేగాని వారి అన్నం కావాలంటే వారిని అందరికి మింటికి పిలిచి వారందరికి బిచ్చం పెట్టి వాళ్ళందరినీ సంతోష పెట్టడం కాదు ముఖ్యమైనటువంటిది.
1: ఇట్ షుడ్ నాట్ బి ఎ కైండ్ ఆఫ్ హ్యాబిట్ సమనింగ్ ఎవ్రీబడి అండ్ సర్వింగ్ ఫుడ్.
0: కనుక భారతదేశము గొప్ప కీర్తి సంపాదించినటువంటిది.
1: భారత్ ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఎస్టీమ్ అండ్ ప్రైడ్.
0: ఈనాడు ఈ భారతదేశం నందు చాలా మంది అధికారులు కూడాను తన యొక్క కీర్తిని పోగొట్టుకుంటూ ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెన్ ఆఫ్ ఆనర్ అండ్ ఇన్ పొజిషన్ ఆల్సో హ్యావ్ లాస్ట్ దేర్ నేమ్.
0: ఈ లంచాలు కూడా ఒక విధమైనటువంటి బీదరికంలో ఉన్నటువంటి ఒక భాగమే.
1: And this is also part of the poverty mental. That's what we find.
0: Lanchalu puchukotamu, lanchalu ichukotamu. Ee ichukotam puchukotam rendu kudanu chaala cheddavi.
1: Bribing the other person, accepting the bribe, corruption are very bad.
0: Evaru kudanu ee vidhamainatundi oka prayatnamunaku manam poolukokoddu.
1: Nobody should get into this sort of corruption.
0: ఇంక మనం ప్రభుత్వాన్ని కూడా కొంతవరకు హెచ్చరించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు కాషన్ ద గవర్నమెంట్ ఆల్సో.
0: ఈ ప్రభుత్వము మన దేశం లోపల బిచ్చగాళ్ళని పెంచడానికి ఇవన్నీ.
1: ఇన్ ఫ్యాక్ట్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ మెంట్ టు ఎంటర్టైన్ బెగర్స్.
0: కనుక బిచ్చగాళ్ళకు ఏ విధమైనటువంటి యొక్క ఇది ధనం పుచ్చుకోకూడదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నాట్ గివ్ మనీ టు బెగర్స్.
0: మనీ ఇచ్చుకోకూడదు, పుచ్చుకోకూడదు.
1: దే షుడ్ నాట్ రిసీవ్ అండ్ వీ షుడ్ నెవర్ గివ్.
0: నీ శక్తి సామర్థ్యంతో నీవు సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ సెల్ఫ్.
0: నీకంటే కొంచెం తక్కువగా ఉన్నటువంటి వారిని వారిని చూసి ప్రేమించు.
1: యూ కెన్ సర్టన్లీ లవ్ దోస్ హూ ఆర్ లెస్ ఫార్చునేట్.
0: అందరూ ఒక్కటిగా ఉండరు లోకంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ కెనాట్ బి ఈక్వల్.
0: కానీ కొంతమంది హెచ్చు తగ్గులుగా ఉంటుంటారు.
1: వీ ఫైండ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ఈ విధమైనటువంటి దీన్ని ఈనాడు భగవంతుని కూడాను మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తున్నాము.
1: And we make every effort to attain God.
0: ఏ దేవాలయం పోయినప్పటికీ ఆ పూజలు తట్టనిచ్చి పెట్టారు.
1: You go to any temple, you find the priest with a plate in his
0: hand. దాంతో దక్షిణ వేసేదిని వాడితో కొంచెం ప్రసాదం పుచ్చుకునేది.
1: And he expects some dakshina, some some money and we receive prasadam from
0: it.
1: Let us not
0: accept.
1: We don't want that kind of
0: rich vaadiga undala.
1: You cannot be bhiksha the
0: beggar. Tindi lekapoyina gaani chaavachunu kaani ee bhichyanni adigi manam chaavakoddu.
1: In fact, we should never accept such kind of bhiksha or begging.
0: కనుక ఎవరైనా కూడాను ఆ విధంగా బెగ్ చేస్తుంటుంటే చదువర్లు వారికి మీరు వెళ్ళి బుద్ధి చెప్పండి.
1: ఇఫ్ యూ కమ్ అక్రాస్ బెగర్స్ యూ ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ నాట్ ఎంకరేజ్.
0: నీవు భరత మాత పుత్రుడవు.
1: యు ఆర్ ద సన్ ఆఫ్ భారత్.
0: భరత మాత పిచ్చిది కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ నాట్ బెగర్స్ ఆఫ్ భారత్.
0: రిచ్ది.
1: భారత్ ఇస్ రిచ్.
0: అన్ని దేశాలను కూడా నువ్వు కాపాడుతూ వచ్చేటువంటివి.
1: ఇట్ హాస్ బీన్ ప్రొటెక్టింగ్ ఆల్ కంట్రీస్.
0: ఆమె కుమారుడైన నీవు ఈ విధంగా బిచ్చవెత్తడం న్యాయం కాదు.
1: You are not justified in begging, being the son of Bharat.
0: ఏ కొంచెమైనా కూడా మన జోబు లోపల ఇంత కాసులు వేసుకోకూడదు.
1: And you should not carry money in your pocket.
0: అడిగిన వారికి ఇంత పెట్టడము వాళ్ళు వెళ్ళిపోవటము.
1: And in fact, if those people that want, just finish the matter there.
0: అడిగిన వారికి ఇచ్చాము కదా అని సంతోషిస్తారే కానీ అది ఇచ్చటం కాదు గొప్పతనము.
1: And in fact, it lies on
0: the giver. కొంత కాసులు కానీ తల్లి యొక్క కీర్తిని ఎంత పోగొట్టుకున్నాడు.
1: Though you received money, in fact you have lost the very name of your country.
0: కనుకని నీ తల్లి యొక్క గౌరవాన్ని కూడా నీవు కాపాడాలి.
1: It is necessary to keep up the honor of the mother.
0: ఈ విధమైనటువంటి కుమారులు ఈనాడు భారతదేశంలో అభివృద్ధి కావాలి.
1: Such sons of Bharat are very much essential today.
0: ఇంతే కాకుండా
1: not only this.
0: ప్రపంచంలో మరికొన్ని విషయాలంతా కూడా ఉంటున్నాయి.
1: There are also certain aspects in this present day world.
0: దేవాలయంలో పోతుంటే విభూతి.
1: If you go to దేవాలయం you find విభూతి.
0: విభూతి అనగా కేవలం ఒక భస్మం కాదు.
1: విభూతి ఇస్ నాట్ సింప్లీ యాష్
0: కాదు. ధనం కూడాను ఒక విభూతి.
1: మనీ వెల్త్ ఇస్ ఆల్సో విభూతి.
0: ధాన్యం ఒక విభూతి.
1: గ్రెయిన్ ఇస్ ఆల్సో.
0: బంగారం ఒక విభూతి.
1: గోల్డ్.
0: పెండి ఒక విభూతి.
1: సిల్వర్.
0: ఇవన్నీ కూడా విభూతుల కింద లెక్క వచ్చినాయి.
1: ఆల్ ఆఫ్ దెమ్ కమ్ అండర్ ద కేటగిరీ విభూతి.
0: కనుక నీవెవరికి కానీ ఏ విధమైనటువంటి అడిగినప్పటికీ నీవు ఏ చిన్న వయసులో కూడాను ఇలాంటి పనికి మనం పూనుకోకూడదు.
1: పీపుల్ మే అప్రోచ్ యూ ఫర్ సెవరల్ థింగ్స్ బట్ బీ కన్విన్స్డ్ దట్ యూ షుడ్ నెవర్ ఒబ్లైజ్ దెమ్.
0: కనుక మనం ప్రపంచం లోపల పుట్టినాము.
1: వి ఆర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎందుకోసం మనం పుట్టాము? దేనికోసం పుట్టాము? పిచ్చమెత్తడానిక పిచ్చం పెట్టడానిక కాదు కాదు.
1: Why are we born in this world? Is it to beg? Is it to entertain begging? What for is our life?
0: నీ తల్లి యొక్క కీర్తిని నిలబెట్టడానికి వచ్చావు.
1: I am born to maintain the prestige and the dignity of my mother.
0: ఆ తల్లి పేరు నిలబెట్టలేనటువంటి వాడు పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: When you don't keep up the name and the fame of your mother, what's the meaning of your very life?
0: కనుక తల్లి పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి.
1: So make every effort to maintain the name.
0: మా పిల్లలు రామాయణంలో పాడుతుంటారు.
1: Our students also sing that song.
0: అమ్మా ఎందుకు కంటిదారలు కారుస్తున్నావు అని సీత అడుగుతున్నారు కుమారులు.
1: Our sons this way question Sita.
0: Amma mem kevalamu oka paradhinamlo untunnam ane uddeshamto nee aa vidhanga bhavistunnava?
1: And the children say that mother are you crying feeling sad that we are under the control of someone else?
0: Kaadu kaadu ramala kante minchina varam mem.
1: In fact we are greater.
0: Kalaku ilanti kumaru undaga nee mammanu bichigaadiga bhavistunnavu.
1: When you have sons of this type never consider us cheap or beggars.
0: Kanuka కంటిదారలు కార్చకూడదు అన్నారు.
1: యూ డోంట్ నీడ్ టు షెడ్ ఇట్ హియర్.
0: నీవు కంటిదారలు కార్చుకుంటే దేశమే ఒక బిచ్చగాడిగా అయిపోతుంది.
1: ఓ మదర్ ఇఫ్ యూ షెడ్ టియర్ ద హోల్ కంట్రీ విల్ బి మిజరబుల్.
0: తన కన్న తల్లి యొక్క కంటిదారలు కార్చనికోకుండా కొన్న కుమారుడుకు కాపాడుతూ రావాలి.
1: ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సన్ టు సీ దట్ మదర్ వుడ్ నెవర్ షెడ్ ఇట్ హియర్.
0: అమ్మా నీవేమాత్రం కంటిదారలు కార్చకూడదు.
1: ద సన్స్ టోల్డ్ సీత
0: మేమున్నాం.
1: We are here, don't cry.
0: మేము ప్రాణాలైనా ఒడ్డి మిమ్మల్ని కాపాడతాము.
1: We are ready to sacrifice our life and
0: అంతే కాని కంటిదారులు కార్చకూడదు అని చెప్పి చెప్పారు.
1: Oh mother never cry and shed tears was their prayer.
0: ఈ విధమైనటువంటి పుత్రులు ఈనాడు చాలా తక్కువైపోయినారు.
1: Such sons of that quality we don't have today.
0: అన్నిటికీ బలహీనత బలహీనత బలహీనత.
1: We find the weakness in every aspect of life.
0: నేను ఒక్కొక్కసారి అనుకుంటాను అంతా మన మానవులే ఈ విధమైనటువంటి బిచ్చగా చేస్తున్నారు.
1: In fact, Bhagavan feels that we are encouraging this sort of a beggar.
0: ఇంత గొప్పవారిగా ఉండి కూడాను వీరు ఈ విధమైనటువంటి చిల్లర బుద్ధిని వీళ్ళకి ఎందుకు పెంచుకుంటున్నారు?
1: Though people are rich enough, why do they have that mean, cheap mentality?
0: కనుక నా దగ్గర లేదు అనేటువంటి భావం మాత్రం మీ నుంచి రాకూడదు.
1: Never have a feeling that you do not have.
0: మీకు తెలుసు, ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: ఒక 5 రూపాయలు కావాల్సి వచ్చింది.
1: వాంటెడ్ 5 రూపీస్.
0: ఆయన ఒక శెట్టి గారింటికి పంపించాడు.
1: అండ్ హి సెంట్ హిమ్ టు ఎ బిజినెస్ మ్యాన్,
0: ఎవరిని, తమ యొక్క శిష్యుడు.
1: అండ్ హి సెంట్ హిస్ డిసైపుల్ ఫర్ 5.
0: అక్కడ పోతే ఆ శెట్టి గారు తాళం వేసుకుని పోయారు.
1: అండ్ ద బిజినెస్ మ్యాన్ హాస్ లాక్డ్ హిస్ షాప్.
0: రెండవ శెట్టి గారింటికి పోమన్నాడు.
1: అండ్ హి ఆస్క్డ్ హిమ్ టు గో టు అనదర్ బిజినెస్
0: మ్యాన్. ఆ శెట్టి గారు కూడాను తాళం వేసుకున్నాడు వీళ్ళని చూచి.
1: అండ్ హీ టు లాక్డ్ హిస్ షాప్.
0: ఇంకొక ఇంటికి పోయినాడు.
1: అండ్ హి వెంట్ టు అనదర్ బిజినెస్.
0: వాళ్ళు ఎవరు అక్కడ లేకుండా పోయారు.
1: నో వన్ వాజ్ నోటీస్డ్ దేర్.
0: అప్పుడు తన ప్రక్కనే ఉంటున్నాడు ఇంకొక షావుకారి.
1: అండ్ హీ ఫౌండ్ అనదర్ బిజినెస్ మ్యాన్ బై హిస్ సైడ్.
0: 5 రూపాయలు కావాలంటే ఎక్కడ కూడా వీడికి మా శిష్యుడు పోయిన దగ్గర లేకుండా పోతున్నారే అని ఆ ఉన్నటువంటి కూర్చున్నటువంటి పిచ్చాన్ని అడుగుతూ వచ్చారు.
1: అండ్ హీ వెంట్ ఆన్ సేయింగ్ ఇట్ హౌ ఇస్ ఇట్ దట్ నో వన్ ఈస్ సేయింగ్ హ్యావింగ్ 5 రూపీస్ దో ఐ నీడ్ ఇట్ నౌ.
0: అయ్యా నీవు కోట నిండుకు డబ్బు పెట్టుకున్నావు, నీవు ఒక త్యాగానికి పూనుకోకూడదా, ఒక 5 రూపాయలు చేస్తే ఏమి నీ సొత్తు పోతుంది.
1: And then he said, you have got current. He told the businessman sitting close to him, you have got enough of currency in your 5.
0: కొంచెం బుద్ధి కుదిరి 5 రూపాయలు ఇచ్చాడు.
1: He corrected him. Then this businessman
0: shared his 5 rupees. 5 ముక్కలుగా చించి వేసేశాడు.
1: And he tore to 5 pieces.
0: కనుక ఈ విధమైనటువంటిది బలవంతంతో పెట్టుమని చెప్తున్నారు, కానీ ప్రేమతో వారికి ఒక అందించడమైనటువంటిది లేదు.
1: This is due to pressure and not out of one's own willingness.
0: కనుక మనం ఏది చూసినప్పటికీ ప్రేమతో దాన్ని తీసుకోవాలి.
1: సో వాట్ ఎవర్ వీ డూ ఇట్ విత్ లవ్.
0: వాడు భౌతిక భిక్షాందేహి అని ఇంటికి వచ్చాడంటే, నాయన నీకు భిక్షం కావాలా, రా నా వరండాలో కూర్చో అని ఇంట్లోపల పోయి తన భాగంలో కొంచెం అన్నం కావాల్సి తెచ్చి ఆ భిక్షగానికి పెట్టి తృప్తి చేసి పంపాలా.
1: ఇఫ్ ఎనీ బెగర్ అప్రోచెస్ యూ, యూ కెన్ సర్టన్లీ షేర్ ఫుడ్ విత్ హిమ్.
0: ప్రపంచంలో వచ్చినదంతా కూడాను అందరికి ఈక్వల్ షేర్.
1: In fact, whatever we have in this world, all have equal share.
0: Ante kaani neeku goppaga unnadani inkoruku ledani nee variki vadinchadaniki prayatnam cheyavu.
1: Never consider that you are superior to anybody and that you are in a position of a giver to everyone.
0: Kanuka ee recommendment yokka chillara buddhulu manamu kontha varaku maanukovali.
1: So we should abandon this cheap mentality.
0: Tyagamu aneetuvanti bhavamu manlo nunchi bayal deerali.
1: We should foster the spirit of sacrifice.
0: ఈ త్యాగం అనేటువంటిది నేర్చుకున్నప్పుడే వాడు గొప్పవాడిగా తయారవుతాడు.
1: When once you have this sacrifice, you are bound to be great.
0: ఈ త్యాగం అనేటువంటిది ఏ మానవుని ఎందుకు లేదు.
1: Today we don't find sacrifice in anyone.
0: ఎక్కడ పోయినప్పటికీ త్యాగాన్ని గురించి గొప్ప ఉపన్యాసాలు ఇస్తారే గానీ తనను జోబిలుంటి త్యాగం అనేటువంటిది ఒక న్యాయపరచడం చేయరు.
1: People are prepared to give talks, lectures on sacrifice, not ready to share a rupee in his pocket.
0: కనుక ఇలాంటివి చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్ ఆల్ దీస్ యాక్ట్స్ దెన్?
0: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: ఇస్ ఓన్లీ ఏ నోబుల్ మ్యాన్ హూ హావ్ పర్ఫెక్ట్ హార్మనీ.
0: నిజమైనటువంటి మానవుడు
1: పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్. హీస్ ఎ ట్రూ మ్యాన్.
0: ఎంత ఉంటే అంత ఇచ్చేసేసి.
1: అండ్ యూ కెన్ షేర్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: తీసుకుని వచ్చి పెట్టద్దు.
1: యూ డోంట్ నీడ్ టు బారో.
0: ఈ విధంగా మన దేశం యొక్క గౌరవాన్ని మీరు కాపాడుతూ రావాలి.
1: దిస్ హౌ వీ హావ్ టు మెయింటైన్ ది ఆనర్ ఆఫ్ దిస్.
0: ఈనాడు భారతదేశం యొక్క గౌరవం ఈ బిచ్చగాళ్లతోనే చాలా వరకు తగ్గిపోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బెగర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ద ఆనర్ ఆఫ్ బిచ్చగాళ్లను
0: తయారు చేయటం ఎవరు? చదువుకున్న వారే.
1: ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఎంటర్టైనింగ్ బెగర్స్.
0: అసలు ఇదేనా చదువుకోవటము?
1: ఇస్ దట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్?
0: ఇదేనా బిచ్చగాళ్లను పెంచడానికి చదువుకోవటము?
1: ఆర్ యూ రియలీ ఎడ్యుకేటెడ్ టు ఎంటర్టైన్ బెగర్స్?
0: చీ చీ చీ చీ, చదువు నాకు ఏమాత్రం ఇష్టం లేదు.
1: That education is not required.
0: MBAలు BAలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్ద వారైనా,
1: యూ మే బి గ్రేట్ పీపుల్ విత్ డిగ్రీస్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్
0: గ్రాడ్యుయేట్, సంపద నుండి సద్దానపరుడైనా పుణ్యకీర్తిని కన్న పుణ్యులైనా,
1: యూ మే బి రిచ్ అండ్ ఫ్లూయెంట్ విత్ ఆల్ ద నేమ్ అండ్ ఫేమ్ ఫర్
0: ఆయురారోగ్యములు అనవరతం ఉండి పరిపూర్ణ బలులకు వారులైనా,
1: యూ మే బి వెరీ హెల్దీ విత్ ఆల్ ద పర్ఫెక్ట్ ఫిజిక్ అండ్ స్ట్రెంగ్త్,
0: సత్రము జపములు తపములు చేయొచ్చు వేదములను నేర్పు విప్రులైనా,
1: యూ మే బి స్కాలర్స్ రిసైటింగ్ ద వేదిక్ టెక్స్ట్ ఎవ్రీ మూమెంట్ ఇన్ సీచ్ వేద,
0: సాధు భక్తులకు ఏనాటికైనా,
1: నన్ కెన్ ఎవర్ ఈక్వల్ ఎ డివోటీ.
0: ఇలాంటి వాళ్ళు ఇంకా చెప్పి ప్రయోజనం ఏమిటి?
1: అండ్ ఇఫ్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ఫార్ ఇస్ ద టీచింగ్,
0: కనుకనే వీరు చాలా పరిపూర్ణమైనటువంటి బలము వారి యందు లేకపోతుండాలి.
1: వీ డు నాట్ హావ్ టోటల్ స్ట్రెంగ్త్.
0: చాలా బలహీనులైపోతున్నారు.
1: వీఆర్ వీక్.
0: దేశం యొక్క గౌరవాన్ని, తన మాతృదేశమును, మాతృభావమును చాలా పాడు చేస్తున్నారు.
1: వీఆర్ స్పాయిలింగ్ ద నేమ్ అండ్ ద ప్రెస్టీజ్.
0: తల్లి గౌరవాన్ని నిలపాలి.
1: వీ షుడ్ మెయింటైన్ ద నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మదర్.
0: తల్లి ఎలాంటిదైనప్పటికీ తల్లి గౌరవాన్ని మనం పెంచాలి.
1: Mother may be of any type, but yet it is your responsibility to maintain it.
0: తల్లికి ఎవరు అని మనం పెంచినప్పుడే నిజమైన మన పుత్రులు మనం పెంచుకుంటాము.
1: You are only a true son if only you keep up the name of your mother.
0: తల్లి గౌరవాన్ని పోగొట్టి నువ్వు గొప్ప విద్వాంతుడు అయినప్పటికీ నీ పేరు ప్రధానం కాదు.
1: You may be highly educated, noblest of all, but if you do not respect your mother, maintain her name, well, you are no longer great in any sense.
0: కనుకనే అన్ని చరిత్రలు ఎందుకు కూడా నువ్వు రామకృష్ణ పరమహంస చరిత్ర ఎందుకు, నువ్వు రవీంద్రనాథ్ ఠాకూర్ చరిత్ర ఎందుకు, అని వివేకానంద చరిత్ర ఎందుకు కూడా అన్ని చెబుతాడు. ఇలాంటి బెగ్గరగా తయారు కావటమే.
1: In the biographies of all great people, Ramakrishna Paramahamsa, Vivekananda, you also find this particular aspect. People maintain the name and the fame of the family.
0: Kanuka pernu mam chudanal.
1: So it is the name, reputation.
0: Nen evaru Bharatamata putrunanu.
1: And the son of Bharat.
0: Nen Bharataputrunanu.
1: And the son of Bharat.
0: Aa Bharataputrudainatundi pernu nilipalanukunte tyagam poonukovali.
1: To be a true son of Bharat, be ready to sacrifice.
0: Naaku lekapoyina paravaledu, vaani konchi pettali.
1: I may not be having, but I am prepared to serve.
0: ఈ విధమైనటువంటి త్యాగభావం రావాలి.
1: This spirit of sacrifice should be there.
0: అందువల్లనే రామచంద్రుని యొక్క సోదరుడైనటువంటి భరతుడు,
1: the brother of Ramachandra Bharata,
0: భరతునికి రాజ్యం పట్టాభిషేకం చేయించాడు.
1: And he was coronated.
0: భరతుని అంత త్యాగము మరెవరికి లేకపోయింది.
1: The spirit of sacrifice in Bharat is not noticed anybody.
0: చూస్తున్నటువంటి లక్ష్మణుడు కూడాను కోపం వచ్చింది.
1: And Lakshmana by the side was furious.
0: తల్లి మనమల్ని అడవులకు పంపితే కుమారుడు వచ్చి అడవుల్లో కూడా లేకుండా చేస్తున్నాడు అన్న, ఇతని ముందు నేను కిందికి దిగి వాడిని చంపివేస్తానన్నాడు.
1: It was Lakshmana who said, the mother has driven us to the forest and the son has come here not to hand to deny this is shelter in the forest also.
0: Lakshmana, నీకు రాజ్యం పైన ఏమైనా ఆశ వచ్చిందో ఏమిటో, నీవు పోయి రాజ్యం నేను నేను భర్తని నా వెంట పెట్టుకుంటానన్నాడు.
1: అండ్ రామచంద్ర సేడ్, లక్ష్మణ, యూ వాంట్ టు బి ది కింగ్, యూ వాంట్ టు బి ది రూలర్, బెటర్ యూ గో ఓవర్ దేర్ అండ్ ఐ విల్ కీప్ భరత్ బై మై సైడ్.
0: త్యాగమయుడు
1: భరత్ ఈజ్ వన్ ఆఫ్ సాక్రిఫైస్,
0: శీలమయుడు,
1: వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: అతని దగ్గర ఉన్నటువంటి ఒక త్యాగ బుద్ధి మరి ఎవరి దగ్గర లేదు.
1: ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ నోటిస్డ్ ఇన్ హిమ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎనీవన్.
0: కడపటికి తల్లి ఏ విధమైనటువంటి ఒక దీన్ని కోరినప్పటికీ కుమారుడు దాన్ని ఖండిస్తూ వచ్చాడు.
1: Whatever that mother asked for, Bharat did not agree to give her and he negated her.
0: Kanuka Bharatudu ante chaala goppa gunam kaligavadu.
1: Bharat is highly virtuous.
0: Alanti goppa gunam kaligavadu kanke Ramudu Bharatudini aasistu vachadu.
1: That's the reason why Bharat was very much liked by Ramachandra.
0: Bharatudu aranyaniki poyina tarchaname,
1: the moment he went to the forest,
0: naina Bharata amma nanna baagunnara annadu.
1: The first question that Rama put was this: how are the parents? Tan
0: tali ainatundi Kausalya baagunda ani adagaledu.
1: And in fact he did not say anything about Kausalya.
0: Kaika baagunda?
1: In fact he asked about the welfare of Kaika.
0: Kaika ani peru cheppetappudike Bharatuniki leeri kopam vachindi.
1: The moment Kaika's name was mentioned,
0: aa dummargulala valane neevi aranya paaraipothavu.
1: Because of that wicked woman you are here in the forest.
0: Chi, aa peru na vedda cheppakoddu.
1: What a shame it is never mention her name.
0: Appudu daggara pilchi Ramulu, Bharata, నీ తల్లి చాలా గొప్పది.
1: రామా కేమ్ క్లోజ్ టు భరత్ అండ్ సెడ్, యువర్ మదర్.
0: రాముడి యొక్క సత్కీర్తిని జగత్తుకు వ్యాపింపజేసినటువంటి నీ తల్లియే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నేమ్ దట్ హస్ బీన్ వైడ్ స్ప్రెడ్ టుడే.
0: కనుక బాహ్యమైనటువంటి ఒక భావం చేత నీవు ఆమెను తూలనాడద్దు.
1: నెవర్ ఇన్సల్ట్ హర్ బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ కన్సిడరేషన్.
0: భావాలు ఆమె యందు చాలా గొప్పవన్నీ ఉన్నాయి.
1: హర్ ఇన్నర్ ఫీలింగ్స్ ఆర్ సో గ్రేట్ అండ్ లాఫ్టీ
0: అని తాను అందరినీ నెట్టుకుని కైక ఉండేటువంటి చోటుకు బయలుదేరిపోయాడు.
1: And he went to meet Kaika.
0: Kaika దగ్గరికి పోయి పాదాలపై నమస్కారం చేసి,
1: and he fell at her feet.
0: తల్లి నీ వలన నేను క్షేమంగా ఉన్నాను.
1: He said, because mother, because of you I am very fine here.
0: భరతునికి పట్టాభిషేకం కట్టి అతని రాజ్యం ఏలించు.
1: Better Bharat be coronated. Let
0: నీతి వాక్యములంతా బోధించు.
1: Teach him all conduct and code.
0: నేను తర్వాత 14 సంవత్సరాలు అయిన తర్వాత నేను వచ్చి నా భరతుని చూసుకుంటాను.
1: After 14 years I will come back and take care of Bharat.
0: కాని పితృవాక్య పరిపాలన జరపాలి.
1: బట్ ఐ మస్ట్ ఫాలో ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్.
0: మాతృ పితృ వాక్యములు మాత్రమే కాదు ప్రభుత్వం యొక్క వాక్యములు కూడా మనం నేర్పాలి.
1: ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫాలోయింగ్ ద కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్ ఆఫ్ ఫాదర్ అండ్ మదర్.
0: ప్రభుత్వం ఏ రకమైన యొక్క నిబంధనలు సాధించిందో,
1: వన్ షుడ్ ఫాలో ది రెగ్యులేషన్స్.
0: ఆ నిబంధనలు మనం చక్కగా చాటుకొని నెరవేర్చాలి.
1: వీ షుడ్ ఫాలో ద రూల్స్ అండ్ ద రెగ్యులేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్.
0: శిరసా వహించినప్పుడే మనము ఫలాని రాజ్యపుత్రులము అని మనం పేరు తెచ్చుకునే వారం అవుతాం.
1: వెన్ దిస్ ఈస్ ఫాలోడ్ దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ అవర్ సెల్స్ ఫిట్టింగ్ సిటిజన్స్.
0: కనుక రాముడు చెప్పినటువంటివన్నీ కూడాను కేవలం మాతాపితృల మాత్రమే కాకుండా,
1: వాట్ రామా సెడ్ నాట్ మియర్లీ ద పేరెంట్స్ ఓన్లీ,
0: ప్రజల యొక్క ఉన్నతమైన స్థితిని కూడా చూడాలి.
1: ద ఫీలింగ్స్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో,
0: ప్రజల యొక్క క్షేమాన్ని కూడా మనం కోరాలి.
1: We should also desire for the advancement of the people.
0: ప్రజల యొక్క ఆనందాన్ని కూడా మనం ఆశించాలి.
1: We should also work for the bliss of the people.
0: అప్పుడే మనము నిజమైనటువంటి ప్రజలుగా తయారవుతాం.
1: Then only we will be true citizens of this country.
0: రామరాజ్యంలో పుట్టినటువంటి పిల్లలము మనం ఈ రామరాజ్యానికి తగినట్టుగా మనం నడుచుకోవాలనుకున్నారు.
1: And having been born in this Ramarajya, they have conducted themselves accordingly.
0: ఈ నీతి వాక్యములన్నీ కూడా వారు చెప్తుంటే లక్ష్మణుడు కూడా మనసులో చేరిపోయింది.
1: And as listening to this teaching, the mind of Lakshmana also changed.
0: Anna, naaku chaala manasu kudirindi.
1: And Lakshmana said, now my mind has settled.
0: Kaani Bharatunni, ee rajyanni, ee sainyanni chusinappudike naaku mandipoyindi naagunde.
1: I'm so angry because I saw Bharat here and the army around him.
0: భౌతికమైనటువంటి దాన్ని చూసి నువ్వు బాధపడుతున్నావు గాని అంతర్ముఖమైనటువంటి ఆనందానికి నీవు ఏమాత్రం చోటు ఇవ్వటం లేదు.
1: అండ్ రామా సెడ్, యు ఆర్ ఫ్యూరియస్ వాచింగ్ ఆల్ ది ఎక్స్టర్నల్ ఎక్స్టీరియర్ ద ఆర్మీ అండ్ ద బ్రదర్, యు ఆర్ నాట్ నోటీసింగ్ హిస్ ఇన్నర్ ఫీలింగ్స్ అండ్
0: సెన్సెస్. కనుక దగ్గర వెళ్ళిన తర్వాత భరతుడిని పిలిచాడు.
1: అండ్ దెన్ హీ కాల్డ్ భరత్ కమ్ క్లోజ్ టు హిమ్.
0: కూర్చోబెట్టుకున్నాడు.
1: హీ మేడ్ హిమ్ సిట్ క్లోజ్ టు హిమ్.
0: భరత,
1: భరత,
0: నీవు చేస్తున్నటువంటివన్నీ చాలా గొప్పవే.
1: వాట్ ఆల్ యు ఆర్ డూయింగ్ ఆర్ సర్టెన్లీ,
0: కానీ తండ్రి ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నావు.
1: But you are disobeying your father.
0: తల్లి ఆజ్ఞను శిరసావహించు.
1: You follow your mother.
0: తండ్రి ఆజ్ఞను శిరసావహించు.
1: Follow your father.
0: వారి ఇరువురికి నీవు ఆనందం పెట్టుకుంటే నేను తప్పక ఆనందిస్తానన్నాడు.
1: Make both of them happy, then I will be extremely happy.
0: కనుకని ప్రజావాక్యములంతా కూడాను పరిపాలన చేసేటువంటి సిద్ధుడు నీవై ఉండగా నీవెందుకు ఇంత బాధపడటం?
1: When you have to follow the verdict of the people,
0: why do you feel sad? రాజు కావాలనుకోవటం ఈ స్వార్థం.
1: And if you want to king only all by yourself, sacrifice that your own feeling
0: premanu bandhutvamni priti parichu,
1: and in fact let your love transcend your relationship.
0: Kanuka tyagam chesinappude niki bhogamulanta labhisthay annadu.
1: When once you sacrifice, you can certainly enjoy life.
0: Venta poyina 20 vasishtha vishwamitrulu kudanu,
1: Vasishtha and Vishwamitra who followed them,
0: varu kudanu ee vakyamulanta vini chaala kanti darana kaacharu.
1: They heard the teachings of Rama and started shedding
0: Rama,
1: tears.
0: నీ ఉన్నటువంటి స్థానం ఎటువంటిది?
1: This is your position, Ramachandra.
0: నీవు చేసినటువంటి కీడు ఎటువంటిది?
1: And these are all
0: your ఇలాంటి కీడును కూడా నువ్వు మార్చి మేరునే మాత్రం చూస్తున్నావు.
1: Though people did so many things against your interest, yet you could pardon them.
0: నీ యొక్క తెలివితేటలు మాకెంతో ఆనందంగా ఉంటుండాలి.
1: We are very happy noticing your intelligence.
0: కానీ మీరు ఒకతూరి వచ్చి రామరాజ్యంలో అడుగు పెట్టండి.
1: At least you should step in this Ramarajya once.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: Then Rama said,
0: ఇప్పుడు భరతరాజ్యమే కాని రామరాజ్యం కాదు.
1: Right now it is Bharatarajya and not Ramarajya.
0: కనుక నీ భరతరాజ్యం కాదు, ఇది భారతదేశం అన్నాడు.
1: Because of Bharatarajya, this is Bharatadesha, Bharat.
0: కనుక నీ భారతదేశం అంటే బంగారం అనకుండా ఎందుకు ఈ వ్యవస్థ?
1: When you have gold, the Bharat, then why do you suffer?
0: ఇటువంటి పవిత్రమైనటువంటి దేశం ఎక్కడ కూడా మనకు చిక్కదు.
1: సేక్రెడ్ ల్యాండ్ ఎస్ ద టైప్ ఆఫ్ భారత్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
0: కూడాను దాన ధర్మముల చేత కాకుండా ఈ త్యాగం చేతనే భారతదేశం ఇంత అభివృద్ధి పొందింది.
1: ద భారత్ హస్ ప్రోగ్రెస్డ్ అడ్వాన్స్డ్ స్టాండ్స్ అట్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఏ దేశం కూడాను ఇంత గొప్ప పేరు పొందలేదు.
1: నో అదర్ కంట్రీ గాట్ దిస్ గ్రేట్ నేమ్.
0: కనుక భారతదేశం అంటే చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులతో పొందినటువంటి దేశం.
1: ఇస్ ద నేమ్ ఆఫ్ రెప్యుటేషన్ అండ్ ఎస్టీమ్ ఆనర్.
0: కన్న తల్లి గాని,
1: మదర్
0: తండ్రి కాని,
1: ఫాదర్
0: కన్న కుమారుడు కాని,
1: ఆర్ సన్,
0: భారతదేశానికి సర్వమును త్యాగం చేస్తూ వచ్చారు.
1: ఆల్ స్టార్టెడ్ సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ కంట్రీ.
0: భారతదేశానికి త్యాగం చేయడం కంటే మరొకటి త్యాగం ఉండదా?
1: దేర్ కెనాట్ బి గ్రేటర్ సాక్రిఫైస్ అదర్ దాన్
0: నీవు గొప్ప దాన ధర్మం చేయవచ్చును.
1: You may be a man of charity.
0: కోట్లకు రూపాయలు ప్రజలకు పంచవచ్చును.
1: You may distribute your money.
0: కాదు కాదు, అది కాదు గొప్ప దానము.
1: That's not great, nothing great.
0: ప్రేమతో మాట్లాడాలి.
1: Talk lovingly.
0: ఆ ప్రజల యొక్క బాధలను క్రమక్రమేణా కొంతవరకు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి.
1: See that you remove suffering of the people.
0: కనుక నీవు తోటి మానవులను ప్రేమతో చూచి,
1: లవ్ ఎవ్రీబడి.
0: తండ్రి కాని,
1: ఫాదర్
0: కన్న కుమారుడు కాని,
1: ఆర్ సన్,
0: భారతదేశానికి సర్వమును త్యాగం చేస్తూ వచ్చారు.
1: ఆల్ స్టార్టెడ్ సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ కంట్రీ.
0: భారత

0: నీవు తోటి మానవులను ప్రేమతో చూచి
1: లవ్ ఎవ్రీబడి
0: అందరినీ నీవనే నువ్వు భావించుకోవటమే
1: కన్సిడర్ ఎవ్రీవన్ యాజ్ యువర్సెల్ఫ్
0: ఇది నిజమైనటువంటి ధర్మము
1: దిస్ ఇస్ ద రైచస్ కండక్ట్
0: ధర్మం అనగా కేవలం దాన ధర్మాలు చేయటము ఇది కాదు ధర్మము
1: ధర్మ డస్ నాట్ మీన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ
0: హృదయమును ధర్మం చేయాలి
1: We have to do this dharma wholeheartedly. We should sacrifice.
0: Swarthamu tyagam cheyali.
1: We have to sacrifice selfishness.
0: Preminchali.
1: We should love the other
0: mandini preminchali.
1: We should love everybody.
0: Padi mandini daggara chesukovali.
1: And we should join the society.
0: Varu parayi varani bhavinchakoodadu.
1: We should not consider anybody separate from you.
0: Evaru dooram ichinappudu nana ra ra ani daggara pichi varani ento preminchali.
1: You should mingle with love. Talk to people lovingly.
0: Ee prema okkati untunte endannaina manam saakavachchu.
1: With this love you can certainly win any number of people
0: kalaga manam nechukovalsindi ee naadu penchukovalsindi manavuni endu premane
1: what we have to learn what we have to develop today is love
0: daiva prema
1: love for god
0: peedalu baga lekunda chuchukovali
1: and see that we alleviate the suffering of the people
0: kalaga ee rendintini kuda ee naadu meer sadhinchaliki konukotame ide nijamaina mee yokka vidya
1: The true education lies in developing these two qualities removing the suffering of the people on one hand and developing love for God
0: intilo talle baadapadutunte ee parulanu enta preminchi prayojanam emti
1: when mother at home is suffering what is the fun of loving everybody
0: kaliga motta motta ni kanna tandrini tallini preminchu
1: first love your mother love your father
0: tarvati pedallandarini preminchu
1: And then we can love the whole society.
0: Motta motta Ramudu Bharatuniki upadeshinchinatundi idiye.
1: This is the first and foremost teaching of Rama to Bharata.
0: Bharata, tax ekkada vestunnavu pillalaku?
1: He inquired, Bharat, how is taxation there?
0: Anna, nenu chaala porapaddaru.
1: He said, brother, I am mistaken.
0: Neevu cheppetuvanti maatalu edi kuda nenu cheyalekapoyanu.
1: I could not do what all you wanted me to do.
0: Kavasinanta dhanam undi kudanu.
1: Though there's lot of money.
0: Kajana nindipothundadi gaani daanu teesi prajala lopala em aatmaina prema sampadinchukoleyipoyanu.
1: Though the treasury is full of money, I did not distribute. I could not get good name in the society.
0: Appudu pakkana unnatundi Lakshmana kopam vachindi.
1: Then Lakshmana by his side was very angry.
0: Idi tandri chesinatundi mosam ivanta.
1: And this is a cheating of the father.
0: Dasarathudu anni vidhara kudanu Ramulu sampadistadu ani cheppi Ramulu paina petti ninnu dooram cheyatam chethane idantha kuda yerpadipoyindi.
1: This is all the cheating. This is all the deceit of the father. He amassed the wealth.
0: Ramulu Bharatuni kudanu, Lakshmanu kudanu nindinchadu.
1: And the Lakshmana also blamed him.
0: Lakshmana.
1: Lakshmana.
0: Neevu evari kumarudu?
1: Whose son are you?
0: Dasarathudu kumarudu.
1: You are the son of Dasaratha.
0: Talli evaru?
1: Who is your mother?
0: Neevu Sumitra.
1: Sumitra is your mother.
0: Sumitra kumaruluve, neevu Sumitraki ichinatundi endukosam ichadu Bhagavantudu.
1: And why is it that they're born as your brothers?
0: Kashtala samayam lopala Ramunu vente Lakshmanudunu Bharatunu vente Shatrughnudu undi vaaridderni sariyina dharmalu bodhinchatu raavali ane uddeshamto veeriddarni andichadu.
1: The main idea is that a brother should stand in support of his another brother. Like Lakshmana who stood by the side of Rama, the Shatrughna who stood by the side of Bharata.
0: Kaluka Bharata Shatrughnudu andaru kudanu chaala goppavaadu.
1: The Bharata Shatrughna are very great people.
0: Bharatuni daggara శత్రుఘ్ని పెట్టాడు
1: అండ్ శత్రుఘ్న వాజ్ ఆల్వేస్ బై
0: రాముడి దగ్గర లక్ష్మణ్ణి పెట్టాడు
1: లక్ష్మణ వాజ్ ఆల్వేస్ బై సైడ్ ఆఫ్ రామ
0: రాముడి యొక్క సేవలంతా చేసి
1: సర్వింగ్ రామ కంప్లీట్లీ
0: రాజ్యాన్ని కాపాడాలి
1: దట్ ది కంట్రీ హాస్ టు బి ప్రొటెక్టెడ్
0: చిరంజీవిగా నిలపాలి
1: దట్ ఈ షుడ్ బి ఇమ్మోర్టల్
0: అని రాములకు బోధిస్తూ వచ్చాడు లక్ష్మణుడు
1: అండ్ దట్ వాజ్ ద ఫీలింగ్ ఆఫ్ లక్ష్మణ
0: శత్రుఘ్నుడు భరతునికి బోధిస్తూ వచ్చాడు
1: అండ్ శత్రుఘ్న టాట్ ఇన్ డిఫరెంట్ వేస్ టు భరత్
0: అన్న మీరు ఏమాత్రం కూడా తల్లిపై ప్రేమ పెట్టుకుని నా తల్లిని నిందించకూడదు
1: నెవర్ బ్లేమ్ యువర్ మదర్ బికాస్ ఆఫ్ ది థింగ్స్ దట్ హ్యాపెండ్
0: ఇది కేవలం పెద్దలు చేసినటువంటి పొరపాటుతో జరిగిపోయింది
1: అండ్ దీస్ ఆర్ ది మిస్టేక్స్ ఆఫ్ ది ఎల్డర్స్
0: నీ వెళ్ళిన తర్వాత ఈ పాదుకలను పూజ చేస్తూ పాదుకలే నీకు రామచంద్రుడిగా భావించుకుని నీవు తల్లిని ప్రేమించు
1: యు లవ్ యువర్ మదర్ కీపింగ్ ద శాండల్స్ ఆన్ ద థ్రోన్
0: రామాయణంలో ఎక్కడ చూసినా కూడా సుమిత్ర అనే పేరే రావటం లేదు
1: And in fact, Ramayana, we don't find the name of Sumitra.
0: Ah, Sumitra ane tundi perulu ane untundadi enta mitrutvam.
1: Mitra, the friendship, Sumitra, the friendship is there in the very name itself.
0: Kaluka, ah, Sumitra ane tundi amine, ee rajyananta kudanu chala premaga chupinchi, biddalu cheta premaga penchinchi, vaaru chala gauravani chesadu.
1: And therefore he respected his mother and he respected all the people of the country and ruled the kingdom.

0: కౌసల్య కంటే
1: మోర్ దెన్ కౌసల్య
0: సుమిత్రనే గొప్ప త్యాగవంతురాలు.
1: సుమిత్ర ఇస్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: సుమిత్రకు ఉన్నటువంటి గుణములు,
1: ది క్వాలిటీస్ ఆఫ్ సుమిత్ర,
0: కౌసల్య కానీ కైకేయ కానీ ఎవరికీ లేవు.
1: ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ కౌసల్య అండ్ కైకేయ.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: రాముని అరణ్యానికి వెళుతున్నాడు.
1: వెన్ రామ వాస్ ప్రొసీడింగ్ టు ద ఫారెస్ట్
0: కౌసల్యకి నమస్కరించి
1: హి పేడ్ రెస్పెక్ట్ టు హిస్
0: ప్రయాణం కావాలి.
1: అండ్ హి వాస్ టు స్టార్ట్.
0: అప్పటి లోపల
1: అట్ దట్ మోమెంట్
0: సుమిత్ర రాముని యొక్క చిత్రాన్ని అంతా రాస్తుండాలి.
1: అట్ దట్ టైం సుమిత్ర వాస్ పెయింటింగ్.
0: ఆమె చాలా గొప్ప పెయింటర్.
1: హి ఇస్ ఎ గ్రేట్ పెయింటర్.
0: ఆమె యొక్క చరిత్ర చాలా గొప్ప విచిత్రమైనటువంటిది.
1: అండ్ హిస్టరీ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్.
0: రేపటి దినము రాముడు రాజ్యాన్ని ఏరుతాడు అని ఈ విధంగా రాస్తూ కొంచెం రాముడి యొక్క ముఖము చాలా ప్రకాశంగా వచ్చేటట్టుగా చేసింది.
1: ఎక్స్పెక్టింగ్ ద రామా టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ అవుట్ ఆఫ్ హర్ లవ్ ఫర్ రామా షీ స్టార్టెడ్ పెయింటింగ్ ద పిక్చర్ ఆఫ్ రామచంద్ర విచ్ వాస్ సో బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
0: రాముడు సుమిత్రి రూమ్ కు వెళ్లాడు.
1: రామా విజిటెడ్ సుమిత్ర.
0: తల్లి మిమ్మల్ని వదిలిపెట్టిపోలేకపోతున్నాను.
1: మదర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు లీవ్ యువర్ కంపెనీ.
0: అడవికి పోవడం నాకు ఇష్టమే.
1: In fact, I would like to go to
0: the father. శిర్సావహించడం నాకు ఇష్టమే.
1: I like to follow the command of my father.
0: కానీ కౌసల్యనైనా వదులుతాను, కానీ నిన్ను నేను వదలలేను తల్లి.
1: I am prepared to leave the company of Kausalya and not your company.
0: అని చెప్పి సుమిత్రకు
1: నమస్కారం.
0: తిరిగి తిరిగి నమస్కారం చేసి
1: he paid his respects.
0: తల్లి నీ యొక్క ప్రేమ నాకు పంచాలి.
1: And he said, mother,
0: నాకు అది ఒక్కటి చాలు.
1: See that you love me, that is enough.
0: అని చెప్పి
1: so saying,
0: తాను అయోధ్యను వదిలాడు.
1: And he left Ayodhya.
0: ఈ విధంగా సుమిత్ర యొక్క తత్వము చాలా మిత్రత్వంతో కూడినటువంటిది.
1: ద నేచర్ ఆఫ్ సుమిత్ర ఈస్ ఫుల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విచ్ ఇస్
0: అడవిలో పోయినప్పుడు వశిష్ట విశ్వామిత్రులు కూడాను సుమిత్ర యొక్క గౌరవాన్ని చాలా కొనియాడాడు.
1: వశిష్ట విశ్వామిత్ర ఆల్సో ప్రైజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ సుమిత్ర.
0: ఈ రాజకన్యకల పైన సుమిత్రకు ఉన్నటువంటి యొక్క గొప్ప భావము మరెవరికి లేదు.
1: The great noble feelings of Sumitra
0: Kausalya kudanu ledu
1: are not noticed in Kausalya.
0: Sita kudanu ledu,
1: not even in Sita.
0: Kani ee Sumitra chala goppa gunavantaralu.
1: Sumitra is a virtuous one
0: ani aame chala varninchaaru.
1: And they went on extolling her greatness.
0: Ee vidhanga andariki goppa dharmam cheyadaniki mana goppa tharanni tagginchukoni edutu maitri goppa dharanni penchutu raavali.
1: In fact, we have to notice the greatness of others. We should not be in self-glorification.
0: Vidyarthulara,
1: students,
0: ee repati nunchi sadhyamainta varaku kuda nu evarni chinna bhavamto chudakandi.
1: From tomorrow, never consider anybody low and cheap.
0: Goppa vishalamaina bhavamto meer chudandi.
1: Have broad feelings.
0: Andaru navare navanti vare veeru kudanu.
1: Consider everybody equal to you.
0: Sodara, manam bonchestam randi ani pakkarunna vaanni kuda pilchi manam gottiga bonchesayali.
1: You can just go and dine in the company of your another brother.
0: Evvani kudanu beedavariga gaani leka bichigaani gaani manam chudakoddu.
1: Never consider anybody a beggar or poor or low or mean.
0: Andaru kudanu rich manle.
1: All are rich enough.
0: Kanuka manam beedavaliga kavadaniki veelledu.
1: There cannot be any beggars.
0: Ee bhavamlu beediga maaripothunnayi kaani
1: your feelings may be poor.
0: Kaani vaarlo beedatanam anedi eppudu ledu.
1: There is no poverty at all.
0: Bharatadeshamlo
1: in Bharat,
0: Bharatadeshamlo,
1: in this country of Bharat,
0: ee goppa varikante minchina varu evvaru leru.
1: The greatest people are here.
0: Vishalamaina hrudayulu varu.
1: The broad minded people are here.
0: Atuvanti intiki nenu Sita vachinanu kada ani Sita kuda chaala aanandinchindi.
1: Sita was so happy because she could come to that country.
0: Puramu Janaka Maharaja daggara unnappudu nanna tho cheppedi.
1: And Sita told Janaka Maharaja,
0: nanna నీవు ఏదైనా చేసి నన్ను భారతదేశంలోకి పంపించు.
1: హి సెడ్ సమ్వేర్ అదర్ సెండ్ మీ టు భారతదేశ.
0: భారతదేశానికి నన్ను కుమార్తెగా పంపు.
1: సెండ్ మీ దేర్ యాజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ భారతదేశ
0: అని దిన్నము ప్రార్థించేటువంటి.
1: హి ప్రేయర్ రిపీటెడ్లీ హర్ ఫాదర్.
0: రామలక్ష్మణుడు ఆ మిథిలాపురంకు వెళ్లినారనేటప్పటికీ చాలా ఆనందించింది సీత.
1: Sita was very happy on coming to know that Ramalakshmana reached Mithila Nagara.
0: నీ నిబంధనంతా కూడా మానివేసేసేవి.
1: And you just give up all your limitations.
0: Sita dinini etchindi aneetundi dinini gurinchi maanesese.
1: And forget the fact that Sita could lift up.
0: Sri Ramachandra dinni kaadu dinanta padintaleina bharam kuda nu ettagaladu.
1: Sri Ramachandra can lift heavier things, heavier than
0: pavitram aneetundi.
1: And that itself is a highly sacred.
0: Adani premane sarvamu pavitram aneetundi.
1: His love is most sacred.
0: Kanuka naaku ramulaku ichi pendi cheyamani cheppi korindi.
1: And see that I marry Rama.
0: అప్పటి నుంచి జనకుడు కూడాను రాత్రింపగరు కూడాను నా సీతకు రాములటువంటి వాటి కావాలి, రాములు వంటి కావాలి అని ఆయన ప్రార్థిస్తూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ జనక డిసైడెడ్ దట్ సీత షుడ్ బి మ్యారీడ్ టు ఎ పర్సన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ రామ.
0: కనుక ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్న నలుగురు కూడాను ఒక్క పొలంలోని కోతల వంటి వారే.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్న బేసికలీ ఆర్ ఎసెన్షియలీ వన్ ఓన్లీ.
0: వీళ్ళందరినీ ఒకనొక సమయం లోపల కమలాపండు వలుస్తూ
1: as they are taking away the peeling of the orange
0: sumitra vada balustu okokotana okokotana idi ramudu idi lakshmanudu idi bharatudu idi shatrughnudu ivi sita ananni dani perlu petti pujincheetvatidi.
1: As the peeling of the orange fruit was taken away, they started eating the fruit one after another piece, repeating the names of Rama Lakshmana Bharata Shatrughna.
0: Ilanti pavitramaina kodandu naaku chikkaru kada ani chaala aanandinchindi.
1: And she was very happy because of the company around.
0: ఆ వచ్చినటువంటి కోడళ్ళు కూడాను అత్తలను చాలా గౌరవంగా చూసుకున్నారు.
1: ది డాక్టర్ సిల్లా రెస్పెక్టెడ్ దేర్ మదర్.
0: ఈ కుమారుడు కూడాను చాలా ప్రేమగా చూసుకున్నారు.
1: ది ఆల్సో టేకెన్ కేర్ ఆఫ్ దేర్ డాక్టర్.
0: ఒక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: భరతునికి రాజ్యం కట్టిన తర్వాత
1: ఆఫ్టర్ భరత్ వాస్ కరోనేటెడ్
0: కొంత పని లోపల చేరిపోయి
1: హావింగ్ గాన్ టు ది ప్లేస్
0: కొంచెం అలసిపోయి
1: బికాస్ టైర్డ్
0: రాత్రి కొంచెం ఆలస్యంగా కావటం చేత
1: యాజ్ ఇట్ ఇస్ లేట్ ఇన్ ద నైట్
0: తన రూమ్కు పోవలసినటువంటి భరతుడు రాముల రూమ్కు వెళ్ళాడు.
1: ఈజ్ గెటింగ్ ఇన్ టు హిజ్ ఓన్ రూమ్ భరత్ హ్యాపెన్ టు గో టు గెట్ ఇన్ టు ద రూమ్ ఆఫ్ రామ.
0: అక్కడ ఆ రూమ్ లో సీతమ్మ వారు ఉంటున్నారు.
1: దేర్ మదర్ సీత వాజ్ దేర్.
0: సీత ఉన్నటువంటి చూచి
1: హావింగ్ నోటీస్
0: అక్క నన్ను క్షమించమని పాదాలపైన పడింది.
1: అండ్ హీ సెడ్ పార్డన్ మీ అండ్ ఫెల్ ఎట్ ద ఫీట్.
0: అలసిపోవటం వల్ల
1: బికాస్ ఆఫ్ టైర్స్
0: నలుగురు రూములు కూడా సమానంగా ఉండటం చేత నేను నా రామచంద్రుడి రూమ్ ఏమో అనుకుని వచ్చాను.
1: యాజ్ ఆల్ ద రూమ్స్ ఆర్ ది సేమ్ ప్యాటర్న్ బై మిస్టేక్ ఐ స్టెప్ ఇన్ టు రామాస్.
0: లక్ష్మణ్ భార్య
1: అండ్ దెన్ ది వైఫ్
0: లేచి వచ్చి
1: వాట్ హ్యాపెన్స్
0: అక్క మీరు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారు.
1: సర్ వై డు ఫీల్
0: మీది మాదే మాది మీది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్
0: ఇదే మాటలే రాముని కూడా చెప్పింది నేను నీవే నీవు నావే.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ బిలాంగ్ టు ద సేమ్ ఆల్ బిలాంగ్ టు అస్.
0: రామలక్ష్మణుడు కూడా భరత శత్రుఘ్నుడు కూడా నలుగురు కూడా ఒకే మాట పైన ఉండేవాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫోర్ బ్రదర్స్ స్టూడ్ బై ద సేమ్ వర్డ్.
0: ఈ ఫోర్ కోడళ్ళు కూడా ఒకే మాట పైన ఉండేటువంటి వాడు.
1: సో ఆల్సో దేర్ కౌంటర్ పార్ట్స్.
0: కనుకనే రామరాజ్యం అనేటువంటిది పేరు గొప్పగా సాధించుకుంటూ వచ్చారు.
1: దిస్ ఇస్ ద రీజన్ వై రామరాజ్య హెస్ బికమ్ సో గ్రేట్.
0: కనుక మీరు భారతదేశం నందు పుట్టినటువంటి వారు భారతీయులుగా మీరు పెరగాలి.
1: Having been born here in this country, be true Bharatiyas.
0: Bharatiyas.
1: Bharatiyas.
0: Ee Bharatiyaga undali.
1: Bharatiyal tiya sweetness, you should be sweet.
0: Meera Bharatiyaga meeru balijeni.
1: Consider yourself so sweet.
0: Ee okka vishayamlandu kuda nu evarni chilleriga bhavinchukovadu.
1: Never consider anybody low in.
0: Evaraina bazaar lo potuntunte bichigaaliga vastuni vaaru mana intiki vastaru emo ani kaachukonundi vaariki pettaru.
1: And you also serve those people that need your service.
0: ఈ త్యాగ భావం మీలో ఉండినప్పుడే
1: when this spirit of sacrifice is
0: నిజమైన భోగ భావం మీలో చేరుతుంది
1: you can suddenly enjoy the bhoga in this life.
0: విద్యార్థులారా
1: students
0: పవిత్రమైన ఈ భారతదేశమందు
1: in the sacred land of Bharat
0: ఈనాడు
1: today
0: గొప్ప పర్వదినములుగా చేరినటువంటి
1: being a festival day sacred day
0: ఈ దసరా పెట్టెలు
1: the dasara
0: dasara అంటే దాశమి
1: దసరా దిస్ బీయింగ్ ద 10th డే దశమి
0: 9 దినములు రోజు చాలా బాగా చేసి
1: హావింగ్ పర్ఫార్మ్ రిచువల్స్ ఫర్ 9 డేస్
0: ఇలాంటి 9 దినములే మా జీవితంలో ఎప్పుడు కూడా జరగాలి అని ఆశిస్తూ
1: దిస్ కైండ్ ఆఫ్ రిచువల్ సీక్రెట్ రిచువల్స్ షుడ్ కంటిన్యూ త్రూ అవుట్ అవర్ లైఫ్
0: అందరూ కలిసిమెలిసి
1: దట్ వీ షుడ్ మింగిల్ టుగెదర్
0: కలిసిమెలిసి మెలగాలి
1: మూవ్ టుగెదర్
0: కలిసిమెలిసి మెలుగుదాం కలిసిమెలిసి తిరుగుదాం కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: Let us move together. Let us live together. Grow in intelligence.
0: Kanukane meerandaru kalisi melisi meligali.
1: We should move together.
0: Mee telivini poshinchukovali.
1: We should also tallidandulaku
0: aanandanni pettali.
1: We should make our parents happy.
0: Tallini chaala premato poojinchali.
1: We should worship our mother.
0: Ee vidhanga meeru vastuntunte దేశమంతా ఎంత బాగుంటుంది. నిత్య కళ్యాణం పచ్చని తోరణం.
1: ది హోల్ కంట్రీ విల్ డాన్స్ ఇన్ జాయ్ ఎ గ్రేట్ సెలబ్రేషన్ ఫెస్టివిటీ అరౌండ్.
0: దీనిని మీరు నేర్చుకుని ఈ దసరా దినము చాలా ఈనాడంతా కూడా మీరు నేర్చుకుని రేపటి దినం ప్రాక్టికల్లో పెట్టి మీరందరికీ ప్రదర్శించాలి.
1: What all you have learned today, start practicing from tomorrow.
0: అందరి ముఖములు యందు కూడాను నవ్వు ముఖం తేజస్సుగా ఉండాలి.
1: There should be smiling face on everybody.
0: ఎవరి ముఖం కూడాను క్యాస్ట్ ఆయిల్ ఫేస్ గా పెట్టుకోకు.
1: Nobody should have a castor oil face.
0: కనుక మా పిల్లలు ఎప్పుడు అట్లా పెట్టుకోరు నాకు తెలుసును.
1: Our students don't have castor oil face any time.
0: కానీ మీరు రేపటి కూడాను ఈ పాదములు మీరు మర్చుకోకుండా అందరినీ ప్రేమగా చూచి అందరినీ సరైనటువంటి భావంతో మీరు పోషిస్తూ రండి.
1: Right from tomorrow, love everybody, have correct feeling, never consider anybody so low or anything like that. Love all.
0: Serve all.
1: Serve all.

0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది. నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది. పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగా జీవితూ జీవితంబు. పొట్టకు హద్దును పద్దులేక వ్యయమందగా జేయుచు జీవితంబు. మీరిద్దుల ధరబోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో. అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో. ప్రీతిగా యోచన చేయు మానవ, ప్రీతిగా యోచన చేయు మానవ మానవ.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్, గో బ్యాక్ టు బెడ్. యూ స్పెండ్ ఆల్ యువర్ లైఫ్ టైమ్ జస్ట్ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్, జస్ట్ టు ఫిల్ యువర్ స్టమక్. ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ దట్ యు ఎక్వైర్ ఈజ్ ఓన్లీ ఫర్ అవర్ లివింగ్. వీ హ్యావ్ ఫర్గాటన్ గాడ్. విత్ ఆల్ దిస్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ప్లెజర్ వాట్ ఈస్ దట్ యు హ్యావ్ డిరైవ్డ్? ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఓ మ్యాన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: కూటిపోయేద మొదలు కోటీశ్వరుని వరకు పొట్టను నింపుకోవటము ఇది సాధ్యమైనటువంటిది.
1: Right from a pauper to a millionaire, it's quite natural to eat, partake food.
0: Kani manava jatilo ee yokka aahara nimittamai kalamunu adhikanga kudunu viniyogistunnaru. Kani aa kalamulo okka chana kalamaina kudunu daiva chintanaku viniyoginchatamu sadhyam kaleda.
1: Is it not possible for you to spend a moment of time in contemplation of God instead of spending all the lifetime just to carry on our living?
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Ee Srikakulam jilla ane kaakunda ilanti jillalu inka mana Bharat Deshamlo enniyo unnadi. Andaru kudanu vaari vaari dokkala kosamani rekkala aadinchukuntu ఎంతయో కర్మలు ఆచరిస్తున్నారు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ దిస్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం, దే ఆర్ మెనీ అదర్ డిస్ట్రిక్ట్స్ వేర్ పీపుల్ స్ట్రగుల్ స్ట్రెయిన్ ఏ లాట్ టు క్యారీ ఆన్ దేర్ లైవ్లీహుడ్.
0: కానీ ఏ కొద్ది మందియో మాత్రమో ఈ భగవంతుడు ఇచ్చినటువంటి కాలము లోపల దైవానికి వినియోగించి కాలమును సద్వినియోగపరుచుకునేటువంటి వారు కూడాను లేకపోలేదు భారతదేశమునందు.
1: In Bharat, no doubt, there are few people who spend their time in their own way in pursuit of the divine, contemplating on him and being the recipients of his grace.
0: Kani inni semanu padinappatikini varu e maatramaina sukhamunu gaani shantini gaani anubhavistunnara ante ledu.
1: With all the strain and the struggle that we undergo in our daily life to carry on our living, are we be really happy? Are we happy? No.
0: Are you comfort?
1: Comforts. Are you comfortable with all these? We are not.
0: Aithe daiva chintana chesetunte manavulaku ee koddi paatayina kudanu manas shanti sharirika sukhamu kontha varaku kalugutune unnadi.
1: However, those people that think of God, spend time in the divine, they do have peace and comfort in their life.
0: Itti anukoolamunaku enta mandiyo aashrayistu aneka badhalaku guri ayipoyi kashtamunu anubhavistunnaru.
1: People suffer because they are after comforts and conveniences.
0: Sharirika sukhamu మానసిక శాంతి ఈనాటి వరకు ఎవరి కూడాను పూర్తి అనుభవించడానికి వీలు కాలేదు.
1: టిల్ దిస్ డే నో వన్ ఎంజాయ్స్ ద ఫిజికల్ ప్లెజర్ అండ్ ది మెంటల్ పీస్.
0: శరీరం చూస్తామా అంటే కేవలము ఒక విధమైనటువంటి అంబుల పదిలంబు.
1: ద బాడీ ఇస్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ బోన్స్.
0: నీటి బుడక వంటిది శరీరము.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మనసు చూస్తామా అంటే పిచ్చికోతి వంటిది.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఎప్పుడు కూడాను చంచలత్వంతోనే ఉంటుంటాడు.
1: ఇట్స్ ఆల్వేస్ వేవరింగ్ ఇన్ ఇట్స్ నేచర్.
0: ఇట్టి చంచలమైనటువంటి మనసునకు ఇట్టి అంబులపది అయినటువంటి దేహమునకు సుఖమునిచ్చేటువంటి వారు చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ విల్ హ్యావ్ ఆల్ ద ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్.
0: ఉండినంత వరకు కూడాను ఎవరికి నీ శ్రమ కలిగించుకోకుండా తమ దేహాన్ని తాము నిలబెట్టుకోవడానికి చూసుకోవటం చాలా మానవుని కర్తవ్యమే.
1: ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ హిస్ ఓన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్.
0: కానీ జీవితం అంతా కూడాను ఈ రెండింటికి వినియోగించుకునేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. కానీ ఈ రెండింటిని పక్కన పెట్టి కొన్ని మానసిక శాంతి, శారీరక సంబంధమైనటువంటి ఆరోగ్యమును కనిపెట్టుకునేటువంటి వారు చాలా అరుదు.
1: పీపుల్ ఆల్వేస్ స్పెండ్ దర్ టైమ్ ఫర్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్, బట్ దే డు నాట్ థింక్ ఆఫ్ ద ఫిజికల్ హ్యాపీనెస్ అండ్ ద మెంటల్ పీస్.
0: మానవత్వము దివ్యత్వము కోసం అనుభవించడానికి ఉద్భవించినటువంటిదే కాని మానవుడు కేవలము తన యొక్క సుఖమును మాత్రము కోరే నిమిత్తం కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు అటైన్ ద డివినిటీ, నాట్ టు సింప్లీ స్పెండ్ ఫర్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: మానవత్వంలో ఈ దివ్యత్వమైనటువంటి దేహము చాలా అద్భుతమైనటువంటిది.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ సో వండర్ఫుల్ యాజ్ ఇట్ హాస్ డివైన్ విత్ ఇన్.
0: ఇట్టి అద్భుతమైనటువంటి దేహంతో తాము చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు ఎన్నియో ఉన్నవి, అవి చేయటం మానివేస్తున్నారు.
1: వి హావ్ డిస్కంటిన్యూడ్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్, ఫర్గెటింగ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ద డివైన్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ ద బాడీ.
0: కానీ మానవుడు ఈ దేహం ఇచ్చినటువంటిది ఏదో శరీర పోషణ నిమిత్తము అని మాత్రం భావించకూడదు.
1: మ్యాన్ షుడ్ నెవర్ థింక్ దట్ ద బాడీ ఈజ్ జస్ట్ గివెన్ టు యూ ఫర్ ఇట్స్ మెయింటెనెన్స్ అలోన్.
0: కానీ ఇంకను ఎన్నియో ఉన్నవి, మానసికంగా, శారీరకంగా, ఇంద్రియాల రీతిగా అన్ని కూడాను సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించే నిమిత్తము ఎన్నియో కర్మలు ఆచరించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు అండర్ టేక్ so many of the actions and the activities to enjoy pleasure at the physical level, at the level of the senses, at the level of the mind.
0: kani nijamga vicharinchi dani yochinchi chuchinappudu ee pavitramaina manava janma deni kosam vachinadi.
1: If you just investigate, think over, just put a question to yourself, what for is this human life?
0: kani nijamga ee jeevamu జీవితమును సార్థకం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు వర్క్ ఫర్ రిడెంప్షన్.
0: మరినపు కొంప,
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డర్ట్.
0: రోగముల మ్రగ్గడు సేవక గంప,
1: ఫుల్ ఆఫ్ ఎఫ్లిక్షన్స్.
0: దారి సంచలనం దుంపు పొందు దుంప,
1: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: ఇలాంటి దుంపల వంటి ఈ యొక్క దేహము నిమిత్తమై మనం రాలేదు.
1: వీ హావ్ నాట్ కమ్ హియర్ టు జస్ట్ పాస్ త్రూ దిస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: దీని ద్వారా మనం అతీతమైనటువంటి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునే నిమిత్తము మనం వచ్చాము అనేటువంటి సత్యాన్ని అంతర్భావము బోధిస్తూ ఉంటుండాలి.
1: We have to recognize the basic truth and the inner significance of life, which lies in the transcendental principle of attaining the divinity while in this lifetime.
0: ఆ దివ్యత్వాన్ని మనం అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: Human life is really redeemed if only we experience, when only we enjoy the divinity.
0: అట్టి జీవిత సార్థక నిమిత్తమై ఈ దేహమును వినియోగించుకునేటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: There are lots of people who work for their own liberation and redemption.
0: కానీ అట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువ.
1: However, this basic truth is recognized by very few people.
0: మనం ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ మానసిక సంబంధమైనటువంటి ఒక శాంతికి మనం పూర్తి కొంతవరకు దాహుదూహం కావాలి.
1: వాట్ ఎవర్ యాక్షన్ వీ మే అండర్టేక్, హౌ మెనీ నంబర్ వీ మే డిశ్చార్జ్, బట్ వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద పీస్.
0: ఈ మానసిక శాంతి లేనటువంటి వాడు ఎన్ని చేసినప్పటికీ అన్ని కూడాను అశాంతినే అందిస్తుంది, కానీ శాంతి అనేది కించిత్ అయిన కూడా మనకు కలిగింపదు.
1: వెన్ దేర్ ఇస్ నో పీస్, హౌవర్ వెల్, హౌవర్ మోర్ ఆఫ్ యాక్షన్స్ దట్ యు డూ, ఇట్ దే ఆల్ లీడ్ టు రెస్ట్లెస్నెస్ ఓన్లీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ శ్రీకాకుళం నుంచి ఎన్నో అవస్థలకు గురి అయిపోయి, అనేక ఆర్థిక బంధాలకు కూడాను చాలా గురి అయిపోయి, కష్టాలు నష్టాలు అనుభవించుకుంటూ కూడాను ఇక్కడికి చేరటం చాలా అదృష్టము.
1: ఇట్ ఈస్ ది గుడ్ లక్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హూ కుడ్ రీచ్ దిస్ ప్లేస్ పాసింగ్ త్రూ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ద డిఫికల్టీస్ ఫేసింగ్ ద లాసెస్ ఈవెన్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్.
0: కానీ ఇట్టి ఆనందమును పొందే నిమిత్తమై మీరు ఇక్కడికి వచ్చారనే సత్యాన్ని స్వామి మరచిపోలేదు.
1: Bhagavan knows pretty well that you are here to earn, to obtain, experience this bliss.
0: నిన్న రాత్రి వరకు కూడాను కట్టకడపడికి మేము ఇక్కడ ఉండి కూడాను స్వామి ఒక్క పలుకైనా మాకు పలకరించలేదే అని చాలా మంది బాధపడుతూ వచ్చారు.
1: Many of you were feeling sad that Bhagavan did not look at you, did not talk to you, though you have been here for the last couple of days.
0: ఆ ప్రార్థనను పురస్కరించుకొని ఈనాడు తెల్లవారేటప్పటికి మీతో మాట్లాడటానికి నేను సంసిద్ధమయ్యాను.
1: Bhagavan responded to your prayers. In response to your prayers, Bhagavan decided to address you this morning.
0: ఈ మాటలు మాట్లాడినంత మాత్రమున మీకు తృప్తి కాదు, కానీ మీ మనోభిష్టమును నెరవేర్చడానికి ఎన్ని అయినా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
1: Mere words would not satisfy you, but Bhagavan is always ready to fulfill your desires.
0: Kani chaala mandi neeruleka avastha padtu vacharu.
1: There are many people from places where there is shortage of water.
0: Tindileka chaala allaadtu vacharu.
1: There are people without food.
0: Kani ivi rendu kudanu prati manavuniki avasaramainatuntivi.
1: These two are essential for every man.
0: కనుక మీరు ఈ రెండింటిని మీరు ఏమాత్రం యోచన చేయనక్కర్లేదు.
1: డోంట్ బి వరీడ్ ఆఫ్ దీస్ టూ, ద వాటర్ అండ్ ఫుడ్.
0: దైవము అంత కఠినుడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ స్టోన్ హార్టెడ్ రఫ్.
0: మృదు మధురమైనటువంటి మనసు కలగలవాడు దైవము.
1: గాడ్ హ్యాస్ గాట్ సాఫ్ట్ టెండర్ డెలికేట్ సెన్స్.
0: మీరు ఎంత బాధపడుతున్నారో అంత నూరింతలు బాధపడతాడు స్వామి.
1: Bhagavan feels 100 times more for you than your own suffering.
0: Kanaka meer em matramo baadha padanakkaledu.
1: Don't be worried, don't feel sad.
0: Ee baadhalu anni kudanu maa manchi kosame vachayi ani sadbhavam kaligi untundali.
1: Entertain the feeling that all these difficulties are for your own good.
0: Ee vidhanga meer baadhinchukoni pothunte tappaku mee kashtamlu anni kudanu goppa parvatham vaade vachinatundi baadhalu kudanu manchu maadiri mayamaipothayi.
1: If you have this sacred feeling, even the difficulties of the size of a mountain will certainly vanish and disappear just like mist.
0: Kanuka meeru ee kashtamulakai meeru baadha padakandi.
1: Don't feel sad because of your problems.
0: Ee prakrutamainatundi kashtamulu vastune untuntai.
1: Worldly difficulties do appear.
0: Meeku maatrame kaadu kotisannu kuda vastuntai.
1: Not only you, even a millionaire will have problems.
0: Kani vaaru daanini kanipinchukunda chesukovadaniki enniyo yuktulu untayi.
1: However, they have so many dimensions to hide their own suffering.
0: Kani meeru daanini kappipuchukovadaniki saadhyam kaanatunte balahinudu ganuka virini baadhalu padutunnaru.
1: Since we cannot cover up our own problems, we just expose and suffer.
0: తప్పక మీ ఈ బాధలు ఏమాత్రం కూడాను అధిక కాలంలో కొనకుండా చాలా శీఘ్ర కాలంలో కొన్ని నివారణ అయ్యేటట్టుగా స్వామి ఆశీర్వదిస్తాడు.
1: భగవాన్ ఈజ్ బ్లెస్సింగ్ యూ ఆల్ దట్ యుల్ బి అవుట్ ఆఫ్ డిఫికల్టీస్ వెరీ సూన్.
0: మీ గ్రామ పెద్దలు మీ యొక్క అనుకూలవంతులైనటువంటి వారిని దగ్గర దీనికి వచ్చి విచారించి చూసినప్పటికీ ఆ కొండల మధ్య లోపల ఆ గుండ్ల మధ్య లోపల కావలసినంత నీరు కూడాను మీకు లభించేటట్టుగా చేస్తాను.
1: కన్సల్ట్ ది ఎల్డర్స్ ఆఫ్ యువర్ విలేజెస్, దోస్ దట్ ఆర్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ యూ. భగవాన్ విల్ సీ టు ఇట్, దేర్ విల్ బి ప్లెంటీ ఆఫ్ వాటర్ దేర్ ఇన్ దిస్ మౌంటైనస్ ఏరియా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్.
0: కాన మీరు ఈ కష్టములకు, చిన్న చిన్న కష్టములకు ఏమాత్రం లొంగకండి, మీరు ఏమాత్రం బాధపడకండి.
1: డోంట్ సబ్మిట్ యువర్ సెల్స్ టు దీస్ స్మాల్ ప్రాబ్లమ్స్, సింపుల్ ప్రాబ్లమ్స్, డోంట్ ఫీల్ సాడ్.
0: ఇవన్నీ కూడాను దేహం ధరించిన ప్రతి వ్యక్తికి కూడాను లభిస్తూనే ఉంటుంటాయి.
1: Having put on the vesture of the human body, one has to pass through these difficulties.
0: కాని దేహములకు ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మనస్సునకు మాత్రము శాంతి కలిగేటువంటి మార్గాన్ని మీరు వెతకాలి.
1: Body may suffer because of difficulties, but see that your mind is always rest in peace.
0: మనసే ఆధారము ప్రతి మానవులకు.
1: In fact, mind is the foundation for every human being.
0: మానసిక సంబంధమైనటువంటి శాంతి లేనప్పుడు శారీరక సుఖములు ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ నిరుపయోగములుగా ఉంటాయి.
1: Without mental peace, all physical comforts and conveniences are useless.
0: ఈ మానసిక శాంతి ఒక దైవ చింతనతే తప్ప మరొక మార్గములో మనకు నివారణ కాదు.
1: There is no other path to enjoy mental peace other than singing the glory of God.
0: కనుకనే ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మానసిక శాంతిని మీరు నిలబెట్టుకునే నిమిత్తమై నిరంతరం కూడా భగవత్ నామస్మరణ చేయండి.
1: యు మే హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్, బట్ థింక్ ఆఫ్ గాడ్, కంటెంప్లేట్ ఆన్ గాడ్, దెన్ యుల్ బి ఫ్రీ ఫ్రమ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్.
0: ఇంతకాలము మీరు పడిన బాధలకు ఈ యొక్క నామచింతనే మీకు సంపూర్ణమైనటువంటి శాంతిని అందిస్తూ వచ్చింది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ సఫరింగ్, you are enjoying mental peace till this day. It is because of your own devotion to God.
0: దైవము దీనుడి దగ్గరనే ఉంటుంటాడు.
1: God always in the company of four laws.
0: బాధలు పడేటువంటి వారి చెంతనే ఉంటాడు.
1: God is always with suffering.
0: కనుకనే దైవము ఎక్కడో దూరంగా లేడు.
1: God is not at a distance.
0: మీ హృదయాల్లోనే, మీ ప్రక్కనే, మీ యొక్క దీని యందే చేరి ఉంటున్నాడు.
1: God is in you, with you, above you, below you, around you.
0: కనుక మీరు దైవాన్ని దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకండి.
1: నెవర్ బీ అవే ఫ్రమ్ గాడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: దైవము తప్ప ఇంకే బంధువులు కూడాను, ఏ మిత్రులు కూడాను మనకు దగ్గర ఉండేటువంటి వారు లేరు.
1: నో బడీ విల్ స్టాండ్ బై యూ, ఫ్రెండ్స్ ఆర్ రిలేషన్స్, ఓన్లీ గాడ్ ఓన్లీ బీ విత్ యూ.
0: ఎలాంటి పరిస్థితులు ఎంతైనా కూడాను దైవమే మీకు రక్షించటము.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఇట్ ఇస్ ఓన్లీ గాడ్ హూ విల్ ప్రొటెక్ట్ యూ.
0: కనుక ఇట్టి దైవత్వాన్ని మాత్రం మర్చకుండా,
1: వీ షుడ్ నాట్ ఫర్గెట్ గాడ్.
0: భారతీయులు ఇన్ని విధములైనటువంటి శ్రమను పడినప్పటికీ దైవ చింతన వదలకుండా ఉండటం చేతనే భారతదేశము అన్ని దేశాల కంటే కూడా ఈ దేశము ఎంతనో సౌభాగ్యంగా ఉంటున్నది.
1: భారతీయ దో దే సఫర్, దో దే హ్యావ్ సో మెనీ డిఫికల్టీస్, యట్ దే డోంట్ ఫర్గెట్ గాడ్. They sing in praise of him. Therefore, this country is this much prosperous because of constant thought of God.
0: Enni deshamulo enniyo sukhamulu anubhavistunnaru.
1: Many countries enjoy so many forms of convenience.
0: Kaani manasika shantini matram vaaru pondadaniki veel lekunda undi.
1: But they do not have mental peace.
0: ఆ యొక్క మానసిక శాంతి ఒక భారతీయుని యొక్క భాగ్యమే తప్ప ఇతరులకు ఇట్టి భాగ్యం లభించటం లేదు.
1: Mental peace is the property of Bharatiyas, which is not present anywhere.
0: భారతీయులకు భాగ్యమే ఈ గొప్ప మానసిక శాంతికి మూల కారణము.
1: In fact, it is the good fortune of Bharatiyas to have this mental peace.
0: భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను ఎన్నో విధములుగా భారతీయులను కాపాడుతూ వచ్చింది.
1: It is the culture of Bharat which is responsible for all the protection that we have been enjoying over ages.
0: కనుక మన భారతీయ సంస్కృతి దాని ఎన్ని విధములుగాను వర్ణించినప్పటికీ తరగనటువంటి యొక్క వర్ణన.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ బియాండ్ ఆల్ నరేషన్, డిస్క్రిప్షన్ అండ్ కాంప్రిహెన్షన్.
0: మానసిక శాంతి, నైతిక బలవం ఇవం కూడాను మానసిక శాంతి లభిస్తూ వస్తుండది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది మొరాలిటీ దట్ గివ్స్ ది మెంటల్ పీస్.
0: కనుక మీరు నామస్మరణ మాత్రమే నిరంతరము చేస్తూ రండి.
1: Continue namasmarana, singing in praise of God, continue doing that.
0: Inna gramam lante chuttukoni vachi mana prashantini lo paadam pettinappudike ento manasuku shanti kaligindi.
1: You went round the whole village. The moment you stepped into prashantinalayam, you are the recipients of bliss abiding.
0: కనుక మానసిక శాంతి ఒక దైవచింతన చేతనే లభిస్తుంది, కానీ ఇక దేని వల్లనూ మనకు లభించదు.
1: The mental peace can be enjoyed and acquired only by contemplation of God.
0: కాన దైవ చింతన మాత్రమే చేస్తూ దైవాన్ని మరవకుండా మీరు అన్ని విధాలుగా కాలమును సార్థకం చేసుకోండి.
1: Make your time sacred, singing in praise of God, thinking of God all the time.
0: కాన మానవులకు ప్రధానమైనటువంటి లక్ష్యము దైవ చింతనే.
1: The chief aim of human life is only God and constant thought of him.
0: మిగిలిన ఎన్ని సుఖములు ఉండినప్పటికీ అవన్నీ వ్యర్థమైనటువంటివి.
1: All the pleasures, comforts and conveniences, they are useless.
0: కానీ కొంతమంది ఓర్వలేనటువంటి వారు దైవ చింతనతో మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి, మనం నడవంచి పని చేయాలి కాబట్టి మీరందరూ కూడాను ఈ దైవ చింతన మానేసి మన కష్టమైన జీవితానికి అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయండి అని బోధిస్తూ ఉంటారు.
1: The perverted minds, the narrow minds may tell you to give up namasmarana. Why can't you work, bend down, work for your own plenty and prosperity? That they may say like that.
0: అవన్నీ అసూయాపరులకు బోధించేటువంటి బాధలే.
1: That's all the teaching of jealous people.
0: కనుకనే మీరు అట్టి వారితో మీరు ఏమాత్రము ఏకీభవించగా నిరంతరం కూడాను దైవ చింతన మాత్రం మరవకుండా చూసుకోండి.
1: Never agree with those jealous people. Go by your own conviction and think of God constantly.
0: మీకు తెలియకపోవచ్చును ప్రపంచంలో అన్ని గ్రామములు యందు అన్ని దేశములు యందు ఎన్నో అవస్థలు పడుతున్నారు.
1: You may not be knowing, many people are suffering in all villages, towns.
0: శారీర మానసికంగా కూడాను బాధలన్నీ కూడాను అనుభవిస్తూనే ఉన్నారు.
1: They have been suffering from physical ailments and mental agitations.
0: కానీ ఇట్టి మానసిక అశాంతిని పోగొట్టుకునేటువంటి బాధ ఒక్క భారతీయుడు ఎంత మాత్రమే కనిపిస్తూ ఉండాలి.
1: ఓన్లీ భారతీయ నోస్ ద ప్రొసీజర్ హౌ టు బి బ్లిస్ఫుల్ ఎట్ ద మెంటల్ లెవెల్ బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ మెంటల్ డిస్టర్బెన్స్.
0: ఇన్ని బాధలు సంభవించినప్పటికీ ఒక భారతీయుడు మాత్రమే మనసును కట్టుకుని దానివల్ల తప్పక ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: All the suffering will not stand in front of their endeavor and pursuit to enjoy the mental peace.
0: మానసిక సుఖం కంటే మిగిలినటువంటి సుఖములు ఏమాత్రము భద్రమైనవి కాదు.
1: There is no other greater comfort beyond the mental peace.
0: కనుక మానసిక శాంతి ఒక దైవ చింతనతోనే లభిస్తుంది, కానీ ఇది ఏ బజార్లో కూడా లభ్యమయ్యేటువంటిది కాదు.
1: వన్ కెన్ బి మెంటలీ పీస్ఫుల్ బై థింకింగ్ ఆఫ్ గాడ్. ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ బజార్ ఆర్ స్ట్రీట్స్ ఆర్ మార్కెట్.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ మానసిక చింత దైవత్వంతోనే అణిగిపోతుంది, కానీ ఇంకేదేంటో అణగదని అన్ని దేశముల వారు కూడాను దీన్ని బోధిస్తూ ఉన్నారు.
1: People of all countries all the world over have recognized the fact that we can be blissful by thinking of God only.
0: కనుక మానసిక సంతోషము మానసిక శాంతి ఒక దైవ చింతన చేతనే మనకు లభిస్తుంది, కానీ అన్య చింతన చేతనే మనకు ఏమాత్రం లభించదు.
1: Therefore we can be mentally peaceful and we can be mentally happy by thinking of God only, but by no other way.
0: పుట్టుట ఒక చింత.
1: Birth is a problem.
0: భూమి నుండి చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతరి చింత.
1: బాయ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లివింగ్.
0: చెరుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: అండ్ మిస్టరీ.
0: సర్వచింతల బాపడి సర్వేశ్వ భక్తి కోరికడైన మన ప్రజలారా.
1: All these worries are solved by thinking of God only. Oh, people know this.
0: ఇదియే మనకు సర్వచింతలు కూడాను బాపేటువంటి ఒక సరైనటువంటి మార్గం.
1: దిస్ ఈజ్ ది ఓన్లీ ప్రాపర్ రాయల్ పాత్ టు బి ఫ్రీ ఫ్రమ్ వరీస్ అండ్ యాంగ్జైటీ.
0: ఇది దివ్యమైన భవ్యమైనటువంటి ఒక మార్గమును మనం వదులుకొని అన్యమైనటువంటి మార్గంలో ప్రవేశించి అశాంతిని తెచ్చుకోకండి.
1: నెవర్ బి రెస్ట్లెస్ లీవింగ్ ది సేక్రెడ్ నోబుల్ నావెల్ ఫ్రెష్ ఎవర్ గ్రీన్ పాత్ of divinity.
0: కనుక కర్మలన్నీ కూడాను మన యొక్క ఆనందమును అందించే నిమిత్తమే ఏర్పడినవి, కానీ కర్మలు మనం బాధ పెట్టే నిమిత్తం ఏర్పడినటువంటి కాదు.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ మెంట్ టు మేక్ యూ హ్యాపీ, నాట్ టు మేక్ యూ సఫర్.
0: ఎన్ని కర్మలు చేసినప్పటికీ మానసిక శాంత ఆ కర్మల ద్వారానే మనకు లభ్యమవుతుంది, కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: We can be mentally peaceful by undertaking different actions and activities.
0: కర్మే ఫలం, దాని యొక్క ఫలమే మనకు నిజమైనటువంటి శాంతి.
1: Therefore, the fruit of action is peace.
0: కనుక ఇది ఒక దైవ చింతన వల్లనే లభిస్తుంది. కనుక కష్టంలో వచ్చినంత వరకు మనకి కష్టంలంతా సుఖం అందించే నిమిత్తమై వచ్చినవి అని భావించుకోవాలి.
1: The mental peace can be obtained by thinking of God only. We should always entertain the thought that these difficulties have come in our way of life to make us happy later.
0: ప్రతి మానవుడు కూడాను కష్టంలో వచ్చేది సుఖం కోసమని.
1: Difficulties come to confer happiness at the end.
0: కానీ ఆ కష్ట సమయంలో మనకు సుఖం అనేటువంటిది తెలియదు.
1: However, we will not be noticing the happiness during the time of suffering.
0: కానీ కాలం గడిచిన కొలది ఈ కష్టంలో మనకు ఎంత సుఖాన్ని అందిస్తుంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది.
1: As times pass by, we will be surprised to note how difficulties have ended up in giving us joy.
0: కనుక కష్టములన్నీ కూడాను మనకు సుఖం కోసమనే వస్తున్నాయి.
1: So difficulties do come only for our own
0: కష్టములన్నీ చింత.
1: All the rest are worries.
0: అనుభవించుటకు ఒక చింత.
1: Experience.
0: ఆనందం అనేటువంటిది కూడా చింతనే.
1: In fact, the kind of happiness, pleasure we think is also worry.
0: ఈ కష్టముల వల్లనే మనకు ఆనందం లభ్యమవుతుంది.
1: It's only the difficulties that confer joy.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుని యందు తరగనటువంటి ఆస్తి, పెరగనటువంటి ఆస్తి ఒక ప్రేమని ఒక్కటే.
1: There lies in every man infinite joy, infinite love.
0: ఆ ప్రేమ మాత్రమే మనకు తరగనటువంటి ఆస్తి.
1: It is this love that is infinite. There will never be shortage.
0: ఎక్కడైనా కొండలో కూర్చొని దండిగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటుంటే వినేటువంటి వారికి కూడాను మానసిక శాంతి కలుగుతూ ఉంటుంది.
1: ఇఫ్ యూ జస్ట్ గో అండ్ సిట్ దేర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ అండ్ స్టార్ట్ సింగింగ్, దోస్ దట్ లిసన్ టు యూ విల్ ఆల్సో బి పీస్ఫుల్.
0: చంటి పిల్లలు కానీ లేక ఇంకే మనసులైనటువంటి యొక్క మృగములు కానీ పాటలు పాడుతూ ఉంటుంటే ఎంతో హాయిని అనిపిస్తుంటాయి.
1: చిల్డ్రన్, ది అనిమల్స్ ఆల్సో రెస్పాండ్, ఎంజాయ్ బ్లిస్ఫుల్లీ ఇన్ రెస్పాన్స్ టు ద మ్యూజిక్.
0: కనుకనే పాటలు భగవంతుని యొక్క నామాన్ని మీరు స్మరిస్తూ ఉంటుంటే ఎంత కఠినమైన హృదయమైనా కరిగి ప్రవహిస్తుంది.
1: ద మూమెంట్ యూ స్టార్ట్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నామస్మరణ, ఈవెన్ స్టోన్ హార్టెడ్ మ్యాన్ హిస్ హార్ట్ విల్ స్టార్ట్ మెల్టింగ్.
0: ఈ విధంగా అనుభవించినటువంటి వారిని ఎంతమందినో భారతీయ చరిత్రలు ఎందు చదువుతున్నాము, చూస్తున్నాము.
1: ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈజ్ అ రెవలేషన్ ఆఫ్ సచ్ మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ హూ హావ్ ఎక్స్పీరియన్స్డ్ సచ్ బ్లిస్.
0: కనుక మనకు కష్టములు వచ్చేదంతా కూడా ఎంత కష్టములు పడ్డామో అన్ని సుఖములు కూడా మనకు లభిస్తాయి.
1: We may pass through difficulties, but yet you will have very good time ahead of you.
0: ఎక్కడైనా ఒక మట్టిలో గుంత తీస్తూ పోతున్నామంటే,
1: if you dig a pit anywhere at some spot,
0: ఆ మట్టి అంతా ప్రక్కన గుట్ట మాదిరి ఏర్పడుతుంది.
1: All that, the dirt, the soil that you just take it out and keep it.
0: కానీ దాని ప్రక్కనే పెద్ద గుంత కూడా ఉంటుంటుంది.
1: Deeper the pit here and the top bigger the hole over there.
0: ఇంత పెద్ద గుంత ఉంటుందది అని భయపడనక్కర్లేదు.
1: Don't be afraid of the pit there.
0: ఆ గుంత మట్టే గుట్ట మట్టి, గుట్ట మట్టే గుంత మట్టి.
1: Just the soil out of this pit and the heap by its side are of the same quality.
0: కనుక మీరు ఎన్ని కష్టాలు పడినారో అంత గుంతకు దాని ప్రక్కలో గుట్ట అనే మనసుకములు కూడా ఉంటుంటాయి.
1: Therefore, just by this side of the pit, you find the heap of soil there.
0: ఆ యొక్క దీనిని ఆ గుంతలో పడివేస్తే మనకు సుఖంగా సమానమైనటువంటి స్థితి ఏర్పడుతుంది.
1: You can cover the pit and bring it to equal level.
0: అదే ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వాట్ వీ హావ్ టు నో టుడే.
0: నాకు ఈ కష్టమైనటువంటి గుంతలో నేను పడ్డాను.
1: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ
0: ఫెల్ ఏ విధంగా నేను పూడ్చటము,
1: హౌ కెన్ ఐ కవర్ ఇట్
0: అప్, ఏ విధంగా నేను భరించటము,
1: హౌ కెన్ ఐ బేర్,
0: బాధపడనక్కర్లేదు,
1: డోంట్ ఫీల్ సాడ్.
0: ఆ ప్రక్కన ఉన్నటువంటి గుట్ట మట్టే గుంతలో పోస్తే గుంత కూడా పూడుతుంది.
1: అండ్ ద సాయిల్ జస్ట్ బై ఇట్ సైడ్ సైడ్ ఆఫ్ ద పిట్ కెన్ బి యూస్ టు కవర్ దిస్ పిట్ ద డిఫికల్టీ.
0: ఆ యుక్తినే మీరు భక్తి ద్వారా అనుభవించాలి.
1: This you can experience through devotion.
0: కనుకని ప్రక్కనే గుట్ట కూడా ఉంటుండాలి. కనుక ఈ గుట్ట మట్టే గుంత మట్టే అని మీరు తెలుసుకుని ఆ గుంతను గుర్చడానికి, ఆ కష్టములు నివారణ గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to see that we will be free from this pit of difficulties by covering up with the soil by its side, by repeating God's name.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరెంత ప్రేమతో మీరు ఇక్కడికి శ్రమపడి వచ్చారో,
1: you have come here with lot of love for Bhagavan.
0: Ade prema chetane meerandaru kodanu swasthanam pichche sukhanga cherandi.
1: Bhagavan wishes that you should go back, return with equal bliss and joy.
0: Akkada poi cherin tarvata ee aanandanni meeru anubhavistuntunte ఆ పడినటువంటి గుంత యొక్క పూర్తి చేసుకోవచ్చును.
1: ద మూమెంట్ యూ రికాల్ అండ్ రికలెక్ట్ ద బ్లిస్ దట్ యూ ఎక్స్పీరియన్స్డ్ హియర్ బ్యాక్ హోమ్ యూ విల్ నేచురలీ ఫర్గెట్.
0: కష్ట సుఖములు రెండు కలిసి ఉండు.
1: The difficulty, the happiness, the pleasure and the pain go together.
0: దీని విడిది ఎవ్వరి వశమకారు.
1: It is impossible for anybody to separate them.
0: కనుక కష్టం భరించలేని సుఖం బటందరు.
1: The fructification, fulfillment of pain lies in pleasure.
0: కనుక కష్ట సుఖములు మనకు వచ్చినటువంటిదంతను సమత్వం ఏర్పరిచే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: The pain and pleasure do come in our lives to develop the spirit of equanimity, equal mindedness,
0: prema sarupulara,
1: embodiment of love.
0: Meeru taraganetunti oka aasti oka prema.
1: You have got this boundless love within
0: aa premane bhagavantuni oka property.
1: Your love is the property of Bhagavan.
0: Kanukane meeru aa premanu penchukondi.
1: See that you grow in love.
0: Kanukane bhagavantuni oka prema deeniki chodu needai mimmalni anni vidhala kaapaadutundi.
1: It's the divine love that will protect us. It is the divine love which is our anchor and support.
0: మన ఆస్తి పాత్రంత ధనధాన్యముల చేత ఏర్పడినవని మీరు భావించకండి.
1: Do not think that the bliss that you get out of the pleasures and comforts of life.
0: మన నిజమైనటువంటి ధనము ప్రేమనే.
1: Our true wealth is only love.
0: ప్రేమ కరిగేటువంటిది కాదు.
1: And this wealth of love will never diminish.
0: కానీ తరిగేటువంటిది కాదు.
1: It will never run short.
0: ఎప్పుడు కూడాను పెరుగుతూనే పోతుంటది.
1: ఇట్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్ ఎవర్ అండ్ ఎవర్.
0: ప్రేమతత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులు దీని సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చును.
1: దోస్ దట్ హావ్ రియలైజ్డ్ ది సిగ్నిఫికెన్స్ అండ్ ద నేచర్ ఆఫ్ లవ్ విల్ నో దాట్.
0: నిన్న దినం మీరు బజార్ తిరిగి మీరు చెప్తున్నటువంటి మాటల చేతను ఎంతనో హృదయము ఉప్పొంగిపోతుంది.
1: యూ వెంట్ రౌండ్ ఆల్ ద స్ట్రీట్స్ దేర్ ఇన్ పుట్టపర్తి స్ప్రెడింగ్ జాయ్ టు ఎవ్రీబడి, దట్ మస్ట్ హావ్ గివెన్ యూ బ్లిస్.
0: కనుక మీరు ఈ నామస్మరణ చేసుకుంటూ ఎలాంటి సమయంలో దుఃఖం ఏర్పడితే చక్కగా మీరు గొంతెత్తి నామస్మరణ చేయండి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ పెయిన్ సింగ్ లౌడ్లీ ఫుల్ థ్రోటెడ్.
0: ఈ ప్రేమతో మనం పాడుతుంటే ఎవరైనా ఆశ్రయం చేస్తారేమని దానికి భయపడకండి.
1: నెవర్ థింక్ దట్ అదర్స్ ఆర్ గోయింగ్ టు మేక్ ఫన్ ఆఫ్ యూ.
0: ఎవరేమనుకున్నా కూడా మనం భయాన్ని దూరం పెట్టేసేసి ధైర్యంగా నామస్మరణ చేయాలి.
1: లెట్ ఎనీవన్ థింక్ యాజ్ ది విష్ బట్ హ్యావ్ ద కన్విక్షన్ దట్ యు బిలీవ్ ఇన్ గాడ్ సింగ్ హిస్ గ్లోరీ.
0: అప్పుడే మీకు తగినటువంటి దైవశక్తి మీలో లభిస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద డివైన్ పవర్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ఇక్కడ చేరటం
1: ఆల్ ఆఫ్ యూ అసెంబ్లీ
0: నాకు ఎంతో ఆనందము.
1: ఆల్ ఆఫ్ యూ అసెంబ్లీ హియర్ అండ్ మేడ్ భగవాన్ very very happy.
0: meekandarki aanandamu saukhyamu santoshamu shanti anni kudanu labhinchalani nenu eppudu kudanu aashisthune untanu.
1: Bhagavan always wishes and blesses you that you should have that eternal bliss, eternal peace, eternal happiness.
0: ee naadu meeru 5000 mandi ikkada cherarani anustunnaru.
1: You are happy because of number 5000 here.
0: ఈ 5000 మంది కూడాను ఈనాడు స్వామి ప్రసాదము క్యాంటీన్ లో అందరూ సుఖంగా మీరు భోంచేసేయండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ భగవాన్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టుడే.
0: ఇది ఏమి కానీ అక్షయంగా మారిపోయి
1: దిస్ ప్రసాదం యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ హియర్ విల్ బి ఇన్ఫినిట్.
0: కష్టములు నష్టములు అన్నింటి క్షయమంతా కూడాను నివారణ అవుతుంది.
1: అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ వరీస్ అండ్ యాంగ్జైటీస్.
0: అన్ని కూడాను ఇక్కడ ఆనందంగానే ఫ్రీగానే లభించేటువంటివి.
1: ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఫ్రీ హియర్ టోటలీ ఫ్రీ.
0: ఎక్కడే గానీ భగవంతుడు ఒక కాసునకాయ లొంగి తాను పేరును చెడగొట్టుకోడు.
1: గాడ్ నెవర్ ఎక్స్పెక్ట్స్ మనీ. He will never make his name spoiled that way.
0: కనుకనే ఎక్కడ డబ్బు చేరుతుందో అక్కడంతా కూడా మరణం ఏర్పడుతుంది.
1: Where there is money, there will be disrepute.
0: కనుక స్వామి యొక్క ఆస్తి అంత ప్రేమమే.
1: భగవాన్స్ ప్రాపర్టీ ఇస్ లవ్. లవ్
0: ఈ ప్రేమ చేతనే మీరు ప్రాణం నిలుపుకోండి.
1: మేక్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఒక్క ప్రేమ మీకు వెంటనే ఉంటుండంటే సమస్త కర్మలు కూడా నివారణ అయిపోతాయి.
1: When once you have love, all your actions will be fulfilled, successful.
0: కనుక ఈనాడు అందరూ కూడా పోయి ఫ్రీగా క్యాంటీన్ లో భోజనం చేసి తదుపరి ఆనందంగా మీరందరూ బయలుదేరి వెళ్ళండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టోటలీ ఫ్రీ అండ్ ఎంజాయ్ హిస్ బ్లెస్సింగ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఇక్కడ వచ్చినందుకు మీ హృదయాల్లో ప్రేమను పూర్తి నింపుకోండి.
1: హావింగ్ బీన్ హియర్ ఫిల్ యువర్ హార్ట్స్ టోటలీ విత్ లవ్.
0: పూర్వము ఇక్కడికి వచ్చేటప్పుడంతా కూడాను ఒక సింగర్ ఉండేటువంటి వాడు.
1: Earlier there was one singer.
0: ఇక్కడికి వచ్చేటువంటి వాడు.
1: He used to visit this place frequently.
0: ఆయన ఎప్పుడు చూసినా కూడాను బజార్లో పోతున్నప్పుడు కూడాను పాటలు పాడుకుంటూ పోయేటువంటి వాడు.
1: Goes on singing all the time, all over, wherever he moves about.
0: కనుక ఈ పాటల వల్ల ఎందరి హృదయాల్లో ఉప్పింపచేస్తుంది.
1: This music rendered by them made everybody blissful.
0: చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరిని మురళి మురళి మురళి అని పాడేవాడు.
1: రాజేశ్వరరావు యూజ్ టు సింగ్ హియర్ ఓ కృష్ణ సింగ్ ద మెలడీ సింగ్ త్రూ విత్ యువర్ ఫ్లూట్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ యమునా ఓ గాడ్ సింగ్ ఫర్ అస్.
0: కనుక అతని యొక్క భావము అతనికే తెలుసును కానీ అన్యులకు తెలియదు.
1: ద ఫీలింగ్స్ ఆర్ బెస్ట్ నోన్ టు హిమ్సెల్ఫ్.
0: కనుక అలాంటి పవిత్రమైన హృదయం ఎక్కడ ఉండినప్పటికీ అది సార్థకమే గావిస్తుంది.
1: Wherever they are liberated.
0: దాన్ని అమ్ముకొని తినేటువంటి వారికి ఎప్పటికైనా ఆనందమే కలగదు.
1: Those that make business of the music can never be blissful and happy.
0: కానీ వారు ఎప్పుడు కూడా బిజినెస్ దిగేటువంటి వారు కాదు. వారి హృదయం ఆనందంగా ఉప్పొంగే నిమిత్తమై వారు పాడేటువంటి వారు.
1: The joy that has spilled out of their hearts have appeared manifested in the form of music.
0: వారు ఉండినా పోయినప్పటికీ వారి కీర్తి శాశ్వతంగా నిలుస్తుంటుంది.
1: They may not be in our midst today, but they have earned the reputation that would stand lifetime for ages to come. Just known to himself.
0: కనుక అలాంటి పవిత్రమైన హృదయం ఎక్కడ ఉండినప్పటికీ అది సార్థకమే గావిస్తుంది.
1: Wherever they are liberated.
0: దాన్ని అమ్ముకు

0: But they have earned the reputation that would stand lifetime for ages to come.
1: But చూడండి, భగవత్ నామస్మరణ చేసేటువంటి వారు ఎప్పటికి కూడా సార్థకంగానే, వాళ్ళు పోయినప్పటికీ అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
0: Those that have sung the glory of God, they may not be in our midst, but they are remembered forever and ever.
1: శాశ్వతంగా నిలిచేటువంటి ఆస్తి భగవత్ నామస్మరణే.
0: Therefore, that would remain with us permanently, eternally.
1: ఒంతు ఉండినా లేకపోయినా, మీకు స్వరం ఉండినా రాకపోయినా, మీరు ఏదో హృదయంలోనైనా కూడాను ఆ భగవత్ నామస్మరణ చేస్తురండి.
0: We may not be able to sing loudly, we may not have sufficient energy to do so, but we can sing within.
1: అదే మీకు గొప్ప పుణ్యంగా కట్టగల కట్టుకుని వచ్చేసేసి మీకు సహాయం చేస్తుంది.
0: Repetition of God's name will earn God's merit. The punya, lots of it.
1: నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా అన్నింటి ఎందు కూడాను అది మిమ్మల్ని ఎంతో తోడునీడిగా ఉంటుంది.
0: God's name will be a support at all levels, physical, ethical, moral, worldly, at all levels of human life.
1: కనుక కేవలం భక్తిని మాత్రమే పోషించడం కాదు, అది యుక్తిని, రక్తిని, అనురక్తిని, భక్తిని, విరక్తిని కూడాను పోషిస్తుంది.
0: It's not merely bhakti, the devotion. It also finds us fulfillment, rakti. It also gives us a kind of attachment, the anurakti. It also develops detachment, virakti.
1: Kanuka ee oka daiva sitena meeku anni vidhala toduga untuntadi.
0: God will support you in every way.
1: Edaina inta pichadanu bujinchukune tappudu danni bujinchi bhagavata namaskaram chesi mringandi.
0: Before you start eating things, think of God and pray to him.
1: దాన్ని ఆ భగవత్ నామస్మరణ చేస్తూ భుజించే ఆ నామస్మరణ వల్లనే మీకు హృదయంలో చేరిపోతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ ఫుడ్ విల్ గెట్ ఇన్ టు యూ, ది ఎసెన్స్ విల్ గో ఆల్ ఓవర్ ద బాడీ యాజ్ యూ సింగ్ హిస్ గ్లోరీ.
1: కనుకనే పూర్వీకులంతా బ్రహ్మార్పణం, బ్రహ్మహావి, బ్రహ్మాగ్ను, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అని బ్రహ్మార్పణం అనేది పెట్టు వాడు మింగుతుండేటువంటి వారు.
0: దేర్ఫోర్ ది ఏన్షియన్స్ స్టార్ట్ టేకింగ్ ఫుడ్ by just offering to God, brahmarpanam, offering to God, and then start.
1: కానీ వాళ్ళకి తెలుసో తెలియకనో బ్రహ్మార్పణం అని మింగినప్పుడు కూడా లోపల నుంచి జవాబు వచ్చేటువంటిది.
0: Whether they know or not, as they offer to God, there is an answer from within.
1: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం.
0: The answer comes, I am there in you in the form of Vaishwanara. I am the one who masticate, I am the one who assimilate, I am the one who digest, I am the one who supplies the essence to the body.
1: Kanuka lopal nunchi manaku supply vastuntundi, adhe resound, reflection, reaction.
0: So the answer Vaishwanara we get from within is reaction, reflection and resound.
1: Kanuka manamu కోరినటువంటిది అంతా కూడాను వినపడకపోయినప్పటికీ ఆ నామం అనేటువంటిది మీకు చెవులకు తప్పక దిమ్మిడి కట్టుతుంటుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ మే నాట్ సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, ఇట్ మే నాట్ బి హర్డ్ బై ఎనీబడీ, బట్ యూ కెన్ థింక్ ఆఫ్ హిమ్ విదిన్ సైలెంట్లీ.
1: భజన బినా సుఖ శాంతి నహీ.

0: యజ్ఞ వాటిని పాటింప ఏమి చేయు. ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. క్షమయే ఈశ్వరునకు శాంతియగును. ఉన్న మాటను తెలుపుచున్న మాట, ఉన్న మాటను తెలుపుచున్న మాట.
1: What is the flower that God likes? What is to be offered there at the altar of this yajna in the sacrificial fire? It is the sensual pleasure that has got to be sacrificed. It is the forbearance which is the peace. This is the word of truth declared.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Krutayuga Tretayugam nandu ఆనాటి మహర్షులు అనేక విధములైనటువంటి మార్గములు యందు యజ్ఞములు కావిస్తూ వచ్చారు.
1: వే బ్యాక్ ఇన్ కృతయుగ అండ్ త్రేతాయుగ ద సేజెస్ అండ్ ద సీయర్స్ పర్ఫార్మ్డ్ సేక్రెడ్ రిచువల్స్.
0: ద్వాపర యుగమునందు కూడాను విశ్వామిత్రుడు యజ్ఞము సల్పాడు.
1: వి ఆల్సో హర్డ్ ఆఫ్ విశ్వామిత్ర పర్ఫార్మింగ్ యజ్ఞ ఇన్ ద్వాపర ఏజ్.
0: బాహ్యమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి రాక్షసులను దునుమాడి యజ్ఞము సమాప్తి గావించాడు.
1: ద యజ్ఞ కేమ్ టు ఎ కన్క్లూజన్ ఆఫ్టర్ ఎన్హిలేటింగ్ ద వికెడ్నెస్ అండ్ ద క్రూయల్టీ అండ్ ద డెమోనిక్ నేచర్.
0: దుష్టగుణములను, దుష్టభావములను, దుష్ట స్వరూపములను దునుము చేసి తదుపరియే శాంతి శాంతి శాంతి అని యజ్ఞమును పరిపూర్ణం గావించాడు.
1: The yajna came to conclusion by repeating this word shanti thrice. Only after annihilating the wicked qualities, the wild nature in man.
0: Samapti nedu yajnam samapti.
1: Today is the concluding day of yajna.
0: Saptasate yajnamulo ee naati samapti yokka antarathamanu gurtinchadaniki prayatninchali.
1: We have to make an attempt to know the inner significance of the concluding day of yajna.
0: Prati manamuni yendu kodanu ee yokka indriyamulu yokka pattudamu, indriyamulu yokka durmargamu, indriyamulu yokka aavedana aneka vidhamuluga manam chustune unnam.
1: We find in every man the sensual pleasure, the agitations and the desires of all the senses prevailing.
0: ఇవన్నీ కూడాను కేవలము కల్పితమైనటువంటివి.
1: హౌఎవర్ దే ఆర్ ఆల్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్ ఆర్
0: బాహ్యమైనటువంటిది.
1: దే ఆర్ ఎక్స్టర్నల్
0: ప్రాకృతమైనటువంటివి.
1: దే ఆర్ వరల్డ్లీ.
0: ఇవి కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క లక్షణాలు.
1: దే ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ దిస్ ఎఫీమరల్ వరల్డ్.
0: అయితే ఈ యజ్ఞం యొక్క అంతరార్థం ఏమిటి?
1: హౌఎవర్ వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ యజ్ఞ?
0: భగవంతుడు ప్రవృత్తి నివృత్తి యొక్క తత్వమును ప్రబోధిస్తూ ఉంటాడు.
1: గాడ్ టీచెస్ అస్ ది అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ ప్రాసెసెస్.
0: ప్రవృత్తి తన నుండి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు, దురాచారములు, దుర్భావములు.
1: ది అవుట్వర్డ్ నేచర్, ది ట్రెండ్ రిప్రజెంట్స్ ది వికెడ్, ది క్రూయల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్.
0: నివృత్తి యొక్క లక్షణములు హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సత్యము, ప్రేమ, సహనము, సానుభూతి.
1: All those that come out of the inward path are the truth, love, the forbearance and sacrifice.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములు నిరంతరం కూడా శాశ్వతమై ఉంటాయి.
1: Those qualities that come out of the heart are permanent.
0: ప్రవృత్తి అయిన హెడ్ నుంచి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు తాత్కాలికంగా మాత్రమే బాధలిస్తుంటాయి.
1: The qualities of the external path are temporary and make you suffer.
0: దీన్ని ఎవరికి అర్పితం గావించాలి?
1: To whom are they to be offered?
0: భగవంతుడు అన్నారు.
1: They are to be offered to God.
0: భగవంతుడు అనగా ఏమిటి? భగవాన్ అంటే ఏమి? దీని అర్థము
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ భగవంతుడు భగవాన్
0: భగవాన్
1: భగవాన్
0: భా అనగా కాంతిని కాంతిని ప్రసరింపజేసేటువంటి వాడు
1: భా మీన్స్ ద వన్ హూ షెడ్స్ లైట్
0: ప్రకాశమును అందించేటువంటి వాడు
1: ద వన్ హూ పాసెస్ ఆన్ ద లైట్
0: తేజస్సును కలిగించేటువంటి వాడు
1: హీస్ వెరీ ఇల్యూమినేషన్
0: వెలుగును అభివృద్ధి పరిచేటువంటి వాడు
1: హీ ఇంక్రీజెస్ ద రేడియన్స్
0: ఇది ఏ బకారం యొక్క అంతరార్థము
1: ఆల్ దిస్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ దిస్ లెటర్
0: గానగా దీనిని వ్యాప్తి గావించేటువంటి ఒక తత్వము
1: God means this expansive nature, vastness.
0: వ్యాప్తి గావించటము
1: వాట్ ఈస్ టు బి ఎక్స్పాండెడ్
0: కాంతిని ప్రకాశాన్ని తేజస్సును వ్యాప్తి గావించటమే
1: ఇట్ ఈస్ ద షెడ్ ఇట్ ఈస్ ద లైట్ ద ఇల్యూమినేషన్ దట్ హెస్ గాట్ టు బి స్ప్రెడ్
0: వాన్
1: వాన్
0: దీనికి సమర్థుడు భగవంతుడే
1: గాడ్ ఈజ్ ఓన్లీ అథారిటీ ద రైట్ వన్ టు స్ప్రెడ్
0: భగవాన్ అనగా కాంతిని ప్రసరింపజేసేటువంటి సమర్థుడు భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరము
1: గాడ్ ఈజ్ ద రైట్ వన్ టు స్ప్రెడ్ దిస్ ఇల్యూమినేషన్ బ్రిలియన్స్ ఆర్ లైట్
0: కనుక మన యందుండినటువంటి యొక్క కాంతి చాలా తేజవంతమైనటువంటిది
1: ద లైట్ విత్ ఇన్ ఈజ్ సో బ్రిలియంట్
0: దీన్ని తమసోమా జ్యోతిర్గమయ అన్నారు
1: దిస్ ఈజ్ వాట్ ఈజ్ సెడ్
0: కప్పబడినటువంటి యొక్క చీకటిని వేరు చేసి పారద్రోలి ప్రకాశమును ప్రశాంతిని ప్రబోధించి ప్రకాశింపచేయటం
1: ద ఇగ్నోరెన్స్ ఆఫ్ డార్క్నెస్ ఇస్ డిస్పెల్డ్ అండ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ స్ప్రెడ్
0: ఇలాంటి ప్రకాశతత్వము ప్రతి మానవుని యందుకు అత్యవసరము
1: దిస్ కైండ్ ఆఫ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్
0: ఈ విధమైనటువంటి ప్రవృత్తి తత్వం అన్ని కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క సెన్స్ అనగా ఇంద్రియముల ద్వారానే మనకు ప్రారంభమవుతున్నాయి
1: ది ఎక్స్టర్నల్ పార్ట్ రిక్వైర్స్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ద సెన్సెస్
0: కానీ ఇంద్రియములకును ఇంద్రియ భూతములకును వ్యత్యాసం ఉన్నది
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ సెన్సెస్ అండ్ ఎలిమెంట్స్
0: కనుక ఈ భూతములు అనేటువంటిది దైవంతో సమానము
1: ది ఎలిమెంట్స్ ఆర్ డివైన్
0: కనుకనే పంచభూతములు అన్నారు
1: సో ఇట్ ఈస్ సెడ్ పంచభూత ఫైవ్ ఎలిమెంట్
0: పంచభూతములు అనగా భూమి పృథ్వీ
1: మీనింగ్
0: మొదటిది దీనినే భూదేవి అని పిలిచారు
1: దిస్ ఆల్సో కాల్డ్ మదర్ ఎర్త్
0: రెండవది జలము
1: సెకండ్ వాటర్
0: దీనిని గంగాదేవి అని పిలిచారు
1: వాటర్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ గంగాదేవి
0: మూడవది అగ్ని
1: థర్డ్ ఫైర్
0: అగ్నిదేవుడు అని పిలిచారు
1: ఫైర్ ఇస్ రిప్రజెంటెడ్ యాజ్ ఫైర్ గాడ్
0: నాలుగవది వాయువు
1: ఫోర్ విన్
0: దీనికి వాయుదేవుడు అని పిలిచారు
1: విన్ గాడ్ ఇస్ నోన్ యాజ్ విన్ గాడ్
0: ఐదవది ఆకాశము
1: ఫిఫ్త్ వన్ స్పేస్
0: ఆకాశమే శబ్ద బ్రహ్మము అన్నారు
1: ద స్పేస్ రిప్రజెంట్ ద సౌండ్
0: కాబట్టి ఈ పంచభూతములకు పరమాత్మ పేరునే ఆవిర్భవింపచేసి పరమాత్మ పేరుతోనే ఉచ్చరిస్తూ వచ్చారు
1: దేర్ఫోర్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ బేసికల్లీ divine and worshiped as divine
0: devudanaga evaranaga panchabhutamule
1: who is god is represented by five elements
0: ee panchabhutamulu sarvalu endu kuda untunnadi
1: the five elements are in everyone
0: samasta sthalamulu endu kudanu vyapinchinatundi
1: they are located in every place
0: sarva pradeshamulu endu kudanu sancharinchetundi
1: they move about all over
0: sarva deshasthulu kudanu idi samanamainatundi
1: they are equal to people of all nations
0: sarvata paadipadam ta sarvatochi siromukam సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి దీనికి దేశకాల పాత్రలు ఏమాత్రము భేదము లేదు
1: ఇట్ హాస్ నో డిఫరెన్సెస్ ఆర్ కన్సిడరేషన్స్ యాజ్ ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్
0: అన్ని దేశములు ఎందుకు ఈ పంచభూతములు ప్రకరిస్తూనే ఉన్నాయి
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ కంట్రీస్
0: ఏ వ్యక్తి కానీ ఏ దేశము కానీ ఈ పంచభూతములు కాదని చెప్పడానికి వీలు కాదు
1: నో నేషన్ నో ఇండివిజువల్ కెన్ డినై ద ఫైవ్ ఎలిమెంట్స్
0: ఏ సైంటిస్ట్ కూడా దీన్ని వేరు చేయడానికి సాధ్యం కాదు
1: నో సైంటిస్ట్ కెన్ సెపరేట్ దీస్ ఎలిమెంట్స్
0: పంచభూతములు ప్రాణ సమానము
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ కాన్స్టిట్యూట్ లైఫ్
0: ప్రతి వ్యక్తి ఎందుకు ఇది పంచభూత ప్రాణములతో సమానంగా ఉంటుండాలి
1: ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ దీనినే
0: భారతీయులు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పేరుతో ప్రార్థిస్తూ వచ్చారు
1: దీస్ ఆర్ ప్రేడ్ యాజ్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ద లైఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాన్
0: కనుకనే ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఆకారములే
1: దే ఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ గాడ్
0: కానీ అట్టి ఆకారములు గుర్తించడము సామాన్యమైన వాళ్ళకు సరైనటువంటిగా కనిపించదని ఉద్దేశంతో భగవంతుని కొన్ని రూపములుగా నిర్మించుకుని తద్వారా భగవంతుని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందాన్ని పొందుతూ వచ్చారు
1: as it is not possible for the ordinary one to imagine the god and his form they have assumed the forms of their own choice and started worshiping
0: పంచభూతములందు ఎట్టి దోషములు లేవు
1: In fact, there are no mistakes at all, basically.
0: పంచభూతముల యొక్క ప్రవృత్తులు యందు మాత్రమే ఈ దోషములన్నీ కనిపిస్తున్నాయి.
1: It is only the expression of the five elements where you find some mistakes.
0: ఇవన్నీ ప్రవృత్తి యొక్క లక్షణాలు.
1: There are all the nature of the external power.
0: తన నుంచి పుట్టేటువంటి విద్యలన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge that we acquire is external.
0: మనం నేర్చినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge that we acquire is external.
0: ఆచరించినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge is external.
0: కంటితో చూచినవి, చెవులతో విన్నవి, మనసుతో అనుభవించినవి కూడాను పంచభూతముల యొక్క సొంతములే.
1: All that you listen to, all that you watch, all that you think of, all the elements, they are all the nature of the external power.
0: కానీ నివృత్తి యొక్క లక్షణమే చాలా నిర్గుణంగా నిరాకారంగా ఉంటుంటాయి.
1: But the qualities of the inner path are formless, attributeless, permanent and pure.
0: దీనిని నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
1: The inward path has been described as pure, unsullied, eternal, nectarine, immortal,
0: ఎప్పటికీ శాశ్వతమైనగా ఉండేటువంటివి.
1: It is permanent all over.
0: ఇది శాశ్వతమైనటువంటి యొక్క గుణములను అభివృద్ధి చేసుకుని
1: we have to develop these permanent qualities.
0: అనిత్యము, అశాశ్వతమైనటువంటి, తాత్కాలికమైనటువంటి ప్రవృత్తి లక్షణాలను మనం దూరం గావించి,
1: in fact we have to distance ourselves from these temporary ephemeral momentary qualities.
0: శాంతిని పొందాలి.
1: And we should earn mental peace.
0: మానవుడనగా ఎవరు?
1: Who is, what is bliss?
0: శరీర, మనసు, ఆత్మల యొక్క మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
1: Man is a combination of the body, mind and the spirit.
0: బాడీ పనులు చేస్తుంది.
1: Body acts.
0: మైండ్ విచారణ సల్పుతుంది.
1: మైండ్ ఎంక్వైర్స్.
0: ఆత్మ సాక్షిభూతిగా ఉంటుంది.
1: ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ ఎస్ ద విట్నెస్.
0: ప్రతి కర్మకు కూడాను దేహం అత్యవసరము.
1: దేర్ఫోర్ టు ఫర్ ఎవరీ యాక్టివిటీ బాడీ ఇస్ ఎసెన్షియల్.
0: కర్మలు ఆచరించేటువంటిది దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ యాక్ట్స్.
0: మంచి చెడ్డలు నిర్ణయించేటువంటిది మనసే.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ డిసైడ్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దీనిని పురస్కరించుకుని ఆత్మ దీనికి సాక్షిభూతంగా ఉంటుంది.
1: ఫర్ ఆల్ దిస్ ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ ఎస్ ద విట్నెస్.
0: శాశ్వతంగా ఉండేటువంటిది ఆత్మనే.
1: ది స్పిరిట్ ఇస్ పర్మనెంట్.
0: విచారణ సల్పనది మనసే.
1: It is the mind that distinguishes.
0: And
1: then it is the body that
0: behaves. ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవుడు.
1: Man is the combination of these three.
0: కనుకనే ఈ మానవుడు,
1: this man,
0: శరీరమును,
1: the body,
0: మనస్సును,
1: the mind,
0: ఆత్మతో కలిసి ఉండినప్పుడు,
1: and when he is in the company of the self,
0: ఇతనే పరిపూర్ణ మానవుడు అంటారు.
1: And he, that makes the total manhood.
0: కానీ మనస్సును, ఆత్మను త్యజించి,
1: but if he gives up mind and ఆత్మ,
0: కేవలం శరీరమును మాత్రమే అనుభవించే సమయం లోపల,
1: if he just experiences with this body,
0: దీన్ని పశుత్వము అన్నారు.
1: He comes down to the level of animality.
0: ఈ శరీరము, మనసు రెండు చేరి ఆత్మను విసర్జించినప్పుడు,
1: therefore when the body and the mind together give up the
0: atma, ఇది దానవత్వము అన్నారు.
1: And this is called the demonic nature.
0: శరీరమును, మనసును త్యజించి,
1: if body and mind are given up,
0: ఆత్మసత్వంలో మాత్రమే జీవించేటువంటి దాన్ని దైవత్వము అన్నారు.
1: ఇఫ్ ది లైఫ్ ప్రొసీడ్స్ అలాంగ్ ది లైన్ ఆఫ్ ది స్పిరిట్, ఇట్ ఇస్
0: డివినిటీ. దైవత్వముగా కేవలం ఆత్మతో మనం సంబంధం కల్పించుకోవటమే.
1: ది డివైన్ పాత్ వాన్స్ యు టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ విత్ ఆత్మ.
0: ఆత్మాభిమానమును మాత్రమే మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వన్ షుడ్ హావ్ అటాచ్మెంట్ టు ది సెల్ఫ్.
0: ఈ దేహాభిమానమునే అభివృద్ధి గావించుకోవటం వల్ల అది పశుత్వంగా మారిపోతుంటారు.
1: ది బాడీ అటాచ్మెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బీస్టియల్ నేచర్.
0: దేహంతో పాటు మనసును కూడా చేర్చడం చేతనే దానవత్వంగా రూపొందుతుంది.
1: యాజ్ ద మైండ్ follows the body, it makes you a demon.
0: ఈ రెండింటిని త్యజించి ఆత్మ యొక్క సంబంధమునే కలిగించుకోవటము ఆత్మాభిమానం అన్నారు.
1: One has to sacrifice both these two and develop attachment to the self.
0: ఈ ఆత్మాభిమానమే నిజమైనటువంటి యొక్క తేజో సంబంధమైనటువంటిది.
1: Attachment to the self is really brilliant and effulgent.
0: కనుకనే,
1: so
0: మానవుడు ఇచ్చినటువంటి ఈ మూడింటిని,
1: the three that are gifted,
0: సద్వినియోగపరిచి,
1: must be properly
0: used, సదాచారంలో ప్రవేశపెట్టి,
1: take to right path,
0: కాలకర్మకారణ కర్తవ్యాన్ని పురస్కరించుకొని,
1: based on the circumstances and the time,
0: సమయస్ఫూర్తిగా వీటిని వినియోగించుకోవాలి.
1: we have to make use of them in the appropriate right way.
0: ఏదో మనసున్నది కదా అని ఇష్టప్రకారం దానిని ప్రసరింప చేయకూడదు.
1: just as the mind is given, you cannot think as you like.
0: పరిమితములు ఉంటున్నాయి.
1: the thinking must be under certain limits.
0: ఏది చేయవచ్చును, ఏది చేయకూడదు.
1: what is to be done, what is not to be
0: done. ఏది మంచి, ఏది చెడ్డ.
1: what is good, what is bad.
0: అది విచారణ శక్తి మనసుకు ఉంటుండాలి.
1: one must inquire with the mind.
0: ఈ విచారణ లోపల మంచి అని తెలిసినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
1: on inquiry that you find good must be practiced, adopted.
0: తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటము,
1: being not able to practice having known,
0: దీనినే దానవత్వము అన్నారు.
1: is demonic temperament.
0: కానీ ఇట్టి మనసు యొక్క తత్వాన్ని ఏమాత్రము లెక్క చేయక,
1: ఈజ్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్.
0: దేహమునే లక్ష్యంలో ఉంచుకొని
1: కీప్స్ ఆల్వేస్ ద బాడీ
0: దేహాభిమానం చేతనే జీవిస్తూ
1: అండ్ క్యారీస్ ఆన్ ద లైఫ్
0: దేహమునకు సంబంధించినటువంటి ప్రవృత్తులన్నీ కూడా అనుభవిస్తూ ఉండటం
1: అండ్ ఎక్స్పీరియన్సెస్ విత్ ద బాడీ ఆర్ ఇన్ ఎవ్రీ వే.
0: దీనికి ఏమాత్రము తారతమ్యం లేదు.
1: The body has no differences.
0: హెచ్చు పల్లములు లేదు.
1: No differences, ups and downs.
0: భేదములు ఏమాత్రము పాటించదు.
1: It doesn't follow any norms.
0: కనుకనే దేహమునకు సంబంధించినటువంటి ఇచ్చలను అనుభవించగోతమే ఇది ఏ పశుత్వము అన్నారు.
1: The animal enjoys with the body, go by its desire.
0: లోకములో కూడా అనేక మంది పెద్దలు చెప్పేటువంటి వారు.
1: The elders in the world also say.
0: ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటే ఏమరా నువ్వేం పశువా అంటారు.
1: If you act in the way easily in a free way they call they ask you are you animal.
0: కేవలం మనసును మాత్రమే అనుభవించుకుంటూ ఉండేటువంటి కేవలం అతనికి రాక్షసుడు అంటుంటారు.
1: If it's only at the mental levels it's a demonic quality.
0: ఈ రాక్షసత్వం అనేటువంటిది దేని నుంచి ప్రారంభమైంది?
1: Where from has it started?
0: శరీరమును త్యజించి
1: giving up the body
0: ఆత్మను విసర్జించి
1: giving forgetting our spirit
0: మనసు యొక్క తత్వమునే ప్రాటిస్తూ ఉంటాము.
1: And then he proceeds along the psychological path.
0: కనుకనే మనస్సుకు ఏమాత్రం కూడాను మంచి చెడ్డలు బోధించుకోదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మైండ్ డస్ నాట్ గో బేసికలీ
0: అది శరీరంతో సంబంధమైనప్పుడే మంచి చెడ్డలు కొంతవరకు విచారణ చేస్తుంది.
1: యాజ్ ద మైండ్ ఫాలోస్ ద బాడీ ఇట్ డిస్టింగ్విషెస్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కనుకనే దీని దేనితోనూ సంబంధం లేకుండా కల్పించుకోవటమే ఈ మనస్సు యొక్క స్వభావము.
1: దేర్ఫోర్ ద మైండ్ కెన్ థింక్ ఇండిపెండెంట్లీ వితౌట్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్.
0: ఈ మనస్సు శరీరమును త్యజించి
1: and giving up the body and
0: aatmaabhimanamto sancharinchetunti vaade daivattamu.
1: Giving up the mind, if one follows the self he attains divinity.
0: Kalukane atti daivatvanni pondeyadaniki ee manavudu taginatunti krushi cheyali.
1: Man should make every attempt to reach divine.
0: Manasu undavachunu,
1: mind exists,
0: shariram undavachunu,
1: body is there,
0: kaani idi shariram pani chese nimittamu,
1: but body is there to function.
0: Kaani manasu vicharan cheyali,
1: mind should inquire,
0: manchi chettunu tarkinchali,
1: mind should discriminate.
0: తర్కించి మంచి అని తెలిసినటువంటి దాన్ని ప్రాక్టీస్ లో పెట్టాలి.
1: హావింగ్ డిసైడెడ్ వాట్ ఈస్ గుడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: కనుకనే మానవత్వంలో ఇంతటి సూక్ష్మమైనటువంటి యొక్క క్రియలన్నీ ఇప్పుడు నిలిచి ఉన్నాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఆర్ సో మెనీ సటిల్ సీక్రెట్స్.
0: దైవత్వము కాంతిని చూపేటువంటి వాడు.
1: గాడ్ షోస్ లైట్.
0: ప్రకాశాన్ని అందించేటువంటి వాడు.
1: హి గివ్స్ యు ఆల్ ది బ్రిలియన్స్.
0: మనస విచారణ చేసి
1: mind investigates
0: aatmaabhimanamani penchukuneetundi
1: and wants you to develop attachment to
0: yourself. Aatmaabhimanam aneetundi ee naadu marchipoyinaru.
1: Today we don't find attachment to the spirit.
0: Dehaabhimanamane jeevithamanta gaduputhunnaru.
1: The life is carried today being attached to the body.
0: Devity.
1: What is this body?
0: ఇది పాంచభౌతికమైన దేహమే.
1: It is made up of the elements.
0: కాని ఇది అనిత్యమైనటువంటిది.
1: But it is temporary.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: monkey.
1: Don't
0: follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience. అదే ఆత్మను అనుసరించు.
1: Follow the conscience, the self.
0: అప్పుడే నీకు సరైన మార్గం కనిపిస్తుంది.
1: Then you will find the right path.
0: కాని కొంతవరకు మూడింటిని కూడా అనుభవించుకోవటంలో తప్పు లేదు.
1: There is nothing wrong in experiencing all the three, body, mind and the self.
0: కాంతి చేత
1: విత్ ది లైట్ ఆఫ్ ది సెల్ఫ్
0: మనసు యొక్క ప్రబోధన చేత
1: విత్ ది టీచింగ్ ఆఫ్ ద మైండ్
0: శరీరం చేత కర్మలు అనుభవించవచ్చు.
1: వన్ కెన్ యాక్ట్ విత్ ది బాడీ.
0: వీటినే ప్రాకృతమైన ధర్మములు అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ద ఫిజికల్ కాండక్ట్.
0: ఇది ధర్మములు అనేటువంటి దానికి కొన్ని రకమైనటువంటి యొక్క అర్థములు కూడా ఉంటున్నాయి.
1: ధర్మ హ్యాస్ గాట్ సటిల్ మీనింగ్స్.
0: ఏది హృదయ ధర్మము?
1: వాట్ ఈస్ దట్ రిలేటెడ్
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: That dharma of the heart is constant integrated awareness.
0: కాని శారీరక సంబంధమైనటువంటిది మానసిక సంబంధమైనటువంటి ధర్మములంతా కూడాను ప్రాకృతమైనటువంటి ప్రవృత్తులు.
1: The physical and the mental dharma are external.
0: ఇవన్నీ ప్రవృత్తులే.
1: They all represent the external way.
0: కానీ నివృత్తికి ఏమాత్రము సంబంధం లేదు.
1: It has no relationship with the inward journey.
0: కానీ ఈ యొక్క మూడింటి యొక్క చేతనే ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళితమైనటువంటి తత్వాన్ని మనం అనుభవించవచ్చు.
1: We can experience at the same time the combination of ప్రవృత్తి external and నివృత్తి internal.
0: ప్రేమ స్వరూపులారా,
1: మొట్టమొదట
0: మానవునికి ఉండినటువంటి ఈ మూడు ఇంద్రియములను కూడాను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: Man should proceed in the right direction with these three.
0: శరీరంతో కర్మలు ఆచరించాలి.
1: Do all activity with this body.
0: ఎట్టి కర్మలు ఆచరించాలి?
1: What kind of action?
0: ఎప్పుడు ఆచరించాలి?
1: When?
0: దేనికోసం ఆచరించాలి?
1: What for?
0: దీని యొక్క ఫలితం ఏమిటి?
1: What is the result?
0: అని అన్నిటికీ అర్థం తెలుసుకుని
1: one has to understand all aspects.
0: ఎప్పుడు ఎక్కడ ఎచ్చట ఏమి ఎందుకు?
1: one has to answer all these questions where, when, why,
0: how.
1: With all the five senses we should take to action.
0: అప్పుడే ఇది తప్పు మార్గంలో ప్రవేశించదు.
1: Then it will never go along the wrong path.
0: కనుకనే ఈ శరీరం ఇచ్చిండేటువంటిదంతా కూడాను కేవలం శరీర ధర్మం ప్రవృత్తి లక్షణం.
1: Body is gifted to undertake activity.
0: శరీరమాత్యం కను ధర్మ సాధకం.
1: Body is there to do all right action.
0: ఎట్టి ధర్మము లోక సంధమ్మము.
1: What kind of dharma?
0: ప్రవృత్తి అయినటువంటి ధర్మం ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
1: The body is given by God to do right
0: action. శరీరమాత్యం కను ధర్మ సాధకం.
1: Body is given to do all right activity.
0: మనసు ఇచ్చినటువంటి దేని కోసం?
1: Why mind is given?
0: మనసు ఇచ్చినటువంటి నిత్యానిత్య పరిశీలన చేసే కోసమని.
1: Mind is there to inquire what is fleeting,
0: what is permanent.
1: And to discriminate what is good and bad.
0: కనుక ఈ పరిశీలన గావించి
1: one should inquire.
0: ఈ పరిశీలన దేని వల్ల గావించడానికి వీలవుతుంది?
1: And how is it possible to inquire?
0: ఆత్మ యొక్క ప్రబోధన చేతనే ఈ మనసు పరిశీలన చేస్తుంది.
1: The inquiry is possible basing on the light of the
0: spirit. మనసు మధ్యలో ఉంటుండాలి.
1: The mind is in between.
0: ఇటువైపున ఆత్మ, ఇటువైపున శరీరము.
1: On one side there is the body, the other side the self.
0: ఈ మనసు అనేటువంటిది ఆత్మను అనుసరించి
1: the mind should follow the spirit.
0: శరీర కర్మను ఆచరించడం
1: and should undertake activity with the body.
0: ఇది మార్గమే.
1: This is the proper path.
0: కానీ ఇప్పుడు ఆత్మ ధర్మాన్ని విసర్జిస్తున్నారు.
1: Today one has given up the nature of the self.
0: శరీరాన్ని friend గా చేసుకుని శరీర ధర్మమే ప్రవృత్తిగా భావిస్తున్నారు.
1: They go by the body in the external path.
0: కనుకొని శరీర మనసులు రెండు చేరిపోవటం చేతనే రాక్షసుడిగా రూపొందుతున్నాడు.
1: As there is a combination of the body and the mind, man has become a demon.
0: ఈనాడు లోకము లోపల జరిగేటువంటివన్నీ కూడాను ఈ రాక్షస కర్మలే జరుగుతున్నాయి.
1: Today we find in this world all devilish demonic activity.
0: విచార శక్తి ఏమాత్రము లేదు.
1: There is no discrimination at all.
0: జ్ఞానం అనేటువంటిది ఎప్పుడు మనకు లభిస్తుంది?
1: How do you hope to acquire
0: wisdom? ఆత్మాభిమానము సంభవించినప్పుడే జ్ఞానం మనకు లభ్యమవుతుంది.
1: When you are attached to the self, it is possible to be wise. That is non-dualism is jnana.
0: కేవలం ఆత్మను మాత్రమే అనుసరించాలి.
1: And that is only the knowledge of the self.
0: శరీర మనసును ఏ మాత్రం కూడాను టచ్ చేయకూడదు.
1: And you should not never go by the body and the mind.
0: ఈ ప్రాకృతమైనటువంటి ధర్మం లోపల
1: in the worldly context,
0: శరీర మనసు ఆత్మల మూడింటి యొక్క ఏకత్వం చేతనే మనం కర్మలు అనుసరించాలి.
1: In fact we can carry on life surgeon by combining all these three, body, mind and the self.
0: కనుకనే కర్మణ్యేవ అధికారస్తి అని భగవద్గీత చెప్పింది.
1: నీవు
0: కర్మాధికారిగా నీవు కావాలి.
1: You have got the right on action.
0: ఎట్టి కర్మలు?
1: What sort of action?
0: ప్రవృత్తివి కాదు,
1: నాట్ ఎక్స్టర్నల్,
0: నివృత్తి కర్మలు ఆచరించాలి.
1: ఆల్ దట్ ఆర్ ఇన్వర్డ్.
0: ప్రవృత్తివి కూడాను ఆత్మాభిమానంతో అనుసరించాలి.
1: దేర్ఫోర్ ఈవెన్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ కెన్ బి డన్ బై అటాచ్మెంట్ టు ది సెల్ఫ్. నీకు
0: ఉన్నాయి, నీ కొన్ని కర్తవ్యాలు ఉంటున్నాయి.
1: యువర్ సర్టన్ రెస్పాన్సిబిలిటీ.
0: ఈ కర్తవ్యాలు నీవు అనుసరించాలంటే అప్పుడు కేవలం ఆత్మాభిమానంతో పోతే ప్రయోజనం లేదు.
1: యాజ్ యు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, it is not enough if you are simply attached to self.
0: మానసిక ధర్మమును ఆత్మ యొక్క హెల్ప్ చేత మనం ఆచరించాలి.
1: The physical activity and the mental activity could be taken by attaching
0: to the spirit. శరీర ధర్మమును నీవు ఆచరిస్తూ సక్రమంగా నీవు నడుస్తుంటే మనసు కూడా ప్రసన్నమైపోతుంది.
1: Therefore if and once you do the right activity, mind will enjoy peace.
0: మనసు కూడా ప్రసన్నమైనప్పుడు ఆత్మ సాక్షాత్కరిస్తుంది.
1: When once the mind is at rest in peace, one can visualize the
0: self. ఈ మూడు కూడాను ఒకే శరీరమునందే మనం సంచరిస్తున్నాయి.
1: All the three are present in one and the same man.
0: వేరు వేరు మార్గంలో లేదు.
1: They are not diversified.
0: ఈనాడు మానవుడు ఆచరించవలసినటువంటిది
1: what man has to do today.
0: ఏ శరీర ధర్మమును మనం చేసినప్పటికీ ఇది మంచియా చెడ్డనా?
1: Whatever action might be done, whether it is good or bad.
0: నా గౌరవాన్ని నిలబెడుతుందా లేదా?
1: Whether it upholds the prestige of family.
0: నా మానవత్వాన్ని గౌరవిస్తుందా లేదా?
1: Well, it will represent the manhood, the human quality. నన్ను మానవుడిని
0: ఈ సమాజంలో పిలుస్తారా లేదా?
1: Will people call me a human being or not?
0: కనుక సమాజం కూడా ఒక వైపు ఉంటుండాలి.
1: There is society on one hand.
0: వ్యక్తి పరిణామము, సమాజ పరిణామము, ఆత్మ పరిణామము మూడింటి యొక్క తత్వమును మనం విచారించాలి.
1: Therefore we have to investigate the individual change, the societal change and the transformation of the spiritual.
0: కనుకని మొట్టమొదట మనము ఇండివిజువల్ చేంజ్.
1: సో వీ షుడ్ థింక్ ఆఫ్ ఇండివిజువల్ చేంజ్ టు
0: బిగిన్. ఇందులో వచ్చేటువంటి యొక్క దుర్గుణాలు, దురాచారములు అన్నింటినీ మనం చక్కగా విచారణ చేయాలి.
1: వీ హావ్ టు ఫైండ్ అవుట్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ టెంపరమెంట్స్ అండ్ సెంటిమెంట్స్.
0: వీటిని దూరం చేయాలి.
1: వీ హావ్ టు గివ్ అప్ దెం టోటలీ.
0: అప్పుడే దీని కొన్ని విధమైనటువంటి మార్గములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ప్రిస్క్రిప్టివ్ వేస్.
0: అసత్యం ఆడటం,
1: ఫాల్స్హుడ్,
0: అధర్మములో ప్రవేశించటం,
1: అన్రైచియస్నెస్,
0: దొంగతనము చేయటము,
1: స్టీలింగ్,
0: ఈ విధమైనటువంటి దీంట్లో ఈ యొక్క శరీరము అనేక రకముగా ప్రవర్తిస్తుంది.
1: బై రిసార్టింగ్ టు దీస్ పార్ట్స్ ద బాడీ గెట్స్ ఇట్ ఆన్ సెక్రెట్ వే.
0: మరొక జీవిని కూడాను బాధిస్తుంది.
1: అండ్ ద బాడీ సమ్ టైమ్స్ ఈవెన్ హర్ట్స్ అదర్స్.
0: ఈ శరీర సంబంధమైనటువంటి యొక్క ప్రవృత్తి ఇట్టి కర్మలు ఆచరిస్తుంటాది.
1: అండ్ దిస్ ఈస్ ది ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ద బాడీ.
0: కనుకనే దీనిని మనము పూర్తి మార్పు గావించుకోవాలి.
1: వీ హావ్ టు బ్రింగ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ద ఫిజికల్ లెవెల్. సమాజ
0: ధర్మం మనం పాటించాలి.
1: అండ్ వీ హావ్ టు అబ్జర్వ్ ద సోషల్ నార్మ్స్.
0: సమాజంలో ఏమిటి ఇది?
1: వాట్ ఈస్ సొసైటీ?
0: త్రాగటము, తినటము, ప్రవర్తించటము, సంసార సంబంధమైనటువంటి దీంట్లో అమితమైనటువంటి వాంఛలు పెంచుకోవటము, ఇలాంటిదంతా కూడాను కేవలము ప్రాపంచిక సంబంధమైన ప్రవృత్తులు.
1: ది ఈటింగ్, డ్రింకింగ్, ఫుడ్, రేమెంట్, షెల్టర్, లిమిట్లెస్ డిజైర్ ఇస్ జస్ట్ వరల్డ్.
0: జూదం కూడాను ఈ యొక్క మానసిక ప్రవృత్తి యొక్క లక్షణమే.
1: గ్యాంబ్లింగ్ ఇస్ ఆల్సో ఎన్ ఎక్స్టర్నల్ ట్రేడ్.
0: కనుక దీని వల్లనే ఈ మనస్సు ఒక విధమైనటువంటి అపమార్గం పడుతుంటాది.
1: దట్ లీడ్స్ టు మెంటల్ పొల్యూషన్.
0: ఇండివిజువల్ చేంజ్ కలిగిన తర్వాత
1: ఆఫ్టర్ ఇండివిజువల్ చేంజ్
0: సామాజిక చేంజ్ అనేటువంటిది మనం సంపూర్ణంగా నెరవేర్చుకోవచ్చు.
1: అండ్ దెన్ యూ కెన్ ఫాలో ద సోషల్ నార్మ్ వెల్.
0: సామాజిక సంబంధమైనటువంటి చేంజ్ కలిగిన తర్వాత ఆధ్యాత్మిక పరివర్తన చక్కగా జరిగిపోతుంది.
1: వెన్ దేర్ ఇస్ ఎ చేంజ్, సోషల్ చేంజ్, దెన్ విత్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఇండివిజువల్ అనేటువంటిది కేవలం ఒక ప్రధానమైనటువంటిదిగా ఉంటుంది.
1: ఇండివిజువల్ జర్నీ కమెన్స్ ఆల్ అలోన్.
0: సామాజికమైనటువంటిది కేవలం కొంత పవిత్రమైనటువంటిగా ఉంటుంటాది.
1: సోషల్ చేంజ్
0: ఆధ్యాత్మికమైనటువంటిది పూర్తి పవిత్రంగా ఉంటుంటాది.
1: ద స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ టోటల్లీ సీక్రెట్.
0: కనుకనే దీనినే ఎస్ఏఐ అన్నారు.
1: దిస్ ఈస్ సెడ్ ఇన్ దిస్ వర్డ్ ఎస్ఏఐ.
0: ఎస్ అనేటువంటిది ఏమిటి?
1: What is yes?
0: అది ఏ స్పిరిచువల్ పరివర్తన.
1: That is spiritual transformation.
0: సామాజిక పరివర్తన అనేటువంటిది ఏ అంటే ఏమిటిది?
1: What is A?
0: Association పరివర్తన.
1: Change in association.
0: అది సామాజిక పరివర్తన.
1: This is societal change.
0: ఐ అనేటువంటిది ఇండివిజువల్ పరివర్తన.
1: ఐ ఇస్ ఇండివిజువల్ చేంజ్.
0: కాబట్టి ఇవన్నీ కూడా ఒక సాయిలోనే ఈనమై ఉంటున్నాయి.
1: All these three are there only in Sai.
0: కనుకనే స్పిరిచువల్ పరివర్తన ప్రతి మానవుని కూడా అత్యవసరమైనటువంటి.
1: స్పిరిచువల్ చేంజ్ ఇస్ నెసెసరీ ఫర్ ఎవ్రీవన్.
0: ఈ స్పిరిచువల్ ప్రవర్తన మనలో మార్పు చెందిందంటే అసోసియేషన్ లో సులభంగా మనము ప్రవేశించవచ్చు.
1: వెన్ వన్స్ దేర్ స్పిరిచువల్ చేంజ్ ఇట్ ఇస్ ఈజీ టు గెట్ ఇన్ టు సొసైటీ.
0: అసోసియేషన్ లో మనము పరివర్తన మార్చడం చాలా కష్టం.
1: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ ద సొసైటీ.
0: ఈనాడు అసోసియేషన్ అనేటువంటిది చాలా దిక్కుమొక్కు లేకుండా ఉంటుండాలి.
1: టుడే ది సొసైటీ హాస్ నో ప్రాపర్ డైరెక్షన్.
0: దానికి ఒక విధమైనటువంటి ఒక మితమే లేదు.
1: ఇష్టం
0: వచ్చినట్టు సంచరిస్తూ ఉంటుంది.
1: ఇట్ గోస్ అబౌట్ ఇన్ ఎ వేవర్డ్ వే.
0: ఏది మంచి చెడ్డ అనేటువంటి విచారణ శక్తియే లేదు.
1: ఇట్ డస్ నాట్ డిస్క్రిమినేట్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఇలాంటి పరిస్థితుల లోపల మనం సామాజిక దీనిని అనుసరించడం చాలా కష్టము.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఇట్స్ డిఫికల్ట్ టు ఫాలో ద మైండ్ సొసైటీ.
0: సామాజిక ధర్మములని తనే అనేక మంది సామాజిక ధర్మాన్ని అనుసరిస్తున్నారు.
1: వి ఫాలో ద సోషల్ నార్మ్స్.
0: ఈ సామాజిక ధర్మంలో తప్పులు రావడానికి అనేక కారణాలు ఉంటున్నాయి.
1: There are many reasons for the misconduct in society.
0: కనుకనే స్పిరిచువల్ పరివర్తనలో మొట్టమొదటి పవిత్రులైపోతే తర్వాత సామాజికంలో కూడా సహజంగానే సరిపోతుంది.
1: When one there is a spiritual transformation, there will be change in the society automatically in a simple way.
0: స్వరూపులారా,
1: embodiments of
0: law. ఈనాడు దేశము ఇన్ని రకములైనటువంటి ఒక అవస్థలకు గురి కావటము.
1: The country is facing so many problems.
0: అగ్నిగుండంగా కూడా మారిపోతుందాది ఈ ప్రపంచము.
1: The whole world has become a bonfire in flames.
0: ఎక్కడ పోయినా భయమే.
1: Everywhere there is fear.
0: ఏం చేసినా భయమే.
1: Whatever you do.
0: ఏం చెప్పినా భయమే.
1: Whatever he said.
0: సత్యాన్ని కూడా భయపడుతున్నారు.
1: We are afraid even to speak truth.
0: కనుకనే ఇలాంటి పరిస్థితుల లోపల మొట్టమొదట ఆధ్యాత్మికం చాలా అవసరమైనటువంటిది.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ స్పిరిచువల్ చేంజ్ ఇస్ నెసెసరీ.
0: ఈ ఆత్మవిశ్వాసం కోల్పోవడం చేతనే
1: యాజ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ లాస్ట్
0: ఇంత అస్తవ్యస్తమైనటువంటి మార్గములంతా కూడా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: దేర్ సో మెనీ డిస్టార్షన్స్, పర్వర్షన్స్ అండ్
0: ఎంత గొప్పవాడైనప్పటికీ,
1: హి మే బి గ్రేట్ మ్యాన్,
0: ఎంత విద్యావంతుడైనప్పటికీ,
1: హౌఎవర్ వైజ్ హి ఇస్,
0: ఎంత శ్రీమంతుడైనప్పటికీ,
1: వెల్దీ పర్సన్,
0: కానీ మార్గం తప్పి ప్రవర్తిస్తున్నాడు.
1: బట్ హి ఇస్ ప్రొసీడింగ్ ఇన్ ద రాంగ్ వే.
0: పేరు పెద్దది,
1: హి హస్ గాట్ ఎ బిగ్ నేమ్,
0: కానీ ప్రవర్తన చాలా అల్పమైనటువంటిది.
1: బట్ హిస్ కండక్ట్ ఇస్ సో మీన్ అండ్
0: ప్రవర్తన చేతనే పేరు మనకు సంపాదించాలి.
1: యు హావ్ ఎ గుడ్ నేమ్ బై ఫాలోయింగ్ ద రైట్ కండక్ట్.
0: ప్రవర్తనకు మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ బియాండ్ ద రైట్యూస్ కండక్ట్.
0: అన్ని విధాలా వర్తింపజేసేటువంటిది ప్రవర్తన మాత్రమే.
1: దేర్ ఫోర్ ఇట్ ద కండక్ట్ దట్ డిసైడ్స్ యువర్ నేచర్.
0: కానీ ఈ ప్రవృత్తిని మీరు వదిలిపెట్టనక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ టు గివ్ ఎక్స్టర్నల్ పార్ట్. కానీ
0: సాధ్యమైనంత వరకు మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ప్రొసీడ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: నీ ఆత్మతృప్తికి నీకు సంబంధించినట్టుగా చేయి.
1: Work for your the satisfaction of your conscience.
0: నీ ఆత్మతృప్తియే లేకుండినా ఎట్టి కార్యములు ఎందుకు కూడాను నీకు సరైనటువంటి విజయాన్ని చేకూరదు.
1: When your conscience is not satisfied, you'll never win, you'll never be successful.
0: ఏదో ప్రకృతి కాలం లోపల ప్రవృత్తి లక్షణం లోపల
1: in the external nature
0: in
1: earlier ages of it was possible only for a couple of the people in those days
0: kaani kaliyugam lopala
1: but in kaliyugam ee
0: paapamunaku parimitame ledu
1: the sins have no limits at all
0: idi enchitaga veelu kaadu
1: and it is not possible to give up either
0: prati kshanam kudunu paapamune
1: every moment sin is committed
0: kshanam kudunu paapame
1: every moment is full of
0: prati anu kudunu paapame
1: and every cell is full of sin
0: ee vidhanga paapamto kudinatvanti oka tattvanni manu ee reetiga sammari
1: when the sinful nature is so predominant how to conquer it
0: kanukane so krishnudu kuda cheppadu
1: krishna also said
0: arjuna neevu yuddhaniki pothunnavu
1: you are going to the battlefield
0: kaani yuddham samanyamaina pettidi kaadu
1: it's not ordinary battle
0: anni vidhala kuda chaala అభివృద్ధి కాంచుతుండాలి
1: అండ్ యు ఫైండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెపన్స్ దేర్
0: కానీ ఈ యుద్ధంతో నీవు సాధించేటువంటి విజయము సరైనటువంటి విజయం కాదు
1: ద విక్టరీ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇస్ నాట్ ద రైట్ వన్
0: లెమ్ము ధనుంజయ
1: గెట్ అప్ అర్జున
0: విధి బలీయము
1: ద ఫేట్ ఇస్ సర్టన్
0: న్యాయము గెలుచు
1: జస్టిస్ విల్ బి ట్రయంఫ్
0: స్వార్థము
1: సాక్రిఫైస్ ది
0: సెల్ఫ్ విల్ బి
1: అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ది
0: కనుగొమ్మిక నన్ను నీవు అనుసరిస్తే కనుగొమ్మిక
1: అండర్స్టాండ్ దిస్
0: నూరుగురు బిడ్డల తండ్రికైనా
1: ద ఫాదర్ విత్ 100 సన్స్
0: అంత్యమున పిండమేయుడు ఎక్కువగలగడా ప్రారంభమదేమిటో
1: ద ఫాదర్ 100 సన్స్ విల్ నాట్ బి లెఫ్ట్ బిహైండ్ ఈవెన్ ఇఫ్ వన్ టు డు ఆబిచురీ రైట్స్
0: ఇంతే కాదు
1: నాట్ ఓన్లీ దిస్
0: ఇంకా శరవర్షము తప్పదు విశ్వజాతికి
1: దేర్ ఇస్ బౌండ్ టు బి ది రెయిన్ ఆఫ్ ఆరోస్ ఫర్ వరల్డ్ పీస్
0: కేవలం నీవు అంబుల చేత నీవు సంపాదించి అంబుల చేత నీవు పోటాడితే ప్రయోజనం కాదు శరవర్షము తప్పదు
1: ఇట్ ఇస్ నాట్ సింప్లీ ఎనఫ్ టు ఫైట్ విత్ ఎన్ ఆరో
0: వర్షమే కూర్చాలి
1: దేర్ షుడ్ బి ది రెయిన్ ఆఫ్ ఆరోస్
0: రగులకొనే మంట మింట వివచ్చుని ఇంట
1: అండ్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఆల్ ఓవర్ హియర్ అండ్ దేర్
0: ఒక వైపున శకుని
1: and there is shakuni
0: and karnudu
1: and karna on one
0: side ee ittrukudunu durmargamaina margaanni avrammistunnaru
1: they are following the wrong wicked path
0: satyam telisi kudanu karnudini praveshinchadam ledu
1: and bhishma has not gone into the right way
0: satya dharmamunu poorthi telisina karnuniki
1: and karna no satya and dharma
0: enta satyamunna enta dharmamunna heena gunammu maanaledu
1: though with all this righteousness and the truth he has not given up his mean mentality
0: karnudantati vaadu
1: కర్ణ
0: కడపటికి ఏమయ్యే
1: వాట్ హ్యాపెన్ టు హిమ్ ఎట్ ది ఎండ్
0: వినుడు భారతీయ వీరసుతుడా
1: ద సన్ ఆఫ్ భారత్ అండర్స్టాండ్
0: కర్ణుడు ఎలాంటి దాన కర్ణుడు అని పేరు పొందినటువంటి వాడు
1: యు నో ద కర్ణ స్టాండ్స్ ఫర్ చారిటీ
0: కర్ణుడు కూడాను కట్ట కడపటికి ఏమనిపించాడు
1: వాట్ హ్యాపెన్ టు కర్ణ ఎట్ ది ఎండ్
0: కనుకనే భగవంతుని అండదండలు పొట్టి పొందినారు పాండవులు
1: Pandavas were the recipients of God's grace
0: తన ఆజ్ఞ తప్ప మరొక దానిని అనుసరించడం లేదు
1: they never disobeyed God's command
0: యుద్ధము గో రాయబారానికి వెళ్ళాడు
1: when emissary was sent
0: kaani tirigi vachinappudu
1: when he returned
0: nakula sahadevulu iddaru kudunu paadala penabaddaru
1: nakula sahadeva fell at the feet of krishna
0: krishnudu ante chaala preeti
1: they love krishna intensely
0: biddala vale aasinchetunte vaaru
1: and in fact he treated them as his children
0: krishna emi jarigindi nee sambhashanalo
1: krishna what happened there
0: nayana vaaru yuddhamuniki angikarincharu annadu
1: he said they accepted to fight
0: appudu cheppadu
1: then he says
0: సంభాషణకు పోయినటువంటి కృష్ణుడు
1: హావింగ్ గాన్ దేర్ ఫర్ కాంప్రమైజ్
0: తిరిగి సుక్షేమంగా వెనుకకు వచ్చే
1: యు హావ్ రిటర్న్డ్ సేఫ్ ఎనఫ్
0: ఇది ఏ 10,000 నేటికి
1: దిస్ ఈజ్ ఎనఫ్ అండ్ ఎనఫ్ ఆల్ ద వెల్త్ ఫర్ దిస్ డే
0: మార్గం మా కృష్ణుడు ఏం చేస్తారు అని భయపడ్డాను
1: వి ఆర్ అఫ్రైడ్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్
0: కానీ మా కృష్ణుడు క్షేమంగా ఇంటికి వచ్చాడు
1: యు రిటర్న్డ్ సేఫ్
0: ఇది మాకు 10,000 అన్నారు
1: దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ లైఫ్
0: ఇంతటి ఆనందాన్ని పొందారు వాళ్ళు
1: దే వర్ సో హ్యాపీ ఎట్ దట్ మోమెంట్
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: అర్జునులో కొన్ని పొరపాట్లు జరుగుతూ వచ్చాయి
1: అర్జున కమిటెడ్ సర్టన్ మిస్టేక్స్
0: దీనికి పురం రాయబారానికి పోయినప్పుడు
1: ఎర్లియర్ యాజ్ వెన్ హి వెంట్ టు ది అంబాసిడర్ మనకు
0: అక్కర్లేదు
1: అర్జున సెడ్ ఐ డోంట్ వాంట్ దిస్ కాంప్రమైజ్
0: సిద్ధమని చెప్పు
1: యు షుడ్ నెసెసర్లీ ఫైట్ వాట్ హి సెడ్
0: కానీ యుద్ధంలో ప్రవేశించారు
1: వెల్ వార్ స్టార్టెడ్
0: ప్రవేశించేటప్పటికి అందరి బంధుమిత్రులను గురువులను శిష్యులను అందరినీ చూచాడు
1: హి కుడ్ వాచ్ ఆల్ హిస్ రిలేషన్షిప్ ప్రిసెప్టర్స్ అండ్ అసోసియేట్స్
0: అభిమానం మారిపోయింది
1: అండ్ దెన్ దేర్
0: దేహాభిమానము
1: దట్ ఈస్
0: అక్కడ దేహాభిమానం చూడని ఇంత అర్జునుడు పాల్గొడ్డాడు
1: అండ్ అర్జున కేమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఫిజికల్ బాడీ అటాచ్మెంట్
0: ఇందరి బంధుమిత్రులు గురుపుత్రులను చంపి భరించుటెట్టుడు
1: How is it to kill all these relationships and so many people relations
0: na kannulu virugutunnavika kalam gadupukaka kadalam intikinnannadu
1: my head is reeling I am not able to stand here let me go back
0: krishna ku kopam vachindi
1: krishna was angry
0: nenu urukunnatvanti vaadu nannu purukolpavu
1: In fact, you provoked me.
0: యుద్ధము సిద్ధమని చెప్పావు.
1: You said that I should be ready to fight.
0: రమ్మిక యుద్ధము సిద్ధమనక కాలహరణ మీకయ్యేలా.
1: And you said, why waste of time? Be ready.
0: ఈ కాలహరణమే చేయొద్దు.
1: You said, don't waste time.
0: యుద్ధము సిద్ధమని చెప్పు.
1: Be ready to fight.
0: అని చెప్పినటువంటి ఈ అర్జునుడు
1: కాలహరణము
0: చేయక కదలం ఇంటికి అన్నాడు.
1: And he said, don't wait, let me go back. He says now.
0: కానీ కౌరవులు ఎలాంటి వారు?
1: But what sort of man Karna is?
0: కేవలము చాలా విషపురుగులు.
1: And they're like the almost poisonous.
0: అమృతంతో కలిపినటువంటి యొక్క విషములు.
1: And they're fully highly poisonous.
0: అలాంటి వారితో నీవు సందేహం చేసుకోవటం ఎంత వెర్రితనము.
1: To think in this line is foolishness.
0: మీ నిమిత్తమే నేను ఇంతకూడదు రాయబారానికి వెళ్ళాను, కానీ లేకపోతే నాకు రాయబారమే ఇష్టం లేదు.
1: For your sake only I acted as an ambassador, as your emissary.
0: కాలకూటమున అమృతము సృజింప వీలా? కాలకూటమున అమృతము సృజింప వీలా?
1: Is it possible to convert the poison into nectar?
0: బై ద దావాగ్యంలో మళ్ళీ పూల వెజదల్లు లీలా?
1: Is it possible to throw the flowers into the
0: fire? ముష్కరుని మ్రోలా?
1: And is it possible?
0: హితోక్తులు మేలా గుణజాల? ఏలయ్యకి ఈ సంధి మాటలు?
1: Will wicked people listen to all good words? Is the path of right way?
0: కాలకూటమున అమృతము సృజింప వీలా? ఈ కాలకూటమున అమృతం పుడుతుందా?
1: In this poison, is it possible to have nectar?
0: బై ద దావాగ్యంలో మళ్ళీ పూల వెజదల్లు లీలా?
1: Would you throw the jasmine flowers into the flames?
0: ముష్కరుని మ్రోలా?
1: In front of the all bad people?
0: హితోక్తులు మేలా?
1: Will they pay heed to good words?
0: బోధిస్తే గానీ ఇవి సరిపోయేటువంటివి కాదు.
1: They don't listen to good teachings at all.
0: ఇక సర్వర్షము తప్పది విశ్వశాంతికి నన్న.
1: Therefore, for the world peace, rain of arrows is bound to happen.
0: అది ఎందుకోసము?
1: What for?
0: అన్ని వైపులా అగ్ని మండుతున్న సమయం లోపల
1: when there are flames all over,
0: మీరు ఫైర్ వ్యాన్ అంతా తీసుకుని పోయి
1: and they went in their fire van.
0: కానీ కొంతవరకు చల్లార్చవచ్చు.
1: దే కుడ్ ఎక్స్టింగ్విష్ టు సమ్
0: ఎక్స్టెంట్. కానీ అగ్ని మండుతుండే సమయం లోపల
1: when the fire is all everywhere,
0: దీనికి ఏ యొక్క ఇంజన్లు ప్రయోజనం లేదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎక్స్టింగ్విష్ ద ఫైర్. ఏ
0: ప్రయత్నంలో దీనికి సాధ్యం కాదు.
1: నో ఎఫర్ట్ విల్ బి సక్సెస్ఫుల్.
0: శరవర్షము తప్పది విశ్వశాంతికి. కృష్ణ, ఇంకా దీనికి శరవర్షమే తప్పదు.
1: The rain of arrows should happen.
0: ఇది కూడా దేనికోసం? విశ్వశాంతికి.
1: What for? For the world peace.
0: ఈ విశ్వశాంతికి కూడా యుద్ధం చేయాలి.
1: Even for world peace one has to fight.
0: అంతేకాని విశ్వశాంతి విశ్వశాంతి అని యుద్ధం చేయకుండా పోవటం కాదు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ వరల్డ్ పీస్ యూ కెనాట్ విత్డ్రా ఫ్రమ్ వార్.
0: ఎందుకోసం అంటే దుర్మార్గం పెరిగిపోయింది.
1: బికాస్ వికెడ్నెస్ ఈస్ రైజింగ్.
0: దుష్టత్వం అభివృద్ధి అయిపోయింది.
1: ద బ్యాడ్ టెంపరమెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్.
0: మంచితనం మడుగుపడిపోయింది.
1: గుడ్నెస్ ఈస్ సబ్డ్యూడ్.
0: ఎక్కడ చూసినా మంచి కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో గుడ్నెస్ ఎట్ ఆల్ ఎనీవేర్.
0: నేడు మంచివాడే రేపు చెడ్డవాడిగా మారిపోతున్నాడు.
1: ఏ గుడ్ మ్యాన్ టుడే బికమ్స్ బ్యాడ్ టుమారో.
0: ఈనాడు మిత్రుడే రేపు శత్రుడిగా మారిపోతున్నాడు.
1: ఏ ఫ్రెండ్ బికమ్స్ ఎన్ ఎనిమీ టుమారో.
0: ఇలాంటి పరిస్థితి లోపల దీనికి శరవర్షము తప్పది విశ్వశాంతి.
1: Therefore, under these circumstances, for the world peace, the rain of arrows should happen.
0: కనుకనే ఈనాడు
1: టుడే
0: పవిత్రమైనటువంటి దేశములు అన్ని కూడాను సుక్షేమంగా ఉండాలని ఆశించాలి.
1: We should pray for the peace of the whole world.
0: కొన్ని వైపులు శరవర్షం దప్పుతూ
1: on one side you find the rain of arrows,
0: కొన్ని వైపులు దుర్మార్గం మితిమీరిపోయింది.
1: There is wickedness on one side.
0: ఈ దుష్టతనం అనేటువంటిది చాలా పెరిగిపోయింది.
1: The cruelty is rising on the other way.
0: ధర్మ న్యాయములే నశించిపోయినాయి.
1: There is no righteousness in justice.
0: ఎవరు సత్యములో ప్రవేశిస్తున్నారో వాళ్ళకంతా కూడా కష్టమే కలుగుతున్నాయి.
1: The one who is proceeding along the path of the truth face all problems.
0: అలాంటి పరిస్థితిలో శరవర్షమే తప్పదు అన్న.
1: In these circumstances the rain of arrows will happen.
0: అట్టి పరిస్థితి లోపల
1: then
0: అర్జున్ని పంపుతుండాలి.
1: And Arjuna was sent.
0: అర్జున్ యుద్ధానికి పంపినప్పుడు దానికి పూర్వము అభిమన్యుడిని పంపించింది.
1: And in fact Abhimanyu was sent prior to Arjuna.
0: సుభద్ర.
1: సుభద్ర sent him.
0: అయ్యో, నా అక్కగారైనటువంటి ద్రౌపదికి పంచము ఉత్తమైనటువంటి పిల్లలు కూడాను నశించిపోయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మై సిస్టర్ ద్రౌపది లాస్ట్
0: పాండవులందరూ కూడాను గొంతులు కోసరి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే వర్ బిహేడెడ్.
0: ఉన్నది ఒక్కడే అభిమన్యుడు.
1: ఓన్లీ అభిమన్యు ఇస్ రిమైనింగ్.
0: ఈ అభిమన్యుని మాత్రము నేను ఎట్ట రక్షించుకోవటము?
1: హౌ టు ప్రొటెక్ట్ హిమ్, హౌ టు హ్యావ్ హిమ్.
0: అప్పుడు చెప్పాడు అభిమన్యుడు.
1: దెన్ అభిమన్యు సేస్,
0: అమ్మా, నా తండ్రి లేడు.
1: My father is not here.
0: మా తండ్రియు మామయ్యు లేరిచ్చట.
1: And my father uncle are not here.
0: మానవు నీ తలపింక మంచి.
1: Don't entertain this kind of a thought, mother.
0: యుద్ధమునకు సిద్ధమని చెప్పు.
1: Tell me to be prepared to fight.
0: ధర్మజ ఒక్కడే మాత్రమే ఉన్నాడు ఇంటి లోపల.
1: Dharmaja was only one at home.
0: నాయన, నిన్ను నేను ఏ విధంగా పంపించేది?
1: He says, my dear son, how can I send you?
0: అందులో ఆ పద్మవ్యూహము పనినటువంటి వాడు చాలా క్రూరుడు.
1: The 12th one among that group is very bad.
0: దుష్టుడు.
1: And wicked man.
0: దుర్మార్గుడు.
1: And is very bad, dangerous.
0: పద్మవ్యూహం పన్నాడు.
1: అండ్ హీ హాస్ గాట్ ద డివైస్ ద పద్మవ్యూహం.
0: ఈ పద్మవ్యూహం లోపల జయం అనేటువంటిది చెప్పటం చాలా కష్టము.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు గెట్ ఇన్ టు పద్మవ్యూహం.
0: వద్దు వద్దు అన్నాడు.
1: సో డోంట్ గో, హీ సెడ్.
0: అప్పుడు అభిమన్యుని కోపం వచ్చింది.
2: దెన్ యూ సో యాంగ్రీ విత్ హిస్ మదర్.
0: నా మామ అయినటువంటి కృష్ణుడు, నా తండ్రి అయినటువంటి అర్జునుడే గిన్నె వచ్చేస్తే, వారు యుద్ధానికి పిలిచినప్పుడు నేను పోలేదని చెప్తే నా తండ్రి నా గొంతు తీస్తాడు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్టర్ ద రిటర్న్ ఆఫ్ మై ఫాదర్ అర్జున అంకుల్
0: కృష్ణ, కొడుకు అయి పుట్టినందుకు కులములకు కీర్తి తేవాలి.
2: బీయింగ్ బోర్న్ ఏ సన్ ఐ షుడ్ బ్రింగ్ ద రెప్యూట్ గుడ్ నేమ్ టు ద ఫ్యామిలీ.
0: తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి.
2: దే షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: తల్లిదండ్రులకు మంచి పేరు తేనటువంటి కుమారుడు పుట్టి ప్రయోజనం ఏమిటని గొంతు వస్తాడు నా తల్లి.
2: అండ్ దేర్ఫోర్ ఇఫ్ హి ఫైండ్స్ దట్ ఐ యామ్ బ్రింగింగ్ ఎ బ్యాడ్ నేమ్ హి విల్ కిల్ మీ.
0: కనుక నేను ఇంకా ఉండను.
2: దేర్ఫోర్ ఐ వోంట్ స్టే బ్యాక్.
0: అప్పుడు చెప్పాడు.
2: దెన్ హి సేస్
0: నేను ఇంకా ఉండి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఫార్? వై షుడ్ ఐ స్టే?
0: ఇక్కడ ప్రాణం ఇచ్చే బదులు యుద్ధంతోనే ప్రాణం ఇచ్చి నేను వీర స్వర్గాన్ని పొందుతాను.
2: ఇన్స్టెడ్ ఆఫ్ డైయింగ్ హియర్ బెటర్ ఐ ఫైట్ దేర్ అండ్ డై అండ్ రీచ్ హెవెన్.
0: అప్పుడు సుభద్ర ఈ మాటలు వినలేకుండా పోయి అప్పుడు ఆశీర్వాదం చేస్తుండాలి.
2: దెన్ సుభద్ర కుడ్ నాట్ హియర్ ఎనీ లాంగర్ స్టార్టెడ్ బ్లెస్సింగ్. మై డియర్ సన్,
0: నీవు చాలా గొప్పవాడు.
2: యు ఆర్ వెరీ గ్రేట్.
0: నాకున్నది ఒకే కుమారుడు.
2: ఐ హావ్ ఓన్లీ సన్.
0: కానీ పరిస్థితి సరైనటువంటి కాదు.
2: అండ్ ది సిచువేషన్ ఇస్ నీ
0: మాయలో మామయ్య తండ్రి నేరిచట.
2: అండ్ దెన్ యు అంకుల్ ఆల్సో వాజ్
0: గర్భవతి.
2: యువర్ వైఫ్ ఇస్ ఇన్ ద ఫ్యామిలీ.
0: కాలమిటను చెప్పలేము.
2: అండ్ వి కెనాట్ సే
0: మానము నీ తన పింక పుత్రక.
2: బట్ యు గివ్ అప్ దిస్ ఐడియా సన్
0: చెప్తే అప్పుడు ఆయన వినలేకుండా కట్టకపెట్టి ఆశీర్వాదం చేస్తున్నది.
2: అండ్ ఎట్ ది ఎండ్ షి బ్లెస్డ్ హిమ్.
0: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్ర గర్భ భంజనోద్దామ బలుండు కుంభజుడు దానిని పన్నెండు వాడు భీష్మ సంగ్రామము భార్య గర్భవతి కాలమిటుండు చెప్పలేము మీ మామయ్య తండ్రి లేచిట మానుము నీ తలపింక పుత్రక.
2: అండ్ సెడ్ మై డియర్ సన్ గివ్ అప్ దిస్ ఐడియా బికాజ్ ది ఎంటైర్ పద్మ వ్యూహ ఇస్ ద డిజైన్ ఆఫ్ ద్రోణాచార్య అండ్ యువర్ ఫాదర్ ఇస్ నాట్ ఎట్ హోమ్ ద అంకుల్ ఇస్ నాట్ ఎట్ హోమ్ అండ్ ద గ్రేట్ ఫైటర్ కర్ణ ఇస్ ఓవర్ దేర్ గివ్ అప్ దిస్ ఐడియా.
0: అప్పుడు తనకి ఆశీర్వాదం చేస్తుండాలి తల్లి సుభద్ర.
2: అండ్ సుభద్ర మదర్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ హిమ్ అల్టిమేట్లీ.
0: తారకాఖ్యాసుర దోర్దర్ప మడచు వేళ గౌరీ తనకు కిడ్డ మీర రచ్చ.
2: ద బ్లెస్సింగ్ కన్ఫర్డ్ బై గౌరీ టు హర్ సన్ వైల్ స్లేయింగ్ తారకాసుర.
0: శంభరాసుర వీర చంపగాచను వేళ భార్గవ సుత కిడ్డ భవ్య రచ్చ.
2: While killing Shambharasura, the blessing given by Bhargava.
0: Matrudasitambu manpan aruguveda vinata putruna kidda vimala raksham.
2: The kind of blessing given by Vinata to her son.
0: Atti.
2: That blessing.
0: Ganaraksha.
2: The mighty blessing.
0: Sri Raksha. Yanga Raksha. Rakshalandunu divyamamu Sri Rama Raksha. Todu nidai ninnu kapadugaka.
2: That kind of sacred blessing, the divine blessing and the benediction be with you forever and ever and protect you.
0: Parayanam rasi inta talli yokka premaku paatrudayyadu.
2: And then he was so totally blessed.
0: Alanti kumarudu ee jagatlo ekkada unnaru?
2: Where do you find such a son today?
0: Andaro apakirtini nicheetundi kumarudi.
2: And most of the people bring back ee
0: kalikalam lopala chustamante
2: in this kali age
0: ee chaduvulu kosam ani cheppi videshalanta pamputunnaru.
2: And in fact for education we go
0: videshalalo kukkal kante heenanga bratiki vastunnaru.
2: And there we lead the life much worse than that of a dog.
0: Pashuvulu kante heenanga pravartichi vastunnaru.
2: And we behave much worse than animals.
0: Ilanti varini tallidandru angikaristunnaru.
2: And parents also endorse this idea.
0: Ee manchi varini pugurtunnaru.
2: And they praise their
0: ఈ తల్లిదండ్రులే పిల్లలను గొంతులకు వస్తున్నారు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ కిల్లింగ్ దేర్ ఓన్ వార్డ్స్.
0: ఈ విధమైన తల్లి లోపల ఈ పవిత్ర యొక్క భారతదేశం నందు మంచి సార్థక నామాన్ని తీసుకుని రావాలి.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే షుడ్ బ్రింగ్ ఎ బిఫిటింగ్ నేమ్ టు దిస్ కంట్రీ.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
0: మీరందరూ కూడా ఎంతో గొప్పవారు.
2: యు ఆర్ రియల్లీ గ్రేట్.
0: స్వామి యొక్క సన్నిధి లోపల అనేక సద్గుణాలు మీరు పోషించుకున్నారు.
2: అండ్ యూ హావ్ డెవలప్డ్ గుడ్ క్వాలిటీస్.
0: కానీ ఈ పోషించుకున్నటువంటి విద్యను మీరు దాన్ని ప్రవృత్తి చేయించుకోవాలి.
2: ఆల్ ద వర్చ్యూస్ దట్ యు కల్టివేటెడ్ డెవలప్ దెమ్ మోర్
0: అండ్ మోర్. ఆచరణలో పెట్టాలి.
2: అండ్ యు ప్రాక్టీస్ దెమ్.
0: ఆచరణలో పెట్టాలి, సమాజానికి అందించాలి.
2: హావింగ్ ప్రాక్టీస్డ్ ప్రొపగేట్ అండ్
0: షేర్. ఎవరైనా అన్యాయం చేస్తుంటే నీ కంటికి కనిపెట్టే వాడికి పోయి బుద్ధి చెప్పాలి.
2: వెన్ యు ఫైండ్ ఇన్జస్టిస్ టీచ్ హిమ్ ఎ లెసన్.
0: నాయన ఇది మంచిది కాదు. మనం మానవుడై పుట్టాము. మనం రాక్షసులు కాదు, మనం పశువులు కాదు, మనం మానవులు.
2: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. యు ఆర్ నాట్ అనిమల్. యు ఆర్ నాట్ డెమన్. బిహేవ్ ప్రాపర్లీ.
0: నోరెత్తితే అబద్ధము.
2: అండ్ యు ఫైండ్
0: పాలు పెడితే అధర్మము.
2: అండ్ వి ఆర్ అన్రైచ్యస్.
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క దుర్మార్గము.
2: అండ్ వికెడ్నెస్, క్రూయల్టీ.
0: ఇలాంటి దృష్టి, ఇలాంటి యొక్క భావములు, ఇలాంటి యొక్క మాటలు ప్రపంచంలో చాలా దుర్లభమైపోయినది.
2: అండ్ ఇట్ హస్ బికమ్ మోస్ట్ కామన్ ది క్రూయల్టీ అండ్ ది వికెట్నెస్ ఆల్ ఓవర్ బోత్ ఇన్ వర్డ్స్ అండ్ యాక్షన్స్ అండ్ థాట్స్.
0: కనుకనే మొట్టమొదట మీరందరూ మంచివారైనప్పుడే దేశం మంచిది అవుతుంది.
2: ఫస్ట్ ఇఫ్ యు ఆర్ గుడ్ ద హోల్ కంట్రీ వుడ్ బి గుడ్.
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను విద్యార్థుల యొక్క ప్రవర్తనలపై ఆధారపడి ఉంటుండాలి.
2: గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ది కంట్రీ డిపెండ్స్ అపాన్ ది స్టూడెంట్స్.
0: విద్యార్థుల యొక్క భావములు మంచివైనప్పుడే
2: when the feelings of two students
0: మంచివైతాయి,
2: their conduct will be good.
0: ప్రవర్తనలు మంచిదైనప్పుడే
2: when the behavior is good
0: మానసిక శాంతి లభిస్తుంది.
2: దేర్ విల్ బి మెంటల్ పీస్.
0: కనుక ఈ మొట్టమొదట మీరు థాట్స్ సంకల్పాలను పవిత్రంగా చేసుకోండి.
2: దేర్ ఫోర్ మేక్ యువర్ థాట్స్ ప్యూర్.
0: సత్య సంకల్పాలను పెంచుకోండి.
2: డెవలప్ ప్యూర్ థాట్స్.
0: సత్యభావాల్లో మీరు ప్రవేశించండి.
2: గెట్ ఇన్ టు ట్రూత్ఫుల్ వే.
0: సత్యమైన మార్గాన్ని అనుసరించండి.
2: ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్.
0: కానీ ఒక్కొక్క సమయం లోపల సత్యం వల్ల మనకు కొన్ని బాధలు కలగవచ్చును.
2: యు మే ఫేస్ సర్టన్ ప్రాబ్లమ్స్ వెన్ యు ఫాలో ట్రూత్.
0: కానీ వాటిని తప్పించుకోవడానికి తగినటువంటి ఒక యుక్తిని కూడా పెంచుకుంటే ఆ యుక్తి కూడా ఒక యోగమే.
2: యు హావ్ ఆల్సో సర్టన్ డివైసెస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద పాసిబుల్ డేంజర్.
0: యుక్తి కూడా దుర్మార్గంలో పోకూడదు.
2: బట్ ఇట్ షుడ్ నాట్ బి క్రూయల్ ఎనీవే.
0: మానసిక తృప్తిగానే ఉండాలి.
2: యు షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: తగినటువంటి యొక్క దీంట్లో మొట్టమొదట మన దుర్గుణాన్ని దూరం చేయాలి.
2: Therefore we should give up all bad qualities.
0: అది ఈ యజ్ఞం యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
2: That is the chief purpose of yajna.
0: రాక్షస గుణములను దూరం చేయాలి.
2: Demonic nature should be given up.
0: రామలక్ష్మణులు వెళ్ళారు విశ్వామిత్రుని యొక్క యాగమునకు.
2: రామ లక్ష్మణ ఫాలోడ్ విశ్వామిత్ర.
0: రాక్షసులు కనిపించారు.
2: There are demons all over.
0: విశ్వామిత్రుడు చెప్పాడు.
2: విశ్వామిత్ర says.
0: నాయన ఇంకా మీ పని మీరు ప్రారంభించండి అన్నాడు.
2: Now your task begins he said.
0: అనగా ఏమిటి?
2: What is it?
0: ఆ రాక్షసత్వాన్ని దునుమాటమే వీళ్ళ యొక్క పని.
2: Meaning what? Annihilating the demonic temperament.
0: అప్పుడు నా యజ్ఞం పరిపూర్ణమైంది.
2: Then that will be totality.
0: ఈ పరిపూర్ణమైన తర్వాత రామ నీకు కళ్యాణం జరుగుగాక అని ఆశీర్వదించాడు విశ్వామిత్రుడు.
2: When the total task is realized, Viswamitra blessed him.
0: జనకరాజు నుంచి కూడా ఒక వార్త వచ్చింది.
2: Then message is received from Janaka.
0: సీత యొక్క స్వయంవరం కోసమని.
2: It was the time of the wedding of Sita.
0: శివధనస్సును పరీక్షించేటువంటి వీరుడు రావాలి అని చెప్పాడు.
2: And the one who would withstand the test of lifting the శివధనుస్సు should participate.
0: ఆ యొక్క వార్తను ఈ యొక్క రామకృష్ణుడికి రామ బలరామకృష్ణుడికి చెప్పారు. కాదు
2: and this message is conveyed to them.
0: అప్పుడు రామలక్ష్మణుడికి ఏమిటి? పెండి పైన కాదు ఇష్టము.
2: అండ్ ఇస్ నాట్ ద వెడ్డింగ్ దట్ ఇస్
0: శివధనస్సు అంటే ఏమిటి?
2: అండ్ వాట్ ఇస్ ది శివధనస్సు?
0: చూడాలి.
2: వన్ హాస్ టు సీ.
0: ఎట్ట ప్రవేశపెట్టాలి, ఎట్ట ప్రయోగించాలి అనేటువంటి ఉద్దేశంతో శివధనస్సును చూచే నిమిత్తమై వాడు కూడా సిద్ధమయ్యారు.
2: రామ లక్ష్మణ వర్ ప్రిపేర్ టు సీ ద శివధనస్సు, హౌ టు లిఫ్ట్ ఇట్, హౌ టు బ్రేక్ ఇట్.
0: రాముడు కొంతవరకు సిద్ధం కాలేదు.
2: అండ్ రామ వాజ్ నాట్ ఇనిషియలీ ప్రిపేర్డ్.
0: విశ్వామిత్రుడు చెప్పాడు.
2: విశ్వామిత్ర సెడ్
0: నాయన ఇది చాలా అవసరమైనటువంటిది.
2: ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: శివధనస్సును నీవు చూడవలసినటువంటిది.
2: యు మస్ట్
0: చూడ తగినటువంటిది.
2: యు షుడ్ నెసెసరీలీ సీ దిస్ శివధనస్.
0: కానీ చెప్పాడు అప్పుడు రాముడు.
2: దెన్ రామ సేస్
0: నా తండ్రి విశ్వామిత్రుని యాగ సంరక్షణ కోసం పంపించాడు, కానీ మిథిలాపురం పోయి ఈ యొక్క రాజు యొక్క సింహాసనం చూచి అక్కడ శివధనస్సును చుట్టూ కోసం నన్ను పంపలేదు.
2: రామ సేస్ మై ఫాదర్ సెంట్ మీ టు ఫాలో యూ టు ప్రొటెక్ట్ ది సీక్రెట్ రిచువల్ దేర్, నాట్ టు గో టు మిథిలా.
0: జనకునికి నీ దగ్గరికి నేను ఎందుకు పోవాలి?
2: వై షుడ్ ఐ గో టు జనక?
0: కేవలం విశ్వామిత్రుని దగ్గరికి నేను వచ్చాను.
2: ఐఎమ్ ఫాలోయింగ్ యూ.
0: నేను ఇంకొక గ్రామానికి నేను వెళ్ళాను.
2: ఐ డోంట్ గో టు ఎనీ అదర్ ప్లేస్.
0: అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు.
2: దెన్ విశ్వామిత్ర సేస్
0: నాయన కేవలం యాగ సంరక్షణే కాదు విశ్వామిత్రుని ఆజ్ఞను శిరసా వహించు అన్నాడు.
2: యువర్ ఫాదర్ సింప్లీ వాంట్ సెంట్ మీ.
0: మొత్తం పైన తాను పర్మిషన్ ఇచ్చాడు.
2: యువర్ ఫాదర్ గేవ్ పర్మిషన్ దట్ యు షుడ్ ఫాలో మై కమాండ్.
0: కామన్ పర్మిషన్ ఇచ్చాడు.
2: హి ఇస్ ఎ కామన్ పర్మిషన్.
0: అప్పుడు ఇంకేం చేయగలరు? ఒప్పుకొనక తప్పదు.
2: సో హి మస్ట్ నెసెసరీ కన్సీడ్.
0: బండల్లో బయలుదేరారు, పోతున్నారు.
2: అండ్ దే ఆర్ ఫాలోయింగ్ హిమ్ వెన్ దే ప్రొసీడెడ్.
0: పోయిన తర్వాత అక్కడ శివధనస్సును తెచ్చారు.
2: దేర్ దే సా ద శివధనస్.
0: ఆ శివధనస్సును చూసే కోసమని రామలక్ష్మణులు చాలా కుతూహల పడుతున్నారు.
2: రామలక్ష్మణ వెరీ వెరీ యాంగ్షియస్ టు సీ శివధనస్.
0: ఆ తెచ్చి అక్కడ పెట్టారు.
2: ఇట్ వాస్ బ్రాట్ అండ్ కెప్ట్ దేర్.
0: ఇద్దరు ఎక్కడా చూడటం లేదు.
2: దే వర్ నాట్ లుకింగ్ ఎనీవే.
0: దృష్టి అంతా కూడా దానిపైనే ఉంటుండాలి.
2: దే కాన్సంట్రేటెడ్ ఆన్
0: దిస్. ఏ పని కోసం పోయినామో దానిపైన మనం లక్ష్యం పెట్టుకోవాలి.
2: యూ షుడ్ ఆల్వేస్ కాన్సంట్రేట్ ఆన్ ద టాస్క్ గివెన్.
0: నేను పోయినటువంటిది శివధనస్సును చూసే కోసమని.
2: దే హావ్ గాన్ దేర్ టు సీ ది శివధనస్.
0: కాబట్టి మా దృష్టి ఇంకా దేనిపైన లేదు.
2: సో వి డోంట్ లుక్ ఎనీవే.
0: ఊరికి కను రెప్పని వేయకుండా ఆ యొక్క శివధనస్సును చూస్తున్నారు.
2: దే వెంట్ ఆన్ స్టేరింగ్ ఇట్ కంటిన్యూస్లీ.
0: కానీ వచ్చిన జనమంతా కూడా ఈ పిల్లల్ని చూసి చాలా ఆశ్చర్యపడిపోతున్నారు.
2: ఆల్ పీపుల్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్.
0: యువకులు,
2: దేర్ యంగ్స్టర్స్.
0: వీరు చాలా ముద్దు బిడ్డలు.
2: అండ్ దట్ సో హ్యాండ్సమ్.
0: రాజకుమారులో వీరు.
2: అండ్ యు ఆర్ ప్రిన్సెస్.
0: వీరి యొక్క దృష్టి అంతా కూడా శివధనస్సు పైన ఉండాలి.
2: అండ్ దే ఆర్ కాన్సంట్రేటింగ్ దేర్ లుక్స్ ఆన్
0: శివధనస్.
2: అండ్ దే డోంట్ హావ్ ఎనీ అదర్ లుక్స్.
0: చూచారు ఎంత గొప్ప పేరు తెచ్చారు.
2: వాట్ ఎ గుడ్ నేమ్ దే బ్రాట్.
0: ఈనాడు
2: టుడే
0: మన వారు చదువుకోవడానికని అమెరికాకు పంపిస్తే
2: When our people are sent to America for studies,
0: అక్కడ స్టడీ విషయం మర్చిపోతారు.
2: They forget studies.
0: ఇంకా అనేక విషయాల్లో వీరు దృష్టిని ప్రదర్శించేస్తారు.
2: They get into different fields of activity.
0: ఇలాంటి వాళ్ళు కట్టగలబడికి ఎంత కాలమైనా ఇంకా చదువుతూనే ఉంటుంటారు.
2: He goes on studying lifelong.
0: పాస్ చేస్తే కదా.
2: He will never pass.
0: తల్లిదండ్రులకు మాత్రం పాస్ అయింది అని రాస్తుంటారు.
2: But he reports to their parents that he is secure.
0: ఆ యూనివర్సిటీ పోయి విచారించే వాళ్ళు ఎవరున్నారు?
2: But who will go to that university and investigate? No one will go there.
0: ఈ విధంగా ఆనాడు చేసేటువంటిది వీలు కాదు.
2: This was not
0: there. రామలక్ష్మణుడు దృష్టిని ఒకే శివధనుసు పేరు పెట్టారు.
2: రామ లక్ష్మణ హాస్ గాట్ వన్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్.
0: ఇవంతా చూస్తూ ఉండగానే రావణుడు బయలుదేరి వచ్చాడు.
2: అండ్ దెన్ రావణ స్టార్టెడ్ ప్రొసీడింగ్ టువర్డ్ శివధనుసు.
0: అతను చాలా గట్టిగా భద్రమైనటువంటి ఒక శరీరంతో ఆ శివధనుసును ఎడం చేత్తో ఎత్తడానికి ప్రయత్నం
2: చేశాడు. మైటీ హెఫ్టీ పర్సనాలిటీ ట్రై టు లిఫ్ట్. కానీ
0: సాధ్యం కాలేదు.
2: ఇట్ వాస్ నాట్ పాసిబుల్.
0: తిరిగి రెండు చేతులు పట్టాడు గట్టిగా.
2: అండ్ విత్ బోత్ హ్యాండ్స్ హి వాంటెడ్
0: టు బలమంతా వినియోగించాడు.
2: హి యూజ్డ్ ఆల్ ద స్ట్రెంగ్త్.
0: కట్టగా కింద పడిపోయాడు. ఆ శివధనుసు తలపైన పడిపోయింది.
2: హి ఫెల్ డౌన్ అండ్ శివధనుసు ఫెల్ అపాన్ హిమ్.
0: కానీ ఎత్తడానికి కూడా ఎవరు లేరు.
2: అండ్ నోబడీ టు లిఫ్ట్ ఇట్ అప్.
0: ఈ సమయం చూస్తున్నాడు రాముడు.
2: Rama watches situation.
0: దృష్టిని ఒకే శివధనుసు పేరు పెట్టారు.
2: రామ లక్ష్మణ హాస్ గాట్ వన్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్.
0: ఇవంతా చూస్తూ ఉండగానే రావణుడు బయలుదేరి వచ్చాడు.
2: అండ్ దెన్ రావణ స్టార్టెడ్ ప్రొసీడింగ్ టువర్డ్ శివధనుసు.
0: అతను చాలా గట్టిగా

0: కష్టం లేకుండా అతనికి సహాయం చేయాలన్నాడు.
1: హీ వాంటెడ్ టు గో అండ్ రిలీజ్ హిమ్.
0: అప్పుడు విశ్వామిత్రుడు ఇదే సమయం అనుకుని,
1: విశ్వామిత్ర నోటీస్ ద టైం,
0: నాయన పోయి నీ పని నువ్వు చెయ్యి అన్నాడు.
1: బెటర్ యు గో అండ్ మేక్ యువర్ అటెంప్ట్.
0: అతను శివధనుస్సును వెచ్చడానికి పోలేదు.
1: హి హస్ నాట్ గాన్ దేర్ టు బ్రేక్ శివధనుస్సు.
0: రావణుని పడినటువంటి దాన్ని ఎత్తి రావణునికి బాధ తీర్చాలి అని.
1: బికాజ్ రావణ షుడ్ బి రిలీజ్డ్ బికాజ్ శివధనుస్సు ఫెల్ ఆన్ హిమ్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఈ రావణంతో నువ్వు హెల్ప్ చేయడానికి అని పోయినాడు.
1: అండ్ రామ వెంట్ దేర్ టు హెల్ప్ రావణ.
0: దాన్ని తీశాడు.
1: అండ్ హి జస్ట్ కెప్ట్ ఇట్
0: ఇన్ ద పెట్టెలో పెట్టాడు.
1: అండ్ హి కెప్ట్ ఇట్ ఆన్ వన్ సైడ్.
0: ఈ ఎత్తేటప్పటికి అందరూ ఆశ్చర్యపడ్డారు.
1: అండ్ శివధనుస్ వాస్ లిఫ్టెడ్, ఆల్ వర్ అస్టానిష్డ్.
0: దీన్ని ఎత్తేటువంటి వాడే లేడు లోకంలో.
1: నో వన్ కెన్ లిఫ్ట్ ఇట్ అప్.
0: అనగా ఏమిటి? 100% ఇతని యందు ఆ శక్తి ఉంటుందా, దివ్య శక్తి.
1: హి హస్ గాట్ ద డివైన్ పవర్ దట్ మేడ్ హిమ్ లిఫ్ట్ అప్ ద
0: డివైన్ పర్ని. ఏమన్నారు?
1: వాట్ డిడ్ దే సే?
0: అది ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అన్నారు.
1: దట్ ఈస్ కాస్మిక్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ పూర్తి 100% ఉంటుందా రాముల లోపల.
1: కాస్మిక్ ఎనర్జీ ఇస్ ప్రెసెంట్ దేర్.
0: 100% అయస్కాంతము అని దాని పేరు.
1: దట్ ఈస్ మ్యాగ్నెట్.
0: దాన్ని ఎత్తేటప్పటికి ప్రజలంతా కూడా చాలా ఆశ్చర్యపడ్డారు.
1: పీపుల్ వర్ వెరీ మచ్ అస్టానిష్డ్ అండ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్.
0: అప్పుడు జనకుడు వచ్చాడు. ఎత్తినటువంటి వాడు దాన్ని విరచడానికి కూడా ప్రయత్నం చేయమన్నాడు.
1: ద వన్ హూ కుడ్ లిఫ్ట్ అప్ శివధనుస్ కెన్ ఆల్సో బ్రేక్ ఇట్.
0: అప్పుడు విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞ.
1: And Vishwamitra command is
0: necessary.
1: One has to follow the command.
0: Guru nannu ikkadiki teesukoni vachadu.
1: And my
0: atani aagna lekunda nenu danni manchadaniki veelu kaadu.
1: My guru brought me here. I cannot disobey him.
0: Ani Vishwamitra vaipunu choocharu.
1: And he watched.
0: విశ్వామిత్రుడు ప్రసంగి చేశాడు, చేయమన్నాడు.
1: అండ్ విశ్వామిత్ర గేవ్ హిమ్ సిగ్నల్ టు ప్రొసీడ్.
0: దాన్ని పట్టి ఇట్లా వంచాడు, పక్కన విరిగిపోయింది.
1: అండ్ దెన్ హి వాస్ ట్రైయింగ్ టు బెండ్ ద బౌ, ఇట్ బ్రోక్.
0: జయధ్వనులంతా కూడా ప్రజ్వలిస్తున్నాయి.
1: దేర్ వాస్ అప్లాజ్ అండ్ చీర్స్.
0: శ్రీరామచంద్రునికు జై జై జై అని
1: పీపుల్ స్టార్టెడ్ ప్రైజింగ్ శ్రీరామచంద్ర జై.
0: కానీ ఇంకా కళ్యాణము.
1: అండ్ దెన్ వెడ్డింగ్.
0: వచ్చాడు జనక మహారాజు.
1: జనక కింగ్.
0: నాయన నేను ప్రతిజ్ఞ చేసినటువంటిది నా కుమార్తెను మీకు ఇచ్చి పెళ్లి చేయాలని.
1: మై వౌ ఇస్ టు గెట్ మై డాటర్ మ్యారీడ్ టు దట్ పర్సన్.
0: ఇదం సీత అన్నాడు.
1: హియర్ లై సీత.
0: అంటే ఏమి? ఇదిగో సీత అన్నాడు.
1: హి మీన్స్ హియర్ ఇస్ సీత.
0: రాముడు చూడలేదు.
1: రామ డిడ్ నాట్ లుక్ అట్ హర్.
0: తరిగి మరి ఇటువంటి వైపును కూర్చోబెట్టి ఇదం సీత మమ పుత్రి అన్నాడు.
1: అండ్ హీ మేడ్ హర్ సీట్ ఆన్ ద అదర్ సైడ్.
0: కానీ రాముడు ఇటువైపును తిరిగాడు, చూడలేదు.
1: అండ్ రామ అటర్డ్ ద అదర్ సైడ్ అండ్ డిడ్ నాట్ లుక్ అట్ హర్.
0: ఏ జవాబు ఇవ్వలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ గివ్ రిప్లై.
0: అప్పుడు కేవలము విశ్వామిత్రునికి చెప్పాడు జనకుడు.
1: Then Vishwamitra told Janaka.
0: అప్పుడు రాముడు చెప్పాడు.
1: Then Rama replied.
0: నేను తల్లిదండ్రుల ఆజ్ఞ లేకుండా,
1: without permission of my parents,
0: నేను యువకుడైనటువంటి వాడు,
1: being an young man,
0: ఏ కార్యములకు నేను ముందు పోను.
1: I don't proceed.
0: నీ యజ్ఞ సంరక్షణ కోసం నేను పంపించారు, వచ్చాను.
1: I followed you to protect your sacred
0: ritual. నీ ఆజ్ఞ ప్రకారం దీన్ని శివధనుస్సు చూడడానికని వచ్చాను.
1: Following your command, I followed the శివధనుస్సు. That's all. Task is over.
0: కానీ కళ్యాణమునకు నేను ఏమాత్రము ఇష్టం లేదు.
1: But I am not prepared to get
0: నేను అంగీకరించను.
1: I don't accept.
0: బిడ్డనైనా చూడండి అన్నారు.
1: And he said, at least look at her.
0: వివాహం కాకపురము పరస్త్రీని చూడటం మహాపాపము అన్నాడు.
1: It is worst of the sins to look at a woman before marriage.
0: ఆ మాట అనేటప్పటికీ,
1: when that is said,
0: జనకుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: జనక వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: ఇలాంటి సత్యశీలుడు కూడా నువ్వు లోకంలో ఉన్నారా?
1: ఆర్ దేర్ పీపుల్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్?
0: కానీ దేనికి అంగీకరించలేదు.
1: వెల్ రామ డిడ్ నాట్
0: కన్సీ. సైన్యాన్ని పంపించాడు రథాలతో అయోధ్యకు.
1: అండ్ ది ఆర్మీ వాస్ సెంట్.
0: తిరిగి వారు రావడం కోసం 4 దినములు పట్టింది.
1: ఇట్ టుక్ 4 డేస్ టైం టు గెట్ ద రిప్లై.
0: 4 దినములు కూడా వాళ్ళు వచ్చేటప్పటికి,
1: by time they returned,
0: ekkada poledu, evarni chudaledu.
1: Rama Lakshmana did not stir out.
0: Janaka Maharaj intiki vinduku kuda nu poledu.
1: They did not go and enjoy the banquet. No,
0: ee sambandhame naaku akkarledu annadu.
1: I don't want any relationship.
0: Alanti dikshana poyinatundi vaadu Ramudu.
1: Rama had that determination.
0: Talli dandralu vacharani telisetappatiki,
1: and having come to know parents,
0: Rama Lakshmana Bharata Satrugulu mukkuru kudanu naluguru kudanu velli variki namaskarincharu.
1: Rama Lakshmana Bharata Satrugulu na paid their obeisance.
0: Appudu Vishwamitra ee kathalanta kuda chakkaga varninchadu.
1: And Vishwamitra narrated the whole lot.
0: జరిగింది.
1: అండ్ ఇట్ హ్యాపెండ్.
0: నలుగురు పీటల పైన కూర్చున్నారు.
1: ఆల్ ద ఫోర్ టుక్ దేర్ ప్లేసెస్.
0: నలుగురు మాలలు పట్టుకున్నారు.
1: అండ్ దే ఆర్ హోల్డింగ్ గార్లెండ్స్.
0: మాలలు పట్టుకొని వారి కంఠమునందు ధరించడానికి సిద్ధమైపోయారు.
1: దే ఆర్ అబౌట్ టు గార్లెండ్ దేర్ రెడీ.
0: ఎందుకోసం ఇదంతా చెప్తున్నానంటే, ఆనాటి యువకుల యొక్క గుణములు, ఆనాటి యువకుల యొక్క సత్యశీలములు ఎలాంటివి అనేటువంటిది మీకు గుర్తింపజేయడానికి.
1: భగవాన్ ఈస్ టెల్లింగ్ ఆల్ దిస్ టు మేక్ us నో ది కండక్ట్ అండ్ ద వర్చ్యూ అండ్ ద ట్రూత్ఫుల్ నేచర్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆఫ్ దోస్ డేస్.
0: సీతకుడును హారం తీసుకుని వచ్చింది.
1: సీత ఆల్సో ప్రొసీడింగ్ ద గార్లెండ్.
0: ప్రథమంలో ఆమె యొక్క స్వయం వరమే ముఖ్యమైనటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ వాస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: స్వయం వరం వల్లే వీరు నలుగురు అన్నదమ్ములంట వల్ల నలుగురు బిడ్డలు కూడా తనతో సోదరుని బిడ్డలు తీసుకొచ్చారు.
1: అండ్ సిన్స్

0: brothers who happened to be there, the brides also were brought there.
1: అప్పుడు ఆమె మాల పట్టుకొని నిలుచుకుంది.
0: And Sita was holding the garland.
1: కాని రాముడు ఆమె వైపునే చూడలేదు.
0: And Rama did not look at her.
1: తల కింది కొంచుకొని ఉన్నాడు.
0: And he bent down his head.
1: తర్వాత అందరు కూడా విశ్వామిత్రుడు కూడాను కొంచెం రామా నీవు అజానుబాహుడు కొంచెం వంగు అన్నాడు.
0: And Vishwamitra said, Rama is so tall, just bent a little extent.
1: Guruji, నేను రాజకుమారుడు.
0: I'm the prince.
1: నేను పురుషరత్నాన్ని.
0: I'm man.
1: నేను సత్యశీలం కలవాడును.
0: I'm the one of truth.
1: నేను స్త్రీలకు తల వంచను.
0: I will never bow down before a woman.
1: నేను వంచను.
0: No, I don't bend.
1: ఎవరు ఆ స్త్రీ?
0: Who is that woman?
1: ఆమె నాకేమి సంబంధం లేదు.
0: What relationship I have?
1: అలాంటి ఆమెకు నేను తిరస్కరిస్తే ఎందుకు వంచాలి?
0: Then why should I bend before her?
1: పెండి అయిన తర్వాత కావచ్చును భార్య.
0: ఆఫ్టర్ వెడ్డింగ్
1: కానీ పెండి కాకుండా ఆమె వేరు నేను వేరు.
0: ప్రయర్ టు దట్ వీఆర్ సెపరేట్.
1: నేను వంచను అన్నా.
0: ఐ డోంట్ బెండ్ హి సెడ్.
1: ఈ దీక్షను గుర్తించినటువంటి లక్ష్మణుడు
0: లక్ష్మణ వాచింగ్ దిస్
1: కృష్ణుడితో సైగలు చేస్తున్నాడు రాములతో.
0: అండ్ హి వాస్ జస్ట్ గివింగ్ సిగ్నల్స్.
1: రామలక్ష్మణులకు సరైనటువంటి ఒక సంబంధము.
0: రామ లక్ష్మణ ఇస్ ద రైట్ కాంబినేషన్.
1: రాముని యొక్క సైజు లక్ష్మణుడికి గుర్తించాడు. గుర్తుని లక్ష్మణ్ యొక్క సైజు రాముని గుర్తిస్తాడు.
0: అండ్ రామ కుడ్ అండర్స్టాండ్ ఆల్ ద సిగ్నల్స్ ఆఫ్ లక్ష్మణ అండ్ వైస్ వర్సా.
1: అప్పుడు రాముని చెప్పాడు.
0: అండ్ రామ సెడ్
1: లక్ష్మణ కొంచెం నీవు ఆదిశేషుడు కదా ఈ భూమిని కొంచెం అట్ట ఎత్తు అన్నాడు.
0: యు ఆర్ ఆదిశేష లిఫ్ట్ అప్ దట్ పోర్షన్ రైజ్ ఇట్.
1: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు.
0: దెన్ లక్ష్మణ సేస్
1: అన్న సీత ఉన్నటువంటి ఒక స్థానంలో మాత్రమే ఎత్తడానికి వీలు కాదు ఎత్తితే భూమంతా ఎత్తాలి.
0: It is not possible to raise that part where Sita is standing. The whole earth must be raised.
1: అప్పుడు నీవు కూడా నువ్వు పెద్దవాడైపోతావు.
0: Then you will also be raised.
1: కాబట్టి ఇది సాధ్యం కాదు అన్నాడు.
0: It is not possible, he said.
1: అయితే దీనికి తగినటువంటి ఉపాయం చేయమన్నాడు.
0: Then there should be some device to solve the problem.
1: ప్రజలందరూ కూడా చాలా విసుగుపడిపోతున్నారు.
0: All people are watching and waiting.
1: ఈ రెండు ఇద్దరి యొక్క కళ్యాణం చూడాలని కన్నుక ఆనందంతో కూతలవుస్తున్నారు.
0: In fact, they went there to watch this holy wedding.
1: కుతూహలంతో ఎవరు పట్టలేనటువంటి ఆనందమును ఉప్పొంగిపోతున్నారు.
0: And they have got the limitless joy and the bliss.
1: చచ్చనే ఉన్నట్టుంటుండి లక్ష్మణుడు పరిగెత్తి వచ్చి రాముని పాదాల పైన పడ్డాడు.
0: Immediately, Lakshmana ran all the way and fell at the feet of Rama.
1: రాముని పాదాల పైన పడినటువంటి వాడు లేగలేదు.
0: And he did not get up for a long time.
1: అప్పుడు రాములు లక్ష్మణ లెమ్ము అని వంగి అతను లక్ష్మణ్ లేపడానికి అని వంగినాడు. అప్పుడు సీత కనుక్కొని తక్షణమే మాల వేసింది.
0: Then Rama just bent down to lift up Lakshmana who fell at his feet. Immediately Sita
1: garland jarigindi.
0: And that was the wedding time.
1: Appude Vishwamitra cheppadu.
0: Then Vishwamitra said,
1: Naina nenu puttinadi deeni kosamani.
0: And in fact I am
1: here. Na tapasanta deeni kosamani.
0: And all this
1: na shaktanta deeni kosamani. నా తపస్సంతా శక్తి ఈ శక్తినంతా కూడా నీకే అర్పితం చేస్తున్నానని ఆ విశ్వామిత్రుడు సంపాదించిన సమస్త అస్త్రములు కూడాను రాములకు అర్పించాడు.
0: విశ్వామిత్ర దెన్ సెడ్ ఆల్ మై పెనెన్స్ అండ్ మైటీ పవర్ ఇస్ ఫర్ దిస్ టాస్క్ ఫర్ దిస్ చీఫ్ పర్పస్ ఓన్లీ అండ్ దెన్ హి గేవ్ ఆల్ హిస్ వెపన్స్ విత్ హిమ్.
1: అప్పుడు మాత్రమే మమ సీత అని చెప్పినప్పుడు ఇతను దశరథ జనక మహారాజు అప్పుడు ఆమె వైపును చూచాడు రాముడు.
0: And then when Janaka said, here is my daughter Sita, then Rama
1: looked.
0: Until not till then.
1: ఈనాటి కాల పిల్లలు ఇట్లా కాదు.
0: But students today
1: అన్ని జరిగిపోయి పిల్లలైన తర్వాత పెళ్లి చేసుకుంటుంటారు.
0: And they get married after begetting children.
1: ఏమిటి ఈ కర్మలో ఏమిటో?
0: What
1: is this? ఈ పాపమో ఏమిటో?
0: Why this sin? What is the plight?
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఇంకా అనేక రకమైనటువంటి మార్గంలో ప్రవర్తిస్తున్నారు.
0: దేర్ ఆర్ మెనీ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్.
1: మన విద్యార్థులు ఆ విధమైనటువంటి దీంట్లో బ్యాడ్ లీడర్ ఎప్పుడూ చేయకూడదు.
0: అవర్ స్టూడెంట్స్ షుడ్ నెవర్ ప్రొసీడ్ అలాంగ్ ద రాంగ్.
1: తల్లిదండ్రులను సంతోషపెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: తల్లిదండ్రులకు ప్రసన్నులు చేయండి.
0: అండ్ మేక్ ప్లీజ్ యువర్ పేరెంట్.
1: నీకేదైనా ఇష్టం లేకపోతే వాళ్ళని తగిన రీతి లోపల వాళ్ళకు మాటలు చెప్పి వాళ్ళని సంతృప్తి పరచండి.
0: If they don't agree with you, explain them sweetly,
1: అంతే
0: కాదు,
1: విరుద్ధమైన మార్గంలో మీరు ఎప్పుడు ప్రవేశించకండి.
0: Never act against their interests.
1: ఈ రామచంద్రుని యొక్క తత్వమే జగత్కంత వ్యాప్తి అయిపోయింది.
0: ఇట్ ఇస్ ది నేచర్ ఆఫ్ రామా దట్ ఇస్ వైడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: వేల సంవత్సరములు అయినప్పటికీ రామచంద్రుని యొక్క చరిత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా నూతనంగా జరిగినట్టుగా
0: కనిపిస్తుంది.
1: మానవుడు పుట్టే కొన్ని కోట్ల సంవత్సరములైంది.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ వాస్ బోర్న్ క్రోడ్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
1: కోట్ల సంవత్సరముల పూర్వమే రామచంద్రుని యొక్క ఇది.
0: అండ్ రామా స్టోరీ ఆల్సో బిలాంగ్ టు ది యో.
1: అట్టి రామచరిత్రను ఈనాటి కూడాను గొప్ప చరిత్రగా పవిత్రిస్తున్నారు.
0: ద స్టోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ రామా ఇస్ సో మైటీ అండ్ నో నోబుల్.
1: అలాంటి సత్యశీలుడు కావాలి.
0: సో వన్ షుడ్ బి వన్ ట్రూ.
1: అలాంటి పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వాడు కావాలి.
0: అండ్ వన్ షుడ్ హావ్ సచ్ డిజర్వింగ్ సీక్రెట్
1: హార్ట్. కానీ దేని యందు లేకపోయినప్పటికీ
0: ఇట్ మే బి దే నాట్ బి దే
1: నదర్ విషయమునందు మాత్రము ఏ మాత్రం కూడా మనసు చరించి చేయకూడదు.
0: అండ్ సీ దట్ యువర్ మైండ్ విల్ నెవర్ వేవర్.
1: లాంగ్ లైఫ్,
0: యు హావ్ గాట్ ఎ లాంగ్ లైఫ్ అహెడ్.
1: ఈనాడు అట్ట కాదు, ఇష్టమొచ్చినట్టుగా పెళ్లి చేసుకుంటున్నారు. మరి మూడవది నేను విడాకులకు
0: బయలుదేరుతున్నారు
1: చేయకుండా చేయటం వల్ల ఈ పెద్దల యొక్క ఆశీర్వాదం లేకుండా, పెద్దల యొక్క అనుగ్రహం లేకుండా సంతోషంగా ఇది చేయటం వల్ల ఈ విధమైన పరిస్థితికి
0: వస్తున్నారు.
1: నా ఇష్టం అంటారు, ఇష్టము, ఇష్టమొచ్చినట్టుగా నీవు సంచరించటమేనా?
0: You cannot act as per your wish.
1: నీ ఇష్టం ఎక్కడ నుంచి వచ్చింది?
0: Wherefore you got this wish?
1: నీ కాన్షియస్నెస్ ఆత్మ నుంచి రావాలి.
0: It should come out of your self.
1: కేవలం పిచ్చి దృష్టి నుంచి కూడా వచ్చింది.
0: It is out of your bad looks, bad temperament.
1: కనుక నీ బ్యాడ్ లుక్, బ్యాడ్ థాట్స్ వల్ల నీకు వచ్చింది.
0: Your wish is based on the bad looks and bad thoughts.
1: నీ మాటలు ఏ మంచి సత్యమైనటువంటివా?
0: Are your words
1: కాదు కాదు అసత్య సంబంధమైనటువంటి మాటలు.
0: They are utterly false.
1: దుర్గుణమైనటువంటి చూపులు,
0: all bad looks,
1: దురాచారమైనటువంటి చర్యలు,
0: all bad practices.
1: దీని వల్ల నీకు దుర్గుణాలు బయలుదేరుతున్నాయి.
0: And that's the cause for all bad qualities.
1: కానీ అలాంటి దుర్గుణాలకు విద్యార్థులు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: Students should never entertain bad qualities or evil
1: tendencies. తల్లిదండ్రులకు తగినటువంటి రీతిగా చెప్పి వారిని సంతృప్తి పరచండి.
0: You should explain clearly to your parents and please
1: వారిని ప్రసన్నులు గావించండి.
0: Make them happy.
1: తల్లిదండ్రులు ప్రసన్నులు కాకుండా నీవు ఏమి చేసినా కానీ అది నీకు ఫలించదు.
0: Without your permission, blessing, whatever you do, you'll never be successful.
1: కనుక నీ దుర్గుణాలను మనం ఈనాడు త్యాగం చేయాలంటే ఈ విధమైనటువంటి త్యాగం చేయాలి.
0: This is the true sacrifice today.
1: యజ్ఞయాగాదులు చేసినటువంటి దుర్గుణాలను త్యాగం చేయటం కోసమని,
0: సీక్రెట్ రిచువల్స్ యజ్ఞ యాగాలు కండక్టెడ్ టు సాక్రిఫైస్,
1: త్యాగం చేయటం కోసమని,
0: బ్యాడ్ ప్రాక్టీసెస్,
1: సత్కర్మను సదాచారంను అభివృద్ధి పరచుకునే నిమిత్తమే,
0: యు హావ్ టు డెవలప్ ట్రూత్ అండ్ ట్రూత్ఫుల్ కండక్ట్,
1: అప్పుడే నీవు సత్యశీలుడు అవుతావు.
0: దెన్ యు విల్ బి వన్ ఆఫ్ ట్రూత్.
1: ఈ జగత్తులో ఈనాడు సత్యశీలుడు లేకపోవడం చేతనే అనేక రకమైనటువంటి అల్లకల్లోలములు బయలుదేరుతున్నాయి.
0: దేర్ ఆర్ నో మెన్ ఆఫ్ ట్రూత్ టుడే, దేర్ఫోర్ ఎడ్యుకేషన్
1: ఎక్కడ చూసినా గానీ దుఃఖములే,
0: ఎవ్రీవేర్
1: ఎక్కడ చూసినా గానీ విచారములే,
0: యు ఫైండ్ యాంగ్జైటీ, పేపర్
1: ఎత్తితే చాలు dead bodies.
0: The moment you see the newspaper killing and violence,
1: ee vaarthalu vinatamu kaadu kaadu,
0: and we find everywhere the agitation.
1: Eppudu nunchi cheptunnanu, మొట్టమొదట ఇంద్రియాలను అరికట్టినప్పుడు మనకి ఏ విధమైన దుర్మార్గ భావాలు రావు.
0: When once you control your senses, there will be no bad ideas.
1: అప్పుడు ఎవరిపైనా ద్వేషం రాదు.
0: Then you will not hate anybody.
1: తిట్టినవాడు నా యందే ఉన్నాడు, నేను కూడా తిట్టినవాడి యందే ఉంటున్నాను.
0: In fact, the one accused me is in me, and I
1: kill the
0: man I am bearing him. And we are not different.
1: అతని యందు ఉన్నది ఒకే ఆత్మ, నా యందు ఉన్నది ఒకే ఆత్మ.
0: The same self is present in both
1: of us. ఏకాత్మ భావాన్ని మీరు గుర్తించుకోవాలనుకుంటే ఎవరిపైనా ద్వేషం రాదు నీకు.
0: And when once we have this one pointed spirit of the self,
1: అప్పుడే అందరూ ఆనందంగా ఉంటారు.
0: And both of us will be happy.
1: ఎవరే సంభవించవు.
0: And there will be no problems.
1: విచారములే సంభవించవు.
0: No anxieties.
1: ఈ యొక్క ఏ విధమైనటువంటి ద్వేషములే మనకు రావు.
0: There will be no hatred at all.
1: అట్టి ప్రేమను మనం పెంపొందించుకోవాలంటే ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: Develop that love. We should have single
1: pointed. నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
0: The same self is present in both of us.
1: అందున ఇందున ఎక్కడ చూసినా ఒందే ఆత్మలో మకువై ఉన్నాడు.
0: The same Atma is present in you and in me and everywhere.
1: కనుకని మనకి ఈ దుర్గుణాలు పోవాలంటే ఏకాత్మ భావాన్ని అనుసరించండి.
0: To get rid of bad qualities, we should have this single
1: direction. దేహం భిన్నంగా ఉండవచ్చును,
0: bodies may be different,
1: మనసులు భిన్నంగా ఉండవచ్చును,
0: minds may vary,
1: కానీ ఆత్మ మాత్రం ఒక్కటే.
0: But Atma, the self, is same.
1: కనుక ఇంతమంది ఇక్కడ కూర్చున్నప్పటికీ దేహాలు వివిధంగా ఉంటున్నాయి.
0: So many have assembled.
1: అందరి యందు ఉన్నటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
0: Same spirit of the self is same.
1: దీనికి ఉదాహరణగా మీరు తీసుకోండి ఎన్ని బల్బులు ఇక్కడ వెలుగుతున్నాయి.
0: As an example, you find so many bulbs burning.
1: ఉన్నాయి ఇక్కడ, విడివిడి బలుపులు ఉన్నాయి ఇక్కడ, గుత్తి బలుపులు ఉన్నాయి. ఎన్ని బలుపులు ఉన్నప్పటికీ కరెంటు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకుంటే ఈ బల్బులతో మనం ఏమాత్రం భేదం పెట్టుకోము.
0: యు ఫైండ్ ద బల్బ్స్ ఓవర్ దేర్ ఇన్ ద శాండిలియర్స్ హియర్, బట్ యు ఫైండ్ ద సేమ్ కరెంట్.
1: మన దేహాలంతా కూడా కేవలం బల్బులు వంటివే.
0: ద బాడీస్ ఆర్ లైక్ బల్బ్స్.
1: దీనికి అనేక రకములు, అనేక రంగులు, అనేక పేర్లు ఉంటున్నాయి.
0: ఇట్ హస్ గాట్ ది బాడీస్ హావ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ కాంప్లెక్షన్. కానీ
1: మన అందరి యందు ఉన్నటువంటిది ఆత్మ అనేటువంటిది కరెంట్ ఒక్కటే.
0: బట్ ద కరెంట్ ఆఫ్ ఆత్మ, ద సెల్ఫ్ ఇస్ సేమ్.
1: కనుకని ఈ ఆత్మభావాన్ని పెంచుకొని,
0: డెవలప్ ది ఆత్మిక్ ఫీలింగ్,
1: ఆత్మాభిమానం అభివృద్ధి పరచుకొని, దేహాభిమానం క్రమక్రమేణా తన్నగించుకు చేసుకోండి.
0: కట్ షార్ట్ యువర్ బాడీ అటాచ్మెంట్.
1: అతి శీఘ్ర కాలంలోందే,
0: వెరీ సూన్,
1: ఈ ఏకాత్మవాదం వల్ల లోకంలో యుద్ధములు కాని, అశాంతి కాని, అక్రమలు కాని, అనాచారములు కాని సంభవించకుండా ఉండాలని చెప్పని మీరందరూ కూడా ప్రార్థించండి. స్వామి కూడాను ఆశీర్వదిస్తాడు.
0: You pray for the world peace, because there will not be any conflict or war or agitation in this world when we have one pointedness of the self which is present in all. Don't hate anybody.
1: లోక సమస్త సుఖినో భవంతు. ఈ దేశమే ఆదేశమని మీరు భేదం పెట్టుకోకండి.
0: భగవాన్ విల్ బ్లెస్ అవర్ ప్రేయర్స్.
1: పాకిస్తాన్, అమెరికా, రష్యా, ఇండియా అనేటువంటి భేదం ఏమాత్రం పెట్టుకోకండి.
0: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ నేషనాలిటీస్.
1: విశ్వ కుటుంబీకులమే మనము.
0: వి బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
1: మానవులందరూ ఒక కుటుంబీకులే.
0: ది ఎంటైర్ హ్యూమన్ రేస్.
1: మానవ జాతి అంతా ఒక మానవ జాతి.
0: ద హ్యూమన్ సొసైటీ
1: ఇస్ ఎ కమ్యూనిటీ. తండ్రి భగవంతుడే.
0: అండ్ గాడ్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ రేస్.
1: కనుకనే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: ఈ రెండింటినీ మీరు అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ దీస్ టూ ఐడియాస్.
1: అప్పుడే లోక సమస్త సుఖినో భవంతు అని ఉచ్చరించినటువంటివి సత్య స్వరూపాన్ని ధరిస్తాయి.
0: సో ఆల్ దట్ హస్ బీన్ ప్రేడ్ ఫర్ అండ్ సెడ్ దట్ ద వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
1: అది సీక్రెట్.
0: వెరీ సూన్
1: ఈ జగత్తునందు
0: ఇన్ దిస్ వరల్డ్
1: అన్ని దేశముల వారు కూడా క్షేమంగా ఉండాలి.
0: ఆల్ పీపుల్ షుడ్ బి హ్యాపీ.
1: అన్ని దేశముల వారు కూడా ఆనందంగా ఉండాలి.
0: పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్ షుడ్ బి జాయ్ఫుల్.
1: ప్రార్థన మీరు చేసి
0: ప్రే లైక్ దట్.
1: దీని వల్ల మీరు ఈ సుఖాన్ని ఆనందాన్ని కూడా అనుభవించి
0: అండ్ ఎక్స్పీరియన్స్ ద జాయ్ అండ్
1: జగత్తు కూడా దీన్ని చాటాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను.
0: ప్రొపగేట్ అండ్ పబ్లిసైజ్ ద నీడ్ టు బి జాయ్ఫుల్, హ్యాపీ అండ్ పీస్ఫుల్.
1: ఇదే మనం చేయవలసినటువంటి పని.
0: దిస్ ఇస్ ద జాబ్ దట్ వి షుడ్ డూ.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Baba addressing the Sai youth from the South Indian state of Kerala on the 13th of April 2005.
1: బ్రహ్మంబు ప్రేమమయము ప్రేమ ప్రేమతో సంధిం

0: అద్వితీయులగుదురు మీరు.
1: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్. Therefore, there should be a connection, contact, love to love. That should be the proper procedure. And therefore, if you strengthen this love, you will be unparalleled, unbeaten.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Meerandaru, idu idi conference ani, ఈ కాన్ఫరెన్స్ లో మీరు అటెండ్ కావటము తక్కువ టైం, కానీ మీరు వర్ణించటం చాలా గొప్పగా వర్ణిస్తున్నారు. మీరు ఆశించినంత ఆశ ఫలము మీకు ఇంకా దక్కలేదు.
1: యు ఆల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ ఫార్ ఎ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైం. But your experience, your narration, your description is far, far beyond. Yet you are to experience that what you really deserve and expect.
0: Sadbhaktulandaru Bhagavantuda Anchu Chevula Kimpuga Smarana Cheyudinam Bidala Vetalanni Pritito Nerevetchi అన్నదమ్ముల మార్కినున్న దినము. దైవ చింతన చేయు దాస బృందములకు ప్రతి మృష్టాన్నము పెట్టు దినము. దినము కాని తక్కినవన్నీ కూడాను తద్దినాలే.
1: When all devotees gather and sing in praise of God, you made the day. When you serve the poor and the needy, and all people mingle with each other as fraternity, brotherhood, when all servants of God are fed with sumptuous, delicious meal, that is the real day which is well spent. All the rest of the days are annual ceremonies or obituaries. Embodiments of love.
0: ప్రేమ అంటే ఏమిటో ఈనాటి యూత్రులకు నేటి కార్యక్రమం గురించి, నేటి కర్తవ్యాన్ని గురించి, నేటి ప్రవర్తన గురించి మీరు చెప్తున్నారే, కానీ ప్రేమ అనగా ఇది కాదు నిజమైన ప్రేమ.
1: ఆల్ ది ఆబ్జర్వేషన్స్ యు మేడ్ ఆన్ లవ్ are based on the activity going on here, your behavior in the campus, and the duties that lie ahead of you in future.
0: Rendu hrudayamulo unnatundi prema kaadu.
1: It's not the love that is limited to the two individuals.
0: Ekatma prema ne nijamaina prema.
1: The true love is the spirit of oneness.
0: ఒకరు ఇవ్వటము మరొకరు పుచ్చుకోవటము ఇది ప్రేమ కాదు.
1: గివ్ అండ్ టేక్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: నిరంతరము సర్వకాల సర్వావస్థలందు కూడాను ఇచ్చుకోవటమే మన యొక్క నిజమైనటువంటి ప్రేమ.
1: ద ట్రూ లవ్ డిమాండ్స్ ఆఫ్ అస్ టు కంటిన్యూ టు గివ్. Give and give throughout.
0: Kashtara samayam lopala manamu velukuku velutunnam adi chaala porapaatu.
1: We retreat, go back in times of difficulties, it is a mistake.
0: Adi prema anipinchukodu.
1: You cannot call it love by any standard.
0: Adi swarthamainatundi prema.
1: It is selfishness.
0: స్వార్థం అన్నటువంటిది త్యజించి పరార్థం అన్నటువంటిది భ్రమించి యథార్థమైనటువంటి ప్రేమలో మనం ప్రవేశించాలి.
1: సో యూ హ్యావ్ టు గివ్ అప్ స్వార్థ, ద సెల్ఫిష్నెస్, అండ్ యూ షుడ్ బీ ఆఫ్టర్ పరార్థ, ద the spirituality, and understand yadartha, the significance and the depth.
0: Padartham yadarthamunaku enta bhedam unnado meeru gurtinchali.
1: You should know the difference between padartha, the material, and the yadartha, reality.
0: ఈ మెటీరియల్ అనేటువంటిది మ్యాటర్తో కూడినటువంటిది, అది ఏ పదార్థం?
1: పదార్థ ఇస్ మెటీరియల్ ఆర్ మ్యాటర్.
0: ఎట్టి మ్యాటర్తో కూడా నువ్వు చేరినటువంటిదే యథార్థం.
1: బట్ యథార్థ ద రియాలిటీ ఈజ్ బియాండ్ ద మెటీరియల్ ఆర్ మ్యాటర్.
0: సర్వం కల్విదం బ్రహ్మ, అన్నింటి యందు కూడాను సుఖదుఃఖ సమయవస్థ లాభో లాభ జయాజయాత్ అన్నటువంటిది ఏకత్వంగా మనం భావించాలి.
1: వి హ్యావ్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ ఆర్ ఈక్వానిమిటీ, కన్సిడరింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్, బి దట్ ది మూమెంట్స్ ఆఫ్ గెయిన్ ఆర్ లాస్, పెయిన్ ఆర్ ప్లెజర్.
0: మనస్సును ఎట్టి సంబంధము పెట్టుకోకూడదు.
1: We should not have total identification with the mind.
0: Mind tho koodinappudu adi kevalam oka matter ga cherthundi.
1: If you are attached to the mind, it will take you towards matter.
0: Kaani matter ku tanaku etu sambandham undakoodadu.
1: There should not be any relationship between the matter outside and the mind within.
0: మనసు చేరిన దగ్గరంతా కూడాను భిన్నత్వమే ఏర్పడుతుంది, కానీ ఏకత్వం అనేటువంటిది ఏర్పడదు.
1: వేర్ ఎవర్ మైండ్ గెట్స్ ఇన్ యు ఆల్వేస్ నోటీస్ డ్యువాలిటీ, నో స్కోప్ ఫర్ నాన్ డ్యువలిజం.
0: రెండుగా చేరినటువంటిది అది సరి అయినటువంటి భక్తియే కాదు.
1: దట్ విచ్ ఇస్ డ్యువల్ డస్ నాట్ స్టాండ్ ఫార్ ట్రూ డివోషన్.
0: కనుక ప్రేమస్వరూపులారా, మీ ఎందున్నది పరుల ఎందున్నది కూడాను ఒక ప్రేమ మాత్రమే.
1: Therefore, understand clearly, that love which is within you is very much same as the love in others.
0: ప్రేమ ఏకత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే భక్తుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: ఇట్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ డివోటీ టు రియలైజ్ that love is one.
0: Renduga chernatundi idi bhakti kaneyadu.
1: Duality is not devotion.
0: Idi dvaitam tho koodinatundi.
1: It goes after this dualism or dualistic approach.
0: Ee dualism anetundi bhaktiye kaadu.
1: Dualism is not true devotion.
0: ఏకత్వమైనటువంటిదే భక్తి.
1: నాన్ డ్యువలిజం ఈజ్ డివోషన్.
0: కనుక మనము ప్రేమను ప్రేమగానే అందించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లవ్ ఫర్ లవ్ సేక్.
0: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును. కాన ప్రేమను గట్టిగా పట్టి ఉన్న అద్వితీయము చేర్చగా అర్హుడగులు.
1: దేర్ఫోర్ గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. స్ట్రెంగ్థెన్ దిస్ లవ్, దట్ షుడ్ బి ది అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. దేర్ షుడ్ బి లవ్ టు లవ్ కనెక్షన్ ఓన్లీ, సో దట్ యు క్యాన్ బి నాన్ డ్యూయల్.
0: ఇట్టి లౌకికమైనటువంటి ప్రేమ జగత్తులో ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను ఇదే జరుగుతూ ఉంటున్నది. దీనిని ప్రేమ ప్రేమ ప్రేమ అని అందరు కూడాను భ్రమిస్తున్నారు.
1: The love that we experience from dawn to dusk, right time we get up from bed until we retire, we call this love in this world. This is not love at all in the true sense.
0: ఈ ప్రేమ దీనిని ప్రేమ అనిపించుకోదు.
1: This worldly love is not true love.
0: ప్రేమకు ఒక్కటే ఆకారము, ఒక్కటే మార్గము, ఒక్కటే గమ్యము, ఒక్కటే ధన్యము.
1: Therefore, the love has got only one goal, only one path, only one redemption, only one fulfillment.
0: ఇట్టి ప్రేమను మనం భిన్నంగా భావించుకోవటం చాలా పొరపాటు.
1: టు డివైడ్ లవ్ ఈజ్ ఎ బిగ్ మిస్టేక్.
0: దీన్ని మనం నిజమైనటువంటి ప్రేమగా భావించి దాన్ని అనుసరిస్తూ పోతున్నాం మనము.
1: We go by the path of the divided love.
0: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: Love is God. God is love.
0: Live in love.
1: Live in love.
0: ఈ ప్రేమ అప్పుడే ఒక్కటిగా అది చేరుతుంది.
1: Then only you will find oneness in love.
0: ఇట్టి ప్రేమను ఎట్టి హృదయంలో నాటుకుందరో అట్టి సార్థకతను వారు పొందుదురు.
1: The day when you sow the seeds of love, naturally you will enjoy, experience the result, the bearing of it.
0: Prema mudita manasakako Rama Rama Ram.
1: Say the name of God with all love.
0: Kani ee peru chuchinappudigini adi prema kinda chelinatundi.
1: You may give any name to God, but it is full of love.
0: ఇట్టి ప్రేమను, ఇట్టి పవిత్రమైన ప్రేమను, ఇట్టి సార్థకమైన ప్రేమను, ఇట్టి ఏకత్వమైన ప్రేమను, ఇట్టి మధురమైనటువంటి ప్రేమను మనము అనేకంగా భావించుకొని దాన్ని అనుసరిస్తూ వెళుతున్నాము.
1: దిస్ సీక్రెట్ లవ్, దిస్ వన్ లవ్, దిస్ లవ్ దట్ విల్ గివ్ అస్ రిడెంప్షన్, లిబరేషన్, దిస్ నెక్టరైన్ లవ్ ఈజ్ వ్యూడ్ as a jewel or divided.
0: Kanuka idi ishta premalu yendu kudanu ishta kashtamalu yendu kudanu ekangane untundali.
1: The love should remain as it is, uniform in likes and dislikes, in difficulties and also in moments of pleasure.
0: Dinlo etti bedhamulu kudanu aavirbhavinchutaku అవకాశమే లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫార్ డిఫరెన్సెస్ టు ఎగ్జిస్ట్ ఇన్ లవ్.
0: అది మనలో ఆవిర్భవించేటువంటి యొక్క భేదములే కానీ ఈ భక్తి యందు ఎట్టి భేదములు కూడా నువ్వు కాలరావు.
1: ఆల్ ది డిఫరెన్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ యూ, బట్ ఇన్ డివోషన్ దెర్ ఆర్ నో డిఫరెన్సెస్.
0: యూ అండ్ ఐ ఆర్ వన్.
1: The reality says you and I are one.
0: You, neevu, I, nenu. Neevu, nenu. Aneetundi ikkada ye maatramu bhedam undakoddu.
1: We should not have differences such as you and I.
0: You aneetundi kevalam third person.
1: When you say you, it refers to third person.
0: I aneetundi ekatva person.
1: And this I is singular, that stands for oneness.
0: Kanuka you and I are one anetundi antu ee you anetundi e maatramu undakoddu.
1: Therefore there should not be anything like the other you.
0: Kanuka manamu itti bhedamanu dooram chesi divyatvanni pavitratanu manamu aacharinchali.
1: Therefore we should give up this dualistic mind and try to attain the divinity and sanctity behind this oneness.
0: ee prema tattvam anetundi idi anubhavinchavasinde kaani bodhinchutuku ye maatramu saadhyam kaadu.
1: Love is not comparative, is not competitive, but love has to be experienced.
0: Kaani ee naati premanu veeru laukikamainatundi margamulo అర్థములు తీసుకుని తద్వారా దానిని మార్పులు చేసుకుంటున్నారు.
1: బట్ వీ అండర్స్టాండ్ లవ్ ఫ్రమ్ ద ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంటర్ప్రెట్ అండ్ ఫాలో.
0: ఈ ప్రేమ దేహమునకు ఎట్టి సంబంధము ఉండకూడదు.
1: లవ్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ లింక్స్ విత్ ద ఫిజికల్ బాడీ.
0: ఈ దేహంతో కూడినటువంటి అంతా కూడాను మ్యాటర్ తో కూడినటువంటిది.
1: ద బాడీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ మ్యాటర్ ఓన్లీ.
0: ఈ మ్యాటర్ తో కూడినటువంటిది కేవలము ఒక స్కూటర్ మాదిరి పోతుంది, కానీ ఇది నిజమైనటువంటి ఒక శాంతికి అందించదు.
1: దిస్ బాడీ మూవ్స్ అహెడ్ మూవ్స్ ఫార్వర్డ్ లైక్ స్కూటర్ బట్ ఇట్ డస్ నాట్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ద రియాలిటీ.
0: కనుక మనము ఏ ఆత్మను సంబంధించింది కాకుండా ఏకాత్మ భావము ఒకటిగా పెట్టుకుంటే ఆల్ ఆర్ వన్ బి అలైట్ టు ఎవరీ వన్.
1: ఇఫ్ వీ డు నాట్ ప్రొసీడ్ ఇన్ దిస్ డ్యూయల్ వే, ఇఫ్ వీ డు నాట్ గో బై దిస్ డివైడెడ్ మైండ్, ఇఫ్ యూ రిలై ఆన్ ద వన్నెస్ యూ విల్ అండర్స్టాండ్ దట్ ఆల్ ఆర్ వన్.
0: బి అలైక్ టు ఎవరీ వన్,
1: బి అలైక్ టు ఎవ్రీ వన్.
0: కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని ప్రాకృతమైనటువంటి మార్గంలో మనము తీసుకుని పోతున్నాము, అదే పెద్ద పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ ఇఫ్ యూ అలౌ ద లవ్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ వరల్డ్.
0: కానీ ఇందులో రెండింటి ఏమాత్రము చేరకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి దిస్ డ్యుయలిస్టిక్ వే ఇన్ లవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ కూడాను భిన్నంగా కనిపించినప్పటికీ అందరూ చేరి ఒకే ప్రేమని, అందుకోసమనే నేను ప్రేమాత్మ స్వరూపులారా అని పిలుస్తున్నాను.
1: దో యు ఆర్ మెనీ హియర్ ఇన్ నంబర్స్ డిఫరెంట్ ఇన్ ఫార్మ్స్ బట్ లవ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీబడి, దేర్ ఫోర్ భగవాన్ అడ్రెసెస్ యాజ్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఒక్కటే కాని అనేకంతో కూడినటువంటిది కాదు.
1: లవ్ ఈజ్ ఆల్వేస్ వన్ అండ్ ఈజ్ నెవర్ డివైడెడ్.
0: కనుక మీరు దైవ ప్రేమను ఏకంగా బయలు భావించండి.
1: దేర్ఫోర్ కన్సిడర్ ద డివైన్ లవ్ యాజ్ యూనిటీ వన్ ఓన్లీ.
0: ఇట్టి ప్రేమనే నిజమైనటువంటి భక్తి కింద చేరుతుంది.
1: సచ్ లవ్ ఈజ్ ట్రూ డివోషన్.
0: కనుకనే జయదేవుడు, గౌరాంగదుడు, ఏకసంతుడు వీరందరూ కూడాను దేహమును వేరువేరుగా భావించినప్పటికీ ప్రేమతత్వాన్ని ఏకంగానే తీసుకుని పోయారు.
1: దేర్ఫోర్ గ్రేట్ పీపుల్ లైక్ జయదేవ, గౌరాంగ, దో దే హ్యావ్ డిఫరెంట్ బాడీస్ ద వెస్టియర్ దే హ్యావ్ టేకన్ అపాన్ దెమ్సెల్స్ బట్ దే ఆల్వేస్ ప్రొసీడెడ్ అలాంగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: మీరా, సక్కుబాయి వీరందరూ కూడాను ప్రేమ అనేటువంటి దీంతో ఒక్క మార్గంలోనే పోయారు. కానీ కృష్ణ అని, రామ అని, గౌరంగ అని వేరు వేరు పేర్లతో వీరు అనుభవించలేదు.
1: లైక్ వైజ్ డివోటీస్ లైక్ మీరాబాయి, సక్కుబాయి ఆల్వేస్ హ్యావ్ ప్రొసీడెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్, సింగిల్ మైండెడ్నెస్, వన్ పాయింటెడ్నెస్. దే నెవర్ అబ్జర్వ్డ్ ఎనీ డ్యుయాలిటీ ఆర్ డివైడెడ్ మైండ్.
0: కనుక వారు డ్యువాలిటీ తీసుకుని పోవటం చేతనే వాళ్ళు పూర్తి పతనమైపోయారు.
1: దోస్ దట్ గో బై డ్యువాలిటీ రూయిన్ దెమ్సెల్వ్స్.
0: మనం డ్యుయాలిటీలో తేలుకోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి డ్యుయలిస్టిక్ ఇన్ అవర్ అప్రోచ్.
0: ఏకాత్మ భావంతోనే మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ వన్ పాయింటెడ్నెస్, దట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుక రామాను, కృష్ణ అను, శ్యామ అను, ఇసురాను ఏ పేరు పెట్టించినప్పటికీ ఒక్కటే దీని యొక్క గమ్యము.
1: యు మే గివ్ ఎనీ నేమ్ లైక్ రామ, కృష్ణ, శ్యామ, ఈశ్వర బట్ ద గోల్ ఈజ్ వన్.
0: ఇట్టి గోల్ను మాత్రం మనం మర్చిపోకుండా తీసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ గోల్.
0: కృష్ణుడు రాధకు కనిపించుకోకుండా పోయాడు. కృష్ణుడు రాధాకు కనిపించకుండా వెళ్ళాడు.
1: ఇట్ సో హ్యాపెండ్ దట్ కృష్ణ వాజ్ నాట్ నోటీస్డ్ బై రాధ.
0: కానీ ఆకారమును కృష్ణగా భావించుకుని ఈ ఆకారం కోసము ఈమె అనేక విధములుగా కూడాను పరితపించి ప్రయాణాలు చేసింది.
1: బట్ రాధ హ్యాస్ కన్సిడర్డ్ కృష్ణ ఇన్ హిస్ ఫిజికల్ ఫార్మ్, ఆల్వేస్ పైన్డ్ అండ్ యర్న్డ్ ఫర్ హిస్ ప్రెసెన్స్.
0: కనుక ఈ పేరులో ఉన్నటువంటి యొక్క నామము, పేరులో ఉన్నటువంటి యొక్క రూపము ఏకమే కాని అన్యము కాదు.
1: Therefore, the name and form are one and the same. They are not different.
0: Kani manamu antati lotunuku poyetunte oka shakti samarthyamulu levu.
1: We don't have that ability and capacity to dive into that depth.
0: Prema goppa shaktivantamainatundi.
1: Love is highly powerful.
0: దీని శక్తి మరి దేనికి కూడాను రాదు.
1: ద పవర్ ఆఫ్ లవ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
0: ఈ పవర్ ఆఫ్ లవ్ ను ఎన్ని విధాల పరిశోధన చేసినప్పటికీ ఇది చిక్కేది దక్కేది కాదు.
1: ఇన్వెస్టిగేషన్ ఎక్స్పెరిమెంటేషన్ విల్ నెవర్ గివ్ యూ రిజల్ట్స్ టు నో ద పవర్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ప్రేమ చోటనే ఉంటుంటుంది కానీ అన్య మార్గం ప్రవేశించదు.
1: లవ్ కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ బై ఎస్టాబ్లిషింగ్ లింక్స్ లవ్ టు లవ్. Nothing else.
0: Kani Maharana ee devalayam lopala bhajan chestu undaga kani aameku taginatvanti prasichcha istu vachadu bharta.
1: The husband Rana could not bear Mirabai singing in praise of God there in the temple.
0: Rana ikkada neevu ప్రయత్నించడానికి వీలు లేదు, ఇది నేను కట్టిన దేవాలయము, గెట్ అవుట్ అన్నాడు.
1: రాణా సెడ్, దిస్ ఈజ్ ద టెంపుల్ బిల్ట్ బై మీ, యూ కెనాట్ ప్రే హియర్, గెట్ అవుట్, హీ సెడ్.
0: బయటకు వెళ్లిపోమని చెప్పేటప్పటికీ ఇది మొట్టమొదటి షాక్ మాదిరి వచ్చింది.
1: ఇట్ వాస్ ఎ షాకింగ్ న్యూస్ ఫర్ మీరాబాయ్.
0: ఏమిటి నన్ను బయట పోమంటున్నాడే, ఎక్కడ బయట పోయేది, కృష్ణుడు ఉండేది బయటనా లోపలనా అనేటువంటి ఒక సందేహం కుదురుతూ వచ్చింది.
1: షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్, వై ఈజ్ ఇట్ దట్ ఐ యామ్ ఆస్క్డ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద టెంపుల్, ఈజ్ దేర్ కృష్ణ ఇన్సైడ్ ద టెంపుల్ ఆర్ అవుట్ సైడ్ ద టెంపుల్, దట్ వాజ్ హర్ డౌట్.
0: కానీ ఎక్కడ చూసినో ఉండినటువంటి యొక్క కృష్ణుడికి బయట లోపల అనేటువంటి ఒక పదము ఈ మహారాణ ఎందుకు ఉపయోగపెట్టాడు?
1: వెన్ కృష్ణ ఈజ్ ఆల్ పర్వేసివ్, ప్రజెంట్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, why Rana said get out of this temple
0: ani cheppi tirigi tana arthanni tan teeskundi.
1: Then she could have the proper understanding.
0: Talu madura ku bayal derindi
1: and she was prepared to reach madura.
0: Ee madura lo unnadu krishnudu anukundi.
1: She thought krishna was there in madura.
0: Madura anaga oka pattanam kaadu, మధురమైనటువంటి హృదయమే మధుర.
1: మధుర ఈజ్ నాట్ ఎ జియోగ్రాఫికల్ లొకేషన్. మధుర సింబలైజెస్ ద నెక్టరైన్ నేచర్ ఆఫ్ ద రియాలిటీ.
0: చెలో రే మన్ గంగా యమునా తీర్, చెలో రే మన్
1: లెట్ మైండ్ గో అలాంగ్ ద షోర్స్ ఆఫ్ గంగా అండ్ యమునా.

0: గంగా యమున తీరం అదిగా ఏమిటి? గంగా కుడి ప్రక్కన, యమున ఎడమ ప్రక్కన. ఈ రెండింటి యొక్క ప్రవాహములే గంగా యమునా తీరని పెట్టుకుంటాను. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి భూమధ్య స్థానమే మధురగా తీసుకుంది ఆ మీర.
1: గంగా యమున రిప్రజెంట్ ద రైట్ అండ్ ద లెఫ్ట్ సైడ్స్ ఆఫ్ ద నాస్ట్రల్స్, వైల్ ద భృకుటి ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ దిస్ ఐబ్రో రిప్రజెంట్స్ మధుర.
0: కనుక ఆమె కూడాను చక్కని అర్థమునే తీసుకుంది.
1: She could have the exact interpretation.
0: Maharana cheppinattuga ee ganga yamunaku ekkada ticket ku thanu chikkaledu.
1: She didn't follow what Rana meant by these two, ganga yamuna.
0: Velutundi paapam.
1: He was proceeding and proceeding by.
0: Krishna Krishna Krishna anukuntu bayal derindi kondalu guttalu raallu rappalu adavi annitini daatipoyindi.
1: She was repeating Krishna's glorious name. She was proceeding along the mountains, the down the valleys, up the hills.
0: Cherindi katta kadapatiki Vrindavanam cherindi.
1: She reached finally Vrindavan.
0: Akkada vellatappudu talupulu moosukundi.
1: There she noticed closed doors.
0: Evarenni prarthanalu chesinappatikini aa talupulu open kaaledu.
1: In spite of repeated prayers, doors didn't open.
0: అప్పుడు ఈమె గట్టిగా అరిచింది.
1: Then she shouted,
0: Krishna, నీవు కేవలము ఒక స్థానం నుంచి మరొక స్థానమునకు మారేటువంటి వాడు కాదు.
1: Krishna, you are not the one to move about from one place to another.
0: నీ ఉన్నది ఒకే స్థానమే.
1: You are the very existence. You remain where you are.
0: Kaluka meera hrudayasthayi neevu.
1: You reside in the altar of the heart of meera.
0: Meera hrudayamu okkate kaani rendu devu.
1: The heart of meera is one and not two.
0: Kaluka aa hrudayanni neevu andukovani cheppindi.
1: You accept my heart, she prayed.
0: Mora makuta bheetambara dhari.
1: And you wear the pitambara and with all the insignia of the Lord Krishna.
0: Akkadiki poyyetappatiki thanu aa dwaramunaku tala kottindi.
1: And she had hit her head against the doors.
0: Tala pagalindi, Krishnudu akkada pratyakshamayyadu.
1: And there she could experience the manifestation of Krishna.
0: Krishna ekatvam ayyetappatiki Maharana ventane pothunnadu.
1: And Maharana also was passing by along the same road.
0: నేను పొరపాటుతో పల మీరాను కోపపడ్డాను.
1: I was deluded, I was mistaken in giving this treatment to Meera.
0: Krishna, మీరాను క్షమించు, నన్ను క్షమించు అని కృష్ణుని ప్రార్థించిపోయాడు.
1: And Rana prayed for pardon. Oh Krishna, pardon me, pardon Meera.
0: ఆమె క్రింద పడింది, ప్రాణం వదలింది.
1: As she fell down, she breathed her last.
0: Kani idi poi Krishnunde cherin tarvata Krishnudu pratyakshamai prayojanam emiti.
1: When once she reached Krishna, one with him, what is the fun of Krishna's manifestation apart from this?
0: Kalugna hrudayasthaye nee yokka sthaye ani cheppinappudu hrudayasthaye cheripoyadu Krishnudu.
1: Therefore, when once she declared that Krishna resides in her heart, Krishna did so.
0: కనుక ఇలాంటి అంతరాత్మలు ఏమాత్రం ఉండినప్పటికీ ఎవరూ దీన్ని యోచించటం లేదు.
1: Though there is lot of depth and inner significance, no one seems to be bothered of this.
0: కాన బాహ్యమైనటువంటి పదమునే తాను ఉపయోగించుకుంటూ బాహ్యమైనటువంటి యొక్క మార్గమునే నడుచుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నాను.
1: So people go by the words, taking external, worldly meaning and interpretations.
0: కనుక మనము ఈ వర్ల్డింగ్ మీనింగ్ మనం తీసుకోకూడదు.
1: సో వీ కెనాట్ షుడ్ నాట్ రిలై ఆన్ ద వర్ల్డింగ్ మీనింగ్.
0: హృదయ స్థాయి ఎందున్నటువంటి యొక్క భావంనే మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అది ఏ శాశ్వతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది, అది కదిలేటువంటిది కాదు, వెళ్ళేటువంటిది కాదు.
1: సో ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ స్టాండ్స్ ఫర్ ట్రూత్. ఇట్ ఈస్ స్టేబుల్, ఇట్ ఈస్ స్టెడీ, పర్మనెంట్, ఇటర్నల్.
0: హృదయము మార్పు ఏనాటికే కలగదు.
1: హార్ట్ నెవర్ చేంజెస్.
0: హృదయ స్థాయి ఏనాటికి మారదు.
1: ద లెవెల్ ఆఫ్ ద హార్ట్ ద స్టేచర్ విల్ నెవర్ చేంజ్.
0: పట్టి మారినటువంటిది దీనిని మనం తీసుకోవాలి.
1: Therefore we should take that into consideration which is changeless.
0: ఈ విధంగా మీరు తన యొక్క ప్రియమైనటువంటి యొక్క కృష్ణుణ్ణి పొందుతూ వచ్చింది.
1: That's how Meera could experience oneness with Krishna.
0: ప్రేమించినటువంటిది మరొకటి లేదు.
1: There is nothing beyond love.
0: ఆ ప్రేమ ఏకాత్మతగా ఉంటుండాలి.
1: That love is always one.
0: కనుక భక్తిని కోరేటువంటి వారందరూ కూడాను ప్రేమతత్వాన్ని ఒక్కటి మనం గట్టిగా పట్టుకోవాలి.
1: Therefore all devotees should have a firm grip on this love.
0: ఈ ప్రేమ తప్ప అన్య మార్గములు ఏవి కూడా మనం భగవంతుని చేర్చలేవు.
1: No other path will take you to God other than love.
0: కనుక ప్రేమనే పిలుచుకుంటూ పోండి.
1: Therefore go by this path of love sharing.
0: ప్రేమ నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుండాలి.
1: Love is with you
0: అంతే కూడా ఉంటుండాలి.
1: Love is with you, in you, around you, above you, below you.
0: ఇట్టి ప్రేమ తత్వాన్ని ఏ రీతిగా మార్చుకోగలము?
1: How can you ever change love?
0: కనుక సామాన్యమైనటువంటి ప్రజలు ఏ విధంగానో మార్చినప్పటికీ గట్టి హృదయం లేనటువంటి భక్తిని కలవాడు ఒక్కరు కూడా ఎవరు మార్చలేదు.
1: The ordinary people may go on changing this principle of love. But devotee should have this love which is changeless.
0: Prema swaruplara.
1: Embodiments of love.
0: Meerandaru kodanu tirigi meeru vellinappatikini akkada ee premane mee yokka hrudayanga teeskondi.
1: Even after you return, have this love, preserve this, sustain it.
0: Inga deeniki kodanu marchanakkarledu.
1: You don't need to bring changes in any way.
0: Nee ventane jantane intane kuda untuntadu bhagavantudu.
1: God is always with you, in you, around you, below you, above you.
0: Kanuka Krishna nenu nee venta vastanu ani prarthisukunte taanu Krishna mundu pothuntadu taanu venta vastuntadu taanu veru itana veru.
1: If you pray Krishna please be with me, it means that he is always with you by your side.
0: Kani Krishna nee tone nenu vastunnanu annapudu కృష్ణ లోపలనే ఉంటుంటాడు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సే కృష్ణ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ హీస్ ఇన్ యూ.
0: కనుక ఇవన్నీ మనం అర్థం తీసుకుంటే ఏమాత్రమూ సాధ్యం కాదు.
1: ఇఫ్ యూ గో బై ద రియల్ మీనింగ్ యూ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: కృష్ణ ఐఎమ్ ఇన్ యూ అంటారు.
1: యూ సే కృష్ణ ఐఎమ్ ఇన్ యూ.
0: నీవు లోపల ఉండినప్పుడు కృష్ణుడు ఏ విధంగా నీకు కనిపిస్తాడు?
1: When Krishna is in you, how do you find him outside?
0: Chala mandi bhaktulu kodanu, I am with you, I am in you, I am to you, I am for you, I am tuntaru.
1: Many devotees go on proclaiming that I am with you, I am in you, I am for you. They go on saying like that.
0: Ivanni kodanu kevalamu distinctive padamulu tappa nijamainatuvanti padamulu kadu.
1: These are all the words that you find in dictionary, the vocabulary.
0: భగవంతుడు ఎప్పుడు కూడా ఏకంగానే ఉన్నాడు కానీ భిన్నంగా ఎప్పటికీ కనిపించడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ ఓన్లీ వన్, హీస్ నెవర్ డివైడెడ్
0: కనుక మీరు ఎప్పుడు కూడా మీ యొక్క దేవుడు మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడని భావించుకొని మీరు ప్రార్థించండి.
1: దేర్ఫోర్ ఆల్వేస్ ఫీల్ అండ్ ప్రే విత్ ది కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యూ.
0: ఈ విధంగా మీరు ప్రార్థించడం చేత మీరెంతైనా ధన్యులు కావచ్చు.
1: ఇఫ్ యు ప్రే లైక్ దిస్ యు ఆర్ బౌండ్ టు బి లిబరేటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇంతటితోనే మీరు తృప్తి పడకండి.
1: డోంట్ గెట్ సాటిస్ఫైడ్ మియర్లీ విత్ దిస్.
0: ఇంకా ఎంతనో ఉంటుంది అది మీరు పడవలసిన ఆనందం.
1: దేర్స్ లాట్స్ ఆఫ్ థింగ్స్ బ్లెస్ వెయిటింగ్ ఫర్ యూ.
0: మీ కడుపు నిండుటకు ఇంకా ఎంతనో సామాన్య కావాలి.
1: You need so much to consume to fill your bellies.
0: Edo koncham tinesesi kadapa nindindani anukokandi meeru.
1: By just eating a fraction, you cannot say that your hunger is appeased or satiated.
0: కనుక ఇంకా మన ముందు మీరు ఎంతైనా మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుండాలి.
1: There is wide scope to enjoy and experience in future.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Baba, addressing the Sai youth from the South Indian state of Kerala on the 13th of April 2005.

రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ద డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఇన్ ది ఈవినింగ్ ఆఫ్ November 21st, 1985 డ్యూరింగ్ భగవాన్స్ 60th బర్త్డే సెలబ్రేషన్స్ ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ది 4th వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది శ్రీ సత్య సాయి సేవా ఆర్గనైజేషన్.

0: in this world, for man, these five qualities of Satya, Dharma, Ahimsa and Shanti and Prema are verily like the five pranas, the pancha pranas, the quintessentials, the life-giving forces. Amongst these five again, love indeed, which is the noblest and the highest, and one which has to be sought for. Therefore, in your heart, foster, nourish and sustain this element of love.
1: Divyatma Swarupulara.
0: Embodiments of the Divine Atma.
1: Manava janma chala utrushtamainatundi.
0: This life of a human being is rather difficult to get.
1: ఇది మేధ వికాసమునందు కూడను పుడమియందు గల జీవులన్నింటి యందు ఈ మానవత్వము ఉత్తమ స్థానము నందుకున్నది.
0: నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ గివింగ్ రైజ్ టు అండ్ సస్టైనింగ్ ద బాడీ యాజ్ సచ్, బట్ ఆల్సో ఇన్ ద యాక్ట్స్ ఆఫ్ లెటింగ్ ద ఇంటెలెక్ట్ బ్లాసమ్ ఫోర్త్. దిస్ ఇస్ వాట్ యు విష్ టు సీ ఇన్ వాట్ వీ కాల్ ఇస్ మ్యాన్ అమాంగ్స్ట్ ఆల్ లివింగ్ ఫార్మ్స్ in this world.
1: Aite manavudu prakritikanga durbaludu.
0: But in a manner of speaking, man is a weakling.
1: Antiye kaadu tana yokka jeevitamu parimitamainatundi.
0: But not only that, his life has to come, it has an end.
1: Parimitamaina jeevitamunandu దుర్బలమత్తమైనటువంటి మానవత్వమునందు దివ్యత్వాన్ని ప్రకటింపజేసుకునేటువంటి ఆత్మశక్తి ఒక్క మానవుని యందు మాత్రమే ఉన్నది.
0: బట్ దెన్ ఇన్ దిస్ లైఫ్ విచ్ హాస్ అన్ అపర్ లిమిట్ అండ్ విచ్ ఇస్ బేసికలీ ఎ వీక్నెస్ ఆల్ అరౌండ్, దేర్ ఈస్ దిస్ పవర్ ఆఫ్ ది ఆత్మశక్తి ఇన్ మ్యాన్ అండ్ మ్యాన్ అలోన్.
1: అయితే మేధా వికాసముతో కూడినటువంటి మానవుడు పరిమితమైనటువంటి జీవితమునందు ఈ మేధాశక్తిని సార్థకము గావించుకునేటువంటి ప్రవర్తన ఎందే తన జీవితమును అంకితము గావించాలి.
0: He is given the power of the intellect, and though his life has to come to an end sooner than later, he should nevertheless strive to see to it that this intellect is given the role it has to play.
1: ప్రాచీన కాలము నుండి భారతదేశములో ఈ పంచసూత్రములను ప్రాణములుగా భావించి ప్రచార ప్రబోధములు కలిపినటువంటి పవిత్ర దేశము ఈ భారతదేశం.
0: దిస్ ఏన్షియంట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఈస్ దట్ సేక్రెడ్ ల్యాండ్ వేరిన్ ది ఎఫికసీ అండ్ ద గైడింగ్ ప్రిన్సిపల్ ఇన్ దీస్ ఫైవ్ ప్రిన్సిపల్స్ హ్యావ్ బీన్ హైలైటెడ్ అండ్ హ్యాండెడ్ డౌన్ టు మ్యాన్ డౌన్ ద ఏజెస్.
1: భారతదేశమునందు అనేక సాంప్రదాయములు అనేక

0: అనేక మతములతో కూడి ఉండినప్పటికీ అనేకత్వమునందు ఏకత్వంగా భావించి విశ్వసించి దివ్యత్వాన్ని ప్రకటింపజేసినటువంటి దేశం భారతదేశం.
1: This land of Bharat is once again a land rich in tradition, rich in customs, and therefore, though it has been having these things like caste and religion, it has nevertheless sustained itself against the onslaughts of time.
0: ఏకత్వమే భారతీయుని యొక్క లక్ష్యము.
1: And has realized the principle of oneness in the many.
0: కాని ఇట్టి సత్యాన్ని గుర్తించలేనటువంటి వ్యక్తులు భారతదేశం యొక్క సాంప్రదాయమును అనేక రీతులుగా కల్పనలు చేసి దీన్ని వంచడానికి ప్రయత్నిస్తూ వచ్చారు.
1: But those who have not been able to understand the significance of this rich tradition have tried to give different interpretations and misinterpretations to this ancient land and
0: అన్ని మతములను అన్ని తెగలను అన్ని సాంప్రదాయములను అన్ని ఆచారములను ఏకత్వంగా భావించి ఒకే మాత్రమైనటువంటి మార్గమునందు ప్రవేశింపచేసినటువంటి యొక్క దివ్యత్వం ఒక భారతీయ తత్వం.
1: The great divine principle which is there to be found only in this ancient land is that amongst all these differentiation of religion, caste, traditions and norms, there is a basic oneness of purpose.
0: Adiye mana samskruti.
1: And that is this rich culture of ours.
0: Naranji pandiyandu aneka tonalu veru veruga kanipistuntai.
1: In an orange fruit, you can come across the different entities which you...
0: Orange. Aite, tonalu veru veruga kanipinchinappatikini పైన అన్నింటినీ ఏకత్వంగా కప్పబడినటువంటి యొక్క చర్మం ఒక్కటి.
1: దేర్ ఆర్ డిఫరెంట్ పీసెస్ నో డౌట్ మేకింగ్ అప్ దిస్ ఆరెంజ్ ఫ్రూట్ బట్ ద స్కిన్ దట్ కవర్స్ దెమ్ ఆల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: అదే విధముగాని అన్ని మతములను అన్ని సాంప్రదాయములను అన్ని తెగలను అన్ని కులములను కూడాను ఏకత్వంగా భావించి కులము ప్రధానము కాదు గుణమే ప్రధానమని బోధించినటువంటి దేశము భారతదేశము.
1: In the same manner, though we have been having things like different religions, castes, traditions and norms, etc., this culture has proclaimed to us the truth that it is not the caste which is important, but the oneness of purpose that's important.
0: Jati kante niti mukhyamaniyu, matamu kante mamata abhivruddiyaniyu, bodhinchinatuvanti desham bharatiya samskruti.
1: Rather than the race, it is the character which is important, and rather than the religion, it is one's ideal that's important. This is the lesson given down to us.
0: మతము ప్రధానము కాదు మమత ప్రధానము.
1: రిలిజన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ సో మచ్ యాజ్ యువర్ ఫీలింగ్ వన్ విత్ యువర్సెల్ఫ్.
0: నీ జాతి ముఖ్యము కాదు నీతియే దీనిలో ముఖ్యము.
1: యువర్ కాస్ట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ యువర్ రేస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ బట్ యువర్ క్యారెక్టర్ ఈస్ ఇన్ డీడ్ ఇంపార్టెంట్.
0: నీతిని మమతతో అభివృద్ధి గావించినటువంటి మానవత్వము.
1: ద హ్యూమన్ నేచర్ ఇస్ దాట్ వెరీన్ యూ ట్రై టు ఫర్దర్ ది కాజ్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ స్ట్రెంగ్థన్ ఇట్.
0: కనుక సత్య ధర్మ అహింస శాంతి ప్రేమలు అనేటువంటివి మానవతా ప్రధానమైనటువంటి ప్రాణములు.
1: దేర్ఫోర్ ది వెరీ ఎసెన్షియల్ వైటల్ లైఫ్ గివింగ్ ఫోర్సెస్ టు మ్యాన్ ఆర్ దీస్ ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య ధర్మ అహింస శాంతి అండ్ ప్రేమ.
0: ఈ యొక్క పంచ ప్రాణములు కూడాను ప్రధానమైనటువంటి మానవత్వాన్ని వీక్షింపజేసి ప్రకటింపజేసి ఆచరింపజేసి ఆనందాన్ని అందించేటువంటివి.
1: These five principles are such wherein one can realize oneself by blossoming forth of one's own nature, one's own realization. And one's own understanding of oneself.
0: Manavuniki charitra pradhanamu.
1: For man, history is important.
0: Vyaktitvamu aadharamu.
1: His own individual nature is the key.
0: Jatiyata mukhyamu.
1: His sense of patriotism is important again.
0: Pavitramu aadharamu.
1: Sacredness is again his guiding principle.
0: Aikamatyame deeni yokka pradhana tattvamu.
1: And the principle of unity is the key to this.
0: Kanukane charitramu, vyaktitvamu, జాతీయత దివ్యత్వము ఐకమత్యము ఇవి కూడాను పంచ సూత్రములు భారతీయుని యొక్క శాస్త్రములు.
1: సో వీ ఆల్సో హ్యావ్ దీస్ ఫైవ్ కాంపోనెంట్స్ మేకింగ్ అప్ వన్స్ ఎగ్జిస్టెన్స్ వర్త్ వైల్ వన్స్ హిస్టరీ క్యారెక్టర్ వన్ సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం అండ్ ద లైక్.
0: దీనిని పురస్కరించుకుని ఆధునిక కాలమునందు భారతదేశమునకు హిందూ దేశము అని పేరు పెట్టు వచ్చారు.
1: ఇట్స్ ఇన్ కీపింగ్ విత్ దిస్ ట్రెడిషన్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ This land of Bharat has also been called the land Hindu land. Hindu
0: Angleyulu ee Hindu desam ani peru pettinappatikini Bharatiya sampradayamunu evvarukunu e maatram kodanu maarchutaku veelu kaadu cherchutaku alavi kaadu.
1: Though this name of Hindu was given to us by the Anglicans, it is not possible, it has not been possible for them to change the basic essential, the vitality of this country.
0: Hindulo kodanu varu teliyaka vanchinchi దీన్ని హిందూ అనేటువంటి పదము ఏర్పరిచినప్పటికీ ఇందులో కూడాను పంచప్రాణ సూత్రములు ప్రకాశించుచే ఉంటున్నవి.
1: Though as a form of deceit they gave this name Hindu, they have unwittingly given to us again in this term Hindu the five essential principles.
0: ఆంగ్ల భాషలో HINDU ఈ యొక్క ఐదు అక్షరములు.
1: Now this word Hindu is constituted by these five letters HINDU.
0: Het anaga history.
1: H standing for history.
0: I anaga individual anaga vyaktitvam.
1: I stands for one's individuality.
0: N anaga nationality ade jatiyata.
1: N stands for nationality, sense of patriotism.
0: D anaga devotion అనే కాకుండా డివినిటీ అని కూడా చెప్పవచ్చు.
1: ది అగైన్ స్టాండ్స్ నాట్ ఓన్లీ ఫర్ థింగ్ లైక్ డివోషన్ బట్ ఆల్సో ఫర్
0: అదే దివ్యత్వము.
1: దట్ ఈస్ యువర్ డివినిటీ.
0: యు అనగా యూనిటీ.
1: అండ్ యు స్టాండ్స్ ఫర్ ద వర్డ్ యూనిటీ.
0: కనుక ఈ హిందూ అనేటువంటి పదమునందు కూడాను హిస్టరీ, వ్యక్తిత్వము, జాతీయత, డివినిటీ, యూనిటీ అనేటువంటివి ఈ పంచప్రాణములు పంచసూత్రములుగా నుంచి ఉన్నవి.
1: Therefore we have in this word Hindu these five essential principles all over again: history, individuality, nationality, divinity and unity.
0: ఈ యూనిటీ నే మోక్షమనియు.
1: This unity is indeed liberation.
0: ఈ యొక్క ప్రభువైనటువంటి యొక్క చరిత్ర ఇదియే భారతీయునకు ప్రధానమైనటువంటి యొక్క ధర్మమనియు.
1: And the very first among these, this history is basic to whoever could be called a Bharatiya.
0: Mana vyaktitvame nijamainatvanti yokka jatiyataniyu.
1: One's own individuality connotes one's own sense of belonging to the country.
0: Ee vyaktitvanni penchukunnappude divyatvamalo aavirbhavistundaniyu.
1: Only when you give that this individuality of yours come to the surface, there will be a thing like nationality.
0: Itti divyatvame mochamunaku aadharamaniyu prabodhistu vachindi.
1: Rather there will be a thing like divinity, and only when you have realized the divine there is a sense of fulfillment, liberation.
0: Indulo dharmartha kama mochamulu purushartamuluga bhavistu vacharu.
1: Then again we have these purushartas in the form of dharma, artha, kama and
0: moksha. Kani ee naadu duradrishtavashattu manavulu dharmarthamulu visarjinchi kamamune pradhanamainatvanti yokka lakshyamunu chesukoni tadwara jeevitamunu gadupthu vastunnaru.
1: But unfortunately today man has forgotten the first two, dharma and artha. He goes after this kama and in the process has lost sight of his sense of liberation.
0: Dharma mochamulu variki emo artham kavatam ledu.
1: One does not really understand what these two terms mean, dharma and moksha.
0: Madalu leka kommalu ee reethiga puttagalavu.
1: Without roots in the first place, how can you think of the branches?
0: Artha kamulane kommalapaina jeevinchetuvanti vyakti ఏనాటికైనా కిందికి దిగక తప్పదు.
1: వన్ హూ ఇస్ ట్రైంగ్ టు ఈక్ అవుట్ ఎ లివింగ్ ఆన్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ అర్థ అండ్ కామ సూనర్ దెన్ లేటర్ హీ హస్ టు కొలాప్స్ అండ్ ఫాల్.
0: ఈ అర్థకామముల్ని ఆధారంగా చేసుకున్నటువంటి వ్యక్తి తన యొక్క జీవితంను వ్యర్థము గావించుకోవటమే అవుతుంది.
1: సో వన్ హూ హాస్ దిస్ అర్థ అండ్ కామ దీస్ బ్రాంచెస్ హాస్ హిస్ సపోర్ట్ హీల్ బి మేకింగ్ హిస్ లైఫ్ అండ్ ఎక్స్ప్రైజ్ ఇన్ ఫ్యూటిలిటీ.
0: ధర్మ మోక్షములు లక్ష్యం నన్ను ఉంచుకుని అర్థకామములు అనుభవించడమే నిజమైన పురుషార్థమని కూడా గుర్తించాలి.
1: The true purushartha on the other hand contains in recognizing these ideas of dharma and moksha and then leading your lives on artha and kama.
0: Kaliyuga prabhavam che manavudu prati padamunaku kudanu nanarthamulu kalpinchi anarthamulu swikarinchi yadarthamulu visarjinchutu vastunnadu.
1: It is the influence of the present times of the Kaliyuga that man loses sight of the significance of any word or term. He seeks different varied interpretations which are terms in contradiction.
0: Antarathani vicharinchatam ledu.
1: He does not go for the significance contained
0: oka chinna vishayam.
1: Here is a small example.
0: Suryodayam kaagane manam chaala aanandistunnamu.
1: Now we tend to rejoice at the fact that the sun has risen.
0: Karanam,
1: what's the reason?
0: Mana karmalanu aacharinchi edo bhoga bhagyamulanu pondalani mana jeevithamunu aanandamainatundi jeevithanga gadapalani mana yokka vaanchya.
1: Because it's our desire that we undertake the daily tasks assigned to us and thereby derive some joy and happiness.
0: Karmane jarapakundana జన్మనే జరగదు అని వారి యొక్క విశ్వాసం.
1: బికాస్ వి టెన్ టు బిలీవ్ దట్ వితౌట్ పెర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ దేర్ ఇస్ నో క్వశ్చన్.
0: ఈ కర్మలన్నీ కూడాను కేవలము భోగ భాగ్యముల నిమిత్తమై ఆచరిస్తూ వస్తున్నారు.
1: నౌ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ యాక్షన్స్ ఆఫ్ ఆర్స్ ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ ఓన్ మెటీరియల్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
0: సూర్యాస్తమం కాగానే చాలా ఆనందిస్తూ ఈ కర్మలు ఆచరించినటువంటి కాయములకు విశ్రాంతి కల్పించేటువంటి నిమిత్తమై వారు దీనికి తగినటువంటి ఉల్లాసాన్ని అందిస్తున్నారు.
1: Likewise, as the sun sets, we tend to try and give rest to the body which has undergone a great deal of trouble through the day.
0: అయితే వీరికి తెలిసినటువంటి అర్థం ఇంటి కర్మాచరణ నిమిత్తమై సూర్యోదయం జరుగుతున్నదని, దేహం యొక్క విశ్రాంతి నిమిత్తమై సూర్యాస్తమం జరుగుతున్నదని, ఈ సూర్యోదయ సూర్యాస్తమం రెండు కూడాను మానవునికి ఆనందాన్ని అందిస్తున్నదని వీరు భావిస్తున్నారు.
1: Now this is the most that one tends to understand in these phenomena like sunrise and sunset, that the sun has risen so that the body may perform whatever is due to be done, and the sun has set so that you can experience comfort for the boy, for the body.
0: ఇది యథార్థము కాదు.
1: But then this is not the significance of these.
0: నిజముగా ఈ సూర్యోదయ సూర్యాస్తముల యొక్క అంతరార్థాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఆనందాన్ని అనుభవించడు.
1: One who has really understood the significance of the sunrise and sunset can never experience joy or happiness.
0: ప్రతి సూర్యోదయ సూర్యాస్తమం రెండు కూడాను మానవుని యొక్క ఆయు ప్రమాణమును దినదినము కూడాను తగ్గించుతూ వస్తున్నది.
1: బికాస్ ఎవ్రీ సన్ రైజ్ అండ్ ఎవ్రీ సన్సెట్ మార్క్స్ యట్ అనదర్ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్. ఇట్ రిడ్యూసెస్ హిస్ లైఫ్ స్పాన్.
0: తన ఆయు ప్రమాణాన్ని అపహరిస్తూ పోతున్నది సూర్యోదయ సూర్యాస్తమములు. సో
1: దిస్ రైజింగ్ ఆఫ్ ద సన్ అండ్ ద సెటింగ్ ఆఫ్ ద సన్ హాస్ స్నాచ్డ్ అవే డే ఫ్రమ్ యువర్ లైఫ్.
0: వీడు దినదినమును కూడాను అంత్యమునకు సమీపించుతూ వస్తున్నాడు.
1: ఇన్ అదర్ వర్డ్స్ యూఆర్ అప్రోచింగ్ డే బై డే యువర్ ఓన్ ఎండ్.
0: దీని ఎందు ఉండినటువంటి అంతరాత్మ ఒకటి, మానవుడు భావించి అనుభవించేటువంటి బాహ్యార్థం మరొకటి.
1: దిస్ బీయింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ వి గివ్ సమ్ అదర్ ఇంటర్ప్రిటేషన్ అండ్ టెండ్ టు ఫీల్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: ఈ జగత్తునందు ఏ పదార్థము కూడాను మానవుని యొక్క సొంత పదార్థము కాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఇన్ ద వరల్డ్ ఈస్ గివెన్ టు మ్యాన్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
0: పనిబడి 10 దినముల పట్టణంలో నివసిస్తూ వస్తుంటాడు ఒక వ్యక్తి.
1: Now an example, an individual has some work in the town and he goes and has to spend 10 days in the city.
0: Paruna nimittamai 10 dinamulu edo oka hotel lo jeevistu ostuntadu.
1: Now because he has to do this work of his, he spends 10 days in a hotel.
0: Tana pani purti kaagane tirigi tana sasthanam cherutuntadu.
1: As soon as he finishes his work, he gets back to his place.
0: 10 దినములు హోటల్లో ఒక గృహంలో ఉండినంత మాత్రమే ఆ గృహము తన సొంతం అవుతుందా?
1: జస్ట్ బికాస్ యు హావ్ స్టేడ్ 10 డేస్ ఇన్ ఎ హోటల్ హాస్ ఇట్ బికమ్ యువర్ హోమ్?
0: అదే విధముగానే మానవుడు తల్లి, తండ్రి, ఆస్తి, పాస్తి ఇంకా అనేక విధములైనటువంటి యొక్క వస్తువులను తమవిగా భావించి అందులో జీవిస్తూ ఉంటున్నాడు.
1: లైక్ వైజ్ మ్యాన్ టెన్స్ టు ఫీల్ that the mother, the father, his possessions, material, and all that has been handed down to him by his ancestors are his own.
0: ఇవన్నీ కూడా కేవలం విశ్రాంతి మందిరములకు మాత్రమే కాని సొంతము కాదు.
1: బట్ వాట్ యు హావ్ టు అండర్స్టాండ్ ఇస్ దీస్ ఆర్ దేర్ సో దట్ యు కెన్ టేక్ సమ్ మొమెంట్ ఫర్ రెస్ట్. దే ఆర్ నాట్ యువర్ ఓన్.
0: కారణము తనతో రావు.
1: రీజన్ బీయింగ్ దే డు నాట్ గో విత్ యు, కమ్ విత్ యు.
0: తనవే అయినప్పుడు తనతో ఎందుకు రావు?
1: ఇఫ్ దే ఆర్ వెరీలీ హిస్, వై డోంట్ దే అకంపని హిమ్?
0: తనవి కావు కనుకనే తనతో రావు.
1: బికాస్ దే ఆర్ నాట్ హిస్, దే డు నాట్ గో విత్ హిమ్.
0: ఇలాంటి పరిస్థితిని ఎందు మానవుడు గాఢముగా విచారించి లోతుగా దిగి దివ్యత్వాన్ని కొంత విచారించినప్పుడే తన యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది.
1: ఇన్ సచ్ మ్యాటర్స్ వెన్ యూ టెండ్ టు గో డీప్ ఇన్ టు ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్ కెన్ యూ రియలీ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్.
0: కనుక మానవుని ఆయు పరిమితి చాలా తక్కువ.
1: దెర్ఫోర్ దిస్ లైఫ్ స్పాన్ ఆఫ్ మ్యాన్ ఈస్ రాదర్ లిమిటెడ్.
0: మేధా వికాసము ఎక్కువ.
1: వెరాస్ ద పవర్ ఆఫ్ ద ఇంటెలెక్ట్ ఈస్ స్టూపెండస్.
0: ఈ మేధాశక్తితో ఈ పరిమితమైనటువంటి ఆయువును పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: టు ది పవర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ దట్ విచ్ హాస్ ఎన్ ఎండ్ దట్ యువర్ లైఫ్ స్పాన్ ట్రై టు సాంక్టిఫై ఇట్ మేక్ ది బెస్ట్ ఆఫ్ ఇట్.
0: ఏ విధంగా మనం సార్థకం గావించుకోవాలి?
1: హౌ కెన్ వి సీక్ దిస్ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్?
0: ధనం ఉన్నది,
1: వి హావ్ మనీ.
0: బలం ఉన్నది,
1: వి హావ్ స్ట్రెంగ్త్.
0: గుణం ఉన్నది,
1: వి హావ్ అవర్ ఓన్ క్వాలిటీ.
0: అధికారం ఉన్నది,
1: అండ్ వి హావ్ ఎ సెన్స్ ఆఫ్ అథారిటీ.
0: వీటిని మనం సక్రమమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టి అనుభవించాలి.
1: దీస్ హ్యావ్ టు బి ఛానలైజ్డ్ ఇన్ ది ప్రాపర్ వే సో దట్ వీ కెన్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్.
0: ధనమున్నది కనాలని అనేక విధములైనటువంటి యొక్క దుర్మార్గములో ప్రవేశపెట్టి దాన్ని దుర్వినియోగం చేయటము మంచిది కాదు.
1: జస్ట్ బికాస్ వీ హ్యావ్ మనీ వీ షుడ్ నాట్ మిస్యూజ్ దిస్ మనీ అండ్ టేక్ టు ఈవిల్ అన్డిజైరబుల్ వేస్.
0: దానిని కూడాను సాత్విక మార్గంలో ప్రవేశపెట్టి సరైనటువంటి యొక్క విలువను కల్పించాలి.
1: ఈవెన్ దిస్ మనీ హ్యాస్ టు బి గివెన్ ఇట్స్ ఓన్ ప్లేస్ ఆఫ్ ఇంపార్టెన్స్.
0: వస్తువును మనం ఎంత పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టుదమో దానికి అంత విలువైనటువంటి యొక్క స్థాయి కూడా అందుకుంటుంది.
1: అండ్ ఇట్ హ్యాస్ టు బి యూజ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ మేనర్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూజ్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టేటస్. వీ హ్యావ్ టు అకార్డింగ్లీ గివ్ ఇట్ ఇట్స్ ప్లేస్.
0: మనం పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకపోవటం చేతనే ఈ యొక్క వస్తువుల యొక్క విలువ కూడాను తరిగిపోతున్నది.
1: because we do not make the best possible use of any given thing, we cannot understand what it's there for.
0: Kanuka prati padarthamunu kudanu pavitramaina margamlo pravesha petti saptakamainatundi karmalu aacharinchi tadwara santoshanni anubhavinchali.
1: So every little thing has its own sacred purpose. We have to understand that and use it accordingly. Therein lies the sanctifying process of our lives.
0: ఈ మేధా శక్తిని పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టుటకు తగినటువంటి ఒక ఊహలు పన్నాలి.
1: Like for instance, how does one use the power of the intellect?
0: Misuse of money is evil అన్నారు.
1: Now misuse of money is evil, it's been said.
0: దీనిని దుర్వినియోగం చేయరాదు.
1: We should not misuse money.
0: భగవంతుడు నీ యొక్క చిత్తమును మాత్రమే ఆశించడు కాని నీ విత్తాన్ని ఆశించడు.
1: God would rather like to go for your heart. He is not after your money or wealth.
0: నీ నీతిని మాత్రమే తాను కోరును కాని నీ జాతిని తాను ఏమాత్రము ఆశించడు.
1: He seeks your character. He does not go to what caste or religion you belong.
0: మానవ జాతి ఎందు పుట్టి మహత్తరమైనటువంటి యొక్క దివ్య శక్తిని చేకూర్చుకొని తద్వారా ఆత్మతత్వాన్ని ఆనందంగా అనుభవించేటువంటి మార్గంలో ఈ జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
1: Born of the human race and endowed with this powerful intellect and this innate spark of divinity, try to realize it. Come to understand your own nature.
0: కానీ కలి ప్రభావం చేత మానవుడు తెల్లవారేంటి మొదలు రాత్రి పరుగునంత వరకు స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థం.
1: But because the influence of these Kali times, right from the moment he gets up till he goes to bed,
0: స్వార్థమనే సంకెళ్లలో మానవుడు బంధితుడై తద్వారా అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: He indulges in actions which are selfish to the core. And he lets himself be bound in this idea of selfishness.
0: Yedu talanchina swaprayojana nimittamai thanu sankalpinchutunnada kani paraartha nimittamai em aatram kudanu prakulaadutaledu.
1: Whatever he wishes to do, it is for his own selfish interest. He doesn't care for others.
0: Paraartha tattvanni kontha varaku artham chesukoni ee swartham swaprayojanamu tyagam chesukuneetundi margamlo praveshinchali.
1: Or not does he try to understand what lies beyond the paraartha tattva. We should try to go for that even as we are indulging in what we are doing.
0: Bhakti, bhakti, bhakti anaga kevalamu bhajanalu dhyanamulu japamulu ityadi karmalu aacharinchatam maatrame bhakti kaaneradu.
1: We keep talking about bhakti or devotion. Bhakti or devotion does not mean that you sit in japa or do dhyana or sing bhajans.
0: Parulanu himsinchaka parulanu dushinchaka parulanu kashtapettaka saadhyamainanta varaku kudanu వారికి సహాయభూతులుగా నిలచాలి.
1: వి షుడ్ హర్ట్ అదర్స్ ఫీలింగ్స్, వి షుడ్ క్రిటిసైజ్ దెం, వి షుడ్ రిడిక్యూల్ దెం, టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ ట్రై అండ్ గో అండ్ హెల్ప్ దెం.
0: మానవులందరూ సోదర భావాన్ని పెంచుకోవాలి.
1: అండ్ వి షుడ్ హావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ బ్రదర్హుడ్ అమంగ్స్ట్ ఆల్ మెన్.
0: అప్పుడే ఈ లోకము భూలోక స్వర్గంగా కనిపిస్తుంది.
1: ఓన్లీ దెన్ విల్ దిస్ వరల్డ్ ఆఫ్ ఆర్స్ వెరీలీ బికమ్ హెవెన్.
0: దినదినమునకు విశాల హృదయములు తరిగిపోతున్నవి.
1: Day by day, this broad outlook and attitude is
0: disappearing.
1: More and more of narrow-mindedness is creeping in.
0: తాను తనవారు అనేటువంటి యొక్క స్వార్థము తప్ప పరులు పరవారు అనేటువంటి ప్రేమ తత్వాన్ని ఏమాత్రం కూడా పెంచుకుంటలేదు.
1: More and more it's a case of I, mine and thine. This differentiation. You're all the while bothered about yourself. You don't care about others.
0: నేను అనేటువంటి ప్రదేశము నుంచి మనము అనేటువంటి గమ్యము చేరటమే జీవితం యొక్క అంతరార్థము.
1: The inner significance of life is we make a journey from the state of I to the state of we.
0: జీవితం అంతా కూడాను నేను నేను నేను అనేటువంటి యొక్క స్థాయి అందే ఉండిన గమ్యంని ఏ రీతిగా చేరగలడు.
1: If all through the life you are remaining in the state of I, how can you hope to reach your destination?
0: కనుకనే దేశములో ధనము ప్రధానమే.
1: But then, as far as our existence goes, money is important, no doubt.
0: గుణము అవసరమే.
1: You need character also.
0: బలం కూడాను చేకూర్చుకోవాల్సినది.
1: And certainly you must strengthen yourself.
0: అయితే దీనిని ఎంతవరకు ఎట్టి మార్గములో ఏ విధమైన పవిత్రముతో మనం దీనిని అనుభవించాలి.
1: But how far do we go catering towards these needs? And what is the way in which you make the best use of them?
0: గోవు పెరుగు కొలది కొమ్ములు కూడాను పెరుగునట్టుగా మన ధనము పెరుగు కొలది అహంకారం కూడాను పెరుగుతుంది.
1: Now as the cow grows, so do the horns grow, it is said. So also as the money grows, our sense of ego also grows.
0: Dhanamechina manamechunu madamechina durgunambu manakayechunu dhanamunegina madamudugunu madamudugina durgunambu manunu vema annadu. Ee dhanamu chetane manavudu aneka vidhamlainatundi ahankaramulaku abhimanamulaku guriyai tana manavatvanne marachi taanu jeevitamunu vyartham gavinchukunnadu.
1: సో మనీ అండ్ వెల్త్ ఫాస్టర్ ది సెన్స్ ఆఫ్ ఈగో ఇన్ వన్ సెల్ఫ్ అండ్ దిస్ ఇన్ టర్న్ గివ్స్ రైజ్ టు ఈవిల్ టెండెన్సీస్ ఇన్ ది ప్రాసెస్ వన్ లూజెస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వన్స్ ఎగ్జిస్టెన్స్
0: భారతదేశంలో అన్నము లేక అల్లాడేటువంటి వారు కోటాను కోట్లగలరు.
1: ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్ ద ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ కుడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ టు ఈట్
0: మానవుడు దురాశలతో మునిగి దుఃఖంతో కుంగిపోతున్నాడు.
1: And man is weighed down by a sense of burden of troubles.
0: ee dukkhamunu nivritti gaavinchukune nimittame aasalanu arikattukomani bodhincham.
1: Now by way of putting an end to this sorrow and grief, put a
0: aasalanu arikattukunnappude aanandam chekurutundani kudanu deeni yokka antarartham.
1: Put a ceiling on your desires because therein lies the key to happiness.
0: Aithe sadhakulainatunti meeru kudanu deeni yokka arthanni chakkaga gurtinchalekapothunnaru.
1: But even those of you here who claim to be sadhakas have not understood the true significance of this concept.
0: Ceiling on desires anaga deeni yokka artham emiti mana yokka aasananu arikattukovatam ani deeni antartham.
1: Now what does this mean, ceiling on desires? It merely means curbing our desires.
0: Ee vidhamainatundi aasananu arikattukovatam valla dhanamunu kudanu kontha nilabettukunna varam avutam.
1: Now even as we curb our desires thus, we can also accumulate some money.
0: అట్టి ధనము చేత తోటి మానవులను కొంతవరకు ఆదుకోవడానికి కూడా అవకాశం ఉంటుంటాయి.
1: దట్ మనీ ఇన్ టర్న్ కుడ్ బి యూజ్డ్ టు సపోర్ట్
0: అంతేకాకుండా ఆ ధనము చేత సత్కార్యములు చేసి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో దానిని ప్రవేశించి పెట్టినటువంటి వారం అవుతాం.
1: టు సపోర్ట్ ఎ ఫెలో బీ అండ్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ ఎనీ అదర్ చారిటబుల్ పర్పస్ ఆర్ ఫర్ సమ్ వర్త్ వైల్ కాజ్
0: కుటుంబంలో చెలరేగినటువంటి సమస్యలను కూడా ఈ ధనం వల్ల కొంతవరకు తీర్చుకుని శాంతిని పొందగలిగినటువంటి వారం అవుతాం.
1: ఆల్సో బై సేవింగ్ అప్ దస్ దిస్ మనీ కుడ్ బి యూజ్డ్ టు ఎలీవియేట్ అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ సఫరింగ్. కలియుగము
0: ధనమూలం ఇదం జగత్తు, ధనము లేకపోతే ఏ యొక్క చిన్న కార్యం కూడా మనం చేయలేము.
1: బికాస్ వితౌట్ మనీ వి కెనాట్ అండర్టేక్ ఎనీ టాస్క్ హౌ మైన్యూట్.
0: కనుకనే కుటుంబ పోషణ కోసమని, పరోపకార నిమిత్తమని, పవిత్ర కార్యములు ఆచరించే నిమిత్తమని ఈ ధనమును కొంతవరకు నిలబెట్టుకునే నిమిత్తము ceiling on desires ధనమును వ్యర్థం చేయకూడదని బోధించాం.
1: Therefore to support one's own family, to extend help to others and to carry out some sacred and noble task, money is necessary. That's why we have stated ceiling on desires.
0: మన సంస్థలో ceiling on desires లో నాలుగు ప్రధానములైనటువంటివి.
1: And then again in our organization this idea of ceiling on desires is fourfold.
0: ధనమును వ్యర్థం చేయవద్దు. ఇది మొట్టమొదటిది.
1: The first one is do not waste money. Do not misuse money.
0: ఆహారమును వ్యర్థము చేయవద్దు.
1: సెకండ్ ఇస్ డు నాట్ వేస్ట్ ఫుడ్.
0: కాలమును వ్యర్థము చేయవద్దు.
1: థర్డ్ థింగ్ ఇస్ నాట్ వేస్ట్ టైం.
0: మీ యొక్క శక్తిని, మేధస్సును వృథా కరపోవద్దు.
1: అండ్ దెన్ డు నాట్ మిస్ యూజ్ ఫ్రిటర్ అవే యువర్ సెన్స్ ఆఫ్ ఎనర్జీ, యువర్ సెన్స్ ఆఫ్ పర్పస్.
0: కనుక డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ ఎనర్జీ. ఈ నాలుగింటి ఎందుకును ఒక దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకుని పరతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుందని ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ అని మనం స్థాపించాము.
1: Therefore in this fourfold path you have do not waste money, do not waste food, do not waste time, do not waste energy. Therein lies the key to understanding and realizing the innate divinity.
0: కానీ కొంతమంది వ్యక్తులు ధనమును వ్యర్థం చేయకుండా కొంతవరకు ప్రోగు చేసి ఏదో ఒక విధమైనటువంటి కార్యానికి మనం అర్పితం గావించుకోవటమే దీని యొక్క అంతరార్థమని భావించి వారి వారి కార్యములు యందు ధనమును అనేక విధములుగా వ్యర్థం చేస్తూ ఏదో సీలింగ్ ఆన్ డిజైర్స్ కొంతవరకు మిగిలించుకున్నామని కొంత ధనమును మాత్రమే బ్యాంకు ముందు కడుతున్నారు.
1: దిస్ ఇస్ ద సెంట్రల్ ఐడియా బిహైండ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్. బట్ అన్ఫార్చునేట్లీ నాట్ మెనీ హావ్ అండర్స్టూడ్ దిస్. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ లైన్ విత్ దిస్ ఐడియా ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ keep away a certain money no doubt and they try to put aside in the bank in their own accounts.
0: Dhanasito Sai ee yokka samasthanu ne prarambhinchaledu.
1: Sai has not launched this organization for the sake of money.
0: Mee yokka aasananu arikattukoni vairagya margamanandu divyanandamanu anubhavinchamani naa yokka aasha.
1: It has been my hope that you'll curb your desires, develop this sense of detachment and thereby experience untold bliss and joy.
0: కానీ అతి పవిత్రమైన నా భావమును అర్థం చేసుకొనక కేవలము ceiling on desires లోపల ధనమును మాత్రమే సమస్తకు అర్పితం గావించుకోవటం ఇది ప్రధాన లక్ష్యంగా మీరు భావిస్తూ వచ్చారు.
1: So you have lost sight of this sacred hope of mine and you have given yourself away to feeling that if you save enough money it's more than enough under the ceiling on desires.
0: ఇది సరైనటువంటి మార్గం కాదు.
1: This is not the correct way of interpreting this.
0: ఈనాడు భారతదేశంలో సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేటువంటి రూపంలో డిజైర్స్ మాత్రము అనగా ఆశలను మాత్రం అరికట్టుకొనక కేవలం డబ్బును మాత్రమే ప్రోగు చేసి సత్యసాయి ట్రస్ట్ పేరు లోపల 60 లక్షలు కట్టారు.
1: టుడే ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్, మిస్గైడెడ్ బై దిస్ ఐడియా దట్ దిస్ ఇస్ వాట్ ద సీలింగ్ ఆన్ డిజైర్స్ మీన్స్, పీపుల్ హ్యావ్ సేవ్డ్ అప్ మనీ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ హ్యావ్ అక్యుములేటెడ్ 60 లక్షల ఆఫ్ రూపీస్.
0: నేను ధనాన్ని ఆశించేటువంటి యొక్క పిచ్చుభావం నాలో లేదు.
1: I never have this dirty feeling of trying to go for wealth.
0: ఈనాడే కాదు, ఏనాడు కూడాను నేను ఎవరిని ఇంతవరకు కూడాను నేను ధనం కావాలని ఆశించినటువంటి క్షణం కూడాను లేదు.
1: Not only today but also in the past never has there been a moment or a second when I have craved.
0: నా పవిత్రమైనటువంటి కర్మలే ఆ ధనమునకు తగినటువంటి కార్యములు జరుపుతూ వస్తున్నాయి.
1: When I have craved and longed for money, all these noble intentions behind every action of mine, each of them themselves would generate the money necessary.
0: కనుక నాకు ఇవ్వవలసినటువంటిది నాకు పవిత్రమైనటువంటి ప్రేమతత్వం తప్ప ఈ ధనం నాకు అక్కరలేదు.
1: సో వాట్ యూ హ్యావ్ టు గివ్ మీ టుడే ఈజ్ దిస్ సేకర్డ్ కాన్సెప్ట్ ఆఫ్ లవ్, నాట్ దిస్ ఫిల్దీ మనీ.
0: మీరందరూ ఐకమత్యంగా ఉండి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రచారం కలిపి భారతదేశంలో ప్రాచీన సాంప్రదాయమైనటువంటి యొక్క మన సంస్కృతిని నిలబెట్టడానికి కంకణం కట్టుకోవాలి.
1: All of you should get together and be bound by this principle of unity. Proclaim the law of divinity the world over and carry this noble message and the sacred message.
0: Janasevane janardana sevane anetunte vishala bhavanni pinchukovali.
1: Have this broad feeling that serving man is verily serving God.
0: Nenu naadi anetunte sankuchita bhavanni trinchiveyali.
1: Try to let go, discard the feeling of mine and thine.
0: Ee naadu unnatundi prapancham yokka samasyalu okka prema dwaraane pariharam kaagalavu.
1: Today's problems of the world could be solved only through the medium of love.
0: Prema lekapovatam chetane అడవిలో ఉండినటువంటి యొక్క క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు మానవులు.
1: బికాస్ దేర్ ఇస్ నో సెన్స్ ఆఫ్ లవ్, మ్యాన్ ఇస్ బిహేవింగ్ వర్స్ దాన్ ద బీస్ట్ ఇన్ ద జంగల్.
0: కనుక ప్రేమ భావాన్ని పెంచుకొని సంకుచిత భావాన్ని తృంచుకొని దివ్యమైనటువంటి యొక్క విశాల హృదయంతో సమాజ సేవలో పాల్గొనాలి.
1: సో హ్యావ్ ది సెన్స్ ఆఫ్ లవ్ గ్రోయింగ్ ఇన్ యూ, కట్ డౌన్ ఆల్ యువర్ నారో ఫీలింగ్స్, డెవలప్ ఎ బ్రాడ్ విజన్ అండ్ జంప్ ఇన్ టు సర్వీస్ ఆఫ్.
0: ఈనాడే కాదు, ఏనాటికైనా కూడాను సత్యసాయి సంస్థలకు ధనమునకు ఎట్టి సంబంధం కూడా ఉండదని నా ఆశ.
1: ఇట్స్ నాట్ ఓన్లీ టుడే బట్ సర్టన్లీ ఎనీ టైమ్ ఫర్ ఎవర్ ఇట్స్ మై హోప్ ఫాండ్ హోప్ అండ్ ఫీలింగ్ దట్ దేర్ నో లింక్ బిట్వీన్ సత్యసాయి ఆర్గనైజేషన్ అండ్ మనీ.
0: చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: బికాస్ ద లింక్ బిట్వీన్ మనీ అండ్ ఎనీ ఆర్గనైజేషన్ ఇస్ అ వెరీ డేంజరస్ వన్.
0: ఇంతే కాదు, సంస్థ యొక్క పేరును కూడా చెడగొడుతుంది.
1: నాట్ ఓన్లీ దిస్, ద వెరీ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కుడ్ బి బ్రాట్ డౌన్ బై దిస్ మనీ.
0: సత్యసాయి సంస్థ యొక్క సభ్యులు దేహమునకు వెన్నునకు వెన్నెముక వంటి వారు.
1: Men of the Sasai organization are like the spinal column of a body.
0: ఈ యొక్క కార్యకర్తలు సక్రమమైనటువంటి మార్గమును ప్రవర్తించకుండా ఈ యొక్క సంస్థ అనేటువంటి యొక్క దీని వెన్నెముకనే విరిగిపోతుంది.
1: If the officials and office bearers of the organizations do not conduct themselves in a proper manner, the very spinal column of the body is broken and snapped.
0: కనుక సంస్థను పెడమార్గమునందు పట్టించకండి.
1: So see to it that the organization does not decay.
0: అన్ని సంస్థలకు ఆదర్శవంతమైనటువంటి ఈ సత్యసాయి సంస్థను దివ్యమైన భవ్యమైన నవ్యమైన మార్గంలో ప్రవేశపెట్టి సత్కీర్తిని తెచ్చుకోండి.
1: This Sasai organization, which is a trendsetter for all the other organizations, try to see to it that it attains a glorious name.
0: ధనమునకు సత్యసాయి సంస్థకు ఎట్టి సంబంధం కూడా ఉండదు.
1: There is no link, no relationship between money and the organization.
0: అట్టి సంబంధం కలిగినటువంటి సమస్త సత్యసాయి సంస్థ కానేరదు.
1: And the Sasai organization, any organization having a link with money is not the Sasai organization.
0: ప్రేమతో ప్రేమ హృదయంతో హృదయం మాత్రమే సన్నిహిత సంబంధాన్ని చేకూరుస్తుంది.
1: లవ్ ఫర్ లవ్ అండ్ హార్ట్ టు హార్ట్ లింక్, దిస్ ఇస్ ద ఎయిమ్ అండ్ పర్పస్ ఆఫ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్.
0: కనుక ఈనాడు మన భారతదేశం నందు ఉండేటువంటి ప్రతి ఒక్క రాష్ట్రపు యొక్క అధ్యక్షులు కూడా ఇక్కడే ఉన్నారు. కనుక ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత ధనమును మీరు ప్రోగు చేసినారో, ఏ జిల్లా నుంచి ఎంతెంత ధనమును మీరు బిచ్చం ఎత్తుకున్నారో, ఆ బిచ్చం యొక్క ధనమును నేను ఈనాడు 60 లక్షలు కూడా మీకు ఇచ్చేస్తున్నాను, మీరే మీ దీన్ని ఉపయోగపెట్టుకోండి.
1: సో టుడే వేరిన్ ఆర్ గ్యాదర్డ్ ఆల్ ద స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది స్టేట్ ఆర్గనైజేషన్స్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వాంటింగ్ యూ టు డూ. ద మనీ దట్ యూ హావ్ కలెక్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఓన్ స్టేట్ వైజ్ కోటాస్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ అండ్ ఇన్ యువర్ ఓన్ సిటీస్ అండ్ టౌన్స్,
0: ఏ జిల్లా నుంచి మీరు వసూలు చేశారో ఆ వసూలు దక్క ధనము ఆ జిల్లా ఎందే సరైనటువంటి సేవలు తెలిపి దీని వరకు దిక్కులేనటువంటి వారికి దీనితో తగినటువంటి సహాయం చేయండి.
1: ఐఎమ్ రిటర్నింగ్ టు ఈచ్ స్టేట్ వాట్ ఎవర్ ఇట్ హాస్ కలెక్టెడ్ అండ్ ద మనీ దట్ యు హావ్ కలెక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్స్ ట్రై టు గెట్ ద ఫండ్స్ బ్యాక్ టు ద కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పువర్ ద డిస్టిట్యూట్ అండ్ ద హెల్ప్లెస్ వన్స్.
0: మిమ్మల్ని నేను కోరినది ఒక్క నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి ఒక్క ప్రేమను మాత్రమే నా చేయి ఇకపోతున్నది.
1: మై హ్యాండ్ స్ట్రెచెస్ ఫార్వర్డ్ జస్ట్ ఫర్ వన్ థింగ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యూ అండ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ అండ్ దట్ ఈస్ ప్యూర్
0: లవ్.
1: లవ్ విచ్ ఈస్ సెరీన్ అన్సలీడ్ లవ్ అన్టైంటెడ్ లవ్.
0: ఇంకా దేనికి నీ నా చేయి ఈ విధంగా పోదు, ప్రతిదానికి నా చేయి ఈ విధంగా పోయేది, కానీ ఈ విధంగా ఏనాడు కూడా నువ్వు తిరగదు.
1: My palm never stretches out for anything else by way of seeking something. For every other thing, it only tends to give and give and give.
0: కనుక నేను ఏ నాటికైనా కూడాను సత్యసాయి పేరుతో కొంత ధనమును వసూలు చేసినా ఇది సత్యసాయికి సంబంధం కాదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
1: So try to be firm of this conviction that even if some money has been connected in the name of the organization, satsai has nothing to do with this.
0: నేను ఆశించను, ఆశించలేదు, ఆశించబోను.
1: I will never seek. And I am not seeking this money.
0: Karuka neenu aashinchinadi okka pavithramainatundi bhavame.
1: What I seek and hope for is this noble idea.
0: Ee pavithramaina bhavam kudanu naa koraku kaadu.
1: This sacred feeling and response from you.
0: Loka kalyanam koraku.
1: That again is not for my sake, it's for the well-being of the world at large.
0: Ee loka kalyanam koraku satyasai samasthalo undinatundi sabhyulandaru kudanu pavithra hrudayamunu abhivruddhi parchukoni ee prapanchamulo praveshinchi చేరిన మాలిన్యాన్ని శుభ్రపరిచి దివ్యమైనటువంటి వాతావరణాన్ని అభివృద్ధి పరచాలి.
1: సో దిస్ ఐడియా దట్ యు ఆల్ హియర్ అండ్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ మెంబర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ షుడ్ గో బ్యాక్ ట్రై టు క్లెన్స్ అండ్ ప్యూరిఫై ద సొసైటీ అరౌండ్ యూ అండ్ బ్రింగ్ బ్యాక్ టు ఇట్ ద ఓల్డ్ ఫర్గాటన్ వాల్యూస్ ఆఫ్ లైఫ్.
0: మన పని సేవ, సేవ, సేవ ఇదే ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: ద ప్రైమరీ టాస్క్ అహెడ్ ఆఫ్ us ఇస్ వన్ ఆఫ్ సర్వీస్ అండ్ నథింగ్ బట్ సర్వీస్.
0: ఇంకా రెండవది,
1: ద సెకండ్ థింగ్,
0: ప్రతి వ్యక్తి కూడాను సంకుచితమైన భావంతో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ సాయి ఫ్యామిలీ, సాయి ఫ్యామిలీ, సాయి ఫ్యామిలీ అనగా సాయి కుటుంబము, సాయి కుటుంబము అని సంకుచితమైనటువంటి పదములను ఉపయోగపెడుతున్నారు.
1: ఎవ్రీ పర్సన్ దట్ యు కమ్ అక్రాస్ కీప్స్ ఆఫరింగ్ దీస్ వర్డ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ది సాయి ఫ్యామిలీ, ది ఎంఫసిస్ బీయింగ్ ఆన్ ద సాయి ఫ్యామిలీ, ది సాయి ఫ్యామిలీ. దిస్ ఈస్ ఎ నారో మైండెడ్నెస్ ఆన్ యువర్ పార్ట్.
0: కనుక మున్ముందు ఈ సాయి ఫ్యామిలీ అనేటువంటి సాయి అనేటువంటి పదం ఉపయోగపెట్టకండి.
1: హెన్స్ ఫోర్త్ డు నాట్ యూజ్ దిస్ వర్డ్ సాయి.
0: అందరూ మానవ కుటుంబమే.
1: బికాస్ ఆల్ బిలాంగ్.
0: ఒక్కొక్కరికి సాయి అంటే ఇష్టం ఉండవచ్చును, మరొకరికి రామ అంటే ఇష్టం ఉండవచ్చును, ఇంకొకరికి కృష్ణ అంటే ఇష్టం ఉండవచ్చును. ఈ సమావేశంలో అనేక మంది అనేక రుచులతో ఉన్నవారున్నారు.
1: బికాస్ దిస్ ఈస్ ఎ యూనివర్సల్ ఫ్యామిలీ. There could be people who have fondness for the name of Rama or Krishna or Sai.
0: Naalo atuvanti sankuttamaina bhavam levu.
1: I have never given rise to such narrow feelings.
0: Meerandaru oka sai family ani kaadu divyamaina kunti yokka bhavyamaina kunti yokka bhagavantuni yokka kutumbam. Ee bhagavantudu aneetundi sarva deshamula variki, sarva kulamula variki, sarva tegala variki, sarva kaalamula variki kudunu idi samanvayamaina kuntidi.
1: You are members of the world community. You do not belong to a narrow sect like the Sai family. You are verily the children of God, and God is everyone's, and everyone belongs to God.
0: Okka peru okka roopamu sankuttamainatundi.
1: One name, one form connote narrow mindedness.
0: Anni roopamulu anni naamamulu kudanu okkate aneetundi okka vishala bhavanni manam penchukovali.
1: We should try and give rise to this feeling that all names and all forms are equally valid.
0: Mukhyamuga ee naadu meeku pradhanamainatundi okka 10 sutramulanu nenu cheppadalchukunnanu.
1: Today particularly I embark upon the task of giving to you 10 basic principles.
0: What some of that is janani janmabhumisya kanna talli etuvantido janmamichinatundi bhumi kudanu atuvantidi.
1: The first thing is just as your mother, your very own mother who has given birth to you, the land that has given birth to you
0: kanuka prati manavudu kudanu desi abhimanam kaligi untundali.
1: So every person should have this sense of feeling for one's motherland.
0: ఏ దేశం వారు ఆయా దేశాభిమానము అభివృద్ధి పరచుకున్నట్లో దోషము లేదు.
1: వాట్ ఎవర్ కంట్రీ యూ బిలాంగ్ టు యూ హ్యావ్ ద సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం.
0: తన దేశమును తాను అభివృద్ధి పరిచినంత మాత్రమున పరదేశమును కూడా మనము విమర్శించరాదు.
1: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ బట్ ఆల్సో యూ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ క్రిటిసైజింగ్ సమ్ అదర్ కంట్రీ ఆర్ పీపుల్ బిలాంగ్ టు సమ్ అదర్ నేషన్.
0: కనుక ఒక దేశమును విశ్వసించడం చేత మరొక దేశమును ద్వేషించడం అనేటువంటిది ఉండకూడదు.
1: బై హావింగ్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ కంట్రీ యూ షుడ్ నాట్ ట్రై అండ్ పుట్ డౌన్ సమ్ అదర్ కంట్రీ.
0: కనుక కళ ఎందు మాత్రం కానీ ఇంకే విధమైనటువంటి ఊహలు ఎందుకు కానీ దేశద్రోహములకు ఏమాత్రం కూడా అవకాశం అందించరాదు.
1: సో ఐదర్ ఇన్ యువర్ థాట్స్ ఆర్ ఈవెన్ ఇన్ యువర్ రిమోటెస్ట్ డ్రీమ్స్ దే షుడ్ బి నో రూమ్ ఫర్ బ్రింగింగ్ గ్రీఫ్ అండ్ సారో టు యువర్ కంట్రీ.
0: కనుక ప్రతి మానవునికి దేశాభిమానం చాలా ముఖ్యమైనటువంటిది.
1: సో ఫర్ ఎవ్రీ పర్సన్ దిస్ ప్రైడ్ ఇన్ వన్స్ ఓన్ మదర్ ల్యాండ్ ఈజ్ ఇంపార్టెంట్.
0: అది మొదటిది.
1: దట్స్ ద ఫస్ట్ ప్రిన్సిపల్.
0: రెండవది, సర్వ మతములు కూడాను మనం ద్వేషించక గౌరవించాలి.
1: ద సెకండ్ ప్రిన్సిపల్ ఈస్ నెవర్ హ్యావ్ ఎనీ హేట్రెడ్ టువర్డ్స్ ఎనీ రిలీజియన్. ట్రై అండ్ ఆనర్ అండ్ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వలీ.
0: ఈ దేశాభిమానముతో పాటు అన్ని మతములను గౌరవించటము అది రెండవది.
1: సో ఈవెన్ యాజ్ యూ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ టు యువర్ మదర్ ల్యాండ్ ఆల్సో రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వలీ.
0: ఇంకా మూడవది,
1: ద థర్డ్ వన్.
0: ఈ మూడవది ప్రతి ఒక్క మానవత్వం కూడాను సోదరత్వంగా భావించి ప్రేమించాలి.
1: ద థర్డ్ ప్రిన్సిపల్ ఈస్ డెవలపింగ్ ది సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్. లుక్ అపాన్ ద నెక్స్ట్ పర్సన్ యాజ్ యువర్ ఓన్ బ్రదర్.
0: మన జాతి ఒక్కటే మానవ జాతి.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: ఈ మానవ జాతిలో పుట్టినటువంటి వారం కనుక మానవులందరూ ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి ప్రేమించాలి.
1: ఆల్ ఆఫ్ అస్ బిలాంగ్ టు ది హ్యూమన్ రేస్ సో ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ దే బై లవ్ ఈచ్ వన్.
0: ఇంకా లౌకిక మార్గమునందు ప్రతి గృహమును కూడాను పరిశుద్ధపరచుకోవటము, గృహముల యొక్క పరిసర ప్రాంతములు కూడాను పరిశుద్ధపరచుకోవటము ఇది నాలుగవది.
1: నౌ వి కమ్ టు ద ఫోర్త్ ప్రిన్సిపల్, స్పీకింగ్ ప్యూర్లీ ఇన్ ఎ వరల్డ్లీ వే. Keeping one's own house clean, the surroundings pure and clean. This is the fourth injunction.
0: ఈ గృహమును గృహ పరిసర ప్రాంతములను పరిశుద్ధము గావించుకోవటం చేత కొంత ఆరోగ్యము ఆనందము కూడాను చేకూరుతుంది.
1: This will give rise to a sense of being healthy and also there will be a sense of hygiene around.
0: కనుక ఇది లౌకిక జీవితమునకు ఎంతనో ఉపకరిస్తుంది.
1: This in turn will help your own worldly life.
0: దానము దానమనగా మన దేశమునంతా బిచ్చగాళ్లుగా తయారు చేయటం కాదు.
1: దిస్ వర్డ్ చారిటీ డస్ నాట్ మీన్ దట్ ది పీపుల్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఆర్ ఫుల్ ఆఫ్ బెగర్స్.
0: బిచ్చగాళ్లకు ఒక ఉపాధిని కల్పించవచ్చునే కాని మనము దానము చేయకూడదు.
1: నౌ వీ కెన్ ప్రొవైడ్ సమ్ సపోర్ట్ అండ్ మీన్స్ టు సపోర్ట్ ఫర్ ద బెగర్స్ బట్ షుడ్ నాట్ ట్రై అండ్ గివ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చారిటీ.
0: వీరికి ఒక ఉపాధిని కలిగించి ఏదైనా ఒక ప్రదేశములో కొంత ఏర్పాట్లు గావించి కాలకాలమునకు ఇంత ఆహారము, వారికి వస్త్రము, వారికి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం కల్పించవచ్చునే కానీ బజారులో అడ్డం వచ్చినటువంటి వారికంతా కూడాను డబ్బులిచ్చి డబ్బులిచ్చి డబ్బులిచ్చి తద్వారా భారతదేశమంతా బిచ్చగాళ్లు అనేటువంటి యొక్క చెడ్డ పేరును తీరారు.
1: నౌ వాట్ యు మస్ట్ ట్రై అండ్ డు ఇస్ ప్రొవైడ్ ఎ బేస్ సో దట్ దే కుడ్ లివ్. ప్రొవైడ్ దెమ్ విత్ ఫుడ్, క్లోథింగ్ అండ్ అదర్ కన్వీనియన్సెస్ ఇన్ ఎ ప్రాపర్ వే. రాదర్ దన్ దట్ ఇఫ్ యు గో ఆన్ గివింగ్ ఆర్మ్స్ టు ఆల్ ద బెగర్స్ అరౌండ్ యు.
0: మనము బిచ్చమివ్వటం చేతనే ప్రతి పట్టణం యందు ప్రతి పల్లెలు యందు కూడాను అందరు కూడాను సోంబేరత్వాన్ని పెంచుకుని బిచ్చగాళ్లుగా తయారవుతున్నారు.
1: యు ఆర్ హెల్పింగ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ దీస్ బెగర్స్ దేర్బై దిస్ కంట్రీ హస్ బికమ్ సినోనిమస్ విత్ బెగర్స్ అండ్ లేజినెస్ ఆల్సో హస్ కమ్. దిస్ ఇస్ నాట్ ప్రాపర్ అండ్ కరెక్ట్.
0: ఇంకా ఆరవది,
1: ద సిక్స్త్ పాయింట్,
0: లంచం ఇచ్చి పని చేసుకోవటం కానీ లంచం ఇచ్చి లక్ష్యం పుచ్చుకొని పని చేయటం కానీ సత్యసాయి సంస్థల్లో ఏమాత్రం కూడా జరగకూడదు.
1: ఐదర్ బై గివింగ్ బ్రైబ్ ఆర్ బై టేకింగ్ బ్రైబ్ and getting your work done, this is not part of the Satya organization framework.
0: Satyam puchukovatam gaani lancham lancham ichukovatam gaani satya sai samasthalaku chaala droham jarugutundi.
1: Either giving bribes or accepting bribes is against the very dictates of the Satya organization.
0: Kanaka ee vyaktulandaru kuda ee yokka lakshyam ni tana yokka drishtiyan dunchukoni patti jagrataga pravartinchali.
1: This is something which you must bear in mind continuously and carefully.
0: Inka yedavadi.
1: Now the seventh point.
0: మానవత్వంలో అనేక విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
1: There are any number of problems that one has to face up to.
0: ఈ సమస్యలను పరిహారం గావించుకునే నిమిత్తమై కొన్ని ప్రధానమైనటువంటి సూత్రాలను కూడా మనం పట్టుకోవాలి.
1: Now we must try and seek ways and means of finding solutions to these problems and difficulties.
0: మనలో కొన్ని విధమైనటువంటి ద్వేషములు అసూయలు పెరుగుతుంటాయి.
1: Now we have these feelings of hatred and envy and jealousy and the like.
0: ఈ యొక్క దేశ అసూయమును కొంతవరకును అరికట్టుకునే నిమిత్తమై కొంత విశాల భావాన్ని పెంచుకోవాల్సి వస్తుంది.
1: By way of curbing this sense of envy or jealousy, we must try and develop our own outlook.
0: ఈ యొక్క విశాల భావం కలగాలంటే జాతి మత భేదములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి.
1: So if you wish to broaden your vision and outlook, there should be no differences on the basis of race or caste. Or creed or country.
0: జాతి మతములను పాటించరాదు.
1: We should not go by what is laid down strictly in terms of one's
0: country.
1: Or one's country. Whatever is given to you in your own home,
0: follow these in your house,
1: all right. But try to carry them
0: to society.
1: If you carry these to the society, there could be difficulties around you.
0: కనుక సమాజంలో ఉండినటువంటి ప్రతి ఒక్కరిని కూడాను సోదర భావంతో మనం ప్రేమించాలి, కానీ జాతి మత భేదములు ఏమాత్రం కూడాను పెంచుకోరాదు.
1: Rather than this, love the other person as your own brother. Don't look upon him as belonging to some other creed or religion or country.
0: ఏడవది, తమ పనులే తాము చేసుకోలేనటువంటి వారు సమాజ సేవను ఏ రీతిగా చేయగలరు?
1: The next thing is, one who cannot do one's own work, how can he be of use to others?
0: కనుక సత్యసాయి సంస్థలో ఉండేటువంటి ప్రతి సభ్యుడు కూడాను తమ పని తానే చేసుకోవాలి, కానీ ఇంకొకరితో చేయించుకోరాదు.
1: The members of Sathai organization should try and do things their own task by themselves. They shouldn't depend on others.
0: అనేక మంది శ్రీమంతులుగా ఉండవచ్చును.
1: There could be many wealthy people, all right.
0: వారిలో ఒక విధమైనటువంటి యొక్క పరివారాన్ని పెట్టుకోవచ్చును.
1: They could have people, servants to assist.
0: లేదు, కొన్ని పనులకు మాత్రమే వారిని ఉపయోగించుకోవాలి, కానీ తన సొంత పనిని కూడా ఆ పరివారంతో చేయించుకోవటం ఇది సోమరత్వం.
1: దీస్ సర్వెంట్స్ అండ్ అసిస్టెంట్స్ కుడ్ హెల్ప్ యూ ఇన్ ఎ ఫ్యూ టాస్క్, నో డౌట్, బట్ యువర్ ఓన్ వర్క్ యూ మస్ట్ డూ యువర్ సెల్ఫ్.
0: ఇలాంటి సోమరత్వానికి మరిగినటువంటి వ్యక్తి సమాజ సేవ చేయలేడు.
1: బికాస్ ఎ పర్సన్ దట్ ఇస్ ఎ లేజీ వన్ అండ్ హీ కెన్ నెవర్ డూ సర్వీస్ టు సొసైటీ.
0: సమాజ సేవ చేయనటువంటి వాడు సాయి సంస్థలో ఉండటకు అర్హుడు కాదు.
1: వన్ హూ కెనాట్ బి ఆఫ్ సర్వీస్ టు సొసైటీ హాస్ నో రైట్ టు బిలాంగ్ టు ది సాయి ఆర్గనైజేషన్.
0: కనుక సమాజ సేవ చేసే నిమిత్తమై మొట్టమొదట తన సేవను తాను చేసుకోవాలి.
1: సో ఇఫ్ యూ విచ్ టు సర్వ్ ది సొసైటీ, సర్వ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: ఇది తొమ్మిదవది.
1: This is the 8th point.
0: Inka padavadi.
1: Now we come to, sorry, this is the 9th one. We come to the 10th point.
0: Daiva preeti papa bheeti kalagali.
1: You must have love for God and fear of sin.
0: Nirantaramu bhagavantunni preminchu.
1: Love God incessantly.
0: Papanni dveshinchu.
1: And have hatred for fear, sin.
0: Papamu chesinanta kalamu kudanu daivamu neeku chikkadu.
1: So long as you keep committing sin, God can never be yours.
0: పది లక్షణములు కూడాను సత్యసాయి సంస్థల వారు తూచా పాటించక తప్పదు.
1: These 10 injunctions, it is necessary and imperative for the Sathai organization members to follow.
0: ఇంతే కాకుండా మరొకటి, ఇది జనరల్ గా అన్నిటికీ సామాన్యమైనటువంటి ఒక సమస్య.
1: In addition to all this, there is yet another point which is in a general one in nature.
0: ప్రభుత్వం యొక్క అనగా చట్టం యొక్క నిబంధనలను మనం ఏమాత్రం కూడా మితిమీరిపోరాదు.
1: వీ షుడ్ నెవర్ గో అగెయిన్స్ ద లా ఆఫ్ ద ల్యాండ్.
0: ప్రభుత్వం యొక్క చట్టమును మనం తూచా నడుచుకోవాలి.
1: వీ మస్ట్ గో బై, వీ మస్ట్ ఫాలో టు ఎవ్రీ లెటర్ అండ్ వర్డ్ వాట్ ఈస్ హ్యాండెడ్ డౌన్ టు అస్. సత్యసాయి
0: సంస్థలు యందు ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దీనిని సరైన మార్గంలో మనము దానిని అనుభవించి ఆచరించి ప్రభుత్వానికి కూడాను ఆదర్శాన్ని నిరూపించాలి.
1: So members of Sathai organization should follow these rules and regulations in letter and spirit and be models for the government too. In the spirit, whatever is laid down by the government, they should follow these rules of the government and be ideals to others.
0: కనుక చట్ట విరుద్ధమైనటువంటి ఒక కర్మలు మన సంస్థలో చేయరాదు.
1: So something which goes against the law, we should never embark on doing that.
0: వీటిని మీరు హృదయమునందు ప్రతిష్ఠ గావించుకుని తద్వారా మన సంస్థకు సరైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ రావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: You should firmly implant these 10 points as your guiding principles, and I am hoping and blessing you that you shall succeed in your endeavors and bringing this discourse to a close.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of November 21st, 1985, during Bhagavan's 60th birthday celebrations on the occasion of the 4th World Conference of the Sri Sathya Sai Seva Organization.

మట్టి చేరిన ఇనుముకు పట్టు తుప్పు, అగ్ని చేరిన ఇనుముకు అది ఎవీడూ.

0: iron in association with mud, it gets rusted. The same very iron, when it is in association with fire, it will be free from all that rusting. Likewise, everything depends on company.
1: ఇసుకలో వర్ష ధల జలధారులు ఇంకిపోవు. ఇసుకలో వర్ష జలధారులు ఇంకిపోవు, మధురమై నిల్చు రేగడి మసకలోన. అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తీ.

0: శక్తి.
1: When there is rain, it all gets absorbed on sand. But the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines basing on the deservedness.
0: Prema swaruplaina vidyarthulara.
1: Students, embodiments of love.
0: Manavatvam ఎంతో పవిత్రమైనది అయినప్పటికీ తాను సహవాసమును పురస్కరించుకొని తన యొక్క మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ సేక్రెడ్ బట్ హౌఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంటర్చేంజ్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ.
0: ఇనుము మట్టిలో వేసినప్పుడు ఇది తుప్పుపడుతుంది.
1: When once iron is in the company of mud, it gets rusted.
0: Kani adiye inumu agnilo vesinappudu aa tuppu vadalipoyi kevalam prakashavantamainatuntidiga roopondi mettadiga maarutundi.
1: But the very same iron, when it is put in fire, the rust will leave that. Instead, iron shines brilliantly red hot.
0: డస్ట్ గాలితో చేరితే గగనం వరకు ఎగురుతుంది.
1: ద డస్ట్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఎయిర్ విల్ గో అప్ టు ద స్కై.
0: కానీ నీటితో చేరితే లోతు గుంత వరకు దిగుతుంది.
1: బట్ ద వెరీ సేమ్ డస్ట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ వాటర్ విల్ గో డౌన్ టు ద పిట్.
0: పైకి ఎగురుటకు రెక్కలు లేవు డస్ట్కు.
1: ద డస్ట్ హ్యాస్ నో వింగ్స్ టు ఫ్లై హై.
0: క్రిందికి దిగుటకు కాళ్ళు లేవు.
1: నార్ హ్యాస్ ఇట్ ద లెగ్స్ టు గో డౌన్.
0: సహవాస ప్రభావం చేతనే పైకి ఎగురటం క్రిందికి దిగటం రెండు కూడా జరుగుతుంటుంది.
1: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ కంపెనీ దట్ మేక్స్ ఇట్ గో అప్ ఆర్ గో డౌన్.
0: కనుక సహవాస దోషం అనేటువంటిది, సహవాస మేలు అనేటువంటిది మనం చేసేటువంటి వారి మంచి చెడ్డలపై ఆధారపడి ఉంటుంటుంది.
1: ద కంపెనీ depends on the good and bad qualities of the people around you.
0: Kanukane satsangattvam nissangattvam, nissangattvam nirmoolattvam, nirmoolatve nischalatattvam, nischalatattve jeevanmukti. Satsangam anetuvanti danni manam cherinappude manaku entayo pavitramainatuvanti yokka divyatvanni manaku andi rendu kudunu jarugutu untadi.
1: It's only the effect of company that makes it go up or go down.
0: కనుక సహవాస దోషం అనేటువంటిది, సహవాస మేలు అనేటువంటిది

0: ఎంతో పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనకు అందిస్తుంది.
1: When we are in good company, naturally we can entertain sacred ideas and attain divinity.
0: దుస్సంగంతో చేరినప్పుడు మనకు దుర్భావములు, దురాలోచనలు, దుశ్చింతలు మనసులో ప్రవేశించి అనేక విధమైనటువంటి దుష్కార్యముల్లో పురికొల్పుతుంది.
1: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
0: కనుక మానవుడు సత్సంగం అనేటువంటి దానితో చేరి తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరం.
1: Therefore, one should join good company and develop human quality.
0: సత్సంగం చేత మానవుడు కేవలము దైవత్వాన్ని పొందగలడు.
1: By joining a good company, certainly he can attain divinity.
0: ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు.
1: Because of bad company, man turns into an animal.
0: కనుక పశుత్వము మానవుడి కంటే కింద స్థాయిలో ఉండేటువంటిది.
1: Animal is below the level of man.
0: దైవస్థానము మానవునికి పై స్థానంలో ఉండేటువంటిది.
1: Divine is above man.
0: కనుకనే మానవుడు మధ్య లోకంలో ఉంటున్నాడు, అనగా మధ్యలో ఉంటున్నాడు.
1: Man is in between the two.
0: ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కానీ అదో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రమూ ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down.
0: చెడిపోవటం చాలా సులభం.
1: It's easy to get spoiled.
0: ఉన్నత స్థాయిని అందుకోవటం చాలా కష్టం.
1: To reach exalted heights, it is difficult.
0: కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి. మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
1: It may be quite difficult, full of exertion, but yet we should make every effort.
0: మానవుడు దుస్సంగముతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకుని తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకుని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
1: Because of bad company, he'll be full of bad feelings and resorts to bad activities and ruins himself.
0: ఈ అన్నింటికీ సంకల్పములే మూల కారణములు.
1: For everything, thought is the main cause.
0: ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను, పవిత్రమైనటువంటివి గాను, శుద్ధమైనటువంటివి గాను, సార్థకమైనటువంటివి గాను ఉండాలి.
1: The thoughts should be pure, sacred, and they should be proper.
0: కానీ లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు, దురాలోచనలు, దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయస్సును చాలా వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: But one entertains bad feelings and bad thoughts at a tender age and wasting his time thereafter.
0: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
1: Iron in the company of dust gets rust.
0: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడాను బస్ట్ అవుతుంది.
1: Iron which is rusted bursts.
0: ఇది బస్ట్ అయినప్పుడు దీన్ని టెస్ట్ చేయవలసి వస్తుంది.
1: When it bursts, it must be tested.
0: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
1: When you test it, it will have rest.
0: ఈ రెస్టే మనకు ఉన్నత స్థానం.
1: Is the rest that is high level.
0: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొట్ట తుడిచివేయాలి.
1: Therefore, we should wipe out all the dust.
0: ఈ డస్ట్,
1: what is this dust?
0: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి.
1: We have to remove all this dust of bad company and bad feelings.
0: ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుస్సంగం చేతని ఏర్పడుతుంటాయి.
1: All these things are the result of the bad company.
0: కనుకనే tell me your company, I shall tell you what you are అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.
1: As is the company, so you are.
0: కనుక మనము కాలము తీసుకున్నను తప్పులేదు, కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం చేయాలి.
1: Doesn't matter, take time, inquire and join the good company.
0: కానీ మంచి స్థితిలో మనం ఉండినప్పుడు, మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు, మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనము గుడ్ బై గుడ్ బై అని అందరూ వస్తుంటారు.
1: When we are in good position, when times are favorable, all will gather round you.
0: కానీ మన యొక్క పరిస్థితి దిగజారిపోయినప్పుడు, హీన స్థితికి వచ్చినప్పుడు, తాను కొన్ని విధమైనటువంటి యొక్క

0: ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడా మనకు దూరమైపోతుంటారు.
1: When situations, circumstances are adverse and negative, people will turn away from you.
0: ఇది నిజమైన స్నేహం కాదు.
1: This is not true friendship.
0: స్నేహం అనగా ఏమిటి?
1: What is friendship?
0: కష్ట సమయం నందు, దుఃఖ సమయం నందు, విచార సమయం నందు, అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్టు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
1: Who is the true friend? The one who is after you, who follows you like a shadow, in times of difficulties, in times of anxieties, troubles and problems.
0: చెరువునందు నీరు నిండినప్పుడు వేలకొలది కప్పలు చేరుతుంటాయి.
1: When the tank is full of water, frogs gather in thousands.
0: కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు.
1: When the tank is dry, not even one frog is seen.
0: అదే విధంగానే మనం మంచి స్థాయియందు ఉండినప్పుడు, మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
1: Likewise, when we are in good position, authority, you will find people around you.
0: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
1: It's not true friendship.
0: స్నేహం అనగా కష్టములయందు, సుఖములయందు, నష్టములయందు, ఆదాయములయందు, అన్నింటియందు కూడా మనకు తోడునీడిగా ఉంటుండాలి.
1: A friend should be with you in all times, the profit and the loss, the difficulties, the pleasure and the pain.
0: కనుక మనకు నిజమైన స్నేహితులు ఎలాంటి వాడిని మనం చక్కగా కాలం తీసుకుని గుర్తించి వారితో మనం స్నేహం చేయాలి.
1: Therefore, we have to take time, recognize a true friend and move with him.
0: కేవలం హలో అంటే హలో అనుకుని వారితో చేరటము చాలా తప్పు.
1: It is a mistake if you join anyone by merely hello.
0: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా మనం చక్కగా విచారణ చేసుకోవాలి.
1: Before you make a friend, know the background.
0: వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డిసిప్లిన్ ఎట్లాంటిది అనేటువంటి అన్నింటినీ కూడా మనం గుర్తించాలి.
1: You have to inquire and recognize before you make a friend his habits, behavior.
0: వాడు ఎలాంటి వారితో చేరుతున్నాడు, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
1: You must also know the company of your friend also.
0: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి మొహం కూడా మనం చూడకూడదు.
1: The one with whom you are going to be a friend, if he is in bad company, don't look at your face, at his face.
0: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
1: If he says hello, say goodbye.
0: కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికి ముప్పు.
1: Such sort of friendship will put you in danger.
0: కానీ ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి యొక్క చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
1: In the modern education, the modern students will consider everyone as friends.
0: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అనేది చెప్పడానికి వీలు కాదు.
1: It's not true friendship. It's not possible to say so.
0: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: They are all passing clouds.
0: ఏ నిమిషంలో విడిపోతుందో.
1: One moment it would leave you.
0: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
1: సో సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ షుడ్ బి అండర్ సర్టన్ స్టిపులేషన్స్ లిమిట్స్ to the extent of hello hello how are you goodbye and goodbye.
0: ఇంతే కాకుండా
1: అసలు
0: ఈ వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
1: At this age, character is very important.
0: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే.
1: Without character, it is just a living.
0: క్యారెక్టర్ లేనటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ మనం చేయకూడదు.
1: Never be a friend to one without character.
0: అలాంటి వాళ్లకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
1: Such persons will not have individual character nor social character.
0: ఈ సమాజానికి ఒక క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: When there is no social character, how do you expect national character?
0: కనుకనే మొట్టమొదటి మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
1: Therefore, individual character is very essential.
0: అనగా మనసు చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, unwavering mind, the steady looks are absolutely important.
0: ప్రతి దానికి కూడా గడియారం పెండులు వలె అటు ఇటు కదులుతుంటే అలాంటి వాడిని ముఖమే చూడకూడదు.
1: If everything oscillates like the pendulum, you should not look at
0: his face. Bad boy.
1: He is a very bad boy.
0: అలాంటి బాయ్స్ తో మనం ఏమాత్రం కూడా ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు.
1: We should never make friendship with such bad boys.
0: కడపడికి నీవు కూడా ఆ బ్యాడ్ అయిపోతావు.
1: Ultimately, you also turn bad.
0: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should make every effort to have good friends.
0: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
1: Iron will lose all its strength because of the rust as it is in the company of the
0: మహాగట్టిగా ఉంటుంటారు.
1: ఇట్స్ సో స్ట్రాంగ్,
0: కఠినంగా ఉంటుంటారు,
1: వెరీ స్ట్రాంగ్.
0: అదే నిప్పుతో చేరేటప్పటికి ప్రకాశవంతంగా ఉంటుంది.
1: When it is in the company of fire, it shines. కొంచెం
0: ఏటు కొడితే కూడా సారు సాగిపోతుంది.
1: With one stroke, you can extend it, expand it.
0: కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
1: When can you make your heart sacred?
0: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడాను చాలా బయటపడుతుంది.
1: It is something like joining the company of the fire. When you are in the company of good people, naturally it shines. దస్ట్
0: విడిపోతుందో అది తాను పరిశుద్ధంగా ఉంటుంటాయి.
1: The moment dust is off, it remains pure.
0: ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు సరైన శుద్ధి దీనిగా మనం తయారు చేసుకోవచ్చు.
1: When it is pure, you can mold it in the way you want.
0: అట్టి ఇనుప ముక్కను ఏ పదార్థంగానైనా మనం తయారు చేసుకోవచ్చు.
1: Such iron piece can be made into
0: any. ఒక రౌండ్ గా చేసుకోవచ్చును, ఒక సెమీ సర్కిల్ గా చేసుకోవచ్చును, ఇంకో సర్కిల్ గా చేసుకోవచ్చును, ఎన్ని రకంగాలైనా ఆ ఇనుము తయారు చేసుకోవచ్చు.
1: యూ కెన్ మోల్డ్ ఇట్, ఫ్యాషన్ ఇట్ ఇన్ ది వే యూ లైక్, సెమీ సర్కిల్ ఆర్ ఫుల్ సర్కిల్.
0: కనుక నీ ఆపదలకు, నీ యొక్క దుఃఖములకు, నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటాది.
1: Therefore there is every scope to change it according to your situations, the difficulties,
0: ఎప్పుడు
1: the anxiety.
0: దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యం దూరమైనప్పుడే.
1: When the dirt is free.
0: ఈ మాలిన్యం ఉండినంత వరకు కూడాను అగ్ని సంస్కారం ఏమాత్రము జరగదు.
1: So long there is filth and dirt, it cannot be refined.
0: ప్రతి మానవుడు కూడాను సంస్కరింపబడాలి.
1: So everyone must be refined.
0: సంస్కారం అంటే ఏమిటి?
1: What do you mean by this refinement?
0: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటం.
1: Removing all the dirt and keeping up its quality.
0: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి.
1: All the material that we partake is natural in its creation.
0: తింటున్నాము,
1: we eat rice,
0: వేడలు తింటున్నాము,
1: we eat dog,
0: ఇంకే విధమైనటువంటి పదార్థాలంతా మనం తింటున్నాము,
1: we eat all sorts of material.
0: వీటిని పుట్టినట్టుగా మనం భుజించము.
1: We don't eat as they are available.
0: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
1: You find the pad is growing.
0: అయితే ఈ గడ్డిని మనం మొదలు వేరు చేయాలి.
1: We remove the grass.
0: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
1: అండ్ వీ రిమూవ్ ద హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్.
0: ఈ హస్క్ ను రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ ది రైస్.
0: ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరింప చేసుకోవాలి.
1: అండ్ ద రైస్ మస్ట్ బి బాయిల్డ్.
0: అది సంస్కరించిన తర్వాతనే మనం భుజించడానికి వీలవుతుంది.
1: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ కెన్ ఈట్ ఇట్.
0: అదే విధంగానే ఒక వెండి కాని, బంగారు కాని, వజ్రం కాని కూడా పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
1: లైక్ వైజ్ you cannot make use of silver or gold or diamond as it is.
0: Gold silver idantha kudanu mattito koodi untuntadi.
1: Silver gold diamond are full of this mud.
0: Aneka vidhamuluga parishuddham chesi
1: it must be purified.
0: Agni samskaram cheta dinni kontha varakunu parishuddhamaina putti yokka metal ga tayar chesukovali.
1: Therefore it must be purified, it means processed in fire.
0: Appude dani dwara manam aneka ragalu manam chesukovachu.
1: Then you can make jewelry out of it.
0: కనుక ప్రతి దానికి కూడా ఓ సంస్కారం ఉంటుండాలి.
1: సో ఎవ్రీథింగ్ నీడ్స్ రిఫైన్మెంట్.
0: ఇది బట్టగా ఉంది,
1: దిస్ ఇస్ క్లాత్.
0: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రతి.
1: ప్రయర్ టు దాట్
0: ఈ ప్రతి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
1: దిస్ కాటన్ హస్ గాట్ సో మెనీ సీడ్స్ అండ్ మెనీ.
0: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు ఎక్స్ట్రాక్ట్ ద థ్రెడ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది.
1: ద థ్రెడ్స్ మస్ట్ బి ఇంటర్వోవెన్ సో హస్ టు షేక్.
0: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారం జరగాలి.
1: So as to have the cloth today, it must be processed.
0: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
1: This kind of processing and refinement will help you to experience it, enjoy it, utilize it.
0: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జీలు, కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
1: All that you study here is just bookish knowledge, familiarity with the text.
0: ఈ చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
1: This kind of refinement is also needed.
0: Enta chadu chadivinappatikini samskaram leni chaduvu chaduve kadadi.
1: You may read a lot without culture, you cannot call it education.
0: Enta chadu chadivi yeniti unnanu hinuni gunambu manaledu.
1: One may have very high education, but a mean man will never give up his quality.
0: Tarachi chaduvu chaduvam తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: After all, his education has helped him to argue with people and not to acquire total wisdom.
0: కనుక మనము ఏ విధమైన చదువు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాం ఈ చదువును.
1: Because we are educated, we continue to argue with people.
0: ఇది కాదు చదువు యొక్క విషయం.
1: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ.
0: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ జస్ట్ ఎ లివింగ్.
0: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
1: అండ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
0: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తము అని భావిస్తున్నాము.
1: We take it in the wrong direction and consider it that it's meant
0: జీవితంలో రెండు మార్గం ఉంటుండాలి.
1: There are two paths in life.
0: జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: One is just a living, another the purpose of life.
0: కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడా మనం కొంతవరకు గుర్తించాలి.
1: While carrying out our daily life, we should also work out to achieve the purpose of life.
0: ఏదో మనం ఉండినంత వరకు జీవించి కట్టగలిపడికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
1: We may live and may die ultimately.
0: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: This is not the purpose of life.
0: ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి.
1: We should set an ideal to everyone.
0: ప్రతి మానవుడు కూడాను ఆదర్శ స్వరూపుడు కావాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
0: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
1: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
0: కనుకనే ఉత్తమ ఆదర్శాన్ని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
1: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
0: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
1: ద ఐడియల్స్ డు నాట్ చేంజ్.
0: అవి చిరంజీవితత్వము.
1: దే ఆర్ ఇమ్మోర్టల్.
0: జన్మ జన్మాల ఎందుకు ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంటర్లు దీన్ని పాటించవచ్చు.
1: ద ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
0: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు సీ దట్ వీ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
0: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
1: మోడర్న్ మ్యాన్ డజంట్ నో.
0: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు.
1: హీ డజంట్ నో వాట్ అన్ ఐడియల్ లైఫ్.
0: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువర్ని అయిపోయినానే అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
1: బై రిసీవింగ్ ఎ డిగ్రీ హీ ప్రైడ్స్ హిమ్సెల్ఫ్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్.
0: ఈ అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ హీఈస్ యూస్లెస్.
0: కనుక సమాజం కూడా ఇటువంటిని గౌరవించదు.
1: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
0: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుణ్ణి.
1: ఎ ఫూల్ ఇస్ రెస్పెక్టెడ్ ఎట్ హోమ్.
0: గ్రామములో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
1: విలేజ్ హెడ్ ఇస్ రెస్పెక్టెడ్ బై విలేజ్.
0: దేశంలో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
1: ద కింగ్ ఇస్ రెస్పెక్టెడ్ ఇన్ హిస్ కింగ్డమ్.
0: కానీ
1: బట్
0: సంస్కారవంతుని ప్రపంచమే గౌరవిస్తుంది.
1: ద వన్ విత్ కల్చర్ ఇస్ రెస్పెక్టెడ్ బై ది హోల్ వరల్డ్.
0: కనుకనే మొట్టమొదట మనము కల్చర్, మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు సేఫ్ గార్డ్ అండ్ అప్హోల్డ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: కనుక ఏ దేశం యొక్క కల్చర్ ఆ దేశీయులు కాపాడుకోవాలి.
1: ఎనీ వన్ ఆఫ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ షుడ్ కీప్ అప్ దేర్ ఓన్ కల్చర్.
0: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
1: దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్షిప్స్ టుడే.
0: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు హేట్ ఎనీ.
0: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరైనటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
1: యూ షుడ్ చూజ్ ఎ కరెక్ట్ పర్సన్.
0: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసే దానికంటే ఏ ఫ్రెండ్ లేకుండా పోవటం మంచిది.
1: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫూల్ యాజ్ ఎ ఫ్రెండ్ బెటర్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రెండ్ అట్ ఆల్.
0: కనుక నీవు సరి అయినటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
1: సో చూస్ ఎ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
0: ఎలాంటి వాడు సరి అయినటువంటి వాడు?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
0: మనసేకం వచసేకం కర్మణ్యేకం. ఈ మూడింటి యొక్క త్రికరణ శుద్ధి, ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
1: ద వన్ హూ అబ్జర్వ్స్ ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ, హార్మోని ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
0: మనసులో ఒకటి, మాటలో మరొకటి, చేతల్లో ఇంకొకటి చేసేటువంటి వాడిని ఏమాత్రం కూడా దగ్గర చేర్చవద్దు.
1: Never allow any person to be near the one who thinks in one way and in another way.
0: Vedanta paribhashalo undu manas anyat vachas anyat karman anyat duratmanam annadi.
1: It's only the wicked man whose thoughts, actions and speech words vary.
0: Ee moodinti ekatvanu vanchinatuntu vade nijamaina manushi annadu.
1: The one who has the perfect harmony of these three.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: కనుకనే అట్టి వాడు మనుషుడిగా మారాలి.
1: సచ్ వన్ ఈజ్ ఎ ట్రూ మ్యాన్.
0: ఎప్పుడు చూసినా కానీ అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు.
1: వీఆర్ నాట్ థింకింగ్ ఈవెన్.
0: ఇతరుల యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వి ఆర్ నాట్ రికగ్నైజింగ్ ద పవర్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద అదర్ పర్సన్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వాయిస్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి.
1: ఈవెన్ డాగ్స్ వుడ్ బి ఏబుల్ టు డిటెక్ట్ ది థాట్స్ ఆఫ్ మ్యాన్.
0: కానీ తన థాట్స్ ను తానే కనిపించడం లేదు, కనిపెట్టడం లేదు.
1: బట్ మ్యాన్ ఈస్ నాట్ నోయింగ్ హిజ్ ఓన్ థాట్.
0: ఒక చక్కని ఎగ్జాంపుల్,
1: ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
0: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
1: ఎ డాగ్ ఈస్ రెస్టింగ్ ఇన్ ఎ పిట్ 20 feet డిస్టెన్స్.
0: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు. అది ఏమాత్రం కూడా నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
1: Without any thought, you just pass by, you cross, jump over, it's unmindful.
0: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టే అది పరిగెత్తిపోతుంది.
1: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
0: కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
1: ఇట్ విల్ నో యువర్ థాట్.
0: మానవుని సంకల్పాలు కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
1: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్స్, నాట్ బై ఏ హ్యూమన్ బీయింగ్.
0: కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి.
1: సో యూ హావ్ బికమ్ మచ్ వర్స్ దాన్ ఏ డాగ్.
0: కనుక మనము డాగ్ కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి ఏ డాగ్.
0: డిఓజీ డాగ్.
1: డిఓజీ డాగ్.
0: జీఓడి గాడ్. అట్ట తయారు కావాలి మనం.
1: జీఓడి గాడ్. యూ షుడ్ బి లైక్ దాట్.
0: స్పెల్లింగ్ ఒక్కటే.
1: స్పెల్లింగ్ ఇస్ థింగ్.
0: ఎంట్రెన్స్ డిఫరెన్స్.
1: దిస్ డిఫరెన్స్ ఇన్ ది ఎంట్రెన్స్.
0: కనుకనే నీవు ఈ ఎంట్రెన్స్ లో పోవద్దు, డి ఎంట్రెన్స్ లో పోవద్దు, జి ఎంట్రెన్స్ లో పో.
1: నెవర్ పాస్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ ద లెటర్ డి, స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ లెటర్ జి.
0: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
1: దాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వాలిటీ.
0: అది ఏ సాధన కంటే మూల కారణము.
1: దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: సాధన అంటే
1: వాట్ ఈస్ సాధన?
0: తపములు చేయటము, జపములు చేయటం కాదు సాధన.
1: ఇస్ నాట్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
0: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
1: ఫస్ట్ నో ది ట్రూత్.
0: నటపాంసి నతీర్థానాం.

0: సజ్జనం సేవనం వినా.
1: సజ్జనుడు సేవలు చేయాలి. తల్లి, తండ్రి, గురువు, పెద్దలు ఇలాంటి వారంతా ఉంటారు.
2: You find your parents, mother,
1: వీరిని గౌరవించు,
2: రెస్పెక్ట్ దెమ్,
1: వీరికి సేవించు,
2: సర్వ్ దెమ్.
1: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
2: ఇఫ్ నెసెసరీ సర్వ్ దెమ్ మోర్.
1: అంతేకాని పెద్దలను ధిక్కరించి, తల్లిదండ్రుల మాటను విస్మరించి, నీవేదో గొప్ప సాధన చేస్తున్నావంటే ఈ సాధన కిందనే రాదు.
2: బట్ ఇఫ్ యూ డిసోబే ఎల్డర్స్, ఇఫ్ యూ డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్స్ నో సాధన.
1: దీనిని భగవంతుడు కూడా అంగీకరించడు.
2: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ సాధన.
1: జీవులను హింసించడము, దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
2: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
1: జీవులను ప్రేమించు,
2: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
1: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు.
2: ఇట్ అమౌంట్స్ టు లవ్ ఫర్ గాడ్.
1: ఈశ్వర సర్వభూతానాం, అన్ని జీవులు ఎందు ఉంటున్నాడు భగవంతుడు.
2: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావం చేత, సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనం గౌరవించాలి.
2: దేర్ఫోర్ ప్రాపర్ ఫీలింగ్స్, యూ షుడ్ రెస్పెక్ట్ పీపుల్.
1: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘముల లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నశ్రేయో నియమం వినా, కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి.
2: దో వీఆర్ బౌండ్ టు జాయిన్ ఏ కంపెనీ, we should observe certain limits for our own welfare.
1: ఏదైన గుణములు సర్వేనటువంటి వారిని, క్యారెక్టర్ సర్వేనటువంటి వారిని చూస్తే వాడితో మనకి సంబంధం పెట్టుకోకూడదు.
2: డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎ పర్సన్ హూ హాజ్ ఎ బ్యాడ్ క్యారెక్టర్.
1: అయితే అందరికీ నమస్కరించు. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. అందరికీ నమస్కరించు, తప్పులేదు. కానీ సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఇతరుని కూడా మనం తిరస్కరించుకోవాలి.
2: హూమ్ సో ఎవర్ యూ రెస్పెక్ట్, ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్. Whomsoever you deject, it amounts to total dejection, rejection of God.
1: ఈ విద్యార్థిగా మీరుండినప్పుడు,
2: so long you are a student,
1: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
2: Don't bother about other matters.
1: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థినీలు ఉంటారు.
2: Here we find students, boys and girls.
1: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
2: Boys should remain as boys.
1: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ అనేది పెట్టుకుంటే వాడు కుక్క కంటే హీనమే.
2: If boys have got any sort of connection
1: student ga undinappudu nee ee vidhamaina pedamargam pattitamante nee kukkal kante heenam aipothavu.
2: As a student, if you follow this wrong path, having kind of your parents also will not accept this.
1: Alanti tallidannulu garbhamlo putti kuda nuvu vyarthudaipothunnavu.
2: Your life is a waste having been born to your parents.
1: Alanti janmame manaku vyartham aipothundi.
2: That life is wasted.
1: Kaadu alanti life ye manaku prayojanam ledu.
2: That life is in vain.
1: ఎలాంటి లైఫ్ ఉంటుండాలా?
2: What sort of a life?
1: చేతులారంగ శివుని పూజించరేని.
2: If we don't worship God with both hands,
1: నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని.
2: If we don't sing the glory of Lord with full throat,
1: సత్యంబు లోనత తలుపడేని.
2: If we don't have compassion and truth
1: within, కడుగనేటికి తల్లుల కడుపు చేటు.
2: Why should they be born at all to their
1: mother? ఎందుకు తల్లి గర్భాన్ని నొప్పి పెట్టడానికి?
2: Why should they be born at all to the mother?
1: ఏం కావాలి?
2: What for?
1: సరి అయిన సద్గుణములు రామంలో ఆవిర్భవించాలి.
2: We should have perfect good character.
1: అది మన యొక్క చదువుకు సరి అయినటువంటి అంతరార్థము.
2: That is the significance of our education.
1: పుస్తకముల నిండా మస్తుగా చదువుండే.
2: Books are full of education knowledge.
1: మస్తకముల నిండు మట్టి బెండు.
2: The head is full of mud.
1: ఏం ప్రయోజనం?
2: వాట్ ఈస్ ది యూజ్?
1: పుస్తకంలో ఉంటుండాలి చదువు అంతా.
2: దేర్ ఇస్ నాలెడ్జ్ ఇన్ ద
1: హెడ్ లో ఉంటుంది మట్టి అంతా.
2: బట్ మట్టి ఇస్ ఇన్ ది హెడ్.
1: ఇది చదువా?
2: ఇస్ దట్ ఎడ్యుకేషన్?
1: కాదు కాదు.
2: నో.
1: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
2: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు రిమూవ్ ది మట్ దేర్.
1: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
2: ఆల్ ద థాట్స్ మస్ట్ బి రిమూవ్డ్.
1: కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
2: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ గుణ.
2: ఇఫ్ ది హెడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సో మచ్ ఆఫ్ మ్యాటర్,
1: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతం నింపనగున.
2: అన్లెస్ ది హెడ్ ఈజ్ ఎంప్టీ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి.
2: ఇన్ ది టంబ్లర్ దిస్ వాటర్.
1: ఇంట్లో మనం పాలు పోయాలంటే ఎట్ల పోస్తావు? కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
2: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ గుణ.
2: ఇఫ్ ది ఇఫ్ ది హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ సో మచ్ ఆఫ్
1: మ్యాటర్ నింపనగున
2: అన్లెస్ ది హెడ్ ఈస్ ఎంటీ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి.
2: ఇన్ దిస్ టంబ్లర్ దిస్ వాటర్.
1: సో మనం పాలు పోయాలంటే ఎట్లా పోస్తావు?
2: ఇఫ్ యూ వాంట్ ఫోర్
1: వాటర్ పాలు పోయాలి,
2: డోంట్ రిమూవ్ వాటర్,
1: తిరిగి పాలు పోయాలి
2: అండ్ దెన్ ఫిల్ ఇట్ అప్ విత్.
1: అంతేగాని వాటర్ లో కూడా పాలు పోస్తే రెండు బ్రష్లు పట్టిపోతాయి.
2: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఫోర్ మిల్క్ దేర్ బోత్ విల్ బి స్పాయిల్డ్.
1: కనుకనే మన హృదయం లోపల పవిత్రమైనటువంటి భావములు, తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
2: Therefore our hearts will be filled with love that would make our parents happy, that would make them
1: అలాంటి
2: blissful.
1: తల్లిదండ్రులు కూడా మోసం చేసి, తల్లిదండ్రులు కూడా దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంకా దుష్టుడు మరొకరు లేడు.
2: If you cheat your parents, you are the worst of the worst fellows.
1: ఈ చదువులు చదివి కూడా ప్రయోజనం లేదు.
2: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
1: ఇదంతా కేవలం ఈ చదువులు చదివే బదులు ఇంటింటి బిచ్చమెత్తచ్చు.
2: ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ లైక్ దట్ బెటర్ వి బెగ్ హౌస్ టు హౌస్.
1: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
2: సో వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
1: గుణము లేని సుతుడు,
2: ద సన్ వితౌట్ క్యారెక్టర్,
1: గురు లేని విద్యలు,
2: అండ్ ఎడ్యుకేషన్
1: నీతి లేని జాతి నిష్ఫలంబు,
2: అండ్ ద నేషన్ వితౌట్ క్యారెక్టర్ యూస్లెస్,
1: శాంతి లేని జీవి,
2: ద లైఫ్ వితౌట్ పీస్,
1: శశి లేని నిశ్చిరాత్రి,
2: అండ్ ద నైట్ వితౌట్ మూన్.
1: ఇది ఏమి ప్రయోజనం?
2: వాట్ ఈస్ ది యూజ్?
1: కనుకనే మొట్టమొదట గుణవంతుడైనటువంటి వాడుగా మనం తయారు కావాలి.
2: సో వీ షుడ్ షేప్ అవర్సెల్వ్స్ ఇన్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్స్.
1: మీరే ఈ దేశానికి తగినటువంటి యొక్క నాయకులుగా మీరు అభివృద్ధి కావాలి.
2: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: నేటి భావి భారత ఉద్ధారకులు మీరే.
2: యు ఆర్ గోయింగ్ టు ది ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఇలాంటి యువకులు ఈనాడు సరి అయినటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
2: ఇఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ నాట్ along the proper way, the country will be ruined.
1: మొదలు చెట్టున కూడా మొదబుట్టనిచ్చున మొక్క చొట్టగైపోతే చెట్టంతా చొట్టైపోతుంది.
2: As a plant, if it's bent, the whole tree would be bent.
1: విద్యార్థులు జీవితానికి ఫౌండేషన్ వంటి వాళ్ళు.
2: Students are a foundation to the country.
1: జీవితమనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు.
2: For this mansion of life, the student is the foundation.
1: బ్రహ్మచర్యం.
2: That is celibacy.
1: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాదిపైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాను.
2: On this foundation of celibacy, the householder.
1: దాని పైన వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తున్నాను.
2: ఓవర్ దట్ వానప్రస్థ.
1: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపైన సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తున్నాను.
2: ఆన్ ద టాప్ రెనన్షియేషన్.
1: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
2: సో ఇట్స్ ఎ మ్యాన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
1: ఈ అన్నింటి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది గట్టిది.
2: Celibacy, the foundation should be strong.
1: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
2: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్, ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్.
1: నిలువునా కూడిపోతాయి.
2: విల్ కొలాప్స్ టోటల్లీ.
1: కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
2: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్.
1: ఈ వయస్సు చాలా గొప్పది.
2: దిస్ ఏజ్
1: చాలా పవిత్రమైనటువంటిది.
2: ఇట్స్ సెక్రెట్.
1: గోల్డెన్ ఏజ్.
2: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
1: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
2: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
1: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
2: స్టూడెంట్స్ షుడ్ బి
1: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణం యందు, వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యల యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
2: Should be pure.
1: కనుకనే మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి.
2: So fill your hearts with love for God.
1: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్.
2: Your heart is a very big tank.
1: ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి.
2: If the tank, the heart should be filled with
1: love.
2: Full of love.
1: అది నింపుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఇవి ఇంద్రియాలంతా ట్యాప్స్.
2: All senses are taps.
1: కనుకనే ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది.
2: సో యూ విల్ డ్రా గుడ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ప్యూర్ వాటర్.
1: తీయని వాటరే వస్తుంది.
2: స్వీట్ వాటర్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్.
1: కనుకనే మనం హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
2: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఇన్ ద హార్ట్, సో ఈస్ ది యాక్షన్.
1: కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
2: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
2: వెన్ ఇట్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, యాక్షన్స్ విల్ బి గుడ్.
1: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
2: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్ యూ ఫైండ్ వేవ్ స్టార్టింగ్.
1: అల ఎంతవరకు పోతుంది, బావి ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తుంది.
2: వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ గో, ఇట్ విల్ కవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద వెల్.
1: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్, ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరి పెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది.
2: సిమిలర్లీ ఇఫ్ యూ త్రో ది స్టోన్స్ ఆఫ్ యువర్ థాట్ ఇన్ ద లేక్ ఆఫ్ యువర్ మైండ్ ఇట్ విల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ చెవులంతా చెడ్డనే వింటాయి, నీ మాటలంతా చెడ్డగానే వస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్లేస్ కే వెళ్తాయి.
2: నేచురలీ ఎవ్రీథింగ్ విల్ టెల్ అపాన్ యువర్ సెన్సెస్ ఆర్ యు యువర్ ఐస్ విల్ బి ఆఫ్టర్ బ్యాడ్ లుక్స్, ద లెగ్స్ విల్ టేక్ యూ టు రాంగ్
1: పాదం మొదలుకొని తల వరకు కూడాను, ఆ పాద మస్తకం వరకు కూడాను ఇదే థాట్స్ ఏ ప్రాకిపోతాయి.
2: ఫ్రమ్ టాప్ టు టో సచ్ థాట్స్ విల్ పెర్కులేట్ స్ప్రెడ్ ఓవర్.
1: కనుకనే హృదయం చాలా ప్రధానమైనటువంటిది.
2: సో హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
1: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు.
2: వితౌట్ దిస్ హార్ట్ లైఫ్.
1: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడాను ఆర్ట్ ను చూస్తున్నారు, హార్ట్ ను గమనించడం లేదు.
2: బట్ స్టూడెంట్స్ వాచ్ ది ఆర్ట్ బట్ నాట్ ది హార్ట్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
2: హార్ట్ ఈజ్ ఇన్సైడ్,
1: అది ప్రాకృతమైనటువంటివి. ఆర్ట్ అంతా,
2: ఆర్ట్ ఈజ్ వరల్డ్లీ,
1: ఇది కేవలము పారమార్థికమైనటువంటిది.
2: హార్ట్ ఈజ్ ఫ్రీ,
1: అదంతా ప్రవృత్తి, ఇదంతా నివృత్తి.
2: హార్ట్ ఈజ్ అవుట్ వర్డ్, హార్ట్ ఈజ్ ఇన్ వర్డ్.
1: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది.
2: దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ సీక్రెట్ అండ్ ప్యూర్.
1: దీనిని వేదాంతం అంతా నిర్గుణం, నిరంజనం, సనాతనం, నితేర్ణం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపణం వర్ణిస్తూ వచ్చింది.
2: దేర్ ఫోర్ దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ ప్యూర్ అండ్ అన్సలీడ్, క్రిస్టల్ క్లియర్, అన్పొల్యూటెడ్, ఎటర్నల్ ట్రూత్.
1: దీనిని హృదయం లోపల సరియైనటువంటి యొక్క చిత్తశుద్ధిగా ఉండాలి.
2: వీ షుడ్ కీప్ అవర్ హార్ట్స్ ప్యూర్.
1: చిత్తస్య శుద్ధయే కర్మ. మనం చేసే కర్మలు కూడా చిత్తశుద్ధికి సంబంధించినవిగా చేయాలి.
2: ఆల్ అవర్ యాక్షన్స్ వీ షుడ్ అండర్టేక్ విత్ ప్యూరిటీ ఇన్ అవర్ హార్ట్.
1: తిరుత్తుండాలు వారు ఉండేటువంటి వాడు,
2: తిరుత్తుండాలు వారు ఇన్ తమిళనాడు,
1: ఆయన చెప్పేటువంటి వాడు.
2: హి యూస్ టు సే
1: చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదనే చిక్కిరమే ఉందరమే రామరామ అనేటువంటి వాడు. చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని, నా చిత్తశుద్ధితో నేను పూజ చేస్తున్నాను.
2: ఐ వర్షిప్ ఓ లార్డ్ విత్ ప్యూరిటీ ఆఫ్ మై హార్ట్.
1: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
2: దిస్ లైఫ్ ఐ గాట్ ఇట్ సో మచ్ ఆఫ్ ట్రబుల్.
1: సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
2: హ్యూమన్ లైఫ్
1: ఎన్ని జన్మల యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
2: ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైవ్స్.
1: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
2: ఐ బ్రాట్ సచ్
1: ప్రెషర్. నా చేయి విడిచి మీరు తిరిగి జారిపోకూడదు.
2: ఐ డోంట్ డ్రాప్ ఇట్.
1: ఇది ఏ మీరా కూడా చెప్పింది.
2: దిస్ ఇస్ స్టేటెడ్ బై మీరా.
1: కడలి కుళి తొరు ముత్తడి తేనే కైనడువ

0: கடலில் குழ்த்தொழு முத்தடித்தேனே கைநடுவ விடுவாயோ.
1: సముద్రం లోపల నేను ఎంతో మునిగి అట్టడుగునకు పోయి ఈ ముత్యం అనేటువంటి దాన్ని తెచ్చుకున్నాను స్వామి.
2: స్వామి, ఐ బ్రాట్ దిస్ పర్ల్ గెటింగ్ ఇన్ టు ద బాటమ్ ద డెప్త్ ఆఫ్ ది ఓషన్.
1: ఇదే నా ముత్యం అనేటువంటిది జీవితము.
2: దిస్ లైఫ్ దీనిని
1: నా చేయి నుంచి తిరిగి జారి ఈ యొక్క సముద్రంలో పడిపోకుండా చూసుకో.
2: ఐ డోంట్ అలౌ ఇట్ టు డ్రాప్ డౌన్.
1: అది పడిపోయినా గతియల్లే గిరిధారి, ఇంకా నాకు గతే లేదు గిరిధారి.
2: వెన్ వన్స్ దిస్ ప్రెషస్ పర్ల్ ఆఫ్ లైఫ్ ఇస్ డ్రాప్డ్, వెల్ ఐ హ్యావ్ నో అదర్ థింగ్ టు లుక్ అట్.
1: కనుక మనం తెచ్చుకున్నాం ఈ మానవత్వం అనేటువంటి జీవితాన్ని.
2: వీ హావ్ బ్రాట్ దిస్ హ్యూమన్ లైఫ్.
1: ఎన్ని జన్మల ఫలం అనేటువంటి దాన్ని అందించి ఈ యొక్క జీవితం అనేది దాన్ని కొనుక్కున్నాం.
2: ఇట్ ఈస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైఫ్.
1: ఈ మానవత్వాన్ని మనం పెడమార్గం పట్టకుండా చూసుకోవాలి.
2: వీ షుడ్ సీ దట్ ఇట్ నెవర్ మానవుడుగానే
1: సావాలి.
2: Human being should die as a human. He should not die as an animal.
1: అదే మనం చేసుకోవచ్చు. మానవుడు దేవుడు కానక్కర్లేదు.
2: Human being need not be divine.
1: మానవుడు మానవుడిగా బతికితే చాలు.
2: It's enough if he leads the life of a human being.
1: ఇదే మొట్టమొదటి విద్యార్థి నాడు నేర్చుకోవాల్సినటువంటిది.
2: This is the first lesson the students
1: బయట ప్రపంచమంతా కూడాను అనేక రకములైనటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఉంటుండాలి.
2: In the outer world you find various tendencies and టెంపరమెంట్.
1: కనుక వారి యొక్క మంచి చెడ్డలు మనం ఏమాత్రం విచారించనక్కర్లేదు.
2: డోంట్ బి బాదర్డ్ అబౌట్ దేర్.
1: మన మంచిని మనం చూసుకోవాలి.
2: లెట్ అస్ ఫాస్టర్ టేక్ కేర్ ఆఫ్ అవర్ గుడ్నెస్.
1: కనుక నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికీ అది పెద్దదిగా భావించుకో.
2: ఈవెన్ ఇఫ్ దేర్ స్లైటెస్ట్ ది మిస్టేక్ కన్సిడర్ ఇట్ వెరీ బిగ్.
1: అంతేకాని పరులో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు.
2: బట్ డోంట్ ఎగ్జాజరేట్ మిస్టేక్ ఆఫ్ అదర్స్.
1: కనుక మొట్టమొదట మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి.
2: ఫస్ట్ సీ దట్ యు గుణాన్ని
1: పెంపొందించుకోవాలి.
2: డెవలప్ యువర్ క్యారెక్టర్.
1: అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకున్న వారం అవుతాం.
2: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ విల్ బ్లాసమ్ ఇన్ ఫుల్.

సాయిరామ్, యూఆర్ లిస్నింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 23rd of July 1996.

0: one may get by heart and repeat all sacred texts, Vedas and Vedangas. One might even compose poems, poetry and prose, which is most impressive. But without the purity of heart, one ruins himself. Do not forget this good word.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Vedamu Dvaitamaniyu. వేదాంతము అద్వైతమనియు అనేక విధములైనటువంటి ఆదర్శముల చేత ఆధారముల చేత శంకరులు వారు ప్రచార ప్రబోధలు సలుపుతూ వచ్చారు.
0: శంకర ప్రాపగేటెడ్ హిస్ డాక్ట్రిన్ అండ్ థియరీ దట్ వేద ఈజ్ డ్యువలిజం వైల్ వేదాంత ఈజ్ నాన్ డ్యువలిజం బేసింగ్ ఆన్ సో మెనీ ఎవిడెన్సెస్.
1: వేద వేదాంతములకు ఉన్నటువంటి యొక్క వ్యత్యాసములు, మానవ శరీరంలో ఉండినటువంటి అంగములకు శరీరములకు ఉండినటువంటి వ్యత్యాసమే.
0: ద డిఫరెన్స్ బిట్వీన్ వేద అండ్ వేదాంత ఈజ్ సేమ్ యాజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేరియస్ లింబ్స్ అండ్ ద బాడీ.
1: కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడాను దేహములకు అంగములు.
0: Eye, the ear, the mouth, nose, all these are the different parts of the body.
1: Dehamulu samajamulaku angamu.
0: Body is a limb of the society.
1: Samajamu manavataku angamu.
0: The society is a limb of the humanity.
1: Ee manavattamu prakrutiki angamu.
0: Humanity is a part of nature.
1: Prakruti paramatma angamu.
0: Nature is the limb of the divinity.
1: కనుక అంగాంగముల యొక్క వ్యత్యాసము లోతులకు దిగి విచారించినప్పుడు అన్ని ఒక్కటిగానే ఏర్పడతాయి.
0: Therefore, when we go into the depth and inquire, we understand the same relationship among the various limbs of the same body.
1: కాశీలో పండిత సమావేశములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు ప్రారంభమై ఆ సమస్యలు అనేక విధములైనటువంటి వాదోపవాదం చేత వాదనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: There in Kashi, in the congregation or assembly of various scholars, many problems have been taken up and they argued vehemently.
1: చిరునవ్వులు నవ్వుతూ శంకర్ల వారు వాదే వాదే వద్యతే వైరం అన్నాడు. ఈ వాదనల వల్ల కేవలం వైరం అభివృద్ధి అవుతుంది కానీ శాంతి చేకూరదు జగత్తునకు.
0: శంకర స్మైలింగ్ హి సెడ్ by arguing like this is only enmity that would be the result.
1: Kanuka vadam anetunte oka naamamu deeniki sariyainte saarthakam kaadu.
0: Therefore argumentation is not the proper procedure to
1: samasyalu pariharam cheskotamu manavuni oka pradhana samasya.
0: The main problem lies in finding out a solution.
1: Jeevitamante ikunu samasyalu oka thoranangane roopondutundi.
0: Life is full of problems as such.
1: Manavudu తన నిత్య జీవితంలో చింతలేనటువంటి యొక్క సమయం అనేటువంటిదే కనిపించదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో టైమ్ లెఫ్ట్ విదౌట్ యాంగ్జైటీ అండ్ వరీ.
1: పుట్టుట ఒక చింత,
0: బర్త్ ఇట్ సెల్ఫ్,
1: భూమి నుండుట చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్,
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ,
1: చావు చింత,
0: డెత్,
1: బాల్యమంతయు చింత,
0: చైల్డ్హుడ్,
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్,
1: జీవించుట ఒక చింత,
0: అవర్ లివింగ్,
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్,
1: కర్మలన్నీ చింత,
0: ఆల్ యాక్షన్,
1: కష్టము ఒక చింత,
0: డిఫికల్టీస్,
1: సంతసం ఒక చింత,
0: వింత
1: చింత,
0: ద మిస్టరీ, ఆల్ అవర్ ప్రాబ్లమ్స్,
1: సర్వ చింత.

0: Oh people, at least desire wholeheartedly love for God. That would be a solution for all our problems and anxieties.
1: Samasta chintalaku premane pariharamunaku moola karanam.
0: It is the love which is the only solution for all problems.
1: Prema unna chota dvesham undadu.
0: Where there is love, there is no hatred.
1: Prema unna chota vyathyasam kanipinchadu.
0: Where there is love, there are no differences.
1: Prema unna chota asuya aradu.
0: There cannot be jealousy.
1: ప్రేమ సర్వ సమత్వమునకును సమన్వయము కావించేటువంటి యొక్క సమస్త శక్తివంతమైనటువంటి
0: లవ్ ఈజ్ సో పవర్ఫుల్ దట్ కోఆర్డినేట్స్ అండ్ ఇంటిగ్రేట్స్.
1: కానీ వేదమునందు ఇట్టి ప్రేమకు కొంత స్థలం తక్కువగా ఉన్నది.
0: హౌఎవర్ దేర్ ఇస్ లిటిల్ స్కోప్ ఫర్ లవ్ ఇన్ వేద.
1: వేదము నిరంతరం కూడాను ఆశించినదే కానీ అనుభవించినది కాదు.
0: వేద ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ but doesn't show path to experience.
1: Lokamulo aneka mandi veda panditulu untunnaru.
0: There are thousands of scholars in the world.
1: Kani vedamunu valli vestunnaru.
0: They repeat veda.
1: Tellavari modalu ratri parundanantha varaku nu vedamunu uchcharistunnaru.
0: From dawn to dusk they go on chanting veda.
1: Kani idi prakatitam maatrame kani aacharana takkuva.
0: It is only expression but not practice.
1: Kanukane idi ద్వైతము అని చెప్తూ వచ్చాడు శంకర్ల వారు.
0: సో శంకర్ కాల్డ్ ఇట్ డ్యుయలిజం.
1: సుఖంచమే తుదినంచమే యుద్ధంచమే నిద్రంచమే అంతా చమే చమే చమే చమే. కావాలి కావాలి కావాలి అని ఆశపడటం.
0: ఆల్ మంత్రాస్ కన్వే ది సేమ్ మీనింగ్ ఐ వాంట్ ఐ వాంట్.
1: కావాలి అనేటువంటి ఒక వాంఛ ద్వైతమునకు మూల కారణం.
0: ద డిజైర్ ఇస్ ద బేసిస్.
1: ఏదో ఒకటి ప్రత్యేకంగా ఉండినప్పుడు కదా అది నాకు కావాలి అని ఆశించటం.
0: బికాస్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ సెపరేట్ ఆబ్జెక్ట్ యు డిజైర్ ఇట్.
1: ఇక్కడ ఆశించే వ్యక్తి ఆశింపబడేటువంటి వస్తువు రెండు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
0: హియర్ దేర్ ఆర్ టూ, ద వన్ హూ డిజైర్స్ అండ్ ద డిజైర్డ్.
1: కనుకనే ఆశ ఆశించేటువంటి వాడి ఏకత్వమే నిజమైన అద్వైతం.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ద డిజైర్ అండ్ ద డిజైర్డ్ ఇస్ నాట్.
1: ఆశించేవాడు ఆశించే పదార్థమున కంటే భిన్నంగా ఉండినప్పుడు ఇది ద్వైతమే ఏర్పడుతుంది.
0: ద వన్ హూ డిజైర్స్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ద డిజైర్డ్ దట్ ఈస్
1: కర్చీఫ్.
0: దిస్ ఇస్ కర్చీఫ్.
1: ఈ కర్చీఫ్ నాకు కావాలి.
0: ఐ వాంట్ దిస్ కర్చీఫ్.
1: ఈ కర్చీఫ్ ప్రత్యేకంగా ఒకటి ఉండినప్పుడే కదా నేను దానిని ఆశిస్తున్నాను.
0: బికాస్ కర్చీఫ్ ఈజ్ సపరేట్ ఐ వాంట్ ఇట్.
1: ఈ కర్చీఫ్ వేరు నేను వేరు.
0: కర్చీఫ్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ మీ.
1: కనుక ఇది ద్వైతంగా రూపొందుతుంది.
0: దిస్ ఇస్ డ్యుయలిజం.
1: ఇదే కర్చీఫ్ లోపల అద్వైతాన్ని మనం చక్కగా నిరూపించవచ్చు.
0: వి కెన్ ఆల్సో ప్రూవ్ నాన్ డ్యుయలిజం త్రూ ది సేమ్.
1: ఇది ఏమిటి?
0: వాట్స్ దిస్?
1: ఇది ఒక హ్యాండ్కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ హ్యాండ్కర్చీఫ్.
1: ఇది ఒక బట్ట.
0: దిస్ ఇస్ ఎ క్లాత్.
1: కానీ దీనిని విచారణ చేసి పరిశోధన చేసినప్పుడు ఇది వస్త్రం కాదు, ఇది దారముల యొక్క చేరిక.
0: ఇఫ్ యు ఇన్వెస్టిగేట్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్ యు విల్ నో ఇట్స్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇది దారములు కాదు, ఇది ప్రత్తి.
0: ఇట్స్ నాట్ ఈవెన్ థ్రెడ్, ఇట్స్ కాటన్.
1: ప్రతి దారము బట్ట మూడు ఒక్కటే.
0: కాటన్ థ్రెడ్ అండ్ క్లాత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనే త్రిదళం త్రిడరాకాలం త్రినొత్యంతి త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్నాడు శంకరుడు. త్రిగుణం త్రిదళాకారం.
0: దేర్ ఆర్ త్రీ అట్రిబ్యూట్స్, ఇట్ ఇస్ త్రీ ఫోల్డ్.
1: త్రినేత్రంచి త్రియాయుధం,
0: త్రీ ఐడ్ అండ్ ఫ్రైడ్ అండ్.
1: త్రిజన్మ పాప సంహారం
0: అండ్ అటోన్స్ ఆల్ ది సిన్స్ ఆఫ్ త్రీ
1: బర్త్స్.
0: That surrendering to God is non-dualism.
1: ఇక్కడ రెండు విధములైనటువంటి యొక్క విభాగమును మనము విచారించాలి.
0: Here we have understand the dichotomy.
1: ప్రత్యక్షం పరోక్షము.
0: One is direct, other is indirect.
1: అయితే ప్రత్యక్షంగా అనుభవించినటువంటిది కొందరు దాని యొక్క విషయమును ప్రత్యేకించి చెప్పలేకపోతారు.
0: Those that have direct evidence or experience cannot say it out openly.
1: ఒక మూగవాడు షడ్ సోపేతమైనటువంటి యొక్క పదార్థములంతా భుజించాడు.
0: A dumb person has partaken delicious items.
1: కానీ ఒక్కొక్క దాని రుచి ఏ విధంగా ఉన్నదని తనకు తెలియనే కాని దానిని విచారించి వర్ణించి వివరించి మరొకరికి చెప్పడానికి వీలు కాదు.
0: He knows the taste of every item served, but he cannot explain the taste of every item.
1: చెప్పలేడు కూడాను.
0: He cannot express.
1: కనుకనే అద్వైతంలో ఉండినటువంటి ఆనందము మానవులకు దాన్ని వెలుబుచ్చడానికి వీలు కానటువంటిది.
0: Therefore, the bliss in the state of non-dualism is beyond expression.
1: అనుభూతిలో మనకు అర్థమవుతుందే కానీ దానిని వివరించి ప్రజలకు విబోధించటము వీలు కాదు.
0: యు కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ బట్ యు కెనాట్ ప్రొఫెస్ ఆర్ ఎక్స్ప్రెస్.
1: ఇక్కడ పరోక్షమే లేకుండా ప్రత్యక్షమే శూన్యం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఇస్ నో దిస్ ఇండైరెక్ట్ అప్రోచ్ యు కెనాట్ హావ్ డైరెక్ట్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ప్రత్యక్షమునకే ప్రమాణం ఇస్తున్నారు కానీ పరోక్షమునకు ఏమాత్రము అవకాశం అందించడం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
1: పరోక్షాన్ని విశ్వసించడం లేదు.
0: వీ హావ్ నో ఫెయిత్ ఇన్ ఇండైరెక్ట్.
1: ఇది ఒక చిన్న ఉదాహరణ.
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఐస్ గడ్డ ఉంటుంది.
0: హియర్ ఇస్ అన్ ఐస్ బాల్.
1: ఈ ఐస్ గడ్డ ప్రత్యక్ష ప్రమాణము.
0: దిస్ ఐస్ మాస్ ఆర్ బాల్ ఇస్ అ డైరెక్ట్ ప్రూఫ్.
1: కానీ పరోక్షమైనటువంటి జలము దీనికి ఆధారంగా ఉంది.
0: బట్ దేర్ ఇస్ వాటర్ విచ్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఫర్
1: ఈ పరోక్షమైన జలమే లేకపోతే ప్రత్యక్షమైన ఐసే లేదు.
0: వితౌట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ బేసిస్ యూ డోంట్ హ్యావ్ డైరెక్ట్ ఐస్.
1: కనుకనే ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి ఒక ఐస్ గడ్డకు పరోక్షమైనటువంటి జలము ఆధారము.
0: దేర్ఫోర్ ఫర్ ది ఐస్ దట్ యు సీ డైరెక్ట్లీ ద వాటర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ.
1: కాబట్టి ఈ ప్రత్యక్షమునకు ఏది ప్రధానము ఏది ప్రమాణము? పరోక్షమే ఆధారము పరోక్షమే ప్రమాణము.
0: సో ఫర్ ద డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఈస్ ద బేస్.
1: కనుకనే దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునికి అంతా కూడాను పరోక్షమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క దివ్యత్వం ఆధారం.
0: Therefore, for all this apparent world, the divinity behind is the base.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
0: Without knowing this truth,
1: మానవుడు
0: మ్యాన్
1: వేదమే వేదాంతంగా భావించుకుని వేదమే అద్వైతంగా విశ్వసించి వేదమునే ఉచ్చరించుతూ వేదంలో ఉండినటువంటి యొక్క విషయములను అనుభవించుటకు ప్రయత్నిస్తుంటాడు.
0: Considers that Veda and Vedanta are one and the same, and thinks that Veda speaks of non-dualism, and goes spends all his life chanting Veda.
1: ప్రాకృతమైనటువంటి జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: మ్యాన్ స్పెండ్స్
1: భౌతికమైనటువంటి యొక్క జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: హి లీడ్స్ ఎ వరల్డ్లీ లైఫ్.
1: అనిత్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు కాలం గడుపుతున్నాడు.
0: హి స్పెండ్స్ ఇన్ దిస్ మొమెంటరీ వరల్డ్.
1: కానీ ప్రకృతి ప్రాకృతమైనటువంటిది.
0: దిస్ నేచర్
1: ఇది ప్రవృత్తితో కూడినటువంటిది.
0: ద నేచర్ స్పీక్స్ ఆఫ్ అవుట్వర్డ్
1: ట్రెండ్. నివృత్తి వేరే ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎటర్నల్ ఇన్వర్డ్ పాత్.
1: ఈ నివృత్తికి ఆధారమైనటువంటిదే పరతత్వము.
0: దేర్ఫోర్ ది ఇన్వర్డ్ పాత్ ఇస్ యాక్చువల్లీ స్పిరిచువల్.
1: ఇట్టి పరతత్వాన్ని బోధించే నిమిత్తమై
0: to teach the spiritual principle
1: మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని గురించి నిమిత్తమై
0: to declare the fundamental basis
1: అనేక రకములైనటువంటి శ్రమలను ఒడిగట్టుకున్నాడు.
0: Shankara was prepared to undertake all
1: the effort
0: and started proving demonstrating.
1: గౌడపాదుడైనటువంటి గురువు అనేక విధమైనటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పిస్తూ వచ్చాడు.
0: His preceptor Gaudapada also encouraged him.
1: వయసు చిన్నదైనప్పటికీ కానీ విషయం లోపల చాలా దృఢ సంకల్పడై నిలిచాడు శంకర్ల వారు.
0: దో శంకర వాజ్ క్వైట్ యంగ్ హి హస్ గాట్ స్ట్రాంగ్ కన్విక్షన్ ఇన్
1: 16వ సంవత్సరం వయసు నందే ఇంతమంది పండితులతో వాదోపవాదం జరిగి అందరినీ కూడా అద్వైత మతం నందు ప్రవేశపెట్టి తాను ఆనందించడానికి మూల కారణము వెనుక ఉండినటువంటి దివ్యశక్తియే.
0: At the age of 16, he could argue with everybody and defeat them totally, convinced I was prepared to undertake all
1: effort
0: and started proving, demonstrating.
1: గౌడపాదుడైనటువంటి గురువు అనేక విధమైనటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పిస్తూ వచ్చాడు.
0: His preceptor, గౌడ

0: ఈ వ్యక్తి
1: at the age of 16 he could argue with everybody and defeat them totally, convince them and transform them into the theory of non-dualism.
0: అన్నిటికి ఆధారం అద్వైతమే.
1: It is non-dualism which is the main basis, fundamental.
0: ఈ అద్వైతం అనగా ఏంటి?
1: What do you mean by that?
0: అన్నింటి యొక్క ఏకత్వమే దీనికి అద్వైతము అని.
1: The harmony, the unity of all.
0: మీరు చాలా మంది పిల్లలు చూచి ఉంటారు.
1: Many students must.
0: చక్కెరతో కొన్ని బొమ్మలు చేసి పెడతారు.
1: There are certain
0: నక్క, కుక్క, ఏనుగో, పిల్లి ఇలాంటివంతా చేసి పెడతారు.
1: We got so many dolls made up of candy, sugar.
0: కానీ పిల్లలు రూపాన్ని మాత్రమే చూస్తారు.
1: Children watch the form.
0: నాకు నక్క కావాలి, నాకు కుక్క కావాలి.
1: I want fox, I want dog.
0: నక్క, కుక్క రూపనామములు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నింటి యందు చక్కెర ఒక్కటే.
1: The dog and fox are separate, but the candy, sugar is one and the same.
0: ఆ నక్కలో ఉన్నటువంటి చెవులు కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
1: If you just cut off the ear of the fox and eat, it is sweet.
0: ఆ నక్కలో ఉన్న తోకను కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
1: Cut off the tail, yet it is sweet.
0: ఈ సర్వ స్వరూపమంతా కూడాను మాధుర్యమే.
1: The entire form is nectarine, sweet.
0: అదే విధంగానే
1: likewise
0: జగత్తంతా కూడాను కల్విదం బ్రహ్మ.
1: The entire universe is divine.
0: ఈశావాస్యం ఇదం జగత్.
1: God is present in this cosmos.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all creatures.
0: దైవత్వం సర్వత్రా ఉంటున్నదనేటువంటి ఒక సత్యాన్ని తాను గుర్తించి ప్రబోధిస్తూ వచ్చాడు శంకర్.
1: శంకర్ రికగ్నైజ్ అండ్ ప్రాపగేటెడ్ ద బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ దట్ డివైన్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
0: ఈ భక్తుల యొక్క భేదాభావము చేతనే భగవంతునకు ఒక ప్రత్యేకతను ఇచ్చుకుంటూ తన ఆరాధన స్వరూపానికే ప్రత్యేకతను అందిస్తూ మిగతా దానికి ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకపోవటమే ఈ ద్వైతానికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ డిఫరెన్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ ద ఫీలింగ్స్ అండ్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ద డివోటీస్ హూ ఆల్వేస్ థింక్ ఆఫ్ ఎ నేమ్ అండ్ ఎ ఫామ్.
0: ఒక శ్రీమంతుడైనటువంటి వాడు,
1: ఎ రిచ్ మ్యాన్,
0: ద్వైత భావంతో కూడినటువంటి భక్తితో,
1: విత్ డ్యూలిస్టిక్ మైండ్,
0: కృష్ణ అంటే చాలా ప్రేమ,
1: హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ,
0: ఈ కృష్ణ విగ్రహాన్ని చేయించుకుని నిత్యము కృష్ణుని పూజించాలి, కృష్ణాభిషేకం చేయాలి, ఈ అభిషేక తీర్థము నేను దినము రోలాలి అనేటువంటి సంకల్పం చేసుకున్నాడు.
1: హీ డిటర్మిన్ టు వర్షిప్ ద ఐడల్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఎవ్రీ డే అండ్ పార్టేక్ ప్రసాద్ ఆర్ సాక్రిఫిషియల్ ఫుడ్ దేర్ ఆఫ్టర్.
0: ఇవంతా కూడాను కాలం అనేటువంటిది చాలా మార్పుతో కూడినటువంటిది.
1: ద టైమ్ నేచురల్
0: కష్ట సుఖములు కావడి కుండలు.
1: The difficulties and the happiness, they
0: come. ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు.
1: What is going to happen in the next minute? Who can imagine it?
0: ఏ నిమిషమునకు ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితి సంభవిస్తుందో ఎవరు ఊహించడానికి వీలు.
1: At what moment of time, what is going to happen in store for you?
0: శ్రీమంతుడిగా ఉంటున్నాడు.
1: Is a rich man now.
0: ఒక 20 కాసులు ఇచ్చి కంసాలితో కృష్ణుని విగ్రహాన్ని చేయించుకున్నాడు.
1: He gives silver to the goldsmith.
0: Gold
1: to goldsmith and got made an idol of gold, Krishna's idol.
0: తర్వాత 20 కాసులు ఇచ్చి కృష్ణునికి ఒక గోవును చేయించాడు.
1: అండ్ హి ఆల్సో గాట్ స్పెషల్లీ మేడ్ కౌ ఆఫ్ గోల్డ్.
0: ఇంకా 20 కాసులు ఇచ్చి ఒక నెమలిని దగ్గర పెట్టుకునేటట్టుగా కృష్ణునికి ప్రక్కలో పెట్టాడు.
1: అండ్ హి ఆల్సో మేడ్ పీకాక్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
0: అభిషేకం చేయడానికి 20 కాసులు ఇచ్చి ఒక కప్పును చేయించుకున్నాడు.
1: ఫర్ అభిషేక పర్పసెస్ హి గాట్ మేడ్ ఎ గోల్డ్ కప్.
0: నిత్యము ఆ కప్పుతో కృష్ణునికి అభిషేకం చేయటము, ఆ తీర్థం గోరటము, ఆనందించడం ఈ రకంగా జరుగుతూ వచ్చింది.
1: ఎవ్రీ డే he does this abhisheka and drinks that teertha after the process ritual.
0: Kani kalam ye natiki ni samagra undadu.
1: Time will not be the same always.
0: Kalam eppudu kudanu pravahinchetundi pravaham antidi.
1: Time always runs continuously.
0: Idi kala pravahamu.
1: It's an eternal flow.
0: Eppudu hech pallamlo jagutundo telivadaniki veelu kaadu.
1: No one can say when there will be bumps and jumps in life.
0: ఈ యొక్క క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి.
1: As the merit is exhausted.
0: ఆ పుణ్య ప్రాప్తి అంతా కూడా క్షీణించింది.
1: All the merit of the past is exhausted.
0: ఈ శ్రీమంతుని యొక్క పరిస్థితి దిగజారిపోతూ వచ్చింది.
1: The position of the rich man is
0: గడపడికి దినానికి జరగటమే చాలా కష్టమైపోయింది.
1: He could not carry out his daily living.
0: ఇంకా భరించుకోలేక
1: he couldn't bear.
0: ఈ పదార్థములు ఇంకొక శ్రీమంతుని దగ్గరికి తీసుకెళ్లాడు.
1: He collected all these golden objects and took it to another rich man.
0: అతనికి దీన్ని అమ్మి డబ్బు తీసుకోవాలని ప్రయత్నించాడు.
1: హీ వాంటెడ్ టు డిస్పోజ్ దెమ్ ఆఫ్ మనీ.
0: మొట్టమొదట గిన్నెను అభిషేకం చేసే గిన్నెను తూకం వేశాడు.
1: ఫస్ట్ హీ వెయిడ్ దట్ కప్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ అభిషేక.
0: ఇది 20 కాసులు, 20 కాసులు ఉంటుంది.
1: హీ సెడ్ ఇట్స్ ప్రైస్ ఇస్
0: 60,000 రూపీస్.
1: 60,000 రూపీస్.
0: సరే. తర్వాత ఒక నెమలిని తూకం వేశాడు.
1: అండ్ దెన్ పీకాక్ ఇస్

0: 60,000 rupees.
1: His price 60,000.
0: తర్వాత గోవును తూకం వేశాడు.
1: అండ్ ఆల్సో కౌ వే
0: 60,000 rupees.
1: ఇస్ ఆల్సో 60,000.
0: తర్వాత కృష్ణుని తూకం వేశాడు.
1: దెన్ కృష్ణ ఇస్
0: దెన్ కూడా 60,000 rupees ఉన్నాడు.
1: హిస్ ప్రైస్ ఇస్ 60,000.
0: అబ్బా ఏమిటి, గోవు, నెమలి, కప్పు, కృష్ణుడు అందరూ ఒకే వెళ్ళినా నేను భరించలేను.
1: He said, I can't wear this. What is
0: Krishna
1: the same
0: price?
1: You should pay more for Krishna. You can't pay same to the peacock and to the cup and cow.
0: Chepadu,
1: that Krishna
0: sir,
1: said.
0: Meeku Krishna roopamu, nemali roopamu, గో రూపము కప్పు రూపంగా ఉంటుంటారు, నాకు తూకం ప్రధానము అన్నాడు.
1: దట్ రిచ్ మ్యాన్ సెడ్ యూ గో బై ద ఫార్మ్, వెదర్ ఇస్ అ పీకాక్ ఆర్ ఎ కౌ ఆర్ ఎ కప్ ఆర్ కృష్ణ, బట్ ఐ గో బై ద వెయిట్.
0: దానికి వాల్యూ ఇస్తూ వచ్చున్నాడు.
1: ఐ అటాచ్ వాల్యూ టు ద టోటల్ వెయిట్.
0: బంగారు తూకమునకు వాల్యూ ఇస్తూ వచ్చాడు కానీ రూపానికి వాల్యూ ఇవ్వలేదు.
1: ద వాల్యూ ఇస్ అటాచ్ టు ద వెయిట్ ఆఫ్ ద గోల్డ్ బట్ నాట్ ద ఫార్మ్. అదేవిధంగానే
0: భిన్న భిన్న రూపములతో ఉండినటువంటి మానవత్వానికి మనము విలువలిస్తున్నామే కానీ అందరి యందు ఉండినటువంటి పంచభూతముల యొక్క పరమాత్మ తత్వానికి మనం విలువనివ్వటం లేదు.
1: దేర్ఫోర్ వి అటాచ్ వాల్యూ టు ద డైవర్సిటీ ఇన్ ద మల్టిప్లిసిటీ ఇన్ ద మ్యాన్కైండ్ బట్ నాట్ ద యూనిటీ.
0: భూతముల యొక్క పరతత్వమునకే అద్వైతం అన్నారు.
1: అండ్ దేర్ఫోర్ ది ఎసెన్షియల్ బేసిక్
0: ప్రతి మానవుని యందు కూడాను ఈ పంచభూతము తప్ప మరొక భూతం ఇంకొకటి అధికంగా లేదు.
1: ఇన్ ఎవ్రీ పర్సన్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్.
0: ఆరవ భూతమే లేదు.
1: దేర్ ఇస్ నో సిక్స్త్ ఎలిమెంట్ యాజ్ సచ్.
0: కానీ మనము మరొకటి ఏదో ఉన్నదని ఆశించి భ్రమించి దీనికి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు సల్పుతూ ఉంటున్నాం.
1: బట్ వి ఇమాజిన్ వి ఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ దేర్ సమ్ అదర్ థింగ్.
0: ఈ దురాశే దుఃఖమునకు కారణం.
1: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ గ్రీఫ్.
0: ఆశలు ఉండాలి.
1: వి
0: ఆశ కూడాను ఒక పరిమితం ఉండాలి.
1: దేర్ షుడ్ బి సమ్ లిమిట్స్.
0: మీరందరూ చాలా మంది పిల్లలు చదివింటారు మైదాస్ యొక్క చరిత్ర.
1: మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మస్ట్ హావ్ గాన్ త్రూ ది స్టోరీ.
0: మైదాస్ ఇతను ఒక శ్రీమంతుడే.
1: ఈజ్ అ రిచ్ మ్యాన్.
0: కానీ మహాభక్తుడు.
1: ఈజ్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
0: ఇతనికి చాలా దురాశ.
1: హాస్ ఎక్సెసివ్ డిజైర్.
0: తన ఆరాధన దేవతను అమితంగా ప్రార్థిస్తూ వచ్చాడు.
1: హి ప్రేడ్ రిపీటెడ్లీ టు ది డెయిటీ.
0: డే అండ్ నైట్, తెల్లవారి ముందు రాత్రి వరకు కూడా ఆరాధన సల్పుతూ వచ్చాడు.
1: డే అండ్ నైట్ హి ఆఫర్డ్ ప్రేయర్స్, వర్షిప్డ్.
0: దేవత ప్రత్యక్షమైంది.
1: ది డెయిటీ అపియర్డ్.
0: ప్రార్థనలకు ప్రత్యక్షమేయటము దేవతల యొక్క లక్ష్యం.
1: ఇట్ ఇస్ నేచురల్ ఫర్ ద డెయిటీ టు అపియర్.
0: భక్తులు ప్రార్థన చేయటము అతని యొక్క కర్తవ్యము.
1: గాడ్ రెస్పాండ్స్ టు ద ప్రేయర్స్.
0: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
1: థింగ్స్ వెంట్ ఆన్.
0: ఒకనాడు
1: వన్ డే
0: మైదాస్ ప్రార్థించాడు తల్లి.
1: మైదాస్ ప్రేడ్, మదర్,
0: ముట్టినంతా బంగారు కావాలి, ఆ వరం నాకు ప్రసాదించమన్నాడు.
1: కన్ఫర్మ్ మీ దట్ బూన్ సో దట్ వాట్ ఎవర్ ఐ టచ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గోల్డ్.
0: సరే ఇచ్చినాను వెళ్ళు అన్నాడు.
1: కానీ
0: మొట్టమొదటి దేవత చెప్పింది.
1: The deity said,
0: నీవు కోరరాని కోరికను కోరుతున్నావు.
1: యూ ఆస్క్ దాట్ విచ్ యూ ఆర్ నాట్
0: సపోజ్. చాలా దురాశతో కూడినటువంటిది. దీనివల్ల నీకు సుఖం ఉండదు.
1: యు విల్ నాట్ బి హ్యాపీ ఐదర్.
0: చాలా కష్టములకు గురి అవుతావు.
1: యు విల్ బి పుట్ టు సఫర్.
0: బాధలకు గురి అవుతావు.
1: యు విల్ సఫర్.
0: కట్టేటువంటి జీవితమే ఒక వ్యర్థం అయిపోతుంది.
1: అల్టిమేట్లీ యు విల్ వేస్ట్ యువర్ లైఫ్.
0: కనుక ఈ వరం నీవు కోరవద్దు అన్నింది.
1: సో డోంట్ ఆస్క్ ఫర్ సచ్ ఎ బూన్.
0: నా వ్యవస్థ నాకుండని నీవు తప్పక ఇవ్వవలసిందే అని పట్టుబట్టాడు ఈ మైదాస్.
1: This Maidas determined that the boon should be granted irrespective of the problems that he is likely to face.
0: Sari cheppina maata vinnappudu em chestundi, neevu nashtam raasina vrata kanna kalada nu rendu chintinam vellu inga nee avastha nu anubhavinchunnaru.
1: The deity fell so that who can escape from the destiny. All right, you hang yourself, he said.
0: Varam pondadu intiki vachadu.
1: After the boon is granted, he returned home.
0: Parupu pera kurchunnadu.
1: He sat there on the bed.
0: దిండి తీసి పక్కన పెట్టాడు.
1: He kept the pillow on one side.
0: పరుపు దిండు అంతా కూడా బంగారైపోయింది.
1: The bed and pillow transformed into gold.
0: ఇవి మాత్రమే బంగారైనాయా, మిగతా అంతా అవుతుందో కాదో అని తిరిగి కంపౌండ్ లోపల ఉద్యానవనంలో ప్రవేశించాడు.
1: Then he entered, stepped into his garden.
0: ప్రతి వృక్షాన్ని ముట్టాడు.
1: He touched every tree.
0: ప్రతి పూల మొక్కను ముట్టాడు.
1: Every flowering plant.
0: ప్రతి పుష్పాన్ని ముట్టాడు.
1: Every book.
0: అన్ని బంగారైపోతూ వచ్చింది.
1: Everything transformed.
0: గడపటికి అలసిపోయాడు.
1: He was tired.
0: బిడ్డని పిలిచాడు.
1: He called his children. అమ్మాకు
0: టీనో కాఫీనో తీసుకునిరా అన్నాడు.
1: హి సెడ్ బ్రింగ్ కాఫీ ఆర్ టీ ఫర్ మీ నౌ.
0: టీ కాఫీ తీసుకొచ్చింది.
1: దే బ్రాట్ టీ అండ్ కాఫీ.
0: దాన్ని ముట్టాడు.
1: హి టచ్.
0: బంగారైపోయింది.
1: ఇట్ ఆల్సో బికేమ్ గోల్డ్.
0: ఆకలి పెరిగిపోతుందది.
1: అండ్ మోర్ హి వాంటెడ్.
0: కానీ ఏది ముట్టినా బంగారైపోతుందది.
1: బట్ వాట్ ఎవర్ హి టచ్డ్ ఇట్ టర్న్డ్ ఇంటు గోల్డ్.
0: ఏం చేసేది, బిడ్డను ముట్టాడు, బిడ్డ కూడా బంగారైపోయింది. స్టాచ్యూగా తయారైపోయింది.
1: అల్టిమేట్లీ వాట్ ఈస్ టు బి డన్, హి టచ్డ్ హిస్ సన్ హూ ఆల్సో టర్న్డ్ ఇంటు గోల్డ్.
0: అప్పుడు బుద్ధి వచ్చింది మైదాస్.
1: Then Maidas was transformed. See, he could know the truth.
0: Devi cheppina kuda nenu murkhudunai ni vinlekapoyanu.
1: I was so foolish, though deity told me, I didn't pay heed to her words.
0: Vidhi aneetundi.
1: This is the destiny.
0: Kaluka tirigi devi daggariki vellaadu.
1: So again went to the
0: deevramainatundi yokka prarthana cheta vedamu cheta oka vidhamainatundi vedana cheta ఆమెను ప్రార్థించాడు.
1: విత్ యర్నింగ్ అండ్ సఫరింగ్ షీ ప్రేడ్ టు ద ఫ్యామిలీ డైటీ.
0: ప్రత్యక్షమైంది.
1: షీ మానిఫెస్టెడ్.
0: నాయన, నా మాట వినలేదే నీవు.
1: యు హావ్ నాట్ హర్డ్ మై వర్డ్.
0: ఈ గతి పట్టింది.
1: దిస్ ఈస్ ది ప్లైట్ నౌ.
0: ఇప్పుడు ఏం కావాలన్నాడు.
1: వాట్ యు వాంట్ నౌ?
0: నీవిచ్చిన వరం తీసుకోమన్నాడు.
1: ప్లీజ్ టేక్ బ్యాక్ ద వెరీ బూన్ యూ గ్రాంటెడ్.
0: అప్పటి నుంచి తాను బ్రతుకుతూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ హీ స్టార్టెడ్ ఎ నార్మల్.
0: మానవత్వంలో ఉండినటువంటి ఒక ఆశలు ఇంత ప్రమాదమునకు గురి చేస్తుంటాయి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ విల్ పుట్ us ఆల్ టు డేంజర్.
0: దైవ ఆజ్ఞను శిరసా వహించి ప్రవర్తించినప్పుడు వారికి ఎంతైనా శుభము శుభములు కలుగుతూ ఉంటాయి.
1: ఇఫ్ వన్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ గాడ్ దే విల్ బి హ్యాపీ, దే విల్ బి ప్రాస్పరస్.
0: కనుకనే శంకరుల వారు లోకము లోపల దీనికి అర్థం చెప్తూ వచ్చారు.
1: ఓ మ్యాన్ డోంట్ హ్యావ్ థర్స్ట్ ఫర్ మనీ.
0: వలదు వలదు ధన దాహము నరుడా, మంచి బుద్ధితో మానుము కోర్కెలు.
1: విత్ ఆల్ గుడ్ మైండ్ గివ్ అప్ ఆల్ డిజైర్స్.

0: Told you have got only wealth of all the reaction, the consequences of your past actions. Be satisfied with the Lord.
1: ఓ మానవుడా,
0: ఓ మ్యాన్,
1: దురాశకు నీకు గురి కావద్దు.
0: డోంట్ హ్యావ్ టూ మెనీ డిజైర్స్.
1: ఆశని పెట్టుకో.
0: హ్యావ్ సమ్ డిజైర్ అండ్
1: కానీ అతన్ని పొందేంత వరకు నీకు ప్రేమ కావాలి.
0: అంటిల్ యూ అటైన్ డివినిటీ,
1: ఆ ప్రేమని నీ సర్వస్వము ఇస్తుంది.
0: అండ్ దట్ వెరీ లవ్ విల్ గివ్ యు,
1: ఎక్కడ ఏది కావాలో తానే అనుగ్రహిస్తుంది.
0: వేర్ అండ్ వెన్ హౌ యూ రిసీవ్ గాడ్ నోస్.
1: ఓ మనస అడుగకు వేవో మనస.
0: Oh mind, don't ask, don't
1: అడుగుకోల ది అది అడుగున బడునని అడుగకున్న పని వడిగానగునని అడుగకు వే ఓ మనస.
0: The more and more, oh mind, you ask for, it will be ignored or neglected.
1: అడుగని శబరిని ఆదరించనే.
0: Without asking, శబరి was rejected.
1: అడుగక తనకై

0: Oh mind, don't ask without mere asking. Jatayu had such an exalted heights.
1: దశరథ మహారాజు ఎంతనో ప్రార్థించాడు.
0: దశరథ ప్రేడ్ ఫర్
1: నాయన, నా అంత్య సమయంలో నీ హస్తంతో నాకు నీరు పోయమని.
0: He wanted that son to be present with the end.
1: అడిగిన దశరథునికి ఏ మాత్రం కూడా నువ్వు తాను మనసు కుదరలేదు.
0: But he didn't want to do oblige.
1: అడుగని జటాయువుకు మోక్షం అందించాడు.
0: Without asking జటాయు,
1: ఆ జటాయు అడగకపోయినప్పటికీ తన నోటిలో తన హస్తం ద్వారా నీరు పోసి దానికి సార్థకం గావించాడు.
0: Without praying asking he made జటాయు drink the water.
1: అడిగని ఆదరించండి.
0: Without asking Shabari was a refuge.
1: లేదు,
0: కాని
1: నిరంతరం కూడా నువ్వు రామచింతన చేస్తూ వచ్చింది.
0: Yet she went on thinking of Rama continuously.
1: రాముడు అరణ్యంలో ప్రవేశించాడట.
0: Rama was in the
1: forest. ఈ మార్గములో వస్తాడో ఏమో.
0: He may come along this way.
1: ఆ విధంగా తలుచుకోవటము, ఆ మార్గాన్ని అంతా ఊర్చి శుభ్రం చేయటం.
0: Every day she was cleaning, sweeping the path along which Rama might come any day.
1: ఒక రేగి పండు చెట్టు కింద నీ కూర్చుంది.
0: She sat under a tree.
1: అయ్యో, అరణ్యానికి వచ్చాడట సీతా సమేతుడై రామచంద్రుడు. ఈ మార్గంలోనే వచ్చి అమ్మా ఏమైనా పండ్లు ఇస్తావా అని అడుగుతాడో ఏమో అని భ్రమ. ఆ ప్రేమ యొక్క ఇది అంత తీవ్రంగా ఉంటుంది.
0: She has got intense love for Rama, thinking that Rama might come along that path accompanied by Sita and Lakshmana. ఆ విధమైన
1: భావంతో ఒక్కొక్క పండు తినటము, తీయగా ఉన్నదాన్ని పెట్టుకోవటం.
0: She started collecting all sweet berries, fruits and keeping them aside.
1: యద్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the reward experience.
1: వారి వారి పవిత్రమైనటువంటి భావం కొలది దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వం అటు అనుగ్రహాన్ని అందిస్తూ వస్తుంటారు.
0: Basing on their sacred thoughts, the divine will grant all that they want.
1: కనుకనే దైవత్వం అనేటువంటిది అనుగ్రహంతో కూడినటువంటిది కానీ ఆగ్రహంతో కూడినటువంటిది కాదు.
0: God is full of అనుగ్రహ grace but not ఆగ్రహ or anger.
1: సాధకుని యొక్క బుద్ధులు అనేక విధములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించట చేత దానిని పురస్కరించుకుని యద్ భావం తద్ భవతి ఆ విధంగా పోవలసి వస్తుంది.
0: Aspirants follow different paths. They have different feelings and sentiments. Therefore,
1: ఒక నిలువుటద్దం ముందు నీవు చేరావు.
0: You are in front of a big
1: mirror. You
0: are standing there in front of it.
1: ఆ నిలువుటద్దంలో నీ ప్రతిబింబం కనిపించింది.
0: You see your own reflection there in a mirror.
1: కానీ ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేస్తే అది కూడా ఆ నమస్కారం నీకు వెనుక ఇచ్చింది.
0: ఇఫ్ యూ డూ నమస్కార్ యూ విల్ గెట్ బ్యాక్ ది సేమ్ నమస్కార్ ఫ్రమ్ ద రిఫ్లెక్షన్.
1: ఆ ప్రతిబింబాన్ని నీవేమైనా దండిస్తావా అది కూడా నీకు దండిస్తుంది.
0: ఇఫ్ యూ పాయింట్ అవుట్ యువర్ ఫోర్ ఫింగర్ యూ విల్ ఆల్సో గెట్ బ్యాక్.
1: కర్మ

0: As a scholar, you may go through a number of books. You may offer prayers fervently to your family deity.
1: ఎట్టి కర్మలు చేస్తావో అట్టి ప్రతిబింబమే నీకు వస్తుంటారు.
0: As is the object, so will be the reflection.
1: ఇక్కడ నిలువుట అర్థం ఏమిటి?
0: What is the mirror here?
1: ఈ మిర్రరే ప్రకృతి.
0: This mirror is the very nature.
1: ఆ యొక్క బింబమే దైవత్వము.
0: That very object is divine.
1: విష్ణువే కారకుడు.
0: God is the cause.
1: ప్రకృతియే కార్యము.
0: And
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: The whole world is just the relationship between the cause and effect.
1: కనుకనే నీవు ఆ ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల ఏమి చేస్తే ఆ ప్రతిబింబం అంతా నీకు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ నీకు వస్తుంటాయి.
0: Therefore what has come back to you as reaction reflection is sound. In fact, object is one. This is unity.
1: Bimbamu,
0: pratibimbamu. The object and the reflection. Addam
1: dwara kaligetundi vekani. Addam lekapothe edi ledu.
0: The object and the reflection exist because of the mirror.
1: Adi ye prakruti yokka vichitramunaku, paramatmani yokka chitramunaku ee vidhamainatundi vyathyasamu.
0: This is the peculiarity and the mystery of God.
1: త్రైలోక్య పవిత్రమ్ములు
0: వందనాల
1: విత్తమ్ములు సన్మిత్రమ్ములు మునిజన వన పౌత్రమ్ములు విష్ణుదేవు చారిత్రములు.
0: They are so endearing, sacred to all the three worlds, mysterious, incomprehensible. That is the story of God.
1: ప్రకృతి లోపల ఇక్కడ ఎన్ని ఉన్నాయి? నీవు, నీ ప్రతిబింబము, అద్దము. ఎన్ని ఉన్నాయి? మూడు ఉన్నాయి.
0: How many are here now? You,
1: నీవు, నీ ప్రతిబింబము, అద్దము.
0: You, your reflection in the mirror.
1: కాబట్టి ఈ మూడు ఉంటున్నాయి.
0: త్రీ ఆర్ ప్రెసెంట్.
1: మూడులో ఒకటి పోతే ఎంత అని ఒక ఫస్ట్ స్టాండర్డ్ బాయ్ అడిగినా కూడా మూడులో ఒకటి పోతే రెండు అంటాడు వాడు.
0: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ టు ఫస్ట్ స్టాండర్డ్ బాయ్, 3 - 1, వాట్ ఇస్ వాల్యూ? హీ విల్ సే 2.
1: వాడికి కూడా ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఈ యొక్క లెక్కల విషయంలో బాగా తెలుస్తుంది.
0: హీ టూ నోస్ లిటిల్ మ్యాథమెటిక్స్.
1: 3 - 1 ఏంటంటే 2 = 2 అంటాడు.
0: 3 - 1 = 2.
1: కానీ దైవం దీనిని అంగీకరించడు.
0: బట్ గాడ్ డస్ నాట్ యాక్సెప్ట్.
1: ఇట్ ఇస్ రాంగ్ అంటాడు.
0: హీ సేస్ ఎ రాంగ్ ఆన్సర్.
1: ఎట్లా?
0: హౌ?
1: 3 - 1 = 1 అంటాడు.
0: 3 - 1 = 1.
1: ఈ భగవంతుడు ఏ స్కూల్లో చదవలేదేమోటో, ఇతనికి ఏం మ్యాథమెటిక్స్ తెలియదే అని అనేక మంది భగవంతుని కూడా హేళన చేస్తారు.
0: మెనీ మే మేక్ ఫన్ ఆఫ్ గాడ్ బికాస్ హీ డిడ్ నాట్ అటెండ్ ఎనీ స్కూల్ ఆర్ కాలేజ్ ఎనీథింగ్.
1: ఇక్కడ నీవు, నీ ప్రతిబింబము, అద్దము.
0: హియర్ 3. యూ, యువర్ రిఫ్లెక్షన్ మిర్రర్.
1: అద్దాన్ని తీసివేయి.
0: ఓ మ్యాట్ క్యాప్, రిమూవ్ ద మిర్రర్.
1: ప్రతిబింబం కూడా పోయింది.
0: నో రిఫ్లెక్షన్.
1: ఉన్నది ఒక్కటే అయిపోయింది.
0: ఓన్లీ వన్ ద ఆబ్జెక్ట్ దట్ ఎగ్జిస్ట్.
1: ఇదే
0: దిస్.
1: కనుకనే లోక సంబంధమైనటువంటి విషయాల లోపల చాలా ప్రాకృతికంగా, ఆధ్యాత్మికంగా వ్యత్యాసం అనేకంగా కనిపిస్తుంటుంటాయి.
0: దేర్ఫోర్ యూ ఫైండ్ ద వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద వరల్డ్లీ ఇష్యూస్ అండ్ ద స్పిరిచువల్ మ్యాటర్.
1: మెనీ పీపుల్ సే మనీ మేక్స్ మెనీ థింగ్స్.
0: మెనీ పీపుల్ థింక్, మెనీ పీపుల్ సే దట్ మనీ మేక్స్ మెనీ థింగ్స్.
1: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
0: But Bhagavan says money makes many wrongs.
1: Money makes many things antar prapancham lo.
0: But in the world we say money makes many things.
1: Money makes many wrongs.
0: But Bhagavan says money makes many wrongs.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మనల్ని సద్వినియోగం చేయడానికి వీలవుతుంది.
0: When once you understand the truth, you will make proper use of money.
1: ఇది శంకరుల వారి యొక్క ఏకత్వంలో ఉండేటువంటి యొక్క ప్రత్యేకత.
0: దిస్ ఇస్ ది స్పెషాలిటీ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకర్ ఫిలాసఫీ.
1: చిన్న చిన్న నిత్య జీవితంలో జరిగేటువంటి దాన్ని కూడా ఏకత్వంగా దాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ ప్రూవింగ్, డెమోన్స్ట్రేటింగ్, ప్రొపగేటింగ్ దిస్ నాన్-డ్యువలిజం.
1: మృత్పిండమేకం బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని. మట్టి ఒక్కటే కానీ కుండల యొక్క రూపనామాలు వేరు వేరు.
0: ది క్లే ఇస్ వన్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
1: బంగారం ఒక్కటే.
0: గోల్డ్ ఇస్ వన్
1: కానీ దీని యొక్క ఆభరణములు వేరు వేరు.
0: బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: దైవత్వం ఒక్కటే. ఏకం సత్ విప్రాభవదా వదంతి.
0: గాడ్ ఈజ్ వన్, హీస్ కాల్డ్ ఇన్ మెనీ నేమ్స్ బై పీపుల్.
1: అల్లా అని చెప్పండి.
0: వన్ మైట్ సే అల్లా.
1: జీసస్ అని చెప్పండి.
0: జీసస్.
1: బుద్ధ అని చెప్పండి. జొరాస్ట్రియం అని చెప్పండి. రామ అని చెప్పండి. హరి అని చెప్పండి. హర అని చెప్పండి. అంతా చేరి ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ ఓన్లీ.
1: ఇది ఎట్లా?
0: హౌ?
1: ఇది ఒక చిన్న నిత్య జీవితంలో అనుభూతి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక ఇంటి యజమానుడు ఉంటాడు.
0: దేర్ ఇస్ ఎ మాస్టర్ ఆఫ్ ది హౌస్.
1: హౌస్
0: ఆఫ్ ద హౌస్.
1: హౌస్ ఓనర్.
0: హౌస్ ఓనర్.
1: భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ కమ్స్ అండ్ సేస్
1: మై డియర్. సంబంధం ఆ రకంగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: కొంతసేపు లోపల మనముడు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై గ్రాండ్ ఫాదర్ అంటాడు.
0: గ్రాండ్ సన్ సేస్ హై గ్రాండ్ ఫాదర్.
1: ఈ ఇద్దరు మాట్లాడుతుండగానే ఒక బ్రదర్ వస్తాడు.
0: యాజ్ దే కన్వర్స్ బ్రదర్
1: మై డియర్ బ్రదర్ అంటాడు.
0: అండ్ హీ సే మై డియర్ బ్రదర్.
1: ఇవి జరుగుతున్నట్టే కొడుకు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై డియర్ ఫాదర్ అంటాడు.
0: హీ సే మై డియర్ ఫాదర్.
1: కొడుకు వస్తుంది, మై డియర్ ఫాదర్ ఇన్ లా అంటుంది.
0: డాక్టర్ నా కమ్స్ దేర్ సేస్ మై డియర్ ఫాదర్.
1: యజమాను ఒక్కడే. ఇంతమంది ఇన్ని రకమైనటువంటి సంబంధాన్ని పెట్టుకోవడం చేత అన్ని రకమైనటువంటి పేర్లు కూడా అక్కడ
0: ప్రారంభమవుతున్నాయి. సో మెనీ అసోసియేషన్స్ రిలేషన్షిప్స్ హి హస్ గాట్ సో మెనీ నేమ్స్ నౌ.
1: ఇదంతా కూడా కేవలము ఆ రిలేషన్షిప్.
0: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ రిలేషన్షిప్ హియర్.

0: అంతా నీవే.
1: ఎవ్రీథింగ్
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ. ఎంత పిచ్చితనం చూడండి.
1: వాట్ మ్యాడ్నెస్ ఈజ్ దిస్.
0: ఓ భగవంతుడా, నీవే నా తండ్రి, నీవే నా తల్లి, నీవే నా మిత్రుడు, నీవే నా బంధువు, నీవే నా సుఖుడు, నీవే నా సర్వస్వం.
1: వి సే ఓ గాడ్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై.
0: శంకరుల వారు ఖండిస్తూ వచ్చారు.
1: శంకర కాంట్రడిక్టెడ్ ఇట్ టోటలీ.
0: చాలా పొరపాటు మీది.
1: హి సెడ్ యు ఆర్ టోటలీ రాంగ్.
0: త్వమేవ మాతా చ,
1: యు ఆర్ మై మదర్,
0: త్వమేవ,
1: యు ఆర్ మై ఫాదర్,
0: నీవు నా తండ్రివి,
1: యు ఆర్ మై ఫాదర్.
0: అట్టయితే తండ్రి తండ్రిగానే ఉంటాడు, కొడుకు కొడుకుగానే ఉంటాడు.
1: అండ్ దెన్ ఫాదర్ విల్ బి అపా.
0: ఏమి ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ దిస్?
0: కాదు కాదు, రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
1: వీ షుడ్ యూనిఫై బౌత్.
0: కనుకనే త్వమేవ మాత చ పితాచ అని అనుకోడు.
1: సో వీ షుడ్ నాట్ సే యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్.
0: యు ఆర్ ఐ, ఐఆమ్ యు.
1: యు ఆర్ ఐ, ఐఎమ్ యు.
0: యు అండ్ ఐ ఆర్ వన్.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: ఇది అద్వైతంలో ఉన్నటువంటి పటుత్వము.
1: This is the strength underlying principle of
0: purushkarinchukuniye vedamu tattvam asi.
1: Basing on this Veda said tattvam
0: aham brahmasmi.
1: Aham brahmasmi, I am Brahman.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం చేత ఎంతైనా ఆనందం మనకు కలుగుతుంది.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ విల్ గివ్ యు జాయ్ అండ్
0: శంకరుల వారు అద్వైతాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ శంకర.
0: అయితే అది అంత సులభం కాదు.
1: హౌఎవర్ దట్స్ నాట్ సింపుల్ అండ్ ఈజీ.
0: కానీ దానికి అనేక రకములైనటువంటి యొక్క విచారణ జరగాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్.
0: దీనికి తగినటువంటి సంస్కృతి సంస్కారం కూడా ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ దట్ రిఫైన్.
0: ఈ సంస్కారం పరిపక్వత స్థితిలో రావాలి.
1: అండ్ వన్ షుడ్ రీచ్ దట్ మెచ్యూరిటీ.
0: ఈ సంస్కారం పరిపక్వమైనప్పుడు అంతా ఒకటైనటువంటి భావం సులభంగా మనకు వస్తుంది.
1: వెన్ హిస్ సాధన ఆస్పిరేషన్ మెచ్యూర్స్
0: కలిగినటువంటి వాడు ఎంత అదృష్టవంతుడు.
1: రియల్లీ హిస్ ఎ లక్కీ సోల్ హూ అటైన్స్ దట్
0: స్టేట్. అతనికంటే ఇంకా అదృష్టవంతుడు మరొక జగత్తులో లేడు.
1: దేర్ ఇస్ నో లక్కీయర్ పర్సన్ అదర్ దాన్ హిమ్.
0: కాబట్టి అట్టి భావం కలిగేటువంటి వాడు మహాపుణ్యాత్ముడు.
1: ద వన్ విత్ సచ్ నాన్ డ్యూయల్ ఫీలింగ్ ఇస్ మెరిటోరియస్.
0: వాడే గొప్ప జగత్తుకంతకుడు రాజు.
1: హీ ఈస్ ద కింగ్ ఆఫ్ దిస్
0: వరల్డ్. రాజమకి రాజ మహారాజ రాజ. ఎవరు రాజు?
1: హూ ఇస్ ద కింగ్?
0: ఆత్మరాజు. ఆత్మ సామ్రాజ్యమునకు ఇతను రాజు.
1: He is the king of the kingdom of the spirit.
0: ఈ ఆత్మ సర్వలు ఎందుకు నక్షక పర్యంతము ఉంటుండాలి.
1: This soul is present everyone from top to toe.
0: అమృతత్వాన్ని గుర్తించలేనటువంటి వారే విషయాన్ని ఆశిస్తూ ఉంటారు.
1: Those who do not understand this immortality, అమృతత్వ,
0: అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే వాడు మరొక విషయానికి ప్రయత్నం చేయడు.
1: When once he knows the value of immortality, he will never ask for poison.
0: అమృతము అనేటువంటి తెలియనటువంటి వాడే విషయం కోసం ప్రయత్నం చేస్తుంటాడు.
1: బికాస్ దే డు నాట్ అండర్స్టాండ్ ద టేస్ట్ ఆఫ్ ఇమోర్టాలిటీ, దే హీ ఇస్ ఆఫ్టర్ పాయిజన్.
0: కనుకనే మొట్టమొదట ఈ అమృతానుభవంను కొంతవరకు మనం కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ది స్వీట్ నెక్టరైన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్.
0: కనుకనే శంకర్ల వారు అద్వైత సిద్ధాంతాన్ని కేవలం పల్లె మొదలుకొని పట్టణం వరకు కూడాను, విద్యాహీనుడు మొదలుకొని విద్యావంతుడు వరకు కూడాను ఈ ఏకత్వం అనేటువంటి భావము తెప్పించాలని అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: శంకర మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు డిన్ ఇన్ టు ది ఇయర్స్ ఆఫ్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద విలేజ్ ఇన్ ది సిటీ టు ఎన్ ఇగ్నోరెంట్ మ్యాన్ టు ఎ లెవెల్ ఆఫ్ ఎ స్కాలర్.
0: కాశీ క్షేత్రంలో సభలు జరుగుతూ ఉండగా
1: దేర్ ఇన్ కాశీ హస్ ఎస్టాబ్లిష్డ్ స్కాలర్స్
0: ప్రతి ఒక్కడి కూడా శంకర్ వారు ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చారు.
1: శంకర హస్ సెట్ అన్ ఐడియల్ ఇన్ ఎవ్రీ ఇష్యూ, ఎవ్రీ మ్యాటర్.
0: ఇల్లు వదిలే సమయంలో ప్రతి తల్లికి వాగ్దానం ఇచ్చాడు.
1: He gave a promise to his mother when he left his house.
0: Nayana, nee illu vadilipothunnavu.
1: Son, you are leaving the
0: house. Sanyasam naaku ishtam lekapoyinappudiki neevu sweekarinchavu.
1: Though I don't want you to be, you have chosen to be a monk.
0: Anta samayam lopana maatramu ninnu choodalaneetundi oka pichi aasanaapunnadi.
1: I got a desire to see you as the end approaches.
0: Kanukana anta samayamlo neevu naa daggara undalani aasinchindi.
1: Therefore you should be by my bedside when the end comes.
0: Maha pavitramaina hrudayudu ganaka ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు కనుక తన వాగ్దానాన్ని తప్పక చెల్లించుకోవాలని సంకల్పించుకున్నాడు.
1: బికాజ్ ఇట్ ఇస్ ఎ సేక్రెడ్ సోల్ అండ్ ఎ నోబుల్ సోల్.
0: చిత్తశుద్ధి కలిగినటువంటి వారికి చెప్పిన మాట సత్యమే అవుతుంది.
1: ద వన్ విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ హి సేస్ ఇస్ బౌండ్ టు బి ట్రూ.
0: ఏది చెప్పినా సత్యమే అవుతుంది.
1: వాట్ ఎవర్ హి సేస్ ఇట్ ఇస్ ట్రూ.
0: పుష్పం కాదు అనుకుంటే ఇది పుష్పం కాకుండానే పోతుంది.
1: If he says not a flower, it will not be a flower.
0: ఆ సత్యాన్ని గుర్తించాలి.
1: One should know the truth.
0: అది ఏ భగవద్గీత లోపల కూడాను
1: That in Gita,
0: అమావాస్య యుద్ధము ప్రారంభమవుతుంది. యుద్ధము
1: ఇది వార్ స్టార్ట్స్ ఆన్ ద డార్క్ నైట్ అమావాస్య.
0: చతుర్దశి దినము అర్జునుడు కృష్ణుడిని తీసుకుని అడవికి వెళ్లాడు.
1: ఆన్ చతుర్దశి ఫోర్త్ డే.
0: రేపటి దినము ఏ విధంగా యుద్ధం సాగించాలి, ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉంటుండాలి, ఎవరెవరు ఏ ఏ విధమైనటువంటి యొక్క శంఖం ఊదాలి అనేటువంటి దాన్ని మాట్లాడుకుంటూ పోయారు.
1: They were just discussing the war strategy.
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మొట్టమొదట ఈ అనుగ్రహాన్ని అందించేక ముందుగా ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు.
1: Before God confers grace, he will test the deservedness of the devotee.
0: అప్పుడే ఆ ఇచ్చినటువంటి దానిని దక్కించుకోవడానికి అర్హుడైతాడు.
1: Then only the devotee deserves what is given.
0: తిరిగి నా అర్జున, చీకటి అయిపోయింది, ఇంకింటికి వెళ్ళిదామన్నా.
1: అర్జున, ఇట్స్ ఓవర్, బెటర్ యూ గో బ్యాక్.
0: ఊరుకుండకుండా ఇంటికి వెళ్దామన్న కృష్ణుడు అక్కడ పరీక్ష ప్రారంభించాడు.
1: దేర్ కృష్ణ స్టార్టెడ్ టెస్టింగ్
0: అర్జున.
1: అర్జున,
0: చూడు ఆ చెట్టు పైన ఉన్నది నెమలే కదా అన్నాడు.
1: ఆన్ ద ట్రీ టాప్ ఇస్ దేర్ నాట్ పీకాక్?
0: అవును స్వామి, పీకాక్ అన్నాడు.
1: హి సెడ్ yes swami it's peacock.
0: పిచ్చివాడ, అది నెమలి కాదు,
1: అది
0: గరుడపంతుడు.
1: ఇట్స్ ఎ బర్డ్,
0: గరుడ అన్నాడు.
1: ఇట్స్ గరుడ, హి సెడ్.
0: అవును స్వామి, గరుడే అన్నాడు.
1: yes swami it is garuda.
0: ఏమిట్రా, నేను ఏది చెప్తే దానంతా ఒప్పుకుంటున్నావు? ఇది సత్యమా కాదా అనేటువంటి విచారణ అక్కర్లేదా? విచక్షణ జ్ఞాన శూన్యుడైపోయినాడు. నీవు ఎట్లా యుద్ధం చేయగలవు?
1: He said, you endorse what all I say. You have no discrimination. You don't inquire if it is true or not.
0: Arjunudu, Krishna,
1: Krishna,
0: nenadi nemali kadante neevu nemaliga maarchavachchu.
1: If I say it is not peacock, you will make a peacock.
0: Neevu garuda kaadu unnante nenu trigaruduga maarchavachchu neevu.
1: If I say it is not a bird, you will
0: kaabatta nemala garuda anetuvanti vicharam naaku akkaraledu.
1: So I am not bothered as peacock or garuda.
0: Neevu okay naaku kavali.
1: I want what you say, your command.
0: నీ యొక్క వాక్యమే నాకు సత్యం అన్నాడు.
1: వాట్ ఎవర్ యూ సే ఇస్ ట్రూత్.
0: అప్పుడే చెప్పాడు కృష్ణుడు, మన్మనాభం మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరే మాం ఏ వైశ్యసీ సత్యం తే ప్రత్యానే ప్రయోజనమే. మన్మనాభవ మద్భక్తో, ఇప్పుడు నీవు నా భక్తుడవు.
1: నౌ యు ఆర్ మై డివోటీ.
0: నా మాట పైన విశ్వాసం అధికంగా ఉంటుండాలి.
1: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ వాట్ ఐ సే.
0: కనుకనే నీవు ఇంక అన్నిటినీ జయించగలవు అని చెప్పి అప్పుడు ఇంకా గీతను బోధించడం ప్రారంభించాడు.
1: Therefore you are sure to win. Then he started.
0: విశ్వాసం లేనటువంటి వాడికి ఎంత బోధించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of teaching to a fellow who has no faith?
0: ఈ సమయం లోపల 84 అర్జునుడికి, 86 కృష్ణుడికి.
1: They were aged 84 and 86 age.
0: కానీ అంతవరకు ఏనాడు కూడా నువ్వు గీతను గురించి చెప్పలేదు.
1: Till then he did not choose to teach Gita.
0: కాల కర్మ కారణ కర్తవ్యం కలిసి వచ్చినప్పుడే ఈ దైవానుగ్రహం కూడా నువ్వు చేరి వస్తుంది.
1: It's only at the right time, at the right opportunity.
0: 84 years కూడా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఏ విధంగా కూడా నువ్వు వేదాంతమే మాట్లాడలేదు అర్జున్తో.
1: Till the age of 84 there was no discussion on spiritual matters. అప్పటికి
0: అప్పుడు పడినట్టుగా వేదాంతం ప్రారంభిస్తూ వచ్చాడు.
1: Everything just fell immediately at the right appropriate moment.
0: మీరందరూ ఎవరు?
1: అర్జున, హూ ఆర్ దే?
0: వీరంతా నా బంధువులు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దే ఆర్ యువర్ రిలేషన్స్?
0: కాదు, వారు నీ బంధువులు కాదు.
1: దే ఆర్ నాట్ యువర్ రిలేషన్స్.
0: నీవు వారికి ప్రత్యేకంగా లేవు.
1: అండ్ యూ ఆర్ నాట్ సెపరేట్.
0: నీవు, నేను, వారు అందరూ ఒక్కటేను అన్నాడు.
1: యూ, ఐ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వన్ ఓన్లీ.
0: అక్కడ మరింత పిచ్చి పెట్టిపోయింది అర్జునికి.
1: దెన్ అర్జున టర్న్ మ్యాడ్.
0: అది ఎట్ట అవుతుంది? అంతా ఒకటి ఎట్ట అవుతుంది? అంతా ఒకటైతే యుద్ధమే అనవసరమే.
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ వన్, దెన్ వై వార్?
0: పిచ్చివాడా, దీనికి ఒక విధం ఉంటుందని.
1: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ హియర్.
0: ఇది నాకు తెలుసు, నీకు తెలియదు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: నీవు మరుపులో ఉన్నావు, నేను ఎరుకులో ఉన్నాను.
1: ఐ ఎమ్ ఇన్ అవేర్నెస్, యు ఆర్ ఇన్ ఫర్గెట్ఫుల్ స్టేట్.
0: అది తారక మంత్రము. ఎరుపు మరి పనుకుండా జాగ్రత్త నిరత మగ స్వప్నాశు సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగా జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతమ్యముగరు చిమన్మన్నా.
1: Therefore one should know that eternal principle.
0: తెలుసుకున్న వాడు నేను, తెలియని వాడు నీవు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: కనుక నీవు, నీకు వారికి ప్రస్తుతపు దేహ సంబంధాన్ని నీ గురించి చెప్తున్నావు.
1: యు ఓన్లీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్ అటాచ్మెంట్.
0: పాస్ట్ ఇది నీకేమీ తెలియదు.
1: యూ డోంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది పాస్ట్.
0: అని తెలుసును, కానీ మర్చిపోయినావు.
1: యు నో బట్ యు హావ్ ఫర్గాటన్.
0: స్వామి,
1: స్వామి,
0: నీవు ఉన్నావు, నేను ఉన్నావు, వారు ఉన్నారంటున్నావు. నీకు మాత్రం తెలుసు, నాకెందుకు తెలియటం లేదు.
1: స్వామి, యు ఆర్ హియర్ అండ్ ఐఎమ్ హియర్, దోస్ పీపుల్ ఆల్సో ఆర్ దేర్.
0: నీకు ప్రాకృతమైనటువంటి దృష్టిలో నీవు చూస్తున్నావు కనుక నీకు మరపు వచ్చింది.
1: బికాజ్ కృష్ణ సెడ్, బికాజ్ యూ హ్యావ్ దిస్ వరల్డ్లీ విజన్,
0: నేను నివృత్తి దృష్టిలో చూస్తున్నాను కనుకనే త్రికాల బాధ్యమైనటువంటి వాడు భగవంతుడు.
1: God knows all, that omniscient, omnipresent.
0: Kaluka naaku eppudu erukugane untunda.
1: So I am always in total awareness.
0: Nee marchipoyinaavu annadu.
1: You have forgotten.
0: Dan chakkaga oka chakkani example cheptu vachadu Krishnudu.
1: Krishna gave very good example.
0: Arjuna,
1: Arjuna,
0: nee oka lakshana ante పేర్లు వేరు వేరు, ఇప్పుడు మీకు అర్థమయ్యే కోసం చెప్తున్నాను.
1: భగవాన్ ఈజ్ టీచింగ్ ఇన్ ఏ వే దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈజీ.
0: ఒకానొక సమయంలో నీవు కాశ్మీర్ యాత్ర పోయావు.
1: అట్ వన్ టైమ్ యూ వెంట్ కాశ్మీర్.
0: కాశ్మీర్ అంటే ఏమి? కేకేయ రాజు. ఆ కేకేయ రాజు బిడ్డనే కైక.
1: కాశ్మీర్ మీన్స్ ద కేకేయ అండ్ కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్
0: కాశ్మీర్ యొక్క రాజు బిడ్డనే.
1: సో కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్ కాశ్మీర్.
0: వెళ్ళినావు,
1: యూ హావ్ గోన్ దేర్.
0: నీవు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చీప్ గా చిక్కింది, ఒక సూట్ కూడా కొన్నావు.
1: యూ పర్చేస్ సూట్ క్లాత్ దేర్.
0: అక్కడ మంచి విలువైనటువంటి గుడ్డను కొన్నావు.
1: వాల్యుబుల్ క్లాత్ యూ పర్చేస్.
0: తీసుకుని వచ్చావు.
1: యూ బ్రాట్ ఇట్.
0: ఎక్కడో అమ్మ చేతికి ఇచ్చావు, అవి ఎరువు పడేసేసింది.
2: అండ్ యూ గేవ్ యువర్ మదర్, షీ కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను.
2: దిస్ ఎన్ ఇల్లస్ట్రేషన్ సో టు బి అండర్స్టూడ్ ఈజీలీ.
0: తర్వాత
2: లేటర్
0: అది మర్చిపోయినారు, 10 సంవత్సరం జరిగిపోయింది.
2: యూ హావ్ ఫర్గాటెన్, 10 ఇయర్స్ పాస్ బై.
0: తర్వాత తల్లి ఏదో చూస్తూ చూస్తుంటే ఈ గుడ్డ కనిపించింది.
2: మదర్ నోటీస్ ది ప్రెసెన్స్ ఆఫ్ దిస్
0: బాబు. రామా ఇదిగో చూడు, నువ్వు తెచ్చినటువంటి గుడ్డ నీ దగ్గర పెట్టుకున్నావు, దీన్ని కుట్టించుకోమని చెప్పి నిచ్చింది.
2: ది సన్ సెట్, హియర్ ఇస్ సూట్ క్లాత్ హియర్, వై డోంట్ యూ గెట్ ఇట్ స్టిచ్.
0: అప్పుడు షర్ట్ కుట్టించుకున్నాడు రాములు.
2: అండ్ దెన్ రామా గాట్ ఇట్ స్టార్ట్ స్టిచ్.
0: అప్పుడే సాయంకాలానికి తెచ్చిచ్చాడు అలాంటి టైలర్ ను. రాజాజ్ఞ అప్పటికప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా జరగాల.
2: ఇట్ ఇస్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్, ద టైలర్ బ్రాట్ ఇట్ ద వెరీ సేమ్ ఈవెనింగ్.
0: మన టైలర్స్ అంతా రేపు అని చెప్పేసి ఇంకొక నెలకు ఇస్తాడు.
2: బట్ అవర్ టైలర్స్ విల్ సే దే విల్ బ్రింగ్ యూ టుమారో, బట్ ఇట్ విల్ బి 1 ఇయర్.
0: అప్పుడు చెప్పినట్టుగా చెయ్యాలి.
2: దే షుడ్ యాక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
0: సాయంకాలానికి తెచ్చిచ్చాడు.
2: బ్రాట్ ఇట్ ది ఈవెనింగ్.
0: రెండవ రోజు బర్త్డే రాములది.
2: సెకండ్ డే వాస్ ద బర్త్డే.
0: ధరించాడు.
2: హీ హాస్ పుట్ ఆన్ ద షర్ట్.
0: ధరించాడు. ఆ అమ్మ తెచ్చినటువంటి సీట్ వంగి అందించి తమ్ముళ్ళకి అందించాలని వంగినాడు.
2: He bent to hand over the
0: gift to the shirt. Akada pattana pagilipoyindi.
2: And there the shirt tore in the center.
0: Amma cheppindi, nayana kotta vastrame appude chinigipoyinda ani Kausalya anindi.
2: Kausalya said it's a brand new cloth, it is torn now.
0: Appudu kuda nu Ramulu ee vidhamaina jnanaanni prabodhistu vachadu.
2: This is the teaching of wisdom of Rama and those
0: amma kuttadam kottadi shirt kottade gaani gudda old stock annindadu.
2: Rama said stitching is brand new but the stitching cloth is old stock.
0: New
2: stitching is new
0: kaani cloth stock old stock
2: but anna. Cloth is old stock.
0: Idi satyama kada?
2: Is it not true or not?
0: Adhe reetigane
2: likewise
0: neevu marchipoyinaavu nenu erukulo untunnanu.
2: You have forgotten, I know.
0: కాబట్టి ఇది నీకు నాకు ఉండేటువంటి వ్యత్యాసం ఇది. నాది ఎరుక, నీకు మరుపు.
2: This is the difference between you and me. Awareness here, forgetfulness over there.
0: ఇంతే కాకుండా
2: నాకున్న చేసి
0: ఆ యుద్ధ భూమి లోపల
2: దెన్ ద వార్ ఫీల్డ్
0: అందరూ చిన్న చిన్న వారందరూ కూడా పోయారు.
2: యంగ్స్టర్స్ ఆల్సో డైడ్.
0: అప్పుడు అర్జునుడు చాలా బాధ కలిగింది.
2: దెన్ అర్జున ఫెల్ వెరీ సాడ్.
0: స్వామి
2: స్వామి
0: అభిమన్యుడు చిన్నవాడు కదా,
2: అభిమన్యుడు
0: అతని పోవడానికి కారణం ఏమిటి?
2: వై షుడ్ హి డై?
0: నేను ఇంత పెద్దవాడైపోయి నేను పోకూడదా?
2: ఐఎమ్ గ్రోన్ అప్ ఎల్డర్లీ, వై నాట్ ఐ డై?
0: పిచ్చివాడా, నీకు నాకు అనేటువంటి చెప్పడానికి ఇక్కడ వీలు లేదు. ఎవరి టైం ఎప్పుడు ఇప్పుడు ఎక్కడ కలుగుతుందో అప్పుడు పోక తప్పదు.
2: ఓ మ్యాడ్ క్యాప్, యూ కెనాట్ సే వై షుడ్ వన్ డై అట్ ఆల్.
0: పోకం మానదు దేహమే విధమున పోషించి రక్షించిన.
2: You may take care of the body and protect it to any length, but it's bound to die.
0: రాకం మానవు హాని వృద్ధులు మహారణ్యమునందాగినన్.
2: That old age and the problems will come, you may hide yourself in a forest. But they are bound to follow.
0: ఇవన్నీ ఇక్కడ నువ్వు జన్మ జన్మాంతరం నుంచి జరుగు సంభవించేటువంటివి.
2: They follow you life after life.
0: ఒక రాయి ఉంటుండాలి.
2: Here is a boulder.
0: దానిని మంచి యువకుడు, ఒక 25 సంవత్సరాల యువకుడు చుట్టు తీసుకున్నాడు, బాగా 20 ఏట్లు కొట్టాడు.
2: An young man picked up a hammer and hammered it 25 times.
0: కాని రాయి పగలలేదు.
2: But it didn't break.
0: తరువాత ఒక వృద్ధుణ్ణి పిలిచాడు.
2: An old man was called.
0: అతను 2 ఏట్లు కొట్టాడు. రెండు ఒప్పులు అయిపోయింది.
2: విత్ 2 strokes దిస్ బౌల్డర్ బ్రోక్ ఇన్ టూ పీసెస్.
0: అప్పుడు ఆ వృద్ధుడు మహా గర్వం చేత అంటున్నాడు, అయ్యా యువకుడు నీవు 20 ఏట్లు కొట్టినా అది పగలలేదు, నేను 2 ఏట్లకే దీన్ని పగలగొట్టాను చూడన్నాడు.
2: ద ఓల్డ్ మ్యాన్ వాస్ సో ప్రౌడ్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్. లుక్ హియర్ యంగ్ మ్యాన్, యూ కుడ్ నాట్ డూ ఇట్. వెల్ ఐ కుడ్ జస్ట్ బ్రేక్ ఇట్ ఇన్ టూ స్ట్రోక్స్.
0: కృష్ణుడు చెప్పాడు.
2: దెన్ హీ సే కృష్ణ సే
0: వృద్ధుడా,
2: ఓల్డ్ మ్యాన్,
0: ఇంత మాత్రమునకే నీవు గర్వాన్ని అభివృద్ధి పరచుకోవద్దు.
2: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఫర్ దిస్ రీజన్.
0: నీవు 2 ఏట్లు కాదు పగిలిండేది.
2: ఇట్ డిడ్ బ్రేక్ బికాస్ ఆఫ్ ది 2 strokes.
0: ముందు 20 ఏట్లు కొట్టాడు యువకుడు, ఆ 20 ప్లస్ 2 22 ఏట్లు గుడ్డు పగిలింది.
2: అర్లియర్ ఇట్ వాస్ హ్యామర్డ్ 20 టైమ్స్ 22 టైమ్స్ దెన్ 2 టైమ్స్ నౌ 22.
0: కనుక మనం ఏం చేస్తున్నామో అప్పటికప్పుడు జరిగేటువంటిది మనం చూసుకుంటాము.
2: యూ థింక్ ఆఫ్ దాట్ వాట్స్ హ్యాపెనింగ్ అట్ ద మోమెంట్.
0: భగవంతుడు పాస్ట్ కూడా దానికి కూర్చుంటూ ఉంటాడు.
2: బట్ గాడ్ విల్ టోటల్ ద పాస్ట్ ఆల్సో.
0: ఇదియే దీనికి దానికి ఉన్న వ్యత్యాసం.
2: దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దట్.
0: దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటున్నది.
2: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు ప్రస్తుత పరిస్థితి ఎందు మాత్రమే నీవు ప్రజెంట్ గా చూస్తున్నావు.
2: బట్ యూ థింక్ ఆఫ్ ద ప్రెసెంట్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ హ్యాండ్.
0: రెండు కూడా నువ్వు భగవంతుడు చూసినటువంటి వాడు.
2: బట్ గాడ్ కన్సిడర్స్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్.
0: ట్రీ గా ఉంది.
2: In the past it was a tree.
0: Future lo tree ga undi.
2: In future it is a tree.
0: Present lo seed ga undi.
2: In the present it is a seed.
0: Seed nu maatrame nu chustunnavu.
2: You think see the seed.
0: Kaani aa rendu tree lu kudanu ee seed nunchi vachinatuntivi.
2: But both the trees have originated, germinated on the same seed.
0: Bijam mam sarvabhuta naam annadu Krishna.
2: Krishna said, I am the seed in all of the beings, in all of the creatures, animate and inanimate.
0: Ee vidhamaina yokka advaitanni kramakrameena శంకర్ల వారు లోకానికి చాటుకుంటూ వచ్చారు.
2: దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాజ్ ప్రొపగేటెడ్ టాట్ బై శంకర.
0: అయితే
2: హౌఎవర్
0: ఈ అద్వైతానికి మూలాధారం అనేటువంటిది ఒకటి కావాలి.
2: However, a fundamental principle is needed to understand non-dualism.
0: ఈ మూలాధార తత్వము మానవునికి అర్థం కావాలంటే ఎన్నో విధమైనటువంటి యొక్క ఉపమానాలతో దీన్ని క్రోడీకరించాలి.
2: To understand the fundamental principle of non-dualism, we need to know many of the examples.
0: ఇంకా మునుముందు ఆ మూలాధార తత్వాన్ని కూడాను మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉంటుండండి.
2: Be prepared to listen to fundamental basis in the principle for non-dualism.
0: Hey, Shiva Shankar, Namami Shankar, Shiva Shankar.

0: By uttering truth, you'll be felicitated. Because of truth, you'll have all happiness and comfort. More than the life of truth, there's nothing on earth that is permanent. This is the what is conveyed to you.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Palamuloni madurarasam tarvutanu yeruguna.
0: The sweet juice contained in the fruit is not tasted by the very tree.
1: Puvuloni makarandamu teegalanubhavinchuna.
0: The nectar of the flower is not tasted by the creeper.
1: Nivrittisara sahityamu pravrutti panditunde perugunu.
0: A scholar who is outward cannot know the inward essence.
1: Granthalloni madurarasamu kagitam anubhavinchuna.
0: All the matter present in the sacred text is not known to the paper.
1: Prapanchamuna pravrutti margamaniyu nivrutti margamaniyu renduga vibhajistunnaru.
0: In this world there are two paths. One is outward, another is inward.
1: Kani pravrutti nivrutti yokka nijasthanamu okkate.
0: Actually the point is one and the same for both the ways.
1: Bhautikanga laukikanga prakritikanga anubhavinchedantai kudanu pravruttulani deeniki atitamai antarmukhamai ఆనందమయమై అమృతమయమై ఉన్నటువంటిదంతా నివృత్తి మార్గమని భావిస్తున్నారు మానవులు.
0: పీపుల్ కన్సిడర్ దట్ ఆల్ దట్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ దట్ ఈస్ ట్రాన్సెండెంటల్ దట్ ఈస్ ఇన్నర్ అండ్ ఇన్వర్డ్ బ్లిస్ఫుల్.
1: ఈ ప్రవృత్తి నివృత్తుల యొక్క స్వరూపము ఒక్కటే.
0: యాక్చువల్లీ ది అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ పాత్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: అదే మానవత్వము.
0: దట్ ఈస్ ది హ్యూమన్ లైఫ్.
1: ఈ మానవత్వమునందు ప్రవృత్తి వృత్తులని కొన్ని నివృత్తి వృత్తులని కొన్ని విభజించుకుంటూ వచ్చారు.
0: వీ క్లాసిఫై ఇంటూ టూ కేటగిరీస్ ది అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ ఇన్ హ్యూమన్ సోజర్న్.
1: ఈ ప్రవృత్తి వృత్తులన్నీ కూడాను నివృత్తి యొక్క వృత్తుల యొక్క ప్రతిబింబములే.
0: ఆల్ దట్ యు ఫైండ్ అవుట్వర్డ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్వర్డ్.
1: ప్రతిధ్వనులే.
0: రిజౌండ్
1: ఇట్టి ప్రతిధ్వనులు ప్రతి స్వరూపమునైనటువంటి యొక్క మానవత్వాన్ని అంతర్ముఖంగా మనము విచారం చేయాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు ఇన్క్వైర్ ఇన్వర్డ్లీ ద నేచర్ ఆఫ్ దట్ విచ్ ఇస్ ది సౌండ్ అండ్
1: భగవంతుడు మానవాకారమును ధరించినప్పటికీ ఈ ప్రవృత్తి నివృత్తులు అనేటువంటి వాటిని విభజించలేకపోవడానికి కారణమేమిటి?
0: దో గాడ్ హ్యాస్ టేకెన్ హ్యూమన్ ఫామ్, why is it that we go by this classification?
1: Anadi kalam nundi aneka janmalaga prati manavudu kudanu pravrutti jeevitamane gadaputu vastunnadu.
0: Over generations of past lives people have been spending time with external approach.
1: Kanukane oke paryayamu nivrutti margamlo praveshinchataku veelu kaadu.
0: Therefore it's not possible to proceed inward.
1: Pravruttini anusaristu nivruttilo praveshinchali.
0: As one follows the outward, one has to follow the inward path.
1: Ramalakshmana Bharata Shatrughnulu nalugariki vivaham cheya talanchi midilapuram lopala aneka vidhamulainatvanti vedukalanu kalpinchukunnaru.
0: All the festivities in the gate are ready to perform the wedding of Ramalakshmana Bharata Shatrughna there in Midilapura.
1: Ee pravrutti yokka karmala yendu kudanu nivruttulu kudanu antarbhutamai untunnayi.
0: In all the external activity that goes on, there is inward significance.
1: Prachina sampradayamunu puraskarinchukoni rajulu yokka samskrutini puraskarinchukoni ee vivahamu 4 dinamulu jarugutu vachindi.
0: Basing on the ancient tradition of the royal family, the wedding took place for 4 long days.
1: Modati dinamu vara prahemu anaga lagna patrikalanu teeskoni prutrikulato purohitulato కన్యాదాత గృహమునకు వెళ్లి వారికి లగ్న పత్రికను అందించటం.
0: ఆన్ ద ఫస్ట్ డే ద వెడ్డింగ్ ఇన్విటేషన్ విల్ బి టేకెన్ ఇన్ ప్రొసెషన్ by all Purohits and will be handed over to the bride's
1: party. తదుపరి ఈ వధువు యొక్క గృహము నుండి సుమంగళులతో ప్రవేశించి వీరి లగ్న పత్రికను వటునకు అందించటము.
0: On the following day, the bride's party, all ladies will go in a procession
1: and will handle the wedding invitation.
0: The same thing went on from morning till the evening on the first day.
1: రెండవ దినము వంశ గౌరవమును ప్రతిష్ఠింపజేసుకుని వారికి తగినటువంటి కృతజ్ఞతను చేకూర్చటము.
0: Basing on the royal prestige, they express their gratitude.
1: ఇక్ష్వాకుని వంశము మొదలుకొని దశరథ మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పరిపాలించినటువంటి రాజుల యొక్క గుణములను ప్రతిష్టలను చరిత్రలను వర్ణించుకుంటూ వారికి కృతజ్ఞతను చేకూర్చటం.
0: They go on spending the whole day thinking of all of the past kings of the royal family Ikshvaku and express gratitude on that day.
1: అనగా గడచిన రాజులందరూ కూడాను పవిత్రమైనటువంటి యొక్క ప్రఖ్యాతి అయినటువంటి యొక్క ప్రతిష్టలను సంపాదించటం చేతనే ఈనాడు దశరథ మహారాజు ఈ యొక్క రాజ్యమును ఏలగలుగుతూ వచ్చాడు.
0: బికాస్ ఆఫ్ ద ప్రెస్టీజ్ అండ్ ద డిగ్నిటీ ఇన్ ద పోస్టెరిటీ దశరథ హాస్ కమ్ టు ప్రెసెంట్ పొజిషన్ టుడే.
1: గడచిన రాజులందరూ కూడాను సత్కీర్తిని సత్ప్రవర్తను సదాచారమును సద్గుణములనే పోషించుకునకుండిన ఈ యొక్క అయోధ్య రాజ్యము ఈ దశరథునకు దక్కేటువంటిది కాదు.
0: Had not the past kings observed the truth and all the esteem and the prestige and the reputation, Dasharatha would not have been today what he is.
1: Kosala desamuna palinchinatvanti rajulandaru kudanu goppa mahaneeyulu dharma parulu satya sampannulu kanukuni atti varalaku krutagnata andinchatamu ee naati rajulaku pradhanamainatvanti kartavyam.
0: It is the duty of the present day kings to express the gratitude the past kings who spend their life in righteousness and truth.
1: కనుకని ఈ కృతజ్ఞతను అందించడం అనేటువంటిది ఒక గొప్ప ఒక పండుగగా భావిస్తూ వచ్చారు.
0: Expression of one's own gratitude is a matter of festival.
1: తదుపరి మీమి మొదలుకొని జనక మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పాలించినటువంటి మిథిలాపుర రాజ్యమును పాలించినటువంటి రాజులకు అందరికి కూడాను జనకుడు కూడాను తను తన కృతజ్ఞతను అందిస్తూ వచ్చాడు.
0: Likewise, Janaka also expressed his gratitude to all the past kings that ruled Mithilapura.
1: Mithilapura nagaramunu mottamota Nimi aneetunti maharaju inni prarambhinchadu.
0: It was the king Nini who started this Mithilapura.
1: Ee madhyalo enniyo vandala rajulanta kudanu ee rajyamunu kaapadukuntu poshinchukuntu vacharu.
0: Hundreds of kings have taken care of this kingdom.
1: కనుకని వారి యొక్క పోషణ బలం చేతనే ఈ మిథిలాపురము వైదేహి రాజ్యంగా నిలిచిపోయింది.
0: బికాస్ ఆఫ్ ద ప్రొటెక్షన్ గివెన్ బై దెమ్ ఇట్స్ కాల్డ్ వైదేహి కింగ్డమ్.
1: కనుకనే కృతజ్ఞత మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణముగా విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క మంగళ కార్యములు యందు దీనిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వచ్చారు.
0: Therefore, on all auspicious occasions, gratitude is expressed as a matter of life principle.
1: ఈనాడు నేను రాజుగా ఉన్నాను కదా, గడిచిన రాజులతో నాకేం పని అనేటువంటి అహంకారంతో విర్రవీగలేదు.
0: They were never egoistic thinking in this direction. Today I am the king, how am I bothered? Are the past kings.
1: కనుక గడిచిన రాజులకందరికీ నీ కృతజ్ఞత చెప్పుకోవటము మా కర్తవ్యము.
0: It's our responsibility and duty to express gratitude.
1: అట్టు కృతజ్ఞతనే చెప్పుకోకుండా మా యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వారం కాము.
0: If we don't express our gratitude, we are not discharging our duty.
1: కేవలము ఒక రాక్షసత్వాన్ని వహించినటువంటి క్రూరులుగా మేము రూపొందుతాము.
0: If we are ungrateful, we are demonic in our behavior.
1: కనుక కృతజ్ఞత మానవుని యొక్క ప్రథమ ప్రాణము.
0: Therefore, gratitude is the life.
1: అని ఈ రెండవ దినము వీరందరికీ కృతజ్ఞత చెప్పుకునేటువంటి యొక్క పండుగగా కళ్యాణంలో విభజించారు.
0: On the second day of the wedding, the expression of gratitude is the routine.
1: ఇంకా మూడవది.
0: Third.
1: తన నలుగురు కుమారులకు భవిష్యత్తులో తగినటువంటి యొక్క కీర్తి గౌరవములు ప్రతిష్టలు పెరిగి సమాజము లోపల ప్రజల యొక్క సుక్షేమాన్ని దృష్టియందు ఉంచుకొని దాన ధర్మములు అనేటువంటి యొక్క పేరు చేత అనేక వేల గోవులను దూడలతో కూడినటువంటి గోవులను బంగారు కొమ్ములతో కప్పినటువంటి యొక్క అలంకారంతో కూడిన గోవులను దానమిస్తూ వచ్చారు.
0: on the following fourth, third day, keeping the welfare and the reputation, the esteem of the four sons to benefit the society, they were indulging in acts of charity and distributing the cows in the cows and the cows decorated with the gold in the, around the horns.
1: నాలుగు విధములైనటువంటి మాతలు ఉంటున్నాయి.
0: The four types of mothers.
1: మొదలు భూమాత.
0: The first mother earth.
1: రెండవది వేదమాత.
0: Second mother Veda.
1: మూడవది గోమాత.
0: Third one mother cow.
1: నాలుగవది దేహమాత.
0: The fourth one the physical mother.
1: ఈ నాలుగు మాతల యొక్క కృతజ్ఞతను కూడాను మనం అందించటం మన కర్తవ్యం.
0: It's our duty to express our gratitude to all these four mothers.
1: నాలుగు తల్లుల బిడ్డలు ప్రతి మానవులు.
0: Everyone has these four mothers.
1: ప్రతి తల్లికి కూడాను తన శక్తానుసారము తన కృతజ్ఞతను అందించకపోతే వాడు నిజంగా క్రూరుడైన పుత్రుడే.
0: If one does not express gratitude to one's own capacity, he is a wicked one.
1: కనుక మూడవ దినము ఈ గోమాతలను బీద జనులకు అందిస్తూ ఈ విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: On third day, they were so happy distributing the cows to the poor people.
1: నాలుగవ దినము
0: fourth day
1: కన్యాదానము
0: wedding కన్యాదాన
1: అనగా తమ తమ బిడ్డలను దశరథ మహారాజు కుమారులకు దానము చేసే నిమిత్తమై ఏర్పరిచినటువంటిది.
0: ఇట్ ఇస్ ద డే వెన్ ద డాటర్స్ విల్ బి ఆఫర్డ్ ఇన్ మ్యారేజ్ టు సన్స్ ఆఫ్ దశరథ.
1: జనక మహారాజు ఒకవైపున సీతను మరొక వైపున చాకుడు బిడ్డ అయినటువంటి ఊర్మిళను తీసుకుని వచ్చారు. ఎవరు దశరథ మహారాజు కాదు, జనక మహారాజు, అతని భార్య అయినటువంటి సునేత్రి.
0: జనక brought Sita along with Urmila.
1: ఈ విధంగా తీసుకుని వచ్చేప్పుడు తనకు తండ్రి తమ్ముడైనటువంటి యొక్క జనకుని తమ్ముడు అతని కుమార్తెలే ఇంక ఇరువురు కూడాను.
0: The other two are the daughters of the brother of Janaka.
1: ఈ ఇరువురిని తీసుకుని తన కుశకుమారుడు అనేటువంటి వాడు తీసుకుని వచ్చాడు.
0: Is Kushikumara who brought these two.
1: తీసుకుని వచ్చి కళ్యాణ మంటపంలో కూర్చోబెట్టారు.
0: They were brought to the platform where wedding was to be performed.
1: ఈ యొక్క కుశధ్వజుడు జనకుని యొక్క తమ్ముడు
0: కుశధ్వజ బ్రదర్ ఆఫ్ జనక
1: అతని బిడ్డలే మిగిలినటువంటి ఇరువురు.
0: The other two are his daughters.
1: భరతునకు శత్రుఘ్నకు అందించినటువంటి వారు.
0: They were married to భరత and శత్రుఘ్న.
1: ఈ విధంగా కూర్చోబెట్టినప్పుడు దశరథ మహారాజు కూడాను తన కుమారుడు నలుగురును వెంట పెట్టుకుని వచ్చాడు.
0: When they were all seated, Dasharatha came over there along with his four sons.
1: వారిని కూడాను తూర్పు వైపున ముఖం పెట్టి నలుగురిని ఒకవైపున కూర్చోబెట్టారు.
0: They were all made to sit in one line facing the north.
1: వీరికి ఎదురుగా సీత, ఊర్మిళ ఇద్దరు కుమార్తెలు.
0: సీత, ఊర్మిళ ద అదర్ టూ డాటర్స్.
1: వీరిని కూడాను అక్కడ కూర్చోబెట్టారు.
0: దే వర్ ఆల్సో మేడ్ టు సిట్ దేర్.
1: అయితే ఈ ఇరువురికి మధ్యలో ఒక తెర కట్టారు.
0: హౌఎవర్ దేర్ ఇస్ కర్టెన్ ఇన్ బిట్వీన్ ది టూ.
1: ఈ విధంగా తెర కట్టడం లోపల కారణమేమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ కర్టెన్?
1: ఆనాటి రాజుల యొక్క సాంప్రదాయమే కాకుండా ప్రతి మానవుని యొక్క కర్తవ్యం కూడాను ఇలాంటి గుణశీలతను పోషించుకోవటమే.
0: ఇట్స్ నాట్ ఓన్లీ ద రాయల్ ట్రెడిషన్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్, ఇట్ ఆల్సో హెస్ గాట్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
1: వివాహము జరగక పూర్వము కన్యను వరుడు చూడకూడదు.
0: బిఫోర్ ద మ్యారేజ్ ద బ్రైడ్ గ్రూమ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు లుక్ ఎట్ ద బ్రైడ్.
1: ఇక్కడ కన్యాదానం జరిగిన తరువాత సుముహూర్తము తరిగిన తర్వాత అప్పుడు మాత్రమే తెరం తీస్తూ వచ్చారు.
0: ఆఫ్టర్ ది ఆస్పిషియస్ మూమెంట్ ఓన్లీ ది కర్టెన్ విల్ బి రిమూవ్డ్.
1: అప్పుడు కూడా తెర తీసినప్పుడు రాములు ఎక్కడో చూస్తున్నాడు.
0: ఈవెన్ ఆఫ్టర్ ది కర్టెన్ ఇస్ రిమూవ్డ్ రామా వాజ్ లుకింగ్ ఎట్ అనదర్ డైరెక్షన్.
1: కాని ఊర్మిళ వైపును కాని చూడలేదు.
0: హీ డిడ్ లుక్ ఎట్ సీత ఆర్ ఊర్మిళ.
1: అప్పుడు దశరథ జనకుడు వచ్చి మమ పుత్రి ఇదం సీత అన్నాడు. ఓ రామచంద్ర, మమ పుత్రి ఇదం సీత, సీత ఇక్కడ ఉన్నది, నీవెక్కడో చూస్తున్నావు అన్నాడు.
0: జనక కేమ్ అండ్ సెడ్ మై డాటర్ సీత ఇస్ హియర్.
1: తరువాత సుముహూర్తము తరిగిన తరువాత అప్పుడు మాత్రమే తెరం తీస్తూ వచ్చాడు.
0: ఆఫ్టర్ ది ఆస్పిషియస్ మూమెంట్ ఓన్లీ ది కర్టెన్ విల్ బి రిమూవ్డ్.
1: అప్పుడు కూడా తెర తీ

0: Rebecca came and said, "My daughter Sita is here. You are looking in that direction."
1: కాని వినిపించుకోలేదు.
0: But Rama didn't hear all this.
1: తిరిగి రెండు మూడు పర్యాయంలో చెప్పాడు, ఇదం సీత, ఇక్కడ ఉంది రామా, సీత ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
0: And Janaka repeated twice or thrice, "Here is Sita, you are looking another way."
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: ఇంకా మంగళసూత్రము కట్టలేదు.
0: He has not tied that Mangalasutra, the sacred thread.
1: వివాహం కానటువంటి స్త్రీని చూడటం మహాపాపము.
0: It is the worst of the sins to look at an unmarried woman.
1: ఇచ్చాకుల వంశమునకే అపకీర్తి తెచ్చినటువంటి వాడు అవుతాను.
0: We'll be bringing the Sikshwaku clan to disrepute.
1: కనుక నేను చూడను ఉన్నాడు.
0: So I won't look at her, he
1: said. దీనిని పట్టియే ఏకపత్ని అనేటువంటి పేరుకు సార్థకమైంది.
0: For that reason he got this name, that he had one wife.
1: ఒకే మాట,
0: one word.
1: ఒకే పత్ని,
0: one wife.
1: ఒకే అంబు,
0: one arrow.
1: ఇది రామచంద్రునికు ప్రత్యక్ష ప్రమాణం అయినటువంటి యొక్క బిరుదు.
0: దీస్ ఆర్ ది టైటిల్స్ ఆఫ్ రామా దట్ హి హాడ్.
1: ఇంకా వాయిద్యములు వాయిస్తున్నారు.
0: అండ్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ ప్లేడ్.
1: వచ్చారు జనక మహారాజు యొక్క ఆస్థానం నుంచి అనేక మంది సుమంగళ్ళు.
0: మెనీ లేడీస్ కేమ్ ఫ్రమ్ ద కోర్ట్ ఆఫ్ జనక ఎంపరర్.
1: వీళ్ళు మించిన మిక్కుటాలు, స్త్రీలకెక్కువ భూషణాలు, ముందర దర్బార్లు, సీతకు రాముడు సూత్రము గట్టుతాడు, ఇద్దరినొక్క ఈడు జోడుగా కూర్చినాడు, సీతకు తగువాడు శ్రీరాముడు, రారే చూడగపోదాము రాముల పెళ్లి, రారే చూడగపోదాము. స్త్రీలకు ఎక్కువ భూషణాలు,
0: లేడీస్ వర్ హ్యావింగ్ జ్యువెల్స్,
1: ముందర దర్బార్లు,
0: దేర్ ఇస్ ఎ కోర్ట్ ఇన్ ఫ్రంట్,
1: సీతకు రాముడు
0: అండ్ రామా ఫర్ సీత,
1: సూత్రము గట్టుతాడు,
0: ఈజ్ రెడీ టు టై అప్ మంగళసూత్ర,
1: ఇద్దరినొక్క ఈడు,
0: దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్,
1: జోడుగా గుర్చినారు,
0: అండ్ ఇట్స్ అప్రోప్రియేట్ సెలెక్షన్,
1: సీతకు తగువాడు శ్రీరాముడు,
0: రామా ఇస్ ద రైట్ మ్యాన్ ఫర్ సీత,
1: చూడగపోదాము రాముల పెండి, రారే చూడగపోదాము,
0: లెట్స్ గో అండ్ సీ ది వెడ్డింగ్ ఆఫ్ రామా.
1: ఈ విధంగా ప్రజలందరూ కూడాను గుంపులు గుంపులుగా పరిగెత్తి వస్తున్నారు.
0: లైక్ దిస్ పీపుల్ స్టార్ట్ రన్నింగ్ ఇన్ గ్రూప్స్.
1: ఈ మంగళసూత్రం కట్టారు.
0: అండ్ ది సీక్రెట్ థ్రెడ్ వాస్ టైడ్.
1: కట్టిన తరువాత
0: ఆఫ్టర్ దట్
1: ఒకరికొకరు గార్లాండ్స్ వేసుకోవాలి.
0: దే షుడ్ గార్లాండ్ ఈచ్ అదర్.
1: రామును చూస్తామా, ఆజానుబాహుడు.
0: రామా ఇస్ సో టాల్.
1: సీత అతని కంటే చాలా తక్కువ హైట్.
0: సీత ఇస్ కంపారిటివ్లీ షార్ట్.
1: కనుక దాసీలు తెచ్చినటువంటి హారంను సీత పట్టుకుంది.
0: సీత హెల్డ్ ఇన్ హర్ హ్యాండ్స్ ద గార్లాండ్ బ్రాట్ బై ది సెవెన్ మెన్.
1: చాలా దైవం యొక్క రహస్యములైనటువంటిది ఇంత సూక్ష్మంగా ఉంటుంటాయి.
0: ద డివైన్ సీక్రెట్స్ ఆర్ సో సటిల్.
1: ఆ గార్లాండ్ సీత చేతిలో పట్టుకుంది.
0: అండ్ షీ సీత వాస్ హావింగ్ గార్లాండ్ ఇన్ హర్ హ్యాండ్స్.
1: ఎంతసేపు అయినప్పటికీ రాముల మెడలో వేయలేదు.
0: షీ డిడ్ంట్ గార్లాండ్ రామ ఫర్ లాంగ్.
1: రాములు చాలా ఎత్తుగా ఉన్నాడు.
0: Rama is so tall.
1: తనకు తన యొక్క మెడ అందలేదు.
0: She could not catch him.
1: కనుక తల క్రిందకు ఉంచుకుని పట్టుకుంది.
0: So she bent her head and holding the garland.
1: దీనిని గుర్తించినటువంటి రాములు లక్ష్మణుకు సైగ చేశాడు.
0: Noticing this, Rama signed to Lakshmana.
1: అనగా ఏమని సైగు?
0: What is the sign?
1: ఇది లక్ష్మణుకు తప్ప ఈ రహస్యాలు మరొకరికి తెలియదు.
0: దీస్ సీక్రెట్స్ ఆర్ నోన్ టు లక్ష్మణ్ అండ్ అనిల్.
1: అందుకోసమే త్యాగరాజు కూడా చెప్పాడు.
0: సో త్యాగరాజ్ ఆల్సో సేడ్.
1: ఎందుకంటే ఇంత సూక్ష్మబుద్ధి కలిగినటువంటి ఒక లక్ష్మణుకు ఎవరు కూడా చెప్పనక్కర్లేదు.
0: నోబడి నీడ్ టు టెల్ లక్ష్మణ హూ ఇస్ సో ఇంటెలిజెంట్.
1: తాను కూడా సైగ్ చేశాడు అన్నాడు. వీలు కాదన్నాడు.
0: హీ టు గేవ్ ఎ సైన్ సేయింగ్ నో.
1: అనగా ఏమిటి ఈ సైగ్ చేయటం?
0: వాట్ ఇస్ ది సైన్ హియర్?
1: నీవు ఆదిశేషుడు కదా.
0: యు ఆర్ ఆదిశేష.
1: కొంచెం సీత కూర్చున్నటువంటి భూమిని కొంచెం ఎత్తు చేయి అన్నాడు.
0: హీ సెడ్ దట్ ద గ్రౌండ్ వేర్ సీత వాజ్ స్టాండింగ్ లిఫ్ట్ ఇట్ అప్ టు ఎ లిటిల్ హైట్.
1: లక్ష్మణుడు చెప్పాడు, రామ సీత ఉన్నటువంటి స్థానంలో మాత్రమే కొంచెం ఎత్తటం వీలు కాదు, ఎత్తితే భూమంతా వెత్తాల్సి వస్తుంది.
0: అండ్ లక్ష్మణ సెడ్ ఇస్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ దట్ పార్ట్ ఓన్లీ, ద హోల్ ఎర్త్ హెస్ గాట్ టు బి లిఫ్ట్.
1: అయితే రాముని యొక్క ప్రతిజ్ఞ ఏమిటి?
0: బట్ వాట్ ద వర్వ్ ఆఫ్ రామ?
1: భక్తులకు ఎక్కడైనా నేను శిరస్సు వంచుతాను.
0: ఐ బెండ్ మై హెడ్ బిఫోర్ ఎ డివోటీ.
1: స్త్రీల ముందు నేను శిరస్సు వంచను.
0: బట్ బిఫోర్ విమెన్ ఐ డోంట్ బెండ్ మై హెడ్.
1: ఈ ప్రతిజ్ఞ పట్టాడు.
0: దాట్స్ ద వర్వ్.
1: అప్పుడు
0: దెన్
1: వీలు లేకుండా పరిస్థితిని పట్టి లక్ష్మణుడు ఆ పీటల పైన కూర్చున్నవాడు ఎగిరి దుమికి రాముని పాదం పైన పడ్డాడు.
0: వాచింగ్ ది సిచ్యువేషన్ అప్రోప్రియేట్ ద టైం లక్ష్మణ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: అప్పుడు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమై రాములు వంగాడు.

0: జాన్సన్ సీట్ మెడలో వేసింది.
1: Rama had to bend to lift Lakshmana with both of his hands. It was the right time for Sita to garland him.
0: Kanukane.
1: So.
0: ఈ లక్ష్మణ యొక్క యుక్తి, రాముని యొక్క శక్తి, ఈ జగద్వ్యాప్తి గావించే నిమిత్తమై ఇలాంటి అత్యంత సూక్ష్మమైనటువంటి యొక్క చేష్టలు జరుగుతూ వచ్చాయి.
1: సో మెనీ సచ్ యాక్షన్స్ కన్వే ది పవర్ ఆఫ్ రామ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ లక్ష్మణ.
0: తక్కువనా కాదు,
1: ఇస్ నాట్ ఆర్డినరీ.
0: ఆమె భూజాత,
1: షీ ది డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: కనుకనే లక్ష్మణ్ ఎత్తడానికి వంగేటప్పటికి మెత్తగా గార్లాండ్ వేసేసింది.
1: ద మూమెంట్ లక్ష్మణ బెంట్ టు డూ నమస్కార్ టు రామ, ఇమ్మీడియట్లీ షీ టుక్ ద ఛాన్స్.
0: ఆ గార్లాండ్ వేసేటప్పటికి కళ్యాణం అయిపోయింది.
1: ద మూమెంట్ గార్లాండింగ్ ఇస్ ఓవర్ వెడ్డింగ్.
0: నలుగురు అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
1: దే ఆర్ గోయింగ్ రౌండ్ ద ఫైర్.
0: తదుపరి ఒక చెలికెత్తె జలమును తెచ్చి ఇచ్చింది, సరయూ నది జలమును.
1: ఎ సర్వెంట్ మేడ్ బ్రాట్ ద వాటర్ ఫ్రమ్ సరయూ రివర్.
0: కానీ ఈ జలముతో రాముల పాదములు కడగాలి.
1: రామాస్ ఫీట్ హ్యాడ్ టు బి వాష్డ్ విత్ దిస్ వాటర్.
0: పాత్ర తీసుకుంది కానీ పాదములు కడగటం లేదు.
1: She brought the vessel, but she is not washing the feet as expected.
0: ఎంత సేపు అయినప్పటికీ పాత్రం పట్టుకొని కూర్చుంది.
1: She was holding the vessel for a long time.
0: అప్పుడు తాను యోచిస్తూ వచ్చిందట.
1: Then she started
0: జగత్తునకు ఈ రహస్యాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అనేక విధములుగా కూడా ఈ రకమైన చర్యలు జరుగుతూ వచ్చాయి వివాహ సమయంలో.
1: All these actions were taking place at the time of wedding for the world to know the secrets behind.
0: Sita chetulu ninduku pedda pedda kankanalu vesukundi.
1: Sita was wearing bangles, very big bangles.
0: Ippude mana yokka midhirapanamuku vacheku munduga Ahalya shapa vimochana jarigindata.
1: Ahalya was free from all the curse before reaching
0: ee padamulu vallane raayiga maarinatte Ahalya streega roopondindi.
1: Because of the Lord's feet, Ahalya in the form of a stone could come back to
0: nenu
1: her
0: maranu kaani ఈ ఆభరణములంతా స్త్రీలుగా మారినప్పుడు నన్ను శ్రీరాముని వదిలిపెడతాడో ఏమిటో.
1: ఇఫ్ ఆల్ ది బ్యాంగిల్స్ ఐఎమ్ వేరింగ్ ఇఫ్ దే కన్వర్ట్ దెమ్సెల్వ్స్ ఇంటూ విమెన్ రామ మే డ్రాప్ మీ.
0: ఈ సత్యాన్ని కూడా నువ్వు గుర్తించి.
1: దిస్ ట్రూత్ ఈస్ నోన్.
0: లక్ష్మణుడు తన అంగవస్త్రాన్ని తీసి
1: లక్ష్మణ హిస్ టేకింగ్ ద క్లాత్
0: రాముని పాదాలను తుడిచాడు.
1: హి వాస్ వైపింగ్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: తుడిచి తదుపరి కడగమన్నాడు.
1: లేటర్ హీ సెడ్ వాష్ హిస్ ఫీట్.
0: చూశారా, ఒక్కొక్క అవతారం యొక్క రహస్యములు ఇంత అత్యంత సూక్ష్మమైనట్టుగా ఉంటుంటాయి.
1: ది సీక్రెట్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్ ఇస్ సో సటిల్.
0: ఈ పాదములు కడిగింది.
1: షీ వాష్ ది ఫీట్.
0: ఆ యొక్క పాదముల యొక్క తీర్థము శిరస్సు పైన చల్లుకుంది.
1: షీ ఆల్సో స్ప్రింకిల్ ఫ్యూ డ్రాప్స్ ఆన్ హర్ హెడ్.
0: ప్రదక్షిణ జరిగి ప్రమాణములు జరిగినాయి.
1: షీ వెంట్ రౌండ్ అండ్ షీ మేడ్ ఆల్ వౌస్.
0: ప్రమాణములు జరిగే సమయం లోపల
1: ఆఫ్టర్ టేకింగ్ ఓత్
0: ఈ జనకుడు రామునికి చెప్తున్నాడు, రామా ఇదిగో నా పుత్రి అయినటువంటి సీతను నీకు దానం చేస్తున్నాను, నీవు అందుకో అన్నాడు.
1: జనక స్టార్టెడ్ టెలింగ్ రామ, హియర్ ఇస్ మై డాటర్ సీత, యాక్సెప్ట్ హర్.
0: అప్పుడు ఈ యొక్క వధువు ఏం వరుడు ఏమని చెప్పాలి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ బ్రైడ్ గ్రూమ్ ఇస్ సపోజ్ టు సే?
0: ప్రమహల్లవా అనాలి, అంటే నేను తీసుకుంటున్నాను అని చెప్పాలి.
1: ఈ సే ఐ యాక్సెప్ట్.
0: కానీ చెప్పటం లేదు.
1: బట్ ఈస్ నాట్ టెలింగ్.
0: పురోహితుడు వచ్చాడు.
1: పురోహిత్ కేమ్.
0: రామా కాలహరణమవుతున్నది, నీ ఒప్పుకోమని చెప్పాడు.
1: ప్రీస్ట్ కేమ్ అండ్ సెడ్ ఇట్స్ టైమ్ అప్, యాక్సెప్ట్ నౌ.
0: అప్పుడు రాముడు చెప్తున్నాడు.
1: దెన్ రామా స్టార్టెడ్ టెలింగ్,
0: మాది ఇక్ష్వాకుల వంశము.
1: అవర్స్ ఇస్ ఇక్ష్వాకు క్లాన్.
0: మేము ఇచ్చేటువంటిది మా యొక్క వాడుక కాని పుచ్చుకునేటువంటి మాకు వాడుక లేదు.
1: అవర్ ప్రాక్టీస్ ఇస్ ఓన్లీ టు గివ్ నాట్ టు టేక్.
0: మేము దానమంతా ఇచ్చేటువంటిది మా యొక్క అభ్యాసము.
1: Our habit is only giving continuously.
0: ఇంకొకర దగ్గర నుంచి మేము దానమును పుచ్చుకునేటువంటి అలవాటు లేదు.
1: We don't accept anything from anybody. It's not our habit.
0: ఇది కన్యాదానమయ్యా, పదార్థ దానం కాదన్నారు.
1: It's offering one's own daughter, not any material, you know.
0: కన్య కూడాను ఒక పదార్థమే.
1: Even woman is also a matter.
0: ప్రకృతిలో ఉండినంత వరకు ప్రతి జీవులు కూడాను పదార్థ స్వరూపులే.
1: So long one is in nature, everyone is a matter.
0: కనుక దీనికి దానం అనే పేరు తీసివేస్తే నేను ఒప్పుకుంటానన్నాడు.
1: If you can't remove that word offering, I am ready to accept.
0: అప్పుడు జనక మహారాజు
1: ఎంపరర్ జనక
0: ఈ సూక్ష్మాన్ని గుర్తించి దానం అనే పదమును తీసివేశాడు.
1: అండర్స్టూడ్ ది సటిలిటీ బిహైండ్ ఇట్.
0: నా కుమార్తె, మమ పుత్రి సీతాదేవిని నీకు ఇస్తున్నాను, నీవు ఈమెను చక్కగా చూసుకో, తల్లి లేని బిడ్డ.
1: జనక స్టార్టెడ్ టెలింగ్ మై డాటర్ సీత, ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ, షీ హాజ్ నో మదర్.
0: ఇది భూమాత పుట్టినటువంటిది.
1: షీఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: అప్పుడే అతని పురోహితుడు వచ్చి రాముని యొక్క పురోహితుడు కూడా చెప్తున్నాడు.
1: And he went on telling the purohita.
0: అయ్యా జనక మహారాజా, సీతమ్మ తల్లి లేని బిడ్డ,
1: సీత
0: రామును తండ్రి లేని బిడ్డ అన్నాడు.
1: సీత హ్యాస్ నో మదర్, Well, Rama has no father.
0: Anaga payasamto puttinatuvanti vaadu Ramudu.
1: Rama is born out of payasa pudding.
0: Sambandham ledu.
1: So no connection
0: to the iruvariki ee yokka baadalu untunnayi.
1: Both have the same problem.
0: Iruvarikunu saachchat divya shakti swarupulu.
1: They are the very divine form.
0: Pudami paramaatma.
1: This earth
0: ప్రకృతి పరమాత్మ స్వరూపులు.
1: నేచర్ ఇస్ గాడ్.
0: నీవు ఈ విధంగా కాపాడుకోమని రామచంద్రుని కోరనక్కర్లేదు అన్నాడు.
1: యూ డోంట్ నీడ్ టు రిక్వెస్ట్ రామ టు టేక్ కేర్ ఆఫ్ హర్.
0: అప్పుడు ఈ ప్రమాణములు ఎందుకు కూడాను ధర్మే చ అర్థే చ కామే చ నాతి చరామి అని ప్రమాణం చెయ్యాల. ధర్మే చ అర్థే చ కామే ధర్మమునందును ధనమునందును వాంఛలు ఎందును కూడాను నేను ఈమెను అన్ని విధాలా సంతృప్తి పరుస్తాను అని చెప్పాలి.
1: He has to take a note telling that the bridegroom will satisfy the bride in all the aspects of righteousness, the wealth and desire.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: Then Rama said,
0: దీనికి నేను అంగీకరించను.
1: I am not going to accept this.
0: అన్నింటికీ అతని ఆమెను సంతృప్తి పరచడం అంటే నా యొక్క ప్రజారాజ్యం అనేటువంటి దాన్ని, నా ప్రభుత్వం అనేటువంటి దాన్ని, ప్రజాహితాన్ని కూడాను నేను కోరవలసి వస్తుంది.
1: If I am to satisfy in every respect, I have to think of the welfare of my people.
0: ఒకవేళ ప్రజాక్షేమంను అడ్డుతగిలితే నేను సీతనైనా వదులుతాను కాని ప్రజలను నేను వదలను అనేటువంటి ప్రామిస్ చేశాడు.
1: When it is a conflict between the welfare of the people and Sita, I am prepared to give up Sita.
0: అందువలననే ఒకనొక సమయం లోపల ఒక చాకలివాడు ఏదో మాట అన్నాడని ప్రజాక్షేమమునకై ఆదర్శవంతమైనటువంటి ఒక మాట నిమిత్తమై తాను సీతనైనా అడవులకు పంపాడు కాని తాను చాకల వానికి ఏ విధమైనటువంటి శిక్షను అందించలేదు.
1: బికాస్ ఆఫ్ వన్ వాషర్మన్ సెడ్ హీ సింప్లీ ఫాలోడ్ అండ్ డ్రాప్ సీత దేర్ ఇన్ ద ఫారెస్ట్ బట్ హీ డిడ్ పనిష్ దట్ వాషర్మన్.
0: అనగా ఇలాంటి చిన్న చిన్న పదములు ఎందుకూడను ఆనాడు ప్రతి దాని ఎందు లక్ష్యం ఉంచేటువంటి వాడు రామచంద్రుడు.
1: రామ హ్యాడ్ పర్పస్ అండ్ ఎయిమ్ బిహైండ్ ఎవ్రీథింగ్.
0: ఎలాంటి ప్రమాణం నేను ఇస్తున్నాను,
1: వాట్ కైండ్ ఆఫ్
0: ఎలాంటి ప్రమాణం నా చేత చేయించుకుంటున్నారు
1: వాట్ ఈస్
0: అనేటువంటి దాన్ని లక్ష్యంలో ఉంచుకుని ప్రతి దానికి కూడాను తాను అంగీకరించటమో లేక అంగీకరించకపోవటమో జరుగుతూ వచ్చింది.
1: ఫర్ ఆల్ ద ప్రామిసెస్ అండ్ ఓత్ హీ ఈస్ టు టేక్ హీ ఎంక్వైర్డ్ ఎవ్రీథింగ్ అండ్ యాక్సెప్టెడ్ సమ్టైమ్స్
0: ఆనాటి సత్యమునకు ఈనాటి సత్యమునకు ఉండినటువంటి వ్యత్యాసం.
1: దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ట్రూత్.
0: ఈనాడు ఏదో పురోహితుడు ఏం చెప్పినాము మమా మమా మమా అని గుడ్డిగా ఒప్పుకోవటం.
1: టుడే వాట్ ఎవర్ పురోహిత్ సేస్ వీ సే మమా ఎస్ ఎస్.
0: కానీ ఆనాటి రాజులు అంత సులభంగా ఒప్పుకునేటువంటి వారు కాదు.
1: కింగ్స్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఇన్ దోస్ టైమ్.
0: అంతరార్థాన్ని గుర్తించుకుని వర్తించేటువంటి రాజులు ఆనాటి రాజులు.
1: కింగ్స్ ఇన్ దోస్ డేస్ న్యూ వెరీ వెల్ ది ఇన్నర్ ఇన్ మీనింగ్ అండ్ దెన్ యాక్సెప్టెడ్.
0: ఏదో అక్కడితో ఇంకా రాములతో వ్యవహారం ఉండకూడదని విరమించుకున్నారు. సరే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చూసుకోమన్నారు.
1: దే డ్రాప్ దట్ ప్రపోజల్ అండ్ వాంటెడ్ రామా టు గో ఇన్ హిస్ ఓన్
0: వే. నీ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పరిపాలించాలో ఏ విధంగా సంతోష పెట్టాలో అది నాకు తెలుసు నాకు వదిలిపెట్టమన్నాడు.
1: రామా సెడ్ లీవ్ మీ అలోన్ లీవ్ ఇట్ టు మీ ఐ నో వెన్ వేర్ హౌ వై టు బ్లెస్ ఎ పర్సన్ మేక్ హిమ్ హ్యాపీ.
0: జరిగిపోయింది వివాహం.
1: వెడ్డింగ్ వాస్ పర్ఫార్మ్డ్.
0: ఇంకా అందరూ చేరి వధువు ఇంటికి వెళ్లారు.
1: All group and they went to bride's residence.
0: అంతా చక్కగా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి.
1: All arrangements are well.
0: జరిగే సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడు.
1: In the meantime విశ్వామిత్ర came.
0: రామలక్ష్మణ ఇది నా కడపటి ఆశీర్వాదము.
1: This is the ultimate blessings I'm conferring.
0: నేను ఇక్కడి నుంచి ఇకను హిమాలయంకు వెళ్తున్నాను.
1: From here I'm proceeding to Himalayas.
0: అన్నాడు.
1: He said.
0: అనేటప్పటికీ రాములు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఈ దశరథ మహారాజు అందరూ కూడా భోజనం దగ్గర నుంచి లేచారు.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్న దశరథ ఎంపరర్ ఆల్ గాట్ అప్.
0: సీతారామ కళ్యాణ నిమిత్తమై నేను ఇంతవరకు నించగలిగాను, నా పని జరిగిపోయింది, నేను ఇంకా వెళుతున్నాను అన్నాడు.
1: విశ్వామిత్ర సెడ్ ఐ స్టేడ్ హియర్ అంటిల్ దిస్ వెడ్డింగ్ ఈజ్ ఓవర్, నౌ ఐఎమ్ రిటర్నింగ్.
0: శ్రీమన్నారాయణుడే పుట్టి శ్రీ లక్ష్మీదేవియే అవతరించి ఈ ఇరువురి కళ్యాణము నా చేతుల ద్వారా చేయటం ఇంతకంటే నాకు భాగ్యం ఏమున్నది.
1: How lucky I am. What else I want? I have performed the marriage of Varinarayana and
0: Adilakshmi.
1: I don't want anything more.
0: I don't
1: want any
0: position.
1: Now the only thing is to drop this body.
0: Later, you don't
1: find Vishwamitra name anywhere in Ramayana.
0: Kanuka atani Vishwamitruni saganampi.
1: He sent Vishwamitra.
0: Dasaratha Maharaju. కంటిదారాలను కార్చుకుంటూ
1: దశరథ వాజ్ షెడ్డింగ్ టియర్స్.
0: నా కుమారుడికి చేసినటువంటి ఉపకారాన్ని ఏ జన్మమున కూడా నేను మరవలేనని తన కృతజ్ఞతను చాలా చెప్పుకున్నాడు.
1: దశరథ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ సేయింగ్ దట్ హీ కెనాట్ థ్యాంక్ హిమ్ అడిక్వేట్లీ ఫర్ ఆల్ ద
0: అస్త్రశస్త్రములంతా కూడాను రామచంద్రునికి అందించాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ అండ్ థాట్ ఆల్ ప్రొసీజర్స్ ఫర్ హిస్టరీ.
0: దీనికి పూర్వం ఒక ఆరో తప్ప మిగిలినటువంటి శక్తివంతమైనటువంటివి రాముల దగ్గర లేవు.
1: Excepting arrow, Rama was not in possession of any powerful weapons.
0: కరుకని శబ్ద ప్రమాణంతో కూడినటువంటి ఒక అస్త్రములు కూడాను ఈ రాములకు అందించాడు.
1: విశ్వామిత్ర గేవ్ ఆల్ పవర్ఫుల్ వెపన్స్.
0: రామా, దేనికోసం నీకు ఇస్తున్నాను?
1: Why am I giving?
0: దీనికి సర్వశక్తులు ఇచ్చినటువంటి వాడు నీవే.
1: In fact, you gave all power.
0: నీవు సర్వజ్ఞుడవు,
1: you know all.
0: సర్వవ్యాపకుడవు, సర్వశక్తిమయుడవు,
1: powerful.
0: ఇవి నీ దగ్గర ఉండవలసిందే కానీ నా దగ్గర ఉండవలసింది కాదు.
1: These powerful weapons should be with you.
0: ఎందుకనగా
1: రీజన్
0: లోకక్షేమం అంతా కూడా నీ హస్తం పైన ఆధారపడి ఉంటుంది.
1: బికాస్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
0: కనుక నీకు ఇచ్చిన,
1: సో ఐ గేవ్ యూ,
0: నావి కాదు ఇవన్నీ,
1: దే డోంట్ బిలాంగ్ టు మీ
0: అని చెప్పి ఓదార్చి వారితో నమస్కారం చేయించుకుని విశ్వామిత్రుడు బయలుదేరి వెళ్లాడు.
1: సో సేయింగ్ హీ రిసీవ్డ్ ఆల్ అప్రిసియేషన్ సాల్యుటేషన్స్ అండ్ రిటర్న్.
0: రామచంద్రుడు,
1: రామచంద్ర,
0: భరత శత్రుఘ్నులు,
1: భరత శత్రు
0: తమ తమ పత్నులు చేచ అన్ని విధాలా ప్రయాణముకు సిద్ధమయ్యారు.
1: దే వర్ రెడీ టు అండర్టేక్ ట్రావెల్ విత్ దేర్ వైవ్స్.
0: కానీ
1: బట్
0: మాండవి, శత్రుఘ్ని భార్య అయినటువంటి శ్రుతకీర్తి, మేమింకా కొంతకాలం తర్వాత వస్తాము అని చెప్పారు.
1: మాండవి అండ్ శ్రుతకీర్తి సెట్ విల్ ఫాలో యూ ఆఫ్టర్ సమ్ టైమ్.
0: దశరథుడు చెప్పాడు ఇది వీలు కాదు.
1: దశరథ సెట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఎందుకంటే వీరిద్దరు కూడా నువ్వు కుశధ్వజుని బిడ్డలు.
1: బికాస్ దీస్ టూ ఆర్ డాటర్స్ ఆఫ్ కుశధ్వజ.
0: కనుక నేను నలుగురు కూడా ఒకే పర్యాయం వెళ్ళాలి అన్నారు.
1: సో ఆల్ ది ఫోర్ షుడ్ స్టార్ట్ నౌ.
0: శృతకీర్తి అనేటువంటిది ఆమె చక్కగా శకునములు తెలిసినటువంటి వ్యక్తి.
1: శృతకీర్తి నోస్ ఆల్ ది ఓమెన్ ఆస్పిషియస్ మోమెంట్.
0: ఏది విన్నప్పటికీ అది కీర్తికి సంబంధించినటువంటి యొక్క వ్యక్తిగా భారత్ వచ్చింది.
1: వాట్ ఎవర్ హీ లిసన్స్ టు షీ విల్ నో.
0: కనుకనే ఆమె పేరు శృతకీర్తి అని పెట్టారు.
1: యాజ్ షీ ఇస్ ది వన్ ఆఫ్ రెప్యుటేషన్ షీ ఇస్ కాల్డ్ శృతకీర్తి.
0: చెప్పింది మెత్తగా మాండవితో, అక్క ఈనాడు వెళ్ళటం మంచిది కాదు అనింది.
1: శృతకీర్తి సెట్ సాఫ్ట్లీ టు మాండవి.
0: మాండవి వచ్చి ఊర్మిళతో చెప్పింది.
1: మాండవికి సెట్ టు ఊర్మిళ.
0: ఊర్మిళ వచ్చి సీతతో చెప్పింది.
1: ఊర్మిళ టోల్డ్ టు సీత.
0: సీత చెప్పింది.
1: సీత సెట్
0: పిచ్చిదానా, భగవంతుడే మన వెంట వస్తుండగా ఈ ముహూర్తాలు మనకెందుకు?
1: వెన్ గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ఇన్ అవర్ కంపెనీ వయర్
0: అతని స్వరూపము.
1: The time is his
0: form. కాలమంతయు అతని హస్తంలో ఉంటుండాలి.
1: Time is in his hand.
0: కాలాత్మకుడు, కాలకాల స్వరూపుడు, కాల నియమితుడు అటువంటి పరమాత్ముడే మనం వెంటుండగా ఈ కాలమును చూడనక్కర్లేదండి.
1: Is the time is beyond time. You don't need to be mindful of
0: that. ఒకవేళ ఇలాంటి ఏమైనా కొన్ని అభ్యంతరాలు జరిగినప్పటికీ రాములే చూసుకుంటాడు.
1: Even if there are any obstacles on the way, Rama will take care of us.
0: ఆయన ధైర్యం చెప్పింది. నలుగురు ప్రయాణమయ్యారు.
1: He said all encouraging words.
0: కూర్చున్నారు.
1: They sat in the chariot.
0: ఈ యొక్క మిథిలాపుర ప్రజలందరూ కూడాను కంటిదారలు కారుస్తున్నారు.
1: All inhabitants of Mithilapura were shedding tears.
0: మహా కర్మయోగి జనక మహారాజు.
1: జనక is the one of action.
0: ఏ యొక్క అటాచ్మెంట్ కూడాను లేనటువంటి వాడు.
1: He has no trace of attachment.
0: ఏనాడు కూడాను ఒకదానికి విచారం చేసినటువంటి వాడు కాదు.
1: No day he was worried of anything.
0: జనక మహారాజు కూడాను,
1: such an emperor జనక,
0: ఇరువురిని దగ్గర చేర్చుకుని కంటిదారలు కార్చారు.
1: He brought both of his daughters and started shedding tears.
0: ఎందుకు ఈ జనక మహారాజు ఈ విధంగా దుఃఖిస్తున్నాడని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు.
1: People were very much surprised watching Janaka shedding tears.
0: ఇది దుఃఖం కాదు నాయన.
1: It's not grief.
0: ఈ ప్రకృతి పరమాత్మ యొక్క చేరికను నేను చూడాలని ఎంతకాలం నుంచి ఆశించాను.
1: I have been longing to see the combination union of nature and divinity.
0: ఇది ఏ యూనిటీ?
1: This is unity.
0: ఇంతకంటే డివినిటీ మనకేం కావాలి?
1: వాట్ మోర్ డివినిటీ?
0: ప్రకృతి పరమాత్మ యొక్క చేరికనే జరిగింది.
1: ఇట్ ది యూనియన్
0: నా హస్తముల ద్వారా జరిగింది. ఈ ఆనందం నేను భరించుకోలేకపోతున్నాను.
1: ఇట్ ది యూనియన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్. దిస్ ఐ హావ్ డన్ విత్ మై ఓన్ హ్యాండ్
0: చెప్పి తన రాజ్యమును, తన సర్వస్వమును, తన శక్తినంతా కూడాను వీరికి అప్పగించాడు.
1: He handed over all his kingdom and all his property.
0: Aneka mandi dasulunu pampinchadu.
1: He sent so many servants.
0: Rathamulu, gajamulu, turagamulu, venaku anta kudanu pampinchadu veertone.
1: And he sent the chariots and horses and
0: elephants. Mithilaparamlo ivanni kadilinayi.
1: They started moving from Mithila.
0: Oh, pedda dhvanulanta vinipistunnayi.
1: Loud sound around.
0: Madhya margamulo praveshincharo ledo oka pedda bomb vale shabdam vinipinchindi.
1: As they reached the halfway, they heard very loud sound like thunder.
0: Nilu, నిలు అన్నాడు.
1: He said, stop, stop.
0: ఎవరు రాలి రథం దిగి చూస్తే పరశురాముడు.
1: The moment they got down from the chariot, they saw పరశురామ.
0: ఈ పరశురాముడు, రాములు శివధనస్సును విరిచాడని, దైవశక్తినింత కూడా నీవు అవమానపరిచినావని ఇతనిపై యుద్ధం చేయడానికని వచ్చాడు.
1: పరశురామ వాజ్ రెడీ టు ఫైట్ విత్ రామ బికాస్ హీ బ్రోక్ దట్ బౌ శివధనస్సు బికాస్ హీ హస్ పుట్ దట్ డివైన్ పవర్ టు షేమ్.
0: నీకు శక్తి ఉన్నదని ఆ పుచ్చిపోయినటువంటి దానిని నీవు విరిచినావు.
1: రామ బికాస్ యు ఆర్ సో పవర్ఫుల్ యూ కుడ్ బ్రేక్ దట్ డస్ట్.
0: ఇప్పుడు నా పర్సును దీన్ని విరుచు, అప్పుడు నీ చూస్తా నీ శక్తి అన్నాడు.
1: ఐ విల్ సీ యువర్ పవర్ ఇఫ్ యు ఆర్ రెడీ టు బ్రేక్ దిస్ బౌ ఆన్ మై హ్యాండ్.
0: రాముని రెండు చేతులు జోడించి
1: Rama with both the folded hands.
0: Parashurama.
1: Said Parashurama.
0: నీతో యుద్ధం చేసేదానికి నేను సిద్ధంగా లేను.
1: I am not ready to fight with you.
0: నీకు ఏదైనా డౌట్ గా ఉంటే అడుగు, తప్పక నేను తీరుస్తాను అన్నాడు.
1: If you have any doubts, I'll certainly clarify.
0: ఆ అస్త్రాన్ని ముందు పారేశాడు.
1: And he threw that aside.
0: ఒక్క తూరు తీశాడు, రాముని విరిచాడు.
1: Rama picked it up and broke it at once.
0: విరిచిన తక్షణమే పరశురాముడు రాముని పాదం పైన పడ్డాడు.
1: ఇమ్మీడియట్లీ పరశురామ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: అనగా ఏమిటి దీని యొక్క అంతరార్థము?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
0: భగవంతునికి 16 కళలు.
1: గాడ్ హ్యాస్ 16 ఫాసెట్స్.
0: ఈ 16 కళల లోపల 12 కళలంతా కూడాను శ్రీరామచంద్రుడివి.
1: 12 బిలాంగ్ టు శ్రీరామ.
0: ఇంకా 3 కళలు కూడాను భరత శత్రుఘ్న లక్ష్మణుడివి.
1: ద రిమైనింగ్ 3 బిలాంగ్ టు భరత.
0: 15 అయిపోయినాయి.
1: 15 ఓవర్.
0: పరశురాముడి దగ్గర ఒక శక్తి ఉంటుండాలి.
1: పరశురామ హ్యాస్ వన్ మోర్ ఫ్యాకల్టీ.
0: దానిని శ్రీరామచంద్రుడికి అందించే నిమిత్తమై ఇంత ఆర్భాటం చేసుకుంటూ వచ్చాడు.
1: టు పుట్ అప్ ఆల్ ది షో టు సరెండర్ ద రిమైనింగ్ ఫ్యాసెట్ విత్ హిమ్.
0: తనవి తనకు అందించే నిమిత్తమై వచ్చాడు.
1: ఓన్లీ టు ఆఫర్ దట్ విచ్.
0: కానీ రామాయణం రాసేటువంటి వారు కానీ దీనిని వినేటువంటి వారు కానీ రాముల పైన ద్వేషంతో వచ్చాడని భావిస్తుంటారు. ఇది ద్వేషం కాదు, సరెండర్, అప్పచెప్పడం కోసం వచ్చాడు.
1: దోస్ హూ హావ్ గాన్ త్రూ ద టెక్స్ట్, దోస్ హూ హావ్ లిసన్డ్ టు దట్, దే థింక్ దట్ పరశురామ కేమ్ టు ఫైట్ విత్ హిమ్. నో,
0: కనుకనే 16 కళలతో చూడినటువంటి వాడు శ్రీరామచంద్రుడు అయిపోయినాడు, పరిపూర్ణుడైపోయినాడు శ్రీరామచంద్రుడు.
1: శ్రీరామచంద్ర ఇస్ టోటల్ ఫుల్ నౌ విత్ ఆల్ ది 16 ఫ్యాసెట్స్.
0: కానీ పరశురామను చూచిన తక్షణమే దశరథుడు, వశిష్ఠుడు వీరందరూ కూడా చాలా భయపడుతూ వచ్చారు.
1: వాచింగ్ పరశురామ దేర్ దశరథ వశిష్ఠ అవర్ ఫేస్.
0: మంగళకరంగా ఇంత విజయాన్ని సాధించినటువంటి మనము ఇప్పుడు ఈ విధమైనటువంటి దీంట్లో ఏ విధమైనటువంటి విపత్తులకు కారణమవుతామో ఏమో అని
1: దేవర్ వెరీ మచ్ అజిటేటెడ్ వరీడ్ బికాస్ హావింగ్ బీన్ సో సక్సెస్ఫుల్ సో లాంగ్ వాట్ విల్ హ్యాపెన్ నౌ.
0: శ్రీరామచంద్రుడు చిరునవ్వులతోనే చిందులు దొక్కుతున్నాడు.
1: బట్ రామా వాజ్ స్మైలింగ్ ఆల్ ద టైమ్.
0: భగవంతుడు ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడాను ఏ విధమైనటువంటి యొక్క ఉపద్రవానికి తాను మారేటువంటి ముఖం కాదు.
1: God will never show any facial expression because of agitation. ఆనందంగానే
0: ఉంటాడు.
1: He is always in a state of bliss.
0: అతను ఎట్టి పరిస్థితులు ఎందుకు అతని తేజస్సు మారదు.
1: Under any circumstance there will be no change in the brilliance.
0: కనుకనే ప్రతి మానవునికి ఓజస్సు ఉండటం వల్ల మారుతుండాలి, తేజస్సు ఉండటం చేత మారదు. ఇది దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి యొక్క కళ.
1: It's only the divine who has got out all that radiance, the brilliance.
0: ప్రాకృతమైనటువంటి శక్తులతో ఆనందపడేటువంటి వాడు మానవుడు.
1: Only man delights himself with the worldly power.
0: దివ్యత్వం చేత ఆనందాన్ని పడి అనుభవించి అందించేటువంటి వాడు దివ్యత్వమైన దైవత్వం.
1: It's only God who delights himself because of the divinity they manifest, expresses to others.
0: సుఖంగా అయోధ్యను చేరారు.
1: They all reached Ayodhya.
0: అయోధ్య వాసులందరూ కూడాను,
1: all those people there in Ayodhya,
0: స్వాగతం చెప్పే నిమిత్తమై,
1: to welcome them,
0: ఎన్ని విధములైనటువంటి వైభవాలు చేసుకుంటూ ఉన్నారు.
1: They made all sorts of festivity and gaiety.
0: ఈ స్త్రీలు పురుషులకు వారి ఆనందాన్ని పట్టలేకపోయారు.
1: Men and women were ecstatic.
0: ఎవరికి తగిన రాగాలు వారు తీస్తున్నారు.
1: Each one
0: ఎవరు తగిన పాటలు వాడు పాడుతున్నారు. ఎవరు తగినటువంటి మంగళహారతులు వాళ్ళు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ శుభకర్మే శుభ సూచనలే.
1: ఆల్ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్, ఆల్ స్టార్టెడ్ గివింగ్ హారతి, ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఆస్పిషియస్నెస్.
0: ఒకరు వచ్చారు, రామా నీ దయరాధా.
1: వన్ కేమ్ అండ్ సెడ్ రామా
0: ఆనంద నిలయా, రామా నీ దయరాధా.
1: ఓ రామా, డోంట్ వీ డిజర్వ్ యువర్ కంపాషన్, యువర్ కైండ్నెస్?

0: father.
1: What happened in the past is all the goodness and the merit of the parents. Oh Rama, don't we deserve your compassion?
0: ఈ విధంగా పాడుతూ రాముని పాదాలపైన పడింది.
1: So singing they fell at the feet of Rama.
0: ఆమెను ఆశీర్వదించాడు.
1: He blessed her.
0: తిరిగి భవనములో ప్రవేశించాడు.
1: And then he stepped into his palace.
0: ఈ ప్రవేశించినప్పటి నుంచి ఇంకా 10 దినములు ఇన్నము పండుగలే.
1: 10 days full of festivals.
0: ఈ గ్రామస్తులందరూ రావటము, వారి వారికి తగినట్టు రీతిగా ఇతన్ని గౌరవించటము, ఏదో అందించటము, ఇలాంటివంతా జరుగుతూ వచ్చింది.
1: ఆల్ సిటిజన్స్ ఎక్స్టెండెడ్ దేర్ కర్టెసీస్ అండ్ పేడ్ ద రెస్పెక్ట్.
0: కానీ భగవంతుడు దేనిని కూడా అందుకునేటువంటి స్వభావం కాదు.
1: బట్ గాడ్ విల్ నాట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్
0: ఎనీవన్. భగవంతుని హస్తం ఇచ్చేటువంటిదే కానీ పుచ్చుకునేటువంటిది కాదు.
1: గాడ్స్ హ్యాండ్ ఇస్ ఆల్వేస్ గివింగ్ అండ్ గివింగ్.
0: నిరంతరము తన హస్తం ఈ విధంగానే ఉంటుంటది.
1: So his hand will always be upper.
0: ఒక్క దానికి మాత్రమే ఈ విధంగా పోతుంది.
1: బట్ ఫర్ వన్ థింగ్ ఓన్లీ హీ స్ట్రెచెస్.
0: అదే ప్రేమ.
1: దట్స్ లవ్.
0: దైవము సత్య ధర్మముల చేతనే జీవించడానికి ప్రయత్నించేటువంటిది.
1: God always treads along the path of truth and righteousness.
0: మానవుని ఎందుకును దైవత్వాన్ని నిరూపించాలంటే సత్య ధర్మంతోనే మనం నిరూపించాలి.
1: In order to demonstrate divinity is only possible by observing
0: సత్యం ఎక్కడో దైవం అక్కడ.
1: Where there is truth there is
0: ధర్మం ఎక్కడో దైవం అక్కడ.
1: Where there is dharma there is God.
0: ఈ సత్య ధర్మము లేనటువంటి వారి దగ్గరనే దయ్యాలు తాండవమాడుతుంటాయి.
1: Where there is no truth and dharma there is no daiva god but there is daya the demon.
0: కనుకనే దయ ధర్మములు అనేటువంటి దానిని మనం సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని మనం ప్రార్థించాలి.
1: In order to acquire these twins, the truth and righteousness, we should offer surrender to God. As time passed by,
0: భరతుడు శత్రుఘ్నుడు తన మేనమామ అయినటువంటి వాడు వచ్చి తన రాజ్యమునకు రమ్మని, కొంతకాలం అక్కడ జీవించాలని, నాతో ఉండాలని వారు కోరుకున్నారు.
1: భరత శత్రుఘ్న were invited by their uncle so that they could spend some time.
0: కేకయ రాజ్యమునకు తీసుకుని వెళ్ళారు.
1: They were taken to కేకయ రాజ్య.
0: 12 సంవత్సరములు రామలక్ష్మణులు మాత్రమే అయోధ్యలో ఉంటుండి ఈ వృద్ధుడైనటువంటి దశరథుని సేవలు చేసుకుంటూ పరిపాలనా విధానాన్ని చక్కగా తీర్చిదిద్దుతూ వస్తున్నాడు రాముడు.
1: ఫర్ 12 లాంగ్ ఇయర్స్ రామలక్ష్మణ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దశరథ సర్వింగ్ హిమ్ లర్నింగ్ దిస్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: తండ్రికి ఏమాత్రమైన కూడా శ్రమ కలిగించేటువంటి వాడు కాదు.
1: దే నెవర్ పుట్ టు ఫాదర్ దశరథ ఎనీ ట్రబుల్.
0: సలహాలు ప్రభువు చేయవలసినటువంటి కర్తవ్యాలు చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నాడు.
1: రామ వాస్ డిశ్చార్జింగ్ ఆల్ ది డ్యూటీస్ ఆఫ్ ఎ కింగ్.
0: ఒకనాటి రాత్రి
1: వన్ నైట్
0: దశరథ మహారాజు
1: దశరథ
0: పండుకున్నాడు.
1: హి వాస్ స్లీపింగ్.
0: కానీ దాహం వేసింది.
1: హి వాస్ థర్స్టీ అట్ దట్ మోమెంట్.
0: ఒక జగ్గును తీసుకుని ఒక టంబ్లర్ లో నీరు పోసుకోవాలని ప్రయత్నించాడు.
1: హి వాస్ ట్రైయింగ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ టంబ్లర్ అవుట్ ఆఫ్ ద జగ్.
0: జగ్గును పట్టేటప్పటికి చెయ్యి అదిరింది.
1: యాజ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ ది జగ్ ద హ్యాండ్ స్టార్టెడ్ షివరింగ్.
0: ఇంకా నిద్రపోలేదు.
1: హి డిడ్ంట్ స్లీప్ దేర్ ఆఫ్టర్.
0: ఇంద్రియ నిగ్రహము లేనటువంటి నేను, నా దేహమే నా యొక్క అదుపులో లేనటువంటి యొక్క నేను, రాజ్య పరిపాలన చేసే అధికారం నాకు లేదు.
1: Then he entertained this idea. I have no authority to be the king any longer because I lost control over my body.
0: Chukara aanati yokka rajulu yokka dharmamu rajulu yokka patuttamu rajulu yokka divya shaktulanu ye vidhanga gurtinchu vacharu.
1: That was those days when they could know that divine power
0: within. Na indriyam ni grahinchukolekapothunnanu.
1: I have no control on my body.
0: Na hastam le na swadhinamlo ledu.
1: My hands are
0: ilanti vaadani inta rajyanni nenu eritiga yelagalanu.
1: How can I administer?
0: Na parahata kaadu.
1: I don't deserve.
0: అన్నాడు వశిష్ఠులు వారిని పిలిపించాడు.
1: ఈ సమండ్ వశిష్ఠ
0: తెల్లవారు లేచినప్పటికి రామునికి పట్టాభిషేకం చేయాలి.
1: నెక్స్ట్ మార్నింగ్ రామ షుడ్ బి కరోనేటెడ్.
0: ఈనాటి రాజ్యాలు మీరు చూస్తున్నారు.
1: యు నో ది మోడర్న్ అడ్మినిస్ట్రేషన్.
0: కన్నులు పోయినా, చెవులు పోయినా, కాళ్ళు పోయినా, చేతులు పోయినా, క్రెయిన్ లో తీసుకుని ట్రెయిన్ లో ఎక్కించినప్పటికి వాళ్ళు ఇంకా రాజ్యమేళల్లని ఆశిస్తున్నారు.
1: Today you know what's happening. They may be blind, deaf or dumb or handicapped or lifted by a crane.
0: Raayadaniki kuda chethulu raadu.
1: They cannot even write.
0: Chudadaniki kuda files chudadaniki kuda kannulu levu.
1: They don't have even proper
0: eyesight. Evaraina emaina chepthe vinadaniki chevulu levu.
1: They can't listen properly.
0: Ivanti angahinulainatundi vaadu rajyamlo cheratam chethane ee deshamanta ee vidhamainatundi okka durbhikshaku guri ayipoyindi. Uttam tagipoyindi garuka nenu arhudanu kaadani taane taane visarjinchukunnadu.
1: Dasharatha dropped. He doesn't want to be a king any longer.
0: చక్కగా విచారణ చేస్తే రాజులు ఎంత ధర్మపరులో, ఎంత న్యాయవంతులో, ఎంత సత్యవాక్ పరిపాలకులో ఇక్కడ చక్కగా మనకు బోధపడుతుంది.
1: You can understand kings how righteous they were, the justice they had with them.
0: తెల్లవారు లేచారు.
1: They got up next morning.
0: విషయాన్ని సంప్రదించారు.
1: They consulted.
0: వశిష్ఠుల వారు చెప్పారు.
1: వశిష్ఠ సార్,
0: భరత శత్రుఘ్నుడు ఇక్కడ లేరు కదా అన్నాడు.
1: They said, Bharata Shatrughna are not here.
0: వారు ఉండనక్కర్లేదు.
1: They need not be.
0: నా సంకల్పం అప్పటికప్పటికే జరగాలి.
1: What I thought must happen.
0: నేను చేసేది దోషమేం కాదు.
1: There's no mistake in what I
0: did. రాముడు దీనికి సమర్థుడు.
1: Rama is eligible.
0: జ్యేష్ఠ పుత్రుడు.
1: Eldest.
0: సర్వజ్ఞుడైనటువంటి వాడు.
1: He's all knowing.
0: సర్వ విధములు కూడా అర్థం చేసుకునేటువంటి వాడు.
1: He understands everything.
0: ఈ రాజ్యములకు ఈ రాముడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదని.
1: Rama is the only deserving one to be the king.
0: ఇంకా అంగీకరించారు ఈ వశిష్ఠుల వారు కూడాను, గ్రామ పెద్దలందరూ కూడాను ఆనందించారు.
1: Vasishtha accepted and all elders were happy about this.
0: ఆ జనమంతా కూడా రాముని ఇక్కడ ఇది చేస్తున్నారని చెప్పని ప్రియదర్శనం ప్రియదర్శనం ప్రియదర్శనం అని ఆ ప్రజలంతా కూడా రాములకు ప్రియదర్శన అని పేరు పెట్టారు.
1: ఆల్ పీపుల్ గేవ్ ది టైటిల్ టు రామ ప్రియదర్శన.
0: మా ప్రియదర్శనం మా పాలకుడుగా ఉన్నాడు.
1: ప్రియదర్శన ఇస్ అవర్ రూలర్ నౌ.
0: ప్రియదర్శనం అంటే ఇప్పుడు వచ్చినటువంటి పేరు కాదు. రాములకు ప్రజలు పెట్టినటువంటి పేరు ప్రియదర్శన.
1: ప్రియదర్శన ఇస్ నాట్ ది మోడర్న్ నేమ్, ఇట్ ఇస్ ద టైటిల్ గివెన్ బై ది పీపుల్ టు రామ.
0: అనగా ప్రజలందరినీ ప్రేమతో పాలించేటువంటి వాడు.
1: ఇట్ మీన్స్ ద వన్ హూ లవ్స్.
0: ప్రేమ తప్ప దైవానికి మరొక గుణమే ఉండదు.
1: గాడ్ హ్యాస్ ఓన్లీ దిస్ క్వాలిటీ లవ్.
0: కానీ ఈ యొక్క దీనిని అందరూ అర్థం చేసుకోలేరు.
1: దిస్ ఇస్ నాట్ అండర్స్టూడ్ బై ఆల్.
0: అన్ని సిద్ధం చేస్తూ వచ్చారు.
1: ఆల్ అరేంజ్మెంట్స్ వర్ రెడీ.
0: కానీ
1: బట్
0: ప్రతి మంచి కార్యములకు ఒక చెడ్డ కార్యం అడ్డుదగులుతూ ఉంటుంది.
1: ఫర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ దర్ బి ఎన్ ఆబ్స్టకల్.
0: ఈ వైభవాలంతా చూచింది ఈ మందర.
1: మందర సాల్వ్ దిస్ గ్రాండియర్.
0: ఈ మందరకు రాముల పైన కోపము.
1: మందర ఇస్ యాంగ్రీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఒక దినము కౌశల్య రూమ్ నుంచి తన యొక్క కైక రూమ్ కు వెళుతుందాది రోడ్డు లోపల.
1: వన్ డే షీ వాజ్ ప్రొసీడింగ్ టువర్డ్స్ కౌసల్య లీవింగ్ ఫ్రమ్ కైకాస్ హౌస్.
0: అక్కడ ఒక్కొక్కరి భవనం వేరువేరుగా ఉంటుంటాది.
1: ద ప్యాలెసెస్ వర్ సెపరేట్ దెన్.
0: కానీ రామలక్ష్మణ భరత శత్రుంతా చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటున్నారు బాల్లో.
1: రామలక్ష్మణ భరత శత్రున అవర్ బాయ్స్ వర్ ప్లేయింగ్ విత్ ద బాల్.
0: ఇది రామును కొట్టేటప్పటికి ఆ యొక్క మందర వీపుకు పోయి తగిలింది.
1: అండ్ రామ హెడ్ హిట్ ద బాల్ ఇట్ టచ్ ద బ్యాక్ ఆఫ్ మందర.
0: రాములు నవ్వలేదు.
1: రామ దీని లో.
0: కానీ లక్ష్మణ భరత శత్రుగులు ఇంకా వీరితో ఆడుకుంటున్నటువంటి ఒక గ్రామ పిల్లలు కూడా పక్కును నవ్వారు.
1: లక్ష్మణ భరత శత్రుగులు అదర్ బాయ్స్ లాఫ్డ్ ఇమీడియట్లీ.
0: ఎందుకోసం నవ్వారు?
1: వై డిడ్ ద లా?
0: మందర వీపు తగిలేటప్పటికి మందర ఎగిరింది.
1: ద మూమెంట్ బాల్ టచ్ ద బ్యాక్ ఆఫ్ మందర
0: నవ్వినారు.
1: వాచింగ్ హర్ జంపింగ్ ది లా.
0: రాములు నన్ను ఇంత అవమానం చేసినాడు కదా అని చెప్పి ఆనాటి నుంచి ఈ క్రోధం సాధిస్తూ వచ్చింది.
1: రామ హాస్ పుట్ మీ టు షేమ్ సిన్స్ దెన్ షీ వాజ్ యాంగ్రీ.
0: ఆ క్రోధాన్ని మనసులో పెట్టుకుని
1: విత్ అన్ యాంగర్
0: ఇంత కార్యానికి విరుద్ధానికి మూల కారణంగా అయిపోయింది.
1: షీ బికేమ్ జస్ట్ ది అపోజిట్.
0: మానవునకు క్రోధం అనేటువంటిది శేషంగా కూడా ఉండకూడదు.
1: యాంగర్ షుడ్ నాట్ బి దేర్ ఎనీ ట్రేస్.
0: ఈ రామాయణంకంత మూల కారణం ఈ రెండే.
1: రామాయణ
0: మందర క్రోధము,
1: the anger of mandara,
0: surpanak kaamamu,
1: the desire of ee
0: kaama krodhamulu rende ramayananiki moola kaaranamga tayar ayipoyi.
1: The krodha, the anger, kaama, the desire are responsible for ramayana.
0: Ee krodhamu ayodhyalo undinatundi ramunni aranyaniki pampinchindi.
1: It's only this anger that sent Rama to exile.
0: Kaamamu ayon aranyamlo undinatundi sitanu lankaku pampinchindi.
1: It's only the desire that made Sita to be sent to Lanka.
0: Anaga prakruti paramatmanu viyogam sambhavinchindi.
1: It led to the separation of nature and God.
0: Ee viyogam entiki baadhale ramayanamlo vachinatundi maha baadalu.
1: All the suffering that we find Ramayana is because of the separation.
0: కనుక ఈ మందర వెళ్లి కైకకు చెప్పి అనేక విధములుగా మార్చేసింది.
1: సో మందర సెడ్ సో మెనీ థింగ్స్ టు కైక.
0: మందర యొక్క మనసు చాలా కఠినమైనటువంటిది.
1: మందర హార్ట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: మందర అంటే కైకకు చాలా ఇష్టం.
1: కైక లైక్స్ మందర వెరీ.
0: ఎంత ఇష్టమైనప్పటికీ మొట్టమొదటి తాను అంగీకరించలేదు.
1: ఫస్ట్
0: రామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతుందని ఆనందం చేత తన మెడలో ఉన్నటువంటి హారాన్ని కూడా మందర మెడలో వేసింది.
1: ఆన్ హియరింగ్ ద ప్లెజెంట్ న్యూస్ దట్ రామచంద్ర ఇస్ గోయింగ్ టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ షీ ప్రెజెంటెడ్ ద నెక్లెస్ టు మందర.
0: మందర దాన్ని తీసి పారవేసింది.
1: మందర త్రూ ఇట్ అసైడ్.
0: కోపం అనేటువంటిది ఇంత చెడ్డది.
1: దట్ యాంగర్ ఇస్ సో బ్యాడ్.
0: కోపము కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు ఎగ్గును గలుగు పాపపు పనులను చేయుచు చి పొమ్మని పించుకుంట చేకూరుచు మీ.
1: ద వన్ హూ ఇస్ యాంగ్రీ విల్ నెవర్ ఫుల్ఫిల్ ఎనీ ఆఫ్ ది టాస్క్, విల్ నెవర్ అచీవ్ ఎనీథింగ్. He will laugh at all problems and obstacles and committing sins. And he will lose his wealth.
0: Tanakungala gauravambu dhaddamu seyunu.
1: He will lose his respect.
0: Tanavarala keda cheyunu.
1: He will be separated from his own people.
0: Kopambu valana sarvamu chedugun.
1: Because of anger, people will lose everything.
0: తన కోపమే తనకు శత్రువుగా మారిపోయింది.
1: Anger becomes your own enemy.
0: కనుకనే ఈ విధమైన కారణం చేతనే,
1: because of this reason,
0: పట్టాభిషేకమునకు సిద్ధముగా ఉండినటువంటి రాముడు.
1: Rama is ready for coronation.
0: ఇక్కడ చక్కగా మీరు గుర్తించాలి.
1: Here you have to recognize.
0: అనేక మంది జాతకాలని ముహూర్తాలని ఈ పిచ్చి పిచ్చి భావాలు పెట్టుకుని కొంతవరకు తబ్బిబ్బైపోతుంటారు.
1: People are confused because of certain feelings relating to the horoscopes.
0: ఈ పట్టాభిషేకమునకు ఎవరు ముహూర్తం పెట్టిండేది?
1: Who had set that auspicious moment for coronation?
0: సాక్షాత్ బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠులు వారే పెట్టాడు.
1: వశిష్ఠా బ్రహ్మర్షి.
0: బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠులు వారు ఈ యొక్క పట్టాభిషేకమునకు ముహూర్తం పెట్టారు.
1: బ్రహ్మర్షి వశిష్ఠ ఇస్ ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్
0: రాముని యొక్క కారనేషన్.
1: నెక్స్ట్ మార్నింగ్ హీ షుడ్ బి కరోనేటెడ్.
0: కానీ అదే సమయానికి అరణ్యానికి పోవలసి వచ్చింది.
1: ద సేమ్ టైమ్ హీ హస్ టు బి సెంట్
0: టు జాతకం యొక్క తప్ప లేక ముహూర్తం తప్ప.
1: దట్స్ ది మిస్టేక్ లైన్.
0: పెట్టిన వారి తప్ప.
1: ఆర్ ద పర్సన్ దేర్.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది కేవలము రామ సంకల్పమే దీనికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది విల్ ఆఫ్ రామా దట్ ఇస్ ద కాజ్.
0: దీనికి ఇంకా కొన్ని చరిత్రలు బ్యాక్గ్రౌండ్ లో ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ ఆల్సో సర్టన్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్.
0: ఒకానొక సమయం లోపల
1: అట్ వన్ టైం
0: కైక దగ్గర చాలా సన్నిహితంగా ఉంటున్న సమయంలో
1: వెన్ సో ఇంటిమేట్ టు కైక
0: రామును కైకతో చెప్తూ వచ్చాడు.
1: రామా వాస్ టెలింగ్ కైక,
0: అమ్మా దీనికి నీవు సంసిద్ధంగా ఉంటుండాలి.
1: మదర్ యు బి రెడీ ఫర్
0: రాక్షస సంహార నిమిత్తమై నేను అరణ్యానికి పోవాల్సి వస్తుంది.
1: టు కిల్ ది డెమన్స్ ఐ మే హావ్ టు గో టు ద ఫారెస్ట్.
0: కానీ నీకు కొన్ని అపకీర్తులు వస్తాయి.
1: యు విల్ బి పుట్ టు డిస్రిప్యూట్.
0: వచ్చినప్పటికీ నీవు ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయవద్దు.
1: బట్ డోంట్ కీప్ ఇన్ వ్యూ ఆల్ దీస్ థింగ్స్.
0: నన్ను అరణ్యానికి పంపించేటువంటి కోరిక నీవు ఒకటి కోరుకో.
1: యు డిజైర్
0: రామునే మొట్టమొదట కైక చెప్పాడు.
1: సో రామా టోల్
0: రామాయణంలో కూడా లేదు.
1: ఇస్ నాట్ దేర్ ఇన్ ఎనీ
0: రామాయణం. చెడ్డది కానే కాదు.
1: కైక ఇస్ నాట్ బ్యాడ్.
0: కైక చాలా మంచిది.
1: కైక ఇస్ వెరీ గుడ్.
0: రాముల విషయం లోపల ప్రాణ సమానంగా చూసుకునేటువంటిది.
1: షీ కన్సిడర్ రామా యాజ్ హర్ వెరీ
0: లైక్. భరతుని కంటే రామునంటే చాలా మరింత ఇష్టము.
1: షీ లవ్డ్ రామా మోర్ దాన్ భరత.
0: కన్న కుమారుని కంటే పెంచిన కుమారుని పైన ప్రేమ మరింత అధికము.
1: More than her own son, she loved Rama much more.
0: ఈ రెండు రహస్యాలు తన దగ్గరనే పెట్టుకున్నారు ఇద్దరు.
1: Both of them know this secret.
0: సరే అరణ్యానికి బయలుదేరాడు.
1: He started proceeding to cross.
0: ఆనందంతో బయలుదేరాడు.
1: He was very happy while going.
0: ఎవరైనా మానవులు సహజంగా ఈ విధమైనటువంటి యొక్క సందర్భం లోపల ఆనందాన్ని అనుభవిస్తారా?
1: ఎనీ పర్సన్ హ్యూమన్ ఫర్ దట్
0: మ్యాటర్ ఉన్నటువంటి వాడు కఠినమైన అడవి లోపల 14 సంవత్సరాలు సంచరించమని కోరినప్పుడు ఎంత దుఃఖిస్తారు, ఎంత విలపిస్తారు, ఎంత నిరాశకు గురి అయిపోతారు?
1: ద వన్ హూ ఇస్ టు బి కోరనేటెడ్ హ్యాస్ టు ప్రొసీడ్ టువర్డ్ ద ఫారెస్ట్. నేచురలీ విల్ బి ఫుల్ ఆఫ్ గ్రీఫ్.
0: కానీ రాములకు అలాంటి వియోగం కానీ అలాంటి దుఃఖం కానీ లేదు.
1: బట్ రామా వాస్ నెవర్ సాడ్.
0: జగత్తులో ప్రతి ఒక్కటి మంచే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభం లాభజయాజయాత్. రెండు కుటుంబం సమత్వంగానే చూసుకోవాలి.
1: ప్లెజర్ అండ్ పెయిన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్.
0: నేను ఆనందంగా వెళుతున్నాను అన్నాడు.
1: ఐఎమ్ గోయింగ్ హ్యాపీలీ.
0: తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి తల్లి చాలా విలపించింది.
1: వెన్ హీ కేమ్ టు మదర్ షీ
0: ఫెల్ట్. సామాన్యురాలు.
1: షీ ఇస్ ఆర్డినరీ వన్.
0: కౌసల్య.
1: కౌసల్య
0: కన్న కడుపు భరించుకోలేనంత బాధను అనుభవిస్తూ వచ్చింది.
1: ద వెరీ మదర్ షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీ.
0: ఎవరి మాట కూడా వినలేదు.
1: హీ డిడ్ పే టు ఎనీబడీస్ వర్డ్.
0: లక్ష్మణుడు కూడా బయలుదేరాడు.
1: లక్ష్మణ స్టార్టెడ్ ఫాలోయింగ్.
0: లక్ష్మణుడు ఎందుకోసం బయలుదేరాడు?
1: వై షుడ్ లక్ష్మణ స్టార్ట్?
0: లక్ష్మణుడు కూడా నువ్వు తండ్రిని విమర్శించినట్టుగా అనేక గ్రంథాల్లో ఉంటుంటాది.
1: ఇన్ సర్టన్ టెక్స్ట్ ఇట్ ఇస్ రిటన్ ద
0: లక్ష్మణ తండ్రిని విమర్శించలేదు.
1: లక్ష్మణ నెవర్ క్రిటిసైజ్
0: రామ సంకల్పం ఏంటి? అదంతా మంచిది.
1: ఇట్స్ ఆల్ రామాస్ విల్.
0: తన సంకల్పాన్ని అనుసరించడమే నా కర్తవ్యము.
1: ఆల్ టు ఫాలో హిస్ విల్ ఇస్ మై
0: డ్యూటీ. ఊర్మిళకు చెప్పలేదు.
1: ఇదింటెల్
0: సుమిత్రకు చెప్పలేదు.
1: ఇదింటెల్ సుమిత్ర
0: తండ్రికి చెప్పలేదు.
1: ఇదింటెల్
0: ఎవరికి చెప్పలేదు.
1: ఇదింటెల్ ఎనిబడి.
0: రామునితో బయలుదేరాడు.
1: హి స్టార్టెడ్ ఫాలోయింగ్ రామ.
0: ఈ విధమైనటువంటి యొక్క సహజ ధర్మాలు దైవతత్వానికి దైవ శక్తులకు తప్ప మరొక దానికి సాధ్యం కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ టు గాడ్ అండ్ డివైన్ పవర్.
0: రామ నేను పుట్టడమే నీ సేవ నిమిత్తమై పుట్టాను.
1: రామ ఐఎమ్ బోర్న్ టు సర్వ్ యూ.
0: నిన్ను వదిలి క్షణమైనా నేను ఉండలేను.
1: ఐ కెనాట్ లీవ్ లీవింగ్ యువర్ కంపెనీ ఫర్ ఎ మోమెంట్.
0: లేకుండా పోతే నన్ను అరణ్యానికి పంపించి నీవు అయోధ్యలో ఉంటుంది.
1: అదర్వైజ్ యూ సెండ్ మీ టు ద ఫారెస్ట్ అండ్ యూ స్టే బ్యాక్ ఇన్ అయోధ్య.
0: నేను నీ వెంట రాక తప్పదు అన్నాడు.
1: ఐ మస్ట్ నెసెసరీ ఫాలో యూ.
0: రాములంటే లక్ష్మణుడికి చాలా ప్రేమ.
1: లక్ష్మణ హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామ.
0: లక్ష్మణుడు అంటే రాములకు ప్రేమ.
1: అండ్ రామ ఆల్సో లవ్.
0: ఈ ఇరువురి ప్రేమల మధ్యలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: And the intimate love between the two is very mysterious.
0: ఎప్పుడు కూడా నువ్వు మహావిష్ణు స్వరూపంగా ఉండినప్పుడు శరతల్పం పైన పండుకున్నట్టు భీష్ముని వలె ఇక్కడ ఆదిశేషుని పైన పవడించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు.
1: జస్ట్ యాజ్ భీష్మ lied on the bed of arrows.
0: Here is Rama
1: lying on Lakshmana Adisesha. Lakshmana is Adisesha.
0: అతని పైన నిరంతరము పవడించినటువంటి వాడు ఈ రాముడు.
1: సో రామ వాస్ రిక్లైనింగ్ ఆన్ అదిశేష.
0: కనుకనే ఇరువురికి ఎడబాటు జరగడానికి అవకాశం లేదు.
1: సో దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సెపరేషన్ బిట్వీన్ ది టూ.
0: ఈ ఇరువురిలో ఉండినటువంటి అంతరార్థాలు వారికి మాత్రమే తెలుసు.
1: దే నో ది ఇన్నర్ మీనింగ్ బిట్వీన్.
0: వెళ్లారు.
1: దే వెంట్.
0: సరియు తీరం దాటారు.
1: అక్రాస్ సరియు రివర్.
0: సాయంకాలం అయిపోయింది.
1: ఇట్ వాస్ ఈవినింగ్ టైం.
0: ప్రజలందరికీ ఈ రహస్యం తెలియదు.
1: పీపుల్ డు నాట్ నో.
0: చాలా మంది అనేక విధములుగా కూడా విలపిస్తూ పరిగెత్తుతూ శ్రీరాముని వదిలి ఉండలేము, మా ప్రాణము తీసేయమని అనేక మంది ప్రార్థిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ దే సెడ్ దే కెనాట్ లీవ్ ది కంపెనీ ఆఫ్ శ్రీరాము.
0: మేము ఎందుకు ఈ దృశ్యాన్ని చూడాలి? ఎందుకోసం మేము బ్రతకాలి?
1: వై షుడ్ వి సీ ఆల్ దిస్?
0: మా బ్రతికెందుకు?
1: బట్ ఫార్.
0: ఇంకా తల్లి దగ్గరికి వెళ్లారు, నమస్కారం చేశారు.
1: దే డిడ్ నమస్కార్ టు మదర్.
0: ఇంకా ఆమె చెప్పలేనంత బాధపడుతూ వచ్చింది కౌసల్య.
1: కౌసల్య వాస్ గ్రీఫ్ స్టికెన్.
0: కొన్ని నెలల నుంచి కూడా కౌసల్య దగ్గర పోవటం లేదు దశరథుడు.
1: దశరథ వాస్ నాట్ గోయింగ్ టు కౌసల్య ఫర్ ఫ్యూ మంత్స్ బ్యాక్.
0: కొంత మంత్సే కాదు, కైక వివాహం జరిగినప్పటి నుంచి కూడా కౌసల్య దగ్గరికి పోవటం లేదు.
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ కైకాస్ వెడ్డింగ్ హి నెవర్ విజిటెడ్
0: లోకంలో కూడా అంటే జరుగుతుంటుంది. కడపటి భార్య అంటే చాలా ఇష్టం.
1: ది లాస్ట్ వైఫ్ ఇస్ సో ఎండియరింగ్.
0: అప్పుడు రాముని చూసి ఈ విధంగా పోయినప్పుడు పంపించింది, రామా నీకు ఈ విధమైన పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా తలంచలేదు. ఏ నిమిషంలో నీవు రాజవుతావో ఈ ఆనందాన్ని చూసి నేను ఆనందించాలనుకున్నాను.
1: ఐ వాంట్ టు బి హ్యాపీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ వెన్ యూ విల్ బి కరోనేటెడ్.
0: జరగవలసింది జరగక తప్పదు.
1: వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపన్ మస్ట్ హ్యాపన్
0: అని ఆశీర్వదించి
1: హి బ్లెస్డ్.
0: నీకు అరణ్యమే అయోధ్య.
1: That forest is your Ayodhya.
0: ఈ అయోధ్యనే అరణ్యము.
1: ఫర్ మీ దిస్ అయోధ్య ఇస్ ది ఫారెస్ట్.
0: నీవు సంరక్షించుకుని నీవు ఈ యొక్క సమయాన్ని తప్పక సద్వినియోగం చేసుకుని రామని.
1: యూ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ టైమ్ ఇన్ రిటర్న్.
0: కూర్చుంది.
1: షీ సాట్.
0: తనకు తాను ఇంక నేను బ్రతకనక్కర్లేదనుకుంది.
1: ఐ డోంట్ నీడ్ టు లివ్ ఎనీ లాంగర్.
0: పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా.
1: Can any woman
0: live? ఎందుకు నా బ్రతుకు?
1: Being separated from.
0: ఒకవైపున పతికి దూరం అయ్యాను.
1: And one way I am.
0: ఒకవైపున సుతునికి దూరం అయ్యాను.
1: Another way I am.
0: నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి?
1: Why should I live? For whose sake
0: అని
1: should I live?
0: అన్నపానాదులు వదిలిపెట్టి అహోరాత్రములు కూడాను బాధపడుతుండాలి.
1: She sacrificed the food and drink and she was feeling so sad.
0: ఈ దశరథుడు మరణించిన తర్వాత
1: after the death of Dasharatha
0: వశిష్ఠుల వారు
1: వశిష్ట
0: కేకేయ రాజ్యమునకు వర్తమానం పంపాడు.
1: హి సెండ్ ద మెసేజ్ టు ద కేకేయ.
0: ఏమని? దశరథుడు మరణించాడని చెప్పలేదు.
1: నాట్ దట్ దశరథ డైడ్.
0: తక్షణం మీరు రావాల్సింది అన్నారు.
1: హి సెడ్ యు స్టార్ట్ ఇమీడియట్లీ.
0: భరతుడు శత్రుఘ్నుడు.
1: భరత అండ్ శత్రుఘ్న.
0: ఆనాడు ఏ ప్లేన్ లో ఏ కార్ లో ఏ హెలికాప్టర్ లో ఒకటి లేవు.
1: దోస్ డేస్ దేర్ వర్ నో ఫ్లైట్స్.
0: రథములో రానే రావాలి.
1: దే మస్ట్ కమ్ ఇన్ చారియట్స్.
0: రావడానికి 15 దినములు పట్టింది.
1: ఇట్ విల్ టేక్ 15 డేస్ టు రీచ్.
0: ఆనాడు ఈ శవాన్ని దాచిపెట్టడానికి ఏ ఐసు గడ్డలో ఏ యొక్క ఇదో రస పదార్థాలు లేవు. అప్పుడు
1: దేర్ వర్ నో కెమికల్స్ ఆర్ ఐస్ టు ప్రొటెక్ట్ ది డెడ్.
0: అప్పుడు కూడా నువ్వు చచ్చిన దేహాన్నంతా ఊరుగాయ వేసినట్టుగా నూనెలో వేసేశారు.
1: జస్ట్ యాజ్ ఎ పికిల్ ఇన్ ది డెడ్ బాడీ ఇస్ కెప్ట్ ఇన్ ద ఆయిల్ దేర్.
0: భరత శత్రుఘ్నులు వచ్చేంత వరకు నూనెలో తడిపి పెట్టారు.
1: సో అంటిల్ ది అరైవల్ ఆఫ్ భరత శత్రుఘ్న ది డెడ్ బాడీ ఆఫ్ దశరథ ఇస్ కెప్ట్ ఇన్ ఆయిల్.
0: భరత శత్రుఘ్నులు పరిగెత్తి వస్తున్నారు.
1: భరత శత్రుఘ్న
0: చాలా వేగంగా వస్తున్నారు.
1: కమింగ్ వెరీ ఫాస్ట్.
0: అయోధ్యలో ప్రవేశించేటప్పటికి అయోధ్యులంతా పక్షులు కూడాను తలలు వంచుకుని ఏడుస్తున్నాయి.
1: బై ది టైమ్ దే రీచ్ అయోధ్య
0: అయోధ్య కళాహీనంగా కనిపించింది.
1: అయోధ్య లాస్ట్ ఆల్ ఇట్స్ గ్లామర్.
0: పశువులు కూడా తల ఎత్తి ఉండటం లేదు.
1: కౌస్ ఆల్సో నెవర్ రేజ్ దేర్ హెడ్స్.
0: బజారులో తిరిగేటువంటి కుక్కలు కూడా విలపిస్తూనే ఉంటున్నాయి.
1: డాగ్స్ ఆన్ ది స్ట్రీట్స్ వర్ క్రైయింగ్.
0: ఏమిటి ఈ విచారమున కారణము అని విచారించాడు భరతుడు.
1: భరత ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ బిహైండ్ ఇట్.
0: రథము దిగాడు, లోపల పరిగెత్తాడు.
1: హి గాట్ డౌన్ ఫ్రమ్ ద చారిట్ అండ్ ర్యాన్.
0: తల్లిని చూచాడు.
1: సోదమాద.
0: ఆమె ఒక వికార స్వరూపాన్ని ధరించింది.
1: షీ వాస్ ఇన్ ఏ డిఫరెంట్ ఫార్మ్ దాన్ యూజువల్.
0: ధరించినటువంటి కైక ధైర్యంతో, లక్ష్మణ భరత నీవు ఇంక చేయవలసిన కార్యాలు నువ్వు ప్రయత్నించున్నాడు.
1: షీ పిక్డ్ అప్ ఎన్కరేజ్ అండ్ సెడ్ భరత
0: అనగా తండ్రి మరణించాడు,
1: ఫాదర్ డైడ్,
0: కర్మకాండం నీవు ఆచరించమని చెప్పింది.
1: ఆల్ ద లాస్ట్ రైట్స్ మస్ట్ బి పర్ఫార్మ్డ్.
0: రామలక్ష్మణులు ఎక్కడ పోయారు?
1: వాట్ హ్యాపెన్ టు రామలక్ష్మణ?
0: ఆనందించాడు, అయ్యో తండ్రి మరణించే సమయం లోపల నేను శత్రుఘ్నుడు లేకపోయామే, తండ్రి ఏమి చెప్పాలనుకున్నాడో మాకు, కేవలం ఈ ప్రాప్తి రామలక్ష్మణుడికే ప్రాప్తమైంది.
1: He felt that at least he was happy that Ramalakshmana were there on the bedside in the last moments of the Sarada.
0: కట్టె కనబడే తండ్రిని చూచేటువంటి ప్రాప్తి రామలక్ష్మణునికే దక్కింది.
1: Ramalakshmana could be there when the Sarada was dying.
0: అని చాలా బాధపడుతూ వచ్చాడు.
1: He felt so sad that he was not there at that time bedside.
0: తక్షణమే కౌసల్య మందిరానికి వెళ్ళాడు.
1: Immediately went to Kausalya's palace.
0: ఆమె జరిగినటువంటి విషయం అంతా కూడా పూసగుచ్చినట్టు చెప్పింది.
1: He told in verbatim what all that had happened.
0: అమ్మ, అడవికి పోయినటువంటి రామలక్ష్మణులు ఇంతకాలం ఎందుకు రాలేదు?
1: మదర్, హౌ ఇస్ ఇట్ దట్ రామ హస్ గాన్ టు ఫారెస్ట్ అండ్ హస్ నాట్ రిటర్న్డ్ యెట్? అనికేడు,
0: ఇంకా 14 సంవత్సరం వరకు రారు వారు అన్నారు.
1: దే ఆర్ నాట్ గోయింగ్ టు రిటర్న్ ఫర్ 14 ఇయర్స్ టు కమ్.
0: తండ్రి పోయినటువంటి దుఃఖంతో మునిగిపోతున్నటువంటి భర్త శత్రుడు రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన క్రోధం వచ్చేసేసింది.
1: దే ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్ on hearing that Ramalakshmana are there in the forest.
0: Anaga oka daanikante adikamaina premanu chuchinappudu rendavo prema tagipothundi. Oka daanikante adikamaina premanu chuchinappudu rendavo prema tagipothundi.
1: When they have more of love towards the second thing, the first love will be diminishing.
0: Tandrinte ento premaga undinatunte vaaru bharta shatrughnu.
1: Bharta shatrughnu loved their father.
0: కాని అతనికంటే మరింత ప్రేమ రామలక్ష్మణులపైన.
1: బట్ దే లవ్ రామలక్ష్మణ మచ్ మోర్.
0: రామ రామ అంటే రామ ప్రాణమే వీళ్ళకి.
1: దే కన్సిడర్ రామ ఇస్ వెరీ లైఫ్.
0: భరత శత్రుఘ్న లక్ష్మణులకు అందరికీ రాములే ఏకైక ప్రాణము.
1: ఫర్ లక్ష్మణ భరత శత్రుఘ్న రామ ఇస్ ద వెరీ లైఫ్.
0: నేను తండ్రి కర్మకాండను కూడా నేను చేయను.
1: ఐ విల్ నాట్ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్.
0: నేను రాముల దగ్గరికి వెళ్తానన్నాడు.
1: ఐ విల్ గో టు రామ, హీ సెడ్.
0: కానీ వశిష్ఠుల వారు సమాధాన పరచి
1: నాయన
0: ఇప్పటికే ఆలస్యం అయిపోయింది,
1: ఆల్రెడీ
0: ఏ కర్మలంతా నువ్వు ఆచరించవలసింది తప్పదు.
1: యు మస్ట్ నెసెసరీ డూ లాస్ట్
0: నీ వివంతకుడు కర్మకాండను ఆచరించే మనం అందరూ కలిసి వెళ్దాం రాముల దగ్గరికి అన్నాడు.
1: ఆఫ్టర్ ఆల్ ది యాక్టివిటీ దట్ యు ఆర్ సపోజ్ టు డూ, లెట్స్ ఆల్ గో టుగెదర్.
0: అనగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి.
1: హియర్ వీ హావ్ టు నో వన్ పాయింట్.
0: ఎంతో ప్రేమగా ఉండినటువంటి ఒక తండ్రి పైన కూడాను
1: all the love that they have to spend.
0: అంతకంటే అధికమైన ప్రేమ కలిగినటువంటి రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన కూడా ద్వేషం వచ్చేసి.
1: As they could not bear the pangs of separation from Rama Lakshmana, they had bitter hatred towards mother Kaika.
0: మనలో ఉండినటువంటి దీన్ని దుఃఖాన్ని ఒక దుఃఖాన్ని ఒకటి మార్చాలంటే ఏ దుఃఖంగా మారుస్తుంది?
1: So one grief is converted to another form of grief. What sort of it?
0: Tuta oka chinta.
1: The birth is one grief.
0: Bhumi nunduta chinta.
1: Life on earth is one.
0: Samsaram oka chinta.
1: The family life.
0: Chavu chinta.
1: The death.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టము ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: మిస్టరీ.
0: సర్వ చింతల బాపెడి సర్వేశ ప్రేమ పొందుడికడైన ప్రజలార పొందు మీరా. అన్ని చింతలు బాపేటువంటి చింత ఒకే చింత, అదే సర్వేశ్వర చింత.
1: ఆల్ దీస్ ఆర్ వరీస్, బట్ వెన్ యూ థింక్ ఆఫ్ గాడ్ దట్ ఆల్ అదర్ వరీస్ విల్ బి సాల్వ్డ్.
0: అధికమైనటువంటి చింత భగవంతుని చింత.
1: సో యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ అండ్ హైయర్ దీనికి
0: మించిన చింత మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ హైయర్ దాన్ దిస్.
0: ఆ చింతలో మనం మునిగితేమంటే ఈ చింతలన్నీ కూడా నువ్వు గాలికి కొట్టుకుపోయినట్టు పట్టుకొట్టుకుని పోతాయి.
1: ద మూమెంట్ యూ డ్రౌన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద థాట్ ఆఫ్ గాడ్ రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ గో.
0: కనుకనే ఈ ప్రాకృతమైనటువంటి అల్పమైనటువంటి చింతలకు మనం కుంగిపోనక్కర్లేదు.
1: సో యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ థాట్స్.
0: అన్ని చింతల కంటే పెద్ద చింత భగవంతుని యొక్క చింతనే.
1: హైయెస్ట్ థాట్ ఈస్
0: భగవంతుని యొక్క వియోగ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ ఫర్
0: ప్రేమ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ.
0: ప్రేమ చింతలో మనం మునిగినామంటే ఈ చింతలంతా మనం లెక్క చేయనక్కర్లేదు.
1: ద మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ లవ్, యూ నీడ్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ద రెస్ట్.
0: కనుకనే భరతుడు ఈ విధమైనటువంటి చింతలంతా కూడా మర్చి రామచింతలో మునిగి సర్వ సైన్యాన్ని కూడా తీసుకుని వెళ్ళాడు.
1: సో భరత ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సచ్ యాంగ్జైటీస్ అండ్ వరీస్ అండ్ హ్యాడ్ ఆల్ ద థాట్ ఆఫ్ రామ.
0: తల్లులు కూడా ప్రార్థించారు.
1: మదర్స్ ఆల్సో ప్రే.
0: నాయన మీరెవరూ లేనటువంటి ఈ యొక్క అయోధ్యలో మేముండి ప్రయోజనం ఏమిటి?
1: దిస్ నో యూజ్ ఇన్ స్టేయింగ్ బ్యాక్ వెన్ ఆల్ ఆఫ్ యు ఆర్
0: తీసుకెళ్ళమని.
1: నాట్ హియర్, టేక్ అస్ ఆల్సో.
0: కైకతో పాటు మందరతో పాటు అందరినీ తీసుకెళ్లారు.
1: దే టుక్ అలాంగ్ విత్ దెమ్ కైక అండ్ మందర ఆల్సో.
0: ఎక్కడో అరణ్యములో చిత్రకూట పర్వత పైన ఏదో చిన్న కూటంలో ఉంటున్నారు, పర్ణశాలలో ఉంటున్నారు. ఏనుగుల గర్జన, గుర్రముల సవారీ, అనేక విధమైనటువంటి రథములు నడిచినట్టుగా శబ్దం వినిపించింది.
1: వైల్ దే వర్ దేర్ ఆన్ ద టాప్ ఆఫ్ దట్ మౌంటైన్ టాప్ చిత్రకూట, దే వర్ లిసనింగ్ టు ద సౌండ్స్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ ది ఎలిఫెంట్స్ అండ్ ద హార్స్.
0: సీతారాములు పర్ణశాల దగ్గర ఉంటుంటే
1: సీతారాములు
0: లక్ష్మణుడు ఒక పెద్ద వృక్షాన్ని ఎక్కి చూచాడు.
1: లక్ష్మణ క్లైంబ్డ్ అప్ ది ట్రీ ట్రీ టాప్.
0: కనుకనే త్యాగరాజు కూడా అదే చెప్పాడు, కపివారధి దాటునా

0: చూడవలచునా. శుచబుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కునా. అపరామ భక్తి ఎంతో గొప్పరా.
1: Is it possible for the monkey to cross this ocean? Do you think that Lakshmi wants God is
0: somewhere?
1: Bharata is very intelligent.
0: Ramulu ekkada unnadu ante athaniki teliyadu.
1: He doesn't know where Rama is.
0: Evaru daari chupetunte vaallu
1: leru. Nobody will show the way.
0: Chuchadu.
1: He saw.
0: Pakshulanta oka daggara untunnayi.
1: He saw all the
0: pakshulu aadukuntunnayi.
1: Birds were playing.
0: Pakshulu aadukune place lokala jalam untadi.
1: Where the birds all around
0: ఎక్కడ జలం ఉంటారో అక్కడ రాముడు ఉంటాడు.
1: Where there's water,
0: అని ఈ విధంగా సూక్ష్మబుద్ధితో యోచిస్తూ వచ్చాడు.
1: Being so intelligent, he could think in this way.
0: పక్షులంతా కూడా జలమున్న చోటే ఉంటుంటాయి అడవి లోపల.
1: Birds will be there near the water.
0: జలము లేని చోట పక్షులు ఉండవు.
1: Birds will not be there where there's no water.
0: కనుక అక్కడ జలమున్న చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: Where there's water, there is
0: ఫలమున్న చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: Where there's fruit, there is రామచంద్ర.
0: కనుకని ఆ పక్షుల యొక్క జాడను చూచి వస్తున్నాడు భరతుడు.
1: వాచింగ్ ద బర్డ్స్ అట్ సైడ్ భరత స్టార్టెడ్
0: చూచాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్లైంబ్ ద ట్రీ టాప్ అండ్
0: నోటిస్డ్ ఆదిశేషుడు.
1: లక్ష్మణ ఇస్ ఆదిశేష.
0: సర్పస్వరూపుడు కోపం వచ్చేసింది.
1: హీస్ ఇస్ ద వెరీ ఫార్మర్ సర్పెంట్ ఇస్ వెరీ యాంగ్రీ.
0: అన్న సిద్ధంగా ఉండు అన్నాడు.
1: సెట్ బ్రదర్ బీ రెడీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఇదిగో తల్లి మనల్ని అరణ్యానికి పంపించింది, కుమారుడు మనల్ని అరణ్యంలో కూడా ఉండనివ్వకుండా చేయడానికి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు.
1: మదర్ హెస్ సెంట్ అస్ టు ద ఫారెస్ట్. Son is ready here to fight with us now.
0: Ratamulato sainyamuto anni vidhala kuda tayarai vastunnadu.
1: He is ready with all the arm in the chariot.
0: Ramulu navvadu.
1: Rama smiled.
0: Lakshmana.
1: Lakshmana.
0: Inta kaalam perikkudanu bharata shatrukula yokka gunalu nee gurtinchukolekapothunnave.
1: Having stayed so long, you could not the qualities of
0: Bharata. Maha shanti swaroopudu.
1: Bharata is one of peace.
0: Ramulu anti nenante bharatuniki chaala pranamu.
1: Bharata takes messages like
0: alanti vaani paina nee durudeshalu pettukotam manchidi kaadu.
1: You cannot blame him like that and take bad idea.
0: Vechi undu.
1: Wait.
0: Vacharu bharatudu parigetti vacharu ramulu paadala paina paddadu.
1: Bharata came running and fell at the feet of Rama.
0: Anna rakshinchu rakshinchu kshaminchavani prarthistu vacharu.
1: He said, brother, protect me, pardon me, he said.
0: తక్షణమే దగ్గర చేసి అన్నీ తెలుసు రాములకు, కానీ ప్రాకృతమైన రీతిగా కొంత నటించాలి.
1: వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ షుడ్ యాక్ట్.
0: నాన్న అమ్మ క్షేమగా ఉన్నారా?
1: ఆర్ మదర్ అండ్ ఫాదర్ హ్యాపీ?
0: ఇక్కడ కొంతమంది డౌటింగ్ థామస్లకంతా కూడాను ఇతను రాముడే దేవుడైపోతే దశరథుడు మరణించాడని తెలీదా అని అనుకుంటారు.
1: డౌటింగ్ థామస్ విల్ నేచురలీ డౌట్ హావింగ్ నోన్ దట్ he doesn't know that
0: ఇక్కడ సామాన్య మానవుల వలె తాను ప్రవర్తిస్తున్నాడు.
1: He can behave like an ordinary man.
0: ఆ సామాన్యుల వలె ప్రవర్తించకపోతే ఈ సహజమైన తత్వము ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
1: If he doesn't behave in ordinary way, he cannot know the natural quality, behavior.
0: అనేటప్పటికీ భరతుడు చెప్పాడు.
1: Then Bharata said,
0: అన్నా
1: brother,
0: నాన్న నీ వియోగాగ్నిలో మరణించాడు అన్నాడు.
1: Father died because of the in the fire of separation.
0: వియోగాగ్నిలో భస్మమైపోయాడు అన్నాడు.
1: He got himself burned in the fire of separation.
0: లోపల వియోగాగ్ని.
1: What is that? It is the fire of separation.
0: తక్షణమే విన్నాడు.
1: He heard it.
0: నలుగురు చేరారు.
1: All the four assembled.
0: నదికి వెళ్లారు, తర్పణాలు విడిచారు.
1: They went to the forest and did the last rites.
0: వచ్చిన తర్వాత ఈ భరతునకు రాములకు చాలా వాదోపవాదం జరుగుతుండాలి.
1: Later there is argument.
0: నీవు రాక తప్పదు.
1: You were bound to return.
0: నీవు రాకపోయినా నేను ఈ అయోధ్యలోనే ఉండను.
1: If you don't return, I will stay.
0: నేను కూడా ఇక్కడ అరణ్యంలోనే ఉంటాను.
1: Or else I will stay with you in the forest.
0: కానీ
1: but
0: రాములు తండ్రి ఆజ్ఞను మీరకూడదు.
1: But you should not.
0: నాకు అరణ్య రాజ్యాన్ని పాలించమని నాకు ఆదేశం ఇచ్చాడు. నీవు అయోధ్య రాజ్యాన్ని పాలించమని నీకు ఆదేశాన్ని ఇచ్చాడు.
1: ఫాదర్ కమాండెడ్ మీ టు రూల్ దిస్ ఫారెస్ట్. ఫాదర్ కమాండెడ్ యూ టు రూల్ అయోధ్య.
0: నీ రాజ్యాన్ని నీవు పాలించు, నా రాజ్యాన్ని నేను పాలిస్తాను.
1: సో యూ రూల్ యువర్ కింగ్డమ్, ఐఎమ్ రూలింగ్.
0: నా రాజ్యంలో అంతా ఋషులే.
1: మై కింగ్డమ్
0: అంతా రాక్షసులే.
1: ఆల్ ఆర్ పీపుల్
0: సంహారం చేసి ఋషుల్ని పోషించాలి.
1: దేర్ఫోర్ ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్.
0: నేను ఋషి మానస సంచారి.
1: ఐ మూవ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్
0: సేజ్. నా రాజ్యాన్ని నేను చక్కగా పాలిస్తుంటాను.
1: సో ఐ విల్ అడ్మినిస్టర్ మై కింగ్డమ్.
0: వెళ్ళమని చెప్పాడు.
1: హి సెడ్ యు గో బ్యాక్.
0: కానీ వినకపోవటం చేతనే
1: బట్ హి డిడ్ హియర్.
0: ఆ పాదుకలు తీసుకుని రామాగ్ని శిరసావహించి తిరిగి అయోధ్యకు వస్తాడు.
1: హి కలెక్టెడ్ ద డివైన్ శాండల్స్ అండ్ రిటర్న్ బ్యాక్.
0: అనగా రామాజ్ఞ అనేటువంటిది అందరికీ కూడా అంత ప్రధానమైన ప్రమాణము.
1: Rama's command must be obeyed.
0: అనగా దైవాజ్ఞ. ఏది చెప్పినప్పటికి దీనికి వేరు ప్రశ్ననే ఉండకూడదు.
1: ఇట్స్ గాడ్స్ కమాండ్, యూ షుడ్ నాట్ క్వశ్చన్.
0: ఎస్ ఎస్
1: యూ షుడ్ సే ఎస్ ఎస్.
0: దుముకు, దుముకటమే.
1: జంప్, బీ రెడీ టు జంప్.
0: లక్ష్మణుడు కూడా అంతే.
1: లక్ష్మణ ఇస్ లైక్ దాట్.
0: ఆ యొక్క చిత్రకూట పర్వతం పోయినప్పుడు
1: చిత్రకూట
0: సీత అరిసినట్టుగా కనిపించింది.
1: సీత ప్రిటెండ్ యాజ్
0: సీతారాముడు ఒక గుండె పైన కూర్చున్నారు.
1: అండ్ దే వర్ సిట్టింగ్ ఆన్ ఎ స్టోన్.
0: లక్ష్మణుడు పిలిచాడు.
1: దే కాల్డ్ లక్ష్మణ.
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: ఒక పర్ణశాల నిర్మించు, సీత చాలా అలసిపోయింది అన్నాడు.
1: కన్స్ట్రక్ట్ ఎ హట్ పర్ణశాల హియర్, సీత ఇస్ వెరీ మచ్ టైర్డ్
0: అన్న. ఎక్కడ నిర్మించాలో చెప్పమన్నాడు.
1: హి సెడ్ బ్రదర్ వేర్ ఆమ్ ఐ టు బిల్డ్ ఇట్,
0: నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు.
1: యూ కన్స్ట్రక్ట్ ఇట్ వేర్ యు వాంట్.
0: ఈ ఒక్క మాట రాములు రా లక్ష్మణ్ చాలా బాధింపజేసింది.
1: లక్ష్మణ ఫెల్ట్ సో సాడ్.
0: ఎంత పాపం చేశాను రామా నేను.
1: వాట్ ఇస్ సిన్ రామా ఐ కమిటెడ్.
0: నీ వాక్కు నుంచి నేను ఇలాంటి కఠినమైన పదములు వినవలసి వచ్చింది కదా.
1: షుడ్ ఐ లిసన్ టు ఆల్ దీస్ హార్ష్ వర్డ్స్.
0: చాలా బాధపడ్డాడు.
1: ఐ ఫెల్ వెరీ సాడ్.
0: సీత వెళ్ళింది.
1: సీత వెంట్.
0: లక్ష్మణ ఎందుకు ఇంత బాధపడుతున్నావు.
1: లక్ష్మణ వై ఆర్ యు సాడ్.
0: రాముడు ఏ కఠినమైనటువంటి పదములు ఉపయోగించలేదు.
1: రామా డిడ్ నాట్
0: సే. నీకు ఇష్టమైన చోట నీవు నిర్మించమని చెప్పాడు.
1: హి వాంటెడ్ యు టు బిల్డ్ ద హార్ట్ వేర్ యు వాంట్
0: చెప్పాడు. నాకు ఇష్టం అనేటువంటిది ఒకటి ఉందా?
1: డు యు హావ్ ఎనీ సెపరేట్ లైక్?
0: రామ ఇష్టమే నా ఇష్టము.
1: ఐ హావ్ నో చాయిస్.
0: ఇష్టం మరొకటి లేదు.
1: I have no separate choice
0: or preference. నిర్మించమంటే నేనేమో రాముకు దూరమైనటువంటి వాడిని.
1: If Rama says I should do it where I like,
0: ఏ నాడు నేను అర్పితం చేశాను రాములకు.
1: What harm I have done?
0: మదీయ ధన దారాది సర్వపార సమర్పితం ఆత్మానాం శేషభూతం రక్షమాం శరణాగతి.
1: I have surrendered all my wealth in the family and the kingdom.
0: తల్లిని భార్యను బిడ్డలను రాజ్యమును సర్వస్వమును త్యజించి రాములే నాకు సర్వస్వమని రామ పాదమును పట్టాను.
1: I left everybody, the mother, father, the children, the wife, and caught hold of the
0: అలాంటి నన్ను నా ఇష్టమైనటువంటిగా పలికాడే.
1: And if you say that I should build on my own choice.
0: సత్యాన్ని గుర్తించినటువంటి రాములు దగ్గరకు వచ్చి తల నిమురుకుంటూ, తమ్ముడా నీవు చిన్నదానికి ఇంత బాధపడనక్కర్లేదు.
1: Rama patting the head of Lakshmana said, you don't
0: feel
1: so sad. నిన్ను
0: బాధించినందుకు క్షమించు అన్నాడు రాముడు.
1: He sought his pardon for hurting him.
0: ఇదిగో పలాని చోట్ల నీవు దీన్ని పర్ణశాలను నిర్మించమన్నాడు.
1: And he has shown the spot where the hut is to be built. ఆనందించాడు
0: లక్ష్మణుడు.
1: లక్ష్మణుడు వస్తాడు.
0: నీ ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: Your command is important.
0: ఏమైనా సరే నేను సిద్ధంగా ఉంటాను.
1: I am ready for anything.
0: జవాబు అనేటువంటిదే లేదు.
1: No reply whatsoever.
0: అక్కడ కూడా అంతే. భరతుడు.
1: ఏం భరత?
0: భరతుడు కూడాను ఇంకా రామాజ్ఞను మీరలేకుండా తిరిగి వచ్చాడు.
1: భరత ఒక
0: మాత్రము ఒకటి మాత్రము ఒక నియమం నియమించాడు.
1: బట్ దిస్ వన్ డిసిప్లిన్ వన్
0: రామ రూల్. నీవు అయోధ్యలో చేరేంత వరకు కూడా నేను అయోధ్యలో ఉండను.
1: అంటిల్ యూ రీచ్ అయోధ్య ఐ విల్ నాట్ స్టే దేర్ ఇన్ అయోధ్య.
0: నంది గ్రామం లోపల ఒక నేను కూడా పర్ణశాల వేసుకుని నీ వలె నేను కూడా అక్కడ జీవిస్తాను.
1: ఐ విల్ ఆల్సో బిల్డ్ ఏ హట్ దేర్ ఇన్ నంది విలేజ్.
0: ఈ పాదములే అయోధ్యను పాలిస్తుంటాయి.
1: యువర్ ఓన్ ఫీట్ విల్ రూల్ ది ఎంటైర్ అయోధ్య.
0: పాదకులను అయోధ్యలో ప్రతిష్ఠ చేసి నేను నంది గ్రామంకి వచ్చేస్తాను.
1: యువర్ డివైన్ శాండల్స్ విల్ రూల్ ది ఎంటైర్ కింగ్డమ్ దేర్.
0: నీవు వచ్చేంత వరకు నేను అయోధ్యలో ప్రవేశించను.
1: అంటిల్ యూ రిటర్న్ ఐ డోంట్ స్టెప్ ఇన్ టు అయోధ్య.
0: అలాంటి పుత్రులు అలాంటి అన్నదమ్ములు అలాంటి వీరు ఆనాటి కాలంలో.
1: That's the type of the sons and the brothers in those times.
0: కనుకనే ప్రతి కుటుంబానికి కూడాను అన్నదమ్ములు అంటే ఏ విధంగా ఉండాలని రామాయణం ప్రబోధిస్తూ ఉంటుంది.
1: రామాయణ టీచర్స్ హౌ బ్రదర్స్ షుడ్ బిహేవ్.
0: ప్రతి కుటుంబములకు భార్యాభర్తలు అంటే ఏ విధంగా ఉండాలని సీతారాములు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: సీతారామ డెమోన్స్ట్రేట్స్ అన్ ఐడియల్ కపుల్. ప్రతి
0: కుటుంబంలో కూడాను తండ్రి బిడ్డలు ఏ విధంగా ఉంటుండాలని దశరథునికి కుమారులకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని ఆదర్శంగా నిరూపించారు.
1: ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్.
0: కనుకనే ఈనాడు మనకు చాలా రామాయణం అత్యవసరము.
1: Today Ramayana is very essential.
0: ఎందుకనగా తండ్రి మాటలు పిల్లలు వినటం లేదు.
1: Because the son is not obeying father.
0: పిల్లల భవిష్యత్తు గురించి తండ్రులు యోచించటం లేదు.
1: Father is not bothered with the future of the son.
0: భార్య వినటం లేదు.
1: The wife doesn't follow.
0: భార్య మాట భర్త వినిపించుకోవటం లేదు.
1: Husband doesn't listen to the wife.
0: శిష్యులు ఏ మాత్రం కూడాను గౌరవించడం లేదు.
1: స్టూడెంట్ ఇస్ నాట్ రెస్పెక్టింగ్ ద టీచర్.
0: శిష్యులు ఏమాత్రం కూడా గురువులు కూడా గమనించడం లేదు.
1: అండ్ ద టీచర్ ఇస్ నాట్ అబ్జర్వింగ్ ద స్టూడెంట్.
0: లోపల రామాయణం ప్రతి మానవునికి అత్యవసరమే.
1: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ రామాయణం ఇస్ వెరీ సెన్సిటివ్.
0: ఈ సర్వ విధములైనటువంటి లోపములు పరిహారం కావాలంటే రామాయణాన్ని మనం పట్టుకోవాలి.
1: టు క్యూర్ ఆల్ ద డిఫెక్ట్స్ ఇన్ ద
0: రామాయణాన్ని మనం అనుసరించాలి.
1: వి షుడ్ ఫాలో రామాయణ.
0: ఇదియే మనం చేయవలసిన ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ ఇస్ ద మెయిన్ డ్యూటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
0: కనుక రామాజ్ఞను శిరసావహించి
1: ఫాలోయింగ్ కమాండ్ ఆఫ్ రామ
0: భరత శత్రుఘ్నులు తిరిగి అయోధ్యలో పోయి చేరారు.
1: భరత శత్రుఘ్న రీచ్ అయోధ్య.
0: కనుక దైవ ఆజ్ఞ అనేటువంటి దానికి ఏమాత్రం కూడా చింతించకూడదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ కమాండ్
0: ఏమాత్రం కూడా యోచించకూడదు.
1: వి షుడ్ నాట్ థింక్
0: అవునా కాదా అనేటువంటి విచారణ కూడా చేయకూడదు.
1: వి షుడ్ నాట్ ఎంక్వైర్ విత్ ఎస్ ఆర్ నో.
0: దైవాజ్ఞను శిరసావహించాలి.
1: వి షుడ్ ఫాలో.
0: అదే మనకు అన్ని సౌభాగ్యాలు అందిస్తున్నాయి.
1: రెస్ట్ ఆఫ్ ది ప్రాస్పెరిటీ అండ్ ఫాలో.
0: సో దివ్య జీవితాన్ని కూడా చేస్తుంది.
1: దట్ విల్ కన్ఫర్ డివైన్ లైఫ్. ఇది
0: దైవత్వమును పొందింపచేస్తుంది.
1: ఇట్ విల్ మేక్ యు అటైన్ డివినిటీ.
0: ఈ ఆజ్ఞనే ఈ యొక్క సాయుధ్యమునకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ గాడ్స్ కమాండ్ దట్ గివ్స్ us మర్జర్ విత్ ది డివైన్.
0: దైవాజ్ఞను మనం శిరసావహించి మన జీవితమును ధన్యం గావించుకోవడానికి తగిన కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైఫ్. సో సేయింగ్ భగవాన్ విల్ బి బ్రింగింగ్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: In today's discourse, Bhagavan Baba tells us to recognize the same divinity present within one's own self and in others. Our true sadhana is to constantly contemplate on God with a pure and selfless heart. Let us now listen to excerpts from the Divine Discourse by Bhagavan Baba, delivered on 9th October 2005 during the Dasara celebrations in Prashanti Nilayam.
1: Prema Sarupulara.
2: Embodiments of love.
1: Panileka Dinamanta Paruto Matadi. ఇది సాధనని ఎచ్చినారా?
2: ఆర్ యూ థింకింగ్ దట్ బై కన్వర్సింగ్ అండ్ టాకింగ్ విత్ ఎవ్రీబడి త్రూఅవుట్ ది డే అమౌంట్స్ టు స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆర్ సాధన? డూ యూ థింక్ సో?
1: మూడు పూటలు నీవు ముక్తి పేరు చేత ముక్తిని వేసి ఇది సాధన అని ఎంచినారా?
2: కేరింగ్ ఫర్ ఫుడ్, ఫిల్లింగ్ ద బెలీ, ఈటింగ్ థ్రైస్ ఎ డే, డూ యూ థింక్ దట్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: థ్రైస్ ఎ డే
2: డూ యూ థింక్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: పగలు గాలి లేక రాత్రియందు నీవు ఏదో గాలిని తీసుకుంటూ క్రమక్రమేణ ఇది ఏ సాధనని ఎంచినారా?
2: యాజ్ యు ఆర్ రెస్ట్లెస్ ఇన్ ది డే, వైల్ యూ స్లీప్ ఇట్ నైట్, బ్రీతింగ్ ఫుల్ వెల్, డూ యూ కన్సిడర్ ఇట్ యాజ్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: జీవితమునందు ఎట్టి సాధన చేయక గాఢ నిద్ర ఎందు ఇది సాధన అని ఎంచినారా?
2: వితౌట్ అండర్టేకింగ్ ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్ డూ యూ థింక్ దాట్ యువర్ స్టేట్ ఇన్ ది డీప్ స్లీప్ అమౌంట్స్ టు స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆర్ సాధన?
1: దీనికై దేవుడు నిన్ను సృష్టించినాడా?
2: Is this for this purpose God created you?
1: Kalamanta yugathagaru kalipavachu.
2: You can spend any length of time.
1: Ee sadhana kadu.
2: This is not spiritual practice.
1: Kalamanta yugulaku kalipaleela.
2: Why should you waste your time?
1: Ippudainu daivambu nerugoya.
2: At least now onwards, know God, understand Him.
1: ఇది సాధనని ఎంచు నీవు ఎంచాలయ్యా.
2: Consider this as the spiritual practice, sadhana.
1: ప్రేమ స్వరూపులారా.
2: Embodiments of love.
1: ప్రపంచమంతా కూడాను ఉన్నది ఏది?
2: What is it that is in existence all over the world?
1: ఏ కించిత్ అయిన కూడాను శక్తి లేదు.
2: In fact, there's no fraction, no element of power or శక్తి there.
1: ఎందు చూసినను, ఎక్కడ చూసినను, కింద మీద చుట్టూ కూడాను ఒట్టి గాలి మాత్రం ఉన్నది.
2: You will find this air above, below, around.
1: దీనిని దైవం అని చెప్తూ వచ్చారు.
2: దిస్ ఇస్ కాల్డ్ వ్యూడ్ యాజ్ డివైన్.
1: దైవం సర్వభూతం ఎందున్నదని వాదిస్తూ వచ్చారు.
2: దే వర్ ఆర్గ్యూయింగ్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్,
1: ఎవ్రీవేర్. కానీ ఎవరు చూసిన వారు లేరు.
2: బట్ నన్ హ్యావ్ సీన్ గాడ్.
1: పురుషుడనేటువంటి వాడు కేవలము ఒక మానవ జీవితమునందు మాత్రమే ఉన్నది.
2: ఎలిమెంట్ ఆఫ్ పురుష ఈజ్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: హ్యూమన్ లైఫే నిజమైనటువంటి దివ్యమైనటువంటి దైవశక్తి.
2: దిస్ హ్యూమన్ లైఫ్ వెరీలీ ఇస్ ట్రూ డివైన్ ఎనర్జీ పవర్.
1: అయితే కొంతమంది దీనిని అంగీకరించరు.
2: హౌఎవర్ సమ్ డు నాట్ యాక్సెప్ట్ దిస్ వ్యూ.
1: ప్రతి జీవి ఎందు కూడాను దైవత్వం వెలుగుతున్నది.
2: ద డివినిటీ షైన్స్ ఇన్ ఎవ్రీ బీయింగ్, ఇన్ ఎవ్రీ క్రీచర్.
1: కేవలం మానవుని ఎందు మాత్రమే కాదు,
2: నాట్ ఓన్లీ అమంగ్ హ్యూమన్ బీయింగ్స్,
1: సర్వ జీవుల ఎందు, సర్వ ప్రాణుల ఎందు కూడాను అదే ఆత్మనే ఉంటున్నది.
2: ద డివినిటీ షైన్స్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్, ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్.
1: అయితే అందరి హృదయము నిర్మలంగా నిశ్చాంతంగా ఉండాలి.
2: హౌఎవర్ ద హార్ట్ హ్యాస్ గాట్ టు బి ప్యూర్ అండ్ పీస్ఫుల్.
1: అందుకోసమనే ప్రతి ఒక్కరు కూడాను పెద్దలు తెల్లవారి సాయంకాలము భగవచ్చింతన చేయండి, నీ హృదయము చల్లబడుతుంది, తెల్లబడుతుంది అన్నారు.
2: దేర్ఫోర్ ఎల్డర్స్ అడ్వైజ్డ్ దట్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్, వీ షుడ్ ఆల్వేస్ కంటెంప్లేట్ ఆన్ గాడ్ బోత్ ఇన్ ద మార్నింగ్ అండ్ ది ఈవినింగ్ సో యాజ్ టు బి పీస్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్.
1: హృదయం పవిత్రమైన తక్షణమే నీకు భగవంతుడు కనిపిస్తాడు.
2: ద మూమెంట్ హార్ట్ టర్న్స్ సేక్రెడ్, యూ విల్ బి ఏబుల్ టు విజువలైజ్.
1: అంతేగాని భగవంతుడు ఆ యొక్క ధ్యానంలో లేడు.
2: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్.
1: భగవంతుడు క్రిమికీట కాదు ఎందుకు కూడాను, మానవుడు ఎందుకు కూడాను సమంగానే ఉంటున్నాడు.
2: గాడ్ ఈస్ యూనిఫామ్లీ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్, ఇన్ ఆల్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్, బర్డ్స్ అండ్ బీస్.
1: ఇప్పుడు గాడ్ ఎక్కడున్నాడని మీరు ప్రశ్నించుకుంటే మీ ఎందుకు కూడా ఉన్నాడు.
2: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వేర్ ఈస్ గాడ్, దేర్ ఇస్ గాడ్ ఇన్ యూ.
1: ఇట్టి ఆన్సర్ కోసమని ఎంతో ధ్యానం చేస్తూ కూర్చుంటారు.
2: టు గెట్ దిస్ ఆన్సర్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ మెడిటేట్.
1: కానీ నారదుడు చెప్పాడు,

0: వందనం అర్చనం దాస్యం స్నేహం ఆత్మనివేదనం అని చెప్పాడు. అదే ఈ నవ విధ మార్గంలో ఎందుకు కూడా నువ్వు భగవంతుడు ఉన్నాడు, అందుకోసం నీవు ఆ భగవంతుని స్మరణ చేసి చింతించి అతన్ని నీ యందు ఉంచుకో.
1: ద నారద సెడ్ యూ విల్ ఫైండ్ గాడ్ ఇన్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్, థింకింగ్ ఆఫ్ గాడ్, సర్వింగ్ గాడ్, సింగింగ్ హిస్ గ్లోరీ, సాల్యుటేషన్, వర్షిప్, సర్వీస్, ఫ్రెండ్షిప్ అండ్ సెల్ఫ్ సరెండర్ వుడ్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ గాడ్. కనుక
0: భగవంతుడు లేనటువంటి హృదయము ఎక్కడ కూడా కానరాదు.
1: Nowhere can you find the heart without God.
0: కనుక ఇట్టి సర్వత్రా నిండినటువంటి యొక్క సర్వంతర్యామిని చూడటానికి ధ్యానం కావాలనా?
1: To see God who is everywhere, do you need to meditate?
0: ఈ మెడిటేషన్ చేయడానికి అనేక విధములైనటువంటి మార్గములు చెప్తున్నారు కొంతమంది బోధకులు.
1: Some of the people propagate different methods of meditation.
0: కానీ ఇవన్నీ కూడాను కేవలము చిత్తశుద్ధి నిమిత్తమై చేస్తున్నారు.
1: దే ఓన్లీ హెల్ప్ యూ ఫర్ ది ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్, చిత్తశుద్ధి.
0: ఈ చిత్తశుద్ధి కోసమనే ప్రపంచంలో ఇన్ని రకములైనటువంటి సాధనలు ఏర్పడుతున్నాయి.
1: In this world, we find so many spiritual practices so as to achieve purity of our heart.
0: అప్పుడే మీకు భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది.
1: Then only you can experience the manifestation of God.
0: ఇట్టి జ్ఞానమునందు చూడవలసినటువంటి యొక్క మానవులు అనేక రకములైనటువంటి సాధనలు చేస్తుంటారు.
1: Man undertakes different modes, different methods of spiritual practices.
0: ఈ సాధనల వల్ల భగవంతుడు ఏమాత్రము లభ్యం కాడు.
1: యు కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ బై ఫాలోయింగ్ దీస్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: మీరు చిత్తశుద్ధిని చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు అటైన్ ద ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్.
0: అప్పుడే దైవం మీకు సాక్షాత్కరిస్తాడు.
1: దెన్ ఓన్లీ గాడ్ విల్ మేనిఫెస్ట్.
0: కంసుడు ఏ సాధన చేశాడు?
1: Kamsa, what spiritual practice he has undertaken.
0: Nirantaram kuda nu Krishnani dushistune vachadu.
1: He went on accusing Krishna continuously.
0: Kani atti kamsanaku darshanam ichadu.
1: And God has given his manifestation to such Kamsa.
0: Kanuka bhagavantuni chudataniki sadhana cheyanakkaledu.
1: Therefore we don't need to undertake spiritual practices to visualize God.
0: ఈ యొక్క ఉపవాసముల వల్ల, సాధన వల్ల దైవం నీ యందు కొంతవరకు ఉన్నట్టుగా నీవు భ్రమిస్తున్నావు, కానీ దైవం నువ్వు భ్రమించినా భ్రమించకపోయినా నీ యందు సర్వత్రా నిలిచి ఉన్నాడు.
1: However, we adopt so many procedures and so many spiritual practices to experience God within. It may be the hallucination, whatever may be, but God exists in you.
0: అనేక మందికి దర్శనం ఇచ్చారని మీరు అనుకుంటున్నారు.
1: You think God has appeared to many people.
0: కానీ చిత్తశుద్ధి లేని వారికి ఎవరికి దర్శనం ఇవ్వలేదు.
1: But it's not possible for anybody to see God without purity of heart.
0: దర్శనం పొందాలనుకుంటుంటే చిత్తశుద్ధి చేసుకోవాలి.
1: In order to see God, one should have purity of their heart.
0: కనుక మన హృదయ పవిత్రత కోసమని మనం ఇన్ని సాధనలు చేస్తున్నాం.
1: Therefore we undertake, follow so many spiritual practices to make our hearts sacred.
0: Itti pavitramaina hrudayam nimittamai prati manavudu kudanu daivanni prarthistunnadu.
1: We pray to God so that our hearts would be sacred.
0: Kani prarthinchinatuvanti variki dinadina manaku tovutu untunte paatra ee vidhanga shining istundo atane mee hrudayam anetuvanti nirmalamai pothundi.
1: As we pray repeatedly, one day or other there will be purity in our hearts, just as you clean your utensils every day that shine brilliantly.
0: Kanuka meeru hrudayane pavitram gavinchukune nimittamai parishuddham gavinchukune nimittamai ee sarva sadhanalu cheyali.
1: Therefore we should certainly adopt spiritual practices to make our hearts pure and sacred.
0: Ee hrudayam pavitramaina tacharame meeku bhagavantudu meeku kalpistadu.
1: The moment heart is sacred, you will be able to enjoy the manifestation of God.
0: ఒక ధ్యాన రూమంలో వాళ్ళతో కూర్చుంటే కాదు.
1: It's not enough if you sit for meditation.
0: సర్వత్రా చూడాలి.
1: You should be able to comprehend and see him everywhere.
0: భగవంతుడు నీ యందే నిండి ఉన్నాడు.
1: God is present in full in you.
0: నీ చుట్టూ ఉన్నాడు.
1: He is around you.
0: ఇట్టి భగవంతుణ్ణి చూడటానికి ఎన్నో సాధనలు చేయాల.
1: To see such God, you follow so many procedures.
0: కానీ మీకు బోధించేటువంటి గురువులు కూడాను అలాంటి వారు కాదు.
1: And the teachers that show you the path are also of that nature.
0: కనుక మీరు దేనిని ధ్యానించనక్కర్లేదు.
1: You don't need to meditate upon any.
0: భగవంతుని మాత్రమే భగవంత భగవంత భగవంత నా యందు నీ యందు సర్వుల యందు కూడా ఉన్నటువంటి వాడు సర్వత్రా ఉన్నటువంటి వాడు నీవే అని శంకించాల.
1: We should have the firm conviction that God is in you, that God is everywhere, that God is present in all beings, and we should get established in that thought.
0: కాని ఇది జ్ఞానం ఎవరు కూడా చేయలేదు.
1: No one is meditating in this way.
0: ఎవరో చెప్పిన మాటలంతా కూడా చక్కగా విని చక్కగా చదివి దాంతో మీరు దాన్ని సాధన చేస్తున్నారు.
1: They listen to words of many people. They go through certain books and try to follow them in their meditation.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: భగవంతుని చూడాలనుకుంటున్నప్పుడు కేవలము ఆత్మశుద్ధి కావాలి, పరిశుద్ధి కావాలి చిత్తం.
1: Therefore, in order to see God, the heart should be pure.
0: తండ్రిగా కనిపిస్తుంటాడు.
1: God appears in the form of mother.
0: ఇదిగో దైవం ఈ రీతిగా నాకు సాక్షాత్కరించాడు అని అనుకుంటుంటారు.
1: And we feel that God has appeared in the form of mother.
0: తండ్రి
1: appeared in the form of father.
0: అప్పుడు ఫాదర్ కు చాలా సిగ్గేస్తుంది.
1: And naturally the physical father will feel shameful, ashamed of.
0: సర్వల హృదయమందు ఉన్నటువంటిది ఆత్మయే కనుక నేను ఆత్మను కాని నేను నీ తండ్రిది కాదు అని చెప్తాడు.
1: The reply would be like this: that which is present, the self, Atma, is present everywhere. He is verily the very same here, Atma, and not the father.
0: కానీ మ్యారేజ్ జరుపుతాడు. మ్యారేజ్.
1: But we also find the system of marriage.
0: కానీ వచ్చినటువంటి ఆమె నా భార్య అంటాడు.
1: And he calls the one that gets into the doorstep, claims her as his wife.
0: కానీ ఆమె చెప్తుంది నేను నీ భార్య కాదు.
1: He says, I am not your wife.
0: నేను ఆత్మస్వరూపుణ్ణి.
1: I am the very personification of Atma.
0: ఆ దేహంలో నేను చూడటానికి వచ్చాను.
1: I have taken upon this vesture of the body to see you.
0: కనుక నేను నీ భార్య కాదు.
1: I am not your wife.
0: చిన్న పిల్లవాడు వస్తాడు.
1: A tiny taught child comes close to you.
0: కానీ నా కుమారా అని ఆవిడ ముద్దు పెట్టుకుంటాడు.
1: And she wants to kiss him, calling him my dear son.
0: ఆ పిల్లవాడు స్వప్నంలో వచ్చి చెవిలో చెప్తాడు.
1: And the boy appears in the dream and whispers in the ear.
0: అమ్మా నేను నీకు కొడుకు కాదు.
1: And he tells mother, I am not your son.
0: నేను నీ గర్భంలో చేరి దైవాన్ని చూస్తూ వచ్చాను.
1: I am in your womb. And in fact, I am seeing God.
0: ఈ విధంగా సంబంధ బంధవ్యములంతా కూడాను ఆత్మతోనే కలుగుతూ వచ్చాయి.
1: Therefore, all the relationship is between the spirit and Atma, the self itself.
0: జీవ బ్రహ్మమునకు ఐక్యమే నిజమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం.
1: So the manifestation of the divinity means the combination, the unity of the individual self.
0: ఎవరిని చూసినప్పటికీ అతను దేవుడే, దేవుడే, దేవుడే.
1: And he is God, verily God only.
0: అట్టి గాడే లేకపోతే మీరు మనుషులు ఏ రీతిగా తయారవుతారు?
1: Without the existence of God, how can you be humans at all?
0: మొదలే చెప్పాడు, నేను ఈ జగత్తు లోపల అవతారంగా వస్తున్నాను.
1: In the beginning itself he made it very clear, I will manifest in the form of an avatar.
0: కనుక తాను ఇక్కడ దిగి వచ్చేసి ముందుగా నేను అందరికీ ప్రామిస్ చేశాను.
1: And he also said, before the descent, that I would certainly come and appear to everybody. He made a promise.
0: Kanuka, nenu andari yendu undetundi pratibimbamune kaani, nenu ee sambandha bandhavyamulaku kedo, nenu eppudu kuda kattubadaledu.
1: Therefore, I am present in everybody, but I am not attached to anyone.
0: కానీ ఈ సత్యాన్ని ఎరిగినటువంటి గోపికలు,
1: గోపికాస్ హూ హావ్ నోన్ దిస్ ట్రూత్,
0: ఎక్కడ చూసినా కానీ కృష్ణ కృష్ణ కృష్ణ అని, కృష్ణ అంటే ఏమిటి, ఆత్మస్వరూపము.
1: దే వెంట్ ఆన్ రిపీటింగ్ కృష్ణాస్ నేమ్. ద మీనింగ్ ఆఫ్ కృష్ణ ఈజ్ ఆత్మ ఇట్ సెల్ఫ్.
0: కృష్ణ నా కృష్ణం,
1: కృష్ణ ఈజ్ సో క్లోజ్ టు మీ, ఇస్ డియర్ టు మీ.
0: కనుక ఇక్కడ అందరి ఎందుకు కనిపించేటువంటిది నా యొక్క ఆత్మనే కాని మరొకటి కాదు అని నిర్ణయం చేసుకుంటారు.
1: దే హ్యావ్ డిసైడెడ్ దట్ వాట్ ఎవర్ దే హ్యావ్ సీన్ ఆల్ అరౌండ్ ఈజ్ ఓన్లీ ఆత్మ కృష్ణ హింసెల్ఫ్.
0: కనుక ఇట్టి సాక్షాత్కారం వారికి జరగడానికి కారణం ఇదియే.
1: దిస్ ఈజ్ ద రీజన్ వై దే కుడ్ హ్యావ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
0: కనుక అందరి ఎందు ఉన్నటువంటిది ఆత్మస్వరూపమే.
1: ఇట్ ఈస్ ద సేమ్ ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఇట్టి ఆత్మను నీవు బంధుత్వంగా లేక సంబంధంగా నీవు చూసుకుంటే అది కేవలము భౌతికమైన లక్షణం.
1: ఇఫ్ యు కన్సిడర్ దిస్ సెల్ఫ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్, ఐడెంటిఫైడ్, క్లెయిమ్ ఇట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రిలేషన్షిప్, ఇట్ ఈస్ జస్ట్ ఫిజికల్ ప్లేన్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: కనుక జగత్తులో మనం చూసేటువంట ఇది గృహము, ఇది పెండాలు, ఇది కొంచెం పెద్ద భవనము, చిన్న భవనము, ఈ విధంగా భవనము యొక్క రూపమును చూసి అది వీరు భ్రమిస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ డెల్యూటెడ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్. వీ క్లెయిమ్ దిస్ ఎస్ ఎ హౌస్, ద అదర్ వన్ ఇస్ ఎ పెండాల్ అండ్ ద అదర్ వన్ ఇస్ ఎ హ్యూజ్ మ్యాన్షన్.
0: పెండాలు ఎవరు కట్టలేదు, హౌస్ ఎవరు నిర్మించలేదు.
1: నో వన్ కన్స్ట్రక్టెడ్ దిస్ హౌస్.
0: కానీ ఆ రూపంగా నిర్మించుకుని అందులోనే భగవంతుని ఆత్మస్వరూపుణ్ణి ఒక రూపకంగా చూస్తున్నారు.
1: ద హౌస్ ఇస్ బిల్ట్ స్పెసిఫికలీ అండ్ సీ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ హౌస్ స్పెషల్లీ బిల్ట్.
0: ఇట్టి సత్యాన్ని ఒక గోపికలు మాత్రమే గమనించారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ అండర్స్టూడ్ బై గోపికాస్ ఓన్లీ.
0: కుమారుడు, నా కుమారుడు, నా యొక్క భావమర్ది, నా యొక్క తమ్ముడు, నా యొక్క అన్న అని ఈ విధంగా పోల్చుకుంటూ వాళ్ళు జగత్తు యొక్క వ్యవహారాలను చూపిస్తూ వచ్చారు.
1: ఇన్ ది హోల్ వరల్డ్ దే హ్యావ్ డిమాన్స్ట్రేటెడ్ ద రిలేషన్షిప్ దే హ్యాడ్ విత్ గాడ్. సమ్ కాల్డ్ హిమ్ ఎస్ బ్రదర్, సమ్ కాల్డ్ హిమ్ ఎస్ అంకల్. దే హ్యాడ్ దట్ ఇంటిమేట్ అసోసియేషన్ అండ్ రిలేషన్షిప్.
0: నాకు గోచరమయ్యేది కోసమని ఈ విధంగా ఈ శరీరంలో చేరి నాకు కల్పిస్తున్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ మీ దట్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ వుడ్ బి ఏబుల్ టు సీ గాడ్, హీ హాస్ కమ్ డౌన్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్.
0: ఈ విధంగా ప్రతిదాని కూడా మనము దైవస్వరూపంగా భావించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీ ఫార్మ్ యాజ్ డివైన్.
0: ఈ జగత్ అంతా కూడా బ్రహ్మతత్వం.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ టోటలీ డివైన్.
0: కానీ దివ్యత్వం అనేటువంటిది కేవలం జీవత్వంతో మీకు గోచరమవుతుండాలి.
1: హవెవర్ ద డివినిటీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ అట్ ది ఇండివిజువల్ లెవెల్ సెల్ఫ్ ఆల్సో.
0: కనుక దైవస్వరూపము జీవస్వరూపంగా కనిపిస్తుంటుంది.
1: దేర్ఫోర్ ద కాస్మిక్ సెల్ఫ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ది ఇండివిజువల్ సెల్ఫ్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనకు రూపకంగా కనిపించేదంతా కూడాను కేవలము కల్పితమే.
1: దేర్ఫోర్ ఆల్ దట్ యు సీ విత్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఈజ్ ఆర్టిఫిషియల్ అండ్ అట్రిబ్యూషన్.
0: అందుకోసమని రామకృష్ణ పరమహంస కూడాను కట్టగలిపటికి అన్ని పూజలు చేస్తూ వచ్చాడు.
1: రామకృష్ణ పరమహంస స్పెంట్ హిజ్ లైఫ్ టైమ్ వర్షిపింగ్ గాడెస్.
0: కానీ ఒకనాడు రామకృష్ణకు కనిపించి, రామకృష్ణ నీవు ఒక పిచ్చివాడిగా తయారవుతున్నావు.
1: వన్ డే ది గాడెస్ సెడ్ రామకృష్ణ యు సీమ్ టు బి ఎ మ్యాడ్ క్యాట్.
0: నీకు ఆ రూపంలో కనిపించింది ఎవరు, ఈ రూపంలో కనిపించింది ఎవరు అని తాను ప్రశ్నించి వచ్చాడు.
1: అండ్ హీ ఫేస్ దిస్ క్వశ్చన్, హూమ్ ఆర్ యూ సీయింగ్ దేర్ ఇన్ దట్ ఫార్మ్, హూమ్ ఆర్ యూ సీయింగ్ ఇన్ దిస్ ఫార్మ్, whom are you seeing in any form for that matter?
0: ee form anta kodanu kevalam maa kalpitamle kaani ee kaadu.
1: The forms are superimpositions but not the reality. It is only the atma god.
0: kaluka aa nee bhavantuni chudalanukunte okka atma tattvam tappa anni matram ee matramu neeku gocharam kaadu.
1: Therefore in order to see god it is only the nature of the self atma which is essential and no other
0: thing. evaru chusina kodanu idam daivame దైవమే అని భావించు.
1: హూ సో ఎవర్ యూ కమ్ అక్రాస్ కన్సిడర్ హిమ్ యాజ్ గాడ్.
0: కొంతమంది వాడు మనిషి, వీడు వ్యాపారి, వీడు విశేషకుడు అని ఈ రకంగా మనం భావిస్తుంటుంటాం.
1: వీ కన్సిడర్ వన్ యాజ్ ద ఫార్మర్, one as a businessman, we identify with various vocations, professions.
0: కనుక మనము ఎవరిని చూసినా కూడా ఇది ఆత్మ యొక్క ప్రతిబింబమే, ఆత్మ యొక్క ప్రతిబింబమే అని దానిని మనం ఉచ్చరిస్తూ రావాలి.
1: However, we should go on reminding ourselves that whosoever we come across is the very reflection of God.
0: నిర్గుణుడు, నిరంజనుడు, గుణము కాని రూపం కాని ఏ మాత్రం కలిగిన వాడు కాదు.
1: God has no attributes. God has no form. He is formless and attributeless.
0: కనుక మానవత్వం అనేటువంటిది దైవం యొక్క ప్రతిబింబమే.
1: Therefore, human is the very reflection of the divine.
0: కనుక ప్రతి మానవుని కూడా మనం దైవంగా భావించి,
1: we should consider every human as God.
0: అతన్ని గౌరవించి,
1: we should respect him.
0: అతనికి సంతోష పెట్టాలి.
1: And make everyone happy.
0: కనుకనే ప్రపంచంలో సర్వత్రా కూడాను దైవం ఉండినప్పటికీ ఒక్కొక్క రూపంలో పిలవచ్చి కనిపించి ఇక అన్ని విధాలు సేవలు చేస్తున్నాడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ బట్ హవెవర్ హీ అపియర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇన్ మిరియడ్ ఫార్మ్స్ ఇన్ ఇన్ఫినిట్ ఫార్మ్స్ అండ్ ఈజ్ సర్వింగ్ యూ.
0: కనుక మీరు నేటి నుండి దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు, ఎవరిని చూసినా వారిలో దైవం ఉన్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని మీరు గుర్తించినప్పుడే గోపికలుగా కనిపించినట్టుగా మీకు కూడాను అక్కడనే కనిపిస్తాడు.
1: Therefore, from this day onwards, if you have firm faith that God is everywhere, that God is in everyone, just as Gopikas experience the manifestation of Krishna, you too will have his divine physical presence.
0: Radha yokka sister undetundi aime.
1: One sister of Radha.
0: Chandrika adi. Chandrika.
1: Chandrika.
0: Aame anni vidhalaga kudanu Radhaku kanipinchetundi.
1: And she appeared to Radha in all forms.
0: Sister Lopal Ravagane ana talpu vesindi.
1: The moment sister gets in, she used to bolt the door.
0: Appudu Radha cheppetundi Chandrika.
1: Then Chandrika said,
0: Sister, neevu kevalam nannu mosam cheyadaniki vachavu.
1: Sister, you have come here to deceive me.
0: You are not my sister.
1: You are not my sister.
0: You are my Krishna.
1: You are my Krishna.
0: Krishna ee roopanga vachi nannu mayalu chesi indulo mayalu munchutunnadu.
1: Krishna has come in this form and is deluding me.
0: Kaluka ninnu nenu nammanu vellu.
1: I am not going to believe you. Better you return.
0: Okanaadu
1: one day
0: bhartana maarchite bhari kuda maarutundi kada ani ఆమె భర్తను తెచ్చుంది. భర్తను
1: వన్ డే ఇఫ్ ది హస్బెండ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ ఈజ్ ఈజీ ఫర్ ద వైఫ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ లైక్ దట్ చంద్రికాస్ హస్బెండ్ వాజ్ బ్రాట్.
0: చూచింది.
1: హీ వాచ్ నేమ్
0: ఇది ఎవరు నా చంద్రిక భర్త.
1: హూ ఈజ్ హీ? ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ చంద్రిక.
0: కానీ ఇతను నా భర్త కాదు.
1: హీఈస్ నాట్ మై హస్బెండ్
0: అని చెప్పి అతనితో ఆనందంగా మాట్లాడుతుండాలి.
1: And she was conversing him with him happily.
0: Appudu ayana Radha naaku longipoyindi ani annadu.
1: And then he could know that Radha has surrendered to him.
0: Manam iddaru bayiki veldamu.
1: Let both of us go out.
0: Jagat chusi emi bhavistundo manam chuddam.
1: Let us see how the whole world would think.
0: Vaallu iddaru bayiki veldaru.
1: The two of them went out.
0: Kaani ఆమె భర్త కాదు, ఆమె చెల్లెలి భర్త.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హాజ్ నాట్ మెట్ హర్ హస్బెండ్, ఇట్ ఇస్ ఓన్లీ హస్బెండ్ ఆఫ్ హర్ సిస్టర్.
0: అప్పుడు దాన్ని గుర్తించి,
1: దిస్ ఈజ్ రియలైజ్
0: కృష్ణ, ఈ విధంగా నన్ను మోసం చేయకూడదు.
1: కృష్ణ, డోంట్ చీట్ మీ లైక్ దిస్.
0: తను భర్తగా భావించుకుని అతనికి లొంగిపోయింది.
1: షీ కన్సిడర్ ద పర్సన్ యాజ్ హర్ హస్బెండ్ అండ్ హాజ్ సబ్మిటెడ్ హర్ సెల్ఫ్ టు హిమ్.
0: అతను చెప్పాడు, నేను నీ భర్తనే.
1: అండ్ హీ సేస్, ఐఎమ్ యువర్ హస్బెండ్.
0: కానీ చంద్రిక భర్తను కాదు.
1: బట్ నాట్ ద చంద్రిక
0: అని చెప్పాడు.
1: హీ సెడ్ సో.
0: అనగా ఇతని నమ్మకము ఆ కృష్ణుడి పైనే ఉంటుండదు కనుకనే తక్షణమే కృష్ణుడు అయిపోయాడు.
1: సిన్స్ హీ హ్యాడ్ గాట్ దట్ ఫెయిత్ హీ కుడ్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు కృష్ణ.
0: అందు ఇందు ఇందు లేదని సందేహం వరదు.
1: నెవర్ డౌట్ దట్ ఐఎమ్ హియర్ అండ్ ఐఎమ్ నాట్ దేర్.
0: నేను సర్వత్రా ఉండేటువంటి వాడిని.
1: I am present everywhere.
0: నీకు ప్రత్యేకంగా తల్లిదండ్రులు గాని భర్త గాని ఎవరు గాని లేరు.
1: And there are no parents separate for anybody.
0: ఈ రిలేషన్షిప్ అంతా కూడాను నేను కల్పించింది.
1: ఆల్ దిస్ రిలేషన్షిప్ ఇస్ ఆఫ్ మై ఓన్ మేకింగ్.
0: నేను మోహస్వరూపుడై పుట్టాను.
1: అండ్ ఐఎమ్ హియర్ ద వెరీ ఫార్మ్.
0: జీవుడు మోహము, కృష్ణుడు దేవుడు.
1: అండ్ యు ఆర్ దిస్ మోహ ఆర్ ద రిల్యూషన్ అండ్ కృష్ణ ఇస్ డివైన్.
0: ప్రతి మానవుడి ఎంత కూడాను దేవుడు జీవుడుగా ఉంటున్నాడు.
1: Therefore, God is present as the individual self in every human being.
0: కాని ప్రతి ఒక్కరు కూడా మానవుడు కాదు.
1: Therefore, we should not consider ourselves as ordinary humans.
0: భగవంతుని చేరడానికి ఏదో ఒక విధమైనటువంటి మార్గం కావాలి.
1: We need a definite path to reach God.
0: కనుక నేను ఈ విధంగా రూపొందించి అందరి ఎందుకు కూడా నేను కనిపిస్తున్నాను.
1: Therefore, I have taken this form. And I am seen in all forms
0: around. Therefore,
1: only two exist, the individual and the universal. All the names and forms are the very reflections of Krishna.
0: Reflection, reaction, resound.
1: Reflection, reaction and resound. We should understand this God, cosmic person. Present everywhere, all pervasive.
0: Kanuka, nenu oka cosmic power.
1: Therefore, I am cosmic power.
0: Ante kani, nenu oka jeevudini kani, nenu oka manavudu kani, nenu oka gruhamulu kani, nenu oka chatramu kani kaadu.
1: Therefore, I am the cosmic reality. I am not the house. I am not restricted to the individual soul. I am present everywhere.
0: Ee vidhanga chepte kani, vaaru daanini angikarincharu.
1: This is the way how things were revealed and they accepted.
0: ఈ సత్యమును గోపికలు ఒక రాధవ అవతారం తెలియదు.
1: This truth is recognized and experienced by Gopikas and Radha alone.
0: వీరందరినీ నేనే కల్పించిన వాడును.
1: And in fact, I made you all.
0: కనుక అన్ని కూడా ఒక భగవంతుని మనం చేయబడితే అందరు కూడా మనకు చిక్కుతారు.
1: When once you attain divinity, when once you please God, all the rest will be pleased.
0: కనుక మనము భగవంతుని సంతోషపెట్టే నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి యొక్క సాధనలు మనం చేసి వారిని పొందుతానికి తగినటువంటి మార్గం అయిపోయింది.
1: Therefore, we should adopt and follow different spiritual practices to make God happy, to please God.
0: మీరు ఒకతూరి మధురకు వెళ్ళి చూడండి.
1: At one time you go to Mathura and see.
0: ద్వారకకు వెళ్ళి చూడండి.
1: Go to Dwaraka and see.
0: అక్కడ అందరు కూడాను గోపికలుగానే ఉంటుంటారు.
1: All of them appear like gopikas.
0: Kali valanu chuste manu vividha gopikalu ante gaani krishnudu ekkada unnadu lede.
1: When you go and see, you will suddenly understand their gopikas. Then you will be surprised to know where Krishna is.
0: Kaduka krishnudu ekkada unnadu, krishnudu ekkado enado dwarakalo velladu.
1: Where is Krishna? He has left for Dwaraka long ago.
0: Kani daarini chusi ప్రజలు ఇన్ని విధమైనట్లుగాను భావిస్తూ వచ్చారు కృష్ణుడి.
1: పీపుల్ హ్యావ్ బీన్ హ్యావింగ్ దేర్ ఓన్ అప్రిహెన్షన్స్ అబౌట్ కృష్ణ దిస్ వే.
0: కనుక దైవత్వము మనము ఒక మానవత్వంగా భావించుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ గాడ్ యాజ్ ఆర్డినరీ హ్యూమన్.
0: కానీ దైవత్వాన్ని గుర్తించినటువంటి వారు ఈ యొక్క మానవుడిని మానవుడు జీవుడిగానే భావిస్తారు.
1: దోస్ దట్ understand the human, they consider him as an individual only if they don't know the divinity.
0: Individual anetvanti vaadu ee lokamlone ledu.
1: In fact, there is no individual in this world.
0: Ippudu nenu cheptunnanu.
1: Bhagavan is telling you.
0: Kaani nenu bhagavantuni anukuntunnaru meeru.
1: And you think Bhagavan is Bhagavan, God.
0: Naa maatalu vineetvanti vaaru kuda nu bhagavantudi.
1: Those that listen to Bhagavan are also divine.
0: మీరు వేరుగా భావించకూడదు.
1: యు షుడ్ నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సెపరేట్.
0: మేమంతా కూడా భగవంతుని బిడ్డలమే.
1: వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: భగవంతుని స్వరూపములే.
1: వీఆర్ ఆల్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్
0: అని భావించండి. తప్పక మీకు ఆ అట్టి భగవంతునే కనిపిస్తాడు.
1: వెన్ వన్స్ యూ ఎంటర్టైన్ ది థాట్ దట్ యు ఆర్ డివైన్, యు విల్ సర్టన్లీ సీ గాడ్.
0: దీన్ని పురస్కరించుకుందే యద్భావం తద్భవతి అని పెట్టారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్ యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ది ఎక్స్పీరియన్స్.
0: కనుక మీరు భగవంతుడిగా భావిస్తే మీకు భగవంతుడిగానే చిక్కుతాడు.
1: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ డివైన్, యు విల్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: ఇప్పుడు ఈనాడు భగవంతుని యొక్క తత్వం ఎవరికి తెలియదు కనుక ఈమె తల్లి, ఈమె తండ్రి, ఈమె మామ, ఈమె భర్త ఈ విధంగా పలుకుతూ వస్తున్నాం.
1: as we do not understand the divinity in death, we consider people basing on our relationship, calling someone as mother, the other one as father, the other one as the child.
0: ఈ విధంగా రూపాన్ని బట్టి సంబంధ బాంధవ్యం అనగా వచ్చేసేస్తున్నారు.
1: We establish relationships basing on the form.
0: భగవంతుడు మొదలే చెప్పాడు, నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి.
1: God said in the beginning itself is Parabrahman.
0: కనుక ఈ సంబంధాన్ని మనము ఎన్ని విధమైనటువంటి సంబంధంగానో మనం తీసుకుంటే చాలా మోసం.
1: But if we establish physical relationship, you are going to be deceived.
0: కట్టగలబడికి చంద్రికను లేదు.
1: Ultimately there is no Chandrika either.
0: చంద్రిక భర్త అసలే లేదు.
1: The husband of Chandrika was also not there.
0: కేవలము ఈ రాధ బ్రహ్మచర్య నిమిత్తమై ఆమె హస్బెండ్ కేవలం చంద్రిక హస్బెండ్ అని చెప్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ షో ద డెల్యూషన్ మిస్టేక్ అండ్ ఐడెంటిటీ షీ హాస్ షోన్ ది హస్బెండ్ ఆఫ్ చంద్రిక.
0: అందువలననే గోపికలను ఎవరిని కూడా ఏ విధంగా కూడా తాను టచ్ చేయలేదు.
1: Therefore he has not touched any Gopika.
0: వారందరూ కూడా పరకాయ స్వరూపుడు.
1: In fact they have that parakaya, that beyond the body.
0: కనుక నాకంటే వేరు ఈ జగత్తులో ఎవరు లేరు.
1: There are none other than God.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: Truth is one, scholars interpret in different ways.
0: కానీ ఒకటి ఒకటే.
1: But one is one.
0: కానీ మూడు చేర్చి నాలుగు అంటున్నారు.
1: But when you add three, you say four.
0: ఈ ఫోర్ ఎట్ అయిపోయింది?
1: How do you get this four?
0: మూడు అంకెలు చేర్చేటప్పటికే ఫోర్ అయింది.
1: When once you add three, it totals to four.
0: ఈ విధంగా మనమే మనం చేర్చుకుంటూ పోతున్నామే కానీ
1: like this we are go on adding.
0: కానీ ఇవి చేర్చేటువంటివి కాదు, కూర్చేటువంటిది కాదు.
1: It is not the one to be added.
0: దైవము జీవుడు అని రెండు అంటున్నారు, జీవుడే లేడు.
1: They God and the individual, no.
0: అయితే ఎందుకు చేస్తున్నారు మరి?
1: The individual self is the cosmic self, then why is it that we die?
0: అయితే ఆత్మిక సత్యం అనేటువంటిది గుర్తించుకోలేకపోవటం చేత అది ఆత్మిక చెప్పలేదు, వీల్లేదు.
1: సిన్స్ వీ హావ్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ఆత్మిక్ సెల్ఫ్, వీ కెనాట్ డిక్లేర్ సో.
0: కనుక గుర్తించుకున్నటువంటి వారికి దైవంలో మధ్య అవుతాడు.
1: దేర్ఫోర్ ద వన్ హూ హాస్ రికగ్నైజ్డ్ టోటల్ అండర్స్టూడ్ గాడ్ విల్ బి సో క్లోజ్ టు హిమ్.
0: గుర్తించినటువంటి వారికి జీవుడు జీవుడుగానే దేవుడు దేవుడుగానే ఉంటాడు.
1: దోస్ దట్ డు నాట్ హ్యావ్ సచ్ అన్ అండర్స్టాండింగ్ విల్ కన్సిడర్ ఇండివిజువల్ సపరేట్ ఫ్రమ్ ద డివైన్.
0: కనుక డివైన్ ఇండివిజువల్ రెండు భేదములే లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్ సో ఎవర్ బిట్వీన్ ది ఇండివిజువల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
0: నేను నీవే నీవు అని.
1: ఐఎమ్ యూ అండ్ యు ఆర్ ఐ.
0: తత్వం అసి అనగా రెండు ఉంటున్నది. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, ద ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
0: ఓన్లీ వన్,
1: ఓన్లీ వన్,
0: ఓన్లీ వన్ అనేటువంటి చెప్పేది ఎందుకోసం?
1: Why is it said only one?
0: రెండవది లేదు కనుక.
1: As there is no second.
0: ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
1: It is the only one without the second.
0: అని చెప్తూ వచ్చారు.
1: That was the declaration.
0: ఇది వేదవాక్యము.
1: This is the Vedic dictum.
0: తత్వం అసి.
1: తత్వం అసి.
0: అది నేనే.
1: I am that.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానం ఎవరు?
1: Who is this prajnana?
0: Atane God.
1: And that very prajnana is divine.
0: Kani tattvam asi.
1: But yet it is said tattvam asi.
0: Inte kaakunda bhagavantudu anni rakamulaganu kanipistadu.
1: However God manifests in different forms.
0: Kani chaala mandi bhaktulu kuda sadhan chesi itanu oka sadhakudu ani cheptu vacharu.
1: But however people have mistaken when they think that he is a seeker or an aspirant.
0: Kani paravula vaadu kaadu.
1: And in fact he is not a seeker nor an aspirant.
0: Para kaadu tana kaluga itunu naavade annappudu nenu neeku sambandhamainatunchu vaadine kaani peru kaadu.
1: So when once I say you are mine, it means you are attached to him. He is not separate from you.
0: Ilanti satyamunu andaru gurtinchaleru.
1: This truth is not understood by everybody.
0: Kani gurtinchinata matramana vaaru sakshatkaristadu.
1: A very recognition of this fact will give him the experience.
0: Itti satyanni evaru kodunu విప్పి చూడలేదు కనుక చాలా మందికి దైవం వేరు నేను వేరు అని అట్లా అనుకుంటున్నారు.
1: యాజ్ దే డూ నాట్ అన్ఫోల్డ్ దిస్ ట్రూత్ దే కన్సిడర్ ది ఇండివిజువల్ సెల్ఫ్ సపరేట్ ఫ్రమ్ ద కాస్మిక్ సెల్ఫ్.
0: ఒకటి నూరు కావడానికి ఏం చేయాల?
1: మేక్ వన్ ఇంటూ హండ్రెడ్,
0: ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, ఇటువంటి పది పది పది పది ఇటువంటి పది పదులు చేస్తే.
1: సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ హండ్రెడ్ అండ్ టోటల్ థౌసండ్ లైక్ దాట్, యూ షుడ్ మల్టిప్లై టెన్ ఇంటూ టెన్ టెన్ ఇంటూ టెన్ లైక్ దాట్.
0: కానీ ఇవన్నీ కూర్తూ వచ్చేటువంటివే కానీ
1: దే విల్ బి యాడెడ్ ఆన్ అండ్ ఆన్,
0: ఇవన్నీ చేరుతూ వచ్చేటువంటివి కాదు.
1: బట్ దే డోంట్ మిక్స్ విత్ ఇట్.
0: కనుక కోరవలసింది ఒక్కటే.
1: What we desire should desire is only
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: రాముడు వేరు కృష్ణుడు వేరు అని ఒకరు భేదం పెట్టుకోకూడదు.
1: We should not observe differences between Rama and Krishna. They are not separate.
0: కనుక ఈ సపరేట్ గా మీరు భావించడం చేతనే మీరు దైవత్వానికి దూరం అయిపోయి జీవత్వంగానే బ్రతుకుతూ వచ్చారు.
1: Because of this feeling of separation, separateness, you consider yourself different from God.
0: కనుక నీవు భగవంతుడికి దూరంగా ఉంటున్నావు, కానీ నిజంగా నేను భగవంతుడు ఒకడే, నాలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని మీరు దృఢంగా పట్టినట్టే తప్పగా భగవంతుడు వేరే లేడు.
1: యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ గాడ్. ఇఫ్ యూ గాట్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ విల్ సర్టన్ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
0: కనుక ఈ భేదభావములన్నీ కూడా మనలో పుట్టినవే కానీ భగవంతుడిలో పుట్టినది.
1: Therefore, the dual feelings are in you and not in God.
0: కాని భగవంతుడు వేరుగా లేడు.
1: God is not separate from you.
0: God నీలోనే ఉన్నాడు.
1: God is in you.
0: నీవే God.
1: You are God.
0: అట్లా లేకపోతే వేదములంతా కూడాను తత్త్వం అసి అని ఎందుకు చెప్తాయి?
1: Why should Veda declare this way, తత్త్వం అసి?
0: ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని ఎందుకు పలుకుతుంది?
1: Why should Veda declare ఏకమేవ అద్వితీయం బ్రహ్మ?
0: నేను ఒక్కడే ఒకడు.
1: ఐఎమ్ ఓన్లీ వన్.
0: రెండు కాదు,
1: నాట్ టూ.
0: ఏకం ఏవ అద్వితీయం అన్నాడు.
1: ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్.
0: రెండు కాదు ఇక్కడ కనిపించేది,
1: నాట్ టూ దట్ యు సీ.
0: ఇద్దరు ఒక్కటే.
1: బోత్ ఆర్ వన్ ఇన్ ఫ్యాక్ట్ యూనిటీ.
0: ఒకటే అనేటువంటిది ఎప్పుడు భావిస్తారో అప్పుడే వారికి చాలా ఆనందం వేస్తుంది.
1: దట్ వన్నెస్ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
0: అది క్రమక్రమైన సాధకులైనటువంటి వారికందరికీ కనిపించింది.
1: అండ్ దిస్ is made apparent cognizable to seekers.
0: అప్పుడు సీతను కూడాను సందేహించాడు రాముడు.
1: And Rama also doubted Sita.
0: సీత, నీవు 10 నెలలంతా కూడాను లంకలో ఉంటావు కదా.
1: Sita, you spent 10 months long period in Lanka.
0: కానీ నిన్ను ఎప్పుడైనా రావణుడు చూశాడా?
1: Has Ravana seen you any day?
0: అని చెప్పింది, నేను చూడలేదు.
1: And she said, I have not seen him any day.
0: Ravanudu pratyekanga ledu.
1: Ravana is not separate.
0: Ravana Sita tone untunnadu.
1: And in fact he is with Sita only.
0: Sita Ravanudu Ravanudu iddaru kudunu okate.
1: Sita Ravana are one and the same.
0: Kani Ravanudu ki oka vidhamainatundi pichchi pattinche nimittamu.
1: Because of the madness of Ravana.
0: Atanni pichchi pattinche nimittamu.
1: In order to make him mad.
0: ఆ విధంగా పరికరయ్యారు కానీ లేకపోతే రావణుడు ప్రత్యేకంగా లేడు.
1: అండ్ దిస్ వాజ్ ది డిక్లరేషన్, ఇన్ ఫ్యాక్ట్ రావణ ఇస్ నాట్ సపరేట్.
0: కనుక రాముడు కూడా సపరేట్ గా లేడు.
1: రామ ఇస్ ఆల్సో నాట్ సపరేట్.
0: కనుక రాముడు కూడా ఆమె సీత యొక్క హృదయమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రామ రిప్రజెంట్స్ ద వెరీ హార్ట్ ఆఫ్ సీత.
0: ఆ హృదయం సీత కనిపించింది.
1: అండ్ దట్ వెరీ హార్ట్ అపియర్డ్ యాజ్ సీత.
0: కనుక రాముడు నాకు వేరుగా లేడు.
1: సో రామ ఇస్ నాట్ సపరేట్.
0: రావణుడు నన్ను తీసుకుని పోవడానికి వచ్చినటువంటి దొంగ కాదు.
1: రావణ ఈజ్ నాట్ అన్ అబ్డక్టర్, ఈజ్ నాట్ ద వన్ హూ కిడ్నాప్డ్ మీ.
0: కానీ ఇవన్నీ కూడా కేవలము కల్పితమైనటువంటి కథలు.
1: దీస్ ఆర్ ఆల్ ద స్టోరీస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: అందరూ ఇద్దరు ఒక్కటే అనేటువంటి సర్వస్వాన్ని గుర్తించినప్పుడు ఈ భేదములే కనిపించవు.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ వన్నెస్ వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డ్యువాలిటీ ఆర్ డిఫరెన్సెస్.
0: మీరు దైవము నేను రెండు ఒక్కటేను అనేటువంటి భావన దృఢం చేసుకోండి.
1: ఎస్టాబ్లిష్ ఫర్మ్లీ దట్ యూ అండ్ గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: అప్పుడు ఆ విధంగా ఒకటిగా మీరు భావించినప్పుడు మీతో ఏకమైపోతాడు భగవంతుడు.
1: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ, గాడ్ విల్ బి వన్ విత్ యూ.
0: కనుక వన్నెస్ అనేటువంటిది కావాలి.
1: దిస్ వన్నెస్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్.
0: డ్యూయలిజం కాకూడదు.
1: ఇట్ షుడ్ నెవర్ బి డ్యూయల్.
0: కనుక ఈ డ్యువలిజం మనం తెచ్చిపెట్టుకోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి డ్యువలిస్టిక్.
0: ఒక్కడే భగవంతుడు,
1: గాడ్ ఈజ్ వన్,
0: అతను వేరు ఇతను వేరు అనేటువంటిది కాదు. మీరు వేరు చేయకండి.
1: వీ షుడ్ నెవర్ గో బై దిస్ డ్యువాలిటీ. యు ఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ అదర్స్.
0: కనుక నీవు సపరేట్ గా ఉంటుంటే నీవు భగవంతుడు కావాలని ఎందుకు కోరుతావు?
1: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సపరేట్, హౌ ఇస్ దట్ యూ డిజైర్ టు బి గాడ్?
0: కనుక నీవు విజయతో భగవంతుడు కావాలని కోరుతున్నావు.
1: యూ డిజైర్ టు బి గాడ్.
0: నీ భావాన్ని నీ హృదయాన్ని నీవు అందుకో.
1: యువర్ ఫీలింగ్ యువర్ హార్ట్ షుడ్ బి వన్.
0: అప్పుడే నీవు దైవము ఒకటైపోతారు.
1: Then you will understand the unity, oneness with the divinity.
0: ఈ విధంగా డివినిటీ ఏకం కావడానికి oneness కావాలి.
1: Therefore this oneness is absolutely essential to be one with God.
0: మీరు సులభంగా మీరు మ్యాథమెటిక్స్ లో వాళ్ళని తెలుసుకోవచ్చును.
1: All students of mathematics will be knowing well.
0: ఒకటికి ఎన్ని చేస్తే 10 అవుతుంది?
1: How many you add to 1 in order to make 10?
0: 10 ఒకటి చేస్తే 10 అవుతుంది.
1: If you go on adding 1, 1, 10 like that, you will get the number 10.
0: ఒకటే మీరు పెట్టుకోండి, 10 ఎట్లా అవుతుంది? కావడానికి వీల్లేదు.
1: If you have got only 1, how can you make it 10?
0: కనుక మీరు అన్ని కూడుతూ కూడుతూ వచ్చేటప్పటికే అది 10 గా మారిపోతుంది.
1: Therefore, if you go on adding, you will make a total of 10.
0: కానీ 10 కానే కాదు.
1: And in fact, it is not the reality either.
0: 10 నిగిన అయిపోతే ఏకం సత్ విప్రా బహుదావందంతి, సత్యం ఒక్కటే.
1: Without this one, you cannot get 10. Therefore, this one is the reality, the truth.
0: కాబట్టి ఆ ఒకటిని నీవు బుద్ధంగా పెట్టుకో.
1: Therefore, be with that one.
0: దానికి ప్రకారం సున్నలు చుట్టే కొద్ది ఎన్ని సున్నలు అయితే అన్ని పదులు అవుతాయి.
1: You can add on zeros to that and increase the number.
0: జీరోస్ కి మాత్రమే విలువ లేదు.
1: A zero has no value.
0: హీరో ఒక్కడే.
1: But hero is only one.
0: ఒకటే ఉండేది అనేటువంటిది మీరు కోరితే తప్పగా ఈ విధమైన డ్యువలిజం పెరగనే పెరగదు.
1: When once you desire for the hero, there will never be any dualistic temperament.
0: మీరు చూడండి, కొన్ని దినాలు మీరు అతను నేను ఒకటే అని మీరు భావించండి. ఆ విధంగా భావిస్తూ వచ్చినప్పటికి దేవుడు వేరు వేరే ఉన్నాడని ఎవరూ భావించరు.
1: యూ జస్ట్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్ డే బై డే. Then you never feel that you are separate from him.
0: ఈ ఫోటో ఎన్ని పెట్టినప్పటికీ ఇది ఒక్కడే అవుతారు కానీ అన్ని ఫోటోల్లో ఉన్నటువంటి వాడు అందరి మంది కాదు.
1: You may keep any number of photos there. It doesn't mean that God is dual or plural.
0: సాయిబాబా సాయిబాబా సాయిబాబా అన్ని సాయిబాబాలి.
1: All photos are only one Sai Baba.
0: కనుక ఇవన్నీ మనం టోటల్ చేసుకోవటంలో మనం టోటల్ చేసుకోకూడదు.
1: We should not make it a grand total by adding.
0: కాని ఏకంగా భావించుకున్నప్పుడే మీకు సరైనటువంటి సత్యం చిక్కుతుంది.
1: When once you know this oneness, you will know the truth.
0: కనుక oneness ని మీరు పెట్టుకోండి.
1: Therefore, go by this oneness alone.
0: నేను చెప్పేటువంటి వాక్యములన్నీ కూడా పరమ సత్యములే.
1: Whatever Bhagavan is telling is the truth of truths, parama satya, supreme truth.
0: మీకెవరికి తెలియదు కనుక దాన్ని మీరు నమ్మడానికి వీలు లేకుండా ఉంటుండది.
1: యాజ్ యు ఆర్ ఇగ్నోరెంట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ దిస్.
0: కాన మీరు ఈ సత్యాన్ని మీరు నమ్మండి.
1: దేర్ఫోర్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
0: అన్ని గ్రంథములు చెప్పేటువంటివంతా కూడా అసత్యములే.
1: ఆల్ స్పిరిచువల్ టెక్స్ట్ స్పీక్ ఆఫ్ దట్ ఎటర్నల్ ట్రూత్.
0: కానీ ఇవన్నీ భక్తులను మోసం చేసే నిమిత్తమే.
1: బట్ ఆల్ ది రెస్ట్ ఆర్ ఫర్ ది డివోటీస్.
0: నిజంగా భక్తి కలిగినటువంటి వాడు ఒక్కడే దేవుడు.
1: And in fact, all the devotees will know that God is one.
0: అట్టి నమ్మకాన్ని మీరు పెంచుకున్నప్పుడే మీకు నిజమైనటువంటి ఒక సత్యం చిక్కుతుంది.
1: Then once you have that total faith, you can understand and experience the truth.
0: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
1: Make every effort to inquire truth and know the truth.
0: సత్యం తెలుసుకుంటే ఈ డౌట్స్ అంతా ఏమాత్రం మీకు చిక్కదు.
1: When once the truth is known, there will be no doubts.
0: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోండి.
1: Therefore, know the truth.
0: అందుకోసమని ఎవరిని కూడా మనం దూషించకూడదు.
1: Therefore, we should never accuse anybody.
0: దూషణ భూషణ తిరస్కారం పురస్కారములు అన్ని కూడా లోకానికే కాని మీకు కాదు.
1: The elation, humiliation, jubilation, praise, blame relate to the world.
0: దూషణ భూషణ తిరస్కారములు అన్ని కూడా మనం కల్పించుకున్నటువంటి పదములే.
1: And the praises and the blames are of your own making, nothing original.
0: ఈనాడు విరోధిగా ఉంటుంటాడు.
1: Today one may be enemy.
0: మరి రేపటికి మీరిద్దరు స్నేహితుడిగా కావచ్చు.
1: అండ్ టుమారో హీ మే బి యువర్ ఫ్రెండ్.
0: కనుక మీరందరూ ఏకంగా ఉండినటువంటి ఫ్రెండ్సే కానీ దూరమైన వారు కాదు.
1: Therefore you are all one. You are not separate. You are not different.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఎంతో ప్రేమతో ఎంతో భగవంతుని ప్రార్థిస్తున్నారు.
1: యు హావ్ బీన్ ప్రేయింగ్ టు గాడ్ విత్ ఆల్ ద డెప్త్ ప్రొఫండిటీ ఆఫ్ లవ్.
0: కనుక అతి నమ్మకమునే మీరు పెంచుకోండి.
1: అండ్ దట్ కైండ్ ఆఫ్ లవ్ యూ షుడ్ డెవలప్ అండ్ ఫాస్ట్.
0: అప్పుడే మీకు సర్వము అర్థమవుతుంది.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: మీరు ఏ విధమైనటువంటి డౌట్స్ కు చోటు ఇవ్వరు.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ డౌట్స్.
0: కనుక డౌట్స్ కు మీరు చోటే ఇవ్వద్దండి.
1: Never entertain doubts.
0: Doubts ante adi dualism tho cheyinatundi.
1: Where there is doubt, it means it is duality.
0: Atanu nenu adi rendu ga vachestundi adi dualism.
1: Because of the doubt there is duality, he and I, dualism.
0: He and I rendu lede.
1: In fact there are nothing like two, he and I.
0: All I.
1: Everything is this I-ness only, I alone.
0: Atvanti bhavanni ఏకవత్వమైన భావాన్ని మీరు తీసుకోండి.
1: అండ్ వీ షుడ్ గో విత్ దిస్ నాన్ డ్యువల్ ఫీలింగ్, ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్.
0: ఆ వన్ వచ్చినప్పుడు మీరు అనుకోండి, ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండు కాదు ఒక్కటేను ఒక్కటేను అని సత్యాన్ని పలుకోండి.
1: వెన్ వన్ దట్ ఫీలింగ్ ఆఫ్ నాన్ డ్యువలిజం వన్నెస్ అరైజెస్, అండర్స్టాండ్ దట్ ఆల్ ఆర్ వన్, ఓన్లీ వన్, నాట్ టూ. ఏకం అద్వితీయం, నో టూ, నో సెకండ్.
0: ఇంకా మీరు భావించుకున్నప్పుడే సరైనటువంటి యొక్క అర్థం తెలుస్తుంది.
1: Once you go in this direction, you will know the correct meaning.
0: ఎన్ని గంటలున్నాయి? 12 గంటలు అంటున్నారు.
1: There are 12 hours.
0: 12. కానీ 12 లేవు.
1: In fact, there are no 12.
0: ఒకే గంట.
1: Only one hour.
0: 12 దాటితే ఒకటి వస్తుంది.
1: And when you cross the 12, it will be back 1 o'clock again.
0: 1 దాటితే 2 వస్తుంది.
1: After 1 hour, it is 2 o'clock.
0: దాటితే వస్తున్నాయి కానీ దాటకపోతే రాలేదు.
1: సో వెన్ వన్స్ యూ క్రాస్ 1 hour ఆఫ్టర్ అనదర్, యూ కమ్ అక్రాస్ అనదర్ వన్.
0: రెండవది ఉండదు అని నీవు భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ దేర్ ఇస్ అ సెకండ్ వన్.
0: ప్రపంచ బ్రతుకుని బ్రతకాలనుకుంటున్నప్పుడు అప్పుడు రెండవది వెళ్ళికి వస్తుంది.
1: హౌఎవర్ ఫర్ అవర్ లివింగ్ యూ మే నీడ్ ద డ్యువలిజం, ద సెకండ్.
0: కనుక రెండవది లేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ ద సెకండ్.
0: నేను అప్పుడప్పుడు అనుకుంటున్నాను, నేను పిల్లలు పండుకొని ఉంటే చెప్పుకుంటాను, ఎన్ని గంటలు అయింది ఇప్పుడు అంటాను.
1: భగవాన్ సమ్ టైమ్స్ ఎంక్వైర్స్ వాట్స్ ద టైమ్ నౌ.
0: రాత్రి 12 అయింది స్వామి అని చెప్తారు.
1: దే రిప్లై, స్వామి ఇట్ ఇస్ 12 o'clock ఇన్ ద నైట్.
0: నైటా డేనా అని నేను అడుగుతాను.
1: భగవాన్ పుట్స్ అనదర్ క్వశ్చన్, ఈజ్ ఇట్ డే ఆర్ నైట్?
0: డే స్వామి, నైట్ 12 o'clock అని అన్నాడు.
1: దెన్ దే సే స్వామి ఇట్ ఇస్ నైట్ 12 o'clock.
0: నైట్ 12 o'clock, డే 12 o'clock. ఈ 12 రెండు చేస్తే ఎంత అవుతుంది?
1: అండ్ ఇఫ్ యూ జస్ట్ యాడ్ నైట్ 12 o'clock, డే 12 o'clock,
0: అయితే 24 గంటలు ఉన్నాయా?
1: డూ యూ ఫైండ్ 24 అవర్స్ లైక్ దాట్?
0: 24 గంటలు ఎట్లా తెలుస్తుందో? అది డే నైట్ రావటం వల్ల 24 గంటలు తెలుస్తుంది.
1: హౌ డూ యూ నో దాట్ 24 అవర్స్? బికాస్ ఆఫ్ ద డే అండ్ నైట్.
0: కనుక ఈ డే అండ్ నైట్ ని మానేసేసి,
1: దేర్ ఫోర్ గివ్ అప్ దిస్ థాట్ ఆఫ్ డే అండ్ నైట్.
0: అప్పుడు ఎన్ని అవుతున్నాయి?
1: Then how many hours you
0: find? Kaliyaramlo kanipinchetundi 1 nunchi 12 varaku.
1: You find there on the clock only 1 to 12.
0: Kabatti 12 hours on cheppanu.
1: Therefore say 12 hours.
0: You 22 hours on cheppakoddu.
1: You cannot say 20 to 24 hours.
0: Kaani railway vaallu maatramu 24 hours pettaru.
1: But railway people call it 24 hours.
0: Vaallaki endukante time koddi vaalla yokka jeevitham jarugutu untundi.
1: Because the railway spend their life based on time.
0: కనుక మనము ఆ యొక్క డేస్ ని మనం చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ గో లైక్ దాట్.
0: ఇది డే, ఇది నైట్. ఇది డే అండ్ నైట్.
1: ద డే దిస్ నైట్, డే అండ్ నైట్.
0: కానీ నైట్ ఎట్లయింది? డే లేకపోతే అయ్యింది నైట్.
1: బట్ హౌ డూ యూ గెట్ నైట్? వితౌట్ ద డే దేర్ కెనాట్ బి నైట్.
0: కనుక డే అండ్ నైట్ రెండు ఒకటే.
1: డే అండ్ నైట్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ ఏకత్వాన్ని మీరు భావించుకుని అన్నిటి ఎందుకు ఏకత్వాన్ని మీరు విశ్వసించండి.
1: Therefore we should go by this oneness and understand it everywhere in every aspect.
0: దైవం ఒకడే.
1: God is one.
0: అప్పుడు చెప్పినప్పుడు మీరు ఇంకొక గాడును దూషించడము లేక ఇంకొక గాడును పూజించడము ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది.
1: And once you say God is one, you cannot consider that God another God. You cannot observe any kind of differences.
0: డిఫరెన్స్ పోవాలంటే ఇవన్నీ మనం చూసుకోవాలి.
1: Therefore, in order to give up these differences, we should have this oneness.
0: కనుక మనం వన్నెస్ ని మాత్రమే తీసుకోవాలి.
1: Therefore, this oneness is a primordial important principle.
0: వన్నెస్ అనేటువంటిది నిజమైనటువంటి సత్యము.
1: This oneness is the truth of truths.
0: దీనిని మాత్రమే మీరు పట్టుకోండి.
1: Hold on to this supreme truth.
0: వన్ నుంచి మరి మీరు చూకుపోకూడదు.
1: And stay there one, but don't go to two.
0: ఈ విధంగా మీరు పెంచుకుంటూ పోతే దైవత్వము ఒక్కడే అనేది దేవశాలికంతా గుర్తవుతుంది.
1: If you act like this, you will certainly experience the oneness of the divinity.
0: నీకు అది సత్యం కాకపోతే వదిలిపెట్టు, అంతేగాని ఇది కాదు, ఇది సత్యం కాదు, రెండు అని మీరు మాతో వాదించకండి.
1: If it is not possible for you to experience non-dualism, oneness, better you give it up, but never argue that God is dual or two.
0: కానీ దైవత్వం లోపల రెండుగా మీరు భావించొద్దండి.
1: Never consider divine God as two, dual.
0: Dual. కానీ ఏకమే కాని dual కాదు.
1: God is non-dual, one. He is never dual, two.
0: కానీ నేను ఒకడే ఒకడే ఒకడే ఒకడే.
1: I'm
0: దైవత్వం ఒక్కడే అనేది దేవశాలికంతా గుర్తవుతుంది.
1: If you act like this, you will certainly experience the oneness of the divinity.
0: నీకు అది సత్యం కాకపోతే

0: one and one alone.
1: నీవు తండ్రికి ఒకడే పుట్టావు.
0: And you are the only one born.
1: కానీ ఇక్కడ రెండు ఉన్నాయని చెప్పి చెప్తారే.
0: But here we say there are two factors here.
1: నేను ఒకడే.
0: I am one.
1: ఒకటే ఒకటి నేను.
0: I am only one.
1: రెండు కాదు.
0: Not two.
1: అని దాన్ని వాదిస్తుపోవాలి.
0: And you should argue with firm faith like that.
1: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటి తప్పగా అర్థమవుతుంది.
0: Then only you will certainly understand this oneness non-dualism.
1: ఏకత్వం సర్వజీవత్వం.
0: This oneness is the principle of life, jivatva.
1: కనుక మీరు ఏకత్వాన్ని మాత్రం పెంచుకోండి.
0: Therefore you should develop this oneness, ఏకత్వ, more and more.
1: ఏమిటి ఇది?
0: What is this?
1: పూల బంచి.
0: Bunch of flowers.
1: కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒకే పుష్పము.
0: But according to Swami, it is only single flower.
1: One flower.
0: Only one flower.
1: ఈ వన్ ఫ్లవర్ అన్నిటిందు చేర్చడం చేత ఇదంతా ఒక బంతి మాదిరి అయిపోయింది.
0: ఇట్ ఈస్ వన్ ఫ్లవర్ దట్ హ్యాస్ బీన్ స్ప్రెడ్ ఆల్ ద ఫ్లవర్స్ అరౌండ్ అండ్ మేకింగ్ ఇట్ ఇంటూ ఎ బంచ్.
1: ఇది పట్టుకుంటే ఇది ఒక పదార్థంగా కనిపిస్తుంది. అది
0: క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ ఇట్ అపియర్స్ లైక్ మ్యాటర్ పదార్థ.
1: కానీ ఇది ఆధారం కాదు.
0: బట్ ఈస్ నాట్ సో.
1: దానిని వేదమునందు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
0: వేద ఇట్ ఈస్ సెడ్ ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: ఇది అనేకము కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మెనీ.
1: ఏకత్వంలో అనేకత్వం చేరింది. అనేకత్వంలో ఏకత్వం చేరింది.
0: యు ఫైండ్ ద డైవర్సిటీ ఇన్ యూనిటీ అండ్ ఇట్ ఈస్ ది యూనిటీ దట్ వన్నెస్ విచ్ ఇస్ ది రియాలిటీ.
1: కనుక నీవు డివినిటీగా మీరు భావించాలి కానీ వన్నెస్ గా మీరు భావించకూడదు.
0: సో యూ షుడ్ కన్సిడర్ దిస్ డివినిటీ బట్ నాట్ ది ప్లూరాలిటీ ఆర్ ద డ్యూయాలిటీ.
1: కనుక మీరు ఇప్పుడు దీన్ని డ్యూయాలిటీగా మీరు భావించకూడదు.
0: యూ షుడ్ నెవర్ కన్సిడర్ దిస్ డ్యూయాలిటీ.
1: అన్ని ఒకటే అయిపోయినాయి.
0: All flowers are just one.
1: ఇది అనేకంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు.
0: బట్ యూ కన్సిడర్ దాట్ సపరేట్ మెనీ.
1: కానీ ఇది సపరేట్ కాదు.
0: బట్ దే ఆర్ నాట్ సపరేట్ ఎనీవే.
1: అన్ని ఒకటే.
0: ఆల్ ఆర్ వన్. ఆల్ ఆర్ వన్. యూ వాచ్ దిస్.
1: ఇచ్చింది మీరు గుర్తించాలి. అన్ని చేర్చి చేర్చి చేర్చి ఇది బంతి అయిపోయింది. కానీ లేకపోతే ఇది బంతి కానే కాదు.
0: దిస్ ఈస్ ది వన్ దట్ యూ హావ్ రికగ్నైజ్. All of them have joined together and made into one. In fact, there are not many.
1: ఒకడే ఉన్నటువంటి వాడు ఒక మనిషి అంటారు.
0: And if there is one person we call just is one human being.
1: అనేక మంది గుంపుగా చేరినప్పుడు ఇది ఒక గ్రూప్ అంటారు.
0: When many join there we call it a group.
1: కనుక ఆ గ్రూప్ కును ఒక ఫ్లవర్కును ఎంత భేదం ఉంటుంది?
0: What a difference is there between the single person and a group?
1: గ్రూప్ అంటే ఎంతమంది అయినా ఉండొచ్చు.
0: In a group there may be any number of people.
1: ఎవరన్నా నీవు నావాడు అని చెప్పగలవు?
0: Whom you can claim as your own?
1: ఏది కాదు.
0: You cannot accept any.
1: అన్ని నావే అంటే నేను కాదు పోగుంటుంట.
0: When you say all are mine, you may find the other one denying that statement.
1: కనుక నీ ఏకత్వాన్ని మాత్రం నీవు చూపుకోవాలి కానీ అనేకత్వాన్ని మీరు చూపకూడదు.
0: Therefore, we should go by this oneness. Not by multiplicity or plurality.
1: అనేకత్వాన్ని చూపుతున్నారు చేస్తున్నారు అనుభవిస్తున్నారు.
0: But we go by this diversity. We demonstrate it. We experience it.
1: కనుక ఏకత్వం అనేటువంటిది చూపలేకూడదు. ఒక్కటే ఉండేది.
0: Oneness need not be shown because only one that exists.
1: కానీ మేము మేము మేము అని ఒక గ్రూప్ గా చూపకూడదు.
0: But we should never go by plurality, diversity as we, the group.
1: కానీ ఆ గ్రూప్ అంటే ఏమిటి? విడివిడిగా భావించుకుంటుంటారా?
0: వీ కన్సిడర్ ద గ్రూప్ విత్ పీపుల్ హు ఆర్ సెపరేట్.
1: చాలా తప్పు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ సో.
1: సెపరేట్ గా చూపగానే కూడదు.
0: యూ షుడ్ నెవర్ హ్యావ్ దిస్ వ్యూ ఆఫ్ సెపరేట్.
1: పాండవులంతా ఎవరు?
0: హు ఆర్ దే?
1: ఒక్క పాండవులంతా కూడాను కేవలం ఒక కుంతీదేవి పుత్రుడే.
0: ఆల్ ది పాండవాస్ ఆర్ ది సన్స్ ఆఫ్ కుంతీదేవి.
1: ఒకే మదర్.
0: ఓన్లీ వన్ మదర్.
1: కానీ 15 మంది కుమారులు.
0: But you find 5 sons Pandavas.
1: Kaani 5 akkada untundi okade cheppagalavu.
0: When there are 5 sons, how do you say they are one?
1: Karuka prapanchaniki telipukune nimittamai oka vidhamaina numbers cheptunta poyam kani prapanchamto manaku avasaram ledhu.
0: For worldly purpose we may represent by numerical value, but yet we are one only.
1: Aa vidhanga nivu cheptu avali.
0: That's how you should declare.
1: మేమందరూ చేరి ఈ పని చేసామంటే అందరినీ అరెస్ట్ చేస్తారు.
0: యు సే ఆల్ ఆఫ్ us టుగెదర్ హావ్ డన్ దిస్ జాబ్.

0: all were arrested.
1: నేను ఒకడే.
0: But I am only one.
1: వారిని పట్టినప్పుడు వారు కూడా నేను ఒకడే.
0: If that person is caught, yes, I am also the same person.
1: కాబట్టి ఈ 10 మంది కూడాను నేనేను.
0: So all the 10 are in reality are one.
1: అట్టు చెప్తూ పోతుంటే ప్రపంచంలో బిరియన్ సులభంగా అర్థమవుతుంది అందరికి.
0: When we start feeling so, explaining everybody, the whole world
1: will understand.
0: Today you may not understand well.
1: కానీ గుర్తించిన తర్వాత అది మీకు స్పష్టంగా అర్థమవుతుంది.
0: Then once you recognize this oneness, it will be very well clearly understood.
1: అప్పుడు మీకు సరైన అర్థం కావాలంటే మొట్టమొదటి మనం చేసుకోవాలి.
0: Therefore, to understand clearly, we should establish ourselves in that oneness.
1: కనుక మొట్టమొదటి ప్రతి ఒక్కటి కూడాను తమ తనలో దృఢం చేసుకోవాలి.
0: Therefore, we should strengthen every aspect.
1: Truth is one.
0: Truth is one.
1: రెండు కాదు.
0: Not two.
1: Truth అంటే ఏమి?
0: What is truth? What is this?
1: ఇది హ్యాండ్కర్చీఫ్.
0: This is handkerchief.
1: కానీ దీంట్లో ఎన్నో దారములు అంతా ఉంటున్నాయి కాబట్టి ఈ దారముల యొక్క చేరిక ఈ గ్రూప్ భావిస్తారు.
0: Because we find so many threads, yarn interwoven into kerchief, we think it's many.
1: Kerchief ettayindi aneka rakamainatuvanti threads anta cherchetappudiki idi kerchief ayyindi.
0: This is a kerchief because the yarn is so closely interwoven.
1: Tistu vaste okoti okoti pratyekanga vastundi.
0: You can remove the one thread after another.
1: Kanuka idi thread anta kuda vere vere dandiga unnai kani cloth okate untundadi.
0: There may be any number of threads. Plenty, but the cloth is one.
1: అట్లాంటి ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
0: సో వీ షుడ్ గో బై దిస్ వన్నెస్.
1: ఈ ఏకత్వం వచ్చినప్పుడే దాన్ని తుడుచుకోవడానికి వీలవుతుంది.
0: బికాస్ ద థ్రెడ్స్ హ్యావ్ బికమ్ వన్ ఇన్ టు ఎ క్లాత్, యూఆర్ ఏబుల్ టు వైవ్.
1: కనుక మనం ఏకత్వాన్ని తీసుకోవాలి కానీ అనేకత్వాన్ని తీసుకోకూడదు.
0: సో వీ షుడ్ గో బై దిస్ నాన్ డ్యువల్ వన్నెస్ ఓన్లీ.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సత్యం.
0: వీ షుడ్ అండర్స్టాండ్ ద ట్రూత్ ఆఫ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
1: యూనిటీ మనకు కావాలి.
0: దిస్ యూనిటీ ఇస్ వెరీ నెసెసరీ.
1: ఈనాడు పిల్లలందరూ వేరు వేరుగా కల్పిస్తున్నారు.
0: అండ్ వీ ఫైండ్ సో మెనీ స్టూడెంట్స్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: కానీ ఆల్ ఆర్ వన్.
0: బట్ ఆల్ ఆర్ వన్.
1: మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు?
0: వేర్ ఆర్ యూ స్టడీయింగ్?
1: సత్యసాయి బాబా కాలేజీలో చదువుతున్నాము.
0: సే దట్ వీఆర్ స్టడీయింగ్ ఇన్ సత్యసాయి బాబాస్ కాలేజ్.
1: కానీ పిల్లలంతా వేరు వేరుగా కల్పిస్తున్నారు కానీ అందరూ ఒకటి.
0: Though we find many students, in fact they are one, studying in the same college. Therefore we should make every attempt to foster and develop the spirit of oneness.
1: Govinda Krishna ji, Gopala Krishna ji, Gopala Bala Bala Raya, Krishna ji.

0: చాలా సంతోషం. పిల్లలు ఏకత్వంతో కూడి పాడేటప్పుడు అది ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అందరికి అంతకుముందు ఏకం కావాలి, అప్పుడే మనసుకు వినేకి కూడా చాలా ఆనందం వేస్తుంది.
1: When you all join together and sing in perfect harmony and in chorus, you will certainly experience, enjoy the blissful state.
0: ఈ విధంగా ప్రతి మాట ఎందుకు ఏకత్వం కావాలి.
1: Like this, in every aspect we should experience unity and oneness.
0: ఇంతమంది పాడాలంటే ఎన్ని స్థుతులు పెట్టాలి.
1: For all people to join, how many shrutis you require?
0: మనకు ఏ శృతి మనకు అక్కర్లేదు.
1: We don't need to go by that.
0: ఒక్క శృతి చాలు.
1: One shruti is enough.
0: ఇంతమంది కంఠములకు ఒకే శృతి పెట్టింది.
1: All voices can join in unison.
0: అప్పుడే తెలియనటువంటి ఆనందము.
1: Then you'll have bliss.
0: మిమ్మల్ని చూస్తుంటే నాకెంతో ఆనందం వేస్తుంది.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ హియర్.
0: లేకపోతే మీకు తెలిపవచ్చు, నేను ఇన్ని రకములైనటువంటి కార్యక్రమాలు పెట్టుకొని ఇన్ని రకమైన కార్యక్రమాల్లో కూడా నేను చేరుతూ దిగుతూ కానీ కట్ అయ్యేటప్పటికీ తెల్లవారి మొదలుకొని రాత్రి పరుండినంత వరకు నేను ఆనందంగా ఉంటుంటాను.
1: స్వామి హ్యాస్ సో మెనీ ప్రోగ్రామ్స్, స్వామి హ్యాస్ గాట్ సో మెనీ యాక్టివిటీస్, హీ గెట్స్ హిమ్సెల్ఫ్ అసోసియేటెడ్ విత్ ఆల్ మెనీ ప్రోగ్రామ్స్, బట్ యెట్ హీస్ హ్యాపీ రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ టిల్ దిస్ డే. Throughout the day, he is extremely happy.
0: Itti aanandamu evarikaina chikkutunda?
1: Is it possible for anybody to be as blissful as Bhagavan?
0: Kanuka nenu eppudu kuda aanandangane untanu.
1: Bhagavan is always happy, always happy.
0: Dushana bhushana tiraskaram puraskaram anni kuda maatala yokka bhavame.
1: It is only your vocal verbal expression so far as the blame and praise are concerned.
0: Ani naka bhedam ledu.
1: Bhagavan has no difference as such.
0: Undaru okate.
1: All are one.
0: Be alike to everyone.
1: All are one. Be alike to everyone.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 9th October 2005 in Prashantinilayam. Bhagavan explained that Jiva and Deva, the individual and God, are one. He urges us to develop firm faith in the principle of unity underlying all diversity and not differentiate on external basis. All are one. Be alike to everyone. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: త్రిత మానవులకు ఆత్మశుద్ధి ఎట్టు అబునపో.
1: ఫర్ ఎ పర్సన్ హూ ఇస్ టోటలీ ఎంప్టీ, బెరెఫ్ట్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు డెవలప్ ది అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్? ది అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మశుద్ధి ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్. వాట్ మోర్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ దాన్ దిస్?
0: ఒక ఆత్మశుద్ధి అంది సర్వము ఇమిడి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్, ఎవ్రీథింగ్ ఈస్ కంటైన్డ్.
0: ఇది పువ్వుల బంతి.
1: దిస్ ఇస్ బొకే ఆఫ్ ఫ్లవర్స్.
0: కానీ చూసేటప్పటికీ ఇది ఒక పుష్పం మాదిరి కనపడుతుంది.
1: బట్ ఇట్ ఆల్ అపియర్స్ టు బి వన్ ఓన్లీ.
0: కానీ దీన్ని తీర్చితే అనేక పుష్పాలు వస్తున్నాయి.
1: బట్ హౌఎవర్ యు కెన్ సెపరేట్ అవుట్ ఇన్ టు మెనీ ఫ్లవర్స్.
0: కనుక అందరూ చూసేకి ప్రపంచమంతా కూడా ఒక్కటిగానే ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ ఈజ్ వన్, వన్ ఓన్లీ.
0: కానీ వ్యక్తులు వేరు వేరు.
1: బట్ ది ఇండివిజువల్స్ ఆర్ సెపరేట్.
0: ఇవన్నీ ఏకమైనప్పుడే అది ఒక బంతి అవుతుంది.
1: వెన్ ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ మేక్ ఎ బొకే ఆఫ్ ఫ్లవర్స్.
0: ఇది ప్రపంచము.
1: దిస్ వరల్డ్ ఈజ్ లైక్ దాట్.
0: ఈ ప్రపంచమునకు పంచభూతములు ప్రధానమైన ప్రభావం.
1: ఫర్ దిస్ వరల్డ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఎసెన్షియల్.
0: కనుక అందరూ చేరినదే ఈ ప్రపంచము.
1: దేర్ఫోర్ దిస్ వరల్డ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మెనీ.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: నీవు జీవుడు, నేను దేవుడు అనేటువంటి భేదమే లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ది యూనివర్సల్ సోల్.
0: నేను, మీరు అందరూ ఒక్కటే.
1: యు అండ్ ఐ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇట్టి ఏకత్వమును మనం భిన్నత్వంగా భావిస్తున్నాం.
1: దిస్ వన్నెస్ ఈజ్ వ్యూడ్ యాజ్ ప్లూరాలిటీ, మల్టిప్లిసిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఇస్ వన్.
0: అందరి ఎందు ఉన్నది ఒకే ప్రేమే.
1: ఇట్స్ ద సేమ్ లవ్ దట్స్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబడీ.
0: అయితే వ్యక్తి యొక్క స్థితిగతులను పురస్కరించుకుని ఈ ప్రేమ అనేక పేర్లు పెట్టుకుంటుంది.
1: డిపెండింగ్ అపాన్ ద రిలేషన్షిప్స్ అండ్ ద టెంపరమెంట్ వీ కాల్ దిస్ నేమ్ లవ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: చిన్న బిడ్డను పాపా అంటారు.
1: వీ కాల్ ద చైల్డ్ ఎ కిడ్.
0: కానీ ఇంకా పెద్ద పెద్ద అయిపోయేటప్పటికీ ఆమె ఒక బిడ్డ అంటారు.
1: ద మూమెంట్ ఆఫ్ ద చైల్డ్ గ్రోస్ వీ కాల్ ద డాటర్.
0: ఇంకా పెరిగి పెద్ద అయిన తర్వాత ఆమెను కోడలు అంటారు.
1: లేటర్ షీ ఇస్ ది సేమ్ డాటర్ ఇన్ లా సబ్సీక్వెంట్లీ.
0: పూర్తి బిడ్డలైనప్పుడు ఆమె గ్రాండ్ మదర్ అవుతారు.
1: ఆల్ ద చిల్డ్రన్ గ్రాండ్ చిల్డ్రన్ షీ గెట్స్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ గ్రాండ్ మదర్.
0: కానీ ఈ అందరూ చేరి ఒక్కటే.
1: బట్ ఆల్ దిస్ డిఫరెంట్ నేమ్స్ బిలాంగ్ టు వన్ పర్సన్.
0: అదే విధంగానే ప్రపంచంలో అందరూ ఒక్కటిగానే ఉన్నారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఆల్ ఆర్ వన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్. అది అతను చెప్పాడు.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
0: అందరినీ మనం ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: అందరినీ మనం చింత చేర్చుకోవాలి.
1: వీ షుడ్ బి క్లోజ్ టు ఎవరీ వన్.
0: నా యొక్క పద్ధతి అదే.
1: That is the procedure of Bhagavan, to be close to everybody.
0: Aithe kontamandi dinni angikarincharu.
1: However, some do not agree to this view.
0: Adi vari vari sthayi yokka vyathyasame.
1: The main reason is it all depends upon their viewpoint, their state.
0: Vari yokka bhavamu yokka pratyekate.
1: It is their own separate feeling that is the cause.
0: వారి భావములు పురస్కరించుకొని బాబా అనేక రూపములు దర్శిస్తుంటాడు.
1: Depending upon our feelings, Bhagavan Baba responds to our feelings.
0: ఒకరు తాత అనిపించినప్పుడు నేను వారికి తాతగానే కనిపిస్తాను.
1: Some may call Bhagavan grandfather. Yes, he looks like that.
0: Inkokaru nanna ani pilustaru.
1: Some may call Bhagavan daddy, father.
0: Mari kontha mandi swami antaru.
1: Some would address him as swami.
0: Swami swami gari ganipistadu.
1: Swami is swami then.
0: Kabatti vari bandhutvamu naaku pratyekata kaadu.
1: The kind of relationship that we attribute matters nothing to Swami.
0: Kani darini poyetuvanti manavulu aneka roopamulu teristuntaru.
1: Likewise, those people that pass by appear to be different in forms.
0: Kalukane manavulu ee vidhanga talustuntaro aa vidhangane roopamuntadi divyattam.
1: As you feel, you manifest, you express it out.
0: ఈనాటి కలియుగమునందు అనేక మార్పులు కలుగుతున్నవి.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి దేర్ ఆర్ సో మెనీ చేంజెస్ గోయింగ్ ఆన్.
0: తాత మనవడిగా మారుతున్నాడు.
1: యు కమ్ అక్రాస్ ద గ్రాండ్ ఫాదర్ బిహేవింగ్ యాజ్ ద గ్రాండ్ సన్.
0: అప్పుడు గ్రాండ్ సన్ చూసి యో వీడు తాతగానే ఉన్నాడే అన్నాడు.
1: అండ్ వీ మే ఫీల్ దట్ ద గ్రాండ్ సన్ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్.
0: ఇది గ్రాండ్ సన్ గ్రాండ్ ఫాదర్ ఎట్టవుతారు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద గ్రాండ్ సన్ టు బికమ్ ద గ్రాండ్ ఫాదర్?
0: ఆ రూపం ఈ రూపంలో వచ్చింది.
1: దాట్ ఫార్మ్ హ్యాస్ కమ్ ఇన్ దిస్ ఫార్మ్.
0: కనుకనే ప్రతి మానవునకు అనేక రకాల మంచి చెడ్డలుగా కూడా కనిపిస్తుంది.
1: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఒకే మనిషి ద్వేషుడిగా ఉంటాడు, ఒకే మనిషి ప్రీతిగా ఉంటాడు.
1: ద సేమ్ పర్సన్ మే డెవలప్ లవ్ ఎట్ టైమ్స్ and may develop hatred.
0: Okadu athariki virodhiga untadu.
1: One person may turn to be an enemy.
0: Marokadiki vishwasanga untadu.
1: The same person would be loyal to another one.
0: Okadu friend aithe okadu enemy avutuntadu.
1: While he is a friend to one, he is enemy to another.
0: Ee enemy friend anetundi veellallo ledu.
1: This kind of friendship and enmity do not lie in them.
0: వారి వారి హృదయాల్లో ఉంటుంది.
1: దిస్ ఫీలింగ్ లైస్ విత్ ఇన్ దెమ్.
0: ఇట్ ఇస్ నా ఎనిమీ అని వీడు తలుచుకుంటే ఆ ఎనిమీ ఎవరు పొందుతాడు?
1: హి హస్ గాట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనిమిటీ, నేచురల్లీ హి వుడ్ కమ్ అక్రాస్ ఎన్ ఎనిమీ ఓన్లీ.
0: వీడు నా ఫ్రెండ్ అనుకుంటే ఫ్రెండ్ గా మారిపోతాడు.
1: ద వెరీ ఫీలింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వుడ్ టర్న్ ద అదర్ పర్సన్ ఇంటూ ఎ ఫ్రెండ్.
0: ఈమె తల్లి అనుకుంటే తల్లిగా మారుతుంది.
1: అండ్ ఇఫ్ యు హావ్ గాట్ దిస్ మదర్లీ ఫీలింగ్, యు విల్ సీ యువర్ మదర్ దేర్.
0: పూర్వం చూసినప్పుడు ఈమె ఎవరో ఒక కాలేజ్ గర్ల్ అంటారు.
1: When you see someone, you call she's supposed to be a college girl.
0: కానీ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈమె నా భార్య అంటారు.
1: The moment she gets married, you say that she's my wife.
0: భార్య గర్ల్ ఒకటే.
1: Wife today and the college girl yesterday happen to be same person.
0: కనుకనే మదర్ స్త్రీ ఇద్దరు ఒకటే.
1: Therefore, the woman at one time is the very same mother later.
0: ఈ విధంగా రూపనామములను పట్టి మానవులు అనేక సంబంధ బంధవ్యములను కల్పించుకుంటుంటారు.
1: Therefore, we develop relationship depending upon the name and the form in different stages.
0: ఈ విధంగా జగత్తంతా కూడాను అనేక రకములుగా మార్పులు చెందుటకు వారి వారి హృదయాలే కారణం.
1: Therefore, we find so many transformations, changes in the world depending upon feelings within.
0: Manavuni yendu yematramu doshamu ledu.
1: In fact, there is nothing wrong in man.
0: Andari yendu oke premane.
1: The fundamental love is one and the same in everyone.
0: Kani are samaya sandarbhanni prasarinchukoni variki kopamu deshamu asuya aadambaramu ilantivanta jarugutu untayi.
1: Depending upon the position, the circumstances prevailing at the moment of time, you may have love or hatred or enmity.
0: ఈ విధంగా మార్పు చెందేది వాళ్ళలోనే కాని దైవమునందు కాదు.
1: Therefore, the changes happen depending upon the feelings, but not in reality, in depth.
0: గుణాతీతుడు భగవంతుడు.
1: God is beyond attributes.
0: గుణములంతా కలిగినటువంటి వాడు మానవుడు.
1: It is a human who is full of attributes or guna.
0: ఆ గుణములు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు.
1: The guna or an attribute may be good or bad.
0: Aa manchi chetti gunamulu manavuni endhe kaani paramatmani endu kaadu.
1: The good and bad are within you. They are not there in God.
0: అదే క్రోధంగా ఉండేటువంటి వాడు కొన్ని సమయాల లోపల అతి ప్రేమగా ఉంటాడు.
1: The person may be angry, but the very same person later, he'll be very friendly towards you.
0: ఈ విధంగా చూస్తుంటే ప్రపంచంలో ఇది అంత భగవంతుడు మారుస్తున్నాడు అంట.
1: Watching all this, we think that God is bringing about all these changes.
0: భగవంతుడు ఏది కూడా తేడు, ఏది కూడా ఇవ్వడు, ఏది కూడా మార్చడు.
1: God does not give anything different, anything separate. He doesn't change into anything.
0: ఈ చేంజింగ్ తాగుడను గుణముల్లో ఉన్నటువంటి వాడది.
1: God is changeless, and all the changes within us are because of our gunas or attributes.
0: పాలు పాలే.
1: Milk is milk.
0: పాలు డికాషన్తో చేసినప్పుడు ఇది కాఫీ అవుతుంది.
1: When once the milk is mixed with the decoction, you will have coffee.
0: ఈ పాలు అదే పాయసంలో చేరినప్పుడు తీయని పాయసంగా ఉంటుంది.
1: The milk, when it is in combination with the rice pudding, it is so sweet.
0: ఇదే విధంగానే భగవంతుడు పాల వంటి వాడు.
1: Likewise, God is pure milk.
0: అందువలనే కొన్ని దినాల పాల్ అనే డివైన్ పాల్ ఆయన కొంత దేశంగా ఉన్నాడు.
1: You come across the character Paul, who was just like Paul, the purity, though he had enmity, hatred initially.
0: Kontha kaalamunaku aa Paale parama bhaktudiga maaripoyadu.
1: The very Paul became a saint, a devotee later.
0: Kanukane prati manavuni endu kuda nu ilanti guna marpulu enniyo jarugutunnavi.
1: Therefore there will be so sequential changes in every man.
0: Ee African ni chuchadu atanu nannu చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను.
1: యు మస్ట్ హావ్ వాచ్ దిస్ పర్సన్ ఫ్రమ్ నైజీరియా టాకింగ్ టు అస్ నౌ. హి నోస్ భగవాన్ రైట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్.
0: నన్ను మొట్టమొదటి నుంచి కూడాను ప్రేమిస్తూ ప్రేమిస్తూ ప్రేమిస్తూ వచ్చాడు.
1: హి హాడ్ ఇమెన్స్ లవ్ ఫర్ భగవాన్ మోర్ అండ్ మోర్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
0: కానీ నీ వయసును బట్టి నీవు ఈ విధంగా ప్రవర్తించకూడదు, నువ్వు వెళ్ళు అని నేను గట్టిగా చెప్పాను.
1: బట్ భగవాన్ సెంట్ హిమ్ బ్యాక్ బికాస్ హీ షుడ్ యాక్ట్ అప్రోప్రియేటివ్ age and position.
0: కరుణనే అతన్ని వెళ్ళాడు.
1: He returned.
0: వెళ్ళినప్పటి నుంచి కూడాను అతను ఏ మార్పు చెందలేదు.
1: Though he returned, he has not changed even a bit.
0: ఎప్పుడు కూడాను భగవంతుడి భగవంతుడి బాబా బాబా అని పిలిచేటువంటి వాడు.
1: He continued to remain as a devotee, chanting, uttering his matchless name, Baba Baba.
0: నేను వెళ్ళినప్పుడు అనేక మంది ఈ ఆఫ్రికన్స్ అంతా వచ్చారు.
1: When Bhagavan visited, many Africans visited him.
0: Prati African kudanu nannu chusi andaru swami maa daggara unnandi maa daggara unnandi maa daggara unnandi ani koreetunte varu.
1: Every African that had darshan of Bhagavan insisted that Bhagavan should continue to stay among them, with them.
0: Akkada pillalandaru chethi konni vandara mandi unnaru.
1: Hundreds and hundreds of children gathered there.
0: Akkada Africans ku maatrame చోటు.
1: And it is a place dominated by Africans.
0: ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ దృష్టి అంతా స్వామి పైంది.
1: All of them had their concentrated attention on Swami only.
0: నేను బయలుదేరి వచ్చే సమయంలో
1: భగవాన్ వాజ్ రిటర్నింగ్.
0: మీకు తెలుసును అమీన్ అనేటువంటి వాడు చాలా కమాండర్ ఇన్ చీఫ్.
1: యు నో ఇది అమీన్ ది కమాండర్ ఇన్ చీఫ్.
0: నన్ను ఎంతనో ప్రీతిగా చూసేటువంటి వాడు.
1: He spent all the time with Bhagavan only during his visit.
0: Pradhana sayankalam kudanu nannu chudandi aru poyetunte vaadu kaadu office.
1: He never returned without having darshan of Bhagavan day in and day out.
0: Atanu chaala pedda ettu raavu anta undevaadu.
1: A hefty personality, well built, very tall and fat.
0: Nenu chaala chinnaga undetunte.
1: You know Bhagavan is so tender and delicate and short.
0: Atanu కెమెల్ మాదిరి పెద్దగా ఉంటే నేను చిన్న జింక మాదిరి
1: ఉండేటర్సనాలిటీ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ స్వామి సో టెండర్ డెలికేట్ లైక్ డియర్.
0: ఆ విధంగా ఉండినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపడేటువంటి వారు.
1: ఆల్ వర్ సర్ప్రైజ్ టు వాచ్ ది సీన్.
0: 15 దినములు కంపారాలో ఉన్నాను.
1: భగవాన్ స్టేడ్ ఫర్ అబౌట్ 15 డేస్ దేర్ ఇన్ కంపారా.
0: కళాతురికి గురు పౌర్ణం వచ్చింది.
1: And it was the day of Guru Purnami.
0: Guru Purnami Bombay vastanani nenu cheppanu.
1: Bhagavan said that he would return to Bombay by that time.
0: Kari adi teligi Bombay vachi cheyanta varaku
1: Until Swami reached Bombay.
0: వారి దృష్టి మీద కనిపిస్తుండాలి.
1: భగవాన్ వాజ్ థింకింగ్ ఆఫ్ దోస్ డివోటీస్ ఓన్లీ హూ అసెంబ్లెడ్ దేర్ అట్ ది ఎయిర్పోర్ట్.
0: నా దృష్టి వారి ఎందు ఎట్ట ఉన్నదో వారి దృష్టి నా దగ్గర.
1: As Bhagavan is constantly thinking of them, all those that assembled were in constant contemplation of Swami only.
0: బయట భక్తులకు స్వామి అంటే ఎంతో ప్రేమ.
1: All the devotees outside, they have ardent love for Bhagavan.
0: ఎంత ప్రేమ అంటే వాళ్ళ తల్లిదండ్రులపై కూడా అంత ప్రేమ ఉండదు. బిడ్డలపై కూడా అంత ప్రేమ ఉండదు.
1: దేర్ లవ్ ఫర్ భగవాన్ ఈజ్ మచ్ మోర్ దాన్ దేర్ లవ్ టువర్డ్స్ దేర్ పేరెంట్స్ అండ్ టువర్డ్స్ దేర్ చిల్డ్రన్ ఫర్ దట్ మ్యాటర్.
0: అట్టి భక్తులను ఎంతనో బాధ పెట్టి నేను వచ్చాను.
1: అండ్ ఆల్ ది డివోటీస్ ఆర్ ఫీలింగ్ సాడ్ బట్ భగవాన్ కుడ్ నాట్ హెల్ప్ ఇట్ అండ్ హీ హాడ్ టు రిటర్న్.
0: బొంబాయి చేరేటప్పటికీ
1: by time Swami reached Bombay,
0: ట్రైన్ కూడా చాలా ఆలస్యం అయిపోయింది.
1: ద ఫ్లైట్ వాజ్ ఆల్సో డిలే.
0: అక్కడ మున్షి కాచుకొని ఉన్నాడు.
1: మున్షి వాజ్ వెయిటింగ్ టు రిసీవ్ స్వామి.
0: మున్షి ఎవరు మీకు తెలుసా?
1: యు నో హూ ఇస్ మున్షి?
0: భారతీయ విద్యాభవన్ ఉన్నారు.
1: ఈస్ ద చైర్మన్ ఆఫ్ భారతీయ విద్యాభవన్.
0: అప్పటి నుంచి నేను ఏ దేశము వెళ్ళలేదు.
1: అండ్ హీ హాస్ నాట్ బీన్ టు ఎనీ ఫారిన్ కంట్రీ.
0: ఇప్పుడు కూడా ఆ దేశంలో పోవడానికి కారణం ఒకటి ఉంది.
1: There's one reason for his visit earlier.
0: Dr. Patel chaala prarthinchadu.
1: Dr. Patel prayed repeatedly, fervently.
0: Swami, maa kosam vaddu. Animals anta untunnayi.
1: Swami, we are not so selfish as to pray your visit for our sake. There's a lot of wildlife in Africa.
0: Kanuka, vaatinannitini aashirvadinchandi.
1: We want you to bless the wildlife of Africa.
0: నాలుగు ప్లేన్లు తీశాడు.
1: అండ్ హీ అరేంజ్ ఫ్లైట్.
0: ఒక్కొక్క ప్లేన్ లో ఇద్దరిద్దరు కూర్చోబెట్టాడు.
1: అండ్ హీ మేడ్ టూ పీపుల్ టు సిట్ ఇన్ ఈచ్
0: ఆఫ్ ది ఫ్లైట్. ఫ్రీగా తిరగాడచ్చు, ఫ్రీగా చూడొచ్చు అని.
1: సో దట్ దే కెన్ మూవ్ ఫ్రీలీ ఆల్ ఓవర్.
0: అప్పుడు ఆ చిన్న ప్లేన్ లో మేము ఇష్టం వచ్చినట్టుగా సంచరించాము.
1: ఇన్ దట్ స్మాల్ ఫ్లైట్ భగవాన్ మూవ్డ్ అబౌట్ ఫ్రీలీ వేర్ ఎవర్ హీ వాంటెడ్ టు గో.
0: డే అండ్ నైట్ అంతా కూడా తిరిగాము.
1: దే మూవ్డ్ డే అండ్ నైట్ continuously.
0: Anni chuchamu.
1: They saw everything that
0: there. Victoria Lake chaala peddadi meeku telusunu. Victoria Lake.
1: Victoria Lake is biggest as you know.
0: Victoria Lake daatadaniki plain lo daatadaniki 1.5 hours pattindi.
1: To cross this Victoria Lake you need 1.5 hours.
0: Anta pedda Victoria Lake.
1: Such a big one is Victoria Lake.
0: Daantlo ee musallu unnai.
1: There you find there in Victoria Lake so many crocodiles.
0: ఒకదాని పైన ఒకటి స్థలం లేదు, ఒకదాని పైన ఒకటి ఉన్నాయి, ఒకదాని పైన ఒకటి.
1: As there is no sufficient place, they are all piling up one above the other.
0: అన్ని మా పడవ వైపునే చూస్తున్నాయి.
1: All crocodiles directed their attention towards the boat.
0: నోరు పెద్దగా తెరుచుకున్నాయి.
1: They were just, they opened their mouth.
0: వాటంత మేము apples వేశాము.
1: And Bhagavan distributed apples to crocodiles also.
0: ఆ తర్వాత నీటి గుర్రములు అన్నారు.
1: హిపోపటామస్.
0: అవి కూడా నీటి నిండుకు ఉన్నాయి.
1: అండ్ దే ఆల్సో ఆక్యుపై ది హోల్ ఏరియా.
0: కొన్ని కొన్ని బిడ్డలకు పాలిస్తున్నాయి.
1: అండ్ సమ్ ఆర్ ఫీడింగ్ ద యంగ్ వన్స్.
0: చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి.
1: సో యంగ్.
0: అవన్నీ చూస్తూ ఉంటుంటే ఎంతో ఆనందం వేస్తుంది.
1: అండ్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్లెజర్ టు వాచ్ ఆల్ దీస్.
0: మానవులకు ఎన్ని ఆశలు ఉన్నాయో అన్ని ఆశలు కూడాను, ఎంత ప్రీతి కూడాను, అంత పశువులు కూడా ఉన్నాయి.
1: జస్ట్ యాజ్ మ్యాన్ హ్యాస్ సో మెనీ డిజైర్స్, అనిమల్స్ ఆల్సో హ్యావ్ సో మెనీ డిజైర్స్.
0: ఎంత ప్రేమ వాటికి.
1: బట్ లాట్స్ ఆఫ్ లవ్ దే హ్యావ్.
0: మనుషులకు కూడా అంత ప్రేమ ఉండదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ లవ్ యాజ్ దోస్ ఆఫ్ ది యానిమల్స్.
0: అది దాటి కట్టుకొచ్చాము.
1: అండ్ దే కుడ్ ఆల్ క్రాస్ ఆల్ దిస్ ఏరియా.
0: గట్టుకు వచ్చేటప్పటికి ఎక్కడ లేదు, ఎక్కడ చూసినా కానీ గుంపులు గుంపులు వేరు వేరు ఏనుగులు ఉన్నాయి.
1: When they crossed the shore, they could see hundreds and thousands of elephants' herds.
0: ఆ ఎలిఫెంట్స్ చెవులు చాలా పెద్దవి.
1: The ears of the elephants are so big, so wide.
0: ఒక తూరి అట్ట విసిరితే పడిపోతాడు.
1: When once the elephant moves its ear, it's enough the man will fall down.
0: అంత ఏనుగులు ఎంత ఉన్నాయి.
1: Such type of elephants were there.
0: వాటి మధ్యలోనే నేను వెళ్ళాను.
1: And Swami went right into the midst of those elephants.
0: ఏమి చేయలేదు.
1: They didn't do anything.
0: మనుషుల్లో కూడా లేనటువంటి ఒక మంచి గుణములు ఆ జంతువుల్లో కనిపించాయి.
1: In fact, certain of the qualities that man is missing today are noticed in the animal kingdom.
0: వాటిలో ఒకదానికి ఒకటి ద్వేషం కూడా లేదు.
1: There is no hatred among animals.
0: అన్ని కలిసిమెలిసి ఉన్నాయి.
1: They are all mingling freely among themselves.
0: కానీ అక్కడ లయన్స్ ఎలిఫెంట్స్ అంత కలిసిమెలిసి ఉన్నాయి.
1: But there, elephants and lions live and move together.
0: మేము ఒక చోట పోయాము. ఒక గుట్టు పైన, ఒక చిన్న గుండు పైన 10 మంది లయన్స్.
1: 10 lions were there.
0: చుట్టూ ఏనుగులు తిరుగుతూనే ఉన్నాయి.
1: And elephants started moving hither and thither.
0: మేము కూడా దాని దగ్గరికి పోయి ఫోటోస్ తీసుకున్నాము.
1: And the Swami and those that accompanied Bhagavan went there, had photos.
0: ఏ మాత్రం కదలలేదు.
1: They didn't move even an inch.
0: మా వైపునే చూస్తూ ఉన్నాయి.
1: And all these lions were watching Swami.
0: బిడ్డలకు పాలిస్తూనే ఉన్నాయి.
1: They are feeding the younger one.
0: ఇంత ప్రేమతో ఉంటున్నాయి మృగాలు.
1: And animals are full of love.
0: ఈనాడు మనుషులు ఎంత ప్రేమ అనేటువంటిది కనిపించడం కూడా లేదు.
1: There is no trace of love in mankind today.
0: ఒకరు చూస్తే ఒకరు ఎంత ద్వేషము.
1: Each one develops hatred towards the other one.
0: తల్లి బిడ్డలు కూడా ద్వేషమే.
1: And there is hatred between mother and the daughter.
0: హస్బెండ్ వైఫ్ కూడా ద్వేషమే.
1: There is hatred between husband and wife.
0: కానీ అక్కడ ఏ విధమైన ద్వేషం అనేటువంటిది మాకు కనిపించలేదు.
1: But there in the wild life, there is no hatred.
0: ఇంతటి సమత్వమైనటువంటి యొక్క మృగములు ఆ ప్రదేశంలో చూశాను.
1: That is the order of equality and balance state among the animals there in that place.
0: అక్కడ నుంచి వచ్చిన తర్వాతనే నేను ఈ ప్రేమతత్వాన్ని మనుషులకు బోధించడానికి ప్రయత్నించాను.
1: After his return, Bhagavan started teaching about the principle of love to all of the ministers and people of high order.
0: Animals lo enta untunte manushulu enduku undakoddu.
1: When animals have so much of love, why not mankind?
0: వాడికి ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానం ఏమాత్రము లేవు.
1: They don't have any kind of knowledge or wisdom or anything whatsoever.
0: సర్వ ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానములు కలుగున్నటువంటి గ్రంథాలు చదివినటువంటి మనుషులు ఎందు కించిత్ ప్రేమ కూడా కనిపించదు.
1: Man who is knowledgeable, man who is familiar with the text, endowed with wisdom, has no trace of love.
0: కనుక మానవులారా, మీరందరూ కూడా అందరూ చేరి ఒక్కటిగా మీరు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను.
1: Bhagavan made a statement that the entire human society, everybody should mingle freely, hand in hand, together, intimately.
0: Love all, serve all.
1: Then Bhagavan declared, love all, serve all.
0: అందరినీ ప్రేమించండి.
1: Love all.
0: అందరినీ సేవించండి.
1: Serve all.
0: ఇదే మీకు చెప్పేటువంటి బోధ.
1: That is the message of Bhagavan.
0: ప్రేమ ఒక్కటి ఉంటే,
1: with this one quality of love,
0: అన్ని సాధించవచ్చు.
1: యూల్ బి ఏబుల్ టు అకంప్లిష్ ఎవ్రీథింగ్.
0: ప్రేమనే సర్వము. ఈ లవ్ ఈజ్ లైఫ్.
1: అండ్ లైఫ్ ఈజ్ లవ్. లవ్ ఈజ్ లైఫ్.
0: కనుక ఈ లైఫ్ అనేటువంటిది ప్రేమతో కూడినటువంటిది కానీ ద్వేషంతో కూడినటువంటిది కాదు.
1: దెర్ఫోర్ లవ్ ఈజ్ లైఫ్ అండ్ లైఫ్ ఈజ్ లవ్ అండ్ నథింగ్ టు డు విత్ హేట్.
0: ఈనాడు ఎక్కడ చేసినను ద్వేషము ద్వేషము ద్వేషం.
1: ఆల్ ఓవర్ వేర్ ఎవర్ యూ గో యూ ఫైండ్ ఎనిమిటీ హేట్రెడ్.
0: ఇది మంచిది కాదు.
1: This is not proper.
0: మనం మానవులమే పుట్టి మానవత్వాన్ని వదిలిపెడుతున్నాం.
1: We are giving up the human quality.
0: Animal qualities పెంచుకుంటున్నాం.
1: We are fostering animal bestial quality.
0: Animals చూస్తే వాటి క్వాలిటీని వదిలినాము.
1: And in fact the animal qualities at times seem to be better.
0: అంత man qualities అంత ఉన్నాయి వాటిలో.
1: And in fact they have qualities more than that of humans.
0: కనుక animals మానవులుగా మారిపోయినారు. మానవులు అనిమలిగా మారిపోయినారు.
1: టుడే వాట్ హ్యాపెండ్, అనిమల్స్ ఆర్ బిహేవింగ్ లైక్ హ్యూమన్స్ అండ్ హ్యూమన్స్ ఆర్ బిహేవింగ్ లైక్ అనిమల్స్.
0: కనుక ఈనాడు మనము మానవులు మానవులుగా ఉంచాలి.
1: అండ్ టుడే ఇట్స్ మోస్ట్ నెసెసరీ టు డిసైడ్ టు లీడ్ ది లైఫ్ ఆఫ్ హ్యూమన్
0: క్వాలిటీస్. హ్యూమన్ క్వాలిటీస్ గా ఉండాలి.
1: వీ షుడ్ రిటైన్ ది హ్యూమన్ క్వాలిటీస్.
0: ఏమండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని మంచిగా మాట్లాడితే, ఎక్కడి నుంచి వచ్చాను అని గట్టిగా మాట్లాడతారు.
1: If you just ask him, where do you come from? He speaks recklessly. And he speaks full-throated, in loud voice.
0: ఏ మాట మాట్లాడినప్పటికీ కఠినమైనటువంటి మాటలుగా మాట్లాడతారు.
1: టుడే వీఆర్ యూజ్డ్ టు స్పీక్ హార్ష్లీ.
0: కఠినంగా కాదు, మృదుమధురమైనటువంటి మాటలుగా ఉండాలి.
1: వీ షుడ్ లెర్న్ టు స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: ఆ స్వీట్లీ ఉంటుంటేనే ఆ యొక్క ప్రేమ అందులో బయలుదేరుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది స్వీట్నెస్ ఆఫ్ యువర్ టాక్ లవ్ ఇస్ ప్రెసెంట్.
0: కనుక మనము నెమ్మదిగా శాంతంగా ప్రేమతో మాట్లాడాలి.
1: Therefore, we should learn to speak softly, sweetly, lovingly, peacefully.
0: అప్పుడే మనకు పీస్ వస్తుంది.
1: Then only you will earn peace.
0: కానీ మన టాకు మన నడత చాలా చెడ్డగా ఉండినప్పుడు మనకు పీస్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: If your talk is harsh, the behavior is bad, how do you expect to be peaceful?
0: Peace is inside.
1: Peace is inside.
0: Not outside.
1: Not outside.
0: Outside pieces గా ఉండాలి.
1: Outside you find only pieces.
0: లోపల ఉంది పీస్.
1: హియర్ ఇస్ పీస్ విత్ ఇన్.
0: శాంతి కావాలి నాకు, శాంతి కావాలి.
1: అండ్ యూ సే ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్.
0: నువ్వు మంచిగా ప్రవర్తించు, ఆ శాంతి నీలోనే ఆవిర్భవిస్తుంది.
1: యూ బిహేవ్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే, యూ నాచురల్ ఎక్స్పీరియన్స్ ది పీస్ విత్ ఇన్.
0: ట్రూత్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: వెర్ ఇస్ ది ట్రూత్?
0: గ్రంథాలు చదువుకుంటామా?
1: ఈజ్ ఇట్ ప్రెసెంట్ ఇన్ బుక్స్ దట్ యు రీడ్?
0: చదువుకున్నటువంటి సత్యము సత్యంగా వస్తుందా?
1: అండ్ ఆల్ ది ట్రూత్ దట్ యు రీడ్ యు ఫైండ్ ఇన్ ద బుక్స్ cannot exist in reality.
0: Truth kuda inside nunchine undi.
1: The truth is within you.
0: Kanuka neeku truth raavalante unnadi unnattuga cheppalante enti nee nunchi raavali.
1: In fact, to tell out the truth, it should come from within.
0: Truth, righteousness, peace, love and non-violence, ee aidu kuda manavuni yokka qualities.
1: Therefore, the human qualities are the truth, righteousness, peace, love and non-violence.
0: ఈ లవ్ మన నుంచి వచ్చినటువంటిదే కాదు, ఇది భగవంతుని యొక్క స్వరూపమే.
1: లవ్ ఇస్ గాడ్, ఇట్ లైస్ విత్ ఇన్ యూ.
0: కనుక భగవంతుని యొక్క ప్రేమను ప్రేమతోనే మనం పలకాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ లవ్ గాడ్ ఇన్ ఎ లవింగ్ వే, ఇన్ ఎ ప్లీజింగ్ వే.
0: ముఖ్యంగా మానవులకు ప్రేమ,
1: ఫర్ మ్యాన్ కైండ్ లవ్,
0: శాంతి,
1: పీస్,
0: అది రెండు చాలా అవసరము.
1: ఆర్ మోస్ట్ ఎసెన్షియల్.
0: శాంతి శాంతి శాంతి కావాలంటే ఎన్నో బంగ్లాలు కట్టచ్చు.
1: టు బి పీస్ఫుల్ యూ మే థింక్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ హ్యూజ్ మ్యాన్షన్స్.
0: కోటీశ్వరులు ఎన్నో బంగ్లాలు కట్టారు.
1: మిలియనర్స్ హ్యావ్ అండర్ దేర్ కేర్ నంబర్ ఆఫ్
0: బిల్డింగ్స్. ఎన్నో కార్లు పెట్టారు.
1: దే హావ్ నంబర్ ఆఫ్ కార్స్.
0: వారికి ఏ సుఖము లేకుండా ఉన్నది.
1: దే సే దట్ దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ ఎనీ కంఫర్ట్.
0: కానీ ఏమయ్యా మీరు బాగున్నారా?
1: దెన్ స్వామి క్వశ్చన్స్, ఆర్ యూ హ్యాపీ?
0: ఐ యామ్ హ్యాపీ. కానీ no peace of mind.
1: Yes, I am happy, but there is no peace of mind.
0: Adi matram ledu,
1: there is no peace.
0: Anni unnai.
1: We have all comfort.
0: Aa shanti lekunda undinappudu enni undi em prayojanam?
1: Without peace, what for all the rest of the comforts in this world?
0: Manishiki kavalsindi aarugulu.
1: After all, you need only 6 feet.
0: 6 feet.
1: 6 feet.
0: Antakante manaku ekku avasaram.
1: You don't need more than that.
0: Evaro chepparu ఇంత కొంటున్నారు, మీకు సులభంగా చిక్కేటువంటి ఒక స్థానం చెప్తాము, మీ దగ్గర వెళ్లి చూడండి అన్నారు.
1: They said we acquired some land that we can get it easily, better you go and see.
0: నువ్వు హిమాలయం రా, నీకు ఎన్ని ఎకరాలు కావాల్సిన అన్ని ఎకరాలు ఫ్రీగా ఇస్తాము అన్నారు.
1: యూ కమ్ టు హిమాలయాస్, విల్ గిఫ్ట్ యూ ఫ్రీలీ ఎనీ నంబర్ ఆఫ్ ఏకర్స్ యూ వాంట్.
0: పోయినాడు ఆశపడి పాపం.
1: విత్ ఆల్ ద డిజైర్ హి వెంట్.
0: ఒక దగ్గర బయలుదేరాడు.
1: They start at one point.
0: దీన్ని ఒక రౌండ్ చుట్టుకొని రా, దీనికి ఈ రౌండ్ చుట్టుకొని వచ్చినంత భూమి నీకే ఇస్తాను అన్నారు.
1: Go around the Himalayan range to the extent you could walk, that will be given to you.
0: ఆశపడ్డాడు.
1: He wanted it.
0: చుట్టాడు చుట్టాడు చుట్టాడు చుట్టాడు.
1: He went round and round.
0: ఆ రౌండ్ దగ్గరికి పోవడానికి ఒక 6 అడుగులు ఉన్నాయి. 6 అడుగులు దూరం.
1: Oh, there's still 6 feet distant from that point.
0: పడిపోయాడు.
1: He fell down there.
0: ప్రాణమిచ్చాడు.
1: And he died.
0: ఈ మనిషికి కావాల్సింది ఇప్పుడు 6 అడుగులే, ఇంత భూమి అవసరం లేదన్నాడు.
1: Then the ruler of the Himalayan range said, though this man went round and round, ultimately he required only 6 feet.
0: అంతే.
1: That's all.
0: మంది కూడా అంతే.
1: The same is true with everybody.
0: ఎన్నో రాజ్యాలు జయిస్తాం.
1: You may be the king of many
0: Alexander. చాలా దేశమంతా చుట్టాడు.
1: Alexander the Great, the conqueror of the world.
0: అనేక గ్రామాలంతా కూడా జయించాడు.
1: And he could win, conquer everything.
0: భారతదేశానికి వచ్చాడు.
1: He visited Bharat.
0: కానీ వచ్చి
1: having come here,
0: నది దాటి వస్తున్నాడు.
1: He crossed the river.
0: కానీ నది దాటి వచ్చేటప్పటికి హార్ట్ అటాక్ వచ్చింది.
1: And on the way, he had heart attack.
0: డాక్టర్స్ అంతా వచ్చి చూచారు.
1: And everybody visited him that night.
0: కలడానికి వీల్లేదు.
1: They said, you cannot travel anymore.
0: ఇక నీకు హార్ట్ అటాక్ వచ్చింది.
1: Now you are suffering from heart attack.
0: కొన్ని ఇంక నిమిషాల్లో కొన్ని మీరు పోతారు.
1: You are sure to leave this world within a couple of minutes.
0: మీకు ఎంత మందు ఇచ్చినా
1: however, you may be medicated.
0: మీరు బ్రతకడానికి వీలు కాదన్నారు.
1: There is no possibility of your survival.
0: అప్పుడు తాను అన్నాడు.
1: Then he said,
0: నాకు ఇంత సైన్యం ఉంది.
1: I got big battalion of
0: ఇంత రాజ్యం ఉంది.
1: I got kingdom.
0: ఇంత విజయమైనటువంటి బంగారం ఉంది.
1: I got gold.
0: ఇన్ని రాజ్యాలంతా నేను సాధించాను.
1: And in fact, I am the one conqueror.
0: ఇందులో ఒక్కరైనా నన్ను రక్షించేవారు లేకపోయారా?
1: Is there anyone who will protect me? Who will save me? Who will come to my rescue?
0: కనుక వారందరికీ పిలిచి చెప్పారు మంత్రులకు.
1: And he summoned all ministers.
0: Ministers.
1: He said,
0: నన్ను ఈ డెడ్ బాడీని మన గ్రామానికి తీసుకెళ్లి చేతులు పైకి పెట్టి తెల్లని బట్టలు చుట్టి నన్ను ప్రొసెషన్ చేయండి అన్నారు.
1: అండ్ యూ ఆర్డర్డ్ ఎవ్రీబడి దట్ ఆఫ్టర్ హి లీవ్స్ దిస్ వరల్డ్ దట్ బాడీ షుడ్ బి ర్యాప్డ్ ఇన్ వైట్ క్లాత్ అండ్ ద టూ హ్యాండ్స్ షుడ్ బి స్ట్రెచ్డ్ ఓపెన్లీ.
0: అప్పుడు అందరూ ఈ అరేంజ్మెంట్ చేతులు పైకి పెట్టి బట్టలు చుట్టారు.
1: అండ్ దే లిఫ్టెడ్ బోత్ ది హ్యాండ్స్ ఆఫ్ ద బాడీ అండ్ దే కెప్ట్.
0: అప్పుడు అందరూ ప్రజలంతా అడిగారు.
1: అండ్ పీపుల్ ఆస్క్డ్
0: ఇందుకు మహారాజుకు ఇంత వికారమైనటువంటి యొక్క బట్టలు చుట్టి ప్రొసెషన్ చేస్తున్నారు అని అడిగారు.
1: అండ్ ఎవ్రీబడి ఆస్క్డ్ అలెగ్జాండర్ ద గ్రేట్ ద కింగ్ హౌ ఇస్ దట్ దట్ ఈస్ జస్ట్ ర్యాప్డ్ ఇన్ ఎ వైట్ క్లాత్ లైక్ దట్ విత్ ఫుల్ ఆఫ్ బ్యాండేజ్ అండ్ విత్ లిఫ్టెడ్ హ్యాండ్స్.
0: కానీ ఇంత ఉండినటువంటి వాడు కట్టగడిపటికి ఒట్టి చేతులతో పోయినాడు అని చాటారు.
1: ది ఓన్లీ మెసేజ్ ఇస్ with many of the kingdoms under his control, with lots of gold, he is returning empty handed.
0: Empty handed.
1: Empty handed.
0: Andarkudanu ade labinchedi.
1: The same is the message that applies to everybody.
0: Enta rajyam undina, enta dhanam undina, enta palaki undina, enni prajalu undina, enta sainyam undina, manam poyetappudu matramu evvaru manam entararu.
1: You may have wide area, the kingdom, the plenty and prosperity, the gold and the position and authority. At the end, no one will join you.
0: ఈ విధంగా అనాటి మహారాజులు అనాటి మహనీయులు ఇలాంటివన్నీ చాటి లోకానికి చెప్పి బోధించి మరణించారు.
1: That was the teaching of noble souls, saints and seekers of those days who taught the principles of detachment and renunciation.
0: కానీ అట్టి వారి చరిత్రను మీరు ఎవరు కూడా చదవటమే లేదు.
1: బట్ టుడే యు ఆర్ నాట్ గోయింగ్ త్రూ ద హిస్టరీ ఆఫ్ సచ్ గ్రేట్ పీపుల్.
0: ఏదో హిస్టరీ చదువుతున్నారు.
1: సే దట్ యు స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ.
0: ఈనాడు హిస్టరీ అంతా కూడా హిస్టీరియా.
1: హౌ ఈస్ హిస్టరీ టుడే? ఇట్ ఈస్ హిస్టీరియా.
0: కానీ హిస్టరీ అనేటువంటిది లేదు.
1: దేర్ ఇస్ నో ట్రూ హిస్టరీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్.
0: హిస్టరీ అనే నిజమైనటువంటి అర్థం ఏమిటంటే హిస్టరీ.
1: What is history? His story is history.
0: కనుక ఎవరి చరిత్ర మనం చదువుతున్నామో వాడి యొక్క చిత్రమైనటువంటి విచిత్రము మనం విచారించాలి.
1: Therefore we should thoroughly understand the greatness and the nobility of those great souls.
0: మీరందరూ ఇంత చదువుతున్నారు.
1: You study today.
0: ఈనాడు నోబెల్ ప్రైజ్లు ఎంత వస్తున్నాయి.
1: You also find Nobel Prize winners.
0: Science and technology చెప్తున్నారు.
1: You also study science and technology.
0: కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అంత టెక్నాలజీ.
1: How about the technology? But it has come down to the level of trick knowledge.
0: ఈ టెక్నాలజీని చాలా మంది టెస్ట్ చేశారు బొంబాయి ఢిల్లీలో.
1: This technology, this kind of technology was put to test by many there in Bombay.
0: కానీ చదివేకి మాత్రం చక్కగా ఉంది కానీ ప్రాక్టికల్ లో పోతే జీరో.
1: ఇట్ ఇస్ సో నైస్ టు స్టడీ బట్ ఇన్ రియాలిటీ ఇన్ ద ప్రాక్టికల్ లైఫ్ ఇట్ ఇస్ అ బిగ్ జీరో.
0: కనుక మనం ఆచరణలో పెట్టిందే మనకు నిలుస్తుంది కానీ ఆచరణలో పెట్టుకోకుండా చదివినవన్నీ మన తనలో నిలిచవు.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ యు మే రీడ్ That is, that which is put into practice will be helpful in the long run.
0: Practice ne okate pette kuda chalu.
1: It's enough if you learn even one mantra.
0: అదే మనకు అన్ని విధాలు సహాయం చేస్తుంది.
1: దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
0: మీరందరూ కూడాను,
1: ఆల్ ఆఫ్ యూ,
0: మీరందరూ చదివింది ఏదైనా సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఈ ఐదు కూడాను మానవుని యొక్క విలువలు.
1: వాట్ ఎవర్ యూ మే స్టడీ, అండర్స్టాండ్ థరలీ వెల్ ది హ్యూమన్ వాల్యూస్, ద ట్రూత్, రైటియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్.
0: ఇవి మీరు చదివి ప్రాక్టికల్ లో పెట్టండి.
1: యు స్టడీ దెమ్ వెల్ ఇన్ డెప్త్,
0: తప్పక మీ లైఫ్ అంతా పీస్ఫుల్ గా ఉంటుంటది.
1: అండ్ యు ఆర్ బౌండ్ టు బి పీస్ఫుల్, సర్టన్లీ బియాండ్ డౌట్.

0: రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది 22nd ఆఫ్ నవంబర్ 1982 ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ది ఫస్ట్ కాన్వొకేషన్ ఆఫ్ ది శ్రీ సత్య సాయి యూనివర్సిటీ.
1: Embodiment of love.
2: ప్రాచీన గురుకులము నందు విద్యార్థి సమస్త విద్యలను నేర్చి తాను విద్యాస్నాతకుడై గురుకులమును వదలి విశాలమైన ప్రపంచమునందు ప్రవేశించే బోధ సమయమున గురువులు వారిని చెంత చేసి అనేక సదుపదేశములను ఆశీర్వాదములను అంది పంపించటం ప్రాచీన సాంప్రదాయం.
1: It has been an ancient custom right from centuries down the ages that in the ancient Gurukula system of education, pupils, after completing their course of study, after attaining a certain degree of achievement and attainment, would be called thus in the assembly of their guru, who in turn would pronounce their benediction, would give their blessing and give them a code of conduct to follow as they would go out into the world after that.
2: Dani chayani inaru aadhunika vidyavantulu convocation address anetunte perito vidyarthulu tama tama taragatulu yendu ఉత్తీర్ణులైనటువంటి వారికి ఒక పట్టం ఇచ్చి పంపుతున్నారు.
1: The practice of teaching today in the form of a convocation or a convocation address is precisely a function, an assembly of this nature. Today also we have the students, after the completion of their courses, being ready and fit to receive certain degrees and thereby showing what they have learned.
2: ఆనాటి సదుపదేశములు
1: Those were the days when whatever was given to the students were of a high and ennobling nature. They were the principles given to the students which were to have impacted. They were also full of significance and meaning. They were those directed at making one understand the true nature of man.
2: పవిత్రమైనటువంటి సదుపదేశములు కాలగర్భితములో కలిసిపోయి కేవలము ఆనాటి సదుపదేశములు మహోన్నతములైనటువంటి

0: సింపుల్ అంటారు, అనగా చాలా తేలిక అయినటువంటి జీవితాన్ని, అధిక వ్యయం కానటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి వారు.
1: The city would govern. That was the rule of the day in the life and conduct of students of the days gone by.
0: కాని ఈనాటి విద్యార్థులు తమ ఆలోచనలు అల్పమైనటువంటి అయినప్పుడు తమ యొక్క జీవితంలో గడిపేటువంటిది మహా ఖర్చులతో కూడినటువంటిదిగా, వ్యయముతో కూడినటువంటిదిగా కనిపించుతున్నది.
1: But today we find that students, their thoughts and ideas are certainly lowly, but they do spend a lot of money in their pursuits.
0: Simple life and higher study.
1: Simple life and higher study.
0: ఆనాటి యొక్క విద్యార్థుల యొక్క ప్రవర్తన.
1: This was the guiding principle of the life of students.
0: ఈనాటి విద్యార్థులు high living and low thinking.
1: Today's students have high living and low thinking as their guiding star.
0: ప్రాచీన కాలమునకు ఆధునిక కాలమునకు ఎంతటి వ్యత్యాసం అయినదో మీరు యోచించవచ్చు.
1: You can easily see for yourself that gulf which separates the ages gone by and the present day world.
0: మానవుడు ఈనాడు ప్రోగు చేసుకున్న సమస్త సంపదలు కూడా కాల మార్పు చేత శిథిలం కావచ్చు, మార్పు చెందవచ్చు.
1: What man acquires today due to the vicissitudes of time is suddenly bound to collapse and decay.
0: కాని విద్యాధనం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు, క్షీణించేటువంటిది కాదు.
1: But the wealth of education that he seeks to get and which he gets is something which is beyond change.
0: అగ్ని కాలదు,
1: fire does not burn by itself.
0: రాజుల కలవి కాదు.
1: Now the king up. Kings cannot possibly partake of this fire.
0: నీళ్ల నానదు,
1: fire does not sink in water.
0: చోరుల వశము కాదు.
1: Now can it keep laying his hands on fire.
0: ఇట్టి విద్య మనము కేవలము సోదరులతో పంచుకునేటువంటిది కూడా కాదు.
1: This type of education is something which you cannot possibly share with your brothers or those around you.
0: మన తల్లిదండ్రులు లేక తాత ముత్తాతలు సంపాదించుకున్నటువంటి యొక్క ధనములు కానీ వస్తువాహారములు కానీ అన్నదమ్ములు పంచుకోవచ్చు.
1: The wealth and the money that the parents have or the grandfathers have can possibly be shared by their descendants, inheritors.
0: విద్య అనేటువంటిది ఎవరితో కూడా పంచుకునేందుకు సాధ్యం కాదు.
1: But vidya is something which can't be shared.
0: చల్లు కొలది చెలిమిలో అధికంగా ఊరినట్టుగా ఇది బోధించుకొనది ఈ విద్య మరింత అభివృద్ధి పొందుతుంటుంది.
1: Just as you have a wick taking in any amount of oil, so also even as you keep giving, this vidya is something which grows.
0: దురదృష్టవశాత్తు మానవుడు ఈనాడు అధిక సంపత్తులతో, ఐశ్వర్యములతో, అధికారంతో తులుతూకుతున్నటువంటి సమయమున అందరూ మిత్రుల వలె వెంటాడుతుంటారు.
1: Unfortunately today, you find this tendency prevailing that when a person is acquiring a certain amount of wealth or has a certain position of authority, there are any number of people around him.
0: అనేక విధములుగా స్తుతి చేసుకుంటారు.
1: They come in the praise of such a person.
0: ఇంటి యందు తిష్ట వేసుకుని నెలల తరబడి కూడా తింటూ ఉంటారు.
1: They make a permanent base in the house of such a person and eat of him.
0: దురదృష్టవశాత్తు కాల మార్పు చేత దరిద్ర దేవత తాండవమాడిన ఈ మిత్రులుగా భావించినటువంటి వారు కంటికి కనిపించరు.
1: But unfortunately now, with the passage of time, if the person were to lose all his possessions and the goddess of poverty were to reign supreme in his house, not one amongst these so-called friends would be around.
0: ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వస్తారు.
1: When you have wealth, then the relatives would come to you.
0: అది ఎట్లన్నా తెప్పయుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు.
1: This could be likened to this. A pond full of water would certainly attract frogs galore.
0: ఇట్టి మిత్రత్వము సరైనటువంటి మైత్రిత్వం కాదు.
1: Such a friendship cannot be called true friendship.
0: కానీ ఈనాటి విద్యార్థులలో కేవలము ఈ విధమైనటువంటి మైత్రిని పెంచుకుంటూ ప్రయత్నిస్తున్నారు.
1: But today's students do make an effort to inculcate friendship of this nature.
0: తల్లిదండ్రులు మంచి స్థితి అందు అధికార స్థానంలో ఉంది విద్యార్థి యొక్క జోబిలో చక్కని 100 రూపాయల నోటు కనిపిస్తూ ఉంటే అందరూ కూడా చూస్తే స్నేహితులు అవుతారు, హలో హలో హలో అని వెంటాడుతుంటారు.
1: When the parents are prosperous and in a state where they can possibly give generously to their ward, the son would sport any amount of money in his blue shirt which can be seen through his pocket. And then you have any number of friends coming and greeting him, hello, hello.
0: తండ్రి అధికారం విరమించినా ఆస్తిపాస్తులు సన్నగిల్లినా జోబీలో ఏమాత్రము నోట్లు కనిపించకపోయినా గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంటారు.
1: If the parents were to fall, if they were to lose all their wealth, and you can no longer see this cash in the pocket of your friend, then they would bid you goodbye and make a getaway.
0: ఇది కలియుగం యొక్క వికార లక్షణం అని చెప్పవచ్చునా లేక ఆధునిక విద్య యొక్క అవలక్షణం అని చెప్పవచ్చునా?
1: Should we call this a distortion of the prevailing times, Kali, or a product or a direct result of the present day education system?
0: నిజముగా విద్యార్థులకు అహంకారము పరమ శత్రు. అహంకార పడకు నలుడా,
1: డోంట్ బి ఈగోయిస్టిక్ ఓ మ్యాన్,
0: వెనుక ముందు తిరిగి చూడు,
1: ట్రై అండ్ వేర్ ద ప్రోస్ అండ్ కాన్స్, లుక్ అహెడ్ అండ్ లుక్ బ్యాక్,
0: మమకారము వలదు నీకు,
1: అండ్ యూ రియలైజ్ దట్ అటాచ్మెంట్ ఈజ్ ఆల్సో సంథింగ్.
0: బ్రతికిన వాడు ఒకడు లేడు.
1: Nobody can possibly live peacefully with this.
0: Vijayanadani paliduva venta evaru koliporu.
1: You cannot possibly have any of these accompanying you.
0: Papa punyamulato koodi marintu okilavi.
1: Oh, certainly, oh playful thing, you certainly are going to die of your own sins.
0: Kanuka manavattam yokka visishtakalu gurtinchukunnataku vidyarthulu prayatninchadam ledu.
1: So we find that students of today are not making an attempt to understand the true purpose or significance of man's life and his existence.
0: Kevalam ee naati vidyarthulanu naastika bhavam nundi nitini pothunnadi.
1: Today we find that there is an increasing feeling towards disbelief in the case of students of today.
0: Sankhetika vijnana shastram viriviga perigipovatam cheta kevalam poorthi sankhetika shastramu kaani aadhunika shastramu kaani ఆధ్యాత్మిక శాస్త్రం కానీ అర్థం చేసుకోలేనటువంటి ఈ మిడిమిడి చదువుల యొక్క విద్యార్థులు కేవలము మానవత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నారు.
1: In today's times, when we have an increasing expansion of knowledge in the scientific and technological fields, students of today don't have an avenue or an opportunity, or if they have, they're not in a position to make the best of it, of understanding the true purpose of life, which will guide them on the moral, the ethical and the spiritual path.
0: Seeing is believing అంటారు సైంటిస్ట్.
1: Scientists maintain that seeing is believing.
0: కానీ ఈ పదం యొక్క అంతరార్థం ఏమిటి?
1: But what is the meaning of these words?
0: నిజంగా యోచిస్తే ఈ పదములకు ఏమాత్రము అర్థం లేదు, విలువ లేదు.
1: If you look deeper into them, you find that these words have no meaning, no value.
0: చూచిన దానినే విశ్వసించాలి అన్నారు.
1: What you see should be believed. This is what they say.
0: చూచేది ఏమిటి?
1: What is it that you are seeing?
0: మన కన్నులు చూస్తున్నాయి.
1: What is it that making you see with your eyes?
0: కన్నులు నమ్మవచ్చునా?
1: Can we possibly trust our eyes?
0: కన్నులు కేవలం వ్యాధిగ్రస్తమైనప్పుడు తమ యొక్క దృష్టిమంతా వికారాన్ని పొందుతుంది.
1: When the eyes are jaundiced, what you see is something which is not liked by you.
0: అది సత్యమని నమ్మడానికి వీలవుతుందా?
1: Can we possibly trust this as being true?
0: Poni. Manasu, Atma, Anandamu, Dukkamu. Ani itunte padamulu upayogapedutunnam.
1: Or then take the case where we keep using these words, the mind, Atma, happiness, distress.
0: Ivannivi manaku kantiki kanipinchutunnava?
1: Are we able to see them with the help of our eyes?
0: Leka anubhavinchutunnama?
1: Or are we experiencing them?
0: కంటికి కనిపించినటువంటి ఈ ఆనందమును ఏ రీతిగా నీవు నమ్ముతున్నావు?
1: హ్యాపీనెస్ ఇస్ సంథింగ్ విచ్ యు కెనాట్ సీ విత్ యువర్ ఐ, హౌ ఆర్ యు ఏబుల్ టు ఎక్స్‌పీరియన్స్ ఇట్? హౌ
0: కంటికి కనిపించినటువంటి మనసును ఏ రీతిగా నీవు విశ్వసిస్తున్నావు?
1: ది మైండ్ ఇస్ బియాండ్ యువర్ సైట్, are you able to believe in the mind?
0: ఇక్కడ చూడటమా లేక అనుభవించటమా, ఏది సత్యం?
1: So what is the truth here? Seeing or experiencing?
0: ఇక్కడ అనుభవమే కాని చూడటం కాదు.
1: In this case, it is experience which counts, not mere seeing.
0: మరొక విషయం,
1: another thing.
0: పెద్ద పెద్ద సైంటిస్టులు అంతా కూడాను ఈనాడు మీకీవి అంటారు, అనగా పాలు కొంతలు. పాలు కొంతలలో అనేక లక్షల నక్షత్రములు ఉంటున్నాయి అని వివరిస్తూ వస్తున్నారు.
1: Today's scientists maintain that in what we call as the Milky Way galaxy, you have thousands and lakhs and billions of stars twinkling along.
0: ఈ లక్షల నక్షత్రములను చూచిన వారెవరు?
1: Now who is it that has possibly seen these billions of stars?
0: నమ్మిన వారెంతమంది?
1: And how many really believe in this?
0: చూచిన వారు ఏ ఒకరిద్దరు ఉంటున్నారు.
1: Those who have possibly seen them are hardly
0: కానీ ఈ విజ్ఞాన శాస్త్రమును అనుసరించేటువంటి వారందరూ దానిని విశ్వసిస్తున్నారు.
1: But then those who follow this scientific method probably believe in that.
0: అయితే ఈ పాలు పొందలలో ఉండినటువంటి యొక్క నక్షత్రములను సామాన్యమైన ప్రజలందరూ చూడగలుగుతున్నారా?
1: But then the stars contained in the Milky Way, are they being seen by the common layman?
0: ఈ చూడలేనిటువంటి స్థితి ఎందు దీనిని నమ్మటం ఏంటి?
1: When you are not able to see, how can you possibly believe now?
0: అదే విధముగానే దైవత్వాన్ని అనేక మంత్రద్రష్టలు తపస్సులు ఆచరించి వారి యొక్క పరిశోధనలు భగవంతుని చూడగలిగారు.
1: In the same manner, what you call divinity was seen, comprehended and experienced by sages of yore through their mantra shakti.
0: వారు చూడగలిగినటువంటి యొక్క దివ్య శక్తిని ప్రపంచములకు చాటుతూ వచ్చారు.
1: And what they thus saw and experienced, they wanted to hand it over to mankind at large.
0: దీనిని నమ్మవచ్చునా లేక నమ్మకూడదా?
1: Should we believe in this or should we not?
0: దీనినంతా నమ్మకూడదని వైజ్ఞానికవేత్త వాదించినా ఆ సైంటిస్ట్ చెప్పినటువంటి విషయాన్ని మాత్రం ఎందుకు నమ్మాలి?
1: If a scientist were to argue that you should not believe in this, then why should you possibly believe in what the scientist is telling from his
0: mind? ఇదంతా సైంటిస్ట్ చెప్పినటువంటి విషయమంతా కూడాను సామాన్యమైనటువంటి ప్రజలంతా చూడగలుగుతున్నారా?
1: Are the common people able to see and perceive what the scientists are telling them to be is true?
0: కనుక ఇది అర్థమయ్యేటువంటి వాదనలో కేవలం వ్యక్తిగతమైనటువంటి యొక్క అహంకారంతో ఈ విధమైనటువంటి యొక్క మార్గం నుండి ప్రవేశిస్తున్నారు అధిక జనం.
1: Today we have an increasing number of people following this aimless path of debating and arguing in a pointless way.
0: విశ్వాసం అనేటువంటిది ఒక్కటే కాని మూఢ విశ్వాసమని, తెలిసిన విశ్వాసమని రెండు విశ్వాసములు లేవు.
1: What you call faith or belief is just one and the same thing. There is nothing like blind belief or faith or belief by faith.
0: విశ్వాసమే లేకుండినా మనకు శ్వాసమే ఉండదు.
1: Without విశ్వాస or faith, you cannot possibly have this process of
0: faith. మన నిత్య జీవితం అనేటువంటిది విశ్వాసంతో కూడినటువంటి శ్వాసమే.
1: So our everyday life, second to second, is something which has this breathing in and breathing out process.
0: కనుక మనం విశ్వాసము అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకున్నప్పుడే అనుభవము అనేటువంటిది మనకు చిక్కుతుంది.
1: It's only when you have faith in you can you possibly secure the position of experiencing.
0: కనుక ప్రతి విద్యార్థినియు మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: So it is necessary for every student, be a boy or be a girl, to have the self confidence of faith.
0: తనను తాను నమ్మనటువంటి వ్యక్తి ఎవరైనా నమ్మగలడు?
1: One who does not believe in himself or herself, how can he possibly trust somebody
0: else? జగత్తంతా కూడాను అనుమయమైనటువంటిదని వైజ్ఞానికులు వాదిస్తున్నారు.
1: Scientists once again make an argument that the world is nothing but atoms.
0: దీనిని ఆధ్యాత్మికం కూడాను అణురణీయాన్ మహతోమహీయాన్ అణువుల యొక్క స్వరూపం నందు తాను పరమాణువుగా ఉంటున్నాడు.
1: The same has been said in the spiritual parlance. He resides in the atoms, in the smallest of smallest things.
0: సముద్రం నుంచి తెచ్చినటువంటి యొక్క జలము ఏ విధంగా ఉప్పు రాళ్లగా తయారవుతున్నదో అదే విధముగానే ఈ అనుమయమైనటువంటి యొక్క దివ్యత్వము అవకాశమైనటువంటి యొక్క స్వరూపంగా తయారవుతుండాలి.
1: Just as you have the ocean water crystallizing into lumps of salt, so also you have divinity taking shape from the atoms.
0: అనేక అణువుల యొక్క చేరికనే ఉప్పు కణం.
1: The conglomeration of any number of atoms gives you a salt.
0: అనేక దివ్యత్వం యొక్క సమూహమే ఆధ్యాత్మికమునందు అవతార తత్వము.
1: And what you have, a confluence of a large number of entities, is this ajyatmika tattva.
0: ఆధ్యాత్మికమునకు ఒక వైజ్ఞానమునకు వ్యక్తి పరస్పర భేదములు కాని ద్వేషము కాని
1: what you call is the spiritual path and what you believe in the scientific method.
0: అయితే వైజ్ఞాన శాస్త్రమునందు ఇది కేవలము కొంతవరకు మాత్రమే ఇది ప్రమాణాన్ని నిరూపిస్తుంది.
1: There is absolutely no conflict. But what you see in the scientific way would lead you only to a certain extent.
0: ఇది అంతముతో కూడినటువంటిది.
1: This is something which has an end.
0: ప్రపంచమంతా కూడాను భగవంతుని యొక్క సృష్టియే.
1: All the creation around you is the creation of God.
0: భగవత్ సృష్టి అయినటువంటి యొక్క ప్రకృతిని పరిశోధనలు జరిపి తెలుసుకునేందుకు ప్రయత్నించేటువంటి వారు సైంటిస్టులు.
1: Nature which is the creation of God is explored by the scientist.
0: సృష్టిని మాత్రమే కాను పరిశోధనలు జరిపేటువంటి వారు ఈ సైంటిస్ట్.
1: He merely carries out experiments and observations.
0: సృష్టికర్తను తెలుసుకోవడానికి ప్రయత్నించేటువంటి వారు సైంటిస్ట్.
1: The scientist aims at the creation of God which is nature. The
0: సృష్టికర్తను కనుగొన్నప్పుడు సృష్టి అంటే కూడాను మనకు సులభంగా అర్థమవుతుంది.
1: The saint on the other hand tries to understand the creator himself. When you understand the creator, you can understand his creation.
0: చెట్టును పెంచదలిచినటువంటి వ్యక్తి వేర్లకు నీరు పోయేవరని కాని ఆకులకు కొమ్ములకు నీరు పోసినంత మాత్రమున ప్రయోజనం ఉండదు.
1: One who wishes to bring up, to grow a tree, has to water the roots, not the branches or the twigs.
0: కనుక మనము ఈ భౌతికమైన స్థితి యొక్క జగత్తు యొక్క భోగ భాగ్యములకు మురిసి మనము మునిగిపోతున్నాము.
1: We should not get carried away. We should not get sunk in the fleeting pleasures of the outside world.
0: ఇది ఏ నాటికి నీ సత్యమైనటువంటిది చెప్పుటకు వీలు కాదు.
1: This is what is happening and this is something which is not the true state of affairs.
0: చిత్త శుద్ధి లేకుండినా మనకు ఆత్మ జ్ఞానం లభించదు.
1: Without purity of heart, we cannot possibly hope to acquire the Atma Jnana.
0: Chitta Shuddhi nimittamai manamu aneka prayatnamu cheyali.
1: For this purity of heart, one must make an endeavor.
0: Manamu sampadinchinatuvanti yokka vidya shaktini kani leka dana shaktini kani bhuja shaktini kani samajamlo praveshapetti sahaja manavulaku dinni andinchutaku tagina krushi cheyali.
1: The skills that we have acquired, the physical process that we have and our own innate strength should be directed towards the well-being of our fellow men.
0: Hattu cheyaka mana shaktini kudano sadviniyoga parichaka manamu anubhavinchaka poyina ini kevalam vrutha aipothundi.
1: We don't do that, we don't direct our efforts towards the service of others, then we are only frittering and wasting away.
0: Vandina annamunu taanaina tinali parulukaina pettali రెండు లేక మూసి పెట్టిన పాసిపోతుంది.
1: What one cooks should be eaten by oneself or should be served to somebody else. Otherwise, the food that is cooked would decay.
0: కానీ ఈనాటి విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధమైన స్థితి నుండే ఉంటుందని.
1: But today's students find themselves in such a
0: తమ ఎందున్నటువంటి యొక్క దివ్య శక్తిని తాము ప్రయత్నపూర్వకంగా గుర్తించుట కానీ దాన్ని కోరుకోవటం లేదు.
1: Their true innate capacity, they are not making an effort to understand or recognize.
0: పరులు చెప్పిన దానిని అనుసరించటం లేదు.
1: They are not prepared to listen to others if they were to be told so.
0: తాను చేయక పరులు చెప్పినది వినక కేవలం తల్లిదండ్రులున్నటువంటి విలువైనటువంటి యొక్క దివ్య శక్తిని నిరుపయోగపరుచుకుంటున్నాడు.
1: He doesn't do it, he doesn't listen to others. Thereby, he is wasting away his faculties and his capacity.
0: మానవుడు చాలా విలువైనటువంటి వాడు.
1: Man is an extremely valuable entity.
0: Men are more valuable than all the wealth of the world.
1: Men are more valuable than all wealth of the world.
0: ఇటువంటి స్థితిని మనము గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: It is this innate value of man that we must try to understand.
0: ఈనాడు జగత్తు లోపల ఏ శక్తిని మనం అభివృద్ధి పరచవలెను శక్తి ద్వారా కాదు మానవ వ్యక్తి ద్వారా అవుతుంది.
1: Today in the world, if you want to achieve anything, it is through man that you have to achieve.
0: మనం ఈనాడు తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ గుణములను పెంచుకోవటం లేదు.
1: Today we certainly are laying great stress on increasing on our being clever.
0: Knowledge without action useless.
1: But not on character. knowledge without action is useless.
0: Action without knowledge is foolishness.
1: Action without knowledge is foolishness.
0: కనుక మనం తెలివితేటలు తెలివితేటలని వెరవీగుతున్నామే కానీ నిజంగా మన తెలివితేటలు ఎంత మాత్రం.
1: We back ourselves from being clever, but how far are we being clever?
0: ఈ తెలివితేటలను దుర్వినియోగం చేసుకునేటువంటి యొక్క మానవత్వానికి మనము గురి అవుతున్నాము.
1: We are led astray by being clever.
0: కాదు కాదు, నిజముగా విద్య అనేది వివేకముతో కూడినటువంటి ఆధ్యాత్మికం.
1: But true vidya is that which gives you a sense of fulfillment, a sense of understanding of your true divine nature.
0: దివ్యత్వంతో కూడినటువంటి యొక్క పవిత్రమైన ఆత్మతత్వము.
1: It is something which is a coming together of your own divine nature and ఆత్మతత్వం.
0: ఈ విధమైనటువంటి విద్యను ప్రాచీన కాలమునందు అనేక విధములుగా సుబోధన చేసి గురువులు వారిని సరైన మార్గంలో పెట్టుటకు ప్రయత్నించేటువంటి వారు.
1: The gurus of yore would impart this type of education to their pupils and wards.
0: కానీ ఈనాడు మన యొక్క విద్యను కూడాను సమాజమునందు వినియోగించక, దాని యొక్క విశిష్టతను మనం గుర్తించక దుర్వినియోగపరచుకుంటున్నాము.
1: But today we are in a position where we are not seeking a fulfillment of what we have learned, nor are we putting it to good use.
0: Parama lobhiga adu tayaravutunnadu.
1: He becomes a perfect miser.
0: Sadgunamulaku gheeturali tyagam.
1: The true hallmark of a good character person is sacrifice.
0: Durgunamulaku gheeturali lobhamu.
1: In the same way you can determine bad qualities by miser.
0: Kanti ee lobhatvaniki manam longi దివ్యత్వమైనటువంటి త్యాగాన్ని మనం అభివృద్ధి పరచుకోలేకపోతున్నాం.
1: We are becoming subservient to being a miser and we are not in a position to get the sense of sacrifice in us.
0: లోకమందెవడైనా లోభిమానవుడున్నా,
1: if in this world there was to exist a perfect total miser,
0: లోకమందెవడైనా లోభిమానుని చంప,
1: if in this world if one was to kill such a person,
0: కొట్టవలదు వాణ్ణి తిట్టవలదు.
1: You need not take such a person to task, the second one, nor should you ridicule him.
0: Paika madiginanta bhakkuna kaachu.
1: This person has this trait in him that he now would be part with anything that he has, but the moment you ask him for money,
0: adhi vidhamgane manamu aneka shaktulanu saadhistunnamu.
1: This person, if he is asked of his wealth, would immediately collapse.
0: Ee shaktulanu sadviniyogapadamani korinappudu taa aa samastha yende palgodu.
1: Today they are acquiring skill and you are asked to pass with your skill.
0: అప్పుడప్పుడు నేను విద్యార్థులకు చెప్తుంటాను, నాయన మానవత్వంలో దివ్యమైన గుణములు, భవ్యమైన గుణములు, నవ్యమైన గుణములు కోట్లకుంటున్నాయి.
1: Very often I exhort the students in this way. We have in this world many qualities which will take you far in this life, which are novel and which are full of significance.
0: Ivanni manasika sthiti yokka lakshanam.
1: Now these are those which guard and safeguard your interest in the mental plane.
0: Ivanni sadviniyoga parichu nimittamai satsangamlo praveshinchamanukuntaru.
1: If you want to protect them, then you must have satsanga or the company of the good.
0: Aneka mandi kalashalalu hostellu undinanta varaku kudanu chaala vinaya vidhetalato విద్యార్థి వలె నటిస్తూ ఉంటారు.
1: There are those who, so long as they are in the college or in a hostel, behave with a great sense of responsibility, humility and obedience.
0: బయట ప్రపంచంలో ప్రవేశించిన వీరికి ఏమి జబ్బు లేక ఏ రోగమో ఏ విధమైన యొక్క దుర్గుణమో క్షణములో మార్పు చెందుతూ ఉంటారు.
1: The moment they step out into the world, we do not know what disease afflicts them, but they undergo a radical change.
0: జీవితమంతా కూడాను తాము బ్రతుకులతో ఈ విధంగా జీవిస్తుంటే ఒక్కతూరి చావటం కూడా మంచిది. ఇలాంటి మార్పు లేకుండా
1: ఇఫ్ యు ఆర్ టు లివ్ ఇన్ ఎ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ ఇన్ దిస్ లైఫ్ ఇట్సెల్ఫ్, ఇట్స్ మచ్ బెటర్ దట్ యు హావ్ వన్ డెత్ అట్ వన్ స్ట్రోక్.
0: మన సత్యాన్ని విశ్వసించినప్పుడు ఈ సత్యానికి జీవితాన్ని త్యాగం చేయాలి.
1: ఇఫ్ యు బిలీవ్ ఇన్ వన్ థింగ్ యాస్ బీయింగ్ ద ట్రూత్, యు మస్ట్ ట్రై అండ్ గివ్ యువర్ లైఫ్ ఫర్ ఇట్.
0: అట్టు లేనటువంటి జీవితము కేవలము పశుపక్షి మృగముల కంటే హీనం.
1: A life devoid of other sentiments is akin to the life of an animal and worse.
0: Kalukani aanati guruvulandaru kudanu ee shishyulaku vishala prapanchamulo praveshinchitaku puramu aneka subodhanu salputu vacharu.
1: So it was that in the days gone by even as the students were about to step out into the world, their gurus would give them a certain
0: మొట్టమొదట సత్యాన్న ప్రమద గమ్యం, సత్యమునకు ఎట్టి ప్రమాదం కూడా రాకూడదు అన్నారు.
1: They used to give them a few principles. The first one, speak with the truth that does not come to any harm.
0: Dharmaanna pravadatavyam, dharmamunaku etti pravadam kodanu sambhavinchakodadu.
1: Second, dharma likewise should not come to any harm.
0: Kusalaanna pravadatavyam, mee yokka kshemamunaku etti keedu kodanu raakudadu.
1: So also, for your own safety and security, there should be no harm.
0: ఈ భూతములకు కూడాను ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు. స్వాధ్యాయ ప్రవచనాభ్యం భూత ధర్మం, స్వాధ్యాయ ప్రవచనాభ్యం అనగా మనం చేసేటువంటి ఆచరణలకు, మనం అనుష్ఠించేటువంటి యొక్క మార్గములకు ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు.
1: And to the path that you seek for yourself should come to no harm or distress.
0: Satyam vada dharmam chara, satyanni paluku dharmanni aacharinchu.
1: Speak truth, follow dharma.
0: Matru devo bhava, pitru devo bhava, aacharya devo bhava, adhipi devo bhavani ee vidyarthulaku subodhanalu salipi tirigi vishalamaina prapanchamuniki pampetunti vaaru.
1: Revere the mother, the father, the guru, the guest as God himself. Such were the dictums given to the students.
0: Talli navamasamulu mosi aneka vidhamainatundi shramalaku ochi mee yokka dehamunu andinchindi.
1: The mother undergoes any amount of hardships for a period of 9 months and gives you this body.
0: Tana raktamuloni bhagamulu kudanu meeku panchi taanu bhagam vahinchindi.
1: She gives her own blood and makes you what you are.
0: Alanti talli daiva samanam.
1: Such a mother is the same as God for you.
0: Tandri nee dehanni penchi poshinchi vidyavantuni chesi ninnu ee sthitiki tepinchinadu.
1: The father takes care of you, takes care of your physical comfort, makes you grow, gives you this education, brings you to
0: the state. Anekamandi talli tandrulu kudanu aneka shramalaku vachi తామైన పట్టుండి బిడ్డలకు పెట్టి వారిని అభివృద్ధి గావిస్తూ వచ్చారు.
1: దేర్ ఆర్ పేరెంట్స్ హూ అండర్గో ఎనీ అమౌంట్ ఆఫ్ హార్డ్షిప్స్ ఈవెన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ నాట్ టీచింగ్ సో దట్ దే
0: కెన్ బి తండ్రి ప్రత్యక్ష దైవం.
1: సచ్ ఎ ఫాదర్ ఈజ్ ద వెరీ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ ఫర్ యు.
0: కేవలం దేహం ఆధారం చేసుకున్నంత మాత్రం నా ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ మేకింగ్ యువర్ బాడీ యాజ్ ఎ సోల్ బేస్.
0: అటువంటి రూపానికి జ్ఞాన బోధ చేసి సమాజంలో ఒక వ్యక్తినిగా నిలబెట్టగలిగాడు గురువు.
1: అండ్ దిస్ బాడీ హస్ బీన్ గివెన్ ఎ డెఫినెట్ షేప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ బీయింగ్ అన్ ఎంటిటీ ఇన్ ద సొసైటీ.
0: గురువు కూడాను ఒక దైవ సమానం.
1: సో దట్ యువర్ గురు ఆల్సో ఈజ్ అకిన్ టు గాడ్.
0: ఇంకా అతిథి అతన్ని ఆదరించి అతనికి సరి అయినటువంటి గౌరవం అందించినప్పుడు ఆ అతిథి మనల్ని సమాజంలో కూడాను ఒక స్థానమును అందించి మనల్ని గౌరవిస్తారు.
1: అండ్ దెన్ యు హావ్ ద విజిటర్ ఫర్ ద గెస్ట్. ఇఫ్ యు టేక్ ప్రాపర్ కేర్ ఆఫ్ హిమ్, గివ్ హిమ్ యువర్ రెస్పెక్ట్ అండ్ లుక్ ఆఫ్టర్ హిమ్, హి ఇస్ బౌండ్ టు గివ్ యు ఎ ప్లేస్ ఇన్ ద సొసైటీ.
0: కనుక నిజముగా మన జీవితానికి వెలుగు అందించినటువంటి వారు తల్లి, తండ్రి, గురువు, అతిథి.
1: సో దీస్ ఫోర్ పీపుల్ హు హావ్ రియల్లీ గివెన్ యు సంథింగ్ ఇన్ దిస్ లైఫ్ ఆర్ యువర్ మదర్, ఫాదర్, గురు అండ్ ద గెస్ట్.
0: కనుకనే ఆనాటి గురువులన్నీ కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని సుబోధన చేశారు.
1: Therefore, the gurus of those days would exhort, would tell their pupils that the mother, the father, the guru,
0: ఈనాటి విద్యావంతులు అతిథులను గౌరవించడం లేకుండా పోని లేక గురువును గౌరవించలేకుండా పోవచ్చు, కానీ కన్న తల్లిదండ్రులు కూడా గౌరవించలేనిటువంటి దురదృష్టులుగా తయారవుతున్నారు.
1: Has to be respected as God himself. Today we find the students, leave aside they are not respecting the guest of the guru, they are even demeaning and bringing to ridicule their own parents.
0: ఇది విద్య యొక్క లక్షణం కానీ,
1: this is not the true quality.
0: విద్యావంతుడు చేయవలసినటువంటి యొక్క కర్తవ్యం కాదు.
1: Of vidya, of the true nature of education.
0: కనుక విద్యార్థులు వినయ విధేయులై ఇంద్రియములు నిగ్రహం కలిగించుకుని తద్వారా తన జీవితాన్ని సమాజంలో వినియోగించారు.
1: So students, the true student should be one who will have a sense of humility and obedience, who will be able to control his senses and make his life useful.
0: విద్యార్థులు ఇంద్రియములకు లోబడి బానిసలై కేవలం ఇంద్రియములు యందు ఒక కీలు బొమ్మ వలె ఆడుతున్నారు.
1: Today's students have become servants of their senses and they dance to the tune of the senses.
0: ఏది తలకినా ఏది చూచినా ఏది పలికినా ఏమి చేసినా కూడాను స్వార్థమైనటువంటిది నిరంతరం కూడాను తన వెనుకలు ఆడుతూనే ఉంటుందని.
1: ఎవ్రీ థాట్ ఎవ్రీ వర్డ్ ఎవ్రీ డీడ్ ఆఫ్ యువర్స్ ఈజ్ గోల్డెడ్ ఆన్ బై సెల్ఫిష్ మోటివ్.
0: విద్యార్థులారా, నిజముగా ఈనాడు పవిత్రమైనటువంటి విద్యను అభ్యసించి ప్రాచీన సంస్కృతిని తిరిగి నిలబెట్టి దివ్యమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటకు ప్రయత్నించండి.
1: And take up the study in of that sacred education which will give you a sense of regard for the ancient tradition which will make you do something useful in this life.
0: Teenaru prapanchamulo praveshinchinatvanti yokka ashanti akrama anakara asatyamainatvanti paishachika pravartulanu anichukatu sariyainatvanti margaanni meeru praveshinchandi.
1: Treat that path which will make you put an end to this sense of unrest, agitation, violence, which are dancing like demons all around you.
0: నిత్య సత్యములుగా ప్రకాశించే ప్రాచీన సాంప్రదాయములను సంస్కృతిని కాలానుగుణ్యంగా సవరించుకుని మెరగటాన్ని నేర్చుకోవాలి.
1: Try to understand that way, which will make you have a regard for the ancient customs and traditions and put them to good use in the changed times of today.
0: ధైర్య సాహసముల చేత మన యొక్క దీక్షను సాధించటకు సరియైనటువంటి త్యాగమును కూనాలి.
1: Be brave, be courageous, take upon yourself the goal so that you may lead your life in a worthwhile way.
0: విద్యార్థులు త్యాగశీలులు ధైర్య సాహసం కలిగినటువంటి వారుగా తయారు కావాలి.
1: What the world needs today is not a new society.
0: నూతన ధర్మం కాదు.
1: Not a new code of conduct.
0: నూతన మార్గం కాదు.
1: Not a new path.
0: కేవలం త్యాగ ప్రేమతో కూడినటువంటి యువకులు యువతులు అత్యవసరం.
1: What the world needs is students and any number of them who will be driven by the sense of sacrifice and love, and students who would have a pure heart, a selfless
0: motive.
1: They should be able to curb the evil tendencies. They should have a sense of no ego.
0: అప్పుడే ఈ ప్రపంచంలో ప్రవేశించినటువంటి యొక్క అశాంతిని మనము చెదరగొట్టడం కానీ లేక నిర్మూలంగా ఉంచడం కానీ చేసిన వారం అవుతాం.
1: It's only then can we possibly dispel this ashanti or lack of peace which is permeating all around us.
0: కేవలం స్వార్థము స్వార్థము స్వార్థము ఈ స్వార్థం అనేటువంటి యొక్క పిశాచమును మనము దూరం చేయాలి.
1: All the while it is selfishness. This devil. We have to drive this devil away.
0: ఈ ఉండినంత వరకు కూడాను ధర్మము జీవించదు.
1: So long as you have this selfish motive, dharma can never attain the
0: victory. విద్యార్థులు ప్రధానంగా ఆచరించవలసినటువంటివి తమ యొక్క అంగములను ఏ మార్గం నుండి ప్రవేశించవలసినటువంటివి కొంత విచారించాలి.
1: Students must try to inquire which is the best way of making their organs function.
0: మన భారతదేశం యొక్క గడిచిన జీవితాన్ని మనం ఒక్కతూరి విచారించిన ఈ యొక్క దేశమునకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏమిటని మనకు స్పష్టమవుతుంది.
1: A quick look at the history of this country will tell you what are the causes for the plight which it finds itself in today.
0: పూర్వము మన దేశమునందు శక్తి సామర్థ్యం కలిగినటువంటి రాజులు లేకపోలేదు.
1: In the past, there certainly were any number of people, kings, mighty ones at that.
0: ధైర్య పరాక్రమవంతులైనటువంటి వీరులు లేకపోలేదు.
1: The valorous, the valiant ones, any number of them are also
0: there. విజ్ఞానవేత్తలైనటువంటి సైంటిస్టులు లేకపోలేదు.
1: They were also scientists of a high caliber.
0: పండితులు లేకపోలేదు.
1: There were certainly any number of pandits of high caliber.
0: సర్వజ్ఞులైనటువంటి పండితులు, వైజ్ఞానులు, రాజాది రాజులు, అనేక విధమైనటువంటి వీరులు వీరులు కూడా ఉండినప్పటికీ దేశము పరాధీనము కావడానికి కారణమేమిటి?
1: We certainly had any amount of pandits of high scholarship, scientists of high caliber, kings and the various ones, the valiant heroes, still the country became subservient.
0: వీరిలో ఒకరికి ఒకరికి ఐకమత్యం అనేటువంటిది లేదు. సహనభావం శూన్యం.
1: The reason was that one would not get along well with the other. There was no sense of unity.
0: కనుక ఐకమత్యము సామాజిక కృషి రెండు ఉంటే ఎంతటి విజయాన్ని అయినా మనం సాధించగలం.
1: So when you have a sense of unity and a sense of purpose for the society at large, certainly you can be successful.
0: మనకు సర్వశక్తులు ఉండి కూడాను కొన్ని దుర్గుణములు మనలో ప్రవేశించడం చేత మనం అందుకోవలసినటువంటి యొక్క ఆనందానికి అతి దూరమైపోతున్నాం.
1: Though we have been endowed with qualities of a high degree, because of a few impurities which have set in, we have not been able to achieve much.
0: ఈనాటి విద్యలు కేవలము మిథ్యా విద్యలు.
1: What you have today under the name of vidya is something which is transitory.
0: ఈనాటి యంత్రములు కేవలము పొట్టకూటి యంత్రములు.
1: And today's machinery is something which gives you livelihood.
0: వీటికి మనము స్వాధీనమై మన నిత్య సత్యమైనటువంటి యొక్క యంత్ర మంత్ర తంత్రముల యొక్క తత్వాన్ని మనం విస్మరిస్తూ వస్తున్నాం.
1: We tend to follow these and tend to forget and lose track of that which is permanent, everlasting.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములే మన మంత్రము.
1: The mantra that we have to understand is the process of inhaling and exhaling.
0: దీనిని సోహం సోహం సోహం అనేటువంటి యొక్క మంత్రంగా రూపొందుతూ వచ్చింది.
1: This mantra is the soham mantra.
0: నీ దైవం ఎక్కడ అనగా నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములే నీ దైవం.
1: Where is God? Your God is nothing but this process of inhaling and exhaling.
0: ఒక్క దినమునకు 21,660 పర్యాయములు నీకు సోహం నీవే దైవము నీవే దైవము అని బోధిస్తుండగా మనము దానిని సరిగా అనుసరించటం లేదు.
1: You have this great lesson being given to you that over a day you chant, you utter the name of God in the form of this soham 21,060 times.
0: కనుక నీ శ్వాసమునే నీ దైవంగా విశ్వసించి నీ జీవితానికి తగినటువంటి మార్గం అవలంబించు.
1: This breathing in and breathing out process is your God. Believe in this.
0: ఈ విధముగా విద్యార్థులలో సరైనటువంటి సక్రమమైనటువంటి మార్గాన్ని పెట్టుటకు గురువులు కూడాను తగిన తోడ్పాటు కావాలి.
1: So the gurus or the teachers must undertake upon themselves the task of guiding the students on such lines.
0: విద్యార్థులు కేవలము లేత లకల వంటి వారు.
1: The students are like the tender creepers.
0: దానిని వదిలిపెట్టినా ఏ విధమైన మార్గానైనా అవలంబించవచ్చును.
1: If you are to lose hold of them, the creeper might take any form or shape. దీన్ని
0: సరైన మార్గంలో తిప్పి సోపగా దీన్ని అందించడానికి ఉపాధ్యాయులు కూడా తగిన కృషి చేయాలి.
1: Students must catch hold of these creepers and see to it that it nourishes itself.
0: విద్యార్థులు వృక్షములకు వేరు వంటి వారు.
1: Students are like the roots of a tree.
0: భవనమునకు పునాది వంటి వారు.
1: They are like the basis of foundation.
0: ఈ విద్యార్థులే భావి పౌరులు భావి అధికారులు భావి విద్యావంతులు.
1: Of a mansion. Today's students are tomorrow's citizens, tomorrow's leaders and tomorrow's men of authority.
0: అయితే ఈనాడు విద్యార్థులను సంస్కరింపజేసేటువంటి అధికారము ప్రభుత్వమునకు లేదు.
1: But today we have this case where the government has no right whatsoever to show the path to the students.
0: లేక విద్యార్థుల చేత సంస్కరింపబడేటువంటి యొక్క అధికారమా ప్రభుత్వమునకు లేదు.
1: Nor does the government have the right to be dictated to by the students.
0: కారణం ఏమనగా మీరు లేత ప్రాయమునందే భవిష్యత్తునకు తగినటువంటి యొక్క రూపకంగా దీన్ని మీరు తీర్చిదిద్దుకోలేనటువంటి యొక్క బలహీనతని.
1: The reason is that an inherent weakness where no effort is being made to direct and safeguard the interests of the students at a tender age.
0: బాల్యమునందే భవిష్యత్తుకు తగినటువంటి యొక్క రూపాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి.
1: It is only during a childhood that you must make an effort to take care of the future.
0: దాన్ని ఈ విద్యా అభ్యాసములందే మనం తగినటువంటి కృషి చేయాలి.
1: And this sort of an effort has to be forthcoming in the process of acquisition of vidya.
0: విద్యార్థులారా, ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నందు మీరందరూ కూడా ఉత్తీర్ణులై బయట ప్రపంచంలో ప్రవేశించి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ సత్కీర్తిని కూడా నిలపడానికి కృషి చేయండి. ఇది మీరు అందించేటువంటి కృతజ్ఞత.
1: Students, having graduated from this institute, make sure that when you walk out, when you go out into the world, your code of conduct, your behavior would be such as to bring a good name to the institute.
0: కృతజ్ఞత లేకపోయినను పర్వాలేదు, కృతజ్ఞుడు మాత్రం కాకూడదు.
1: This is the gratitude that you can possibly show to the institute. You may not have a sense of gratitude, but for heaven's sake, don't become ungrateful wretches.
0: పరులతో చేరి లేక దుష్టులతో చేరి మీరు ఆ మార్గమును అవలంబించి ఈ పవిత్రమైనటువంటి భావమును మీరు కోల్పోకండి.
1: Don't get into the company of the bad and the wicked and the evil and lose sight of all the sacred things that you have learned.
0: వేరు పురుగు చేరి వృక్షము చెడుచును.
1: An insect can possibly get into the roots and ruin the entire.
0: చీడ పురుగు చేరి చెట్టు చెడుచును.
1: In the same manner, an insect can possibly bring down a huge mighty tree.
0: కించితుండు చేరి గుణవంతు చెడుచును.
1: In the same way, the bad and the evil and wicked ones can possibly ruin a good one.
0: మీ భావములు విశాలమైనటువంటివిగా తీర్చిదిద్దుకోండి.
1: Try and make your vision a broad and
0: సంకుచితమైనటువంటి యొక్క భావాన్ని మీరు అభివృద్ధి పరచకూడదు.
1: Don't give room for narrow-mindedness.
0: విద్యావంతులము విద్యావంతులము అని చెప్పుకుంటూ సంకుచితమైనటువంటి భావం ప్రవేశించిన ఈ విద్యకు విలువేముంటున్నది.
1: Calling ourselves the educated ones, but being subservient to the low and the undesirable things. How can you say that you are an educated one?
0: ఎక్కడ ఉండినా ఏ పని చేసినా ఈ పవిత్రమైనటువంటి భావమును మీరు లక్ష్యం నుండి ఉంచుకోవాలి.
1: Wherever you are, whatever you might be doing, see that you have a place and room for these noble qualities.
0: ఇన్ని దినములు ఈ విధముగా ప్రేమించి ఆలించి లాలించి పాలించినటువంటి యొక్క తత్వాన్ని మీరు మరిచినారంటే ఇది మీకు భవిష్యత్తుకు మంచిది కాదు.
1: Having stayed here, having been looked after with such tenderness, with such love, with such mercy, with such kindness, if you are to forget all this and then go, your future is going to be
0: tainted. If meru daivam be daggara,
1: God is nearer to you than your own mother.
0: Sanhitudu tandri kanna chala,
1: he is dearer to you than your own father.
0: Atti atma maracha abburu papamu,
1: if you are to forget such an atma, certainly you are going to accrue sin.
0: Kanuka tandri vale preminchi, tandri vale poshinchi, guru vale upadeshinchi, daivam vale rakshinchinatvanti yokka sai tattvanni meeru marachitira meeru inka munduku raaru.
1: Sai has looked after you with love as a mother would, has taken care of you as your father would, has protected you as God would, has taught you as a guru would.
0: Nee shakti paina neevu aadharapadu.
1: If you forget such a Sai,
0: karuna konulla yemattam kuda neevu baanasa kaakoodadu.
1: Depend on yourself, don't become subservient to others.
0: Kevalam baita prapanchamlo poyetappatiki anukarana anukarana.
1: The moment you step out into the world, you begin to imitate.
0: Vidyarthulara anukarana anetvantidi maha balaheenamainatundi yokka shakti.
1: Students, imitation connotes a weakness.
0: ఇలాంటి బలహీనత కలిగినటువంటి వాడు తన చదువు వల్ల దేశమునికి ఉపకారం
1: చేయగలడు.
0: ఇలాంటి బలహీనుల వల్ల దేశమునికి ఉపయోగం కనుక మన జీవితాన్ని ధైర్య సాహసం చేత స్వశక్తి పైన ఆధారపడేటువంటి యొక్క భావములను పెంచుకోవాలి.
1: So you must try and make room and nourish feelings which will give you confidence in yourself.
0: విద్యార్థులు చక్కగా అందానందములతో కూడినటువంటి యొక్క స్వరూపాన్ని తీర్చిదిద్దుకోవాలి.
1: Students should make an effort to see that their lives become full of happiness and joy and beauty.
0: నీవు బయట ప్రపంచంలో పోయేటప్పటికీ అనేక విధములుగా నీ రూప నామములు కూడా మారుతుంటాయి.
1: As you go into the world, you find a radical transformation coming in your own makeup. The physical.
0: ఇలాంటి విద్యార్థులను చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది.
1: When I see such students, I am given to a great sense of
0: నిజంగా వీడు మనిష లేక మృగమా అని అనిపిస్తుంది.
1: I also feel, is this one a man or an animal?
0: నిజముగా మానవుడే అయితే ఒక్క మాటతో తాను సర్దుకోవాలి.
1: If he is really man, then he should set himself right by one word.
0: బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికీ అనేక విధమైనటువంటి తప్పు మార్గములను అనుసరిస్తూ ఉంటారు.
1: The moment you go into the world, you tend to take paths which are not to be taken.
0: విద్యార్థులు విద్యార్థిగా ఉంటే చక్కగా ఎంత అందంగా ఉంటుంటాడు, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంటాడు.
1: If a student were to remain as a student, how attractive he would be. How
0: బయట దేహము లోపల మనసు రెండు కూడా పరిశుద్ధమైనట్టుగా ఉంటుండాలి.
1: How pleasing he would be. Externally, internally, he should be pure.
0: అట్టు లేక బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికీ గడ్డములు వీసములు సైడ్ పొంతు తలలు పెంచి పెద్ద బెగ్గర్గా తయారవుతున్నాడు.
1: Rather than this happening, you find that the moment you step out into the world, you start growing a beard, you start growing long hair, sideburns, giving you the appearance of a beggar.
0: కేవలం నీవు మగవాడు పురుషుడు పురుషుడు అనిపించుకోవటానికి వీసములుంటేనా నా పురుషుడు.
1: టుడే యు కాల్ యువర్సెల్ఫ్ మ్యాన్, బట్ డస్ ముస్టాచ్ గివ్ యు ద స్టేటస్ ఆఫ్ మ్యాన్?
0: రాక్కు వీసములు లేవా?
1: The rat also has a mustache.
0: Cockroach meesumulu leva?
1: The cockroach also has a mustache.
0: Adu kuda purushudena?
1: Can you call them man?
0: Purusha lakshanam idiyala?
1: Are these the qualities of man?
0: Kaadu. Kevalam oka vidhamaina kunte oka durgunamula lakshanam.
1: Certainly not. These are the qualities of a low nature.
0: Kanukani memu paata vidyarthulu yokka samavesham jarupovalante kuda nu kontha varaku ఇష్టపడుతుంటాం.
1: That is why I am a little averse to holding assemblies of our old students.
0: సంవత్సరంలో ఒక పర్యాయము ఈ సమావేశంలో ప్రవేశించేటప్పుడు అన్ని తీసుకుని వస్తారు.
1: Once a year, when they have to take part in a gathering of this nature,
0: ఇక్కడి నుంచి బయట పోతానే ప్రారంభిస్తారు.
1: They shave themselves clean and come. The moment they go back, they start going.
0: ఇలాంటి కుక్కలు కూడా చాలా తక్కువే ఉంటుంది.
1: Now such dogs are also few in number.
0: కానీ ఒక్కడుంటే చాలదా?
1: But even one such dog is enough.
0: Manchidika.
1: This is not
0: an institute ko sariyanikki gauravam kaadu.
1: This is not desirable or good and does not do well.
0: Kevalamu pillalu yokka dosham maatrame kaadu.
1: Does not do the institute any good.
0: Ee talli tattulu kuda nu adhikaramuga untunnaru.
1: This is not the sole mistake of the student. The parents are also.
0: Ilanti pravartanalo undinatvanti yokka vidyarthulanu ee pavitramaina vatavaranamlo periginatvanti vidyarthulanu ee vidhamaina swechchaga vadile pettadamu talli tattulu yokka tappu kuda.
1: Students who are given to such ways and for being let free, the parents have to be held responsible.
0: అట్టి తల్లిదండ్రులు స్వామి మా స్వాధీనంలో లేదు మా మాటలు వినటం లేదు అని పలుకుతుంటారు.
1: Such parents come and implore to Swami, Swami, my our words are not in our control, we cannot possibly tell them anything.
0: ఇది పిరికితనముల యొక్క లక్షణం.
1: This is nothing but a case of timid.
0: కుమారుడు కానీ మరెవరైనా కానీ సన్నిహితి మార్గం అవలంబించినప్పుడు గెటవు ముందు బయటికి వెళ్ళిపోమని చెప్పాలి.
1: This is a case of being timid to the extreme. It could be your son, it could be anybody else. The moment he misbehaves, you should say get out and turn them out of that.
0: Kanukane Prahladu cheppadu kamalaakshu nachinchu karamulu karamulu.
1: That's why Prahlada said the hands are those which indulge in acts of worship to the Lord.
0: Srinathu varninchu jihva jihva.
1: The tongue is that which sings the glory of the Lord.
0: Suravachakunu chusu chukkulu chukkulu.
1: That which tends to see good things
0: are the shayiki mrokku siramu siramu.
1: And that head is that which bows down in obedience.
0: Vishnuvarninchu veenulu veenulu.
1: That which listens to the good
0: are the madhuveni tagalina manamu manamu. Kanuka indulo vidyarthulaku taginatvanti yokka vishayam okkate.
1: So what the students have to see in this is one thing.
0: Kumbhitidavu cheppedi gurudu gurudu. తండ్రి హరితీరుమని అడి తండ్రి తండ్రి.
1: వాట్ యు హావ్ టు అండర్స్టాండ్ ఇస్ దట్ ఫాదర్ ఇస్ వన్ హూ రియలీ టెల్స్ యు రీచ్ హరి, డు ఆల్ దట్ యు కెన్ టు రీచ్ హరి.
0: మంచి పనులు చేయమని, దైవ చింతనను అభివృద్ధి పరచుకోమని, సన్మార్గంలో ప్రవేశించమని చెప్పేటువంటి బాధ్యత తల్లిదండ్రులది.
1: ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్ టు టెల్ ద వర్డ్స్ అండ్ ద స్టూడెంట్స్ దట్ దే మస్ట్ టేక్ పాత్ విచ్ విల్ లీడ్ దెం ఆన్ టు గాడ్ అండ్ లీడ్ దెం టు గుడ్.
0: విద్యార్థుల కడమార్గం పట్టుటకు మూడు విధముల వ్యక్తి యొక్క తప్పు తండ్రిది.
1: సో టుడే ఇఫ్ ద స్టూడెంట్స్ హావ్ గాన్ అస్ట్రే, ద ఫాదర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఆన్ త్రీ కౌంట్స్.
0: కనుక తల్లిదండ్రులు కూడాను విద్యార్థులకు తగినటువంటి యొక్క మార్గం బోధించడం ఇది ప్రధానమైనటువంటి గురు లక్షణం.
1: సో ద పేరెంట్స్ ఆల్సో హావ్ టు టేక్ ఇట్ అపాన్ దెమ్సెల్వ్స్ టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ దిస్ సన్ ఆర్ చిల్డ్రన్.
0: విద్యార్థులారా, గడిచినది గడిచిపోలేదు.
1: Students, what have gone by has gone by.
0: ఇంకా ముందుకైనా కూడాను మీరు ఈ విధమైనటువంటి అవలక్షణములను అభివృద్ధి పరచుకోక సరైనటువంటి లక్షణాలను మీరు పెంచుకొని మీరు చక్కని విద్యార్థులుగా రూపొందండి.
1: At least in future, see to it that you don't undertake such things. Try to do something good and ennobling.
0: మనము విద్యాలయములకు పోటకు కేవలం గుణములు పోషించుకోవటం కానీ విజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవటం కాదు.
1: The purpose of going to an institution is not for the sake of acquiring some skills or for the sake of
0: gunamulu abhivruddhi kavalante manaku kalaacharalu akkarledu
1: or for the sake of bringing to the fore the good qualities. You need not go to a college for this.
0: కంసుని కాదేటి అందు శ్రీకృష్ణుడు చదివేనా?
1: Did Krishna at any time study in the college called Kamsa?
0: హిరణ్యకశిపు కాలేజీ ఎందు ప్రహ్లాదు చదివిన?
1: ఆర్ డి ప్రహ్లాద స్టడీ ఇన్ ద కాలేజ్ ఆఫ్ హిరణ్యకశిపు?
0: ఈ జగత్వ్యాప్తిని గాంపిటకు వారి పవిత్ర నామములు ఏ యొక్క గుణములు ప్రధానము?
1: What is it that marked them out so that they have acquired such a name and fame?
0: దుర్బుద్ధుల తలలున్న,
1: if you have the evil tendencies in your mind,
0: దూరులను చెవులున్న,
1: if you have the ears listening to the bad,
0: పొంచి చూచు కనులున్న,
1: if you have eyes to see the,
0: పంచలగిన చెవులున్న,
1: to the undesirables and listening to the bad things,
0: ఈ గుణములు చూడగానే ధర్మము ఇక బ్రతుకదన్న.
1: If you do such things, there is no scope for dharma to flourish.
0: కనుక మనం చక్కని దృష్టి ఉంటుండాలి.
1: So you must have a good sight.
0: దృష్టి దోషం మనలో ప్రవేశించకూడదు.
1: There should be no trace of bad in your sight.
0: హాస్టల్లో ఉండినంత వరకును తల ఉంచుకుని నడుస్తూ ఉంటారు.
1: As long as you are in the hostel, you bend your head down and walk.
0: కానీ దురదృష్టవశాత్తు తమ యొక్క గ్రామంలో చేరిగా తల కిందికే ఉంచారు.
1: But unfortunately, the moment you step into your village or your place, you never so much as bend your
0: head. నిరంతరం కూడాను బజార్ను బస్ స్టాండ్ను చూస్తూ ఉంటారు.
1: All the while you keep looking at bus stands and bazaars.
0: ఇది కాకి దృష్టి.
1: This is the sight endowed to a crow.
0: ఇలాంటి దృష్టిని మనం అదుపులో పెట్టుకోవాలి.
1: Such is the sight which you must control.
0: కనుక దృష్టి దోషము, వాక్ దోషము, శ్రవణ దోషము, క్రియాదోషము, మనో దోషములు దూరము చేయటమే ఇది పవిత్ర యుద్ధ యొక్క లక్షణం.
1: The deficiency of your sight, the deficiency of your hearing, the deficiency of your tongue in listening to bad things and doing bad things through your hands, try to curb.
0: కనుక దుర్గుణములు ఉండేటువంటి యొక్క విద్యార్థికి పట్టము అందించడం కూడాను ఒక పాపం అనే చెప్పవచ్చు.
1: Try to curb this. So it is in fact a sin to give a degree to a person who has all bad qualities in him.
0: కనుక మనము ఏ పట్టమును అందుకుంటామో ఆ పట్టమును తగిన ప్రవర్తన కూడా ఉంటుండాలి.
1: సో ఇన్ కీపింగ్ విత్ ద డిగ్రీ దట్ యు హావ్ గాట్, యువర్ బిహేవియర్ షుడ్ ఫాలో.
0: విద్యార్థులారా, మీ మంచిని కోరి, మీ అభివృద్ధిని కోరి, మీ ఆనందమును కోరి, మీ సార్థకతను కోరి నేను ఇంత కష్టంతో చెప్తున్నానే కానీ మీ పైన ద్వేషం కాదు, మీ పైన ఏ విధమైన ప్రతి ఇది లేదు.
1: The reason that I am telling you so many things in so many ways is out of a deep sense of concern for your well-being, for your welfare and for your future prosperity, not a sense of distress, not a sense of hatred of being angry.
0: Meeku okkokariki okkoka talli untundi.
1: Each one of you has one mother.
0: Aa talli priyamane meeru sariga gurtinchukolekapothunnaru.
1: You are not in a position to understand the love of this one mother.
0: Kaani saayi prema veyi tallula prema.
1: But the love shown by Sai is the equivalent of the love of a mother.
0: ఒక తల్లిని అర్థం చేసుకోలేనటువంటి యొక్క మీకు వెయ్యి తల్లుల ప్రేమ ఏ రీతిగా అర్థం చేసుకోగలరు? ఇది అసాధ్యమే.
1: If you are not in a position to understand the love of just one mother, how can you understand the love of thousand mothers? It's impossible.
0: కనుక ఏ కొంతైనా కూడా మీరు అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించండి.
1: So try and understand at least an iota of this love and behave accordingly.
0: నీకు కాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత అని, అనగా ఒక్క సాయి ప్రేమకు దూరమైపోతే జగత్తు కంటే దూరమైన.
1: If you become away, if you become far removed from the love of Sai, you will become distant to the world itself.
0: నాది స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: My love is a selfless love.
0: పవిత్రమైనటువంటి ప్రేమ.
1: It is sacred and pure.
0: ఏ విధమైనటువంటి సంకల్పరహితమైనటువంటి ప్రేమ.
1: And it has absolutely no motive, ulterior motive in it.
0: ఇలాంటి ప్రేమను మీరు పొందటం మహా అదృష్టం.
1: It is indeed a great big fortune for you to secure this love.
0: ఇలాంటి అవకాశమును పొంది కూడాను మీరు కేవలము ఒక దురదృష్టవంతులైపోయి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని మసిబొగ్గులు కమ్ముకున్నట్టుగా ఈ లౌకిక భోగభాగములకు అమ్ముకోవటము ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు.
1: You have secured the position of a lover as this, but unfortunately you are selling away your true nature just as you sell away coal bits, useless ones, and you are making yourself subservient to the fleeting pleasures of the world.
0: Man can make a people great and strong. మానవుడు ఎంత గొప్పదైన కూడాను చేయగలడు, ఎంతటి పవిత్రమైన కూడాను చేయగలడు.
1: మ్యాన్ కెన్ మేక్ ఎ పీపుల్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్, హీ కెన్ అచీవ్ ఎనీ అమౌంట్ ఆఫ్ సక్సెస్ ఇన్ ఎనీ ఎండెవర్.
0: మానవుని మానవునిగా చేయటము ధనం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ వెల్త్ విచ్ యు షుడ్ బి ఈక్వేటెడ్ టు.
0: మానవుని మానవునిగా తీర్చిదిద్దటము బంగారు కాదు.
1: man reforming man or man transforming man cannot be called
0: manavuni manaviniga pravartipajeyatamu diamonds kaadu.
1: You can't say it is diamond when you make man behave as man.
0: Manavuni manavude cheyali.
1: Man to man, this is the equation to be understood.
0: Kanaka minnanu meere uddharinchukovali.
1: You have to take care of yourself.
0: ఈ ఉద్ధరించుకునేటువంటి మార్గమును అభివృద్ధి పరచుకోండి.
1: And that which gives you a sense of purpose in this direction is what you must have.

సంతోష పరం సుఖం న తృష్టయా

0: శాంతి తుల్యం తపోనాస్తి. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి కంటే మించినటువంటి తపస్సు మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో హైయర్ పెనెన్స్ దాన్ దట్ ఆఫ్ పీస్.
0: ప్రతి మానవుడు, ప్రతి దేశము, ప్రతి కుటుంబము, ప్రతి సంఘము శాంతిని ఆశించి అనేక విధములైనటువంటి సాధనలు జరుపుతున్నారు.
1: ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ నేషన్, ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ కాంగ్రిగేషన్, సొసైటీ స్ట్రగుల్ హార్డ్ టు అటైన్ పీస్.
0: కనుక మానవుడు శాంతి కంటే మించినటువంటి తపస్సు లేదని గుర్తించి శాంతి నిమిత్తమై తగిన కృషి చేయాలి.
1: దెర్ఫోర్ మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ దెర్ ఇస్ నో గ్రేటర్ పెనెన్స్ దాన్ దాట్ ఆఫ్ పీస్ అండ్ హ్యాస్ టు స్ట్రైవ్ హార్డ్ టు అటైన్ దాట్.
0: సంతోషమున కంటే మించినటువంటి సుఖం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ కంఫర్ట్ అదర్ దాన్ దట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: మానవుడు సుఖము సుఖము సుఖము, ఏ సుఖము? ప్రాకృతమైన సుఖమా లేక భౌతికమైన సుఖమా? అనిత్యమైనటువంటి సుఖములు సుఖములు కానేరవు. ఆత్మసుఖమే నిజమైన సుఖము.
1: మ్యాన్ సీక్స్ హ్యాపీనెస్ ఇస్ దట్ ఫిజికల్ ఆర్ ఫ్లీటింగ్ ఆర్ వరల్డ్లీ? నో, ఇట్ ఈస్ ఓన్లీ ద హ్యాపీనెస్ ఆఫ్ ది స్పిరిట్ దట్ ఈస్ ది ట్రూ హ్యాపీనెస్.
0: ఈ సుఖమును కోల్పోవటకు కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ సీకింగ్ సచ్ ఎ హ్యాపీనెస్?
0: నతృష్టయా తపోవ్యాధి. మానవునికి ఈనాడు అమితమైనటువంటి ఆశలు పెరిగిపోతున్నవి.
1: మ్యాన్ ఇస్ బౌండ్ బై లిమిట్లెస్ డిజైర్స్ టుడే.
0: ఈ ఆశల వలనే మానవునికి అనేక విధములైనటువంటి రోగములు ప్రాప్తిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ దీస్ లిమిట్లెస్ డిజైర్స్ హీస్ పుట్ టు సఫరింగ్ అండ్ హీ బికమ్స్ సిక్.
0: కనుక వాంఛనను అదుపులో పెంచుకుని ఈ యొక్క అనారోగ్యం అనేటువంటి యొక్క తత్వమును మనం దూరం గావించుకున్నప్పుడే మనకు శాంతి అనేటువంటిది లభ్యమవుతుంది.
1: దెర్ఫోర్ వన్ మస్ట్ పుట్ అండర్ చెక్ ఆన్ దీస్ లిమిట్లెస్ డిజైర్స్ అండ్ దెన్ ఫ్రీ ఫ్రమ్ సచ్ ఎ సిక్నెస్.
0: ఇంకా ధర్మం అంటే ఏమిటి? దానమే ధర్మం కాదు, ధర్మమే దానము కాదు. దానము వేరు, ధర్మము వేరు.
1: దెన్ వాట్ ఈస్ దిస్ ధర్మ రైచియస్నెస్? ఇస్ ద చారిటీ దాన? నో, దే ఆర్ డిఫరెంట్.
0: ఇది ప్రాకృతమైనటువంటి క్షణభంగురమైనటువంటి దానిని ధర్మం అంటున్నాం.
1: వీ కాల్ దిస్ చారిటీ యాజ్ ధర్మ బేసింగ్ ఆన్ ఫ్లీటింగ్ మొమెంటరీ ఎక్స్పీరియన్స్.
0: కానీ నిజమైనటువంటి ధర్మము శాశ్వతమైనటువంటిది.
1: బట్ ది ట్రూ ధర్మ ఇస్ పర్మనెంట్.
0: ప్రాకృతమైనటువంటి కర్మలన్నింటినీ కూడాను అతిక్రమించినటువంటి యొక్క ధర్మము అది ఏ ఆత్మధర్మము.
1: దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద వరల్డ్లీ మండేన్ యాక్టివిటీ ఇస్ ది ధర్మ ఆఫ్ ద స్పిరిట్.
0: మతములు వేరైనప్పటికీ మతమే ధర్మంగా విశ్వసించేటువంటి వారు అనేక మంది ఈ జగత్తులో ఉన్నారు.
1: ద రిలిజన్స్ వేరే, మెనీ కన్సిడర్ రిలిజన్ యాజ్ ధర్మ.
0: కానీ మతం వేరు, ధర్మం వేరు.
1: బట్ రిలిజన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ధర్మ.
0: మతము ఒక రివర్ వంటిది, నది వంటిది.
1: రిలిజన్ ఇస్ లైక్ ఎ రివర్.
0: ధర్మము సముద్రం వంటిది.
1: ధర్మ ఇస్ ఎ మైటీ ఓషన్.
0: నదీనాం సాగరో గతిహీని, అన్ని నదులు కూడాను సముద్రంలో లీనమయ్యేటువంటిది.
1: ఆల్ రివర్స్ షుడ్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: అన్ని మతముల యొక్క సారము, అన్ని శాస్త్రముల యొక్క గమ్యము, అన్ని ఊహల యొక్క భావము కేవలము ధర్మమే.
1: Therefore, the essence of all religions, the goal of sacred texts, and the aim of all aspirations happens to be dharma.
0: Kanuka dharmam aneetvanti vishalamaitvanti samudramunu kevalam matamu aneetvanti reetiga polchukovatam idi chaala porapatu.
1: Therefore, to consider this dharma, which is vast, mighty ocean, equal to that of a religion, is wrong.
0: మతములన్నీ వేరు, మార్గంపు ఒక్కటే, వస్త్రభేదము వేరు, వస్తు ఒకటే, శృంగారములు వేరు, బంగారమొక్కటే, పశులవన్నెలు వేరు, పాలు ఒకటే.

0: పూజలు ఒకటే.
1: రిలిజియన్స్ ఆర్ డిఫరెంట్ బట్ పాత్ ఈజ్ వన్. ద క్లాత్ ఈజ్ డిఫరెంట్ బట్ యాన్ ఈజ్ వన్. జ్యూవెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్. కౌస్ ఆర్ డిఫరెంట్ కలర్స్, మిల్క్ ఈజ్ వన్. బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ద బ్రెత్ ఈజ్ వన్. ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఈజ్ వన్.
0: కనుక మానవత్వంలో తమ తమ అభీష్టములను నెరవేర్చుకునే నిమిత్తమై కొన్ని హద్దులను నియమించుకుని మానవ జీవితం ఈ రకమైనటువంటి యొక్క మత రూపం లోపల జీవిస్తూ వస్తున్నది.
1: Therefore, religion is sustained by maintaining a kind of limitation on desires, putting certain boundaries to ambitions.
0: ఇవన్నింటి యొక్క ఏకత్వము నిజమైనటువంటి ప్రేమ తత్వమే.
1: In fact, the unity, underlying principle, is the only main thing.
0: మానవుడు నీతిపరుడు.
1: Man is one of morality.
0: అన్ని దేశముల యందు కూడాను నీతి నిజాయితీనే ఉచ్ఛ్వాస నిశ్వాసములు.
1: In every country is the morality and integrity which is the breath.
0: మానవుడు నైతికంగా పరిణతి పొందినప్పుడే మానవత్వంలో ఉండినటువంటి యొక్క సోదరత్వము, సమానత్వము, స్వేచ్ఛ అనేటువంటిది ఆదర్శంగా మన ఆచరణలో నిలబడుతుంది.
1: When only there is transformation ethically, you find the principles of fraternity, equality and freedom developing day by day.
0: ఈ నాటి మానవత్వంలో ఇట్టి నైతిక విలువలు కోల్పోవటం చేతనే జీవితం అనేటువంటిది అనేక విధమైనటువంటి అశాంతికి గురి అవుతున్నది.
1: Since moral values are totally out of picture, humanity is put to ruin today.
0: విజ్ఞాన శాస్త్రముతో పాటు నైతిక విలువలు కూడాను పెంచుకున్నప్పుడే ఈ ప్రపంచము లోపల సంఘర్షణ సమాప్తి అవుతుంది.
1: Along with the development progress in science and technology, we should also develop the moral spiritual values.
0: ఆర్థికంగా మానవుని యొక్క కోరికలు ధర్మబద్ధమైనప్పుడే మానవుని యందు ఒక దివ్యత్వం ఏర్పడుతుంది.
1: There will be divinity within us if only we develop desires based on righteousness.
0: అర్థకామములు ధర్మమయమైనప్పుడే మానవుని యొక్క దృష్టి దైవం వైపు మరలుతుంది.
1: ఇఫ్ ఓన్లీ అవర్ పర్సూట్ టు ఎర్న్ మనీ అండ్ ద డిజైర్ ఆర్ రైచువస్ దెన్ యూ విల్ హ్యావ్ లిబరేషన్.
0: మానవాళి కంటే సృష్టి చాలా విశాలమైనటువంటిది.
1: దిస్ క్రియేషన్ ఇస్ సో వాస్ట్ మోర్ దెన్ దట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈ విశాలమైనటువంటి జగత్తులో మానవుడు ఒక బిందువు వంటివాడు.
1: A human being is just a drop in this vast creation.
0: కనుక మానవత్వమునకు ఈ సృష్టికిని ఎట్టి ద్వేషము లేదు.
1: Therefore, humanity and creation, they are never contradictory.
0: తల్లి పాలు బిడ్డలు త్రాగినట్టుగా,
1: just as the child drinks the milk,
0: పువ్వులోని మకరందమును తుమ్మెదలు గోలినట్టుగా,
1: just as the honey bee takes the nectar from a flower,
0: ప్రకృతిలో ఉన్నటువంటి వనరులు మానవుడు అనుభవించటంలో ఎట్టి అభ్యంతరము లేదు.
1: There is no objection for humanity to enjoy the natural resources.
0: కాని మితిమీరిన ఆశల చేత ఈ యొక్క ప్రాకృతమైనటువంటి వనరులు మనం అమితంగా వినియోగించుకోవటం చేతనే ఈ ప్రకృతి యొక్క పరివర్తన విరుద్ధంగా మారుతూ వచ్చింది.
1: Because of indefinite desires, the exploitation of nature and the natural resources, we find perversion altogether.
0: కనుకనే ఈనాడు జగత్తునందు భూకంపములు, ఉప్పెనలు, కరువు కాటకాలు, బాధలు ఇలాంటివన్నీ సంభవించడానికి ఈ భూమిలో ఉండినటువంటి వనరులు మనం అమితంగా గ్రహించడం చేతనే దీని బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
1: The causes for earthquakes, the floods and the troubles and problems we are confronting day to day, the main cause is that of exploitation of nature.
0: ee naati manavudu bhautikamainatunte vaanchala cheta mitimirinatunte korakala cheta amitamaina aanchala cheta tama tattvanni taamu gurtinchukoleka taamu kurchunna kommunu taane kottukunchunnattuga unnadu.
1: Because man, as he developed limitless desires, It appears as though he is a person sitting on a branch of a tree which he himself is cutting off.
0: మానవుని యందలి సమరత్వము సమన్వయము సమత్వము ఏకాత్మభావము ఈ నాలుగింటిని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే మానవత్వంలో సోదరత్వము స్వేచ్ఛ న్యాయము వర్ధిల్లుతుంది.
1: ఇఫ్ ఓన్లీ వీ డెవలప్ దిస్ ఇంటెగ్రిటీ అండ్ దిస్ ఈక్వాలిటీ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఫ్రటర్నిటీ అండ్ జస్టిస్ ఎన్ష్యూర్డ్.
0: మానవుని యందు ఏకాత్మభావము అభివృద్ధి కావాలి.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ షుడ్ బి డెవలప్డ్.
0: ఈ ఏకాత్మభావం నుండియే విశ్వమునందు ప్రేమతత్వం ఆవిర్భవిస్తుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది స్పిరిట్ ఆఫ్ ఓన్నెస్ విచ్ విల్ బి ద ఆరిజిన్ ఫర్ లవ్.
0: ఈ ప్రేమ పాశము చేతనే యావత్ మానవులు కూడాను ఏకంగా కట్టబడుతూ ఉన్నారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ రోప్ ఆఫ్ లవ్ దట్ బైండ్స్ ది ఎంటైర్ హ్యుమానిటీ ఇంటూ వన్.
0: ఎక్కడ మలేషియా, ఎక్కడ జపాన్, ఎక్కడ చైనా, ఎక్కడ ఇండోనేషియా, ఈ దేశంలో వారందరూ కూడాను ఈ కుగ్రామంలో వచ్చి ఐకమత్యంగా అన్యోన్యంగా ఆనందంగా ప్రేమను అనుభవించాలంటే దీనికి మూల కారణము మానవత్వం ఉన్నటువంటి ఏకత్వం ఒక్కటే, అది ఏ ప్రేమ.
1: వేర్ ఇస్ మలేషియా, వేర్ ఇస్ జపాన్, వేర్ ఇస్ చైనా, వేర్ ఇస్ ఇండోనేషియా? దే ఆల్ గ్యాదర్డ్ హియర్ ఇన్ దిస్ టైనీ హామ్లెట్ ఆర్ విలేజ్. What is that brought them here? It is only love and the principle of oneness.
0: ఈ ప్రేమ యందే ఉంటున్నది జీవితం యొక్క ఆనందం.
1: The bliss in our human life is contained within the principle of love.
0: ఈ ప్రేమను అనుభవించడంలోనే ఉంటున్నది సాత్విక ఆనందం.
1: In fact, the true pious happiness lies in experiencing this love.
0: ఈ అనుభవించినటువంటి ఆనందమును 10 మందికి పంచటంలోనే ఉంటుంది అది నిత్యమైనటువంటి ఏకత్వ ఆనందము.
1: Truly speaking, the joy in this unity can be obtained by sharing the love with the fellow man.
0: ఈ ప్రేమ తరంగములపైన జీవితమును కొంతవరకును ఆడించుకున్నప్పుడే ఇది పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది.
1: If only love dances on the waves of humanity, it would be total, complete and full.
0: కానీ ఈనాటి మానవుడు ఈ ప్రాకృతమైనటువంటి సమత్వాన్ని గుర్తించుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ ఈక్వాలిటీ.
0: మానవుడనగా కేవలం దేహస్వరూపుడు మాత్రమే కాదు.
1: ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ జస్ట్ హ్యూమన్ ఇన్ ఫార్మ్.
0: ఇతనికి మనస్సు, బుద్ధి, ఆత్మ అని కూడా ఉంటున్నవి.
1: హీ హాస్ గాట్ ద ఎక్విప్మెంట్ సచ్ యాస్ ద మైండ్, ఇంటెలెక్ట్ అండ్ ద స్పిరిట్.
0: ఈ నాలుగింటి యొక్క సమభాగమే, సమత్వమే నిజమైన మానవత్వము.
1: All these four components present equally makes a human being.
0: అయితే ఈ నాలుగింటి యందు సమతత్వం అనేటువంటిది తగ్గిపోవటం చేతనే ప్రపంచంలో ఈ విధమైన అశాంతి అభివృద్ధి గాంచుతూ ఉన్నది.
1: సిన్స్ ద బ్యాలెన్స్ అమంగ్ దీస్ ఫోర్ కాంపోనెంట్స్ దట్ మేక్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ లాస్ట్ యూ ఫైండ్ రెస్ట్లెస్.
0: ఈ సమతాభావమును మానవుడు ఏనాడు కాపాడుకున్నో ఆనాడే దేశము సుభిక్షంగా ఉంటుంది.
1: వెన్ వన్స్ వీ మెయింటైన్ ద బ్యాలెన్స్ the welfare and the progress in this world are ensured.
0: Manasika parivartane manushi yokka parivartana.
1: It is only transformation of the mind that leads to transformation
0: manushi yokka parivartane desham yokka parivartana.
1: Transformation of man leads to transformation of the country.
0: Desham yokka parivartane vishwam yokka parivartana.
1: Transformation of the country leads to the transformation of the
0: world. Kabatti vishwam ee naadu shanti saukhyamulato abhivruddhi gaavanchalanna manasu maarali.
1: If you want that the whole world should prosper in peace and progress and security,
0: manavuni yokka manasu madhuryamainatundi premato nindali.
1: The mind should be so sweet full of love.
0: Manasu anetundi chaala vichitramainatundi.
1: Mind is very mysterious.
0: Vignanato cherinappudu idi avadhutaga maarutundi.
1: When once it is full of wisdom, it transforms into a renunciant.
0: Adiye ajnanato cherinappudu yavadhutaga maarutundi.
1: When once it is the company of a fool, it transforms into a messenger of God of death.
0: Anduvalane manayeva manushyanam karanam bandhamochuhoni rendu vidhamulaitundi marpula cheta ee manasu manavunni aneka vidhamulaitundi tarangamullo daatistundadi.
1: Therefore it is the mind that is responsible both for bondage and liberation. We should understand the trend of the waves of the mind.
0: Kanaka mottamota manasika parivartana jaragali.
1: Mental transformation should take place in the first place.
0: ఈ నాటి విద్యా విధానములో అనేక విధములైనటువంటి మార్పులు తెప్పించినప్పటికీ కానీ దీనికి అవసరమైన మార్పులు ఎవ్వరు కూడా తెప్పించడానికి ప్రయత్నించలేదు.
1: Though the modern education needs changes and transformations, needed changes have not been brought as yet.
0: అలభ్యము, అసభ్యము, అవినయము, అహంకారము, అసూయ, ఈ ఐదు తత్వములే మానవుని మానవునిగా కాక పశువుగా మారుస్తున్నవి.
1: Negligence of duty, lack of courtesy, lack of humility, ego, envy, jealousy, they make man worse than an animal.
0: కనుకనే మొట్టమొదట ఈ గుణములు ఉండినటువంటి వాడు విద్యావంతుడని చెప్పడానికి కానీ లేక విద్యార్థి అని చెప్పడానికి కానీ వీలు లేదు.
1: We can't call anyone educated or a student if
0: విద్యావంతుని యందు విద్యావంతులందు కూడాను ఈ ఐదు గుణములు ఉండకుండా పోవాలి.
1: These five bad qualities should not be there among students.
0: కనుక మొట్టమొదట దీన్ని లేకుండా చేసుకోవాలంటే కొన్ని పశుత్వంలో ఉండినటువంటి యొక్క మంచి గుణాన్ని కూడా మానవుడు గుర్తించాలి.
1: In order to be free from these five bad qualities, we should also know the animal nature.
0: పశు, పక్షి, మృగ, క్రిమి, కీటకాదు నుంచి కూడాను మానవుడు ఎన్నియో సుగుణములు నేర్చుకోవాల్సి ఉంటుండాలి.
1: Man can learn many of virtues out of the animals, the bees, birds and insects.
0: సమాజములో అందరూ అతి నీచంగా అతి అసహ్యంగా భావించేటువంటి మృగము గాడిద.
1: In society you find a very mean, disgusting creature, donkey.
0: కాని ఆ గాడిదయందు కూడాను మానవుడు నేర్చుకోవాల్సినటువంటిది ఎంతో గొప్ప గుణం ఉంటుంది.
1: But man can learn many good virtues from a donkey.
0: సహన భావము గాడిదయందు ఉండినటువంటిది మానవుని యందు కనిపించదు.
1: This kind of patience, as you notice in donkey, is not present in a man.
0: ఎన్ని భారములు వేసినప్పటికీ సహనంగా మోస్తూ ఉంటాడు.
1: In spite of heavy load on its back,
0: ఎన్ని దెబ్బలు కొట్టినప్పటికీ సహనంగా అనుభవిస్తూ ఉంటాడు.
1: Though it is whipped repeatedly, it's yet patient.
0: తిండి తీర్థాదులు లేకపోయినప్పటికీ ప్రసన్నమైనటువంటి ముఖంతో అది ప్రవర్తిస్తూ ఉంటాడు.
1: Though it is not given food and drink, yet it maintains balance.
0: కనుకనే గాడియందు మనం నేర్చుకోవాల్సినటువంటిది సహన భావము.
1: Therefore that lesson,
0: ఓరిమి,
1: that lesson we can learn from a donkey is that of patience.
0: అన్నింటికంటే చిన్న జంతువు చీమ.
1: The smallest is an ant.
0: కానీ ఈ చీమ నుండి కూడా మనం ఎన్నో పవిత్రమైన గుణములు నేర్చుకోవాల్సి ఉంటుంది.
1: There are many sacred lessons we can draw from an ant.
0: ఈ చీమయందు దూరదృష్టి చాలా ప్రధానమైనటువంటిది.
1: Ant has got fortitude and a vision.
0: ముందుకు వర్షాకాలం రాబోతుందని గుర్తించి దూరపు దృష్టి చేతనే 3 నెలలకు సంబంధించినటువంటి ఆహారం అంతా ముందు ప్రోగు చేసుకుని నిశ్చింతగా జీవిస్తుంటాడు.
1: Ant has got that vision and plans for the advancing rainy season by gathering all the required grain 3 months in advance.
0: ఇంకా సాలెపురుగు దీని నుండి మనము నేర్చుకోవాల్సింది కూడా ఉంటుందని.
1: Then the spider, there are many things that we can learn.
0: పట్టుదల,
1: determination.
0: ఎన్ని పర్యామతాలు గూడు నల్లుకున్నప్పటికీ దానికి భగ్నం కలిగినప్పటికీ ఏమాత్రమూ చింతించక ఎన్ని పర్యాయములైనా తిరిగి ఆ గూడును నిర్మించుకోవడానికి పట్టుదల చేత తాను సాధిస్తూ ఉంటాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ అటెంప్ట్స్ టు డిస్ట్రాయ్ ద నెస్ట్ ఇట్ మేక్స్ ఆన్ ఇట్స్ ఓన్, యట్ ఇట్ కంటిన్యూస్ టు మేక్ ద స్పైడర్.
0: ఇంకా గాడిద చెప్పాము, కానీ కుక్క.
1: Then comes the dog.
0: Indulo manam edo oka vidhamante kukka aneetundi danni chaala sulabhanga alakshyanga manam bhavistuntunnam.
1: We just neglect the quality present in a dog.
0: Dani endu undinatundi vishwasam maroku jeevi endu ledu.
1: The quality of faith present in a dog is not present anywhere.
0: Edo pattadanam pettinatundi vyaktini vishwasinchi atani yokka kantham gaani leka atani chuchinappudu gaani chaala vishwasamto tooka aadithukuntu daggariki vastundi.
1: The moment anyone serves little food to the dog, watching the dog approaches him and very closely wags its tail.
0: Kani uchita vidyalu andinchi sarva saukaryamulu chekurchi sarva sadupayamulo kodanu varini abhivruddhi parichi tindi teethalato varini abhivruddhi parichi kadapatiki pass aina tarvata udyogamulu kodanu ichi vaaru enta poshinchinappatikini atti vidyavantulu endu ee naadu ఈ విధమైనటువంటి విశ్వాసం లేకపోతుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ అండ్ ఫుడ్ అండ్ డ్రింక్ గివెన్ దెమ్ ఫ్రీలీ After securing pass, job given, yet faith is lacking among educated today.
0: ఇన్ని సదుపాయములు ఫ్రీగా చేసినప్పటికీ వీరిలో ఈ కుక్కలో ఉండినటువంటి ఒక విశ్వాసంలో వెయ్యింట ఒక భాగం కూడా కొంతమందికి లేకపోతుండాలి.
1: Though so many conveniences are extended, they do not have 1,000th of the faith of a dog.
0: వీరు విద్యావంతులని ఏ రీతిగా మీరు చెప్పగలరు?
1: How can you say that they are educated?
0: వీరు మేధావులు అని ఎవరు చెప్పగలరు?
1: Who can say they are intelligent?
0: వీరు తెలివితేటలు అధికంగా ఉన్నదని ఎవరు చెప్పగలరు?
1: Who can say they are very intelligent?
0: కనుకనే విశ్వాసం మానవునికి శ్వాసం.
1: Therefore, it is the faith which is the breath of mankind.
0: అట్టి విశ్వాసాన్ని ప్రబోధిస్తుంది కుక్క.
1: It is the lesson of a dog.
0: మీకందరికి తెలుసును, భారతదేశంలో సిండికేట్ బ్యాంక్.
1: You all know in Bharat the syndicate bank.
0: కుక్కను చిహ్నంగా పెట్టుకున్నారు.
1: They have the symbol of a dog.
0: అనగా మీ డబ్బుకి ఎట్టి భయము ఉండదు, ఇది విశ్వాసంతో పాల్పడేటువంటిది అని కుక్కను దీనికి ఆదర్శంగా తీసుకున్నారు.
1: The symbol of the syndicate bank of the dog tells you don't need to be afraid of your deposit there.
0: ఇంక పిట్ట లోపల ఉండినటువంటి ఒక మహా పెద్ద గుణము.
1: And the quality of a parrot.
0: ఈ పిట్టలో ఏకపత్ని వ్రతం అనేటువంటిది ఈ పిట్ట యందు మాత్రమే ఉన్నది కాని ఇంకా ఎట్టి సాధకుని ఎందు కాని ఎట్టి మహనీయులందు కాని ఈ యొక్క గొప్ప గుణం లేదు.
1: ఇట్ ఇస్ ద ప్యారెట్ దట్ విల్ హోల్డ్ ఆన్ క్లింగ్ ఆన్ టు వన్ లైఫ్ పార్ట్నర్. ఇట్ వుడ్ నాట్ చేంజ్.
0: మీకు తెలుసును, రామాయణమునందు రెండు పక్షులు జత కూడినప్పుడు బోయవాడు ఒక పక్షిని కొట్టాడు.
1: యు నో ఇన్ రామాయణ ఎ హంటర్ షాట్ వన్ ఆఫ్ ది టూ బర్డ్స్.
0: పత్ని కింద కూలిపోయింది.
1: ఇట్ ఇస్ ద ఫీమేల్ దట్ ఫెల్.
0: కానీ పతి ఉంది.
1: బట్ ది మేల్ బర్డ్ ఇస్
0: అది ఈ వియోగమును భరించుకోలేక అనేక విధములుగా బాధలు పడింది.
1: ద పార్ట్నర్ కుడ్ నాట్ బేర్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్.
0: కట్టగలబడికి ఆ వియోగం చేతనే ప్రాణం వదిలింది.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ఇట్ డైడ్.
0: దీనిని చూసినటువంటి వాల్మీకి శోకంతో ప్రారంభమైనటువంటి శ్లోకము శోక నివారణ గావిస్తూ వచ్చింది.
1: వాల్మీకి వాచింగ్ ద సినారియో స్టార్టెడ్ కంపోజింగ్ ద సీక్రెట్ టెక్స్ట్ in sadness shoka and composes verses shoka.
0: పక్షుల లోపల తన పత్ని మరణిస్తే రెండో పత్ని అనేటువంటి దాన్ని ఏమాత్రము ఆశించదు.
1: Among the two birds, when one life partner dies, the other
0: నిగ్రహించుకుని తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది కానీ తిరిగి తాను జీవించడానికి ప్రయత్నించదు.
1: The partner left behind after the death of the other would not take any drink.
0: చిన్న పిట్టలో ఉండినటువంటి ఒక ఏకపత్ని వృత్తమునకు ఒక్క మానవుడైన ఆదర్శంగా కనిపిస్తున్నాడా?
1: And this principle of clinging on to the single life partner is there.
0: Oka patni pothe inka enni patrilaina kuda nu thanu siddhanga teeskovadaniki untadu.
1: If one wife is gone, he is ready to have many to follow.
0: Kanukane ee pachchi nunchi manavudu nechukovasinatundi okka goppa seelata aneetundi danni manam nechukovali.
1: Therefore from parrot we can learn the lesson of character.
0: Kanukane pashi pachchi mrugadulu endukani krimikeetadulu endukani ఎన్నో మంచి గుణము నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుండాలి.
1: Therefore there is every need to cultivate sacred virtues.
0: కేవలం అనేక గ్రంథములు చదివినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: There is no use by merely going through texts.
0: ఇది కేవలం ఒక bookish knowledge.
1: It's only bookish knowledge.
0: కానీ ప్రాక్టికల్ లో మనం ప్రవేశించాలి.
1: But we should put it into practice.
0: ప్రపంచములో మన హృదయమే ఉత్తమ బోధకుడు.
1: Therefore in this world our heart is the noblest teacher.
0: Kalame manaku sari ainaatundi uttama guruvu.
1: Time is the noblest teacher.
0: Ee vishalamaina prapanchame manaku aadarshamainaatundi grandhamu.
1: The vast world is an ideal text.
0: Okka nijamaina snehitudu athane bhagavantudu.
1: We have only one true friend, God himself.
0: Kanuka manaku bodhakudu kavalanchipani manam ekkada vetakanakkaraledu. Mana hrudayame విశాలమైనటువంటి యొక్క హృదయమే మన యొక్క బోధకుడు.
1: సో యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఎ టీచర్. యువర్ హార్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రిసెప్టర్.
0: నీ హృదయాన్ని నీవు అనుసరిస్తే అన్ని కూడా పవిత్రమైనవిగా రూపొందుతాయి.
1: ఇఫ్ యూ ఫాలో యువర్ కాన్షియన్స్ ఎవ్రీథింగ్ వుడ్ బి సీక్రెట్.
0: కనుక నీ హృదయమే మనకు విశాలమైనటువంటి యొక్క బోధకుడు.
1: దేర్ఫోర్ అవర్ కాన్షియన్స్ ఇస్ ది బెస్ట్ టీచర్.
0: కాలము మనకు ప్రధానమైన గురువు.
1: టైమ్ ఈజ్ అవర్ మెయిన్ టీచర్.
0: కాలం చేతనే మనం సర్వకర్మలు కూడా ఆచరిస్తున్నాము.
1: ద హోల్ యాక్టివిటీ గోస్ బై ద టైమ్.
0: కాలం చేతనే మన యొక్క కాయము అనేక విధమైనటువంటి మార్పులు చెందుతున్నది.
1: ద బాడీ చేంజెస్ ట్రాన్స్ఫార్మ్స్ బేసింగ్ ఆన్ టైమ్.
0: సర్వమునకును కాలమే ప్రధానము, కాలమే మూలము.
1: ఫర్ ఎవ్రీథింగ్ టైమ్ ఇస్ ద కాజ్ అండ్ ద బేసిస్.
0: కనుక కాలమే మన యొక్క గురువు.
1: దేర్ఫోర్ టైమ్ ఇస్ అవర్ టీచర్.
0: ప్రపంచమే మనకు గ్రంథము.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ ది టెక్స్ట్.
0: ఈ యొక్క గ్రంథంలో లేనటువంటి ఇంకెక్కడ కూడా మనకు కనిపించవు.
1: సచ్ ఎ గ్రేటెస్ట్ టెక్స్ట్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఎల్స్.
0: ప్రపంచాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే
1: ఇఫ్ యూ ఫాలో ద వర్డ్
0: ఎన్ని విధములైనటువంటి యొక్క పాఠంలో మనకు నేర్పుతూ ఉంటుండాలి.
1: ఇట్ టీచెస్ యూ మెనీ మెనీ లెసన్స్.
0: భగవంతుడే మనకు నిజమైనటువంటి మిత్రుడు.
1: గాడ్ ఈజ్ అవర్ ట్రూ ఫ్రెండ్.
0: కానీ ఈనాడు కేవలము ఒక భౌతికమైనటువంటి దీని లోపల కొన్ని చర్యల లోపల మనము ప్రవేశించి ఈ తుచ్చమైనటువంటి అనిత్యమైనటువంటి స్నేహితుల నిమిత్తమై మనం కాలంను వ్యర్థం చేస్తున్నాము.
1: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ వీ వేస్ట్ అవర్ టైమ్ బై సీకింగ్ ద కంపెనీ ఆఫ్ ఎ మీన్ పర్సన్ టేకింగ్ హిమ్ యాజ్ అవర్ ఫ్రెండ్.
0: అన్ని విధములుగా మనం వంచేటువంటి యొక్క మిత్రులను మనం అభివృద్ధి పరుచుకుంటున్నాము.
1: యూ హ్యావ్ ఫ్రెండ్స్ హూ విల్ డిసీవ్ యూ, హూ విల్ బిట్రే యూ.
0: నీ చేతి యందు ధనం ఉన్నదా, నీ చేతి యందు పదవి ఉన్నదా, అందరూ నీకు మిత్రులుగానే వస్తారు.
1: సో లాంగ్ యూ హ్యావ్ మనీ ఆన్ హ్యాండ్ అండ్ అథారిటీ, ఎవ్రీబడి వుడ్ బి యువర్ ఫ్రెండ్.
0: ఈ ధనమే నీ యొక్క చేతి యందు లేకపోయినప్పుడు ఎవ్వడు కూడా నీకు గుడ్ బై కూడా చెప్పడు.
1: ద మూమెంట్ దేర్ ఇస్ నో మనీ ఆన్ హ్యాండ్, నో బడి వుడ్ సే గుడ్ బై.
0: కానీ భగవంతుడు అట్లాంటి వాడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ ఆఫ్ దట్
0: సార్ట్. నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, అన్ని విధాలా నీకు కాపాడుతుంటాడు.
1: గాడ్ ఈజ్ విత్ యూ, బిలో యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, ఇన్ యూ, అండ్ హీ సేఫ్ గార్డింగ్ యూ.
0: కనుకనే నియమైనటువంటి మిత్రుడు భగవంతుడే.
1: సో గాడ్ ఈజ్ ది ఓన్లీ ట్రూ ఫ్రెండ్.
0: అట్టి నిజమిత్రుని మాత్రమే ఈనాడు విశ్వసించడానికి వెనుకంజ వేస్తున్నారు.
1: బట్ వీ జస్ట్ రిట్రీట్, వీ డోంట్ హ్యావ్ సచ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: కేవలము ఈ జగత్తు యొక్క ఆశలను అభివృద్ధిపరిచి వాంఛింపజేసి కొన్ని విధమైనటువంటి మోసం చేసేటువంటి యొక్క మిత్రుల్ని ఈనాడు మనము విశ్వసిస్తున్నాం.
1: టుడే వీ హావ్ ఫెయిల్డ్ ఫుల్ ఫెయిత్ ఆన్ అవర్ ఫ్రెండ్స్ హూ డిసీవ్ అస్, హూ ఫాస్టర్ అవర్ మీనింగ్లెస్ డిజైర్స్.
0: కనుక మొట్టమొదటి మనకు ప్రధాన మిత్రుడు భగవంతుడే.
1: ద ఫస్ట్ ఇన్సెన్స్ ఫస్ట్ ఫ్రెండ్ ఇస్ గాడ్.
0: అతి మిత్రుడు మన హృదయ బోధకుడు.
1: సచ్ ఎ ఫ్రెండ్ ఈస్ ద టీచర్ ఇన్ అవర్ హార్ట్.
0: కనుకనే చైనా దేశమునకు ఈ పేరు రావడానికి ఈ ఉత్పత్తి స్థానం ఏమిటో మనం చక్కగా విచారం చేయాలి.
1: వీ షుడ్ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద ఆరిజిన్ ఎటిమాలజీ బిహైండ్ దిస్ నేమ్ చైనా.
0: ఈ చైనా అనేటువంటి పదము,
1: దిస్ వర్డ్ చైనా,
0: చూకోక్ అనేటువంటి యొక్క ఉత్పత్తి స్థానం నుండి ప్రారంభమైంది.
1: ది ఆరిజిన్ ఆఫ్ దిస్ వర్డ్ చైనా ఈజ్
0: చూకోక్.
1: చూకోక్ చూకోక్
0: అనగా చూ అనగా మన యొక్క హృదయము.
1: చూ స్టాండ్స్ ఫర్ హార్ట్.
0: కోక్ అనేటువంటిది దేశము.
1: కోక్ ఇస్ కంట్రీ.
0: కనుక మా హృదయమే మా యొక్క దేశము అనేటువంటి ఉత్పత్తి స్థానం నుంచి వచ్చినటువంటి ఈ చైనా.
1: సో ది ఎటిమాలజీ సేస్ దట్ ఇస్ అవర్ హార్ట్ ఇస్ అవర్ కంట్రీ.
0: ఇది అన్ని దేశములు ఎందు కూడాను అన్ని మతములకు కూడాను సమన్వయమైనటువంటిది.
1: This applies to all countries, to all religions as well.
0: Bharata. Bharata anaga enti? Bha anaga prakashamu.
1: Bharata, the first letter, bha means
0: effulgence. Prakashame atma sthanamu.
1: The atma, the spirit is the center of radiance. Dalu raninche
0: vade Bharatudu.
1: And Bharata is the one who has got that light.
0: Prati manavudu kudanu hrudayanni aakarshinchinatundi vadu.
1: So everyone is drawn by the heart.
0: Bhagavantudu ye pradesham nando undatam ledu.
1: God is not present in different places.
0: ఏ బద్రీనాథ్, ఏ అమర్నాథ్, ఏ కేదార్నాథ్, ఏ యొక్క టెంపుల్ యందు ఉండేటువంటి వాడు కాదు.
1: He has not confined himself to pilgrim centers like Badrinath,
0: Kedarnath. మన భ్రమనే కాని నిత్య సత్యమై నిలిచినటువంటి యొక్క స్థానము హృదయమే.
1: That's all your imagination and illusion. The heart is the temple of God.
0: కనుకనే మాకు హృదయమే మా దేశము అని విశ్వసించినటువంటిది ఈ యొక్క చైనా దేశము.
1: Therefore it is China that had full faith that the heart is one's own country.
0: ఇందులో కష్టములు దుఃఖములు విచారములు ఎన్నో సంభవిస్తుంటాయి.
1: On the way we may be met with so many difficulties, anxieties.
0: కనుకనే చైనా లోపల పూర్వకాలం ఇప్పుడు కూడా కొంతవరకు ఉంటుండాలి. తెల్లవారు లేచినది మొదలే మొట్టమొదటి ఒకదాన్ని చింతించేటువంటి వారు.
1: Then and now in China, the moment they get up, the first thing they do is to meditate.
0: Difficulties are our friends. Let us invite them, అన్నారు.
1: They said, difficulties are our friends. Let us invite them, they said.
0: మన కష్టములే మనకు నిజమైన మిత్రులు.
1: Difficulties are our true friends.
0: కష్టములే లేక సుఖములు అనేటువంటి మనకు లభ్యం కావు.
1: There cannot be happiness without any misery.
0: అని తెల్లవారు లేచిన తక్షణమే వారు చింతించి పనుల్లో ప్రారంభించేటువంటి వాడు.
1: They think so every morning by the time they get up from bed and start their activity.
0: రత్నానికైన కూడా నువ్వు కాంతి కలగాలంటే రాపిడి చేత దాన్ని బాధ పెట్టాలి.
1: Even a diamond is to shine brilliantly, it has to be polished.
0: అదే కాకుండా ఆత్మ తృప్తి చేతే ఆనందం మనకు ప్రాప్తిస్తుందనేటువంటి సత్యాన్ని కూడాను చైనా దేశం ప్రచరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ది ప్రాపగేషన్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ చైనా దట్ టెల్స్ యూ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది స్పిరిట్
0: అని కూడాను భారతదేశంలో ఉంటుంది. ఈ ఆత్మను ఉద్ధరించేటువంటిది ఏమిటి? మన యొక్క సరి అయినటువంటి యొక్క నడతనే.
1: ఇన్ భారత్ this is the main feeling
0: mana manchi pravartane manamulu udharimpa cheseetundi
1: that is our conduct and behavior that would help for emancipation
0: kada mana pravartana evarno deshanni uddharistundani kaadu
1: it's not the conduct that would help the country
0: ninnu ninnu uddharinchukovadanike manchi pravartana avasaram
1: it will help your own progress and advancement
0: oka katti teeskoni raati paina baaga nooruthaaru
1: you take a knife and sharpen it
0: kaani adi raatini nilupu chese kosam nimittam kaadu ఈ కత్తికి పదునిచ్చే కోసమని.
1: ఇట్స్ నాట్ టు షార్పెన్ ద టచ్ స్టోన్ ఇట్స్ టు షార్పెన్ ద నైఫ్.
0: అదే రీతిగానే ఈ జగత్ అనేటువంటి దీని లోపల సత్ప్రవర్తన అనేటువంటిది మనం అభివృద్ధి పరుచుకున్నామంటే ఇది దేశమే ఉద్ధారం అయిపోతుంది.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ వి డెవలప్ గుడ్ క్యారెక్టర్ ద హోల్ వరల్డ్ విల్ డెవలప్.
0: ఈ యొక్క చైనా దేశంలో ఒక సామెత కూడా ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎ ప్రావర్బ్ ఇన్ చైనా
0: కష్ట సంపదే రుచికరమైన మన పదార్థము అనింది.
1: It is only the food that's prepared out of difficulty would be highly delicious.
0: కష్టంతో సంపాదించినటువంటి దాన్ని సుఖభోజనంగా మనం అనుభవిస్తాం.
1: If all the earning is out of hard work,
0: కష్టము లేకుండా సుఖభోజనం చేసేటువంటి వాడు కేవలం ఒక సోమరిపోతే.
1: The one who enjoys food without working hard for it is a lazy man.
0: చైనా దేశంలో ప్రతి వ్యక్తి కూడాను చాలా శ్రమించి తాను సంపాదించేటువంటి వాడు.
1: So every person should work hard and earn the daily bread.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ విధమైన యొక్క శక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సచ్ ఎ లేటెంట్ పవర్ షుడ్ బి డెవలప్డ్ బై ఎవ్రీవన్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేశ సంపదని దేశం యొక్క సంస్కృతిని ఈనాడు విస్మరిస్తున్నాం.
1: సచ్ ఎ సీక్రెట్ వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ద కల్చర్ ఆర్ ఫర్గాటన్ టుడే.
0: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశమే కాక ఈ చైనా దేశము సన్నిహిత సంబంధ బాంధవ్యంతో కూడినటువంటివి.
1: సిన్స్ ఆర్కేక్ ఆర్ ఏన్షియంట్ టైమ్స్ there are closer ties between china and bharat
0: konni nimishamulu puram meeku chepparu
1: few minutes back it was
0: bhudevatani lakshmi ani kuberudani king ani ivanni kuda nu bharat desham yokka samskruti yokka tattvamle
1: few minutes back you were told that's goddess of wealth lakshmi the god of wealth kubera so many names are mentioned
0: kani dee nimittamai hrudayam nundi konni shasanamulu prarambhamainayi.
1: For this thing there is a teaching that arises from one's own heart.
0: ఈనాడు లోకములోపల కొద్ది సహాయం చేత కూడాను మంచివారు ఎంతో మనకు గొప్ప మేలు చేస్తుంటారు.
1: With a little help extended to us in this world, there are many people that would help us.
0: గొప్ప సహాయం చేసినప్పటికీ అల్పులనేటువంటి వాడు అనేక బాధలకు గురి చేస్తుంటాడు.
1: Though the recipient of a great help is the mean man who puts the one in a difficulty. A small example.
0: మనకు అవసరం కానటువంటిది పనికి రానటువంటిది గడ్డి వేస్తే పశువు దాన్ని భుజించి తాను పవిత్రమైనటువంటి యొక్క క్షీరాన్ని మనకు అందిస్తుంది.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ద గ్రాస్ దట్ వీ నెగ్లెక్టెడ్ అండ్ త్రో ఇట్ ఆఫ్ ఇట్ ఈస్ ద కౌ దట్ ఈట్స్ అండ్ గివ్స్ అస్ ద మిల్క్.
0: పాముకు పవిత్రమైన క్షీరం పోసి పెంచినప్పటికీ అది విషమే మనకు అందిస్తుంది.
1: ఈవెన్ ఇఫ్ యూ ఆఫర్ మిల్క్ టు ఎ స్నేక్ ఇట్ ఎమిట్స్ పాయిజన్.
0: కనుక చెడ్డవారికి మనము ఎంత మేలు చేసినప్పటికీ అది కీడుగానే భావిస్తుంది.
1: ఈవెన్ ఇఫ్ యూ రెండర్ హెల్ప్ టు ఎ బ్యాడ్ మ్యాన్ హీ విల్ హార్మ్ యూ ఇన్ టర్న్.
0: మంచి వారికి అల్పతృప్తి చేసిన సహాయం చేసినప్పటికీ అది అధికమైనటువంటి ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: ఇఫ్ యూ ఎక్స్టెండ్ లిటిల్ హెల్ప్ టు ఎ గుడ్ మ్యాన్ హీ విల్ బి ఇన్ఫినిట్.
0: కనుకనే దీనికి కొన్ని శాసనములు ప్రారంభమైనాయి ఈ అనేక దేశాల్లో.
1: Therefore there are certain rules and regulations.
0: చైనా లోపల కొన్ని ఈ శాసనాన్ని గురించి చక్కని ఒక గాథ ఉంటుండాలి.
1: There are so many stories relating to these rules and regulations.
0: ఈ శాసనములు అనేటువంటివి ఒక వల వంటివి.
1: These laws are like a net.
0: ఈ వల లోపల చిన్న చిన్న చేపలు దూరి వెళ్లిపోతుంటాయి తప్పించుకొని.
1: Small fish escape out of this net.
0: కానీ పెద్ద పెద్ద చేపలు ఈ యొక్క వలనే ఛేదించి వారు తప్పించుకొని బయటకు పోతుంటారు.
1: Big fish would fight against this net and find an escape.
0: ఈ చిన్న పెద్ద కానటువంటి మధ్యవర్తులకి ఈ వలలో చేరిపోయి బంధితులైపోతుంటారు.
1: Those are the fish which are neither too small nor too big are caught in the net.
0: కనుక ఈనాటి ప్రభుత్వం యొక్క శాసనాలు కూడాను చిన్నవారు లెక్క చేయటం లేదు.
1: The laws of the government are not cared by small people.
0: పెద్దవారు ఈ యొక్క శాసనాన్ని కూడాను ఉల్లంఘించిపోతున్నారు.
1: Big people disobey the laws of the land.
0: కానీ మధ్య స్థాయిలో ఉండేటువంటి వారికి అన్ని రకమైనటువంటి బాధలు కూడా.
1: ఓన్లీ మిడిల్ క్లాస్ ఫేస్ ఆల్ ద ప్రాబ్లమ్స్.
0: ఈనాడు ప్రత్యక్షంగా మనకు గోచరమవుతుంటాయి.
1: యు ఫైండ్ దిస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్.
0: కనుక మనం శాసనం అంటే ఏమిటి? హృదయ శాసనమే సరి అయిన శాసనం.
1: దేర్ఫోర్ వాట్ ఈస్ ది ట్రూ లా? ఇట్స్ ద లా ఆఫ్ ది హార్ట్.
0: కనుక నేను అప్పుడప్పుడు 4 F's అని చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ అస్ రిపీటెడ్లీ 4 F's.
0: F.
1: 4 F's. F.
0: ఫస్ట్ F, ఫాలో ది మాస్టర్.
1: ఫస్ట్ F, ఫాలో ద మాస్టర్.
0: ఎవరు నీ మాస్టర్?
1: హూ ఇస్ యువర్ మాస్టర్?
0: నీ హృదయమే.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ యువర్ మాస్టర్.
0: ఉత్తమ బోధకుడైనటువంటి నీ హృదయమే నీ కాన్షియన్స్.
1: Your heart, the conscience, is the noblest teacher.
0: Atane nee master.
1: He is your master.
0: Daninni follow chesthe neeku ee vidhamaitundi baadhalu sambhavinchavu.
1: If you follow your master conscience, you will never be facing problems.
0: Adi first F.
1: That is the first F.
0: Second F, face the devil.
1: Second F, face the devil.
0: Endukante daniki dhairyam vachestundi manaku.
1: Then you will pick up courage.
0: ఎలాంటి బాధలైనా కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధమవుతాం.
1: యు ఆర్ రెడీ టు రెసిస్ట్ అండ్ ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్.
0: ఆ ఎదుర్కొనేటువంటి ఒక వ్యక్తి ఎంతవరకు ఎదుర్కోవాలి?
1: హౌ టు వాట్ ఎక్స్టెంట్ షుడ్ యు
0: రెసిస్ట్? థర్డ్ ఎఫ్, ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ ఎఫ్ గివ్స్ ది ఆన్సర్, ఫైట్ టు ది ఎండ్.
0: మన జీవితం అంత్యం వరకు కూడా దాంతో మనం పోరాడాలి.
1: ఫైట్ టు ది ఎండ్, టిల్ ది ఎండ్ ఆఫ్ లైఫ్.
0: ఎందుకంటే మన యొక్క హృదయం నుంచి వచ్చినటువంటి ఆదేశాన్ని మనము జయింప చేసుకోవాలి.
1: ద రీజన్ ఈజ్ వీ షుడ్ ఫాలో ద లా ఆఫ్ వన్.
0: దానికి ఎప్పటికీ విజయమే విజయమే విజయమే.
1: ఇట్స్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్, విక్టోరియస్ ఎనీ టైమ్.
0: ఇంకా నాలుగో ఎఫ్,
1: ద ఫోర్త్ ఎఫ్,
0: ఫినిష్ ది గేమ్.
1: ఫినిష్ ద గేమ్.
0: అది యొక్క మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రం.
1: దట్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను,
1: ఎవ్రీ మ్యాన్,
0: కొన్ని కష్టములు నష్టములు దుఃఖములు వచ్చినప్పుడు దానిని ఎదుర్కొని దాంతో సాధించి తద్వారా విజయాన్ని కూడా మనం పొందాలి.
1: When anyone faces all difficulties, troubles, worries and anxieties,
0: కష్టములు ఉన్నవే,
1: face them,
0: బాధలు కలిగినవే అని మనం నిరుత్సాహంగా మనం కృంగిపోకూడదు.
1: Don't be frustrated and depressed because of the troubles on the way.
0: ఎందుకంటే దైవత్వానికి మన దేహంతో ఎంతో సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: Reason is there is intimate association and relationship between the divinity and your body.
0: ఇది కన్ను.
1: This is the eye.
0: ఇది చెవు.
1: This is ear.
0: ఇది ముక్కు.
1: This is nose.
0: ఇది చెయ్యి.
1: The hand.
0: ఇది కాలు.
1: This is leg.
0: ఇవన్నీ చేరినటువంటిది ఒక దేహం.
1: The body has got all these limbs.
0: కాబట్టి అంగములతో కూడినటువంటి ఇదంతా దేహము.
1: The body has got all these parts, the limbs.
0: అయితే ఈ అంగములంతా దేనికి రూపములు?
1: What do they speak of?
0: దేహానికి రూపములు.
1: They reflect the body.
0: దేహము దేనికి అంగము?
1: And the body is a limb of what?
0: Society.
1: The body is the limb, part of the society.
0: ఈ సమాజమునకు ఈ దేహం అంగము.
1: అండ్ దిస్ బాడీ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది సొసైటీ.
0: ఈ యొక్క సమాజము దేనికి అంగము?
1: ద సొసైటీ ఇస్ ద పార్ట్ ఆఫ్ వాట్?
0: మానవత్వమునకు అంగము.
1: ఇట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈ మానవత్వం దేనికి అంగము?
1: హ్యుమానిటీ ఇస్ ద లింబ్ ఆఫ్ వాట్?
0: ప్రకృతికి అంగము.
1: ఇట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది నేచర్.
0: ప్రకృతి దేనికి అంగము?
1: నేచర్ ఇస్ ది పార్ట్ ఆఫ్ వాట్?
0: ప్రకృతి భగవంతునికి అంగము.
1: ఇట్ ఇస్ ది పార్ట్ ఆఫ్ ద లింబ్ ఆఫ్ ద డివినిటీ, గాడ్ హింసెల్ఫ్.
0: కనుక ప్రకృతి పరమాత్మునికి అంగము.
1: Therefore the nature is the limb of God.
0: ప్రకృతికి మానవత్వం అంగము.
1: And for this nature humanity is
0: మానవత్వమునకు దేహం అంగము.
1: For the humanity the human body.
0: దేహమునకు ఈ యొక్క చిన్న చిన్న అంగములంతా కూడాను అంగ. కనుక ఎక్కడ చూసినప్పటికీ అంగ అంగ అంగ భాగములే ఈ యొక్క జగత్తు.
1: సో ఇట్ ఈస్ ఓన్లీ ద రిలేషన్షిప్ ఇన్ పార్ట్ టు పార్ట్ ద లింబ్ టు ద బాడీ.
0: ఈ సత్యాన్ని ఈనాడు విస్మరించి,
1: దిస్ ట్రూత్ ఇస్ ఫర్గాటన్.
0: ధనము ధనము పదవి వీటి నిమిత్తమే మానవ జీవితాన్ని పూర్తి ధ్వంసం చేసుకుంటున్నాం.
1: వన్ ఈజ్ ఆఫ్టర్ పొజిషన్ అండ్ మనీ అండ్ రూయిన్స్ హింసెల్ఫ్.
0: కనుక ఇది కాదు మన వ్యక్తిది.
1: దిస్ ఇస్ నాట్
0: నిరంతరము హృదయంలో మనం చింతించవలసినటువంటిది దైవం యొక్క భావమే.
1: వాట్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఆఫ్ గాడ్ ఓన్లీ ఇన్ అవర్ హార్ట్.
0: దైవాన్ని కూడా ఏ రీతిగా చింతిస్తున్నారు?
1: హౌ డు వీ థింక్ ఆఫ్ గాడ్ టుడే?
0: మనము ధనము కోసమనే భగవంతుని కూడా చింతిస్తున్నాము.
1: వీ థింక్ ఆఫ్ గాడ్ ఫర్ మనీ.
0: ధనము కోసము దైవ ధ్యానాలు బోనాలు కోటి పన్నాగములు పన్నీరయ.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ మనీ వి థింక్ ఆఫ్ గాడ్ అండ్ వీ హ్యావ్ ఆల్ నాక్స్ టు ఎర్న్ మనీ.
0: భూమి సూర్యుని చుట్టూ,
1: ది అర్త్ గోస్ రౌండ్ ద సన్.
0: జనులు ధనము చుట్టూ గిరగిరా గిరియంతు తిరిగేరయ్యా.
1: అర్త్ గోస్ రౌండ్ ద సన్, మెన్ గో రౌండ్ ద మనీ.
0: చూసారా, అర్త్ సూర్యుని చుట్టూ తిరుగుతుంది.
1: అర్త్ గోస్ రౌండ్ ద సన్.
0: కానీ జనులు ధనం చుట్టూ తిరుగుతున్నారు.
1: బట్ మెన్ గో అరౌండ్ ది మనీ.
0: ఇది మన యొక్క భక్తి, ఈనాటి భక్తి.
1: దిస్ ఈస్ ది టైప్ ఆఫ్ డివోషన్ వీ ఫైండ్ టుడే.
0: ఇది డివోషన్ ఎట్ అవుతుంది, డీప్ వోషన్.
1: How do you call it devotion? It is a deep ocean.
0: ఇది సముద్రము.
1: This is ocean.
0: ధనం కోసం మనం ఏమాత్రము విచారించనక్కర్లేదు.
1: Don't be bothered of money alone.
0: దైవమును విచారించు.
1: Think of God.
0: ధనమే మనకు సర్వంగా లభిస్తుంది.
1: And money you will get automatically.
0: కాన ఈనాడు లోకంలో ఎక్కడ చూసినప్పటికీ ఆర్థికంగా కాని నైతికంగా కాని ధార్మికంగా కాని ఆధ్యాత్మికంగా కాని భౌతికంగా అన్నింటి ఎందు కూడాను ధనము ధనము ధనము.
1: In all aspects of life, the ethical, the moral, the financial, the economic, spiritual, is the money that is the governing principle.
0: ధనం అవసరమే.
1: Money is necessary.
0: కానీ దీనికి ఒక పరిమితం ఉంటుండాలి.
1: But it should be under limits.
0: మితిమీరినటువంటి ధనం వచ్చినప్పుడే ఈ జగత్తునకు తనకు కూడాను ఏమాత్రము శాంతి సుఖములు ఉంటుండవు.
1: If it crosses limits, you will not have peace at the individual level.
0: కనుక మనము సుఖమునిచ్చేటువంటిది శాంతిని చేకూర్చేటువంటి ధనానికి మనం పాగుపడాలి.
1: Therefore, we should struggle hard to earn that which gives us happiness and security.
0: ఈనాడి భక్తి కూడాను పార్ట్-టైం డివోషన్ గా ఉంటుండాలి.
1: Devotion today is a part-time devotion.
0: నిజముగా లక్షలు కోట్లాది మంది కూడాను భక్తులు ఉంటున్నారు లోకంలో.
1: In this world, there are lakhs and lakhs of devotees.
0: ఈ భక్తులందరూ కూడాను ఏ ఒక్క విషయాన్ని మనం ఆచరణలో పెట్టే కూడాను చాలు జగత్తంతా కూడాను కళ్యాణకరంగా ఉంటుంది.
1: If these devotees, if they practice one principle, the whole world will be fine.
0: జగదీష్ చెప్పాడు, ఒక్క దుర్గుణాన్ని మీరు మానండి, ఒక్క సద్గుణాన్ని మీరు తీసుకుని పోండి.
1: జగదీష్ said, give up one bad habit, develop one virtue.
0: అదే విధంగానే సాయి యొక్క విషయం లోపల ఒక్క దీనిని మీరు ఆచరిస్తే చాలు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సాయి, ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ప్రాక్టీస్ వన్.
0: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: దట్ ఇస్ వాట్ భగవాన్ సేస్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: మనం నిజంగా ఒక త్యాగాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ కల్టివేట్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఈనాడు ప్రేమతో పాటు త్యాగం కూడా ఉండినప్పుడే ఇది సమృద్ధిగా అభివృద్ధి అవుతుంది.
1: వాట్ ఈస్ నీడెడ్ టుడే ఈజ్ అలాంగ్ విత్ లవ్ సాక్రిఫైస్ ఈజ్ నీడెడ్.
0: మొక్కను నాటి దానికి ఎరువు వేయాలి, నీరు పోయాలి.
1: యూ షుడ్ ప్లాంట్ ఎ ట్రీ అండ్ దెన్ మెన్యూర్ అండ్ వాటర్ ఇట్.
0: నీరు పోసి ఎరువు వేయకపోతే కూడా అది అభివృద్ధికి రాదు.
1: ఇఫ్ యూ వాటర్ అండ్ డోంట్ మెన్యూర్ ఇట్ వుడ్ నాట్ గ్రో.
0: ఎరువు వేసి నీరు పోయకపోతే అభివృద్ధికి రాదు.
1: ఇఫ్ యూ మెన్యూర్ ఇట్ డోంట్ వాటర్ ఇట్ విల్ నాట్ గ్రో.
0: కాబట్టి మన జీవితం అనేటువంటి మొక్కకు
1: ఫర్ ది ట్రీ ఆఫ్ లైఫ్
0: ప్రేమ అనే జలము,
1: పుట్ ద వాటర్
0: త్యాగం అనేటువంటి ఎరువు రెండు వేసినప్పుడే ఇది సమృద్ధిగా పూర్ణమైనటువంటి జీవితంగా రూపొందుతుంది.
1: యూ హ్యావ్ టు వాటర్ ఇట్ విత్ లవ్ అండ్ ద మెన్యూర్ ఆఫ్ సాక్రిఫైస్ విడ్ హెల్ప్ దిస్ ట్రీ ఆఫ్ లైఫ్ టు గ్రో.
0: ఈ ధనం మనం తీసుకుని వచ్చినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద మనీ దట్ వీ బ్రాట్ విత్ అస్.
0: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు తల్లి గర్భము నుండి ధనము తేడవడు వెళ్లిపోయేడు నాడు వెంటరాదు.
1: At the time of birth, out of mother's womb, nobody comes with money, nor takes back money with him at the time of death.
0: లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోరు.
1: One may be a very rich person, after all he partakes normal food but not gold.
0: విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు.
1: Earning money may make you feel proud and egoistic. The money will never follow you when you die.
0: తుదకు దొంగల కిట్టురో దొరల కౌను.
1: What will happen to the money that you amass? It may be taken away by thieves or taken by government.
0: ప్రతి మానవుడు కూడాను పుట్టే సమయం లోపల ఇంత బట్టైనా కట్టుకుని రాడు.
1: Every human being would not bring a piece of cloth at the time of birth.
0: పోని పోయే సమయం లోపల ఎక్కడ పోతున్నాడో ఇంత అడ్రస్ అయినా ఇచ్చిపోడు. క్షణభంగురమైనటువంటి జీవిత తత్వానికి ఇంత ప్రోగు చేసుకుని ఏం చేస్తున్నావు? ఏ త్యాగంతో ఏ మంచి కార్యంలో అయినా నీవు ప్రవేశపెట్టచ్చు కదా.
1: ఫర్ దిస్ మోమెంటరీ లైఫ్ వై షుడ్ యు అమాస్, వై షుడ్ యు స్ట్రగుల్ హార్డ్ ఫర్ మనీ? వై
0: భారతదేశంలో సంపాదించినంత కూడాను ఏ స్విట్జర్లాండ్ ను ఏ అమెరికాను ఎక్కడో పెట్టేసి కట్టగలిపటికి దాన్ని నీవు ఒక విధమైనటువంటి అసభ్యంగా మారిపోతుంది.
1: ఆల్ ద మనీ అమాస్ట్ is reserved and stored there in Switzerland, America, and we die helplessly.
0: ఎవరికి దక్కదది?
1: It will not go to anyone.
0: నీ దేశంలో సంపాదించినటువంటి నీ దేశంలో నీవు త్యాగం చేయి.
1: Having earned here, why don't you sacrifice here?
0: బీదలకంతా దిక్కులేని వారికి దీనులకంతా సహాయం చేయి.
1: వై డోంట్ యూ ఎక్స్టెండ్ ఎ హెల్పింగ్ హ్యాండ్
0: విద్యా వైద్య సంస్థలను అభివృద్ధి పరచుకో.
1: డెవలప్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్.
0: ధనం దేనికోసం ఉంటుండాలి?
1: వాట్ ఫార్ ఇస్ ద మనీ?
0: త్యాగం కోసమని ధర్మం కోసం ఉంటుండాలి.
1: మనీ ఇస్ మెంట్ ఫార్ the virtues and for sacrifice.
0: అంతే కాని లేకపోతే పెట్టిలో పెట్టి దాన్ని పెట్టేసేస్తే భూమిలో ఉన్న రాళ్ల వల్ల దానికి ఒక విలువ వస్తుంది.
1: The money is not to be kept in an almirah under lock and key.
0: త్యాగము త్యాగము త్యాగము రావాలి మానవుల్లో.
1: Man must cultivate the spirit of sacrifice.
0: వేదమునందు న కర్మణ న ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వం మానసు.
1: Therefore Veda says no position, no authority, no wealth would give you as much as that of sacrifice.
0: త్యాగం అంటే మనకు భోగం ఉంటుండాలి.
1: It is only in tyaga the sacrifice there is the bhoga, the prosperity. We breathe in.
0: తిరిగి తీసుకున్న గాలిని తిరిగి వదలనప్పుడే మనకు లంగ్స్ కు హెల్త్ గా ఉంటుంది.
1: Having inhaled we exhale to be healthy.
0: మనం భోజనం చేస్తున్నాము.
1: We eat.
0: తిరిగి దానిని త్యాగం చేసినప్పుడే మన కడుపు కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది.
1: And we also excrete, then you will be comfortable.
0: అదే విధంగా ధనమును సంపాదించు.
1: Earn money.
0: ఒక చేతితో ధనమును తీసుకో, రెండవ చేతిలో దానం చేయి.
1: Receive, accept with one hand, with other hand.
0: అప్పుడే ఈ ధనమునకు మనసుకు ఒక విధమైనటువంటి యొక్క హెల్తీ మైండ్ తయారవుతుంది.
1: Then you will be healthy, the healthy body and the healthy mind.
0: కనుక నీవు త్యాగమే చేయకపోతే,
1: if you do not sacrifice,
0: నీ జీవితం వ్యర్థమైపోతుంది.
1: Your life becomes waste.
0: ఏనాటికైనా మనం త్యాగం చేసిపోవాల్సింది.
1: వన్ డే ఆర్ అదర్ యు ఆర్ బౌండ్ టు లీవ్.
0: నీవు దానిని త్యాగం చేయకపోతే అది నిన్నే త్యాగం చేస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు లీవ్ ఇట్ విల్ గివ్ యూ అప్ వన్ డే ఆర్ అదర్.
0: ఇది తప్పినది కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్.
0: కనుక ప్రతి మానవుడు కూడా నువ్వు శ్రమించి పని చేయాలి.
1: సో ఎవ్రీ వన్ మస్ట్ నెసెసర్లీ వర్క్ హార్డ్.
0: కనుక మీకు చెప్పేటువంటి మూడే మూడు వాక్యములు
1: భగవాన్ గివ్స్ అస్ త్రీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్.
0: శ్రమించు శ్రమించు శ్రమించు.
1: వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్.
0: శ్రమించి సుఖించు.
1: వర్క్ అండ్ బి హ్యాపీ.
0: కానీ ఈనాటి మానవుడు ఈనాటి దేశంలో శ్రమించటమే లేదు.
1: టుడే ఇన్ దిస్ కంట్రీ
0: సులభంగా రావాలి లాటరీ డబ్బు వాలి.
1: దే వాంట్ గెట్ ఇట్ ఇన్ ఈజీ వే బై వే ఆఫ్ లాటరీ.
0: ఇది ఎప్పుడు మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: మనకు ట్రబుల్ వచ్చినప్పటికీ శ్రమించడాన్ని ఆర్జించాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ట్రబుల్స్ వర్క్ హార్డ్ అండ్ ఎర్న్ మనీ.
0: దానిని జగత్తునకు ఉపయోగపెట్టు.
1: మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ వెల్ఫేర్ ప్రాజెక్ట్స్.
0: ఈ విధమైనటువంటి త్యాగభావము ప్రతి మానవుని ఎందుకును అభివృద్ధి పరచుకుంటే దేశం ఎంతో సుఖిస్తుంది.
1: ఇఫ్ ఎవ్రీవన్ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్.
0: ప్రేమ త్యాగము ప్రేమ త్యాగము ఈ రెండే చాలా ప్రధానమైన ప్రాణములు.
1: దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్ లైఫ్ ప్రిన్సిపల్స్. లవ్ అండ్ సాక్రిఫైస్.
0: ప్రేమించు.
1: లవ్ ఆల్.
0: వాడు నిన్ను ద్వేషించినప్పటికీ వారిని నీవు ప్రేమించు.
1: దే మే హేట్ యూ యట్ యూ లవ్ దెమ్.
0: అది నీ నిజమైనటువంటి భక్తి.
1: దట్ ఈస్ ది ట్రూ డివోషన్.
0: కానీ భక్తి భక్తి భక్తి అని వందలు వేలకు ఖర్చులు పెట్టుకుని ప్రశాంతి నిలయాన్ని చేరుతున్నారు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్ దే స్పెండ్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ అండ్ రీచ్ ప్రశాంతి నిలయం.
0: ఇంతవరకు వచ్చి మీరు చేసిన పని

0: దేర్ బ్రిటిష్ కపుల్ బై నేమ్ మిస్టర్ మిస్టర్
1: వాళ్ళు రెండు కుక్క పిల్లల్ని తీసుకొచ్చి నాకు ఇచ్చారు.
0: దే బ్రాట్ టూ పపీస్ అండ్ గేవ్ టు స్వామి.
1: మా ఇంట్లో పుట్టినటువంటి పిల్లలను స్వామి సన్నిధిలో ఉంటుండాలి, మేము లేకపోయినా గానీ అవి ఉంటే మేము ఉండినట్టుగా భావిస్తామన్నారు.
0: ద బ్రిటిష్ కపుల్ సెడ్ స్వామి వీ లీవ్ బిహైండ్ దీస్ పపీస్, లెట్ దెమ్ బి నియర్ యూ, ఎంజాయ్ ద ప్రాక్సిమిటీ.
1: దాన్ని పెట్టుకున్నాం.
0: భగవాన్ హ్యాడ్
1: దానికి అక్రూపే పేరు పెట్టాడు, జాక్ అండ్ జిల్ అని పెట్టాడు.
0: అండ్ ద బ్రిటిష్ కపుల్ నేమ్ ది పపీస్ అట్ జాక్ అండ్ జిల్.
1: అవి రెండు కూడా ఏ విధంగా ఉండేటువంటివి?
0: హౌ ఆర్ దే?
1: నేను పండుకుంటే తల దగ్గర ఒకటి, కాళ్ళ దగ్గర ఒకటి నిద్రించేటువంటివి.
0: దెన్ భగవాన్ రెస్ వన్ డాగ్ విల్ బి నియర్ ద హెడ్ అనదర్ టువర్డ్స్ ద ఫీట్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: మైసూర్ డివిజన్ రాణి వచ్చింది.
0: మైసూర్ ద క్వీన్ ఆఫ్ మైసూర్ కేమ్ హియర్.
1: ఆమె చాలా మడి మనిషి.
0: షీ హాస్ గాట్ సర్టన్
1: చాలా ఛాదస్తం. కుక్కలు అరిచినా కూడా తాను భోంచేయదు.
0: షీ ఈజ్ హైలీ ఆర్థడాక్సికల్. ఈవెన్ ఇఫ్ షీ హియర్స్ ద డాగ్ బార్కింగ్ షీ
1: విల్ నాట్ బార్క్. ముందుగానే వచ్చి ఈ కుక్కలు ఏమైనా ఉంటుంటే లోపల పెట్టి బీగ వేయండి అన్నారు.
0: షీ ఆల్రెడీ సెంట్ ఎ మెసేజ్ ఇఫ్ దర్ ఎనీ డాగ్స్ అరౌండ్ దే మస్ట్ బి పుట్ అండర్ లాక్ అండ్ కీ.
1: పుట్టపర్తికి రోడ్డు ఉండేటువంటిది కాదు.
0: దేర్ వాస్ నో అప్రోచ్ రోడ్ పుట్టపర్తి.
1: కర్ణాటపల్లి అనేటువంటి దగ్గర కారు నిలిపించి అక్కడ నుంచి నడుచుకుని వచ్చేటువంటి వాళ్ళు.
0: దేర్ ఇస్ ఎ విలేజ్ బై నేమ్ కర్ణాటపల్లి. దే హావ్ టు గెట్ డౌన్ దేర్ ఇన్ ద కార్ అండ్ వాక్ ద డిస్టెన్స్.
1: ఆ మహారాణి కారు కర్ణాటపల్లి దగ్గర నిలిపెట్టారు, ఆమె నడుచుకుని వచ్చింది.
0: దే స్టాప్ ద కార్ దేర్ నియర్ కర్ణాటకపల్లి. షీ కేమ్ వాకింగ్.
1: ఎక్కడే గాని చిన్న హోటల్ గాని ఇంకే విధమైనటువంటి గాని అనుకూలంతో ఉండేటువంటిది కాదు.
0: దేర్ వర్ నో హోటల్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్.
1: సాయంకాలం డ్రైవర్ వచ్చాడు, ఇక్కడ భోంచేసుకుని తిరిగి పోవాలి.
0: ఇన్ ది ఈవినింగ్ డ్రైవర్ కేమ్, హి హస్ టు టేక్ హిస్ ఫుడ్ అండ్ రిటర్న్.
1: రాణి గారు చెప్పారు, నేను ఒక రాత్రి స్వామి యొక్క మందిరంలో నిద్ర చేయాలి, నేను ఈనాడు రాను అని.
0: ద క్వీన్ సెడ్ ఐ వాంట్ టు టేక్ రెస్ట్ టు నైట్ హియర్, ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు కమ్ నౌ.
1: భోంచేశాడు, చీకటి పడిన తర్వాత ఆ డ్రైవర్ వెళుతున్నాడు.
0: డ్రైవర్ హ్యాడ్ హిస్ ఫుడ్ అండ్ వాజ్ రిటర్నింగ్ దట్ నైట్.
1: అతనికి దోవ తెలియదు చీకట్లో.
0: అండ్ బికాస్ ఇట్ వాస్ పిచ్ డార్క్ హి డిడ్ నో ద రూట్.
1: నా దగ్గర ఉన్న కుక్కకు, జాక్ నీవు డ్రైవర్ తో పోయి తెల్లవారు నువ్వు వచ్చేసే అన్నాను.
0: భగవాన్ సెడ్ టు ద డాగ్ బై నేమ్ జాక్, జాక్ టేక్ ది లీడ్, షో హిమ్ ద రూట్ టు దిస్ డ్రైవర్.
1: ఆ జాక్ ముందు నడుస్తూ ఉండాలి, డ్రైవర్ వెనక నడుచుకుంటూ వెళ్లాడు, కర్ణాటక పని చేరారు.
0: దిస్ డాగ్ జాక్ వాజ్ వాకింగ్ ఫస్ట్ అండ్ డ్రైవర్ వాజ్ ఫాలోయింగ్ ద డాగ్
1: అక్కడికి వెళ్లిన తర్వాత డ్రైవర్ కార్ లో పరున్నాడు.
0: హ్యావింగ్ రీచ్డ్ ద స్పాట్ ద డ్రైవర్ రెస్టెడ్ ఇన్ ద కార్.
1: చల్లని కాలం కనుకనే కారు కింద టైర్ కింద ఈ కుక్క పండుకుంది.
0: And it was very cool, very fine outside. The dog was lying beneath the car, under the car.
1: Tellavaru lechadu driver.
0: Driver got up next morning.
1: Kaani chali kalamu mundugane start cheyali rani garu vache lopala neni.
0: It was winter, the car should be started beforehand.
1: Start chesadu.
0: He started the car.
1: Koncham trippalanipudu munduku jarigadi.
0: And he wanted to drive to a little distance.
1: Aa jaaku nadum paina tyre poyindi.
0: The tire passed over the back of this dog.
1: Backbone anta virigipoyindi.
0: The backbone fractured.
1: Spinal column anta poyindi.
0: The spinal column fractured.
1: Enta daniki vishwasamu meeru chakkaga vidyarthulu gaani vidyavantulu gaani bhaktulu gaani buktulu gaani yuktulu gaani muktulu gaani raktulu gaani evaraina deenni chakkaga gurtinchavalsinatundi vishayam.
0: Understand the principle of the faith of the dog Jack, the educator or uneducated, rich or poor or devotees, any class for that matter.
1: ఆ బాధను భరించుకోలేక అరుచుకుంటూ వస్తుండాలి.
0: ద డాగ్ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్, ఇట్ స్టార్టెడ్ బార్కింగ్.
1: మధ్యలో చిత్రావతి రివర్.
0: దేర్ ఇస్ చిత్రావతి రివర్.
1: ఇసుకలోని దాన్నంతా ఈడ్చుకుంటూ వచ్చేస్తుండాలి, రక్తం కూడా కార్చుకుంటుంది.
0: ఇట్ వాస్ డ్రాగింగ్ ఇట్స్ బాడీ అలాంగ్ ద సాండ్స్ ఆఫ్ ద షోర్స్ ఆఫ్ చిత్రావతి.
1: మాకు గేట్ దగ్గర ఒకటి సాకలి సుబ్బన్న అనేటువంటి వాడు ఉండేవాడు.
0: అట్ ద గేట్ దేర్ ఇస్ అ పర్సన్ బై నేమ్ సాకలి సుబ్బన్న.
1: లోపలికి వచ్చి, స్వామి మన జాక్ నడుము ఇరిగిపోయింది, ఏడ్చుకుంటూ వస్తుండది అన్నాడు.
0: దట్ సాకలి సుబ్బన్న రిపోర్టెడ్ టు భగవాన్, స్వామి దట్ జాక్ డాగ్ కేమ్ హియర్ క్రైయింగ్ ఆల్ ద వే.
1: నేను లోపల నుంచి బయటకు వచ్చాను.
0: భగవాన్ కేమ్ అవుట్ దెన్.
1: జాక్ జాక్ జాక్ అని వెళ్ళాను.
0: భగవాన్ వెన్ సేయింగ్ జాక్ జాక్.
1: అది అరుచుకుంటూ వచ్చింది.
0: ఇట్ కేమ్ వెరీ ఫాస్ట్.
1: పాదాలపైన పడింది.
0: Fell on the feet and died at the feet of Bhagavan.
1: Chuchara enta vishwasam.
0: See the depth of faith.
1: Akkati nunji kudanu na paadala paina padi pranam icchalanipindi anta vishwasamto vachindi.
0: The dog had such a faith as to die at the feet of Bhagavan.
1: Adi maraninchek puramu nannu chustu undi.
0: Prior to death it was watching Bhagavan.
1: Nenu inta paalu teppinchi notlo vesanu.
0: Bhagavan brought milk and made it to drink.
1: Rendu chetulu teesukundi da rendu నా చేతుల పైన పెట్టింది, ప్రాణం ఇచ్చింది.
0: ఇట్ కాట్ హోల్డ్ అప్ బోత్ ది హ్యాండ్స్ ఆఫ్ భగవాన్ అండ్ డైడ్.
1: ఎంత విశ్వాసం చూడండి.
0: సీ ది డెప్త్ ఆఫ్ ఫెయిత్.
1: ఆ జాక్ మరణించిందని ఆనాటి నుంచి జిల్లు ఆహారం మానివేసింది.
0: బికాస్ ద జాక్ డైడ్, ది అదర్ డాగ్ జిల్ డిడ్ ఈట్.
1: కొన్ని దినములకు ఆ జిల్లు కూడా మరణించింది.
0: ఆఫ్టర్ ఫ్యూ డేస్ దట్ జిల్

0: పాత మందిరం లోపల వెనుక భాగంలో కట్టినటువంటి బృందావనము ఆ రెండింటి అనేక సమాధియే.
1: అండ్ టుడే యు ఫైండ్ బిహైండ్ దిస్ ఓల్డ్ మందిర్ యు ఫైండ్ ద టోమ్స్ ఇన్ మెమరీ ఆఫ్ జాక్ అండ్ జిల్.
0: ఎంత విశ్వాసం కుక్కకు,
1: వాట్ ఎ ఫెయిత్ ఇట్ హ్యాస్.
0: ఎంత ప్రేమ కుక్కకు,
1: వాట్ లవ్ ఇట్ హ్యాస్.
0: ఈ ప్రేమలో ఏ కించిత్ భాగమైన కొన్ని మానవుల్లో ఉంటే ఎంత ధన్యులయ్యేటువంటి వారు.
1: డూ వీ ఫైండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ లవ్ అమంగ్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఈనాడు విశ్వాసమే లేదు.
1: దేర్ ఇస్ నో ఫెయిత్ టుడే.
0: అవసరాలు వచ్చినప్పుడు విశ్వాసము,
1: ఇన్ టైమ్స్ ఆఫ్
0: అవసరం తీర్తానే మర్చిపోవటం.
1: ద మూమెంట్ డిజైర్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ వీ ఫర్గెట్.
0: స్వామి ఆశయాలను మాత్రం ఎవరు పాటిస్తున్నారు?
1: హూ అబ్జర్వ్ ద ఐడియా?
0: ఆశలను మాత్రమే పెంచుకుంటూ పోతున్నారు.
1: హూ ఇంక్రీజ్ అవర్ డిజైర్? ఇంతకంటే
0: మూర్ఖుడు, ఇంతకంటే ద్రోహి మరొకరు ఉండరు.
1: దేర్ ఇస్ నో బిట్రేయర్, దేర్ ఇస్ నో అదర్ ఫూలిష్ పర్సన్ బియాండ్ దిస్.
0: ఆశయాన్ని అనుసరించు,
1: ఫాలో ది ఐడియల్,
0: ఆశలను అభివృద్ధి గావించుకో,
1: అండ్ దెన్ ప్రొసీడ్ అలాంగ్ ద కమాండ్ ఆఫ్ గాడ్. అంతే
0: కాని ఆశయాలను మాత్రం వదిలిపెట్టి ఆశలు నెరవేరాలంటే ఎట్లా నెరవేరుతాయి?
1: యు గివ్ అప్ ఐడియల్స్, ఆశయాలు, అండ్ డెవలప్ ఆశ, ద డిజైర్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేర్చుకోవాల్సినటువంటిది చైనా కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇండియా కానీ, పాకిస్తాన్, అందరి ఎందు ఉండినటువంటి దైవం ఒక్కడే.
1: నో మ్యాటర్ వెదర్ హీ బిలాంగ్స్ టు చైనా ఆర్ జపాన్, ఇండోనేషియా, భారత్, పాకిస్తాన్, ఓన్లీ వన్ గాడ్.
0: కేవలం ప్రేమలో ఎట్టి మార్పులు రాకుండా చూసుకోవాలి.
1: సీ దట్ దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ లా.
0: కష్టములు జరిగినా ప్రేమను పెట్టుకోవాల్సిందే.
1: డిఫికల్టీస్,
0: ఈ కష్టములంతా కూడా ప్రాకృతమైన కష్టములే.
1: ది డిఫికల్టీస్ ఆర్ ది వరల్డ్లీ వే.
0: దీనికోసం భగవత్ ప్రేమను నీవు ఏమాత్రం కూడా నువ్వు దూరం చేయకూడదు.
1: అండ్ డోంట్ లూజ్ ఫెయిత్ అండ్ లవ్ ఫర్ గాడ్.
0: ఆ ప్రేమను ఎంతవరకు నువ్వు దాన్ని సాధిస్తూ రావాలి.
1: అండ్ కీప్ ట్రెజర్ దట్ లవ్ టు ఎన్ ఎక్స్టెంట్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: దట్స్ వాట్ భగవాన్ సేస్, లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ ఒక్క తత్వాన్ని మనం పెట్టుకుంటే ఎన్ని కష్టములైనా కూడా పర్వతాల వలె వచ్చినటువంటి కష్టములు మంచు వలె మాయమైపోతాయి.
1: ఇఫ్ యూ హావ్ గాట్ దిస్ సేఫ్ గార్డింగ్ లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్, యూ కెన్ ఫేస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద డైమెన్షన్ ఆఫ్ ఎ మౌంటైన్.
0: ఎవరైనా సరే, ఏ దేశం వారైనా సరే, ఏ గ్రామం వారైనా సరే, మీలో ఉండినటువంటి దుర్గుణాన్ని ఇక్కడ ప్రశాంతంలో వదలండి.
1: లెట్ హిమ్ బి ఆఫ్ ఎనీ కంట్రీ, ఆఫ్ ఎనీ విలేజ్, ఆఫ్ ఎనీ ప్లేస్ ఫర్ దట్.
0: ఈ దురభ్యాసములు కొన్ని వదిలిపెట్టండి.
1: గివ్ అప్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్
0: సద్భావములు, సచ్చింతనలు కొన్నింటిని మీతో తీసుకుని పోండి.
1: డెవలప్, ఫాస్టర్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ బిహేవియర్.
0: అప్పుడే మీరు ఇక్కడికి వచ్చినందుకు సరైనటువంటి ఫలితము.
1: అండ్ దట్ ఈస్ ద ట్రూ పర్పస్ ఇన్ కమింగ్.
0: లేకపోతే ఇంత ఖర్చు పెట్టి, ఇన్ని శ్రమలు కోర్చి ఇక్కడ వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: దెన్ వాట్ ఎల్స్? అదర్వైజ్ ఇట్ వుడ్ ఆల్ బి వేస్ట్. ది ఇన్కన్వీనియన్సెస్ యూ హ్యావ్, ది ఎక్స్పెండిచర్ ఇన్.
0: ఒక షాపుకు మనం వెళితే ఒక కర్చీఫ్ కావాలని కోరితే 10 రూపాయలు వాడి ముఖాన్ని కొడితే ఒక కర్చీఫ్ మన ముఖాన్ని కొడతాడు వాడు.
1: ఇఫ్ యూ గో టు ఎ షాప్ టు బై ఎ కర్చీఫ్, యూ పే హిమ్ 10 రూపీస్ అండ్ రిసీవ్ ద కర్చీఫ్ ఇన్ రిటర్న్.
0: నీవు 10 రూపాయలు అతనికి ఇవ్వకపోతే ఆ కర్చీఫ్ నీకు ఎట్లా అందిస్తాడు?
1: ఇఫ్ యూ డోంట్ పే ద ప్రైస్ 10 రూపీస్, హౌ టు ఎక్స్పెక్ట్ ద కర్చీఫ్?
0: అదే విధంగానే నీ దుర్గుణాన్ని ఇక్కడ ఇవ్వకపోతే సద్గుణాన్ని ఏ రీతి నీవు తీసుకునే అధికారం ఉంది?
1: లైక్ వైజ్ ఇఫ్ యూ డోంట్ గివ్ అ బ్యాడ్ హ్యాబిట్ హియర్, హౌ డు యూ కల్టివేట్ గుడ్ హ్యాబిట్?
0: మంచివి నేను అడగటం లేదు.
1: భగవాన్ ఇస్ నాట్ టాస్కింగ్.
0: నీ చెడ్డ నాకు ఇచ్చేసేయి.
1: గివ్ ఆల్ బ్యాడ్ టు భగవాన్.
0: నేను నీకు మంచివి ఇస్తాను.
1: స్వామి విల్ గివ్ యూ గుడ్.
0: ఒక 100 రూపాయల నోటు చాలా పాడైపోయింది.
1: దేర్ ఇస్ స్పాయిల్డ్ 100.
0: చాలా ఆయిల్ అయిపోయింది.
1: ఇట్స్ ఫుల్లీ ఆయిల్.
0: ఏమేమో రాసి పైకి రాకుండా చేశారు.
1: ఇట్ హస్ గాట్ ఆల్ క్రిమినల్.
0: అలాంటి 100 రూపాయలు ఒక కూలివాడు కూడా తీసుకోడు.
1: ఈవెన్ లేబర్ వుడ్ నాట్ యాక్సెప్ట్ దట్ 100 రూపీస్ స్పాయిల్డ్ నోట్.
0: కానీ అదే 100 రూపాయల నోటు రిజర్వ్ బ్యాంక్ పోయి ఇచ్చేస్తే దాన్ని తీసుకుని మంచి నోటు నీకు అందిస్తాడు.
1: బట్ ఇఫ్ యూ సరెండర్ ది స్పాయిల్డ్ 100 రూపీ నోట్ ఇన్ ఏ రిజర్వ్ బ్యాంక్, దే విల్ గివ్ యూ ఫ్రెష్ గుడ్ నోట్.
0: కనుక నీ దగ్గర పనికి మాలినటువంటి గుణాలంతా ఉన్నాయి.
1: యూ హావ్ గాట్ ఆల్ యూస్లెస్
0: దుర్గుణాలు, దురాలోచనలంతా ఉన్నాయి.
1: యూ హావ్ గాట్ ఆల్ బ్యాడ్ వికెట్.
0: దాన్ని ఎవరు అంగీకరించరు.
1: నోబడీ విల్
0: యాక్సెప్ట్. కన్న తల్లిదండ్రులైనా కూడా అంగీకరించరు.
1: పేరెంట్స్ డోంట్.
0: కానీ అట్టి దుర్గుణాలు నేను అంగీకరిస్తాను, నాకు ఇవ్వండి.
1: భగవాన్ ఇస్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ అండ్ రిసీవ్ ఆల్ అవర్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ బిహేవియర్.
0: నా నుంచి మీరు పవిత్రమైనటువంటి తీసుకుని పోండి.
1: రిసీవ్ ఫ్రమ్ భగవాన్.
0: మీరు బాగుపడండి, సమాజాన్ని బాగుపరచండి.
1: భగవాన్ విషెస్ దట్ వీ షుడ్ బి గుడ్ అండ్ మేక్ ది సొసైటీ.
0: మీరు ఆనందించండి, ఈ ఆనందాన్ని 10 మందికి పంచండి.
1: భగవాన్ వాంట్స్ అస్ టు బి హ్యాపీ అండ్ షేర్ ద
0: హ్యాపీనెస్
1: విత్
0: ఎవ్రీబడీ. ఎవరిని ఏది కోరటం లేదు.
1: భగవాన్ డజంట్ ఆస్క్ ఎనీథింగ్ ఎనీబడీ.
0: మీ దుర్గుణాలు ఇక్కడ వదిలిపెట్టండి.
1: గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: దురభ్యాసములు వదిలిపెట్టండి.
1: గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: సదభ్యాసములు, సద్గుణాన్ని పెంచుకుని పోండి.
1: డెవలప్ గుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ థాట్స్.
0: అప్పుడే మీ కంట్రీ లోపల కూడా ఎట్ట ఉన్నటువంటి వాడు ఎంత మార్పు కలిగాడు అని మీ పైన చాలా గౌరవం కూడా పెంచుకుంటారు.
1: దెన్ యూ విల్ ఎర్న్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ వాచింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యూ.
0: పుట్టబట్టి పోయాడా, 10 దినములు ఉంటున్నాడు, ఏమి తనలో మార్పు కలిగిందని చాలా మంది సహస్ర నేత్రాలతో చూస్తుంటారు.
1: పీపుల్ విల్ బి వాచింగ్ ఆల్ అరౌండ్. హీ వెంట్ టు ప్రశాంతి నిలయం, స్టేడ్ దేర్ ఫర్ 10 మినిట్స్. వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్
0: యూ? ఈ యొక్క మార్పును మీరు చూపించాలి.
1: సో వీ షుడ్ షో ద చేంజ్.
0: వర్క్ షాప్ కు పోయినటువంటి కారు
1: the car that goes to workshop.
0: నువ్వు బోర్డ్స్ నువ్వు నట్స్ నువ్వు ప్రిన్స్ అన్ని వేసుకుని చక్కగా మంచి పెయింట్ వేసుకుని వర్క్షాప్ నుంచి వస్తే అప్పుడు వర్క్షాప్ పోయినందుకు సరైనటువంటి అర్థం.
1: The car which is taken to the workshop for repair should come out of the workshop with the new bolts and
0: ఏ విధంగా పోయిందో ఆ విధంగానే తిరిగి వస్తే వర్క్షాప్ పోయి ప్రయోజనం ఏంటి?
1: If the car returns in the same spoiled condition, what is the fun of going to the
0: కాబట్టి సాధకులకంతా కూడా ప్రశాంతి మేము ఒక పెద్ద వర్క్షాప్ వండర్ఫుల్ వర్క్షాప్
1: for all aspirants. ప్రశాంతి నిలయం ఇస్ ది బెస్ట్ వండర్ఫుల్ వర్క్ షాప్.
0: ఎట్టి యొక్క ఫలితాన్ని కూడా ఆశించేటువంటిది కాదు.
1: నథింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ రిటర్న్ హియర్.
0: ఈ వర్క్షాప్ లో జరిగినటువంటి పనికి ఏమాత్రమైన కూడా బిల్లు వేసేటువంటిది కాదు.
1: యు ఆర్ నాట్ బిల్డ్, యు ఆర్ నాట్ ట్యాక్స్.
0: అంతా ఫ్రీ, అంతా ఫ్రీ.
1: ఎవ్రీథింగ్ ఇస్
0: ఎడ్యుకేషన్ ఫ్రీ,
1: ఎడ్యుకేషన్
0: ఫ్రీ, హెల్త్ ఫ్రీ, వాటర్ ఫ్రీ, హృదయం ఫ్రీ.
1: Here everything is free, education free, health free, water free, heart free.
0: కనుక అంతా మీకు అధికారం ఉంటుండాలి.
1: You got every right on
0: all this. Ready, ready.
1: భగవాన్
0: అనుభవించండి, అనుభవించండి, ఆనందించండి.
1: భగవాన్ ఇస్ ఎవర్ రెడీ, ఎక్స్పీరియన్స్ అండ్ బి బ్లిస్ఫుల్.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి.

0: At the time of birth, man is born as the son of immortality. Later, because of association with world and other senses, the whole thing turns into a poison. With much more with the sensual pleasure, everything is nothing but poison. This is the essence, Sarva Srutulamut, the essence and the bundle of thoughts of the Srutis, that is Sai world.
1: Nahi jnanena sadasyam pulsam vihimoshati. Nahi jnanena sadasyam vihimoshati. జ్ఞానమునకు మించినటువంటిది ఈ జగత్తులో మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ ఎక్సెల్స్ విజ్డమ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎట్టి జ్ఞానం?
0: వాట్ సార్ట్ ఆఫ్ విజ్డమ్?
1: భౌతిక జ్ఞానమా?
0: ఫిజికల్?
1: నైతిక జ్ఞానమా?
0: ఫిజికల్?
1: ఆధ్యాత్మిక జ్ఞానమా?
0: రిచువల్?
1: ఏ జ్ఞానం?
0: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్?
1: అన్ని జ్ఞానములే.
0: ఆల్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: అయితే సర్వజ్ఞాన సమ్మిళితమైనటువంటి జ్ఞానము బ్రహ్మ జ్ఞానం.
0: However, the essence and the combination of various forms of knowledge is the wisdom of Brahma.
1: Brahmajnanam anaga emiti?
0: What do you mean by wisdom of the divine?
1: Samasta vishwam yokka swaroopamunu kudanu ekatvanga viswasinchadame brahmajnanam.
0: The vision, the feeling of oneness in the cosmos is the vision, is the wisdom of the divine.
1: Charachara prapanchamantai kudanu brahma swaroopame.
0: The animate and inanimate, all components of this world,
1: or divine.
0: This may be called the cosmic form.
1: ఇది లేని స్థానము కాని తాను కాని నేమం కాని ఎక్కడ కూడా కనిపించదు.
0: Everything is basically his. Everything is divine, nothing else.
1: కనుక మనము చూచున్నది, వినున్నది, తలంచున్నది, అనుభవించున్నది, ఆనందించున్నది కేవలము బ్రహ్మం యొక్క తత్వమే.
0: Therefore, what all that we see, listen to, think, experience, and derive joy thereafter is only out of wisdom.
1: ఈ జగత్తునందు మానవాకారం ధరించి ప్రవేశించిన ప్రతి మానవుని యందు కూడాను కొన్ని విలువలు ఉంటున్నది.
0: Every human being, for that matter, who is born here in this world, has got a value.
1: కానీ అట్టి విలువలను మానవును గుర్తించుకునలేక దానిని సక్రమమైన మార్గంలో పెట్టుకునలేక పెడమార్గమును పట్టించి మానవత్వమును కేవలం వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ హిస్ హ్యూమన్ వాల్యూ. ఆన్ ద అదర్ హ్యాండ్ హీ లీడ్స్ ఎ పర్వర్టెడ్ వే అలాంగ్ ద రాంగ్ పాత్ అండ్ ఫర్గెట్స్ ది వెరీ బేసిక్ హ్యూమన్ క్వాలిటీ.
1: ఉప్పు లేని పప్పు రుచి చిక్కనట్టుగా,
0: dal without salt is tasteless.
1: ప్రేమలేని యొక్క మానవత్వము ఇది కేవలము ఒక మృగ స్వరూపం అని చెప్పవచ్చు.
0: Human life without love is bestial.
1: కనుకనే మానవత్వం అనగా మొట్టమొదటిది ప్రేమతత్వమే.
0: Therefore, human life symbolizes love.
1: అయితే ఈ ప్రేమను ఏ విధముగా, ఎక్కడ, ఎప్పుడు, ఎట్లా దీన్ని ప్రవేశపెట్టాలి అనే విధి విధానాన్ని చక్కగా గుర్తించి వర్తించాలి.
0: However, we have to recognize and conduct ourselves knowing fully well what love is, how and where it has got to be used indirectly.
1: ఉప్పు లేకపోతే పప్పును మనం భుజించలేము.
0: We cannot eat dal without salt.
1: కానీ ఎంత పప్పు అంత ఉప్పు కలిపితే అది కూడా మనం సహించలేము.
0: However, if the amount of the salt is same as dal, you don't accept.
1: ఒక్క గంటలో అరిగిపోయేటువంటి పప్పునికే మనం ఇంత రుచిని ఆలోచిస్తున్నాము.
0: After all, dal that gets digested in an hour, we attach so much of care.
1: 30 సంవత్సరములు, 50 సంవత్సరములు, 60 సంవత్సరములు, 80 సంవత్సరములు జీవించబోయేటువంటి మానవత్వానికి కొంతవరకైనా రుచి ఉండనక్కర్లేదా?
0: Should there not be any taste of life attached to this human body that sustains for 30 years?
1: ఈ రుచియే లేకుండా వాడు ఇంతకాలం ఏ విధంగా జీవించగలుగుతున్నాడు?
0: How does he live tasteless life?
1: ఇది ఒక మానవ జీవితమా?
0: Can that be a human life?
1: కాదు, కాదు.
0: No.
1: తన క్షణము కూడాను మానవత్వమును ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క విలువను మనం ఉపయోగించుకుంటూ రావాలి.
0: We have to make use of human values every moment in our lives.
1: ఈ మానవతా విలువను ఈనాడు విస్మరించడం చేతనే జగత్తును విశ్వసించి మానవత్వాన్ని కోల్పోయి కేవలం పశుత్వంగా అనుభవిస్తున్నాడు జీవితాన్ని.
2: As human values are totally forgotten, he goes by the world and the worldly thought, and he has forgotten his basic quality.
1: ఆధ్యాత్మిక చింతనయందు మూడు పదములు ఉంటున్నవి.
2: In spiritual parlance, there are three words.
1: అస్థి, భాతి, ప్రియము అని.
2: అస్థి, భాతి, ప్రియం.
1: దీనినే సంస్కృత పదములందు సత్, చిత్, ఆనందము అని.
2: They are also called సత్, చిత్, ఆనంద.
1: ఈ సత్, చిత్, ఆనందం అంటే దీని యొక్క అంతరార్థం ఏమిటి?
2: What is the inner significance of these three? సత్, చిత్, ఆనంద.
1: ఇది ఒక టంబ్లర్.
2: This is a tumbler.
1: ఈ టంబ్లర్ అనేటువంటిది ఇక్కడ ఉన్నది.
2: This tumbler is present here.
1: ఉండినప్పుడే దీనికి ఒక టంబ్లర్ అని పేరు పెట్టుకుంటున్నాము.
2: The very existence of that object tells you that it's a
1: tumbler. ఉన్నదే బీయింగ్.
2: This existence is being.
1: అది ఏ సత్.
2: That is సత్.
1: ఇది మార్పు చెందనటువంటిది.
2: It is changing.
1: ఉన్నది ఈ బీయింగ్.
2: This being, existence.
1: అయితే ఉన్నది అనేటువంటి విషయాన్ని నీవు ఎట్లా గుర్తించగలుగుతున్నావు?
2: But how do you know that it exists?
1: దీనిని ప్రకాశింపచేసేటువంటి ఒక వెలుగు ఉన్నది.
2: దేర్ ఇస్ లైట్ దట్ మేక్స్ యూ సీ దిస్.
1: ఇదే టంబ్లర్ చీకట్లో ఉంటుంటే మనకు ఉన్నది అని తను చెప్పలేము.
2: ఇన్ ది సేమ్ టంబ్లర్ ఈస్ ఇన్ ద డార్క్ యూ డోంట్ సీ దట్.
1: ఇది వెలుగులో ఉండటం చేతనే ఇక్కడ ఉన్నది టంబ్లర్ అని చెప్తున్నాము.
2: యాజ్ ఇట్ ఈస్ ఇన్ లైట్ యు ఆర్ ఏబుల్ టు నో ఇట్స్ ఎగ్జిస్టెన్స్.
1: కనుక ఆ వెలుగు ఏమిటి?
2: వాట్స్ దట్?
1: ఆ వెలుగే ఒక జ్ఞానము.
2: ఇట్ ఈస్ ద లైట్ ఆఫ్ విజ్డమ్.
1: ఆ వెలుగే ఈ టంబ్లర్ ఇక్కడ ఉన్నది అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపిస్తూ ఉంటుంది.
2: Therefore, it's the light of wisdom that shows you this being, existence.
1: కనుకనే ఈ యొక్క వెలుగుకే చిత్ అన్నారు.
2: And therefore, this light is called చిత్.
1: ఈ ఉన్నది అనేటువంటి దాన్ని నిరూపించేటువంటి చిత్.
2: And therefore, it is చిత్ the light that
1: చిత్తు నిరూపించినటువంటి దానిని ఉన్నదని చెప్పటమే సత్.
2: Therefore, it is chit, the light that shows
1: existence.
2: ఈ చిత్తు
1: సత్తు అనేటువంటిది రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము.
2: The sat and chit are interdependent and interrelated.
1: ఇక్కడ టంబ్లర్ ఉన్నది అని చెప్పినప్పుడు వెలుగు కూడా ఉన్నది.
2: When I say here is a tumbler,
1: అనగా జ్ఞానము ఉన్నది.
2: It means there is light and also tumbler.
1: ఈ పదార్థం యొక్క స్వరూపాన్ని కూడా మనం గుర్తించుకోగలుగుతున్నాము.
2: We are able to see the form.
1: ఈ రెండు జరిగినప్పుడే మనకు తృప్తి జరుగుతుండాలి.
2: Then only will be satisfied.
1: ఈ తృప్తియే ఆనందము.
2: This satisfaction is the bliss.
1: ఉన్నది సత్.
2: Being is సత్.
1: ఉండినట్టుగా నిరూపించేది చిత్.
2: It is చిత్ that proves the being.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వములో కలిగేటువంటి తృప్తి ఆనందము.
2: The satisfaction you derive out of the combination of the two is bliss.
1: కనుకనే సత్, చిత్, ఆనందం అనేటువంటిది ఒక పదార్థం యొక్క స్వరూపాన్ని సుస్పష్టంగా నిరూపింపజేసేటువంటిదే ఈ యొక్క జగత్ స్వరూపం.
2: Therefore, the entire form of this universe is nothing but out of these three, being, awareness and bliss.
1: కానీ ఈనాటి లోకములో,
2: but today in this world,
1: ఉన్నదిది అని చెప్పగలరు కానీ,
2: one can say that this exists.
1: లేనిది, లేనిది అని చెప్పగలరు సుమి.
2: They cannot speak of that which is not present.
1: ఉన్నదొక్కటే ఎప్పటికీ.
2: ఎవ్రీ టైమ్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్.
1: అది ఏ దైవంబు.
2: దట్ ఈస్ గాడ్.
1: లేనిదయ్యను విశ్వంబు కానరయ్యా.
2: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ వరల్డ్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
1: ఉన్నది ఒక్కటే.
2: ఓన్లీ వన్ థింగ్ దట్
1: ఏకం సత్ విప్రాభూదా వదంతి.
2: ఓన్లీ వన్ దట్ ఈస్ ప్రెసెంట్.
1: అది ఏ బీయింగ్.
2: దట్ ఈస్ బీయింగ్.
1: అది ఉన్నది.
2: దట్ ఈస్ ప్రెసెంట్.
1: ఉన్నది అనేటువంటిది నీవెట్లా చెప్పగలుగుతున్నావు?
2: హౌ డు యు సే సో?
1: నీ యందు ఆ ప్రేమ తత్వం అనేటువంటి జ్ఞానము ప్రకాశిస్తూ ఉంటున్నది.
2: దేర్ యు ఫైండ్ దిస్ లవ్ ఆఫ్ విజ్డమ్ షైన్స్ ఇల్యూమిన్స్.
1: కనుకనే ప్రతి మానవుని యందు కూడాను ప్రకాశింపచేసేది, వికసింపజేసేటువంటిది, ప్రకటింపజేసేటువంటిది ప్రేమతత్వం ఒక్కటే.
2: దేర్ ఫోర్ ఇట్స్ ఓన్లీ లవ్ దట్ ఎక్స్ప్రెసెస్, దట్ మేనిఫెస్ట్, దట్ ఎగ్జిబిట్స్.
1: కనుకనే ఈ ప్రేమతత్వంనే దైవంగా మనం విశ్వసించాలి.
2: Therefore, we have to consider that love is God.
1: ఈ ప్రేమ లేకపోతే జీవితమే లేదు.
2: Without love, there is no life.

0: God is love, and the divine love is present in everyone. Without tasting even a bit of the divine love, human life is a waste.
1: కనుకనే సర్వత్ర వ్యాపించినటువంటి యొక్క బృహత్సత్వ తత్వం ప్రేమనే.
0: Therefore, the cosmic form of the divine is love.
1: దీనికే బ్రహ్మ అని పేరు వచ్చింది.
0: దిస్ ఇస్ కాల్డ్ బ్రహ్మ.
1: ఇది మానవుడు గుర్తించి వర్తించడానికి తగినటువంటి అవకాశం.
0: Thus, man gets the scope to know and experience. There is love.
1: ఈ ప్రేమను ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉపయోగించాలి?
0: How to make use of this latent love? Where, when, how?
1: సత్యాన్వేషణ అన్నారు.
0: It's search of truth.
1: సత్యం సర్వత్రా ఉంటున్నది.
0: The truth is everywhere.
1: దీన్ని అన్వేషించడం ఏమిటి?
0: What is the fun of searching for it?
1: అనగా
0: meaning,
1: చూచేది కన్నులు.
0: It's the eye that sees.
1: అయితే ఈ కన్నులు చూచేది అయినప్పటికీ ఏ ఏ వ్యక్తిని ఏ విధమైనటువంటి దృష్టితో చూడాలి?
0: It's true that it is the eye that sees, but in what way, what sort of looks we should have?
1: తల్లి ఉన్నది.
0: There is a mother.
1: బిడ్డ ఉన్నది.
0: There is daughter.
1: భార్య ఉన్నది.
0: Wife.
1: సోదరి ఉన్నది.
0: Sister.
1: కానీ వీనందరి కూడాను ఏ దృష్టితో చూడాలి? తల్లిని తల్లి దృష్టితో చూడాలి.
0: You should look at your mother with a motherly feeling.
1: బిడ్డని బిడ్డ దృష్టితో చూడాలి.
0: Also a feeling towards the
1: daughter. భార్యను భార్య దృష్టితో చూడాలి.
0: Towards the wife.
1: సోదరిని సోదరి దృష్టితో చూడాలి.
0: Also the way you are supposed to look at your sister.
1: మనకున్నది కన్ను ఒక్కటే.
0: Where the same eye.
1: ఈ కన్నును ఎవరిని ఏ దృష్టితో చూడాలి అనేటువంటి విచారణే ఈ యొక్క సత్యాన్వేషణ.
0: Search for truth means what sort of looks you should have as you see your mother, wife and daughter.
1: ఈ దృష్టి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుకోలేక కన్నులు ఉన్నావు కదా ఎవరిని చూస్తే ఏమిటి అని భావిస్తున్నారు. అది ఇక్కడనే పాపం ప్రారంభమవుతుంది.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద వాల్యూ ఆఫ్ ద విజన్ గిఫ్టెడ్ టు హిమ్. హియర్ హీ కమిట్స్
1: ఈ దృష్టికి కూడా ఒక విలువ ఉంటుండాలి.
0: ఈవెన్ ద విజన్ హెస్ గోట్
1: శ్రవణమునకు కూడా ఒక విలువ ఉంటుండాలి.
0: ఆడిషన్ హెస్ వాల్యూ.
1: వినేది చెవులే.
0: ఇట్స్ ద ఇయర్ దట్ లిసన్స్.
1: కానీ ఎలాంటి విషయాలు వినాలి?
0: బట్ వాట్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ వీ షుడ్ హియర్.
1: ఎట్టి ప్రదేశంలో ఈ యొక్క చెవులకు ప్రవేశపెట్టాలి?
0: వేర్ ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ షుడ్ వి హియర్.
1: ఇది ఏ సత్యాన్ని గుర్తించాలి?
0: దిస్ ట్రూత్ వీ హావ్ టు నో.
1: కనుకనే ప్రతి ఇంద్రియము కూడాను దానికి తగినట్టుగా సమయ సందర్భానుసారంగా ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఎవరిని ఏ విధంగా చూడాలి?
0: సో ఈచ్ ఆఫ్ ది సెన్సెస్ మస్ట్ బి పుట్ టు యూజ్ బేసింగ్ ఆన్ ద ఇన్ వాట్ వే వేర్
1: ఉపయోగించుకోవటమే నిజమైన మానవతా విలువ.
0: To have the full knowledge of these aspects.
1: ఆ ప్రేమనే నిజమైన మానవునికి ఈ విలువను అందిస్తూ ఉంటుండాలి.
0: It is this love that attaches value to the human.
1: మనం ఒక భవనం కట్టుకున్నాము.
0: We constructed a building.
1: ఈ భవనమునకు కొన్ని కిటికీలు పెట్టుకున్నాము.
0: We have some windows to that.
1: కొన్ని ద్వారములు కూడాను పెట్టుకున్నాము.
0: Doors.
1: ఈ కిటికీలు దేనికోసం పెట్టుకున్నాము?
0: What for the windows are kept?
1: మంచి గాలి రావడానికి, చెడ్డ గాలి పోవడానికి.
0: To permit the good air to enter and to let off bad air.
1: వెలుగు రావడానికి, చీకటి పోవడానికి.
0: In order to have the light inside and to drive
1: out
0: the dark.
1: దారులను పెట్టుకున్నాము, ద్వారములు.
0: We have the doors.
1: మనము లోపల బయట రావడానికి, మన మిత్రులు, మన బంధువులు, మనకు అవసరమైనటువంటి వారిని లోపల విడిచడానికి ఈ విధమైనటువంటి యొక్క పనుల నిమిత్తమై ద్వారం ఉంచుకున్నాము.
0: Door is meant for entrance and exit so that we may permit the people near and dear.
1: Manaku avasaram vachinatundi varini lopala pravesh pettam kani manaku viruddhamainatundi varini lopala pravesh pettam.
0: We allow those who are important, not our enemy.
1: Adhe vidhamgane deho devalayaptokto jeevo devasthanatana. Deham oka devalayamu, oka gruhamu, oka mandiramu.
0: Body is a temple, body is a mansion.
1: Body is a house.
0: Body is the house.
1: Ee house ku నవద్వారం ఉంటున్నాయి.
0: దిస్ హౌస్ హస్ 9 ఓపెనింగ్స్.
1: అయితే మనకు కంటికి కనిపించేటువంటిది 5 ద్వారములు.
0: హౌఎవర్ యు సీ ఓన్లీ 5.
1: ఇవి చాలా ప్రధానమైనటువంటివి.
0: దే ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: సింహద్వారం అనేటువంటి దాంట్లో మనకు మిత్రులైనటువంటి వారు, మనకు బంధువులైనటువంటి వారు, మనకు ప్రియులైనటువంటి వారిని మనం ప్రవేశపెట్టి వెల్కమ్ చేస్తాం. రండి దయచేయండి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ ద మెయిన్ డోర్ యు పర్మిట్ యువర్ డియర్ అండ్ నియర్ యువర్ ఫ్రెండ్స్ intimate people.
1: అట్టు కాకుండా
0: అదర్వైజ్
1: ద్వారం ఉన్నది కదా అని
0: బికాస్
1: బజార్ లో పోయేటువంటి కుక్కలను పందులను మనం ఇంట్లో వదిలిపెడతామా?
0: బికాస్ ఆఫ్ ది మెయిన్ డోర్ ఓవర్ దేర్ యూ డోంట్ పర్మిట్ ద స్ట్రీట్ డాగ్స్ అండ్ ద పిగ్స్ టు గెట్ ఇన్.
1: వదలము.
0: నో.
1: అదే విధంగానే మన యొక్క దేహం అనేటువంటి ఈ దేవాలయం నందు, ఈ గృహం నందు ఏది మంచిది, ఏది పవిత్రమైనటువంటిది, ఏది మన యొక్క జీవితానికి ఆదర్శాన్ని అందించేటువంటిది అనే విచారణ సలిపి విచక్షణా జ్ఞానం చేత ఏ యొక్క భావాన్ని ఏ యొక్క విషయాన్ని మనం లోపల ప్రవేశపెట్టాలో దానిని మాత్రమే ప్రవేశపెట్టాలి, అన్నింటినీ మనం ప్రవేశపెట్టకూడదు.
0: సిమిలర్లీ బాడీ ఈజ్ ఎ హౌస్, వీ షుడ్ పర్మిట్ దట్ వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ సీక్రెట్ వాట్ ఈస్ ఐడియల్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ డిస్క్రిమినేషన్.
1: ప్రేమ ఉన్నదని అన్నింటికీ దాన్ని ఉపయోగపెట్టకూడదు.
0: Because there is that inborn love, we should not make
1: use of it. ఎంతెంత దానికి ప్రవేశపెట్టాలో అంతంత పరిమితిలోనే దీన్ని ఉపయోగపెట్టుకోవాలి.
0: We should also make use of it under certain limitations.
1: మనం సమాజంలో పుట్టాము.
0: We are born in society.
1: సమాజంలో పెరుగుతున్నాము.
0: We grow in
1: society. సమాజంలో జీవిస్తున్నాము.
0: We live in society.
1: సమాజం యొక్క గౌరవ మర్యాదలను కూడా మనం చూడాల్సి వస్తుంది.
0: We should also keep up the respect and the prestige of the society.
1: సమాజ గౌరవాన్ని మనం కాపాడినప్పుడే మన గౌరవాన్ని కూడా సమాజం కాపాడుతుంది.
0: When once you maintain the respect of the society, దీనిని
1: ధర్మం రక్షతే రక్షితః.
0: This what is meant by if you uphold dharma.
1: పిల్లలు మీరు వేరుగా భావించకూడదు. ఈనాటి ప్రకృతి యందు జరుగుతున్నటువంటి సహజమైనటువంటి స్థితిని ఈ రీతిగా ఉంటున్నాయి.
0: This is the present position in the society. The students should know that.
1: 20 సంవత్సరముల యొక్క సోదరుడు పెద్దవాడు.
0: The elder one age 20.
1: 16 years girl.
0: And a 16 years girl.
1: వారిద్దరు కూడాను అన్న చెల్లెలు.
0: Brother and a sister.
1: వారికి తెలుసు.
0: They know.
1: మనకు తెలుసు.
0: We too know that.
1: కానీ ఇద్దరే ప్రయాణం అవుతున్నప్పుడు జగత్ ఏమని భావిస్తుంది? వారెవరో భార్యా భర్తలు అని తప్పుగా దీన్ని నిర్ణయిస్తుంది.
0: When once the brother and sister pass by, others will think they are husband and wife.
1: సమాజమునకు విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాము.
0: We are acting against the norms of society.
1: చెల్లెలు అన్న అయినప్పటికీ విడివిడిగా మీరు పోవాలి.
0: One may be brother and sister, but they should go separately.
1: లేక మీ మధ్యలోపల ఏ తల్లో తండ్రో ఎవరైనా ఒకరు ఉండాలి.
0: There must be either mother or father accompanying them.
1: ఈ యువకులైనటువంటి వారు ఈ అక్క చెల్లెలు అయినప్పటికీ అన్న చెల్లెలు అయినప్పటికీ ఇద్దరు ఒంటరిగా పోకూడదు.
0: Young people, no matter brothers and sisters, they should not go
1: alone. ఈ సమాజం మనల్ని చక్కగా శిక్షిస్తుంది.
0: And the society will punish you.
1: మన యొక్క గౌరవ మర్యాదలంతా కూడా మంట కలుపుతుంది.
0: You lose your respect and the dignity.
1: సమాజమునకు మన సంబంధ బాంధవ్యములు ఏమాత్రమూ అర్థం కావు.
0: You don't understand the relationship that you have. కర్మనే
1: ప్రాచీన కాలం నుండి కూడా మన యొక్క సంబంధ బాంధవ్యాలను ఈ విధమైనటువంటి పరిమితం లోపల దీన్ని ప్రవేశపెట్టు వచ్చింది.
0: Therefore, the society has exercised stipulated certain norms.
1: దీనిని సంస్కృతి అని చెప్తూ వచ్చారు.
0: This is called samskriti
1: culture. సంస్కరింపజేసేటువంటిది కాబట్టి సంస్కృతి.
0: It is the one that refines our life.
1: ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మనం ప్రయాణం చేయాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడా సంస్కరింపజేసింది.
0: So it is the one that stipulates, regulates our way of life. Where and how, in what way should we lead our life, talk to?
1: కనుక సమాజం యొక్క నిబంధనలు మనం చక్కగా పాటించుకుంటూ రావాలి.
0: So we should observe the regulations of society, rules of society.
1: నిజమైన సోదరి అయినప్పటికీ నీవు ఇంట్లో నీవు ఏ విధంగా కూడా మాట్లాడుకోవచ్చు.
0: He may be your own sister, you can talk at home.
1: కానీ బయట ప్రపంచం లోపల నీవు అన్న తాను చెల్లెలు అయినప్పటికీ చాలా జాగ్రత్తగా మెలగాలి.
0: But when once you are outside, you may be brother and sister.
1: ఈ ప్రవర్తనే మానవుని యొక్క వాల్యూని పెంచుతూ వస్తుంది.
0: And this sort of a behavior will improve your
1: మానవత విలువలు నిత్య జీవితంలో సత్యమైనటువంటి మార్గాన్ని నిరూపింపజేసేటువంటి యొక్క విలువలను ఈనాడు మనం విస్మరించాం.
0: We have forgotten the human values today that will make us tread along the path of truth.
1: అదే ఇంకొక మార్గంలో మనం ప్రవేశపెట్టి చూసినప్పుడు,
0: if we think go in another direction,
1: 60 సంవత్సరాలకు వృద్ధుడున్నాడు.
0: An old man, age 60.
1: ఆయనకు ఎవరు ఇంటిలో సహాయం లేకపోవటం చేత,
0: as there is no other help at home,
1: 18 ఏళ్ల గర్లను కూడాను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు.
0: He wanted to marry a girl of 18.
1: వారిద్దరు కూడాను బజారులో ప్రయాణమై పోతున్నారు.
0: They were just passing by along a street.
1: కానీ ప్రపంచం ఏమని భావిస్తుంది?
0: What would be feeling in the society?
1: సమాజం యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోలేకపోతున్నాము.
0: We are not able to know the truth laid down in society.
1: అతను ఎవరో గ్రాండ్ఫాదర్, ఈమెవో గ్రాండ్డాటర్ అని అనుకుంటారు.
0: The society will take that old man as grandfather and this young girl as a granddaughter.
1: కానీ నిజంగా చూస్తే గ్రాండ్ఫాదర్ కాదు, గ్రాండ్డాటర్ కాదు.
0: Truly speaking, they are neither.
1: ఇక్కడ ఈ విధంగా విరుద్ధంగా జరుగుతుంది. అక్కడ అన్నా చెల్లెలు ఆ విధంగా విరుద్ధంగా జరుగుతుంది.
0: Here you find one kind of feeling, another there, just contradictory.
1: ఈ వయ ప్రమాణము, కర్మ ప్రయాం ప్రమాణము, అనుభూతి ప్రమాణము, ఈ నాలుగు ప్రమాణాల్లో మనము జీవితాన్ని కొంతవరకు ప్రవేశపెట్టాలి.
0: Therefore, we have to take down the as measure, the field of action, the age.
1: సమాజం యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించేటువంటి ఇది సామాజికం యొక్క ప్రమాణం.
0: Therefore, the standards.
1: ఇది సామాజికం యొక్క విలువ.
0: This is the social value.
1: దీనిని మనం ఉపయోగపెట్టి సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే మన యొక్క కీర్తిని కూడాను మనం నిలబెట్టుకోగలము, సమాజం కూడాను మనల్ని గౌరవిస్తుంది.
0: When once you adhere and follow social values, you'll
1: be respected. సమాజంతో నాకేం పని లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తానంటే రేపటి దినం సమాజం నిన్ను బయట పెడుతుంది.
0: If you think that I am not bothered to the society will kick you out.
1: సమాజం వరకు నీవు పోనక్కర్లేదు.
0: Not that far.
1: నువ్వు ఏదైనా ఒక ఫలమును భుజిస్తున్నావు.
0: When you eat a fruit.
1: అది తీయగా ఉంటే నవ్వు ముఖంతో దాన్ని మింగుతావు, దాన్ని ఆరగిస్తావు.
0: If the fruit is sweet, smilingly you
1: eat. అదే అంత పుల్లగా ఉంటే తీసి పక్కన పారవేస్తావు.
0: If it is sour, you spit it out.
1: ఎందుకు నీవు పారవేశావు?
0: Why?
1: నీ రుచికి తగినట్టుగా అది లేదు.
0: బికాస్ ఇట్స్ నాట్
1: నీవు భావించిన రీతిగా అది లేదు.
0: ఇట్స్ నాట్ ద వే యు వాంట్.
1: ఆ ఫలం నీవు పారవేస్తున్నావు.
0: దేర్ఫోర్ యు స్పిట్ ఇట్ అవుట్.
1: అట్లనే
0: లైక్
1: సమాజమునకు తగినట్టుగా ఉంటుంటే వారు కూడా నిన్ను గౌరవిస్తారు, సమాజమునకు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు వారు కూడా నిన్ను బయట పెట్టేస్తారు.
0: ఇఫ్ యు ఫాలో ద సోషల్ వాల్యూ యు విల్ బి రెస్పెక్టెడ్. ఇఫ్ యు డోంట్ ఫాలో ద నార్మ్స్ యు విల్ బి కిక్డ్ అవుట్. You will not be respected.
1: నీ గౌరవ ప్రతిష్ట అంతా సమాజంలోనే లేనప్పుడు ఇంకెక్కడ నీ గౌరవం సాధించుకోగలవు?
0: When you don't enjoy the esteem and the respect in society, where else you will be respected?
1: మానవత్వానికి గౌరవమే చాలా ప్రధానమైనటువంటిది.
0: It is the respect that is most important.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి విలువలను మనం సక్రమంగా కాపాడుకుంటూ పోవాలి.
0: Therefore we have to safeguard the human value.
1: అన్ని విలువల కంటే ప్రేమ విలువ చాలా గొప్పదైనటువంటిది.
0: The value of love is
1: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: Love is God, God is love.
1: ప్రేమకే మనం విలువలేనప్పుడు దైవానికి కూడా మనం విలువ ఇవ్వనిచ్చినట్టు వారు కాదు.
0: ఇఫ్ యు డోంట్ అటాచ్ వాల్యూ టు లవ్, యు విల్ నాట్ బి అటాచింగ్ వాల్యూ టు గాడ్. కనుక
1: ప్రేమకు మనం పూర్తి విలువ ఇచ్చినప్పుడే దైవానికి విలువ ఇచ్చినటువంటి వారం అవుతాం.
0: దేర్ఫోర్ వెన్ యు కన్సిడర్ లవ్ వాల్యుబుల్, సో ఆల్సో యు కన్సిడర్ గాడ్ వాల్యుబుల్.
1: పరిస్థితుల యొక్క ప్రభావం కూడా కొంత మీరు గుర్తించాలి.
0: యు హావ్ టు రికగ్నైజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్.
1: రాముడు మానవాకారము,
0: రామా ఇస్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: సుగ్రీవుడు వానరాకారం,
0: సుగ్రీవ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మంకీ.
1: వీరిద్దరికి నీ సన్ని సంబంధ బాంధవ్యం ఏ రీతిగా కుదిరింది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్
1: ఈ స్నేహం ఏ రీతిగా వచ్చింది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ ద ఫ్రెండ్షిప్?
1: దేనిని ఆధారం చేసుకుని వచ్చింది?
0: ఆన్ వాట్ బేసిస్?
1: మానవులకు మానవులు స్నేహితులు కావచ్చు.
0: ఎ మ్యాన్ కెన్ బి ఫ్రెండ్
1: వానరులకు మానవులు స్నేహం కావచ్చు.
0: ఎ మంకీ కెన్ బి.
1: కానీ వానరులకు మానవులకు స్నేహం ఏ రీతిగా లభించింది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఎ హ్యూమన్ అండ్ ఎ మంకీ?
1: రాముడు నరుడు,
0: రామా ఇస్ మ్యాన్,
1: సుగ్రీవుడు వానరుడు,
0: సుగ్రీవ ఇస్ మంకీ.
1: ఈ వానరునకు నరునకు ఉన్నటువంటి యొక్క సంబంధం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎ మంకీ అండ్ ఎ హ్యూమన్?
1: అక్కడ పరిస్థితుల యొక్క ప్రభావము.
0: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్.
1: రాములు రాజ్యభ్రష్టుడైనాడు, రాజ్యాన్ని వదిలాడు.
0: రామా లెఫ్ట్ హిస్ కింగ్డమ్.
1: పత్రి వియోగము లోపల బాధపడుతూ తిరుగుతున్నాడు.
0: హి ఇస్ ఫీలింగ్ సాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ హిస్ వైఫ్.
1: సుగ్రీవుడు కూడాను రాజ్యభ్రష్టుడయ్యాడు.
0: సుగ్రీవ ఆల్సో ఇస్ సెంట్ అవుట్ ఆఫ్ హిస్
1: కింగ్డమ్. అతను కూడాను పత్ని వియోగంతో పరితపిస్తున్నాడు.
0: హి ఇస్ ఆల్సో సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ వైఫ్.
1: ఈ అవస్థాత్రయమే ఈ మానవత్వం యొక్క సోదరత్వాన్ని పెంచుతుంటూ వచ్చింది.
0: దేర్ఫోర్ కామన్ సిచ్యుయేషన్ సర్కమ్స్టాన్సెస్ బ్రాట్ దెం
1: టుగెదర్. నా బాధ ఎట్టిదో అతని బాధ కూడాను అట్టిదే అనేటువంటి యొక్క సమత్వాన్ని గుర్తిస్తూ వచ్చింది.
0: దేర్ ఎ ఫైన్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఈక్వాలిటీ.
1: నాకు ఈ భార్య వియోగం ఎంత బాధిస్తుందో అతనికి కూడాను అంత భార్య వియోగం బాధిస్తుండాలి.
0: జస్ట్ ఆస్ ఐ ఫీల్ సో సాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ మై బాయ్, హీ వుడ్ ఆల్సో ఫీల్ లైక్ దట్.
1: అవస్థా భేదములే ఈ యొక్క మైత్రికి సరైనటువంటి యొక్క మార్గం ఏర్పడుతూ వచ్చింది.
0: దేర్ ఫర్ కామన్ సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్.
1: ఇదే విధంగానే చిన్న చిన్న విషయాల లోపలనే మనం సమాజం లోపల ఎన్నో నేర్చుకోవలసినటువంటి ఉన్నాయి.
0: In these very subtle things also, we can learn a lot.
1: ee naadu grandhalato nechukuneetuntivu kaadu pradhanamu.
0: Is not that you gather from books
1: personal. ఇదిగా మనం అనుభూతితో మనం నేర్చుకోవాలి.
0: ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు లెర్న్ అవుట్ ఆఫ్ యువర్ పర్సనల్
1: ఎక్స్పీరియన్స్. సైన్స్ కానీ ప్లాట్ఫామ్ స్పీచెస్ కాదు.
0: దిస్ ఈజ్ ఆల్ ప్రాక్టికల్ సైన్స్ బట్ నాట్ ప్లాట్ఫామ్ స్పీచ్.
1: ఈ ప్రాక్టికల్ లోపల మనం నిత్య మానవత్వాన్ని మనం పెంపొందించుకుంటూ రావాలి.
0: Therefore in practical life we have to develop human
1: value. ధనమున్నదని తల విర్రవీగా తిరుగుతుంటారు.
0: You may pride yourself
1: విద్యావంతుడని అహంకారపడుతుంటాడు.
0: You may be egoistic because of
1: అధికారవంతుడని విర్రవీగుతాడు.
0: Or you may just pride yourself.
1: ఇవన్నీ ఎంతకాలం?
0: How long?
1: ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటి కాదు.
0: None of them are permanent.
1: అవన్నీ క్షణంలో కదిలిపోతుంటాయి.
0: They just pass off in a moment of time.
1: కనుక విద్యార్థులారా,
0: సో స్టూడెంట్,
1: మీ యొక్క ఈ యొక్క మానవ జీవితము ఈ వయస్సునందు అతి జాగ్రత్తగా ప్రవర్తించాలి.
0: You have to be extremely careful at this age.
1: అది దీనిని పురస్కరించుకొని మరొక తూరు కూడా మీకు చెప్తున్నాను.
0: Basing on this, Bhagwan tells

0: ఎంతసేపు ఈ గర్వము?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఎక్కడంత ఈ గర్వము?
1: Where from you get it?
0: ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడ పోతుంది అది?
1: Where from you get this pride?
0: ఇది దాస్తమా?
1: Is this permanent?
0: మనం తాతల ముత్తాతల యొక్క ప్రాపర్టీనా?
1: Are you your grandfather's property?
0: మనమే మనం పెంచుకున్నటువంటిది ఈ గర్వాలు.
1: This ego is the one which is of your own.
0: ఈ గర్వం అనేటువంటిది మనకు పనికి రానటువంటిది.
1: It's useless.
0: ఏదో నీ విద్యావంతుడు అనుకోవచ్చును.
1: You may be educated.
0: విద్య ఉన్నదని వెర్రవీగుటే కాని పుడమియందిసుమంత శాంతి లేదు.
1: You may pride yourself because of education, but there's no fraction of
0: peace. ధనమున్నదనెచును బిగువుగ దిరుగుట పుడమియందిసుమంత శాంతి లేదు.
1: You may be stiff-necked because of affluence and property, but there's no peace.
0: ఈ బలము ఈ జనము ఇవంతా కూడా పాసింగ్ క్లౌడ్స్.
1: What's
0: all this? మేఘాలు.
1: What's all this? This affluence, property, and
0: education. తక్షణమే దాని రూపం అంతా మారిపోతూ వస్తుంటాడు.
1: యాజ్ యు స్టార్ట్ వాచింగ్ ఎ క్లౌడ్ ఇట్ చేంజెస్ ఇట్స్ ఫార్మ్.
0: మన జీవితము అంతే.
1: సో ఆల్సో అవర్ లైఫ్.
0: మబ్బులే లేని జీవిత మార్గమందు వెలుగునకు ఎన్నడైనను విలువగలదే?
1: When there are no clouds at all, is there any value to this life?
0: మబ్బులే లేని జీవిత మార్గమందు
1: and this root of life
0: వెలుగునకు ఎన్నడైనను విలువగలదే?
1: What sort of value is there to the light?
0: నిజంగా మబ్బులే లేకపోతే వెలుగునకు ఏమాత్రం విలువే లేదు.
1: ట్రూలీ స్పీకింగ్ దర్ ఆర్ నో క్లౌడ్ లైట్ ఉండటం
0: చేతనే ఈ వెలుగునకు విలువిస్తుంటుంది.
1: బికాస్ ఆఫ్ ది క్లౌడ్ ఓన్లీ యూ నో ద వాల్యూ ఆఫ్ లైట్.
0: అదే విధంగానే
1: లైక్
0: ఈ మానవత్వంలో అనేక విధమైనటువంటి యొక్క ఉడుదుడుకులు వెంటాడుతూ ఉంటాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దర్ ఆర్ మెనీ బంప్స్ అండ్ జంప్స్.
0: ఇది నిత్య జీవితంలో జరిగేటువంటి సహజమైనటువంటి యొక్క నూతనము కాదు, సహజమైనటువంటి యొక్క నడతలు.
1: దిస్ హ్యాపెన్స్ ఇన్ ఎ న్యాచురల్ వే.
0: మానవుడు క్షణం కూడాను తన యొక్క జీవితం ఉన్నత స్థితికై అనేక విధములైనటువంటి ప్రయత్నాలు సల్పుతుంటాడు.
1: మ్యాన్ మేక్స్ ఎవ్రీ ఎఫర్ట్ టు కమ్ అప్ ఇన్ లైఫ్.
0: నిర్విరామ కృషిస్తే
1: అన్సీజింగ్
0: నిరంతర తాపత్రయముల చే,
1: కంటిన్యూస్
0: అంతులేని ఆశలచే, అసంతాని ఆవేదనల చే,
1: మీనింగ్లెస్ వరీ
0: ప్రాప్తికై ప్రాకులాడేటువంటి ఈ మానవత్వం అనేటువంటిది అనిత్యమైనటువంటిది.
1: విత్ ఎక్సెసెస్ ఆఫ్ డిజైర్
0: ఇన్ అప్రాప్త రూపమైనటువంటి ప్రాప్తులే.
1: ఇన్ ఫ్యాక్ట్ దో హి ఇస్ అన్డిజర్వింగ్ హి వాంట్స్ టు పొజెస్
0: ప్రాప్తులు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి డజంట్ డిజర్వ్.
0: దీనికి చక్కని రాజమార్గము చూపేటువంటిది,
1: దిస్ షోస్ ఎ రాయల్
0: వెలుగు బాటను చూపేటువంటిది,
1: ఇట్స్
0: ఆధ్యాత్మిక యొక్క దీపికలే.
1: దట్ స్పిరిచువల్ లైట్స్.
0: ఆ దీపమును మనం వెలిగించుకోవాలి.
1: వీ షుడ్ లైట్
0: ఆ పవిత్రమైనటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ లైట్ ది ల్యాంప్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఎన్ని ఉండినప్పటికీ ఇవన్నీ కూడా ఏనాటికి మనం వెంట వచ్చేటువంటివి కాదు.
1: వీ మే హ్యావ్ నంబర్ ఆఫ్ థింగ్స్ బట్ దే విల్ నెవర్ ఫాలో అస్.
0: వెంట వచ్చేది ఇన్ యు, విత్ యు, అబౌ యు, బిలో యు, అరౌండ్ యు, అది ఒక్కటే దైవత్వం.
1: Is only God who will be with you, in you, around you, above you, below you.
0: Teppaluga cheruvu nintina kappalu 10000 cheru.
1: When the tank is full of water, thousands of frogs gather.
0: Oh, ekkada chusina bekabekalaadutuntayi kappalu.
1: You find the frogs all around.
0: Aa neere endipothe okka frog kuda akkada undadu.
1: When the tank is dry without water, you don't find any single frog. Inaati
0: sneharu kuda ittive.
1: This is sort of friendship today.
0: Jobilo 100 rupayala note undi.
1: There's 100 rupee note in the pocket.
0: Father manchi position lo unnadu.
1: Father is in position.
0: Andaru ninnu hello hello hello hello anustuntaru.
1: Everyone will come to you saying hello hello.
0: Kaani
1: but
0: ఈ 100 రూపాయల నోటు కనిపించలేదు.
1: రిటైర్డ్
0: అయిపోయినాడు. హలో, నిన్ను హలో అనేటువంటి వాడు కూడా ఉండడు. గుడ్ బై కూడా చెప్పేటువంటి వాడు ఉండడు.
1: నో మోర్ ఆఫ్ హలో బికాస్ ఇట్స్ హలో హియర్. నాట్ ఈవెన్ వుడ్ సే
0: మిత్రత్వం ఇలాంటిదిగా ఉంటుందా?
1: దిస్ ఇస్ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
0: ఇది కాదు నీ మిత్రత్వము.
1: దిస్ ఇస్ నాట్ ద ట్రూ
0: ఫ్రెండ్. నిజమైన మిత్రుడు దైవం ఒక్కడే.
1: అవర్ ట్రూ ఫ్రెండ్ ఇస్ ఓన్లీ గాడ్.
0: అతని ఎన్నటికి నీ వదలలేనటువంటి మిత్రుడు.
1: బట్ హీ విల్ నెవర్ లీవ్ యు అట్ ఎనీ టైమ్.
0: అడవులు ఎందున్న, ఆకాశమున్న, పట్టణమున్న, పల్లెనున్న, గుట్ట మీద నున్న, నట్టేటబడి ఉన్న,
1: ఆన్ ద వాలీ, ఆన్ ద డీప్ సీ, బట్ గాడ్ విల్ బి విత్ యు.
0: నిజమైనటువంటి మిత్రుని ఈనాడు విస్మరిస్తున్నారు.
1: బట్ వి హావ్ ఫర్గాటెన్ సచ్ ఎ ట్రూ ఫ్రెండ్ టుడే.
0: అప్పటికప్పుడు కదిలిపోయే మేఘముల వంటి మిత్రులను అంటగట్టుకుంటున్నారు.
1: బట్ వి ఆర్ బౌండ్, వి ఆర్ అటాచ్డ్ టు ద ఫ్రెండ్.
0: ఇవన్నీ ను మనకే ప్రమాదములు.
1: That will put you to danger.
0: కానీ ఆ యొక్క సమయం నందు మనకు దీనికి అర్థం చేసుకోలేము.
1: బట్ వీ డోంట్ అండర్స్టాండ్ అట్ ద
0: క్రమ క్రమేణ కూడా ఈనాటి మిత్రుడే రేపు శత్రుడు.
1: గ్రాడ్యువల్లీ యు నో ఎ ఫ్రెండ్ ఆఫ్ టుడే విల్ బి యువర్ ఎనిమీ టుమారో.
0: ఈనాటి శత్రుడే రేపు మిత్రుడు.
1: ఎన్ ఎనిమీ టుడే విల్ బి యువర్.
0: కానీ భగవంతుడు అంత కాదు. ఎప్పటికీ మైత్రి, మైత్రి, మైత్రి.
1: బట్ గాడ్ ఈజ్ యువర్ ఎటర్నల్
0: మిత్రత్వం అనేటువంటిది దైవానికి హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: Friendship with God is just heart to
0: heart. ఈనాటి మిత్రత్వము body to body.
1: But the friendship elsewhere,
0: money to money.
1: Money to money.
0: అంతే.
1: That's all.
0: అవి ఎంతకాలం ఉండేటువంటిది.
1: హౌ లాంగ్ దే లాస్ట్.
0: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: దట్ జస్ట్ పాసింగ్ క్లౌడ్.
0: దీనిని మనం శాశ్వతమని విశ్వసించరాదు.
1: డోంట్ కన్సిడర్ దట్ పర్మనెంట్.
0: భగవంతుడు ఒక్కటే శాశ్వతమైనటువంటి తత్వము.
1: గాడ్ ఈస్ ఓన్లీ వన్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్.
0: మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ దైవత్వం అనేటువంటిది అంత సర్వత్రా నిండి ఉంటున్నది.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: నీకంటే మించిన దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ అదర్ దెన్ యు.
0: కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మనం వేదాన్ని విశ్వసిస్తూ రావాలి. వేదం తెలియకపోయినప్పటికీ పెద్దలు చెప్తేనైనా విని దాన్ని విశ్వసించాలి.
1: యు మే నాట్ బి నోయింగ్ ఆల్ ది వేదిక్ టెక్స్ట్, ఎట్ లీస్ట్ లిసన్ టు ఎల్డర్స్.
0: ఎక్కడైనా బజార్లో పోతుంటే ఒక సాముద్రిక శాస్త్రం ఉంటుంటాడు అక్కడ.
1: If anyone passes by the street, there is a palmist.
0: ప్రతి ఒక్క వాడు ఒక ఐదు నయ పైసలు ఇచ్చి ఆ చేతిని చూపించుకుంటుంటాడు.
1: ఎవ్రీవన్ విల్ పే సమ్ మనీ అండ్ కన్సల్ట్ ద పామిస్ట్.
0: ఈ బజార్లో తిరిగేటువంటి యొక్క బెగ్గర్స్ కూడాను వాడు చెప్పిన మాటలు నమ్ముతున్నారు మీరు.
1: యూ జస్ట్ ఫాలో అండ్ బిలీవ్ వాట్ ఆల్ ద బెగ్గర్స్ స్ట్రీట్ పామిస్ట్ టెల్ యూ.
0: సాక్షాత్ దైవ స్వరూపమైనటువంటి వేదము ప్రజ్ఞానం బ్రహ్మ. నాయన నీవే బ్రహ్మ. తత్వం అసి, అదే నీవై ఉంటున్నావు.
1: దట్ వేద ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లార్డ్ హింసెల్ఫ్. గాడ్ హింసెల్ఫ్ సేస్ దట్ యు ఆర్
0: బ్రహ్మాస్మి. అంతర్వాణి ప్రబోధిస్తూ ఉంటుండాలి.
1: ఇట్స్ టీచింగ్ ఇస్ అహం బ్రహ్మాస్మి దట్ యు ఆర్ గాడ్.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి యొక్క పదములను మనం ఈనాడు విశ్వసించడానికి ఏమాత్రము పూనుకోవటం లేదు.
1: బట్ వీ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ ద డిక్లరేషన్ ఆఫ్ వేద.
0: ఏ దమ్మిడికి పనికిరానటువంటి వాడు చెప్పినటువంటి కూడాను మనం విని దాన్ని అనుసరిస్తూ ఉంటున్నాం.
1: బట్ వీ ఫాలో అండ్ బిలీవ్ ఎవ్రీ బెగర్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దానిపైన మనకు విశ్వాసం.
1: బికాజ్ వీ హావ్ గాట్ ఫెయిత్ ఓవర్ దేర్.
0: తొమ్మిది తొల్లుల తీలు తిత్తి గాని అంత కదిలిపోయేటువంటివి. దీనికి దానికే సరైనటువంటి స్నేహము గంతకు తగిన బంత అని.
1: Therefore this body has got 9 holes, so also the body of the beggar with 9 holes, so just the body is not same.
0: అలాంటి అనిత్యమైన వారికి అనిత్యమైనటువంటి ఇష్టపడుతుంటారు.
1: అండ్ దేర్ఫోర్ ద పాసింగ్ థింగ్ దట్ విచ్ ఇస్
0: కానీ నిత్య సత్యమైనటువంటి దాని నిత్య సత్యమే దానిని విశ్వసిస్తుంది.
1: బట్ ద ఎటర్నల్ ప్రిన్సిపల్ దట్ ఎటర్నల్ ట్రూత్ విల్ ఆల్వేస్ బి వాచ్ఫుల్ ఆఫ్ ద ట్రూత్.
0: నిత్య సత్యమైనటువంటి వాడము.
1: సో యు ఆర్ వన్ ఎటర్నల్.
0: ఈ దేహం కేవలం వాటర్ బబుల్.
1: బాడీ ఈజ్ లైక్ వాటర్ బబుల్.
0: ఏ క్షణంలో పోతుందో.
1: ఇట్ మే ఫేడ్ ఆఫ్ ఎనీ టైమ్.
0: కానీ నీవు నిత్యమే.
1: బట్ యు ఆర్ పర్మనెంట్.
0: నీవు సత్యమే.
1: యు ఆర్ ట్రూత్.
0: నీవు బ్రహ్మమే.
1: యు ఆర్ బ్రహ్మ.
0: నీవు దైవమే.
1: యు ఆర్ గాడ్.
0: నీవు పరతత్వమే.
1: యు ఆర్ స్పిరిచువల్.
0: నీవే ఆత్మస్వరూపుడవు.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ఆత్మ?
0: కేవలం మన యొక్క ప్రేమ తత్వమే ఆత్మ.
1: Then your love is
0: ప్రతిఫలాపేక్ష లేకుండా కోరినటువంటి ప్రేమనే ఆత్మతత్వము.
1: ఇట్ ఇస్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్ లెస్ దట్ ఈస్ ఆత్మ.
0: అది సెల్ఫ్ లెస్. సెల్ఫ్ లెస్.
1: ఇట్ ఈస్ సెల్ఫ్ లెస్.
0: ఎక్కడ సెల్ఫిష్ ఉంటుందో అది ఫిష్ే.
1: వేర్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ సెల్ఫిష్ ఇట్ ఇస్ ఫిష్.
0: కాబట్టి
1: సో
0: మనకు సెల్ఫిష్ అనేటువంటిది ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్ అని.
1: సో ఫిష్ ఈస్ బెటర్ దాన్ సెల్ఫిష్.
0: లేదు.
1: దట్ ఫిష్ ఇస్ మచ్ బెటర్.
0: ఎందుకంటే నీళ్లలో తిరుగుతుంటుంది.
1: ఇట్ మూవ్స్
0: అబౌట్ ఇన్ వాటర్. నీటిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని భుజిస్తుంది, నీటిని పరిశుద్ధం చేస్తుంది.
1: ఫిష్ పార్టేక్స్ ఆల్ ద డర్ట్ ఇన్ వాటర్ అండ్ క్లెన్సెస్.
0: కానీ ఈ సెల్ఫిష్ మ్యాన్ సమాజంలో చేరుతున్నాడు.
1: బట్ సెల్ఫిష్ మ్యాన్ ఇన్ సొసైటీ,
0: సొసైటీని అంతా కూడా మాలిన్యపు చేస్తున్నాడు.
1: అండ్ హీ పొల్యూట్స్ స్పాయిల్స్ ద సొసైటీ.
0: కనుక సెల్ఫిష్ అనేటువంటిది ఒక పరిమితంలో పెట్టుకోవాలి.
1: సో సెల్ఫిష్నెస్ షుడ్ బి అండర్ చెక్.
0: సెల్ఫిష్ లేకుండా ఉండడానికి వీలు కాదు.
1: హౌ ఇట్ మే నాట్ బి పాసిబుల్. హౌఎవర్
0: అందరి సంబంధము మనకు ప్రధానమైనది కాదు.
1: బట్ ఇట్స్ నాట్ అవర్ అసోసియేషన్ విత్ ఎవ్రీబడి దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటి సంబంధాలు.
1: ఆల్ రిలేషన్షిప్స్ ఆర్ టెంపరీ.
0: కనుకనే మీరు జాగ్రత్తగా ఎవరితోనూ అధికంగా పెంచుకోకుండా కూడాను, అందరితో ద్వేషం లేకుండాను, ఒక పరిమితమైనటువంటి ప్రీతితో ఆ పరతత్వాన్ని పరతత్వమునకే అర్పితం చేయాలి.
1: దేర్ఫోర్ డు నాట్ హ్యావ్ టూ మచ్ కాంటాక్ట్ విత్ ఎవ్రీబడి. Don't hate anybody for that matter. Have a relation with God.
0: ప్రపంచమునందు అన్ని రకములైన మంచి చెడ్డలంతా కూడా ఈ సంబంధ బాంధవ్యాలతోనే ఏర్పడుతున్నాయి.
1: Today we get good and bad because of our associations.
0: కనుకనే మనం ఎట్టి సంబంధాన్ని చేస్తామో అట్టి గుణములు మనలో ఆవిర్భవిస్తున్నాయి.
1: యాజ్ ఈజ్ అవర్ కంపెనీ వీ గెట్ ది క్వాలిటీస్ ఆఫ్ ది కంపెనీ.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని.
1: Therefore, tell me your company, I shall tell you what you
0: are. ఎలాంటి వారితో చేస్తున్నావు అలాంటి బుద్ధులు నీలో వచ్చి ప్రవేశిస్తాయి. నీ వద్దన్నే వదలవని.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో విల్ బి యువర్ టెంపరమెంట్ అండ్ యాటిట్యూడ్. యూ
0: దానికోసమే నేను ఎంతో గట్టిగా చెప్తుంటాను.
1: దేర్ఫోర్ భగవాన్ టెల్స్ ఎంఫెటికలీ.
0: ఎంతవరకు అంతవరకు పరిమితం పెట్టుకోవాలి. ఒక ప్రేమకు కానీ, ఒక క్రోధం కానీ, ఒక అసూయ కానీ, అన్నిటికీ ఒక పరిమితం పెట్టుకోవాలి.
1: సో భగవాన్ టెల్స్ అస్ రిపీటెడ్లీ ఎంఫెటికలీ ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ లిమిట్. ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ లిమిట్.
0: ఆశనే మితిమీరిపోతే దురాశ అవుతుంది.
1: ఈవెన్ ద డిజైర్ షుడ్ బి
0: అండర్ లిమిట్. దురాశ అనేటువంటి దుఃఖంలో మూల కారణమైపోతుంది.
1: టూ మచ్ డిజైర్ విల్ పుట్ యూ టు సాడ్నెస్ గ్రీఫ్.
0: ఆశ ఉండవలసిందే ప్రతి మానవునికి.
1: యెస్ యు కెన్ డిజైర్
0: ఎంతనో అంత
1: టు లిమిటెడ్ ఎక్స్టెంట్.
0: వంటకు తగిన మంట,
1: అండ్ యు నీడ్ ద ఫ్లేమ్ ఫర్ ద కుకింగ్
0: పదార్థము,
1: అండ్ ద మెటీరియల్ షుడ్ బి ఫిట్టింగ్ ద వెసల్.
0: ఐ సేర్ బియ్యం పోస్తే అది ఉడుకుతుందా, మంట కలిసిపోతుంది.
1: అండ్ దేర్ఫోర్ యు టేక్ ది వెసల్ అప్రోప్రియేట్ ద మెజర్ ఆఫ్ ద రైస్ యు షుడ్ కుక్.
0: కనుకనే మన ప్రేమను ఎవరికి ఎంతెంతో అంతంతే.
1: Therefore, you should express your love to an
0: unlimited extent. ఆ విలువను మనం గుర్తించాలి.
1: We should know the value of love.
0: ఉన్నది ఒక్కటే ప్రేమ.
1: In fact, love is one.
0: చటర్జీ చెప్పాడు.
1: చటర్జీ said,
0: స్వామి నేను ఊరికి పోతున్నాను అన్నాడు.
1: He said, Swami, I am going.
0: మంచిది.
1: Swami said, yes.
0: స్వామి నేను నిన్న వచ్చాను. మంచిది.
1: Swami, I came yesterday. Good.
0: ఇంత మాత్రమే కాదు, ఇంకా కొన్ని తెలియదు పాపం అతనికి. స్వామి నేను చచ్చిపోతున్నాను అంటాడు. మంచిది అంటాడు.
1: He still does not know, Swami, I am dying. Good.
0: Swami, నేను ఈ బాధను భరించుకోలేను అంటాడు. మంచిది అంటాడు.
1: Swami, I am not able to bear this pain. మంచిది. Good.
0: జగత్తులో అన్ని మంచివే.
1: In this world, everything is good.
0: Pleasure is an interval between two pains.
1: Pleasure is
0: రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి.
1: Pleasure is an interval between two pains.
0: కనుకనే ప్రతి దానికి కూడా నేను మంచిది అంటాడు.
1: సో భగవాన్ సేస్ గుడ్ గుడ్.
0: కారణం ఏమిటి? అంతా నాలో మంచిదే ఉంటుండాలి.
1: బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ భగవాన్.
0: ఒక 10 చిల్లులు వచ్చినటువంటి ఒక పాత్ర లోపల పాయసం పోస్తే ఏ చిల్లులో వచ్చినా పాయసమే వస్తుంది కానీ ఒక దాంతో విషం వస్తుందా?
1: ఇఫ్ యూ జస్ట్ కీప్ ద రైస్ పుడింగ్ ఆర్ పాయసం ఇన్ ఎ వెసల్ విత్ 10 హోల్స్ ఓన్లీ కమ్స్ అవుట్.
0: నేను ప్రేమ నేను నింపుకున్నాను.
1: సో భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్
0: లవ్. ఆ ప్రేమ వినికిడిలో కేవలం మాధుర్యమే, పలుకులో మాధుర్యమే, వాసనలో మాధుర్యమే, చేతిలో మాధుర్యమే, మనసులో మాధుర్యమే, బుద్ధిలో మాధుర్యమే, హృదయంలో మాధుర్యమే, అంతా మాధుర్యమే.
1: As the Bhagavan is a very manifestation, the personification of love, whatever that comes out of him, whatever he speaks, what he means to his goodness.
0: హృదయం అనేటువంటి మీరు ప్రేమను నింపుకోండి, ఏ పని చేసినా అది ప్రేమమయంగానే ఉంటుంటారు.
1: సో ఫిల్ అప్ యువర్ హార్ట్స్ విత్ లవ్, వాట్ ఎవర్ యూ డూ ఇస్ బౌండ్ టు బి.
0: అది నిజమైనటువంటి మానవుడికి హృదయం ఎందుకు పేరు వచ్చింది?
1: వై ఇస్ ఇట్ కాల్డ్ హృదయం?
0: దయా, కరుణతో నింపినటువంటిది ప్రేమ హృదయం.
1: హృత్ దయా, ద హార్ట్ ఆఫ్ కంపాషన్.
0: కఠినమైన హృదయం హృదయమే కాదు. అది
1: ఇట్ షుడ్ నెవర్ బి స్టోన్.
0: అది పాషాణం.
1: ఇట్స్ ఎ స్టోన్.
0: విషము.
1: స్టోన్ ఇస్ ద పాయిజన్.
0: కనుక అది హృదయాన్ని అని చెప్పడానికి
1: యు కెనట్ కాల్ ఇట్ ఎ హార్ట్.
0: ప్రేమతో నిండినటువంటిదే హృదయము.
1: ద వన్ ఫుల్ ఆఫ్ హార్ట్ ఇస్ ది
0: మానవునికి. ఆ హృదయం యొక్క సంగతి మానవునికి మాత్రమే తెలుసు. పశుపక్షులకు ఏమాత్రమూ తెలియదు.
1: సో హీ డజంట్ నో ది ప్రాబ్లమ్స్ ఆఫ్ అదర్స్.
0: కనుక అవి సహజమైనటువంటి యొక్క నిత్య జీవితాన్ని గడుపుతూ వస్తున్నాయి.
1: అండ్ ది అనిమల్స్ లీడ్ ఎ నేచురల్ వే ఆఫ్ లైఫ్.
0: మానవుడు తన సహజానికి కొన్ని విధమైనటువంటి యొక్క మార్పులు కలిగించి బ్రతుకుతూ వస్తున్నాడు.
1: వేరెస్ మ్యాన్ యాక్ట్స్ కాంట్రడిక్టరీ టు హిస్ హ్యూమన్ క్వాలిటీ అండ్ నేచర్.
0: పండినటువంటి పంట లోపల వడ్డను తీసుకుని భుజిస్తుంటాయి పక్షులు.
1: And it's the birds that collect the paddy.
0: పంటలో ప్రవేశిస్తాయి ఈ పశువులంతా కూడా ఆ యొక్క గడ్డిని భుజిస్తుంటాయి.
1: The cows also graze the grass.
0: కానీ మానవుడు అట్ట కాదు.
1: But man is not like that.
0: గడ్డిలో పుట్టినటువంటి వడ్లను వేరు చేస్తాడు.
1: And he will separate out the paddy.
0: వడ్లలో ఉండినటువంటి పొట్టును వేరు చేస్తాడు.
1: He will remove the husk.
0: బియ్యం తీసి దాన్ని పక్వం చేస్తాడు.
1: అండ్ హీ విల్ కుక్ ది రైస్.
0: పక్వం చేసిన తర్వాత కూరలు కలిపి దాన్ని భుజిస్తాడు.
1: అండ్ ది కుక్డ్ రైస్ బాయిల్డ్ రైస్
0: భుజించడం లేదే వాడు. కనుకనే దానిని సంస్కరింపజేసి దాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాడు.
1: దేర్ఫోర్ హి రిఫైన్స్ హి ప్రాసెసెస్ అండ్
0: మానవుడు ఒక్కడు మాత్రమే సంస్కరింపజేసి అనుభవించేటువంటిది.
1: ఇట్స్ ఓన్లీ ది హ్యూమానిటీ దట్ విల్ హ్యావ్ దిస్ క్వాలిటీ ఆఫ్ రిఫైన్మెంట్.
0: ఒక్క కోతి మీరు చూడండి, మానవుడి కంటే ముందు జాతి అది.
1: ఇన్ ఫ్యాక్ట్ మంకీ ఇస్ అవర్ ఫోర్ ఫాదర్.
0: ఒక అరటిపండు దానికి విసిరేయండి,
1: జస్ట్ థ్రో ఏ ప్లాంట్
0: అట్ట కొరుక్కుని తినదు.
1: ఇట్ ఓన్ ఈ డైరెక్ట్లీ.
0: చేత్తో బాగా తీసేస్తుంది బయటది, లోపలిది మాత్రమే తింటుంది.
1: ఇట్ విల్ రిమూవ్ ద ఔటర్ పీల్ అండ్ స్టార్ట్ ఈటింగ్ ద ఫ్రూట్.
0: దానికి ఉన్నటువంటి జ్ఞానం ఎంత ఉంది?
1: వాట్ డిస్క్రిమినేషన్ ఇట్ హ్యాస్.
0: దాని నుంచినే వచ్చింది వీళ్ళు.
1: ఎ మ్యాన్ ఇస్ ఎ డిసెండెంట్ ఆఫ్ నరా. దట్ ఇస్ వానర.
0: వానర్ అంటే వాళ్ళ ముందు.
1: వా స్టాండ్స్ ఫర్ వాళ్ళ
0: టైల్. లేనటువంటి వాడు నరా.
1: నరా హ్యూమన్ ఇస్ ద వన్ వితౌట్ టైల్.
0: వాళ్ళ లేదు, దానికి వాళ్ళ ముందు. ఇంతే భేదం.
1: దట్స్ ఓన్లీ డిఫరెంట్.
0: దాని చేష్టలన్నీ వీళ్ళకు ఉన్నాయి, వీడి చేష్టలన్నీ దానికి ఉన్నాయి.
1: ఆల్ మంకీ నేచర్ ఇస్ దేర్ ఇన్ మ్యాన్ అండ్ ఆల్సో మ్యాన్.
0: డిజైర్స్ అంతా దానికి ఉంది, దాని డిజైర్స్ అంతా వీడికి ఉంది.
1: అండ్ దేర్ఫోర్ డిజైర్స్ ఆఫ్ మంకీ అండ్ మ్యాన్ ఆర్ కామన్.
0: కనుకనే దీని వల్లనే మ్యాన్ కైండ్ అని చెప్పారు.
1: బట్ వుడ్ షుడ్ నో ఇన్ మ్యాన్ కైండ్ వాట్
0: మ్యాన్ కైండ్. మ్యాన్ అనేటువంటి వాడు ఎట్లా ఉండాలంటే కైండ్ ఫుల్ గా ఉండాలి.
1: దేర్ఫోర్ ఎ మ్యాన్ హ్యాస్ గాట్ టు బి కైండ్.
0: దాని వల్లనే ఇతని మ్యాన్ కైండ్ అన్నారు.
1: సో ఇట్స్ కాల్డ్ మ్యాన్ కైండ్.
0: కనుక ఒక్కొక్క పదమునందు ఉండేటువంటి యొక్క అర్థము కూడాను సరైన రీతిగా తీసుకుని మనం సక్రమైన మార్గం లోపల దీన్ని వినియోగించుకోవడానికి కొనుక్కోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద కరెక్ట్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీలో కావాల్సిన విలువైనటువంటి వస్తువులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ వాల్యుబుల్స్ విత్ యూ.
0: ఆ విలువైనటువంటివి చాలా లోపల ఉంటున్నాయి.
1: దే ఆర్ ఇన్సైడ్.
0: వినువలేని ఇనుప పెట్టెయి దేహంబు.
1: This body is an iron safe that has no value.
0: పెట్టిలోన నగలు పెట్టినట్టు.
1: As there are jewels, valuable jewels inside iron safe.
0: వినువలేని ఇనుప పెట్టెయి దేహంబు.
1: Body is an iron safe that has no value.
0: కాని ఈ ఐరన్ సేఫ్ లోపల లోపల పెడతారు, కాని విలువైనటువంటివి ఆ యొక్క గాడ్రెస్ పైన పెడతారా?
1: ద వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్సైడ్ ది గాడ్రెస్ అల్మైరా, నాట్ అవుట్ సైడ్.
0: ఆ పెట్టె లోపల ఉంటున్నాయి విలువైనటువంటివన్నీ.
1: వాల్యుబుల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్సైడ్.
0: ప్రేమ, సహనము, సానుభూతి, ట్రూత్, కంపాషన్, అన్ని దాంట్లో ఉంటున్నాయి విలువైనటువంటి.
1: కంపాషన్, లవ్, సాక్రిఫైస్, సింపతి,
0: ఇవన్నీ ఏమిటవి? వజ్ర, వైడూర్య, మలకత, మాణిక్య, కోమేనిక, విశ్వరాగం, ముత్యం, పగడం, ఇలాంటివన్నీ లోపల ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ద డైమండ్స్, దేర్ ఆర్ ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ విచ్ ఆర్ కెప్ట్ ఇన్సైడ్.
0: ఇంత విలువైనటువంటి లోపల పెట్టుకుని కేవలం బయటపడినటువంటి యొక్క ముత్యపు చిప్పు వలె మనం వెతుకుతూ ఉంటున్నాము.
1: The such valuables are present inside, whereas you are inside the mountain.
0: ఎంతటి గుణం నేర్పుతుందో చూడండి.
1: What a kind of lesson that the ocean teaches.
0: దానిలో విలువైనటువంటి ముత్యములంతా లోపల పెట్టుకుంటుంది.
1: The ocean has got the pearls inside.
0: ఆ ముత్యపు నత్తలను అంతా కూడాను బయటికి నెట్టేసేస్తుంది.
1: Whereas snails are driven out.
0: కానీ బయట చిక్కేది మనకు చిప్పలే, షెల్సే.
1: బట్ వి గెట్ ఓన్లీ షెల్స్ దట్ అవుట్
0: సైడ్. కానీ ముత్యాలు చిక్కవు,
1: నాట్ పర్ల్.
0: లోపల మునిగి దానిని తివ్వాలి.
1: వన్ హ్యాస్ టు గెట్ ఇన్ టు ద డెప్త్ అండ్ కలెక్ట్ ద పర్ల్.
0: శ్రమ పడినప్పుడే ఆ విలువైన ముత్యములు మనకు చిక్కుతాయి.
1: అన్లెస్ యు ఎగ్జర్ట్ అండ్ స్ట్రెయిన్ యువర్సెల్ఫ్ యు కాంట్ గెట్ పర్ల్.
0: కడలే కుళ్ళొరు ముత్తటి తేని కైనడువ విడువాయో, కరుణయే పురియవాయో. ఓ కృష్ణ, ఈ యొక్క లోతైనటువంటి సముద్రం లోపల నేను ఎంతో శ్రమపడి నేను ఒక ముత్యాన్ని సంపాదించుకున్నాను. ఆ ముత్యమే నా కృష్ణ, కృష్ణ, కృష్ణ. ఆ ముత్యాన్ని తిరిగి చేజారి తిరిగి ఆయన దీంట్లో పడిపోయేటట్టుగా
1: మాత్రం
0: చెప్తే నత్తలను అంతా కూడా బయటకు నెట్టేసేది.
1: వేరే స్నేయిల్స్ ఆర్ డ్రివెన్ అవుట్.
0: కానీ బయట చిక్కేది మనకు చిప్పలే, షెల్సే.
1: బట్ వి గెట్ ఓన్లీ షెల్స్ దట్ అవుట్ సైడ్.

0: I have collected the precious gem of your name out of the fathomless depths of ocean. Let me not drop it.
1: కరుణయే గిరిధారి, గతియలే గిరిధారి, గతియలే గిరిధారి, గతియలే గిరిధారి. నీకంటే నాకు వేరే గతి లేదు.
0: ఐ డోంట్ హ్యావ్ ఎనీవన్ ఎల్స్ అదర్ దాన్ యూ.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆవేదన, ఈ విధమైనటువంటి యొక్క పరితాపము భక్తుని హృదయంలో ఆరంభం కావాలి.
0: దట్ కైండ్ ఆఫ్ యర్నింగ్, దట్ కైండ్ ఆఫ్ ఫైనింగ్ ఫర్ ద లార్డ్.
1: మానవుడు పరిపూర్ణ మానవుడిగా జీవించడానికి వీలవుతుంది.
0: దెన్ ఎ మ్యాన్ విల్ బి ఎ టోటల్ హ్యూమన్ ఆర్ టోటల్ మ్యాన్.
1: లేకపోతే ఆకార మానవుడే కాని ఆచార మానవుడు కాదు.
0: ఆర్ ఎల్స్ హీస్ ఓన్లీ హ్యూమన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ బై బిహేవియర్.
1: ఊరగకాయను చూచి మామిడి అని దమిసినట్టు.
0: వాచింగ్ ది ఫారెస్ట్ ఫిగ్స్ యు కన్సిడర్ దట్ దే ఆర్ మ్యాంగో ఫ్రూట్స్.
1: వెర్ర చెరకు రూపు చూచి చెరకని తా నమిలినట్టు.
0: ద వైల్డ్ వెరైటీ యు సీ ఇట్ అండ్ యు జస్ట్ చూ యాజ్ ఇట్.
1: కనికిరాయి రూపు చూచి కలకండని నమిలినట్టు. కనికిరాయి రూపు చూచి కలకండని నమిలినట్టు. రూపు చూచి మోసపోకు.
0: డోంట్ బి డెల్యూడ్ బై ద ఫామ్.
1: గుణమే నీ నిజ రూపము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది క్వాలిటీ ది వాల్యూ దట్ ఇస్ యువర్.
1: గుణమే నీ రూపము.
0: అండ్ ఇట్ యువర్ వర్చ్యూ ఇస్ యువర్
1: ఫామ్. చేతులు కాళ్ళు ముక్కు నోరు కట్టు అవంతా ఉన్నంత మాత్రం నీవు మనిషి కాదు.
0: యు కెనాట్ బి హ్యూమన్ బై మియర్లీ అక్వైరింగ్ దిస్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
1: గుణమే నీ నిజ రూపము.
0: యువర్ వర్చ్యూ ఇస్ యువర్ ఫామ్.
1: గుణమే ప్రేమ స్వరూపము.
0: అండ్ దట్ వర్చ్యూ ఇస్ ద మోడల్ ఆఫ్
1: లవ్. ఎలాంటి విధము కూడాను ద్వేషాలు ఉండవు.
0: And when you once you have love, you love it.
1: ప్రపంచమును కూడాను ఏకం గావించేటువంటిది ప్రేమ ఒక్కటే.
0: The whole world can be united into one by love.
1: ప్రేమ ఎక్కడ నీవు ప్రవేశపెట్టావో అక్కడంతా కూడాను ఏకాత్మ భావం ఉంటుండాలి.
0: Where there is love, there is unity.
1: అక్కడ ఆనందం కూడాను ఉట్టిపడుతుంది.
0: There you find the bliss.
1: ఈ ప్రేమానందం రెండూ చేరేటప్పటికే శాంతి మన యొక్క స్వరూపం అయిపోతుంది.
0: When once there is bliss and love, then you will have peace.
1: శాంతి లేదు, శాంతి లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది?
0: Today we say we have no peace.
1: ప్రేమ ఉందా?
0: Is there peace there?
1: ఏది?
0: నో.
1: ఈ ప్రేమ లేనప్పుడు శాంతి ఎక్కడ నీకు లభ్యం?
0: వెన్ దేర్ ఇస్ నో లవ్, హౌ టు ఎక్స్పెక్ట్ టు బి పీస్ఫుల్?
1: కనుకనే
0: సో
1: మనం దేన్నో చూచి మనం మోసపోకూడదు.
0: వి షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై
1: మానవత్వం అనేటువంటి విలువను చూచి మనం బలచాలి.
0: వి షుడ్ నో ది హ్యూమన్ వాల్యూ అండ్ లివ్ అకార్డింగ్లీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: పుట్టపైన మర్దించిన పాము మరణం అందదు.
0: Even if you hammer the ant hill, the snake won't die.
1: ఊరికి పైపై శోకులు మాత్రమే మనం చేసినంత మాత్రమే నా తృప్తి కాదు భగవంతునకు.
0: God will not be pleased by your grand
1: show.
0: Even if you rub the snake against the
1: ant hill, it will not die.
0: If you punish the body, the sensual desire will not
1: be given up.
0: By just giving up the food and drink, you cannot be
1: the one of wisdom.
0: If you don't know your own nature, how can you be spiritual?
1: తానెవరో తెలుసుకోవాలి.
0: యూ షుడ్ నో యువర్ సెల్ఫ్.
1: అప్పుడే దీనికి సరి అయినటువంటి విలువ.
0: దేర్ ఇస్
1: నేను ప్రేమస్వరూపుణ్ణి, ప్రేమస్వరూపుణ్ణి, నేను దైవము. లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఆ ప్రేమతత్వాన్ని మనం ఎక్కువ అభివృద్ధి గావించుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్.
1: అయితే పరిమితం మాత్రం తీసుకోవాలి. ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఎంత ప్రేమించాలి.
0: హౌఎవర్ వీ షుడ్ నో హౌ టు కండక్ట్ అవర్ సెల్స్ విత్ లవ్.
1: ఈ పరిపూర్ణ ప్రేమ ఒక్క దైవానికి తప్ప అన్యులకు మనం అర్పితం చేయరాదు.
0: టోటల్ లవ్ మస్ట్ బి సరెండర్డ్ ఓన్లీ టు గాడ్ అండ్ నో వన్ ఎల్స్.
1: అదే పెడమార్గం పట్టిపోతుంది.
0: బట్ వీ పుట్ ఇట్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే.
1: ఎంత పాత్రను అంత పాత్రకు తగినంత మాత్రమే నీరు చేరుతుంటాయి.
0: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ద టంబ్లర్ సో విల్ బి ద మెజర్ ఆఫ్ వాటర్ యు కలెక్ట్.
1: చెల్లిమిలో ముంచిన గాని ఎన్ని సముద్రములు నించిన గాని.
0: ఇట్ మే బి ఎ స్మాల్ ట్యాంక్ ఆర్ ఎ వాస్ట్ ఓషన్.

0: మనుషులు కర్మ చేత కట్టబడ్డాడు.
1: మ్యాన్ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: అందుకోసమని అనేక మంది పిల్లలకు చాలా స్ట్రిక్ట్ గా చెప్తుంటాను, చాలా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: దేర్ఫోర్ భగవాన్ టెల్స్ అస్ స్ట్రిక్ట్లీ, వాంట్స్ అస్ టు
0: అప్రోచ్. జాగ్రత్తను అజాగ్రత్తగా ఉపయోగపెట్టుకుంటే ఇంకా మరి చిక్కదు.
1: We should never neglect or we should never be negligent or careless.
0: కనుక అతి జాగ్రత్తగా మీ జీవితాన్ని వాల్యుబుల్ గా అనగా విలువైనటువంటి రీతిగా తీర్చిదిద్దుకొని సమాజం లోపల గౌరవ మర్యాదలు పెంచుకోండి.
1: Therefore observe every care and earn the repute in the society.
0: విభోజించినటువంటి గురువులకు, నివాసమిచ్చినటువంటి యొక్క కాలేజీకి తగిన సత్కీర్తిని తేవాలి.
1: You should bring a good name to your parents and to the teachers and to the institution, the college where you have
0: మన ఇన్స్టిట్యూట్ లోపల ఏ నయా పైసా కూడా మేము తీసుకోవటం లేదు.
1: In our institute we don't collect even single నయా పైసా.
0: లక్షలాది బిడ్డలంతా కూడా నువ్వు చదువు చెప్పించి చక్కగా ఆనందంగా ఇండ్లకు పంపుతున్నాము.
1: Lakhs of children, students are trained, educated
0: here. Tuition fees gaani,
1: no tuition fees.
0: Laboratory fees gaani,
1: laboratory fees.
0: Games fees gaani,
1: games fees.
0: Library fees gaani,
1: library fees.
0: Examination fees gaani,
1: examination fees.
0: ఏది కూడాను లేదు.
1: Nothing whatsoever.
0: ఎక్కడ ఉంది ఈ ప్రపంచంలో?
1: Very.
0: ఎక్కడికి వెళ్ళినా వేలకు వేల కట్టాలి, చదువుకోవాలి.
1: Everywhere we have to pay thousands and thousands.
0: ఒక బిడ్డ పుట్టిందంటే అప్పుడే స్కూల్ కొంత అప్లికేషన్ వేసుకోవాలి.
1: The moment child is
0: రాబోయే ఐదేళ్లకు తగినంతా కూడా ఇప్పుడే ఒక 20,000 కట్టాలి.
1: The moment child is born, seat must be reserved in education institution.
0: ఇలాంటి చదువులు నిజమైన చదువులా?
1: Can you call it true education?
0: కాదు కాదు.
1: No.
0: ప్రేమతో, హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్ అందించేటువంటి ప్రదేశము ఈ ప్రశాంతి నిలయం.
1: ప్రశాంతి నిలయం ఇస్ ఓన్లీ ప్లేస్. ప్రశాంతి నిలయం ఇస్ ఓన్లీ ప్లేస్ వేర్ థింగ్స్ ఆర్ టాట్ విత్ లవ్ కనెక్షన్, హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
0: అర్థం చేసుకోలేకపోతున్నారు మూర్ఖులు.
1: బట్ ఫూల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్.
0: నిజంగా మీరు బయట ప్రదేశంలోకి చదివితే మీ తల్లిదండ్రులు ఎంత బాధ గురి అయ్యేటువంటి వాళ్ళు.
1: ఇన్ ఫ్యాక్ట్ హ్యాడ్ యూ స్టడీడ్ అవుట్,
0: ఎంత ధనం వ్యయం చేయవలసి వస్తుందో.
1: యూ మస్ట్ హావ్ స్పెంట్ లాట్ ఆఫ్
0: మనీ. ఎన్ని విధమైనటువంటి వరీస్ కంటే వాళ్ళు గురి అవుతారు.
1: అండ్ యువర్ పేరెంట్స్
0: ఆ కాలేజీలో స్ట్రైక్ అయినప్పటికీ తల్లిదండ్రులు గుండెలు కొట్టుకుంటాయి.
1: వెన్ వన్స్ దేర్ ఆర్ స్ట్రైక్స్ ఆఫ్
0: ఫైర్, పిల్లవాడు ఉంటాడు ఏమవుతుందో ఏమో, ఏ అల్లర్లు అవుతుందో ఏమో ఎంతో వాళ్ళు భయపడుతుంటారు.
1: వెన్ వన్స్ దేర్ స్ట్రైక్స్ ఆర్గనైజ్డ్ అండ్ ఎడ్యుకేషన్ అవుట్ సైడ్, యువర్ పేరెంట్స్ ఆర్ వరీడ్.
0: భయానికి అవకాశమే లేదు.
1: బట్ హియర్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ దేర్ ఇస్ నో ఫియర్.
0: అదే ధైర్యము,
1: దాట్ ఈస్ ద కరేజ్.
0: ఆ ధైర్యం ఎక్కడ నుంచి వస్తుంది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్.
0: ఎక్కడ మంచో అక్కడే ధైర్యం వస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ గుడ్నెస్ దేర్ ఇస్ కరేజ్.
0: కనుకనే ఆ గుడ్నెస్ మీరు కాపాడుకోవాలి.
1: సో యూ హ్యావ్ టు కీప్ అప్ దట్.
0: ఆ గుడ్నెస్ ఏ గాడ్నెస్ గా
1: ఇప్పుడు, అండ్ దట్ వెరీ గుడ్నెస్ బికమ్స్ గాడ్నెస్ లేటర్.
0: కనుక దైవత్వాన్ని ప్రేమించండి.
1: సో లవ్ గాడ్.
0: దైవానికి మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నో వన్.
0: ఈ ప్రేమతత్వాన్ని చక్కగా పెంచుకోండి.
1: అండ్ డెవలప్ లవ్.
0: దాని సరైన మార్గంలో ఉపయోగపెట్టుకోండి.
1: మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ప్రాపర్లీ ఇన్ ది రైట్ పాత్.
0: ప్రేమముదిత మనసే.

0: You may observe strict austerities and undertake deep penance, but you can never escape from destiny.
1: ఈ యొక్క తత్వం అనేటువంటిది ఆ కర్మను ఎంతవరకు అంతవరకు మనం పరిమితం చేసుకోవాలి.
0: Therefore, action should be done under certain limits.
1: కర్మానుబంధీని మనుష్యలోకే.

సఖ సబరి రామనా భక్త జన జీవన ఘన.

0: శైలే శైలే విహరదైవం. పర్వతములు యందు ఉన్నతమైన స్థాయి యందు ఉత్తేజమైన భావములతో ఉర్రూరతో నవ్వుతూ విహరించేటువంటిదంతా దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ రిసైడ్స్ అండ్ రిజాయిసెస్ ఇన్ ఆల్ ద మౌంటన్స్ అండ్ హైలీ ఎలివేటెడ్ ప్లేసెస్ విత్ నోబుల్ ఐడియాస్ అండ్ లాఫ్టీ ఐడియల్స్.
0: విపినే విచర దైవం. అడవులు యందు ప్రశాంతమైన వాతావరణమునందు దివ్యమైనటువంటి యొక్క వినుభూతులు యందు చల్లని గాలుల యందు పిల్లని వాయువునందు విహరించేటువంటి ఈ దైవం.
1: దట్ విచ్ రిసైడ్స్ అండ్ అగైన్ ఎంజాయ్స్ ఇన్ ది ఫారెస్ట్ ఇన్ ఆల్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఇన్ ఆల్ డివైన్ ప్లేసెస్ ఇన్ ది కూల్ బ్రీజ్ అండ్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అగైన్ గాడ్.
0: గ్రామమునందు మానవ తేజస్సుతో దివ్యమైన ప్రకాశముతో మానవత్వముతో అన్యోన్యతమైనటువంటి యొక్క అనుకూలతతో దివ్యమైనటువంటి వాతావరణము గడిపేటువంటి వాడు దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ ప్రొవైడ్స్ ఎ సేక్రెడ్ అట్మాస్ఫియర్ ఎన్ అట్మాస్ఫియర్ ఫుల్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ ఎవ్రీ విలేజ్ అండ్ ఇన్ ఆల్ రౌండ్ ద విలేజెస్.
0: పట్టణముల యందు అందచందములతో అనుకూల వాతావరణంతో దివ్యానుభూతులతో మానవులను వికసింపజేసి ప్రకటింపజేసి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని వెదజల్లేటువంటి వాడు దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ అగైన్ హూ మేక్స్ ఆల్ ద బ్యూటీ ద చార్మ్ అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆల్ ద స్ప్లెండరస్ లస్టర్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద సిటీస్ అండ్ మేక్స్ పీపుల్ ఎంజాయ్ ఫుల్ ఆఫ్ బ్లిస్ ఫుల్ ఆఫ్ అగైన్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ ప్లెజర్స్.
0: కర్ణాటక దేశమునందు మల్లమ్మ అనేటువంటి ఆమె చక్కగా దైవాన్ని దివ్య స్వరూపమైనటువంటి సర్వంతయ్యామి తత్వాన్ని ప్రకటింపచేసింది.
1: మల్లమ్మ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కర్ణాటక డిక్లర్డ్ అండ్ షోడ్ గాడ్ ఇన్ వేరియస్ వేస్ ఆఫ్
0: నీ

0: కొలనుకు తామర పుష్పమే శృంగారం. ఇట్ ఈస్ ది లోటస్ విచ్ లెండ్స్ గ్లామర్ అండ్ బ్యూటీ టు ద పాండ్.
1: గ్రామమునకు గృహములే శృంగారము.
0: ఇట్ ఇస్ ది హౌసెస్ విచ్ లెండ్ స్ప్లెండర్ అండ్ బ్యూటీ టు ద విలేజ్.
1: సముద్రముకు తెరలే శృంగారము, తరంగములే శృంగారము.
0: ఇట్ ఇస్ ది వేవ్స్ విచ్ మేక్ ది ఓషన్ లుక్ బ్యూటిఫుల్.
1: ఆకాశమునకు చంద్రుడే శృంగారము.
0: ఇట్ ఇస్ ది మూన్ విచ్ లెండ్స్ బ్యూటీ టు ద ఎంటైర్ స్కై.
1: సర్వత్రా సౌందర్యవంతమైనటువంటి యొక్క శృంగారమే దైవ స్వరూపము.
0: ఇట్ ఈస్ ది స్ప్లెండరస్ బ్యూటీ ఆఫ్ గాడ్ విచ్ షైన్స్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఉపనిషత్తులు సత్యం, శివం, సుందరం అని వర్ణిస్తూ వచ్చాయి.
0: దట్ ఈస్ వై ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ట్రూత్, ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ ఆర్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్.
1: మానవునకు మానవత్వమే శృంగారం.
0: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ నేచర్ ఇట్సెల్ఫ్ ఈజ్ బ్యూటీ.
1: మానవ సమాజములో ప్రధానముగా ఉండవలసినటువంటిది మానవత్వం.
0: వాట్ షుడ్ రిమైన్ ఇన్ ది హ్యూమన్ సొసైటీ ఈజ్ దట్ హ్యూమన్ నేచర్.
1: ఎన్ని విద్యలు నేర్చినా, ఎంతటి వైజ్ఞానికుడైనా, ఎంతటి పదవులు నేరినా, దానితో పాటు మానవత్వాన్ని కూడాను అభివృద్ధి గావించుకోవాలి.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ సైంటిఫిక్ నాలెడ్జ్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ పవర్ అండ్ పొజిషన్ వన్ మే ఆక్యుపై, వన్ వుడ్ ఆల్సో హ్యావ్ దట్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ హ్యూమన్ నేచర్ ఇన్ హిమ్.
1: మానవత్వమును ఎంతెంత అభివృద్ధి గావించుకుందుమో సమాజము, రాజ్యము, దేశము కూడాను అంతంత అభివృద్ధి అవుతుంది.
0: The society, the community, nation, all of them will develop only when the humanity develops the human nature and those qualities which make a human
1: manavatme kolipoyina samajam yokka gauravam kodanu kolipothundi.
0: If that human nature itself is lost, the society loses its own
1: samajam pai aadharapadinatundi desham kodanu tana gauravanni kolipothundi.
0: The nation also will lose its own reputation and honor.
1: కనుక మానవ జాతి యొక్క గౌరవము నీతి నిజాయితీలపై కూడినటువంటి మానవత్వాన్ని ఆధారపడి ఉంటుండాలి.
0: ద ఆనర్ అండ్ ది రెప్యుటేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ రెస్ట్ ఆన్ ద మొరాలిటీ.
1: ఈనాడు విద్యార్థులు పోషించుకునవలసినటువంటిది మానవత్వమే.
0: వాట్ ది స్టూడెంట్స్ హ్యావ్ టు ఫాస్టర్ టుడే ఈజ్ దట్ హ్యూమన్ నేచర్.
1: ఈ మానవత్వం అన్నది ఒక ఆధ్యాత్మిక వాతావరణం నందు మాత్రమే అభివృద్ధి కాగలదు.
0: దిస్ హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ కెన్ డెవలప్ ఓన్లీ ఇన్ అన్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: అన్య వాతావరణంలందు ఈ మానవత్వం అభివృద్ధి అవుటకు అవకాశం లేదు.
0: ఇన్ అదర్ ఎన్వైరన్మెంట్స్ ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు గ్రో అండ్ ఫాస్టర్ అండ్ డెవలప్.
1: విత్తనము మట్టిలో నాటి నీరు పోసినప్పుడే అది మొక్కై వృక్షమై ఫలములు అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ సో ద సీడ్ ఇన్ అర్త్ it becomes as it sprouts and becomes a tree, gives fruits and flowers.
1: Attu kaaka beejamunu oka tinnu lo petti neeru poste idi krulli pothundi.
0: On the other hand, if you put a seed inside a tin and pour water, it becomes rotten and gets spoiled.
1: Kaaka neeti nijayithulu annatundi manavata hrudayamulandu maatrame abhivruddhi avutaku avakasam unnadi.
0: In the same way, morality and integrity can grow and develop in human hearts.
1: Manava samajamulo manam abhivruddhi gavinchukovalsinatundi manavatvame.
0: It is this human quality which has to be developed in human society.
1: Itti manavatvaniki sadgunamulaku aadharamu moolamu neeti.
0: It is the morality which is the basis for developing all the virtues which you call human qualities.
1: Neeti anega nadata yokka paripurnataye neeti.
0: It is the fullness and perfection of human behavior which is morality.
1: The nita aneetvanti sanskrita padam nundi aavirbhavinchinatvanti neeti.
0: The word neeti, morality, has taken its origin from the root word niti from Sanskrit.
1: Bhoga bhagyamulu kani సిరి సంపదలు కాని నీతిపైననే ఆధారపడి ఉంటున్నవి.
0: వాట్ ఎవర్ ప్లెజర్స్ ఎంజాయ్మెంట్స్ అండ్ కంఫర్ట్స్ విచ్ మ్యాన్ ఎంజాయ్స్, దే ఆర్ ఎసెన్షియలీ బేస్డ్ అపాన్ మొరాలిటీ.
1: మానవుని ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటిది.
0: ఇట్ ఈస్ మొరాలిటీ అలోన్ విచ్ కెన్ టేక్ మ్యాన్ టు ది హైయెస్ట్ ప్లేస్.
1: మంచి నడతతో కూడినటువంటిదే నీతి.
0: మొరాలిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ గుడ్ బిహేవియర్.
1: ఈ విధమైనటువంటి నడతను గురించే మానవత్వము అనాది కాలము నుండి ప్రబోధిస్తూ వస్తున్నది.
0: ఇట్ ఈస్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ద ఫ్యాక్ట్ దట్ మొరాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హెస్ బీన్ టాట్.
1: ప్రాచీన కాలము నుండి అన్ని దేశములకు ఆధ్యాత్మిక సంపత్తితో నీతి నిజాయితీలను బోధించినటువంటి దేశం భారతదేశము.
0: ఇట్ ఈస్ భారత్ విచ్ హాస్ గివన్ లెసన్స్ ఇన్ మొరాలిటీ అండ్ ఇన్ స్పిరిచువాలిటీ టు ఆల్ ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్.
1: నీతి నిజాయితీలే భగవంతుని సత్య నిలయాలు.
0: ఇట్ ఈస్ ది మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ విచ్ ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ గాడ్ వేర్ గాడ్ డ్వెల్స్.
1: కనుక నీతియే లేకుండా మానవ జాతియే కోల్పోతుంది.
0: ఇఫ్ దేర్ ఇస్ నో మొరాలిటీ ద హ్యుమానిటీ విల్ కమ్ టు రూయిన్.
1: ఈనాడు దేశమునకు అవసరమైనది ఈ నీతియే.
0: వాట్ ది కంట్రీ నీడ్స్ టుడే ఈజ్ దిస్ మొరాలిటీ.
1: ఈ నీతి అన్నటువంటిది అన్ని సమయమందు సర్వత్రా కూడాను అత్యవసరంగా పాటించవలసినటువంటిది.
0: మొరాలిటీ ఈజ్ సచ్ విచ్ హ్యాస్ టు బి ప్రాక్టీస్డ్ బై ఎవ్రీవన్ అండ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్.
1: మార్షల్ పోప్ అనేటువంటి వాడు ఈ నీతిని గురించి యుద్ధ సమయమునందు కూడాను ప్రాణాపాయ సమయమునందు కూడాను ఎట్టి కఠినమైనటువంటి స్థితి అందైన కూడాను తమ నీతిని మాత్రం విసర్జించకూడదని బోధించాడు.
0: ఎనీ సర్కమ్స్టాన్సెస్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ వన్స్ ఓన్ లైఫ్ వన్ హ్యాస్ టు అబ్జర్వ్ మొరాలిటీ.
1: విక్టోరియా రాణి పరిపాలన సమయం నందు
0: ఇన్ ది రెయిన్ ఆఫ్ క్వీన్ విక్టోరియా
1: అతనికి ప్రధానమంత్రి అయినటువంటి విలియం గ్లాడ్స్టోన్ అనేటువంటి వాడు నీతి నిజాయితీలను లక్ష్యమునందుంచుకొని సర్వకాలములు ఎందుకును దాన్ని పోషిస్తూ వచ్చేటువంటి వాడు.
0: ద ప్రైమ్ మినిస్టర్ అట్ దట్ టైమ్ ఆల్వేస్ ఫాస్టర్డ్ దిస్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ సాట్ టు ఇట్ దట్ ఎవ్రీవన్ ప్రాక్టీస్డ్ ఇట్.
1: కనుకనే విక్టోరియా రాణి కంటే కూడాను ప్రధానమంత్రిని ప్రజలు అంత గౌరవించేటువంటి వారు.
0: ది సిటిజన్స్ ఆఫ్ దోస్ డేస్ యూజ్ టు రెస్పెక్ట్ ద ప్రైమ్ మినిస్టర్ మచ్ మోర్ దాన్ ఈవెన్ క్వీన్ విక్టోరియా హర్సెల్ఫ్ బికాస్ ఆఫ్ దాట్.
1: ప్రజలంటే ఇతనికి చాలా ప్రీతి.
0: హీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ లవ్ ఫర్ ద సిటిజన్స్.
1: విలియం గ్లాడ్స్టోన్ ప్రజా పరిపాలన యందు ప్రజలకు విరుద్ధమైనటువంటి యొక్క సమయమే ఆసన్నమైనప్పుడు విక్టోరియా రాణికి కూడాను చక్కని కఠినంగా కూడాను బోధించి ప్రజల యొక్క యోగక్షేమాన్ని నీతి నిజాతిని పోషించేటువంటి విధానాన్ని చక్కగా వెలిబుచ్చేటువంటి వాడు.
0: హి వాజ్ సచ్ ఎ పర్సన్ హూ వుడ్ నాట్ హెసిటేట్ టు టెల్ ఈవెన్ క్వీన్ విక్టోరియా ది నీడ్ ఫార్ అబ్జర్వింగ్ ది మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ ఆర్డర్ దట్ ది రూల్ విల్ బి గుడ్.
1: నీతి ఇంద్రియ నిగ్రహం చేతనే మనకు అలవడుతుంది.
0: దిస్ మొరాలిటీ కెన్ బి ఒబ్టెయిన్ ఓన్లీ బై సెన్స్ కంట్రోల్.
1: ఎవరిని వారు శాసించుకోదగినటువంటి శక్తి కలిగినటువంటి వారే ఇతరులను శాసించడానికి అధికారి అవుతాడు.
0: ఓన్లీ దట్ పర్సన్ హూ హ్యాస్ గాట్ సెల్ఫ్ కంట్రోల్ కెన్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ అదర్స్.
1: తనను తానే శాసించుకోలేనిటువంటి యొక్క బలహీనుడు ఇతరులు ఏది రీతిగా శాసించగలడు?
0: ఎ వీక్ పర్సన్ హూ కెనాట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్ హౌ కెన్ యూ కంట్రోల్ ఆర్ రూల్ ఓవర్ అదర్స్.
1: కనుక మొట్టమొదట మానవుడు తనను తాను శాసించుకున్నటకు తగిన కృషి చెయ్యాలి.
0: దేర్ ఫోర్ మ్యాన్ ఇన్ ద వెరీ ఫస్ట్ ప్లేస్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్.
1: తన మాట తన ప్రవర్తన రెండింటిని ఏకం గావించేటువంటి యొక్క జీవితం గడపాలి.
0: హీస్ లైఫ్ మస్ట్ బి సచ్ దట్ హిస్ వర్డ్ అండ్ హిస్ యాక్షన్ ఆర్ ద సేమ్.
1: ఈ విధంగా మాట క్రియ ఏకమైనప్పుడే తాను మహత్తరమైనటువంటి యొక్క విభూతులను అనుభవించగలడు.
0: ఎ పర్సన్ వుడ్ ఎంజాయ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇఫ్ దెర్ ఇస్ యూనిటీ ఆఫ్ వర్డ్ అండ్ యాక్షన్.
1: మాట చెప్పినట్టి మాట చెప్పినట్లు మనుజుండు నడచిన మనిషి కాడు వాడు మహితుడవును. మాట చెప్పినట్టు మనుజుండు నడదేని మనిషి కాడు వాడు మృగమే కానీ. మాట చెప్పినట్టు

0: If man does not conduct himself according to his own word, if man conducts himself the way that he talks according to his own word, he is not a man alone. He is extremely great man. On the other hand, if he does not conduct himself according to his word, he is worse than an animal, let alone man.
1: ఈనాటి మానవ సమాజములో మాటకు క్రియకు సంబంధము లేదు.
0: ఇన్ టుడేస్ హ్యూమన్ సొసైటీ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ వాట్స్ ఎవర్ బిట్వీన్ వన్స్ వర్డ్.
1: మాట క్రియతో కూడినటువంటిదే సత్యము.
0: ఇట్ ఈస్ ది ట్రూత్ విచ్ లెండ్స్ లైఫ్ ఫర్ ద వర్డ్.
1: మనసు మాట క్రియతో కూడినటువంటిదే వృత్తము.
0: వృత్తము ఈజ్ ద వన్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: కనుక విద్యార్థులు దేశం యొక్క అభిమానాన్ని, దేశం యొక్క ఔన్నత్యాన్ని, దేశం యొక్క కళ్యాణాన్ని మనసునందుంచుకొని ప్రవర్తనల యందు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
0: ద స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ లవ్ ఆఫ్ ద నేషన్, మస్ట్ ఆల్వేస్ థింక్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద నేషన్, మస్ట్ ఆల్వేస్ ఆస్పైర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్.
1: ఈనాటి విద్యార్థులకు హిందీ నిగ్రహం అంటే ఏమిటో వాళ్ళకు తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ డు నాట్ నో వాట్ సెన్స్ కంట్రోల్ మీన్స్.
1: సంయమము అని దీనికి పేరు.
0: ది వర్డ్ యూజ్ ఫర్ దిస్ ఈజ్ సంయమ.
1: ఈ సంయమం అనేటువంటిది మానవునికి మాత్రమే ఇది చెందినటువంటిది.
0: ఓన్లీ మ్యాన్ హ్యాస్ ది రైట్ ఫర్ దిస్ సంయమ.
1: ఇంద్రియములను అనుసరించి స్వేచ్ఛాధికారం జరపటం చేత మానవుడు చాలా తన దివ్యత్వాన్ని కోల్పోతున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ డివైన్ నేచర్ యాజ్ హీ సింప్లీ ఫాలోస్ హిస్ సెన్సెస్ అండ్ బిహేవ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ లైసెన్షియస్ వే.
1: కనుకనే ఇట్టి ఇంద్రియ నిగ్రహమును సాధించినటువంటి వారికి సంస్కృతం నందు దమము అని పేరు.
0: దోస్ పీపుల్ హూ హ్యావ్ ఎక్సర్సైజ్ దిస్ సెన్స్ కంట్రోల్ ఆర్ సెట్ టు హ్యావ్ దమము.
1: ఈ దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
0: దట్ పర్సన్ హూ హ్యాస్ అచీవ్డ్ దిస్ దమము ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ధాంతుడు.
1: ఈనాడు లోకానికి ధాంతులు కావాలి కానీ వేదాంతులు కానక్కర్లేదు.
0: టుడేస్ నీడ్ ఈజ్ టు హ్యావ్ మోర్ ఆఫ్ ధాంతుడు రాదర్ దాన్.
1: ఈనాటి వేదాంతములన్నీ కూడా కేవలము మాటలతో మాత్రమే జరిగిపోతున్నది.
0: టుడే ది ఫిలాసఫీ ఈజ్ ఓన్లీ టాక్డ్ అబౌట్.
1: వాచాలత్వం అధికమైపోతుండాలి.
0: ఇట్ ఈస్ బికమింగ్ మియర్ ఎక్సర్సైజ్ ఇన్ టాకింగ్.
1: ఆడంబరములు అధికమైపోతున్నాయి.
0: ఆస్టెంటేషన్ అండ్ షో ఆర్ గ్రోయింగ్.
1: ఆచారములు సన్నగిలుతున్నాయి.
0: ప్రాక్టీస్ ఇస్ డిక్లైనింగ్.
1: కనుకనే ఆనందం శూన్యమవుతుండాలి.
0: దట్ ఈస్ వై జాయ్ అండ్ బ్లిస్ ఆర్ ఆల్సో డిక్లైనింగ్.
1: కనుక ప్రతి విద్యార్థి కూడాను దాంతుడు కావాలి.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఆస్పైర్ టు బికమ్ దాంతుడు.
1: ఈనాటి విద్యార్థి,
0: టుడేస్ స్టూడెంట్,
1: చదువు సంధ్యలకు పూర్వమే,
0: బిఫోర్ హీ కంప్లీట్
1: ఆడంబరము అహంకారము,
0: హీ డెవలప్స్ షో అండ్ ఈగో.
1: దేహమంతా నకసిక పర్యంతం కూడా వ్యాపించి
0: దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్ హిమ్ ఫిల్డ్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్.
1: వీర విహారం జరుపుతున్నది.
0: అండ్ దే ఆర్ డూయింగ్ ఎన్ ఎక్సెసివ్ డాన్స్ ఇన్ దేర్.
1: విద్యార్థులకు వినేవన్నటువంటిది ఏమాత్రము తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో వాట్
1: పెద్దలతో ఏ విధంగా సంభాషించాలి, పెద్దల ముందు ఏ విధంగా విజయాన్ని ప్రకటించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం కూడా ఈనాటి విద్యార్థులకు తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో హౌ దే షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్ బిఫోర్ ఎల్డర్స్, ఇన్ వాట్ వే షుడ్ దే ఎక్స్ప్రెస్ దర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: కానీ చెప్పేటువంటి పెద్దలు కూడా తక్కువ.
0: అన్ఫార్చునేట్లీ ఎల్డర్స్ హూ కెన్ టెల్ దెమ్ ఆల్సో ఆర్ వెరీ మచ్ లెస్.
1: ఇది విద్యార్థుల దోషము కాదు.
0: It is not the mistake of the students.
1: తల్లిదండ్రులు గురువులు దీనికి తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలను అందించలేకపోవటం చేతనే విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధంగా దిగజారిపోతున్నది.
0: The condition of the students in these areas is declining because there are no parents and teachers who tell them what they should do in the proper way.
1: కనుక విద్యార్థులు తమ యొక్క ప్రవర్తనను సరి అయినటువంటి స్థితి అని ఉంచుకొని తమ ఇంద్రియాలను నిగ్రహించుకొని తద్వారా సమాజము లోపల ప్రశాంతిని పోషించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ గుడ్ బిహేవియర్, ఎక్సర్సైజ్ సెన్స్ కంట్రోల్, మేక్ పీస్ అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్ ఇన్ ది సొసైటీ.
1: ఈనాటి పిల్లలకు చిల్లర అల్లర మాటలే చాలా అభిరుచి.
0: టుడేస్ చిల్డ్రన్ లైక్ లూజ్ టాక్ అండ్ పెటీ టాక్.
1: ఇదే వారికి మోజు పోజు.
0: దే ఇమెన్స్లీ లైక్ ఇట్ అండ్ దే కన్సిడర్ దిస్ ఆస్ ద ఫ్యాషన్.
1: మంచి మాటలు ఏమాత్రము వారికి గిట్టదు.
0: దే డోంట్ లైక్ గుడ్ వర్డ్స్ అట్ ఆల్.
1: ఆధ్యాత్మికం అంటే హాస్యాస్పదంగా భావిస్తారు.
0: దే కన్సిడర్ స్పిరిచువాలిటీ యాజ్ సంథింగ్ ఫనీ.
1: ఈ విధమైనటువంటి యొక్క వాతావరణము దినదినానికి విద్యార్థులు యందు అభివృద్ధి కావటం చేతనే విద్యా విధానం అనేటువంటిది కూడా వారు గుర్తించుకోలేకపోతున్నారు.
0: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ప్రాపర్ సెన్స్ ది ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బికాస్ గ్రాడ్యువల్లీ అండ్ డే ఆఫ్టర్ డే దే ఆర్ డెవలపింగ్ దీస్ ఫీలింగ్స్ ఇన్ దెమ్.
1: మనకు విద్యార్థులు కేవలం ఉద్యోగాల నిమిత్తమని ధనార్జన నిమిత్తమని ఈ దుర్భావాన్ని దూరం గావించుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ నాట్ కన్సిడర్ ఎడ్యుకేషన్ ఫార్ గెటింగ్ ఎ జాబ్ అండ్ అర్నింగ్ మనీ.
1: కేవలం విద్య జీవిత పరమావధి నిమిత్తం అనేటువంటి సత్యాన్ని మరవకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫర్గెట్ ది ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ ఫార్ అచీవింగ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: జీవనోపాధి నిమిత్తం ఉద్యోగం ఆచరించవలసింది.
0: జాబ్స్ నాట్ బి టేకన్ అప్ ఫర్ ఈకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్.
1: కానీ ఆ ఉద్యోగమునందు కూడాను నీతి నిజాయితీ నుండి విడుచుకుండా మనము ఆ ఉద్యోగాన్ని పోషించాలి, ఆదర్శంగా నిరూపించాలి.
0: వైల్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్ ఇన్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ వీ హావ్ టు అబ్జర్వ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ షుడ్ నాట్ గివ్ అప్ దోస్ థింగ్స్ అట్ ఎనీ కాస్ట్.
1: లోకాన్ని మోసం చేయడానికి, లంచాలు కొట్టడానికి, అన్యాయం అక్రమ అనాచార అసత్యంలో ప్రవర్తించడానికి మనం చదివినట్టుగా గుర్తింపబడుతుండాలి.
0: ఇట్ అపియర్స్ టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ అండర్టేకన్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ డిసీట్ ఇన్ ఆర్డర్ టు యాక్ట్
1: మన చదువులు దీని నిమిత్తం కాదు ఏర్పడినటువంటిది.
0: అవర్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దీస్ థింగ్స్.
1: విద్య జ్ఞాన నిమిత్తము.
0: ఎడ్యుకేషన్ ఈజ్ మెంట్ ఫర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
1: ఇలాంటి జ్ఞాన పోషణ లేకుండా కేవలం ధన పోషణ మాత్రమే మన ప్రధాన లక్ష్యం నందించుకోవటం చేతనే విద్యా విలువలు క్రమక్రమేణా కూడా శూన్యమైపోతుండాలి.
0: Education is declining because people consider earning money as the goal and not earning wisdom.
1: Dhanamu kaani vidya kaani cheddadi kaadu.
0: Neither education nor money by themselves
1: mana viniyoginchukuneetundi vidhanam lopala daani yokka gauravu maryadalu nilchi untayi.
0: But it depends as to how we make use of this education and wealth.
1: Vidyarthulara manam enta gaalini pilchukuntunnamo అంత గాలిని విడువక తప్పదు. విడవకుండా మన యొక్క ఊపిరితిత్తులు దెబ్బతింటాయి.
0: డియర్ స్టూడెంట్స్, వాట్ ఎవర్ ఎయిర్ వీ టేక్ ఇన్ వైల్ బ్రీతింగ్ వీ హ్యావ్ టు బ్రీత్ అవుట్ ఆల్సో ది ఎంటైర్ ఎయిర్ విల్ హ్యావ్ టు బి లెఫ్ట్ అవుట్ అదర్వైజ్ దెర్ విల్ బి ట్రబుల్ ఇన్ సైడ్.
1: కనుక ధనమును సంపాదించవలసింది, విద్యను నేర్చవలసింది.
0: దెర్ ఇస్ నీడ్ ఫర్ ఎర్నింగ్ మనీ అండ్ లెర్నింగ్ ఎడ్యుకేషన్.
1: కానీ ఈ ధనమును విద్యను తిరిగి వినియోగపరచాలి.
0: బట్ దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ యూటిలైజింగ్ వాట్ ఎవర్ మనీ యు హావ్ ఎర్న్డ్ అండ్ ఎడ్యుకేషన్
1: సన్మార్గములో దీన్ని ప్రవేశపెట్టాలి.
0: యు హావ్ టు యూజ్ ఇట్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: ఇది కేవలము ఈ విధమైన భావము విద్యార్థుల హృదయాల్లో ఏమాత్రము కలుగుతటం లేదు.
0: బట్ వన్ కెనాట్ కమ్ అక్రాస్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ స్టూడెంట్స్ టుడే.
1: చదివిన చదువును సమాజంలో ప్రవేశపెట్టి తద్వారా సమాజం యొక్క ప్రజలకు సరియైనటువంటి యొక్క ఆనందాన్ని అనుకూలతను మనం అందించాలి.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ హావ్ అక్వైర్డ్ యు షుడ్ యూజ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అండ్ ఫర్ దేర్ ఓన్ గ్రోత్ డెవలప్మెంట్ అండ్ హ్యాపీనెస్.
1: ధనమును కూడాను సమాజంలో సరియైనటువంటి స్థితిలో సద్వినియోగపరచాలి.
0: మనీ ఆల్సో షుడ్ బి ఎంప్లాయ్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ ఫర్ ఇట్స్ వెల్ఫేర్.
1: ఆ విధంగా సమాజంలో సద్వినియోగపరచకుండా ఇది కేవలము మట్టితో సమానమే.
0: If money is not used for the good of the society, it is as useless as
1: ye samajam nunchi manamu arjinchamo aa samajamunku tirigi manamu arpitam gaavinchali adi nijamaina seva.
0: From whichever society you have earned money, you should use the same money for the good of the same society. That is real service.
1: Kanaku vidyarthulu indu ee tyaga bhavam aneetundi ekkada kanipinchatam ledu.
0: It is not obtained to see such kind of sacrifice.
1: Progu cheskotam
0: acquiring, accumulating and acquiring, this is
1: kaani veeri jeevithamlo idiye one way traffic ga maadri vechin chestuntunnam. తీసుకున్నటువంటి దాన్ని తిరిగి వినియోగించాలి, తిరిగి అందించాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ అక్వైరింగ్ బికమ్స్ వన్ వే ట్రాఫిక్. దెర్ ఇస్ నీడ్ ఫార్ యూటిలైజింగ్ వాట్ యూ హావ్ అక్వైర్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: అప్పుడే మన జీవితంలో మున్ముందు ఉన్నత స్థాయికి మనం చేరగలం.
0: దెన్ ఓన్లీ వీ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
1: చాలా మంది విద్యార్థులకు ఈత తెలియను.
0: మెనీ స్టూడెంట్స్ మే నాట్ బి నోయింగ్ దిస్ ట్రూత్.
1: జలమును మనం వెనుకకు నూకుతూ పోవటం చేతనితే మన దేహం ముందుకు కొనసాగిపోతుంది.
0: ఇఫ్ యు ఆర్ స్విమ్మింగ్ యు హావ్ టు రిమూవ్ ది వాటర్ బ్యాక్ సో దట్ యువర్ బాడీ విల్ మూవ్ ఫార్వర్డ్.
1: జలమునే మనం వెనుకకు తోయకుండినా మన దేహం ముందుకు కదలలేదు.
0: యువర్ బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు గో ఫార్వర్డ్ ఇఫ్ యు కెనాట్ పుష్ ది వాటర్
1: వెనుకకు వెనుకకు త్రొస్తూ పోవాలి. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్.
0: యు షుడ్ గో ఆన్ పుషింగ్ ది వాటర్ బ్యాక్వర్డ్స్. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్.
1: ఆ విధమైనటువంటి దానిని మనం చేసుకుంటూ పోవటం చేతనే మనం ఎంతైనా జీవితమును ఉన్నత స్థాయికి తెప్పించుకోవచ్చును.
0: ఓన్లీ వెన్ వీ డూ ఆన్ దీస్ లైన్స్ వీ విల్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ లైఫ్.
1: ఈనాడు మనం చేయవలసిన ప్రతిత్యాగము కేవలం ధనమును మాత్రమే కాదు.
0: వాట్ యు హావ్ టు సాక్రిఫైస్ టుడే ఈజ్ నాట్ సాక్రిఫైస్ ఆఫ్ మనీ అలోన్.
1: మనం దుర్గుణములు కూడా త్యాగం చేయాలి.
0: వీ హావ్ టు సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: త్యాగం అంటే ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై సాక్రిఫైస్?
1: మన దుర్గుణాలు త్యాగం చేయటమే నిజమైన త్యాగము.
0: రియల్ సాక్రిఫైస్ ఈజ్ సాక్రిఫైసింగ్ అండ్ రినౌన్సింగ్.
1: అంతేకాని ఆస్తి ఆది వీడి అడవి కేగుట కాదు.
0: ఇట్ ఈస్ నాట్ లీవింగ్ ది ఫ్యామిలీ అండ్ వైఫ్ అండ్ గోయింగ్ టు ఫారెస్ట్.
1: భావమందు దుష్ట భావము వీటుటే త్యాగమగును అదే యోగమగును.
0: గివింగ్ అప్ బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ వన్స్ థింకింగ్ అండ్ ఫీలింగ్ దాట్ ఈస్ రియల్ సాక్రిఫైస్. రియల్ రినౌన్సియేషన్ అండ్ యోగ
1: వీడటం అంత గొప్ప త్యాగమేమి కాదు.
0: గివింగ్ అప్ ఫ్యామిలీ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్ అట్ ఆల్.
1: ధనధాన్యమును విసర్జించటము గొప్ప త్యాగమేమి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ సాక్రిఫైస్ ఈవెన్ గివింగ్ అప్ మనీ.
1: మనసు ప్రతి ఇవన్నీ సులభంగా మనం త్యాగం చేయవచ్చు.
0: ఇట్ ఈస్ పర్హాప్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ దీస్ థింగ్స్.
1: కానీ మనలో దుర్గుణాలను వదలటమే నిజమైన త్యాగం.
0: గివింగ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అస్ ఈజ్ ఎ రియల్ రినౌన్సియేషన్ ఆర్ సాక్రిఫైస్.
1: అప్పుడే మన యొక్క మానవత్వం పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది.
0: దెన్ ఓన్లీ దాట్ హ్యూమానిటీ ఇన్ అస్ బ్లాజమ్స్ ఫోర్త్ అండ్ బికమ్స్ పర్ఫెక్ట్.
1: విద్యార్థులారా, మానవుడు మానవుడుగా జీవించడానికైనా ప్రయత్నించడం చాలా గొప్ప పని.
0: డియర్ స్టూడెంట్స్, మ్యాన్ హ్యాస్ టు లివ్ అట్లీస్ట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవత్వాన్ని మనం పశుత్వంగా అనుభవించటము ఇది మానవత్వానికి కళంకం.
0: ఇట్ డజంట్ బిఫిట్ హ్యూమన్ బీయింగ్స్ టు కండక్ట్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎనిమల్స్.
1: కామక్రోధ లోపమోహ మద్వాత్సల్యమైనటువంటివి ఈ అరిషడ్ వర్గం లోపల మానవుణ్ణి కేవలం హతమార్చి వేస్తున్నది.
0: దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ లైక్ డిజైర్, యాంగర్ ఎట్సెట్రా ఆర్ డిస్ట్రాయింగ్ ది హ్యూమన్ క్వాలిటీ ఇన్ హిమ్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయతాని. చంద్రునికు 16 కడలు.
0: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ 16 కడలు పూర్ణమైనటువంటి స్థితిని పొందినప్పుడే అదే పరిపూర్ణ స్థితిని పొంది తనలో ఎట్టి మచ్చలు లేకుండా ప్రశాంతమైన ప్రకాంతిని లోకానికి అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆఫ్ మూన్ డెవలప్ టు దర్ ఫుల్ పర్ఫెక్షన్.
1: చంద్రుడు 16 కళలను పెంచుకుంటే జగత్తుకు చక్కని ఆదర్శం.
0: దెన్ ఓన్లీ మూన్ కెన్ బికమ్ ఏ రియల్ ఐడియల్ అండ్ మోడల్.
1: కానీ మానవుని ఎందు 16 కళలు ఉంటున్నాయి. ఈ 16 కళలను నిర్మూలన చేసినప్పుడే మానవత్వానికి గొప్ప ప్రకాశం.
0: ఇన్ కాంట్రాస్ట్ విత్ దిస్ మ్యాన్ హ్యాస్ టు డిస్ట్రాయ్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ హీ హ్యాస్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ హింసెల్ఫ్ ఇంటు గాడ్.
1: ఏమిటి ఈ 16 కళలు?
0: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
1: అర్హత్ వర్గములు 6.
0: 6 ఎనిమీస్ ఆఫ్ మ్యాన్.
1: మదములు 8 అష్ట మదములు అని.
0: దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్ ఆర్ వ్యానిటీ.
1: రజో తమో గుణములు రెండు చేరిస్తే 16 గుణములు అవుతాయి.
0: ది క్వాలిటీస్ ఆఫ్ రజస్ అండ్ తమస్ టుగెదర్ బికమ్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ 16 కళలను కూడా మనం నిర్మూలన గావించుకోవాలి.
0: యూ హ్యావ్ టు డిస్ట్రాయ్ అండ్ ఎలిమినేట్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ మ్యాన్.
1: అన్నింటి ఎందు కూడా నువ్వు దైవత్వాన్ని దివ్యత్వాన్ని మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ డివినిటీ యాజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్
1: అది లేకుండా కేవలము మానవత్వంతోనే మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడు ఇది కొంతవరకును మానవత్వాన్ని కూడాను కొంచెం చెరపడానికి ప్రయత్నిస్తుంది.
0: వితౌట్ సచ్ ఫెయిత్ ఆఫ్ డివినిటీ ఇఫ్ మ్యాన్ లివ్స్ ఓన్లీ యాజ్ ఎ మ్యాన్ ఎ టైమ్ విల్ కమ్ వెన్ హీ విల్ ఫాల్ ఇన్ టు ఎన్ ఎనిమల్.
1: మానవుని ఎందున్నటువంటి కర్తృత్వ భోక్తృత్వాన్ని మనము కొంతవరకు తగ్గించుకోవాలి.
0: ద డూయర్షిప్ అండ్ ద ఎంజాయర్షిప్ ఇన్ మ్యాన్ విల్ హావ్ టు బి
1: అన్ని విధములా భగవంతునికి అర్పితం చేసి సర్వం బ్రహ్మమయం అనేటువంటి ఒక స్థితి లోపల సత్కర్మలు మనం ఆచరిస్తూ పోయినప్పుడు సర్వం కూడా నువ్వు భగవంతుడే సహాయపరుస్తాడు.
0: వెన్ వి పర్ఫార్మ్ గుడ్ డీడ్స్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ గాడ్ విల్ హెల్ప్ అస్ టు అటైన్ హిమ్.
1: భాగవతంలో మీకు తెలిసినటువంటి విషయమే,
0: యు నో ద ఇన్స్టెన్స్ ఇన్ భాగవతం,
1: భక్తుడైనటువంటి పోతన భాగవతములకు ప్రారంభిస్తూ పలికెడిది భాగవతమట పలికించే విభుండు రామభద్రుండట, పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా. అన్ని భగవంతుడి, పలికించెడివాడు భగవంతుడే, పలికేవాడు భగవంతుడే, రాసేవాడు భగవంతుడే, రాయించేవాడు భగవంతుడే, ఏదో నన్ను నిమిత్త మాత్రంగా తీసుకుని ఈ విధంగా రాయిస్తున్నాడని పోతనామాచ్యుడు ప్రారంభంలోనే భగవంతునికి అర్పితం చేసి తన యొక్క కావ్యాన్ని ప్రారంభించాడు.
0: సుప్రీం పోయట్ డివోటీ పోతన స్టార్టెడ్ రైటింగ్ భాగవత విత్ ఎన్ ఆఫరింగ్ టు ద గాడ్, స్టేటింగ్ దట్ గాడ్ ఈస్ ద వన్ హూ మేక్స్ హిమ్ అట్టర్, హూ మేక్స్ హిమ్ రైట్, who makes him adore, and he is only an instrument.
1: ee vidhamainatundi yokka aadhyatmika bhavam cheta taanu bhagavatamunu vraayatam vallane ikkada ee okka padamunande tattvam aseneetundi yokka divyattam imidi untundadi.
0: As Potara undertook to write with such lofty, noble, sacred ideals about Bhagavatam, this Tattvam Asi was incorporated in that
1: itself. Palikedidi Bhagavatamata palikinchedi vaadu, vaadu adhe Bhagavantudu.
0: That the one who is making him utter is vaadu, that is Bhagavan.
1: Ne palikina, ne idane jeevatma.
0: There is that reference to me, that is I. If I were to utter this,
1: paramatmudu nenu jeevatmudu,
0: the one who makes me utter is God.
1: Tattvam asi, ee rendintu yokka ekatvame ee bhagavatam annadu.
0: This bhagavata, therefore, he just said, there is a tat, that, and tvam.
1: Ee bhagavatam nunde manavatvaniki sarina margamulanu ఇమిడించుకుంటూ వచ్చాడు.
0: హీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ భాగవత దోస్ సేక్రెడ్ థింగ్స్ విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు మ్యాన్.
1: మొట్టమొదట భక్తి ఆధారము.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ డివోషన్ ఈస్ ది వెరీ బేసిస్.
1: భక్తి క్రమక్రమేణా పెరుగుతూ రాగా అది ఏ జ్ఞానస్వరూపాన్ని పొందుతుంది.
0: యాజ్ ఇట్ గ్రోస్ అండ్ మెచ్యూర్స్ ఇట్ బికమ్స్ విజ్డమ్ ఆర్ నాలెడ్జ్.
1: ఈ జ్ఞానం ముదిరిపోయినప్పుడే మనకు వైరాగ్యము ప్రాప్తిస్తుంది.
0: వెన్ దిస్ నాలెడ్జ్ మెచ్యూర్స్ అండ్ ఫ్రక్టిఫైస్ ఇట్ బికమ్స్
1: ఈ వైరాగ్యం అంటే
0: డిటాచ్మెంట్
1: తత్వం అనేటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాము.
0: ఇన్ దట్ స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్ వీ అండర్స్టాండ్ ద తత్వం.
1: ఈ తత్వజ్ఞానాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ముక్తిని పొందగలడు.
0: ద వన్ హూ రికగ్నైజెస్ దిస్ తత్వ జ్ఞాన హీ గెట్స్ లిబరేటెడ్.
1: కనుకనే భాగవతం అనేటువంటి యొక్క పదముల యొక్క శబ్దములందే ఈ ఐదింటి యొక్క రహస్యము ఇమిడి ఉంటున్నది.
0: దిస్ వర్డ్ భాగవతం కన్సిస్ట్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ థింగ్స్.
1: భాగవతము ఇది ఐదు అక్షరాలు.
0: దేర్ ఆర్ ఫైవ్ లెటర్స్ భాగవతము.
1: ఇవే పంచభూతములు.
0: దిస్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇవే పంచేంద్రియములు.
0: దిస్ ఆర్ ఫైవ్ సెన్సెస్.
1: ఇవే పంచకోశములు.
0: దిస్ ఆర్ ఫైవ్ షీట్స్.
1: ఇదే పంచ ప్రాణములు.
0: దిస్ ఆర్ ఫైవ్ లైఫ్స్.
1: ఈ పంచ ప్రాణముల యొక్క సన్నిహితమైన సంబంధ బాంధవ్యమే దివ్యత్వము.
0: డివినిటీ ఈజ్ ద యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ లైఫ్స్.
1: భా ఇదే భక్తి.
0: భా స్టాండ్స్ ఫర్ భక్తి డివోషన్.
1: గా ఇదే జ్ఞానము.
0: గా స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్.
1: వా ఇదే వైరాగ్యము.
0: వా స్టాండ్స్ ఫర్ డిటాచ్మెంట్.
1: తా ఇదే తత్వము.
0: తా స్టాండ్స్ ఫర్ ప్రిన్సిపల్.
1: ము ఇదే ముక్తి. ఇదే భాగవతము అనేటువంటి.
0: ము స్టాండ్స్ ఫర్ లిబరేషన్.
1: భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముల యొక్క సమ్మిళిత సంబంధమే ముక్తి.
0: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ డివోషన్, నాలెడ్జ్, డిటాచ్మెంట్, తత్వం, ప్రిన్సిపల్, అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లిబరేషన్.
1: కనుక ప్రతి మానవునికి కూడాను భక్తి అత్యవసరము. ఇదే పునాది.
0: దేర్ఫోర్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ డివోషన్. దట్ ఇస్ ది వెరీ బేసిస్ అండ్ ఫౌండేషన్.
1: విద్యార్థులు కూడాను భవనమునకు, జీవిత భవనమునకు పునాది వంటి వారే.
0: స్టూడెంట్ లైఫ్ ఈస్ ది వెరీ ఫౌండేషన్ ఫర్ ది లేటర్ లైఫ్.
1: ఎందుకంటే మీరు బ్రహ్మచారులు.
0: బికాస్ ఇన్ ఎవరీ స్టూడెంట్
1: బ్రహ్మచారి అనేటువంటి యొక్క పునాది పైననే గృహస్థము అనేటువంటి గోడలు కడుతున్నారు.
0: ద ఫ్యామిలీ లైఫ్ ఈజ్ బిల్ట్ యాజ్ ద వాల్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ బ్రహ్మచర్య.
1: కనుక ఈ గృహస్థులు అనేటువంటి గోడలపైనే వానప్రస్థం అనేటువంటి రూఫ్.
0: ఆన్ దిస్ వాల్స్ ఆఫ్ గృహస్థ ఆర్ ఫ్యామిలీ మ్యాన్ దిస్ వానప్రస్థ రూఫ్ ఇస్ లేయర్ అండ్ ఇట్ ఇస్ లేయర్.
1: ఈ వానప్రస్థం అనేటువంటి మూతను వేసిన తర్వాతనే కేవలము జీవితము అనేటువంటి దానిని అందులో మనము జరుపుకుంటూ వస్తున్నాం.
0: వీ కెన్ లివ్ ద లైఫ్ ఇన్ దిస్ హౌస్ వన్ దిర్ ఇస్ దిస్ వానప్రస్థ రూఫ్ ఇస్ లేయర్.
1: జీవిత భవనమునకు విద్యార్థులు బ్రహ్మచర్యులు పునాది వంటి వారే.
0: Therefore, for the mansion of life, the vidyarthi
1: punadi bhadramga lekundina bhavanam anta kudipothundi.
0: If the foundation is not strong, the mansion can collapse at any time.
1: Kada vidyarthulu motta mota gunamulanu bhadramainativiga manamu abhruddhi gavinchukovali.
0: Therefore, in this age, students should have good qualities and cultivate them and make them firm and strong.
1: Guname lekundina మన జీవితంలో శాంతియే ఉండదు.
0: యు విల్ నాట్ హ్యావ్ పీస్ వితౌట్ వర్చ్యూస్ అండ్ గుడ్ క్వాలిటీస్.
1: మనం సమాజంలో పుట్టినాము.
0: వీఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: సమాజంలో పెరిగినాము.
0: వి హావ్ గ్రోన్ ఇన్ సొసైటీ.
1: సమాజంలోనే మన జీవితాన్ని గడుపుతున్నాము.
0: వీఆర్ లివింగ్ అవర్ లైఫ్ ఇన్ సొసైటీ.
1: సమాజమే లేకపోతే మన యొక్క జీవితమే లేదు.
0: వీ విల్ నాట్ హ్యావ్ అవర్ ఓన్ లైఫ్ వితౌట్ సొసైటీ.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి మానవుడు నేను నా కుటుంబము, నేను నా కుటుంబము అనేటువంటి ఒక స్థాయి అందే నిలిచిపోతున్నాడు.
0: టుడే మ్యాన్ అన్ఫార్చునేట్లీ ఈస్ కన్ఫైనింగ్ హింసెల్ఫ్ టు హింసెల్ఫ్ అండ్ హిస్ ఫ్యామిలీ. డజంట్ గో బియాండ్ దట్.
1: సమాజం వరకు తాను ప్రయాణం చేయటం లేదు.
0: హీ డస్ నాట్ గో యాజ్ మచ్ యాజ్ టు సొసైటీ అట్ ఆల్.
1: తాను తన కుటుంబం వరకే ప్రయాణం చేసి అందులో నిలిచిపోతున్నాడు.
0: హిస్ జర్నీ ఈస్ ఫ్రమ్ హింసెల్ఫ్ టు హిస్ ఫ్యామిలీ అండ్ దేర్ ఇట్ ఎండ్స్.
1: సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ?
0: If there is no society, where does your
1: samajame lekapothe neev ekkada?
0: If there is no society, where do you
1: samajamlo neev oka vyaktivi?
0: You are only an individual in the society.
1: Alanti samajane neev visarjinchi samajane neev lekka cheyakunda kevalam swarthamu saprayojanam nunde jeevitham gadapatam chetane neeku shanti saukhyamulu dooram aipothunnayi.
0: You are not enjoying peace and prosperity because you are giving up such a society.
1: Bhakti prapattulu endukudanu bhaktulu kudanu motta motta tana palitalaku mukhyamu.
0: Even in devotion and surrender, the devotee considers himself
1: swarthamu swarthamu swartham.
0: Even in devotion, selfishness
1: tadapare daivam yokka pari,
0: and he then only thinks of God.
1: Kanukane manavudu anukunnatundi yokka aanandanni anubhavinchalekapothunnadu anukolekapothunnadu.
0: That is why man has not been able to enjoy the bliss which he is aspiring to have.
1: Neevu ekkada nunchi vachchavu?
0: From where have you come?
1: Ye aadharamto neevu jeevisthunnavu?
0: On what basis are you living?
1: Ye anugrahamto neevu ee yokka lokamlo anubhavisthunnavu?
0: How are you enjoying your life? By what grace?
1: Deenini marchipothunnaru manavudu.
0: Man is forgetting this truth.
1: Kanukane bhagavanti yokka tattvanni vismarinchi భౌతికమైన లౌకికమైనటువంటి యొక్క ఈ జగత్తుని ఆశ్రయించినటువంటి యొక్క వారు కౌరవులని చెప్పవచ్చు.
0: దోస్ పీపుల్ హూ టేక్ షెల్టర్ అండ్ బేస్ దర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ద వరల్డ్లీ లైఫ్ అండ్ గివ్ అప్ గాడ్ హూ ఇస్ ద వెరీ బేసిస్ దే మే బి డిస్కవర్డ్.
1: సంపదలు ఉండినప్పటికీ కట్టకడపటికి ఏమైపోయినది?
0: కౌరవాస్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ వెల్త్ అండ్ పవర్, వాట్ హ్యాపెన్ టు దెమ్ అట్ లాస్ట్?
1: సమస్త బంధువులు కూడాను కౌరవులకే సహాయం గావిస్తూ వచ్చారు.
0: All the relatives helped only Kauravas.
1: Mahaveerulu, dheerulu, gambheerulainatunte varanta kudanu Kauravulu yende goppa variga nilichipoyaru.
0: Great renowned heroes joined the Kauravas in their fight.
1: Krupacharya, Dronacharya, Bhishmacharya, ilanti maha తెలివితేటలు కలిగినటువంటి వారు కూడాను, దీశక్తి కలిగినటువంటి వారు కూడాను కౌరవుల వైపునే ఉంటున్నారు.
0: పీపుల్ విత్ సో మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ పవర్స్ లైక్ కృప, ద్రోణ అండ్ భీష్మాచార్య, ఆల్ దిస్ వర్ ఆన్ ద సైడ్ ఆఫ్ కౌరవ.
1: భుజ బలము, బుద్ధి బలము, ఆయుధ బలము, ఆనంద బలము ఏమాత్రం కూడా వారికి ప్రయోజనం లేకపోయింది. దైవపైనే ఆధారపడినటువంటి వారు పాండవులు.
0: బట్ పాండవాస్ వర్ వన్ హూ బేస్డ్ దెమ్సెల్వ్స్ ఎంటైర్లీ ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివినిటీ.
1: కనుకనే ధర్మమును ఆశ్రయించినప్పుడే దైవం మనకు లభ్యమవుతాడనేటువంటిది భగవద్గీత సుస్పష్టంగా చెప్తుండాలి.
0: భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్లీ దట్ ఓన్లీ దోస్ పీపుల్ హూ రిసార్ట్ టు ధర్మ విల్ గెట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
1: ధర్మ క్షేత్రే కురుక్షేత్ర ధర్మంతో ప్రారంభం చేశాడు.
0: భగవద్గీత హ్యాస్ కమెన్స్డ్ విత్ ద వర్డ్ ధర్మ.
1: కానీ కట్టకడపటికి విజయంతో అంత్యం గావించాడు.
0: అండ్ ఇట్ హ్యాస్ క్లోజ్డ్ ఇట్సెల్ఫ్ విత్ విక్టరీ.
1: ధర్మంతో ప్రారంభించి విజయముతో ఆనందాన్ని అనుభవింపచేశాడు అర్జునుకు.
0: అర్జున స్టార్టెడ్ విత్ ధర్మ అండ్ ఎండెడ్ విత్ విక్టరీ.
1: కనుకనే ఏ చిన్న కార్యమునకైనా కూడాను పాండవులు పరమాత్మని ముందుంచుకుని తాము ఆ కార్యంలో ప్రవేశించేటువంటి వారు.
0: పాండవాస్ ఆర్ దోస్ పీపుల్ ఇన్ వాట్ ఎవర్ స్మాల్ వర్క్ దే అండర్టుక్ దే ఫస్ట్ కెప్ట్ గాడ్ బిఫోర్ దెమ్ అండ్ దెన్ ఓన్లీ స్టార్టెడ్ దేర్ వర్క్.
1: కౌరవులు అది కాదు, తమ స్వార్థము సప్రయోజనాన్ని ముందుంచుకొని భగవంతుని వెనకించేటువంటి వారు.
0: దే గేవ్ టాప్ ప్రయారిటీ ఫర్ దేర్ ఓన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ గేవ్ ఓన్లీ.
1: కనుకనే వారికి అన్ని విధములు కూడాను వారికి నష్టములు కష్టములే సంభవిస్తూ వచ్చాయి.
0: దట్ ఈస్ ద రీజన్ వై దే సఫర్డ్ సో మచ్ ఆఫ్ లాస్ అండ్ సో మచ్ ఆఫ్.
1: భగవంతుని ముందుంచుకున్నటువంటి పాండవులకు అన్ని విజయములే చేకూరినాయి. కష్టములు కొన్ని కలిగినాయి, కానీ ఆ కష్టముల వల్ల వారికి ఏమాత్రము నష్టం లేదు.
0: Pandavas might have faced some difficulties, but as they kept God in front and gave priority,
1: sukham manaku praptinchadu
0: without difficulty.
1: Kaste phali,
0: only the one who works hard will be rewarded.
1: Pandavulu yokka swaroopamu, kauravu yokka vibhagamu ee rakamga manam gurtinchalante, kauravulu motta mota I nenu ane ahankaraanni mundunchukunnaru.
0: To understand the distinction between Pandavas and Kauravas, we have to recognize Kauravas based upon their entire strength.
1: ఇది ముందుంచుకున్నటువంటి యొక్క పాండవులకు అన్ని విజయములే చేకూరినాయి. కష్టములు కొన్ని కలిగినాయి, కానీ ఆ కష్టముల వల్ల వారికి ఏమాత్రము నష్టం లేదు.
0: Pandavas might have faced some difficulties, but as they

0: తెలుసుకున్నారు. టు అండర్స్టాండ్ ది డిస్టింక్షన్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్, వి హావ్ టు రికగ్నైజ్ కౌరవాస్ బేస్డ్ అపాన్ దేర్ ఎంటైర్ స్ట్రెంగ్త్ ఆన్ దెమ్సెల్వ్స్. ఫస్ట్ ఐ,
1: నెక్స్ట్ వరల్డ్, లాస్ట్ గాడ్. కనుకనే వాళ్ళు అన్ని లాస్ట్ అయిపోయింది.
0: దేర్ఫోర్ ది లాస్ట్ ఎవ్రీథింగ్.
1: పాండవులు అట్టు కాదు, ఫస్ట్ గాడ్, నెక్స్ట్ వరల్డ్, లాస్ట్ ఐ. వారు అహంకారాన్ని కట్టకట్టపడికి చేర్చారు, కనుకనే వారు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ పాండవాస్ గేవ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్, సెకండ్ ప్లేస్
1: అహంకారాన్ని వెనుకకు నెట్టాలి.
0: డిస్ట్రాయ్ ఈగో,
1: అహంకారాన్ని ముందు పెట్టుకోకూడదు.
0: వి షుడ్ నాట్ కీప్ ఈగో ఇన్ ది ఫస్ట్ ప్లేస్.
1: కనుక మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను అహంకార నిర్మూలములు గావించుకునేటువంటి మార్గములను ఎన్నో ఉపమాన ఉపదేయములుగా మనకు బోధిస్తూ వచ్చాయి.
0: All the scriptures have taught that we should destroy the ego if we should really enjoy bliss and peace.
1: Vidyarthulara, ee vayasu lopala meeku ee ahankaram undatamu sahajame.
0: Students, in this age it may be natural for you to have that kind of ego.
1: Kandabalam undinanta varaku kannulo ahankara balamu prakashistune untadi.
0: As long as you have physical strength, your eyes will be full of ego.
1: యువకుల యొక్క రక్తము నిరంతరము కూడా పరువులు ఉరుకులుగానే ఉంటుంటాయి. దీనికి ప్రశాంతమైనటువంటి యొక్క ప్రసారం ఉంటేనే ఉండదు.
0: ది బ్లడ్ ఇన్ ది యూత్ వుడ్ బి ఫ్లోయింగ్ విత్ గ్రేట్ స్పీడ్. దేర్ విల్ నాట్ బి పీస్ ఆర్ దేర్ విల్ నాట్ బి
1: దేనిని కూడా లెక్క చేయరు.
0: దే డోంట్ సిప్ కేర్ ఫర్ ఎనీథింగ్.
1: ఇది అహంకారం అనేటువంటి పరువుల చేత ఆవరించడం వల్ల ఈ ఎవరిని కూడా లెక్క చేయకుండా మంచి చెడ్డలు విచారణ చేయకుండా ఉంటుంటారు.
0: పీపుల్ హూ ఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ ఈగో వుడ్ నెవర్ కేర్ ఫర్ ఎనీ డిస్క్రిమినేషన్.
1: పిల్లలు ఎందు విచక్షణ జ్ఞానము ఏమాత్రము కనిపించదు.
0: దేర్ విల్ నాట్ బి ఎనీ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అట్ ఆల్ ఇన్ సచ్ పీపుల్.
1: విద్యార్థులారా, వినయ విధేయతయే ప్రధానమైన విద్యగా భావించాలి.
0: కన్సిడర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ యాజ్ వెరీ ఇంపార్టెంట్
1: విద్య. వినయం,
0: ఎడ్యుకేషన్ కన్ఫర్స్ హ్యూమిలిటీ.
1: వినయమునను కలుగు పాత్రత.
0: ది అథారిటీ ఈజ్ ఒబ్టైన్డ్ ఆన్ అకౌంట్
1: పాత్రత వలన ధనము.
0: వన్ గెట్స్ మనీ ఆన్ అకౌంట్
1: ధనము వలన దైవంబు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ మనీ వన్ గెట్స్ ది గాడ్.
1: చూసారా, దైవం మనకు చిక్కారటంటే వినయం చేతనే మనకు దైవం లభిస్తాడు.
0: యూ కెన్ ఒబ్టైన్ గాడ్ ఓన్లీ బై హ్యూమిలిటీ.
1: కేవలం దైవం పైన అలక్ష్యం చేయటం వలన కానీ లేక అహంకారంతో నీవు ఈ యొక్క దైవ విషయాన్ని ధర్మ విషయాన్ని అలక్ష్యం చేసినప్పుడు కానీ నీకు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రాప్తించవు.
0: ఇఫ్ యు ఆర్ రాదర్ ఇండిఫరెంట్ టు గాడ్ ఫిల్డ్ విత్ ఈగో, యు ఆర్ నాట్ లైక్లీ టు ఒబ్టైన్ గాడ్ ఇన్ ఎనీ వే.
1: కనుక విద్యార్థులు ఈ వయస్సు చాలా పవిత్రమైన వయస్సు.
0: ఫర్ స్టూడెంట్స్ దిస్ పర్టికులర్ ఏజ్ ఈజ్ మోస్ట్ సీక్రెట్, మోస్ట్ ప్రెషియస్.
1: ఈ కాయమును, ఈ కాలమును, ఈ కర్మను సార్థకం గావించుకోవాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ యూ టు జస్టిఫై అండ్ శాంక్టిఫై దిస్ బాడీ, దిస్ టైమ్ అండ్ ఆల్ యువర్ యాక్షన్స్.
1: చక్కగా చదవండి,
0: స్టడీ వెల్,
1: మంచి తరగతిలో ఉత్తీర్ణులు కాండి,
0: పాస్ వెల్.
1: కానీ ఈ చదువును సమాజంలో ఉపయోగపెట్టండి.
0: బట్ యూజ్ దిస్ ఎడ్యుకేషన్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: కేవలం డిగ్రీ నిమిత్తమై మీరు చదవనక్కర్లేదు.
0: డూ నాట్ స్టడీ ఫర్ ద సేక్ ఆఫ్ ఒబ్టైనింగ్ డిగ్రీస్.
1: ఈ డిగ్రీల వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు.
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ బై దీస్ డిగ్రీస్.
1: మన పూర్వీకులు ఈ విధమైనటువంటి చదువులు ఏమీ చదవలేదు.
0: అవర్ ఏన్షియన్స్ డిడ్ నాట్ హావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కానీ చదువులు అధికమయ్యే కొలది కూడాను అహంకారం కూడాను పెరుగుతూ వస్తుంది.
0: బట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంక్రీజింగ్, అరోగెన్స్ ఆల్సో ఈస్ గ్రోయింగ్.
1: అహంకారం పెరిగినా మన యొక్క ఆత్మబలం తగ్గిపోతుంది.
0: ఇఫ్ ది ఈగో గ్రోస్, డివైన్ పవర్ రిడ్యూసెస్.
1: దివ్యత్వం పెరిగినా అహంకారం తగ్గిపోతుంది.
0: ఈ డివినిటీ ఇన్ యూ గ్రోస్
1: కూడాను పిల్లలు ఆడేటువంటి సీసా మాదిరి ఉంటుంటాయి.
0: ది రిలేషన్షిప్ బిట్వీన్ ఈగో అండ్ డివినిటీ ఈజ్ ద సేమ్ యాజ్ దట్ యు గెట్ ఇన్ ది సీసా.
1: విద్యార్థులారా, ఆధ్యాత్మిక మార్గము అత్యవసరము.
0: డియర్ స్టూడెంట్స్, స్పిరిచువల్ లైఫ్
1: దైవభావం లేకపోవటం చేతనే ఈనాడు లోకములో మానవులు క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
0: Man today has become worse than a cruel animal because he has given up the divine and sacred feelings in him.
1: Manaku dhanamu pradhanamu kaadu.
0: Wealth is not important for us.

0: మతమెచ్చిన మదమెచ్చును.
1: ఇఫ్ వెల్త్ గ్రోస్ యువర్
0: మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చు.
1: ఇఫ్ విత్ యువర్ ఆరోగెన్స్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీ
0: ధనముడిగిన మదముడుగును.
1: ఇఫ్ వెల్త్ డిక్లైన్స్
0: మదముడిగిన దుర్గుణంబు మానును వేమాన్న.
1: ఇఫ్ యువర్ ఆరోగెన్స్ డిక్లైన్స్ గుడ్ క్వాలిటీ.
0: మనకు పదవులు కాని లేక ధనము కాని గౌరవ ప్రతిష్టలు కాని కదిలిపోయే మేఘములు.
1: పవర్ అండ్ అథారిటీ, మనీ, వెల్త్, నేమ్ అండ్ ఫేమ్, ఆల్ దిస్ ఆర్
0: ఈ అహంకారమే మానవుని అతపతనం చేస్తుంది.
1: ఇట్ ఈస్ దిస్ ఈగో విచ్ బ్రింగ్స్ డౌన్ మ్యాన్ టు ఎ స్టేట్. దేనిని
0: బట్టి నీవు ఈ అహంకారాన్ని వినియోగం చేస్తున్నావు?
1: వై ఆర్ యూ సో మచ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఆన్ వాట్ బేసిస్?
0: ఏ ఆధారము లేదు.
1: దేర్ ఇస్ నో బేసిస్.
0: ఇదే మూర్ఖత్వము.
1: దేర్ ఇస్ ఓన్లీ స్టూపిడిటీ విచ్ ఇస్ ది బేసిస్.
0: కనుక అహంకారం ఉండటం చేతనే మనము తనను తానే మర్చిపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈస్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ రియల్ నేచర్ బికాస్ ఆఫ్ హిస్ ఈగో.
0: తనను తాను మర్చటమే పెద్ద బంధన.
1: ది గ్రేటెస్ట్ బాండేజ్ ఈస్ ఫర్గెటింగ్ వన్స్ ఓన్ రియల్
0: నేచర్. తనను తాను గుర్తించుకోవటమే నిజమైన సాక్షాత్కారం.
1: రికగ్నైజింగ్ హూ హీ రియలీ ఈస్ ఈస్ ది రియల్ సాక్షాత్కారం.
0: జపములు, ధ్యానములు, యోగములు, కర్మలు, సేవలు అనేక రకములుగా చేసినప్పటికీ కానీ మన యొక్క మనస్తత్వం ఏమాత్రము మారలేదు.
1: వాట్ ఎవర్ సాధనాస్, వాట్ ఎవర్ ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ గుడ్ డీడ్స్ యూ డూ, we are not transforming our own mind.
0: Vidyarthulara, manishi marinanta matramna prayojanam ledu, manasu marali.
1: By mere change of man there is no use. There the mind should change.
0: Guddalu marinanta valla vacheyatundi phaltam em ledu, gunamu marali.
1: By change of clothes you are not going to get anything.
0: Gunamu marakunda enni vidhamla entundi yokka abhirudhi margamunu manam anubhinchamani veravigina kani adi kevalam veritaname kani అది పవిత్రమైనటువంటి మార్గం కాదు.
1: వాట్ ఎవర్ ప్రోగ్రెస్ అండ్ సక్సెస్ యు అచీవ్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఆఫ్ ఎనీ అవైల్ ఇఫ్ యూ డు నాట్ డెవలప్ గుడ్ క్వాలిటీస్.
0: విద్యార్థులు, భవిష్యత్తునకు నాయకులు,
1: టుడేస్ స్టూడెంట్స్ ఆర్ టుమారోస్ లీడర్స్.
0: మీరు సరి అయినటువంటి స్థితి అందు ఉండినప్పుడే దేశం సరి అయినటువంటి స్థితిని అనుభవిస్తుంది.
1: ఓన్లీ వెన్ యు ఆర్ ఇన్ ఎ గుడ్ స్టేట్ ద నేషన్ విల్ బి.
0: దేశం యొక్క మంచి చెడ్డలు అన్నీ కూడాను విద్యార్థులపైననే ఆధారపడి ఉంటుంది.
1: ద ఫ్యూచర్ వెల్ఫేర్ ఆర్ అదర్వైజ్ ఆఫ్ ద నేషన్ ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ ద
0: విద్యార్థులు. మంచివారైనా, నీతి నిజాయితీ మంతులైనా, అప్పుడు దేశం కూడాను మంచి ఆదర్శవంతమైన దేశంగా నిరూపించవచ్చు.
1: ఇఫ్ ది స్టూడెంట్స్ ఫాలో ద పాత్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ద నేషన్ వుడ్ ప్రాస్పర్ అండ్ మేక్ గుడ్ ప్రోగ్రెస్.
0: భారతదేశము అనాది కాలం నుండి ఇటు సత్కీర్తిని సంపాదించినటువంటిది.
1: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ భారత్ హ్యాడ్ ఎర్న్డ్ ఎ గ్రేట్ రెప్యుటేషన్ అండ్ ఎ గుడ్ నేమ్.
0: కనుక ఆ యొక్క ప్రాచీన సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింప చేయండి.
1: రెస్టోర్ ద ఏన్షియంట్ కల్చర్ టు ఇట్స్ ప్రిస్టైన్ గ్లోరీ.
0: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతి వల్లనే అన్ని దేశములు కూడాను అనేక రకమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకుంటూ వచ్చారు.
1: నాట్ మెర్లీ భారత్, ఆల్ ది కంట్రీస్ ఎంజాయ్ ఆల్ ప్రాస్పరిటీ అండ్ వెల్ఫేర్ బికాస్ ఆఫ్ దిస్ సేక్రెడ్ ఇండియన్ కల్చర్.
0: భారతీయులే ఈ యొక్క ధర్మమును, ఈ యొక్క సంస్కృతి యొక్క విశిష్టతను గుర్తించుకోలేకపోతున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ టుడే ఇండియన్ దెమ్సెల్స్ ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ ద సేక్రెడ్నెస్ ఆఫ్ దర్ ధర్మ అండ్ దేర్ కల్చర్.
0: కనుక భారతదేశం అనేటువంటిది సర్వ దేశములకు కూడాను నాయకత్వాన్ని వహించినటువంటిది, పవిత్రమైనటువంటి దివ్య సందేశాలు అందించినటువంటి దేశము.
1: భారత్ ఈజ్ వన్ విచ్ ప్రొవైడెడ్ లీడర్షిప్ టు ఆల్ ద నేషన్స్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆఫర్డ్ గ్రేట్ ఐడియల్స్ టు ఆల్ ద నేషన్స్.
0: ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఆదర్శ రూపమైనటువంటి యొక్క రూపములో అన్యోన్యమైనటువంటి భావముతో ప్రకటించి ప్రచురించినటువంటిది భారతదేశము.
1: భారత్ ఈజ్ వన్ విచ్ షోడ్ గ్రేట్ లెసన్స్ యాజ్ ఎక్స్పౌండెడ్ ఇన్ వేరియస్ స్క్రిప్చర్స్ లైక్ వేదాస్.
0: కానీ ఈనాడు ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధన సన్నలిగిల్లటం చేతనే మన భారతీయ సంస్కృతిని కేవలం ఎవరు కూడాను గుర్తించడానికి వీలు కాకుండా ఉంటుంది.
1: నో వన్ హస్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ టుడే ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ కల్చర్ బికాస్ ది టీచింగ్స్ ఆర్ నాట్ అకంపెనీడ్ బై ద ప్రాక్టీస్.
0: విద్యార్థులారా, మూడు మాత్రం మీరు ఎప్పుడు కూడాను మరవకూడదు.
1: డియర్ స్టూడెంట్స్, డూ నాట్ ఫర్గెట్ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అట్ ఎనీ టైమ్.
0: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
1: భారతీయ ఆల్వేస్ ఆర్ అడ్హెర్ టు ట్రూత్ అండ్ ది ఫాలో రైట్నెస్.
0: భారతీయులకు ఆటపట్టు.
1: జస్టిస్ ఈస్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఫార్ ది భారతీయ.
0: కనుక నీవు సత్య ధర్మ నీతి నిజాయితీలతో మనము జీవించడానికి తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు లివ్ ఆన్ ది బేసిస్ ఆఫ్
0: సత్యం వద ధర్మం చర. ఈ రెండింటినీ మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: దట్ ఈస్ వై వేదాస్ హావ్ ఆల్సో డిక్లర్డ్ యాజ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
0: కనుక ఈ 15 దినముల నుంచి కూడాను మీరు తెలుసుకున్న గుర్తించిన సత్యాలను వర్తించడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడే ఇది సార్థకం అవుతుంది.
1: వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్ రికగ్నైజ్ అండ్ రియలైజ్ ఇన్ దీస్ 15 డేస్ ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ దెమ్
0: దేశం యొక్క అభిమానాన్ని మాత్రం మీరు ఏనాడకూడదు, మీరు వదలకూడదు.
1: యూ వుడ్ నెవర్ గివ్ అప్ యువర్ లవ్ ఫర్ ద నేషన్.
0: ఏ దేశం వారు ఆయా దేశాభిమానాలను పెంచుకోవడంలో తప్పు లేదు.
1: దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డెవలపింగ్ లవ్ ఫర్
0: అయితే తన దేశాభిమానం తాను పెంచుకుని పరదేశం మాత్రం మనం విమర్శించకూడదు.
1: లవ్ ఫర్ వన్స్ ఓన్ నేషన్ డజంట్ మీన్ క్రిటిసైజింగ్ అనదర్ నేషన్.
0: ఏ మతాన్ని కూడా మనం ఏ మాత్రం కూడా అలక్ష్యం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ షో డిస్రెస్పెక్ట్ ఫర్ ఎనీ అదర్ రిలీజియన్. వీ షుడ్ నాట్ క్రిటిసైజ్.
0: ఆ విధమైనటువంటి విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ దట్ కైండ్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్ ఇన్ యూ.
0: పరమ పావనమైన భరతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: ఇన్ దిస్ గ్రేట్ సీక్రెట్ భారత్ ఇట్ ఈస్ పేషెన్స్ విచ్ ఈస్ బ్యూటీ.
0: వ్రతములన్నిటియందు ఘన సత్యశీలమే కఠిన తపము.
1: అమంగ్ ఆల్ ద పెనన్సెస్ అండ్ వోస్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇంటిగ్రిటీ విచ్ ఇస్ ది గ్రేటెస్ట్ పెనన్స్ అండ్ వౌ.
0: నిజముగా ఈ పవిత్రమైనటువంటి దేశం యొక్క ఘనతను ఎంత వర్ణించినా కూడా సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎగ్జాస్ట్ ద ప్రాపర్ డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ గ్రేట్నెస్ నేషన్ అండ్ ఇట్స్ యునీక్నెస్.
0: తల్లి ప్రేమ కంటే అమితమైనటువంటి ప్రేమను అందించినటువంటిది ఈ దేశం.
1: దిస్ కంట్రీ అండ్ నేషన్ ఇస్ వన్ విచ్ హెస్ కన్ఫర్డ్ ఆన్ ఇట్ సిటిజన్స్ లవ్ గ్రేటర్ దాన్ దర్ ఓన్ మదర్స్.
0: ఇలాంటి పవిత్రమైన దేశాన్ని మనం ఈనాడు విస్మరించి విదేశాలను విశ్వసించి మన జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నాం.
1: వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ ఓన్ లైఫ్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ అదర్ నేషన్స్ గివింగ్ అప్ ఫెయిత్ అండ్ లవ్ ఫర్ అవర్ ఓన్ సీక్రెట్ మదర్ ల్యాండ్.
0: కాన విద్యార్థులారా, దేశాభిమానాన్ని పెంచుకుని దేశం యొక్క గౌరవాన్ని, దేశం యొక్క సంస్కృతిని, దేశం యొక్క ఔన్నత్యాన్ని మీరే కాపాడాలి.
1: డియర్ స్టూడెంట్స్, develop love for the nation, take care of its own greatness and see its sacredness and its greatness are restored.
0: మీ దృష్టియందు లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటి ఒక ప్రార్థన చేయండి.
1: ఆల్వేస్ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఏ దేశం పైన కానీ, ఏ మతం పైన కానీ, ఏ వ్యక్తి పైన కానీ మీకు ఏమాత్రం కూడా ద్వేషం కానీ, ఒక విధమైన అయిష్టము కానీ మీరు పెంచుకోకూడదు.
1: Do not develop enmity or dislike for any nation, any religion, any person, any country.
0: Vishala bhavanni penchukovali.
1: Broaden your vision, broaden your mind.
0: Sankuchitamaina bhavalnu tyaginchali.
1: Give up narrow mindedness.
0: Idi bharatiyulu nijamainatunte yokka samskruti.
1: That is true culture of bharatiyas.
0: Anduvalni aashramatamunandu lokasamastha sukhino bhavantu annatunte yokka chiranjeevi ainatunte yokka ee padamulu nirantaramu kudanu మరిస్తూనే ఉంటుండాలి.
1: దట్ ఈస్ వై దీస్ ఇమ్మార్టల్ వర్డ్స్ లెట్ ఎవ్రీ కంట్రీ అండ్ ఎవ్రీ వన్ బి హ్యాపీ ఈస్ ది మంత్ర విచ్ ఈస్ చాంటెడ్ బై ది ఏన్షియంట్ రిలీజియన్.
0: భగవద్భక్తిని మాత్రము ఎవరే విధంగా మేము తూలనాడినా, ఎవరే విధంగా మిమ్మల్ని హాస్యాస్పదంగా చూచినా దీనిని మాత్రం మీరు వదలకండి.
1: కమ్ వాట్ మే, లెట్ ఎనీ వన్ క్రిటిసైజ్ ఆర్ కామెంట్ ఆర్ రిడిక్యూల్ యూ, do not give up.
0: భగవత్ ప్రేమనే లేకపోతే ఈ జగత్ అంతా శూన్యమే.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎ నలిటీ.
0: ప్రేమనే భగవంతుడు, భగవంతుడే ప్రేమ.
1: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
0: కనుక ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
1: డెవలప్ దిస్ కైండ్ ఆఫ్
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా ఈ ప్రేమకు భంగం కలిగించకండి.
1: Do not give up such sacred love and
0: కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు ఎన్ని వెంటాడినప్పటికీ ప్రేమను మాత్రం మీరు వదలకండి. భగవత్ ప్రేమను.
1: డూ నాట్ గివ్ అప్ లవ్ ఫర్ గాడ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్, వాట్ ఎవర్ బి ద డిఫికల్టీస్,
0: ప్రాబ్లమ్స్ మీ వెంట జంట ఇంట కంట ఉంటుంది, మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది.
1: ఇట్ ఈస్ దిస్ లవ్ ఫర్ గాడ్ విచ్ కెన్ గివ్ యూ ప్రొటెక్షన్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అకంపెనింగ్ యూ అట్ ఆల్ టైమ్స్.
0: కష్టములు వచ్చినాయని భగవంతుని ఏమాత్రం కూడా నువ్వు నిందించకూడదు.
1: వెన్ యూ ఫేస్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ డూ నాట్ క్రిటిసైజ్ గాడ్.
0: ఇది నీలో పేరుకున్నటువంటి స్వార్థం.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్
0: భగవంతుడు ఏ నిమిత్తమై ఏ కారణం చేత నీకు కష్టాన్ని అందించాడు,
1: ఫర్ వాట్ జస్టిఫైడ్,
0: అది కూడా నువ్వు ఒక అనుగ్రహ ప్రసాదం అనే మీరు భావించాలి.
1: యుడ్ ఆల్వేస్ కన్సిడర్ ఆల్ డిఫికల్టీస్ గివన్ బై గాడ్ యాజ్ గిఫ్ట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: కనుక నీ జీవితం అనేటువంటిది సుఖదుఖములకు మధ్యలో ఉండినటువంటిది.
1: లైఫ్ ఈజ్ శాండ్విచ్ బిట్వీన్ జాయ్ అండ్ సారో.
0: కాన మీరు ఈ ప్రాకృతమైనటువంటి యొక్క బాధలను ఏమాత్రము లెక్క చేయకుండా భగవద్భావాన్ని భగవత్ విశ్వాసాన్ని దృఢంగా కలిగి ఉండినప్పుడు ఎన్నైనా కూడా మనం ఎదుర్కొని దాన్ని సాధించవచ్చును.
1: డూ నాట్ వరీ అండ్ బాదర్ యువర్ సెల్ఫ్ అబౌట్ దిస్ ఓన్లీ డిఫికల్టీస్. హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ అండ్ లవ్ ఫర్ గాడ్. యూ కెన్ ఫేస్ ఎనీ డిఫికల్టీస్ అండ్ కాంకర్ దెమ్ అండ్ అచీవ్ విక్టరీ.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడాను భగవత్ నామాన్ని మీరు మరవకూడదు.
1: డూ నాట్ గివ్ అప్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అండ్ రిమెంబరింగ్ హిస్ సేక్రెడ్ నేమ్.
0: మీ జీవిత యొక్క ప్రవాహములో నావగా తోడ్పడుతుంది.
1: That name itself becomes a boat for you to save you in the flow of life.
0: Kanuka, namasmarana cheyandi.
1: Chant the name of the Lord.

0: త్రిలోకంబు ఇరుసులేయకుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఎల్ల నక్షత్రాలు నేల రాలక మింట నిలిచియుండే ఏ ప్రేమ శక్తిచే ఈ దారుణి శక్తి ఇరుసు లేకుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఇది ఏ ఆత్మశక్తి ఏ ప్రేమ మహిమచే ఆత్మశక్తియు ప్రేమ శక్తియు రెండు ఏకమయ్యే ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈ ప్రపంచం యొక్క స్థితి తెలియడానికి ఏది ఆధారం
1: What is the basis for the world to exist and sustain?
0: ఈ ప్రేమ శక్తి అన్ని నక్షత్రాలు నేల రాలక మింట నిలిచి ఉండే
1: What is that mighty power of love that keeps the stars there steady, there in the sky, without falling down?

0: ఒకటి కలిసి ఉండే.
1: వాట్ ఈస్ దట్ మైటీ పవర్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద వరల్డ్స్ టు ఎగ్జిస్ట్ ఇన్ పర్ఫెక్ట్ హార్మోని అండ్ సింథసిస్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జ్ఞానుడు పొట్ట నింపుకున చిక్కులను నందుచు కోటి విద్యలను పునగనేర్చి పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేటికి.
1: Why should we ruin our human life by just spending all our energies and time to feed our belly, to eke out our living, by acquiring so much of knowledge just for our livelihood?
0: నిత్య జీవితంలో సత్య వస్తువును దర్శించవలనన్నా ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: In our daily life, we have the experience of truth. We don't need to adopt any separate spiritual practice.
0: Brahma, Vishnu, Maheshwarali, అనేక విధములుగా పేరు చెప్తున్నాం మనం.
1: We utter some names like Brahma, Vishnu and Maheshwara.
0: ఈ రూపములు చూచిన వారెవరు?
1: Who have seen those forms of these three?
0: ఎవరికి ఈ రూపములు కనిపించడం లేదు.
1: None have seen these forms.
0: కేవలం శక్తి ఒకటి మాత్రమే ప్రేమ స్వరూపమై సంచరించుతున్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది పవర్ ఆఫ్ లవ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది డివైన్.
0: ప్రేమ చేతనే సర్వ సంగములు సమకూరుచున్నవి.
1: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ లవ్ వీఆర్ ఏబుల్ టు ఎక్వైర్ పొజెస్ ఆల్.
0: సంఘం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ సంఘ?
0: 10 మంది చేరిక మాత్రం సంఘం కాదు.
1: సంఘ ఈజ్ నాట్ అసెంబ్లీ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్.
0: సమత్వమైనటువంటి మానవత్వం, దివ్యత్వమైన దైవత్వంతో కూడి ఏకం కావటమే సంఘం.
1: సంఘ ద కంపెనిమెంట్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద డివినిటీ.
0: డివినిటీ లేకుండా ఏ విధమైన మానవత్వం కనిపించదు.
1: Without divinity, humanity cannot exist.
0: దివ్యత్వంతో కొంచెం సంబంధ బాంధవ్యం కల్పించుకున్నప్పుడే నీకు సర్వశక్తి కూడా సమర్థుడు అయిపోతావు.
1: When once you establish intimate contact with the inner divinity, you'll be able to accomplish.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నిజముగా మానవత్వమునందే సర్వశక్తులు ఇమిడి ఉన్నవి.
1: ఇట్స్ ఓన్లీ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆల్ ఫ్యాకల్టీస్ ఆఫ్ పవర్ ఆర్ ప్రెసెంట్.
0: దీనికి వేరే దివ్యమైనటువంటి శక్తి మనం తీసుకుని రానక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద డివైన్ పవర్ బియాండ్.
0: మానవుని అందే డివైన్ పవర్ పూర్తిగా నిండి ఉన్నది.
1: ద డివైన్ పవర్ ఈజ్ ఇమ్మనెంట్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: ఆ పవర్ లేకుండా మానవతా శక్తి ఏమాత్రము ఒంటరిగా పనిచేయలేదు.
1: విదౌట్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్ హీ కెనాట్ ఫంక్షన్.
0: మమైవాహం అంటాడు.
1: గాడ్ సేస్ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: అహం బ్రహ్మాస్మి.
1: అండ్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ దట్ ఐ యామ్ గాడ్.
0: తత్ త్వం అసి.
1: And it is also said that
0: prajnanam brahma,
1: and that awareness prajnana,
0: ayamatma brahma. ilanti mahavakyamulu entayo geeta yandu imidi unnavi.
1: The four primordial principles, that I am awareness prajnanam brahma, tattvamasi that thou art, ayamatma brahma, these are the Vedic dicta.
0: ivanni kunnu kevalamu manavuni mayallo munchi pettunnavi gaani ఇవి సహజంగా ఎక్కడ కూడా ఈ శక్తిని కనిపించడం లేదు.
1: మెనీ ఆఫ్ ది థింగ్స్ దట్ వి ఎన్కౌంటర్ ఇన్ లైఫ్ డ్రౌన్ అస్ ఇన్ ఇల్యూజన్ అండ్ ఇట్ గివ్స్ నో స్కోప్ ఫర్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ ది ఇన్నర్ పవర్.
0: మానవత్వానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో పవర్ బియాండ్ ది పవర్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్.
0: మానవత్వం అందే దైవత్వం కూడా ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ in man the divinity, God exists.
0: ఈ దివ్యత్వము మానవత్వము రెండు చేరే శక్తిత్వంగా మారుతుండాలి.
1: So the humanity and the divinity together constitute the entire power of love.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ మానవత్వం అనేక శక్తులను సాధించి దాన్ని ఏదో ఒక విధమైనటువంటి ఒక సాధన లోపల ముంచాలని ప్రయత్నిస్తున్నారు.
1: The human society is totally involved to achieve something, to accomplish something out of all the faculties of power. శరీరములకు
0: ఎన్నో బాధలు ఉన్నవి.
1: The body suffers from so many afflictions.
0: ఈ బాధల లోపల నీ శక్తి ఎంత మాత్రమో.
1: Out of all the sufferings, what just the power that you have.
0: అనేక పర్యాయం చెప్పారు. పుట్టుట ఒక చింత.
1: The very birth itself is a matter of worry.
0: భూమి నిండుట చింత.
1: Life on earth.
0: సంసారం ఒక చింత.
1: The family life.
0: చావు చింత.
1: Death.
0: బాల్యమంతయు చింత.
1: The childhood.
0: వార్ధక్యం ఒక చింత.
1: Old age.
0: జీవించుట ఒక చింత.
1: Life.
0: చెడుపు చింత.
1: And the failure.
0: కర్మలన్నీ చింత.
1: All actions.
0: కష్టములు ఒక చింత.
1: Difficulties.
0: సంతసం ఒక చింత.
1: Happiness.
0: వింత చింత.
1: The mystery.
0: ఏది చింత లేనటువంటిది.
1: And it's all full of worries and anxieties.
0: అన్ని చింతలు చేసే కూడి ఉన్నవి.
1: Life is full of worries and worries.
0: ఇది చింతలు కాదు.
1: In fact, they are not.
0: ఇది దైవత్వాన్ని చేరేటువంటి స్టెప్స్. మానవత్వాన్ని వదిలి దైవత్వాన్ని చేరడానికి ఈ విధమైన మార్గములు.
1: We have to consider them as steps to take man towards God, essence of man.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: దైవాన్ని మేము స్వప్నంలో చూచామని, దైవాన్ని మేము ధ్యానంలో చూచామని, దైవాన్ని మేము అనేక రకములుగా జ్ఞాన నేత్రముల చేత సంపాదిస్తున్నామని చెప్పుకుంటారు.
1: పీపుల్ డిక్లేర్ దట్ దే విజువలైజ్డ్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్. సమ్ సే దట్ దే సా హిమ్ వైల్ ఇన్ మెడిటేషన్. సమ్ సే దట్ దే కుడ్ విజువలైజ్ హిమ్ త్రూ దేర్ విజ్డమ్ ఐ.
0: కనుక ఇవన్నీ కూడా కేవలము మానవుని యొక్క భ్రమలే కాని నిజమైన శక్తులు కాదు.
1: దీస్ ఆర్ ఆల్ హ్యూమన్ ఇమాజినేషన్స్. ఇట్స్ నథింగ్ టు డూ విత్ ది లేటెంట్ పవర్.
0: స్వప్నంలో భగవంతుని దర్శించాము అని అంటుంటారు.
1: సమ్ సే దట్ దే హావ్ సీన్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్.
0: స్వప్నం ఎక్కడ ఉంది, భగవంతుని ఎక్కడున్నాడు, దర్శించడం ఎక్కడ?
1: వేర్ ఇస్ ది డ్రీమ్? వేర్ ఇస్ గాడ్? వాట్ ఇస్ ది పాయింట్ ఆఫ్ సీయింగ్?
0: అసలు స్వప్నమే లేదు.
1: There is no dream at all.
0: ఈ స్వప్నంలో కనిపించేటువంటి ఇవన్నీ కూడా వ్యక్తిత్వములు కావు.
1: All that you encounter in dream, that's not a reality at all.
0: ఇవన్నీ కేవలము మాయ శక్తులే.
1: That's all illusion, false identification.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి భ్రాంతియే.
1: It is delusion, imagination.
0: ఈ భ్రాంతిని మనం ఏనాడు పోగొట్టుకుందామో ఆనాడే మనకు నిజశక్తి మనలో ప్రారంభమవుతుంది.
1: ద మూమెంట్ వీ ట్రాన్సెండ్ దిస్ డెల్యూషన్ అండ్ ఇమాజినేషన్ వీల్ బి ఏబుల్ టు నో ద రియాలిటీ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ మాయ శక్తులను తొలగించుకోవాలి.
1: ఎవ్రీ వన్ మస్ట్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అబాండన్ దిస్ ఇల్యూషన్.
0: ధ్యానంలో కూర్చొని ఏదో మేము ఎవరినో ధ్యానం చేస్తున్నామని అనుకుంటారు. ఆ ధ్యానంలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క వెలుతురు వచ్చిందంటే ఈ ప్రకాశాన్ని మేము చూచామంటారు.
1: Some say that they sit in meditation, in full concentration, and they see a ray of light in the state of meditation.
0: ఈ మెడిటేషన్ అంటే ఏమిటి?
1: What exactly is meditation?
0: ఏకాగ్రత అని.
1: It's concentration.
0: ఎట్టి చలనము లేకుండా, ఎట్టి భ్రాంతి లేకుండా, ఎట్టి సంబంధము లేకుండా ఒక విధమైనటువంటి దృశ్యం కనిపించడం.
1: The actual state of meditation does not call for any kind of movement. It does not promote any imagination or illusion or any relationship.
0: ఎక్కడ చూసినా గాని మనిషి ఉన్నాడు.
1: Man is present all over the world.
0: కానీ మనిషి ఎక్కడ ఉన్నాడో అక్కడే మనసు కూడా ఉంటుండాలి.
1: Wherever man is present, there exists the mind.
0: ఈ మనసు లేని స్థానము ఎక్కడ కూడాను లేదు.
1: There is no place where there is no mind.
0: కనుక మనసే సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: సో ఇట్స్ ద మైండ్ దట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: మన ఏ మనుష్యానాం కారణం బంధమోచయో.
1: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్ అండ్ లిబరేషన్.
0: మోక్షం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ మోక్ష? లిబరేషన్.
0: ఆనందాన్ని అనుభవించటము.
1: ఎక్స్పీరియన్సింగ్ ద స్టేట్
0: ఆఫ్ ఆనందం ఎక్కడి నుంచి రాదు.
1: యు డోంట్ గెట్ బ్లిస్ ఫ్రమ్ ఎనీవేర్ ఎల్స్.
0: మానవుని యొక్క హృదయ స్థాయి నుంచే వస్తుండాలి.
1: ఇట్ అరైజెస్ ఫ్రమ్ వన్స్ ఓన్ హార్ట్.
0: ఈ మనసు యొక్క తత్వము,
1: ద నేచర్ ఆఫ్ ద మైండ్,
0: అనేక రకములు కాకుండా చంచలమైనటువంటిది.
1: ఈజ్ దట్ ఆఫ్ వేవరింగ్ టైప్.
0: ఈ వేవరింగ్ మైండ్ అనేటువంటిది మన యందే ఉన్నది, కానీ బయట నుంచి రావటం లేదు.
1: దిస్ వేవర్డ్ నేచర్, అన్స్టెడీనెస్ ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఈజ్ నాట్ ఎనీవేర్ ఎల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా సంబంధ బాంధవ్యములంతా కూడాను మా యొక్క సంబంధం అని.
1: Therefore, every association is the fructification or the result of illusion.
0: నీ ఒక పెళ్లి చేసుకున్నావు.
1: You supposing get married.
0: భార్య భర్తను సంబంధ బాంధవ్యంగా తీసుకుంటున్నావు.
1: You consider it as the relationship between husband and wife.
0: కానీ ఇంత పూర్వం కూడా ఆమె ఉండది, నీవు ఉన్నావు.
1: Prior to the wedding, both of you were present without any relationship.
0: కేవలం మనసు యొక్క సంబంధమే.
1: It is only association because of the mind.
0: ఈ భ్రాంతి యొక్క ఈక్వల్ శక్తి.
1: It is the power of the illusion.
0: ఈ విధమైనటువంటి యొక్క మాయాశక్తులు అన్ని కూడాను మహత్తరమైన శక్తులు అని భావించుకోవటం చాలా పొరపాటు.
1: It's a big mistake to consider the power of this illusion or maya as the highest one.
0: మాయా ఎప్పుడు తొలగుతుందో అప్పుడే నీకు సర్వము తొలగిపోతుంది.
1: The moment the curtain of illusion drops, the reality reveals.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Aa maya kodu prema cho cheri untuntadi.
1: And we also find the love along with this illusion.
0: Prema lenatvanti oka padamu ekkada kodanu kanipinchadu.
1: You don't find any place in this world without love.
0: Kanuka premane sarvamu.
1: Love is everything.
0: Sambandha bandhavyam anni kodanu prema chetane kalugutunnavi.
1: The associationship, the relationships are because of love. All things happen because of love. They grow because of love. Things grow, they increase, they diminish, they vanish because of love. Number 9. 9 plus 1 is equal to 10.
0: అయితే ఈ 10 అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: ద నంబర్ 10, హౌ డిడ్ యూ గెట్ ఇట్?
0: ఒకటి చేరటం చేతనే దీనికి సంబంధం వచ్చింది.
1: దిస్ 10 ఇస్ బికాస్ ఆఫ్ ప్లస్ ఎడిషన్ ఆఫ్ 1.
0: పది లోపల ఒకటి తీసివేసి
1: రిమూవ్ 1 అవుట్ ఆఫ్ దిస్ నంబర్ 10,
0: 9 మాత్రమే మిగులుతుంది.
1: అండ్ యూ ఆల్సో ఓన్లీ
0: ఆ మిగిలినటువంటిది ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ దెన్ నంబర్ 9?
0: అది కూడా మనం తీసిపెట్టినవి.
1: అండ్ ఇట్స్ ఓన్లీ అవర్ క్వశ్చన్ సబ్స్ట్రాక్షన్.
0: ఈ విధంగా సంబంధ బాంధవ్యములంతా మనం కూడటము మనం తీయటము, ఈ రెండు యొక్క సంబంధమే ఈ సంబంధం.
1: సో ది రిలేషన్షిప్ ఇస్ బికాస్ ఆఫ్ ఎడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్, దట్స్ ఆల్.
0: ప్రపంచంలో,
1: ఇన్ దిస్ వరల్డ్,
0: ఎన్నో రకములైనటువంటి యొక్క ధ్యానములు జరుపుతున్నారు.
1: వీ కమ్ అక్రాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్.
0: బ్రహ్మ సాధనం ఒకటి ఉంటుంది. బ్రహ్మ సాధనం,
1: బ్రహ్మ సాధన ఇస్ వన్ టైప్.
0: బ్రహ్మ సాధనం,
1: భ్రమ సాధనం.
0: ఈ సాధన అనేటువంటిది భ్రమ నుంచి కలిపినటువంటిది.
1: భ్రమ సాధన, దిస్ కైండ్ ఆఫ్ సాధన ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ భ్రమ, ఇల్యూషన్.
0: కనుక బ్రహ్మ కాని, విష్ణువు కాని, మహేశ్వరుడు కాని ఏ సాధనలో కూడాను ఎవరికి కనిపించడం.
1: ఇన్ఫాక్ట్ బై సాధన నన్ కెన్ సీ బ్రహ్మ, విష్ణు, అర్మహేశ్వర.
0: ఈ కనిపించేటువంటి కూడాను మన యొక్క హృదయ భావములే.
1: ఆల్ దట్ వీ సీ, feel to see, are just the reflections of
0: Brahma. Jagatunandu ledu.
1: Brahma is not present separate.
0: Vishnu jagatunandu ledu.
1: Nor Vishnu.
0: Isharu jagatunandu ledu.
1: And there is no Ishwara in
0: him. Ishavasyam idam jagat.
1: Ishavasyam idam jagat. God is present everywhere.
0: Unnatanta kuda oka manavatame.
1: It is only the humanity, just one way.
0: Ee manavatvani nammaka daivatvam kavalani ee manavatvamlo mana vicharam chesthe edi kanipistundi?
1: Without consideration for humanity, how do you expect to attain divinity? You will only come across the demonic temperament, danavatva.
0: నీవు తలచినటువంటి రూపంలో అందులో చేరడానికి వీలు లేదు.
1: యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: నీవు చూస్తున్నటువంటి యొక్క విష్ణుస్వరూపము అది విష్ణువు కాదు.
1: యువర్ విజువలైజేషన్, ఇమాజినేషన్ ఆఫ్ విష్ణు ఈజ్ నాట్ ఎ రియాలిటీ.
0: నీ యొక్క భ్రమ యొక్క తృష్ణ.
1: It is only your yearning, pining for God.
0: Kalaka Vishnu ledu.
1: There's no Vishnu.
0: బ్రహ్మను లేడు,
1: నార్ బ్రహ్మ,
0: ఈశ్వరుడు లేడు,
1: నో ఈశ్వరైదర్,
0: ఉన్నది ఒక్కటే మానవుడు.
1: ఓన్లీ మ్యాన్ దట్ ప్రెసెంట్,
0: మనిషి అందే సర్వం కూడా ఇమిడి ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ మ్యాన్.
0: కనుక మానవత్వమును ఈ విష్ణుత్వాన్ని చూసినట్టు అనుకుంటావు, కానీ విష్ణుత్వం ఎక్కడి నుంచి రాదు, మానవత్వం ఉన్నది పోదు.
1: యు ఫీల్ దట్ యు హావ్ సీన్ విష్ణు, నో నో, ఇన్ ఫ్యాక్ట్ ది విష్ణు ఆస్పెక్ట్ హాస్ నాట్ ఎంటర్డ్ ఇన్ యువర్ లైఫ్ నార్ లెఫ్ట్.
0: నీవే విష్ణువు,
1: యు ఆర్ విష్ణు,
0: నీవే బ్రహ్మ,
1: యు ఆర్ బ్రహ్మ,
0: నీవే శివుడవు,
1: యు ఆర్ శివ.
0: అన్ని నేనే నేనే అని అనుకుంటే ఏ ఒక్క చింతన ఉండదు.
1: ఇఫ్ యు థింక్ దట్ యు ఆర్ ఎవ్రీథింగ్ ద డివైన్, యు డోంట్ నీడ్ టు వరీ.
0: అహం బ్రహ్మ, అహం విష్ణు, అహం ఈశ్వర.
1: లెట్స్ హావ్ ద ఫీలింగ్ అహం బ్రహ్మ ఐఎమ్ బ్రహ్మన్, అహం విష్ణు ఐఎమ్ విష్ణు,
0: అన్నింటికీ.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఎవ్రీథింగ్ ఆల్.
0: ఈ విధమైనటువంటి భావములు మీరు పెంచుకుంటే ఏ విధమైనటువంటి యొక్క డౌట్స్ కు అవకాశం ఉండదు.
1: వెన్ యూ హ్యావ్ దిస్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ది డివినిటీ, దెన్ దేర్ విల్ బి నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ యాంగ్జైటీ ఆర్ వరీ.
0: కనుక మానవత్వం కంటే మించినటువంటిది మరొక శక్తి, మరొక రూపము ఎక్కడ కూడా ఈ జగత్తులందు కనరాదు.
1: బియాండ్ ది హ్యూమన్ పవర్ కెపాసిటీస్ దేర్ నథింగ్ దట్ ఎగ్జిస్ట్ బియాండ్.
0: కనుక నీవన్నీ కల్పించుకున్నటువంటివన్నీ కూడా కల్పనలే, కానీ నిజమైనటువంటి శక్తులు కాదు.
1: All that you see, all that you declare to see is only just the stretch of your imagination.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ratri maaku swapnamlo swami vachadu anukuntuntaru.
1: Some say swami appeared in my dream.
0: Nenu evaru swapnamlo kuda nenu povadam ledhu.
1: Bhagavan is not reaching your dreaming state.
0: Nee sankalpame poorthi danni valavarchukunnappudu adi neeku oka roopakanga kanipistundi.
1: It is only your thought that has appeared in the form of a dream.
0: Kanuka bhagavantudu oka roopanni marchukovatamu maroka roopanni techukovatamu ivi ekkada kuda jaragavu.
1: God does not take upon himself any form and change to another form.
0: Daivaniki kopam vachindi anukuntaru.
1: We think God is angry.
0: Daivaniki kopamu ledu, prema ledu.
1: God has neither love nor anger.
0: Kanuka ee kalpanalanni kudanu నీవు దైవం పైన కల్పిస్తున్నావు.
1: ఇట్ ఈస్ వీ అట్రిబ్యూట్ దీస్ థాట్స్ ఆన్ గాడ్.
0: నువ్వు నిరంతరము ప్రేమలో ఉంటుండు.
1: యు బీ ఇన్ లవ్ కంటిన్యూ.
0: ఈ ప్రేమలో ఉండినప్పుడు కోపతాపములు ఏమాత్రము కల్పించవు నీకు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్, దేర్ ఇస్ నో ఛాన్స్ ఫార్ ది హేట్రెడ్ టు ఎగ్జిస్ట్ నార్ యాంగర్.
0: కనుక నీ ప్రేమ ఒక్కటే నీ యొక్క ఆకారం.
1: దెర్ఫోర్ యువర్ ట్రూ ఫార్మ్ ఇస్ లవ్.
0: పుట్టిన దశమే బిడ్డ ప్రేమతో పుడుతుండాలి.
1: The child is born with love.
0: ఆ బిడ్డ పెరగటం కూడాను ప్రేమ చైతన్యం పెరుగుతుండాలి.
1: The child grows in love.
0: ఈ రూపములు మారటం కూడాను ప్రేమ చైతన్యం మారుతుండాలి.
1: The whole form of human life in different steps, stages is because of love.
0: మరొక శక్తి అనేటువంటిది మనకు కనిపించి ఈ ప్రేమను మార్చడం కాదు.
1: No other power can ever change love.
0: ఈ విధంగా మీరు విచారణ చేసి
1: you investigate this way.
0: ఏదో కొంతవరకు శక్తిని సంపాదించామని మీరు భ్రమించకండి.
1: నెవర్ బి మిస్టేకెన్ దట్ యు హావ్ అక్వైర్డ్ పవర్స్.
0: ఈ భ్రమను మీరు దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సచ్ పవర్స్ విచ్ ఫాల్స్ నోట్.
0: భ్రమ నీకు బ్రహ్మం కాదు.
1: భ్రమ ఇల్యూషన్ ఈజ్ నాట్ బ్రహ్మ ద రియాలిటీ.
0: కనుక బ్రహ్మ అంతా కూడా భ్రమలు కావు.
1: అండ్ బ్రహ్మ ద రియాలిటీ కెన్ నాట్ బి భ్రమ.
0: బ్రహ్మలో భ్రమ లేదు, బ్రహ్మలో భ్రమ లేదు.
1: And therefore, there is no Brahma illusion in Brahma, the reality, nor there is Brahma, the reality, in Brahma, that illusion.
0: So they are
1: all just your imaginations and your thoughts only. Embodiments of divine Atma.
0: Divyatma naga yevti.
1: What is the meaning of Divyatma?
0: Divyamainatvanti Atma.
1: Atma, the self is divine. Divya.
0: Atma naga chaitanyame.
1: Atma means awareness.
0: Chaitanyam sarvatra untundali.
1: This chaitanya is everywhere.
0: Chaitanyam lenetundi sthanam ekkada kodanu manaku kanipinchadu.
1: You cannot come across any place without this awareness, chaitanya.
0: Chaitanyame sarvashakti ayinatundi oka shakti.
1: And this chaitanya is all powerful.
0: Ikkada manam oka vishayanni chakkaga pradarshinchali.
1: Here we have to investigate very clearly one important aspect.
0: Chaitanyam unnadi.
1: Here there is chaitanya.
0: కదులుతూ ఉన్నది.
1: It is set in motion.
0: ఈ కదిలేటువంటి యొక్క చైతన్యం అనుకు మనము కదలనటువంటి ఒక భ్రాంతిని మనం కల్పించుకుంటున్నాం.
1: And in fact, this kind of awareness with full of vibration, we attribute అనదర్ థాట్, అనదర్ పవర్.
0: ఆ బ్రహ్మచేతనే ఈ కలిపినటువంటి చైతన్యము కదులుతూ ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: అండ్ దెన్ దేర్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ ఆర్ అన్స్టడీనెస్.
0: ఏ కదలిక గాని, ఏ స్థిరత్వం కాని, ఏ యొక్క బ్రహ్మత్వం కాని ఎక్కడికి ఉన్న జగత్తులో కాలరాదు.
1: దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ నేచర్ ఆర్ అన్స్టడీనెస్ యూ డోంట్ ఫైండ్ ఇన్ ది రియాలిటీ.
0: మీ ఉత్సాహములకు నేను ఆటంకం కలిగిస్తున్నానేమో అని అనుకుంటాను.
1: Perhaps you may be feeling Bhagavan is restricting your enthusiasm.
0: మీ ఉత్సాహములకు నేను ఏది కూడా అడ్డు చెప్పటం లేదు.
1: Bhagavan will never object your bubbling enthusiasm.
0: మీ సత్యమునకు సరైనటువంటి రూపాన్ని మీకు కల్పిస్తున్నాను.
1: Bhagavan is teaching us the true form of truth.
0: ఎందుకనగా మీరు భ్రమల చేతనే కాలమంతా ఇక్కడ పెంచుకుంటున్నారు.
1: Because we are wasting our time drowned in delusions.
0: కనుక ఈ కాలమును, ఈ భ్రమలను మీరు పెంచుకోకండి.
1: Therefore, we should not waste our time in delusions.
0: నిజమైనటువంటి శక్తి మీ అందే ఉంటున్నది.
1: The true power is latent in you.
0: ఆత్మశక్తి అనేటువంటిది ఆత్మ అనగా చైతన్యము.
1: This ఆత్మ is చైతన్య or awareness.
0: ఈ చైతన్య శక్తి సర్వత్రా నిండినటువంటిది.
1: This చైతన్య, the power of awareness, is all pervasive.
0: ఈ పవరే ప్రతి శక్తి అందు కూడా చేరి ఆయా రూపాన్ని దర్శింపజేస్తుంది.
1: In fact, this power manifests in varied forms and dimensions.
0: ఒక మానవత్వం తప్ప ఇంక ఏ తత్వం కూడా మీకు బ్రహ్మించడానికి ప్రయత్నించదు.
1: So it is only in human this awareness manifests in totality, totally.
0: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది.
1: The power latent in man is divine.
0: అదొక్కటే సర్వ విధంలో కూడా మీకు శాంతిని, సంతోషాన్ని చేకూరుస్తుంది.
1: దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ మ్యాన్ విల్ కన్ఫర్ పీస్ అండ్ బ్లిస్.
0: డివైన్ పవర్ అనగా అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పవర్ కాదు.
1: ద డివైన్ పవర్ ఈజ్ నాట్ ఎ సెపరేట్ ఎంటిటీ.
0: అది మీ యొక్క ఏకాగ్రత పవరే డివైన్ పవర్ గా మారుతుండాలి.
1: అవుట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, ద డివైన్ పవర్.
0: కనుకనే మీ డివైనిటీ దాన్ని మొట్టమొదట గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: Therefore, we should make every attempt to realize the divinity within.
0: ఈ గ్రంథములో చదివేటువంటి వారికి కానీ,
1: those that go through books,
0: గ్రంథములో రాసినటువంటివి కానీ,
1: those that compose,
0: ఏది కూడా సత్యములు కాదు,
1: are not necessarily true.
0: ఏదో కొన్ని మనిషికి ఒక భ్రమను కల్పించాలని,
1: only to give you a sort of imagination,
0: ఆ విధమైనటువంటి గ్రంథాల్లో తెలుపుతూ ఉంటారు.
1: And the textual knowledge amounts to imagination.
0: కాని కొన్ని కొన్ని శక్తులు,
1: బట్ సమ్ పవర్స్,
0: అప్పటికప్పటికే పుట్టి అప్పటికప్పటికే నశిస్తుంటాయి.
1: ఆర్ బోర్న్ ఇన్స్టంటేనియస్లీ అండ్ డిసపియర్ దేర్ ఆఫ్టర్.
0: ఆ నశించేటువంటివి మనవి కాదు.
1: దోస్ ది పవర్ దట్ వానిషెస్ డస్ నాట్ బిలాంగ్.
0: పుట్టేటువంటివి మనవి కాదు, పుట్టేటువంటివి కూడా మనవి కాదు.
1: దోస్ దట్ ఆర్ జనరేటెడ్ అఫ్రెష్ ఇన్స్టంటేనియస్లీ డోంట్ బిలాంగ్ టు యూ.
0: ఈ పుట్టి పెరిగి నశించేటివన్నీ కూడా మన యొక్క భ్రమలే.
1: ద పవర్ that is born, that grows and vanishes, is not true.
0: ఈ భ్రమకు మనం ఏ మాత్రము లొంగకూడదు.
1: We should never submit ourselves to this illusion.
0: మీరు నిత్యంగా సత్యంగా మీరు గుర్తించవలనంటే ఈ కనిపించేటువంటివన్నీ కూడాను పొట్టి భ్రమలే.
1: In fact, the eternal truth is beyond your imagination.
0: వేదాన్ని అధ్యాసం చేస్తున్నారు.
1: You practice Veda.
0: కానీ ఈ వేదము నుంచి వచ్చేటువంటి యొక్క ప్రతి పదం కూడాను మన నాభి నుండి ఏర్పడేటువంటివి.
1: ఎవ్రీ వర్డ్ దట్ యు అట్టర్ కమ్స్ అవుట్ ఆఫ్ ది నావెల్.
0: కనుక ఈ నాభి నుండి వచ్చేటువంటి యొక్క ప్రతి ధ్వని అది మనకు నిజమైనటువంటి అనుభవిస్తున్నాం.
1: దేర్ఫోర్ ది ట్రూ ఎక్స్పీరియన్స్ యు గెట్ ఇట్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది వెరీ నావెల్ యాజ్ యు ప్రొనౌన్స్.
0: ఎక్కడైనా కొండ సముద్రంలోకి పోయి ఓ అని మీరు అరిస్తే అది కూడా ప్రతి ధ్వని ఓ అని వస్తుంది.
1: If you just stand all alone and say Om, the same sound comes back as a resound.
0: ఎవరో మరొకరు నుండి కేకలు వేయటం కాదు.
1: This resound does not mean there is separate sound.
0: నీ యొక్క నిజమైనటువంటి శబ్దమే ప్రతిధ్వనిగా మారుతుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ సౌండ్ దట్ కమ్స్ బ్యాక్ టు యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిసౌండ్.
0: ప్రతి మంచి చెడ్డ రెండు కూడాను నీ నుంచి ఏర్పడినటువంటి.
1: They are born, made out of you.
0: ఎక్కడి నుంచి నువ్వు వచ్చి మనలో చేరటం లేదు.
1: దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ సెపరేట్ డిస్టెంట్ ప్లేస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఒక పదమును తీసుకుని మీరు ఆ పదమిని మీద మీదుగా చదువుతూ రండి, అది పెద్ద కంఠస్థం అవుతుంది.
1: వెన్ యూ గో ఆన్ రిపీటింగ్ దీస్ వర్డ్స్ యూ కెన్ గెట్ దెమ్ బై హార్ట్.
0: కానీ ఆ బై హార్ట్ ఆ వచ్చినటువంటిది మీది కాదు.
1: దోస్ దట్ యు గెట్ బై హార్ట్ డు నాట్ బిలాంగ్ టు యూ.
0: అది ప్రతిధ్వని యొక్క రిఫ్లెక్షన్.
1: ఇట్ ఈస్ జస్ట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది సౌండ్.
0: ప్రతిధ్వని యొక్క రియాక్షన్.
1: ఇట్ ఈస్ ద రియాక్షన్ ఆఫ్ ది సౌండ్.
0: ప్రతిధ్వని యొక్క రీసౌండ్.
1: ఇట్ ఈస్ ద రీసౌండ్.
0: అన్ని రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్, ఈ మూడే తప్ప అన్యమైనటువంటి లేదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ ఓన్లీ దీస్ త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: కనుక మనం వచ్చేటువంటి ఇవన్నీ కూడాను మన యొక్క భ్రమనే కాని అన్యమైనటువంటివి కాదు.
1: ఆల్ దట్ వీ థింక్ ఈస్ జస్ట్ అవర్ ఇమాజినేషన్, డిల్యూషన్, నథింగ్ బియాండ్.
0: రామాయణం నందు
1: రామాయణ
0: రామశక్తిని గొప్పగా వర్ణిస్తూ వచ్చారు.
1: ది పవర్ ఆఫ్ రామ ఇస్ డిస్క్రైబ్డ్ టోటలీ.
0: కానీ పవర్ ఆఫ్ రామాది కూడాను ఒక నిజమైనటువంటి పవర్ కాదు.
1: అండ్ ఇట్స్ ఆల్సో నాట్ ట్రూ.
0: ప్రజలకు ఒక విధమైనటువంటి చైతన్యం మేల్కొల్పే నిమిత్తమై ఆ విధమైన పవర్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది.
1: ది పవర్ ఆఫ్ రామ ఈజ్ ఎక్స్టోల్డ్ ఇన్ రామాయణ టు అవేకన్, టు కిండిల్ ద ఇన్నర్ అవేర్నెస్ విత్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక అన్ని కూడా జగత్తునందు ప్రతి ధ్వని కూడాను రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: ఇన్ దిస్ వరల్డ్ విల్ సెటిల్ అండర్స్టాండ్ ఆల్ ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: ఈ రియాక్షన్ అనేటువంటిది నువ్వు సత్యమని భావిస్తున్నావు.
1: You consider this reaction as true.
0: Resound anetundi kuda nu satyam ani bhavistunnavu.
1: You think resound is also true.
0: Kanuka ivanni kuda nu resound, reflection, reaction ee moodu kuda nu reaction le tappa nijamaina reaction kaadu.
1: Therefore the reaction, reflection, resound, they are not true.
0: Ee hrudayam nunchi vacheetundi oka bhavamu ee roopam ostunnado ade nijamaina roopam.
1: Therefore that which comes out of your heart, from the depth of your heart,
0: అది కూడా నీ యందే ఉంటున్నది.
1: ద ట్రూత్ ఈజ్ ఇన్ యూ.
0: దానికంటే మించినటువంటి మరొకటి నువ్వు సాధించేటువంటిది లేదు.
1: యూ డోంట్ నీడ్ టు అచీవ్ ఎనీథింగ్ బియాండ్ దిస్.
0: నువ్వు ఒక రూపాన్ని చూడాలనుకుంటున్నావు.
1: యూ వాంట్ టు విజువలైజ్ ద
0: రామస్వరూపాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావు.
1: యూ వాంట్ టు సీ ద మానిఫెస్టేషన్.
0: ఆ రామస్వరూపాన్ని నువ్వు కన్నులు మూసుకొని చింతిస్తురా.
1: యూ వాంట్ టు సీ ద ఫార్మ్ ఆఫ్ రామ, క్లోజ్ యువర్ ఐస్ అండ్ మెడిటేట్ అపాన్ ఇట్.
0: కానీ అదే నీకు రిఫ్లెక్షన్ గా బయలుదేరుతుంది.
1: అండ్ దట్ వెరీ థాట్ కమ్స్ బ్యాక్ టు యూ అస్ రిఫ్లెక్షన్.
0: అదే రియాక్షన్ గా వస్తుంది.
1: అండ్ దట్ కమ్స్ బ్యాక్ టు యూ బై వే ఆఫ్
0: రియాక్షన్. అది రీసౌండ్ గా మారుతుంది.
1: అండ్ దట్ ఈస్ ది రీసౌండ్.
0: ప్రతి ఒక్కటి కూడా నువ్వు జగత్తులో మనం కనిపించేటువంటి అంతా కూడా రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: సో ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ కంప్రైజెస్ దీస్ త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: రాముడు నీవే, కృష్ణుడు నీవే, ఈశ్వరుడు నీవే.
1: యు ఆర్ రామ, యు ఆర్ కృష్ణ, యు ఆర్ ఈశ్వర.
0: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్.
1: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్
0: అనగా ఏమిటి? నీకు నీవుగానే ఈశ్వరుడిగా భావించవచ్చు.
1: యూ కెన్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఈశ్వర.
0: ఆ విధంగా భావించుకుంటున్నా తప్పక నీవు ఈశ్వరుడు అవుతావు.
1: దట్ వెరీ ఫీలింగ్ విల్ హెల్ప్ యూ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ఈశ్వర.
0: నీవే కృష్ణుడు గాని భావించుకుంటున్నా.
1: Consider yourself as Krishna.
0: ఆ కృష్ణుడే నీవవుతావు.
1: అండ్ దెన్ యూ బికమ్ కృష్ణ.
0: అన్ని మన నుంచి వచ్చేటువంటి రిఫ్లెక్షన్, రియాక్షన్ తప్ప రియల్ అనేటువంటి ఏది కూడా రాదు.
1: Therefore you don't get anything from outside. All things are because of reaction, reflection and
0: desire. ధ్యానంలో కూర్చుంటున్నావు.
1: You sit in meditation.
0: ఏకాగ్రతను పెంచుకునే నిమిత్తమై ధ్యానంలో కూర్చుంటున్నావు. కానీ దైవాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో నీవు ఏకాగ్రత కలుగుతలేదు.
1: You sit for meditation. To go, to march forward in concentration, not to see the manifestation of God.
0: Kanuka ee concentration anetundi kuda nu oka meditation ga bhavistunnaru.
1: You think that concentration is meditation.
0: Ee concentration anetundi kuda nu oka vidhamainatundi resound ga bhavistunnaru.
1: And people consider concentration a sort of resound.
0: Kaadu kaadu kaadu.
1: No,
0: ivanni kuda nu reflection, reaction, resound le.
1: These are all reactions, reflections and resounds.
0: You are real.
1: You are real.
0: నీవే సత్యమైనటువంటి వాడు.
1: You are the truth.
0: దైవం యొక్క ఆకారములు ఎక్కడ చూసినప్పటికైనా మానవాకారములు అందరూ కనిపిస్తున్నాయి. కానీ మానవాకారములు వదిలి మరొక ఆకారం కనిపించు.
1: You see God in human form everywhere, nothing else, nothing beyond.
0: ఇప్పుడు ఏదో ఒక ఈశ్వరుడు కనిపించాలనుకుంటున్నావు.
1: You think that you have seen Ishwara.
0: ఆ ఈశ్వరత్వాన్ని మానవత్వంగానే తెలుపుతున్నారు. కానీ మరొక అతీతమైనటువంటి మానవత్వంగా తెలుపడం లేదు.
1: You can see the manifestation of Ishwara in a human form only.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా మనకంటే పెద్దది మరొకటి లేదు.
1: So there is nothing different from you, the reality.
0: సర్వము నీ యందే ఉంటున్నవి.
1: Everything is within you.
0: సర్వము నీవే అవుతున్నావు.
1: You are everything.
0: నిన్ను నీవు మర్చిపోతున్నావు, నేను దాన్ని కల్పించుకుంటున్నావు.
1: యు హావ్ ఫర్గాటన్ యువర్ రియాలిటీ అండ్ యు సూపర్ ఇంపోజ్ యువర్ సెల్ఫ్ విత్ సంథింగ్ ఎల్స్.
0: నీ రియాక్షన్ నువ్వు చూసుకో.
1: వాచ్ యువర్ రియాక్షన్.
0: నీ రీసౌండ్ నువ్వు చూసుకో.
1: వాచ్ యువర్ రీసౌండ్.
0: నీ రిఫ్లెక్షన్ నువ్వు చూసుకో.
1: అండ్ ఆల్సో సీ యువర్ రిఫ్లెక్షన్.
0: ఇవన్నీ కూడాను మనలో నుంచి వచ్చినటువంటి భ్రమలే.
1: దీస్ ఆర్ ఆల్ యువర్ ఇమాజినేషన్స్ బోర్న్ విత్ ఇన్ యూ.
0: కనుక ఈ భ్రమలను మనం దూరం చేసుకున్నప్పుడే మనకు సాక్షాత్ భ్రమ మనకు గుర్తించడానికి అవుతుంది.
1: వెన్ వన్స్ యూ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ భ్రమ ఆర్ ఇల్యూజన్, యూ విల్ బి క్లోజర్ టు భ్రమ ద రియాలిటీ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: దీని అన్నిటి కూడా ప్రేమనే మనకు ప్రధానమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద లవ్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఈ ప్రేమతో మించినటువంటి దైవము మరొకటి లేదు.
1: God is love, nothing more.
0: ప్రేమనేగిన వదిలితే ఏదీ లేదు మనకు.
1: When once you give up love, you will not
0: have anything.
1: Everything becomes empty.
0: కనుక ప్రేమనే ఆకారం కనిపిస్తుంది.
1: Therefore, it's the love that takes different forms.
0: ఈ ప్రేమను ఒక ఆకారంగా నీవు నిర్మించుకో, అదే నీకు నిలిచిపోతుంది నీ అందు.
1: You can also visualize love in a particular form and experience it.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో దిస్ ట్రూత్.
0: ఎప్పుడు చూసినా కానీ ఏదో ధ్యానం ధ్యానం ధ్యానం అని ధ్యానంలో కూర్చొని కల్పనలన్నీ కూడా నీవు కల్పించుకొని తద్వారా నీవు నిన్ను నీవే మర్చిపోతున్నావు.
1: పీపుల్ దే థింక్ దే సిట్ ఇన్ మెడిటేషన్, దే గో ఆన్ ఇమాజినింగ్ థింగ్స్ అండ్ దే స్పెండ్ టైమ్ ఇన్ ఇమాజినేషన్.
0: నిన్ను నీవు మర్చిపోతే నీ కనిపించేది ఏది కూడా లేదు.
1: వెన్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్, దేర్ నథింగ్ టు బి సీన్.
0: నేనే సర్వము.
1: ఐఎమ్ ఎవ్రీథింగ్.
0: నేనే దైవము.
1: ఐఎమ్ గాడ్.
0: నేనే అన్ని